0: కారణం ఏంటి? భగవంతుని ప్రేమ కంటే నీ దేహ ప్రేమ అధికంగా ఉంటుండాలి.
1: బికాస్ ది లవ్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ మచ్ మోర్ దాన్ ది లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ.
0: కనుక ఈ అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి దేహ భ్రాంతిని నీవు పెంచుకుంటున్నావు.
1: యు ఆర్ డెవలపింగ్ లవ్ ఆఫ్ దిస్ బాడీ విచ్ ఇస్ ఇంపర్మనెంట్.
0: నిత్యమైనటువంటి యొక్క ప్రేమతత్వంతో కూడినటువంటి ఆత్మభావాన్ని విస్మరిస్తున్నావు.
1: యు ఆర్ గివింగ్ అప్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ విచ్ ఇస్ ఎవర్ లాస్టింగ్.
0: అట్టి ఏకత్వ భావాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: ప్రేమతత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు ప్రీచ్ దిస్ కైండ్ ఆఫ్
0: అవతారాలు రావటం కూడా కారణం.
1: ది అవతార్స్ కమ్ డౌన్ ఆన్ అర్త్.
0: సర్వనియందు దైవత్వం ఉండినప్పటికీ
1: గాడ్ లివ్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: నువ్వులలో నూనె ఉండినట్టుగా
1: ఇట్ ఇస్ లైక్ ఆయిల్ ఇన్ టిల్స్.
0: నీలో దైవం ఉన్నాడు.
1: గాడ్ రిసైడ్స్ ఇన్ యూ.
0: కానీ నువ్వులో నూనె దాన్ని పిండినప్పుడే ఆ నూనె నువ్వు తలంటుకోవచ్చు. కానీ నువ్వులతో నువ్వు తలంటుకోగలవా?
1: ఓన్లీ వెన్ యూ ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ ఫ్రమ్ దిస్ టిల్స్ యూ కెన్ హ్యావ్ ఎన్ ఆయిల్ బాత్. అదర్వైజ్ హౌ కెన్
0: నువ్వుల నుంచి నూనెను తీవాలి.
1: యూ హావ్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్ ఆయిల్ ఫ్రమ్ ది టిల్స్.
0: కనుకనే ప్రతి మానవుడికి కొన్ని కష్టాలు కూడా సంభవిస్తుంటాయి.
1: దట్ ఈస్ ద రీజన్ వై మ్యాన్ కమ్స్ అక్రాస్ ఫేసెస్ సమ్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్.

0: చంద్రపు కట్టెను మనము ఆఖరి దీనిని తిక్కుతూ తిక్కుతూ రావగా అందులో నుంచి ఒక పవిత్ర పరిమళంతో కూడినటువంటి ఒక గంధం మనకు లభ్యమవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ రబ్ ది శాండల్ స్టిక్ యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ ది శాండల్ పేస్ట్ అవుట్ ఆఫ్ ఇట్.

0: చెరకును నములుతూ నములుతూ నములుతూ రాగానే ఆ చెరకునున్నటువంటి యొక్క తీయని రసము మనకు అనుభూతికి వస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ చూ షుగర్ కేన్ యూ గెట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్వీట్ జ్యూస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది షుగర్ కేన్.

0: బంగారును అగ్నిలో వేసి కాల్చిన కొలది కూడాను అందులో ఉండేటువంటి మాలిన్యం తొలగి అపరంజిగా ప్రకాశిస్తూ వస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ పుట్ ది గోల్డ్ ఇన్ ది క్రూసియబుల్ అండ్ బర్న్ ఇట్ ది ఇంప్యూరిటీస్ గో అవే అండ్ ఇట్ షైన్స్ రెస్ప్లెండెంట్లీ.
0: అటులనే ఉత్తముడైనటువంటి వానికి అనేక కష్టములు కలిగే కొలది కూడాను వాళ్ళు ఉన్నటువంటి యొక్క పవిత్రమైన విశ్వాసము అభివృద్ధి కావాలనే కానీ క్షీణించరాదు.
1: సిమిలర్లీ ఫర్ ఎ గుడ్ పర్సన్ మోర్ అండ్ మోర్ డిఫికల్టీస్ షుడ్ మేక్ హిస్ ఫెయిత్ ఫర్మర్ అండ్ ఫర్మర్. హి షుడ్ నెవర్ బికమ్
0: కష్టాలలో బాధల్లో దుఃఖాల లోపల భగవంతుని యొక్క ప్రేమ తగ్గిపోతుందా? వాడు దుష్టుడు, రాక్షసుడే.
1: ఇఫ్ ఎనీ పర్సన్ లూజెస్ ఫెయిత్ ఇన్ గాడ్ వెన్ హి ఫేసెస్ డిఫికల్టీస్,
0: భగవంతుని ప్రేమ అధికం కావాలి.
1: మోర్ డిఫికల్టీస్ షుడ్ మేక్ ఫెయిత్ స్ట్రాంగర్.
0: ఎక్కడగా బంగారం కాల్చిన కొలది అది పరిశుద్ధమే అవుతుంది కానీ మాలిన్యం కాదు.
1: ది మోర్ యు బర్న్ దిస్ గోల్డ్ ఇట్ బికమ్స్ ప్యూరర్ అండ్ ప్యూరర్ అండ్ షైన్.
0: మాలిన్యం అయిపోతే వీడు ఏ విధంగా ఉంటుంది? ఈ మాలిన్యం కాకూడదు.
1: ఇఫ్ దేర్ షుడ్ బి
0: సరైన భక్తి కాదు,
1: ఇఫ్ దేర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ ఇంప్యూర్ ఫీలింగ్, ఇట్ ఇస్ నాట్ డివోషన్.
0: కనుక మన భక్తిని మనమే ప్రమాణంగా దాన్ని నిర్ణయించుకోవచ్చు.
1: వీ కెన్ డిసైడ్ వాట్ టైప్ ఆఫ్ డివోషన్ వీ హ్యావ్.
0: మనము దృష్టినంతకులను పలు విధములుగా ప్రసరింపజేసుకుంటున్నాం.
1: వీఆర్ డైవర్టింగ్ అవర్ లుక్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
0: రామాయణం నందు కూడా ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి జీవితము అనేకంగా నిరూపిస్తూ వచ్చింది.
1: రామాయణ ఆల్సో హ్యాస్ ఎ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: రామ లక్ష్మణ సీత 14 సంవత్సరములు కఠినమైనటువంటి యొక్క కారణముల నుండి జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: రామ లక్ష్మణ అండ్ సీత స్పెంట్ 14 ఇయర్స్ ఇన్ ది ఫారెస్ట్ విత్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: వయసు చూస్తామా, చాలా చిన్న వయసే.
1: దే వర్ వెరీ యంగ్ అట్ దట్ టైమ్.
0: 20-21 సంవత్సరం రామలక్ష్మణులకు,
1: రామ లక్ష్మణ
0: 16-18 సంవత్సరం సీతకు.
1: రామ లక్ష్మణ వర్ ఇన్ ది ఏజ్ ఆఫ్ 20-21.
0: ముగ్గురు కూడా ఒకే కుటీరమునందు జీవిస్తూ,
1: ఆల్ ది త్రీ వర్ లివింగ్ ఇన్ ది సేమ్
0: సంవత్సరములు కూడా జీవించినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ లివింగ్
0: తన యొక్క ఉదయమైనటువంటి సీత ముఖం ఏనాడు కూడా చూచింది.
1: లక్ష్మణ నెవర్ లుక్డ్ ఈవెన్ వన్స్ డ్యూరింగ్ దిస్ 14 ఇయర్స్ ఆఫ్ స్టే ది ఫేస్ ఆఫ్ సీత.
0: కానీ రావణుడు సీతను అపహరించిన తర్వాత సీతాన్వేషణ నిమిత్తమై రామలక్ష్మణుడు ప్రయాణమైపోతున్నారు ఆ భయంకరమైన అరణ్యంలో.
1: ఆఫ్టర్ షీ వాజ్ టేకన్ అవే బై రావణ, రామ అండ్ లక్ష్మణ బిగాన్ సర్చింగ్ ఫర్ సీత ఇన్ ది ఫారెస్ట్.
0: తిరిగి హనుమంతుడు సుగ్రీవుడు స్నేహమైన తర్వాత వారితో సంభాషించు సమయం లోపల సీత వియోగ భావనను లక్ష్మణుడు బోధించాడు.
1: ఆఫ్టర్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ, లక్ష్మణ బిగాన్ డిస్క్రైబింగ్ అబౌట్ సీత.
0: అది జ్ఞాపకం వచ్చి హనుమంతుడు ఒక మూటను తెచ్చి ఇచ్చాడు.
1: హనుమాన్ బ్రాట్ వన్ స్మాల్,
0: ఈ విధంగా ఒక రాక్షసుడు ఒక స్త్రీని తీసుకుని పోయాడు, ఆమె కిందికి ఈ మూటను విడిచింది, ఇందులో ఆమె మూటలు ఏమైనా ఆమె నగలు ఏమైనా ఉన్నాయా చూడమన్నాడు.
1: హనుమాన్ బ్రాట్ ఎ బ్యాగ్ ఆఫ్ జ్యువెల్స్ అండ్ సెట్ దట్ దీస్ జ్యువెల్స్ వర్ ఫౌండ్ ప్రాబబ్లీ సీత మైట్ హావ్ లెఫ్ట్ దెమ్.
0: రాముడు ఎప్పుడు తన భార్య యొక్క నగలను ఏనాడు చూసినవాడు కాదు.
1: రామ నెవర్ హ్యాడ్ ఎన్ ఆపర్చునిటీ టు నెవర్ లుక్ అట్ ది జ్యువెలరీ ఓన్ బై
0: లక్ష్మణుడు. అంతకంటే చూడలేదు పాపం.
1: లక్ష్మణ వాజ్ వర్స్ స్టిల్ ఇన్ దిస్ రెస్పెక్ట్.
0: లక్ష్మణ ఇందులో మీ ఉదయం యొక్క నగరేమైనా ఉన్నవా చూడమన్నాడు.
1: రామ ఆస్క్ లక్ష్మణ, లక్ష్మణ లుక్ అట్ ది వెదర్ దీస్ జ్యువెలరీ బిలాంగ్ టు యువర్ సిస్టర్ ఇన్ లా.
0: చూచాడు. నహం జానామి తేయూరి అన్న, ఈ కంకణాలు నేను ఎప్పుడు చూడలేదు, ఇది సీతవు కాదేమో అన్నాడు.
1: హి సెడ్ బ్రదర్ ఐ హాడ్ నెవర్ సీన్ ది బ్యాంగిల్స్ దే మే నాట్ బి హర్.
0: జనామి కుండలే, ఈ చెవుల పోగులు నేను ఎప్పుడు చూడలేదు, ఇది నాకు తెలియదు అన్నాడు.
1: ద ఇయర్ వే ఆల్సో ఐ హావ్ నెవర్ సీన్, ఐ డు నాట్ నో వెదర్.

0: అన్న, ఈ కాలి అందలు మాత్రము సీతవేను అన్నాడు.
1: దీస్ యాంక్లెట్స్ ఆర్ హర్ట్ బికాస్ ఐ యూస్ టు ప్రాస్ట్రేట్ ఎవ్రీ డే అట్ ది లోటస్ ఫీట్ ఆఫ్
0: నిత్యము పాదాభివందనం చేసే సమయంలో ఆ అందలు మాత్రమే నాకు చూచినాను, అవి సీతవేను అన్నాడు.
1: ఎవ్రీ డే ఐ యూస్ టు టచ్ హర్ ఫీట్, దేర్ ఫార్ ఐ కెన్ రికగ్నైజ్
0: అలూరే టు అది జానామి నిత్యం పాదాభివందనం. చూసారా యువకులు, ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: ద యూత్ షుడ్
0: రికగ్నైజ్. 14 సంవత్సరములు అరణ్యంలో ఉంటున్నప్పటికీ ఆ యొక్క తల్లి యొక్క ముఖం ఏనాడు కూడా చూచి ఎరుగడు. ఈ లక్షణం.
1: ఆల్దో హీ లివ్డ్ టుగెదర్ విత్ రామ అండ్ సీత ఫర్ 14 ఇయర్స్, హీ నెవర్ లుక్డ్ అట్ సీతాస్ ఫేస్ ఈవెన్ వన్స్.
0: అట్టి శీల గుణం కలిగినటువంటి వాడు లక్షణుడు.
1: సచ్ వాజ్ ది క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ.
0: ఒక్కతూరి రాముని చేతులెత్తి లక్ష్మణ నీకు నమస్కారం అన్నాడు.
1: వన్స్ రామ హోల్డెడ్ హిస్ హ్యాండ్స్ అండ్ సెడ్ దిస్
0: వయసులో నేను పెద్దవాడు కావచ్చును,
1: ఇన్ ఏజ్ ఐ ఎల్డర్ టు యూ,
0: గుణము కంటే గొప్పది మరొకటి లేదు లోకంలో.
1: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ వర్చ్యూ అండ్ క్యారెక్టర్.
0: నీలాంటి గుణవంతుడు ఈ లోకంలో నాకు కానరాడు.
1: ఐ కెన్ నెవర్ కమ్ అక్రాస్.
0: నేను పెద్దవాడైనప్పుడు నీ పాదములు పట్టి నమస్కరిస్తాను అని రాముడు లక్ష్మణుని పాదములు పట్టి నమస్కరించాడు.
1: Rama said that no one can excel you in character. I would like to
0: అనగా భగవంతుడు గుణాన్ని మెచ్చుకుంటున్నాడే కాని తన యొక్క వయసును కాని శక్తి సామర్థ్యములు కాని ఏమాత్రము చూడలేదు.
1: గాడ్ రికగ్నైజెస్ అండ్ అప్రిషియేట్స్ గుడ్ క్వాలిటీస్ అండ్ క్యారెక్టర్.
0: యోగులలో మొదలు చూచేది ముఖము.
1: ఇన్ టుడేస్ యూత్ దే సీ ది ఫేస్ ఫస్ట్.
0: ఈ ఎంత దుర్గుణమో చూసుకోండి.
1: యూ కెన్ సీ వాట్ ఎ బ్యాడ్ క్వాలిటీ ఇట్ ఈస్.
0: గుణశీలుడైనటువంటి వాడు పాదమును చూడగలిగినది ముఖమును చూడకూడదు.
1: ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ టు లుక్ అట్ ద ఫీట్ నాట్ ద ఫేస్.
0: ఈనాడు మాటలు పాటలు ఆటలు అన్ని కూడాను ఒక విధమైనటువంటి మాలిన్యంతో కూడినటువంటివి.
1: టుడే దేర్ టాక్ దేర్ సాంగ్
0: అన్ని కలుషితమైనటువంటివే.
1: ఫుల్ ఆఫ్ పొల్యూషన్
0: అనగా గాలి అపవిత్రంతో కూడినటువంటిది.
1: ఎయిర్ ఇస్ పొల్యూటెడ్.
0: మాటలు అపవిత్రంతో కూడినటువంటి.
1: టాక్ ఇస్ పొల్యూటెడ్.
0: చూపులు అపవిత్రంతో కూడినటువంటివి.
1: లుక్ ఫర్ పొల్యూటెడ్.
0: ఇది అపవిత్రంతో కూడినటువంటి.
1: హియరింగ్ ఇస్ పొల్యూటెడ్.
0: ఈ చేతులు ఎన్ని పాపాలకో గురి అవుతున్నాయి.
1: దిస్ హ్యాండ్స్ ఇట్ డిఫికల్ట్ టు సే హౌ మెనీ.
0: సీన రైతుడైనటువంటి ఈ యువకత్వము ఎందుకు ఉండాలి?
1: యూత్ వితౌట్ క్యారెక్టర్ వై షుడ్ దేర్ బి ఎ టాక్.
0: యువకులనగా ఆదర్శప్రాయులుగా రూపొందాలి.
1: యూ షుడ్ బి ఎగ్జాంపులరీ.
0: అప్పుడే భారతదేశం యొక్క రామచరిత్రను చక్కగా మనము సాటిన వారము ఆలోచించి అందించినటువంటి వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ వుడ్ హెల్డ్ అవర్ లైఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది స్టోరీ ఆఫ్ రామ.
0: ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక ఆదర్శప్రాయుడైనటువంటి విద్యార్థిగా రూపొందాలి.
1: ఎవరీ స్టూడెంట్ షుడ్ బికమ్ ఎన్ ఐడియల్ బై హిమ్సెల్ఫ్.
0: కానీ అది ఏమాత్రం కూడా సాధ్యమవటం లేదు.
1: బట్ First things are not obtained today.
0: అనేక రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ అంతా ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్.
0: దీంతో సహవాస దోషాలు కూడా ఉంటుంటాయి.
1: బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఈస్ ఆల్సో.
0: ఈ యొక్క సహవాస దోషంతోనే సర్వం కూడా క్షీణించిపోతుంది.
1: అన్ అకౌంట్ ఆఫ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ పీపుల్ గెట్ డిస్ట్రాయ్డ్.
0: పైకి పోవటానికి కానీ అధోగతికి దిగడానికి కానీ ఈ యొక్క సంఘ దోషమే.
1: టు గో అప్ ఆర్ టు డిసెండెంట్ గో డౌన్ ఇట్ ఇస్ కంపెనీ.
0: ఇందులో డస్ట్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డస్ట్ ఆన్ ఆర్.
0: ఈ డస్ట్ గాలితో స్నేహం చేస్తే గగనం వరకు ఎగురుతుంది.
1: డస్ట్ అసోసియేటెడ్ విత్ విండ్ గోస్ ఇన్ టు స్కై.
0: కానీ పైకి ఎగరడానికి రెక్కలు లేవు దానికి.
1: డస్ట్ డజంట్ హ్యావ్ వింగ్స్.
0: ఫ్రెండ్షిప్ ఇది యొక్క గాలి ఫ్రెండ్షిప్ వల్ల గగనం వరకు పోయింది.
1: ఇట్ ఇస్ కంపెనీ అండ్ ఫ్రెండ్షిప్ విత్ ఎయిర్ విచ్ హస్ టేకన్ డస్ట్.
0: నీటితో ఫ్రెండ్షిప్ చేస్తే గుంత వరకు దిగిపోతుంది అది ఆ మట్టి.
1: ఇఫ్ ది డస్ట్ మేక్స్ ఫ్రెండ్షిప్ విత్ వాటర్ ఇట్ గోస్ ఇన్ టు స్కై.
0: కాళ్ళు లేవు దానికి.
1: ఇట్ డజంట్ హ్యావ్ లెగ్స్ టు గెట్ డౌన్.
0: కనుక ఎలాంటి దాన్ని మనం ఫ్రెండ్షిప్ చేస్తామో అలాంటి గుణములు మనలో వస్తుంటాయి.
1: ఇట్ ఇస్ ది ఫ్రెండ్షిప్ అండ్ ది కంపెనీ విత్ డిసైడ్ ది టైప్ ఆఫ్
0: క్వాలిటీ ఆఫ్ కంపెనీ. ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ. ఐ షల్ టెల్ యు వాట్ యు ఆర్.
0: చెడ్డ వారితో సహవాసం చేసినప్పుడు అంతా మనం కూడా చెడ్డ అయిపోతాం.
1: ఇఫ్ యు మేక్ ఫ్రెండ్షిప్ విత్ వికెట్ పీపుల్ యు డెవలప్ వికెట్ క్వాలిటీ.
0: చొక్కా వేసుకుని
1: యు హావ్ వర్న్ ఎ వైట్
0: కంపెనీ. వాడు బంగారు పని చేస్తుంటాడు.
1: A goldsmith is doing his work.
0: దాని ఒక గొట్టంతో ఊదుతూ ఊదుతూ ఉంటాడు.
1: He is blowing into the crucible.
0: దాని సహవాసంతో ఉన్నాడు కనుక తన తెల్ల బట్ట అంతా కూడా నల్లగా మారిపోతుండాలి.
1: On account of the work which he is doing, his clothes, white clothes, are becoming dirty.
0: ఆ ఊదినప్పుడు అంతా కూడా ఆ యొక్క బొగ్గు యొక్క కణములంతా కూడా తన చొక్కా పైన పడిపోతున్నాయి.
1: Every time he blows into the crucible, the the charcoal, the particles of that will fall on his
0: taru chesedi bangara pane.
1: The work that he is doing is
0: kani aa dust anta atani pain vachi padipothundali,
1: but all this dust is collecting on his clothes.
0: Sahavasam daniki karanam,
1: company association is
0: kanuka manam satsangani cherandi,
1: have good company,
0: appude manamu sadgunavantuluga roopandavachunu.
1: Then only we become virtuous and full of character.
0: Prema tattvanni manam praveshi pettukondi.
1: Develop love in you.
0: Prema gala varitone manam sambandham chechukondi.
1: Have association with people.
0: Prema anagadi laukikamainatundi kaadu.
1: Love is not worldly.
0: Kevalam divine anetundi.
1: Love is divine.
0: Aadhyatmikam aadhyatmikam anukuntunnam. Aadhyatmikam ante emiti?
1: What do you mean by spirituality?
0: Bhajanalu cheyatam aadhyatmikam.
1: Doing bhajan is
0: pujalu cheyatam aadhyatmikam.
1: Worship.
0: జపం చేయటం ఆధ్యాత్మికం.
1: డూయింగ్ జప.
0: ధ్యానం చేయటం ఆధ్యాత్మికం.
1: డూయింగ్ మెడిటేషన్.
0: ఇది ఆధ్యాత్మికమే కాదు.
1: ఆల్ దిస్ ఆర్ నాట్
0: స్పిరిచువల్. ఇవన్నీ ఉపాంగములు.
1: దిస్ ఆర్ ఆల్ ఓన్లీ లింబ్స్.
0: ఆధ్యాత్మికమైన దీనికి సరైన అర్థం ఏమిటి?
1: ది రియల్ మీనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ,
0: మానవత్వం ఉన్నటువంటి పశుత్వాన్ని నాశనం చేసి,
1: డిస్ట్రాయింగ్ ఎనిమల్ నేచర్ ఇన్ మ్యాన్,
0: మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికం.
1: ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ నేచర్ ఇన్ డివైన్ నేచర్.
0: ఈనాడు జపాలు ధ్యానాలు యోగాలు భజనలు అన్ని చేస్తూనే ఉంటున్నావు, మనలో ఉన్న పశుత్వం ఏమాత్రం తగ్గలేదు.
1: But you are doing all sorts of japa, meditation, bhajan, everything, but animal nature is not destroyed.
0: దేతాయకు ద్వాపరయుగమునందు దుర్మార్గులు దుర్మార్గులుగానే కనిపిస్తూ వచ్చారు.
1: In the bygone ages of Kruta, Treta and Dwapara, wicked people were recognized as wicked.
0: Dharmaraj, Dharmaraj gane nirupistu vachadu.
1: Dharmaja was appearing like Dharmaja.
0: Shakuni gane nirupistu vachadu.
1: Shakuni was appearing like Shakuni.
0: Duryodhana gane pravartistu vachadu.
1: Duryodhana was behaving like Duryodhana.
0: Kani kalamlo ippudu vesham Dharmaraju, kani chestunnadu Duryodhana chestunnadu.
1: But in the Kali age, he puts on the robes of a Dharmaja, but appearance of Dharmaja.
0: Kalpane oka kavi cheppadu peru Dharmaraju penuvepavittunru ani. పేరు ధర్మరాజే కాని వాడు రాక్షస పనులు చేస్తున్నాడు.
1: దేర్ వన్ పాయింట్ సెడ్ దట్ హిస్ నేమ్ ఇస్ ధర్మరాజా బట్ హిస్ యాక్షన్స్ ఆర్ డెమోనిక్.
0: మానసిక తత్వమును మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: రికగ్నైజ్ యువర్ మెంటల్ లెవెల్ థాట్స్.
0: భక్తి ఆధ్యాత్మికం అంటే ఇది కాదు. మొట్టమొదట మనలోని పశుత్వాన్ని నాశనం చేసుకోవాలి.
1: When you say spirituality and devotion, you have to destroy animal nature. What do you mean by animal nature?
0: ఆహార నిద్ర భయ మైదునాది ఇవన్నీ పశువుకు మనిషికి నాలుగు ఒకటే.
1: ఫుడ్, స్లీప్ అండ్ డిజైర్, డిజైర్ దీస్ ఆర్ ఆల్ కామన్ బిట్వీన్ ఎనిమల్ అండ్ మ్యాన్.
0: కానీ జ్ఞానం నరాణ అధికం విశేష.
1: బట్ ది విజ్డమ్ ఈస్ ది యునిక్ నేచర్ ఆఫ్ మ్యాన్.
0: జ్ఞానేన శూన్య పశుభి సమాన.
1: మ్యాన్ వితౌట్ విజ్డమ్ ఈజ్ వర్స్ దెన్ ఎన్ ఎనిమల్.
0: కనుక మనలో ఈ పశుత్వం అనేటువంటి ఉండటం చేతనే ఎన్ని చేసినా కూడా అన్ని నిరుపయోగమైపోతున్నాయి.
1: హ్యావింగ్ అనిమల్ నేచర్ ఇన్ అస్, వాట్ ఎవర్ యూ డూ ఇట్ బికమ్స్ ఎ వేస్ట్.
0: ఈ పశుత్వాన్ని మొట్టమొదట నిర్మూలన చేసుకోవాలి.
1: డిస్ట్రాయ్ అనిమల్ నేచర్ ఇన్ యూ.
0: మనం మానవుడు అనేటువంటి తత్వాన్ని నుంచి దివ్యత్వానికి మారాలి.
1: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్
0: సరైన భక్తికి లక్షణాలు.
1: దట్ ఇస్ ది కరెక్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డివోషన్.
0: కనుక వేషాలు వేస్తే ప్రయోజనం లేదు.
1: No use putting on appearances.
0: భాషను ఉపయోగపడితే ప్రయోజనం లేదు.
1: No use using language.
0: చేష్టల్లో మనం నిరూపించాలి.
1: Through actions we'll have to prove.
0: ఇదియే నిజమైనటువంటి భక్తికి గుర్తు.
1: That is the correct proof of devotion.

0: ಕನ್ನ ಸ್ವಲ್ಪ ಮೈರಿ ಇಂದ್ರಿಯಮುಲ ಶಕ್ತಿ ಇಮುಡು ಕೊಂಚುನು ಕಾನೇ ಅಟ್ಟಿ ಚದುವುಲು ಚದಿವಿ ಆರ್ಯುಲೌಟ అట్టి చదువులు చదివి ఆర్యులౌట చదువు చదువు చదివి చదువు చదువు చదివి సంతసమును లేక చింతనొందు వారే చదువరులును ಚಿಂತನೊಂದುವಾರೇ ಚದುವರುಂಡು
1: ಆಲ್ ಹೈ ಎಜುಕೇಶನ್ ದ ವನ್ ಹೂ ಬಿಕಮ್ ಸ್ಲೇವ್ ಟು ದ ಒನ್ಸ್ ಓನ್ ಸೆನ್ಸಸ್ ಹ್ಯಾಸ್ ಬಿಕಮ್ ವರ್ಸ್ ದ್ಯಾನ್ ದ ಡೆತ್ ವಿತ್ ಸ್ಲೈಸ್ ನಾಲೆಡ್ಜ್ ಇನ್ ಫುಲ್ ಅವೇರ್ನೆಸ್ ಆಫ್ ದ ಪವರ್ ಆಫ್ ದ ಸೆನ್ಸಸ್ ಒನ್ ಶುಡ್ ಹ್ಯಾವ್ ದಟ್ ಕೈಂಡ್ ಆಫ್ ಎಜುಕೇಶನ್. With all education, without any pleasure, the modern educated one is full of anxiety and worry.
0: Vidyarthulu,
1: students,
0: prakrutamainatu oka jeevitamu anantamainatu shaktulato apramanamainatu oka jeevithani gadapatamu idi manava maatrula సహజం కాదు.
1: ఇట్స్ నాట్ న్యాచురల్ టు మ్యాన్ టు లీడ్ ది ఫిజికల్ లైఫ్ విత్ ఇన్ఫినిట్ పవర్స్ అండ్ లీడ్ అన్ ఇన్ లాంగ్ లైఫ్.
0: దమమును సాధించినటువంటి వాడే ధాంతు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ ఇస్ ట్రూ మ్యాన్.
0: ధాంతుడైన వాడే వేదాంతుడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ ఇస్ ఎ ట్రూ ఫిలాసఫర్.
0: దాంత వేదాంతముల యొక్క సమన్వయాన్ని సత్యస్వరూపాన్ని అనుభూతులు విభూతిగా లోకానికి అందించినటువంటి వారే ప్రాచీన మహర్షులు.
1: ద ఏన్షియంట్ సెయింట్స్ ఆర్ దోస్ హూ హావ్ రియలైజ్డ్ ద ట్రూ ఫామ్ అండ్ ఇన్ఫినిట్ పవర్.
0: న్యాయ వైశేషిక దర్శనములను పదార్థముల యొక్క సిద్ధాంతములను అణుశక్తి యొక్క సిద్ధాంతములను ఈ సాంఖ్యము అంగీకరించలేదు.
1: The theory propounded by Nyaya Vaisheshika Darshanas relating to the matter and the atom is not accepted by Sankhya.
0: Prapanchamantayi kudanu viruddhamainatunte shaktiyo yokka samanvaya swarupamenani ee yokka Sankhyamu prabodhistu vachindi.
1: Sankhya propounds the theory that the whole world is full of contradictory forces.
0: దీనికి కర్త కపిల మహర్షి.
1: ద కంపోజర్ ఆఫ్ సాంఖ్య ఇది కపిల.
0: ఈ సాంఖ్య దర్శనములు కూడాను కాపల అని మరొక పేరు కూడాను పిలుస్తూ వచ్చారు.
1: ది సాంఖ్య దర్శన యాజ్ ఇట్ ఇస్ కంపోజ్డ్ బై సెయింట్ కపిల ఇస్ ఆల్సో కాల్డ్ కాప.
0: సాంఖ్య యొక్క సమన్వయం చేత ఈ ప్రకృతి ఉండటం చేత దీనికి సాంఖ్యము అని కూడాను మరొక పేరు వచ్చింది.
1: As it is absolute coordination of numbers, it's also called Sankhya.
0: Prapanchamantayinu Sankhila Chikka Cheta Samanvayimpabadi Sarupani Nirupinchina 20 Yokka Divyamayana 20 Di E Prakurti.
1: This nature is divine with absolute integration, coordination with numbers.
0: Nuvulalo Taila Mundinattuga.
1: As there is oil in till seeds,
0: కర్రలలో నిప్పుండినట్టుగా,
1: as you find the fire in the wood,
0: పువ్వులలో పరిమళం ఉండినట్టుగా,
1: as there is fragrance in a flower,
0: ఈ యొక్క ప్రకృతి ఎందు కూడాను పరమాత్మ తత్వము కారణ రూపమై ఉంటున్నది.
1: In this nature, the divine power is present in the form of cause.
0: పరమాత్ముడు కారణ స్వరూపుడు, ప్రకృతి కార్యస్వరూపము, కార్యకారణములు అవినాభావ సంబంధములు.
1: God is the cause, nature is the effect. This is the relationship between the cause and effect.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనది కాదనియు పరమాత్మని యొక్క బాహ్య స్వరూపమే అనియు ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య టెల్స్ యూ దట్ ద నేచర్ ఈజ్ నాట్ సెపరేట్, ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద డివైన్.
0: సాంఖ్యం అనగా తత్వము అని దీనికి అర్థం.
1: ద వర్డ్ సాంఖ్య మెంట్ ద నేచర్.
0: తత్వం అనగా విచారణ శక్తి.
1: తత్వ మెంట్ ద పవర్ ఆఫ్ ఎంక్వైరీ.
0: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి యొక్క ప్రపత్తమైనటువంటి ఈ శక్తికి తత్వము అని మరొక పేరు.
1: This spirit of inquiry meant that which endows you the faculty to distinguish between that which is temporary and permanent. ఒక్క పదార్థం
0: చేత సృష్టి అనేటువంటిది ఏర్పడటకు వీలు కాదు.
1: It's not possible to have the entire creation out of one matter.
0: రెండు పదార్థములు చేరినప్పుడే,
1: when there is a combination of two,
0: ఈ రెండు శక్తుల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మూడవ శక్తి ఆవిర్భవిస్తుంది.
1: Because of the combination of these two, the third one emerges.
0: ఒక హస్తము చేత శబ్దము ఏర్పడదు.
1: విత్ వన్ హ్యాండ్ యూ కెనాట్ మేక్ సౌండ్.
0: రెండు హస్తములు చేరినప్పుడే శబ్దం ఏర్పడుతుంది.
1: వెన్ యూ జాయిన్ బోత్ హ్యాండ్స్ యూ గెట్ ద సౌండ్.
0: ఒక్క శబ్దము చేత వేడి మనకు సంభవించదు.
1: విత్ వన్ హ్యాండ్ యూ డోంట్ జనరేట్ హీట్.
0: రెండు శక్తుల యొక్క రాపిడి చేతనే, హస్తముల యొక్క రాపిడి చేతనే వేడి ఆవిర్భవిస్తుండాలి.
1: వెన్ యూ రబ్ బోత్ హ్యాండ్స్ యూ గెట్ ద హీట్.
0: అటులనే సృష్టికి కూడాను ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ సృష్టికి మూల కారణము.
1: సిమిలర్లీ ఫర్ ద క్రియేషన్ ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపమని భావించటము అజ్ఞానమే.
1: సో ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ నేచర్ సెపరేట్.
0: అంతర్భూతమై అవ్యక్తంగా దివ్యమైనటువంటి పరతత్వము ఇందులో ఉన్నదని సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇట్ ఇస్ సాంఖ్య దట్ టీచర్స్ యు that there is this inner current in unmanifested way, the divine power.
0: ee prakrutiki 24 sankhyalu unnavani.
1: This nature has 24 numbers.
0: 5 karmendriyamulu,
1: 5 senses of action,
0: 5 gnanendriyamulu,
1: 5 senses,
0: 5 pranamulu,
1: 5 life principles,
0: panch tanmatralu,
1: 5 inner senses,
0: antarbhutamulaina manasu, buddhi, chittamu, ahankaramu.
1: The inner senses such as the mind, intellect, ego.
0: 24 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రపంచము.
1: This world has got these 24.
0: ఈ 24 తత్వములు కూడాను పరస్పర విరుద్ధమైనటువంటి తత్వములుగా ఉంటున్నవి.
1: All the 24 appear to be contradictory.
0: నీరు ఉంటే నిప్పు ఉండదు.
1: Where there is water, there cannot be fire.
0: గాలి ఉంటే నిప్పు ఉండదు.
1: Where there is wind, you don't find fire.
0: ఈ దానికి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయమే ఈ ప్రపంచము.
1: This world is a combination of these opposites.
0: కనుక ఇట్టి విరుద్ధమైనటువంటి ఒక శక్తుల యొక్క సమన్వయంతో కూడినటువంటి ఈ ప్రపంచమును మూడు భాగములుగా పోలుస్తూ వచ్చింది సాంఖ్య యోగము.
1: ఇట్ ఇస్ సాంఖ్య యోగ దట్ టీచర్స్ దీస్ త్రీ ఫ్యాకల్టీస్.
0: మానవుడు దైవత్వాన్ని పొందుటకు ఈ మూడే మూల కారణమని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ద వెరీ సేమ్ సాంఖ్య థాట్ దట్ ఇస్ ఓన్లీ పాత్ టు రీచ్ డివినిటీ.
0: మోక్షమనగా కేవలం ప్రకృతిని విసర్జించి ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడపటం మోక్షము కాదని కూడాను దీనిని విమర్శించింది.
1: ఇట్స్ ఆల్సో సెడ్ లిబరేషన్ డస్ నాట్ మీన్ లీవింగ్ ద ఫ్యామిలీ అండ్ స్పెండింగ్ టైమ్ ఇన్ ఎగ్జైల్.
0: ఈ ప్రకృతి యొక్క 24 తత్వములతో పురుషుడు చేరినప్పుడు 25వ తత్వంగా రూపొందుతుంది.
1: విత్ ఆల్ ది 24 ఫ్యాకల్టీస్ ఆఫ్ నేచర్ టుగెదర్ విత్ క్రియేటర్.
0: ఈ 24 తత్వములు కూడాను పురుషునకు విషయములు అని కూడాను ప్రబోధించింది.
1: ఆల్ దీస్ 24 ఆర్ టాట్ యాజ్ విషయము
0: మ్యాటర్. కనుక ఈ పురుషుడు 25వ తత్వంతో కూడినటువంటి వాడయ్యాడు.
1: ద క్రియేటర్ ఈస్ ద 25th వన్.
0: జీవుడు
1: ఇండివిజువల్
0: ప్రకృతిని పురుషుని విచర్చించి విమర్శించి కొంతవరకు విభాగం సలిపి
1: the nature, individual and God have been investigated.
0: ఈ అనేటువంటి యొక్క పరమాత్మతో శివునితో లీనమవుతూ వచ్చింది జీవుడు.
1: ఇస్ ది ఇండివిజువల్ దట్ మర్జెస్ ఇన్ ద 25th ద శివ. 26th శివ.
0: కనుక 24 తత్వములు ప్రకృతిది,
1: 24 రిలేటెడ్ టు నేచర్.
0: 25వ తత్వం వాడు,
1: 25th క్రియేటర్.
0: ఈశ్వరుడు 26వ తత్వం వాడు.
1: ఈశ్వర ఇస్ 26.
0: కనుక 26 తత్వముతో కూడినటువంటిది ఈ మానవత్వము.
1: Therefore, the human life has got all these 26
0: traits. మానవుని ప్రకృతి పురుష జీవతత్వములు ఏర్పడి ఉంటున్నవి.
1: It's only in human being you find the individual, the nature and the creator.
0: జీవుడున్న దేహమందు హృదయమందు దేవుడుండి.
1: The individual is present in the body and in the heart there is God.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండి.
1: Both play together and separate out.
0: బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకరికరుడు.
1: There is a director that will make this play.
0: మంచి చెడ్డ బొమ్మలుండే ఒకటిలోనే రెండు ఉండే.
1: Good and bad toys are there and they are there both.
0: ఇది ఒకటిలోనే రెండు ఉన్నటువంటి ఒక తత్వాన్ని ఏ రీతిగా మనం గుర్తించాలి?
1: How to recognize both in one and the same.
0: ఏకత్వమునందు అనేకత్వం అనేటువంటిది భావించటము సామాన్య మానవుల యొక్క స్వభావము.
1: It is the nature of an ordinary man to watch the diversity in this unity.
0: కాని అనేకత్వం నందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మహనీయుల యొక్క లక్షణము.
1: It is only quality of a noble soul to realize the unity in diversity.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటి యొక్క ఏకత్వమే కాని భిన్నత్వం కాదని కూడాను ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: Therefore, Sankhya taught that the humanity is not different from the divinity, is one and the same.
0: మానవుని యొక్క హృదయమందు కలదు ఒక కల్పతరువు.
1: ఇన్ ది హ్యూమన్ హార్ట్ దేర్ ఇస్ ప్రెసెంట్ ఎ విష్ ఫుల్ఫిలింగ్.
0: దాని చుట్టూ వనస్పతిలో కలపకంప పెరిగి ఉంది.
1: అరౌండ్ దట్ ఇస్ ప్రెసెంట్ థార్నీ బుష్.
0: కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును.
1: వెన్ యు వీడ్ అవుట్ ద థార్నీ బుష్ యు విల్ సీ ది విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ.
0: అదియే నీ అభిష్టములనొసగు కామధేనువు.
1: దట్ ఇస్ ద డిజైర్.
0: కల్పవృక్షము కామధేనువు కూడాను ఒక్క మానవుని యందే ఉంటున్నది.
1: ద విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ అండ్ ద విష్ ఫుల్ఫిలింగ్ కౌ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: ఈ మానవత్వం అనేటువంటిది
1: దిస్ హ్యూమన్ లైఫ్
0: గోచరమయ్యేటువంటి వస్తువులకు
1: టు ది ఆబ్జెక్ట్ దట్ ఇస్ సీన్
0: అగోచరమైనటువంటి వస్తువులకు
1: ద ఆబ్జెక్ట్ దట్ ఇస్ నాట్ సీన్
0: మధ్య ఒక బ్రిడ్జ్ వలె ఉంటుండాలి, వారధి వలె ఉంటుండాలి.
1: ఇస్ ప్రెసెంట్ లైక్ ఎ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్.
0: ఇట్టి మానవత్వం మధ్యలో ఉండేటువంటిది కాబట్టి మానవులకు మర్త్యుడు అని కూడా మరొక పేరు.
1: As this humanity is in between, the man is also called Martya.
0: కనిపించినటువంటి దృశ్యమును మాత్రమే చూచి ఇది నిజమని భావించరాదు.
1: We should never consider it truth on the basis of that which is apparent.
0: ఇది కనిపించినటువంటి యొక్క పదార్థం యొక్క ప్రతిబింబమే కాని ఇది బింబము కాదు.
1: That which is seen is merely the reflection of the unseen, but not separate.
0: కనిపించునది నిజమందురు.
1: We say that it is true which is seen.
0: కనిపించనిది కళ్ళయందురు.
1: We say that it is false which is unseen.
0: కనిపించనిది తినిపించును మీ కర్మల ఫలమును మన్మము జీవ. ఏది మనకు కనిపించకుండా ఉంటుండదో అదే మన కర్మ ఫలమునకు సరైనటువంటి మార్గాన్ని అందిస్తుండాలి.
1: That which is not seen will give us the consequences of our action.
0: కనుక కనిపించిన దాని అంటే మన కర్మ ఫలమంతా కూడాను ఇమిడి ఉంటుండాలి.
1: Therefore, the fruits of our action are present in the unseen.
0: మనసనగా కేవలము పరిశుద్ధమైనటువంటి ఒక కాగితం వంటిది కాదు.
1: Mind is reflection of the unseen but not separate.
0: కనిపించునది నిజమందురు.
1: We say that it is true which is seen.
0: కనిపించనిది కళ్ళయందురు.

0: action or present in the unseen.
1: Manasanaga kevalamu parishuddhamainatu oka kagitam vantidi kaadu.
0: Mind is not like a white paper.
1: Aneka janmala samskaramlu anetuntidi andulo raayimpabadinatuntidi.
0: It has got all the writings of the previous lives.
1: Danini chittamu ani cheptu vacharu.
0: It's also called chitta.
1: ఈ చిత్తమును గుర్తించుకునేటువంటి వాడే చిత్రగుప్తుడు అన్నారు.
0: The one who recognizes this factor.
1: ఎప్పుడు ఈ చిత్రగుప్తుడు
0: గుప్త
1: చిత్తమును గుప్తంగా ఉండినటువంటి వాడే చిత్రగుప్తుడు.
0: The one who is present hidden is చిత్రగుప్త.
1: అది ఏ ప్రజ్ఞాశక్తి.
0: That is ప్రజ్ఞాశక్తి radiation.
1: అదే రేడియేషన్.
0: That is radiation.
1: ఆ ప్రజ్ఞాశక్తి అనేటువంటిది ప్రాణశక్తిని స్తంభింపచేస్తుండాలి.
0: It is
1: vibration గా విస్తుంటుండాలి.
0: It is radiation that is responsible for vibration.
1: ఈ వైబ్రేషన్ యొక్క ప్రభావం చేతనే జడమైన దేహము సంచరింపదగుతుంటుండాలి, చెలింపదగుతుండాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద బాడీ విచ్ ఇస్ ఇనర్ట్ మెటీరియలైజేషన్
1: కంపెనీ భూర్భువస్వహ అనేటువంటి యొక్క రేడియేషన్ వైబ్రేషన్ మెటీరియలైజేషన్ ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
0: దేర్ఫోర్ భూర్భువస్వహ ద రేడియేషన్ వైబ్రేషన్ మెటీరియలైజేషన్ ఈజ్ ద హ్యూమన్ లైఫ్.
1: కనుక మానవుడు అనేటువంటి వాడు మూడింటితో కూడినటువంటి వాడే.
0: So man has got combination of these three.
1: దీనిని జీవ ప్రకృతి పురుషత్వము అన్నారు.
0: This is called the nature of the individual.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని సాంఖ్యము అనుభవిస్తూ వచ్చింది.
0: It is a sankhya that will make us experience these three.
1: ఈ సాంఖ్యం యొక్క తత్వము మరికొన్ని విధములుగా మనం విచారణ చేసినప్పుడు
0: when we inquire in a different way
1: మోక్షము అనేటువంటిది
0: the liberation
1: ప్రత్యేకంగా మనము సంపాదించుకునేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ టు బి అక్వైర్డ్ సెపరేట్లీ.
1: నమోర్చో నమసృష్టి నా పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసే ఇది మోక్షం శృతి ఇది మోక్షం అన్న అనగా పాతాళ లోకం నుండి రాదు మోక్షం.
0: లిబరేషన్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ పాతాళ డౌన్ బిలో
1: ఉన్నతమైనటువంటి స్థానం నుండి దిగదు.
0: It doesn't descend from the top.
1: మన అజ్ఞానం అనేటువంటిది నిర్మూలమైనప్పుడు అదే మోక్షం మనకు లభ్యమవుతుంది.
0: When once the ignorance is dispelled, you'll get the liberation.
1: కనుకనే మోక్షమునకు
0: for liberation
1: అనేక ప్రయత్నములు చేయనక్కర్లేదని కూడాను ఈ సాంఖ్యము విమర్శించింది.
0: Sankhya teaches that you don't need to make many efforts.
1: ఏ విధంగా
0: how
1: నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు గుర్తించినప్పుడు
0: when you realize your true form
1: అదియే మోక్షం అవుతుంది.
0: That is liberation.
1: సత్యము కానుండినంత వరకు కూడాను ఇది మోహముతో కూడి ఉంటుంది.
0: So long you don't realize your true form.
1: సత్యాన్ని గుర్తించిన తర్వాత మోక్షము క్షయమవుతుంది. మోహము.
0: The moment you know the truth, the entire attachment goes.
1: మోహ క్షయమే మోక్షము అని కూడా నిరూపించింది.
0: The decline of attachment is liberation.
1: తాను తన యొక్క నిజస్వరూపాన్ని గుర్తించక
0: without realizing the true form
1: kevalam bhautikamainti yokka ee dehame tane yokka aakaram ani viswasinchi
0: having full faith that his physical body is the true form
1: ee aakaram yokka sukhashantala nimittamai aneka vidhamainti yokka prayatnamulu salipi
0: making all efforts for the pleasure of this body
1: kalamunanta vyarthamu gavinchukuntunnadu manavudu.
0: Man is wasting his time.
1: Kani taane satya swarupudu aneetvanti yokka nitya tattvanni గుర్తించడానికి సాంఖ్యము చాలా సహాయపడుతూ వచ్చింది.
0: సాంఖ్య హెల్ప్స్ యూ టు రియలైజ్ యువర్ ఎటర్నల్ నేచర్ దట్ యు ఆర్ ట్రూత్.
1: పిచ్చివాడ ప్రపంచం 24 తత్వములతో కూడినటువంటిది.
0: ఓ మ్యాడ్మ్యాన్ ద వరల్డ్ హ్యాస్ దీస్ 24 ఫ్యాకల్టీస్.
1: పురుషుడు మరొక తత్వంతో కూడినటువంటి వాడు.
0: ద క్రియేటర్ ఇస్ వన్.
1: జీవుడు కూడా ఒక తత్వంలో ఉండినటువంటి వాడు.
0: ఇండివిజువల్ ఇస్ సెపరేట్.
1: ఈ తత్వములు ఉండినంత వరకు కూడాను
0: సో లాంగ్ దే ఆర్ ప్రెసెంట్
1: మనకు సత్యము గోచరించదు.
0: యు డి నాట్ అండర్స్టాండ్ ట్రూత్.
1: ఈ యొక్క తత్వములకు అతీతుడు కావాలి.
0: యు షుడ్ బి బియాండ్ దిస్ నేచర్.
1: అది నిజమైన సూపర్ మైండ్.
0: దట్ ఈస్ ట్రూ సూపర్ మైండ్.
1: ఈ సూపర్ మైండ్ దివ్యమైనటువంటి యొక్క మనస్సు తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ద సూపర్ మైండ్ ద డివైన్ మైండ్.
1: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది కూడాను ఒక విధమైనటువంటి పవిత్రతతో కూడినది లేక ఉన్నతమైనతో కూడినటువంటిది అనేటువంటి ఒక గుణం ఉంటుండాలి.
0: ద సూపర్ మైండ్ హస్ గాట్ ఎ క్వాలిటీ దట్ ఇట్ హస్ గాట్ ఆల్ థింగ్స్.
1: సూపర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్.
0: ఫ్రమ్ సూపర్ మైండ్ వీ హావ్ టు ట్రావెల్ టు ఇల్యూమినేటెడ్ మైండ్.
1: ఈ ఇల్యూమినేటెడ్ మైండ్ కు పోయినప్పుడే హయ్యర్ మైండ్ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: The moment you cross this illuminated mind, you can be in higher mind.
1: పైన షీట్లు ఉండినంత వరకు కూడాను కప్పు ఉండినంత వరకు

0: ఆకాశాన్ని మనం చూడలేము.
1: సో లాంగ్ దెర్ ఇస్ షీట్ ద రూఫ్ యూ డోంట్ సీ ద స్కై.
0: ఆ యొక్క పైన కప్పును తీసివేసినప్పుడే ఆకాశము ఇక్కడ నుంచిదే మనం చూడవచ్చును.
1: ద మూమెంట్ రూఫ్ ఇస్ డిస్మాంటిల్ యూ కెన్ సీ ద స్కై.
0: అదే విధముగానే
1: సిమిలర్లీ
0: ఈ యొక్క మనస్సును అనగా లోయర్ మైండ్
1: That is the mind, lower mind.
0: Super mind.
1: Super mind.
0: Illuminated mind.
1: Illuminated mind.
0: Higher mind.
1: Higher mind.
0: ఇవన్నీ దాటిన తర్వాత ఓవర్ మైండ్ లోపల ఈ సత్వ సర్వస్వము కూడాను మనకు గోచరం అవుతుంది.
1: When you cross all, it is only in the state of over mind, you will realize all the
0: facts. కనుక మనస్సుకు అతీతుడు కామని
1: So, one should be on the mind.
0: సంఖ్యతో కూడినటువంటి అంతా కూడాను కేవలము సాంఖ్యమే అవుతుందని
1: All that relating to numbers is Sankhya.
0: సాంఖ్యమంత ప్రకృతితో కూడినదని
1: This number related to nature.
0: ప్రకృతి దృష్టిని నీవు విరమించుకున్నప్పుడే పరమాత్మ దృష్టి సాక్షాత్కరిస్తుందని
1: When you withdraw from the world, you can see, visualize God.
0: ఈ సాంఖ్యము ప్రబోధించింది.
1: That's the way how Sankhya taught.
0: సాంఖ్య తత్వము లోపల మరికొన్ని విభాగములు కూడా ఉంటున్నాయి.
1: In the Sankhya, there are further divisions.
0: మానవత్వం అనేటువంటి ఆత్మతత్వంతో కూడినదని
1: The human life has got the true self.
0: ఈ ఆత్మ అనేటువంటిది కొన్ని రకమైనటువంటి యొక్క పరిశోధనతో ఏర్పడేటువంటిది కాదని
1: The true self cannot be investigated by experiment.
0: సహజమైనటువంటి యొక్క తత్వంతో ఉన్నదని
1: It is natural.
0: ఇది దేహం ఉండినా లేకపోయినప్పటికీ
1: Whether body exists or not.
0: దీని యొక్క వ్యాప్తి సర్వత్రా ఉన్నదని కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: It is proved that the true self is all pervasive.
0: ఏ విధంగా?
1: How?
0: మొన్న చెప్పారు.
1: Swami said the other day,
0: సర్వత్రా కరెంట్ వైర్లంతా మనం వేసుకున్నాం.
1: We have put on the electric wires everywhere.
0: కానీ ఆ వైర్లలో ఉండినంత వరకును విద్యుత్ శక్తి మనకి ఏమాత్రము గోచరించదు.
1: So long there is current in the electric wires, you don't visualize it.
0: బల్బు పెట్టిన దగ్గర మాత్రమే ఈ యొక్క విద్యుత్ శక్తి యొక్క ప్రభావము ప్రకాశిస్తుంది.
1: Where you keep the bulb, you get the illumination.
0: అయితే ఆ బల్బును తీసిన తక్షణమే విద్యుత్ శక్తి మనకు కనిపించదు.
1: ద మూమెంట్ యూ టేక్ అవే ద బల్బ్ యూ డోంట్ సీ ది కరెంట్.
0: ఆ విద్యుత్ శక్తి ఎక్కడ పోయింది?
1: వాట్ హ్యాడ్ హ్యాపెన్ టు కరెంట్?
0: ఎక్కడ పోలేదు, అక్కడే ఉంటుంది.
1: ఇట్ హస్ నాట్ గాన్ ఎనీవేర్, ఇట్ ఇస్ దేర్.
0: నీవు బల్బ్ పెట్టక పూర్వము విద్యుత్ శక్తి ఉంది.
1: దేర్ ఈస్ కరెంట్ ఈవెన్
0: బిఫోర్. బల్బ్ పెట్టినప్పుడు విద్యుత్ శక్తి ఉంది.
1: వైల్ ప్లేసింగ్ ద బల్బ్ దేర్ ఈస్
0: కరెంట్. బల్బ్ తీసిన తర్వాత విద్యుత్ శక్తి ఉంటుంది.
1: ద మూమెంట్ యూ టేక్ అవే ద బల్బ్ దేర్ ఈస్ కరెంట్.
0: కాబట్టి మన దేహములు బల్బ్ వంటివి.
1: Body is like a bulb.
0: దివ్యమైన ఆత్మతో సంబంధం కలక పూర్వము దాని యొక్క విద్యుత్ శక్తి ఉంటుంది.
1: Before connection with the divine self, there is
0: ఈ దేహమనేటువంటి యొక్క బల్బ్ పెట్టినప్పుడు కూడా విద్యుత్ శక్తి ఉంటుంది, అది ఆత్మానే.
1: When the body, the bulb is connected, there is a self.
0: ఈ దేహం క్షీణించిన తర్వాత కూడా అక్కడే ఆత్మశక్తి ఉంటుంది.
1: The moment body decays, still there is
0: రాక పోకలు లేనటువంటిది ఆత్మతత్వము.
1: The self neither comes nor goes.
0: కేవలం దేహ బ్రాంచి చేత గుర్తించినట్టుగాను అది లేనప్పుడు పోయినట్టుగాను మనం భావిస్తున్నాము.
1: Because of body attachment, we feel it when we are alive.
0: ఎన్ని విధములైనటువంటి యొక్క విద్యను మనం నేర్చినప్పటికీ,
1: in spite of all formal education,
0: ఎన్ని విధములైనటువంటి సాధనలు మనం సలిపినప్పటికీ,
1: in spite of all spiritual practices,
0: గమ్యము మాత్రము పొందక తప్పదు.
1: We must reach the goal.
0: అది ఏనాటికైనా కూడా మానవుని యొక్క పరమావధి ఏమిటి?
1: What is the destiny of man?
0: పరతత్వాన్ని అనుభవించటమే పరమావధి.
1: To experience the spirituality is the end of man.
0: త్యాగరాజు కూడా చెప్పాడు, చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వెదకురీతి భూమిని.
1: త్యాగరాజు
0: ఓ రామ, పక్షులు ఎంత వేగంగా ఎంత ఎత్తైనటువంటి ఆకాశంలో సంచరిస్తూ ఉండినప్పటికీ ఎప్పటికైనా ఒకటి దినము ఎప్పటికైనా ఒకప్పటికీ తిరిగి ఒక చెట్టును వెతక తప్పదు.
1: త్యాగరాజు సెడ్, బర్డ్స్ మే ఫ్లై హై స్కై బట్ అట్ వన్ టైమ్ ఆర్ అదర్
0: చెట్టును ఆశ్రయించక తప్పదు.
1: They must rest on branches.
0: ఎంతసేపని ఆకాశంలో సంచరిస్తుంది?
1: How long they move about across the sky?
0: తిరిగి ఒక విధమైనటువంటి చెట్టును ఆశ్రయించే తీరాలి.
1: Later they have to rest on the branches.
0: అటువంటి మానవుడు ఎన్ని జన్మములు ఎత్తినప్పటికీ,
1: though man had many births,
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: in spite of practices,
0: దివ్యత్వమైనటువంటి దానిని ఆశ్రయించక తప్పదు తప్పదు.
1: He has to submit himself to the divinity. It's a must.
0: కనుక ఏనాడో మనకు తెలియక ఎప్పుడూ దీనిని ఆశ్రయించే బదులు తెలిసి ఈనాటి నుంచినే మనం ఆశ్రయించడానికి తగిన ప్రయత్నం చేయమని.
1: ఇన్స్టెడ్ ఆఫ్ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్ లేటర్, బెటర్ వి సబ్మిట్ నౌ.
0: హెచ్చరిస్తూ వచ్చింది.
1: ద సాంఖ్య టీచర్స్ దట్ వే.
0: దైవత్వం అనేటువంటి దానిని,
1: ద డివినిటీ,
0: విశ్వనించటము మానవత్వము కాదు అనింది.
1: Forgetting the divinity is no true human quality.
0: ఇది మానవత్వంలో ఉండేటువంటి యొక్క దానవత్వమేను అనింది.
1: It is the demonic nature in man.
0: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి సాధన ఏమిటి?
1: What is the practice to be undertaken by human beings? సాధన సాధించడానికి
0: మనం చేయనక్కరలేదు.
1: We don't need to do that which is impossible.
0: మానవుని యందు ఉండినటువంటి ఒక దానవత్వాన్ని నిర్మూలం చేసి మానవత్వాన్ని పెంచుకొని దివ్యత్వంతో లీనం కావటం అంతే చాలు.
1: Therefore we have to kill the demonic nature, develop the human quality, understand the divine nature.
0: కనుక మనము నిమురుతో కూడినటువంటి నిప్పును చూడాలనుకుంటే మనం ఏమేమో సాధన చేయనక్కర్లేదు.
1: To see the fire covered by the ash, you don't need to do any practices.
0: Woof, ani woopite nimiri pothundi, nippu kanipistundi.
1: Blow off the ash, then you will see the fire.
0: Neeti paina kappinatundi paachini manam yememo yantra tantramalato kaani japa japa janalato kaani danni choodaniki prayatnam cheyatam prayojanam ledu.
1: Water covered by moss, you don't need to see the water with the help of any machinery.
0: Paina kappina paachini manam pakkaku netti neeru manaku sakshatkaristayi.
1: Remove the moss, you will find the water.
0: Kanukane mana yokka పరిశుద్ధమైనటువంటి హృదయతత్వమునకు అనేక విధమైనటువంటి విషయ వాసన అనేటువంటి వాచి కప్పబడింది.
1: దేర్ఫోర్ ద హార్ట్ దట్ ఇస్ ప్యూర్ ఇస్ కవర్డ్ బై సెన్సువల్ ప్లెజర్ ద మాస్.
0: దానిని సత్కర్మ అనేటువంటి చేతుల ద్వారా దానిని పక్కకు నెట్టాలి.
1: విత్ ది హ్యాండ్స్ ఇండల్జింగ్ గుడ్ యాక్టివిటీస్ వీ షుడ్ బ్రష్ అసైడ్ ద మాస్.
0: నిప్పు పైన కప్పినటువంటి నిమురును మనం వేరు చేయాలంటే నామస్మరణ అనేటువంటి నోటితో దాన్ని మనం దూరం చేయాలి.
1: టు సీ ద ఫైర్ కవర్డ్ బై ద యాష్ with namasmarana, chanting the name of the Lord,
0: you should blow off.
1: Then you will find the manifestation.
0: Chala sulabhamaina margam idi.
1: It is the easiest path.
0: Karukane hare nama hare nama hare namaiva kevalam kalau nastiyeva nastiyeva nastiyeva gatirinda. Ee kaliyugam lopala namasmaranaku minchinatvantidi marokati ledani chakkaga prabodhistu vachindi.
1: It taught very clearly, in this age of Kali there is nothing more than the name of the God.
0: కనుక దివ్యత్వాన్ని మనం అనుభవించవాలన్నా
1: టు ఎక్స్పీరియన్స్ డివినిటీ
0: సంఖ్యాతత్వాన్ని మనము విమర్శ కొంతవరకు విస్మరించాలి.
1: వి హావ్ టు ఫర్గెట్ ద నంబర్స్.
0: ప్రకృతిని మనం కొంతవరకు విస్మరిస్తే పరమాత్మ తత్వం విశ్వసించడానికి వీలవుతుంది.
1: వెన్ యూ ఫర్గెట్ ద వరల్డ్ యూ కెన్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: కనుక సాంఖ్య శాస్త్రం అనేటువంటిది
1: దేర్ఫోర్ ద సైన్స్ ఆఫ్ సాంఖ్య
0: ప్రకృతి జీవ పరమాత్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ప్రూవ్స్ వెరీ క్లియర్లీ దట్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ద నేచర్ ఇండివిజువల్
0: తత్వంలో ప్రకృతివి
1: ద నేచర్
0: పరమాత్మది ఒక తత్వము జీవాత్మది మరొక తత్వము ఈ రెండు చేరినప్పుడు 26 తత్వములతో కూడింది అవుతుంది.
1: దేర్ఫోర్ ఆల్ దిస్ పుట్ టుగెదర్ నేచర్ ఇండివిజువల్ గాడ్ అండ్ క్రియేటర్
0: చెప్పాడు.
1: దిస్ వాట్ హీ సెడ్
0: మాయకు లోనవును
1: సబ్మిట్స్ హిమ్సెల్ఫ్
0: మాయకు తానవును.
1: He becomes illusion.
0: Maya 25 marmamulavunu. Maya 25 marmamulavunu.
1: This illusion becomes 25.
0: Maya 25 marmamu telisite maya maya maya maribayalavunu.
1: If you know the secrets of all these 25.
0: Kaga ee 25 tattavulanu chakkaga manam artham chesukunte
1: when you understand the 25 traits clearly
0: 26 tattavu maname ayipotam.
1: We become the 26.
0: Idi ee sankhyam yokka chakkani sulabhamaina margani prabodhinchindi.
1: That's how the Sankhya taught clearly and nicely.
0: Mana yendunnatundi karmendriya gnanendriya pancha pranamulu yokka tattvamulu
1: the nature within us, the five senses, inner senses
0: dooram chesukunnataku veelu kaadu.
1: It's not possible to gather.
0: Kaani danini manamu sariyaina margamulo pravesha pettali.
1: But we should put them in along the proper track.
0: Kontha neemanni manamu anubhavinchali.
1: We should observe discipline.
0: Neemamu lenappude
1: when there is no discipline
0: manam ee indriyamulnu sakravena margamlo pravesha pettalemu.
1: It's not possible to put senses along the right way.
0: Srishti yokka chittam enta vichitranga unnado vicharinchavachunu.
1: We can understand the mystery of nature.
0: Ratrim pagalu rutuvulu ivanni kudulu tama tama neemamunu anusaristhu neemanusaranga pravartisthunnayi.
1: Day night and seasons proceed as per discipline.
0: Ee neemame lekundina రాత్రిం పగలే లేదు.
1: When there's no discipline, there's neither day nor night.
0: రాత్రిం పగలే లేకుండినా ఋతువులే రావు.
1: Without day and night, you don't get seasons.
0: ఋతువులే లేకుండినా మానవునికి ఆహారమే లభ్యం కాదు.
1: When there are no seasons, you don't get food.
0: కనుక ఈ నియమం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: Therefore, discipline is very important.
0: ఈ యొక్క సాంఖ్యము అనగా 25 తత్వములతో కూడినటువంటి ఈ ప్రకృతియే ఇంత నియమాన్ని పాటిస్తుంటుండాలి.
1: Therefore, Sankhya, all the nature with the 25 traits follow discipline. A small
0: neemam anetundi paatinchakoyinappudu enni vidhamainatundi yokka marpulu chendutayi anetundi manavulu chakkaga gurtinchali.
1: Human beings should recognize what will happen if the discipline is not followed.
0: England lo oka raitu
1: a farmer in England
0: paala vyaparam chestu vachadu.
1: He is doing business milk.
0: Atanu చక్కని ప్రభుత్వం యొక్క నిబంధనలను పాటిస్తూనే వచ్చాడు.
1: హీ అబ్జర్వ్స్ ఆల్ ది రూల్స్ ఆఫ్ ద గవర్నమెంట్.
0: అతను సత్య హృదయుడు.
1: హీ హాస్ గాట్ ఆల్ ట్రూత్ ఇన్ హిస్ హార్ట్.
0: అతను ధర్మరీత్యా తన యొక్క పశువుల నుండి పాలన తీసి అమ్ముతూ వచ్చాడు.
1: హి డ్రాస్ మిల్క్ ఆఫ్ ది కౌస్ అండ్ సెల్స్ దెమ్.
0: కానీ కొన్ని దినముల నుంచి ఈ పాలలో కొంత మార్పు కలుగుతూ వచ్చింది.
1: బట్ హీ అబ్జర్వ్ ద చేంజ్ ఇన్ ది మిల్క్.
0: ఈ మార్పును గుర్తించినటువంటి యొక్క వీరు న్యాయస్థానంలో రిపోర్టు చేశారు.
1: దోస్ దట్ నోటీస్ ద చేంజ్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ద మిల్క్ హస్ టేకెన్ ద మ్యాటర్ టు ది కోర్ట్.
0: ఇటువంటి యొక్క పాలను ఇతను విక్రయించడం లేదు అని రిపోర్ట్ ఇచ్చారు.
1: దే రిపోర్టెడ్ దట్ ఈస్ నాట్ సెల్లింగ్ గుడ్ మిల్క్.
0: దీనిపైన విచారణ ప్రారంభమైంది.
1: దేర్ ఆఫ్టర్ కోర్ట్ ప్రొసీడెడ్.
0: ఈ రైతును పిలిపించి అనేక విధములుగా ప్రశ్నిస్తూ వచ్చాడు జడ్జి.
1: ద ఫార్మర్ వాస్ సమన్ టు ద కోర్ట్ అండ్ జడ్జ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ హిమ్.
0: కానీ ఈ రైతు ఉన్నట్టుగా విన్నవించి సత్యమును మాత్రమే తెలుపుతూ వచ్చాడు.
1: దిస్ ఫార్మర్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్ట్ వాట్ హ్యాడ్ ఆల్ హ్యాపెన్డ్.
0: కానీ దీనిని విశ్వసించినటువంటి యొక్క న్యాయాధికారి
1: దట్ జడ్జ్
0: తానే స్వయంగా కొంతమంది వర్కర్స్తో తీసుకుని వెళ్లి ఆ పాలను పితికించి చూచాడు.
1: ద జడ్జ్ పర్సనలీ ఇన్వెస్టిగేటెడ్ అబ్జర్వ్ ద మిల్క్.
0: ఇది పాలు చెడినటువంటి రీతిగానే తాను నిర్ణయించుకున్నాడు.
1: హీ ఆల్సో డిసైడెడ్ ఇట్స్ నాట్ గుడ్ మిల్క్.
0: ఈ రైతు యొక్క దోషము కాదనియో,
1: ఇట్స్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ది ఫార్మర్.
0: ఈ కేవలము పశువు నుండి ఈ విధమైనటువంటి పాలు చెడడానికి మూల కారణం ఉన్నదని
1: ఇట్ ఓన్లీ వెరీ కౌ దాట్ ఇస్
0: నిర్ణయించి
1: హీ డిసైడెడ్ సో.
0: ఆ తర్వాత ఈ రైతును చక్కగా విచారణ చేస్తూ వచ్చాడు.
1: లేటర్ హీ మేడ్ థరో ఇంక్వైరీ.
0: ఈ ఇంటిలో ఉండినటువంటి కొన్ని బాధల వల్లను కొన్ని అశాంతుల వల్లను సకాలంలో ఈ పశువు నుండి పాలు పితకలేకపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ సర్టన్ యాంగ్జైటీస్ అండ్ డిఫికల్టీస్ అట్ హోమ్ దిస్ ఫార్మర్ కుడ్ నాట్ గెట్ రా వాటర్.
0: చిక్కినప్పుడంతా పాలను పితకటము అమ్మటము ఈ విధంగా నియమాన్ని ఉల్లంఘించి నియమమునకు వితక్కించి తదుపరి ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ వచ్చాడు.
1: సో హీ వాస్ డ్రాయింగ్ ద వాటర్ ద మిల్క్ అవుట్ ఆఫ్ ద అడ్డర్ ఆఫ్ ద కౌ.
0: సకాలంలో ఈ యొక్క పశువు నుండి పాలు తీయడానికి తాను అవకాశం లేకపోయింది.
1: సో ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డ్రా మిల్క్ ఎట్ ప్రాపర్ టైం.
0: అప్పుడే ఈ న్యాయమూర్తి చక్కగా విచారణ చేసి ఒక పశువు కూడాను సక్రమమైనటువంటి మార్గంలో ఉండినప్పుడే ఆ పశువు యొక్క క్షీరం కూడాను సరైనట్టుగా ఉంటాయని, సక్రమాన్ని ఉల్లంఘించినప్పుడు ఈ విధమైనటువంటి రక్తం కూడాను మార్పు చెందుతుందని, ద్వేషము అసూయ కామము దుర్మార్గ భావములు ఇలాంటివి హృదయములో చేరినటువంటి వారికి
1: those with all hatred, jealous and wicked qualities in heart,
0: taanu annam tine samayunandu
1: as he eats food
0: aa yokka jinna kosamunandu undinatundi durvasana medaduku tagultundi.
1: All that is present in the digestive system will reach the brain.
0: aa durvasana anetundi medaduku sokinappudu durbuddhulu prarambhamavutu vastayi.
1: When all this foul smell goes to the brain, he will have bad habits.
0: kanukuni aaharamu nundi పానీయం నుండి కూడాను ఈ విధమైనటువంటి దుర్మార్గ శక్తులు సకాలములో అనగా నియమం పాటించకుండా పోయినప్పుడు ఇలాంటివన్నీ మానవునికి అనేక ప్రమాదములు కలిగిస్తుంటాయి.
1: When discipline is not observed, all these wicked qualities come out of food and drink.
0: అసలు మనసు ఎక్కడి నుంచి పుట్టుండాలి?
1: Where from the mind originates.
0: మనసు ఆహారం నుంచే పుట్టుండాలి.
1: The mind is originated out of food.
0: మనం ఎట్టి ఆహారం భుజించుమో
1: as is the food,
0: అట్టి మనసుగానే పోతుంది.
1: So is the mind.
0: కనుకనే పూర్వ మహర్షులందరూ కూడా సాత్విక ఆహారాన్ని భుజించమని చెప్తూ వచ్చారు.
1: Therefore ancient rishis said that you should eat sattvic food.
0: మన ప్రాణం ఏమిటి?
1: What is our life?
0: త్రాగే నీరే ప్రాణం.
1: The water is life.
0: తిన్నటువంటి ఆహారం స్థూలమైనటువంటిది మనంగా వెళుతుంది.
1: The gross part of the food is left excreted.
0: సూక్ష్మమైనటువంటిది మజిల్స్ గా తయారవుతుంది.
1: Subtle form will transform into muscle.
0: అసూక్ష్మమైనటువంటి ఆహారమే మనసుగా మారుతుంది.
1: Subtlest form of food becomes mind.
0: అదే రీతిగానే త్రాగిన నీరంతా కూడాను స్థూలమైనటువంటిది మూత్రముగా పోతుంది.
1: సో అవుట్ ఆఫ్ ద వాటర్ వీ డ్రింక్ గ్రాస్ పోర్షన్ ఇస్ ఎక్స్క్రీటెడ్.
0: సూక్ష్మమైనటువంటిది రక్తంగా రూపొందుతుంది.
1: ద సటిల్ పోర్షన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ బ్లడ్.
0: అతి సూక్ష్మమైనటువంటి జలమే ప్రాణంగా మారుతుంది.
1: ద సటిలెస్ట్ పోర్షన్ ఇస్ ద లైఫ్.
0: కనుక జలములో ఆ ప్రాణశక్తి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దిస్ పవర్ ఆఫ్ లైఫ్ ఇన్ వాటర్.
0: మనం జగత్తులో సామాన్యంగా మనం చూస్తుంటాము ఎవరైనా మూర్చి వచ్చి పడిపోతే నీళ్లు తెచ్చి చల్లుతుంటారు.
1: వీ సీన్ ద వరల్డ్ ఇఫ్ ఎనీవన్ ఫెయింట్
0: అనగా ఆ నీటిలో ఈ ప్రాణశక్తి ఉంటుండాలి.
1: వీ స్ప్రింకిల్ వాటర్ బికాస్ దేర్ ఇస్ పవర్ ఇన్ వాటర్.
0: అయితే ఈ ఆహార పానీయములు మనము తీసుకునే సమయంలో సాత్వికమైన భావంతో తీసుకోవాలి.
1: సో యాజ్ వీ డ్రింక్ యాజ్ వీ ఈట్ వీ షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్.
0: కనుకనే పూర్వ సాంప్రదాయమును పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ది ఓల్డ్ ట్రెడిషన్
0: మనం భుజించే ముందుగా
1: బిఫోర్ ఈటింగ్
0: అవమానం చేసేటువంటి ప్రాణాయ నమః ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ధ్యానాయ స్వాహ ఉదాయన స్వాహ అని ఈ విధంగా భగవంతునికి అర్పితం చేసి ఆ జలము తీసుకునేటువంటి వాళ్ళు.
1: దే యూస్ టు ఆఫర్ వాటర్ ఫస్ట్ టు గాడ్ అండ్ దెన్ డ్రింక్
0: పంచ ప్రాణములకు కూడా అర్పితం చేసి
1: ఆఫరింగ్ టు ఆల్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్
0: అని ప్రసాదంగా భుజించడం చేత
1: టేకింగ్ ఇట్ యాజ్ ప్రసాద్
0: ఆ ఆహారంలో దోషము లేకుండా పోతుందని
1: దెర్ విల్ బి నో డిఫెక్ట్స్ ఇన్ ఫుడ్
0: ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానమైనటువంటి ఈ పంచ ప్రాణములు కూడా మొట్టమొదటి అర్పితం గావించమని ప్రబోధిస్తూ వచ్చింది
1: దర్శన టాట్ దట్ ఇట్ హాస్ టు బి ఆఫర్ టు ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్
0: మన విద్యార్థులకు బాగా తెలుసును.
1: అవర్ స్టూడెంట్స్ నో ప్రెటీ వెల్
0: భుజించే ముందుగా
1: ప్రయర్ టు టేకింగ్ ఫుడ్
0: భగవత్ అర్పితం బ్రహ్మార్పణం బ్రహ్మావి అర్పితం చేస్తున్నారు.
1: వి ఆఫర్ ఫుడ్ టు గాడ్
0: ఎందుకోసం అర్పితం చేయమని
1: వై షుడ్ ఇట్ బి ఆఫర్డ్
0: ఈ యొక్క పదార్థములో మూడు విధములైనటువంటి దోషములు ప్రవేశిస్తున్నాయి.
1: ఇన్ దిస్ మ్యాటర్ దేర్ విల్ బి త్రీ డిఫెక్ట్స్
0: పాత్ర శుద్ధి
1: ద క్లీన్లీనెస్ ఆఫ్ ది వెసల్
0: పాక శుద్ధి
1: ద క్లీన్లీనెస్ ఆఫ్
0: పదార్థ శుద్ధి
1: అండ్ ద మ్యాటీరియల్
0: ఈ మూడు శుద్ధిగా ఉండినప్పుడే చిత్త శుద్ధి ఏర్పడుతుంది.
1: వెన్ ఆల్ ది త్రీ ఆర్ ప్యూర్ దేర్ విల్ బి ప్యూరిటీ ఆఫ్
0: హార్ట్ ఈ మూడు శుద్ధిగా లేనప్పుడు
1: వెన్ దేర్ త్రీ ఆర్ నాట్ ప్యూర్
0: అశుద్ధి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: దేర్ విల్ బి నో ప్యూరిటీ విత్ ఇన్ అస్
0: కనుకనే పాత్ర శుద్ధి మనం కొంతవరకు శుద్ధి చేయవచ్చును.
1: సో వీ కెన్ కీప్ ది వెసల్ క్లీన్
0: కానీ పదార్థ శుద్ధి ఏ అంగడిలో ఏమి తెచ్చావో ఆ అంగడివాడు ఎక్కడ దొంగిలించి తెచ్చాడో ఏ కూరగాయలు ఎవరి తోట తీసుకుని వచ్చాడో ఇవన్నీ మనం చూడడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ హౌ ది మెటీరియల్ ఇస్ బ్రాట్ వెదర్ ఇట్ ఈస్ స్టోలన్ ఆర్ బాట్
0: కనుక ఈ పదార్థములైనటువంటి యొక్క శుద్ధిని మనం చూడడానికి వీలు కాదు.
1: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ ది క్లీన్లీనెస్ ఆఫ్ మెటీరియల్
0: చేసేటువంటి వాడి భావాలు ఈ వండే సమయంలో ఎలాంటి భావాలు ఉంటుంటాయో
1: వాట్ ఫీలింగ్స్ దట్ ద కుక్ హ్యాస్ అట్ ద టైమ్
0: వాడు ఏదైనా దుర్భావంతో దీన్నంతా వండుతూ ఉంటుంటే ఆ పదార్థంలో దుర్భావంలే ప్రవేశిస్తుంటాయి.
1: ఇఫ్ ది కుక్ హ్యాస్ బ్యాడ్ ఫీలింగ్స్ ద కుక్ ఫుడ్ ఆల్సో విల్ హావ్ బ్యాడ్
0: కనుకనే ఈ పాత్ర శుద్ధి పాక శుద్ధి పదార్థ శుద్ధి చూడడానికి అసాధ్యమైనటువంటి కనుకనే దానిని బ్రహ్మార్పణము దానికి భగవంతునికి అర్పితంగా చేసినప్పుడు ఈ యొక్క దోషములన్నీ కూడా పరిహారం అయిపోయి అది పరిశుద్ధమైన రూపొందుతుంది. అప్పుడు దీన్ని భుజించడానికి అన్నం కాదది ప్రసాదంగా రూపొందుతుంది.
1: As it is not possible to go into the inquiry of the cleanliness and the purity of the matter, the vessel and the cook, when once it is offered to God, then it becomes prasada.
0: అయితే ఇది పరిశుద్ధం కావడానికి లోపల ఉండేటువంటి యొక్క కారణం ఏమిటి?
1: What is the reason for its purification?
0: నీవు బ్రహ్మార్పణం చేసినప్పుడు అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్యం చతుర్విధం అయ్యా నీవు లోపల పంపించినటువంటిదంతా కూడాను నేను వైశ్యాన రూపంలో ఉంటుండి నేనే దాన్ని జీర్ణిస్తున్నాను కాబట్టి భగవంతుడే దాన్ని జీర్ణింపజేస్తున్నాడు కనుక అది పరిశుద్ధమైపోతుంది.
1: ద ఫుడ్ దట్ యు హావ్ ఈటన్ ఇస్ డైజెస్టెడ్ బై గాడ్ విత్ ఇన్ దేర్ఫోర్ ఫుడ్ ఇస్ ప్యూరిఫైడ్.
0: ఈ ప్రార్థనే చేయకుండా ఏదో జఠరాగ్నిలో వేస్తున్నానంటే ఏదో నిప్పులో వేసినటువంటి పదార్థం వలె మాడిపోతుంది.
1: ఇఫ్ యూ డోంట్ ఆఫర్ ప్రేయర్ బిఫోర్ ఈటింగ్ ఆల్ దట్ విల్ బి వేస్ట్
0: జఠరాగ్ని లోపల భగవంతుడు వైశ్వాన రూపంలో ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో వెయ్యాలి.
1: We have to offer the prayer with full faith. God is present in the form of Vaishvanara. ఈ
0: విధమైనటువంటి ప్రార్థనంతా కూడాను హాస్టల్లో చేస్తున్నామంటే ఒక నిర్బంధంగా భావిస్తున్నారు కొంతమంది మూర్ఖులైన విద్యార్థులు.
1: Some foolish students take it as a matter of just a routine.
0: ఒక్క హాస్టల్లో భుజించే సమయంలో మాత్రమే ప్రార్థన చేస్తారు. ఇంటికి పోయిన తర్వాత ప్రార్థన లేదు తార్థం లేదు అర్థం లేనటువంటి జీవితంగా వ్యర్థం గావించేటువంటి భావాలతో భుజిస్తున్నారు.
1: They pray so while they are in hostel. The moment they go home, they don't pray and lead a life in
0: ఇంకా ఈనాటి యొక్క భోజనాలు ఎట్లా జరుగుతున్నాయి తెలుసిన?
1: You know how the dining today?
0: పాపం సంవత్సరం అంతా కూడా పుట్టపర్తి లోపల లేక బెంగళూరు లోపల అనంతపురంలోనో మా బిడ్డలంతా నివసించి ఏనాడు కూడా పాపం ఈ వీడియో టీవీలు చూడటానికి వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి హాలిడేస్ లో వచ్చినారని అమ్మా నాయనంతా బాబు టీవీ చూడరా అని దాన్ని పెట్టి దాని ముందుకే భోజనాలు కూడా తెచ్చి వడ్డించి అక్కడే చూస్తూనే తింటూ ఉంటాడు వాడు.
1: As children studying here in Vrindavan, Prashanthi Nilayam in Anantapur campus, they have no chance to watch TV.
0: Avi chustu vaati bhavamtone veedu bujinchatam chetha aa thoughts e veediki vastunnayi.
1: Parents serve food to their children in front of TV. Therefore they have TV feeling.
0: Hallies lo baita poyinappudu pillalu cheyadaniki moola kaaranam ide.
1: This is the only reason why students are spoiled in vacation.
0: Endukante tine aaharam ni ematram kuda nu bhagavat arpitam gaavinchatam ledu.
1: Because food eaten is never offered to God.
0: కనుకనే టేబుల్ పైన కూర్చుంటే టేబుల్స్ టేబుల్ సేపు కొట్లాడుతున్నాయి.
1: Therefore, as you sit in front of the table,
0: ఆహార శుద్ధి అత్యవసరము అని కూడాను ఈ సాంఖ్యము ఖండితంగా బోధించింది.
1: Therefore, Sankhya explained very clearly the purity of food is
0: ఎందుకంటే పంచపాణముల యొక్క అంతర్భూతంగా ఉండేటువంటిది ఈ ఆహారం.
1: The food is the inner current for all the five life principles. దేహమే
0: ఆహారం యొక్క స్వరూపము.
1: The body is the very form of food.
0: ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: ఇట్ ద ఫుడ్ దట్ ఈట్స్ ఫుడ్.
0: ఇది చక్కగా మీరు గుర్తించాలి. ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: ఇట్ ద ఫుడ్ దట్ ఈట్స్ ఫుడ్.
0: మన దేహము తల్లిదండ్రులు తిన్నటువంటి ఆహారం యొక్క సారమే.
1: ద బాడీ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఫుడ్ ఆఫ్ ది ఫుడ్ ఈటన్ బై పేరెంట్స్.
0: ఆహారమే
1: దట్స్ ఫుడ్.
0: ఈ ఆహారమైనటువంటి దేహము మరొక ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: ద బాడీ విచ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ఫుడ్ అగైన్ ఈట్స్ ఫుడ్.
0: కనుక ఆహారం ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: And hence food consumes
0: అన్నము
1: food.
0: అన్నమునే భుజిస్తుండాలి.
1: Food eats food.
0: అన్నమయ జీవితం మన దేహము.
1: The body is the form of
0: food. భుజించేది కూడా అన్నమే.
1: And we eat food.
0: కనుకనే ఆహారం మహాప్రధానమని కూడాను బోధిస్తూ వచ్చింది సాంఖ్యం.
1: So Sankhya taught that food is very important.
0: ఇవన్నీ కూడాను ఈ చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాలు ఎవరు కూడాను ఈ గ్రంథముల వల్ల ఎవరు విచారించరు.
1: No one would understand out of these texts.
0: అతి సూక్ష్మమైన దాని ఎందే అతి ఘనమైనటువంటి ఈవిడి ఉంటుండాలి.
1: In very small these things, very important things are present.
0: చిన్నదిగా మనం అలక్ష్యం చేస్తే అదే పెద్ద సముద్రం వలె అలలుగా రూపొందుతుంది.
1: If you neglect because they are fractional, they become gigantic.
0: చిన్న చిన్న ఒక విధమైనటువంటి ఒక చెదులు కర్రకు పడుతుంది.
1: We find the pests attacking the wood.
0: చిన్న చెదులే కర్రకు పట్టి క్షణాల లోపల కర్రనంతా భస్మం చేస్తుంది.
1: The pests will destroy the entire wood.
0: కనుక చిన్నది కదా అని మనం అలక్ష్యం చేయకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ బికాజ్ స్మాల్.
0: కనుక మన భావములు ఉన్నతమైనటువంటి భావములు ఉత్తమమైనటువంటి భావములు పంపొందింప చేసుకోవాలి.
1: సో వీ షుడ్ హావ్ హై ఫీలింగ్ హై థాట్స్ నోబుల్ థాట్స్.
0: ఇక్కడ న్యాయ వైశేషికము అణుశాస్త్రాన్ని ఎక్కువగా బోధించింది.
1: న్యాయ వైశేషిక టాట్ ద సైన్స్ ఆఫ్ ఆటమ్.
0: ఒక అణువుకు మరొక అణువుకు భిన్నమైనటువంటి భేదములు ఉంటాయని ఈ న్యాయము దాన్ని విమర్శించింది.
1: The Nyaya explained clearly the difference between atom.
0: Kani, but Sankhyamu, ee anuvu anetundi padamune deen teesaraledu.
1: Sankhya did not bring in this word atom.
0: Prapanchamanta anumayamainatundi swaroopame.
1: The entire world is full of atom.
0: Prati padarthamu anumayame.
1: Every matter is full of atom.
0: Prati vishayamu anumayame.
1: Everything is full
0: of atom. Panchabhutamulu anumayame. పంచభూతములు అణుమయం.
1: ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్.
0: అంత అణువైనప్పుడు దీనికి అణువు అనే ప్రత్యేకమైనటువంటి భేదం ఎందుకు మనం పెట్టాలి?
1: దెన్ వై షుడ్ వి నేమ్ ఇట్ సెపరేట్లీ ఆటమ్.
0: అంత అణుమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆటమ్.
0: అణువే భగవత్ స్వరూపము.
1: ఆటమ్ ఇస్ ది వెరీ ఫార్మ్.
0: దీనిని అణువరణీయాన మహత్వం. ఈ అణువునందే ఉంటుండాలి దివ్యత్వం.
1: ది డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఆటమ్.
0: కనుక దివ్యత్వాన్ని ఈ మూడు దర్శనములు కూడాను నిస్సందేహంగా సంశయం లేకుండా ఒక విశ్వసించాయి.
1: ద త్రీ దర్శనస్ taught the divinity doubtlessly.
0: Aiti sankhya yogamulo undinatvanti yokka satya swarupanni,
1: however the true nature as a proposed
0: sankhya darshanamulo undinatvanti satya swarupanni,
1: the true form
0: yoga darshanamulo diniki sakshatkarimpa chestundi.
1: Is manifested in yoga darshana.
0: Nyayam,
1: the nyaya,
0: ee nyayam anetvantidi,
1: this nyaya
0: satya swarupamu,
1: is true form.
0: Nyayame satyam.
1: Justice is truth.
0: Satyame nyayam.
1: Truth is justice.
0: అది ఏ ప్రకృతి?
1: దట్ ఇస్ నేచర్.
0: ప్రకృతి సత్య స్వరూపము.
1: నేచర్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: ఈ ప్రకృతి నిన్నేమో బాధిస్తుండాలని చెప్పని, ఈ ప్రకృతి నిన్ను మోసం చేస్తుండాలని నీవు భావిస్తున్నావు. పొరపాటు పొరపాటు.
1: యూ ఫీల్ దట్ యుర్ డిసీవ్డ్ బై నేచర్. ఇట్ ఇస్ మిస్టేక్ ఇన్ యూ.
0: ప్రకృతి నిన్ను వంచడం లేదు.
1: Nature is not deceiving
0: you. నీవే ప్రకృతిని వంచిస్తున్నావు.
1: You are deceiving nature.
0: ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: You have to know the truth.
0: ప్రకృతి ఎప్పుడు కూడా నువ్వు ప్రకృతిమయమైనటువంటి ఒక సుశబ్దంగా ఉంటుండాలి. ఇది కేవలము ఒక పవిత్రమైనటువంటి ఒక స్థితిలో ఉంటుండాలి.
1: నేచర్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ దట్ లెవెల్ ఆఫ్ సేక్రెడ్.
0: కానీ ఆ పరిశుద్ధమైనటువంటి ప్రకృతి,
1: ద ప్యూర్ నేచర్,
0: ఎట్టి మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
1: డిపెండింగ్ అపాన్ ద వన్ ఇట్ ఎంటర్స్,
0: ఎట్టి భావములు గల మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
1: ద వన్ విత్ ది ఫీలింగ్స్,
0: అట్టి భావస్వరూపాన్ని పొందిపోతుండాలి.
1: ఇట్ విల్ హ్యావ్ ద ఫార్మ్ ఆఫ్ ది ఫీలింగ్స్ కరెస్పాండింగ్లీ.
0: ఈ టంబ్లర్ లో పరిశుద్ధమైన జలం ఉంటుండాలి.
1: ఇన్ దిస్ టంబ్లర్ దిస్ ప్యూర్ వాటర్.
0: ఇందులో ఏమాత్రము మాలిన్యం లేదు.
1: దేర్ ఇస్ నో డర్ట్ వాటర్.
0: కానీ ఈ పరిశుద్ధమైన జలము,
1: దిస్ ప్యూర్ వాటర్,
0: ఎర్రని బాటిల్ లో పోసినప్పుడు ఎర్రగా కనిపిస్తుంది.
1: వెన్ యూ కీప్ ఇట్ ఇన్ రెడ్ బాటిల్ ఇట్ లుక్స్ రెడ్.
0: పచ్చని బాటిల్లో పోసినప్పుడు పచ్చగా కనిపిస్తుంది.
1: ఇఫ్ యు పోర్ ఇట్ ఇన్ గ్రీన్ బాటిల్ ఇట్ లుక్స్ గ్రీన్.
0: బాటిల్ రంగు ఎలాగా ఉంటుందో ఈ జలములు ఆ రంగుతో కనిపిస్తుంటాయి.
1: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద బాటిల్ సో ఇస్ ద కలర్ ఆఫ్ వాటర్.
0: జలములో భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ వాటర్.
0: బాటిల్స్ లో భేదం ఉంటుంది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ బాటిల్.
0: అదే విధంగా మన దేహాలంతా కూడాను ఒక విధమైనటువంటి సీసాలు బాటిల్స్ వంటివి.
1: సో అవర్ బాడీస్ ఆర్ కంపేర్డ్ టు
0: గ్లాస్ బుట్టి వంటివి.
1: దే ఆర్ గ్లాస్ బాటిల్.
0: ఎప్పుడు పగులుతుందో,
1: వెన్ దే బ్రేక్,
0: ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి సంభవిస్తుందో,
1: వాట్ విల్ హ్యాపెన్ టు దెం
0: చెప్పలేము.
1: నో వన్ కెన్ సే.
0: కనుకని ఈ బాటిల్ లోపల ఎలాంటి భావాలతో మనం ఈ బాటిల్ నింపుకున్నామో,
1: ద ఫీలింగ్స్ విత్ విచ్ వీ ఫిల్ ద బాటిల్,
0: అలాంటి రంగుగానే చేరిపోతుంది మన భావాలు.
1: ద ఫీలింగ్స్ విల్ అస్యూమ్ ద కలర్.
0: విద్య హృదయం లోపల ప్రవేశిస్తే,
1: ఇఫ్ ది ఎడ్యుకేషన్ ఎంటర్స్ ఇన్ వికెట్ హార్ట్,
0: ఇది అహంకారమయమైపోతుంది.
1: ఇట్ విల్ బి ఈగోయిస్టిక్.
0: కానీ సజ్జన హృదయంలో ఈ విద్య ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఎంటర్స్ ఇంటు నోబుల్ సోల్,
0: సత్యమార్గం అనుభవిస్తుంది.
1: ఇట్ విల్ ఎంజాయ్
0: విజయ విజేతను అనుభవిస్తుంది.
1: హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: కనుక విద్యలో దోషం లేదు.
1: సో దేర్ నో డిఫెక్ట్ ఇన్.
0: అదే విధంగానే ధనం కూడాను.
1: సిమిలర్లీ మనీ ఆల్సో.
0: దుర్బుద్ధులు కలవాణి యొక్క దీనిలో ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఈస్ విత్ బ్యాడ్ మ్యాన్,
0: ఈ యొక్క ధనమును దుర్వినియోగం చేస్తాడు.
1: హీ విల్ మిస్ యూజ్ మనీ.
0: సద్భావములు కలవాణి యొక్క చేతిలో ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గుడ్ వన్,
0: సత్కార్యములు చేస్తుంటాడు.
1: హీ విల్ డూ ఆల్ గుడ్ యాక్టివిటీస్.
0: కనుక ఈ ధనమునకు భేదము లేదు.
1: మనీ హ్యాస్ నో
0: డిఫరెన్స్. ఈ విద్యకు భేదము లేదు.
1: ఎడ్యుకేషన్ హ్యాస్ నో
0: డిఫరెన్స్. ఈ విద్యను ధనమును ఏ విధమైన హృదయంలో నింపుకుంటున్నారో ఆ హృదయంలో ఉంటున్నాయి దోషములు.
1: డిఫెక్ట్స్ లైస్ ఇన్ ద హార్ట్ బట్ నాట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ మనీ.
0: కనుకనే ఈ పంచభూతములు కూడాను పరిశుద్ధమైనటువంటివే.
1: దేర్ఫోర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్యూర్.
0: పంచ ఇంద్రియములు కూడాను పవిత్రమైనటువంటివే.
1: ఫైవ్ సెన్సెస్ ఆర్ సీక్రెట్.
0: పంచ ప్రాణములు పరిశుద్ధమైనటువంటి.
1: ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యోర్.
0: కానీ ఈ యొక్క పంచకోశముతో కూడినటువంటి యొక్క ఈ దేహంలో ప్రవేశించినప్పుడు,
1: యాజ్ ది ఎంటర్ ఇన్ ద బాడీ విత్ ఫైవ్ షీట్స్,
0: ఇది పవిత్రత అపవిత్రత అనేటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఐదర్ బికమ్ సీక్రెట్ ఆర్ అన్సీక్రెట్.
0: కనుక ఈ పంచకోశములు అయినటువంటి ఈ శరీరం లోపల పవిత్రమైనటువంటి యొక్క భావం తలంపులను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ ద బాడీ విత్ ఫైవ్ షీట్స్ వీ షుడ్ డెవలప్ సీక్రెట్ థాట్స్.
0: అహంకారములకు,
1: ఈగో
0: ఆడంబరములకు,
1: పర్ఫామ్
0: అసూయకు,
1: జెలసీ
0: అశాంతికి,
1: రెస్ట్లెస్
0: అక్రమములకు, అనాచారములకు అవకాశం అందించరాదు.
1: స్కోప్ టు రాంగ్ యాక్షన్స్ అండ్ రాంగ్ థాట్స్.
0: ఆ విధమైన దీనికి మనం వచ్చినప్పుడు కూడా తక్షణమే దానిని చిన్న గుళ్ళుగా మారి అప్పటికప్పటికే మనం తీసి పారవేయాలి.
1: ద మూమెంట్ గెట్ ఇన్ వీ షుడ్ త్రో ఇట్ అవుట్ యాజ్ వీ ప్లక్ అవుట్ ద థాట్.
0: ఒక్కొక్క చినుకు రాలుతుంది,
1: డ్రాప్
0: ఒక్కొక్కటే,
1: బట్ ఆర్ డ్రాప్స్
0: అన్ని బిందువులు చేరినప్పుడు పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
1: బట్ ఆల్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ టుగెదర్.
0: అదే రీతిగానే మన హృదయంలో చిన్న చిన్న భావములు కదా అని దానికి అవకాశం ఇస్తే ఆ చిన్న చిన్న భావములే పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ గివ్ స్కోప్ టు దీస్ స్మాల్ ఫీలింగ్స్,
0: ప్రారంభము లోపలే దుర్భావములు రాకుండా చూసుకోవడానికి తగిన సద్భావములు పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ బ్యాడ్ ఫీలింగ్స్ బై డెవలపింగ్ గుడ్ ఫీలింగ్స్.
0: ఈ సద్భావములను మనం పెంచుకున్నట్టుకు,
1: టు డెవలప్ గుడ్ థాట్స్,
0: మన పవిత్రమైన గ్రంథాలు కూడా కొన్ని చదవాలి.
1: వీ షుడ్ గో త్రూ అవర్ సీక్రెట్ టెక్స్ట్.
0: సుచార న్యాయము, వైశేషికము, ఈ విధమైన సాంఖ్యము అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నాయో మీకు ఏమాత్రమో తెలియదు.
1: యూ డు నాట్ నో ఎనీవే ఇన్ ద లీస్ట్ వాట్ న్యాయం.
0: మీరు చక్కగా విచారించినప్పుడు, విన్నప్పుడు, చదివినప్పుడే దీని యొక్క విశిష్టత మీకు గొప్పగా అర్థమవుతుంది.
1: వెన్ యూ రీడ్ అండ్ లిసన్ కేర్ఫుల్లీ యూ కెన్ అండర్స్టాండ్ దేర్ సిగ్నిఫికెన్స్.
0: కనుక భేదము లేనటువంటి యొక్క తత్వాన్ని ఈ యొక్క దర్శనములు షడ్ దర్శనములు ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఆల్ ది షడ్ దర్శనస్ teach those without any differences.
0: కనుక నీ భేదములకు అవకాశం ఇవ్వకూడదు.
1: We should never give scope for differences.
0: నిన్న చెప్పినట్టుగా ఒక్క తల్లి పిల్లలమే మనము.
1: We are all the children of same mother.
0: అదే భూదేవే తల్లి.
1: That is mother earth.
0: ఒక్క తీగి పూలమే మనము.
1: We are the flowers of the same creeper.
0: తీగి ఒక్కటే,
1: creeper
0: వేరు వేరు.
1: Flowers are different.
0: చూసావా? ఒక్క గూటి పిట్టలమే మనము.
1: We are the birds of the same nest.
0: ఒక్క గూటి గువ్వలమే మనము. కనుకనే మనకు భేదం ఉండకూడదు. ఒక్క జాతి పౌరులమే.
1: వీఆర్ ది సిటిజన్స్ ఆఫ్ ది సేమ్ రేస్.
0: అందరము మానవులమే.
1: వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్.
0: ఈ సత్యాన్ని ఎంత బాగా విమర్శించి ప్రబోధించి ప్రచారం సలిపింది ఈ యొక్క వైశేషికం.
1: వైశేషిక థాట్ వెరీ క్లియర్లీ దిస్ ట్రూత్ అండ్ పబ్లిసైజ్.
0: కనుకనే ఈ షడ్దర్శనములు ఎందుకు ఎట్టి భేదములు కూడా లేదు.
1: ఇన్ దీస్ షడ్దర్శనస్ దేర్ ఆర్ నో డిఫరెన్సెస్.
0: చదివే వాడి యొక్క మనోభేదం లేదు ఇందులో ప్రతిబింబిస్తుంటాయి.
1: ఓన్లీ ద రీడర్ హిస్ వేగరీస్ ఆఫ్ ద మైండ్ ఎంటర్టైన్స్.
0: నిశ్చలంగా ఉండే జలము లోపల,
1: ఇన్ స్టడీ వాటర్,
0: సూర్యుడు గాని చంద్రుడు గాని నిశ్చలంగా కనిపిస్తారు.
1: Either sun or moon are reflected steady.
0: ఆ జలము అటు ఇటు అలలుగా రూపొందనా?
1: When the water shapes move.
0: సూర్యచంద్రాలు కూడా అటు ఇటు కదిలినట్టు కనిపిస్తారు.
1: Their reflections also start
0: కానీ సూర్యచంద్రులు కదలటం లేదు.
1: But sun and moon don't move.
0: ఈ జలము యొక్క ప్రభావం చేతనే కదిలినట్టుగా కనిపిస్తున్నారు.
1: Because of the effect of the water they appear to be.
0: అదే విధంగానే మన యొక్క హృదయం యొక్క ప్రభావమును పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద ఫీలింగ్స్ ఆఫ్
0: మన యొక్క మంచి చెడ్డలు ఆవిర్భవిస్తున్నాయే కానీ
1: ద గుడ్ అండ్ బ్యాడ్
0: మంచి చెడ్డలు ఏమాత్రము మన బయట లేనే లేదు.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది ఎక్స్పీరియన్స్.
0: అది నేను చూచాను అనుకుంటున్నావు.
1: యూ సే హావ్ సీన్.
0: ఇది నీ అజ్ఞానమే.
1: ఇట్ యువర్ ఇగ్నోరెన్స్.
0: నీ ఇమాజినేషన్ దీనికి మూల కారణము.
1: యువర్ ఇమాజినేషన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే యత్ భావం తత్ భవతి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రిసల్ట్.
0: కనుక మీరు ఈ విధమైనటువంటి భావాలను పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయండి.
1: సో యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్యూరిఫై యువర్ థాట్స్.

0: Bhagavan says the three main ideals to be practiced in life are fear of sin, love for God, and morality in society. In today's discourse, Bhagavan Baba talks about the true meaning of morality in different contexts. Let us now listen to the divine discourse delivered by Bhagavan Baba on 20th October 2001 during the Dasara celebrations in Prashanti Nilayam.
1: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన చెడ్డ మాటలకే చెవికి చేర్తురు ఇట్టివారు దైవమెరుగంగ నేర్తురా ఇట్టివారు దైవమెరుగంగ నేర్తురా ఉన్న మాట తెలుపుచున్న మాట ఉన్న మాట తెలుపుచున్న మాట
2: Though it is said with all the heart and concern, the good words are not listened to. Whereas all bad things, the gossip, get into our ears. Such people would ever come to know the divine. This is the truth, what is said.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Yuvatulu. Yuvakulu. ఈనాడు పోషించవలసినటువంటిది నిత్య సత్యమైన నైతిక విలువలు.
2: యంగ్ మెన్ అండ్ విమెన్ వాట్ దే హ్యావ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ ఆర్ ద మారల్ వాల్యూస్.
1: నైతిక విలువలను కాపాడుకోవటం ప్రధానమైన కర్తవ్యం.
2: టు అప్హోల్డ్ ద ఎథికల్ వాల్యూస్ ఈజ్ వన్స్ ఓన్ రెస్పాన్సిబిలిటీ.
1: ఈనాడు నైతికమంటే ఏమిటో, విలువంటే ఏమిటో యువకులకు యువతులకు ఏమాత్రమో అర్థం కావటం లేదు.
2: Today the young men and women have no idea what morality is, what values are, how to develop the moral values.
1: మానవుడు ఈనాడు ఈ నైతిక విలువలను కాపాడుకోలేకపోవటం చేతనే చిన్న వయసు నుండి పడరాని బాధలు పడుతున్నారు యువకులు యువతులు.
2: Many young people, men and women, suffer a lot at an young age because they are not able to protect and maintain the moral values.
1: యువత అనేటువంటి పదము, యువకులు అనేటువంటి పదము దీనికి సరైన అర్థాన్ని అందించలేకపోతున్నది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ కనోట్స్ నో మీనింగ్ టు దిస్ వర్డ్ యూత్ ఆర్ ఎన్ యంగ్స్టర్.
1: నైతికం అన్నటువంటిది సామాన్యమైనటువంటి పదము కాదు.
2: మొరాలిటీ ఈజ్ నో ఆర్డినరీ వర్డ్.
1: చాలా విలువైనటువంటిది.
2: ఇట్ ఈస్ హైలీ వాల్యుబుల్.
1: చాలా ఫలితమైనటువంటిది.
2: ఇట్స్ హైలీ సీక్రెట్.
1: చాలా గొప్పది.
2: It's mighty.
1: ఇలాంటి పవిత్రమైన నిత్య సత్యమైన నైతికమనే మనము కాపాడుకోలేకుండా మానవత్వం ఏ రీతిగా కాపాడుకోగలరు?
2: If we cannot protect and maintain the eternal truthful morality, how can we be the true humans?
1: మానవత్వం అనగా కేవలము నైతిక విలువతో కూడినటువంటి ఒక జీవితమే.
2: Human life is one that exists in combination with morality.
1: ఈ నాటి యువకులు తమ యొక్క జీవితం ఏమిటో, తమ యొక్క గమ్యం ఏమిటో, తమ యొక్క మార్గం ఏమిటో, తమ యొక్క లక్ష్యం ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు.
2: The modern youth have no idea what life is, the aim of life, the path of life, nor the goal of life.
1: ఈ నైతికమైనటువంటి విధిని ఆంగ్ల భాష లోపల మరొక రీతిగా చెప్తూ వచ్చారు.
2: This morality could also be said in a different way in English.
1: ఈ నైతికమునకు సంస్కృతం మరొక రీతిగా బోధిస్తూ వచ్చింది.
2: The Sanskrit explains in a different way.
1: సంస్కృత పదమునందు నైతికమైనటువంటి పదమునకు పౌరుషము అని చెప్పింది.
2: Naitika morality in Sanskrit is called Paurusha, the valor.
1: English padam nandu deeniki morality ani cheptu vachindi.
2: In English, Naitika is called morality.
1: Morality anaga emiti?
2: What is morality?
1: Puramu, Jesus Christ, Roman desam lopala, desa nayakudiga unnatvanti rajulaku bodhinchi, రాజులు దీనిని సరి అయినటువంటి రీతిగా అర్థం చేసుకుని ఈ యొక్క రాజ్యములకు దైవరాజ్యము అని పేరు పెట్టుకున్నారు. జీసస్ పేరు పెట్టుకున్నారు.
2: ఇన్ఫాక్ట్ ఇట్ హెస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఎర్లియర్ బై జీసస్ ఇన్ రోమ్ వాట్ ఇట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ గాడ్స్ కింగ్డమ్ అండ్ నేమ్డ్ ఆఫ్టర్ జీసస్.
1: మొరాలిటీ అనగా మానవత్వం నందు దైవత్వం ఆవిర్భవించి దివ్యత్వాన్ని జగత్తునకు బోధించడమే నిజమైన నైతికమునకు అర్థము.
2: ద ట్రూ మీనింగ్ ఆఫ్ మొరాలిటీ ఈజ్ టు కాగ్నైజ్ ద డివినిటీ ఇన్ హ్యుమానిటీ అండ్ టు షేర్ ద సేమ్ విత్ అదర్స్.
1: ఇంగ్లీష్ నందు పర్సనాలిటీ అన్నారు.
2: ఇన్ ఇంగ్లీష్ దేర్ ఇస్ ఎ వర్డ్ పర్సనాలిటీ.
1: కానీ ఈ రోమన్ దేశం వారు జీసస్ నుండి ఒక దివ్యమైనటువంటి యొక్క కళలు శక్తులు ఆవిర్భవిస్తూ అందరినీ ఆకర్షిస్తూ వచ్చున్నది అనేటువంటి ఉద్దేశంతో పర్సోనా అని పేరు పెట్టారు.
2: బట్ రోమన్స్ హావింగ్ నోటీస్ ద ఫైన్ ఆర్ట్స్ అండ్ ద మైటీ పవర్స్ ఇన్ జీసస్ దే నేమ్డ్ ఇట్ పర్సోనా.
1: పర్సోనా అనగా ప్రతి మానవుని యందు కూడాను దైవత్వం అనేటువంటిది అంతర్భూతంగా ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చారు.
2: పర్సోనా మెంట్ ద డివినిటీ ఇస్ ఎన్ అండర్ కరెంట్ ఇన్ హ్యుమానిటీ.
1: దీనినే తెలుగునందు నీతి అన్నారు.
2: ఇన్ తెలుగు ఇట్ ఈస్ కాల్డ్ నీతి.
1: అనగా మనకు అర్థం కాకుండా అగమ్యమైనటువంటి నీతియో గోప్యంగా ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని వ్యక్తీకరింపజేసేటువంటి శక్తి ప్రతి వ్యక్తి ఎందుకు కూడా ఉన్నది అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
2: ఇట్ మీన్స్ ఇన్కాంప్రిహెన్సిబుల్ నాన్ అపారెంట్ డివినిటీ లైజ్ ఇన్ సీక్రెట్ నాట్ ఇన్ ఎ హిడెన్ వే దట్ మేనిఫెస్ట్ లేటర్ దట్ ఈస్ కన్వేడ్ బై దిస్ వర్డ్ నీతి ఇన్ తెలుగు.
1: నీతి లేని జాతి కోతి కంటే పాడు అన్నారు.
2: That community without morality is much worse than a monkey.
1: Neeti chaala viluvainatundi.
2: Morality is highly valuable.
1: Deenini English lopulu chepparu kada personality ani. Deenini Roman language lopula persona annaru.
2: What personality in English is persona in Roman?
1: అనగా ప్రతి వ్యక్తి ఎందు కూడాను గోప్యంగా గుప్తంగా హృదయస్థాయి ఎందుండి సర్వులకును సమక్షము చేసేటువంటి యొక్క దివ్య శక్తికే ఈ యొక్క పర్సోనా అన్నారు.
2: పర్సోనా మెంట్ దట్ విచ్ ఇస్ నాన్ అపరెంట్ విచ్ ఇస్ హిడెన్ ఎట్ ద ఔటర్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ టు అదర్స్.
1: కనుక ఈనాటి మానవుడు తనయందు గుప్తంగా గోప్యంగా కనిపించలేని స్థితిలో ఉండినటువంటి యొక్క ఈ యొక్క దివ్యశక్తిని తాను వ్యక్తము గావించాలి.
2: సో మ్యాన్ హ్యాస్ టు ఎక్స్ప్రెస్ ద హిడెన్ ద లేటెంట్ డివినిటీ విద్ ఇన్ హిమ్.
1: ఆ విధంగా వ్యక్తము గావించినటువంటి వ్యక్తిని మాత్రమే దీనిని మానవత్వము అని చెప్పవచ్చు.
2: We can call that individual a manava, the human being, if he can express the latent divinity within.
1: Vyakti anaga kodanu idiye artham.
2: This is the true meaning of vyakti, who
1: avyaktamainatvanti shaktini vyaktikrimpa chesetunti manavunaki vyakti ani peru.
2: That which is hidden avyakta is expressed vyakta, then he is individual or vyakti.
1: Kani atti vyaktam cheyinatvanti okka manavunni vyakti ani pilchatam kodanu sari ainatvanti padam kadu.
2: We cannot call him an individual or vyakti if he does not express the divinity.
1: Ee vidhamuga ప్రాచీన కాలం నుండి అనేక విధమైనటువంటి రహస్యములను హృదయములందు దాచుకొని దివ్యత్వాన్ని తాను ప్రకటించలేక దైవత్వాన్ని దర్శించుకోలేక మానవత్వాన్ని మరచి కేవలము దీనత్వాన్ని అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు.
2: మ్యాన్ హస్ కెప్ట్ హింసెల్ఫ్ ఆల్ ది డివినిటీ విదౌట్ ఎక్స్ప్రెసింగ్ అండ్ షేరింగ్ విత్ అదర్స్ అండ్ ఈ జస్ట్ కన్సిడరింగ్ హింసెల్ఫ్ ఏ హ్యూమన్ డస్ కన్సిడర్స్ హింసెల్ఫ్ సో వీక్.
1: 250 సంవత్సరములకు పూర్వము భారతదేశము అనేక రకములైనటువంటి యొక్క రాజులతో పరిపాలిస్తూ వచ్చింది.
2: 250 years ago, the Bharat was in the control of several kings.
1: Kristuku puramu aneka vela samvatsamulaku pokunda Sri Ramachandrudu avatarinchi chakravarti aneetundi perunu ganchadu.
2: Before Christ, Sri Ramachandra ruled this country and he was an emperor.
1: 225 samvatsamulaku Shivaji chakravartiga maaradu.
2: 225 years ago, we also know Shivaji.
1: Akbar kudanu chakravartiga vachadu.
2: Akbar also was an emperor.
1: Veerandaru kudanu Muhammadan ayinappatikini,
2: though they are Muhammadans,
1: kani tama yendunnatvanti vyaktitvanni prati manavuniki kudanu arthamayyetattugaa vyaktam cheyalaneetvanti sankalpam cheta sariyainatvanti aadhyatmika margamlo praveshincharu.
2: They followed the spiritual path, expressing the divinity present within them.
1: Kanuka ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి గూఢమైనటువంటి వ్యక్తిత్వాన్ని అవ్యక్తం చేయాలి.
2: Therefore every man has to express, manifest the innate, immanent divinity.
1: ఈనాటి మానవునికి వ్యక్తి అంటే ఏమిటో కూడాను అర్థం కాకుండా ఉంటున్నది.
2: The modern man has no concept of vyakti or individual.
1: తన వ్యక్తిత్వాన్ని మర్చాలి.
2: In fact, he has to forget his individuality. He has to think of divinity. Entertain sacred. They followed the spiritual path, expressing the divinity present within them.
1: Kanuka, ee naati manavudu, tanu endunnatvanti

0: fact, he has to forget his individuality. He has to think of divinity. Entertain sacred thoughts.
1: అనంతమైనటువంటి యొక్క ఆస్తిక తత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
0: He should also develop and foster infinite theistic values.
1: ఆస్తికత్వం అనగా ఏమిటి?
0: What do you mean by theism?
1: ఆధ్యాత్మికం అనగా ఏమిటి?
0: What is spirituality?
1: అనగా ఆధ్యాత్మికం అనగా మానవత్వాన్ని మరచి, మానవత్వం నుండి ఆవిర్భవించేటువంటి పశుత్వాన్ని దూరం గావించి దివ్యత్వాన్ని ప్రకటింపజేయటమే ఆధ్యాత్మికము.
0: Spirituality meant one should give up the animal or bestial quality, forget the humanness, transcend the human life and express the divinity.
1: కాని ఈనాటి మానవుడు చదువులు అధికమయ్య కొలది తమ యొక్క దివ్యత్వాన్ని మరచి పశుత్వాన్ని అభివృద్ధిపరిచి కేవలము ప్రచార ప్రబోధంలో ప్రయాణమవుతున్నారు.
0: But with increasing education, man has forgotten the divinity. We find the animality or the bestial temperament on the rise.
1: మానవత్వమే అర్థం కాకుండా పోతుండాలి.
0: The very meaning of humanness has lost its value.
1: కనుకనే 15 సంవత్సరం నుంచి కూడాను మానవతా విలువలు పెంచుకోవాలని ప్రచారం చేస్తూ వస్తున్నారు.
0: And henceforth, the human values have been propagated since last 15 years.
1: ఏమిటి ఈ హ్యూమన్ వాల్యూ?
0: వాట్ ఈస్ దిస్ హ్యూమన్ వాల్యూ?
1: ఏమిటి ఈ మనిషి యొక్క విలువ?
0: వేర్ డస్ దిస్ హ్యూమన్ వాల్యూ లై?
1: మనిషి యొక్క విలువ ఇది అది అని చెప్పుటకు ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు డిసైడ్.
1: సత్యమని కొందరు, ధర్మమని కొందరు, శాంతి అని కొందరు, అహింస అని కొందరు వారి వారికి తోచినట్టుగా దీన్ని ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: పీపుల్ స్టార్టెడ్ ఇంటర్ప్రెటింగ్ ఇన్ డిఫరెంట్ స్టైల్స్ as truth, righteousness, peace, love, non-violence, and so on.
1: నిజమైనటువంటి మానవత్వం అనగా ఏమిటి?
0: What is a true humanness? Or
1: పశుత్వాన్ని పూర్తిగా మరచి,
0: one has to forget the animal quality,
1: దివ్యత్వాన్ని చింతించి,
0: always think of divinity,
1: మానవత్వాన్ని ప్రకటింపజేయటమే నిజమైనటువంటి యొక్క శక్తి.
0: And expressing the human quality in the true sense is the correct power.
1: కనుక ఈనాడు మానవుడనగా చాలా మంచివాడు అని అర్థము.
0: మానవ వర్డ్ మెంట్ ఎ గుడ్ మ్యాన్.
1: అన్ని ఉపనిషత్తులు కూడా మానవత్వం అనగా పవిత్రమైనటువంటి వ్యక్తి అని పేరు.
0: ఉపనిషత్స్ ఆల్సో డిక్లేర్స్ ఎ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎ సీక్రెట్ ఇండివిజువల్.
1: మంచి మనసు కలవాడే మానవుడు.
0: మానవ ద హ్యూమన్ మెంట్ ద వన్ విత్ గుడ్ మైండ్.
1: కనుకనే మనసు ఉండటం చేతనే మనిషి అని పేరు వచ్చింది.
0: He has got manas, the mind, so he is manishi, human.
1: Kanuka manchi manasu kalavade manavudu.
0: So manava the human is the one with good mind.
1: Manchi manasu anaga emiti?
0: What is meant by good mind?
1: 10 mandiki pavitramaitvanti yokka margamunu nirupinchi
0: demonstrating the sacred path,
1: aadarshavantamaitvanti yokka jeevithanni anubhavinchesi,
0: making others experience the ideal life,
1: ఆత్మతత్వాన్ని ప్రకటించి,
0: expressing the inner divinity,
1: అనంతమైన ఆనందమును అందించటమే ఇది నిజమైన మంచితనము.
0: And to share the infinite bliss with others is the true human quality.
1: ఇట్టి పవిత్రమైనటువంటి ఆనందమును అనుభవించడానికి ఏ మానవుడు సిద్ధంగా ఉన్నాడు?
0: Who is ready to experience this sacred bliss?
1: మంచి మనసు అనేటువంటిదే కనిపించటం లేదు.
0: వీ డోంట్ ఫైండ్ ఎ గుడ్ మైండ్ టుడే.
1: కనుకనే మంచి మనిషే ఈనాడు కనిపించటం లేదు.
0: దేర్ఫోర్ గుడ్ మ్యాన్ ఈజ్ నాట్ సీన్.
1: మ్యాన్ అనగా ఏమిటి?
0: వాట్స్ మీ మెన్ బై
1: మ్యాన్? ఎంఏఎన్ మ్యాన్ అన్నారు.
0: ఎంఏఎన్ ఈజ్ మ్యాన్.
1: ఎం అనగా మాయను మర్చిపోవాలి.
0: ఎం మీన్స్ ఫర్గెట్ మాయ ఇల్యూజన్.
1: ఏ ఆత్మను దర్శించాలి?
0: ఏ ఆత్మ సెల్ఫ్ విజువలైజ్ ద సెల్ఫ్.
1: నిర్వాణం పొందాలి.
0: ఎన్ నిర్వాణ అటైన్ లిబరేషన్.
1: మాయను మరచి
0: ఫర్గెటింగ్
1: ఆత్మను దర్శించి నిర్వాణమును పొందటమే నిజమైనటువంటి మనిషి.
0: ద ట్రూ హ్యూమన్ ఈస్ ది వన్ హూ ఫర్గెట్స్ ది ఇల్యూజన్, విజువలైజెస్ ద సెల్ఫ్ అండ్ అటైన్స్ లిబరేషన్.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను మాయలో మునిగి ఉంటున్నాడు.
0: Everyone today is drowned in delusion.
1: ఆత్మతత్వనే మర్చి ఉంటున్నాడు.
0: He has forgotten the self.
1: నిర్వాణం ఇంకెక్కడ ప్రాప్తిస్తుంది?
0: How is it possible to attain liberation?
1: కనుక మొట్టమొదట

0: మాయను మర్చాలి.
1: సో ఫస్ట్ వీ హావ్ టు ఫర్గెట్ దిస్ ఇల్యూషన్.
0: మాయను వదలాలి.
1: వీ హావ్ టు గివ్ ఇట్ అప్
0: టోటల్. మాయనగా ఏమిటి? లేని దాన్ని ఉందని భావించుకోవటమే మాయ.
1: Maya or illusion meant thinking of that which is non-existent.
0: లేదాన్ని చింతించి,
1: we think of that which is not
0: there. ఉన్నదాన్ని మర్చిపోయి,
1: we forget what is there.
0: చేరవలసిన మార్గాన్ని చేరలేకపోతున్నాడు మానవుడు.
1: Man is not able to reach the goal he has to reach.
0: కనుకనే ఈ మానవుడు ఈనాడు అనేక కష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాడు.
1: Therefore man is put to anxieties, worries, troubles and problems.
0: కనుక నవరాత్రులు అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై నవరాత్రి?
0: తొమ్మిది రాత్రులు.
1: నైన్ నైట్స్.
0: ఈ తొమ్మిది రాత్రుల లోపల కూడాను
1: థ్రూఅవుట్ దిస్
0: దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని
1: డ్యూరింగ్ దిస్ నైన్ నైట్
0: మహాదుర్గా, మహాకాళి, మహాసరస్వతి అనే పేర్లతో చింతించాలి అని పూర్వీకులు దీనికి ఒక నియమం నియమించారు.
1: ఎర్లియర్ పీపుల్ హ్యావ్ ప్రిస్క్రైబ్డ్ అండ్ స్టిపులేటెడ్ ద వర్షిప్ ఆఫ్ గాడెస్ in the names of Mahadurga, Mahakali, Mahasaraswati during this period of nine nights.
0: Durga anaga emiti?
1: Who is Durga?
0: Durga anaga sarva shaktulato koodinatundi.
1: Durga has got all mighty powers.
0: Samasta mano shaktulu, buddhi shaktulu, aatma shaktulu moodinti oka ekatvamane Durga antaru.
1: Durga represents the combination of the physical power, the intellectual potential and the mental capacities.
0: ఇంకా మహాకాళి.
1: దెన్ కమ్స్ మహాకాళి.
0: అనగా ఏమిటి? మూడింటి యొక్క ఏకత్వాన్ని ప్రకటించి దుష్ట సంహారం చేయటమే కాళి.
1: కాళి ఎక్స్ప్రెసెస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ అండ్ కిల్స్ ద వికెట్.
0: అనగా ఎక్కడో ఒక కాళి ఉన్నది, ఎక్కడో ఒక దుర్గం ఉన్నది అని చెప్పుకోవటం కాదు, మానవుని అందరే ఇది కనిపిస్తూనే ఉంటున్నది.
1: Durga and Kali are not present at separate places.
0: మనసుండి ఆవిర్భవించేటువంటి ఒక దుర్గుణములే.
1: The bad qualities in you.
0: ఈ దుర్గుణములు బుద్ధిని అనుసరించక.
1: And they do not follow the intellect.
0: ఇంద్రియములను అనుసరించడం చేత.
1: Because they are after senses.
0: దురభ్యాసముల చేత.
1: Because of bad habits.
0: దుర్మార్గములకు లోబడి.
1: And submits to wickedness.
0: దుష్టశక్తిగా రూపొందుతూ వచ్చింది.
1: And shapes itself a very cruel.
0: కనుకనే ఇట్టి దుష్టశక్తిని దునుమాడి దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దర్శింపచేసేకే ఈ యొక్క దుర్గా అనేటువంటి ఒక తత్వమును ప్రబోధిస్తూ వచ్చారు.
1: దుర్గా రిప్రజెంట్స్ ద కిల్లింగ్ ఎనిహిలేషన్ ఆఫ్ క్రూయల్టీ అండ్ వికెడ్నెస్ అండ్ బ్రింగింగ్ ఫోర్త్ ద డివినిటీ ఇన్ ప్రిస్టైన్ ఫామ్.
0: ఈ తొమ్మిది దినములు కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుర్గుణములను, దురాచారములను, దుర్మార్గములను దునుమాడి దివ్యత్వాన్ని, పవిత్రతను అభివృద్ధి పోషించుకోవటమే ఈ యొక్క పది దినముల యొక్క సహజ లక్షణం.
1: ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద సెలబ్రేషన్ ఆఫ్ నైన్ నైట్స్ లైజ్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ ద డివినిటీ, డెవలపింగ్ ది సీక్రెట్ క్వాలిటీ, రిమూవింగ్ ఆల్ వికెట్ క్వాలిటీస్, బ్యాడ్ ప్రాక్టీసెస్.
0: ఈనాడు మనం చదివేదంతా కూడా దుర్గుణాలే.
1: What all we read today are all about bad qualities.
0: Vinedanta durgunale.
1: We listen to bad.
0: Chesedanta durgunamale.
1: All that we do are bad deeds.
0: Ika manchitanam ekkada nunchi vastundi?
1: Then how do you expect to be good?
0: Manchitanam manavuni ende kanipinchatam ledu.
1: Goodness is not traceable in man.
0: Edo nenu manchiga nadustunnanu bhavistunnade kani bhramichatame adi.
1: He considers himself good, but it is all imagination.
0: ఆ భ్రమ మానవుని యందు ఉండినంత వరకు కూడాను బ్రహ్మ శూన్యం కనిపించడు.
1: So long this Brahma imagination is there, you cannot experience Brahma the divine.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఇమిడి ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ప్రకటించాలి.
1: Therefore the divinity has got to be manifested, expressed by everybody.
0: ఆ దివ్యత్వము తన యందే ఆవిర్భవిస్తుంది.
1: In fact it is in you.
0: ఎక్కడి నుంచి పోయి ఒక కాపరు, పిత్తాళి, వెండి ఇలాంటిదంతా గనుల నుంచి తీవటం కాదు.
1: ఇట్ ఈస్ నథింగ్ లైక్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్, సిల్వర్ అండ్ సో ఆన్ అవుట్ ఆఫ్ ద మైండ్.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ దివ్యత్వం అనేటువంటి గని నుండి ఆవిర్భవిస్తుంది.
1: దేర్ ఇస్ మైండ్ ఆఫ్ డివినిటీ ఇన్ ఎవ్రీ పర్సన్.
0: ఇదే ఒక మానవునికి ఒక పెద్ద గని.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ మైటీ మైండ్.
0: ఈ మైండ్ నుంచి కూడా మనం అనేక రకమైనటువంటి ఒక పవిత్రతను మనం ఆవిర్భవింపచేసుకోవాలి.
1: మచ్ ఆఫ్ ది సీక్రెట్ క్వాలిటీ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ అవుట్ ఆఫ్ దిస్ మైటీ మైండ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి పనులు ఈనాడు మానవుడు ఎవడూ చేపట్టడం లేదు.
1: Men today are not taking up the sacred activities.
0: పెద్దలను దర్శించినప్పటికీ,
1: though they may see noble people,
0: అక్కడ నుంచి వచ్చేటువంటి జవాబులు మనకి ఏమాత్రము సరైనటువంటివి కాదు.
1: The reply they get from them is not satisfactory.
0: కానీ తనకే తృప్తి అయినప్పుడు బరులకేం బోధించగలడు.
1: When he himself is not satisfied with his own answer, what is that he would speak to others?
0: కనుక మొట్టమొదట జీసస్ రోమన్ దేశానికి వచ్చినప్పుడు ఆనాడు రోమన్ పాపులంతా కూడా గుర్తించడము ఒక పర్సోనా, దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవుని యందు కూడా గోప్యంగా ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించారు.
1: When Jesus visited the Romans, he first recognized the divinity persona is latent in everyone.
0: కనుక అట్టి దివ్యత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: That divinity is present all over.
0: దానినే దివ్య శక్తి అన్నారు, చైతన్యము అంటూ చెప్తూ వచ్చారు.
1: దట్ ఈస్ కాల్డ్ చైతన్య ఆర్ డివైన్ పవర్.
0: ఈ చైతన్య శక్తి సర్వత్రా ఉన్నటువంటిది.
1: దిస్ చైతన్య శక్తి కాన్షియస్నెస్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: చైతన్య శక్తి లేని స్థానమే కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో కాన్షియస్నెస్.
0: కానీ మానవుడు తన కంటికి కనిపించడం లేదని చైతన్యం ఉన్నట్టుగా భావించడం లేదు.
1: Because the consciousness is non-apparent, cannot be seen with physical eye, he denies its existence. The good and bad are the effects of this divinity. One should have strong faith in this divinity which is latent in all. Man has forgotten himself today. He is forgetting himself.
0: లోకంలో జరిగేటువంటి అన్నింటిని కూడా ప్రింట్ చేసుకుంటున్నాడు హృదయంలో.
1: ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ ఈస్ ఇంప్రింటెడ్ ఇన్ హిస్ హార్ట్.
0: మనస్సు అనేటువంటిది కేవలం తెల్లని వస్త్రం వంటిది కాదు.
1: మైండ్ ఈస్ నాట్ లైక్ ఎ వైట్ క్లాత్.
0: అనేక జన్మముల యొక్క రహస్యములు, అనేక జన్మముల యొక్క కర్మలు అన్ని దానిపైన ప్రింట్ అయి ఉంటుంటాయి.
1: ద మైండ్ క్యారీస్ విత్ ఇట్ in imprinted on it effects and acts of the previous lives.
0: Kanuka manasu anetundi aneka kalatalato koodinatundi.
1: Mind is full of agitation,
0: aneka kallolamato koodinatundi,
1: full of disturbances,
0: aneka kalahamato koodinatundi,
1: full of conflict,
0: aneka kanchalato koodinatundi,
1: and of many desires.
0: Ee kanchala chetane manavatvamunu kevalamu marchipothunnadu.
1: Desires make man forget his true nature.
0: మానవత్వాన్ని మర్చినటువంటి వాడు మానవుడే కాదు.
1: ఇఫ్ మ్యాన్ ఫర్గెట్స్ హిస్ ట్రూ నేచర్ హిస్ నో మ్యాన్ అట్ ఆల్.
0: కనుక ఈనాడు మానవత్వాన్ని దృష్టిగా పెట్టుకోవాలి.
1: టుడే వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద ట్రూ మ్యాన్హుడ్.
0: మానవుని మర్చిన తర్వాత నీవు జ్ఞాపకం నందు ఉంచుకునేది ఏమిటి?
1: ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ ట్రూ నేచర్ వాట్ ఈస్ దట్ యు రిమెంబర్?
0: నీ చిత్తమందు ఉంచుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ యు షుడ్ కీప్ విత్ యువర్ సెల్ఫ్?
0: మనసును పవిత్రము గావించుకోవటమే ప్రధానమైన సాధన.
1: ద మెయిన్ స్పిరిచువల్ ప్రాక్టీస్ కన్సిస్ట్ ఆఫ్ ప్యూరిఫైయింగ్ యువర్ హార్ట్.
0: మంచి మనసు కలిగినటువంటి మానవుడుగా నీవు తయారు కావాలి.
1: యూ షుడ్ బి ఎ మ్యాన్ విత్ ఎ గుడ్ మైండ్.
0: అప్పుడే నీవు మానవుడు అని చెప్పుకోవడానికి అర్హత ఉంటుంటాది.
1: దెన్ యూ హావ్ ఎలిజిబిలిటీ టు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక నీ మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన.
1: యూ డోంట్ లిసన్ పే హీడ్ టు ద వర్డ్స్ దో దే ఆర్ సెట్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: ఎంత ప్రేమ చేతనో, ఎంత దయ చేతనో, ఎంత కరుణ చేతనో మనసిచ్చి చెప్పినటువంటి మాటలు మానవుడు ఏమాత్రం కూడా వినటం లేదు.
1: అవుట్ ఆఫ్ ఇన్ఫినిట్ లవ్, మెర్సీ అండ్ కంపాషన్ దో గుడ్ వర్డ్స్ ఆర్ టోల్డ్ యూ డోంట్ పే హీడ్ టు దెమ్.
0: మనసు లేకుండా కేవలము మాయా మనసుకులైపోయి కొన్ని ప్రబోధనలు చేస్తుంటే ఆ దుర్గుణములంతా కూడా చాలా సులభంగా వింటుంటారు.
1: Without any psychological involvement, with full of imagination and delusion, those things that are said, they are believed.
0: ఇవి వినటానికి కాదు చెవులిచ్చిండేది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఇయర్స్ ఆర్ నాట్ గివెన్ టు యూ టు లిసన్ టు ఆల్ దట్.
0: ఒక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ.
1: యు ఆర్ రెడీ, క్వైట్ రెడీ, బీ ప్రిపేర్డ్ టు లిసన్ టు ఆల్ గాసిప్ అండ్ ద వెయిన్ టాక్.
0: ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పివేడ, వద్దికలు నుండలేరా ఓ చెవులా.
1: ఓ ఇయర్స్ యు ఆర్ నాట్ రెడీ టు లిసన్ టు ద స్టోరీస్ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: ఈ మంచి మాటలకు రెండు చెవులు వద్దిక చేరవు.
1: The two ears are not ready to listen to good words.
0: చెడ్డ మాటలకు ఇంకా నాలుగు చెవులు పెట్టుకొని వింటారు.
1: To listen to bad words, we'll have additional ears also.
0: ఇది కేవలము ఒక చెడ్డ కాలం ప్రాప్తించినప్పుడే ఇలాంటి బుద్ధులంతా వస్తుంటాయి.
1: It is the fate or the destiny or approach of the bad time.
0: దీనిని వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు.
1: దిస్ కైండ్ ఆఫ్ టెంపరమెంట్ వుడ్ సెటిల్ ఆన్ అస్ ఇన్ బ్యాడ్ టైమ్స్.
0: కనుక మనం వినవలసినటువంటిది మంచి మాటలే.
1: సో వాట్ వీ హావ్ టు లిసన్ టు ఈజ్ ఓన్లీ టు గుడ్.
0: ఏది మంచి మాటలు?
1: వాట్ ఆర్ గుడ్ వర్డ్స్?
0: పరులకు అపకారం కలగని,
1: those that won't harm others, those that won't make others sad, those that won't hurt anybody, that hands over the divinity, teaching about God,
0: దీనత్వాన్ని దూరం చేయటమే నిజమైనటువంటి ఒక మాట.
1: అండ్ టు డిస్టెన్స్ యూ ఫ్రమ్ దిస్ వీక్నెస్ ఈజ్ ద ట్రూ గుడ్ వర్డ్.
0: కనుక ఈనాటి మానవుడు ప్రథమ దినమైనటువంటి ఈ యొక్క వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం నందు,
1: ద ఫస్ట్ డే ఆఫ్ వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞ,
0: దీన్ని సరైనటువంటి మార్గంలో మనము నడుచుకోవాలి.
1: Wants us to conduct ourselves in the right path.
0: Veda Purusha Saptaha Gnana Yagnam oni deeniki peru.
1: This is named as this way, Veda Purusha Saptaha Gnana.
0: Veda Purusha.
1: Veda Purusha.
0: Purusha anetundi nijamainatundi Sanskrita padamu.
1: Purusha is a Sanskrit word.
0: Purushanaga kevalam pantu shirtu veskoni undetundi vaadu kaadu.
1: Purusha is not merely the one with a pant and a shirt.
0: Dressuga untuntadi kaani nijamainatundi purushudu anetundi vaadu divyatvanto koodinatundi daivame.
1: Purusha is not the one with the dress, pant and shirt. Purusha represents the
0: divinity.
1: This is also called Paurusha, the Vela.
0: కనుక దివ్యత్వం అనేటువంటి ఒక దైవత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుని,
1: we have to understand clearly the divinity.
0: ఈ బయట భావాలంతా కూడా ప్రాకృతమైనటువంటివన్నీ తలంచి,
1: and we should also consider outer ideas are worldly.
0: ఇదంతా కేవలం నెగిటివ్స్ మాత్రమే.
1: అండ్ నో ఫుల్ వెల్ దట్స్ దే ఆర్ ఆల్ నెగటివ్.
0: నిజమైన పాజిటివ్ అనేటువంటిది తన యందే ఉంటున్నది.
1: ద ట్రూ పాజిటివ్ ఇస్ విద్ ఇన్ యూ.
0: ఈ పాజిటివ్ ఎవరిచ్చినారని పోయేటువంటిది కాదు.
1: ఇట్ విల్ నెవర్ లీవ్ యూ ఎనీ టైమ్.
0: ఏమి చేసినా కానీ కదిలేటువంటిది కాదు.
1: ఇట్ విల్ నెవర్ వేవర్ నాట్
0: కదలక మెదలక ఉండేటువంటి ఒక దివ్యత్వమే ఈ పౌరుషత్వం.
1: ఇట్ నెవర్ మూవ్స్ నార్ గెట్స్ షేకెన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాటి విద్యార్థులు,
1: మోడర్న్ స్టూడెంట్,
0: నైతిక విద్యలన్నీ ఏమాత్రము నేర్చుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: దే ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో మోరల్ వాల్యూస్.
0: నైతికం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: మొరాలిటీ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఈ మొరాలిటీ లేకుండా మానవుడు నిజమైనటువంటి మానవుడే కాదు.
1: హీ కెనాట్ బి ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీస్ నాట్ మోరల్.
0: ఈ మొరాలిటీని మనం పెంచుకోవటమే నిజమైనటువంటి చదువు.
1: True education wants you to develop the moral values.
0: ఈ మొరాలిటీని పెంచుకోకుండా ఎన్ని పెంచుకుని ప్రయోజనం ఏమిటి?
1: Without developing morality, what for is the rest of the
0: education? గొప్ప ధనమును సంపాదించాము.
1: You may earn money.
0: గొప్ప భవనములు కట్టాము.
1: You constructed mansions.
0: గొప్ప ఉద్యోగములు చేశాము.
1: You have undertaken high jobs.
0: కానీ ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
1: What for all this?
0: మొరాలిటీ లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే.
1: Without morality, they will all be in vain.
0: కనుకనే అది ఏ నిజాయితీ?
1: నిజాయితీ ఇది ఇంటెగ్రిటీ.
0: అది ఏ నీతి?
1: దట్ ఈస్ మొరాలిటీ.
0: అటువంటి నీతిని మనం ఈనాడు మనము గుప్తంగా ఉండేటువంటి హృదయం నుంచి మనం ఆవిర్భావం చేసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ మొరాలిటీ, నీతి ఎమనేట్స్ ఫ్రమ్ అవర్ హార్ట్.
0: ప్రతి మానవుని ఎందు ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: కానీ దాని నిమిత్తమై మానవుడు ప్రయత్నం చేయటం లేదు.
1: బట్ మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు బ్రింగ్ ఇట్ ఫోర్.
0: చూచినవి, అనుభవించినవి, చెప్పినవి ఇత్యాది ప్రాకృతమైనటువంటి యొక్క విషయంలో మాత్రమే ఆవిర్భావం చేసుకుంటున్నాడు.
1: హీ ఓన్లీ బ్రింగ్స్ ఫోర్త్ ఆల్ దట్ హీ హియర్స్, ఆల్ దట్ హీ వాచెస్, ఆల్ దట్ హీ లిసన్స్ టు.
0: చెడ్డ భావములే అతనికి చాలా చాలా తీపిగా ఉంటుంటాయి.
1: ఇన్ఫాక్ట్ హీ రిలిషెస్ ఆల్ బ్యాడ్ ఐడియాస్.
0: కనుక మొట్టమొదట మనము హృదయం నుంచి ఆవిర్భవం చేసేటువంటి సత్య స్వరూపాన్ని మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు గో బై ద ట్రూ ఫామ్ విచ్ లైస్ ఇన్ అవర్ హార్ట్.
0: భగవంతుని ఏ విధంగా కూడా మనం అందుకోవడానికి వీలు కాదు.
1: It is not possible to have God.
0: ధనమునకు చిక్కేటువంటి వాడు కాదు.
1: You cannot buy him with money.
0: పదవులకు దక్కేటువంటి వాడు కాదు.
1: You cannot have him by position.
0: అధికారములకు చిక్కేటువంటి వాడు కాదు.
1: Authority will never help you to
0: కాని సత్య నీతికి మాత్రమే తాను సంకల్పించుకుంటాడు.
1: You can have God attain him through only the two. దానిని నీతి నిజాయితీ మొరాలిటీ.
0: నీతి నిజాయితీ అన్నారు.
1: These two are నీతి నిజాయితీ. The morality and
0: నీతికి మాత్రమే తాను చిక్కగలడు దక్కగలడు. కానీ
1: you can attain God, have him with these two.
0: మనకు దీనికి ఏ మాత్రం కూడాను భగవంతుడు చిక్కడు దక్కడు.
1: You can never have him by any other means.
0: కనుక
1: సో
0: ఈనాటి యువకులంతా యువతలంతా కూడాను తమ యొక్క జీవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని పెంచుకోవాలి.
1: The modern youth men and women should develop this divine divinity, the divine human life.
0: కనుకనే ఇది ఏ మొట్టమొదటి మూడు మాటలతో చెప్పాను.
1: This Bhagwan said earlier in three words.
0: దైవ ప్రీతి కలగాలి.
1: You should have love for God.
0: దైవ ప్రీతి కలిగినప్పుడే పాప భీతి ఏర్పడుతుంది.
1: When once you love God, you have fear of sin.
0: ఈ పాప భీతి ఏర్పడినప్పుడే మొరాలిటీలో మనకు గౌరవం ఏర్పడుతుంది.
1: When there is fear of sin, you will respect morality.
0: ఈ మొరాలిటీ మనకు రావటానికి ఈ విధమైనటువంటి పాప భీతి కావాలి.
1: Therefore, to respect morality, ఈనాడు
0: పాపం అంటే ఏమో భీతే లేదు.
1: Today, no one has any fear for sin.
0: పాప ప్రీతి
1: దే లవ్ సిన్. దైవ
0: ద్వేషం ఈ రెండింటిని పెంచుకుంటున్నారు.
1: పాప ప్రీతి దే లవ్ సిన్ అండ్ దైవ ద్వేష దే హేట్.
0: పాపం కాదు పాప భీతి, ఇది పాపం కాదు ఇది.
1: And it says papa bhi
0: mahaghoramainatundi papamu.
1: It is worst of all of the sins.
0: Kanukane manam sampadinchukovalsinatundi papa bhiti kavali.
1: Therefore what we have to cultivate today is fear of sin.
0: Andar yendu nijamainatundi premanu prakatinchali.
1: In fact everyone should express love.
0: Ee prema talayendu unnatundi premane sarvulu yendu unnadaneetu satyanni gurtinchali.
1: You have to know the fundamental basic truth that love is in you.
0: Ekatma sarvabhutaantaratma
1: is only one principle of the self present in all of the being.
0: కనుక నాకు వేరే ప్రేమ, నీకు వేరే ప్రేమ కాదు.
1: లవ్ ఇన్ మీ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ లవ్ ఇన్ యు. లవ్ ఇస్ వన్.
0: కానీ ఈ ప్రేమ తత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: వి ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని జీవితము,
1: లైఫ్ వితౌట్ లవ్,
0: ప్రాణం లేని శ్మశానమే.
1: అండ్ ఇట్స్ సంథింగ్ లైక్ ఎ డెడ్ బాడీ వితౌట్ లైఫ్.
0: కనుక మనము ఈ ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే లేకుండా మనకు ప్రాణమే ఉండదు.
1: Without love we are lifeless.
0: Prema muditamu nijamainatti oka tattvanni manam sampayinchukovali.
1: With love you can have understand your true nature.
0: Ee naadu lokamulo dharam ee reetiga sampayisthunnaru.
1: Today you know how the people earn money.
0: Udyogam chesu leka vyaparam chesu dharanni abhivruddhi parchukuntunnaru.
1: They earn money by undertaking a job or business.
0: కనుకనే ఈ విధంగా ధనమును అభ్యాసం చేసుకుని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గంలో కూడాను నీతి నిజాయితీ అనేటువంటి వ్యాపారం చేసి ఈ యొక్క దివ్యమైన ప్రేమను పెంచుకోవాలి.
1: జస్ట్ యాజ్ యు గాట్ యువర్ ఓన్ వేస్ టు ఎర్న్ మనీ, యు కెన్ ఆల్సో ప్రోగ్రెస్ ఇన్ స్పిరిచువల్ పాత్ బై కల్టివేటింగ్ దీస్ టు, నీతి మొరాలిటీ నిజాయితీ.
0: ప్రవహించేటువంటి నదులకు ఆనకట్టలు కట్టి పంటలు ఏ విధంగా పండించుకుంటామో,
1: జస్ట్ యాజ్ యు బిల్డ్ ఆనకట్స్ and to for cultivation,
0: adhe vidhamgane manavattam ishtansaranga pravartinchutundi.
1: Man cannot act in a wayward way.
0: Daniki indriya nigraham anetundi dani control chesi
1: man's life has to
0: adhe idiki anakatta.
1: And it is the proper
0: anakatta. And
1: his love should be used for the welfare of the humanity.
0: Kalukane ee naati yuvakulu,
1: the youngsters today,
0: samajam yokka samcheyamani drishti endinchukovali.
1: To keep in view the welfare of the society,
0: samajam chayanga undinappude nee cheyam kuda andulo undi untadi.
1: When the society is happy, there lies your happiness.
0: Kalukane samajam yokka cheyamani nee korukundinappudu nee yokka prayatnamulanni prayojanam emti.
1: Without aspiring for, desiring for the happiness of the society, how can you expect to be happy?
0: Vidyarthulara,
1: students,
0: ee naati prathama dinam kalukane,
1: this being the first day,
0: meeru munmundu jaragavalsinatuvanni kodanu koncha simple ga ee naadu cheptu vacharu.
1: What all that would happen in future is conveyed in a simple form.
0: Mukhyanga manam jeevithamlo sadhinchavalsinatundi morality.
1: What you have to achieve in life is morality.
0: Mind aneetundi sanni pavitramaina margamlo praveshapettali.
1: We should make our mind tread along the sacred path.
0: Manasu chaala pavitramainatundi.
1: Mind is very sacred in.
0: Kaani daniki aneka vidhamainatundi durgunalanta kodanu chestunnam.
1: But bad qualities get mixed up there.
0: దానిని సరైన రీతిలో పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం అనేటువంటి దీంతో పవిత్రము గావించాలి.
1: రిపెంటెన్స్ అండ్ అటోన్మెంట్ వుడ్ బి ద సొల్యూషన్ టు మేక్ ద మైండ్ సీక్రెట్.
0: తెలిసి తెలియకునో ఎన్నో పాపములు చేస్తుంటారు.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ యు మైట్ హావ్ కమిటెడ్ సిన్స్.
0: కానీ తెలుసుకున్న తర్వాత దాన్ని పరిహారార్థమై పశ్చాత్తాప పడాలి.
1: వెన్ వన్స్ వీ హావ్ రియలైజ్డ్ ద మిస్టేక్ వీ హావ్ టు రిపెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీ యొక్క జీవితమే చాలా పవిత్రమైనటువంటిది.
1: యువర్ లైఫ్ ఇస్ ట్రూలీ సీక్రెట్.
0: నిజంగా మీరు చాలా ధన్యులు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ రిడీమ్డ్.
0: ఈ ధన్యులు కాబట్టి ఈ రకమైనటువంటి మార్గంలో మీరు ప్రవేశిస్తూ ఉన్నారు.
1: ఇట్ ఇస్ ఓన్లీ దట్ మేడ్ యు గెట్ ఇన్ టు ది స్పిరిచువల్ పాత్.
0: కానీ ఒకరినొకరు చూచి పెడమార్గం పట్టి కొంతవరకు నువ్వు దీన్ని అపవిత్రం గావించుకుంటున్నారు.
1: యు ఆర్ మేకింగ్ ఇట్ అన్సీక్రెట్. proceeding in a wrong direction, watching others.
0: కనుక మనం సంఘం కూడాను సరైన సంఘంగా పెట్టుకోవాలి.
1: You should have proper good association.
0: Tell me your company, I shall tell you what you are. అని నీవు ఎలాంటి కంపెనీతో ఉంటావో నీ యొక్క చర్యలన్నీ కూడా ఆ కంపెనీతో చేరి ఉంటాయి.
1: As is the company, so you become.
0: కనుక ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను
1: the good and bad of the world
0: మానవ యొక్క ప్రవర్తనలపై ఆధారపడి ఉంటుంది.
1: Based on the conduct of man
0: ఈ ప్రవర్తనలన్నీ కూడాను
1: all this behavior
0: సంకల్పం పైన ఆధారపడి ఉంటుంది.
1: Or based on thought
0: ఈ సంకల్పములన్నీ కూడాను
1: all thoughts
0: మానవుని యొక్క డిజైర్స్ పైన ఆధారపడి ఉంటుంది.
1: Or based on the human desire
0: ఈ డిజైర్స్ అంతా కూడాను
1: all desires
0: మరి యొక్క సంఘం పైన ఆధారపడి ఉంటుంది.
1: They depend on our society
0: ఈ సంఘం యొక్క ప్రవర్తనను సరైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దాలి.
1: Therefore we have to shape the conduct the behavior of the society
0: అప్పుడే మన సంకల్పములు సత్య సంకల్పములుగా మారుతాయి.
1: Then we will have truthful thoughts
0: ఈ సత్య సంకల్పములే మన సత్య మార్గములకు మా సరైనటువంటి రాజబాట.
1: ద ట్రూత్ఫుల్ పాత్ దట్ ఐడియస్ ఇస్ ద రాయల్ పాత్ టు అవర్ లైఫ్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఈనాడు మొరాలిటీ.
1: Today what you have to learn today is about morality.
0: ఈ నీతి అనేటువంటి దాన్ని మనం చక్కగా మనము గుర్తించి వర్తించాలి.
1: We have to recognize it and act accordingly.
0: ఈ నీతి లేకుండా పోతే మానవత్వం ఏమాత్రమో పనికిరాదు.
1: Without morality నీతి human life is a waste.
0: కనుకనే నీతిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: We have to keep in view the morality always.
0: ఆ నీతి ఒక్కటి ఉంటుంటే సర్వము మనం సాధించవచ్చును.
1: With morality you can accomplish anything.
0: రేపటి దినము
1: tomorrow
0: ఈ నీతికి సంబంధించినటువంటి నిజాయితీని కూడా మనము విచారిస్తాము.
1: We'll also get into the details of నీతి and నిజాయితీ.
0: కనుక నీతి మొట్టమొదటిది.
1: నీతి మొరాలిటీ ద ఫస్ట్.
0: అటువంటి నీతి కలిగినటువంటి మానవాడే నిజమైన జాతిగా రూపొందుతాడు.
1: ద మ్యాన్ విత్ దిస్ నీతి మొరాలిటీ బికమ్స్ ద ట్రూ రేస్ ఆఫ్
0: జాతి.
1: ఇట్ ఇస్ ద హ్యూమన్ రేస్.
0: ఈ మానవ జాతికి సర్వం కూడా ఒక్కడే తండ్రి.
1: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ ఓన్లీ వన్ ఫాదర్ ఫర్ ది హ్యూమానిటీ.
0: అతనే దైవము.
1: The father is God.
0: He is father, father, father annaru.
1: Jesus said father, father.
0: Jesus kuda cheppadu.
1: Same thing is stated by him.
0: Father,
1: father,
0: give me no help.
1: He prayed to the father to give him help.
0: ఎందుకోసం నన్ను ఇంత బాధ పెడుతున్నావు?
1: వై డు యూ మేక్ మీ సఫర్?
0: నీవు అందరికీ తండ్రే కదా.
1: యు ఆర్ ఫాదర్ టు ఎవ్రీవన్.
0: కానీ నేను ఏ పాపం చేశాను?
1: వాట్ సిన్ ఐ కమిటెడ్
0: అన్నాడు.
1: హీ సెడ్ సో.
0: తర్వాత తనకు ఒక విధమైనటువంటి అశరీర వాణి అనిపించింది.
1: దెన్ హీ హెర్డ్ ది ఎథీరియల్ వాయిస్.
0: మై డియర్ సన్,
1: మై డియర్ సన్,
0: ఎందుకు వరి చేస్తున్నావు?
1: Why are you worried?
0: వరి చేయవద్దు.
1: డు నాట్ వరి.
0: అందరూ నీ సోదరులే.
1: ఆల్ ఆర్ యువర్ బ్రదర్స్.
0: నీ సోదరులైనటువంటి వారు నీకు అపకీర్తి ఇచ్చినారు, అన్యాయం చెప్పినారు అని నువ్వు అనుకుంటున్నావు. ఏది అన్యాయం కాదు.
1: యూ థింక్ దట్ ఆల్ యువర్ బ్రదర్స్ బ్రాట్ యూ ద బ్యాడ్.
0: జరిగినదంతా కూడా మన మంచి కోసమని.
1: వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఈజ్ ఫర్ అవర్ గుడ్.
0: కనుకనే నువ్వు సంతోషంగా దీన్ని స్వీకరించు అన్నాడు.
1: హీ సెడ్ బీ హ్యాపీ అండ్ యాక్సెప్ట్ ఇట్.
0: అప్పుడే జీసస్ క్వైట్ గా కన్నులు మూసుకున్నాడు.
1: దెన్ జీసస్ కుడ్ ఎక్స్పీరియన్స్ ద ట్రాంక్విలిటీ.
0: దట్ ఈజ్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: Then he declared death is the dress of life.
0: Endukante ee death anetundi dress nu marchinattuga konni dehalu maarutu untayi.
1: Death is the dress of life like that we change our bodies.
0: Karugane idantha kodunu nenu body ni change chesukotame kaani naaku idi death kaadu annadu.
1: Just I am changing my body but it's not the true death.
0: Manuniki death ledu.
1: This man is deathless.
0: Dehalu maaratam jarugutuntadi kaani
1: body is change.
0: ఆత్మ ఎప్పటికీ ఇమ్మార్టాలిటీ.
1: ద సెల్ఫ్ ఈజ్ ఇమ్మార్టల్.
0: ఇది అమృతమయమైనటువంటిది.
1: ఇట్ ఇస్ నెక్టరైన్.
0: ఆనందమయమైనటువంటిది.
1: ఇట్ ఇస్ బ్లిస్ఫుల్.
0: కానీ దీన్ని అనృతంగా భావించుకోవటం చేతనే
1: బికాజ్ వీ కన్సిడర్ ఇట్ అనృత ద ఫాల్స్
0: అమరత్వాన్ని మర్చిపోతున్నారు.
1: వీ హావ్ ఫర్గాటన్ ద ఇమ్మార్టల్ నేచర్.
0: అమరత్వాన్ని మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
1: వీ షుడ్ నో ది ఇమ్మార్టల్ నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: అదియే చెప్పాడు. అమరా నిజరా దేవ తిరిజా విభుదాసురహ సుపర్వాళ్ళ సుమనస త్రిదివేశాదేవ ఆదిత్యయ భవిష్యత్తుతో అమృతాంజన అన్నాడు. అమరా నిర్జరా దేవ నీవెప్పుడు కూడా జీవించినటువంటి వాడవే.
1: యు ఆర్ ఎటర్నల్.
0: నీవేనాటికి మారేటువంటి వాడు కాదు.
1: యు నెవర్ చేంజ్.
0: దేహం మారుతుండాలి.
1: బాడీ మైట్ చేంజ్.
0: కాలం మారుతుండాలి. మనసు మారుతుండాలి. కాబట్టి నీవు మనసు కాదు.
1: యు ఆర్ నాట్ ద మైండ్.
0: దేహం కాదు.
1: యు ఆర్ నాట్ ద బాడీ.
0: బుద్ధి కాదు. చిత్తం కాదు.
1: యు ఆర్ నాట్ ద మైండ్.
0: కాదు.
1: యు ఆర్ నాట్ ద ఇంటెలెక్ట్. యు ఆర్ నాట్ ద సెన్సెస్.
0: ఆత్మవే.
1: యు ఆర్ ద ట్రూ సెల్ఫ్ ఇన్ ద స్పిరిట్.
0: ఆత్మనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై ఆత్మ?
0: స్వరూపం లేదు.
1: ఇట్ హస్ నో ఫామ్.
0: దీనికి చైతన్య శక్తి అన్నారు.
1: ఇట్ ఈస్ కాల్డ్ చైతన్య శక్తి ఆర్ కాన్షియస్నెస్.
0: అనగా పంచభూతముల యొక్క స్వరూపమే ఆత్మ.
1: ది కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ ఆత్మ ఆర్ కాన్షియస్నెస్.
0: కనుకనే ఇలాంటి పవిత్రమైనటువంటి అమృతత్వాన్ని అమృతత్వాన్ని తీవ్రం చేసి అమృతత్వాన్ని పెంచుకోవాలి.
1: వి హావ్ టు డిస్టెన్స్ అవర్ సెల్వ్స్ ఫ్రమ్ దిస్ అమృత ద ఫాల్స్హుడ్ అండ్ అండర్స్టాండ్ ది అమృత ఎటర్నల్
0: పెంచుకోవాలి.
1: వి షుడ్ ఆల్వేస్ కీప్ ఇట్ ఇన్ వ్యూ.
0: అది నిజమైనటువంటి మానవత్వము.
1: దేర్ లైస్ ద ట్రూ హ్యూమన్హుడ్.
0: కానీ ఈనాటి యుగం లోపల కేవలం భ్రాంతులు భ్రాంతులు భ్రమలు ఈ కోరికల చేతనే జీవితము కొల్లబోతుంటుండాలి.
1: ద మోడర్న్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ భ్రాంతి ఇమాజినేషన్ అండ్ డిజైర్స్.
0: ఈ డిజైర్స్ ను చాలా వరకు తగ్గించుకోవాలి.
1: వి హావ్ టు రిడ్యూస్ కట్ షార్ట్ అవర్ డిజైర్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
0: ఈ యొక్క లగేజ్ ని తగ్గించుకుంటే మనం ఎంతగానో శాంతిగా ఉంటాం.
1: ఇఫ్ యూ హ్యావ్ లెస్ లగేజ్ యూ విల్ బి మోర్ పీస్ఫుల్.
0: ఇవన్నీ మనం పెంచుకునేటువంటివే కానీ పెంచుకునేటువంటివి కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ వీ గ్యాదర్ అమాస్ పెంచుట.
0: పుట్టినప్పుడు ఏమి తెచ్చాము?
1: వాట్ ఇస్ ఇట్ యు బ్రాట్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్?
0: పుట్టినప్పుడు ఏమి తీసుకుని పోతాము?
1: వాట్ ఇస్ ఇట్ యు టేక్ బ్యాక్ విత్ యు?
0: తెచ్చింది లేదు, తీసుకుని పోయేది లేదు.
1: యు హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్ నార్ యు క్యారీ టు ది ఎండ్.
0: ఎక్కడ వదిలిపోవాల్సింది.
1: యు హావ్ టు డ్రాప్ ద థింగ్స్ ఆన్ ద వే.
0: కనుక అట్టి సత్యాన్ని మొట్టమొదట గుర్తించుకోవాలి.
1: యు హావ్ టు నో దట్ ట్రూత్ ఫస్ట్.
0: తెచ్చింది లేదు, కొనిపోయేది లేదు.
1: యు హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ నార్ వుడ్ క్యారీ.
0: అన్ని పాసింగ్ క్లౌడ్స్ మాది కదిలిపోతున్నాయి.
1: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్, దే కమ్ అండ్ గో.
0: దేహం మార్పు చెందింది.
1: బాడీ హస్ చేంజ్డ్.
0: మనసు మార్పు చెందుతూనే ఉంది.
1: మైండ్ ఆల్సో గోస్ ఆన్ చేంజింగ్.
0: కానీ మార్పు చెందేటువంటివి నీవు కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ చేంజ్.
0: మార్పు చెందనటువంటివే నీవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ది ట్రూ సెన్స్ యు ఆర్ చేంజ్లెస్.
0: కనుక దేహం పుట్టినప్పుడు చైల్డ్ అన్నారు.
1: At the time of birth you were a child.
0: 10 samvatsaram boy annaru.
1: At the age of 10 you are a boy.
0: 30 years man annaru.
1: 30 years man.
0: 75 years grandfather annaru.
1: At the age of 75 you are a grandfather.
0: Peru maaraye kani thanu okkade.
1: Names have changed but you are one and the same.
0: Kaaka ivanni dehaltho kaligetundi marpulu.
1: These are the changes that are associated with the body.
0: Lakshanale.
1: They are the qualities of the nature.
0: Kani indulo undinatundi oka nivritti appatiki ippatiki eppati kuda okkade gaane untadi.
1: In fact the true identity, the true nature remains the same.
0: మారినది కాదు.
1: ఇట్ విల్ నెవర్ చేంజ్ ఎనీ టైం.
0: కనుకనే ఆత్మతత్వమే నిజమైనటువంటి తత్వం.
1: ద ట్రూ సెల్ఫ్, ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి.
1: వన్ షుడ్ హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆత్మవిశ్వాసం కలిగి ఉండినప్పుడే అంతా మనకు చేకూరుతుంది జయము.
1: విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ విల్ బి ట్రయంఫెంట్.
0: ప్రతి మానవుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: ఎవ్రీవన్ రిక్వైర్స్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆత్మ అంటే తనపైన తనకు నమ్మకం కావాలి.
1: మీనింగ్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: తనను తాను నమ్మాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మలేడు.
1: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ కెనాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: అనేక గ్రంథాలు చదువుతున్నారు.
1: మెనీ రీడ్ బుక్స్.
0: కానీ చదివి ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
1: ఆఫ్టర్ ఆల్ వీ రీడ్ అండ్ రీడ్ అండ్ అల్టిమేట్లీ డై. వీ షుడ్ రీడ్ టు బి ఇమ్మోర్టల్.
0: మన జీవితంలో ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు మనం ఉపకారం చేయాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ రెండర్ సర్వీస్ టు అదర్స్.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
1: ది మెరిట్ లైజ్ ఇన్ హెల్పింగ్ అదర్స్.
0: మనం ఎప్పుడు హెల్ప్ చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ కంటిన్యూస్లీ.
0: హస్తములంతా కూడా హెల్ప్ చేయాలి.
1: ది హ్యాండ్స్ ఆర్ గిఫ్టెడ్ టు హెల్ప్ అదర్స్.
0: కంఠమంతా సత్యాన్ని పలకాలి.
1: అండ్ వీ షుడ్ స్పీక్ ట్రూత్ ఓన్లీ.
0: చెవులంతా మంచినే వినాలి.
1: ఇయర్స్ షుడ్ లిసన్ టు గుడ్ వర్డ్స్.
0: హృదయమంతా మంచినే అనుభవించాలి.
1: ది హార్ట్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఆల్ ది
0: సదయం. హృదయం యస్య భాషితం తస్య భూషితం. సదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం.
1: Therefore they should compassion the heart and the truth that you speak and also that of charity.
0: ఈ మానవత్వాన్ని మొట్టమొదట మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop that human quality.
0: కానీ ఈనాడు మానవత్వం అనేటువంటిది మరుగుపడిపోయింది.
1: Today the true human nature is
0: ఎప్పుడు చూసినా లౌకికమైన భ్రాంతులు, లౌకికమైన ఆస్తులు, లౌకికమైన ప్రపంచం యొక్క సంభోషణ చేస్తున్నాం.
1: We are carried away by the fleeting momentary worldly joys and pleasures and properties.
0: ఇవంతా ఏనాటికైనా కానీ కదిలిపోయేటువంటివి.
1: వన్ డే ఆర్ అదర్ దే ఆర్ బౌండ్.
0: నీవు వదలినా కూడా అది నిన్ను వదలదు.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ టు గివ్ ఇట్ అప్ దే విల్ నెవర్ లీవ్ యూ.
0: కనుక ఎప్పటికీ నీ వెంటనే వస్తుంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఫాలో యూ.
0: కనుక ఇలాంటి చింతలంతా మేము మానాలి.
1: డోంట్ హ్యావ్ ఎనీ సచ్ థాట్స్.
0: అన్ని చింతల కంటే కూడా గొప్ప చింత దైవ చింతన చేయాలి.
1: అఫ్ ఆల్ దీస్ థాట్స్ చింత ద బెస్ట్ చింత థాట్ ఈస్ దట్ ఆఫ్ గాడ్.
0: చింతన చేతనే సర్వ చింతలు పరిహారం అవుతాయి.
1: విత్ దిస్ థాట్ ఆఫ్ గాడ్ చింత ఆల్ చింతాస్ వరీస్ ఆర్ గాన్.
0: చింత
1: బట్
0: భూమి నుండి చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్
0: చావు చింత.
1: డెత్
0: బాల్యమంతా చింత.
1: బాయ్హుడ్
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్
0: వార్ధక్యం ఒక చింత, సంతసం ఒక చింత, వింత చింత,
1: మిస్టరీ, దిస్ ఆర్ ఆల్ డిఫరెంట్
0: సర్వ చింతల బాపిడి సర్వేశ్వర స్మరణ.
1: ఆల్ ద వరీస్ యు కెన్ గివ్ ఇట్ అప్ బై థింకింగ్ ఆఫ్ గాడ్.
0: ఇప్పుడైనా మీరు దీన్ని చేసి
1: అట్లీస్ట్ డూ ఇట్ నౌ,
0: దివ్యమైనటువంటి దైవత్వాన్ని పొందండి.
1: అటైన్ ద డివినిటీ,
0: మీరే దైవ స్వరూపులు.
1: యువర్ ఎంబాడిమెంట్స్,
0: మీకంటే దైవం ప్రత్యేకంగా లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్.
0: ఈనాటి మానవుడు తనకంటే దైవం ప్రత్యేకంగా ఉన్నాడని భ్రమించి ఆ దైవం కోసము అన్ని రకమైన సాధనలు చేస్తున్నారు.
1: మ్యాన్ టుడే థింగ్స్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్సెవేర్.
0: తనకంటే ప్రత్యేకమైనటువంటి గాడ్ లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
0: తానే దైవము,
1: యూఆర్ గాడ్.
0: తానే సర్వము,
1: యూఆర్ ఎవ్రీథింగ్.
0: ఆ సత్యాన్ని మర్చిపోతున్నాడు.
1: మ్యాన్ హాస్ ఫర్గాటన్ దిస్ ట్రూత్.
0: కనుక ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ దీన్ని స్మరించండి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కాన్స్టెంట్లీ థింక్ ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్.
0: ఎప్పుడు ఆనందంగా ఉంటుండండి.
1: బీ బ్లిస్ఫుల్ ఆల్వేస్.
0: ఎందుకు మీరు విచారం చేస్తుంటారు?
1: వై ఆర్ యూ వరీ?
0: ఏదో పరీక్షలు వస్తున్నాయంటే విచారం చేస్తారు.
1: యూ కెన్ వరీ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్.
0: అమ్మ నాన్నకు ఒళ్ళు సరలేదంటే విచారం చేస్తారు.
1: యువర్ పేరెంట్స్ ఆర్ సిక్, యూ కెన్ వరీ.
0: విచారం చేసి ఇవన్నీ తగ్గిపోతున్నాయా?
1: వై వరీ ఇస్ నాట్ సొల్యూషన్.
0: తప్పిపోవు.
1: వరీ ఇస్ నాట్ సొల్యూషన్.
0: చేయవలసింది చేస్తారు.
1: Things will certainly happen, will happen.
0: ఈ చింతలు ఏమాత్రం కూడా చేయకూడదు.
1: నెవర్ వరీ.
0: ఎప్పుడు ఆనందంగా ఉంటుండండి.
1: బీ హ్యాపీ ఆల్వేస్.
0: ఆ హ్యాపీగా ఉండినప్పుడే నిజమైనటువంటిది లభిస్తుంది.
1: వెన్ యూఆర్ హ్యాపీ, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఈ హ్యాపీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ కెన్ యూ బీ హ్యాపీ?
0: దైవం నుంచినే ప్రాప్తిస్తుంది.
1: హ్యాపీనెస్ లైస్ ఇన్ ది యూనియన్ విత్ గాడ్.
0: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: ద ట్రూ హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: ఆ దైవంతో కూడినప్పుడే ఈ ఆనందం లభిస్తుంది.
1: వెన్ యూఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్, యూ విల్ బీ హ్యాపీ.
0: దైవాన్ని వేరు చేసి
1: సెపరేటింగ్ గాడ్,
0: నీవు ఆనందాన్ని అనుభవించాలంటే అసాధ్యము.
1: Keeping God elsewhere, thinking separate from you, you can never be happy.
0: కొన్ని ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: కాలం చిక్కినప్పుడు దైవాన్ని చింతించండి.
1: Whenever it's possible and you find time, think of God.
0: మంచి విషయాలు తలంచండి.
1: Listen to good things.
0: పవిత్రమైన మార్గాన్ని వెతకండి.
1: Find out the sacred path.
0: ఈ తుచ్చమైన అల్పమైనటువంటి భ్రమలకు మీరు లోబడకండి.
1: Never give scope for these mean, low ideas.
0: భజన బినా సుఖ శాంతి నహీ.

బుద్ధి సత్య నిరతి సద్గుణంగులు సద్బుద్ధి సత్య నిరతి భక్తి

0: primary virtues, the cleansed intellect, steady adherence to truth, devotion to God, disciplined senses, dedication to one's duty, these are the things that a teacher ought to seek in order to teach. And the pupil must learn these things in order to be a pupil.
1: Prema swarupulaina adhyapakulara, vidyarthulara,
0: embodiments of love, teachers and students.
1: Vishalamaina ee prapanchamunandu anantamaina kaalamu prachanda marutam vale ati veganga kadilipovuchunnadi.
0: In this vast expanse of the world, times are becoming worse and great changes are happening very quick.
1: Manavudu tana kartavyanni gurtinchukonaka puravame kayamunu visarjinchutunnadu.
0: Man has been giving up his body even before he is able to recognize his primary duty.
1: కాయము ఏ నిమిత్తమై ఏర్పడినటువంటిదని ప్రతి వ్యక్తికిను గుర్తించడం అత్యవసరము.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ రికగ్నైజ్ హౌ ఇస్ ఇట్ ఆర్ వై ఇస్ ఇట్ దట్ హి హస్ బీన్ గివెన్ ది బాడీ.
1: పరోపకారార్థం నిదం శరీరం,
0: ద బాడీ
1: ఒక కర్మాచరణ నిమిత్తమై మనకు ఈ కాయం ఏర్పడుతున్నది.
0: ద బాడీ హస్ బీన్ గివెన్ టు అస్ ఇన్ ఆర్డర్ టు డూ సర్వీస్. In order to do work, this body has been endowed.
1: Karma ye nimittamai yerpadutunnadanaga kaalamunu pavitramu gaavinchukune nimittamai yerpadutunnadu.
0: And what is work? Work is to be done in order to make time sacred, sanctified.
1: Mana prati karma kudanu divyamainatuvanti yokka margam nandu pravesha pettutaku prayatninchali.
0: We must try to direct every work of ours in a holy path.
1: Prati karma kudanu aadhyatmikangane manamu uhistu raavali.
0: Every work has got to be looked upon as a spiritual task. Work has got to be transformed into worship.
1: Kanukane kayamu kaalamu karmamu ee moodinti yokka satyanni మొట్టమొదట అధ్యాపకులు గుర్తించాలి.
0: The teachers must first evaluate time, body, work, the holiness of all these three.
1: కర్మాచరణ కోసం కాయము, కాలమును పవిత్రము చేసే నిమిత్తమై కర్మ అనేటువంటి రెండు పవిత్రమైనటువంటి ఒక అంశములను మనము నిరంతరము హృదయమునందు ఉంచుకోవాలి.
0: The body has been given for the sake of work. And work is to be done in order to sanctify time. These two things every person must instill into his heart.
1: Manavuni uttama gatiki gunipovunadi leka adhama sthitiki troyunadi manavuni yokka karmani.
0: It is the work that man does that either raises him to the spiritual height or lowers him to perdition.
1: Karma ఒక మిర్రర్ వంటిది.
0: వర్క్ ఈజ్ లైక్ ఎ మిర్రర్.
1: మన ముందు పెట్టినటువంటి యొక్క అద్దము మన యొక్క అంతఃఛందమును ఏ రీతిగా నిరూపిస్తూ ఉన్నదో అదే విధముగానే మానవుడు చేయు ప్రతి కర్మ యందు కూడాను మంచి చెడ్డ అనేటువంటి యొక్క ప్రతిబింబాలను మనకు అందిస్తూ ఉంటుండాలి.
0: జస్ట్ ఇస్ ఎ మిర్రర్ ఇఫ్ యు స్టాండ్ బిఫోర్ ఇట్ It reveals to you your features, so too the work that you do reveals to others your character and your nature.
1: Kontamandi panilo prarambhinchutaku puramu parama shantanga undinattuga kanipistaru.
0: Some people, before they begin any work, they appear to be very calm and peaceful.
1: పనిను ప్రవేశించగానే కొన్ని విధములైనటువంటి యొక్క విసుగులు కొన్ని విధములైనటువంటి యొక్క కోపములు ప్రదర్శిస్తుంటారు.
0: బట్ వన్స్ దే ఎంటర్ ఇన్ టు వర్క్ దే బిగిన్ టు ఎగ్జిబిట్ ఎ సర్టన్ టైర్సమ్నెస్ ఆర్ వాంట్ ఆఫ్ ఎంథూజియం అండ్ ఈవెన్ సమ్ యాంగర్.
1: మరి కొంతమంది పనిలో ప్రారంభించక పూర్వము కొన్ని విధములైనటువంటి యొక్క అలజడతో నిండి ఉంటారు.
0: అదర్స్ before they start work they will have want of enthusiasm and they won't be very earnest about it.
1: Panilo kaamu praveshinchagane prashantamainatundi yokka karmalanu aacharistu pavitramainatundi bhavamula cheta danini anubhavistu untaru.
0: But after they enter the work they will do it with a calm and peaceful mind and very enthusiastically.
1: Kanuka panulu yende manavuni yokka pavitrata gaani అపవిత్రత కాని మనకు ప్రత్యక్షం అవుతున్నది.
0: దేర్ఫోర్ అవర్ హోలీనెస్ ఆర్ అన్హోలీనెస్ ఈజ్ ఎవిడెంట్ ఇన్ ది వర్క్ దట్ వి డూ ఇన్ ది మేనర్ ఇన్ విచ్ వి డూ ది వర్క్.
1: కనుకనే భగవద్గీత యందు కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు గదాచన.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ఇన్ ది గీత ఫర్ వర్క్ ఎలోన్ యూ హ్యావ్ ది రైట్ యూ హ్యావ్ నో రైట్ ఫర్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: మనము చేయు ప్రతి కర్మ యందు కూడాను ఒక విధమైనటువంటి యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి యొక్క గుణములు మనకు నిరూపిస్తూ వస్తుంటాయి.
0: ఎవ్రీ వర్క్ దట్ వి డూ హాస్ గాట్ ఇన్ ఇట్ ది కాన్సిక్వెన్సెస్ దట్ విల్ కమ్ ఇన్ ది ఫ్యూచర్.
1: మొట్టమొదట మనము నిష్కామ కర్మలో ప్రవేశించడం అనేటువంటిది చాలా కష్టం.
0: Of course it is very difficult in the beginning to enter into work about which we don't regard the consequence.
1: Dushta karma nunchi satya karma lo praveshinchi sakkarma nunchi nishkama karma lo manam cheratam idi sariyaina margam.
0: We have got to enter into the real true work and from good work we have got to proceed to work for which we don't desire the consequences.
1: కర్మ ఒక థర్మామీటర్ వంటిది.
0: వర్క్ ఈజ్ లైక్ ఎ థర్మామీటర్.
1: మానవుని యొక్క ఉష్ణము ఎంతవరకు ఉన్నది ఎంతవరకు తగ్గినది అనేటువంటిది థర్మామీటర్ ఏ విధంగా చెప్పగలుగుతున్నదో అదే విధంగానే మానవుడు చేయు ప్రతి కర్మ కూడాను తనలో ఉన్నటువంటి తాపత్రయములు ఎంతవరకు చల్లారినవి ఎంతవరకు అభివృద్ధి అయినవి ఎంతవరకు కొంత నిల్చినవి అనేటువంటి యొక్క దీనిని నిరూపిస్తూ వస్తుంటాయి.
0: జస్ట్ ఇస్ ది థర్మామీటర్ షోస్ ది టెంపరేచర్ ఆఫ్ ది బాడీ వెదర్ ఇట్ ఇస్ ఇంక్రీస్డ్ ఆర్ డిక్రీస్డ్ సో ఆల్సో ద వర్క్ దట్ ఎ పర్సన్ డస్ ఇండికేట్స్ ది ఇంక్రీజ్ ఇన్ వర్చ్యూ ఆర్ ఇన్ వైస్ ఆర్ హిస్ మోటివ్స్ ఇట్ కెన్ మెషర్ ది మోటివ్స్ అండ్ ది వైసెస్ ఇన్ ది వర్చ్యూ.
1: కనుక మానవుడు సాత్విక గుణమునందున్నాడా లేక రాజసికమనందున్నాడా లేక తామసికమనందున్నాడా అనేటువంటి యొక్క నిర్ణయాన్ని మనం ఆచరించే కర్మలే నిరూపిస్తూ ఉన్నాయి.
0: ది వర్క్ దట్ వి డూ ఇండికేట్స్ వెదర్ ఎ పర్సన్ హస్ గాట్ ఎ బ్యాలెన్స్డ్ మైండ్ ఆర్ ఎ ప్యాషనేట్ మైండ్ ఆర్ ఎ స్లాత్ఫుల్ డల్ మైండ్.
1: కనుకనే మానవుడు కర్మ ప్రవీణుడైపోయినప్పుడు కర్మలో ప్రవేశించినప్పుడు కర్మ సూర్యుడైనప్పుడే మన మానవత్వం యొక్క దివ్యత్వాన్ని నిరూపించుటకు వీలవుతుంది.
0: Therefore it is only when a person becomes an expert in work or a heroic work or he takes up to sacred work that we can reveal our real inner nature.
1: మానవుడు పవిత్రమైనటువంటి కర్మల ద్వారా తన దివ్యత్వాన్ని దర్శించుకోవాలని కోరే అభిలషించేటువంటి మానవుడుకు మొట్టమొదట ఒక విధమైనటువంటి గుణము అవసరం.
0: ఫర్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు రివీల్ హిజ్ డివైన్ నేచర్ హిజ్ రియల్ నేచర్ త్రూ హిజ్ వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ మస్ట్ డెవలప్ వన్ పర్టిక్యులర్ క్వాలిటీ.
1: ఆ గుణమే శీలం.
0: దట్ క్వాలిటీ ఈజ్ వర్చ్యూ వర్చ్యుయస్
1: క్యారెక్టర్
0: వర్చ్యుయస్ క్యారెక్టర్.
1: ఇది చెడు తలంపులను ఏమాత్రం కూడా సహించదు.
0: ఇఫ్ యు గాట్ క్యారెక్టర్ you will never entertain any bad thought.
1: Antiye kaadu karma seelatvanni అభివృద్ధి పరచుకుంటూ దివ్య భావాలతో తాను పోషిస్తూ వస్తుంది.
0: నాట్ ఓన్లీ దాట్ ఇట్ విల్ మేక్ హిమ్ డూ మోర్ అండ్ మోర్ వర్క్ విత్ గ్రేటర్ అండ్ బెటర్ అండ్ బెటర్ మోటివ్స్.
1: అంతేకాక సాంఘిక జీవితమునకు సర్వోత్తమైనటువంటి స్థానాన్ని కూడాను అందిస్తుంది క్యారెక్టర్.
0: అండ్ క్యారెక్టర్ విల్ ఆల్సో ఎండవ్ హిమ్ విత్ ఎన్ ఎర్నెస్నెస్ ఇన్ సోషల్ వర్క్ అండ్ ఇన్ వర్క్ ఫర్ సొసైటీ.
1: ఇంతే కాక అన్నమునకై జీవించుటకు ఇష్టపడక ఆశయాలకై జీవిస్తుంది క్యారెక్టర్.
0: అండ్ క్యారెక్టర్ ఆల్సో విల్ మేక్ ఎ పర్సన్ ఫీల్ దట్ హి ఆట్ టు లివ్ నాట్ ఫర్ ఫుడ్ బట్ ఫర్ సర్టన్ ఐడియల్స్.
1: ఈ విధమైనటువంటి క్యారెక్టర్ లేనటువంటి జీవితము కేవలము చీకటి మందిరంగా ఉంటాడు.
0: అండ్ లైఫ్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ లైక్ ఏ డార్క్ హౌస్.
1: త్రాడు తెగినటువంటి గాలిపటంగా ఉంటుంటుంది జీవితము.
0: ఇట్ విల్ బి లైక్ ఏ కైట్ విచ్ హస్ నో స్ట్రింగ్ అటాచ్డ్ టు ఇట్.
1: చల్లని రూపాయి వలె చలామణి అవుతుంటుంది క్యారెక్టర్ లేని జీవితం.
0: ఇట్ ఈస్ లైక్ ఏ కాయిన్, ఏ కౌంటర్ఫీట్ కాయిన్ దట్ వోంట్ బి యాక్సెప్టెడ్ బై ఎనీవన్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి క్యారెక్టర్ ఈనాటి విద్యా బోధనలో కొంతవరకు సన్నగిల్లిపోవటం చేతనే విద్యా సంస్థలు విరివిగా విప్లవానికి గురి అవుతున్నవి.
0: ఇట్ ఈస్ బికాస్ ది ఎంఫసిస్ అపాన్ దిస్ క్యారెక్టర్ ఈజ్ అబ్సెంట్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ that now we have got all this agitation in the society.
1: Intiye kaaka kevalam vidyavantulamani virraveeguchunname kaani viveka shunyuluga chelayana avutunnam.
0: Moreover, we pride ourselves as educated people and scholars, but we have not got character.
1: Ee naadu vidyayandu kevalam grantha parichayam maatrame మనం అనుభవిస్తున్నాము కాని ఆచరణమైనటువంటి యొక్క ప్రవర్తన యందు మనము అతి దూరంగా ఉంటున్నాము.
0: టుడే ది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ మాస్టర్స్ ఆఫ్ సో మెనీ బుక్స్ బట్ ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్ ఆఫ్ వాట్ ది బుక్స్ కంటెయిన్ అండ్ వాట్ దే ప్రొఫెస్ దే ఆర్ ఫెయిలింగ్ బ్యాడ్లీ.
1: ఇట్టి క్యారెక్టర్ ను మనము అభివృద్ధి గావించే నిమిత్తమై సత్యసాయి బాలవికాస్, సత్యసాయి విద్యావిహార్, సత్యసాయి ఉన్నత పాఠశాల, సత్యసాయి జూనియర్ కాలేజ్, సత్యసాయి డిగ్రీ కాలేజ్ ఈ విధమైనటువంటి పేర్లతో మనము అభివృద్ధి గావించుకుంటూ ప్రారంభాలు చేస్తున్నాము.
0: ఇట్ ఈజ్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ క్యారెక్టర్ అండ్ ది ప్రాక్టీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ దాట్ వి హావ్ స్టార్టెడ్ బాల వికాస్, బాల విహార్, హై స్కూల్స్, జూనియర్ కాలేజ్ అండ్ అదర్ కాలేజెస్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
1: మనము ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అని అంటున్నాము, కానీ క్యారెక్టర్ అంటే ఏమిటో మనం తెలుసుకోవటానికి ప్రయత్నించడం లేదు.
0: వి సే దట్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ క్యారెక్టర్ వి హావ్ నాట్ యెట్ అండర్స్టూడ్.
1: కేవలము సత్కర్మల ఆచరించినంత మాత్రమున, భజనలు చేసినంత మాత్రమున కాలేజ్ ఈ విధమైనటువంటి పేర్లతో మనము అభివృద్ధి గావించుకుంటూ ప్రారంభాలు చేస్తున్నాము.
0: ఇట్ ఈజ్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ క్యారెక్టర్ అండ్ ప్రాక్టీస్.

0: కేవలము సత్కర్మలు ఆచరించినంత మాత్రమున, భజనలు చేసినంత మాత్రమున, సత్సంగములో ప్రవేశించినంత మాత్రమున ఇది గుణముల యొక్క సహజములు కానేరవు.
1: ఇట్ ఇస్ ఓన్ బీ ఎ డెవలప్మెంట్ ఆఫ్ క్యారెక్టర్ ఇఫ్ యూ పార్టేక్ ఇన్ భజన్ ఆర్ ఇఫ్ యూ జాయిన్ సత్సంగ్ ది కంపెనీ ఆఫ్ అదర్స్ అండ్ ఇఫ్ యూ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ దీస్ ఆర్గనైజేషన్స్.
0: ఇవి ఒక విధమైనటువంటి క్యారెక్టర్ కు సంబంధించినటువంటివి కావు.
1: దీస్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ క్యారెక్టర్.
0: దుర్భావములు హృదయములో చేరకుండా చూసుకోవటం ఇది మొట్టమొదటి క్యారెక్టర్.
1: The first step in character is to see that bad ideas and thoughts do not enter our hearts.
0: వాటిని క్రియాచరణలో దింపకుండా పోవటమే ఒక విధమైన క్యారెక్టర్.
1: The character means that the words that you utter must be transformed into action.
0: మనము ఏదో ఒక పర్యాయము తప్పు చేసినంత మాత్రమున అది తప్పు కానేరదు.
1: It doesn't matter, it is not a fault if once or you commit some fault.
0: Chesina tappune pade pade chesetvantide pedda tappu.
1: The greater mistake is to do the same fault again and again.
0: Kanuka manamu telisiyo teliyakayo purvamu manamu durbhavamulanu durgunamulanu kontha varaku vijrambimpu chesukovatam idi manavuni yokka asahajanga untadi.
1: It is of course very unnatural for a person to go on entertaining either knowingly or unknowingly bad thoughts in his mind.
0: కానీ ఇది తప్పు అని తెలుసుకున్న తర్వాత వాటిని తిరిగి ఆచరణయందు పెట్టడానికి ఏమాత్రం కూడాను మనము మనస్కరించకూడదు.
1: But once you recognize that it is bad and that it should not be entertained, you must see that it doesn't come again.
0: ఈనాడు మనం బాల వికాసనందు ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి గుణమును అభివృద్ధి పరిచేటువంటి మార్గాన్ని చేపట్టాలి.
1: టుడే ఇన్ ది బాల వికాస్ వి మస్ట్ టేక్ అప్ దిస్ టాస్క్ ఆఫ్ డెవలపింగ్ క్యారెక్టర్ అండ్ గుడ్ థాట్స్.
0: పిల్లలకు బోధించడానికి మనం ప్రయత్నం చేయటం పూర్వము ఆ క్యారెక్టర్ ను మనము స్వజీవితములో ప్రదర్శించాలి, ప్రకటించాలి.
1: బట్ బిఫోర్ వి teach or we persuade the students to develop character, we must ourselves in our own life develop it and practice it.
0: Manamu atti character ni nitya jeevitamunandu anubhavinchakunda kevalamu pillalaku maatrame bodhinchadaniki prayatnam chesthe idi e maatram kudanu manamu dini aashayanni poorthi gaavinchalemu.
1: We are not fulfilling the ideal if we don't ourselves have that character, but if you go on telling the students to have that character.
0: Manam acharinchi pillalaku andinchadaniki samsiddhanga untundali adhyapakudu.
1: We must practice it and experience it and then only can we communicate it to the students.
0: Ye tappuru chesthe pillalanu manam dandistu idi sariyainadi kadani varini mandalistu untunnamo alanti tappu మనము చేయకుండా చూసుకోవాలి.
1: వాట్ ఎవర్ మిస్టేక్స్ ఇఫ్ ది స్టూడెంట్స్ కమిట్ ఇఫ్ వి పనిష్ దెమ్ ఆర్ ఇఫ్ వి ఫైండ్ ఫాల్ట్ విత్ దెమ్ వి మస్ట్ సీ దట్ వి డు నాట్ అవర్ సెల్ఫ్స్ కమిట్ దోస్ ఫాల్ట్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క నడవడికను పిల్లలకు అందించడంలోనే భవిష్యత్తు యొక్క క్షేమము ఆధారపడి ఉంటుండాలి.
1: ది ప్రాస్పెరిటీ అండ్ పీస్ ఆఫ్ ది ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ the students developing this kind of character and our practicing it.
0: ee prapanchamulo anninti kante kudanu viluvainatuvanti emiti ani manam prashniste kontha mandi vendi anavachu, kontha mandi bangaru anavachu, mari kontha mandi vajralu anavachu.
1: What is the most precious thing in the world? If you ask, some people may say silver, some people may say gold, some others may say diamond.
0: Kani వెండి బంగారు డైమండ్స్ కాదు విలువైనటువంటిది, మానవుడే విలువైనటువంటి వాడు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ డైమండ్ దట్ ఈస్ మోస్ట్ ప్రెషియస్. మ్యాన్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ ది వరల్డ్.
0: మనకు అగోచరమై అప్రత్యక్షంగా ఉండినటువంటి యొక్క భూమి అందున్నటువంటి బంగారం కూడాను కనిపెట్టి దానిని

0: పరిశుద్ధము చేసి విలువగా మార్చేటువంటి వాడు కూడాను మానవుడు.
1: ఇట్ ఈస్ మ్యాన్ హూ డిస్కవర్స్ ద వెయిన్స్ ఆఫ్ గోల్డ్ అండర్ ది ఎర్త్ అండ్ దెన్ టేక్స్ దెమ్ అవుట్ అండ్ ప్యూరిఫైస్ దెమ్ అండ్ బ్రింగ్స్ అవుట్ వాట్ ఈస్ వాట్ వి కాల్ వాల్యూ.
0: మొద్దుగా పడి ఉండినటువంటి ఒక స్టోన్ ను తీసి అనేక విధములుగా దానిని కట్టింగ్స్ చేసి దానికి డైమండ్స్ గా మార్చి విలువను అందించేటువంటి వాడు మానవుడు.
1: ఇట్ ఈస్ మ్యాన్ హూ టేక్స్ ఎ లంప్ ఆఫ్ స్టోన్ అండ్ కట్స్ ఇట్ అండ్ మేక్స్ ఇట్ అండ్ రికగ్నైజెస్ ఇట్ ఈస్ డైమండ్ అండ్ మేక్స్ ఇట్ బ్రైట్ అండ్ షైనింగ్.
0: కనుక విలువైనటువంటి డైమండ్ కు విలువను అందించినటువంటి వాడు ఎవరు? మానవుడు.
1: హూ ఇస్ ఇట్ దేర్ ఫోర్ దట్ ఈస్ గివెన్ వాల్యూ అండ్ ప్రైస్ టు ది డైమండ్? మ్యాన్.
0: కనుకనే అన్నింటికంటే విలువైనటువంటి వాడు మానవుడు.
1: Therefore, the most precious thing is man.
0: ఇటువంటి విలువైనటువంటి మానవ జాతిని మనము నిలుపుకొని దానిని కాపాడేటువంటి యొక్క ప్రయత్నము మానవుని యందు మాత్రమే ఉన్నది.
1: అండ్ మ్యాన్ అలోన్ మస్ట్ సబ్స్టాన్షియేట్ దిస్ వాల్యూ అండ్ మెయింటైన్ ఇట్ అండ్ ప్రూవ్ దట్ హీ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్.
0: ప్రభుత్వము ప్రజల యొక్క క్షేమాన్ని కోరి అనేక శాసనాన్ని నియమించవచ్చు.
1: ది గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు ప్రోగ్రెస్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ మేక్స్ ఎ నెంబర్ ఆఫ్ లాస్.
0: మానవునికి నిత్య జీవితమునకు సంబంధించినటువంటి సదుపాయములు ప్రభుత్వం అనేకముగా ఏర్పరచవచ్చు.
1: అండ్ దే ఆల్సో క్యాన్ అరేంజ్ ఫార్ వేరియస్ థింగ్స్ దట్ ఆర్ నెసెసరీ ఫార్ ది డైలీ లివింగ్ ఆఫ్ మ్యాన్.
0: పల్లెల జీవితంలో అనేక పడుబాట్లు పడుతున్నటువంటి వారికి చక్కని సదుపాయములు కూడా చేకూర్చవచ్చు.
1: అండ్ దే మే అఫోర్డ్ వేరియస్ ఆపర్చునిటీస్ అండ్ కంఫర్ట్స్ ఫర్ ద రూరల్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్.
0: అయితే శాసనాలు ఎంత ఉత్తమమైనటువంటి అయినప్పటికీ దానిని ఆచరించేటువంటి ప్రజలు ఎందే ఉత్తమ భావములు లేకుండా ఇవన్నీ కూడా నిరుపయోగమే.
1: బట్ వాట్ ఎవర్ ది మెషర్స్ అండ్ ది లాస్ దట్ ది గవర్నమెంట్ ఆర్ ది రూలర్స్ మైట్ బ్రింగ్ అబౌట్ ది అన్లెస్ ద పీపుల్ దెమ్సెల్వ్స్ హ్యావ్ గాట్ ది విల్ టు క్యారీ దట్ అవుట్ ఇట్ కాంట్ సక్సీడ్.
0: కనుక సద్వినియోగపరిచేటువంటి యొక్క ప్రజలు ఈనాడు ఎంతైనా అవసరం.
1: సో వాట్ యు వాంట్ టుడే ఆర్ పీపుల్ హూ కెన్ మేక్ యూజ్ గుడ్ యూజ్ ఆఫ్ ది ఛాన్సెస్.
0: మానవునికి కావలసినటువంటి యొక్క సదుపాయములు విరివిగా పెరుగుతున్నాయి.
1: మ్యాన్ హస్ గాట్ ఆల్ ది థింగ్స్ దట్ ఆర్ నెసెసరీ ఫర్ హిస్ హ్యాపీ లైఫ్.
0: నిత్య జీవితములకు సంబంధించినటువంటి సదుపాయములు కూడాను అనుకూలములు అనేకంగా ఉంటున్నాయి.
1: అండ్ హి హస్ గాట్ మెనీ థింగ్స్ దట్ కెన్ గివ్ హిమ్ ఏ హ్యాపీ డైలీ లైఫ్.
0: చదువు సందేలు ఎందా కావలసిన సమస్యలు ఏర్పడినాయి.
1: అండ్ యూ ఆస్క్ అబౌట్ ఎడ్యుకేషన్, దేర్ ఆర్ సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ధనార్జన మార్గముల కోట్లకు కలిగినవి.
1: అండ్ యూ ఆస్క్ ఫర్ మీన్స్ ఆఫ్ ఎర్నింగ్ మనీ, యూ గాట్ ప్లెంటీ.
0: కానీ మానవునికి ఏమాత్రం కూడాను తృప్తి శాంతి అనేటువంటిది కలగటం లేదు.
1: బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ మ్యాన్ హెస్ నో కంటెంట్మెంట్ అండ్ మ్యాన్ హెస్ నో పీస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్?
0: అనగా తనలో ఉండినటువంటి యొక్క పవిత్రమైన మానవ గుణములు తాను అభివృద్ధి పరచుకోలేకపోవటం చేతనే సర్వ సదుపాయములు ఉండినప్పటికీ సంతోషాన్ని అనుభవించలేకపోతుంది.
1: ఇట్ ఇస్ బికాజ్ హి హస్ నాట్ డెవలప్డ్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ దట్ ఆర్ లేటెంట్ ఇన్ హిమ్ దట్ హీ సఫర్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్.
0: ఈనాడు మానవుని యొక్క మానవత్వాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి ఇది అవసరం.
1: నౌ వాట్ వి మస్ట్ ఇమ్మీడియట్లీ అటెండ్ టు ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద హ్యూమన్నెస్ ఇన్ మ్యాన్.
0: మనము పాశ్చాత్య దేశాల్లో అనేక విధముల సాంకేతిక విజ్ఞాన శాస్త్రము పెరిగిపోతున్నది.
1: ఇన్ ది వెస్టర్న్ కంట్రీస్ ద సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ వెరీ ఫాస్ట్.
0: చేపల వలె జలములో సంచరించడం కూడాను సులభంగా అభ్యసిస్తున్నాడు.
1: దే ఆర్ డెవలపింగ్ ది ఎబిలిటీ టు మూవ్ ఇన్ వాటర్ లైక్ ఎ ఫిష్.
0: పక్షుల వలె ఆకాశంలో సులభంగా ప్రయాణం చేయటం కూడాను తాను అభ్యసిస్తున్నాడు.
1: దే కెన్ ఫ్లై లైక్ బర్డ్స్ ఇన్ ది ఎయిర్.
0: కానీ మానవుని వలె భూమి పైన జీవించడానికి వాడు ఏ మాత్రమూ ప్రయత్నించడం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో అటెంప్ట్ టు లివ్ అపాన్ ది ఎర్త్ లైక్ మెన్.
0: మనము యొక్క భూమి పైన జీవించడానికి తగినటువంటి ప్రయత్నాన్ని మనం చెయ్యాలి, కానీ ఆకాశంలో సంచరించినా జలంలో సంచరించినా మనము యొక్క జీవితము ఇది సరి అయినటువంటి యొక్క దీనిని అందుకోలేదు.
1: వి మస్ట్ ట్రై టు లివ్ అపాన్ ది ఎర్త్. దట్ ఈస్ వాట్ వి షుడ్ ట్రై టు డూ అండ్ నాట్ ఫ్లై ఇన్ ది ఎయిర్ లైక్ ఎ బర్డ్ ఆర్ మూవ్ ఇన్ ది వాటర్.
0: ఈ మానవత్వం అంటే ఏమిటో మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దట్ వి మస్ట్ ఐడెంటిఫై వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ మెంట్.
0: అప్పుడే మనము బాల వికాస్ బిడ్డలకు దీనిని బోధించడానికి ఒక విధమైన ధైర్యం ఏర్పడుతుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వి నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హ్యూమన్నెస్ దట్ వీ క్యాన్ టీచ్ ది బాల వికాస్ పీపుల్.
0: మానవత్వం అంటే కేవలము తిండి నిద్రలతో జీవించుకుంటూ ఇంకా కొన్ని కొన్ని ఇంద్రియ భోగములను అనుభవించుకుంటూ ఏదో కాలమును వ్యర్థము గావించడం కోసం కాదు.
1: హ్యూమన్నెస్ డస్ నాట్ మీన్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ కేటరింగ్ టు ది సెన్సెస్ అండ్ సమ్ హౌ లివింగ్ అవుట్ దిస్ లైఫ్.
0: అయితే దీనిని మీరు కూడా చాలా మంది బైబిల్లో చదివి ఉంటుంటారు.
1: దిస్ యు మైట్ హావ్ రీడ్ ఇన్ ది బైబిల్ మెనీ ఆఫ్ యూ.
0: ఒకానొక సమయమునందు జీసస్ ఒక బజారులో నడుచుకుంటూ వెళుతున్నాడు.
1: వన్స్ జీసస్ వాస్ వాకింగ్ త్రూ ఏ బజార్.
0: ఒక కార్నర్ లోపల ఒక వ్యక్తి త్రాగి తాను మయమర్చి పడిపోయాడు.
1: And in one corner, he found a drunkard who had fallen senseless on the floor.
0: Atana daggariki Jesus velli, "Nayana, friend, emti neevu paristhithilo untunnavu? Enduku inta tragina kuda nu inta mayamarchi tragatam aneetundi pramadamu, idi manchidi kadani bodhinchadu."
1: Then Jesus went to him and near him and said, "Friend, how have you fallen like this? Even if you drink, you should not drink until you lose your consciousness."
0: అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, "ప్రభు, నాకు పూర్వము కన్నులు లేవు."
1: Then that person said, "Lord, formerly I had no eyes, I was blind."
0: అప్పుడు జీవితం అంటే ఏమిటో నాకు అర్థం కాకుండా ఉండినాడు.
1: I didn't know what life means or meant.
0: అలాంటి పరిస్థితిలో మీరే నాకు ఈ కన్నులు ప్రసాదించారు.
1: At that time, you gave me eyes.
0: ఈ కన్నులు రావటం చేత ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భోగములంతా అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో నేను అనేక విధములుగా కూడా త్రాగి దందనాలాడుతూ నా జీవితాన్ని ఈ విధంగా గడుపుతున్నాను.
1: You gave me eyes and then all the joys and other things in this world I became conscious of them. And therefore I entered into those worldly things.
0: అప్పుడు చెప్ప అనుకున్నాడు జీసస్. చీ చీ చీ, మానవాతీతమైనటువంటి శక్తితో సహజ మానవునిగా చేసినందుకు వీడు మానవత్వాన్ని గుర్తించకుండా కేవలము త్రాగటం మాత్రమే మానవత్వం అనుకున్నాడా? చీ, ఇతని యొక్క జీవితము నా చేతులారనే పాడు చేశాను అని తనలో తాను చాలా బాధపడ్డాడు.
1: జీసస్ ఫెల్ట్ వాట్ ఐ యూజ్ మై సూప్రా హ్యూమన్ పవర్ in order to make this man a man, and that has resulted in his becoming lower than man. I should not have done this, merely giving him eyes.
0: Mari kontha dooram poyetappudiki maroka vyakti kaamandudai bazar nundi swechha viharam salputunnadu.
1: Another person, as he was going along the bazaar, he found a person who was mad after the senses,
0: lust,
1: who was suffering from lust and was moving about in a mad type of way.
0: Akkada chuchadu Jesus, "Nayana, emti manavattam ante bazar kukkala vale jeevinchatama manavattamu? Neevu ye vidhanga jeevisthunnavu adi street dogs kuda jeevinchadam leda, emti nee vikaramu ani prashninchadu."
1: Then he went and told him, "Friend, what is this? Your life is worse than that of street dogs. How is it that this thing has happened to you?"
0: అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, "ప్రభు, నాకు పూర్వము కుష్టి రోగం అనేటువంటిది ఉండేది."
1: Then he said, "Lord, I was a leper once."
0: అది తమ యొక్క మానవాతీతమైన శక్తి ద్వారా దానిని నివారణ గావించారు.
1: Through your superhuman power, I was relieved from that.
0: నేను కుష్టి రోగం ఉండినంత వరకు నా దగ్గరికి ఎవ్వరు కూడా వచ్చేటువంటి వారు కాదు.
1: So long as I was a leper, nobody approached me.
0: అప్పుడు ఈ యొక్క ఇంద్రియముల యొక్క తత్వాన్ని నేను ఏ విధంగా కూడా అనుభవించడానికి వీలు కాక.
1: At that time, I could not enjoy my senses.
0: ఇప్పుడు చక్కని ఆరోగ్యాన్ని అందించటం చేత నేను ఈ మార్గంలో నేను జీవిస్తున్నాను.
1: Now you have given me very good health and therefore I am full of lust.
0: అప్పుడు జీసస్ అనుకున్నాడు, చీ చీ చీ చీ చీ, వీని రోగము నివారణ చేయటము ఈ విధమైనటువంటి యొక్క దుర్మార్గము నందు అనుభవించుటక ఇది నా చేతులారాని ఇతని జీవితాన్ని నేను పాడు చేస్తున్నాను.
1: Then Jesus said, fie upon this. What? I have myself, out of my own hand, ruined this person.
0: అనగా జీవితం అంటే కేవలము ఇంద్రియ సుఖమును అనుభవించటం కాని లేక ఏదో త్రప్పత్రాగి ఈ ఆహార విహారములో జీవితమును అంతిమ గావించటం కాని కాదు.
1: Therefore, life does not mean merely catering to the senses or taking food and drink or living a life.
0: ఆకలి దప్పులు ఈ యొక్క ఇంద్రియముల ఆనందము పచ్చిపచ్చి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి. దీనికి మానవుడిగా ఎందుకు పుట్టాలి?
1: Even birds and beasts have got hunger and thirst and they cater to their senses. And animals. Why should we be born as men for this?
0: ఇంకా మానవుడిగా పుట్టి అనేక విద్యలు నేర్చి యూనివర్సిటీస్ కంతా పోయి ఉన్నత పట్టములు అందుకొని ఇంత విద్యావంతుడని పేరు పొంది కూడాను పశువుల వలె మనం జీవిస్తే ఇంకా మానవత్వం అనేటువంటిది ఏమిటి మనం?
1: అండ్ ఇఫ్ ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ యాజ్ మ్యాన్ అండ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ అండ్ గోయింగ్ టు ది యూనివర్సిటీస్ అండ్ గెటింగ్ ఎ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ అండ్ మూవింగ్ అబౌట్ లైక్ బిగ్ స్కాలర్స్ ఇఫ్ వి డిసెండ్ టు దిస్ లెవెల్ what exactly is the purpose of life?
0: పశువులు ఏ high school కు పోతున్నాయి, ఏ కళాశాలలో చదువుతున్నాయి?
1: Animals don't go to school or attend universities.
0: కనుక మనకంటే పశుపక్షి మృగాదులే చాలా బెటర్ గా కనిపిస్తున్నాయి.
1: Therefore it appears as if the animals are much better than ourselves.
0: పశుపక్షి మృగాదులకైనా ఒక సీజన్ ఒక రీజన్ ఉంది, కానీ ఈనాటి మానవులకు నో సీజన్ నో రీజన్.
1: ఈవెన్ బర్డ్స్ అండ్ అనిమల్స్ అండ్ బీస్ హావ్ గాట్ ఎ సర్టెన్ సీజన్ అండ్ సమ్ రీజన్, బట్ వి హ్యూమన్స్ హావ్ నో సీజన్ ఆర్ రీజన్.
0: ఇలాంటి సమయంలో మనము మానవులుగా పుట్టి మనము చేసేటువంటి పని ఏమిటి?
1: దేర్ఫోర్ అండర్ దీస్ కండిషన్స్ వాట్ ఆర్ వి డూయింగ్ హావింగ్ బీన్ బోర్న్ యాజ్ మ్యాన్.
0: ఈనాటి మానవ జాతిలో మూడు రకములైనటువంటి యొక్క భావములు కలిగినటువంటి వారు కలరు.
1: దెర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ మెన్ అట్ ది ప్రెసెంట్ టైం.
0: ఒక తరగతి వారు భక్తి రస భావముతో కూడి ఉంటారు.
1: వన్ టైప్ ఆఫ్ మెన్ హావ్ గాట్ ది స్పిరిట్ ఆఫ్ డివోషన్,
0: ఇమోషనల్.
1: దే ఆర్ ఇమోషనల్, గవర్న్డ్ బై ఇమోషన్స్.
0: రెండవ తరగతి వారు క్రియాశీలులై ఉంటుంటారు.
1: The other type are anxious to do work.
0: Active.
1: They are active.
0: మూడవ తరగతి వారు నిరంతరము కూడాను విచారణత్వంలో ఉండి ఉంటారు.
1: The third type are intellectual or inquiry.
0: Rational.
1: And rational. Emotional.
0: Emotional, active and rational.
1: And rational.
0: ఈ మూడు తరగతి వారిలో మొట్టమొదటి తరగతి వారు ఏదో ధ్యానము, భగవత్ చింతన, భజన, స్మరణ ఇత్యాది కార్యముల యందు తాము ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు.
1: అండ్ ది ఎమోషనల్ టైప్ ఆఫ్ పీపుల్ దే ఎంజాయ్ బ్లేస్ బై టేకింగ్ పార్ట్ ఇన్ భజన్ ఆర్ ఇన్ ది రెసిటేషన్ ఆర్ రిపిటేషన్ ఆఫ్ ది లార్డ్స్ నేమ్.
0: ఇంకా రెండవ తరగతి వారు కేవలము సేవకాభావమునందు నిరంతరము కర్మాచరణ యందే నిమగ్నులై ఉంటారు.
1: ది యాక్టివ్ టైప్ ఆఫ్ పీపుల్ దే టేక్ అప్ టు సోషల్ సర్వీస్ అండ్ వేరియస్ యాక్టివిటీస్ విచ్ విల్ ప్రొడ్యూస్ జాయ్ ఇన్ ది వరల్డ్.
0: మూడవ తరగతి వారు తమ యొక్క ధీశక్తి చేత తత్వ విచారణ యందే మునిగి ఉంటారు.
1: అండ్ ది రేషనల్ టైప్ ఆఫ్ పీపుల్ దే హావ్ గాట్ ది ఇంటెలెక్చువల్ ఫ్యాకల్టీ అండ్ దే వాంట్ ఇన్క్వైరింగ్ ఇన్ టు ది ట్రూత్.
0: ఈ మూడింటిని భక్తి కర్మ జ్ఞానము అనేటువంటి యొక్క మూడు మార్గములు యందు దీనిని ప్రచరిస్తూ వచ్చారు.
1: అండ్ దీస్ త్రీ టైప్స్ దే టేక్ అప్ టు ది భక్తి ఆర్ ద డివోషనల్ ఆస్పెక్ట్, ది కర్మ ఆర్ ది యాక్టివ్
0: వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్.
1: And then the worship for the emotional, work for the active, and wisdom for the rational.
0: Aithe ee naadu ee padamulaku ee kartavyamulaku vipareetamainatundi arthamulu manamu kalpinchi vipareetamaina vikara margamunu anusaristu vastunnam.
1: But at the present time these words work, worship and wisdom have been distorted and given even opposite meanings.
0: Nitya nitya vishya parisilayendu matrame vicharana shaktini pravesha pettali.
1: The rational mind must be devoted to the discrimination between the transient and the permanent.
0: Satya sankalpamu cheta vicharana shaktini pravesha pettali.
1: In order to discover the truth and that alone the rational mind must
0: aithe ee naadu sankuchitamainatundi drishtito ఈ యొక్క విచారణ శక్తిని ప్రారంభిస్తున్నారు.
1: బట్ నౌ ఇంటెలెక్చువల్ ఇంక్వైరీ ఈజ్ లిమిటెడ్ టు లో అండ్ నారో థింగ్స్.
0: ఈనాడు ఈ రేషనల్ అనేటువంటి దాంట్లో మనము స్వార్థమైనటువంటి మార్గమునందు మనం ప్రవేశపెడుతున్నాం.
1: అండ్ ద రేషనల్ మైండ్ ఈజ్ నౌ బీయింగ్ డివోటెడ్ ఫర్ సెల్ఫిష్ పర్పసెస్.
0: వ్యక్తి యొక్క ఇష్ట అయిష్టముల పైన మనము దీనిని ప్రవేశపెడుతున్నాం.
1: అండ్ ది ఇంక్వైరీ is dictated by the personal,
0: ikkada emotional, active, rational, ee moodu kudanu moodu bhinnamainatundi kaadu.
1: But these emotional, active and rational are not three distinct and separate things.
0: Ee moodu kudanu oka daarini okati anusarinchinatundivi.
1: They follow one the other.
0: ఈ మూడు కూడాను అవినాభావ సంబంధమైనటువంటివి.
1: They are three very much interrelated.
0: ఒకదానిని వదలి మరొకటి ఉండుటకు వీలు కాదు.
1: యు కాంట్ హావ్ వన్ అండ్ ది అదర్స్ సెపరేట్.
0: కనుక ఇమోషనల్ అనేటువంటి భక్తి మార్గం నందు కూడాను కర్మ నేషనల్ అనేటువంటి కర్మ జ్ఞాన మార్గములు కూడాను ఇమిడి ఉంటున్నాయి.
1: ఈవెన్ ఇన్ ది ఇమోషనల్ యు హావ్ ది యాక్టివ్ అండ్ ది రేషనల్ టెంపరమెంట్ మిక్స్.
0: ఈ యాక్టివ్ అనేటువంటి కర్మ నందు కూడాను ఈ యొక్క ఇమోషనల్ రేషనల్ రెండు కూడాను అంతర్భూతమై ఉంటున్నాయి.
1: అండ్ ఇన్ ది యాక్టివిటీ దట్ ఇస్ బీయింగ్ రన్ బై ది యాక్టివ్ పీపుల్ ది ఎమోషనల్ అండ్ రేషనల్ ఆల్సో.
0: ఈ రేషనల్ ఎందుకు ఇమోషనల్ అండ్ యాక్టివ్ రెండు కూడాను అంతర్ప్రవాహంగా ఉంటుంది.
1: అండ్ ఇన్ ది రేషనల్ ఆల్సో యాజ్ అన్ అండర్ కరెంట్ యు హావ్ గాట్ ది ఎమోషనల్.
0: కనుక రేషనల్ అనగా కేవలం అతివాదులుగా మనం బయలుదేరటం అనేటువంటిది ఇది చాలా అపార్థం.
1: దేర్ఫోర్ ఇఫ్ ది రేషనల్ పీపుల్ born all by themselves without any emotional or active attitudes, that is also a wrong interpretation.
0: Manam rational anetundi pavitramainatundi deeshaktini prakatincheetundi.
1: Rational is we must exhibit or develop.
0: Deeniki oka chinna udaharanam.
1: There is one example.
0: How manamu oka stool untuntadi. Stool,
1: there is a stool,
0: daniki moodu kaallu untuntayi.
1: It has got a three-legged stool.
0: ee moodu kaala lopala kodanu oka kaalu lekapothe adi nilchadu.
1: And if this three-legged stool has not got one leg, it can't stand.
0: Ade vidhamugane indulo ye kaalu lekapoyina kaani stool paina manam kurchotaniki veelu kaadu.
1: And if there are no legs, we can't sit upon that stool.
0: Indulo moodu kaalu emtante emotional, active and rational. Ee moodu moodu kaalu.
1: These three, emotional, active and rational, are the three legs.
0: Anaga bhakti, karma, jnanam anetuvanti yokka moodu padamulu.
1: So work, worship and wisdom, these are the three legs.
0: Deeni paina marokati chakkani nunnu painatuvanti yokka palakanu vestam.
1: And upon those three legs we place a soft, fine, well polished plank.
0: Aa peetame lekapothe manam kurchotaniki veelu kaadu.
1: If you have not got a plank over it, you can sit on it.
0: Kanuka emotional, active, rational ane moodu padamula paina sarvajana samana prema anetuvanti plate nu vesinappude manaku sariga daniki sthanam.
1: Upon these three legs we must place the plank of love, equal for all.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆధారము కాళ్ళుగా తీసుకుని ఆదేయము పలకగా తీసుకున్నప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది దానిపైన విశ్రాంతి పొందడానికి వీలవుతుంది.
1: So if you've got these three, active, emotional, rational as the legs, and if you've got that universal love as the plank, then we can...
0: Kaluka, rational yandu kudanu, prema, palavasaram.
1: So even the rational people should have...
0: Active yandu kudanu, prema avasaram.
1: And in the active work also, you must have love.
0: Emotional lo kudanu, prema avasaram.
1: And the emotional also, you must have
0: love. Moodinti paina, prema ane plate nu, screws vesi biginchinavadu.
1: Because over all these, you have got to screw the plate of the plank of love.
0: ఈ స్క్రూ అనేటువంటిది ఫెయిత్.
1: అండ్ ది స్క్రూ విత్ విచ్ వి ఫిక్స్ హిస్ లవ్ ఈస్ ఫెయిత్.
0: ప్రేమ అనేటువంటి పలక పైన ఈ ఇమోషనల్ యాక్టివ్ రేషనల్ అనే దాంట్లో ఒక ఫెయిత్ ఫెయిత్ ఫెయిత్ అనేటువంటి స్క్రూ బిగించాలి.
1: And the more faith you have, the tighter the screw and the firmer it becomes.
0: ఈ ఫెయిత్ అనేటువంటిది కనుక లేకపోతే మూడు కాళ్ళు ఉండినా పలక ఉండినా ఎప్పుడో మన వల్ల పడద్రోస్తుంది.
1: ఇఫ్ యు హావ్ నాట్ గాట్ దిస్ ఫెయిత్ విచ్ స్క్రూస్ ది హోల్ థింగ్ ఈవెన్ ఇఫ్ యు హావ్ ద త్రీ లెగ్స్ అండ్ ఈవెన్ ఇఫ్ యు హావ్ ది ప్లాంక్ ఓవర్ ఇట్
0: కనుక కాన్ఫిడెన్స్ ఈ యొక్క ఫెయిత్ అనేటువంటిది చాలా అవసరం.
1: దేర్ఫోర్ దిస్ ఫెయిత్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్.
0: ఈ ఫెయిత్ అనేటువంటి దేనిపైన ఉంటుందంటే వర్క్ వర్షిప్ అండ్ విజ్డమ్ మూడింటి పైన సమత్వమైనటువంటి విశ్వాసం ఉంటుండాలి.
1: అండ్ వేర్ అపాన్ షుడ్ యు హావ్ ఫెయిత్ అపాన్ ఆల్ దీస్ త్రీ.
0: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఫెయిత్ లేక అది కాన్ఫిడెన్స్ లవ్ కు డిఫరెన్స్ ఉంది.
1: దెర్ ఈస్ లవ్ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్ అండ్ లవ్.
0: లవ్ ఉంటే చాలు కదా ఇంకా భగవంతుని పేరు ఫెయిత్ ఎందుకు అని కూడా కొంతమంది వాదిస్తారు.
1: పీపుల్ మే ఆస్క్ ఇఫ్ ఇట్ ఈస్ లవ్ ఇస్ దట్ నాట్ ఇనఫ్ వై షుడ్ వి హ్యావ్ ఫెయిత్.
0: లవ్ వేరు ఫెయిత్ వేరు కాన్ఫిడెన్స్ వేరు.
1: లవ్ ఇస్ డిఫరెంట్ కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్.
0: ఏ విధంగా అని మనం విచారిస్తాం.
1: హౌ విల్ ఇట్ ఇన్క్వైర్.
0: మన చిన్న బిడ్డ పైన చాలా ప్రేమ ఉంటుంటుంది తల్లికి.
1: వి హావ్ గాట్ గ్రేట్ లవ్ ఫర్ అవర్ లిటిల్ చైల్డ్ ద మదర్ విల్ హ్యావ్.
0: లవ్ ఉంది కానీ ఆ బిడ్డ చేతికి బంగారు గిన్నె అందించదు.
1: ఇట్ హస్ గాట్ లవ్ ఫర్ ది చైల్డ్ బట్ ఇట్ వోంట్ గివ్ ది చైల్డ్ ఎ గోల్డెన్ కప్.
0: కారణం ఏమిటంటే ఆ అమ్మాయి భద్రం చేసుకోలేదు అనేటువంటి ఒక ఆ కాన్ఫిడెన్స్ లేదు తల్లి.
1: బికాస్ ఇట్ ఈస్ నో కాన్ఫిడెన్స్ ది బేబీ విల్ హోల్డ్ దట్ థింగ్ సెక్యూర్లీ.
0: కనుక కాన్ఫిడెన్స్ వేరు ఫెయిత్ ఒక లవ్ వేరు.
1: సో లవ్ ఇస్ డిఫరెంట్ కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్.
0: ఇక్కడ దైవత్వంలో ఏ రీతిగా ఉండాలంటే లవ్ అండ్ కాన్ఫిడెన్స్ రెండు కూడా ఉంటుండాలి.
1: బట్ ఇన్ ద డివైన్ వి మస్ట్ హావ్ బోత్ లవ్ అండ్ కాన్ఫిడెన్స్.
0: లవ్ అనేటువంటిది లౌకికమైనటువంటి దీంతో మనం అనుభవిస్తున్నాము.
1: లవ్ ఈజ్ నౌ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ బై అస్ ఇన్ వరల్డ్లీ థింగ్స్.
0: ముఖ్యంగా సాయి సమస్తల వారు చక్కగా గుర్తించవలసినటువంటి విషయములు ఇది చాలా ప్రధానం.
1: నౌ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ ఇన్ ది సాయి ఆర్గనైజేషన్ టు రికగ్నైజ్.
0: సత్య సాయి ఆర్గనైజేషన్ లో సత్య ధర్మ శాంతి ప్రేమ ఈ నాలుగు చాలా ప్రధానం అనుకుంటున్నాను.
1: ఇన్ ది సత్య సాయి ఆర్గనైజేషన్ సత్య ధర్మ శాంతి ప్రేమ
0: ట్రూత్ రైటియస్నెస్ పీస్
1: అండ్ లవ్ ఆర్ ఎసెన్షియల్.
0: అయితే ఈ నాలుగు కూడాను గుణములకు సంబంధించినటువంటివా లేక గుణాతీతమైనటువంటివా అని విచారించాలి.
1: ఆర్ దీస్ ఫోర్ అటాచ్డ్ టు సమ్ క్వాలిటీ ఆర్ డూ ఆర్ దే బియాండ్ క్వాలిటీ.
0: సత్యం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: ట్రూత్ అంటే ట్రూత్ ఈజ్ వన్ నాట్ టూ.
1: ట్రూత్ ఈజ్ వన్ ఓన్లీ అండ్ నాట్ టూ.
0: ఈ ట్రూత్ దేనికి సంబంధించినటువంటిది?
1: టు వాట్ ఈస్ దిస్ ట్రూత్ రిలేటెడ్?
0: చూచింది చూచినట్టుగా వినింది వినినట్టుగా చెప్పింది చెప్పినట్టుగా అనుభవించింది అనుభవించినట్టుగా చెప్పటం సత్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూత్ సింప్లీ టు సే టు రిపీట్ వాట్ యు హవ్ సీన్ ఆర్ టు రిలేట్ వాట్ యు హవ్ హెర్డ్ ఆర్ టు డిస్క్రైబ్ వాట్ యు హవ్ ఎక్స్పీరియన్స్డ్ కరెక్ట్లీ. సో దట్ ఈస్ నాట్ ట్రూత్.
0: కారణం ఏమిటనగా చూచిన కన్నులు కేవలము ఒక రోగముతో కూడిన జాండీస్ వస్తే అంతా ఎల్లో కలర్ కాదు.
1: బట్ ఇఫ్ యు గెట్ జాండీస్ యూ విల్ సీ ఆల్ కలర్స్ అస్ యెల్లో.
0: కన్నులు కేవలం చూచిన దాన్ని చూచినట్టు చెప్తుంది గాని యథార్థాన్ని చెప్పటం లేదు.
1: ది ఐ కెన్ సీ ఓన్లీ స్పీక్ ఓన్లీ అబౌట్ వాట్ ఇట్ సీస్ అండ్ నాట్ అబౌట్ ట్రూత్.
0: కనుక కన్నులకు చెప్పేటువంటిది ట్రూత్ కాదు టంగ్. ట్రూత్ కు టంగ్ కనెక్షన్.
1: ట్రూత్ ఈస్ కనెక్టెడ్ విత్ ది టంగ్.
0: అందువలనే సత్యం వద, సత్యము చెప్పు. చెప్పటము నాలుగుకు మాత్రమే సంబంధం, కన్నులకు సంబంధం లేదు.
1: దట్ ఈస్ వై ది వేదాస్ సే స్పీక్ ది ట్రూత్, బికాస్ స్పీకింగ్ ఈస్ కనెక్టెడ్ విత్ ది టంగ్, నాట్ విత్ ది ఐ.
0: ఇంకా ధర్మము, సత్యము ధర్మము. ధర్మము దేనికి సంబంధించింటే దేహానికి సంబంధించినటువంటిది, క్రియాచరణలో దాన్ని నిరూపించవలసినటువంటిది.
1: దెన్ వి కమ్ టు సెకండ్, రైచియస్నెస్, దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది బాడీ, ది ఎంటైర్ ఫిజికల్ బాడీ.
0: ధర్మము ధర్మం అని ధర్మము చెప్పితే ప్రయోజనం లేదు. ధర్మం చరా, చేసి చూపించమన్నారు.
1: దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ సింప్లీ సేయింగ్, ఇట్ మస్ట్ బి యాక్టెడ్. దట్ ఈస్ వై ది వేదాస్ సే యాక్ట్ రైచియస్లీ.
0: ఇంకా శాంతి, శాంతి అనగా మనసుకు సంబంధించినటువంటి.
1: దెన్ వి హావ్ శాంతి, దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది మైండ్.
0: ఇక్కడ వాక్, కాయ, మనస్సు, మనోవాక్కాయములు, ఈ మూడింటికి సంబంధించినటువంటివి సత్య ధర్మ శాంతి.
1: సత్య ఈజ్ ది వర్డ్ అండ్ ధర్మ ఈజ్ ది బాడీ అండ్ శాంతి ఈజ్ ది మైండ్.
0: కనుక త్రిపురణం, త్రికుణ, త్రికురణం.
1: సో ఇది ఇట్ ఈస్ ఏ ట్రిపుల్ ట్రినిటీ.
0: ఐ త్రీ థింగ్స్, సత్యము సాత్విక గుణం.
1: సత్యం ఈజ్ వాట్ యు కాల్ ది సాత్విక్ క్యారెక్టర్, ది బ్యాలెన్స్.
0: ధర్మమును ఆచరించేటువంటి దేహము రాజసిక గుణం.
1: ది బాడీ దట్ డస్ రైచియస్లీ ఈజ్ రాజసిక్, ఈజ్ యాక్టివ్.
0: మనసు తామసికము,
1: అండ్ మనస్ దట్ హెస్ గాట్ శాంతి ఈజ్ తామసిక్.
0: కనుక ఈ మూడు కూడాను సత్య ధర్మ శాంతి, ఈ మూడు కూడాను సత్వరజో తమో గుణములకు సంబంధించినటువంటి.
1: సో ది సత్య ధర్మ శాంతి, దీస్ త్రీ ఆర్ రిలేటెడ్ టు ద త్రీ క్వాలిటీస్ ఆఫ్ సత్వ, రజస్ అండ్ తమస్.
0: అయితే ఇంకా ప్రేమ ఏమిటి? ఈ మూడు గుణములకు అతీతమైనటువంటిది ప్రేమ.
1: దీస్ త్రీ క్వాలిటీస్, బట్ బియాండ్ దీస్ త్రీ క్వాలిటీస్, బియాండ్ వర్డ్ అండ్ బాడీ అండ్ మైండ్, we have
0: kanukane love. Love is God anar.
1: That is why as God is above all qualities, love also is above all qualities. So love
0: kanuka manamu ee premanu gunamula daggariki, ee premanu dehamu daggariki, ee premanu manasu daggariki laakkovatam chetane ee prema kudanu maanijyamai pothundadi. మనోవాకాయములకు ఈ ప్రేమను ఆ స్థాయికి దిగజారి చేతనే మనము కొన్ని విధములైనటువంటి యొక్క అశాంతులకు గురి అయిపోతున్నాం. అది ఎప్పుడు కూడా ప్రేమ సాక్షిభూతమై ఉంటుండాలి.
1: దట్ యూనివర్సల్
0: ప్రేమ ఎప్పుడు దివ్యమైనటువంటిదిగానే ఉంటుండాలి.
1: దట్ డివైన్ లవ్ అండ్ యూనివర్సల్ లవ్.
0: నీ వాక్కును, నీ దేహమును, నీ మనస్సును ప్రేమ దగ్గరికి తీసుకుని పోవాలి, కానీ ప్రేమను నీ దేహం దగ్గరికి తీసుకురాకూడదు.
1: You take your word, your thought and deed higher up, raise it to the level of the universal divine love. Don't bring down the divine love
0: adi
1: to low level.
0: Appudu you may worship a picture as a god, but not God as a picture.
1: You may worship a picture as God, but don't make God a picture.
0: This tower, ee tavalu daivame ani pai pampinchu.
1: Call this tavalu God and send it up higher up to God.
0: ఈ యొక్క స్పీకర్ ఒక దైవమే అని దీని దైవం దగ్గరికి తీసుకెళ్ళి,
1: సప్లిమేట్ దిస్, రైజ్ దిస్ మై
0: ఈ చైర్ దైవమే అని తీసుకెళ్ళి.
1: దిస్ చైర్ ఆల్సో ఇస్ గాడ్, బట్ డోంట్ బ్రింగ్ డౌన్ గాడ్ యాజ్ చైర్, బట్ ఎలివేట్ ది చైర్ యాజ్ గాడ్.
0: అంతేకాని దైవమే చైరు, దైవమే బట్ట, దైవమే స్పీకరు అని దైవాన్ని ఈ కింద స్థాయికి తీసుకురావు.
1: డోంట్ బ్రింగ్ డౌన్ గాడ్ అండ్ సేయింగ్ గాడ్ ఈస్ ది చైర్, గాడ్ ఈస్ ది cloth, God is the mic.
0: Kanuka manamu chinna daninu kudanu unnata sthayiki teesukoni povali, gaani unnatamainatuvanti daninni digga sthayiki teesukuraakudadu.
1: All lower things must be elevated to the highest and not the highest brought down.
0: Kanuka satya sai yokka ee naalugu satya dharma shanti premalu ee naalugu padamulu kudanu naalugu vedamulu yokka mahavakyamulu vanti.
1: These four words, satya dharma shanti and prema, are like the four Vedas. The four great axioms.
0: ఇది ఈ సత్య ధర్మ శాంతి మూడు కూడాను మనోవాక్కాయములకు సంబంధించినటువంటివి. ప్రేమ మాత్రము మూడింటికి అతీతమైనటువంటి.
1: And the first three are related to the word, the thought and the deed. But love is
0: దీనిని మనం ఈనాడు పోల్చుకున్నప్పుడు ఇమోషనల్, యాక్టివ్, రేషనల్ ఈ మూడు కూడాను ఈ సత్య ధర్మ శాంతి.
1: Now the emotional, the active and the rational, these are satya dharma shanti.
0: ఈ మూడు కూడాను కేవలం మూడు కాళ్ళ వంటివి.
1: And these are the three legs.
0: దీని పైన ఉండినటువంటి ఒక పేటే ఈ ప్రేమ.
1: And the plank upon that is this universal love.
0: ఈ విధముగా మనము ఆధ్యాత్మిక భావాన్ని లేక నైతిక గౌరవాన్ని ప్రాపంచకము యొక్క తత్వాన్ని సమ్మిళితము గావించి తద్వారా మనము ప్రబోధ చేయడానికి ప్రయత్నించాలి.
1: We must try to teach this spiritual truth, this moral principle and these physical activities.
0: ముఖ్యంగా మనం అధ్యాపకులం అనేటువంటి దాంట్లో చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నటువంటి వారిగా మనము భావిస్తున్నాం. ఇది చాలా పొరపాటు.
1: We usually think that we teachers are a low profession.
0: Teachers అనగా అధ్యాపకులకు లోకములో ఉండిన అన్ని ఉద్యోగముల కంటే అధ్యాపక ఉద్యోగము చాలా ఉత్తమమైనటువంటిది, చాలా బాధ్యత కలిగినటువంటిది.
1: Among all the professions that we have got in society, the teacher's profession is the noblest and the highest and the most important.
0: కారణం ఏమనగా భావి భారతోద్ధారకులుగా తయారు చేసేటువంటి వారు ఈ అధ్యాపకులు.
1: Because it is these teachers who shape the future and raise the level of the country.
0: భావి పౌరులుగా తయారు చేసేటువంటి వారు అధ్యాపకులు.
1: They make the future citizens of the world.
0: ప్రపంచమును పరిపాలన చేసేటువంటి యొక్క వీరులుగా తయారు చేసేటువంటి వారు అధ్యాపకులు.
1: They make ready the heroes who will govern the world later on.
0: ఈనాడు మనము లేత హృదయులైనటువంటి బాలబాలికలకు అధ్యాపకులు పవిత్రమైన భావములను వారికి బోధించటం చేత వారే భవిష్యత్తులో పరిపాలకులుగా కాబోతుంటారు.
1: ఇఫ్ వి ఓన్లీ మేక్ దీస్ టెండర్ హార్ట్స్ ఇంబైబ్ నోబుల్ ఐడియల్స్ దెన్ దే విల్ బికమ్ ద రూలర్స్ ఆఫ్ ద వరల్డ్.
0: ఇండియాలో మీరు విని ఉంటారు బాలగంగాధర్ తిలక్.
1: ఇన్ ఇండియా యు మైట్ హావ్ హెర్డ్ ఆఫ్ బాలగంగాధర్ తిలక్.
0: ఆయన ఈ యొక్క స్వరాజ్యం యొక్క దీనిలో పోరాటములో ఉండంజ వేస్తూ పోయాడు.
1: He was one of the pioneers in the fight for independence of this country.
0: అలాంటి సమయంలో కొంతమంది మిత్రులు అతన్ని కూడి, తిలక్ నీవు నిజంగా భారతదేశానికి స్వరాజ్యం వస్తే నీవు ప్రైమ్ మినిస్టర్ అవుతావా లేక ఇంకేమైనా ప్రధానమైనటువంటి యొక్క మంత్రి పదవులు తీసుకుంటావా అని ప్రశ్నించారు.
1: At that time, some people asked him, Tilak, after getting independence, will you be the prime minister of this country or will you take up any other ministry?
0: అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఈ విధమైనటువంటి పరిపాలన అధికారిని కాను. కారణం ఏమనగా నేను పరిపాలకునిగా తయారు చేసేటువంటి వాడినిగా తయారవుతానన్నాడు.
1: Then he said, no, I don't want to be one among the rulers. I want to prepare the rulers of the country.
0: పూణాలో నేను స్థాపించినటువంటి యొక్క హై స్కూల్లో నేను టీచర్ గా పోయి పనిచేస్తాను అన్నాడు.
1: I will be a teacher in one of the high schools in Pune city.
0: కారణం ఏమనగా లేత హృదయులైన ఈ బాలబాలికలకు చక్కని తరబీదు ఇచ్చినప్పుడు, పరిపాలనా దక్షత వారి యందు ప్రవేశింపచేసినప్పుడే భవిష్యత్తులో మన భారతదేశము చక్కని ఆనందాన్ని అనుభవిస్తుంది అన్నాడు.
1: I want to ensure the future peace and prosperity of this country by telling or teaching these children great ideals. And
0: అదే విధముగానే కృష్ణుని యొక్క చరిత్ర యందు కూడాను కృష్ణుడు మహావీరుడైనప్పటికీ, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అయినప్పటికీ అన్ని రాజ్యములు కూడా జయించాడు. కానీ ఇతరులకు పట్టం కట్టుకుంటూ పోయాడు, కానీ తాను ఒక రాజ్యానికి అధికారి కాలేదు.
1: సో ఆల్సో లార్డ్ కృష్ణ, దో హీ వాజ్ ఆమ్నిపొటెంట్, ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిషియంట్ అండ్ హూ న్యూ ఎవ్రీథింగ్, హీ ఎస్టాబ్లిష్డ్ ఎ నెంబర్ ఆఫ్ థ్రోన్స్ బట్ హీ నెవర్ ఆక్యుపైడ్ ఎ థ్రోన్.
0: అనగా తాను కింగ్స్ ను తయారు చేసినటువంటి కింగ్ మేకర్.
1: He was not a king, he was a king maker.
0: King goppavada, king maker goppavada.
1: Is a king good, great or is a king maker great?
0: King maker chaala
1: pradhanam. Maker is great.
0: Ade vidhamgane ee naadu adhyapakulanta kudanu manam paripalakuniga tayar cheseetundi vaaru kanuka paripalakulakante adhyapakule goppavaru.
1: So because the teachers are preparing the rulers of the world hereafter, యు ఆర్ గ్రేటర్ దెన్ ఈవెన్ ద రూలర్స్.
0: కనుక ఈ రూలర్స్ అంతా తయారు చేసేటువంటి వారు మీరు.
1: Therefore, you are the people who are preparing the rulers of the future.
0: మీ ప్రయత్నముపైన ఆధారపడి ఉంటుంది భవిష్యత్తు యొక్క దేశం యొక్క ఉన్నతి.
1: On your efforts and efficiency depends the future of mankind.
0: ఈనాడు మీరు దేశం యొక్క పవిత్రత, దేశం యొక్క క్షేమము, దేశం యొక్క సౌభాగ్యము ఉన్నతమైనటువంటిదిగా ఉండాలని మీరు భావించేటువంటిది సత్యమైతే మీరు ఈ కార్యమునందు దీక్షను వహించి సరి అయినటువంటి యొక్క పరిపాలకులుగా తయారు చేసేటువంటి బిడ్డలుగా మీరు తయారు చేయాలి.
1: ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దట్ యు ఆర్ ఎర్నెస్ట్ అబౌట్ క్రియేటింగ్ ఎ బెటర్ వరల్డ్, ఎ మోర్ పీస్ఫుల్ అండ్ ప్రాస్పరస్ వరల్డ్, దెన్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు టీచ్ దీస్ కడకు
0: వచ్చి చేరినటువంటి వారిలో ఎంతమంది నిజమైనటువంటి అధ్యాపకులుగా ఉంటారు.
1: Among those people who are here, how many are the real teachers?
0: కాని అధ్యాపకులమని పేరు పెట్టుకుంటామే కానీ అధ్యాపకులకు తగినటువంటి యొక్క ప్రయత్నములో పనిలో మనం పూర్తి నిమగ్నులు కావటం లేదు.
1: We call ourselves teachers, but we are not completely immersed in the spirit of that profession.
0: మీరు హృదయపూర్వకమైనటువంటి యొక్క మీ కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు హృదయపూర్వకమైనటువంటి ఫలితం కూడా మీకు లభిస్తుంటారు.
1: If you do your duty with your full heart, then you will get also results that will satisfy your heart.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: Even an example.
0: ఒక కాలేజీలో ఫుల్ టైం అపాయింట్ చేస్తాడు ఒక లెక్చర్ ను.
1: ఇన్ ఎ కాలేజ్ ఎ లెక్చరర్ ఇస్ అపాయింటెడ్ ఫుల్ టైం.
0: ఆ ఫుల్ టైం అపాయింట్ చేసినటువంటి వారికి ఫుల్ సాలరీ ఇస్తాం.
1: అండ్ హీ ఈస్ గివెన్ ఫుల్ సాలరీ.
0: కానీ పార్ట్ టైం వర్క్ చేసేటువంటి వాడికి ఫుల్ సాలరీ ఇవ్వరు.
1: ది పార్ట్ టైం మ్యాన్ ఈస్ నాట్ గివెన్ ఫుల్ సాలరీ.
0: అదే విధంగానే మన ఫుల్ హార్ట్ తో మనం చేసినప్పుడు ఫుల్ గ్రేస్ అనేటువంటి సాలరీ వస్తుంది.
1: దేర్ఫోర్ ఇఫ్ వీ డూ ది వర్క్ విత్ ఫుల్ హార్ట్ వీ విల్ గెట్ ఫుల్ గ్రేస్.
0: అయితే మనం పార్ట్ టైం డివోషన్ గా చేస్తే పార్ట్ టైం సాలరీనే వస్తుంది.
2: You are listening to a divine discourse delivered by Bhagwan Shri Satya Sai Baba on the 1st of August 1981 during the Balvikas Gurus training camp.

0: ఆత్మతత్వమబ్బు హరి ఆత్మతత్వమబ్బు అతిశుద్ధ బుద్ధికే ఆత్మతత్వమబ్బు హరి అతి శుద్ధ బుద్ధికే వినుడు భారతీయ వీరసుతుడ వినుడు వినుడు భారతీయ వీరసుతుడ.
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఎ మ్యాన్ వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ద హార్ట్ దట్ ఈస్ ఎంప్టీ హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు నో రికగ్నైజ్ ద లేటెంట్ డివినిటీ or nature of Atman. This nature of Atman can only be well understood to the one who is pious, the one who is pure. Listen to this valiant son of Bharat.
0: Vidyarthulara.
1: Students.
0: Manavattvam ante emito? Pashuttvam ante emito? Rakshasattvam ante emito? దైవత్వం అంటే ఏమిటో ఈనాటి మానవులకు ఏమాత్రము అర్థం కావటం లేదు.
1: మ్యాన్ టుడే డస్ నాట్ నో వాట్ హ్యుమానిటీ ఈజ్, వాట్ యానిమాలిటీ ఈజ్, వాట్ డిమోనిక్ క్వాలిటీ ఈజ్, అండ్ హీ డజంట్ నో వాట్ డివినిటీ ఈజ్.
0: దైవత్వము మానవత్వము పశుత్వము రాక్షసత్వాన్ని గుర్తించడము చాలా సులభమైన మార్గం.
1: ద డివినిటీ ద హ్యుమానిటీ ద డిమోనిక్ క్వాలిటీ అండ్ ది హ్యుమన్ క్వాలిటీ కెన్ ఈజీలీ బి నోన్ అండర్స్టూడ్.
0: మానవుడు శరీర మనస్సు ఆత్మల యొక్క సమ్మిళితమైనటువంటి వాడు మానవుడు.
1: Man is the combination of the body, mind and the spirit, Atma.
0: Inka pashu ante emiti?
1: Then what is an animal?
0: Atmanu manasunu vismarinchi kevalamu sharira tattvam nunde jeevinchetuvante pashutvamu.
1: It is only the animality, the bestial nature which forgets the mind and the spirit and goes by the vagaries of the body alone.
0: Atmanu vismarinchi shariramu manase lakshyamunu dunchukoni ee rendinti yokka anubhutala nimittamai arulu chaachetuvanti varu rakshasulu ani.
1: Then again it's the demon that forgets the spirit atma and takes into consideration the temperament of the body and the mind alone.
0: Deha tattvani mano tattvani vismarinchi kevalamu aatmayande aanandanni anubhutiga teesukunetundi vaadu daivattvamu ani.
1: Therefore it is the divinity, the person is divine if he concentrates on the spirit atma alone which is beyond the body and the mind.
0: కానీ మనం పశుత్వం కాకుండా
1: వితౌట్ బీయింగ్ బీస్టియల్
0: రాక్షసత్వం కాకుండా
1: ఆర్ డెమోనిక్
0: శరీర మనో ఆత్మల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క స్వరూపాన్ని సక్రమమైన మార్గములో అనుభవించేటువంటి మానవులుగానైనా మనము తయారు కావాలి.
1: వు షుడ్ అట్లీస్ట్ ట్రై టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ హ్యాస్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది త్రీ బాడీ మైండ్ అండ్ ద స్పిరిట్.
0: శరీరంతో చేసే సమస్త సాధనలు కూడాను కేవలము అస్థిరములైనటువంటివి.
1: ఆల్ ది ఎండివర్స్ అండ్ పర్సూట్స్ అండర్టేకెన్ విత్ దిస్ బాడీ ఆర్ టెంపరరీ.
0: శరీరమే అస్థిరం.
1: బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ టెంపరరీ.
0: అస్థిరమైనటువంటి దేహం ద్వారా చేసేటువంటి సమస్త కర్మలు కూడాను అస్థిరములే.
1: అండ్ ఆల్ యాక్షన్స్ అండర్టేకెన్ బై దిస్ బాడీ ఆర్ ఈక్వల్లీ టెంపరరీ.
0: శరీరమును పనిముట్టుగా నిశ్చయించి
1: considering that the body is permanent,
0: manasikanga cheseetundi samasta sadhanalu kudanu shashvitamainatundi,
1: all those done with the mind are permanent.
0: మనోమూలం మిదం జగత్ విశ్వమంతా కూడా వ్యాపించినటువంటిది ఈ మనస్సు.
1: ఇట్స్ ద మైండ్ దట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: మనస్సుకు నాశము లేదు.
1: దేర్ ఇస్ నో డెత్ ఫర్ ద మైండ్.
0: అట్టి శరీరమును ఆధారంగా తీసుకుని మానసిక తత్వాన్ని అనుభవింపజేసేటువంటి యొక్క స్థితికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నించాలి.
1: ఎవ్రీ పర్సన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ట్రాన్సెండ్ ద బాడీ అండ్ లివ్ ఎట్ ద రెల్మ్ ఆఫ్ ద మైండ్.
0: మనసు లేని స్థానము లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో మైండ్.
0: ఈ మనస్సు యొక్క స్వరూపమే బ్రహ్మస్వరూపకంగా మారుతుంది.
1: ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద మైండ్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు బ్రహ్మన్.
0: ఇట్టి ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క విద్యార్థులుగా ఈనాడు లోకములో వ్యాప్తి కావాలి.
1: వీ షుడ్ హ్యావ్ స్టూడెంట్స్ ఆఫ్ దట్ కైండ్ హూ విల్ నో ద యూనిటీ బిట్వీన్ దీస్ టూ.
0: ఉద్దాలకుడు
1: ఉద్దాలక
0: తన ఏకైక కుమారుడైనటువంటి యొక్క నచికేతునకు ఎన్నో విధములైనటువంటి యొక్క ఆత్మవిద్యలు బోధించడానికి ప్రయత్నించాడు.
1: ఉద్దాలక మేడ్ వెరీడ్ అటెంప్ట్స్ టు టీచ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ టు హిస్ ఓన్లీ సన్ నచికేత.
0: ఉద్దాలకుడి కంటే మించినటువంటి పండితుడు మరొకటి లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ స్కాలర్ హైయర్ దాన్ ఉద్దాలక.
0: అంత ఉత్తమ పండితుడైనప్పటికీ తన కుమారుని మరొక గురువు దగ్గరికి విద్యను అభ్యసించే నిమిత్తమై పంపాడు.
1: బీయింగ్ గ్రేటెస్ట్ స్కాలర్ ఆఫ్ దోస్ టైమ్స్ హీ హస్ సెంట్ హిస్ సన్ టు అనదర్ ప్రిసెప్టర్.
0: కారణమేమనగా
1: ద రీజన్ ఇస్
0: పుత్రుడు తండ్రిని గురువుగా విశ్వసించడు, తండ్రిగా విశ్వసిస్తాడు.
1: ద సన్ విల్ నెవర్ కన్సిడర్ ఫాదర్ యాజ్ ఎ ప్రిసెప్టర్ ఆర్ ఎ టీచర్.
0: తండ్రి భావము ఉండినంత వరకు కూడాను గురుత్వం అనేటువంటిది తనలో ప్రాప్తించదు.
1: So long there is a fatherly feeling, he cannot have the feeling towards a preceptor.
0: కనుకని తండ్రి భావమును విస్మరించి గురు భావమును అభివృద్ధి గావించుకునే నిమిత్తమై మరొక గురువు దగ్గరికి నచికేతుని పంపుతూ వచ్చాడు.
1: In order to develop the reverential feeling towards a teacher, he is asked to approach another preceptor.
0: ఈ విద్యార్థుల్లో ఉండినటువంటి కొన్ని బలహీనతలను ఆ యొక్క నచికేతుని యందు గుర్తించాడు ఉద్దారకుడు.
1: ఉద్దాలక నోటీస్డ్ సర్టన్ వీక్నెసెస్ అమంగ్ స్టూడెంట్స్ ఆల్సో ఇన్ హిజ్ ఓన్ సన్.
0: ఏదో బ్రహ్మతత్వం సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క తత్వాన్ని గురువు ద్వారా విన్నాడు.
1: హీ కేమ్ టు నో దట్ దిస్ బ్రహ్మన్ ప్రిన్సిపల్ ఈజ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: ఇంటికి వచ్చిన తర్వాత నాన్న నేను బ్రహ్మతత్వాన్ని గుర్తించాను అన్నాడు.
1: ఆఫ్టర్ రిటర్నింగ్ హోమ్ హీ సెడ్ ఫాదర్ ఐ హావ్ రికగ్నైజ్డ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మ.
0: ఏమని గుర్తించావు? బ్రహ్మ సర్వవ్యాపకుడు అన్నాడు.
1: బ్రహ్మ ఈజ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కరవాలము పట్టగానే శూరత్వము కలుగున
1: బై మియర్లీ హోల్డింగ్ ద సోర్డ్ కెన్ యూ బి ద వన్ ఆఫ్ వేళ.
0: వీణ చేత పట్టినంత స్వరబద్ధుడు తానగున
1: బై హోల్డింగ్ వీణ కెన్ యూ ప్లే ఆన్ దాట్ ఇన్ గుడ్ ట్యూన్.
0: పిచ్చివాడ
1: మ్యాక్ క్యాప్.
0: భగవంతుడు ఒక్కడే సర్వవ్యాపకుడు అనేటువంటి యొక్క సత్యాన్ని మాటలతో నేర్చుకున్నంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు నో వెర్బలే దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఇది విద్యార్థుని యొక్క బలహీనత.
1: దిస్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ స్టూడెంట్స్.
0: నేర్చేది అణుమాత్రము.
1: దే నో ఎ ఫ్రాక్షన్.
0: చెప్పుకునేది అనంత మాత్రము.
1: బట్ ద డిక్లరేషన్ ఈజ్ ఇన్ఫినిట్.
0: ఇలాంటిది పనికిరాదని నచికేతునకు ఉద్దాలకుడు చక్కగా ఖండించాడు.
1: And Uddalaka taught the same thing to his son Nachiketa.
0: Babu, oka chinna paatrato neeru teeskunra annadu.
1: He asked son, bring a vessel of water.
0: Tande daggara techi pettadu.
1: He brought it and kept it there.
0: Lopala velli ammanu adigi kontha chakkara teeskunra annadu.
1: Go and ask your mother and bring some sugar.
0: Chakkara techi chupinchadu.
1: And sugar is brought there.
0: నీవు చూడు మొట్టమొదట అన్నాడు.
1: You see the sugar first yourself.
0: చక్కగా నచికేత ఆ షుగర్ నంతా చూచాడు.
1: నచికేత watched the sugar well.
0: ఆ చేతితోనే నీళ్ళలో వేశాడు.
1: And then he mixed it in water.
0: నచికేత దాన్ని చక్కగా కరిగేటట్టుగా చేయమని చెప్పాడు.
1: Then father said, నచికేత mix it well.
0: నచికేత చేయి పెట్టి ఆ చేతికి చిక్కినటువంటి చక్కెరను చక్కగా నీళ్ళలో తిప్పి తిప్పి తిప్పి కరిగేటట్టుగా చేశాడు.
1: Nachiketa stirred it well and mixed the sugar completely in water.
0: Taruvata ఉద్దాలకుడు నచికేత ఆ చక్కెర ఎక్కడ ఉందో చూడు.
1: దెన్ ఉద్దాలక ఆస్ నచికేత ఫైండ్ అవుట్ వేర్ ద షుగర్ ఈజ్.
0: బాగా కన్నులు తెరిచి చూచాడు, చక్కెర కనిపించలేదు.
1: నౌ హీ లుక్ డీప్ విత్ బ్రాడ్ ఓపెన్ ఐస్, హీ కుడ్ సీ.
0: చేయి పెట్టి తీసుకో అన్నాడు.
1: హీ సెడ్ కలెక్ట్ ఇట్ విత్ యువర్ హ్యాండ్.
0: చేయి పెట్టి చేతికి చిక్కలేదు.
1: హీ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద షుగర్.
0: నాన్న చేతికి చిక్కలేదు.
1: ఫాదర్ ఐ కాన్
0: కంటికి కనిపించలేదు.
1: ఐ కుడ్ క్యాచ్ ఇట్ నార్ కుడ్ ఐ సీ దాట్.
0: అప్పుడు ఉద్ధారకుడు చెప్పాడు, నీవు చక్కెర తెచ్చిండేది నీవు చూచావు కదా.
1: దెన్ ఉద్దాలక సెడ్, యూ యువర్ సెల్ఫ్ బ్రాట్ ద షుగర్ అండ్ యూ సో
0: నీ చేతితోనే ఈ యొక్క జలం ముందు పోసింది కూడా నీవు అనుభవించావు కదా.
1: విత్ యువర్ ఓన్ హ్యాండ్ యూ మిక్స్డ్ అండ్ స్టర్డ్ ఇట్ వెల్.
0: అయితే ఇప్పుడు నీ చేతికి అది చిక్కటం లేదు, కంటికి కనిపించటం లేదు.
1: హౌఎవర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్ నౌ నార్ సీ దాట్.
0: ఎక్కడ ఉన్నదో చూచుకో అన్నాడు.
1: ఫైండ్ అవుట్ వేర్ ఇట్ హాస్ గాన్.
0: నాకు తెలియదు అన్నాడు నచికేతుడు.
1: సన్ నచికేత రిప్లైడ్, ఐ డు నాట్ నో.
0: రెండు వేళ్లతో చుక్కలు తీసుకుని నాలుగు పైన వేసుకోమన్నాడు.
1: కీప్ టూ డ్రాప్స్ ఆన్ యువర్ టంగ్.
0: నాలుగు పైన వేసుకుని, నాన్న ఈ జలంలో చక్కెర ఉన్నది అన్నాడు.
1: The son said, Father, here in this water, there is sugar.
0: ఈ చక్కెర అడుగు భాగంలో ఉన్నదా లేక పై భాగంలో ఉన్నదా చుట్టూ ఉన్నదా.
1: Now tell me whether the sugar is present at the bottom or in the middle or on the top.
0: సర్వత్రా ఉంటున్నది అన్నాడు.
1: See, it is present everywhere, all over.
0: ఇది ఏకత్వం.
1: This is the principle of oneness.
0: ఈ జగత్ అనేటువంటి పెద్ద బాండము లోపల,
1: in this big vessel of the universe,
0: divyattam aneetvanti okka madhuryanni cherchi,
1: the sweetness of divinity,
0: prati manavudu aacharincheetvanti nitya karmala dwara dana chakkaga karigimpa chesi,
1: man has to mix up through his daily actions,
0: ive jagattaneetvanti bhandamlo sarvatra vyapinchi untundeetvanti daivatvanni etta meeru chudagalu.
1: How do you see the divinity which is spread all over this huge vessel of universe?
0: చేతికి చిక్కడు, కంటికి కనిపించడు.
1: You cannot catch hold of him nor can you see him with your physical eye.
0: అనుభూతికి మాత్రమే లభ్యమవుతుంది.
1: You can only experience him.
0: ఈ పాత్రలో ఉండినటువంటి ఒక తీపి మాధుర్యము అడుగునా ఉన్నది, చుట్టూ ఉన్నది, పైన ఉన్నది, నాలుగు ప్రక్కలా ఉంటున్నది.
1: The sweetness is present at the bottom, in the middle, on the top, all around.
0: అనగా పాత్ర పూర్తిగా ఈ మాధుర్యమే ఇమిడి ఉంటున్నది.
1: It means the vessel is full of this sweetness.
0: విద్యార్థులారా చక్కగా గుర్తించాలి.
1: Students understand this clearly.
0: అదే విధముగానే,
1: likewise,
0: మానవత్వమునందు,
1: in human life,
0: ఈ మాధుర్యం అనేటువంటి కంటికి కనిపించడు.
1: యూ కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్ నార్ కెన్ యూ సీ హిమ్ విత్ యువర్ ఫిజికల్ ఐ.
0: అనుభూతికి మాత్రమే లభ్యమవుతుంది.
1: యూ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ హిమ్.
0: ఈ పాత్రలో ఉండినటువంటి

0: And understand this clearly.
1: అదే విధముగానే
0: లైక్వైజ్
1: మానవత్వమునందు
0: ఇన్ హ్యూమన్ లైఫ్
1: ఈ మాధుర్యం అనేటువంటి యొక్క దివ్యత్వము
0: ది స్వీట్నెస్ ఆఫ్ డివినిటీ
1: సర్వత్రా వ్యాపించి ఉన్నది
0: ఈ స్ప్రెడ్ ఎవ్రీవేర్
1: కనుక నీవు చేసే ప్రతి పని ఎందుకు మాధుర్యంగా ఉండాలి
0: Therefore, every action must necessarily be sweet.
1: నీవు చూచే ప్రతి చూపు కూడాను మధురమైనటువంటిదిగా ఉండాలి.
0: And every look should be sweet.
1: నీవు పలికే ప్రతి పలుకు కూడాను మధురంగా ఉంటుండాలి.
0: Every word that you utter should be sweet.
1: ఈ విధంగా ఏ ఇంద్రియముల ద్వారా వచ్చినప్పటికీ అది మధురంగానే ఉంటుండాలి.
0: All those that you express through your senses must be sweet.
1: నయనం మధురం.
0: Eyes,
1: వచనం మధురం.
0: Talk,
1: హస్తం మధురం.
0: Hands,
1: పాదం మధురం.
0: Feet,
1: సర్వం మధురం.
0: Everything
1: మధురాధిపతే మధురం మధురం మధురం.
0: Everything is sweet and sweet and sweet only.
1: ఇది ఏకత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: This is the main quality of this principle of unity or oneness.
1: నిజముగా నీవు మాటతో మాట్లాడినప్పుడు చాలా కఠినంగా వస్తుంది.
0: As you begin to talk, you use harsh words.
1: లోపల మాధుర్యం లేదు.
0: When you use harsh words, there is no sweetness within.
1: ఒట్టి జలమే ఉంటున్నది.
0: Only water is there.
1: కనుకనే భగవంతుడు ఉన్నాడు అక్కడ.
0: There is God.
1: కానీ దాన్ని సరైన రీతిగా నీవు చూడటం లేదు.
0: But you are not visualizing in the true sense.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఈ అహంకార మమకారం అనేటువంటి యొక్క రోగం లోపల ఉండటం చేతనే.
0: Because of the disease of ego and attachment inside,
1: malaria fever శరీరంలో చేరినప్పుడు
0: you are afflicted by malaria.
1: తీపు నీవు తిన్నప్పటికీ అది చేదుగా ఉంటుంటుంది.
0: Even if you partake sweet, it would taste bitter.
1: ఆ తీపులో లేదు దోషము.
0: No mistake with the sweet.
1: నాలుకలో ఉన్నది దోషం.
0: The mistake lies with the tongue.
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: నీ యొక్క దేహమునందు దివ్యత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
0: In your body, the divinity is spread all over.
1: కానీ ఈ అభిమాన అహంకారం అనేటువంటి రోగం రావటం చేతనే నీ యొక్క మనసు అనేటువంటి మాధుర్యం మారిపోయింది.
0: బికాస్ ఆఫ్ ద డిసీజ్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ ఈగో ది స్వీట్నెస్ హెస్ గాన్ టోటలీ.
1: కనుక ఏ పని చేసినప్పటికీ మనం మనస్ఫూర్తిగా చేయాలి.
0: సో వాట్ ఎవర్ వర్క్ వి మే డూ వి షుడ్ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ.
1: మనం కేవలం దేహంతో చేసే ప్రయోజనం లేదు.
0: నో యూజ్ విత్ doing with the body.
1: Manastu cheyali.
0: We have to do with our mind and spirit.
1: Nityamu swami upadeshinchetvanti oka upadeshamlanni kudanu manushulaku kaadu upadeshinchedi manasulaku upadeshinchedi.
0: Teachings of Bhagavan are not merely meant for man, they are meant for the mind.
1: Mind ku upadesham chesinappudu shashvatanga nilustundi.
0: When once the teaching is passed on to the mind, it
1: will be permanent. నిన్న మొన్న చెప్పినట్టుగా చెవులతో వింటుంది బయట పంపుతుంది.
0: As said, as Bhagwan said the other day, it was only for the man, it will pass through the
1: మానవుడు కూడాను చిత్తస్య శుద్ధయే కర్మః. ఏ కర్మలు చేసినప్పటికీ చిత్తశుద్ధిగా చేయాలి.
0: వాట్ ఎవర్ యాక్ట్ వీ మే డూ, వీ షుడ్ డూ ఇట్ విత్ ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్.
1: పవిత్రమైనటువంటి కర్మల్లో మనం జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ స్పెండ్ అవర్ లైఫ్ doing sacred activity.
1: పరోపకార సంబంధమైనటువంటి యొక్క దీంతో దీన్ని ప్రారంభించాలి.
0: We should render service to others.
1: సమాజం యొక్క దీంతో మనం సర్వేశ్వరిగా భావించుకుని ప్రవేశించాలి.
0: We should consider the entire society as the divine form and serve the society.
1: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
0: Truth is one, but scholars
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: అల్లాని పిలుచు, జీసస్ అని పిలుచు, జొరాస్ట్రియన్ పిలుచు, గురునానక్ అని పిలుచు, రామాని పిలుచు, కృష్ణాని పిలుచు, ఏ పేరైనా పిలుచుకో, కానీ దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్. యు మే గివ్ హిమ్ ఎనీ నేమ్, జీసస్, అల్లా, జొరాస్ట్ర,
1: ఇవన్నీ కొన్ని కొన్ని అంగములు మాత్రమే.
0: ద ఓన్లీ డిఫరెంట్ లింబ్స్, దట్స్ ఆల్.
1: లోకంలో ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మన దేహంలో ప్రాణం ఉన్నది.
0: దేర్ ఇస్ లైఫ్ ఇన్ అవర్ బాడీ.
1: కానీ ఒకే ప్రాణశక్తియే,
0: ద సేమ్ లైఫ్ ఫోర్స్.
1: ఒకే రక్తమే,
0: ద సేమ్ బ్లడ్.
1: దేహంలో సర్వత్రా సరఫరాగుతుంది,
0: సర్క్యులేట్స్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: ఉన్నది ఒకే రక్తమే,
0: సేమ్ బ్లడ్ ఇస్ ప్రెసెంట్.
1: ఒకే గుండెనే,
0: సేమ్ హార్ట్.
1: ఒకే ప్రాణమే,
0: సేమ్ లైఫ్.
1: కానీ
0: యట్
1: ఒక లడ్డును తెచ్చి చేతిలో పెట్టుకుంటే తీయని రుచి నీకు తెలుస్తా ఉందా?
0: బై హోల్డింగ్ లడ్డు ఆన్ హ్యాండ్ యూ కెనాట్ నో ద టేస్ట్.

0: ఏదు
1: నో
0: నీ నాలుక పైన పెట్టుకున్నప్పుడు తీపి నీకు గుర్తిస్తావు.
1: యు షుడ్ కీప్ ఇట్ ఆన్ ద టంగ్ టు నో ద స్వీట్నెస్.
0: ఒకే రక్తమే కదా, చేతి ఎందు ఒకే రక్తమే, నాలుక ఎందు ఒకే రక్తమే, ఇక్కడ మాత్రమే దీని మాధుర్యం తెలుస్తుంది, చేతిలో ఎందుకు తెలియకు.
1: Same blood circulates there in the hand on the tongue too, but you know the taste only through the tongue.
0: హస్తములు ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై హ్యాండ్స్ ఆర్ గివెన్?
0: మూతికి ముద్దందించుటక, అన్నాన్ని పెట్టుకోవడానికి నీకు అందించిందేది ఈ చేయిని.
1: ఇస్ ఇట్ ఓన్లీ టు క్యారీ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్ టు ద మౌత్?
0: పాదములు ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ఫీట్ ఆర్ గివెన్?
0: సందుగొందులు తిరుగుటక.
1: ఇస్ టు గో రౌండ్ ద లేన్స్ అండ్ బై లేన్స్?
0: కాదు కాదు.
1: నో.
0: చెవులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ఇయర్స్?
0: ఊరి వారి శుద్ధులు అన్ని వినడానికి.
1: ఇస్ ఇట్ ఓన్లీ లిసన్ టు వెయిన్ గాసిప్?
0: కాదు కాదు.
1: నో.
0: అదే విధంగానే ఒక్కొక్క ఇంద్రియము కూడాను ఒక్కొక్క విధమైనటువంటి విషయాన్ని గుర్తించి అన్ని విషయములను క్రోడీకరించి ఏకత్వంగా మార్చుకునే నిమిత్తం చేశారు.
1: ఆల్ ద లింబ్స్ అండ్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ ఆర్ గివెన్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్.
0: ఇవన్నింటి అనుభవించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్.
0: దివ్యత్వం అనేటువంటి మరొక రుచి కలుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద డిఫరెంట్ టేస్ట్ ఆల్ టుగెదర్ బియాండ్.
0: చాలా మంది విద్యార్థులకు తెలిసి ఉంటారు, హాస్టల్లో కొంచెం అనుభవం ఉంటుంటారు.
1: మెనీ స్టూడెంట్స్ నో త్రూ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద హాస్టల్.
0: ఇంటి పచ్చిమిరపకాయలు తీసుకుని వస్తారు.
1: అండ్ యూ హియర్ యూ బ్రింగ్ మిర్చి,
0: చిల్లీస్,
1: చిల్లీస్, ఎస్,
0: ఉప్పును తీసుకుని వస్తారు, ఉప్పు,
1: సాల్ట్,
0: చింతపండును తీసుకుని వస్తారు,
1: టామరిండ్,
0: కొబ్బరిని తీసుకుని వస్తారు,
1: కోకోనట్,
0: మూడింటిని అట్టట్టు కలిపేసేస్తే ఏమి రుచి ఉంటుంది?
1: వెన్ యూ మిక్స్ దెమ్ వాట్ టేస్ట్ యూ గెట్?
0: ఏమి టేస్ట్?
1: నో టేస్ట్.
0: అట్లు కాకుండా ఈ నాలుగింటిని చేర్చి చక్కగా రుబ్బి వేసినప్పుడు చట్నీ అనేటువంటి కొత్త రూపం ధరిస్తుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ గ్రైండ్ దెమ్ వెల్ యూ గెట్ ది చట్నీ.
0: అప్పుడే ఒక విధమైనటువంటి నూతనమైనటువంటి టేస్ట్ కూడా వస్తుంది.
1: దెన్ ఇట్ విల్ హ్యావ్ న్యూ టేస్ట్.
0: తాంబూలములో ఆకు పచ్చగా ఉంటుంది.
1: దేర్ యు నో ఇన్ ఎ పాన్ ది బీట్ లీఫ్ ఇస్ గ్రీన్.
0: దాంతో ఒక్క గ్రీన్ గా ఉంటుంది.
1: ది బీటిల్ నట్ ఇస్ బ్రౌన్ ఇన్
0: బ్రౌన్ గా ఉంటుంది.
1: బ్రౌన్ ఇన్ కలర్.
0: చున్నం తెల్లగా ఉంటుంది.
1: అండ్ చున్నం లైమ్ ఇస్ వైట్.
0: ఈ మూడింటిని చేర్చి మనం నమిలినప్పుడు రెడ్ కలర్ వస్తుంది.
1: అండ్ ఆల్ ది త్రీ ఇన్ కాంబినేషన్ గివ్స్ ద రెడ్ కలర్.
0: అదేవిధంగానే మానవత్వంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని గుణములు చేరినప్పుడు కొన్ని కొన్ని అవతారములుగా రూపొందుతూ వస్తుంది.
1: వెన్ సర్టన్ అట్రిబ్యూట్స్ కంబైన్ ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ కమ్స్ ఇన్కార్నేషన్.
0: సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనలు ఈ మూడు చేరితబ్బికే సర్వేశ్వరుడు ఈశ్వరుడుగా రూపొందుతుంది.
1: దెన్ వన్స్ దేర్ ఆర్ గుడ్ ఫీలింగ్స్, గుడ్ ఎమోషన్స్, గుడ్ సెంటిమెంట్స్, యాక్షన్స్, దేర్ ఇస్ ఇన్కార్నేషన్.
0: సత్కర్మ,
1: గుడ్ యాక్షన్,
0: సచ్చింతన,
1: గుడ్ ఫీలింగ్,
0: సదాలోచన,
1: గుడ్ థాట్
0: కలిగినప్పుడు విష్ణుత్వము అనేటువంటి రూపం బయలుదేరుతుంది.
1: దేర్ కమ్స్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు.
0: ఇదే విధంగానే దైవత్వం అనేటువంటిది ఒక్కొక్కటి ఒక్కొక్క రూపనామం ఉండినప్పటికీ అన్నింటి యందు ఒక్కటే.
1: Therefore, though we have many names,
0: చెవులు వినగలుగుతున్నాయి కానీ చెవులు చూడలేవు.
1: Ears can only hear but can't see.
0: కన్నులు చూడగలుగుతున్నాయి కానీ వినలేవు.
1: I can only see not hear.
0: ముక్కు వాసన చూస్తుంది కానీ ఇంకే విధంగా కూడా పనిచేయలేదు.
1: No smells, nothing beyond.
0: ఈనాటి మానవుడు ఈ ఇంద్రియములను దుర్వినియోగం చేసుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఇస్ మిస్యూజింగ్ ది సెన్సెస్.
0: నాలుకనిచ్చాడు.
1: టంగ్ ఇస్ గివెన్.
0: భిక్షాన్నం దేహరక్షార్థం. నాయన, ఈ దేహరక్షణ నిమిత్తమై నీవు పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నీవు తినదగినటువంటి యొక్క ఆహారాన్ని నీవు తిను.
1: ఫర్ యువర్ బాడీ సేక్ ఈట్ దాట్ విచ్ ఇస్ సేక్రెడ్ ప్యూర్ ఫుడ్.
0: అంతేకాని
1: ఓన్లీ దాట్.
0: పొట్ట ఉంది, నోరు ఉంది, పండ్లు ఉన్నాయి అని ఇష్టం వచ్చినవన్నీ తినేసి నమిలి పొట్టకు పంపించేస్తే ఇది చెడిపోతుంది.
1: ఫర్ ద సింపుల్ రీజన్ యూ హావ్ గాట్ ది స్టమక్ దెన్ ద టీత్ అండ్ ద టంగ్ యూ కెనాట్ ఫిల్ ఇట్ అప్ బికాస్ ఇట్ విల్ లీడ్ టు స్టమక్.
0: ఆరోగ్యాన్ని చేకూర్చే నిమిత్తమే నీకు ఈ ఉదరాన్ని అందించాడు.
1: దేర్ఫోర్ ద స్టమక్ ఈస్ గివెన్ ఓన్లీ టు మెయింటైన్ ద బాడీ.
0: కనుకనే ఏది తింటే ఆరోగ్యమో దానిని మాత్రమే నీవు తినడానికి ప్రయత్నించాలి.
1: సో యూ షుడ్ ఈట్ దాట్ ఫుడ్ విచ్ కీప్స్ యూ హెల్దీ.
0: ముక్కునిచ్చాడు.
1: ద నోస్ ఇస్ గివెన్.
0: ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసముల చేత నీ యొక్క లంగ్స్ ను పరిచయించి తర్వాత నీవు చక్కగా జీవించమని చెప్పించాడు.
1: విత్ దిస్ నోస్ యూ బ్రీద్ అండ్ మేక్ యువర్ లంగ్స్ వర్క్ అండ్ లివ్.
0: కానీ దాని సక్రమమైనటువంటి పని అది చేయటం లేదు.
1: బట్ ఇట్స్ నాట్ డూయింగ్ ఇట్స్ రెగ్యులర్ వే.
0: స్నఫ్ తీసుకొని పీలుస్తాడు.
1: బట్ హీ మేక్స్ యూజ్ ఆఫ్ ద స్నఫ్.
0: ముక్కును ఇచ్చిండేది ఎందుకు?
1: వై నో
0: సెన్స్ చేసిన పని ఏది ఎందుకు?
1: వాట్స్ వాట్ ది జాబ్?
0: ఈ పనుల వల్ల అనేక రకమైన రోగాలు కూడా ప్రారంభమవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది మిస్యూజ్ ఆఫ్ సెన్సెస్ హీస్ ఎఫ్లిక్టెడ్ బై డిసీజ్.
0: ఏ అంగమును ఏ మార్గంలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ సమయంలో ఏ విధంగా అనుభవించాలో ఆ విధంగా అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: Every part of the body, every limb of the body must be used in an appropriate, exact manner.
0: కనుకని ఈనాడు మానవుని యొక్క ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది పూర్తి నిర్మూలమైపోయింది.
1: Today, sense control in mankind is completely lost.
0: దీనిని నిగ్రహం చేసినప్పుడే,
1: when once you exercise control,
0: అనుగ్రహం అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంటాడు.
1: When there is this nigraha, control, you will have anugraha, grace.
0: కనుక అనుగ్రహం మనకు కావాలనుకున్నప్పుడు నిగ్రహాన్ని మనం సాధించాలి.
1: In order to receive his grace, you should exercise control over senses.
0: సాధించని ఓ మనసా, సాధించని. ఏది సాధించాడు?
1: What is that you have achieved?
0: మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని సాధించాడు.
1: He really accomplished the divinity latent in him.
0: త్యాగరాజు దీనిని చెప్తూ నేను చెప్పుకుంటున్నాను, సాధించలేని దేని సాధించాను?
1: ఐ డిక్లేర్ దట్ ఐ హావ్ అచీవ్డ్. వాట్ ఇస్ ఇట్ దట్ ఐ అచీవ్డ్?
0: నేను దివ్యత్వాన్ని కాదు సాధించింది.
1: ఇట్స్ నాట్ ద డివినిటీ.
0: రామతత్వాన్ని సాధించాను అన్నాడు.
1: ఐ హావ్ రివీల్ అచీవ్డ్ ద రియల్ నేచర్ ఆఫ్ రామ.
0: రామ
1: రామ,
0: నిన్ను చూచినటువంటి ఒక రూపము,
1: ద ఫార్మ్ ఐ హావ్ సీన్,
0: నీతో ఆడుకున్నటువంటి రూపము,
1: యువర్ ఫార్మ్ విత్ విచ్
0: నీతో కలిసిమెలిసి ఉన్నటువంటి ఒక దినము,
1: ద డే వెన్ ఐ స్పెండ్ ఇన్ యువర్ కంపెనీ,
0: యొక్క జీవితం,
1: దట్ ఇస్ ద ట్రూ లైఫ్.

0: ఓ మైండ్ థింక్ ఆఫ్ శ్రీరామ.
1: దశరథుడు శ్రీరామ రారాయని పిలువమును తపమేమి చేసెను. ఆ దశరథుడు తపమేమి చేసెను.
0: వాట్ పెనన్స్ దట్ దశరథ డిడ్ సో హ్యాస్ టు హ్యావ్ దట్ మెరిట్ దట్ మేడ్ హిమ్ కాల్ యూ రామ రామ టు కమ్ క్లోజ్ టు
1: దశరథుడు.
0: దశరథ
1: శ్రీరామ రారాయని పిలువమును తపమేమి చేసెను. అని పిలిచడానికి ఎంత తపం
0: చేశారు. దశరథ కాల్ యూ కమాన్ వాట్ పెనెన్స్ హీ మస్ట్ హావ్ డన్.
1: తడుకు చెక్కుల మోము రామా తడుకు చెక్కు

0: What penance that Kausalya did that made her that beautiful chance as to kiss your beautiful cheeks.
1: ఈ విధంగా త్యాగరాజు పాడుకుంటూ నీ పాదమును పట్టి నెమ్మదిగా జీవించు ఈ త్యాగరాజు తపమేమి చేసెను.
0: With your feet, what penance I did, so as to lead a peaceful life, what penance this Tyagaraju did.
1: ఇదే చాలు నాకు మాధుర్యము.
0: This sweetness of life is enough.
1: అని ఈ విధంగా కూడాను భగవంతుని యొక్క సంబంధ బాంధవ్యాన్ని గురించి త్యాగరాజు అనేకంగా కూడాను ప్రచార ప్రబోధం చేస్తూ వచ్చాడు.
0: Tyagaraja publicized his intimate experiences with the Lord.
1: దైవత్వం అనేటువంటిది సర్వ జీవుల యందు ఉంటున్నది.
0: Divinity is present in all living creatures.
1: సర్వ మానవుల యందు ఉంటున్నది.
0: In all mankind.
1: కానీ ఇంకెవరు కూడాను రామకృష్ణ విష్ణు ఈశ్వర అనేటువంటి భిన్న భేదములకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడండి.
0: సో యూ షుడ్ స్పీక్ ఇన్ సచ్ ఎ వే దట్ యుల్ నాట్ బి ఎనీ స్కోప్.
1: బ్రహ్మ సృష్టించాడు, విష్ణు రక్షించాడు, శివుడు శిక్షించాడు అని ఈ భేదాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: నెవర్ అబ్జర్వ్ డిఫరెన్సెస్ యాజ్ ఇఫ్ బ్రహ్మ క్రియేటెడ్ అండ్ విష్ణు సస్టైన్డ్ అండ్ శివ డిస్ట్రాయిడ్.
1: అందరూ ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ యాక్చువల్లీ.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
0: హియర్ దేర్ ఎవ్రీవేర్ ఓన్లీ వన్ గాడ్ ఈస్ ప్రెసెంట్.
1: అన్నింటి ఎందు ఉన్నది ఒక్కడే.
0: In everyone there's only one God present.
1: ఇది చెవు, ఇది ముక్కు, ఇది నోరు, ఇది చేతులు, ఇది పొట్ట, ఇది కాళ్ళు, ఇవన్నీ చెప్పినంత మాత్రం ఇది వేరు వేరు అయినట్టు అవుతుందా?
0: By simply mentioning the various parts of the body doesn't mean that it is fragmented. All these parts of the body together constitute
1: the body.
0: So God has got all these forms and names.
1: మీకందరికీ తెలుసు చాలా వరకు పిల్లలకంత.
0: Students know a lot about this.
1: 5 మంది గ్రుడ్డి వారు వచ్చారు.
0: 5 బ్లైండ్ పీపుల్ కేమ్.
1: వారి దగ్గర వచ్చినప్పటికీ ఒక ఏనుగు వచ్చింది.
0: An elephant came at that to that place.
1: ఆ గ్రుడ్డి యొక్క పిల్లల యొక్క టీచర్ చెప్పాడు, అరే పిల్లలారా ఈ ఏనుగు ఎట్ట ఉందో మీరు నిర్ణయించండి అన్నాడు.
0: The teacher asked all these 5 blind boys to describe this elephant.
1: ఆ కడుపునంతా చూచాడు, పెద్దదిగా ఉంటుండాలి.
0: One touched the wide
1: చేతులతో దరిమాడు.
0: He just touched the stomach.
1: సార్ ఏనుగు అనేటువంటిది ఒక పెద్ద గోడ మాదిరి ఉంటుందా సార్ అన్నారు.
0: ఫస్ట్ బ్లైండ్ బాయ్ సెడ్ ఎలిఫెంట్ ఈజ్ ఎ బిగ్ వాల్.
1: ఇంకొకటి పోయాడు, దాని కాలంతా పట్టి చూచాడు.
0: సెకండ్ బాయ్ టచ్డ్ ది లెగ్.
1: సార్ ఏనుగు అనేటువంటిది ఒక పెద్ద స్తంభం మాదిరి ఉంటుందా సార్ పిల్లర్ అన్నాడు.
0: ద సెకండ్ బాయ్ సెడ్ ఎలిఫెంట్ ఈజ్ లైక్ ఎ పిల్లర్.
1: ఇంకొకటి పోయి చూచాడు, చెవులు బట్టి చూచాడు.
0: థర్డ్ బాయ్ టచ్డ్ ది ఇయర్.
1: సార్ ఏనుగు ఒక విసనకర్ర మాదిరి ఉంటుందా సార్ అన్నాడు.
0: ఎలిఫెంట్ ఈస్ లైక్ ఎ బిగ్ ఫ్యాన్ హి సెడ్.
1: ఒకడు వెనక తట్టిపోయి తోకను చూచాడు.
0: ద ఫోర్త్ ఫెలో టచ్డ్ ది టెయిల్.
1: ఇది ఒక చాచాడు మాదిరి ఉంటుందా సార్ అన్నాడు.
0: ఇట్స్ లైక్ ఎ రోప్.
1: రోప్
0: ఇట్స్ లైక్ ఎ రోప్ హి సెడ్.
1: ఈ విధంగా చెప్పారు. అయితే ఎవడు చూసింది అది రైటే.
0: బట్ ఈచ్ వన్ ఈజ్ రైట్ ఇన్ హిజ్ ఓన్ వే.
1: వాడు ఏనుగు కడుపు ఒక గోడ మాదిరి ఉంటుందంటే చూచిన వస్తువు గోడ మాదిరి ఉండేది నిజమే.
0: హీ డిస్క్రైబ్డ్ హీ కంపేర్డ్ ది స్టమక్ విత్ దట్ ఆఫ్ ఎ వాల్ ఇట్స్ ట్రూ.
1: ఇంకోడు కాలు పిల్లర్ మాదిరి ఉంటుంది అది నిజమే.
0: అదర్ పర్సన్ కంపేర్డ్ ది లెగ్ విత్ ది పిల్లర్
1: రైట్. పిల్లర్ మాదిరి ఉంటుంది అది ఫ్యాన్ మాదిరి ఉంటుంది అది నిజమే.
0: ఇయర్ ఇస్ లైక్ ఎ ఫ్యాన్ ఇట్స్ ట్రూ.
1: అయితే
0: యట్
1: ఇది మాత్రమే ఏనుగు కాదు, ఇవన్నీ చేరినదే ఏనుగు.
0: నాట్ ఓన్లీ దిస్ అండ్ దట్ ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ అన్ ఎలిఫెంట్.
1: అది మనం ఈనాడు గుర్తించాలి.
0: దట్ యు హావ్ టు నో.
1: రాముడు, కృష్ణుడు, అల్లా, ఈశ్వరుడు, ఈజస్, జోరాస్ట్రియం అనేటువంటి అన్ని విడివిడిగా చెప్పు, అన్ని చేరినదే దైవము.
0: Instead of referring separately Rama, Krishna, Jesus, Allah, we should know that all are one.
1: వ్యక్తి కూడా నువ్వు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Everyone should recognize the spirit of oneness.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీరు ఈ భేదాలకు అవకాశమే ఇవ్వకండి.
0: You may go anywhere but never give scope for this difference. God is one.
1: God is one.
0: God is one.
1: అతనే గొప్పవాడు.
0: He is greatest.
1: వాళ్ళందరూ ఇంగ్లీష్ వారు చెప్పారు, God is great అన్నారు.
0: English people said God is great.
1: దైవమే గొప్పవాడు.
0: God is great.
1: దీనికంటే మించింది మరొకటి లేదు.
0: Nothing.
1: ఆ గొప్పవాడనే దైవము అందరి యందు మెప్పుగానే ఉంటున్నాడు.
0: The great God is present in full grandeur in everyone.
1: అందరి యందు ఉంటున్నాడు.
0: Present in everyone.
1: కనుక ప్రతి ఒక్కరు కూడా ఇంకా పైన దేహాన్ని మానవత్వంగా మీరు అనుభవించుకోండి.
0: You can experience this body as
1: కాని దైవము నాలుగనే ఉన్నాడు అనేటువంటి ఒక చక్కని విశ్వాసం బలపరచుకోవాలి.
0: బట్ యు షుడ్ స్ట్రెంగ్థెన్ యువర్ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: అది మీరా కూడాను ప్రబోధించినటువంటిది.
0: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ మీరా.
1: కృష్ణ అమర దిల్ తుమారా మందిర్.
0: మై హార్ట్ ఈజ్ యువర్ టెంపుల్.
1: నా హృదయమే నీ యొక్క నివాసము.
0: మై హార్ట్ ఈజ్ యువర్ లివింగ్ ప్లేస్.
1: దానిని వదలడానికి నీకేమాత్రము వీలు ఉండదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్.
1: కనుకనే నా హృదయంలో ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే.
0: దేర్ఫోర్ ఓన్లీ వన్ గాడ్ ఇస్
1: నేను దైవము. ఐ ఆమ్ గాడ్ అనేటువంటి విశ్వాసాన్ని క్రమక్రమేణా మీరు పెంచుకోండి.
0: డెవలప్ గ్రాడ్యువల్లీ స్ట్రెంగ్థెన్ ద ఫెయిత్ దట్ యు
1: ఆర్ గాడ్. ఈ దైవ కార్యములో దీనికి మీరు ప్రవేశపెట్టండి.
0: And then see that you enter into the divine activities.
1: ఎందుకంటే దేహో దేవాలయ ప్రభుతో జీవో దేవ సనాతన. దేహము ఒక మందిరము.
0: Body is a temple.
1: ఈ హృదయము ఒక ఒక లోపల ఉన్నటువంటి ఒక
0: ఆల్టర్
1: కాదు కాదు గర్భగుడి. గర్భగుడి
0: హార్ట్ ఈస్ ది శాంక్టమ్. శాంక్టమ్
1: నాట్ ఫిజికల్ హార్ట్.
0: ఇస్ నాట్ ది ఫిజికల్ హార్ట్.
1: ఫిజికల్ హార్ట్ ఓన్లీ మెయిన్ స్విచ్ బోర్డ్.
0: ఫిజికల్ హార్ట్ ఈస్ ఓన్లీ మెయిన్ స్విచ్ బోర్డ్.
1: హృదయం అనేటువంటిది కుడి ప్రక్కన ఉంటుండాలి.
0: The heart is present towards the right side. Where this one is on the left side.
1: అందులోపల దైవత్వం అనేటువంటిది నీల త్రోయద మధ్యస్థ దిద్దు లేకే ఉభాస్వర నీవార సుఖవర్తంతే అని పిల్లలు చెప్తుంటారు వేదంలో. నీల త్రోయద మధ్యస్థ దిద్దు లేకే ఉభాస్వర చీకటిగా నల్లటి మేఘం లోపల తెల్లగా ఒకతూరి మించుమించినట్టుగా ఈ స్పైనల్ కాలంలో ఒక్కతూరి అట్లా మించుతుంది.
0: Just as you find beyond the pitch darkness there is lightning that flashes all of a sudden.
1: Vidyulleke.
0: It is some like vidyulleke lightning.
1: అది ఎప్పుడు అక్కడ స్పైనల్ కాలంలో బిట్వీన్ 9 to 12 మధ్య లోపల అట్లా ఉంటుంటుంటారు.
0: That lightning of flash is there between 9 to 12.
1: స్పైనల్ కాలంలో చేయటం వల్లే అన్ని అంగములు కూడాను పనిచేస్తున్నాయి.
0: It's because of that the whole body works.
1: కనుక దైవత్వం అనేటువంటిది అంతటా ఉంటుండాలి.
0: సో డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ సత్యాన్ని గుర్తించి
0: నోయింగ్ దిస్ ట్రూత్
1: భగవంతుడు ఎక్కడ ఉన్నో లేడు.
0: గాడ్ ఈజ్ నాట్.
1: అయితే దాని మన అనుభూతి వచ్చేంత వరకును
0: అంటిల్ వన్ ఎక్స్పీరియన్స్
1: స్వామి బోధనలు చక్కగా విని
0: వన్ షుడ్ లిసన్ టు భగవాన్
1: దానిని దాన్ని ప్రాక్టికల్ లో పెట్టి
0: వన్ షుడ్ ప్రాక్టీస్ దెమ్.
1: ఆ ప్రాక్టికల్ ద్వారా కూడాను దానిని అనుభవించాలి.
0: అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ ట్రై టు ఎక్స్పీరియన్స్.
1: తింటే కడుపు నిండుతుంది కానీ చూస్తే కడుపు నిండదే.
0: బై మియర్లీ వాచింగ్ ది డెలీషియస్ ఐటమ్
1: తట్టలో పెట్టి ఏం చేయాలి.
0: ద ఫుడ్ దట్ ఈస్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ వాట్ షుడ్ యూ డూ టు ఈట్.
1: చేతికి నోటికి పని పెట్టాలి.
0: యూ షుడ్ పిక్ ఇట్ అప్ విత్ యువర్ హ్యాండ్ అండ్ ఈట్.
1: అప్పుడే తట్టలోది పొట్టలో చేరుతుంది.
0: దెన్ ఓన్లీ ది ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ విల్ రీచ్.
1: అదే రీతిగా స్వామి మీకు అందిస్తున్నాడు ఈ ఆనందాన్ని.
0: స్వామి ఈస్ గివింగ్ యూ దిస్ ప్లేస్.
1: మీరు కేవలమైనటువంటి ఈ హృదయం అనేటువంటి తట్టలో పెట్టుకుంటున్నారు.
0: అండ్ యూఆర్ జస్ట్ కీపింగ్ ఇట్ ఆన్ ది ప్లేట్ ఆఫ్ యువర్ హార్ట్.
1: కానీ దాన్ని అనుభవించేటువంటి యొక్క బుద్ధి అనేటువంటి దాంతో స్పూన్ తో తినడానికి ప్రయత్నించాలి.
0: బట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఇంటెలెక్ట్ ది స్పూన్ అండ్ స్టార్ట్ ఈటింగ్.
1: అప్పుడే దీని యొక్క ఆనందము దీని యొక్క పటుత్వము దీని యొక్క శక్తి సామర్థ్యం కూడా మీకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ది స్ట్రెంగ్త్ ద బ్లిస్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ది టీచింగ్. స్టూడెంట్
1: ఇంద్రియములు కేవలము మన స్వాధీనంలో ఉండేటువంటివి.
0: సెన్సెస్ షుడ్ బి అండర్ అవర్ కంట్రోల్.
1: మనం మాస్టర్ గా ఉంటుండాలి.
0: వీ షుడ్ బి ఎ మాస్టర్ టు ది సెన్సెస్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు సెన్సెస్ కు వీళ్ళు దాసులైపోతున్నారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ హావ్ బికమ్ స్లేవ్స్ టు అవర్ సెన్సెస్.
1: దశను దాసుడను కావలను రా.
0: యూ షుడ్ బికమ్ సర్వెంట్ టు ది సర్వెంట్.
1: నేను నీ దాసులకు సేవని చేయవలరా.
0: ఐ షుడ్ సర్వ్ యువర్ సర్వెంట్స్.
1: ఈ ఇంద్రియములంతా కూడా దాసాలు దాసులు కావాలి.
0: అండ్ ఆల్ ది సెన్సెస్ షుడ్ బి యువర్ స్లేవ్స్ అండ్ సర్వెంట్స్.
1: నీకు
0: టు హూమ్ టు యూ.
1: నీవు కేవలము స్లేవ్ కు ఒక ఇంద్రియాలకు దాసుడు కావటం చేత ఎంత ప్రమాదం కలుగుతుంది చూడండి.
0: As you have become a slave to your senses, what a danger you are put to.
1: ఈ స్లేవుల యొక్క మాటలు నీవు ఏమాత్రం కూడా నమ్మకూడదు.
0: You should never go by the word of your slave.
1: తద్వారా చాలా ప్రమాదం సంభవిస్తుంది.
0: Because of that you will be in danger.
1: కైకేయి చాలా ప్రియమైన రాణి దశరథ మహారాజుకు.
0: A very close concert, close wife, intimate.
1: ఆమె యొక్క గొప్పతనము గొప్ప ఇది మహారాణి.
0: షీజ్ ఎ క్వీన్,
1: కాశ్మీర్ రాజాగారి బిడ్డ,
0: ద డాటర్ ఆఫ్ కాశ్మీర్ కింగ్,
1: దశరథ మహారాజు యొక్క భార్య,
0: అండ్ ద వైఫ్ ఆఫ్ ఎంపరర్ దశరథ.
1: ఇంత ఉంటుండి కూడాను ఆమె చెలికత్తేటువంటి మందర మాట నమ్మటం చేత ఈ కైక పేరు ఏమైపోయింది?
0: బికాస్ షీ హాడ్ ఫుల్ ఫెయిత్ అండ్ బిలీవ్డ్ వాట్ హర్ సర్వెంట్ మదర్ వాట్ హ్యాపెన్ టు కైక.
1: ఎవరైనా ఈ ఆడవాళ్ళలో కైక అని పేరు పెట్టుకుంటున్నారా?
0: ఇస్ దేర్ ఎనీ లేడీ అమంగ్ విమెన్ విత్ నేమ్ కైక?
1: ఎవరైనా మందర అని పేరు ఉంటుందని మీరు చేయండి.
0: ఎనీ ఉమెన్ విత్ మందర, ప్లీజ్ గెట్ అప్.
1: మందర అంటే చెడ్డని చెప్పేటువంటిది మందర.
0: మందర సింబలైజెస్ ద వన్ హూ స్పీక్స్.
1: చెడ్డది వినేటువంటిది కైక.
0: కైక ఇస్ ద వన్ హూ లిసన్స్ టు దట్. కనుకనే
1: ఈ చెడ్డ పేరు అనేటువంటిది ఎవరూ పెట్టుకోవటం లేదు.
0: సో నో వన్ విల్ హ్యావ్ దట్ నేమ్ ఆఫ్ కైక ఆర్ మందర.
1: అదే విధంగానే మన సెన్సెస్ అనేటువంటి మన స్లేవ్స్.
0: సో సెన్సెస్ ఆర్ అవర్ స్లేవ్స్.
1: దానిని మనం కూర్చోమని చెప్పాలి.
0: వీ షుడ్ మేక్ దెమ్ సిట్ డౌన్.
1: కోరడానికి పైకిలేసరికి షట్ అప్ సిట్ డౌన్ అని చెప్పండి.
0: దే వాంట్ టు కంట్రోల్ యూ సే షట్ అప్ అండ్ సిట్ డౌన్ యూ షుడ్ సే.
1: ఆ విధమైనటువంటి శిక్షణ ఇవ్వడానికి మనము తయారుగా ఉంటుండాలి.
0: యూ షుడ్ బి రెడీ టు ట్రైన్
1: యువర్ సెల్ఫ్. వాడే ధీరుడు వీరుడు గంభీరుడు.
0: ఓన్లీ సచ్ పీపుల్ ఆర్ ధీరా ద వన్ ఆఫ్ వేలా, వీరా ద వన్ ఆఫ్ కరేజ్.
1: వాడునే నిజమైనటువంటి మాస్టర్.
0: హీస్ ఓన్లీ ద ట్రూ మాస్టర్.
1: అట్టి మాస్టర్ కావాలి కానీ నీవు
0: one should be master of that sort.
1: ఈ ఇంద్రియాలకు స్లేవ్ కాకు.
0: యూ షుడ్ నెవర్ బి స్లేవ్ టు యువర్ సెన్స్.
1: ఎవరికి నీవు స్లేవ్? దైవం.
0: యూ షుడ్ బి స్లేవ్ సర్వెంట్.
1: దైవం తప్ప ఇంకెవరికి నీవు తల ఉంచద్దు.
0: యూ షుడ్ నెవర్ బెండ్ యువర్ హెడ్ ఎనీవేర్ ఎక్సెప్టింగ్ బిఫోర్ గాడ్. యు ఆర్ గాడ్.
1: ఈ విశ్వాసాన్ని క్రమక్రమేణా పెంచుకోవడానికి ప్రయత్నించండి. కొంతకాలం లోపల యావత్ ప్రపంచమంతా కూడా ఒకే భావంతో శాంతి భద్రతతో జగత్తంతా కూడా తురతూగుతుంది.
0: దెన్ వన్స్ యూ స్ట్రెంగ్తన్ అండ్ డెవలప్ దిస్ ఫీలింగ్ మోర్ అండ్ మోర్ డే బై డే,
1: అప్పుడు మనం
0: సెక్యూరిటీ ఇన్ దిస్
1: వినోభవంతో అని చెప్పనక్కర్లేదు.
0: At that time when there is safety and security and peace in the world, you did not say loka samasta sukhino bhavantu.
1: Lokam sukhangane untundi.
0: The world is already happy.
1: ఏ విధంగా మనం ఈ భావాన్ని పెంచుకుంటే లోకమంతా సుఖంగానే ఉంటుంది.
0: When we develop this divine feeling, the whole world will be happy.
1: ఏదో మన భారతదేశమే సుఖంగా ఉండాలని కోరుకోకూడదు.
0: We should not desire for the happiness of Bharat, India only.
1: కాదు, ఇది యావత్ ప్రపంచమే ఒక పెద్ద భవనము.
0: Whole world is a big mansion.
1: ఆ పెద్ద భవనం లోపల భారతదేశం ఒక రూము.
0: భారత్ ఇన్ దట్ మ్యాన్షన్
1: అమెరికా దేశం ఒక రూము.
0: అమెరికా ఇస్ వన్ రూమ్.
1: చైనా దేశం ఒక రూము.
0: చైనా వన్ రూమ్.
1: పాకిస్తాన్ ఒక రూము.
0: పాకిస్తాన్ ఏ రూమ్.
1: ఈ విధంగా అన్ని దేశములు ఒక్కొక్క రూములు రూములు రూములు రూములుగా ఉంటున్నాయి.
0: సో ఆల్ రూమ్ ఆల్ కంట్రీస్ ఆర్ రూమ్స్ ఇన్ దిస్
1: మ్యాన్షన్. చూడండి ఎన్నో రూములు ఉంటాయి.
0: సో మెనీ రూమ్స్ దేర్.
1: కాబట్టి ఈ విశ్వమునందు కూడా అన్ని రూములు ఉంటా ఉంటుంటాయి అన్ని దేశాలు.
0: సో ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ యూనివర్స్
1: ఏది కారణము?
0: Why rooms are separate?
1: మధ్యలో గోడలే దీనికి కారణము.
0: ఓన్లీ ది వాల్స్ ఇన్ బిట్వీన్.
1: గోడలు కొట్టివేసేయండి, అంత ఒక పెద్ద హాల్ మాదిరి ఉంటుంటారు.
0: రిమూవ్ ద వాల్స్, దేర్ విల్ బి వెరీ బిగ్ హాల్.
1: ఆ వాలే అభిమానము.
0: దిస్ వాల్ దట్ కమ్స్ ఇన్ బిట్వీన్ ఇస్
1: అహంకారము.
0: దిస్ వాల్ ఇస్ ఈగో.
1: ఈ అభిమాన అహంకారం అనేటువంటి గోడలు కొట్టివేయండి.
0: Cut off this wall of attachment and ego.
1: Anta okate.
0: Everything becomes
1: nenu
0: one.
1: Neeva yanu neevu nenayanu neevu nenu kude nijabodalaye neevu nenu kude nijaboda telisite mana abhimananu mariyu ledaye.
0: You become I and I become you. When once we know each other, there will be no attachment or ego.
1: చరముతానవును అక్షరముతానవును.
0: యూ బికమ్ ద పెరిషబుల్ అండ్ నాన్ పెరిషబుల్.
1: చరమక్షరము కూడి శాశ్వత మెరిగితే అమన స్కందం అవును అంత తానవును.
0: వెన్ వన్స్ యూ నో ది ఇంపెరిషబుల్ అండ్ ఇంపెరిషబుల్ అండ్ విత్డ్రా యువర్ మైండ్ దట్ విల్ బి
1: మోర్టాలిటీ. మాయాకు తానవును.
0: అండ్ యూ సబ్మిట్, యూ విల్ నెవర్ సబ్మిట్ యువర్
1: మాయా. 25 మర్మములవును మాయా. 25 మర్మములవును. 25
0: టైప్స్ ఆఫ్ మాయా.
1: మాయ 25 మంత్రము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలవును.
0: వెన్ వన్స్ యూ నో ద మిస్టరీ బిహైండ్ ఆల్ దిస్, దిస్ మాయా ఇల్యూషన్ విల్ వానిష్.
1: సీతారామ అన్నాడు రామదాసు.
0: దాట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ రామదాసు.
1: ఏ విధంగా చరము తానవును,
0: యు ఆర్ ద పెరిషబుల్
1: దేహము తానే
0: యు ఆర్ ద బాడీ
1: అక్షరము తానవును
0: ఇంపెరిషబుల్ యు
1: అది ఆత్మను తానే
0: ఆత్మ
1: ఇంపెరిషబుల్ క్షరమక్షరము కూడి శాశ్వత మెరిగితే అమన స్కందమవును అంత తానవును
0: దెన్ వన్స్ యు నో ద పెరిషబుల్ అండ్ ఇంపెరిషబుల్
1: అయిపోతాడు
0: యు విల్ బికమ్
1: ఈ ప్రతి ఒక్కరు చిన్న చిన్న విషయాలతో మనం ఎంతనో గుర్తించడానికి వీలవుతుంది
0: వీ కెన్ నో దిస్ through small things
1: oka chinna udaharanam chudandi
0: small
1: ee bedhalu pettukovatam cheta desam yokka shakti enta varaku chinichipothundadi
0: just understand how the power of this country is on the decline
1: ee dekhamlo inni angamulanta unnai
0: there so many limbs
1: indulo oka chain manam teggotteste
0: if you amputate a hand
1: chei poyind anukuntam kani ee common property ainatundi raktam enta nashtam ayipoyindi
0: when you amputate a hand you think it's just lost no
1: the body is lost
0: body becomes weak
1: adhe reethiga deshanni binna binnam cheyakoodu
0: therefore we should not divide the country
1: anta kalisi melisi undali
0: everybody should live together
1: appude ento balam ochesestundi
0: in harmony lies the strength
1: aidi vrellu cheri oka pani chesthe enta త్వరగా పని చేయవచ్చును
0: ఫైవ్ ఫింగర్స్ బ్రాట్ టుగెదర్ కెన్ వర్క్
1: ఒక్క వేలతో ఏమైనా పని చేయగలవా
0: కెన్ యూ డూ ఎనీథింగ్ విత్ వన్ ఫింగర్
1: ఏమి చేయలేవు
0: ఇంపాసిబుల్
1: కనుకనే ఐకమత్యమే మహాబలము
0: సో యూనిటీ ఈజ్ ద మైటీ స్ట్రెంగ్త్
1: ఆకరణే దీని యొక్క అంతర్భావము
0: అండ్ దట్ ఈస్ ది ఇన్నర్ ఫీలింగ్
1: ఈ ఐకమత్యము అంతర్భావాన్ని రెండింటినీ మీరు ఏకం చేసి జీవితాన్ని శాంతి భద్రతతో జగత్తునికంతా చాటడానికి విద్యార్థులు సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

0: In the year 1996, out of his infinite compassion, Bhagwan gave an extended series of discourses to his students from June to August. The primary aim of these discourses was to help the students fill their character and follow the spiritual path in life. Radio Sai now presents excerpts from a recording of one of those precious discourses.
1: ఒకటి మంచిదనుచు ఒకటి చెడ్డదటంచు జగతియందు నిన్నయింపనగునే ఒకటి చెడ్డయటంచు ఒకటి మంచిదటంచు జగతియందు నిన్నయింపనగునే అదియు ఇదియు ఒక్క ఈశ్వరుడే చేసే అదియు ఇదియు ఒక్క ఈశ్వరుడే చేసే

0: దీని తత్వ మెరుగా ఎవరి తరము.
1: ఇన్ దిస్ వరల్డ్ హూ కెన్ డిసైడ్ దట్ వన్ ఈస్ గుడ్ అండ్ వన్ ఈస్ బ్యాడ్? బోత్ ఆర్ మేడ్ బై ద సేమ్ గాడ్. హూ కెన్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్ దిస్?
0: విద్యార్థులు,
1: స్టూడెంట్స్,
0: నవీన నాగరికత యుగమునందు దినదినములకును అనేక విధమైన సమస్యలు పెచ్చు పెరిగిపోతున్నవి.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ఆఫ్ సివిలైజేషన్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఎవర్ ఆన్ ద రైజ్.
0: జీవితంలో ఒక తీరని సమస్యలుగా రూపొందుతున్నది.
1: Life has become an endless problem itself.
0: ప్రయాణం యొక్క సౌకర్యములు అధికం కావటం చేత ప్రపంచమే ఒక చిన్నదైపోయినది.
1: The world has become so small because of transport facility.
0: ఒక్క ప్రదేశములో సమస్యలు ప్రారంభమైనప్పుడు మరుక్షణమునందే మరొక దేశమునందు కూడా ఇదే ప్రారంభం, ఇదే ఒక ప్రాబ్లమ్స్, సమస్యలు పెరిగిపోతున్నవి.
1: A problem at one place will certainly lead to another problem, same problem elsewhere, in another country.
0: మానవుడు అనేక విధములైనటువంటి సులభ మార్గములను కనిపెడుతున్నాడు.
1: Therefore, man is devising easy techniques.
0: కానీ ఈ సులభ మార్గంలో ఉండినటువంటి సమస్యలు కనిపెట్టినటువంటి వాడుకు గుర్తించడం లేదు.
1: But the inventor of these devices is not able to know the problems behind.
0: మార్గములు సులభమైనవే కాని సమస్యలు అతి కష్టమైనటువంటివి.
1: The solutions seem to be simple and easy, but the problems are so tough.
0: ప్రతి వ్యక్తి కూడాను షార్ట్ కట్, చాలా సులభమైనటువంటి మార్గం కావాలి అంటాడు.
1: Everyone wants a shortcut, an easy way.
0: తలనొప్పికి ఒక పిల్లు వేసుకుంటే తలనొప్పి పోవాలి తక్షణం.
1: The moment he swallows a pill, he should be relieved.
0: అదే విధంగానే అన్ని సమస్యలు కూడాను కొన్ని పిల్లుస్తోనే సరిపోవాలి.
1: Likewise, he expects solutions to the problems with these pills or tablets.
0: అదే విధంగానే ఈనాడు మోక్షాపేక్ష కూడాను అతి సులభంగా లభ్యం కావాలి.
1: This day, even liberation should be easily attained.
0: సులభం అంటే ఏమిటి?
1: What do you mean by easy method?
0: నివారణ అంటే ఏమిటి?
1: What is remedial
0: method? Shortcut అంటే ఏమిటి?
1: What is shortcut?
0: ఇది కేవలం గుర్తించుకోవటానికి కూడాను చేతకానటువంటి సమస్యలు.
1: These are the things, the problems, which we cannot know.
0: ఈ ప్రాకృత జగత్తునందు,
1: in this physical world,
0: ఈ భౌతికమైన జగత్తునందు,
1: in this ephemeral world,
0: ఈ లౌకికమైన జగత్తునందు,
1: in this world, mundane world,
0: ఈ ప్రవృత్తి మార్గమునందు,
1: in this outward trend,
0: ఈ చిన్న చిన్న పదములకే మనం అర్థములను గుర్తించుకోలేకపోతున్నాం.
1: We are not able to understand the meaning of these simple words.
0: పదములు సులభమే కాని అర్థం అనంతము.
1: Words seem to be simple, but the meaning is infinite.
0: కనుక ఈనాటి సమస్యలన్నీ కూడాను కేవలం మానవుని యొక్క సంకల్ప వికల్పం ద్వారానే అభివృద్ధి పొందుతున్నవి.
1: Today there are problems because of thoughts and counter thoughts in everyone.
0: మనసు చాలా విచిత్రమైనటువంటిది.
1: Mind is mysterious.
0: ఇది చాలా విశిష్టమైనటువంటిది.
1: It is special.
0: దీని చర్యలు మరింత ఘనమైనటువంటివి.
1: Its activity is also noble.
0: దీని నడతలు చాలా ఆశ్చర్యకరమైనటువంటివి.
1: Its attitude is surprising.
0: దీనికి ఒక విధమైనటువంటి ఒక రూపం, సొంత రూపం లేదు.
1: It has no form of its own.
0: ఇది ద్వివిధ ఒక విధమైనటువంటి యాక్ట్ చేస్తుంది, అనగా మోనో యాక్ట్.
1: మైండ్ యాక్ట్స్ మోనో యాక్షన్.
0: రెండింటి ఎందుకు ప్రవేశిస్తుంది.
1: It steps into both the fields.
0: క్షణంలో సుఖాన్ని అందిస్తుంది.
1: In a moment it makes you happy.
0: మరు క్షణంలోనే కష్టాన్ని చేకూరుస్తుంది.
1: Next moment it will put you to suffering.
0: క్షణంలో దుఃఖము, మరు క్షణంలోనే ఆనందము.
1: Happiness and sadness follow.
0: మనసు లేని స్థానం జగత్తులో కానరాదు.
1: There is no place in this world where there is no mind.
0: ఎక్కడ చూసినా మనసు యొక్క ప్రభావము ప్రత్యక్షమవుతుంటుంది.
1: Everywhere you find it's only the effect of the mind.
0: ఈ సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మనసు సర్వవ్యాపిగా రూపొందుతూ ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది థాట్స్ ద మైండ్ ఈజ్ ఆల్ పర్వేజ్.
0: కనుకనే మనోమూలం విధం జగత్ అంతా కూడాను మనస్సు ద్వారానే నిండి ఉంటున్నది.
1: Therefore is the mind that is the cause for the entire universe.
0: కనుక మన సుఖమునకు మన దుఃఖమునకు మన పాపమునకు మన పుణ్యమునకు మన ఆనందమునకు మన ఆహ్లాదమునకు సర్వమునకు మనసే మూల కారణము.
1: Therefore for the pain and the pleasure, for the merit and the sin, for the delight and the misery is the mind that is the cause.
0: కనుకనే వేదాంత పరిభాషయందు మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్చేవు.
1: Therefore in
0: Vedanta, మనసే ఈ బంధమోచ్చములకు మూల కారణమని నిరూపిస్తూ వచ్చింది.
1: సో ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇట్ ఇస్ సెడ్ దట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ లిబరేషన్ ఆర్ బాండేజ్.
0: ఇట్టి మన ప్రభావాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు మనకు ఎట్టి సమస్యలు కూడాను మనల్ని బాధించవు.
1: వెన్ వన్స్ వీ నో ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మైండ్ యూ విల్ నెవర్ సఫర్.
0: నా దుఃఖములకు ఎవరో కారణమని నీ ఊహిస్తున్నావు.
1: You imagine that someone is responsible for
0: your
1: pain. Ni anandamulu
0: kodunu evaro kaaranamani neevu bhavistunnavu.
1: You also consider someone is responsible for the pleasure.
0: Ni anandamulu kaani ni dukkhamulu kaani neeve kaaranam.
1: Either for your happiness or misery, you are responsible.
0: Neeku nee sankalpamule moola kaaranamu.
1: Your thoughts are responsible basically.
0: Nee sankalpamulaku nee manase kaaranamu.
1: It's the mind that is responsible for these thoughts.
0: Kaani nee sankalpa manoo roopamule nee yokka sukha dukkhamulaku moola kaaranamani గుర్తించి వర్తించడమే మానవుని యొక్క కర్తవ్యం.
1: Therefore we should know the mind and thoughts are responsible for the pain and pleasure. With that knowledge we should conduct ourselves.
0: జగత్తులో అనంతమైనటువంటి యొక్క సంఖ్యలు జన్మిస్తూ ఉంటున్నవి.
1: We find so many innumerable creatures.
0: 84 లక్షల జీవరాశుల యొక్క జాతులు ఉంటున్నవి ఈ జగత్తునందు.
1: In this world there are 84 lakhs of species.
0: అండజము
1: అండజం
0: పిండజము
1: పిండజం
0: శ్వేతజము
1: శ్వేతజం
0: ఋద్విజము అని నాలుగు రకములు.
1: ఫోర్ వెరైటీస్ ఆఫ్ స్పీషీస్.
0: అండజం అనగా గుడ్డులో పుట్టేటువంటి జీవులు.
1: అండజ దట్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఎగ్ హ్యాచ్
0: పక్షులు
1: బర్డ్స్
0: కొన్ని క్రిమికీటకాదులు
1: ఇన్సెక్ట్స్
0: చీమలు
1: యాంట్స్
0: ఇలాంటివన్నీ కూడాను గుడ్లతో పుడుతూ ఉంటాయి. పాములు కూడాను
1: స్నేక్స్ ఆల్సో.
0: ఇవి 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
1: దర్ 21 lakhs ఆఫ్ స్పీషీస్.
0: ఈ గుడ్డలో పుట్టేటువంటి యొక్క జాతులు 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
1: దోస్ దట్ హ్యాచ్ ఎగ్స్ నంబర్ అబౌట్ 21 lakhs.
0: పిండజము పిండజమనగా గర్భము ద్వారా జన్మించేటువంటివి.
1: పిండజ
0: గర్భం ద్వారా జన్మించే
1: దట్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద వూంబ్.
0: మనుష్యులు మృగములు ఇంకా అనేక రకములైనటువంటి ఇవి కూడాను 21 జాతుల యొక్క ఇది ఉంటున్నాయి జన్మలు.
1: హ్యూమన్స్ అండ్ అనిమల్స్ బోర్న్ అవుట్ ఆఫ్ ది వూంబ్
0: 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
1: దట్ 21 lakhs.
0: తదుపరి శ్వేతజము
1: శ్వేతజం
0: మన చెమట ద్వారా పుట్టేటువంటి యొక్క క్రిములు ఎన్నో ఉంటున్నాయి.
1: దట్ సో మెనీ జర్మ్స్ ద బోర్న్ అవుట్ ఆఫ్ అవర్ స్వెట్.
0: ఇవి కూడాను 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
1: దర్ ఆల్సో 21 lakhs వెరైటీ ఆఫ్ స్పీషీస్.
0: ఇంకా శ్వేతజమైంది ఋద్భుజము అనగా భూమి నుండి పుట్టేటువంటి ఉన్నాయి.
1: దెన్ ద నెక్స్ట్ కేటగిరీ బోర్న్ అవుట్ ఆఫ్ ఎర్త్.
0: ఇవి కూడాను 21 లక్ష జాతులు ఉంటున్నాయి.
1: దే ఆర్ ఆల్సో మేక్ ఏ టోటల్ 21 lakhs.
0: అన్ని 21 లక్షలుగా చూస్తే 84 లక్షల జాతులు జీవరాశులు ఉంటున్నాయి.
1: దే ఆల్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 84 lakhs ఆఫ్ స్పీషీస్.
0: ఇన్ని 24 లక్షల జీవరాశుల లోపల జాతుల జీవరాశులు ఎందుకు మానవుడు అత్యంత ఉన్నతుడు అని.
1: Of all these 84 lakhs varieties of species, the birth of man is no blessed and highest. Of all the creatures, human birth is
0: rarest. Only
1: this varied species of mankind, all the rest are the living creatures.
0: ఒక్క మానవుడు మాత్రమే ఉత్తముడు అన్నారు.
1: మ్యాన్ ఈజ్ ఓన్లీ నో బ్లెస్డ్.
0: దుర్లభము అన్నారు.
1: ఇట్స్ రేర్.
0: దేని ఎందు దుర్లభం?
1: హౌ డు యూ సే దాట్?
0: ఆకారం నందా దుర్లభం?
1: ఇస్ ఇట్ బై ఫార్మ్?
0: తెలివితేటలు ఎందా దుర్లభం?
1: ఆర్ ఇంటెలిజెన్స్?
0: లేక యుక్తి ప్రయుక్తులు ఎందా దుర్లభం?
1: ఆర్ నాక్ ఆర్ ట్రిక్?
0: అంద సందములు ఎందా దుర్లభం?
1: ఆర్ బ్యూటీ?
0: ఆస్తి పాస్తులు ఎందా దుర్లభం?
1: ప్రాపర్టీ ఆర్ మనీ?
0: విద్యాది విహారు ఎందా దుర్లభం?
1: ఆర్ నాలెడ్జ్ అండ్ హ్యాబిట్స్?
0: ఏమీ కాదు.
1: Nothing works.
0: Ivanni durlabhame kaadu.
1: You can't consider
0: them practically. Manaku labhyamayyetuntivi.
1: You can acquire them out of your practical.
0: Oka kodikudunu practice chesthe circus lo cycle dokkutundi.
1: Even a monkey out of practice can ride on a bicycle.
0: కూర మృగమైనటువంటి యొక్క పులి కూడాను ఈ యొక్క ట్రైనింగ్ చేసేటువంటి వారి వల్ల ఎంతో ఒక వినయంగా ఒక కుర్చీ పైన కూర్చుంటుంది.
1: యు కెన్ ఆల్సో టేమ్ ఎ వైల్డ్ యానిమల్ లైక్ ఎ టైగర్ ఇన్ ఎ సర్కస్. రింగ్
0: మాస్టర్ చెప్పినట్టుగా వింటుంది.
1: ఇట్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ ద రింగ్ మాస్టర్.
0: ఇవన్నీ కూడా నువ్వు ప్రాక్టీస్ తో వచ్చినటువంటివి.
1: దీస్ ఆర్ ఆల్ అక్వైర్డ్ అవుట్ ఆఫ్
0: మానవుడు కూడా నువ్వు ప్రాక్టీస్ తో వచ్చినటువంటివి.
1: మ్యాన్ ఆల్సో డస్ సేమ్.
0: ఇంకా ఇతనిలో దుర్లభమైనటువంటి గుణం ఏది ఉంటుంది?
1: Then what's the rarity here?
0: Anaga.
1: Meaning?
0: తన తత్వాన్ని తాను గుర్తించుకోలేనటువంటి యొక్క ఇవన్నీ కూడాను మృగములు పక్షులు క్రిమికీటకాదులు.
1: Animals, birds and insects cannot know their own nature.
0: తన సంతానాన్ని కోరి దానిని కనిపెట్టి దానిని అనుసరించి ఆచరించి ఆనందించేటువంటి గుణం మానవుడి.
1: He's only man who has got this special qualification as to know the true nature of his own self and conduct accordingly.
0: నిద్ర భయ మైదునాని సామాన్యమే తత్ పశువిన్నరాని.
1: దేర్ఫోర్ ఫుడ్ స్లీప్ ఫియర్ అండ్ ప్రొక్రియేషన్ ఆర్ కామన్ టు
0: ఎనిమల్స్. అధికం విశేష
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఆఫ్ విజ్డమ్.
0: జ్ఞానేన శూన్య పశువిస్సమాన.
1: బిరెఫ్ట్ ఆఫ్ విజ్డమ్ హీస్ అనిమల్.
0: ఆ జ్ఞానమే లేకపోతే వీడు కూడా పశువుతో సమానమే.
1: వెన్ హీ హ్యాస్ నో విజ్డమ్ హీస్ ఈక్వల్ టు అనిమల్.
0: పశుపక్షి మృగాదులకును మనిషికి ఉండినటువంటిది ఇదొక్కటే వ్యత్యాసం.
1: దిస్ ఈస్ ది ఓన్లీ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అనిమల్స్ బర్డ్స్ బీస్ట్ అండ్ మ్యాన్ కైండ్.
0: జ్ఞానం అంటే
1: వాట్ ఈస్ దిస్ విజ్డమ్?
0: భౌతిక జ్ఞానమా?
1: ఇస్ ఇట్ ఫిజికల్ నాలెడ్జ్?
0: లౌకిక జ్ఞానమా?
1: ఆర్ వరల్డ్లీ నాలెడ్జ్?
0: లేక ఇంకే విధమైనటువంటి శాస్త్ర జ్ఞానమా?
1: ఆర్ సైన్స్?
0: ఇంకే విధమైనటువంటి బుకిష్ నాలెడ్జ్?
1: ఆర్ ఇస్ బుకిష్ నాలెడ్జ్?
0: కాదు కాదు.
1: నో.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The vision of non-dualism is true wisdom.
0: Anta okkate aneetundi satyanni gurtinchinatvante nijamaina gnanam.
1: The primal truth that everything is one is the true wisdom.
0: Ee naadu innyo chadutunnam manam.
1: We read a lot today.
0: Sangeetha, sahitya,
1: literature,
0: nitya, chitra, shilpi, physics, chemistry, botany, jewel, innyo vidyalu chadutunnam shastralu.
1: We have so many forms of knowledge today, the music, the literature.
0: Ivanni praakrutamainatvante vidyale.
1: That's all worldly knowledge.
0: ఈ జగత్తుకు సంబంధించినటువంటి విద్యలే.
1: That's related to this world.
0: కానీ ఈ ప్రాకృతంతో మనము ఏమాత్రము పరతత్వాన్ని పొందలేము.
1: With this physical knowledge, you can never attain this
0: spiritual
1: knowledge.
0: ఇవన్నీ ప్రవృత్తులు.
1: That's all outward knowledge.
0: కానీ మనం తెలుసుకోవాల్సినటువంటిది నివృత్తి.
1: But what we should know the inward trend.
0: నా దేహం సర్వులకు కనిపిస్తుంది.
1: This body I see.
0: నేను మానవ దేహము అనుకుంటున్నాము.
1: I take this human body.
0: అయితే దేహాన్ని మానవ జాతిగా భావిస్తున్నావు.
1: Body is human, no doubt.
0: నీ చర్మంకి ఏమి జాతి?
1: Then the skin.
0: నీ రక్తానికి ఏమి జాతి?
1: The blood.
0: నీ బోన్స్ కి ఏమి జాతి?
1: Bones.
0: నీ వెంట్రుకలకు ఏమి జాతి?
1: The hair.
0: గాలికి ఏమి జాతి?
1: Air.
0: గగనానికి ఏమి జాతి?
1: Sky.
0: నీటికి ఏమి జాతి?
1: Water.
0: నిప్పుకి ఏమి జాతి?
1: Fire.
0: ఆకాశమునికి ఏమి జాతి?
1: Sky, space.
0: ఏది జాతి లేదు.
1: What community, caste they belong to? Nothing whatsoever.
0: దేహానికి మాత్రం మానవ జాతి అంటున్నావు కానీ నీ దేహం యొక్క చర్మానికి ఏమి జాతి?
1: You say that the body is human, but how about the skin?
0: Skin ku skin jate.
1: Skin belongs to skin only.
0: Blood ku blood jate.
1: Blood belongs to the race of blood.
0: Bone ku bone jate.
1: Bone belongs to the group of
0: manav jate.
1: And human belongs to human race.
0: Aithe ee manav jati emitadi?
1: Then what is this human race?
0: Adi e nijamainatu divyamaina jati.
1: That is a divine race.
0: Dehanni aadharam cheskoni.
1: Basing on the body.
0: దేహిని ఆదర్శంగా తీసుకుని
1: టేకింగ్ ఇన్ డ్వెలర్ అస్ ద ఐడియా.
0: జగత్తునకు మనం చాటడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు ప్రొపగేట్ ది ప్రిన్సిపల్స్. దేహం
0: క్షేత్రము.
1: బాడీ ఇస్ ద ఫీల్డ్.
0: దేహి క్షేత్రజ్ఞుడు.
1: అండ్ ది ఇన్ డ్వెలర్ ఇస్ నో.
0: కారులో కూర్చొని ప్రయాణం చేసినంత మాత్రం నీవు కారు కాదు, నీవు డ్రైవర్ అయిపోతావు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ యూ ట్రావెల్ ఇన్ ఎ కార్, యూ ఆర్ నాట్ ద కార్, యూ ఆర్ ద
0: డ్రైవర్ వేరు.
1: కార్ అండ్ డ్రైవర్ ఆర్ డిఫరెంట్.
0: కాబట్టి నీ దేహం కారు.
1: సో యువర్ బాడీ ఇస్ ఎ కార్.
0: దేహి డ్రైవర్.
1: And the indweller is the driver.
0: దేహియే దేవదేవుడు.
1: And that indweller is God the Almighty.
0: కనుకనే అట్టి దేవదేవ తత్వాన్ని మనం కొంతవరకు గుర్తించాలి.
1: We have to recognize the divinity.
0: దేహము పాంచభౌతికము.
1: Body is a five senses.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: The body is bound to fall down one day or other.
0: దేహిని రామయుండు.
1: Indweller is immortal.
0: గణుదింపక దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: యాక్చువల్లీ స్పీకింగ్ ద ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బర్త్ ఆర్ డెత్ అటాచ్మెంట్ ఆర్ లిబరేషన్. he doesn't carry any insignia with it.
0: Dehiye deva devudani.
1: That indweller is God himself.
0: Dehiye deva devam.
1: That indweller is God.
0: Kani inati adhunika yugamulandu.
1: In this modern
0: దేహమునికి ప్రధానమైనటువంటి దీన్ని అందిస్తున్నారు.
1: They attach value to the body.
0: దేహిని విస్మరిస్తున్నారు.
1: They forget the indweller.
0: అది ఏ దుఃఖములకు కారణము.
1: That is the cause.
0: అది ఏ పాపములకు కారణము.
1: That is responsible for the sin.
0: అది ఏ కష్టములకు కారణము.
1: That is responsible
0: for the trouble. అది ఏ విచారములకు కారణము.
1: And anxiety.
0: మనం నిరంతరము సత్యంగా శాంతిగా మనం జీవించాలనుకుంటే దేహి తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: In order to lead the life of truth and peace, we should know the indweller.
0: ఇది ఒక దైవ ప్రేమతో తప్ప అన్య మార్గంలో లభ్యమయ్యేటువంటిది కాదు.
1: దిస్ యూ కెన్ పొసెస్ అండ్ ఎక్వైర్ ఓన్లీ విత్ లవ్ ఫర్ గాడ్.
0: కనుకనే వేదం ఏ విధంగా చెప్పింది, సున్నంత విశ్వే అమృతస్య పుత్రః. ఇది ఉపనిషత్తు యొక్క వాక్యం.
1: ఇట్ ఈస్ ఉపనిషత్ దట్ డిక్లేర్స్ దట్ యు ఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: అమృతస్య పుత్రః,
1: యు ఆర్ నెక్టరైన్ ఇమ్మోర్టల్.
0: కానీ నాయన, నీవు మానవుడిగా నీవు భావిస్తున్నావు.
1: You consider yourself
0: human. You consider
1: yourself
0: low. You think you are mean. This is
1: your
0: weakness.
1: Is your
0: weakness.
1: Is your weakness.
0: అమృతం కంటే కూడా అధికమైనటువంటి వాడవు నీవు.
1: You are more than the nectar, amrita.
0: నీ ముందు అమృతం పెడితే అది ఏమి రుచి లేనటువంటిదిగా ఉంటుంటుంది.
1: That nectar would be tasteless in front of you.
0: అంతటి రుచి, అంతటి శక్తి, అంతటి భావము నీ హృదయమునందు ఉంటున్నది.
1: Such a mighty taste in the power, feeling or in you.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య శక్తిని మనం చక్కగా గుర్తించుకోలేకపోతున్నాం.
1: We are not able to know clearly the divine power.
0: ఎవరికి తెలియకుండా మనం పాపాలు చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాం అనుకుంటాము.
1: We think that we commit sins without the knowledge of anybody.
0: ఇచ్చివాడు ఇతరులు ఎరుగక ఉన్నా ఈశ్వరుండెరుగడ.
1: Others may not know and watch, but God, does he not know this?
0: ఎక్కడో మేము బాత్రూమ్ లో చేసుకుంటున్నాము, ఎక్కడో ఎవరికి తెలియకుండా చేసుకున్నాము, ఎక్కడికో మేము రగ్గు కప్పుకొని చేసుకుంటాం అనుకుంటారు మీరు. కానీ ఇవన్నీ పరులను దాచబెట్టచ్చు, కానీ పరమాత్మకు దాచడానికి వీలు కాదు.
1: యూ థింక్ దట్ దీస్ సిన్స్ ఆర్ కమిటెడ్ ఇన్ బాత్రూమ్ ఆర్ కవరింగ్ ద బాడీ బై విత్ ఎ రగ్, బట్ అదర్స్ మే నాట్ నో.
0: మన దోషంలో మనకు రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ గా వస్తున్నాయి.
1: బికాస్ అవర్ ఓన్ మిస్టేక్స్ విల్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్.
0: చేసిన దోషాన్ని మర్చిపోతున్నావు నీవు.
1: వి ఫర్గెట్ ద సిన్స్ వి కమిట్.
0: కష్టంలో వచ్చినప్పుడు నీవు దీన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
1: బట్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వి ఆర్ నాట్ ఏబుల్ టు నో.
0: ఈ కష్టములు ఎవరి ద్వారానో మనకు లభ్యమైనాయని భావిస్తున్నావు.
1: యు థింక్ దట్ సమ్ వన్ ఇస్ ద కాజ్.
0: కాదు కాదు కాదు కాదు. చేసిన కర్మములు తప్పినది కాదు.
1: ఆల్ యువర్ యాక్షన్స్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ యు కెనాట్ ఎస్కేప్.
0: కర్మదాటవశమా నరుడా, కర్మదాటవశమా, కర్మదాటవశమా.
1: ఓ మ్యాన్, కెన్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ద డెస్టినీ? ఈజ్ ఇట్ పాసిబుల్?

0: కర్మ దాట వశమా నరుడా, కర్మ దాట వశమా, కర్మ దాట వశమా.
1: యు మే బి ఏ గ్రేట్ స్కాలర్, హావింగ్ గోన్ త్రూ మెనీ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్. యు మే బి వర్షిపింగ్ యువర్ డెయిటీ ఎవ్రీ డే. యు మే బి ఇన్ ఎ ఫారెస్ట్. You may undertake penance, but you cannot escape from the destiny.
0: Chinna chellimillo munchina gaani, enni samudramu ninchina gaani.
1: You may immerse it in a small tank or in an ocean.
0: Kadaventora neerantera.
1: As is the pot, so is the measure of water you collect.
0: Kavalannanu ekkuva radura, karma daata vashama naruna, karma daata vashama, karma daata vashama.
1: Even if you want to collect more than the measure of the pot, you cannot collect it. You can never escape from destiny.
0: Kani okka daivanugrahamto edanti karmalaina daatavachchu.
1: However, with God's grace, you can
0: transcend.
1: There may be the sins which are of the size of
0: the mountain.
1: The sins may be that of a forest, but it can be put on fire in a moment of time. He should receive God's grace. He should have the divine relationship.
0: అలాంటి సమయం నందు ఎలాంటి పాపములైనా పరిహారం చేసుకోవచ్చు.
1: At that moment you can atone any type of sin.
0: ఇది కలియుగము.
1: This is age of Kali.
0: కుడి చేతితో చేస్తే ఎడమ చేతిలోనే రిజల్ట్స్ వస్తున్నాయి.
1: What is done with the right hand, the left hand will find out the result.
0: ఎప్పుడో ఏ జన్మమో ఏ తరంకో నీవు కాచుకోనక్కరలేదు.
1: You don't need to wait for the results for
0: it. ఏ రూపంలో వస్తుందో, ఏ భావంలో వస్తుందో, ఏ స్థితిలో వస్తుందో చెప్పడానికి వీలు కాదు.
1: You cannot decide in what form, when, how.
0: ఎక్కడ ఉండినా అది తప్పినది కాదు.
1: You cannot escape wherever you are.
0: అడవుల యందున్న,
1: you may be in a forest.
0: ఆకాశమునన్న,
1: or in space. You should receive God's grace.
0: ఆ దివ్యమైనటువంటి సంబంధ బాంధవ్యమునకు పాత్రుడు కావాలి.
1: You should have the divine relationship.
0: అలాంటి సమయం నందు ఎలాంటి పాపములైనా పరిహారం చేసుకోవచ్చు.
1: At that moment you can

0: in a forest.
1: Akashamunanunna.
0: Or in space.
1: Pattanamunanunna.
0: In a city.
1: Pallenunna.
0: A village.
1: Gutta medanunna.
0: On the mountain top.
1: Nattetabadiyunna.
0: Or in the midst of the sea.
1: Viduvadu ninnuvo vidyarthulara.
0: Bhagavan will never leave you, wherever you may be, in the forest or the deep sea, Bhagavan will never leave you.
1: Ekkada undina vidutaniki veelu kaadu.
0: You may be anywhere, Bhagavan will never leave you.
1: Kani atti premanu meeru sampadinchukovali.
0: But however you should possess such love.
1: Atti dayanu meeru pondadaniki tagina krushi cheyali.
0: You should be the recipients of Bhagavan's compassion.
1: Adiye meeru sadhinchavalsinatundi goppa sadhana.
0: That should be the achievement in this
1: dhanam ravachu povachu.
0: Money comes and goes.
1: Janmamlu kuda enno ettavachu ettakunda povachu.
0: You may be born again and again.
1: Kani daivam anetundi oka tattvamu okka thuri vaste podu.
0: But yet the divinity, when once it is there, it shall never vanish.
1: Vaste podu okati.
0: One thing, if it comes, it doesn't go.
1: Vaste radu.
0: Another, if it goes, it will never come back.
1: Podu radu.
0: Another, and neither it goes or comes.
1: ఈ మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should try to know all these three.
1: వస్తే పోదు ఇంకా.
0: If it comes, it will never go.
1: ఏమిటది?
0: What is that?
1: అది ఏ జ్ఞానము.
0: That is wisdom.
1: జ్ఞానం వచ్చింది పోయింది, జ్ఞానం వచ్చింది పోయింది, అది జ్ఞానం కాదది.
0: If you say wisdom has come, it vanished, it's not wisdom.
1: ఒక్కసారి జ్ఞానం వచ్చినా తిరిగి పోదు.
0: When once wisdom comes, it will never leave you.
1: రెండవది పోయిందా తిరిగి రాదు.
0: The second, if it goes, it will never come back.
1: అది అజ్ఞానము.
0: That is ignorance.
1: Podu radu.
0: Next, neither comes nor goes.
1: Adi divyattamu prema.
0: That is the divine love.
1: Idi poyyanikanti kaadu vachetuvanti kaadu.
0: It neither goes nor comes.
1: Okkatori nee hrudayamulo praveshinchana ayipoyindi inka.
0: When once it is there in your heart, that comes to stand.
1: Ee moodintini vidyarthulu chakkaga gurtinchali.
0: Students should know all these three.
1: Kontha kaalam bhakti, mari kontha kaalam daniki virakti. Ee vidhanga raakoodadu.
0: Sometimes they are devoted, sometimes they
1: are
0: not.
1: ఇది భక్తియే కాదు.
0: It's no devotion at all.
1: రాకపోగలిగినటువంటి అజ్ఞానమే.
0: That which comes and goes is ignorance.
1: వచ్చేది పోయేది అజ్ఞానమే.
0: Ignorance comes and goes.
1: అది అహంకారం.
0: That is ego.
1: అహంకారం వస్తుంది పోతుంది.
0: Ego comes and goes.
1: ధనము కలిగిన నాడు కలిమి కలిగిన నాడు కైలాసపతినైన ధిక్కరించి పాపి తిరుగుచుండు.
0: At times of affluence, prosperity, he denies even God.
1: Kalimi nilichipova kanapadu daivambu.
0: When money goes, then he will see God then.
1: Adi undinanta varaku kailasapatinaina dhikkarinchi paapi tiruguchundu.
0: So long there is money, the sinner moves about disobeying God.
1: Dhanamu adi kaadu.
0: It's not the money that's.
1: Guname mana dhanamu.
0: The character is the true wealth.
1: Ee prakrutamainatundi dhanamulu enniyo maarutuntadi.
0: The worldly money changes.
1: Ee naadu mee tandri garu edo 500 rupees niku money order chesadu.
0: Supposing a father sends you 500 rupees
1: by money order. 500 rupees chetlo pattukoni note nu idi naadi anni aananda padutunte.
0: Watching the 500 rupee note, you feel happy.
1: 500 rupees nee mogalu ichi navutundata.
0: The 500 rupee note starts laughing at you.
1: Ore pichivada sayankalaniki nenu inkoka angadiki pothunnanu.
0: The 500 rupee currency note tells you,
1: nee daggara nenu shashvathanga undetundi danni kaanu.
0: I will not stay with you permanently.
1: Ilanti mogalu enno chuchani inke enno chudabothanu.
0: I have seen so many faces like you. And also in future.
1: కాబట్టి నేను నిలిచేదాన్ని కాదు అని చెప్తుందట.
0: And the note tells you.
1: ధనం ఒక దగ్గర నిలుస్తుందా?
0: Money will not stay with anybody.
1: కాళ్ళ కింద నీళ్ల వలె కదిలిపోతుంటది.
0: It is something like a flowing water, ever flowing water.
1: కాని ధనం ఏ ధనము?
0: But what is that wealth?
1: అనుగ్రహ ధనము.
0: It is the wealth of grace.
1: ప్రేమ ధనము.
0: That's the wealth of love.
1: అది ఏ ఆశీర్వాద ధనము.
0: That is the wealth
1: of
0: grace. అది
1: అనుగ్రహ ధనము.
0: That is the wealth of grace.
1: ఆ ధనము ఒక్కతూరి వచ్చినా తిరిగి పోదు ఇంకా.
0: That wealth, when once it comes, it never
1: vanishes. దాన్ని మీరు సంపాదించుకోవాలి.
0: That we should acquire.
1: జన్మ జన్మల యొక్క ఫలితం చేతనే ఇప్పుడు ఈ యొక్క అవకాశం లభ్యమైంది.
0: It's because of a crude merit of the past lives you could be born here.
1: Past life నుంచి వచ్చిన ధనాన్ని మనము వచ్చింది కదా అని వినియోగించుకోవచ్చును. ఈనాడు కూడా తిరిగి దాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
0: నో డౌట్ యూ కెన్ ఎంజాయ్ ది వెల్త్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్, బట్ యూ షుడ్ యాడ్ ఆన్ ఈవెన్ ద ప్రెసెంట్.
1: మా నాన్నగారు సంపాదించినటువంటిది కాబట్టి ఈ 10,000 రూపాయలు నా దగ్గర ఉందని ఖర్చు

0: పట్టుకోవచ్చు.
1: యు మే స్పెండ్ ఆల్ ది 10,000 రూపీస్
0: కానీ 10,000 రూపాయలు ఎంతకాలం నీకు పనికి వస్తాయి?
1: బట్ వాట్ విల్ హ్యాపన్ లేటర్?
0: పోతుంది, ఖర్చు అవుతూ అవుతూ అవుతూ అవుతూ 10,000 రూపాయలు అయిపోయిందట్టునే నీవు బికార్ అయిపోతావు.
1: ఆఫ్టర్ 10,000 రూపీస్ ఆర్ ఎగ్జాస్టెడ్ యూ బికమ్ ఏ బెగ్గర్.
0: కనుక ఈ 10,000 రూపాయలు తండ్రి సంపాదించింది పెట్టుకుని నీ సంపాదన నువ్వు దాన్ని ప్రయోగించుకోవాలి.
1: విత్ 10,000 రూపీస్ గివెన్ టు యూ బై యువర్ ఫాదర్ యూ షుడ్ యాడ్ ఆన్.
0: వేదాంతమందు చీనే పుణ్యే మధ్యలోకం మిసంతి అన్నారు.
1: ద వేదాంత సేస్ ద మూమెంట్ మెరిట్ ఈస్ ఎగ్జాస్టెడ్ the soul returns back to the earth.
0: క్షీణించిపోతానే ఇది కూడా క్షీణించిపోతుంది.
1: The moment the merit diminishes, you also lose the state. How?
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఎలక్షన్ లో నిలిచాడు ఒక విద్యార్థి.
1: A student contested in the election.
0: దాంతో జయమైపోయింది.
1: He won the election.
0: అసెంబ్లీలో పోయాడు.
1: He went to the assembly.
0: అసెంబ్లీ హాల్లో కూర్చున్నాడు.
1: He sat there in the assembly hall.
0: ఒక ఎమ్మెల్యే అయినాడు.
1: Now he is an MLA.
0: ఎంత వరకు?
1: How long?
0: 5 years.
1: 5 years only.
0: తిరిగి ఒక్కో సంవత్సరం తరిగిపోతూ వచ్చింది.
1: 1 year passes, another year passes.
0: 5 సంవత్సరాలు పోతానే తిరిగి ఇంటికి రావాల్సింది అసెంబ్లీలో కూర్చోడానికి వీలు కాదు.
1: ఆఫ్టర్ ద టర్మ్ ఆఫ్ 5 years ఓవర్ హీ మస్ట్ రిటర్న్.
0: చీనే పుణ్యే మధ్యలోకం విసంతి ఇదంతా అయిపోయింది.
1: ఆల్ దిస్ మెరిట్ ఇస్ ఎగ్జాస్టెడ్.
0: కనుక అది అయిపోయే లోపల తిరిగి ప్రజల యొక్క మన్నన్ను కొంతవరకు సంపాదించుకోవాలి.
1: దెన్ యూ షుడ్ సీ దట్ హీ విల్ విన్ ది అప్రిసియేషన్.
0: నీకు ప్రాప్తించింది ఈ యొక్క ప్రాప్తి.
1: You could have this reservedness because
0: of past life.
1: With all sacred thoughts you can develop the accrued merit of the
0: past. Present to rendu cheri future ku plus plus plus aipothundi.
1: Therefore the past and the present will add on. It would only add or multiply.
0: కనుకనే నీవు ఈ యొక్క జన్మంలో కూడాను పవిత్రమైన రీతిగా నీవు జీవితాన్ని గడపాలి.
1: సో ఇన్ ది ప్రెసెంట్ లైఫ్ యూ షుడ్ లీడ్ ఎ
0: సేక్రెడ్ లైఫ్. అందుకున్నటువంటి గ్రేస్ను, ప్రేమను, ఒక అనుగ్రహాన్ని నీవు తప్పక దాన్ని బలపరచుకోవాలి.
1: యూ షుడ్ స్ట్రెంగ్థెన్ ద గ్రేస్ అండ్ ద లవ్ యూ రిసీవ్డ్.
0: అప్పుడే దీని యొక్క ప్రాప్తి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ డిజర్వ్ దిస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎన్ని డిగ్రీలు తీసుకున్నప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది డిగ్రీస్ యూ గెట్,
0: ఎంత చదువులు చదివినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్,
0: ఏ ఉద్యోగాలు చేసినప్పటికీ,
1: ఎనీ జాబ్ యూ,
0: ఎంత ధనం సంపాదించినప్పటికీ,
1: మనీ యూ ఎర్న్,
0: ఇవన్నీ కూడాను శాశ్వతాలు కాదు.
1: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: ఒక కీర్తిని సంపాదించుకోవాలి.
1: ఎర్న్ రెప్యుటేషన్, గుడ్ నేమ్.
0: జననము వచ్చినందుకు ఆ కీర్తిని మనం సంపాదించినందుకే ఆ జన్మం యొక్క సార్థకం.
1: హావింగ్ బీన్ బోర్న్, get a good name, that is the aim.
0: ఎప్పుడు చూసినా ఇంకా తప్పులు చేస్తూనే ఉంటుంటే ఇంక ఎప్పుడు నీవు దీన్ని తప్పించుకునేది?
1: ఇఫ్ యూ గో ఆన్ రిపీటింగ్ మిస్టేక్స్ కమిటెడ్ అగైన్ అండ్ అగైన్, వెన్ కెన్ యూ
0: ఒక
1: అచీవ్ దాట్?
0: దొంగ ఉండినాడు,
1: దేర్ ఇస్ ఎ థీఫ్.
0: దొంగతనం చేసేది జైల్లో పోయి కూర్చునేది.
1: హీ కమిట్స్ ఎ థెఫ్ట్ అండ్ యూల్ బి ఇంప్రిజన్డ్.
0: చాలా పెద్ద దొంగతనం, ఒకరు చంపి దొంగతనం చేశాడు.
1: రియలీ హీ కిల్డ్ వన్ పర్సన్ అండ్ కమిటెడ్ బర్గ్లరీ.
0: వాళ్ళని తీసుకుని పోయారు, 3 ఏళ్లు కఠిన శిక్ష అని జైల్లో పెట్టారు.
1: హీ వాస్ టేకెన్ కెప్ట్ ఇన్ ఎ ప్రిజన్ ఫర్ 3 ఇయర్స్.
0: సరే, 3 ఏళ్లు కూడా జరిగిపోయింది.
1: 3 ఇయర్స్ కంప్లీటెడ్.
0: ఆ యొక్క పోలీస్, అక్కడ జైలు సూపరింటెండెంట్ వచ్చాడు.
1: ద జైల్ సూపరింటెండెంట్ కేమ్.
0: నాయన, నీ గడువు తీరిపోయింది.
1: ద పీరియడ్ ఆఫ్ పనిష్మెంట్
0: ఈజ్ ఓవర్. రేపటి నిన్ను వదిలిపెట్టేస్తున్నాము.
1: యూ విల్ బి రిలీజ్డ్ టుమారో.
0: నీ తట్టా బుట్టా చట్టా అంతా కూడా చెక్ చేసుకో అన్నాడు.
1: చెక్ అప్ యువర్ బ్యాగేజ్. బ్యాగేజ్
0: బ్యాగేజ్ అంతా తీసుకున్నాడు. అప్పుడు వాడు చేతులు పొక్కి ఆ యొక్క సూపరింటెండెంట్ చెప్తున్నాడు.
1: అండ్ దెన్ ప్రిజనర్ పెయిడ్ హిస్ రెస్పెక్ట్స్ అండ్ స్టార్టెడ్ స్పీకింగ్ సూపరింటెండెంట్.
0: తిరిగి రేపొమ్మన్నాడు, తిరిగి వస్తాను కదా, ఇవి ఇక్కడే ఉండని అన్నాడు.
1: ద ప్రిజనర్ సేడ్, సార్, ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టుమారో ఆర్ డే ఆఫ్టర్, బెటర్ ఐ కీప్ మై బ్యాగేజ్ హియర్.
0: ఇంకా నేను దొంగతనం చేస్తాను అని వాని ఉద్దేశం.
1: హిస్ ఐడియా ఈస్ టు రిపీట్ ద సేమ్ థెఫ్ట్.
0: అలాంటి వాడికి ఏం చేసి ఏం ప్రయోజనం?
1: What is the fun of doing anything to
0: ఒక్క తోడి మనం జైలుకి పోయినవా, తిరిగి జైలుకి పోకుండా చూసుకోవాలి.
1: When once you are in a prison, you should never
0: enter. మందులు తినేది దేనికోసం అని చెప్పి ఎవరినైనా ప్రశ్నిస్తే రోగ నివారణ కోసం అంటారు.
1: If you ask anybody why do you take medicine, they say to seek relief.
0: సరి అయిన ఆన్సర్ కాదు.
1: It's not correct answer.
0: ఎందుకు మందు తింటున్నావు?
1: Why do you take medicine?
0: మందు తినకుండా ఉండే కోసం మందు తింటున్నాను.
1: We take medicine to see that we don't take again.
0: అది సరి అయినటువంటి ఆన్సర్.
1: That is the correct answer.
0: కాదు, నేను రోగం నివారణ కోసం అంటారు.
1: We say it's for cure.
0: పోనీ ఆ మందుకు ఆ రోగం నివారణ కావచ్చు, కొత్త రోగం ఒకటి రావచ్చు.
1: This medicine may be a cure for the disease. You may have another disease. Then you need another medicine later.
0: కానీ మందు తినే దేనికోసం అంటే ఇంకా మందు తినకుండా ఉండే కోసము, అనగా రోగమే రాకుండా ఉండే కోసం.
1: You take medicine now so that you don't need any medicine later.
0: జన్మం వచ్చిందే దేనికోసము?
1: Why are you born?
0: తిరిగి జన్మం రాకుండా ఉండే కోసం జన్మం.
1: Not to be born again.
0: అది సరైన ఆన్సర్.
1: That is the correct answer.
0: పరీక్షకు ఎందుకు నువ్వు పోతున్నావు?
1: వైడ్ యూ అపీర్ ఫర్
0: ఎగ్జామ్? పరీక్ష పోకుండా ఉండే కోసం
1: పోతుంది.
0: అంతేగాని తిరిగి నీ పరీక్ష పోవటం ఫెయిల్ కావటం పరీక్ష పోవటం ఫెయిల్ కావటం ఇదేనా? ఇది కాదు. తిరిగి పరీక్షకు పోకుండా ఉండాలి.
1: ఇఫ్ యు అపియర్ ఫర్ ఎగ్జామినేషన్ నౌ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ లేటర్ వై?
0: ఆన్సర్స్ మనం చక్కగా గుర్తించుకొని త్వరగా వర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో హావ్ టు నో ది ఆన్సర్స్ క్లియర్లీ అండ్ కండక్ట్ అవర్ సెల్వ్స్.
0: పిల్లలందరూ కూడా ఇలాంటి దీర్ఘమైన ఆలోచనలు చేయటం లేదు.
1: స్టూడెంట్స్ విల్ నాట్ థింక్ దట్ డీప్ ఎనఫ్.
0: ఒక చిన్న పదం,
1: ఎ స్మాల్ వర్డ్,
0: నిత్యము నేను వస్తున్నాను అంటారు.
1: వీ సే దట్ ఐ కమ్ ఎవ్రీ డే.
0: నిత్యం అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై నిత్యం?
0: అబ్బో, ఇది చాలా పెద్ద అర్థంతో కూడినటువంటిది.
1: ఇట్ హాస్ గాట్ లాట్ ఆఫ్ మీనింగ్.
0: నిత్యం అనగా మన దృష్టి లోపల దినము అనుకుంటారు.
1: నిత్యం మీన్స్ ఎవ్రీ డే, ఏ డే.
0: నిత్యం అనగా మార్పు చెందినటువంటిది.
1: నిత్యము మీన్స్ దట్ విచ్ ఇస్ చేంజ్.
0: నిత్యమైనటువంటిది,
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: సత్యమైనటువంటిది,
1: దట్ విచ్ ఇస్ ట్రూ.
0: త్రికాల బాధ్యమైనటువంటిది,
1: విచ్ ఇస్
0: ఇండివిజువల్. మూడు కాలములందు మారనటువంటిది,
1: దట్ విచ్ డస్ నాట్ చేంజ్.
0: నిత్యము,
1: దట్ ఇస్ నిత్యం.
0: ఇంత గొప్ప అర్థముగా ఉండేటువంటి దాన్ని నిత్యం అంటే ఒక దినము గా మనం భావిస్తున్నాం.
1: ఇట్ హస్ గాట్ సచ్ ఎ గుడ్ లాట్ ఆఫ్ మీనింగ్.
0: వేదాంత పరిభాష యందు ఒక్కొక్క పదమును కూడాను ఎంతో అమితమైనటువంటి అఖండమైనటువంటి యొక్క విలువలంతా ఉంటున్నాయి.
1: ఇన్ వేదాంత every small word has got infinite meaning behind.
0: Vidyarthulara,
1: students,
0: mana jeevitham anetundi paramarthika jeevitham.
1: Our life should be spiritual.
0: Kaani ippudu manam jeevichedi vyavaharika jeevitham.
1: But we lead a worldly life.
0: Kaani deeni phalathamu pratibhasikamu.
1: But the result is one of mistaken identity.
0: Paramarthikamu,
1: spiritual,
0: vyavaharikamu,
1: worldly,
0: pratibhasikamu.
1: And that ee mistaken identity.
0: Ee ekatvani manam chudali.
1: We should know the unity of the three.
0: దీనిని త్రికూటము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ త్రికూటం.
0: ఆ త్రికూట స్వరూపుడే భగవంతుడు.
1: గాడ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ త్రికూటం.
0: త్రికూటం అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై త్రికూటం?
0: సముద్రము,
1: ఓషన్.
0: సముద్రం ఇది పారమార్థికము.
1: దిస్ ఓషన్ ఇస్ స్పిరిచువల్.
0: ఈ సముద్రం అనేటువంటి దాంట్లో అలలు ఒకదాని తర్వాత ఒకటి పుడుతూ ఉన్నాయి. ఇది వ్యావహారికము.
1: సో మెనీ వేవ్స్ ఎమనేట్ ఒరిజినేట్ అవుట్ దిస్ ఓషన్.
0: ఈ వేవ్స్ ఎక్కడి నుంచి పుడుతున్నాయి?
1: వేర్ ఫ్రమ్ ఆర్ ద బోర్న్?
0: సముద్రం నుంచినే పుడుతున్నాయి.
1: బోర్న్ అవుట్ ది ఓషన్.
0: ఈ సముద్రంలో ఏ రుచి ఉంది?
1: వాట్ ఈ వాట్ టేస్ట్ ఇస్ దేర్?
0: రుచి ఈ వేవ్స్ లో కూడా ఉంటుంది.
1: ద టేస్ట్ ఆఫ్ ది ఓషన్ ఇస్ వెరీ మచ్ దేర్ ఇన్ ఎ వేవ్.
0: ఈ సముద్రంలో ఏ విధమైనటువంటి యొక్క తెలుపు ఉంది?
1: వాట్ కైండ్ ఆఫ్
0: తెలుపు ఉంది? సముద్రంలో ఏ గుణములు ఉంటున్నావో అలల్లో కూడా అదే గుణములే ఉంటున్నాయి.
1: ద క్వాలిటీస్ ఆఫ్ ది ఓషన్ ఆర్ వెరీ మచ్ దేర్ ఇన్ వేవ్స్.
0: కాబట్టి పారమార్థికమైనటువంటి సముద్రం నుంచి వ్యావహారికమైనటువంటి అలలు మనం పుడుతున్నాయి.
1: దేర్ ఫోర్ అవుట్ ఆఫ్ ది స్పిరిచువల్ ఓషన్ దేర్ స్టార్ట్స్ ద వేవ్స్ ఆఫ్ వరల్డ్ లైఫ్.
0: ఈ యొక్క వ్యావహారికమందు కూడాను పారమార్థికమైనటువంటి భావాలు ఉండాలి.
1: సో ఈవెన్ ఇన్ దిస్ వరల్డ్ లైఫ్ వీ షుడ్ కీప్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ బిహైండ్.
0: ఈ వ్యావహారికమందు కూడాను ప్రాతిభాసికము నురుగుంటుండాలి.
1: దెన్ వి ఫైండ్ ద ఫోమ్ ప్రాతిభాసిక.
0: కనుకనే సముద్రమునందు అలలయందు నురుగునందు ఒకే గుణం ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ద ఓషన్ ద వేవ్ అండ్ ద ఫోమ్.
0: అప్పుడే ఇది సముద్రం అలలు అని చెప్పడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ యు కెన్ కాల్ ఇట్ ఇట్స్ ఎ వేవ్.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: సచ్చిత్ ఆనందం అనేటువంటి ఓషన్ నుంచి కూడాను మానవత్వం అనేటువంటి అలలు పుట్టేది.
1: Out of this ocean of Satchidananda, the being, awareness and bliss, you find the waves of mankind. So everyone must possess this Satchidananda.
0: Sat anaga emiti?
1: What is Sat?
0: Being.
1: Sat is being.
0: Chit anaga emiti?
1: What is Chit?
0: Awareness.
1: Awareness.
0: Ee rendinti oka ekattamu aanandamu.
1: The combination of the two is ananda, bliss.
0: కనుకనే మనం ఆనందాన్ని కోరుతున్నాము.
1: యూ వాంట్ టు బి బ్లిస్ఫుల్.
0: చిత్ అనేటువంటిది మనలో ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అవేర్నెస్ ఇన్ యూ.
0: సత్ అనేటువంటిది కూడా మనలోనే ఉంటుండాలి.
1: ద బీయింగ్ ఈజ్ ఇన్ యూ.
0: కనుకనే మన బాబా అనేటువంటి పదంలో ఉండే ఈ యొక్క సత్యాన్ని మీరు గుర్తించవచ్చును.
1: యూ కెన్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఇన్ ది వెరీ నేమ్ బాబా.
0: బాబా డబుల్ డిగ్రీ, BA BA.
1: బాబా హ్యాస్ గాట్ డబుల్ డిగ్రీ, BA BA.
0: బి ఫస్ట్ బి బ్లిస్, బీయింగ్
1: ఫస్ట్ బి బీయింగ్,
0: being
1: be
0: awareness,
1: a awareness,
0: b bliss,
1: b bliss,
0: a
1: ananda.
0: Chusava sat chit ananda swarupamainatundi ee baba.
1: Baba is the very embodiment of Satchidananda, being, awareness and bliss.
0: Prati manavuni endukunu ee nak naligintu yokka tattvam untunnayi.
1: In every man, in every creature, there is this
0: spirit of Satchidananda.
1: We see many people die in front of us.
0: Kani nenu untanu ani namuthunnadu.
1: But one feels that he is permanent.
0: Anaga ade being cheptundadi. Mare neevu chachetunte vaadu kaadu.
1: You are not.
0: Ee deham potundadi. Neevu chaavavu.
1: It's the body that dies, but not you, the spirit.
0: కనుకనే ఆత్మ సత్యమైనటువంటిది నిత్యమైనటువంటిది.
1: సో దిస్ ఆత్మా ఇస్ పర్మనెంట్
0: ట్రూత్.
1: ఇట్ హస్ నో డెత్.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ దేహానికి కూడాను అలాంటి తత్వం రావాలి.
1: ద బాడీ ఆల్సో షుడ్ నో దిస్ నేచర్.
0: అంటే ఏమిటి, దేహం చావకుండా ఉండాలా? కాదు, దేహం పోయినా తిరిగి జన్మం లేదు.
1: ఈవెన్ ఇఫ్ ది బాడీ డైస్ వన్ విల్ నాట్ బి బోర్న్ అగైన్.
0: అట్టి దైవ ప్రేమ అనేటువంటి అమృతాన్ని తాగినటువంటి వాడికి నో జన్మం, పునర్జన్మ నవిద్యతే.
1: Therefore, the one who drinks the nectar of the divine grace will not be born again.
0: Punarapi jananam, punarapi maranam. Adi kaadu manaku.
1: His life should not be the repeated life after life.
0: Odle ginja untundari.
1: Here you find a paddy.
0: Ee paddy ni mattilo veste,
1: if you just sow it in the soil,
0: punarapi jananam, punarapi maranam.
1: As paddy grains are sown, they grow again and again.
0: Aa husk teesivesendi.
1: Remove the husk.
0: మట్టిలో పెట్టండి.
1: కీప్ ఇట్ ఇన్ ద గ్రౌండ్.
0: పునర్జన్మ నవిద్యతే.
1: ఇట్ విల్ నెవర్ స్ప్రౌట్ అప్. ఇట్ విల్ నెవర్ జర్మినేట్.
0: రాదు ఇంక జన్మ.
1: ఇట్ విల్ నాట్ బి బోర్న్ అగైన్.
0: ఆ హస్కే మన యొక్క అభిమానము.
1: సో దిస్ హస్క్ ఆఫ్ ది ప్యాడీ గ్రెయిన్ ఇస్ అవర్ అటాచ్మెంట్.
0: అభిమానం అనే హస్క్ ఉండినంత వరకు కూడాను మనకు పునరపి జననం, పునరపి మరణం.
1: సో లాంగ్ దేర్ ఇస్ ది హస్క్ ఆఫ్ అటాచ్మెంట్, వీఆర్ బౌండ్ టు బి బోర్న్ అగైన్.
0: కనుకనే శంకర్ల వారు కూడా చెప్పాడు.
1: సో శంకర్ సెడ్,

0: When death is at your doorstep, your grammar will not come to your rescue. Oh fool, chant the name of God. Hari Govinda, Hari Govinda.
1: Oh manda buddhi.
0: Oh dull-headed dunce.
1: Oh doubt buddhi.
0: Oh doubting fellow.
1: నీవు ఏమాత్రం కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఈవెన్ ఇట్ ఫ్రేజ్.
1: హరి గోవింద,
0: హరి
1: గోవింద,
0: రిపీట్ గాడ్స్ నేమ్, హరి గోవింద.
1: దైవాన్ని స్మరించు,
0: థింక్ ఆఫ్ గాడ్.
1: దైవ ప్రేమను నీవు అనుభవించు,
0: ఎక్స్పీరియన్స్, ఎంజాయ్ గాడ్.
1: అమృతాన్ని నీవు ఆరగించు,
0: ఆల్సో డ్రింక్.
1: ఆనందాన్ని అనుభవించు,
0: బి బ్లిస్ఫుల్.
1: అన్యులకు పంచు,
0: షేర్.
1: ఆనందాన్ని నీవు అనుభవించడానికి ప్రయత్నించు.
0: అండ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎంజాయ్ గాడ్స్ బ్లెస్. ఇది
1: మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
0: దిస్ ఇస్ ది చీఫ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: సంపాదించాను, ఇండ్లు కట్టాను, అది చేశాను, ఇది చేశాను, ఏం చేసి ఏం ప్రయోజనము?
0: Not that you have earned money, that you construct a house. As you leave this world, you must go empty-handed. You cannot take even a minute thing. If there is possibility to take fistful of sand, there will be no sand in Bharat at all.
1: తాను కట్టిన ఇంటిలో కూడా ఆ యొక్క దేహాన్ని ఉంచారు ఎవరు.
0: The body will not be kept in this house where which is built by him. It will be kept outside.
1: ఇలాంటిది ఈ దేహం.
0: దిస్ ఇస్ ద బాడీ.
1: కానీ అలాంటి దేహంతో మనం సాధించవలసిన దాన్ని మంచిగా సాధించాలి.
0: బట్ విత్ దిస్ బాడీ వి షుడ్ అచీవ్ వాట్ వి హావ్.
1: దేహం అమృతము, కానీ మనసు, ఆత్మ అమృతము.
0: బాడీ ఇస్ అమృత ఫాల్స్, బట్ ఆత్మ ఇస్ అమృత నెక్టర్ అండ్ ఇమ్మోర్టల్.
1: అమృతమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడపాలి.
0: సో లీడ్ అన్ ఇమ్మోర్టల్ లైఫ్.
1: ఏమిటి ఆ అమృతం జీవితం?
0: వాట్ ఈస్ దట్ నెక్టర్ ఐన్ లైఫ్?
1: దైవ ప్రేమకు పాత్రులు కావాలి.
0: వీ షుడ్ డిసర్వ్ గాడ్స్ లవ్.
1: అది ఒక్కటి ఉంటే ఇంకెన్నైనా మనం సాధించవచ్చు.
0: విత్ గాడ్స్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక
0: సో
1: విద్యార్థులు,
0: స్టూడెంట్,
1: ఈ విద్యతో పాటు,
0: అలాంగ్ విత్ యువర్ స్టడీ,
1: ఈ విజ్ఞానంతో పాటు,
0: అలాంగ్ విత్ యువర్ సైన్స్,
1: మీ యొక్క డిస్క్రిమినేషన్ తో పాటు,
0: విత్ యువర్ డిస్క్రిమినేషన్,
1: మీ ఆత్మతత్వాన్ని కూడా నువ్వు ఎరగాలి.
0: యూ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ఆత్మ.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం అని.
0: The spiritual knowledge is supreme of all the forms of knowledge. The secular knowledge is just like a small lake or river. All rivers merge ultimately in an ocean.
1: సముద్రము ఆధ్యాత్మిక విద్య.
0: Ocean is spiritual knowledge.
1: నదీనాం సాగరోగతిహి.
0: All rivers merge in ocean.
1: ఈ నదులకు మరొక చోట స్థానం లేదు.
0: Rivers don't go anywhere.
1: అయితే
0: however,
1: ఈ నదులకు కొన్ని గట్లు పెట్టాలి.
0: However, every river should have certain bunds.
1: దీనికి గట్టు లేకపోతే
0: without bunds,
1: ఎట్ట ప్రవహిస్తుందో, ఎన్ని కొంపలు ముంచుతుందో, ఎన్ని గ్రామాలు ముంచుతుందో, ఏమి ప్రమాదం చేస్తుందో ఎవరు చెప్పడానికి వీలు.
0: River without bunds may flow in any direction so that the whole area is maroon.
1: చాలా వేగంగా పోతుంటది.
0: Because this flow of life runs very fast.
1: చాలా డీప్ గా ఉంటుంటది, లోతుగా ఉంటది.
0: It is so deep.
1: కనుక ఇలాంటి ప్రవాహాన్ని మనం సముద్రంలో చేర్చాలంటే ఏం చేయాలి?
0: వాట్ షుడ్ వి డూ ఇన్ ఆర్డర్ టు మర్జ్ ఇన్ ఓషన్?
1: ఇటువైపున ఒక గట్టు, ఇటువైపున ఒక గట్టు కట్టుకోవాలి.
0: వి మస్ట్ హావ్ వన్ బండ్ దిస్ సైడ్, అనదర్ ఆన్ ద
1: అదర్ సైడ్. అది అష్టాక్షర నామము.
0: దట్ ఈస్ ఎయిట్ లెటర్డ్ నేమ్.
1: సంశయాత్మ వినశ్యతే, ఇది అష్టాక్షర నామం. సంశయాత్మ వినశ్యతే, నిస్సంశయంగా ఉంటుండాలి. సంశయానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: సంశయం కాకుండా సంశయాత్మ వినశ్యతే ఇస్ వన్ బండ్, ఎయిట్ లెటర్ వన్, నెవర్ గివ్ స్కోప్ ఫర్ డౌట్స్.
1: ఒకవైపున ఆ సంశయాత్మ వినశ్యతే,
0: సో వీ షుడ్ బి డౌట్లెస్ ఆన్ వన్ సైడ్.
1: రెండవది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇది 8 అక్షరాలు.
0: ద సెకండ్ బండ్ ఆన్ దిస్ సైడ్ ఇస్ 8 లెటర్డ్, శ్రద్ధావాన్ లభతే.
1: శ్రద్ధ ఒకవైపున, నిస్సంశయం ఒకవైపున, ఈ రెండు కట్టు కట్టిందంటే ఈ యొక్క జీవితం అనే ప్రవాహం నేరుగా పోయి అనుగ్రహం అనే సాగరంలో చేరిపోతుంది.
0: Therefore with the two bonds on either side, doubtlessness on one side, steadfastness on another side, this river will flow and merge in the grace of ocean.
1: ఎన్ని జపంలో చేస్తున్నారు?
0: We do japa now.
1: ఎన్ని శ్రవణంలో చేస్తున్నారు?
0: We listen to many things.
1: ఎంత ధ్యానంలో చేస్తున్నారు?
0: We meditate.
1: కానీ ఈ నది ముందుకు పోవటం లేదు.
0: But we don't march forward.
1: కారణం ఏమిటి?
0: Why?
1: భౌతికమైనటువంటి దీంతో నువ్వు చేస్తున్నావు.
0: దాట్స్ ఆల్ ఫిజికల్ యాక్టివిటీ.
1: ఇదంతా కూడా నువ్వు కేవలం టేప్ రికార్డు, గ్రామ్ఫోన్ ప్లేట్ వంటివి.
0: ఇట్ ఈస్ లైక్ ఎ టేప్ రికార్డ్ అండ్ గ్రామ్ఫోన్ ప్లేట్.
1: ఆ గ్రామ్ఫోన్ ప్లేట్ పాడే సమయంలో ఏడుస్తుంది.
0: గ్రామ్ఫోన్ ప్లేట్ యాజ్ యు లిసన్ టు ఇట్ యు
1: కానీ దాని చూసి ఏమైనా ప్లేట్ ఏమైనా ఏడుస్తుందా?
0: బట్ గ్రామ్ఫోన్ ప్లేట్ విల్ నాట్ క్రై.
1: కనుక ఏ నిమిషంలో ఎప్పుడు జరుగుతుందో,
0: వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ మూమెంట్,
1: ఏ నిమిషానికి ఏమి జరుగును, ఎవరు ఊహించెదరు,
0: Who can imagine what is kept in store for you at what moment?
1: Next minute.
0: At what moment of time what is going to happen? Who can imagine? So we should be very careful every minute, every moment of time.
1: Jagrata, jagrata, jagrata.
0: Therefore, be careful every moment.
1: Your vice chancellor
0: said.
1: Adi Shankarla vishayame chala baga cheppadu.
0: He also explained Adi Shankara's
1: philosophy. Atanu Kaladi anetuvanti chinna gramamlo puttinatuvanti vadu.
0: He was born in a village by name Kaladi.
1: Kani atanu peetadhipatiga chesinappudu.
0: But when he is made head priest.
1: Adi Shankaralaku etti ahankaramu ledu.
0: Adi Shankara had no place of ego.
1: Ledu.
0: No attachment.
1: Etti asuyalu ledu.
0: No jealousy.
1: Kani tarvata vachinatuvanti varikanta kuda madhya madhya varikanta ivanni praveshistu vachayi.
0: But the followers thereafter, they had all these traits.
1: శంకరాచార్యులు ఇది కనుక్కున్నాడు.
0: శంకరాచార్య కుడ్ నో
1: ఈ మఠములకు ఒక పద్ధతి పెట్టాలి.
0: హీ వాంటెడ్ ఎ ప్రొసీజర్ టు బి అడ్హియర్డ్.
1: ఇటువైపున ద్వారం దగ్గర ఒక వాచ్మ్యాన్, అటువైపున ఒక ద్వారం దగ్గర ఒక వాచ్మ్యాన్.
0: హీ అసైన్డ్ ద జాబ్ టు వన్ పర్సన్ టు సర్వ్ ఎస్ వాచ్మ్యాన్ వన్ సైడ్ అండ్ అనదర్ ఆన్ ద అదర్ సైడ్.
1: దండం చేతిలో పట్టుకోవాలి.
0: అండ్ వన్ షుడ్ హోల్డ్ ద స్టిక్ ఆన్ హ్యాండ్.
1: రెండు నిమిషాలకు వాడు ఇటువైపున వీడు అటువైపున ఒక వాక్యాన్ని చెప్తూ పోవాలి.
0: So for every 2 minutes they should move in the opposite directions, repeating one sentence.
1: ఈ మూడవ శంకరాచార్యులు వచ్చాడు.
0: Then came the third శంకరాచార్య.
1: ఆయన అనుకుంటున్నాడు, ఆహా ఇంత భూములు ఉన్నాయి నాకు, ఇంత ఇదిగా ఉంటుంది, ఇంత ప్రజలంతా నన్ను ఆకర్షిస్తున్నారు, ప్రజలంతా కూడా నన్ను ఆరాధిస్తున్నారు అని కొంచెం అహంకారంగా తలుచుకుంటూ వచ్చాడు.
0: సో మెనీ రూమ్స్
1: నుంచి వచ్చాడు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అనుకుంటూ వచ్చారు.
0: Then immediately there appeared two people walking in the opposite direction, repeating be careful.
1: Tu poyaru o shankarla vara ee ahankaraniki avakasam ivvadu, jagrata jagrata jagrata jagrata ani aa pyuns hecharistu vacharu.
0: It only means they were cautioning him, never be egoistic, be careful.
1: Adiye meelo kudunu atti jagrata undali.
0: You should have that kind of caution.
1: Bhagavantuni naamam aneetvanti okka thread tho,
0: with the thread of God's name,
1: rope,
0: with the rope of God's
1: thread,
0: not thread rope,
1: long one, it will be very strong rope.
0: This name is a strong rope.
1: ఈ నామం అనేటువంటి త్రాడుతో,
0: with this rope of God's name,
1: నామి అనే భగవంతుని కట్టి,
0: and you have to bind the God himself,
1: నాలుక అనే గూటానికి బాగా బిగించాలి,
0: and the tongue must be tied up to a post tightly.
1: కనుకనే ఈ నామం అనేటువంటి త్రాడు నాలుక అనేటువంటి గూటానికి చక్కగా కట్టేస్తే భగవంతుడు మీ దగ్గర నిలిచిపోతాడు.
0: అండ్ దేర్ ఫోర్ దిస్ రోప్ ఆఫ్ గాడ్స్ నేమ్ టైడ్ అప్ టు దిస్ టంగ్
1: నామము త్రాడు,
0: అండ్ గాడ్స్ నేమ్ ఇస్
1: రూపము,
0: అండ్ గాడ్ ఇస్ ఫార్మ్,
1: కూటము నాలుక,
0: అండ్ ఇట్స్ ది టంగ్ దట్ ఇస్ ద పోస్ట్ హియర్.
1: కనుక మీకు నాలుక కట్టి వేయాలి.
0: సో హ్యావ్ టై అప్ దిస్ టంగ్.
1: జిహ్వే
0: ద టంగ్
1: రసగ్ని
0: నోస్ ది టేస్ట్
1: మధుర ప్రియత్వం
0: కెన్ స్పీక్ స్వీట్ వర్డ్స్
1: హితం త్వం
0: ఇన్ ఎ పాలెటబుల్ వే
1: పరమం వదామి. ఆ పవిత్రమైనటువంటి ఇది చెప్తున్నాను,
0: ఇట్ ఈ సీక్రెట్ థింగ్ ఐఎమ్ టెలింగ్ యు.
1: ఆవర్ణయేథ

0: ఆ మధురాక్ష్యం ఏమిటి తెలుసునా?
1: యు నో వాట్ దోస్ స్వీట్ వర్డ్స్ ఆర్?
0: గోవింద దామోదర మాధవేతి.
1: దోస్ స్వీట్ లెటర్స్ ఆర్ దీస్ గోవింద మాధవ.
0: అంత మధురమైనటువంటివి.
1: దట్స్ సో స్వీట్.
0: కనుకనే మాధవుడు అన్నారు.
1: ఈజ్ మాధవ.
0: మాధవుడు అంటే ఏమిటి?
1: హూ ఇస్ మాధవ?
0: మా అనగా మాయా.
1: మా
0: అనగా లక్ష్మి.
1: లక్ష్మి.
0: మా అనగా భూమి.
1: అర్త్.
0: కాబట్టి భూమికి లక్ష్మికి ఈ యొక్క వేదములకు ధవుడు.
1: సో
0: ధవుడు అనగా భర్త.
1: ధవ మీన్స్ మాస్టర్.
0: మాస్టర్.
1: మాస్టర్.
0: ఇతని అధికారి.
1: హీ హస్ గాట్ అథారిటీ.
0: ధవ లక్ష్మికి అధిపతి.
1: ఈజ్ ద మాస్టర్ ఆఫ్
0: భూమికి. మాస్టర్.
1: మాస్టర్ ఆఫ్ అర్త్.
0: చూసావా? మాధవుడు మాయకు హస్బెండ్.
1: He is the husband of this illusion.
0: కనుక మాధవ అనేటువంటి పదములకు ఇంత అర్థం ఉంటుండాలి.
1: The word Madhava has got lot of meaning.
0: అనగా మాయకు తాను యజమానుడుగా ఉన్నాడు.
1: He is the master of this illusion.
0: లక్ష్మికి తాను యజమానుడుగా ఉన్నాడు.
1: The master of wealth.
0: ప్రకృతికి తాను యజమానుడుగా ఉంటున్నాడు.
1: The master of this nature.
0: అటువంటి యజమానుడిని మనం పట్టినప్పుడు సర్వము మనకు వశమైపోతుంది.
1: When once you submit yourself to the master, you can have anything else.
0: దామోదర మాధవేతి.
1: గోవింద దామోదర మాధవ.
0: ఓ నాలుక,
1: ఓ టంగ్,
0: జాగ్రత్తగా విను.
1: లిసన్ కేర్ఫుల్లీ.
0: జిహ్వే,
1: ఓ టంగ్.
0: రసగ్ని,
1: వన్ దట్ నోస్ టేస్ట్.
0: రసం తెలిసినటువంటి దాని రుచి తెలుస్తుంది నీకు.
1: యు నో ది టేస్ట్.
0: మధుర ప్రియత్వం. ఎంత మధురం పలుకుతావు నీవు.
1: హౌ నైస్, హౌ స్వీట్లీ యు టాక్.
0: నీవు చాలా గొప్పదానివి.
1: యు ఆర్ రియల్లీ గ్రేట్.
0: నీ దగ్గర ఉన్నటువంటి మహాగుణములు దేనికి లేవు.
1: గ్రేట్ క్వాలిటీస్ ఇన్ యూ ఆర్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
0: ఏదైనా ఒక పదార్థం నాలుగు పైన పెట్టినప్పుడు
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ
0: తీయంగా మధురంగా ఉంటుంటే నేను అనిపించకూడదు.
1: ఇఫ్ ఎనీ డెలీషియస్ ఐటమ్
0: సర్వాంగానికి సప్లై చేసేటువంటి విశాల హృదయమైనటువంటి స్టమక్ కు అందించాలి అని మింగివేస్తుంది.
1: ద టంగ్ ఫీల్స్ దట్ ఇట్ షుడ్ నాట్ కీప్ ది ఫుడ్ టు ఇట్ సెల్ఫ్ బట్ ఇట్ సప్లైస్ టు ది ఎంటైర్ బాడీ.
0: చేదుగాను రుచిహీనంగా ఉంటుంటే ఇది మనకొద్దు అని బయట పారేసేస్తుంది.
1: బట్ if that item, the food partaken, is bitter and tasteless, it will be spitted out.
0: Inka deeni yokka chama.
1: Forbearance.
0: Chama satyam.
1: Forbearance.
0: Chama vedam.
1: It is Veda.
0: Chama dharmamu.
1: It is dharma.
0: Chama yogamu.
1: It is yoga.
0: Chama yajnamu.
1: Yajna.
0: Chama sarvasvambu sarvalokamulandu.
1: Forbearance is everything in all the worlds.
0: Aa chama okka naluku maatrame untundadi.
1: It is this forbearance that the tongue has.
0: Yes, Lord.
1: How?
0: దంతములు ఉన్నాయి, 32 దంతములు, చాలా సూటిగా ఉంటున్నాయి, మంచి కత్తుల వలె ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ షార్ప్ టీత్ లైక్ స్వోర్డ్స్. 32
0: దాని మధ్యలో వెరీ సాఫ్ట్ టంగ్ ఉంటుండాలి.
1: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ 32 షార్ప్ టీత్ దేర్ ఇస్ సాఫ్ట్ టంగ్.
0: ఏ కొంచెం అటు ఇటు తెలిపోయినా కట్ చేస్తాయి టంగ్.
1: ఏ స్లైటెస్ట్ స్లిప్ విల్ కట్ ది టంగ్.
0: ఇలాంటి చాలా దుర్మార్గుల మధ్యలోపల తని నాలుక జీవిస్తుంటుండాలి.
1: అమాంగ్ సరౌండెడ్ బై ది వికెట్ పీపుల్ టంగ్ ఈజ్ లీడింగ్ ఏ లైఫ్ సాఫ్ట్ లైఫ్.
0: జీవించాలి.
1: యూ షుడ్ బి లైక్ దాట్.
0: దుష్టుల మధ్యలోపల కూడాను నాలుక వలె జీవించాలి.
1: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ వికెట్ పీపుల్ లీడ్ ది లైఫ్
0: సాఫ్ట్ లైఫ్. మధ్యలోపల విభీషణుడు ఏ విధంగా జీవించాడు అట్లా జీవించాలి.
1: జస్టిస్ విభీషణ lived in the midst of the demons.
0: నాలుకు ఈ యొక్క ఓపిక కలగటం చేత ఎంత కాలమైన నాలుకు ప్రమాణం దేవుడు.
1: ద టంగ్ హస్ గాట్ సచ్ ఎ మైటీ పేట్.
0: కానీ మొట్టమొదట పడిపోయేది మన పండ్లే.
1: సో ఇట్స్ ఓన్లీ టీత్ దట్ ఫాల్ డౌన్
0: ఫస్ట్. ఆ దుర్మార్గాలే మొట్టమొదట పడిపోతాయి.
1: సో ది వికెట్ పీపుల్ ఫాల్ డౌన్ ఫస్ట్.
0: శాంతం కలిగినటువంటి నాలుక ఎప్పటికీ ఒకే రీతిగా ఉంటుంది.
1: ద టంగ్ దట్ సింబలైజెస్ పీస్ రిమైన్స్ పర్మనెంట్లీ.
0: అంతేకాదు చాలా గౌరవమైనటువంటి నాలుక.
1: బట్ ది టంగ్
0: ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఇంకొక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఇంకొక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఈ యొక్క క్యాట్ ర్యాట్ మాదిరి సంచారం చేయదు.
1: ద టంగ్ విల్ నాట్ విజిట్, విల్ నాట్ గో రౌండ్ ద రూమ్ టు రూమ్ లైక్ క్యాట్ అండ్ ర్యాట్.
0: ఏ మాటలు వచ్చినా, ఎంత ప్రమాదం వచ్చినా, ఎంత ఆనందం వచ్చినా తన నోటిలో తానే నిలుచుకుంటుంది. కానీ ఆయన ముందుకు ఏ మాత్రం రాదు.
1: ఎనీ వర్డ్ ఇట్ మై టచర్,
0: తన ఇల్లు వాకలి దాటి బయటకే రాదు పాపం.
1: ఎనీ వర్డ్ ఇట్ మై టచర్, ఎనీ సిచ్యువేషన్ ఆఫ్ డేంజర్ అండ్ కాషన్, ఇట్ విల్ జస్ట్ రిమైన్ వేర్ ఇట్ ఈజ్.
0: ఎప్పుడు ఎంత మాటలు మాట్లాడినప్పటికీ నాలుగు బయటకు రాదు.
1: You may speak for any length of time, tongue will not come out.
0: దాని గౌరవంగా ఉంటుంటది.
1: It keeps up its own respect.
0: ఆ గౌరవాన్ని పెంచుకోవాలి.
1: Keep up that.
0: అందువల్లనే జిహ్వే రసగ్ని మధురప్రియత్వం. ఎంత గొప్పదానివి నీవు.
1: How noble, how great you are.
0: కనుకనే అట్టి నోబెల్ ప్రైజ్ మనం పొందాలి.
1: So we should get that noble prize of that type.
0: ఆ నోబెల్ ప్రైజ్ ఈ నాలుగు మనం తెప్పించాలి.
1: అండ్ వి షుడ్ సీ దట్ ద టంగ్ విన్స్ ద నోబెల్ ప్రైజ్.
0: అటువంటి నోబెల్ ప్రైజ్ ను మనం అందుకోవాలనుకుంటే,
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ దట్ నోబెల్ ప్రైజ్,
0: దైవ ప్రేమను మనం పొందాలి.
1: వీ షుడ్ డెవలప్ లవ్ ఫర్ గాడ్.
0: దైవానుగ్రహానికి పాత్రలు కావాలి.
1: వి షుడ్ ది రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: దైవ సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: రెండు అనేటువంటిది లేకుండా ఒకటిగా మనం కావాలి.
1: వి షుడ్ యూనిఫై ఎవ్రీథింగ్ ఇంటు వన్, నాట్ టూ.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: వి షుడ్ రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ లైఫ్ షుడ్ బి రిడీమ్డ్.
0: ఇది శంకర్ల వారు చెప్పిన అద్వైతం.
1: This is the doctrine of non-dualism taught by Shankaracharya.
0: Dualism ei untundakoddu.
1: There is no dualism.
0: The man with dual mind is half blind.
1: The man with dual mind is half blind.
0: He half blind ga undakoddu.
1: You should never be half blind.
0: Unte purti blind ga undu.
1: Let you be totally blind.
0: Lekapothe purti drushtini penchuko.
1: Or have vision, total
0: half
1: vision.
0: Half blind pettukunte itu itu pothavu.
1: But if you remain half blind, you don't know where you go, in which direction you walk.
0: కనుక మనము హాఫ్ బ్లైండ్ గా ఉండకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి హాఫ్ బ్లైండ్.
0: ఎప్పుడు హాఫ్ బ్లైండ్ వస్తుంది?
1: వెన్ యూ బికమ్ హాఫ్
0: బ్లైండ్. హాఫ్ బ్లైండ్ అనేటువంటి దేనికి పేరు?
1: వాట్ ఈస్ ది మీనింగ్?
0: క్రో, కాకి.
1: ఇట్ ఈస్ ద క్రో దట్ స్టాండ్స్ ఫర్ దిస్ హాఫ్ బ్లైండ్.
0: చాలా పొడవుగా వస్తుంది.
1: ఇట్ హెస్ గాట్ లాంగ్ బీ.
0: కనుక ఇటువైపు ఉండేటువంటి దాన్ని ఈ కన్ను చూడలేదు.
1: సో this eye cannot watch what is happening the
0: other side. Itu epunnetu ee kannu choodaledu.
1: And this eye cannot watch what is happening other side.
0: Sarsariki kaaki itu epu tipputuntadi.
1: Therefore the crow moves its head that side and this side repeatedly.
0: Straight ga choodaledu.
1: It will never look straight.
0: కనుక మనము అటు ఇటు తిరగటమే చెంచలత్వము.
1: సో మూవింగ్ ది హెడ్ దట్ సైడ్ దిస్ సైడ్ ఇస్ అ సైన్ ఆఫ్ వేవరింగ్ నేచర్. చెంచలత్వం
0: అనేటువంటిది ఒక క్రో గుణము.
1: దిస్ వేవరింగ్ నేచర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ క్రో.
0: ఇలాంటి అనిమల్ బర్డ్స్ ఇది మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ అనిమల్ క్వాలిటీస్.
0: ఐ ఆమ్ మ్యాన్ నాట్ అనిమల్ ఆర్ నాట్ బర్డ్.
1: We should remind ourselves, every one of us, that I am man, I am not animal, I am not bird.
0: ఇదమైనటువంటి యొక్క దృఢమైన విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకున్నప్పుడు ఈ చెంచలత్వం మనలో ప్రవేశించదు.
1: Then once we develop such a strong faith, we'll never waver.

కేశవ ఉదయ విహారి మీరా కేశవ ఉదయ విహారి.

0: శ్రీపతి భక్తి పోయే వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకమున తాపసలోక శరణ్యుడైన శ్రీపతి నామ చింతనమే చేకూర చేయు సుఖంబు మానవా, చేకూర చేయు సుఖంబు మానవా మానవా.
1: దర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్, ద వికెడ్ యాక్టివిటీస్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్. దర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ డివోషన్ టు explain exactly, you find people treading along the wrong path. There is only one refuge at the lotus feet of God. The repetition chanting the name of God will rescue us all.
0: Ujjogamulu cheya ujjogamulu cheya nuditalandaru pova gruhakrutyamunu teerchu గృహిణులెవరు.
1: ఇఫ్ ఆల్ విమెన్ ఆర్ టు గో ఫర్ జాబ్, హూ విల్ అటెండ్ టు హౌస్ హోల్డ్ వర్క్?
0: ఆలు మగలిరువురు ఆఫీసునకు పోగా పిల్లల పోషించు తల్లులెవరు?
1: ఇఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ టు అటెండ్ దేర్ డైలీ ఆఫీస్ వర్క్, who will take care of children at home?

0: If you are to go to schools and teach other children, who are going to teach your children at home?
1: పుస్తకాల్చే బట్టి పురుషుల వలె పోవ వంట ఇంటిని దిద్దు వనితలెవరు.
0: If you also attend your offices carrying the files and books, who will cook at home?
1: డబ్బు వలన కలుగు ఇబ్బంది తీరిన ఇంటి పనుల కొరత ఎంతయుండు.
0: Though the financial problems are solved, yet there is dearth, there is a lacuna at home.
1: నిజము చూడా

0: Truly speaking, working women have no trace of happiness or comfort.
1: Prema swarupulaina.
0: Embodiments of love.
1: Divyatma swarupulara.
0: Embodiments of divine atma.
1: స్త్రీలు చదవకూడదని కాదు నా ఉద్దేశం, చదవవలసింది.
0: ఇట్స్ నాట్ భగవాన్స్ వ్యూ దట్ విమెన్ షుడ్ నాట్ బి ఎడ్యుకేటెడ్, దే షుడ్ లెర్న్.
1: ఉద్యోగములు చేయవలసినదే,
0: దే షుడ్ ఆల్సో డూ జాబ్స్.
1: కానీ స్త్రీలు అందుకుంటున్నటువంటి యొక్క ఆ దివ్యమైనటువంటి యొక్క బిరుదులకు సార్థకతను అందించాలి.
0: బట్ యట్ దే హ్యావ్ టు స్టాండ్ అండ్ ఫుల్ఫిల్ దేర్ ఆబ్లిగేషన్స్, come up to the expectations of the titles they bear.
1: Mottamodati birudu grihalakshmi.
0: The first title of a woman is grihalakshmi.
1: Aa grihamunaku taginatvanti yokka saubhagyanni sausilyanni saujanyanni chekutsali.
0: She should see that there will be wealth and prosperity and the character maintained in the family.
1: Kani ime grihalakshmi kani aapisu lakshmi kaadu.
0: Woman is grihalakshmi but not office lakshmi.
1: Yemeke rendo birudu ardhangi.
0: She has second title ardhangi.
1: Evariki ardhangi? Patiki ardhangi gaani paniki ardhangi kaadu.
0: She is ardhangi half body to her husband and not to the work she does.
1: Yemeke moodava birudu illalu.
0: The third title of a woman is illaru.
1: Intiki aali kaani office ku aali kaadu.
0: She is the housewife, servant of the family, not to the office.
1: Dharmapatni nalugovadi.
0: The fourth title, dharmapatni.
1: Sarva dharmamulaku nilayamainatundi gurhamu.
0: The house is the center of all dharma, righteousness.
1: Prachina kalam nundi bharata desamunandu ప్రచార ప్రబోధన సలుగుతూ వచ్చినటువంటి యొక్క దివ్యమైన నవ్యమైన భవ్యమైన ధర్మములకు అది ఏ పుట్టినిల్లు.
0: ఫర్ ఆల్ ది నోవెల్ యునీక్ ఎవర్ గ్రీన్ పాత్ ఆఫ్ రైచువస్నెస్ ఇట్ ద హౌస్ అట్ ద సెంటర్ ఆఫ్ యాక్టివిటీ.
1: మనం ఈనాడు కాపాడవలసినటువంటిది ధర్మమును సత్యమునే కాని దేశమును కాదు.
0: Today what we have to uphold and protect are these two, righteousness and truth, and not the country.
1: Satya dharmamunu manam kaapadinappudu avye deshanni kaapadtayi.
0: When once the truth and righteousness are protected, they will protect the country in turn.
1: Kanuka mana grihamunandu dharmavibharana cheyali.
0: Therefore in our home we should see there will be dharma.
1: Grihamanaga kevalam samanyamainatundi kaadu.
0: A home is not an ordinary one.
1: Valadanna sadgrandha పఠన కష్టములేక పలు శాస్త్రములు నేర్పు పాఠశాల.
0: ఎ హోమ్ ఈజ్ ఎ స్కూల్ వేర్ దెర్ విల్ బి లర్నింగ్ ఆఫ్ సీక్రెట్ టెక్స్ట్.
1: శ్రమలేక తమయంత సర్వంపు సమకూర్చు ఆనందమొసగు విహార భూమి.
0: ఎ హోమ్ ఈజ్ ద సెంటర్ of pleasure and comfort and conveniences where you'll have everything without any exertion.
1: Ajaharadulanaina aadimpagala bhavya mahima cheyakuchu sanmantra shala.
0: A home is so charismatic that it would make even Brahman turn and dance in delight.
1: Pati gruhambe satulaku paathashala.
0: It is the home where the husband stays is the school for the wife.
1: Mana grihamu oka aadarshamainatuvanti oka paathashala.
0: Home is an ideal school for learning.
1: Desamunu uddharimpa chesetuvanti oka dharmamunaku nilayamu.
0: It is the center of dharma that works for the emancipation of the country.
1: Lokanni samrakshinchetuvanti oka satya deepamu veligetuvantidi ee grihamu.
0: Home is the light of truth that will hold and protect the world.
1: Kanuka enni chaduvulu chadivinappatikini enta adhikaram cheyabattinappatikini mottamota tana gruhamunu sarididdukovatam streela yokka pratyekamaina kartavyam.
0: Therefore women should understand, no matter of their education or the position of authority they occupy, they should protect the home first.
1: Aneka velu lakshalaku kottaku sambandhinchinatundi vidyarthulaku లేక పసిపాపలకు మాతృమూర్తి అయినటువంటిది ఈ తల్లి.
0: For all the thousands and lakhs of the children that go to schools, it's the mother who is the first teacher.
1: పుట్టిన ప్రతి బిడ్డకు కూడాను తల్లియే ప్రథమ గురువు.
0: It's the mother who is the first teacher to every child.
1: అట్టి గురువు తమ బిడ్డలను వదలి పరబిడ్డలకు బోధించడానికి వెళ్ళినప్పుడు ఇది తమ గృహం ఏ గతి కాగలదు?
0: If mother, the first teacher, is to leave her home and teach other children, who will take care of her own children?
1: భారతీయ స్త్రీకి ప్రధాన కర్తవ్యము, ముఖ్యమైన ఆదర్శము, లక్ష్యము తమ గృహమును తాను చక్కదిద్దుకోవటమే.
0: The first and the foremost, the responsibility and the ideal for everyone is to set right one's own family.
1: యావత్ ప్రపంచమునకుడును గృహమునే ఆధారభూతమును.
0: It is the home which is the foundation for the entire world.
1: ఇల్లు బాగుపడితే జగత్తంతా బాగుపడుతుంది.
0: If the home is set right, the whole world would be perfect.
1: ఈ దృశ్య కల్పితమైన జగత్తునందు ఎన్ని సౌభాగ్యములు, ఎన్ని సంతోషములు, ఎన్ని ఆహ్లాదములు, ఎన్ని ఆనందములు అనుభవించినప్పటికీ ఇంటిలో ఆనందమే లేకపోతే అది ఒక పెద్ద నరకం వలె తోస్తుంది.
0: There might be present a lot of comfort and joy and pleasure in the outer world. If there is no happiness at home, it is a very hell.
1: కనుకనే ఇల్లే స్వర్గము.
0: Therefore the home is the very heaven.
1: మన గృహమే కైవల్యము.
0: It is the very paradise.
1: ఇలాంటి ఇందును మొట్టమొదట సర్దిద్దుకోవటము స్త్రీల యొక్క ప్రధాన కర్తవ్యము.
0: సో ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఉమెన్ టు సెట్ హర్ హోమ్ రైట్.
1: అందువల్లనే మన భారతీయుల్లో ఆంధ్రులు చెప్పుకుంటారు ఇల్లు గెలిచి రచ్చగలిచమన్నారు.
0: Therefore in Andhras they also say this, that one has to be well at home and then think of the rest later.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలందై కూడాను గృహలక్ష్మి వల్లనే ఇవి అభివృద్ధి కాంచినాయి.
0: Since ancient times, the glory and the prestige of the country depends on the woman.
1: Gata jeevudagu patin bratikintiyemu gelche savitri bharata sadvikade.
0: Savitri, who brought her dead husband back to life, she is a woman of the sacred land.
1: Tana satya mahimache దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ కాదే.
0: బికాస్ ఆఫ్ ద మిస్టరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ ద వన్ దట్ హూ కుడ్ ప్యాసిఫై ది ఎంటైర్ ఫ్లేమ్ చంద్రమతి బిలాంగ్స్ టు భారత్.
1: కుల సతీత్వము అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధర జాతగాదే.
0: Sita, who could prove to the entire world her character by passing through the test of fire, belongs to this Bharat.
1: Kinisi durmada kiratiyu bhudigavinche damayanti bharata ramanigade.
0: Damayanti, who could set all her enemies down, who could kill, also belongs to this country Bharat.
1: Sagara veshti tasmatalamuna bharata dhati pativrata prabhava bhava సంపన్నతకు గానే పంట భూమి.
0: ఫర్ ఆల్ ద ప్రెస్టీజ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ కంట్రీ ఇస్ ద భారత్ ఇస్ ద సెంటర్.
1: అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే.
0: ఫర్ ఆల్ ది కంట్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్
1: ఉపాధ్యాయి కాదు.
0: ఫర్ ఆల్ ది కంట్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్ భారత్ ఈజ్ ద టీచర్.
1: ఇంతటి గొప్ప కీర్తిని సాధించినటువంటి పవిత్రమైనటువంటి భారతదేశం నందు ఆవిర్భవించినటువంటి యొక్క స్త్రీల యొక్క జన్మమే జన్మము.
0: Therefore, it is the life of woman that's really redeemed, who maintains the sanctity and the reputation of the family.
1: పవిత్రమూర్తి చిరకాలమునందు కూడాను శాశ్వత కీర్తిని సాధించినటువంటి యొక్క గంగానది మాతృభూతి కాదా?
0: The sacred Ganges is the very mother.
1: Gomata, Bhumata, Vedamata, ee matalu yokka nilayamu Bharat desamu kada?
0: Is not the Bharat which is the center or the mother of the cow mother and also mother of this mother earth?
1: Itti pavitramainatundi matramurtulaku nilayamainatundi ee Bharat desamunandu ee naadu streelu kevalamu tama kartavyanni visvarinchi తాను అనేక విధమైనటువంటి బయట ప్రపంచం యొక్క విషయాలు విశ్వసించి తన యొక్క దివ్యత్వాన్ని తాను కోల్పోవటము ఇది సరి అయినటువంటి కాదని గుర్తించాలి.
0: ఎవ్రీ ఉమెన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ ద మదర్ ల్యాండ్ విచ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ హర్ గ్లోరీ అండ్ ద శాంక్టిటీ. షీ ఫర్గెట్స్ హర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆబ్లిగేషన్ టు ద ఫ్యామిలీ. ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్.
1: పరమ పావనమైన భారతావని యందు పరమ పావనమైన భారతావని యందు సహనమన్నదే మనకు సత్వగుణము.
0: ఇన్ దిస్ మోస్ట్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ద ఫర్బేరెన్స్ విచ్ ఇస్ ద బ్యూటీ.

0: దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్ది.
1: What is that nectarine feeling, the divine feeling in this country? There is no other thought which is beyond the feeling towards a mother, which is most sacred in this land.
0: మానము కంటెను ప్రాణంబే ఘనమను, ప్రాణము కంటెను మానంబే ఘనమను, మన దేశ నీతిని మంటగల్పి.
1: Here in this country, it is the character which is more important than the life. Such a noble principle.
0: అనాది కాలము నుండి కూడాను భారతదేశము అన్ని దేశమునకును ఆధ్యాత్మిక ప్రభావ తత్వము చేత శాశ్వత కీర్తిని సంపాదించి అందించినటువంటిది ఈ భారతదేశము.
1: ఇట్ ఈస్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ దట్ హెస్ పాస్డ్ ఆన్ హ్యాండెడ్ ఓవర్ ద సీక్రెట్ టీచింగ్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: నాటి మొదలు నేటి వరకు కూడాను లోక సమస్త సుఖినోభవంతు అన్నది హైందవ సాంప్రదాయము.
1: ఇట్ ఈస్ ద ట్రెడిషన్ ఆఫ్ ది సీక్రెట్ ల్యాండ్ వేర్ సిన్స్ దెన్ అండ్ నౌ వీ ప్రే ఫర్ ద వెల్ఫేర్.
0: ఈ సాంప్రదాయమును శాశ్వతంగా నిలబెట్టగై అనేక మంది ఆనాటి రాజులు, ఆనాటి పతివ్రతామతల్లులు, ఈ యొక్క స్త్రీలు కూడాను దీనికి అనేక విధమైన త్యాగములు చేస్తూ వచ్చారు.
1: Such a sacred tradition is maintained all over the generations down this day by kings and women of this land.
0: Itti anadi apramanamainatvanti yokka pramanamulanu taamu viswasinchi divyamainatvanti navyabhayamainatvanti ee bharatadeshamulo stree dharmanni ee naadu manamu uddarinchutakai kankana kattukovadaniki prayatninchali.
1: The nobility and the sacred traits of women are beyond all comparison, beyond all measure, which is divine and unique.
0: Chaduvulu chadivinanta maatrame na chaladu.
1: It's not enough if you are educated.
0: Chaduvulanniyu chadivi chaala vivekiyai magidi tannerugadu mandamatudu.
1: With all high education and knowledge, a foolish man does not know himself.
0: Yanta chaduvu chadivi ye niti unnanu heenuni gunambu manaledu.
1: With all high learning, a mean man would never give up his habit or temperament.
0: Tarachi chaduvu chaduva tarkavadame kani purna gnanam bepudu pondaledu.
1: After all this education will entertain argumentation, but you will never have the total wisdom.
0: Chaduvu chaduvi chadivi chavanganetiki chavuleni chaduvu chaduva valayu.
1: After all, we study and die ultimately. We should study and learn in order to be immortal.
0: Adhyatmika chadavu.
1: That is the spiritual learning.
0: Manavudu ee manasuto sannita sambandham undinanta kaalam kudanu ee adhyatmikam aneetundi ataniki hrudayanni hattukodu.
1: So long the activity is linked with the mind, one cannot comprehend spirituality.
0: Manasu chamatkaramainatundi.
1: Mind is mysterious.
0: దీని రూపము మరింత విశిష్టమైనటువంటిది.
1: Its form is specially significant.
0: దీని నిలయము మహాకీలకమైనటువంటిది.
1: And it has got all the hidden secret principle behind it.
0: దీని రూపము గుర్తించుటకు వీలు కానటువంటిది.
1: No one can recognize its form.
0: అన్ని రూపములు తానే.
1: It assumes all forms.
0: తాను లేనటువంటి రూపము లేదు.
1: There's no form without it.
0: యావత్ ప్రపంచమంతయు కూడాను ఈ మనసు పైననే ఆధారపడి ఉంటున్నది.
1: In fact, the whole world depends on the mind.
0: ఇట్టి మనస్తత్వాన్ని మానవుడు ఏనాడు గుర్తించునో ఆనాడే దివ్యత్వాన్ని కూడాను గుర్తించిన వాడవుతాడు.
1: That day when man understands the mind, he will be understanding the divinity.
0: మనస్సుకు రూపము లేదు.
1: Mind has no form.
0: అయితే దేనిని తాను ఆశ్రయించునో ఆ స్వరూపాన్ని పొందుతుంది.
1: However, that which it associates, it will assume that form.
0: ఈ మనసు నందు అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణములు సద్గుణములు కూడాను మిళితమై ఉంటున్నాయి.
1: There in the mind, there is a combination, mixture of good and bad.
0: పుణ్యము ఇదే అందిస్తుంది, పాపమును ఇదే చేయిస్తుంది.
1: It is responsible for the merit and the sin.
0: ఆనందమును అందిస్తుంది, దుఃఖమును చేకూరుస్తుంది.
1: ఇట్ మేక్స్ యూ బ్లిస్ఫుల్ అండ్ గ్రీఫ్ స్ట్రికెన్.
0: కన్నీరు తప్పించు, కన్నీరు తెప్పించు,
1: It will wipe out the tear and make you shed the tear.
0: Jogi bogi ga jeyu, bogi jogi ga jeyu.
1: It will make a pauper a millionaire and a millionaire a pauper.
0: Pichulu battinchu pichi bo ottunu.
1: It will make you mad and also there is a combination mixture of good and bad.
0: Punyamu ide andistundi. పాపమును ఇదే చేయిస్తుంది.
1: ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మెరిట్ అండ్ ద సిన్.

0: and a millionaire a pauper.
1: Pichulu battinchu pichivo ottunu.
0: It will make you mad and also cure your madness.
1: Ee cheyyanatvanti pani ledu.
0: There's nothing that it cannot accomplish.
1: Ee manasu anni panulu chestundi.
0: Your mind does everything.
1: Aithe దీనిని ఉపయోగించుకునేటువంటి విధానంలో ఉంటుండాలి ఈ మంచి చెడ్డ.
0: హౌఎవర్ ద గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్స్ అపాన్ ద వే యు మేక్ యూజ్ ఆఫ్ యువర్ మైండ్.
1: ఈ మనస్సు యొక్క తత్వాన్ని గుర్తించడానికి విద్యలు కాదు ఆధారము.
0: ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ దట్ విల్ హెల్ప్ యూ టు నో ద ట్రెండ్ ఆఫ్ ద మైండ్.
1: సంపదలు కాదు ఆధారము.
0: ఇట్ ఈస్ నాట్ ది ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ దట్ ద ఫౌండేషన్.
1: పదవి కీర్తులు కాదు దీనికి ఆధారము.
0: ఇట్ ఈస్ నాట్ ద నేమ్ అండ్ ఫేమ్ దట్ హెల్ప్ యూ.
1: అయితే ఎన్నో చెడ్డ గుణములు ఉంటున్నాయి మానవుని ఎందు అనుకుంటున్నాం.
0: వి థింక్ దట్ మ్యాన్ హ్యాస్ సో మెనీ బ్యాడ్ క్వాలిటీస్.
1: ఎన్నో చెడ్డ గుణములు లేవు. ఉన్నది ఒక్కటే.
0: దెర్ ఆర్ నో మెనీ బ్యాడ్ క్వాలిటీస్. ఇన్ ఫ్యాక్ట్ దెర్ ఇస్ ఓన్లీ వన్.
1: అది ఏ? ఎంత శ్రీమంతున్నైనా కూడాను ఒక్కతూరి తనకు అనేక విధమైన విపత్తులు కలిగిస్తుంది.
0: The very same factor is responsible for a millionaire to face all problems.
1: ఎంత తపశక్తి సంపన్నుడైనప్పటికీ అతన్ని ఒక్క పర్యాయం లోపల మార్చివేస్తుంది.
0: He may be one of deep penance, but he will change in a moment of time.
1: సర్వశక్తి సంపన్నుడైనటువంటి వాడిని కూడాను ఒక్క క్షణం లోపల తాను కిందికి త్రొగవేస్తుంది.
0: A man with all the capacities and potentialities will ruin
1: himself. ప్రతి భారతుని యొక్క ఇంటి యందు నిత్య సత్యములుగా ప్రకాశించేటువంటి రామాయణ భారత భాగవతమునందు ఉండేటువంటి యొక్క ప్రమాణములు ప్రతి ఒక్కరు కూడా వెనుకకు తిరిగి చూడాలి.
0: Everyone of this country should certainly go through the pages of the sacred texts like Ramayana, Bharata and Bhagavata.
1: రావణుని యొక్క శక్తి ఇట్టిది అట్టిదని ఎవరు కూడా నువ్వు గుర్తించే వీలు కాదు.
0: ది కెపాసిటీ ఆఫ్ రావణ నో వన్ కెన్ ఎస్టిమేట్.
1: 64 విద్యలు నేర్చినటువంటి వాడు రావణుడు.
0: రావణ ఈజ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ 16
1: మహాశక్తి సంపన్నుడు రావణుడు.
0: ఈజ్ మైటీ వన్.
1: తన సోదరుడైనటువంటి యొక్క కుబేరుని యొక్క రథమును కూడా నువ్వు లాక్కొని అతన్ని ఓడించినటువంటి వాడు.
0: హీ కుడ్ గ్రాప్ ద చారియట్ ఆఫ్ కుబేర్ అండ్ కాంకర్ హిమ్.
1: మహాతపస్సంపన్నుడు.
0: ఈజ్ ద వన్ ఆఫ్ డీప్ ఎనెన్.
1: కానీ అట్టి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి యొక్క రావణుని కూడాను ఒక్క క్షణం లోపల అధోగతికి తొక్కివేసింది.
0: సచ్ ఎ మైటీ కింగ్ రావణ హాస్ రూయిన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ మోమెంట్.
1: ఏది అది?
0: వాట్ ఈస్ దాట్?
1: ప్రలోపము అనగా దురాశ.
0: ఇట్స్ ఓన్లీ మీనింగ్ టూ మచ్ ఆఫ్ డిజైర్, ఎక్సెసివ్ డిజైర్.
1: ఇన్ని ఉండినప్పటికీ ఈ రావణుడికి ఏమి తక్కువ?
0: He has everything. What is that he runs short of?
1: Korani korikalu enduku koravalsi vachindi?
0: Why should he desire which he should not?
1: Itani gnanam ekkada poyindi?
0: What happened to his wisdom?
1: Itani tapasakti ekkada poyindi?
0: What happened to his penance?
1: Kani ee pralobamu ee durasha undatam chetane adanu atappatanam ayipoyadu.
0: It's only because of this excessive desire he has
1: atanu maatrame padanam kavatame kaakunda atanu rajyanni kuda nu bhasram gaavinchukunnadu.
0: In fact the whole kingdom is put to flames.
1: ఇంకా హిరణ్యకశిపుడు.
0: దెన్ హిరణ్యకశిపు.
1: ఇతనిలో లేనటువంటి శక్తి మరొకటి ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ కెపాసిటీ విచ్ ఇస్ మిస్సింగ్.
1: మా గొప్ప సైంటిస్ట్
0: హిరణ్యకశిపు ఇస్ ఎ వెరీ గ్రేట్ సైంటిస్ట్.
1: ఈనాటి విజ్ఞాన శాస్త్రజ్ఞులందరూ కూడాను అతని లోపల 1/1000 కూడాను తెలుసుకోలేనటువంటి వారు.
0: ఆల్ ద మోడర్న్ సైంటిస్ట్ ఆర్ నాట్ ఈవెన్ 1/1000 ఆఫ్ హిరణ్యకశిపు.
1: పంచభూతములను హస్తగతం గావించుకుని ఆటలాడించుకున్నాడు.
0: హీ కుడ్ కాంకర్ ఆల్ ద 5 ఎలిమెంట్స్ అండ్ ప్లే విత్ దెమ్.
1: అలాంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి హిరణ్యకశిపుడు కట్టగడపటికి ఈ ప్రలోపం చేతనే తాను కూడాను పతనమైపోయాడు.
0: సచ్ ఎ కేపబుల్ హిరణ్యకశిపు హాస్ రూయిన్డ్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ ది డిజైర్.
1: గొప్ప రాజనీతి తెలుసుకున్నటువంటి వాడు దుర్యోధనుడు.
0: దుర్యోధన నోస్ ది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
1: అతనికి భుజబలము బుద్ధిబలము ధనబలము కావలసినంత ఉంటుండాలి.
0: హి హస్ గాట్ ఆల్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద వెల్.
1: ఇన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దీస్?
1: ఈ ప్రలోభమే అతనికి అతపతనము చేసింది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ హాస్ రూయిన్డ్ హిమ్.
1: కనుక ఈ పవిత్రమైన చరిత్రలన్నీ కూడా మానవునికి ఏమి బోధిస్తున్నాయి?
0: వాట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ది సీక్రెట్ హిస్టరీ?
1: దురాశ మంచిది కాదు అని ప్రబోధిస్తూ ఉన్నాయి.
0: ఇట్ టీచెస్ యూ దట్ వన్ షుడ్ నాట్ ఎంటర్టైన్.
1: ఆశలు ఉండవలసినదే.
0: Yes, you should have.
1: అనుభవించవలసినదే.
0: You should experience.
1: ఆనందించవలసినదే.
0: You should be happy.
1: కానీ మితిమీరిన ఆశ మతిహాని కలుపుతుంది.
0: But if it is too much, it will turn you mad.
1: కనుక ఇట్టి మితిమీరిన ఆశ కలిగినటువంటి యొక్క పత్రులను సరైన మార్గంలో ప్రవేశపెట్టి వారికి సరైన బోధన చేసి వారిని సరైనటువంటి మానవులుగా తీర్చిదిద్దటానికి అనేక మంది స్త్రీలు ఎంతో ప్రయత్నం జరిపారు.
0: హస్బెండ్స్ హూ హ్యావ్

0: When the husband is bad and turns to wicked
1: activities,
0: like a minister, she teaches him
1: advice. పరతులెపుడు అరయవలయు మండోదరి ఎట్లు భువిని.
0: ఎవ్రీ వుమన్
1: ఆ పతికి ఎన్ని హితములు బోధించింది, ఎన్ని విధములుగా సుబోధం చేసింది, కానీ అతను వినిపించుకోలేదు.
0: మండోదరి టాట్ ఆల్ గుడ్ థింగ్స్ టు రావణ, బట్ రావణ డిడ్ నాట్ పే హీడ్ టు హర్.
1: ఆమె సుబోధన వల్లనే అతను 10 నెలలు బ్రతకగలిగాడు.
0: బికాస్ ఆఫ్ హర్ గుడ్ టీచింగ్ రావణ కుడ్ సర్వైవ్ ఫర్ 10 మంత్స్.
1: కనుక ఈ విధంగా ప్రాచీన కాలం నుండి కూడాను భారతీయ నారీమణులు ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శాలను నిరూపించి అందించి దేశాన్ని కాపాడుతూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ విమెన్ హ్యావ్ సెట్ ఏ సీక్రెట్ ఐడియల్ అండ్ హ్యావ్ బీన్ ప్రొటెక్టింగ్ దిస్ కంట్రీ.
1: దివ్యాత్మ స్వరూపులైన నారీమణులారా,
0: విమెన్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ సోల్ అండ్ స్పిరిట్,
1: మీరు ఈనాటి నుండి అయినా కూడాను మన గృహంలో సరైనటువంటి మార్గాన్ని అభివృద్ధిపరిచి ఆ దివ్యత్వమనేటువంటి యొక్క మొక్కను నాటి పవిత్రమనేటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
0: రైట్ ఫ్రమ్ దిస్ డే యు సీ దట్ యు ప్లాంట్ ద సాప్లింగ్ ఆఫ్ డివినిటీ అండ్ సీ దట్ ఇట్ గ్రోస్ ఇన్ యువర్
1: ఈ మనస్సు యొక్క ప్రభావాన్ని చక్కగా గుర్తించి వర్తించాలి.
0: నో ది ట్రెండ్ అండ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: మానవుని ఒక్క క్షణం లోపల దానవునిగా మారుస్తుంది.
0: It's the mind that makes the man change into a demon.
1: దానవుని ఒక్క క్షణము లోపల పశువుగా మారుస్తుంది.
0: It makes a demon turn into an animal.
1: పశువుని ఒక్క క్షణము లోపల పశుపతిగా మారుస్తుంది.
0: The very animal పశు becomes పశుపతి the Lord.
1: ఇన్ని విధములైనటువంటి శక్తి సామర్థ్యంతో సర్వల హృదయమునందు కూడాను సంచరించుచున్నటువంటి మనస్సు ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: It is the only mind, single mind, that moves about all over the body.
1: ఇట్టి మనసు యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి దాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి.
0: వన్ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్ అండ్ సీ దట్ ఇట్ వర్క్స్ అలాంగ్ ద ప్రాపర్ లైన్.
1: హే మనసా,
0: ఓ మైండ్,
1: నీవు తలచినట్టుగా నీవు వర్తించకూడదు.
0: డోంట్ బిహేవ్ యాజ్ యు థింక్.
1: నీవు ఎవరు?
0: హూ ఆర్ యు?
1: ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు.
0: యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
1: నీవు ఇంద్రుడు.
0: Your name is Indra, master of the senses.
1: మన చరిత్రలందు ఇంద్రుని అనేక విధంగా మనం వర్ణిస్తున్నాము.
0: We describe Indra in a very way.
1: ఇంద్రుడు అంటే ఏ లోకములోనో లేడు. మన ఇంద్రియమునకంత అధిపతి అయినటువంటి మనసే ఇంద్రుడు.
0: Indra is not present in a separate world. Indra is the master of the senses.
1: కనుకనే వేదమునందు చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖ ఇంద్రస్య అగ్నిస్య. మన యొక్క ఇంద్రత్వం అనేటువంటిది మన యొక్క గుణమునందే ఉంటున్నది.
0: The position of Indra lies in our character and the quality.
1: కనుకనే ఇంద్రియములకు అధిపతి అయినటువంటి ఈ మనసును మన స్వాధీనం చేసుకోవాలి.
0: Therefore we should have a control over this mind.
1: ఇట్టి ఇంద్రుడు బుద్ధికి స్వాధీనుడై ఉంటున్నాడు.
0: And Indra the mind should be under the control of the intellect.
1: ఈ బుద్ధి ఆత్మకు స్వాధీనుడై ఉంటున్నాడు.
0: Intellect బుద్ధి is under the control of ఆత్మా the soul.
1: కనుకనే బుద్ధి గ్రాహ్యమతీంద్రియం అన్ని కూడాను ఒక ఆత్మభావంతో అన్ని కూడాను మనకు వశమైపోతాయి.
0: With the feeling of the spirit you will have control over everything.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు దేశము ఏ విధమైన పరిస్థితిలో ఉంటున్నదని చిన్న పిల్లవాడికి కూడాను తెలుసు.
0: టుడే ద ప్రజెంట్ ప్లైట్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ వెరీ వెల్ నోన్ టు టైనీ
1: చైల్డ్. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నప్పటికీ భయంకరమైనటువంటి దృశ్యములే మనకు గోచరిస్తున్నాయి, వినిపిస్తున్నాయి.
0: వేర్ ఎవర్ యు గో, వాట్ ఎవర్ యు లిసన్ టు, యు సర్టెన్లీ కమ్ అక్రాస్. దీనికి
1: మూల కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద మెయిన్ కాజ్?
1: మూలాధారం ఏమిటి?
0: వాట్ ఇస్ ద బేసిస్ ఫర్ దిస్?
1: కేవలము మనలో ఉండినటువంటి మన ప్రభావాన్ని మనం గుర్తించుకోలేకపోవటమే.
0: The absence of the knowledge of the nature of the mind is the main cause.
1: మితిమీరిన ఆశలు పెరిగిపోవటమే.
0: Too many desires are responsible.
1: దీనికి తగినట్టుగా స్వార్థము స్వప్రయోజనము చాలా అధికమైపోయింది.
0: Above all, selfishness and self-interest are on the rise.
1: అన్నింటికీ మూల కారణం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటమే.
0: The main cause that one has lost to self confidence.
1: ఆత్మ విశ్వాసము అత్యవసరము.
0: Self confidence is most essential.
1: అట్టి ఆత్మ విశ్వాసమే లేకపోయినప్పుడు అన్ని మనకు అపశకునములే.
0: Without self confidence you will face failures.
1: అన్ని మనకు అశాంతులే.
0: You will be in restlessness.
1: అశాంతితో మునిగినటువంటి వానికి ఏది కావాలి? ప్రపంచమే వానికి అక్కర్లేదు.
0: The one who is restless is not bothered of the world.
1: శాంతి సంతోషంతో ఉండినటువంటి వానికి ఈ ప్రపంచం కావాలి.
0: The one in peace and happiness needs this world.
1: ఏ మానవుని యందు వెతికినప్పటికీ ఏ కించిత్తైన కూడాను శాంతి కనిపించడం లేదు.
0: You Think of any man, he has no peace at all.
1: ఈ శాంతి కోసమైపోయి చాలా మంది భూమిని వదిలిపెట్టి చంద్రమండలానికి వెళుతున్నారు.
0: To have peace, people leave this earth and try to travel to the moon.
1: చంద్రమండలం వెళ్ళినప్పటికీ శరీరం చల్లబడుతుంది కానీ మనసు వేడెక్కుతుంది.
0: Even if they reach land on the moon, the body is cool but the mind is hot.
1: హస్తమున అణుబాంబునుంచుక
0: they have atom bomb on hand.
1: అరచుచుందురు శాంతి శాంతని
0: yet they shout peace peace.
1: ఏమిటిది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ శాంతి? ఎక్కడి నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ పీస్?
1: చేతిలో ఉన్నది బాంబు.
0: యూ హ్యావ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్.
1: అలాంటి బాంబు పట్టుకున్నటువంటి వాడికి శాంతి వస్తుందా? అశాంతితో భయంకరమైనటువంటి దీంతో కురిగిపోతాడా?
0: విత్ ది ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్ విల్ యూ బీ ఇన్ పీస్ ఆర్ రెస్ట్లెస్?
1: ఈనాడు కలియుగమునందు అనేక విధములైనటువంటి యొక్క మార్గం లోపల ఈ భయంకరమైనటువంటి దృశ్యములు మనకు గోచరిస్తున్నాయి.
0: ఆల్ దిస్ వికెడ్ హారిబుల్ సినారియో ఈజ్ ఆల్ అరౌండ్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్
1: దివ్యాత్మ స్వరూపులారా, అందరి ఎందు ఉండనటువంటిది ఆత్మ ఒక్కటే.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ స్పిరిట్ ఈజ్ ఓన్లీ సేమ్.
1: తన ఆత్మను తాను నమ్మి జీవించడానికి ప్రయత్నించండి.
0: యూ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ లీడ్ యువర్ లైఫ్.
1: తనను తాను నమ్మలేకపోతున్నాడు ఈనాటి మానవుడు.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ హిమ్ సెల్ఫ్.
1: ఇలాంటి పరిస్థితుల లోపలే ఈ విధమైనటువంటి యొక్క దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు మనకు సంభవిస్తున్నాయి.
0: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఓన్లీ హీ ఎంటర్టైన్స్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ సెంటిమెంట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
1: కనుక మనకు ఆధారమైనటువంటి ఒక్క భగవత్ నామమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద నేమ్ ఆఫ్ ద గాడ్ విచ్ షుడ్ బి ద ఫౌండేషన్.
1: నామము కూడా గృహము నుండి ఆవిర్భవించాలి.
0: The name of the Lord should emanate, originate out of the family.
1: మన ఇంటి నుండి కూడా అది బయలుదేరాలి.
0: ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ హోమ్స్.
1: అప్పుడే మన పిల్లల యందు కూడాను ఈ దివ్యమైనటువంటి భావములు ఏర్పడుతుంటాయి.
0: దెన్ చిల్డ్రన్ ఆల్సో విల్ హ్యావ్ డివైన్ థాట్స్.
1: ఈ పిల్లలే భారతోద్ధారకులు.
0: చిల్డ్రన్ టుడే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్.
1: కనుక మన బిడ్డలను మనం సరైనటువంటి మార్గంలో పెంచడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఇన్ ప్రాపర్ వే.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి తల్లులు, శ్రీమంతులైనటువంటి వారు తమ బిడ్డలను కూడా తాము చూసుకోవటం లేదు.
0: అన్ఫార్చునేట్లీ మదర్స్ టుడే అండ్ రిచ్ పీపుల్ ఇన్ పర్టికులర్ ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్
1: ఆయా చేతికి అప్పచెప్పుతున్నారు, హాయిగా కూర్చుంటున్నారు.
0: దే పాస్ ఆన్ దేర్ చిల్డ్రన్ టు ద సర్వెంట్ మెయిడ్ అండ్ జస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ టు హర్.
1: కట్టగడపడికి ఏమైపోతుంది?
0: వాట్ హ్యాపెన్స్ అట్ ది ఎండ్?
1: ఈ పుట్టిన బిడ్డలు ఆయా చేతిలో పెరగటం చేత ఆయా చస్తేనైనా ఏడుస్తారు, కానీ అమ్మ చస్తే ఏడ్చరు.
0: ద చైల్డ్ హూ ఇస్ ఫాస్టర్డ్ by the servant maid will cry when the servant maid dies, but she will never cry when her brother dies.
1: Karanamemiti talliki parichayame ledi ee bidda.
0: Because she has no knowledge of the mother.
1: Kalukune prachina kalam nundi talli palato తాను పెరిగి తల్లి స్పర్శతో తాను అభివృద్ధి గాల్చినటువంటి పిల్లడు మహా గుణవంతులుగా మారుతుంటారు.
0: దేర్ఫోర్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద చిల్డ్రన్ ఆర్ ఫెడ్ బై ద మదర్ అండ్ బ్రాట్ అప్ బై ద వెరీ మదర్. దేర్ఫోర్ దే కుడ్ బికమ్ గుడ్ అండ్ లైట్.
1: ఇప్పుడు కరవైపోయినది.
0: టుడే వాట్ హ్యాపెన్డ్?
1: తల్లి పాలే కరవైపోయినది, టిన్ని పాలు అధికమైపోయినవి.
0: టుడే ది బేబీస్ ఆర్ నాట్ ఫెడ్ బై ద మదర్, దే ఆర్ జస్ట్ ఫెడ్ బై ద టిన్ మిల్క్.
1: కనుకనే ఈనాటి పిల్లలకంతా కూడా టిన్ను బూతులే వస్తున్నాయి.
0: దేర్ఫోర్ చిల్డ్రన్ హ్యావ్ ద టెంపర్మెంట్ ఆఫ్ ది టిన్స్.
1: ఇలాంటి బుద్ధులు రాకుండా తల్లిని చూసుకోవడానికి తగిన జాగ్రత్త పడాలి.
0: సో మదర్ షుడ్ టేక్ ఎవ్రీ కేర్.
1: ఈ విధమైనటువంటి గృహాన్ని మనం కాపాడుకుంటే దేశమనే కాపాడిన వారం అవుతాం.
0: ఇఫ్ యూ సేఫ్ గార్డ్ యువర్ ఫ్యామిలీ యూ విల్ బి ప్రొటెక్టింగ్ ద కంట్రీ.
1: కనుక దేశాని కోసమని నీవు పాటుపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ద కంట్రీ.
1: సత్యమును పలికే రీతిగా పిల్లలకు బోధించు.
0: Teach your children to speak truth.
1: Dharmam ante emto pillalu bodhinchu.
0: Teach them what dharma is.
1: Mana dharmam emto pillalu bodhinchu.
0: Tell them our own dharma.
1: Mahaneeyulaku charitralanta kodunu chakkaga shravanam cheyinchu.
0: Tell them all the sacred stories of noble souls.
1: Chinna pillala time nunchi kodunu prachinulainatundi musulmanu vaalu aa pillalku manchi kathalu cheptu undetundi vaaru.
0: In good old days the elderly people taught good stories to the children.
1: Yeri naati peddalu.
0: Where are such elders?
1: ఆనాటి పెద్దలను చూస్తే ఈనాటి వారంతా కూడా వారిని పరిహసిస్తారు.
0: To modern people will make fun of such elders.
1: కాదు కాదు.
0: It's not so.
1: ఆనాటి పెద్దలు చేసినటువంటి నాటినటువంటి విత్తనములే ఈనాడు ఇంకా ఎంతో ఎంతో పల్లలు ఎందు అభివృద్ధి అవుతున్నాయి.
0: Seeds sown by elders of those days, we find the fruits today in villages.
1: కనుక మన భారతీయ సంస్కృతిని పునరుద్ధరింపజేయడానికి స్త్రీలే దీనికి సరైనటువంటి యొక్క ఆధారభూతుడు.
0: The culture of Bharat can be upheld. Can be rejuvenated by women only.
1: Kanaka maha viluvainadi mana prachina samskruti.
0: Our bhar culture of Bharat is highly valuable.
1: Tellavaru lechina modale bhagavat yokka naamamto prarambhamainatundi.
0: We begin our day by thinking of God.
1: Meekandariki telusu.
0: You all know
1: kaashi kshetram nandu kudanu maraninche samayam lopala శ్రీరామరామరామేతి రమే రామే మనోరమే అని చెవుల్లో పలుకుతూ ఉంటారు.
0: దేర్ ఇన్ దట్ కాశీ బెనారస్ at the time of death they chant the name of God.
1: Smarana antakalamulo aadharana kosamani.
0: It only means if the God's name is chanted at the end it will help.
1: Antakalamulo deenni manam aadharanga teesukoni smaristamo adi e punarjanmamulo punadi.
0: Whatever we think at the end will be the foundation for the next life.
1: Kanuka manamu mana pillalaku ఏ పిచ్చి పిచ్చి మాటలో ఏ పిచ్చి పిచ్చి పలుకులో ఏ పిచ్చి పిచ్చి పద్యాలో చెప్పకుండా పవిత్రమైనటువంటి యొక్క దైవ చింతనను వారికి బోధించడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ నెవర్ టీచ్ అవర్ చిల్డ్రన్ సిల్లీ స్టోరీస్ అండ్ సిల్లీ సాంగ్స్ టీచ్ దెమ్ ద డివైన్ స్టోరీస్.
1: పూర్వకాలంలో అక్షర శ్రీకారం చేసే సమయంలో ఓం నమశివాయ పంచాక్షర నామాన్ని బోధించేవారు.
0: ఇన్ గుడ్ ఓల్డ్ డేస్ ద లెటరింగ్ స్కూలింగ్ బిగిన్స్ బై రైటింగ్
1: ఓం నమో నారాయణాయ అని అష్టాక్షర నామాన్ని స్మరింపజేసేటువంటి
0: ఆర్ దే మేక్ దెమ్ లెర్న్ ఓం నమో నారాయణాయ.
1: ఇప్పుడు పిల్లలకి ఏమిటి అక్షరాభ్యాసములు?
0: టుడే హౌ వి స్టార్ట్ లెర్నింగ్
1: అక్షరాభ్యాసములే లేవు.
0: దేర్ ఇస్ నో ఫార్మల్ బిగినింగ్ ఆఫ్ లెర్నింగ్
1: బ్లాక్ షీప్
0: they start this bab bab black sheep
1: yem kiva mana pillalu cheppetundi
0: is that what we should teach
1: ding dong bell pushes in the bell ani ilanti vanni pillalu cheptunnam manamu
0: we teach a silly things
1: idi kaadu mana pillalu hrudayallo naatavalsinatundi rama krishna govinda narayana ilanti pavitra naamanni manam prabodhinchali
0: we should implant and imprint sacred names of rama krishna on their hearts
1: చైతన్యుడు చెప్పేటువంటి వాడు
0: వాట్ చైతన్య సే
1: జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియేతో జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియేతో ఓ రుచి ఎదిగినటువంటి నాలుక
0: ఓ టంగ్ ఓ నౌస్
1: ఓ పవిత్రమైనటువంటి నాలుక
0: ఓ సీక్రెట్ టంగ్
1: నీవు స్మరించవలసినటువంటిది ఈ ప్రాప్త సంబంధమైనటువంటి పలుకులు కాదు.
0: వాట్ యూ షుడ్ అటర్ ఈజ్ నాట్ ఆఫ్ ద వరల్డ్లీ థింగ్స్
1: మధుర ప్రియేతం ఆవర్ణయేత మధురాక్షరాణి మధురమైనటువంటి అక్షరాలు నీవు ప్రబోధించాలి.
0: యూ షుడ్ ఓన్లీ అటర్ దట్ నెక్టరైన్ వర్డ్
1: ఏమిటి ఆ మధురమైనటువంటిది?
0: వాట్ ఆర్ దే
1: ఏది ఆ మధురమైనటువంటి పలుకులు?
0: What are those sweet words?
1: Govinda Damodara Madhaveti.
0: That's the sweet words that you should utter or Govinda and Damodara.
1: Ee naati bhaktulu yokka kannulu drishti ye vidhanga untundali?
0: What should be our looks particular for devotees?
1: Chandru yokka drishti vale untundali.
0: It should be like that of a moon.
1: Venna vanti palukula vale untundali.
0: Our words should be like that of butter.
1: Tene vanti hrudayanga untundali.
0: Our heart should be like a nectar.
1: Idi ee naati manavuniki atyavasaramu.
0: This most essential today.
1: Palukulu chuste chaala kathinamainatundi palukulu.
0: Today our words are harsh.
1: Kaadu kaadu.
0: No.
1: వెన్న వంటి పలుకులుగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సో సాఫ్ట్ లైక్ బటర్.
1: అది మధురమైనటువంటిది గాను
0: ఇట్ షుడ్ బి స్వీట్.
1: ఒక సున్నితమైనటువంటిది గాను
0: ఇట్ షుడ్ బి సాఫ్ట్.
1: ఇలాంటి పలుకులు మనం పలకాలి.
0: వీ షుడ్ స్పీక్ సచ్ వర్డ్స్.
1: ఇంకా కన్నులతో చూసే దృష్టి ఏమిటి?
0: హౌ షుడ్ బి అవర్ లుక్స్?
1: వికారమైనటువంటి దృష్టిలంతా మనం చూస్తున్నాము.
0: We always have bad looks and watch bad things.
1: వినోదములైనటువంటి దృష్టిని చూస్తున్నాము.
0: We also watch entertainment.
1: విజ్ఞాన సంబంధమైనటువంటి దృష్టిని మనం చూడటం లేదు.
0: We don't have the sacred look in particular.
1: కనుకనే కన్నుల నుంచినది ఎందుకు తెలుసా?
0: You know why eyes are gifted?
1: చూచేటందుక.
0: Only to see everything?
1: కాదు కాదు కాదు.
0: No.
1: కైలాసవాసు నీ కన్నులారా చూచేందుకురా?
0: Eyes are gifted to see God.
1: మున్నుషిడి నేడుపత్రి ఉన్నవాడని పేరు కానే
0: ఇట్స్ ఓన్
1: శిరిడి నేడు పత్రి ఉన్నవాడని పేరు కాని తన్ను భావన చేయు భక్తుల కన్నులందే మెలగునన్నా.
0: ఇట్ ఈస్ ఓన్లీ సెట్ ఫర్
1: నేపి చూడరోరన్నా ఈ సాయి దేవుని ఎన్నగా ఎందైన కరడన్నా.
0: It is only said for name's sake that he was there then in Shirdi and now in Parthi. But actually speaking, he is present in the very eye of those that yearn and pine for God.
1: Kanukane, mani yokka bhavamlanta kudanu, oka divyamainatundi bhavamuga, daiva sambandhamainatundi bhavamuga, mana hrudayamlo chitrinchukovali.
0: Therefore, we should have divine feelings and godly thoughts.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: ఈనాటి మానవుని యొక్క విశ్వాసం ఎంతవరకు దిగజారిందంటే దేవుడు తిరుపతిలో ఉంటున్నాడు, భద్రాచలంలో ఉంటున్నాడు, లేక బద్రీలో ఉంటున్నాడు, కేదార్నాథ్లో ఉంటున్నాడు, అమర్నాథ్లో ఉంటున్నాడు అని చెప్తే మన ప్రయాణాలకంతా మూటా ముండు కట్టి మనం ప్రయాణం చేస్తున్నాం.
0: లెట్ ఇస్ అండర్స్టాండ్ ద ఫెయిత్ టుడే థింకింగ్ దట్ గాడ్ ఈస్ దేర్ ఇన్ భద్రాచల, బదర్ ఇన్ కేదార్.
1: మనసు యొక్క సంకల్పం యొక్క చేస్తలే.
0: దట్ ఆర్ ఆల్ ది యాక్షన్స్ బికాస్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద మైండ్.
1: కానీ నాయన దేవుడు అక్కడ ఇక్కడ లేదు, నీ హృదయమందే ఉంటున్నాడు అని చెప్తే ఎవరు విశ్వసించరు.
0: Nobody will believe if you are to say God is present in your heart.
1: Anta samipamlo undinatvanti daivanni vishwasincharu.
0: He has no faith in God. He is
1: ekkado unnadante dabbunu kharchu pettukoni prayanam ayipoyi shramala padeyina chestaru.
0: But if we say God is somewhere, he exerts and strains to travel.
1: Kanukane bayata unnadu anukotamu adi brahma.
0: It is only a illusion to think God is
1: outside. Mana ende untunnadu, mana hrudayam nante untunnadu anipidi adi satyam.
0: The truth of truths is God is in you.
1: కనుకనే అతనే సర్వ విధమైనటువంటి యొక్క గైడెన్స్ ఇస్తున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ గైడ్స్ యూ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: అట్టి సత్యాన్ని ఈనాడు మనం విస్మరించాము.
0: వి హావ్ ఫర్గాటన్ సచ్ ట్రూత్.
1: కనుకనే బయట ప్రపంచంలో ఏమీ లేదు.
0: ఇన్ ది ఎక్స్టర్నల్ ఔటర్ వరల్డ్
1: ఉన్నదంతా మన యందు ఉన్నటువంటిదే ప్రతిబింబిస్తుండాలి.
0: దట్ ఎవ్రీథింగ్ ఇన్ యూ ఇట్స్ రిఫ్లెక్ట్స్.
1: ఏది చేస్తే దానికి ప్రతిఫలం అందిస్తున్నారు.
0: God will give you all the consequences of your actions.
1: కనుకని ప్రతి మానవుడు కూడాను మంచిని చేసి, మంచిని చూచి, మంచిని తలచి మంచిగా జీవించాలి.
0: Therefore everyone should do good, see good, listen to good, act good and do everything good.
1: ఇది ఏ నిజమైనటువంటి వేదాంతము.
0: This is true philosophy.
1: భగవంతుడు ఎక్కడనో లేడు.
0: God is not present separate from you.
1: నీ హృదయమునందే ఉంటున్నాడు.
0: God is present within you.
1: కనుకనే అట్టి హృదయ స్థాయి అయినటువంటి దైవత్వాన్ని పరిపూర్ణమైనటువంటి దీంతో విశ్వసించాలి.
0: Have full faith in God who resides in you.
1: భగవంతుడు పరిపూర్ణుడు కనుకనే మనం కూడాను పరిపూర్ణమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
0: God is total and whole and full. You should develop full love.
1: కనుకనే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్మునముదర్చితే అతను పూర్ణుడే, మనము పూర్ణుడే.
0: God is total and full also you.
1: ఇలాంటి విశ్వాసం మనలో అభివృద్ధి కావాలి.
0: We should develop such a faith.
1: పూర్ణ స్వరూపుడైనటువంటి భగవంతుని మనం అపూర్ణంగా మనం ప్రాప్తిస్తే మన పరిస్థితి ఏమాత్రమూ కాదు.
0: God who is whole and total, you cannot realize him with this fragmented look.
1: పరిపూర్ణ స్వరూపుడైన భగవంతుని పరిపూర్ణమైనటువంటి హృదయంతో ప్రార్థించాలి.
0: God who is the embodiment of totality can be worshipped with the total faith and love.
1: కనుక ప్రతి మానవుని ఎందుకూడను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండేటువంటిది ప్రేమ ఒక్కటే.
0: So everyone, that which is ready every time is
1: love. రావచ్చు పోవచ్చు,
0: యాంగర్ మే కమ్,
1: అహంకారం రావచ్చు పోవచ్చు,
0: ఈగో మే కమ్,
1: అసూయ రావచ్చు పోవచ్చు,
0: జెలసీ మే కమ్ అండ్ గో,
1: అభిమానం రావచ్చు పోవచ్చు,
0: అటాచ్మెంట్ మే కమ్ అండ్ గో.
1: ఎప్పటికీ రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి శాశ్వత శక్తి ప్రేమ ఒక్కటే.
0: దట్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్ ఇస్ దట్ ఎవర్ గ్రీన్ నోబెల్ యూనిక్
1: ప్రేమ సర్వుడు ఎందు ఉంటున్నది.
0: దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్.
1: కనుకనే ప్రేమ చేత మన జీవితాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు లీడ్ అవర్ లైవ్స్ విత్ లవ్.
1: ఆ ప్రేమకు స్త్రీలే పుట్టినిల్లు.
0: ఎ వుమన్ ఇస్ ద సెంటర్ ఆఫ్ లవ్.
1: దానినే భక్తి అన్నారు. భక్తి,
0: దట్ ఇస్ కాల్డ్ భక్తి డివోషన్.
1: జ్ఞానమును పురుషుడు అన్నారు.
0: మ్యాన్ ఇస్ విజ్డమ్.
1: భక్తి అనేటువంటి యొక్క స్త్రీ ఎందు అంతఃపురంలో కూడా ప్రవేశముంటుంటారు. కనుక ఇట్టి భక్తి ప్రపత్తులకంతా కూడా మూలాధారమైనటువంటి ఆధారము స్త్రీలే.
0: ఇట్స్ ఓన్లీ ఉమెన్ హూ ఇస్ ద బేసిస్ ఆఫ్ ద ఫౌండేషన్.
1: వేరుగా భావించండి, ఈనాడు ఇక్కడికి వచ్చినటువంటి పురుషులందరికీ కూడా మొట్టమొదటి స్త్రీల యొక్క ప్రబోధన చేతనే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు.
0: All men here, or they are here because of the women who taught them to be here.
1: వారే అట్టి పవిత్రమైనటువంటి భావం చేత పతులను లాక్కొని వస్తున్నారు.
0: విమెన్ టాట్ దెమ్ ఇన్ ఏ సీక్రెట్ వే అండ్ డ్రాగ్ దెమ్.
1: వారు చేసే పని చాలా పవిత్రమైన పనియే కానీ మరొకటి కాదు.
0: వాట్ ఆల్ దట్ విమెన్ డూ ఇస్ సీక్రెట్ థింగ్ ఓన్లీ.
1: తాము తరించాలి, తమ పతులు తరించాలి.
0: And her life should be redeemed, so also her husband.
1: అనేటువంటి ఉత్తమమైనటువంటి భావం చేత, విశాలమైన భావం చేత ఈ భక్తి ప్రపత్తులను పెంచుకుంటూ వచ్చారు.
0: Therefore women have that noble exalted feelings and thoughts.
1: కనుక స్త్రీలంటే కేవలంగా మనం భావించరాదు.
0: We should not consider an ordinary
1: మహాశక్తివంతులు.
0: Highly powerful.
1: అందువల్లనే భగవద్గీతలో కూడాను స్త్రీల లోపల ఏడు శక్తులు ఉంటున్నాయి.
0: Therefore భగవద్గీత says that a woman has seven powers.
1: మగవాణి యందు మూడు శక్తులు మాత్రమే ఉంటున్నాయి.
0: Man has only three powers.
1: ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు స్త్రీలు.
0: విమెన్ ఆర్ సో పవర్ఫుల్.
1: అలాంటి వారిని మనం కేవలంగా చూచి వారి హాస్యాస్పదంగా చూచి వారి తుచ్చమైనటువంటి జీవితంగా భావిస్తున్నాము. చాలా పొరపాటు, అదే పెద్ద పాపం.
0: ఇట్స్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ టు కన్సిడర్ విమెన్ రాదర్ చీప్ ఆర్ నెగ్లెక్ట్ దెమ్.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: పతులను బ్రతికించుకున్నటువంటి సతులు అనేక మంది ఉంటున్నారు. వాళ్ళకి బ్రతకపోయినప్పటికీ వాళ్ళకి శాంతిని అందించడానికి తగినటువంటి ప్రయత్నాలు చేశారు. పోతే పోయిందని రెండో వివాహానికి సిద్ధం అవుతాడు.
0: ఇఫ్ ది వైఫ్ డైస్ ది హస్బెండ్ ఈజ్ రెడీ ఫర్ ద సెకండ్ మ్యారేజ్.
1: ఇలాంటి ప్రాచీన సంస్కృతి యందు మన భారతదేశము పుట్టి పెరిగి అభివృద్ధి గాంచినటువంటిది.
0: భారత్ హెస్ గ్రోన్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ కల్చర్.
1: కనుక స్త్రీలను మనము కేవలంగా చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ విమెన్ ఇన్ ద ఆర్డినరీ వే.
1: ఎక్కడ స్త్రీలను గౌరవిస్తామో ఆ ఇంటి యందు సర్వ సౌఖ్యములు కూడా అభివృద్ధి పొందుతాయి.
0: వేర్ ఎవర్ విమెన్ ఆర్ హైలీ
1: సర్వ కళ్యాణములు కూడా చేకూరుతాయి.
0: దట్ హోమ్ విల్ బి ఆస్పిషియస్ and it will prosper and
1: కనుక స్త్రీలను మనం ఏమాత్రం కూడా దూషించరాదు, విమర్శించరాదు, హింసించరాదు.
0: Therefore we should never criticize. We should not consider them ordinary or
1: కలహంటి కలకంటి కంటి కన్నీరులకిన స్త్రీ ఇంట నుండరదు ఉన్నారు.
0: If the woman said this here,
1: కంటి నీరేగిన వచ్చినట్టు ఇంకా ఇంటిలో స్త్రీ సంపదలు ఉండవు.
0: If a woman sheds a tear, there will be no prosperity, there will be no wealth in that family.
1: కనుకని ఇట్టాటి సాంప్రదాయంతో కూడి ఉన్నటువంటిది మన పవిత్రమైన భారతదేశం.
0: The sacred Bharat has got such a rich tradition.
1: కనుక ఏ సమయం చిక్కినప్పటికీ భగవత్ నామాన్ని స్మరించి భగవత్ యొక్క చింతన చేత కాలాన్ని సార్థకంగా గావించుకోవాలి.
0: Therefore sanctify any time that is left to you chanting the name, singing the name of God.
1: ప్రేమ ముదిత మనసు కో

భవసముద్ర సుఖదనావ ఏక రామనా పరమ సా

माता पिता बंधु सख सबकी राम माता पिता बंधु सख सबकी राम भक्त

0: ನಾಸ್ತಿಕ ಬುದ್ಧಿ ಹೆಚ್ಚೆ. ಗುರುವನ್ನನು ಭಕ್ತಿ ಪೋಯೆ, ಭಕ್ತಿ ಕಿಂ ಸ್ವಕ್ತಿ, ಸನಾತನ ಪ್ರಭಕು ಸ್ವಸ್ತಿ ವಹಿಂಚಡಿ ಕಾಲಮಯ್ಯೇ. ನಿಸ್ತುಲ ಗೌರವಾಧರಣ, ನೆಲಕು ಕೋಲಕು ವಚ್ಚೇ ನೇಟಿಕಿಂ. ನಿಸ್ತುಲ ಗೌರವ ಆಧರಣ, ಗೋಲಕು ನೆಲಕು ವಚ್ಚೇ ನೇಟಿಕಿಂ.
1: Theistic temperament is gone. There is no conduct or morale in the society. Atheistic tendencies are on the rise. There is no devotion to one's own teacher. There is no devotion which has been the hallmark of the ancient times is ending. And noble souls are no longer respected and held in esteem. That is the present plight today.
0: Nedu pavitramaina parvadinamu.
1: Today is the holy festival day.
0: Ganapati Chaturdashi.
1: It is Ganapati Chaturdashi.
0: Ga anaga vidya.
1: Ga symbolizes vidya, knowledge.
0: Na anaga vijnanamu.
1: Na, the spiritual knowledge, vijnana.
0: Buddhi vijnanamulaku adipati Ganapati.
1: Ganapati is the master of intellect and spiritual knowledge.
0: ಗಣಾಲಕು ಅಧಿಪತಿ ಏನಿಟ್ಟುಂಟಿ ವಾಡೆ ಗಣಪತಿ.
1: ಗಣಪತಿ ಇಸ್ ದ ಮಾಸ್ಟರ್ ಆಫ್ ಗಣಾಸ್.
0: ಅನೇಕ ಗಣಮಲು ಜಗತ್ತನ್ನು ಪೋಷಿಸ್ತೂ ಉಂಟಾಯಿ.
1: ದ ಹೋಲ್ ಯೂನಿವರ್ಸ್ ಇಸ್ ಸಸ್ಟೈನ್ಡ್ ಬೈ ಗಣಾಸ್.
0: ಅಟ್ಟಿ ಗಣಮಲಕಂತಾ ಕೂಡ ನಾಥುಡೈನಟ್ಟುಂಟಿ ವಾಡೇ ಗಣಪತಿ.
1: ಗಣಪತಿ ಇಸ್ ದ ಮಾಸ್ಟರ್ ಆಫ್ ಆಲ್ ದಿ ಗಣಾಸ್ ದಟ್ ಮೈಂಟೈನ್ ದಿ ಕಾಸ್ಮಾಸ್.
0: ಅಂದರಿಕೀ ಒಕ ಮಾಸ್ಟರ್ ಉಂಟಾಡು, ಗುರು ಉಂಟಾಡು, ಕಾನಿ ಗಣಪತಿಕಿ ಎಟ್ಟಿ ಗುರುವು ಲೇಡು, ತನಕು ತಾನೇ ಗುರು.
1: ಎವ್ರಿವನ್ ಹ್ಯಾಸ್ ಎ ಮಾಸ್ಟರ್, ಎ ಬಾಸ್ ಓವರ್ ಹಿಮ್, ಬಟ್ ಗಣಪತಿ ಹ್ಯಾಸ್ ನೋ ಮಾಸ್ಟರ್ ಓವರ್ ಹಿಮ್.
0: ಅಟ್ಟಿ ಮಾಸ್ಟರ್ ರಹಿತಮೈನಟುವಂತಿ ಯೊಕ್ಕ ಗುರುವು ಈನಾಡು ಜನ್ಮించినటువంటి ದಿನವು.
1: ದಿಸ್ ಇಸ್ the birthday of the master of masters who has none above him.
0: Intiye kaka ganapati ki mushika vahanudu ani peru.
1: Ganapati has another name, mushika vahana, who has mushika managa as chariot.
0: Ratri ki chihnamu.
1: Mushika symbolizes dark night.
0: Ee chikati ende ee mushikam sancharistu untadi.
1: The rats of the mouse move in darkness.
0: Chikati anaga ajnana andhakarame.
1: Darkness stands for ignorance.
0: Ajnana andhakaram nandu sancharinchetuvantide mushikamu.
1: It is the rat that moves about in darkness.
0: Modalu vinayakuni yokka swaroopanni, vinayakuni yokka gunagadamalanu ಚಕ್ಕಗಾ ಗುರ್ತಿಂಚಿನಪ್ಪಡೇ ವಿನಾಯಕನ ಯಾಕ ಫಲಿತಂ ಕೂಡನು ಮನಕು ಚಕ್ಕಗಾ ಗುರ್ತಿಂಚಿಟಗೌ ವೀಲವುತುಂದಿ.
1: ಇಟ್ ಇಸ್ ಕ್ವೈಟ್ ಪಾಸಿಬಲ್ ಟು ಹ್ಯಾವ್ ದ ಫುಲ್ಫಿಲ್ಮೆಂಟ್ ಇನ್ ದ ವರ್ಷಿಪ್ ಆಫ್ ವಿನಾಯಕ ವೆನ್ ಒನ್ಸ್ ವಿ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ದಿ ಇನ್ನರ್ ಸಿಗ್ನಿಫಿಕೆನ್ಸ್ ಅಂಡ್ ದ ನೇಚರ್ ಆಫ್ ವಿನಾಯಕ.
0: ಸರ್ವಧರ್ಮಾಂ ಪರಿತ್ಯಜ್ಯ ಮಾಂ ಏಕಂ ಶರಣಂ ವ್ರಜ ಅಹಂ ತ್ವಾಂ ಸರ್ವಪಾಪೇಭ್ಯೋ ಮೋಕ್ಷಯಿಷ್ಯಾಮಿ ಮಾಸುಚ. ಇದು ಭಗವದ್ಗೀತೆ ಯೊಕ್ಕ ಪ್ರಧಾನವಾದ ಯೊಕ್ಕ ಸೂತ್ರವು.
1: ದ ಮೈನ್ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಆಫ್ ಭಗವದ್ಗೀತಾ ಎಂಫಸೈಸಸ್ ಯು ಸರೆಂಡರ್ ಅನ್ ಟು ಮೀ ಗಿವಿಂಗ್ ಅಪ್ ಆಲ್ ಕೈಂಡ್ ಆಫ್ ಆಕ್ಟಿವಿಟಿ ವಾಟ್ಸ್ ಎವರ್ ಯು ಡೂ ಅಂಡ್ ಐ ಕನ್ಫರ್ ಲಿಬರೇಷನ್ ಅನ್ ಟು ಯು.
0: ದೇಹಾಭಿಮಾನಂ ಉಂಡಿನಟುವಂತಿ ವಾನಿಕೆ ಸಮಸ್ತ ಚಿಕ್ಕುಲು, ಸಮಸ್ತ ದುಃಖಮುಲು, ಸಮಸ್ತ ವಿಚಾರಮುಲು వెంటాడుతూ ఉంటాయి.
1: ద వన్ విత్ బాడీ అటాచ్మెంట్ విల్ బి ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ, వరీ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఈ దేహం ద్వారానే సమస్త సంకల్పములు ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద థాట్ ఒరిజినేట్స్ ఇన్ దిస్ బాడీ.
0: కనుకనే సర్వధర్మాం పరిత్యజ్య, ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క వాసనలను త్యజించమని కృష్ణుడు కోరాడు.
1: కృష్ణ వాంటెడ్ అస్ టు గివ్ అప్ ఆల్ దిస్ బాడీ ఆర్ ఫిజికల్ అటాచ్మెంట్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే దీని యొక్క అంతరార్థము.
1: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ లైస్ హియర్ ఇస్ టు ఎక్స్పీరియన్స్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: వ్యష్టి లేక సమష్టి చిక్కడు.
1: Without Vyashti, the individual, you cannot think of Samashti, the community.
0: Samashti leka srushti ye jaragadu.
1: Without Samashti, community, there cannot be srushti, creation.
0: Kanukane motta motta Vyashti ni manam gurtinchali.
1: So we have to recognize the role of individual, Vyashti.
0: Ee Vyashti dwarane Samashti ni manamu gurtinchadaku veelavutundi.
1: Through realization of the nature of the Vyashti individual, you can know the society, Samashti.
0: ఈ సమష్టి వల్లనే సృష్టి మనకు అర్థమవుతుంది.
1: త్రూ ది కాంప్రిహెన్షన్ ఆఫ్ ది సమష్టి సొసైటీ యూ కెన్ అండర్స్టాండ్ సృష్టి, ద క్రియేషన్.
0: సృష్టిని అర్థం చేసుకునేటువంటి వాడే పరమేష్టి.
1: ద వన్ హు అండర్స్టాండ్స్ ది సృష్టి క్రియేషన్ ఈజ్ పరమేష్టి, డివైన్ హిమ్సెల్ఫ్.
0: కనుక సృష్టి, సమష్టి, వ్యష్టి, పరమేష్టి, ఈ నాలుగింటి యొక్క తత్వము వ్యష్టి అంది ఇమిడి ఉంటున్నది.
1: And hence srishti, creation, samishti, society, vyashti, the individual, parameshti, the divinity, are all present within the vyashti, the individual.
0: కనుక మొట్టమొదట మనము వ్యష్టి అనేటువంటి తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: To begin with, we have to understand the individual, vyashti.
0: వ్యష్టి జీవుడు, సమష్టి దేవుడు.
1: Vyashti is the individual, samishti is deva, the divine.
0: కనుక దేవునకు జీవునకు ఎక్కువ భేదం కనిపించదు.
1: దేర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ద కాస్మిక్ స్పిరిట్.
0: వ్యష్టిగా ఉండినప్పుడు తన జీవిత తత్వము వ్యష్టిత్వంగానే జరిగిపోతుంది.
1: ఇండివిజువల్ క్యారీస్ ఆన్ హిస్ లైఫ్ సోజర్న్ బేసింగ్ ఆన్ హిస్ ఇండివిజువల్ నేచర్.
0: సమష్టిగా వచ్చినప్పుడే సర్వలోకములు కూడాను మనం అర్థం చేసుకోవటానికి వీలవుతుంది.
1: వెన్ వన్స్ వీ నో ద నేచర్ ఆఫ్ సమష్టి ద సొసైటీ, we'll be able to know the entire universe.
0: Kanuka vinayakudu cheppinatvanti vishti motta mota vesti.
1: So the message of vinayaka is to know the nature of vesti, individual.
0: Idi nijamainatvanti buddhi.
1: This reflects the true intellect.
0: Idi ga anetvanti padamunaku vachina artame ee yokka prani.
1: Therefore, this is the true meaning of the first syllable, ga.
0: Idi ye buddhi.
1: This is the intellect.
0: Na anetvantide vijnanamu.
1: Na stands for vijnana, wisdom.
0: Buddhi vijnanamulu yokka tattvame vinayakuni yokka pradhanamainatvanti lakshyamu.
1: The chief aim, the message of vinayaka, lies in these two, the intellect and wisdom.
0: Ee naati lokamulo వినాయకుని పూజ చేస్తున్నారు, కానీ వినాయకత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: టుడే వి వర్షిప్ వినాయక, బట్ వి డు నాట్ నో ద స్పిరిట్ బిహైండ్ ఇట్.
0: అన్నింటికీ నాయకత్వాన్ని పూజించినటువంటి వాడే వినాయకుడు.
1: వినాయక సింబలైజెస్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ట్రూ లీడర్.
0: మిగితే నాయకే విధి వినాయక, అనగా ఇతనికి నాయకుడే లేడు.
1: He has no master above him.
0: Lokamulo vinayakunni poojinchetuvanti varu unnaru, kaani vinayakudu marokarini poojinchadam ekkada jaragatam ledhu.
1: In this world there are many that worship vinayaka, but you don't come across vinayaka worshiping anyone else.
0: Eeshwarudu kudanu tana kumarudainu vinayakunni poojistadu, kaani vinayakudu eeshwarudini poojinchadu.
1: We find Ishwara, the very father, worshipping the son Vinayaka, and you don't find Vinayaka worshipping anybody.
0: Kanuka sarvulakunu nayakudainatuvadi vade Vinayakudu.
1: సో వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
0: ఈనాటి లోకంలో వ్యష్టి సమష్టి చూసుకుంటున్నారు.
1: ద హోల్ వరల్డ్ సెంటర్స్ అరౌండ్ హిస్ ట్విన్ ప్రిన్సిపల్స్, ద ఇండివిజువల్ వ్యష్టి.
0: ఈ అన్నిటికీ సృష్టియే మూల కారణమని గుర్తించడానికి ప్రయత్నించడండి. ఇది
1: దే ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ద ప్రైమార్డియల్ గవర్నింగ్ ప్రిన్సిపల్ బిహైండ్.
0: ఈ యొక్క సమష్టి అయినటువంటి యొక్క తత్వమును సృష్టి చేసేటువంటి యొక్క పరమేష్టి సర్వులకును ప్రధానమైనటువంటి నాయకుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ పరమేష్టి గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ దిస్ సృష్టి క్రియేషన్ ఫుల్ ఆఫ్ సమిష్టి ద సొసైటీ.
0: లోకములో ఎన్నియో కార్యములు జరుగుతున్నవి.
1: వీ ఫైండ్ సో మెనీ టాస్క్స్ అండర్టేకెన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎన్నియో మంచి చెడ్డలు జరుగుతున్నవి.
1: గుడ్ అండ్ బ్యాడ్ డూ హ్యాపన్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ మంచి చెడ్డలకు మూల కారణమే కేవలము మానవుల యొక్క సంకల్పమే.
1: ఇట్ ఈస్ ద థాట్ ఆఫ్ ద మ్యాన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ టు ఫాలో.
0: చెడ్డ సంకల్పముల చేత చెడ్డ భావములు ఏర్పడతాయి.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ విత్ ఇన్ వీ ఫైండ్ బ్యాడ్ థాట్స్.
0: మంచి సంకల్పముల చేత మంచి ఫలితం జరుగుతూ ఉంటుంది.
1: గుడ్ సెంటిమెంట్స్ గుడ్ ఫీలింగ్స్ విల్ గివ్ రైజ్ టు గుడ్ థాట్స్.
0: కనుక మానవుడు సంకల్ప వికల్పాత్మక స్వరూపము.
1: మ్యాన్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క సంకల్ప వికల్పములను మనం సమంగా చేసుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
1: ద చీఫ్ స్పిరిచువల్ పాత్ మీన్స్ మెయింటెనెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ మనం సక్రమైనటువంటి రీతిగా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దిస్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇన్ దీస్ టూ.
0: ఒక్కొక్క పర్యాయము మానవులకు చెడుగు జరుగుతుంటుంది.
1: సమ్ టైమ్స్ బ్యాడ్ హ్యాపన్స్.
0: మానవునికి చింత లేనటువంటి ఒక సమయమే చిక్కదు.
1: దేర్ ఇస్ నో టైమ్ వెన్ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ వరీ ఆర్ ఎంగ్జైటీ.
0: ప్రతి కార్యములకు చింతించాలి.
1: వీ హ్యావ్ టు థింక్ ఓవర్ ఎవ్రీ టాస్క్.
0: ఇది 12 చింతలతో కూడినటువంటిది ఈ మానవత్వం.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ 12 వరీస్.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్.
0: భూమి నుండి చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించడం ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: చింత చింత.
1: అండ్ ఆల్సో ఫెయిల్యూర్ ద వరీ.
0: ఈ అన్నింటికీ మూల కారణము చింతనే.
1: దిస్ వరీ ఈజ్ మెయిన్ థింగ్ కవరింగ్ ఆల్ దీస్ 12 ఫ్యాసెట్స్.
0: మానవులకు చింతనే లేకుండా సంతసమే లభించదు.
1: వితౌట్ చింత ద వరీ దేర్ కెనాట్ బి సంతస హ్యాపీనెస్.
0: కనుక ఈ చింతల చేతనే మానవుడు సంతోషాన్ని పొందగలుగుతున్నాడు.
1: అవుట్ ఆఫ్ దీస్ చింతా డిఫికల్టీ యూ హ్యావ్ సంతోష హ్యాపీనెస్.
0: ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
1: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: రెండు బాధల మధ్య లోపలే ఒక ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: దేర్ లైస్ ద ప్లెజర్ ఇన్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: బాధలే లేకుండా ఆనందం లభించాలంటే ఇది ఏనాటికి సాధ్యం కాదు.
1: It is not possible to experience happiness without passing through difficulties.
0: మానవత్వం లోపల ఎంతయో దివ్యత్వం ఉంటుండాలి.
1: In human life there is lot of divinity.
0: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి ఏ దైవమునందు కూడాను కనిపించదు.
1: The latent power in man cannot be seen anywhere else.
0: అంతటి దివ్య శక్తి ఉండి కూడాను తాను దానిని ఉపయోగించుకోలేకపోతున్నాడు.
1: Man is not able to utilize, comprehend the immanent divinity.
0: ఈ బుద్ధి యొక్క శక్తి ఎంతయో గొప్పది.
1: The capacity of the intellect is far reaching.
0: ఈ విజ్ఞానము దానికంటే ఎంతో గొప్పది.
1: Wisdom is much more than the intellect.
0: ఈ బుద్ధి విజ్ఞానము యొక్క తత్వము మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand these two, the intellect and wisdom.
0: కనుకనే ఈ వినాయక చవితి రోజు భగవంతునకు కొన్ని విచిత్రమైనటువంటి యొక్క నైవేద్యములు పెడుతుంటారు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి వీ హావ్ స్పెషల్ ఆఫరింగ్స్ టు గాడ్.
0: ఈ వినాయకులకు ఉడికినటువంటి యొక్క పదార్థములు, అగ్ని సంస్కారంతో కూడినటువంటి పదార్థములు, ఆయిల్ సంస్కారంతో కూడినటువంటి పదార్థములు ఎప్పుడు కూడాను ఎవరు కూడాను పెట్టరు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి నో ఆఫరింగ్ ఈజ్ మేడ్ out of oil.
0: ఈ యొక్క పదార్థములు అగ్ని సంస్కారం లేకుండా ఆయిల్ సంస్కారం లేకుండా ఏ రీతిగా పెట్టగలరు?
1: There's nothing like usage of oil or frying in making the sacrificial offering food to God.
0: నువ్వులు రుబ్బి,
1: the till seeds are grinded,
0: దీంట్లో బెల్లం కలిపి,
1: జాగరీ is mixed,
0: బియ్యం పిండిని తీసి,
1: రైస్ ఫ్లోర్
0: దాని ఆవిరితో ఉడికించి,
1: అండ్ ఇస్ బాయిల్ ఇన్ స్టీమ్,
0: ఆ ఆవిరి లోపల పెట్టి,
1: అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్,
0: దాని కుడుములు ఉండ్రాళ్ళు అనేటువంటి పేరుతో నైవేద్యం ఇస్తుంటారు వినాయకునకు.
1: A special offering, sacrificial food, by name kudumuru and undraalu are made on this special day.
0: Ee aayilu agni samskaramu cherakunda potam chetane manavunaku nitya aarogyamnu anubhavistadu.
1: Since the offering preparation has no oil there, man will be healthy.
0: Atti aaharamnu bhujinchevaadu kalakane vinayakunaku ఎట్టి బాధలు కూడాను శారీరకమైనటువంటివి సంభవించలేదు.
1: సిన్స్ వినాయక్ హాస్ పార్టేకెన్ సచ్ ఫుడ్ ఫ్రీ ఫ్రమ్ టోటల్ ఆయిల్ ఈజ్ హెల్దీ.
0: ఈ నువ్వుల వల్ల ఆవిరి వల్ల కంటిలో ఉన్నటువంటి జబ్బు నివారణ అవుతుంది.
1: ది స్టీమ్ అండ్ ది తిల్ సీడ్స్ విల్ బి క్యూరేటివ్ ఫర్ ఐ ఎయిల్మెంట్స్.
0: ఈ ఆవిరి చేత పండింపబడినటువంటి యొక్క పదార్థము స్టమక్ లోపల అన్ని విధాల కూడాను మంచిని చేకూరుస్తుంది.
1: ద స్టీమ్ విల్ హెల్ప్ ఫర్ ప్రాపర్ డైజెషన్ అండ్ అసిమిలేషన్ ఆఫ్ ద ఫుడ్ పార్టేకెన్.
0: ఈ ఆవిరితో ఉడికినటువంటి పదార్థం వల్ల ఎట్టి బ్లడ్ ప్రెషర్ కానీ ఎట్టి బ్లడ్ షుగర్ కానీ లభించడం వీలు లేదు.
1: థింగ్స్ దట్ ఆర్ బాయిల్డ్ అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్ విల్ బి క్యూరేటివ్ ఫర్ బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ షుగర్.
0: ఈ ఆయిల్ వల్లను ఈ అగ్ని సంస్కారం వల్లను మానవత్వంలో ఒక జఠరాగ్ని అభివృద్ధి అవుతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఆయిల్ కంటెంట్ దేర్ విల్ బి టెరిఫిక్ హీట్ ఇన్ ది స్టమక్ పార్ట్.
0: ఈ జఠరాగ్ని చేత సమస్త రోగములు కూడాను సంభవిస్తుంటాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ హీట్ వి సఫర్ ఫ్రమ్ సో మెనీ టైప్స్ ఆఫ్ డిజీజెస్.
0: కనుకనే ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనము అగ్ని సంస్కారము ఒక విధమైన ఆయిల్ సంస్కారమును తగ్గించాలి.
1: Therefore, in order to be healthy, one should cut short, reduce the oil content and frying preparation.
0: ఇది చిరంజీవితత్వమునకు మూల ఆధారం.
1: This is the main principle for long life.
0: కనుక ఇట్టి ఆహారమును భుజించేటువంటి వినాయకుడు కనుకనే అతడు ఎంత భుజించినప్పటికీ పొట్ట పెరుగుతుంది కానీ రోగములు పెరగవు.
1: వినాయక partakes such food. He has got a very big broad stomach, but yet he is very healthy.
0: ఇట్టి ఆహారం భుజించేటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఈట్స్ సచ్ ఫుడ్.
0: ఇంతే కాదు, ఇతనికి విఘ్నేశ్వరుడు అని పేరు.
1: హీ హాస్ అనదర్ నేమ్ విఘ్నేశ్వర.
0: ఎట్టి బాధలకు కానీ ఎట్టి సుఖములకు కానీ ఎట్టి సంతోషములకు కానీ విఘ్నములు సంభవించవు.
1: దెర్ బి నో ఆబ్స్టికల్స్, దెర్ బి నో ప్రాబ్లమ్స్ ఇన్ బిట్వీన్ ఆన్ హిస్ వే టు బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: వినాయక పూజన వల్ల సర్వ విఘ్నములు కూడాను దూరం అయిపోతుంటాయి.
1: బై ప్రేయింగ్ టు వినాయక యు విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఆబ్స్టకల్స్.
0: ఈ వినాయకుని వల్ల కొన్ని రకములైనటువంటి యొక్క మేలు చేకూరుతుంటాయి, ప్రాకృతమైనటువంటివి.
1: ప్రేయింగ్ టు వినాయక యు విల్ ఆల్సో హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ సక్సెస్ అచీవ్మెంట్ ఇన్ ద వరల్డ్.
0: ప్రవృత్తి నివృత్తి అనే రెండు లక్షణములు భగవంతునికున్నవి.
1: గాడ్ మేనిఫెస్ట్ ఇన్ టూ వేస్, ఇన్ వర్డ్ అండ్ అవుట్ వర్డ్.
0: ప్రవృత్తి అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటివి.
1: ది అవుట్ వర్డ్ మేనిఫెస్టేషన్ ఇస్ ద బాడీ.
0: నివృత్తి అనేటువంటిది బుద్ధికి సంబంధించినవి.
1: ది ఇన్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఇస్ ది ఇంటెలెక్ట్.
0: కనుక బుద్ధికి సంబంధించినటువంటివి ఎప్పటికీ మార్పు చెందవు.
1: దాట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఇంటెలెక్ట్ ఇస్ చేంజ్లెస్.
0: దేహమునకు సంబంధించినటువంటివి నిరంతరము మార్పు చెందుతూ ఉంటాయి.
1: ద ఫిజికల్ చేంజెస్ హ్యాపన్ క్వైట్ ఆఫన్.
0: కనుక మనము ఈ దేహాభిమానమును క్రమక్రమేణా కొంచెం ఆహార విహారం చేత తగ్గించుకుంటూ రావాలి.
1: త్రూ అవర్ ఫుడ్ అండ్ అదర్ హ్యాబిట్స్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రిడ్యూస్ ది బాడీ అటాచ్మెంట్.
0: ఈ ఆహార విహారముల చేత దేహము ఎక్కువ బలమైపోతుంది.
1: ద వెయిట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
0: ఈ యొక్క దేహమునకు బలమైనటువంటి దాన్ని ఈ గుండె అనేటువంటిది పూర్తి దానికి రక్తాన్ని సప్లై చేయలేదు.
1: అండ్ when you have overweight, the heart will not be in a position to pump.
0: మన దేహం లోపల ఒక్కొక్కతూరి గుండె కొట్టుకున్నప్పుడంతా కూడాను 12,000 miles దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
1: Whenever the heart beats, pumps the blood, it would reach 12,000 miles.
0: ఈ 12,000 miles దూరము ఈ రక్తం ప్రయాణం అయ్యేటప్పటికి దేహము అలసిపోతుంది.
1: The body gets tired. Supplying blood to 12,000 miles of distance.
0: దేహం బలమయ్యే కొలది దీనికి సప్లై కూడాను ఎక్కువ చేయవలసి వస్తుంది.
1: విత్ ఇంక్రీజింగ్ ఒబెసిటీ ద సర్క్యులేషన్ బ్లడ్ బికమ్స్ ఎ ప్రాబ్లం.
0: కనుకనే ఈ సప్లై చేసే దాంట్లో హార్ట్ వీక్ అవుతుంది.
1: ఒబెసిటీ మేక్స్ ది హార్ట్ వీక్.
0: కానీ 7 పర్యాములు ఇది కొట్టవలసినటువంటి ఒక గుండె అనేక పర్యాములు కొడుతుంది.
1: The heart beat increases because of overweight.
0: కానీ ఒక్కొక్క పర్యాయం గుండె కొట్టినప్పుడు 12,000 miles దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
1: Each of the heart beats would supply blood that would extend to the distance of 12,000 miles.
0: కనుక దేహాన్ని కూడా రక్షించుకోవడానికి ఈ యొక్క గుండెకు ఇంత పని పెట్టకుండా మనం చూసుకోవాలి.
1: We should see that heart is not put to overwork.
0: వినాయకుడు చేసే పని అదియే.
1: That is the job of Vinayaka.
0: అన్ని భుజిస్తుంటాడు.
1: We eat all.
0: కానీ తనకి ఏమాత్రం కూడా బాధలు కలగవు.
1: బట్ వినాయక హ్యాస్ నో ప్రాబ్లమ్స్.
0: అనగా ఈ దేహముకు సంబంధించినటువంటి ఒక విషయంలో వినాయకుడు చేసేటువంటి పనులు చాలా సూక్ష్మమైనటువంటివి.
1: ది యాక్షన్స్ ఆఫ్ వినాయక హ్యాస్ గాట్ దీస్ సటిలిటీస్ రిలేటింగ్ టు మెయింటెనెన్స్.
0: భుజించే ఆహారం లోపల ఉండేటువంటి యొక్క మార్పే ఈ ఆరోగ్యములకు మూల కారణము.
1: The main cause, principle behind the health is a kind of change in our food habits.
0: కనుక మనము ఫుడ్ ను కొంచెం కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
1: So we should exercise control over our food habits.
0: ఇంతే కాకుండా
1: not only this,
0: మూషికం ఒకటి ఉంటుండాలి.
1: We also have this rat.
0: ఈ మూషికం అనగా ఎలుక అని మనం అంటుంటాము. ఇది ఎలుకకు సంబంధించింది కాదు.
1: We just take it as rat in the literal sense, but it's not so.
0: అజ్ఞానమునకు చీకటికి సంబంధించినటువంటిది ఈ మూషికము.
1: దిస్ ర్యాట్ సింబలైజెస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: తనకు అధికమైనటువంటిదంతా కూడా మూషికానికి వదిలిపెడుతుంటాడు.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ ఎక్సెస్ లెఫ్ట్ ఓవర్ ఈస్ గివెన్ టు ర్యాట్.
0: కనుక ఈ మూషికం కూడాను వినాయకుడికి ఎంతో సహాయం చేస్తుంటాది.
1: ఈవెన్ దిస్ ర్యాట్ ఆల్సో కోఆపరేట్స్ హెల్ప్స్ వినాయక.
0: మూషికము చాలా చిన్నది.
1: It is so small.
0: వినాయకుడు చాలా గొప్పవాడు.
1: వినాయక ఇస్ మైటీ.
0: ఇంత గొప్ప దేహమును అంత చిన్న వినాయకుడి పైన మూషికం పైన ఏ రీతిగా సవార్ చేయగలడు?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ దట్ బిగ్ బాడీడ్ వినాయక టు హ్యావ్ దిస్ ర్యాట్ యాజ్ ఎ చారియట్?
0: మూషికం అనగా ఎలుక కాదు.
1: సో ఇట్స్ నాట్ సింపుల్ ర్యాట్.
0: అజ్ఞానం అనేటువంటి చీకటికి అంత బరువు అయినటువంటిదిగా ఉంటుంది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద డార్క్నెస్ of ignorance will carry such heavy head load.
0: Karuka manaku vignayakudu vinayakudundaga cheekatiye.
1: So it is darkness only.
0: Cheekatiki inta baravu anetundi teliyadu.
1: We do not know the weight of ignorance.
0: Ilanti baravu anetundi yokka cheekatini enta kalamaina kodunu mostuntadi.
1: This darkness of ignorance is so heavy which would last for a long time.
0: Vinayaka chavati endunnatundi antarathamulu enniyo untunnavi.
1: There are lots of inner meanings behind the celebration.
0: ఈ నాడు వినాయకునికి గరగపోచతో పూజ చేస్తుంటారు.
1: And today there is a special worship making use of grass garika.
0: ఇది ఏ విధంగా వచ్చింది?
1: What is its origin?
0: ఒకానొక సమయంలో పార్వతి పరమేశ్వరులు పాచికలాడుతూ వచ్చారు.
1: At one time Parvati and Parameshwara were playing dice.
0: ఎవరు ఓడిపోను ఎవరు గెలుస్తారనేటువంటి దానికి దీనికి విట్నెస్ గా ఒక విధంగా నందిని పెట్టుకున్నారు.
1: యాజ్ ఎన్ ఎంపైర్ నంది వాజ్ నామినేటెడ్.
0: అప్పుడు ప్రతి ఒక్క పర్యాయం కూడాను ఈశ్వరుడే జయించినట్టుగా నంది తల ఊపుతుంది.
1: ఎంపైర్ నంది వాజ్ డిక్లేరింగ్ ఈశ్వర వన్ ఇన్ ద గేమ్ ఆఫ్ డైస్.
0: కానీ ఓడిపోయినటువంటి పార్వతికి కోపం అధికమవుతుంది.
1: బట్ పార్వతి హూ లాస్ట్ వాజ్ వెరీ ఫ్యూరియస్.
0: ఇది కేవలము వంచన చేస్తుండాలి నంది.
1: అండ్ హీ థాట్ ద అంపైర్ నంది ఈజ్ చీటింగ్.
0: అప్పుడు ఆ నందికి శాపం ఇచ్చింది పార్వతి.
1: అండ్ మదర్ పార్వతి కర్స్డ్ నంది.
0: నీవు కుష్టి రోగంతో
1: డైస్.
0: ఎవరు ఓడిపోను ఎవరు గెలుస్తారనేటువంటి దానికి దీనికి విట్నెస్ గా ఒక విధంగా నందిని పెట్టుకున్నారు.
1: యాజ్ ఎన్ ఎంపైర్ నంది వాజ్ నామినేటెడ్.

0: లెట్ యూ సఫర్ ఫ్రమ్ ఇండైజెషన్.
1: అప్పుడు నంది ప్రార్థిస్తాడు, తల్లి ఇది నేను కుచితంతో చేసినటువంటిది కాదు, కుట్రతో చేసినటువంటిది కాదు, న్యాయంతో చేసినటువంటిది.
0: నంది వెంట్ ఆన్ టు ప్రే లైక్ దిస్, మదర్ ఇట్ నాట్ ఎనీ చీటింగ్ ఆర్ ఎనీ డిసీట్ లైక్ దాట్.
1: ఈశ్వరుని యొక్క సంకల్పము చాలా వజ్ర సంకల్పము.
0: ద విల్ ఆఫ్ గాడ్ ఇస్ సో స్ట్రాంగ్.
1: కనుక అతని వజ్ర సంకల్పమే స్థిరమైనటువంటి సంకల్పము.
0: గాడ్స్ విల్ విల్ హ్యాపన్.
1: ఆ సంకల్పపరం చేతనే విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
0: ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ దట్స్ బిహైండ్ ద విక్టరీ.
1: కనుక నన్ను క్షమించమని కోరుతాది.
0: సో నంది సెడ్ పార్డన్ మీ.
1: అప్పుడు చెప్తాడు
0: దెన్ హి సెడ్
1: పార్వతి, భాద్రపద చతుర్దశి దినము
0: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద
1: నీకు గరకతో పూజిస్తురుగాక, ఆ గరక యొక్క దీని వల్ల నీ రోగం నివారణ అవుతుగాక అని చెప్పింది.
0: యూ విల్ బి వర్షిప్డ్ ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ భాద్రపద అండ్ దిస్ గరిక గ్రాస్ విల్ బి ఆఫర్ టు యూ.
1: ఈ లేత గ్రాస్ అనేటువంటిది జీర్ణానికి పనికి వస్తుంది.
0: దిస్ గరిక గ్రాస్ విల్ గివ్ ఎ రిలీఫ్ ఫ్రమ్ ఇండైజెషన్.
1: మీరు చాలా మందికి తెలుసును,
0: మెనీ ఆఫ్ యు నో దిస్,
1: కుక్కలు పెంచేటువంటి వారికి లాన్లు విడిచినప్పుడు ప్రతి వారం కూడా దాన్ని లాన్లో వదులుతుంటారు.
0: అండ్ యు నో దోస్ దట్ దట్ మెయింటైన్ డాగ్స్ అట్ ద రెసిడెన్సెస్, వి గెట్ దెం ఫ్రీ టు మూవ్ అలాంగ్ ద లాన్.
1: తెల్లటి గ్రాస్ ఒకటి ఉంటుంది గరక,
0: అండ్ దీస్ డాగ్స్ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద వైట్ గ్రాస్.
1: ఆ తెల్లని గరకను తినేటప్పటికి తన జీర్ణమైపోతుంది.
0: యాజ్ ద డాగ్ స్టార్ట్స్ ఈటింగ్ ద వైట్ గ్రాస్ ఇట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ కాన్స్టిపేషన్.
1: కనుక ఇది ఆరోగ్యమునకు ఎంతో క్షేమము.
0: సో దిస్ ఎన్ష్యూర్స్ హెల్త్.
1: ఈ విధమైనటువంటి యొక్క వినాయక చవితి ఆరోగ్యమునకు మహాభాగ్యమునకు ఆస్కారమైనటువంటిది ఈ వినాయక చవితి.
0: వినాయక చవితి కన్ఫర్స్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
1: ఈ హెల్త్ అండ్ ఆస్తికి చాలా భద్రం కాపాడేటువంటిది.
0: ది హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ హెల్త్ ఇన్ సెక్యూరిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వినాయక.
1: ఇట్టి వినాయక చవితిని ఈ భాద్రపద చతుర్దశి దినము
0: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ భాద్రపద మంత్
1: మనం పూజించడం చేత
0: యాజ్ వి వర్షిప్
1: వినాయకుని యొక్క అనుగ్రహము ఎంతైనా దండిగా నిండుగా మనకు లభిస్తుందనేటువంటి విశ్వాసము ఆనాటి నుంచి నేటి వరకు ప్రజల్లో పెరుగుతూ వచ్చింది.
0: బై ఆఫరింగ్ స్పెషల్ వర్షిప్ టు వినాయక ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద విల్ బి రిసిపియంట్స్ ఆఫ్ ద మునిఫిసెంట్ గ్రేస్ ఆఫ్ వినాయక.
1: ముఖ్యంగా మానవుని యందు స్థితి మతి గతి సంపత్తి,
0: మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మ్యాన్ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. స్థితి ద పొజిషన్, మతి ద మైండ్, గతి ద డెస్టినేషన్, సంపత్తి ద ప్రాస్పెరిటీ ఫ్లోయన్స్.
1: ఈ నాలుగింటిని కూడా మనము దుర్వినియోగం చేసుకుంటున్నాం ఈనాడు.
0: We are misusing all these three facets.
1: ఈ దుర్వినియోగం చేసుకోవడం చేతనే మానవుని యందు ఉన్నటువంటి ఎనర్జీ క్రమక్రమేణా క్షీణించిపోతుండాలి.
0: Because of the misuse, we are losing energy by and large.
1: ఇంతే కాదు,
0: not only this,
1: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క గుణములు కూడాను నాలుగు ఉన్నాయి.
0: In fact, there are certain divine qualities within us.
1: ఈ కామ క్రోధ లోభములు.
0: And we do have other qualities like the desire.
1: ఈ నాలుగు గుణములు కూడాను మనము అమితంగా పెంచుకొని మనం అమితంగా దుఃఖములకు గురి అవుతున్నారు.
0: Because of the evil traits such as anger, lust and greed, we suffer.
1: వాంఛలకు ఒక విధమైనటువంటి మితియే లేదు.
0: Desires have no bounds.
1: ఒక వాంఛ తీరిన తక్షణమే రెండో వాంఛకు ప్రయత్నిస్తుంటాడు.
0: When one desire is fulfilled, we move on to the next.
1: దీనికి అంత్యమే లేదు.
0: It has no end.
1: కనుకనే ఇది కామం.
0: This is the
1: క్రోధము.
0: Then anger.
1: క్రోధము అనేటువంటిది చాలా చెడ్డది.
0: And this is very bad.
1: ఇది తనను తన బంధువులను తన మిత్రులను తనకు తోడైనటువంటి వారిని అందరినీ కూడా క్షీణింపజేస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యాంగర్ విల్ మేక్ యూ అవే ఫ్రమ్ యువర్ రిలేషన్స్, యువర్ ఫ్రెండ్స్, యువర్ నియర్ అండ్ డియర్.
1: కోపము కలిగిన వారికి
0: ద వన్ హూ ఇస్ యాంగ్రీ
1: ఏ పని ఫలింపకుండు
0: విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
1: ఎగ్గును గలుగును
0: విల్ హావ్ డిఫికల్టీస్.
1: పాపపు పనులను చేయొచ్చు
0: విల్ బి కమిటింగ్ సిన్ఫుల్ యాక్ట్స్.
1: పొమ్మని పెంచుకున్న చేకూరుజుమే
0: అండ్ హీ విల్ బి పుట్ టు ఆల్ ఇన్సల్ట్స్ అండ్ హ్యూమిలియేషన్.
1: తన కోపం తన శత్రువు.
0: హిస్ యాంగర్ ఇస్ హిస్ ఎనిమీ.
1: తన కోపం తనకు సచ్చ.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దెన్ హ్యాపీనెస్ గివ్స్ యు ప్రొటెక్షన్. అండ్ యువర్ కంపాషన్ ఇస్ యువర్ రిలీఫ్.
1: తన సంతోషమే స్వర్గము.
0: ది వెరీ హ్యాపీనెస్ ఇస్ ద హెల్.
1: తన దుఃఖమే నరకం అంటారు.
0: అండ్ యువర్ మిజరీ ఇస్ ద హెల్.
1: కనుక మానవునికి ఈ క్రోధం అనేటువంటిది చాలా క్షీణింపజేస్తుంది.
0: దేర్ ఫోర్ యాంగర్ విల్ లీడ్ టు ద

0: decline and the ruin.
1: Dveshamu.
0: And hatred.
1: ఈ ద్వేషం అనేటువంటి క్రోధమునకు మించినటువంటిది.
0: And hatred is more devilish than
1: ద్వేషించకూడదు.
0: We should not hate anybody.
1: ఈ ద్వేషం వల్ల తరతరముల నుంచి కూడాను వెంటాడుతుంటాది మానవునికి దుర్గుణములు.
0: And because of the hatred, it will follow you for generations after generations.
1: ఈ దుర్గుణమును వెంట రావటం చేత మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము క్షీణించిపోతుంటాయి.
0: Because of the evil tendencies, the divinity cannot be experienced.
1: ముఖ్యంగా ఈనాడు మానవునికి జీవితం తరిగిపోవడానికి ఇవే మూల కారణములు.
0: The life span today is cut short because of these evil traits.
1: 100 సంవత్సరములు బ్రతకవలసినటువంటి మనిషి ఒక 30 సంవత్సరములు 40 సంవత్సరములకే క్షీణించిపోతున్నాడు.
0: Man who is supposed to live for 100 long years, his life span is cut short to 30 and 40 because of his bad habits.
1: ఈ కామక్రోధ ద్వేషముల వల్లనే తన యొక్క ఆయుష్ను కూడాను అరింప చేస్తుండాలి.
0: The main reason is because of these three reasons, the anger, the desire and hatred.
1: ఈ మూడు గుణములను మనము పుష్టిగా సంతుష్టిగా పెట్టుకున్నప్పుడు మనకు ఆయుష్ ఏమాత్రము క్షీణించదు.
0: When these three things are totally removed,
1: ఎట్టి ప్రమాదములు జరిగినప్పటికీ ఎట్టి యాక్సిడెంట్ జరిగినప్పటికీ ప్రాణం మాత్రం పోదు.
0: We may be met with any accident in future, but we'll never lose our life.
1: Mana durgunamare ee reflection reaction reasons ga vachi manamulu baadhistu untundayi.
0: We are put to suffering because of the bad qualities that would come back to us by your reaction
1: kanuka,
0: reflection design.
1: Kanuka ee kamakrodha dveshamulanu motta mota manamu tarigim chesukuntu raavali.
0: Therefore we should kill these three evil traits, the anger, the hatred.
1: Manam idi naa yokka gunamulu kaavu.
0: Even if they come, you should know that they are not my nature. They are animal qualities.
1: ఈ పశుగుణములు నాలో ప్రవేశిస్తే నేను కూడా పశువైపోతాను.
0: If these animal qualities find a place in me, I too become an animal.
1: నేను పశువు కాదు.
0: I am not animal.
1: నేను మనిషి.
0: I am a human being.
1: అని ఆ మనిషి అనేటువంటి తత్వాన్ని మనసులో ఉంచుకున్నప్పుడే ఈ పశు లక్షణాలు మనలో ప్రవేశించడానికి వీలుండదు.
0: Then once we hold on to the principle that I am man, I am not animal, we can maintain human
1: qualities. కానీ ఈ లేత వయస్సు లోపలే పిల్లలు చాలా ఈ యొక్క గుణములను పెంచుకుంటున్నారు.
0: We develop desires, grow more in this age.
1: ఈ వాంఛలను పెంచుకోవడం చేతనే క్రమక్రమేణా మన భవిష్యత్తు క్షీణించిపోతుంటాయి.
0: The excessive desire will spoil our future.
1: మానవుని యొక్క జీవితము నాలుగంతస్తుల మేడ.
0: Human life is a four-storied mansion.
1: మొట్టమొదటిది బ్రహ్మచర్యం.
0: The first one is celibacy.
1: రెండవది గృహస్థము.
0: Householder.
1: మూడవది వానప్రస్థము.
0: Recluse.
1: నాలుగవది సన్యాసం.
0: Fourth one, renunciant.
1: ఈ నాలుగంతస్తుల మేడకు మొట్టమొదటి పునాది చాలా భద్రంగా ఉండాలి.
0: For this mansion of life, a four-storied building, the foundation should be strong.
1: ఈ ఫౌండేషన్ ఏ బ్రహ్మచర్యం.
0: The foundation is the state of celibacy.
1: ఈ యువకులు యందు ఈ భద్రత చాలా బలంగా ఉండాలి.
0: This should be safe and so strong.
1: దీన్ని సరైనటువంటి స్థితిలో మనం కాపాడుకున్నప్పుడు గృహస్థ వానప్రస్థములు కూడాను క్షేమంగా ఉంటాయి.
0: This foundation is properly laid and ensured its strength, the rest of the three states.
1: ఈ బ్రహ్మచర్యంలోనే ఈనాటి బాలురు ముక్కాలు భాగం లైఫ్ అంతా కూడాను నాశనం చేసుకుంటున్నారు.
0: 3/4 of life is ruined because this foundation is not strong.
1: దైవాన్ని ప్రార్థించమంటే మా కాలం చిక్కదు.
0: We say we have no time to pray to God.
1: దైవాన్ని 5 నిమిషాలు చింతించమంటే మాకు సమయం చిక్కదు.
0: I have no time to think of God for 5 minutes.
1: కానీ ఈ దుర్భావముల చేత దుశ్చింతన చేత దురభ్యాసముల చేత ఎంత కాలంలోనైనా వ్యర్థం చేస్తారు.
0: బట్ వీ వేస్ట్ అవర్ టైం ఇండల్జింగ్ ఇన్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
1: దీనికి వేస్ట్ చేసినంత మంచి దానికి ఉపయోగించరు.
0: వీ డోంట్ మేక్ యూస్ ఆఫ్ ద టైం ఫర్ ప్రాపర్ థింగ్స్.
1: కనుకనే ఈనాటి విద్యార్థులు యువకులైనటువంటి వారు మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రంగా చేసుకోవాలి.
0: స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ should have this strong foundation.
1: అది ఏ బ్రహ్మచర్యము.
0: That is the state of celibacy.
1: బ్రహ్మచర్యం అనగా బ్రహ్మలో చరించటమే బ్రహ్మచర్యము.
0: Celibate, brahmacharya, means the one who moves about Brahma.
1: వివాహం ఆడకుండా ఉండటం కాదు బ్రహ్మచర్యము.
0: Not merely remaining unmarried.
1: నిరంతరము బ్రహ్మ యందే చరించటము.
0: Constant contemplation of the divine.
1: మీ మనోభావం నిరంతరం కూడాను బ్రహ్మతో స్మరించటము.
0: The constant thought of God.
1: కనుక ఆ యొక్క బ్రహ్మచర్యం అనేటువంటిది ఇలాంటి పవిత్రమైన అర్థం కూడి ఉన్నది.
0: దిస్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ బ్రహ్మచర్య, ద సిలబస్.
1: ఇలాంటి బ్రహ్మతం మనం కూడినటువంటి తంతమే నిజమైనటువంటి బ్రహ్మచర్యం.
0: బ్రహ్మచర్య ఇట్స్ ట్రూ సెన్స్ లైజ్ ఇన్ కాంటెంప్లేషన్, కాన్స్టెంట్ కాంటెంప్లేషన్.
1: ఎలాంటి పరిస్థితులు ఏదైనా కూడా నీవు దైవత్వాన్ని స్మరించు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
1: దివ్యత్వాన్ని స్మరించు.
0: వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్, చాంట్ హిస్ నేమ్.
1: పవిత్రతను నీవు అనుభవించు.
0: ఎక్స్పీరియన్స్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ లైఫ్.
1: ప్రేమతత్వంలో నీ యొక్క జీవితం అంకితం చేయి.
0: ఎండ్ యువర్ లైఫ్ ఇన్ లవ్.
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క పునాదుల యొక్క భద్రత.
0: దిస్ ఎన్షోర్స్ ది సేఫ్టీ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫౌండేషన్.
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: గోడలు కనిపిస్తాయి.
0: యు సీ ద వాల్,
1: భవనం కనిపిస్తుంది.
0: యు సీ ద బిల్డింగ్,
1: భవనం యొక్క అందచందములు కనిపిస్తాయి.
0: యు సీ ది బ్యూటీ అండ్ ఎలివేషన్,
1: కానీ పునాది అనేటువంటి దీంట్లో ఏ అందచందము కనిపించదు మనకు.
0: బట్ ఫౌండేషన్ యు డు నాట్ సీ.
1: అది భూమిలో పడిపోతుంది.
0: బికాజ్ ఇట్స్ లైస్ ఇన్ ద గ్రౌండ్.
1: మనకు కనిపించకుండా భూమిలో మరుగుపడినటువంటిది మనకు అన్ని విధాల శక్తిని అందించేది.
0: దట్ విచ్ ఇస్ హిడెన్, దట్ విచ్ ఇస్ నాట్ సీన్, విల్ గివ్ ద గ్యారంటీ ఆఫ్ ది సేఫ్టీ.
1: అది కనిపించినటువంటి యొక్క పునాదియే కనిపించే భవనమునకు ఆధారమైనటువంటిది.
0: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ ద బేసిస్ ఫర్ ద బిల్డింగ్ విచ్ ఇస్ సీన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: కనుక దానికి అందచందములు చేరినటువంటి అవసరం లేదు.
0: ద ఫౌండేషన్ డస్ నాట్ నీడ్ ఎనీ
1: డెకరేషన్. గోడలకు ఒక రాళ్లంతా కూడా డ్రెస్ చేస్తారు.
0: ద వాల్స్ అండ్ ది ఎలివేషన్ ఆర్ సో బ్యూటిఫుల్.
1: కానీ భూమిలో వేసేటువంటి ఒక ఫౌండేషన్ కు దీనికి అందచందములు ఏమాత్రం ఇష్టం లేదు.
0: ద ఫౌండేషన్ ఇన్ ద గ్రౌండ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ బ్యూటి.
1: కానీ భవనం యొక్క భారం అంతా కూడా మోసేది ఇది.
0: బట్ ద హోల్ బర్డెన్ అండ్ ద వెయిట్ ఆఫ్ ది మ్యాన్షన్ ఈస్ టేకెన్ ఓవర్ బై ది ఫౌండేషన్.
1: కనుక భవనం యొక్క భారం అంతా మోసేటువంటి ఒక పునాది మనం భద్రం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ లే ద స్ట్రాంగ్ ఫౌండేషన్.
1: ఈనాడు ఆ పునాది యొక్క భవనంను ఏమాత్రము యోచించడం లేదు.
0: టుడే వీఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ ఫౌండేషన్.
1: పైన అందచందముతో ఉండేటువంటి యొక్క దీనిని మనం మాత్రమే ఈనాడు వర్ణిస్తున్నాము.
0: వీ గో బై ద ఔటర్ బ్యూటీ, ది ఎక్స్టర్నల్ ఎలివేషన్.
1: కనుక మొట్టమొదట ఈ బ్రహ్మచర్యం.
0: ద ఫస్ట్ టు బిగిన్ విత్ ఇస్ సెలిబసీ.
1: నిరంతరం కొన్ని దైవత్వాన్ని స్మరించటము.
0: We should always think of God.
1: చర్యమనగా ఏమి? నడుచుకోవటము.
0: చర్య మీన్స్ కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: నీవు బ్రహ్మచర్యాన్ని నడిచించి చూపించాలి.
0: యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ.
1: అందుకోసం ఈనాటి గురువులంతా కూడా చెప్తుంటుంటారు.
0: ప్రిసెప్టర్స్ సే టుడే.
1: ఆచార్యుడు ఉంటాడు.
0: ఏ ప్రిసెప్టర్ ఇస్
1: ఆచార్యుడు. అనగా ఏమిటి? ఆచరించి అందించేటువంటి వాడు ఆచార్యుడు.
0: ఆచార్య మీన్స్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ టీచెస్.
1: ఆచరించకుండా ఊరికి అందించేటువంటి వాడు ఉపాధ్యాయుడు.
0: The one who does not practice and simply propagate is
1: a teacher. ఉపాధ్యాయుడు కేవలం పాఠములు మాత్రమే నేర్పగలడు. కానీ
0: టీచర్ కెన్ టీచ్ లెసన్స్.
1: ఈ మనో నిగ్రహానికి ఏమాత్రము తోడ్పడడు.
0: హీ విల్ నాట్ హీ కెనాట్ బి ఆఫ్ ఎనీ హెల్ప్ టు యూ.
1: ఆచార్యుడైనటువంటి వాడు మనో నిగ్రహానికి సంపూర్ణంగా తోడ్పడతాడు.
0: ఎ ట్రూ ఆచార్య ప్రిసెప్టర్ విల్ హెల్ప్ యూ టు కంట్రోల్ యువర్ మైండ్.
1: అందుకోసమని ఇంతమంది గురువుల లోపల ఇద్దరు మాత్రమే ఆచార్యులు దిగారు.
0: Among so many gurus we have got two important acharyas.
1: ఆ ఇద్దరు ఆచార్యులు మాత్రం ఎవరు?
0: ద్రోణాచార్య. ద్రోణాచార్య.
1: భీష్మాచార్య.
0: భీష్మాచార్య.
1: ఈ భీష్మాచార్య ద్రోణాచార్యులు ఇద్దరు మాత్రమే ఆచార్యులు.
0: We have two acharyas, ద్రోణాచార్య and భీష్మాచార్య.
1: ఈ ద్రోణాచార్య పాండవులకంతా గురువు అయ్యాడు.
0: ద్రోణాచార్య ఇస్ ద ప్రిసెప్టర్ ఆఫ్ ఆల్ పాండవస్.
1: ఇది కేవలము దేహ విద్యలంతా కూడా నేర్పించాడు.
0: హీ టాట్ దెమ్ ఆల్ ఎక్స్పర్ట్ ఇస్ ఇన్ ఆర్చరీ.
1: భీష్మాచార్యుడు హృదయానికి మాత్రమే గురువు అయ్యాడు.
0: భీష్మాచార్య వాజ్ ద మాస్టర్ ఆఫ్ దేర్
1: హృదయ సంకల్పములంతా కూడా పవిత్రం గావిస్తుంటూ వచ్చాడు.
0: హీ శాంక్టిఫైడ్ ఆల్ ద థాట్స్.
1: కనుకనే తల్లి మాటను జవదాటకుండా
0: హీ ఒబేడ్ ది కమాండ్ ఆఫ్ ద మదర్.
1: మాతృమూర్తి యొక్క ఆజ్ఞను శిరసా వహించి
0: ఫాలోయింగ్ ద కమాండ్ ఆర్డర్స్ ఆఫ్ ద మదర్
1: ఆ మాతృమూర్తి ప్రేమకు పాత్రుడైతూ వచ్చాడు భీష్మాచార్య.
0: And he was the recipient of the grace of the mother.
1: Kanukane adanu goppa gnani.
0: As he obeyed his parents, he was one of wisdom.
1: Gnananiga emti?
0: What is wisdom?
1: Kevalam goppa goppa grandamanta chadavatam kada gnanam.
0: It's not textual knowledge or information.
1: Advaita darshanam gnanam.
0: The vision of non-dualism is wisdom.
1: Okka daivattam tappa annam smarinchakoodadu.
0: One should not think of anything other than
1: daivattvanike mana dehamunu arpitam cheyali.
0: One should dedicate himself to the divine.
1: Daivattvanike mana manasunu arpitam cheyali.
0: The mind should surrender to God.
1: Daivattvanike mana buddhini arpitam cheyali.
0: The intellect must accept God.
1: Sarvakarman bhavat vityartham.
0: All accepts should be satisfying to God.
1: Nee pritiyartha kosam nivithi పాటు పడకూడదు.
0: యూ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ యువర్ పర్సనల్ సాటిస్ఫాక్షన్.
1: దైవ ప్రీతి అర్థంగానే శ్రమపడాలి.
0: అవర్ యాక్షన్ షుడ్ ప్లీజ్ గాడ్.
1: కనుకనే భీష్మాచారి అనాది కాలం నుంచి కూడాను ఆ యొక్క ఆత్మతృప్తి నిమిత్తమే చేసేస్తూ వచ్చాడు.
0: భీష్మాచార్య స్టూడ్ ఫర్ దట్ ప్రిన్సిపల్ గాడ్,
1: తల్లితోనే చేరుతూ రావాలి అని కోరాడు.
0: అండ్ అల్టిమేట్లీ హీ వాంటెడ్ టు జాయిన్ హిస్ మదర్.
1: శతల్పం పైన పరుండినాడు.
0: హీ వాజ్ లయింగ్ ఆన్ ద బెడ్ ఆఫ్ యారోస్
1: 58 దినములు.
0: ఫర్ 58 డేస్
1: దేహమంతా కూడాను అంబులు దాటుకొని ఉన్నాడు.
0: అండ్ యారోస్ ఆల్ ఓవర్ పాయింటెడ్ యారోస్.
1: కానీ
0: యెట్
1: ఒక నీరైనా కూడా గుట్టుకి తాగలేడు.
0: హీ డిడ్ంట్ డ్రింక్ ఈవెన్ డ్రాప్ ఆఫ్ వాటర్.
1: కానీ తల్లి ప్రేమకు పాత్రుడు కావాలి.
0: బట్ he wants to receive the grace of
1: తల్లి అనుగ్రహానికి తాను గురి కావాలి.
0: హీ షుడ్ సర్టన్లీ ఎంజాయ్ ద లవ్ ఆఫ్ మదర్.
1: కట్టకడపకి పోయే ముందుగా
0: బిఫోర్ లీవింగ్ ద బాడీ
1: అర్జున్ని పిలిచాడు.
0: హీ సమన్డ్ అర్జున.
1: అర్జున, అర్జున్ అంటే ఏమని అర్థం? ఒక పేరు పెట్టం కాదు, అర్జున అనగా నిర్మలమైన చిత్తం గలవాడు.
0: అర్జున ఇస్ నాట్ మియర్లీ ఎ నేమ్, హీ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
1: ఇతనికి అనేక బిరుదులంతా ఉన్నాయి.
0: అర్జున హ్యాస్ మెనీ టైటిల్స్.
1: అర్జున, పాల్గుణ, పార్థివ, కీర్తి, సేతువాన, బీభిత్య, జయకృష్ణ, సవిశాచి, ధనుంజయ.
0: దీస్ ఆర్ ఆల్ ది టైటిల్స్ అండ్ నేమ్స్ ఆఫ్ అర్జున.
1: కనుక ఇతను ధనుంజయుడు.
0: ఇస్ ధనుంజయ
1: అర్జున. అర్జున నిర్మలమైనటువంటి చిత్తం గలవాడు.
0: అర్జున ద ప్యూర్ హార్టెడ్.
1: కనుక అర్జున,
0: అర్జున
1: నీ యొక్క అంబులే నన్ను నేలం పాలు చేసింది.
0: అండ్ యువర్ యారోస్ మేడ్ ద బెడ్ ఫర్ మీ.
1: తాతగారు, యుద్ధ సమయం లోపల ఎన్నో జరుగుతూ ఉంటాయి.
0: ఇన్ వార్ఫేర్ మెనీ థింగ్స్ హ్యాపెన్.
1: ఈ యుద్ధ సమయంలో అపకార ఉపకారములని ఏమాత్రం కూడా పాటించరాదు.
0: ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వీ డోంట్ అబ్జర్వ్ ద హార్మ్.
1: నీవు వేశావు అంబులు, నేను వేశాను అంబులు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ షాట్ యారోస్ ఎట్ మీ సో ఐ డి.
1: నీవు వేసినటువంటి అంబులు నిరపరాధి అయినటువంటి కృష్ణుని కూడా కొట్టినాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది యారోస్ దట్ యూ షాట్,
1: కృష్ణుడు దేహమంతా రక్తమయమైపోయింది.
0: అండ్ దేర్ఫోర్ ద హోల్ బాడీ వాస్ బ్లీడింగ్.
1: కానీ దీనికి ఏమైనా వస్తున్నారా?
0: ఆర్ యూ సఫరింగ్ బికాస్ ఆఫ్ దట్ రీజన్?
1: ఇది యుద్ధ సమయము.
0: ఇట్ ఈస్ బ్యాటిల్ టైమ్.
1: మంచి చెడ్డలకు అవకాశమే లేదు ఇక్కడ.
0: డ్యూరింగ్ వార్
1: జయాపజయములకు మాత్రమే ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ట్రయంఫ్ విక్టరీ దట్ మ్యాటర్స్.
1: కాబట్టి నా దోషమును క్షమించండి.
0: Pardon my mistakes.
1: మీకు ఏం కావాలో కోరితే తప్పక నేను ఇస్తానన్నాడు.
0: Whatever you want, whatever boon you want me, I will grant now.
1: భీష్ముడు ఒక్కటి కోరినాడు.
0: Bhishma wanted one.
1: నాయనా, నాకు దాహము, ఇది అంత సమయము.
0: This is the last moment. I'm thirsty.
1: 58వ దినము ప్రాణం వదులుతున్నాను.
0: 58th day I'm leaving this body.
1: కనుకనే నా తల్లిని తెచ్చి నా నోట్లో పోయమన్నాడు.
0: See that my mother shower water.
1: తల్లి గంగాదేవి.
0: Mother of Bhishma is Ganges, Ganga Devi.
1: ఆ తల్లిని తెచ్చి నా యొక్క నోట్లో పోయమని చెప్పాడు.
0: See that Ganga water is brought to me.
1: తక్షణమే అమ్మును చూసి భీష్ముడు ఉన్నటువంటి తలకి ప్రక్కల ఒక భూమిలోపు కొట్టాడు.
0: ఇమ్మీడియట్లీ అర్జున షాట్ అండ్ యారో టువర్డ్స్ ద గ్రౌండ్ క్వైట్ క్లోజ్.
1: భూమి నుంచి గంగ స్ప్రింగ్ గా వచ్చేసేసింది.
0: దెన్ గంగస్ జస్ట్ కేమ్ అప్ లైక్ ఎ ఫౌంటెన్.
1: స్ప్రింగ్ గా వచ్చినటువంటి జలము భీష్ముడి నోట్లో పడ్డాది.
0: అండ్ ద వాటర్ ఇట్ వాస్ జస్ట్ అలౌడ్ బై భీష్మా దేవ్.
1: అటువంటి పుణ్యాత్ముడు భీష్ముడు.
0: భీష్మ ఇస్ ఎ లిబరేటెడ్
1: జ్ఞాని. భీష్ముడు
0: ఇస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: భీష్ముడు సర్వజ్ఞాన సంపన్నుడు.
0: హి ఇస్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్
1: ఆఫ్ నాలెడ్జ్. సర్వజ్ఞ సంపన్నుడు.
0: హి హస్ గాట్ ఆల్ ఫ్లూయెన్.
1: సమస్త సాధనలు చేసినటువంటి వాడు.
0: హి డిడ్ ఎవ్రీథింగ్.
1: ఎవరికి అపకారం కోరడు.
0: హి డిడ్ హార్మ్ ఎనీబడీ.
1: కనుకనే ఆ తల్లి యొక్క జలమును తన నోట్లో పోసిన తక్షణమే భీష్ముడు తన యొక్క కన్నులు మూసాడు.
0: ఆఫ్టర్ డ్రింకింగ్ ద వాటర్ హీ ఎండెడ్ హిజ్ లైఫ్.
1: అదియే అర్జున్ వల్ల జరిగినటువంటి ప్రమాదము అర్జున్ తో దీన్ని సమాప్తి కూడా జరిగింది.
0: యాజ్ హి వాస్ పుట్ టు దట్ సిచ్యువేషన్ బై అర్జున, ద రిలీఫ్ ఆల్సో వాస్ గివెన్ టు హిమ్ బై అర్జున.
1: అర్జున అనేటువంటి పదములు ఎంతో మంది పెట్టుకుంటారు.
0: మెనీ పీపుల్ హ్యావ్ దిస్ నేమ్ అర్జున.
1: అర్థం తెలిసి ప్రవర్తించరు.
0: బట్ దేర్ కాండక్ట్ ఇస్ నాట్ ఇన్ అకార్డెన్స్ టు ద మీనింగ్ ఆఫ్ ది నేమ్.
1: శ్రీశైలం లోపల కూడాను
0: దేర్
1: అర్జున, మల్లికార్జున, బ్రహ్మరాంబ అని ఉంటుండాలి.
0: అండ్ యూ హ్యావ్ నేమ్స్ బ్రహ్మరాంబ మల్లికార్జున శ్రీశైల
1: మల్లికార్జున బ్రహ్మరాంబ.
0: మల్లికార్జున బ్రహ్మరాంబ.
1: ఈ మల్లికార్జున అంటే ఏమిటిది?
0: హూ ఇస్ మల్లికార్జున?
1: మల్లి అనగా జాస్మిన్.
0: మల్లి ఇస్ జాస్మిన్ ఫ్లవర్.
1: అది చాలా ప్యూర్ గా ఉంటుంది, తెల్లటి పుష్పంగా ఉంటుంది.
0: ఇట్ ఇస్ ప్యూర్ వైట్ ఇన్ కలర్.
1: అందులో మధురమైనటువంటి పదార్థం ఉంటుంటుంది.
0: అండ్ ఇట్ హస్ గాట్ నెక్టర్ విద్ ఇన్.
1: కనుక మల్లికార్జున అనగానే ప్యూర్ తో కూడినటువంటి, తెలుపుతో కూడినటువంటి అర్జునుడు మల్లికార్జునుడు.
0: మల్లికార్జున మీనింగ్ ప్యూర్ వైట్ ఫ్లవర్ విత్ నెక్టర్.
1: భ్రమరాంబ,
0: భ్రమరాంబ.
1: అంబ అనగా తల్లి.
0: అంబా ఇస్ మదర్.
1: భ్రమరమనగా తుమ్మెద.
0: Brahmara is honey bee.
1: ఆ తెల్లని తుమ్మెద
0: ది హనీ బీ
1: ఈ యొక్క బ్రహ్మంలో అనగా అర్జునుడి యొక్క పుష్పంలో చేరిపోతుంది.
0: ది హనీ బీ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్ ద జాస్మిన్ విత్ నెక్టర్.
1: అర్జున అనేటువంటి తెల్లటి పుష్పంలో చేరి దానిలో ఉన్న మకరందాన్ని తిని
0: యాజ్ ది హనీ బీ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్ ఆఫ్ అర్జున ఇట్ సక్స్ ది నెక్టర్
1: చేసుకుంది
0: అండ్ దెన్ గెట్స్ ఇట్స్ లైఫ్ రిడీమ్డ్.
1: కనుకనే అర్జునత్వం చాలా అనేక అర్థాలకంతా కూడా మూల కారణము.
0: Arjuna has got so many interpretations and meanings.
1: Karuka Arjunudu chala goppavadu.
0: Arjuna is a great soul.
1: Unnatvanti brothers lopala Arjunudu maatrame vandinchadaniki mula kaaranam enti?
0: What is the reason that Arjuna is extolled?
1: Yavari paina kodunu nishkaranamga tane villinu prayoga pettina vatti vaadu kaadu.
0: In fact he didn't fight with anybody without any reason.
1: Edo yuddhamu cheyavalsi vachinappudu chesadu.
0: He had to fight in war times.
1: Kaani Krishnudu kudanu
0: కృష్ణ
1: అర్జున రాయబారానికి పంపుతున్నారు మీరు, నేను ఎవరితో మాట్లాడాలి అన్నాడు.
0: యు ఆర్ సెండింగ్ మీ యాజ్ ఎన్ ఎమిసరీ, హూమ్ షుడ్ ఐ
1: కాంటాక్ట్. యుద్ధము జరగకూడదు.
0: వార్ షుడ్ నాట్ హ్యాపన్.
1: కృష్ణుడు నేను కత్తి పట్టను అని పట్టాడు.
0: అండ్ దట్ వాస్ ది డిటర్మినేషన్.
1: రథాన్ని మాత్రమే రథం చేయగలరు కానీ ఎవరిపైన కూడాను తన యొక్క అస్త్రమును వినియోగించడు.
0: కృష్ణ డిసైడెడ్ టు బి ద చారిటర్ అండ్ నాట్ టు ఫైట్.
1: కనుకనే నీవు ఏం చేయమంటావు అర్జున అని చెప్పి అడిగాడు.
0: అండ్ హి ఆస్క్డ్ అర్జున వాట్ షల్ ఐ డూ.
1: బావగారు మీకు సర్వము తెలిసినటువంటి సర్వజ్ఞుడు, అలాంటి మీకు నేను చెప్పనటకర్లేదు. మొట్టమొదట యుద్ధమే లేకుండా చూడండి అన్నాడు.
0: యువర్ ఆమ్నిషియంట్ ఆమ్నిపోటెంట్, యు నో ఎవ్రీథింగ్, సీ దట్ ద వార్ ఈస్ ప్రివెంటెడ్.
1: యుద్ధం లేకుండా చేయమంటే ఏమని?
0: వాట్ డస్
1: ధృతరాష్ట్రంతో మాట్లాడమనే.
0: Is it mean to consult Dhritarashtra?
1: Dhritarashtra is gruddivadu.
0: Dhritarashtra is blind king.
1: Kani buddhi ledu.
0: But he has no intelligence.
1: Putrabhimanam adhikanga untundadi.
0: He has got attachment to his
1: son. Ee putrabhimanam tho putrulu cheppinattuga nadchukuntadu gaani taanu cheppinattuga putrulu evaru nadchukoru.
0: Because of his attachment to his sons he will follow them, but he will not follow his intelligence.
1: Alanti dushputrulanta untundi Dhritarashtrani yokka aagna manaki enduku?
0: Why should we think of Dhritarashtra who follows the dictates of his sons?
1: కనుకనే ధృతరాష్ట్రం యొక్క దీన్ని మనం ఏమాత్రము పాటించరాదు.
0: సో వీ డోంట్ నీడ్ టు కన్సల్ట్ ధృతరాష్ట్ర
1: అని చెప్పేటప్పటికీ సరే ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్లాడు. అన్ని విధాలా మాట్లాడిచ్చాడు కృష్ణుడు. ఈ యుద్ధమునకు సమ్మతి పడలేదు.
0: హీ డిస్కస్డ్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు వార్, బట్ హౌఎవర్ ఇట్ కుడ్ నాట్ బి సెటిల్డ్.
1: ఇంకా యుద్ధం సిద్ధమని భావించుకుని వచ్చాడు.
0: ద వార్ వాస్ బౌండ్ టు టేక్ ప్లేస్.
1: అర్జున్ దగ్గరికి మొదలొచ్చాడు.
0: అండ్ దెన్ అర్జునకి,
1: అర్జున
0: అర్జున
1: నేను పోయినటువంటి పని ఫలించలేదు.
0: ఐ వాజ్ నాట్ ఫ్రూట్ఫుల్ ఇన్ మై అటెంప్ట్.
1: విఫలమైపోయింది.
0: ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్.
1: కనుక యుద్ధం సిద్ధమైనాను.
0: సో బీ రెడీ టు ఫైట్.
1: అప్పుడు అర్జునుడు కొంచెం భయపడ్డాడు.
0: దెన్ అర్జున వాజ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్
1: సిచువేషన్. అనగా ఈ యుద్ధంలో ఎన్ని అస్త్రములు ఉపయోగపెట్టవచ్చునో,
0: ఇన్ దిస్ డ్యూరింగ్
1: ఎవరికి ఎవరికి ప్రమాదం జరుగుతుందో, ఏ నిరపరాధులను కొడతామో.
0: During war, many people are going to be killed. Those who are not in
1: Krishna chakkana soochamainaatti vishayam cheppadu.
0: Who are not on the wrong side are going to be killed. Krishna said,
1: Arjuna,
0: Arjuna,
1: yuddhamulaku vachinatunte vaaru yuddhamuku chestare kaani yuddhamulaku raanatunte vaadu ee yokka group lo cheraru.
0: Those who are ready to fight will be there on the battle front, not others.
1: Kanukane yuddhamulo పూర్తి ప్రాణం వదలడానికి కానీ వదం తీయడానికి కానీ వచ్చినటువంటి వారే కానీ ఈ యుద్ధం ఊరికి చూడటానికి వచ్చినటువంటి వారు కాదు.
0: ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వన్ ఈజ్ రెడీ టు గివ్ లైఫ్ ఆర్ టేక్ లైఫ్.
1: కనుక నిరపరాధులు ఎవరు కూడా ఇందులో లేరు.
0: దేర్ ఆర్ నన్ హూ ఆర్ నాట్ గిల్టీ.
1: ఇందులో అందరు కూడా అపరాధులే వస్తున్నారు.
0: ఆల్ ఆర్ గిల్టీ.
1: కనుక నీవు యుద్ధం సిద్ధమని మనం.
0: సో బీ రెడీ టు ఫైట్
1: అప్పుడు చెప్పాడు.
0: దెన్ హీ సెడ్,
1: కానీ కృష్ణ,
0: కృష్ణ,
1: వీడు ఈ విధంగా యుద్ధానికి ఒప్పుకోవటంలో చాలా అన్యాయంగా ఉంది.
0: It's gross injustice because they are accepting to fight.
1: ఈ కౌరవులు ఏ మాత్రం కూడాను సరైన స్థితిలో ఉండేటువంటి వారు కాదు.
0: Kauravas were never proper at any time.
1: కనుక దీనికి ఒప్పుకున్నారు, ఇంకా అయిపోయింది.
0: They accepted to fight.
1: అన్నగారికి వినయం చేయమన్నాడు.
0: And they prayed to their brother.
1: ధర్మజాన దగ్గరికి పోయాడు.
0: They went to Dharmaja.
1: ధర్మజాకు యుద్ధం అంటే అసలు గిట్టదు.
0: Dharmaja does not like any war or fight.
1: సరే అతను కూడాను ఇంకా ఒప్పుకోక తప్పదు.
0: He too had to concede.
1: నకులు సహదేవులు చాలా గుణవంతులు.
0: నకుల సహదేవ ఆర్ నోబుల్ పీపుల్.
1: చిన్నవారు అయినప్పటికీ వారికి ఉన్నటువంటి గుణము అర్జునికి ధర్మజుడికి కూడా లేదు.
0: దో దే ఆర్ వెరీ యంగ్ దేర్ క్వాలిటీస్ ఆర్ సో గ్రేట్ దట్ మోర్ దాన్ దట్ ధర్మజ అండ్ అర్జున.
1: ఒక్కటే వాడు కోరాడు.
0: దే వాంటెడ్ వన్.
1: కృష్ణ,
0: కృష్ణ,
1: యుద్ధము సిద్ధమైన కాలహరణ మీకేలా?
0: వీఆర్ రెడీ టు ఫైట్, వై డిలే?
1: నీవు యుద్ధము సిద్ధమని చెప్పించావు.
0: యు సెడ్ దట్ వీ షుడ్ బి ప్రిపేర్డ్.
1: కానీ
0: బట్
1: మా బావగారు క్షేమంగా వచ్చారు.
0: ద బ్రదర్ ఇన్ లా కృష్ణ రిటర్న్ సేఫ్.
1: ఈ యొక్క వార్తను అందించడానికి వెళ్లారు.
0: హి సేఫ్ రిటర్న్ వాస్ కన్వేయ్డ్.
1: నాకు బావగారు క్షేమంగా రావటమే మా యొక్క ఆనందం అన్నారు.
0: ద రిటర్న్ ఆఫ్ కృష్ణ ఇన్ ఆల్ సేఫ్టీ మేడ్ us ఆల్ హ్యాపీ.
1: ఇదే మా ఆనందం అన్నాడు.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ అవర్ హ్యాపీనెస్.
1: ఇట్టి ఆనందాన్ని అనుభవించినటువంటి వాళ్ళు నకుల సహదేవులు మాత్రమే.
0: నకుల సహదేవ ఎక్స్పీరియన్స్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ నోటీసింగ్ ద సేఫ్ రిటర్న్.
1: కృష్ణుని యొక్క క్షేమాన్ని కోరినటువంటి వాడు నకుల సహదేవులే.
0: నకుల సహదేవ వాంటెడ్ ద సేఫ్టీ ఆఫ్ కృష్ణ.
1: అర్జునుడు కోరాడు.
0: అర్జున్ ఆల్సో డిజైర్.
1: కానీ
0: బట్
1: తన స్వార్థను కూడా ఉపయోగ పెట్టుకుంటూ వచ్చాడు.
0: బట్ హీ హ్యాడ్ గాట్ హిజ్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: కాలకూటమున విషయం చెల్లించబేళ.
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఆఫర్ పాయిజన్?
1: కాలకూటమున
0: ఇన్ పాయిజన్
1: విషమును జల్ల వీల.
0: And is it proper to
1: bite daavagulo malle poola vejadallu leela?
0: Is it possible to throw flowers on fire?
1: Mushkarunde brola
0: in front of if
1: kitoktune meela
0: with the listen to good word
1: gunajala yele ee sandhi maatalika gopala.
0: Why this role of an ambassador, oh gopala? Because people are ready to fight.
1: Inka mana kodu gopala,
0: no more of speaking anymore
1: an cheppadu.
0: He said so.
1: Siddham ayyaru.
0: They are ready to fight.
1: అక్కడికి యుద్ధంలోకి వెళ్లేటప్పటికీ,
0: when they were proceeding ahead,
1: అర్జునుడికి ఒక విధమైన భయం వేసింది.
0: అర్జున వాస్ ఫియర్ స్ట్రిక్.
1: యుద్ధం చేస్తానో చేయనో అని భయం కాదు, ఈ నిరపరాధులు ఎంతమంది పోతారో ఏమో.
0: నాట్ దట్ హీ కాంట్ ఫైట్ బట్
1: కూడవంతులందరికీ ఇదే పెద్ద భయం.
0: ఇట్ ఈస్ ఏ ఫ్యాక్టర్ దట్ క్రియేటెడ్
1: ఫియర్ బికాజ్ సిద్ధం అవుతారే కానీ
0: గుడ్ పీపుల్ ఆల్సో
1: ఎవరిని చంపుతామో ఏమో.
0: Who are going to be killed? He doesn't know.
1: ఆ పుత్రులు పోగొట్టుకున్నట్లు తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
0: The parents will certainly feel miserable.
1: చిన్న పిల్లలు పుత్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
0: Many people will feel very bad about
1: ఈ బాధంతా కూడా వాళ్ళు అనుభవిస్తూ వస్తుంటారు.
0: They will certainly face all these difficulties in succession.
1: కనుకని అర్జునుడు ఆ విధంగా బాధపడుతూ వచ్చాడు.
0: That was the feeling of Arjuna.
1: కృష్ణ,
0: కృష్ణ
1: ఇంక వద్దాం,
0: లెట్స్ గో,
1: ఇంటికి వెళదాం అన్నాడు.
0: లెట్స్ గో బ్యాక్.
1: కృష్ణ, ఈ యుద్ధమును నేను భరించలేను.
0: ఐ కాంట్ బేర్ దిస్ సఫరింగ్.
1: ఇంటికి వెళదామన్నాడు.
0: లెట్స్ గో బ్యాక్.
1: కృష్ణుడి కోపం వచ్చింది.
0: కృష్ణ వాజ్ యాంగ్రీ.
1: ఊరుకో ఉన్నటువంటి నన్ను పురికొల్పి యుద్ధం యుద్ధం యుద్ధం అని యుద్ధం తీసుకుని వచ్చి ఇప్పుడు భయపడిపోతున్నావే.
0: యూ ప్రవోక్డ్ మీ టు ఫైట్ and having come here you wanted me to return.
1: ఇలాంటి భయం కోసం నీ యుద్ధానికి ఎందుకు రావాలి?
0: Why should you come here when you are fear stricken, afraid?
1: ఇందరి బంధుపుత్రు గురుపుత్రులను చంపి భరించుటెట్టులు.
0: You say that you cannot bear the death of your near and dear.
1: Krishna, Krishna, indari bandhu mitru guruputrulu sampi bharinchutettilu.
0: How can I bear the death of the children of my gurus, of my preceptors?
1: Naa kallulu tiriguchunnavika.
0: My head is reeling.
1: Kaalamu gadupu kadalam intiki innannadu.
0: Let us return, turn back this chariot.
1: Indikosam vachava neevu
0: Arjuna
1: piriki panda annadu Krishnudu.
0: Krishna said, have you come for this purpose? What a shame it is you are
1: coming. Inta vaatamunakai neevu enduku raavali?
0: Why should you come now?
1: Ani cheppadu.
0: He said so.
1: Appudu aa Krishnudu yokka bodha kramakramena lopala poyalli అది మంచి బలమును అందించింది.
0: ద టీచింగ్ ఆఫ్ కృష్ణ హ్యాస్ గాన్ టు ద హెడ్ ఆఫ్ అర్జున.
1: సిద్ధమయ్యాడు యుద్ధమునకు.
0: హీ వాజ్ రెడీ టు ఫైట్ నౌ.
1: కానీ తాను చేయలేకపోయాడు.
0: బట్ యెట్ హీ కుడ్ నాట్ పికప్ స్ట్రెంగ్త్.
1: అప్పుడు అర్జునుడికి బలం అందించాలనే ఉద్దేశంతో కృష్ణుడు దుమికాడు.
0: అండ్ కృష్ణ జంప్డ్ టు ది చారియట్.
1: నేను యుద్ధం చేస్తాను అన్నాడు.
0: ఐఎమ్ రెడీ టు ఫైట్ హీ సేడ్.
1: యుద్ధము చేయనని చెప్పావు.
0: ఇన్ ద బిగినింగ్ యు
1: మీరు యుద్ధం చేస్తే మీ మాటను ఓడిపోయినట్టు అవుతుంది. కృష్ణ, మీరు ఓడిపోవచ్చును కానీ మీ మాటలు మాత్రం ఓడిపోకూడదు.
0: కృష్ణ, యూ సెడ్ దట్ యూ విల్ నెవర్ ఫైట్. నౌ యు ఆర్ రెడీ టు ఫైట్ నౌ. కృష్ణ, యూ షుడ్ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
1: నీవు పోకూడదు. అక్కడ భీష్ముడు చూస్తున్నాడు కృష్ణుడు వచ్చేటువంటిది.
0: భీష్మ ఈజ్ వాచింగ్ ది కృష్ణ అప్రోచింగ్.
1: కుప్పించి ఎగచిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొరగాయి.
0: ద ఇయర్ రింగ్స్ వర్ జస్ట్ షైనింగ్ లైక్ ఎవ్రీథింగ్ ఆల్ ఓవర్ ది స్కై.
1: ఒక ఉర్వంలో ఉండే పైనున్న పచ్చని పటము జారే తాను ఎన్ని విధాల వర్ణిస్తూ, నేడు భీష్ముని చంపదు నిన్ను కాదు విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి చరలికి తనుజించు దేవుండే దిక్కు నాకు అన్నాడు.
0: God who is approaching me to kill me should only come to my rescue and relief. No one can save me.
1: నేడు భీష్ముని చంపదు.
0: am ready to kill Krishna.
1: Ninnu kaatu.
0: I'll protect you, Arjuna.
1: Vidum Arjuna yanchu mad bhishkavasti.
0: Arjuna, leave me, I am prepared to kill Bhishma.
1: Kerala Chalazanchu Devunde Dikku Naku annadu.
0: Therefore, God only should come to my refuge.
1: Yavaru naku dikku kaadu. నన్ను చంపుదామని వచ్చేటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుడే నాకు దిక్కు అన్నాడు.
0: కృష్ణ హూ ఇస్ ప్రిపేర్ టు కిల్ మీ నౌ కెన్ ఓన్లీ ప్రొటెక్ట్ మీ.
1: చూచారా, ఎవరు చంపడానికి వస్తున్నారో అతనే నాకు దిక్కు అన్నాడు.
0: ద కిల్లర్ విల్ బి ద ప్రొటెక్టర్.
1: అట్టి భీష్ముడు ద్వేషులకు కూడాను దుర్మార్గులకు కూడాను తనకు ప్రియమైనటువంటి వాడు.
0: భీష్మ వాస్ వెరీ మచ్ అడోర్డ్ బై ఆల్ దోస్ పీపుల్ హూ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్.
1: ఇలాంటి జ్ఞానం కురించినటువంటి వాడే భీష్మాచార్యుడు.
0: భీష్మాచార్య ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
1: భీష్మునికి పూర్తి జ్ఞానమే.
0: భీష్మ రిప్రజెంట్ ద టోటాలిటీ ఆఫ్ విజ్డమ్.
1: కనుక అట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి భీష్ముడు,
0: భీష్మ ద వైజ్,
1: కట్టకడకు తన అభిష్టము నెరవేర్చుకునే నిమిత్తమై
0: టు ఫుల్ఫిల్ హిస్ డిజైర్
1: తల్లిని తనలో తిరిగి చేర్చుకున్నాడు.
0: అండ్ హీ డ్రాంక్ ద వాటర్ ద గిఫ్ట్ ఆఫ్ హిస్ మదర్.
1: తల్లిని తనలో చేర్చుకుని శాంతి పొందాడు.
0: And then got himself pacified, remained peaceful.
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: Mukhyanga mana pavitramaina charitralanni kudanu.
0: The history which is sacred.
1: Enniyo antaratmanto kudinatundi pavitratalanta unnai.
0: Has got so many subtle secrets behind.
1: Kani pillalu evaru ye charitralu kuda chadavaru.
0: But the students do not read the history.
1: Ee novels kathalanta chadukuntu kurchuntaru.
0: But they read novels and stories.
1: Ee kathallo ye matram kudanu meaning undadu.
0: The novel stories are meaningless.
1: ఈ కథలు చదవటమంతా వ్యతనే.
0: ఇట్ ఇస్ ఆల్ వ్యధ, ద మిజరీ.
1: దివ్యమైనటువంటి యొక్క మార్గదర్శకును బోధించేటువంటిదంతా కూడా చరిత్రలు.
0: ది హిస్టరీ షోస్ యూ ద డివైన్ పాత్.
1: ఏమిటి ఆ హిస్టరీ?
0: వాట్ ఈస్ ద హిస్టరీ?
1: హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ.
0: హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ.
1: కనుక దైవం యొక్క స్టోరీ అది హిస్టరీ.
0: ఇట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ గాడ్.
1: దాన్ని మనం చదవాలి.
0: వీ షుడ్ రీడ్ దాట్.
1: మిగతా అన్ని చదివి ప్రయోజనం లేదు.
0: ఇట్స్ యూస్లెస్ టు రీడ్ రిమైనింగ్.
1: కనుక నేను మహాభారతము, భాగవతము, రామాయణము ఇలాంటి దాంట్లో అంతా కూడా ఎంత పవిత్రమైన చరిత్రలు ఉంటున్నాయి.
0: భాగవత, రామాయణ, భారత ఆర్ సీక్రెట్ ఎపిక్స్.
1: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి చరిత్రలు కూడినటువంటిది వినాయక చరిత్ర.
0: వినాయక చవితి has got the message of all these three epics.
1: Vinayakudu goppa gnani.
0: Vinayaka is very wise.
1: Atariki undinatunte gnanam marokati ledu.
0: None can excel him in wisdom.
1: Karukune sarva devatalu kudunu vinayakunni aaradhistu vacharu.
0: So all deities, devatas worship him.
1: Andariki poojaniyudu vinayakudu.
0: All worship vinayaka.
1: Atti vinayaka chaturdashi dinamu.
0: On this day of Vinayaka Chaturthi,
1: కాలమును వ్యర్థం చేయకూడదు.
0: We should not waste our time.
1: చాలా మంది విద్యార్థులందరూ కూడాను గ్రంథములంతా కూడాను వినాయకుని దగ్గర పెడతారు.
0: Many students keep their textbooks in front of Vinayaka.
1: వినాయకుని అర్పితం చేసి వాటిని తిరిగి స్వీకరిస్తారు.
0: They make all offerings and then partake.
1: అనగా భగవంతుడు స్వీకరించినటువంటి ఒక జ్ఞానము మాకు బోధించాలి.
0: Meaning the wisdom of God should be given to us.
1: అందువల్ల ఈనాడు చాలా విద్యార్థులు చాలా వినాయకుడిని పూజించడం అత్యవసరం.
0: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ ద స్టూడెంట్స్ వర్షిప్ వినాయక.
1: ఈ వినాయకుని ఎందున్నటువంటి యొక్క విశిష్టత చాలా గొప్పది.
0: దిస్ ఇస్ ది గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వినాయక.
1: వినాయకుడు ఏ వాంఛలు కోరడు.
0: వినాయక హ్యాస్ నో డిజైర్.
1: దేనిని ఆశించడు.
0: హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: ఆశించిన వారికి అంత అనుగ్రహించేటువంటి వాడు వినాయకుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫుల్ఫిల్స్ ఆల్ యువర్ డిజైర్స్.
1: కనుకనే అనుగ్రహించేటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి, కానీ
0: we have to worship God who confers grace.
1: ఆగ్రహించే దేవుణ్ణి ఆరాధించరాదు.
0: అనుగ్రహ, గ్రేస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అగ్రహ ద యాంగర్.
1: కనుకనే పవిత్రమైనటువంటి ఈ వినాయక చవితి రోజు,
0: ఆన్ ది సీక్రెట్ డే ఆఫ్ వినాయక చవితి,
1: అనేక మంది భారతీయులే కాదు అందరూ కూడా దీన్ని ఆరాధన చేస్తుంటారు.
0: నాట్ ఓన్లీ భారతీయస్, మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ల్యాండ్స్ వర్షిప్ హిమ్.
1: వినాయకుడు బోధించేటువంటి సర్వ జ్ఞానం కూడాను ఒక్కొక్క అక్షరం కూడాను పవిత్రమైనటువంటివి.
0: ద టీచింగ్స్ ఆఫ్ వినాయక, ఎవ్రీ లెటర్ ఈ సో గ్రేట్ అండ్ సీక్రెట్.
1: భజన వినాశిక శాంతి నది.
2: భజన వినాశిక శాంతి నది.

0: Sai Ram, dear listeners, Baba has revealed on many occasions that he responds to each of us based on the feelings we have towards him. In today's discourse, he gives a wonderful example of one of his students and how that student's faith and determination made Swami respond to him accordingly. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 14th of January 2002 in Prashanta Nilayam during the festival of Sankranti.
1: Dinakarudu Shantudai Toche Dinakarudu Shantudai Toche Dinamulintam కురుచలయ్యను చలిగాలి చురుకు హెచ్చే పొలములను రేడి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలన్నూర్చు కాపులు గొంతులెత్తి పదములను పడతొడగిరి పచ్చపూల జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి మెరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి బంతి పువ్వుల ముఖములలంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిలిపి సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే
2: ద సన్ అపియర్డ్ సెరీన్లీ పీస్ఫుల్ ద డే స్టార్టెడ్ టు గెట్ షార్టర్ అండ్ ద చిల్ విండ్ బ్లూ ఫియర్స్లీ ద ఫీల్డ్స్ వర్ రైప్ విత్ గోల్డెన్ క్రాప్ ద ఫార్మర్స్ రిజాయిస్డ్ ఇన్ సింగింగ్ The birds of flowers blossomed on the banks of rivers like garlands. Farmers were bringing home the newly harvested grain and hailed the arrival of the sweet festival of Sankranti.
1: Dushanambulu veru durambu ganetti Dushanambulu veru దూరంబుగా నెట్టి ప్రేమ భావములను పెంపు చేసి సర్వమేకమన్న సద్బుద్ధి కలిగిన జనుల వలనే భూమి స్వర్గమగును ఇట్టి జనుల వలనే భూమి స్వర్గమగును
2: We have to brush aside, keep at a distance all that the criticism and all the blame and we have to develop the principle of love and the spirit of equality, equanimity and those people with such an intellect will make this earth the very paradise.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థి విద్యార్థినియులారా
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్
1: గడచిన 4 దినముల నుండి ప్రశాంతి లేయము ప్రత్యేకమైన ఒక ప్రపంచంగా గోచరిస్తూ వచ్చింది
2: ఫర్ ద లాస్ట్ 4 డేస్ ప్రశాంతి నిలయం హ్యాస్ వర్న్ ఏ న్యూ లుక్ ఏ న్యూ వరల్డ్ ఆల్ టుగెదర్
1: ప్రశాంతి నిలయం క్యాంపస్ కానీ అనంతపురం క్యాంపస్ కానీ బెంగళూరు క్యాంపస్ కానీ ప్రైమరీ స్కూలు హైయర్ సెకండరీ స్కూలు సంస్థలు కానీ ప్రతి ఒక్క విద్యార్థి కూడాను అన్ని రంగములు ఎందు కూడాను అత్యంత శ్రద్ధాభక్తులను నిరూపించి శ్రమించి పనిచేస్తూ వచ్చారు
2: Students of all institutions, be that of Prashanta Nilayam campus Ananthapur campus, Bangalore campus, higher secondary school, the primary school, every student struggle hard with all the sincerity, steadfastness and work all along.
1: కేవలం విద్యార్థులు మాత్రమే కాక అధ్యాపకులు కూడాను యవ్వనులు మొదలుకొని వృద్ధుల వరకు కూడాను ఎంతో శ్రమించి గ్రౌండ్ లో దీనికి సహాయం చేస్తూ వచ్చారు.
2: నాట్ ఓన్లీ స్టూడెంట్స్ టీచర్స్ యంగ్ అండ్ ఓల్డ్ సీనియర్స్ దే ఆల్సో వర్క్ దేర్ ఆన్ ద గ్రౌండ్.
1: ఈ విధమైనటువంటి ఐకమత్యము ప్రేమ భక్తి ప్రపత్తులతో కూడినటువంటి యొక్క సమస్తలు నిజముగా విచారించిన జగత్తులో ఎందుకూడను కానరాదు.
2: సచ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనిటీ, లవ్, డివోషన్ అండ్ సిన్సెరిటీ, ది ఇన్స్టిట్యూషన్స్ విత్ సచ్ క్వాలిటీస్ ఆర్ ప్రెజెంట్ నో వేర్ ఇన్ ద వరల్డ్.
1: ఇట్టి సమస్తలు జగత్తులో వ్యాపించిన జగత్తు యొక్క సమస్యలే పరిహారమవుతుంది.
2: ఇఫ్ సచ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్ డే బై డే దేర్ విల్ బి నో ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: విద్యార్థులు విద్యార్థినీయులు అధ్యాపకులు ఎంతో అద్భుతమైనటువంటి యొక్క చర్యను కావిస్తూ వచ్చారు.
2: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ టీచర్స్ హావ్ డన్ వండర్ఫుల్ థింగ్స్.
1: కేవలం విద్యా విషయమునందు మాత్రమే కాక అనేక రంగములు ఎందు కూడాను ఈ విద్యార్థులు తమ యొక్క శక్తిని విశాలము గావిస్తూ వచ్చారు.
2: నాట్ ఓన్లీ ఇన్ అకాడమిక్ ఫీల్డ్ స్టూడెంట్స్ హావ్ డెమాన్స్ట్రేటెడ్ దేర్ టాలెంట్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఆల్సో.
1: అవేర్నెస్ ఈజ్ లైఫ్ అని అన్నింటి యందు పరిపూర్ణంగా గుర్తించినటువంటిదే నిజమైనటువంటి జీవితం అని.
2: ద ట్రూ లైఫ్ లైస్ ఇన్ ది అవేర్నెస్ ఆఫ్ లైఫ్, the total understanding.
1: Aatalu yende kaaka paatalu yende kaaka ee yokka bandu nadaswaramu ityadi aneka vidyalu endukudanu maa yokka vidyarthulu entano abhiruddhi gaanchi jagattunuku aanandanni andistu vacharu.
2: Our students made everybody happy, not only in the academic field but also in areas of music and also in nadaswaram which you have witnessed. They made everybody happy.
1: Ee lions dance lopala kevalam chinna class vidyarthulu maatrame kaadu MA MSc MTech MBA pedda post graduate pillalu kudanu indulo praveshinchi chaala utsahanga protsahanni kalpinchi prajalaku aanandanni andincharu.
2: You must have enjoyed the lion dance participated by senior students from postgraduate courses MA, MBA, MTech and so on.
1: Intiye kaaka Ananthapuram vidyarthinulu swami yokka puttina pandaga kani convocation function kani ento utsahanga ee yokka nadaswaram nerchukovalani vaallu కేవలం పెద్ద పండితుల దగ్గర పోయి కొంతకాలం వినియోగపరిచి ఈ విధంగా నాదస్వరం నేర్చుకుని వచ్చి ఈనాడు కూడా తెల్లవారి స్వామి యొక్క మేలుకొలుపుల లోపల ఆ నాదస్వరమును వినిపించారు.
2: గర్ల్స్ ఫ్రమ్ ది అనంతపూర్ క్యాంపస్ దే హావ్ అండర్గోన్ ట్రైనింగ్ అండర్ ఎక్స్పర్ట్స్ అండ్ హావ్ లెర్న్డ్ దిస్ నాదస్వరం పర్టికులర్లీ టు బి ప్లేడ్ on the occasion of Bhagwan's birthday and convocation and this morning also you must have listened to
1: the music. Paatalu anni kudanu tama tripti nimittamai kaadu swamini tripti parchali swamini aananda parchali aneetuvanti oka agadhamainatuvanti oka premotsahamto deenlo palgonnaru.
2: The sports and games and music is not for their satisfaction, to make Swami happy, to please him, they have done all these activities.
1: Enni vidhamulaitvanti yokka kashtamulakaina nu orchi sahinchi barinchi tattukoni nettukoni munduku saagutu vacharu.
2: They could bear all the difficulties and problems on their way and could proceed.
1: Enta maatramana evaru talachina anta maatrame nenu.
2: God manifests in the way you estimate, in the way you imagine him to be.
1: Vari vari sankalpamnu puraskarinchukoniye na yokka sankalpam kudanu అభివృద్ధి అవుతూ వస్తుంది.
2: బేసింగ్ ఆన్ యువర్ థాట్స్ భగవాన్ రెస్పాండ్స్ అండ్ రియాక్ట్స్.
1: ఈనాటి లోకం లోపల పిల్లలు కాని పెద్దలు కాని ఎన్నో విధమైనటువంటి యొక్క కార్యములు యందు దీక్షను వహించి చేతగానటువంటి దాన్ని కూడాను సాధిస్తూ అనేక విధమైనటువంటి విజయాన్ని పొందుతూ వచ్చారు.
2: యు ఫైండ్ మెనీ పీపుల్ యంగ్స్టర్స్ అండ్ ఎల్డర్స్ హూ ఆర్ విక్టోరియస్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ విత్ ఆల్ ద డిటర్మినేషన్.
1: కాని ఇంతకాలమైనప్పటికీ ఏ వ్యక్తి అయినా కూడాను మనస్సు పదార్థము అనేటువంటి రెండింటి యొక్క తారతమ్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
2: Though times have passed, no one has ever recognized the difference between the matter and the mind.
1: ప్రతి మానవుని యొక్క జీవితం కూడాను తెల్లవారి మొదలుకొని రాత్రి పరుండనంత వరకు కూడాను ఈ మనస్సు పదార్థముల యొక్క సమ్మిళిత స్వరూపంతోనే కాలం గడుపుతున్నారు.
2: Man spends his life sojourn from dawn to dusk relating to these two aspects, the mind and matter.
1: కానీ ఈనాటికి కూడాను ఎంతటి గొప్ప విద్యావంతుడైనప్పటికీ వాట్ ఈజ్ మైండ్ అని ప్రశ్న వేస్తే ఇట్ డస్ నాట్ మ్యాటర్ అంటారు.
2: And if you ask anyone what is matter, he will say, what does not matter. What is mind, he doesn't say, doesn't matter.
1: దాన్ని తెలుసుకోవటం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమాత్రమూ లేదు అని వాదిస్తారు.
2: And he goes on arguing that he doesn't get anything out of that.
1: What is matter అని పెట్టే then does mind అంటారు.
2: And if you ask what is matter, he doesn't say, he says, does not mind.
1: దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటారు.
2: He says he doesn't need to know.
1: ఈనాడు మానవుడు తెలుసుకోవాల్సినటువంటిది మైండ్ పదార్థం యొక్క విజ్ఞానతను గుర్తించాలి.
2: What man has to know today is this differentiation, distinction between the mind and matter.
1: మనసును తెలియనటువంటి మానవుడు మూర్ఖుడనే చెప్పవచ్చు.
2: Man who does not know the mind is a fool.
1: కనుకనే మనసును గుర్తించినటువంటి వాడే మానీయుడు.
2: So the one who knows the nature of the mind is noble.
1: అయితే ఈ మనసు యొక్క స్వరూపం ఏమిటి?
2: Then what is the form of the mind?
1: ఇది ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
2: Where from it has originated?
1: దీని యొక్క క్రియలు ఏమిటి?
2: What is its nature?
1: దీని యొక్క మహత్వం ఏమిటి?
2: What is mystery behind it?
1: విచారణ చేస్తే
2: if we inquire,
1: ఆత్మకు మూడు శక్తులు ఉన్నవి.
2: ఆత్మ ద స్పిరిట్ హ్యాస్ త్రీ పవర్స్.
1: ఒకటి మనస్సు.
2: One is the mind.
1: రెండవది బుద్ధి.
2: Second intellect.
1: మూడవది సంకల్పము.
2: The third one is the will.
1: మనోబుద్ధులు సంకల్పముల యొక్క స్వరూపమే ఆత్మ.
2: ఆత్మ ద స్పిరిట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద మైండ్ ఇంటెలెక్ట్ అండ్ ద విల్.
1: కనుకనే ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటిదే ఈ మనస్సు.
2: Therefore the mind has originated out of this self.
1: ఈ మనస్సు యొక్క విశాలత చెప్పుటకే సాధ్యం కాదు.
2: ద వాస్ట్నెస్ ఆఫ్ ద మైండ్ ఇస్ బియాండ్ ఆల్ మెజర్.
1: దీనినే సంస్కృతం నందు సర్వత పాణిపాదం తత్సర్వతో శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి. దీన్ని సంకల్పించిన ఎంత దూరమైన క్షణంలో ప్రయాణం చేస్తుంది.
2: దిస్ ఇస్ వాట్ ఈస్ సెడ్ ఇన్ ఫిలాసఫీ దట్ బై మియర్ విల్ ఇట్ కెన్ గో టు ఎనీ ఫార్ ఆఫ్ దిస్
1: సర్వత్రా క్షణంలో వ్యాపించిపోతుంది.
2: ఇన్ ఎ మోమెంట్స్ ఆఫ్ టైమ్ ఇట్ వుడ్ బి సో
1: ఈ మనస్సు యొక్క శక్తిని ఎవరు కూడా గుర్తించలేరు విచారించలేరు.
2: ద పవర్ ఆఫ్ ద మైండ్ కెనాట్ బి ఎస్టిమేటెడ్ బై ఎనీబడీ.
1: దీనిని వర్ణించుటకు భాషనే చాలదు.
2: అండ్ ద లాంగ్వేజ్ విల్ నాట్ బి ఏబుల్ టు రీచ్.
1: కనుకనే మనస్సు యొక్క శక్తి ఇట్టిది అట్టిదని ఎవరు కూడా నిర్ణయించడం సాధ్యం కాదు.
2: ద మైటీ పవర్ ఆఫ్ ద మైండ్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ నాట్ డిసైడెడ్.
1: మనస్సు అనేటువంటి యొక్క శక్తి లేకుండా ఏ చిన్న కార్యాన్ని కూడా మనము సాధించలేము.
2: వితౌట్ ద పవర్ ఆఫ్ ద మైండ్ యూ కెనాట్ అకంప్లిష్ ఎనీ టైనీ టాస్క్.
1: అయితే మనస్సు అంటే ఏ విధంగా ఉన్నది?
2: Then how is the mind?
1: ఈ మనస్సుకు రూపం లేదు.
2: Mind has no form.
1: మనస్సు చేసే పని అంతా కూడాను ఆత్మశక్తి ద్వారానే చేస్తూ ఉంటుండాలి.
2: Mind works only with the help of the atmic power.
1: కనుకనే ఈ లోపల ఉండేటువంటి ఆత్మనే ఈ మనస్సు ద్వారా ప్రపంచంలో సర్వకర్మలు కూడాను ఆచరిస్తూ వస్తుండాలి.
2: Therefore it is the inner self that operates through the mind and functions in the outer world.
1: ఈ మనో యొక్క వికారమును మనో యొక్క వికాసమును గుర్తించాలన్నా కొన్ని సంవత్సరములైనా కూడా చాలదు.
2: ఫ్యూ ఆఫ్ ఇయర్స్ ఆర్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ గో ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ద నేచర్.
1: కొన్ని యుగములు కూడా వీలు కాదు.
2: ఈవెన్ ఏజెస్ ఆల్సో వుడ్ నాట్ బి అడిక్వేట్.
1: రెండవది బుద్ధి.
2: ద సెకండ్ ఈస్ ఇంటెలెక్ట్.
1: ఇది ప్రకాశవంతమైనటువంటిది.
2: ఇంటెలెక్ట్ ఇల్యూమిన్స్.
1: ఇది వికాసవంతమైనటువంటిది.
2: అండ్ ఇట్ బ్లాసమ్స్.
1: ఇవి కేవలం విచారణకరమైనటువంటిది.
2: ఇట్ ఇన్వెస్టిగేట్స్,
1: విచారణ చేసడమే ఈ బుద్ధి యొక్క సత్యం.
2: ఇంటెలెక్ట్ డిస్క్రిమినేట్స్, ఇట్ ఇస్ క్వాలిటీ.
1: ఆ డిస్క్రిమినేషన్ లోపల కూడా స్వార్థ స్వప్రయోజనములకు ఏమాత్రము స్థానం లేకుండా డిస్క్రిమినేషన్ చేసేటువంటిది బుద్ధి.
2: ఇట్ ఇస్ ది ఇంటెలెక్ట్ దట్ డిస్క్రిమినేట్స్ ఇన్ ద జనరల్ ఇన్ ద ఫండమెంటల్ వే, నాట్ అలాంగ్ ది ఇండివిజువల్ డైరెక్షన్.
1: ఇంకా సంకల్పము,
2: అండ్ దెన్ ద విల్.
1: ఈ సంకల్పములు ఈ జన్మంలో చేసినవే కాక వచ్చే జన్మంలో కూడాను ఇంకా ఎన్నియో దీని యొక్క ఫలితములను అందిస్తూ వస్తుంటాది.
2: ద థాట్స్ ఆఫ్ ది యెస్టర్డేస్ వి ఫైండ్ బై దెం బీయింగ్ ఫ్రూట్ఫుల్ ది నౌ అండ్ ఆల్సో వుడ్ బేర్
1: సంస్కారవంతమైనటువంటిది.
2: అండ్ ఇట్స్ వన్ ఆఫ్ కల్చర్.
1: సంస్కారం అనగా ఏమిటి?
2: వాట్ డు యు మీన్ బై
1: చెడును దూరం చేసి మంచిని పోషించడమే.
2: The refinement or culture meant removing all that is bad. నిత్య
1: జీవితంలో మనం ఏ కర్మలు ఆచరిస్తున్నామో ఆ కర్మల యొక్క దోషములను నిర్మూలం గావించి దోషరహితమైనటువంటి యొక్క కర్మలుగా తీర్చిదిద్దుకోవటమే సంస్కారము.
2: All the human activity must be free from all adulteration or pollution. Make it pure and crystal clear.
1: సంస్కారం అంటే ఒక పెద్ద శ్రమతో కూడినటువంటిది కాదు.
2: This culture or refinement is not straightforward.
1: ఈ విధంగా మనోబుద్ధుల యొక్క సంస్కృతిని వర్ణించవలన ఏ గ్రంథములు కూడా సాధ్యం కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ బుక్ టు నారేట్ ఇన్ ఫుల్ ద పవర్ ఆఫ్ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
1: కానీ ఈనాటి సంకల్పం నాకు ఈ మనస్సు, బుద్ధి, ఈ సంస్కారములు మూడింటిని గురించి చక్కగా ఈనాటి నుంచి పిల్లలకు బోధించాలనే ఆశ కలుగుతుండాలి.
2: భగవాన్ వాంట్స్ us to know, and he is willing to teach us the relationship between the mind, the intellect and the thought.
1: What relationship? Powers.
2: The powers of the mind, intellect and the thought.
1: Kanuka motta motta prati manavudu kudanu manasu matter.
2: To begin with
1: padartham.
2: To begin with the mind and matter.
1: Padartham lekunda manasu ledu. Manasu lekunda padartham ledu.
2: Without matter, mind cannot exist. Without the mind, matter cannot exist.
1: Idu oka padartham.
2: This is the rose flower, this matter.
1: Aithe idi padartham lekunda nenu gulab pushpamani manasu praveshinchadu.
2: Without this matter, the rose flower, it cannot get into your head.
1: Manase lekunda pothe ee oka gulab pushpam anetundi kanti kanipinchadu.
2: Without the mind, you cannot see this rose flower.
1: Ee manasu prapanchamlo unnatundi padarthamulu reaction, resound and reflection ani.
2: This mind carries with it three important features: reaction, reflection and resound.
1: కనుక మనస్సు యొక్క ప్రభావము చాలా గొప్పది.
2: ది ఎఫెక్ట్ ఆఫ్ ద మైండ్ ఇస్ వెరీ మైటీ.
1: ఈ మనస్సు యొక్క ప్రభావాన్ని ఒక్క మానవుడైనా కూడా గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
2: నో మ్యాన్ ఈస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్.
1: మనస్సు యొక్క ప్రభావాన్ని మొట్టమొదట గుర్తించినటువంటి వాడే మానవుడు.
2: ఈజ్ ఎ ట్రూ మ్యాన్ ఇఫ్ యూ నో ది ఎఫెక్ట్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద మైండ్.
1: ఏదో సంకల్పం యొక్క ప్రభావమే మనసు యొక్క స్వరూపం అనుకుంటారు.
2: యూ థింక్ దట్ మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: కానీ ఆ సంకల్పం ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి?
2: వేర్ ఫ్రమ్ ద థాట్ హ్యాస్ అరిజన్.
1: కాబట్టి సంకల్పంలో కూడా ఒక విధమైనటువంటి ఆధారం ఉంటున్నది.
2: ద థాట్ ఆల్సో హ్యాస్ అ ఫౌండేషన్.
1: అది కూడా ఆత్మ నుండి ఆవిర్భవిస్తుండది.
2: ద థాట్ అరైజెస్ అవుట్ ఆఫ్ ద సెల్ఫ్.
1: అది చైతన్య శక్తి ద్వారా ఆవిర్భవించేటువంటిది.
2: అండ్ ఇట్స్ ద వన్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ అవేర్నెస్ చైతన్య.
1: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఒక విధమైనటువంటి యొక్క విజ్ఞానం అనేటువంటిది వికసిస్తూ ఉంటుంటారు.
2: ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ విజ్ఞాన దట్ బ్లాజమ్.
1: కానీ కొంతమంది మూర్ఖులు గ్రంథ పరిచయం వల్ల, ఏదో కొన్ని పెద్దలు చెప్పినటువంటి మాటల వల్ల అనేక రకములైనటువంటి యొక్క ప్రభావమే మనసు యొక్క స్వరూపం అనుకుంటారు.
2: యూ థింక్ దట్ మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: కానీ ఆ సంకల్పం ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి?
2: వేర్ ఫ్రమ్ ద థాట్ హ్యాస్ అరిజన్.
1: కాబట్టి సంకల్పములు

0: గర్విస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ సమ్ పీపుల్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ ఓన్ లర్నింగ్, దేర్ టెక్స్చువల్ లర్నింగ్ విచ్ దే హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ ఎల్డర్స్.
0: ఈ విధమైనటువంటి నేర్పులు నేర్చుకున్నటువంటి వారు కేవలము నిజమైనటువంటి విద్యావంతులు కాదు.
1: Acquisition of such skills will never make you educated.
0: ఇప్పుడు నిజమైనటువంటి విద్యావంతులంటే ఏ దాన్ని గుర్తించాలి అనేటువంటిది చక్కగా విచారణ చేయాలి.
1: A truly educated man must know what is to be known, what is to be recognized.
0: ఆత్మ విజ్ఞానమును గుర్తించలేనటువంటి వాడు ఎన్ని విద్యలు నేర్చేయకూడను, మూర్ఖుడే.
1: Without this knowledge of the self, whatever form of education you may acquire, it is all useless and you are a fool.
0: విద్యావంతుడే ఉంటుంటాడు.
1: We have an educated man.
0: అతని దగ్గరికి పోయి మీరు ఒక ప్రశ్న వేయండి.
1: If you go and put a question,
0: అయ్యా మీరెవరు అని ప్రశ్నించండి.
1: If you ask him, sir, who are you?
0: అంతటి గొప్ప విద్యావంతుడైనప్పటికీ దీనికి సరైన జవాబు చెప్పలేడు.
1: In spite of all of his high education, he will not give you correct answer.
0: అయ్యా నా పేరు నేను రామశాస్త్రి గారు అంటాడు.
1: He will say, my name is రామశాస్త్రి.
0: రామశాస్త్రిని దేహానికి పెట్టినటువంటిది కానీ నీవు కాదే.
1: రామశాస్త్రి's name given to you but not your true self.
0: మరి మీరెవరు అని రెండవ తరి ప్రశ్నించండి.
1: If you ask him again, then who are you?
0: నేను ఒక పండితుడను అంటాడు.
1: And he replies, I am a scholar.
0: అది కూడా సరైన జవాబు కాదు.
1: It's not a correct answer.
0: పాండిత్యము నీ యొక్క ప్రభావం చే నీవు అభ్యసించినటువంటి యొక్క విద్యనే కాని నీవు కాదు అంటాడు.
1: Scholarship is the one that you have acquired over a period of time. You are not the true.
0: మరి మూడో ప్రశ్న వేయండి, మీరెవరని.
1: If you ask him for third time, who are you?
0: అయ్యా నేను ఇండియన్, నేను అమెరికన్ను, నేను బ్రిటిష్ వాడి అని దేశం యొక్క పేర్లు ఉచ్చరిస్తాడు.
1: అండ్ గివ్స్ ఆన్సర్స్ లైక్ దిస్, ఐఎమ్ ఇండియన్ అమెరికన్, రిఫరింగ్ టు హిస్ నేటివిటీ.
0: నీవెవరు అని అడిగినటువంటి ప్రశ్నకు దేహం పేరు, వృత్తి పేరు, దేశం పేరు మాత్రమే వర్ణిస్తున్నాడు కానీ తానెవరనేటువంటిది తనకే మాత్రం గుర్తించుకోవటం లేదు.
1: రెస్పాండింగ్ టు ద క్వశ్చన్ హూ ఆర్ యూ, హీ రిఫర్స్ టు హిస్ నేమ్ దట్ ఈస్ గివెన్, ద ప్రొఫెషన్ అండ్ హిస్ నేటివ్.
0: కారణం తన ఆత్మతత్వాన్ని తాను గుర్తించుకోలేక కేవలం దేహతత్వాన్ని, విద్యాతత్వాన్ని, వృత్తితత్వాన్ని మాత్రమే దృష్టి అందించుకున్నాడు.
1: ద రీజన్ ఈస్ దట్ హీ హాస్ నో నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్. He has got the knowledge of his body, the profession and the place he belongs to.
0: Atma gnanam lenetunti vaadu deha gnanam tho enta varaku jeevinchagaradu.
1: Without this knowledge of the self, how long can you live? By merely knowing the body.
0: Vidyanu abhyasinchinatundi dehame.
1: It is the body that has learned.
0: Vidyanu poshinchinatundi dehame.
1: The body sustains the knowledge.
0: Ee vidhanga chuste ivanni nee chethilo unnatundi oka parikaramade.
1: They are of your own making, they are your own instruments.
0: Nee parikaramulu neeva leka parikaramulaku adhinatundi vaadu neeva.
1: In fact, are you the instrument or are you the holder of the instrument?
0: Kabatti ee parikaramulanta kudanu nee oka swadhinamulo undinatundi panimutlu.
1: These are all the instruments that are under your control.
0: You are the master.
1: You are the master.
0: అందుకోసమని వేదాం చెప్తుందది, మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: సో వేదాంత సేస్, మాస్టర్ ద మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
0: కనుక నీవు ఈ యొక్క దీనికంతా నీవు మాస్టర్ కావాలి.
1: సో యూ షుడ్ బి ఎ మాస్టర్ ఫర్ ఆల్ ది.
0: ఈ విధంగా విచారణ పూర్తి చేసిన తర్వాత మరి నీవు అడగండి, ఎవరండి మీరు అని.
1: After thorough inquiry, now put this question, who are you?
0: అప్పుడు ఆయన చెప్పగలడు.
1: Then he can give the answer.
0: అయ్యా దేహాభిమానం చేత నేను అనేక విధమైనటువంటి అజ్ఞానంలో పాల్పడి దేహం యొక్క వృత్తులు, దేహం యొక్క పేర్లు, దేహం యొక్క పరిస్థితులు, కాలం యొక్క దీన్ని నేను చెప్తూ వచ్చాను. కానీ కాలాతీతమైనటువంటి వాడు, దేహాతీతమైనటువంటి వాడు, విద్యాతీతమైనటువంటి వాడు ఆత్మ, అదే నేను అంటాడు.
1: So long I have been referring to my name because of ignorance and the place I belong to associated with the passage of time. Now I realize that I am beyond the time and the body.
0: దేహమును, విద్యను, సంస్కృతిని సర్వం కూడా తాను ఆడిస్తూ ఉంటుండాలి.
1: If you have the knowledge of the self, you know that is the foundation for all the rest of the aspects of life.
0: కాని నాయకుణ్ణి మర్చిపోతున్నాడు.
1: But he is forgetting the very master.
0: నాట్యాన్ని చూచి భ్రమిస్తున్నాడు.
1: He is deluded by the dance.
0: ఈ నాట్యం ఆడేది దేహమే.
1: And the body that dances.
0: దేహాన్ని చలింప చేసేటువంటి ఆత్మ.
1: It is the self that makes the body move.
0: కనుక నీ దేహాభిమానము నీవు అభివృద్ధి పరుచుకొని,
1: I have developed a body
0: attachment. ఈ దేశంలో నీవు దేశం యొక్క పేరు కానీ, విద్య యొక్క ప్రభావాన్ని కానీ నీ వర్ణిస్తూ వస్తున్నావు.
1: I go by the name of my country and the profession and the knowledge I acquire.
0: ఇవి ఏది కూడాను శాశ్వతమైనటువంటి కాదు.
1: None of them are permanent.
0: ఇవన్నీ కూడా క్షుద్రమైనటువంటివి.
1: After all, they're so low.
0: క్షణంలో నశించిపోయేటువంటివి.
1: They vanish in a moment of time.
0: నీవు సత్యమైనటువంటి వాడు.
1: You are the truth.
0: సత్యమే నీ పేరు.
1: Your name is

0: truth.
1: అది ఏ ఆత్మ.
0: That is the self.
1: కనుకని నీవు ఆత్మాన్ని ఆధారంగా తీసుకుని ఆత్మ జ్ఞానమును ప్రచారం చేసుకుంటూ నీవు దేహాభిమానమును తగ్గించుకుంటూ రావాలి.
0: Totally relying on the self or atma, developing the knowledge of the self, you have to give up the body attachment.
1: Atma jnanam anipadi adu matram kudanu artham chesukoleru.
0: So long there is dehabhimana, body attachment, you will not have atma jnanam.
1: Yeno konni grandamu nunchi charinatvanti quotations teeskoni neevu jawabulu cheppavachunu.
0: You may give the reply basing on the information from textual knowledge.
1: Ee quotations anta kudanu kevalamu sarainatvanti kaadu.
0: The quotations are not correct anyway.
1: ఇది డైలీ జరిగేటువంటి యొక్క మ్యాజిక్.
0: ఇట్స్ ఆల్ ద జిమిక్స్ అండ్ ద మ్యాజిక్స్ ఆఫ్ ది డైలీ రొటీన్.
1: ఇది నీవు కాదు.
0: దాట్స్ నాట్ యువర్ ట్రూ సెల్ఫ్.
1: నీవు కెమెక్కమైన అన్నింటికీ ఆధారమైనటువంటి యొక్క శక్తి స్వరూపుడు.
0: యు ఆర్ ద వెరీ మాస్టర్, ద పవర్, ద సెంటర్ ఆఫ్ ఆల్.
1: ఆత్మశక్తిని అర్థం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: యు హావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో ద పవర్ ఆఫ్ ఆత్మా, ద సెల్ఫ్.
1: మొట్టమొదటి నీవు మనస్సు యొక్క తత్వాన్ని గుర్తించుకుని రా.
0: టు బిగిన్ విత్ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్.
1: మనస్సు యొక్క ప్రభావము ఎంత గొప్పదో దీనికి అప్పుడు నీకు తెలుస్తుంది.
0: దెన్ యూ విల్ అండర్స్టాండ్ హౌ గ్రేట్ ద మైండ్ ఈజ్.
1: ఈ మనస్సు యొక్క ప్రభావము ఇట్టిది అట్టిదని కాదు.
0: ది ఇఫెక్ట్స్ ఆఫ్ ద మైండ్ కెనాట్ బి డిసైడెడ్ ఇన్ ఏ వే.
1: మనిషి ఎందే పుట్టి, మనిషి ఎందే పెరిగి, మనసునందే జీవించి, మనసునందే అంత్యమగును ఆనందం.
0: It is the bliss that is born in man, sustained in man, and ultimately annihilated.
1: Karmalanniyu manasu. Karmalanniyu manasu.
0: All actions relate to the mind.
1: Kashtamulu adi oka manasu.
0: The difficulties also.
1: Jeevinchita oka manasu.
0: The decay.
1: Chedupu manasu.
0: The failure.
1: Ivanni kuda manasu yokka prabhavamule.
0: They are all the expressions of the mind.
1: కనుకని మనసు యొక్క ప్రభావం ఇట్టిది అట్టిదని ఎవరు నిర్ణయించలేరు.
0: The effect of the mind cannot be estimated.
1: కనుక మనస్సు యొక్క ప్రభావమును మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ నో ది ఎఫెక్ట్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్.
1: మనస్సు యొక్క ప్రభావాన్ని గుర్తించినప్పుడే మ్యాటర్ యొక్క స్వరూపాన్ని నీవు గుర్తించడానికి శక్తి ఉంటుంది.
0: వెన్ వన్స్ యూ నో ది ఇంపాక్ట్ ఆఫ్ ద మైండ్, యూ కెన్ ఆల్సో నో ద నేచర్ ఆఫ్ ద మ్యాటర్.
1: నీ ఇంద్రియాలను నీవు అరికట్టుకోలేనటువంటి వాడు ఇతర యొక్క దీన్ని ఏ విధంగా అధికారం కాగలవు.
0: ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ సెన్సెస్, హౌ కెన్ యూ బి ది మాస్టర్ ఆఫ్ అదర్స్.
1: నీ సెన్సెస్ నీవు అధికారంలో పెట్టుకున్నప్పుడే ఇతరులకు నీవు మాస్టర్ కాగలవు.
0: If you control your senses, you can be the master of the
1: mind. మొట్టమొదటి నీ మనసు యొక్క ప్రభావాన్ని గుర్తించు.
0: So first know the effects of the mind.
1: పుట్టుట ఒక మనసు.
0: The birth.
1: భూమి నుండిట మనసు.
0: Life.
1: సంసారం ఒక మనసు.
0: Family.
1: చావు మనసు.
0: Death.
1: బాల్యమంతా ఈ మనసు. వార్ధక్యం ఒక మనసు. జీవించుట ఒక మనసు. చెడుపు మనసు. కర్మలన్నీ మనసు.
0: కష్టములు
1: ఒక మనసు. సంతసం ఒక మనసు. చింత మనసు.
0: And the mystery. They are all the effects and the manifestations of the mind.
1: ఇవంతా మనసు యొక్క ప్రభావములే.
0: The whole thing is nothing but the reflection of the mind.
1: ఇలాంటి శక్తి కలిగినటువంటి మనసు నీ దగ్గర పెట్టుకుని,
0: with that powerful mind in you,
1: నీవు అల్పునిగా భావించుకుని,
0: you consider yourself low,
1: అణుమాత్రమైనటువంటి విద్యకే నీవు అనంతమైన గర్వాన్ని అనుభవిస్తున్నావు.
0: You are simply egoistic because of the fraction of the knowledge you
1: అది ఏ పెద్ద మూర్ఖత్వము.
0: It is the sign of,
1: ఇంతకంటే మూర్ఖుడు మరొకటి జగత్తు.
0: There is no other greater fool than you.
1: నేను అన్ని తెలుసు అనుకుంటున్నావు.
0: యూ థింక్ యూ నో ఆల్.
1: కానీ ఒక్కొక్క దాన్ని లెక్క చేయకుండా పోతున్నావు.
0: సమ్ టైమ్స్ యూ నెగ్లెక్ట్ అదర్స్.
1: ఆత్మతత్వాన్ని ఏమాత్రం గుర్తించుకోలేకపోతున్నావు.
0: యూ డోంట్ నో దిస్ నాలెడ్జ్.
1: ఆత్మతత్వాన్ని గుర్తించుకుంటూ పోతున్నావు.
0: యూ గోన్ నోయింగ్.
1: అందువల్లనే ఈనాటి మానవుడు నిరంతరము దుఃఖముల చేత, కష్టముల చేత కృంగిపోతున్నాడు.
0: దట్స్ ద రీజన్ వై మ్యాన్ హెస్ డ్రౌన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ మిజరీ అండ్ సాడ్నెస్ అండ్ ఫెయిల్.
1: మానవుని యొక్క సుఖముకు దుఃఖములకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద ప్రైమార్డియల్ కాజ్ ఫర్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్?
1: ఈ సుఖదుఖములకు మూల కారణం నీవే.
0: యు ఆర్ ద కాజ్ ఫర్ ద ప్లెజర్.
1: దీనికి మరొకరు కారణం కాదు.
0: నో వన్ ఎల్స్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: నీ సత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోవటం చేత.
0: Because you don't know your own self.
1: నీ సుఖదుఖాలను నీవు పెంచుకుంటూ వస్తున్నావు.
0: You go by your pleasure and the pain in life.
1: నీ తత్వాన్ని నీవు గుర్తించుకుంటే సుఖదుఖములను నీ వెంట రావడానికి వీల్లేదు.
0: When once you know your true self, you'll not be
1: affected by pleasure. సాధ్యం కాదు. నిన్ను తాకుట కూడా సాధ్యం.
0: No one can touch you anyway.
1: కనుకనే సుఖదుఖములకు మూల కారణము నీవే.
0: ఫర్ ఆల్ యువర్ ప్లెజర్ అండ్ పెయిన్ యు
1: వారు వీరు వీరు వారని అనేక రకమైనటువంటి యొక్క దీన్ని ఆదర్శంగా తీసుకుని చెప్పుకుంటున్నారు.
0: యు గో ఆన్ బ్లేమింగ్ అదర్స్, దట్ పర్సన్ అండ్ దిస్ పర్సన్.
1: ఇది మరింత పాపం.
0: ఇట్ ఈస్ ఎ సిన్.
1: నా కష్టములకు వాడు కారణము, నా దుఃఖములకు వీడు కారణము అని అనుకుంటున్నాము.
0: యు థింక్ దట్ సో అండ్ సో ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ పెయిన్ అండ్ మిజరీ.
1: చాలా పాపము.
0: It is a sin.
1: ఎవరు నీ కష్టములకు కారకులు కాదు.
0: No one is responsible for
1: you. ఎవరు నీ దుఃఖములకు కారకులు కాదు.
0: No one is the cause for your misery.
1: నీవే కారకుడు.
0: You are responsible for your own pain.
1: కనుక నీకు నీవే రెస్పాన్సిబిలిటీ. కానీ బరువుల పైన వేసుకోవటం మరింత పాపం.
0: You have to own your own responsibility. You cannot blame others.
1: కారణం
0: the reason
1: నీ యందు సరైనటువంటి నీతి భావం లేకుండా ఉంటుండాలి.
0: You don't have morality within you.
1: అనగా చక్కని నడత.
0: Meaning proper conduct.
1: ఈ నడత వల్లనే ఈనాటి నడతనే రేపు సంస్కృతి అవుతుంది.
0: The present day conduct will help you to develop culture, sanskriti.
1: నేటి సంస్కృతమే రేపటి స్వభావం అవుతుంది.
0: And the very culture that you acquire today will make your swabhava.
1: నేటి స్వభావమే రేపటి గమ్యం అవుతుంది.
0: And the very habit swabhava will be the gamya, the goal.
1: నీ సంస్కృతమునకు, నీ భావమునకు, నీ గమ్యమునకు, నీ సంకల్పమునే మూల కారణం.
0: Therefore, for your culture, the feeling and the goal, your thoughts are responsible.
1: కనుక నీ గమ్యం ఎట్టిదంటే నీ యొక్క కర్మ ఎట్టిదో గమ్యం అట్టిది.
0: As is your path, so is the goal.
1: కనుకనే నీతిని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: Therefore you have to know the morality in the beginning.
1: ఆ నీతి యొక్క ప్రభావమే ఈ యొక్క లోకంలో ఉండేటువంటి కర్మ యొక్క సిద్ధాంతము.
0: And the results of all the moral principles that you adhere to,
1: ఈ కర్మ యొక్క సిద్ధాంతం అన్ని కూడాను మనసు ద్వారా ఆవిర్భవించినటువంటివి.
0: All these things will have the mind as their origin.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మనస్సు మన వెంటనే ఉన్నది.
0: Mind is with you.
1: మనసు లేకుండా మనిషి కాదు.
0: నో హ్యూమన్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ మైండ్.
1: కానీ మనిషి అయినటువంటి మానవుడు మనసును గుర్తించుకోలేకపోతున్నాడు.
0: అండ్ దిస్ హ్యూమన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద మైండ్ విచ్ ఈస్ ఇన్ హిమ్ విత్ హిమ్.
1: నీవు మనసును గుర్తించుకోలేకుండా నేను మానవుడు అని ఎట్లా చెప్పగలుగుతున్నావు?
0: వితౌట్ నోయింగ్ ద మైండ్ హౌ కెన్ యూ కాల్ యువర్
1: చెప్పే అధికారం కూడా లేదు.
0: యూ హావ్ నో అథారిటీ టు డిక్లేర్ యువర్
1: ఏనాడు మనసును గుర్తిస్తావో అప్పుడే నీవు మానవుడు అని చెప్పడానికి వీలవుతుంది.
0: దట్ డే వెన్ యూ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఏ హ్యూమన్ బీయింగ్.
1: ఇది సరైనటువంటి వేదాంతం యొక్క సారము.
0: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత.
1: కనుక వేదాంతం అనగా సర్వ వేదముల యొక్క అంత్యమే వేదాంతము.
0: Vedanta means the purpose, the goal of all Vedas.
1: దానిని ఆత్మజ్ఞానము అన్నారు.
0: That is the knowledge of the self.
1: ఆ ఆత్మజ్ఞానం అనేటువంటి దాన్ని మర్చిపోయి దేహజ్ఞానాన్ని పెంచుకుంటూ నేను ఇది అది అని వాదించుకోవటము ఇది కేవలం మూర్ఖత్వం కాదా?
0: We go by only the knowledge of the body and we go on arguing with others. Is it not a sign of a fool?
1: ఈ ఆత్మ అనేటువంటిది కంట్రోల్ రూమ్.
0: And this ఆత్మ, the self, is the control room.
1: ఆ కంట్రోలర్ రూమ్ నువ్వు స్వాధీనం చేసుకో.
0: యూ హ్యావ్ టు బీ ఇన్ దట్ కంట్రోల్ రూమ్.
1: అన్ని ఇంద్రియములు కూడా నువ్వు క్షణంలో నీకు కంట్రోల్ అయిపోతాయి.
0: ఆల్ ద సెన్సెస్ విల్ బి అండర్ యువర్ చెక్ కంట్రోల్.
1: ఇంటిలో ఉన్నటువంటి మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని రూముల్లో ఉన్నటువంటి లైట్లు కూడా ఆఫ్ అయిపోతాయి.
0: ఇఫ్ యూ పుట్ ఆఫ్ ది మెయిన్ స్విచ్, వెల్ దేర్ విల్ బి నో లైట్ ఎనీవేర్ ఇన్ అదర్ రూమ్.
1: మెయిన్ స్విచ్ ని ఆన్ చేస్తే అన్ని రూముల్లో కూడా దీపాలు వెలుగుతాయి.
0: ఇఫ్ యూ పుట్ ఆన్ ద మెయిన్ స్విచ్, యూల్ హ్యావ్ ద లైట్ ఇన్ ఆల్ ద రూమ్.
1: కాబట్టి మెయిన్ స్విచ్ అనేటువంటిది నీ ఆత్మ.
0: So atma, the self, is the main switch.
1: నీ యొక్క చూపు, నీ యొక్క మాటలు, నీ యొక్క పలుకులు, నీ యొక్క శ్రవణము, నీ యొక్క పనులు, ఇవన్నీ కూడా రూముల్లో ఉన్నటువంటి స్విచ్ వంటివి.
0: Therefore your looks, your words and your listening, audition, they amount to bulbs.
1: నీకు నీవు కల్పితముగా ఆవించుకున్నటువంటివి.
0: And these are of your own making.
1: ఇప్పుడు నువ్వు ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకున్నావు.
0: You have built a big mansion.
1: ఇది బెడ్రూము.
0: This is the bedroom.
1: ఇది బాత్రూమ్.
0: This is the bathroom.
1: ఇది స్టోర్ రూము.
0: స్టోర్ రూమ్.
1: ఇది కిచెన్ రూము.
0: This is the kitchen.
1: ఇవన్నీ ఈ రకంగా పేర్లు వేరు వేరు పెట్టుకున్నావు.
0: And you have categorized them as different rooms for purpose.
1: ఎవరు పెట్టుకున్నటువంటిది?
0: Who made them so?
1: నీవు పెట్టుకున్నటువంటివి.
0: They are of your own making.
1: నీవు నిర్ణయించుకున్నటువంటివి.
0: That's your decision.
1: ఇది బాత్రూమ్ కు ఒక రూమ్ గోడ అడ్డం ఉంది.
0: అండ్ దేర్ ఇస్ ఎ వాల్ సెపరేటింగ్ ద బాత్రూమ్ ఫ్రమ్ ద రెస్ట్.
1: బెడ్రూమ్ కు ఒక గోడ అడ్డం ఉంది.
0: దేర్ లైస్ ఎ వాల్ దేర్ నియర్ బెడ్రూమ్.
1: డ్రాయింగ్ రూమ్ కు ఒక గోడ అడ్డం ఉంది.
0: సో ఆల్సో ద డ్రాయింగ్ రూమ్.
1: డైనింగ్ హాల్ కు ఒక గోడ అడ్డం ఉంది.
0: ద డైనింగ్ హాల్ ఆల్సో హ్యాస్ ఎ వాల్.
1: ఈ గోడల వల్లనే ఇన్ని రూములుగా నువ్వు రూపొందింప చేసుకుంటున్నావు.
0: ఓన్లీ ద వాల్స్ సెపరేట్ ద బిల్డింగ్ ఇన్ టు డిఫరెంట్ రూమ్.
1: వాల్స్ అంతా కొట్టి వేసేసేస్తే ఒక విశాలమైన హాల్ గా తయారవుతుంది.
0: ఇఫ్ యూ రిమూవ్ వాల్స్ యుల్ ఫైండ్ ఎ వెరీ బిగ్ హాల్ దేర్.
1: కనుకనే ఈ యొక్క పద్ధతులు నీవు సరైనటువంటి విచారం చేయకుండా ఈ వాళ్ళను పెంచుకుంటూ పోతున్నావు.
0: యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ యూ గో ఆన్ బిల్డింగ్ వాల్స్.
1: ఈ రూములు ఇంతంతా వాల్సే ప్రధానమైనటువంటిగా తీసుకుంటున్నావు.
0: అండ్ యూ గో బై దిస్ వాల్స్ ఇన్ ద రూమ్స్ దేర్ ఆర్.
1: కాదు కాదు.
0: నో.
1: విశాలత్వాన్ని పొందాలి.
0: హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ లార్జ్ హార్టెడ్నెస్.
1: అది ఏ నిజమైనటువంటి ఒక ఆత్మతత్వము.
0: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
1: అది ఏ అనంతమైనటువంటిది.
0: దట్ ఈస్ ఇన్ఫినిట్.
1: అట్టి అనంతమైనటువంటి అమృతమైనటువంటి ఈ యొక్క ఆత్మతత్వాన్ని విశ్వసించగా
0: యు హావ్ ఫర్గాటెన్ దట్ ఇన్ఫినిట్ నెక్టార్ నెక్టార్ ఆఫ్ ద ఇమ్మోర్టల్ సెల్ఫ్.
1: అల్పమైన స్వల్పమైన దేహాభిమానమును పెంచుకుంటున్నావు.
0: అండ్ యూ హ్యావ్ దిస్ బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ సో లో సో.
1: కనుక అనేక జన్మల నుంచి ఈ దేహాభిమానాన్ని పెంచుకుంటూ వస్తున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ గాట్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఓవర్
1: ఈ జన్మలో సమగ్రమైన కొంత తగ్గించుకుంటూ పోవాలి.
0: అట్లీస్ట్ దిస్ లైఫ్ టైమ్ యూ కట్ షార్ట్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: ఏమిటి ఈ దేహం?
0: What is this body?
1: ఎంత నాది అంటున్నావు?
0: And you claim ఎంతవరకు నీది? How long?
1: ఈ దేహం ఉండినంతవరకే.
0: So long you live.
1: తర్వాత ఎవరిదో?
0: Later.
1: ఏ పేరు వస్తుందో?
0: What name it would get?
1: కాబట్టి నీవెందుకు దీనికి నాది అంటున్నావు?
0: Then how do you claim that it belongs to you?
1: కొంతవరకు ప్రపంచ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఈ నేను అనేటువంటి ఒక ఉపయోగపడుతుంది.
0: హౌఎవర్ ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్ అండ్ ద కాంటాక్ట్స్ అండ్ రిలేషన్షిప్స్ యూ షుడ్ హ్యావ్ ఎ నేమ్.
1: దీంట్లో నేను నాది ఈ రెండే ఉంటుండే.
0: హియర్ వీ ఫైండ్ టూ ఐ అండ్ మైన్.
1: నేను అనేటువంటిది ఆత్మ.
0: ఐ ఇస్ ద సెల్ఫ్ ఆత్మ.
1: నాది అనేటువంటిది మ్యాటర్.
0: నాది మైన్ ఇస్ మ్యాటర్.
1: ఈ ఆత్మ యొక్క తత్వమే మనస్సు.
0: Therefore, the nature of Atma is the mind.
1: మనసు యొక్క ప్రభావమే ఈ పదార్థము.
0: The effect of the mind is
1: కాబట్టి మనసు పదార్థం యొక్క ప్రభావాన్ని మొట్టమొదటి గుర్తించుకున్నప్పుడు సర్వము ఒక్కటైపోతుంది.
0: Therefore, when once you know the nature of the mind and of the matter, everything else will be known.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు లాంగ్ లైఫ్, దీర్ఘకాలం జీవించగలిసినటువంటి వారు.
0: You have got long life ahead of you.
1: కనుక ఏదో వృద్ధాప్యం వచ్చినప్పుడు చూసుకుందామనుకుని పోవటం తాత్సారం చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ వెయిట్ ఫర్ ది అడ్వాన్స్డ్ ఓల్డ్ ఏజ్.
1: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: ఈ వయసు లోపలనే మనం చాలా జాగ్రత్త పడాలి.
0: ఇట్స్ ఓన్లీ ఎట్ దిస్ ఏజ్ యూ షుడ్ బి కేర్ఫుల్.
1: ఈ వయసు లోపల మనం కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటే తిరిగి మనకు చిక్కదు దక్కదు.
0: వెన్ వన్స్ యూ వేస్ట్ దిస్ టైమ్ యూ విల్ నెవర్ గెట్ ఇట్ బ్యాక్.
1: కనుక ఈ వయసును చాలా ప్రధానమైనటువంటి లక్ష్యంలో తీసుకోవాలి.
0: Therefore you have to be very careful in this age.
1: ఈ వయసు నుండే మనం తెలుసుకోవాల్సినవన్నీ చక్కగా తెలుసుకోవాలి.
0: You have to know all that you are supposed to know at this age.
1: లేకపోతే ఇంకెప్పుడు నువ్వు తెలుసుకుంటావు?
0: When are you going to learn?
1: మసలలేవు, కన మసగలు, మోమును మడతల పడే తల నరిచే కదా. ముసలికోతి అని పనివా పసివారలు నిన్ను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ, తైతే తైతే తై బొమ్మ, దీని తమాష దూర తోలు బొమ్మ.
0: There will be cataract in the eye, arthritis, you cannot move about. What is it you want to learn? Later, it is impossible. People call you a monkey.
1: Andamu, prayamu, undani chikkaku roranna.
0: Oh man, don't pride yourself because of your beauty. And
1: munnunnadira tondaraloni musulitanammana musulla pandaga.
0: There lies the festival of the old age at the very doorstep.
1: అప్పుడు నిన్ను ఎవరు చూస్తారు?
0: దెన్ హూ విల్ లుక్ ఎట్ యూ?
1: అప్పుడు నిన్ను నీవు చూసుకోగలవా?
0: కెన్ యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్?
1: సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్.
1: సర్వ సహాయాన్ని నీవు ఆశించాలి.
0: యూ నీడ్ ది హెల్ప్ ఆఫ్ సంబడీ ఎల్స్.
1: కనుక నీవు ఉండినంత వరకు ఎవరి సహాయం లేకుండా నీవు సాధించడానికి ప్రయత్నించాలి.
0: సో ఫార్ యూఆర్ హియర్ నౌ, డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ రిలయంట్ అండ్ అచీవ్.
1: కనుక ఏ క్షణం లోపల ఈ దేహం యొక్క పరిస్థితి ఏ విధంగా మారుతుందో చెప్పడానికి వీలు కాదు.
0: ఎట్ వాట్ మూమెంట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దిస్ బాడీ నోబడీ కెన్ సే.
1: కనుక బాడీ అభిమానాన్ని ఎక్కువ పెట్టుకోకూడదు.
0: సో డోంట్ హ్యావ్ టూ మచ్ బాడీ.
1: అయితే పరాధీనం కాకుండా క్షేమంగా ఉండడానికి తగిన ప్రోషన్ చేసుకోవాలి.
0: సీ దట్ యూ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అదర్స్. జస్ట్ క్యారీ ఆన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్.
1: డూ యువర్ డ్యూటీ. నీ దేహాన్ని పరాధీనం కాకుండా చూసుకో.
0: సీ దట్ యూ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. మెయింటైన్ యువర్ సెల్ఫ్.
1: నీ స్వాధీనంలోనే ఉంచుకోవాలి.
0: హ్యావ్ ఇట్ అండర్ యువర్ కంట్రోల్.
1: నీవెవరు?
0: హూ ఆర్ యూ?
1: నేను అనేటువంటిది ఆత్మ. ఆత్మ స్వాధీనంలో పెట్టాలి.
0: అండ్ దట్ వెరీ ఐ ఇస్ ద సెల్ఫ్. యూ షుడ్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద సెల్ఫ్.
1: అన్నింటి ఎందు ఉండేటువంటిది ఐ ఒక్కటే.
0: ది ఐ ఇస్ కామన్ యూనిఫామ్ ఇన్ ఆల్.
1: రామయ్య ఎవరు ఉంటే నేను అని ఒకరు చేస్తాడు.
0: ఇఫ్ యూ సే రామయ్య, వన్ విల్ సే ఐ.
1: అనిల్ కుమార్ ఎవరంటే ఈయన అని లేస్తాడు.
0: ఇఫ్ యూ సే అనిల్ కుమార్, దిస్ పర్సన్ విల్ గెట్
1: అప్. ఈ ఎవరు ఉంటే ఆయన లేస్తాడు.
0: హూ ఈస్ దేర్, హీ విల్ గెట్ అప్ దేర్.
1: శాస్త్రి గారు ఎవరంటే ఆయన లేస్తాడు.
0: హూ ఇస్ శాస్త్రి? హీ
1: నేను నేను నేను అని అంటున్నాడు.
0: సో దిస్ ఐ ఇస్
1: ఆయన నేను అంటున్నాడు, ఈయన నేను అంటున్నాడు, ఆయన నేను అంటున్నాడు. కాబట్టి నేను అనేటువంటిది అందరి ఎందు ఉండేటువంటిది ఏకాత్మ భావమే.
0: సో ఈచ్ వన్ స్టార్ట్ రిప్లైంగ్ ఐ అండ్ దిస్ ఐ ఇస్ ద సెల్ఫ్ ఆత్మ.
1: ఐ అనేటువంటిది ఫండమెంటల్.
0: దిస్ ఐ ఇస్ ఫండమెంటల్.
1: ఐ నుంచినే వచ్చినటువంటి సర్వ ఐలు కూడాను.
0: It is out of this eye the remaining things followed.
1: మీకు తెలుసు ఉంటది, ఇన్ని దీపాలు ఇక్కడ వెలుగుతున్నాయి.
0: యూ ఫైండ్ సో మెనీ బల్బ్స్ హియర్ బర్నింగ్.
1: అదే రీతిగా దీపావళి రోజు ఒక దీపం నుంచి అనేక దీపాలు అంటించుకుంటూ పోతుంటాం.
0: సేమ్ థింగ్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ దీపావళి వెన్ యూ లైట్ సో మెనీ ల్యాంప్స్ దేర్.
1: కానీ ఇన్ని దీపాలు వెలగడానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎన్ని నిప్పులు పీయాలి అని అనుకుంటావు.
0: హౌ మెనీ టైమ్స్ యూ షుడ్ లైట్ ఎవ్రీ ల్యాంప్? హౌ మచ్ టైమ్ లేదు.
1: అంత ఎందుకు ఒకే కరెంట్?
0: ఇన్ ఫ్యాక్ట్ సేమ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఆల్ బల్బ్స్.
1: ఆ కరెంట్ అనేటువంటి ఇంజిన్ నిలిచిపోతే ఈ బల్బ్స్ అంతా నిలిచిపోతాయి.
0: Power cut or failure, you don't get any light.
1: కనుకని ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి మానవుడు కూడాను ఒక బల్బు వంటి వాడే.
0: సో ఎవ్రీ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ అ బల్బ్.
1: కానీ భగవంతుడే దీనికి తగినటువంటి ఒక జనరేటర్.
0: గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ ద జనరేటర్.
1: ఇది ఏ జనరేటర్?
0: గాడ్ ఇస్ జనరేటర్.
1: జనరేటర్ అంటే
0: జనరేటర్.
1: అదే జనరేటర్.
0: దట్ ఈస్ జనరేటర్.
1: జనులంతా కూడా ప్రకాశింపజేసేటువంటిది
0: జనరేటర్, మేకింగ్ ద పీపుల్ షైన్ జనరేటర్.
1: ఆ జనరేటర్ నువ్వు చూసుకోకుండా బల్బులు మాత్రమే పట్టుకొని కూర్చుంటే ప్రయోజనం ఏంటి?
0: యూ ఫర్గెట్ దిస్ జనరేటర్ అండ్ గో బై ద ఫార్మ్ ఆఫ్ ద బల్బ్.
1: కనుక ఎవరైనా వచ్చి ఎవరయ్యా మీరని అడిగితే సరైన జవాబు చెప్పాలి.
0: సో ఇఫ్ ఎనీవన్ క్వశ్చన్స్ యు హూ ఆర్ యూ, యు షుడ్ గివ్ ప్రాపర్ రిప్లై.
1: వాట్ ఈజ్ మైండ్ అంటే నా మైండ్ అనేటువంటిది ఆత్మ యొక్క అంశమే అని చెప్పాలి.
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు వాట్ ఇస్ ద మైండ్, యు షుడ్ సే ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ సెల్ఫ్.
1: ఇట్ ఈస్ నాట్ మ్యాటర్.
0: ఇట్ ఇస్ నాట్ ద మ్యాటర్
1: అని చెప్పకూడదు.
0: యు షుడ్ నాట్ సే సో.
1: అదే విధంగానే నీ మనసు అంటే ఏమిటంటే అది ఆత్మ యొక్క ప్రతిబింబమే.
0: దెన్ వాట్ ఈస్ మైండ్? ఇట్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సెల్ఫ్.
1: నీ బుద్ధి అంటే ఏమిటంటే ఆత్మ ప్రతిబింబమే.
0: ఇంటెలెక్ట్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సెల్ఫ్.
1: నీ సెన్సెస్ అంటే ఏమిటి? ఆత్మ యొక్క ప్రతిబింబాలే.
0: ఆల్సో సెన్సెస్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ద సెల్ఫ్.
1: దీని అంశాలే.
0: దేర్ ఆల్ ద స్పార్క్స్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సెల్ఫ్.
1: అంశమునకంతా ఒక్కటే ఆధారం.
0: అండ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫండమెంటల్ ఫౌండేషన్ ఫర్ ఆల్.
1: మైసూర్పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ అన్ని చేసుకున్నాము. దీంట్లో ఏది ప్రధానం అంటుంటే చక్కెర ఒక్కటే. చక్కెరని తీసేస్తే నో మైసూర్ పాక్, నో గులాబ్ జామ్.
0: యు హావ్ గాట్ సో మెనీ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్ అండ్ సో అండ్ సో ఫోర్త్, బట్ వితౌట్ షుగర్ నో స్వీట్.
1: అదే విధంగానే గాడ్ ఈజ్ డివైన్.
0: గాడ్ ఈజ్ ఓన్లీ డివైన్ మాస్టర్.
1: డివైన్ అనేటువంటి షుగర్ ఉండటం వల్లనే నీవు ఇన్ని రకమైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నావు, ఇన్ని రకమైనటువంటి యొక్క వంటలు నీ వండుకో తింటున్నావు.
0: అండ్ బికాస్ ఆఫ్ ద డివినిటీ ద షుగర్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ సో మెనీ స్వీట్స్ ప్లెంటిఫుల్లీ.
1: కనుకనే మూలాధారమైనటువంటిది ఫండమెంటల్ రైట్ ను మనం పట్టుకోవాలి.
0: సో వీ షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ ఫండమెంటల్ రైట్.
1: ఈ ఫండమెంటల్ రైట్ అనేటువంటి మానవునికు మనసే.
0: ద ఫండమెంటల్ రైట్ రిలేట్స్ టు ద మైండ్.
1: ఎందుకంటే ఆత్మ యొక్క స్వరూపం ఇది.
0: బికాజ్ ఇట్స్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్.
1: మనసు అనేటువంటిది మంకీ మైండ్ అనుకుంటారు, చాలా పొరపాటు.
0: యు థింక్ దట్ మైండ్ ఇస్ మంకీ మైండ్, ఇట్ యువర్ మిస్టేక్.
1: నీవు మంకీగా ఉన్నప్పుడు అది నీకు మంకీ మైండ్ గా కనిపిస్తుంది.
0: సిన్స్ యు ఆర్ మంకీ, ది మైండ్ ఆల్సో టర్న్స్ ఇంటు ఏ మంకీ.
1: కానీ నీవు మ్యాన్ గా వచ్చినప్పుడు దట్ ఈస్ నాట్ మంకీ మైండ్.
0: ఈవెన్ వన్స్ యూ బిహేవ్ ఎస్ అ మ్యాన్, ద మైండ్ కెన్ నాట్ బి
1: మ్యాన్ కైండ్.
0: ఓ దెన్ ఇట్ బికమ్స్ మ్యాన్ కైండ్.
1: ఆ మ్యాన్ కైండ్ గా మారిపోతుంది.
0: దెన్ ఇట్ టర్న్స్ ఇంటు
1: మ్యాన్ కైండ్. మ్యాన్ కైండ్ ని సంపాదించుకోవాలి.
0: అండ్ యూ షుడ్ బి
1: మంకీ మైండ్ ని పెంచుకోకూడదు.
0: ఇట్ షుడ్ బి ఆఫ్టర్ మ్యాన్.
1: మ్యాన్ గా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి లైక్ ఎ మ్యాన్.
1: నీవు మంకీగా కాకూడదు.
0: నెవర్ బిహేవ్ లైక్ ఎ మంకీ.
1: ఆ విధంగా ఉంటున్నప్పుడే నీవు నిజమైనటువంటి మానవుడు.
0: దెన్ ఓన్లీ యుల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: ప్రతి దాని కూడా ఏమిటండి మీ మనసు ఎట్టు పడుతుందా అంటే ఎంత ఒక కోతి వాదిరి పోతుందండి అంటారు.
0: అండ్ ఇఫ్ యు ఆస్క్ వాట్ అబౌట్ యువర్ మైండ్, యు విల్ సే దట్ ఇట్ బిహేవ్స్ లైక్ ఎ మంకీ.
1: కోతి ఎంతో మేలు.
0: ఇన్ఫాక్ట్ మంకీస్ మచ్ బెటర్.
1: ఆ కోతి రామాజ్ఞ శిరసా వహించి లంకను దాటి సముద్రాన్ని దాటి సీత యొక్క దీన్ని ముద్రికను తీసుకుని వచ్చింది.
0: ఇన్ఫాక్ట్ ద వెరీ మంకీ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ రామ, కుడ్ గో ఓవర్ టు లంక, క్రాసింగ్ దట్ మైటీ ఓషన్.
1: అప్పుడు కోతి చెప్పిందట, వరే పిచ్చివాడా మానవుడా, నేను కోతి కోతి కోతి నేను నన్ను హాస్యం చేస్తున్నావు, నీకంటే కోతి మరొకడున్నాడా?
0: And then this monkey goes on replying, oh man, you started making fun of me.
1: You daiva karyamlo em palgonnavu?
0: What is your role in this divine program?
1: Nen daiva karyamlo palgonnanu.
0: I participated in the divine activity.
1: Kabatti nen ramajnana sirsa vahinchanu.
0: I followed the command of Rama.
1: Ramana daga deenudiga unnanu.
0: I was so humble in front
1: Ramana daga deenudiga unnanu.
0: But in front of Ramana I was mighty.
1: Chettadan daga deenudai nilchali.
0: Therefore in front of a bad you should be courageous and strong. Manchidan daga deenudai in front of the mighty one you should be so humble.
1: అని కోతి మనకు బుద్ధి చెప్తుంది.
0: And that is the lesson by that monkey.
1: కాబట్టి మనం కోతులు కాకూడదు.
0: So we should never be a monkey.
1: ఆ కోతికి ఒక తోక ఉంటున్నప్పుడు కోతి అయిపోయింది.
0: And that monkey is monkey
1: because of the tail. తోక కోతులే మీరందరూ.
0: And we are all monkeys without tails.
1: టెయిల్ లేకుండా ఉండేంత మాత్రమే మానవుడు అనుకోకూడదు.
0: బికాజ్ వీ డోంట్ హ్యావ్ టెయిల్స్ వీ కాంట్ కాల్ అవర్ సెల్ఫ్.
1: టెయిల్ పోయింది కానీ దాని గుణములంతా మనలో ఉన్నాయి.
0: దో టెయిల్ ఈస్ మిస్సింగ్ ద క్వాలిటీస్ ఆర్ స్టిల్ దేర్.
1: కనుక మే ఆ గుణములు పూర్తి విమోచన గావించి
0: దేర్ఫోర్ షుడ్ డిస్ట్రాయ్ ఆల్ ద మంకీ.
1: పవిత్రమైన మార్గంలో ప్రవేశించి
0: అండ్ షుడ్ గెట్ ఇన్ టు సీక్రెట్ పాత్.
1: ఆత్మతత్వాన్ని లక్ష్యంలో ఉంచుకుని
0: అండ్ కీపింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్.
1: ఆత్మ అంశమే నేను యొక్క తత్వాన్ని పెంచుకుని
0: అండ్ వి షుడ్ హావ్ ది ఫీలింగ్ దట్ ఐ యామ్ ద స్పార్క్.
1: ఈ మనస్సు, బుద్ధి, సంస్కారము మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం కోరుతూ రావాలి.
0: అండ్ వి షుడ్ ఆల్సో నో ద హార్మనీ ఇన్ ద యూనిటీ బిట్వీన్ ద మైండ్, ద మ్యాటర్ అండ్ ద థాట్.
1: సంస్కారం కూడా చాలా విచిత్రమైనటువంటిది.
0: ద కల్చర్ ఇస్ ఆల్సో వెరీ పిక్యూ.
1: చిన్న మాటలతో చెప్తున్నారు కాబట్టి మీకు అర్థం కావటం లేదు.
0: భగవాన్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ వెరీ సింపుల్ వే, యట్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్.
1: ఈ సంస్కారం అనేటువంటిది నేటి చేసింది రేపటితో పోదు.
0: అండ్ దిస్ ఆఫ్టర్ ఆల్ ఇట్ డజంట్
1: కొన్ని జన్మల వరకు వెంటాడుతూ ఉంటుంటది.
0: అండ్ ఆల్ యువర్ యాక్షన్స్ విల్ ఫాలో యూ త్రూఅవుట్ యువర్ లైఫ్.
1: ఎక్కడ పోయినా మన వెంట నీడ మాదిరి వస్తుంటది.
0: ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్ విల్ ఫాలో యూ లైక్ ఎ షాడో.
1: కనుక నీ సంస్కారం చాలా గొప్పది.
0: అండ్ దేర్ఫోర్ దిస్ కైండ్ ఆఫ్ కల్చర్
1: సంస్కరింపబడినటువంటివే సంస్కారము అన్నారు.
0: సో దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ ఇస్ సంస్కార కల్చర్.
1: ఆ సంస్కారమును మనము అలక్ష్యంగా భావించుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ దట్.
1: మీలో ఆ సంస్కారం లేదు.
0: యూ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రిఫైన్మెంట్.
1: సంస్కరించుకునేటువంటి శక్తి ఉంది.
0: బట్ యూ హ్యావ్ గాట్ దట్ పవర్.
1: కానీ సంస్కరింపలేక చేసుకోలేకపోతే.
0: బట్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు పాలిష్ ఇట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్.
1: కానీ సంస్కరింప చేసుకోవాలి.
0: యూ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్.
1: ఆ సంస్కారం చేసుకున్నప్పుడే సరైనటువంటి యొక్క సంస్కృతిలో మీరు ప్రవేశిస్తారు.
0: అండ్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ విల్ మేక్ యూ కల్చర్డ్.
1: కనుకనే భారతీయ సంస్కృతి అంటే ఏమి? మహాభాగ్యవంతమైనటువంటి సంస్కృతి.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ అఫ్లూయెంట్ సో పవర్ఫుల్.
1: మహాబంగారం వంటి వంటిది.
0: ఇట్ ఇస్ గోల్డ్.
1: అపరంజి.
0: ఇట్ షైన్స్.
1: మరణం ఏమాత్రము ఇందులో కాలరాదు.
0: అండ్ ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ.
1: అటువంటి అపరంజి యొక్క మన సంస్కృతి మనం ఈనాడు వ్యక్తం చేసుకుంటున్నాం.
0: ద షైనింగ్ culture of Bharat is forgotten today.
1: పెద్దలను చూస్తే గౌరవించడం అనేటువంటి మర్చిపోతున్నాం.
0: We have forgotten to respect elders.
1: గొప్పదాన్ని చూస్తే మనం వినయ విధేయతను చూపించడం మర్చిపోతున్నాం.
0: We are not humble in front of my
1: తల్లిదండ్రులను ప్రేమించడం కూడా మర్చిపోతున్నాము.
0: And in fact we are not loving respect your parents.
1: దేన్ని మర్చిపోంది?
0: What is that you have not forgotten?
1: నీ చదువుకుంది మాత్రం నీకు నిలుస్తుండాలి.
0: But you only retain that what you study. How long?
1: ఇది కేవలము నీ తల ఉండినంత వరకే ఇది సంస్కృతి.
0: And you will have all this knowledge so long the head exists.
1: తర్వాత ఏ మాత్రము మనం వెంటరాదు.
0: Thereafter it will never follow.
1: ఏ మానవుడికైనా
0: for any man
1: ఎప్పటికైనా
0: ఎనీ టైం
1: కట్టగడపటికి మానవుడు పోయే సమయం లోపల సంస్కారమే వస్తుంది కానీ సంసారం రాదు.
0: for any man at any point of time nothing will follow him as he departs from this world is
1: only
0: constant
1: సంసారం వస్తుంది అనుకుంటున్నా. సంసారం నీ వెంటనే రాదు.
0: it is only samskara that follows you not the samsara of the family. it will never follow.
1: కనుకనే నీకు సంస్కారమే నీ వెంట వచ్చేది.
0: Therefore the samskara that follows
1: అట్టి వెంట వచ్చేటువంటి సంస్కారాన్ని సంపాదించుకోకుండా
0: without acquiring it, possessing it,
1: ఎక్కడో తుమ్మితే తూలిపోయేటువంటి ఈ సంసారాన్ని నీవు కట్టుకుని
0: and in fact you are after this momentary ephemeral
1: ఇది ఏ సత్యం నిత్యమని భావించి
0: and you consider it eternal
1: అనేక రకమైనటువంటి అశాంతికి గురి అయిపోతున్నావు.
0: and you are highly restless in every way
1: చాలా పొరపడుతున్నారు.
0: you are mistaken.
1: ఇన్ని చదువులు చదివి
0: with all this knowledge
1: చదువులన్నీ చదివి
0: having all education
1: చాలా వివేకి అయి
0: being so intelligent
1: మగిడి తన్నడి కూడా మందమతుడు.
0: a fool does not know his true self.
1: ఎవడు తాను
0: who is
1: తన ఆత్మతత్వాన్ని తాను గుర్తించుకోవటం.
0: and the one who does not know the true self
1: మగిడి తన్నడి కూడా మందమతుడు.
0: and the fool does not know
1: ఎంత చదువు చదివి
0: all knowledge
1: ఏ నీతి ఉన్నను
0: he may be anyway
1: హీనుని గుణము మానలేడు.
0: a mean fellow will never give up his bad quality.
1: తరచు చదువు చదువ
0: with all the knowledge
1: తర్కవాదమే కాని
0: only argumentation
1: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: he will not have total knowledge
1: చదువు చదివి చదివి
0: having education
1: చావంగ నేటికి
0: after all you
1: చావులేని చదువు చదువవని
0: you should study so as to be immortal.
1: ఆత్మతత్వం చావులేదు.
0: and that the knowledge of the self is immortal.
1: అట్టి ఆత్మ చదువును చదివినప్పుడే మనము నిత్య సత్యమైనటువంటి స్వరూపాలుగా ఉంటాం.
0: When once you have the knowledge of the self, you will be eternal and immortal.
1: నిద్ర నుండి లేచి
0: right from the time you
1: get from పోయేడు దాకా
0: until you retire
1: పొట్టకై హద్దును పద్దు లేక
0: for your living you have no limitation
1: చేసి జీవితంబు
0: and you spend your life
1: నిత్య దారబోసి
0: and you spend time
1: అరవింద దలాచుని విస్మరించి
0: and you forget God
1: ఏ పెద్ద సుఖము పొందితే
0: what kind of pleasure you have
1: ప్రీతికి తెలుపు విద్యార్థి.
0: oh student understand what kind of pleasure you have spending all your life
1: చెప్పు చూస్తావు.
0: యూ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ వాట్ ప్లెజర్ యూ హ్యావ్
1: ఎవరు చెప్పలేదు.
0: నో వన్ కెన్ ఆన్సర్
1: దాన్ని విస్మరించి దీన్ని విశ్వసించి ఏమి సంపాదించావు నీవు.
0: యూ ఫర్గెట్ గాడ్ విస్మరించి బట్ యూ థింక్ ఆఫ్ దిస్ గాడ్ విశ్వసించి వాట్ ఈస్ ఇట్ దట్ యూ హ్యావ్.
1: పోయినాను దేశాలంతా చుట్టి వచ్చాను.
0: యూ వెంట్ రౌండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్
1: కోట్ల కొద్దీ సంపాదించాను.
0: యూ ఎర్న్డ్ క్రోర్స్ ఆఫ్ వెల్త్
1: తెచ్చావు.
0: యూ బ్రాట్ ఇట్
1: ఎవరికి వస్తుంది అది?
0: హూ విల్ గెట్ ఇట్
1: పోయే సమయంలో మై వెంట ఒక కాసైనా రాదు.
0: యాజ్ యు లీవ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ యు కెనాట్ టేక్ ఇట్
1: ఫైన్ ఇంత చుట్టినావు నీవు చుట్టి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
0: యు వెంట్ ఫ్రమ్ ది వరల్డ్ వాట్ ఇస్ ది యూజ్?
1: కేవలం మ్యాప్ లో చూసి ప్రపంచాన్నంతా తెలుసుకున్నట్టుగా ఉంటుండాలి.
0: ఇట్ సంథింగ్ లైక్ క్లెయిమింగ్ దట్ యు హావ్ గాన్ రౌండ్ ది వరల్డ్ బై లుకింగ్ ఎట్ ది మ్యాప్.
1: మ్యాప్ ను చూసి ఇది ఇంగ్లాండ్ ఇది అమెరికా ఇది జపాను ఇది ఇండియా అని తెలుసుకున్నంత మాత్రం నీవు చూసినట్టు అవుతుందా?
0: యూ కెన్ పాయింట్ టు డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ఎ మ్యాప్ బట్ దట్ డజంట్ మీన్
1: ఏమాత్రము సాధ్యం కాదు.
0: నో
1: ఒక స్పూన్ ఉంటుంది.
0: హియర్ లైక్స్ ఎ స్పూన్
1: ఆ స్పూన్ పచ్చడిలో చేరుతుంది. పచ్చడి
0: you take this spoon to collect chutney.
1: Sambar lo cherutundi
0: and also sambar
1: rasam lo cherutundi
0: rasam
1: payasam lo cherutundi
0: also rice pudding
1: annikono idi praveshistundi
0: and the spoon will get into any preparation delicacy
1: chichi kuda deniki teliyadu
0: but the spoon does not taste.
1: attade neevu anni desalu chuttunnavu
0: you go around all the world
1: ఏం ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూస్?
1: అన్ని గ్రంథాలు చదువుతున్నావు.
0: యు రీడ్ ఆల్ బుక్స్.
1: ఏం ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది రిజల్ట్?
1: గంధమే నీలో లేదు.
0: అండ్ దేర్ ఇస్ నో గంధ, ది ఎసెన్స్ ఇన్ యూ.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: లవ్, ఈ ప్రేమతత్వాన్ని మొట్టమొదట గుర్తించండి.
0: నో ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ టు బిగిన్ విత్.
1: మీ ప్రేమను మీరు పెంచుకోండి.
0: గ్రో మోర్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమను 10 మందికి పంచండి.
0: అండ్ షేర్ ద లవ్ విత్ ద రెస్ట్.
1: పంచి ప్రపంచమంతా ప్రేమమయంగా చూడండి.
0: అండ్ సీ దట్ కన్సిడర్ ద హోల్ వరల్డ్.
1: ఏ విధమైనటువంటి దుఃఖములు ఉండవు.
0: అండ్ దేర్ విల్ బి నో మిజరీ, సాడ్నెస్.
1: కానీ ఇవన్నీ కూడా మన మనసు ద్వారానే ఏర్పడతాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ద మైండ్.
1: కనుకనే మనస్తత్వాన్ని గుర్తించండి.
0: సో నో ద నేచర్ ఆఫ్ ద మైండ్.
1: అప్పుడే మీకు ధన్యులైపోతారు.
0: దెన్ యుల్ బి రిడీమ్డ్.
1: ఆటలు ఆడినారు.
0: యూ ప్లేడ్ వెల్.
1: ప్రైజులు పొందారు.
0: యూ గాట్ ప్రైజెస్.
1: గొప్ప చాకచక్యాన్ని చూపించారు.
0: అండ్ యూ హావ్ ఎక్స్ప్రెస్ యువర్
1: స్కిల్స్. ప్రాపంచిక సంబంధమైనటువంటి అవసరమే.
0: దట్స్ ఆల్ నెసెసరీ ఫర్ స్పోర్ట్స్
1: అండ్ గేమ్స్. ఈ సుఖింపే హేమతారక విద్య.
0: అండ్ దిస్ నాలెడ్జ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్.
1: పరమ సుఖింపే బ్రహ్మ విద్య.
0: అండ్ టు బి హ్యాపీ ఇన్ ద లైఫ్ ఆఫ్టర్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
1: విద్యను చూడాలి, పరవిద్యను చూడాలి.
0: అండ్ యూ నీడ్ ద సెక్యులర్ నాలెడ్జ్ ఇన్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
1: పరవిద్య రైట్ లెగ్.
0: The spiritual knowledge is the right leg.
1: Left leg.
0: And the secular knowledge is the left leg.
1: Left and right. Marching out.
0: Oh, if you have got the secular knowledge and the spiritual knowledge, it is something like right, left, that is marching.
1: Marching
0: is happening. How
1: left,
0: is it?
1: Left, right.
0: In marching, you find these two steps, left, right.
1: Left to Yadamari.
0: The left side.
1: The left.
0: And the left has got to be left.
1: Right, always right.
0: And the right step is always right.
1: ఇంకా ఒకటి మీరు సరిగా అర్థం చేసుకోవాలనుకుంటే లౌకికమైనటువంటి విషయాల్లో కూడాను చక్కని ఆదర్శవంతమైనటువంటి అర్థాలు ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ నోబుల్ ఐడియల్స్ విచ్ యూ కెన్ నో.
1: దానికి రైట్ హ్యాండ్ అని దీన్ని ఉపయోగపెడుతున్నాము.
0: అండ్ వీ మేక్ యూజ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ ఫర్ ఎవ్రీ టాస్క్.
1: కానీ రైట్ హ్యాండ్ ఎందుకోసం దీన్ని ఉపయోగపడుతున్నావు?
0: వై డూ యూ మేక్ యూజ్ ద రైట్ హ్యాండ్?
1: రైట్ పనులంతా చేయాలి.
0: డూ రైట్ థింగ్స్.
1: 10 మందిని మెప్పించాలి.
0: మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
1: దైవాన్ని ఆనందపరచాలి.
0: అండ్ మేక్ భగవాన్ హ్యాపీ.
1: అప్పుడే నీ రైట్ హ్యాండ్ చాలా సద్వినియోగం అవుతుంది.
0: అండ్ దెన్ ఓన్లీ రైట్ హ్యాండ్ హ్యాస్ డిజర్వ్డ్ ఇట్స్ ప్లేస్.
1: లెఫ్ట్ ఏమవుతుంది?
0: లెఫ్ట్ వాట్ విల్ హ్యాపెన్?
1: ఎప్పటికీ లెఫ్టే.
0: ఇట్ హ్యాస్ టు బి లెఫ్ట్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: ఆ లెఫ్ట్ హ్యాండ్ మంచి పని చేయదు.
0: లెఫ్ట్ హ్యాండ్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ గుడ్ పర్పసెస్.
1: గలీజ్ అంతా క్లీన్ చేస్తుంది.
0: ఇట్ క్లెన్సెస్ డర్ట్.
1: లెఫ్ట్ ఎప్పుడు వెనక్కి పోతుంది, రైట్ ఎప్పుడు ముందుకు వస్తుంది.
0: లెఫ్ట్ గోస్ బిహైండ్ ద రైట్ గోస్ టు ద ఫ్రంట్.
1: చక్కగా గుర్తించుకోండి మీరు.
0: నో క్లియర్లీ వెల్.
1: కనుకనే రెండింటి ఎందుకు పనులు కూడా వేరు ఉంటాయి.
0: జాబ్స్ ఆల్సో ఆర్ డిఫరెంట్.
1: కనుక ప్రపంచం లోపల
0: ఇన్ దిస్ వరల్డ్
1: మనం లెఫ్ట్ ని ఎప్పుడైనా లెఫ్ట్ చేసుకోవాల్సింది.
0: ద లెఫ్ట్ హ్యాస్ గాట్ టు బి లెఫ్ట్ సమ్ డే రాదర్.
1: రైట్ ని ఎప్పుడు దాన్ని పాటించవలసింది.
0: ద రైట్ హ్యాస్ గాట్ టు బి అడ్హియర్డ్.
1: రైట్ ని మనం సాధించవలసింది.
0: అండ్ ఇస్ ద రైట్ దట్ హ్యాస్ టు బి అచీవ్డ్.
1: అది మన జీవితం యొక్క లక్ష్యము.
0: అండ్ దట్స్ ద గోల్ ఆఫ్ లైఫ్.
1: మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క గేమ్ ఏమిటి?
0: వాట్ ఇస్ ది గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్?
1: అది మన ఏం.
0: And that should be our
1: fundamental truth. Nu gurtinchali.
0: And we have to know the fundamental truth.
1: Adiye nenu aneetvantidi.
0: That fundamental truth is this principle of I.
1: Nenu anedi meelo untundali.
0: That I is in you.
1: Danni gurtinchuko.
0: Know this.
1: Danni etta gurtinchali.
0: How do you know?
1: Mind dwarane gurtinchali.
0: The mind that helps you to know.
1: Endukante mind ee yokka aatma yokka pratibimbame.
0: Because mind is the reflection of the self.
1: Ee aatma yokka pratibimbani manu visarjinchi
0: we forget that.
1: Laukikamaina క్షణికమైన ఈ యొక్క భౌతికమైనటువంటి విషయాల్లో మనం ప్రవేశించాలి. అయితే దాన్ని సాధించాలి.
0: వీ మే గెట్ ఇన్ టు ద వరల్డ్ బట్ ఇస్ మూమెంటరీ అండ్ ఫ్లీటింగ్, బట్ యెట్ వీ షుడ్ అచీవ్ ద గోల్.
1: విభజించవలసింది, వేరే విభజించాలి.
0: అండ్ వీ హావ్ టు క్లాసిఫై.
1: దానినే బుద్ధి అన్నారు.
0: అండ్ దిస్ క్లాసిఫికేషన్ ఇస్
1: డిస్క్రిమినేషన్ పవర్ అన్నారు.
0: అండ్ దట్ ఇస్ ద డిస్క్రిమినేషన్ పవర్.
1: ఒక చిన్న ఒక ముసంబి మనం తీసుకుందామంటే,
0: అండ్ ఇఫ్ యు గాట్ ద ఆరెంజ్ ఫ్రూట్,
1: దాని పైనంతా ఒలుస్తావు.
0: You remove all the skin.
1: వొల్చని పిప్పినంతా పారవేస్తావు.
0: And you remove the whole
1: pulp. లోపల జ్యూస్ ను మాత్రమే తీసుకుంటావు.
0: And you accept the juice.
1: ఇది ఏ బుద్ధి యొక్క లక్ష్యము?
0: And this is the quality of
1: intellect. చెడ్డను పారవేస్తారు.
0: You remove the bad.
1: మంచిని స్వీకరిస్తావు.
0: And you accept good.
1: కనుకనే రుచికరమైనటువంటి దాన్ని స్వీకరించాలి, రుచిహీనమైనటువంటిది పారవేయాలి.
0: Accept that is tasteful and reject which is not so.
1: కేవలం మానవుడే కాదు,
0: నాట్ ఓన్లీ హ్యూమన్.
1: మీరు ఎక్కడైనా చూసింటారు, కోతులు కూడా ఆ పని చేస్తాయి.
0: మంకీస్ ఆల్సో డిస్క్రిమినేట్.
1: ఒక అరటి పండు దానికి విసిరివేయి,
0: ఇవి త్రో ఏ ప్లాంట్ అండ్ ఫ్రూట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్, ఇస్తుంది,
1: ఒలుస్తుంది.
0: ఇట్ రిమూవ్స్ ఇట్స్ పీలింగ్
1: స్కిన్. లోపల ఉన్న దాన్ని మాత్రమే తింటుంది.
0: అండ్ ఇట్ జస్ట్ ఈట్స్ ద ఫ్రూట్ ఇన్ సైడ్.
1: నీవు కోతేనా?
0: అండ్ ఆర్ యూ ఆల్సో సింప్లీ ఏ మంకీ లైక్?
1: నువ్వు అదే పని చేస్తున్నావే.
0: యూ డూ ద సేమ్ థింగ్.
1: కాబట్టి నీవు కోతి కాదు.
0: యూఆర్ నాట్ ఏ మంకీ.
1: నీవు మ్యాన్ కైండ్.
0: You belong to mankind.
1: నీవు చేసే పనులు కోతులు కూడా చేస్తున్నాయి.
0: The other activity you do is
1: నీవు చేసే పనులు పశువులు కూడా చేస్తున్నాయి.
0: Also animals.
1: అది కాదు.
0: That's not great.
1: పశువుకైనా ఒక స్వార్థం లేదు.
0: The animals have no selfishness.
1: మొట్ట మొట్ట పంటలో ప్రవేశిస్తాయి.
0: And they get into the fields.
1: పంటలో ప్రవేశించి నాలుగు కందిందంతా తింటుంది.
0: And it just gazes on the grass
1: there. గబ గబ గబ తింటేసిస్తుంది.
0: And it goes on eating the grass.
1: తిరిగి స్వస్థానానికి పోయి చేరుతుంది.
0: And it goes to its place.
1: స్వస్థానానికి చేరిన తర్వాత తిరిగి తీసుకొని నెమరు వేసి తిరిగి మింగుతుంది.
0: All that it has eaten before is mastigated once again.
1: కాబట్టి మనం ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు మంచినంతా స్వీకరించాలి.
0: So as we go around the world, we have
1: don't
0: to accept
1: waste
0: all this
1: time.
0: Food. Don't waste time.
1: ఈ టైం నంతా కూడా నువ్వు పవిత్రమైన దానికి ఉపయోగించు.
0: We should sanctify our time.
1: అక్కడ ఏ మాత్రమూ కూడా నిదానం చేయవద్దు.
0: Don't delay to do.
1: మంచిని చక్కగా తినేసేయి.
0: And you eat, accept all that is
1: good. తర్వాత నీ స్వస్థానానికి పోయి నీ రూమ్ పోయిన తర్వాత తిన్న నెమరు వేసుకుంటూ రావాలి.
0: And as you go back to your place, the room, you should bring back to memory.
1: అప్పుడే జీవశక్తి నీలో ఆవిర్భవిస్తుంది.
0: And there lies the divinity which you can experience.
1: నిజమైనటువంటి దేహశక్తిని అందిస్తుంది.
0: And that will give you all the physical power, దేహశక్తి.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: పశుపక్షి మృగాదులు ఎందుకూడను ఎంతో విజ్ఞానం ఉంటుండాలి.
0: Birds and animals
1: ఎంతో ప్రజ్ఞానం ఉంటుండాలి.
0: And they have got that awareness.
1: కానీ ఎంతో సుజ్ఞానం ఉంటుండాలి.
0: They too have got spiritual.
1: కానీ ఇంత చదువులు చదివి కూడాను ప్రజల లోపల ఈ సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానములు ఏమాత్రం లేకుండా పోతున్నాయి.
0: బట్ పీపుల్ విత్ ఆల్ దే హై ఎడ్యుకేషన్ నాలెడ్జ్ డు నాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ ఇన్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
1: కనుకనే ఆ సుజ్ఞానాన్ని ప్రజ్ఞానాన్ని విజ్ఞానాన్ని సాధించండి.
0: దేర్ఫోర్ వి హావ్ టు అక్వైర్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
1: చాలా మంది విద్యార్థులంతా కూడాను పరమ మూర్ఖులుగా మారిపోతున్నారు.
0: మెనీ స్టూడెంట్స్ ఆర్ బిహేవింగ్ లైక్ ఫూల్స్.
1: ఎందుకంటే నాలో దీంట్లో మంచి ఫిజిక్స్ లో మంచి మార్క్స్ వచ్చాయి.
0: బికాస్ హీస్ ప్రౌడ్ ఆఫ్ హిస్ హై
1: కెమిస్ట్రీలో మంచి మార్క్స్ వచ్చాయి.
0: ఐ గాట్ వెరీ హై మార్క్స్.
1: మ్యాథమెటిక్స్ లో మంచి మార్క్స్ వచ్చాయి.
0: మ్యాథమెటిక్స్ ఐ గాట్ హై స్కోర్.
1: ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ వచ్చింది.
0: ఐ గాట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్
1: అనుకుంటారు.
0: యూ థింక్ సో?
1: ఏమిటి ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్?
0: వాట్ ఇస్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్?
1: ఈ భౌతిక విద్యలో నేర్చుకునేది అక్కడ పోయి కక్కావు.
0: ఆల్ ద వరల్డ్ ఇన్ నాలెడ్జ్ యూ జస్ట్ వామిటెడ్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్.
1: కానీ అందులో మాత్రమే వచ్చావు.
0: That's all.
1: Fundamental ఎంతవరకు టచ్ చేశావు?
0: To what extent you have gone to the fundamental?
1: ఆధ్యాత్మికంలో ఏం పాస్ చేశావు?
0: In spiritual knowledge have you passed?
1: దీంట్లో ఫస్ట్ క్లాస్.
0: Here in the world first class.
1: దీంట్లో లాస్ట్ క్లాస్.
0: In spiritual knowledge last class.
1: దీంట్లో ఒక విధమైనటువంటి ఫస్ట్ ప్రైజ్.
0: And you got the first prize in the world.
1: దాంట్లో లాస్ట్ ప్రైజ్.
0: Last prize in spiritual
1: knowledge. దీంట్లో మార్క్స్.
0: Here marks.
1: దాంట్లో రిమార్క్స్.
0: There you get remarks.
1: కాబట్టి ఆ రిమార్క్స్ మనం చోటు ఇవ్వకూడదు.
0: Don't give scope for remarks anywhere.
1: దాంట్లో కూడా మనం మార్క్స్ తెచ్చుకోవాలి.
0: You should get marks in spiritual field also.
1: పట్టుదల కావాలి.
0: That determination is necessary.
1: ఆ నమ్మకం రావాలి.
0: That faith is necessary.
1: కనుకనే ఎంత మాత్రమని ఎవరు తలచినా అంత మాత్రమే నీవు అన్నాడు పురందర్దాసు.
0: And so it is said that God manifests as per your estimate and as per your thought.
1: దైవము రెండు చేస్తాడు.
0: God does both.
1: కీడు చేస్తాడు, మేడు చేస్తాడు.
0: Harm and the help.
1: అది ఏ పురందర్దాసు కూడా చెప్పాడు.
0: That's what is said by పురందర్దాసు.
1: రామా,
0: రామా,
1: నీ నామాన్ని స్మరించుకుంటూ
0: I chant your name.
1: ఎన్నో విధములుగా కూడాను తరింపజేసినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నాను.
0: And though I chant your name, I am not able to know the nature of the self or the spirit.
1: నీవు నన్ను రక్షించే సమయంలో రాముడవు.
0: As you protect me, you are Rama, God.
1: శిక్షించే సమయంలో యముడవు.
0: As you punish me, you are Yama.
1: నీవే రాముడు, నీవే.
0: You are Rama, God, the Yama, God of death. You are both.
1: కంసునికి రాములే, కృష్ణుడే యముడిగా పోయినాడు.
0: And to Kamsa, Krishna appeared as Yama, the God of death.
1: కాని కంస దూతలుగా నిలుచుంటాడు, అంత రాములుగా నిలిచాడు.
0: Whereas for the rest they could see the divine.
1: కనుక మనం ఏ ఒక్కదాని కూడాను దేవుడు వేరు, కీడు చేసిన వాడు, మేడు చేసిన వాడు అని అనుకోకండి.
0: వీ షుడ్ నెవర్ థింక్ గాడ్ పనిషెస్ యూ ఆర్ రివార్డ్స్ యూ.
1: కీడు చేస్తాడు, మేలు చేస్తాడు.
0: హి రివార్డ్స్ యు అండ్ హి పనిషెస్.
1: ప్రహ్లాదునికి మేలు చేశాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి రివార్డెడ్
1: కీడు చేశాడు.
0: అండ్ హి పనిష్డ్
1: హిరణ్యకశిపు దృష్టిలో యముడు.
0: సో ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ హిరణ్యకశిప ఇస్ యమ.
1: అదే యముడే ప్రహ్లాద దృష్టిలో నారాయణుడు.
0: అండ్ ది సేమ్ యమ ఇన్ ది సైట్ ఆఫ్ ప్రహ్లాద ఇస్ నారాయణ.
1: కాబట్టి ఒకరికి నరుడు, ఒకరికి రెండోటి నారాయణుడు.
0: సో టు వన్ నారాయణ నారాయణ
1: యముడు, ఒకరికి నారాయణుడు.
0: అండ్ సో ది యమ అండ్ నారాయణ అంటూ.
1: కాబట్టి యముడికి నారాయణుడికి వ్యత్యాసం లేదు.
0: సో దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యమ అండ్ నారాయణ.
1: హెల్ప్ చేసినప్పుడు నారాయణుడు అవుతాడు.
0: అట్ టైమ్స్ ఆఫ్ హెల్ప్
1: హర్ట్ చేసినప్పుడు యముడు అవుతాడు.
0: యాజ్ యు ఆర్ హర్ట్ హి
1: టర్న్స్ హర్ట్ ఎందుకోసం చేస్తున్నాడు?
0: వై షుడ్ హి పనిష్ యు?
1: చెడ్డని హర్ట్ చేస్తున్నాడు.
0: అండ్ హి పనిషెస్ బికాజ్ ఆఫ్
1: హెల్ప్ చేస్తున్నాడు.
0: సో బికాజ్ హి
1: పనిష్ ఎవర్ హర్ట్ నెవర్
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
1: దీనిని వ్యాసుడు కూడా చెప్పాడు.
0: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్
1: బై యాస్ పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: That's what he said. The help ever hurt never in the statement of Vyasa.
1: భగవంతుని మనసును నొప్పించేస్తే వాడికంటే యమదూత మరొకటి లేడు.
0: And in fact, if you hurt God, there can never be worse the first person.
1: భగవంతుని విమర్శిస్తే వాడికంటే యముడు మరొకటి లేడు.
0: And if you criticize God, there cannot be worse than that
1: యమ. భగవంతునికి దూరం అయిపోతే వాడికంటే ఇంకా నరకం మరొకటి లేదు.
0: If you distance from God, there cannot be much worse than the
1: hell. అనుకుంటారు దేవుని తలచినటువంటి వాళ్ళు లోకంలో ఎంతమంది బ్రతకలేదు.
0: And you say that there are many people who are living who have forgotten God.
1: బ్రతుకుతున్నారు బ్రతుకుతున్నారు. ఏ విధంగా బ్రతుకుతున్నారు?
0: They live, how are they living?
1: నక్కల వలె కుక్కల వలె బ్రతుకుతున్నారు.
0: They are leading the life of a fox and a dog.
1: మనుషుల వలె భక్తుల వలె పవిత్రుల వలె బ్రతకటం లేదు.
0: They are not leading the life of a human being, the life of a devotee, a sacred life.
1: కనుకనే మనము క్వాలిటీని పెంచుకోవటం మంచిది.
0: సో వీ షుడ్ డెవలప్ ద క్వాలిటీ.
1: క్వాంటిటీకి పోకండి.
0: వీ షుడ్ నాట్ బి ఆఫ్టర్ క్వాంటిటీ.
1: భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కాండి.
0: అండ్ వీ షుడ్ ద రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: దానికి తగినటువంటి యొక్క మన ఇన్స్టిట్యూట్ యొక్క పేరును ప్రచారంగా మంచి అభివృద్ధిగా ఆదర్శవంతమైనదిగా చూపించండి.
0: అండ్ వీ షుడ్ కీప్ ది గుడ్ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అండ్ వీ షుడ్ బి ఐడియల్స్ టు ద రెస్ట్ ఆఫ్ ది సొసైటీ.
1: మీరు ఫ్రీగా ఇంతకాలం ఇక్కడ చదివినందుకు,
0: ఫర్ హావింగ్ రిసీవ్డ్ ఎడ్యుకేషన్ టోటలీ ఫ్రీ,
1: పేరును మాత్రం చక్కగా నిలపండి.
0: Keep up the good name of the institute.
1: ఎందుకోసం?
0: Why?
1: మీ యొక్క చీరిక చేసిన ఉపకారానికి తగిన కృతజ్ఞత.
0: Because the institute has helped you.
1: ఎక్కడే కానీ ఏ ఇన్స్టిట్యూట్ కానీ డబ్బు పెట్టండి, ఒక్కదేని కూడా సై చీటు కూడా ఇవ్వరు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెనాట్ గెట్ అడ్మిషన్ వితౌట్ మనీ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూట్.
1: ఆ మెయిన్ ద్వారంలో కూడా ప్రవేశపెట్టరు.
0: దే వోంట్ పర్మిట్ యూ టు గెట్ ఇన్ టు ద మెయిన్ గేట్.
1: డబ్బు డబ్బు డబ్బు,
0: మనీ మనీ ఎవ్రీవేర్.
1: మనీ మనీ మనీ.
0: Money is needed everywhere.
1: ఏం ప్రయోజనం మనీ? Money comes and goes.
0: Money comes and goes.
1: Morality comes and grows.
0: Morality comes and grows.
1: దానిని పెంచుకోండి మీరు.
0: We have to develop morality.
1: ఇంత ప్రేమను పెంచి,
0: with all the love,
1: ఇన్ని విధాలు మీకు ఇది చేసినప్పుడు,
0: giving you all help,
1: ఈ కృతజ్ఞత రక్తంలో ప్రతి బొట్టు లోపల కూడా నిలిచిపోవాలి.
0: Every drop of blood should be full of gratitude.
1: ఈనాటి చదువులు ఎట్లా ఉన్నాయంటే,
0: and how the present position,
1: common sense, general knowledge, zero.
0: The common sense, general knowledge are a big zero today.
1: కానీ పాఠాల లోపల మాత్రం మంచి హీరోస్.
0: బట్ ఇన్ అకాడమిక్ ఎక్సలెన్స్ దే ఆర్ హీరోస్.
1: అడిగిన ప్రశ్నకంతా జవాబు చెప్తారు.
0: అండ్ దే విల్ రిప్లై ఎనీ క్వశ్చన్ యూ పుట్.
1: దాంట్లో హీరోలు కానీ జనరల్ నాలెడ్జ్ ఇస్ జీరో.
0: బట్ ఇన్ జనరల్ నాలెడ్జ్ యూఆర్ జీరో.
1: ఏం చేయాలి వారికి అనేటువంటి తెలియదు.
0: దే డోంట్ నో వాట్ ఇస్ టు బి డన్. యూ షుడ్ నాట్ స్టాప్.
1: ప్రతి పిల్లవాడి యొక్క విషయం కూడాను, ప్రతి ట్రైనర్ యొక్క విషయం కూడాను స్వామి స్వయంగా చూస్తూ వచ్చాడు.
0: స్వామి అటెండ్స్ పర్సనలీ ఆన్ ఎవ్రీ స్టూడెంట్, ఎవ్రీ ట్రైనర్.
1: మీరు అనుకుంటారు స్వామి ఎక్కడో ఉన్నాడే దీనికి తెలియదు అనుకుంటారు.
0: యూ థింక్ స్వామి మూవ్స్ అబౌట్, హీ డజంట్ నో దీస్ థింగ్స్.
1: కానీ ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో వక్కువై ఉన్నాడు.
0: భగవాన్ ఈజ్ హియర్ ఇక్కడ, భగవాన్ ఈజ్ దేర్ అక్కడ, భగవాన్ ఈజ్ ఎవ్రీవేర్ ఎక్కడ.
1: డబ్బు కోసం వరీనే చేయవద్దు.
0: నెవర్ వరీ ఫర్ మనీ.
1: మన కృతజ్ఞతను నిలుపుకోవాలి.
0: బట్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్.
1: ఆ గ్రాటిట్యూడ్ మనం పెంచుకోవాలి.
0: అండ్ వీ షుడ్ ఎక్స్ప్రెస్.
1: ప్రతి వచ్చినటువంటి వారి కూడా సంతృప్తి పరుస్తూ ఉంటాను.
0: Everyone is satisfied by Bhagavan.
1: మీరు చేసే పనుల అన్నిటి యొక్క నష్టము కష్టం అంతా నేనే భరిస్తుంటాను.
0: భగవాన్ బేర్స్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ లాసెస్.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో దాట్.
1: దీన్ని గుర్తించుకోలేనిటువంటి వారు మీ తత్వాన్ని మీరు ఏ విధంగా గుర్తించుకోవాలి?
0: యు డోంట్ నో దిస్ హౌ ఇస్ ఇట్ దట్ యు విల్ బి ఏబుల్ టు నో యువర్ సెల్ఫ్.
1: అందరూ ఎంతో శ్రమించి,
0: ఆల్ హావ్ స్ట్రెయిన్డ్.
1: టీచర్స్ చాలా శ్రమ పడ్డారు.
0: టీచర్స్ ఆల్సో హావ్ స్ట్రెయిన్డ్ ఎ లాట్.
1: యంగ్ టీచర్సే కాదు,
0: నాట్ ఓన్లీ యంగ్ టీచర్స్,
1: వృద్ధులైనటువంటి టీచర్స్ కూడాను,
0: ఆల్సో సీనియర్ టీచర్స్,
1: రిటైర్డ్ అయిపోయి కూడాను తిరిగి మన కాలేజ్ లో పనిచేస్తున్నారు.
0: దే ఆర్ వర్కింగ్ ఈవెన్ ఆఫ్టర్ దేర్ రిటైర్మెంట్.
1: వాళ్ళందరూ కూడా ఎంతో సహాయం చేస్తూ వచ్చారు.
0: ఆల్ ఆఫ్ దెమ్ రెండర్డ్ హెల్ప్.
1: ఎవరికి తగింది వాళ్ళ శక్తి?
0: ది పీపుల్ డు నాట్ నో దేర్ పవర్.
1: అందరూ చేశారు.
0: ఆల్ వర్క్డ్.
1: కనుక మనము, మీరు ఎప్పుడు కూడాను యూనిటీగా ఉంటుంటే ఎంతైనా మనం డివినిటీని సంపాదించుకోవచ్చు.
0: విత్ యూనిటీ యూ కెన్ అటైన్ డివినిటీ.
1: ఆ డివినిటీ ఒకటి ఉంటే ఇంకన్నీ మనకు ప్రాప్తిస్తుంటాయి.
0: విత్ డివినిటీ ద రెస్ట్ విల్ ఫాలో.
1: కనుక మీరందరూ శ్రమించి పనిచేశారు.
0: యూ స్ట్రెయిన్డ్ ఎ లాట్.
1: తగినటువంటి కృషి చేశారు.
0: యూ ఆల్సో ఎక్సలెంట్.
1: ఇంత విజయాన్ని సాధించారు.
0: అండ్ యూ
1: ఈ విజయానికి మూల కారణం ఎవరంటే నీ ఒకటి కాదు, అందరూ ఒకటే.
0: ఫర్ ద సక్సెస్ ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కానీ మన యొక్క ఇన్స్టిట్యూట్ మాదిరి ఇంకొక ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఎక్కడ కనిపించడం లేదు.
0: యూ డోంట్ ఫైండ్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్ ఈక్వల్ టు దిస్ ఇన్స్టిట్యూట్ ఎనీవే.
1: ఎంత అన్యోన్యంగా, ఎంత అనుకూలంగా, ఎంత ప్రేమతో ఉంటుంటారు.
0: ద ఫ్రెండ్లీనెస్, ద కోఆర్డినేషన్, ద హార్మనీ, ద కోఆపరేషన్,
1: అన్నింటికీ మూల కారణము ఈ ఒక్కటే, ఇదొక్కటే.
0: భగవాన్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ దిస్.
1: ఈ యూనిటీ కంటే కూడా దీని నుంచి ఆవిర్భవించేటువంటి ప్రేమతత్వమే ఈ యొక్క యూనిటీకి.
0: దిస్ యూనిటీ ఈస్ బ్రాట్ ఫోర్త్ బికాస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ విదిన్.
1: కోర్టు అయినా కూడా నేను లెక్క చేయను.
0: భగవాన్ ఈజ్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్
1: పిల్లలు బాగుపడాలి, దేశానికి ఆదర్శాన్ని అందించాలి.
0: ఆల్ బాయ్స్ షుడ్ బి గుడ్, దే షుడ్ బి ఐడియల్స్ ఇన్ సొసైటీ.
1: కానీ ఇంత అనుభవించి కూడా నువ్వు కొంతమంది కృతజ్ఞత లేకుండా పోతుంటా.
0: సమ్ పీపుల్ ఆర్ నాట్ గ్రేట్ఫుల్ విత్ ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్.
1: వాళ్ళ కర్మ అంతే,
0: దట్ ఈస్ దేర్ డెస్టినీ.
1: నష్టం రాసిన రాజకన్న కలదా నువ్వు చింతిల్లి నన్ను.
0: ఈవెన్ యూ వరీ ఫర్ 100 years, యూ కెనాట్ చేంజ్ యువర్ డెస్టినీ.
1: కనుకనే వాళ్ళ కర్మ అంతే,
0: దే హావ్ టు ఫేస్ దేర్ ఫేట్.
1: ప్రాప్తి ఇంతే,
0: దాట్స్ ఓన్లీ యువర్ డిజర్వ్డ్నెస్.
1: కనుక ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీరు ఈ యొక్క ఇన్స్టిట్యూట్ పేరును నిలబెట్టడానికి తగిన కృషి చేయండి.
0: యూ మే గో ఎనీవేర్, కీప్ అప్ ది గుడ్ నేమ్ అండ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్.
1: అది నేను ఆశించేది.
0: దట్స్ వాట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
1: ఏది కావాల్సిన నేను సిద్ధంగా ఉన్నాను.
0: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ యూ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫర్.
1: కానీ కీర్తిని, ఇన్స్టిట్యూట్ కీర్తిని నిలబెట్టాలి.
0: అండ్ యూ షుడ్ ఆల్సో కీప్ దిస్ గుడ్ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్.
1: వచ్చినటువంటి వారందరూ కూడా ఎంతో ఈ ఇన్స్టిట్యూట్ విషయంలో ఆనందిస్తూ ఉంటారు.
0: మెనీ పీపుల్ హావ్ బీన్ విజిటింగ్ దిస్ ప్లేస్, ఆర్ వెరీ హ్యాపీ విత్ ది ఇన్స్టిట్యూట్.
1: అనంతపురంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా, చాలా ఆడబిడ్డలు కూడా ఎంతో శ్రమ పడి వచ్చారు.
0: గర్ల్స్ ఫ్రమ్ అనంతపూర్, దే ఆల్సో ఎక్సర్టెడ్ స్ట్రెయిన్ అ లాట్.
1: నిజంగా పుట్టపర్తిలో ఉన్నటువంటి వారి దగ్గర గొప్ప అదృష్టము.
0: అండ్ ఇన్ఫాక్ట్ దోస్ హూ ఆర్ ఇన్ పుట్టపర్తి ఆర్ వెరీ లక్కీ.
1: ప్రొద్దున సాయంకాలం స్వామి దర్శనానికి రావటం, స్వామి సంభాషణ తీసుకోవటం, స్వామి స్పర్శలు కావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
0: దోస్ హూ ఆర్ ఇన్ పుట్టపర్తి దే ఆర్ లక్కీ ఎనఫ్ టు హావ్ భగవాన్స్ దర్శన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్.
1: అనంతపురంలో ఉండేటువంటి స్త్రీలకు ఏది లేదు పాపం.
0: గర్ల్స్ ఫ్రమ్ అనంతపూర్ డోంట్ హావ్ దీస్ ఛాన్సెస్.
1: నేను 12 సంవత్సరాలు అయిపోయింది అనంతపురం పోక.
0: భగవాన్ విజిటెడ్ అనంతపూర్ 12 years back.
1: కానీ నేను పోకపోయినప్పటికీ వారు స్వామి అక్కడ ఉన్నట్టుగా భావించుకుని వారు శ్రద్దగా భక్తిగా పనిచేస్తున్నారు.
0: దో భగవాన్ హాజ్ నాట్ గాన్ దేర్, దే ఆర్ ఫీలింగ్ హిస్ ఫిజికల్ ప్రెసెన్స్ అండ్ వర్కింగ్.
1: కాబట్టి వారి యొక్క భక్తి ప్రపత్తులు త్వరలో ఉండే వారిని కూడా విజయాన్ని సాధిస్తారు.
0: అండ్ వెరీ సూన్ దే ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ విత్ దేర్ సిన్సెరిటీ అండ్ డివోషన్.
1: అనంతపురం పోయి
0: భగవాన్
1: త్వరలోనే అనంతపురం పోయి
0: భగవాన్ విల్ బి విజిటింగ్ అనంతపురం వెరీ షార్ట్లీ.
1: ఇంతకాలము వారు నిరాశతో నిస్పృహతో ఉండేటువంటి వారిని
0: దేవర్ ఆల్ డిసప్పాయింటెడ్ టిల్ నౌ,
1: ఆనందాన్ని పరిచి వస్తారు.
0: భగవాన్ విల్ కన్ఫర్ బ్లిస్ ఆన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ.
1: కనుక మొట్టమొదటి వేచి ఉండాలి.
0: ఫస్ట్ యూ హావ్ టు వెయిట్.
1: ప్రతి కర్మకుడు ఒక ఫలితం ఉంటుండాలి.
0: దేర్ ఈస్ రిజల్ట్ ఫర్ ఎవ్రీ యాక్షన్.
1: కాబట్టి ఈ కర్మ ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు.
0: అండ్ యూఆర్ బౌండ్ టు ఫేస్ ద రివార్డ్.
1: త్వరలోనే పవిత్రమైనటువంటి ఫలితం కూడా వస్తుంది.
0: వెరీ సూన్ యూ విల్ హావ్ సీక్రెట్ రిజల్ట్.
1: ముఖ్యంగా భారతదేశానికి చాలా శుభం ఏర్పడుతుంది.
0: అండ్ భారత్ విల్ హ్యావ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఆస్పీషియస్ పీరియడ్.
1: అనేక మంది భయభ్రాంతులతో కుమిలిపోతున్నారు.
0: మెనీ పీపుల్ ఆర్ ఫియర్ స్ట్రికెన్.
1: ఏ నిమిషంలో వార్ వస్తుందో,
0: వార్ మైట్ కమ్.
1: ఏ నిమిషంలో పాకిస్తాన్ కు ఇండియాకు యుద్దం జరుగుతుందో.
0: వెన్ దేర్ విల్ బి వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్.
1: ఇది ఏది జరగదు.
0: నథింగ్ విల్ హ్యాపెన్.
1: భారతదేశము పవిత్రమైన దేశము, ఎప్పటికీ సుక్షేమంగానే ఉంటుంది.
0: భారత్ ఈజ్ సేక్రెడ్ ల్యాండ్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ టు బి సక్సెస్ఫుల్.
1: చిన్న చిన్నవన్నీ కొన్ని కొన్ని జరుగుతూనే ఉంటుంటాయి.
0: అట్రా స్మాల్ థింగ్స్.
1: ఒక నలుగురు ఉన్నటువంటి కుటుంబంలోనే లడాయి వేస్తుంటారు.
0: దేర్ బి కాన్ఫ్లిక్ట్ ఇన్ ఫ్యామిలీస్.
1: ఇన్ని కోట్ల కొలది ఉన్నటువంటి దేశంలో చిన్న చిన్న లడాయిలు రాకపోదు.
0: భారత్ విత్ క్రోర్స్ ఆఫ్ పాపులేషన్ దేర్ బి
1: కానీ వార్ అనేటువంటిది లేదు.
0: బట్ దేర్ బి నో వార్ అట్ ఆల్.
1: వారు వీరు వారు అందరూ కూడా ఒక ఏకోన్ముఖులైపోయి బ్రదర్స్ మాదిరి జీవిస్తారు.
0: ఆల్ విల్ స్టాండ్ యునైటెడ్ అల్టిమేట్లీ యాజ్ వన్ ఫ్యామిలీ.
1: మీరు కూడాను నిత్యము చేసేటువంటి ప్రార్థనకు తగినట్టుగా ఇంకా హృదయపూర్వకంగా లోక సమస్తా సుఖినో భవంతు అనే ప్రార్థనలు చేయండి.
0: ఇన్ యువర్ డైలీ ప్రేయర్స్ ఆఫర్ ప్రేయర్స్ హోల్ హార్టెడ్లీ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
1: ఈ లోక సమస్తాన్ని మనం ఆశించాలి.
0: దట్ ది హోల్ వరల్డ్ బి హ్యాపీ.
1: మనం లోకాన్ని బట్టి మనం జీవిస్తున్నాము.
0: యూ లివ్ ఇన్ దిస్ వరల్డ్.
1: లోకమే లేకపోతే నీవెవరు?
0: వితౌట్ దిస్ వరల్డ్ హూ ఆర్ యూ దెన్?
1: నీవే లేకపోతే లోకం ఎక్కడ?
0: వితౌట్ దిస్ వరల్డ్ విత్ దెన్ వెరీ
1: థింగ్.
0: వితౌట్ యూ దేర్ ఇస్ నో వరల్డ్.
1: సన్నిత్ సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
0: సో దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ద వరల్డ్.
1: కాబట్టి భగవత్ నామస్మరణ చేసుకుంటూ
0: చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: లోక క్షేమాన్ని ఆశిస్తూ
0: ఆల్వేస్ ప్రే ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
1: క్షేమాన్ని నీవు పాల్గొని
0: అండ్ యూ ఆల్సో పార్టిసిపేట్ ఇన్
1: సేవల్లో కూడా దీర్ఘ సేవలు చేయండి.
0: అండ్ యూ ఆల్సో టేక్ అప్ సర్టన్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఆఫ్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్.
1: భజన బినా సుఖ శాంతి నహీ.

వివిధ శాస్త్రచయము వేద వేదాంగము జీవి మనసు తెరను చీల్చలేవు. తెరకు ఇవ్వల జీవి దేవుడవ్వల నుండు, తెరకు ఇవ్వల జీవి దేవుడవ్వల నుండు

0: all sacred texts, the Vedas and so on, will never make any human being to be away from, or rather to cut off, this curtain of illusion. It is impossible. You find in front of the curtain the individual and behind God. You find the effect here and the cause behind.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: ప్రాచీన కాలము నుండి వేద ప్రభావం చేత భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక సంపత్తిని బోధిస్తూ ప్రబోధిస్తూ లోకసమస్తా సుఖినో భవంతు అన్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి సూత్రమును జగత్తుకు అందించేది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ బికాస్ ఆఫ్ దిస్ వేదిక్ లిటరేచర్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ Bharatiyas have been sharing the spiritual wealth with everybody all over the world with the cardinal principle praying for the welfare of the entire universe. Loka samasta sukhino bhavantu.
1: Ee naati manavudu laukikanga vaijnanikanga entayo prakrutini prabodhistu loka samasta sukhino bhavantu అన్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి సూత్రమును జగత్తుకు అందించేది.
0: సిన్స్

0: లౌకికంగా వైజ్ఞానికంగా ఎంతయో ప్రగతిని సాధించాడు.
1: మ్యాన్ హ్యాస్ అటైన్డ్ ప్రోగ్రెస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
0: కానీ నైతికంగా ధార్మికంగా దినదినమునకు మానవత్వం దిగజారిపోతున్నది.
1: బట్ డే బై డే ద మారల్ వాల్యూస్ అండ్ ద రైచస్ కాండక్ట్ ఆర్ డిక్లైనింగ్.
0: మానవుడు ఏమి చేసినా, ఏమి చూసినా, ఏమి తలచినా, ఏమి అనుభవించినా ఇవంతా కూడాను స్వార్థమునకు అడ్డుగా తగిలి అనేక విధమైనటువంటి ప్రయోగం చేత తన యొక్క వ్యక్తిత్వాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు.
1: మ్యాన్ టుడే ఈజ్ ఏబుల్ టు సస్టైన్ హిజ్ ఇండివిజువాలిటీ ఇన్ ఎ మీన్ వే బికాస్ వాట్ ఎవర్ హీ డస్, వాట్ ఎవర్ హీ థింక్స్ ఓవర్, వాట్ ఎవర్ హీ స్పీక్స్ ఇట్స్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈనాటి మానవుడు స్వార్థం చేతిలో కీలుబొమ్మయ్య జీవిస్తున్నాడు.
1: మ్యాన్ టుడే ఈజ్ లివింగ్ యాజ్ ఎ పపెట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఇట్టి స్వార్థ స్వప్రయోజనముల చేత మానవత్వమనే కోల్పోయి కేవలం పశుత్వాన్ని అనుభవిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ హీ హాజ్ లాస్ట్ ద బేసిక్ హ్యూమన్ క్వాలిటీ అండ్ హీ హాజ్ రిసార్టెడ్ టు యానిమల్ నేచర్.
0: మానవ జీవితము చాలా విలువైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ
0: జీవించదగినటువంటిది.
1: ఇట్ హాస్ టు బి లివ్డ్.
0: ఇట్టి పవిత్రమైన జీవితాన్ని సార్థకం గావించుకొనక వ్యర్థం చేసుకోవటం ఇది మానవత్వానికి కళంకం.
1: సచ్ ఎ సీక్రెట్ లైఫ్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ రిడీమ్డ్, ఇఫ్ ఇట్స్ నాట్ లిబరేటెడ్, ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ అండ్ ఇన్సల్ట్.
0: ఈనాటి మానవుడు
1: ఒక
0: విధమైనటువంటి నియమమును పూనక తను కోరినట్టుగా జీవిస్తూ తలచినట్టుగా చేస్తూ అనుభవించిన రీతిలో అనుభవిస్తూ ఉన్నాడు.
1: మ్యాన్ టుడే డజంట్ సీమ్ టు ఫాలో ఎనీ డిసిప్లిన్ అండ్ హీ వాంట్స్ ఆల్ దోస్ అరౌండ్ అండ్ హీ వాంట్స్ టు థింక్ యాజ్ పర్ హిస్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
0: నస్యేయో నియమం వినా దేనికైనను ఒక నియమం అత్యవసరము.
1: For anything, a discipline is essential.
0: Oka nadi pravahistundi.
1: A river is flowing.
0: Ee pravahinchetvanti nadiki konni gattu lekapothe idi gramamul paina padi aneka apakaramunu guri chestundi.
1: If the river has no bunds on either side, it will drown or maroon the entire village.
0: Ade nadiki rendu gattu kattinappudu idi e janopakariya undi jeevithanni saathakam gaavistundi.
1: The same river, if it has got bunds on either side, is useful for irrigation.
0: Adiye rendu gattlu.
1: These are the two bunds.
0: Ashtachara namamto kudinatundi gattu ee rendu.
1: One bud is 8-lettered one.
0: Shraddhavan labhate jnanam. Idi oka vaipuna gattu.
1: The bund of shraddhavan labhate jnanam.
0: Samshayatma vinashyate. Idi rendava gattu.
1: The other bund is samshayatma vinashyate.
0: మొట్టమొదటి మానవునికి సంశయాత్మ వినశ్యతి ఈ అష్టాక్షరనామాన్ని సార్థకం చేసుకోవాలి.
1: ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ బండ్ ఆఫ్ సంశయాత్మ వినశ్యతి.
0: సంశయం ఉండినంత వరకు కూడాను మానవుడు ఏ చిన్న కార్యాన్ని కూడాను సాధించలేడు, విజయాన్ని అందుకోలేడు.
1: సో లాంగ్ దేర్ ఇస్ డౌట్ మ్యాన్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్, హీ కెనాట్ అండర్స్టాండ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
0: నిస్సంశయంగా
1: it should be doubtless.
0: ఏ కార్యమునందైనా కూడాను తాను ముందంజ వేయాలి.
1: He has to step forward, march ahead, doubtlessly.
0: ఇది ఏ మన జీవిత ప్రవాహమునకు ఒక వైపున గట్టు.
1: This is one bund across the river of life.
0: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఈ 8 అక్షరముల యొక్క గట్టు మరొక వైపుది.
1: We have another bund on the other edge. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం
0: ఈ 2 గట్టుకు మధ్యలో మానవ జీవితం అనేది ప్రవహించి అనుగ్రహం అనే సాగరంలో లీనమవుతుంది.
1: ద రివర్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఫ్లోస్ ఇన్ బిట్వీన్ ది టూ బండ్స్ అండ్ మర్జెస్ అల్టిమేట్లీ ఇన్ ది మైటీ ఓషన్ ఆఫ్ డివినిటీ.
0: కనిపించే వృక్షమునకు కనిపించని వేర్లకు నీరు పోయాలి.
1: ఫర్ ది ట్రీ దట్ ఈస్ ద పేరెంట్ నీడ్స్ వాటర్ ద రూట్స్ దట్ ఆర్ హిడెన్.
0: కానీ కనిపించనిది తినిపించును మీ కర్మల ఫలమును మన్మం జీవ.
1: O individual, understand, those that you do not see, those which are hidden, will make you face the consequences of your actions today.
0: Vedana bhadram cheyakapunna vedana

0: ఆ పాడకుండిన వృక్షమే కూలిపోతుంది.
1: ఇఫ్ యూ డోంట్ వాటర్, ఇఫ్ యూ డోంట్ సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్ట్ ద రూట్స్, ది ఎంటైర్ ట్రీ వుడ్ బి డ్యామేజ్.
0: జీవితమే ఒక ఫైర్ వుడ్ మాదిరి తయారవుతుంది.
1: ద లైఫ్ బాయిల్స్ డౌన్ టు దట్ ఆఫ్ ఫైర్ వుడ్.
0: నీరు లేనప్పుడు ఈ చెట్టు ఏమైపోతుంది? ఎండిపోతుంది.
1: Without water, the tree becomes dry.
0: ఎండిపోయిన వృక్షంలో ఏ విధమైనటువంటి ఫలములు మనం అందుకోలేము.
1: The tree that becomes dry would never yield fruit.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ సంశయం అనేటువంటి దాన్ని నిర్మూలం గావించి నిస్సంశయంతో భగవంతుని సేవించడానికి పూనుకోవాలి.
1: Therefore, man must determine to kill this doubt and lead a doubtless life.
0: ఏ కార్యములకైనా కూడాను ఈ రెండు అడ్డు లేకుండా విజయాన్ని సాధించలేడు.
1: We'll never be successful in any task if we entertain this doubt.
0: Om Namo Narayanaya, ఇది కాదు అష్టాక్షర నామం.
1: Om Namo Narayanaya,
0: ఇది భగవంతుడిలో ఉన్నటువంటి ఒక పేరు.
1: Is eight-lettered name of God.
0: కాని నిస్సంశయమైనటువంటిది నిజమైనటువంటి మార్గము.
1: The true path is really doubtless one.
0: సంశయాత్మ వీనశతే, ఈ ఎనిమిది అక్షరంలో నిజమైనటువంటి యొక్క మార్గం నిరూపించినటువంటిది.
1: ద ట్రూ పాత్ ఆఫ్ డౌట్లెస్నెస్ ఈజ్ వెరీ మచ్ రిఫ్లెక్టెడ్ ఇన్ దిస్ నేమ్ సంశయాత్మ వినశ్యతి.
0: ఈ సంశయమే లేకుండా మానవుడు సాధించలేనటువంటిది ఈ జగత్తులో ఒక్కటినీ లేదు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్, ఇఫ్ యు ఆర్ రియలీ డౌట్లెస్, దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ ఇంపాసిబుల్ టు యూ.
0: ఇంకా రెండవది, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
1: The second one, Shraddhavan Labhate Jnanam.
0: ఈ నిస్సంశయమైనటువంటిది ఈ మానవ జీవితం అనే వృక్షములకు వేర్ల వంటిది.
1: This doubtless temperament and attitude constitute or comparable to the roots.
0: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇది ఏ వృక్షము యొక్క ఫలములు.
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం represents the tree.
0: పైన ఫలము, కింద వేరు.
1: We find the fruit above and the root below.
0: Paina fruitu kinda root.
1: Above the fruit, below the root.
0: Madhyalo aneka vidhamainatvanti yokka kommalu remmalu aakulu ivanni kuda cheri untayi.
1: In between the fruit and the root, we find the branches, the leaves and so on.
0: Manavudu chettunu naate deni kosamani.
1: Why man plants a tree?
0: Phala nimittame chettunu naadutunnadu.
1: He plants a tree expecting fruit.
0: Phalame lekundina chettune naatadu.
1: If he doesn't expect a fruit, he doesn't plant.
0: Kanaka manava jeevitham anetvanti vrutchamlaku phalam emiti.
1: So for the tree of human life, what is the real fruit?
0: Adi e purna gnanamu.
1: The fruit of human life is total awareness, wisdom.
0: Paripurna vishwasame ee vrutchamlaku balamainatvanti veru.
1: The total faith is the strong root of human life.
0: Manava jeevithamunu penchukoni
1: human life goes on.
0: ఆ మానవ జీవితమునందు ఉండినటువంటి మనస్తత్వాన్ని విశాలము గావించుకుని,
1: one should expand the broad feelings.
0: ఈ మానసిక విశాలమునకు తగినట్టుగా వాక్కును అభివృద్ధి పరచుకున్నప్పుడే మానవత్వము సార్థకమవుతుంది.
1: When his mind and the word are broad enough, then he will progress.
0: దీనిని పురస్కరించుకుని ప్రాచీనపు సాధకులందరూ కూడాను పండితులందరూ కూడాను కొన్ని మంత్రములు బోధిస్తూ వచ్చారు.
1: Basing on this, ancient seekers as parents and scholars started teaching certain mantras.
0: Annam Brahma.
1: Food is God.
0: Raso Vishnu.
1: Water is God.
0: Annam Brahma.
1: Food is God.
0: Ee annam aneetvantidi ee dehamulo praveshinchi dehamulo sarvatra prasarinchi dehamulo pushtini santushtini icchetvantidi.
1: It's the food that's partaken, that maintains and this sustains the body, with the essence supplied all over the body.
0: Ee pushtito santushtito undinatvanti yokka dehamunandu danini kaapadi nimittamai sadvinyoga parchukune nimittamai manasunu sarinidiga ivvumani prarthinchatame.
1: In order to safeguard this body, which is fully strong and satisfied, it needs the mind that has got to be proper.
0: Siddho devo maheshwaraha. ఈ మహేశ్వరుడు ఎవరు?
1: హూ ఇస్ మహేశ్వర?
0: అనగా ఈ మనస్సును సరైన మార్గంలో ప్రవేశపెట్టి, ఈ మనస్సు ద్వారా వాక్కును ప్రవేశపెట్టి, ఈ వాక్కు చేత సార్థకం పొందటమే.
1: రియలీ ద ట్రూత్ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది స్పీచ్ ఫ్యాకల్టీ ఈజ్ రియలీ ఫుల్ఫిల్డ్ ఇఫ్ ఇట్ సింబలైజెస్, ఇఫ్ ఇట్ ఎక్స్ప్రెసెస్ ద మైండ్ బిహైండ్ ఇట్.
0: దేహమే బ్రహ్మ.
1: బాడీ ఈజ్ బ్రహ్మ.
0: కేవలం ఒక మనసే విష్ణువు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: వాక్కే మహేశ్వరుడు.
1: ద స్పీచ్ ఫ్యాకల్టీ ఈజ్ మహేశ్వర.
0: ఈ మూడింటి యొక్క తత్వమును పురస్కరించుకుని బ్రహ్మ విష్ణు మహేశ్వర అనేటువంటి ఒక పేరు సార్థకం చేసుకున్నారు.
1: బేసింగ్ ఆన్ దీస్ త్రీ ద ట్రినిటీ ఆఫ్ గాడ్ హెడ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ మెంట్.
0: కనుక మానవ దేహము బ్రహ్మస్వరూపమైనటువంటిది.
1: సో హ్యూమన్ బాడీ ఈజ్ బ్రహ్మన్, ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్.
0: ఈ బ్రహ్మయందు మనస్సు అనేటువంటి ఒక విష్ణువు సర్వత్రా వ్యాపించినటువంటి వాడి.
1: దేర్ ఇన్ దిస్ బాడీ ద బ్రహ్మన్ వీ ఫైండ్ ద విష్ణు ద మైండ్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: విష్ణు అనగా సర్వవ్యాపకత్వంతో కూడినటువంటి వాడు.
1: ద వెరీ నేమ్ విష్ణు మీన్స్ దాట్ హూ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: కనుక మన మనస్సు సర్వత్రా ఉంటున్నది.
1: మైండ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: మనోమూలం విధం జగత్, జగత్తంతా వ్యాపించి ఉంటున్నది మనస్సు.
1: మైండ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ద యూనివర్స్.
0: విష్ణు వలె ఈ మనస్సు సర్వత్రా ప్రచారం చేస్తుంటాది.
1: మైండ్ ద విష్ణు మూవ్స్ అబౌట్ ఆల్ ఓవర్.
0: కనుకనే మనస్సు విష్ణువు అన్నారు.
1: సో మైండ్ ఈజ్ విష్ణు.
0: దో దేవో మహేశ్వర. మహేశ్వరుడు అనగా ఎవరు?
1: దెన్ హూ ఇస్ మహేశ్వర?
0: వాక్కే,
1: ద స్పీచ్ ఫ్యాకల్టీ.
0: ఈ శబ్దంతో కూడినటువంటి వాక్కే నిజమైనటువంటి మహేశ్వరు.
1: ద వెర్బల్ ఓకల్ ఎక్స్ప్రెషన్ మేకింగ్ సౌండ్ ఈజ్ మహేశ్వర.
0: కనుకనే ప్రాచీన మహర్షులందరూ కూడాను శబ్ద బ్రహ్మమయ్యి మొట్టమొదటి శబ్దమును ఉచ్చరించారు.
1: సో ది ఏన్షియన్స్ ఫస్ట్ అటర్డ్ దిస్ యాజ్ ద ప్రైమోర్డియల్ సౌండ్.
0: చరాచరమయ్యి,
1: దాట్ విచ్ ఇస్ కాజ్ ఫర్
0: జ్యోతిర్మయి,
1: లైట్
0: వామ్మయి,
1: టాక్
0: నిత్యానందమయీ,
1: ఎటర్నల్ బ్లెస్
0: పరాత్పరమయి,
1: సూపర్
0: మాయామయి శ్రీమయి,
1: ద వన్ ఆఫ్ ఇల్యూషన్ అండ్ వెల్త్.
0: కనుకని ఈ వాక్కు నుండి ఈ అష్ట స్వరూపములు కూడాను ఆవిర్భవిస్తున్నాయి.
1: బై ఎక్స్ప్రెషన్ వీల్ క్యారీ ఆన్ విత్ అస్ ఆల్ ది ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ ద డివినిటీ.
0: కనుక మానవత్వం ఏదో కించిత్తైనటువంటిదిగా భావించరాదు.
1: Let us not consider human life so low.
0: మానవత్వం యొక్క దివ్యత్వాన్ని గుర్తించుకుని వర్తించడమే నిజమైనటువంటి జీవితము.
1: The true life lies in understanding the divinity within the human life.
0: కేవలం చేతులు కాళ్ళతో కూడి, ముఖంతో కూడి, కన్నులతో కూడి, చెవులతో కూడి ఏదో లోక సంబంధమైన విషయములంతా అనుభవించుకునే నిమిత్తమై ఈ దేహాన్ని అనుగ్రహించలేదు.
1: Body is not gifted only to possess the various limbs like hands, the legs, the face and so on. It's not for that purpose.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాన్ని పోషించి, ధర్మాన్ని ప్రచారం చేసి, ధర్మాన్ని అనుభవించే నిమిత్తము దేహాన్ని ఇచ్చారు.
1: God has gifted this body to understand, to practice, to propagate the principle of dharma.
0: ఈ ధర్మం అనగా ఏమిటి?
1: What is dharma?
0: అది మనస్సు యొక్క భావము, దేహం యొక్క సంకల్పము, వాక్కు యొక్క స్వరూపము.
1: Dharma represents the trinity, that which is thought of in the mind, that which is entertained in the body and expressed. Therefore, human life is the combination of the mind, the body and expression.
0: భగవంతుడు సర్వ దేహములు యందు కూడాను సాక్షాత్కరిస్తూ ఉన్నాడు.
1: God manifests in every human life.
0: ఇలాంటి పరిస్థితిని మనము గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not making an effort to understand this.
0: భగవంతుడు సర్వత్రా వ్యాపించినటువంటి వాడు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: అంటే సర్వవ్యాపకుడైనటువంటి భగవంతునికు ఒక చిన్న మందిరం కట్టటము,
1: వీ బిల్డ్ ఎ స్మాల్ టెంపుల్ ఫర్ గాడ్ హూ ఇస్ ఎవ్రీవేర్,
0: చిన్న జ్యోతిని వెలిగించటము,
1: వీ లైట్ ఎ సింపుల్ ల్యాంప్,
0: కేవలం ఒక విధమైనటువంటి ఒక కర్పూరంతో హారతి ఇవ్వటము,
1: అండ్ వీ గివ్ హారతి విత్ ఎ క్యాంఫర్,
0: అన్నపానాలు చిచ్చి భగవంతునికి నైవేద్యం చేయటము,
1: we make sacred offering with food and water.
0: ఈ విధమైనటువంటి ఒక సంకుచమైన భావము చేత మానవుడు జీవిస్తున్నాడు.
1: Man is carrying on his life with his narrow feelings.
0: బ్రహ్మాండమంతట ప్రబలుచుండెడి తనకు.
1: To God who is present all over the universe.
0: ఆలయంబునమర్చ అలవియగున.
1: Is it possible for you to build a temple for him?
0: కోటి సూర్యుల కాంతి మేటి గల్గిన తనకు ప్రమిద ద్వీపమునెవరు పెట్టగలరు.
1: God who has got the brilliance of crore of suns, who can just light a simple oil lamp in front of him?
0: అజహరాదులకైనా అందని వానికి ఏ రూపు గనుగొననెవరితరము.
1: When he cannot be understood By deities like Brahma, who can understand his true form?
0: Sarvajalamulayandu sancharinchedi tanaku sariyaina perida sadhyamaguna.
1: When God moves about in everyone, what name can you give him?
0: Brahmandamantata bojjalonunnatti bachchabojjamu evaru pettagalaru.
1: When the whole universe is within his stomach, what food you offer to him?
0: వసుదెలియుచున్నది పాంచభౌతికమనుచు.
1: We just call it the physical body.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైది.
1: We are bound to carry on our life.
0: ఇంతకంటెను వేరది ఎరుగపరతు.
1: What else is to be communicated to you?
0: సాధు సద్గుణగణ్యులవు సభ్యులార.
1: Oh, members of this noble, august assembly.
0: ప్రేమస్వరూపులార.
1: Embodiments of love.
0: సర్వత్రా ఉండినటువంటిది భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: సర్వజీవులు ఎందుకు ప్రకాశించేది భగవంతుడే.
1: గాడ్ షైన్స్ ఇన్ ఆల్ క్రీచర్స్ బీయింగ్.
0: సర్వజలములు ఎందుకు ఉండేటువంటిది భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది వాటర్.
0: ఇట్టి భగవంతునకు కేవలం అల్పమైన స్వల్పమైనటువంటి ఆరాధనలు జరిపి కేవలము మన యొక్క మనసును కూడాను అల్పంగా భావిస్తున్నాం.
1: We offer, we do certain things that are so low and bring down the level of God.
0: కనుక భగవంతుణ్ణి విశాలమైనటువంటి యొక్క ప్రకృతి స్వరూపునిగా భావించాలి.
1: We have to consider the creator as big as that of a creation.
0: కేవలం భూమి మాత్రమే కాదు.
1: Not merely earth.
0: కేవలం నక్షత్రములు మాత్రమే కాదు.
1: Not galaxies.
0: కేవలం ఆకాశం మాత్రమే కాదు.
1: Not merely space.
0: సర్వ మండలములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
1: In fact, the entire system works on the divine principle.
0: ఇలాంటి భగవంతుణ్ణి,
1: such God,
0: అల్ప స్వరూపంతో మనం ఆరాధించటము ఇది భగవంతునికి అవమానం చేసినట్టు అవుతుంది.
1: ఇస్ వర్షిప్ ఇన్ ఎ నారో లిమిటెడ్ సెన్స్ డస్ ఇట్ నాట్ టు హ్యూమిలియేటింగ్ గాడ్ ఇన్ జనరల్.
0: దక్షిణామూర్తి చెప్పాడు.
1: దక్షిణామూర్తి
0: విశ్వం తప్పణ దృశ్యమాన నగరే అన్నాడు. ఈ విశ్వమంతా కూడాను ఇంత విశాలమైన విశ్వము చిన్న అద్దంలో కనిపిస్తుంది.
1: దిస్ వాస్ట్ వరల్డ్ కెన్ బి సీన్ ఇన్ ఎ స్మాల్ మిర్రర్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: అఖండ బ్రహ్మాండమైనటువంటి దైవస్వరూపము,
1: this infinite cosmic form of God,
0: హృదయము అనేటువంటి చిన్న అద్దంలోనే లీనమై ఉంటుండాలి.
1: ఇన్ఫినిట్ కాస్మిక్ గాడ్ కెన్ బి సీన్ ఇన్ ద స్మాల్ మిర్రర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
0: కనుక ఇంతటి విశాలమైన భగవంతుడు మానవుని హృదయం లోపల ప్రతిష్ఠింపబడ్డాడు.
1: దేర్ఫోర్ ది ఇన్ఫినిట్ గాడ్ వాస్ గాడ్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ హ్యూమన్ హార్ట్.
0: కనుకనే అతనికి హృదయవాసి అన్నారు.
1: Therefore, God dwells in
0: the heart. హృదయవాసి అయినటువంటి భగవంతుణ్ణి ఎవరు ఆరాధన చేసేది?
1: When God dwells in our heart, who can worship him?
0: నీవెవరు?
1: Who are you?
0: ఈ హృదయం ఏవది?
1: And what is your heart?
0: ఈ సత్యాన్ని గుర్తించుకుంటే నీవు అనేటువంటిది ఏమాత్రము లేదు.
1: When once you understand the truth, you as such do not exist.
0: ప్రపంచమంతయకును ద్వైతంతో ఏర్పడినటువంటిది.
1: The whole world is the result of dualism.
0: నేను ఇది అని రెండు పదములతో ఉంటుండాలి.
1: Here we use two words, I and this.
0: ఇది నేను అనేటువంటిది ద్రష్ట.
1: This I is the seer.
0: ఇది అనేటువంటి దృశ్యము.
1: This is the seen.
0: ద్రష్ట దృశ్యముల యొక్క సంబంధమే ఈ జగత్తంతా.
1: The whole world is the combination of the seer and the seen.
0: ఈ విశాలమైన హాల్లో ఇంతమంది కూర్చున్నారు.
1: In this big hall, many are seated.
0: అయితే ఇవంతా దృశ్యమే.
1: This is all the seen.
0: చూచేది ఎవరు?
1: Who is the seer?
0: నేనే.
1: I am the seer.
0: కనుక నేను అనేటువంటి ఒక ద్రష్ట ఈ కూర్చున్నటువంటి వ్యక్తులందరినీ దృశ్యాన్ని చూస్తున్నాడు.
1: I the seer sees all the seen around.
0: కేవలం మరొక వ్యక్తి మాత్రమే కాదు.
1: Not merely individuals.
0: నా దేహాన్ని నేను చూసుకుంటున్నాను.
1: I see my body.
0: దేహము ఇది.
1: Body
0: దృశ్యము.
1: Body this the seen.
0: కానీ చూచేటువంటి వారు నేను.
1: But the seer is the real I.
0: ఈ కన్నులు చెవులు సర్వాంగములు కూడాను ఈ యొక్క దేహమునందే ఉంటున్నాయి.
1: The eyes, the ears, all limbs of the body.
0: కానీ చూచేది ఎవరు?
1: హూ ఇస్ ద సియర్ యాక్చువల్లీ?
0: అది ఏ సాక్షిభూతుడైనటువంటి ఒక ద్రష్ట.
1: సియర్ ఇస్ ది ఎటర్నల్ విట్నెస్.
0: కనుక దృశ్యాన్ని చూచి మనం మోసపోకూడదు.
1: లెట్స్ నాట్ బి డిసీవ్డ్
0: బై దృశ్యాన్ని చూచి మనం మురిసిపోకూడదు.
1: లెట్స్ నాట్ డిలైట్
0: దృశ్యాన్ని చూచి మనం ఆనందించకూడదు.
1: లెట్స్ నాట్ బి హ్యాపీ ఆఫ్ ద సీన్.
0: ఈ దృశ్యములకు మూల కారణమైనటువంటి ద్రష్టను చూచి ఆనందించాలి.
1: లెట్స్ బి హ్యాపీ ఆఫ్ ద సియర్ అండ్ నాట్ ద సీన్.
0: ద్రష్టను చూచేటువంటి దృష్టి ఈ యొక్క చర్మచిచ్చువుడు కాదు.
1: It is not the physical naked eye that helps you to see the seer.
0: ఈ చర్మ చచ్చువులకు జ్ఞాన చచ్చువుని మనం బోధించుకోవాలి.
1: వీ మస్ట్ డెవలప్ ది ఐ ఆఫ్ విజ్డమ్.
0: బ్రతికినంత కాలము చర్మ చచ్చువులతోనే ఈ జగత్తును చూచి మన జన్మను సార్థకం గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: వీఆర్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు వర్క్ ఫర్ లిబరేషన్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ ఫిజికల్ నేకెడ్ ఐ.
0: చర్మ చచ్చువుల చేతి చూచినటువంటి దానివల్ల సార్థకం ఏనాటికి మనకు లభ్యం కాదు.
1: ద ఫిజికల్ నేకెడ్ ఐ విల్ నెవర్ గివ్ యూ ద రిజల్ట్.
0: జ్ఞాననేత్రములతో మనం చూడాలి.
1: ఇట్ ఇస్ ద విజ్డమ్ ఐ దట్ హెల్ప్స్ యూ.
0: కనుక జ్ఞాననేత్రం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ ఐ ఆఫ్ విజ్డమ్?
0: అంతర్భూతమైనటువంటి యొక్క దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: ది ఐ ఆఫ్ విజ్డమ్ మీన్స్ ద ఇన్నర్ విజన్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మానవత్వం లోపల
1: ఇన్ ద హ్యూమన్ లైఫ్
0: అనేక విధమైనటువంటి యొక్క స్వరూపాలు ఉంటున్నాయి.
1: ద మెనీ ఫార్మ్స్.
0: జడములు ఉంటున్నాయి, చైతన్యం ఉంటుండాలి.
1: వీ ఫైండ్ ద జడ ఇనర్ట్
0: చైతన్యం. రెండు కూడా దైవ స్వరూపములే.
1: This inert matter and that which is of awareness or divine.
0: కాని జడమును మనం అలక్ష్యం చేస్తున్నాము.
1: బట్ వీ నెగ్లెక్ట్ ద ఇనర్ట్ పార్ట్.
0: చైతన్యమును కూడా కొన్నింటిని మాత్రం అలక్ష్యం చేస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ పార్ట్ ఆఫ్ ది అవేర్నెస్ ఇస్ ఆల్సో నెగ్లెక్టెడ్.
0: కానీ ఈ చైతన్య స్వరూపంలో సర్పం మొదలుకొని ఎలకలు మొదలుకొని చిన్న చిన్న జీవరాశులు కూడా దైవ స్వరూపంలే.
1: దిస్ అవేర్నెస్ ప్రిన్సిపల్ is present everywhere, right from insect, the small creatures also. పాములు
0: నేర్పే నిమిత్తమై ఈశ్వరుడు తన ఆభరణములంతా పాములుగా ధరించాడు.
1: To teach this broad idea of spirituality, we find snakes adorning the neck of Ishwara.
0: ఈ యొక్క సర్పములు భగవంతుని దేహంలో ఉండినంత వరకు కూడా అవి కూడా ఇతరుల యొక్క నమస్కారములు అందుకుంటుంటాయి.
1: Snakes that adorn the neck of Ishwara also receive worship from the devotees.
0: కానీ ఆ దేహమును విడిచిపోయినా దాన్ని చంపుతారు.
1: The moment snake gets away from Ishwara, will face the
0: music. ఈ పాములకు ఇంత విలువ ఇచ్చినటువంటిది ఏది?
1: Who attached value to the snake?
0: దైవం యొక్క స్వరూపమే.
1: It's only the company of God.
0: వినాయకుడు ఉంటున్నాడు.
1: Here we have Vinayaka.
0: ఈ వినాయకుని దగ్గర ఎలుక ఉంటుండాలి.
1: We find the mouse there.
0: కానీ ఎలుకకు కూడాను నైవేద్యం చేస్తున్నాం.
1: Food, sacred food is offered to mouse.
0: మూషిక వాహనుడని వర్ణిస్తున్నాము.
1: And we worship the mouse there.
0: కాని ఆ మూషికమే వినాయకుని వదిలి కొంచెం దూరం పోని దాన్ని బోను పెట్టి పట్టేస్తాం.
1: The moment rat leaves the company of Vinayaka, it will be trapped and killed.
0: కనుకనే దైవంతో కూడినటువంటి దానికి అంతరికుడను ఒక విధమైనటువంటి గౌరవం మర్యాద లభిస్తుంది.
1: Therefore, esteem and the respect are one when we are in the company of God.
0: కనుక మనం అందరూ కూడా ఒక దైవంతో కూడినటువంటి వారమే అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించాలి.
1: వీ షుడ్ నో ద బేసిక్ ఫండమెంటల్ ట్రూత్ దట్ వీఆర్ ఎసెన్షియలీ డివైన్.
0: దేహములో వివిధమైనటువంటి అంగములు ఉండినట్టుగా
1: జస్ట్ యాజ్ ద లింబ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ,
0: దైవం యొక్క దేహము లోపల వివిధమైనటువంటి స్వరూపాలు కూడా ఉంటున్నాయి.
1: ఇన్ ద కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ గాడ్ డిఫరెంట్ ఫార్మ్స్ డూ ఎగ్జిస్ట్.
0: కానీ అన్ని రూపములు కూడా దైవ స్వరూపమే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
1: God has 1,000 heads, 1,000 ears and 1,000 eyes.
0: కాబట్టి సహస్రనేత్రములు అనగా ఏమిటి?
1: 1,000 eyes, what do they stand for?
0: అందరి నేత్రములు భగవంతుని యొక్క స్వరూపం నేత్రములే.
1: It means all our eyes are his.
0: అందరి శిరస్సులు కూడాను భగవంతుని యొక్క శిరస్సులే.
1: All our heads are his.
0: అందరి పాదములు కూడాను భగవంతుని యొక్క పాదములే.
1: All our feet are his.
0: ఈ విధమైనటువంటి యొక్క విశాలమైన విశ్వాసాన్ని అభివృద్ధి గావించుకున్నప్పుడే దివ్యత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకున్న వారు మొత్తం.
1: When we develop strong faith in this direction, we'll be able to understand God.
0: కానీ రాతి నాగల కంటరే రత్నజం అనగా కర్ణంలో చెప్పాడు పురంధరదాసు.
1: పురంధరదాస్ సేస్ ఇన్ కన్నడ లాంగ్వేజ్,
0: రాతి నందిని చూస్తే
1: బ్రొక్కుతాము. When we see Nandi,
0: సజీవంతో కూడిన నందిని చూస్తే దాన్ని అనేక కష్టములు పెట్టి కొడుతుంటాము.
1: When we see the Nandi, the bull made up of stone, we offer our salutation. But the bull, alive, in its original form, is beaten, thrashed.
0: సజీవమైనదాన్ని సిచ్చిస్తున్నాము.
1: That which is alive.
0: నిత్యమైనటువంటి దాన్ని పూజిస్తున్నాము.
1: Whereas lifeless stony bull is worshipped.
0: ఇది మానవుని యందు ఉన్నటువంటి పెద్ద అజ్ఞానం.
1: This is biggest of ignorance in man.
0: అన్ని రూపములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
1: All forms are divine.
0: అన్ని నామములు కూడాను భగవంతుని యొక్క నామములే.
1: All names are divine.
0: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should make every effort to know this truth first.
0: ఈ యొక్క ప్రాణి కూడాను పిపీలకాది బ్రహ్మ పర్యంతం కూడాను తానే ఉంటున్నాడు.
1: In fact, God pervades all over, right from ant to the mighty creatures.
0: ఓ భగవంతుడా, నిన్ను వర్ణించుటకు వీలు కాదు.
1: ఓ గాడ్, ఐ కెనాట్ ఎక్స్టోల్ యువర్
0: నరేటివ్.
1: Is it possible to praise you, O God?
0: ఎవరు పొగడగలరు నిన్ను?
1: హూ కెన్ ప్రైజ్?
0: ఎవరు వర్ణించగలరు?
1: హూ కెన్ డిస్క్రైబ్?
0: ఎవరు వర్ణించలేరు.
1: నన్ కెన్ నరేట్ యు ఇన్ ఫుల్.
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
1: యు ఆర్ స్మాలర్ దాన్ దట్ ఆఫ్ ఎన్ ఆటమ్, సో సటిల్.
0: ఘనము కంటే అతి ఘననీయుడవు.
1: యు ఆర్ బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: 84 లక్ష జీవముల.
1: Among 84 lakhs of
0: species, you
1: are always with them.
0: అణువురేణు దృఢకాష్టం మొదలుగు అఖండ రూపుడవై వెలేదువట నిన్ను గనుగొనగలమా.
1: From microcosm to macrocosm, you spread and you activate and you are there behind. Can we praise you? This is truth and this is
0: untruth. జగత్తులోనే లేదు.
1: There's nothing in this world
0: సత్యాన్వేషణ సత్యాన్వేషణ అనుకుంటున్నారు.
1: That's untruth. People say such.
0: ఎక్కడో ఒక ప్రదేశంలో ఉండేటువంటి సత్యాన్ని వెతకడం జరుగుతుంది.
1: If truth exists at one place, you can search for it.
0: సత్యాన్ని వెతికేది ఎందుకు?
1: When truth is everywhere, truth is everywhere.
0: ఇంటిలోనో దీపం వెలుగుచుండగా పొరుగు ఇంటికి అగ్గి అరుగురేలా?
1: When you have light at home, why do you go to neighbor's house to light it?
0: నీ ఇంటిలోనే జ్యోతి వెలుగుతుండాలి.
1: Yes, there's light that illumines.
0: పొరుగు ఇంటికి ఎందుకు నీవు అగ్గి కోసం వెళ్తున్నావు?
1: Then why do you go to the fire house of the neighbor?
0: నీ జ్యోతిని అభివృద్ధిపరచుకో.
1: Develop your own light.
0: దీనికంటే మించినటువంటి మరొకటి లేదు.
1: Nothing is more than this.
0: అందరి యందు కూడాను దివ్య జ్యోతి అఖండ జ్యోతి.
1: It is that infinite light of love.
0: అద్వైత జ్యోతి.
1: That light of non-dualism.
0: అదే మానవ జీవిత జ్యోతి.
1: That is the light of life present in us.
0: ఇటువంటి జీవన జ్యోతిని మనము చెంతనే పెట్టుకుని చింతిస్తూ ఏదో జ్యోతి కోసం మనం ప్రపంచమంతా వెతుకుతున్నాము.
1: దిస్ లైట్ ఆఫ్ లైఫ్ విద్ ఇన్ అస్, బట్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ లైట్ ఎల్స్వేర్ అవుట్ సైడ్.
0: జ్యోతి వెలుగుతుండగా
1: when the light is shining,
0: మరొక జ్యోతిని వెలిగించుకోవటం ఎందుకు?
1: Why do you need another light?
0: వెలిగే జ్యోతిని చూడటానికి ఇంకొక జ్యోతి అవసరమా?
1: To see the light burning, do you need another light to see that?
0: వెలిగే జ్యోతిని చూడటానికి వెలుగునికి ఆనందంగా ఉంటుంది.
1: And the light that shines, the very light itself
0: ప్రకాశించేటువంటి చంద్రుని చూడాలనుకుంటే
1: to see the shining moon,
0: ఒక టార్చ్ లైట్ హరికెన్ ల్యాంటర్ను పెట్రోమాక్స్ లైట్ మనకు అక్కర్లేదు.
1: టు సీ ద షైనింగ్ మూన్ యూ డోంట్ నీడ్ హరికెన్ ల్యాంప్ ఆర్ ఎ టార్చ్ లైట్.
0: చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడవచ్చు.
1: ద మూన్ లైట్ విల్ హెల్ప్ యూ టు సీ ద మూన్ బిహైండ్.
0: అదే విధంగానే మానవ జీవన జ్యోతి ద్వారానే దైవ జ్యోతిని విశ్వజ్యోతిని పరమాత్మ జ్యోతిని చూడవచ్చు.
1: త్రూ ది లైట్ ఆఫ్ లైఫ్ వీ కెన్ సీ ద లైట్ ఆఫ్ ద డివినిటీ. We can see the light of atmic principle.
0: దివ్య జ్యోతి మనం చూడాలంటే జీవన జ్యోతి ద్వారానే చూడాలి.
1: The light of divinity can be seen through the light of life.
0: జీవన జ్యోతి దివ్య జ్యోతి యొక్క ప్రతిబింబమే.
1: The light of life is the reflection of the divine light.
0: మమ ఇమాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: Therefore God says you are all the sparks of the divinity.
0: అలాంటి ప్రతిబింబమైనటువంటి యొక్క దైవత్వాన్ని మన ప్రతిబింబమైనటువంటి యొక్క జీవత్వాన్ని ఏకంగా మనం భావించుకోవాలి.
1: We have to understand the main divinity and the reflection of the humanity and the
0: జీవుడే దేవుడు, దేవుడే జీవుడు.
1: The individual is God, God is the individual.
0: కనుక రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడే దివ్యత్వం అనేది మనకు బోధపడుతుంది.
1: When we understand the unity of the individual and God, you will understand the divinity.
0: శరణాగతి అన్నాడు సచ్చిదానందం.
1: సచ్చిదానందం మెన్షన్డ్ ఆఫ్ శరణాగతి.
0: శరణాగతి అనేటువంటి పదం లోపల మూడు రకమైనటువంటి స్థానములు కనిపిస్తాయి.
1: In this word శరణాగతి, there are three steps of surrender.
0: శరణాగతి చేసేటువంటి వాడు ఒకడు, చేయించుకునేటువంటి వాడు ఒకడు, శరణాగతి మరొకటి. మూడుగా కనిపిస్తున్నాయి.
1: There are three here. The one that surrenders, the one to whom he surrenders, and the process of surrender.
0: కనుక లోక సంబంధమైనటువంటి లెక్కల లోపల మూడు ఉంటున్నాయి.
1: సో ఫ్రమ్ వరల్డ్లీ వ్యూ పాయింట్ వీ
0: ఫైండ్ 3 - 1 = 2 అంటారు.
1: వీ సే ఫ్రమ్ ది వరల్డ్లీ మ్యాథమెటిక్స్ 3 - 1 = 2.
0: కానీ ఆధ్యాత్మంలో ఇది 2 కాదు, 3 - 1 = 1.
1: బట్ ది స్పిరిచువల్ మ్యాథమెటిక్స్ సేస్ 3 - 1 = 1.
0: ఇది ఎట్లవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: దీనికి వాదోపవాదం జరుగుతూ ఉంటాయి.
1: వెల్, వీ ఆర్గ్యూ ఆన్ దిస్.
0: మన ఇంటిలో ఒక అద్దం ఉంది.
1: వీ హ్యావ్ ఎ మిర్రర్ ఎట్ హోమ్.
0: అద్దం ముందు నీవు పోయి నిల్చుకున్నావు.
1: యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్.
0: నిల్చుకునేటప్పటికే నీ ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుండాలి.
1: యూ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్.
0: నీవు, ప్రతిబింబము, అద్దము మూడు ఉంటున్నాయి.
1: హియర్ ఆర్ ది 3, యూ, ద రిఫ్లెక్షన్ అండ్ ద మిర్రర్.
0: అయితే ఈ మూడింటి యందు ఆ అద్దమును తీసివేసేస్తే ప్రతిబింబం కూడా పోతుంది.
1: నౌ ఆఫ్ ద 3 రిమూవ్ ద మిర్రర్, ద రిఫ్లెక్షన్ ఆల్సో వానిషెస్.
0: కేవలం బింబం మాత్రమే నిలుస్తుంది.
1: అండ్ యూ ద ఆబ్జెక్ట్.
0: అదే ఏకం సత్విప్రాబోధా వదంతి.
1: యూ దట్ రిమైన్స్ ఇస్ ద ఓన్లీ ట్రూత్.
0: కనుకనే మనము దైవత్వాన్ని గుర్తించడానికి మన యొక్క దేహభ్రాంతి అనేటువంటి క్రమక్రమేణా చల్లారాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ డివినిటీ బాడీ అటాచ్మెంట్ షుడ్ డిక్రీస్.
0: ఈ దేహం అనేటువంటిది ఒక అద్దం వంటిది.
1: బాడీ ఇస్ లైక్ ఎ మిర్రర్.
0: ఇందులోపల జీవతత్వం అనేటువంటి ప్రతిబింబంగా ఉంటుండాలి.
1: ద ఇండివిజువల్ నేచర్ ఈజ్ సీన్ యాజ్ ద రిఫ్లెక్షన్.
0: ఈ ప్రతిబింబం మూలాధారం ఏమిటి? బింబమైనటువంటి ఆత్మతత్వమే.
1: ద బేసిస్ ఫర్ ద రిఫ్లెక్షన్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: జీవుడు దేవుడు ఒక్కటే.
1: ది ఇండివిజువల్ అండ్ గాడ్ ఆర్ వన్.
0: మధ్యలో అద్దం మాత్రమే కనిపిస్తుండాలి.
1: బట్ దేర్ స్టాండ్స్ ఇన్ బిట్వీన్ ద మిర్రర్.
0: ఈ ప్రపంచం అనేటువంటి అద్దం లోపల మనం అనేక రూపాలను చూస్తున్నాము.
1: ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ ద వరల్డ్ వీ విజువలైజ్ మెనీ ఫార్మ్స్.
0: మిర్రర్ కూడాను మట్టే.
1: That mirror is made up of clay.
0: అది కూడా ప్రకృతికి సంబంధించినటువంటిది.
1: It's also the world.
0: ఈ ప్రకృతి కూడాను భగవత్ స్వరూపమే.
1: The entire world is divine.
0: సర్వము భగవత్ స్వరూపమైనప్పుడు భేదములకు ఏమాత్రం అవకాశం ఉండదు.
1: When everything is essentially divine, there cannot be any differences. దీనిని
0: పురస్కరించుకునే ప్రాచీనులైనటువంటి పండితులు ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నారు.
1: ఉన్నది
0: ఒకటే అయినప్పటికీ అనేకంగా భావిస్తూ వస్తున్నారు.
1: Basing on this, ancient seekers, parents and scholars said, The truth is one, narrated as many by scholars. We should never fragment the unity
0: in
1: diversity. We should have full faith in the unity in diversity. Embodiments of love. You have taken a form. Love is uniform in all.
0: ఈ ప్రేమ అనేటువంటి దాన్ని మనం ఆధారం చేసుకుంటే,
1: If we base everything on love,
0: sarvamu ee prema yende avirbhavistayi.
1: You will understand that everything originates out of this love.
0: Prema lenetvanti oka tattvam marokati lene ledi.
1: There cannot be any person without this love.
0: Love is God, live in love.
1: Love is God, live in love.
0: Ee oka daivatvam anetvanti premane.
1: God is love.
0: Ee premaku oka aadi anchamlo levu.
1: God, this love has neither the beginning nor the end.
0: అణువు కంటే అనేది సూక్ష్మంగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ స్మాలర్ దాన్ అన్ యాటమ్.
0: ఘనము కంటే అది ఘనంగా ఉంటుంటాయి.
1: ఇట్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
0: కనుక ఇట్టి దానిని మనము విభజించటము, వేరువేరుగా భావించటము ఇది సరైనటువంటి ఇది అర్థం కాదు.
1: యూ కెనాట్ ఫ్రాగ్మెంట్ ఆర్ సెగ్మెంట్ దిస్ లవ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ఫినిట్.
0: సర్వత్రా ఉన్నటువంటిది ఈ ప్రేమతత్వమే.
1: ఇట్ ఇస్ ద లవ్ దట్ ఈస్ ఆల్
0: సర్వ స్వరూపములు ప్రేమ స్వరూపములే.
1: ఆల్ ఆర్ ద
0: సర్వ మార్గములు ప్రేమ మార్గములే.
1: ఆల్ ఆర్ ద పాత్స్ ఆఫ్ లవ్.
0: సర్వ సాధనలు కూడాను ప్రేమ యొక్క సాధనలే.
1: ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్
0: సర్వ గమ్యం కూడా ప్రేమనే.
1: ద గోల్ ఈజ్ లవ్.
0: అనంతమైనటువంటి ఒక జగత్తునందు అఖిల మానవ కోటిలో ఉన్నది ఒకే ప్రేమని.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇన్ఫినిట్ వరల్డ్ ద వన్ దట్ ఎగ్జిస్ట్ ఈజ్ లవ్.
0: కనుక ఇట్టి ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి.
1: వీ హావ్ టు ఎక్స్‌పీరియన్స్ సచ్ ఎ లవ్.
0: ఎట్టి సమయంలోనే కూడాను ప్రేమను మాత్రం మనం వదలరకూడదు.
1: ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ వీ షుడ్ నెవర్ గివ్ అప్ లవ్.
0: కొన్ని సమయంలో ఈ ప్రాకృతమైనటువంటి జీవితానికి ద్వేషములు, అసూయలు, కష్టములు, అహంకారములు, మమకారములు ఇత్యాది కొన్ని అవలక్షణాలు మనలో ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇన్ ఎర్త్లీ సోజర్న్ ఇన్ అవర్ లైఫ్ టైమ్ దేర్ కమ్స్ సర్టన్ ఫీలింగ్స్ ఆఫ్ హేట్రెడ్, జెలసీ, ఆబ్స్టకల్స్, ప్రైడ్, ఎవరెస్ట్.
0: ఆ వచ్చినటువంటి అసూయ కూడాను ప్రేమగానే మనం తీసుకోవాలి.
1: వీ హావ్ టు కన్సిడర్ దిస్ జెలసీ ఆల్సో యాజ్ లవ్.
0: దాన్ని కూడాను ప్రేమగా భావించు.
1: Consider the jealousy as love.
0: అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
1: Then there cannot be any hatred.
0: ద్వేషం వచ్చేది ఎప్పుడు?
1: When do you hate?
0: రెండు వ్యక్తులుగా ఉన్నప్పుడే ఒకరిపైన ఒకరు ద్వేషం వస్తుంది.
1: Hatred exists when there are two persons.
0: రెండు భావములుగా ఉండినప్పుడే ఒకరిపైన ఒకరు అసూయ కలుగుతుంది.
1: When there are differences, there is a scope for jealousy.
0: రెండు భావములు పెట్టుకో. రెండు మనుషులు ఉండవచ్చును, కానీ ఒకే భావమే.
1: There may be two persons, but there should be one feeling.
0: అనేక బల్బులు ఉన్నప్పటికీ ఒకే కరెంటే.
1: Though there are many bulbs, the current is one.
0: కాబట్టి ఆత్మ అనేటువంటిది అన్ని దేహములు ఎందుకు కూడాను ఏకత్వంగానే ఉంటుండాలి.
1: The current of ఆత్మ is present in all of the beings as one principle.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అందరి ఎందుకు కూడా ఏకంగానే ఉంటుంది.
1: సో ట్రూత్ ఈజ్ వన్, దట్ వన్ ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబాడీ.
0: ఇలాంటి ఏకాత్మ భావాన్ని మనం అభివృద్ధి పరచుకొని,
1: we have to develop the spirit of oneness,
0: ప్రేమతత్వాన్ని మనం చక్కగా పోషించుకొని,
1: and we have to develop the spirit of love,
0: దివ్యత్వ స్వరూపులుగా రూపొందాలి,
1: and we have to transform ourselves as divine forms.
0: ఇది నిజమైన సాధన.
1: This is the true spiritual practice.
0: చిన్న చిన్న రూపాలను మాత్రం ఆరాధిస్తూ,
1: we should not worship small minor
0: forms. పెట్టుకొని,
1: we should not confine to names.
0: ఈ పేరుకు ఈ రూపము, ఈ పేరుకు ఈ రూపము అని నిర్ణయించుకొని,
1: we should not limit the form and the name.
0: దైవ స్వరూపాన్ని కూడా మనము చాలా సంకుచితపరుస్తున్నాము.
1: We are just narrowing down the really effulgent, brilliant form.
0: భగవంతుడివి.
1: All forms are God's.
0: ఇలాంటి భావాన్ని మనం పెట్టుకున్నప్పుడు క్రమక్రమేణ కొంతకాలమునకు మనకు అట్టి భావం ఏర్పడుతుంది.
1: విత్ దాట్ ఫీలింగ్ బిహైండ్ వన్ డే ఆర్ అదర్ విల్ హ్యావ్ దాట్ ఐడియా రియలైజ్డ్.
0: తుమ్మెద ఒక చిన్న గూడు కట్టుకుంటుంది.
1: యు ఫైండ్ ద బటర్ఫ్లై మేకింగ్ ఎ నెస్ట్.
0: నాట్ బటర్ఫ్లై, అది చిన్న ఒక పురుగును తెచ్చి పెట్టుకుంటుంది. ఆ లోపల
1: ఇట్ బ్రింగ్స్ దేర్ ద క్యాటర్పిల్లర్ ఇన్సైడ్.
0: అన్ని ద్వారములు మూసివేస్తుంది.
1: ఇట్ క్లోజెస్ ఆల్ ద డోర్స్ అరౌండ్.
0: కానీ ఒక ద్వారం మాత్రం పెట్టుకుని అక్కడ ఘీమని తిరుగుతూ ఉంటారు.
1: హౌఎవర్ వన్ ఓపెనింగ్ ఇస్ లెఫ్ట్ ఎట్ వన్ పాయింట్ ఇట్ గోస్ ఆన్ మేకింగ్ హమ్మింగ్ సౌండ్ అరౌండ్.
0: కానీ లోపల పెట్టినటువంటి పురుగుకు ప్రపంచమంతా కూడా ఏమీ తెలియదు.
1: ద క్యాటర్పిల్లర్ ఇన్సైడ్ డస్ నాట్ నో ద అవుట్ సైడ్ వరల్డ్.
0: ఇది చేసేటువంటి ఒక శబ్దంకు మాత్రమే లక్ష్యం ఇస్తుంది.
1: ఇట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ ద ఇన్సెక్ట్ ద హమ్మింగ్ సౌండ్.
0: ఈ శబ్దం విని విని విని విని కలపడికి ఏమవుతుంది, భ్రమరం కీటకం భ్రమరంగా మారిపోతుంది.
1: లిసనింగ్ టు దిస్ సౌండ్ ద క్యాటర్పిల్లర్ బికమ్స్ ద బటర్ఫ్లై.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: మానవాకారంతో ఉన్నటువంటి మీరు,
1: వి హావింగ్ టేకెన్ ద హ్యూమన్ ఫామ్,
0: దైవభావంనే మీ అందు అభివృద్ధి పరచుకున్న,
1: ఇఫ్ వి డెవలప్ డివైన్ ఫీలింగ్ డే బై డే,
0: మీరు కూడా దైవ స్వరూపంగా మారిపోతారు.
1: వి ఆల్సో ట్రాన్స్ఫార్మ్ అవర్సెల్వ్స్
0: బ్రహ్మైవ భవతి
1: ఇన్ టు ది డివైన్ ఫార్మ్స్. ద నోర్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్
0: బికమ్స్ బ్రహ్మ
1: బికమ్స్
0: బ్రహ్మ స్వరూపాన్ని పొందుతారు.
1: అండ్ యూ అస్యూమ్
0: బ్రహ్మతత్వాన్ని పొందాలనుకున్నప్పుడు
1: ఇన్ ఆర్డర్ టు బికమ్
0: భావాన్ని చింతిస్తుండాల.
1: And think, entertain Brahmic feelings.
0: Sarvada, sarvakaleshu, sarvatra Brahma chintanam.
1: Where? Everywhere, at every point of time, we should think of Brahman.
0: Anni samayamulandu kudanu.
1: Everywhere, at
0: Anni sthanamulandu kudanu.
1: Everywhere.
0: Anni paristhitulandu kudanu.
1: Under all circumstances.
0: ఈ విధమైనటువంటి దైవత్వాన్ని మనం పొందడానికి ఇది సరైన మార్గం.
1: వీ షుడ్ ట్రై టు వర్క్ అవుట్ స్ట్రగుల్ ఫార్ టు అటైన్ ద డివినిటీ.
0: మనం ప్రపంచాన్ని తిరగనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు గో అరౌండ్ ద వరల్డ్.
0: డబ్బును ఖర్చు పెట్టనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు స్పెండ్ మనీ.
0: ఈ విధమైనటువంటి యొక్క శ్రమపడి అనేక విధమైనటువంటి కష్టములకు గురి అయిపోయి ధనములకు వ్యర్థం చేసి మనము దైవత్వాన్ని చూడాలి అనే ఆశతో మనము ప్రయాణం చేయకూడదు.
1: వీ డోంట్ నీడ్ టు ఎగ్జర్ట్ అండ్ స్ట్రెయిన్ ఇన్ ఎక్స్పెక్టేషన్ టు విజువలైజ్ ది divinity. We don't need to spend money.
0: Deva swarupulu,
1: you are divine.
0: Aa vidhanga bhavinchukondi.
1: Consider yourself
0: kramakramena. Krishna devaru meere, Ramulu evaru meere, Ishwaru devaru meere, Vishnu evaru meere, anta meere.
1: You are Krishna, you are Rama, you are Ishwara, you are divine.
0: కనుక ఇవి పెట్టిన పేర్లు కాని పుట్టిన పేర్లు కాదు.
1: దీస్ ఆర్ ది నేమ్స్ గివెన్, దీస్ ఆర్ నాట్
0: ఈ పేర్లు తల్లిదండ్రులు పెట్టినటువంటివి.
1: ద నేమ్స్ ఆర్ గివెన్ టు యూ బై పేరెంట్స్.
0: దేహము తల్లిదండ్రులు ఇచ్చినటువంటివి.
1: ద బాడీస్ పేరెంట్స్ గివెన్.
0: కానీ దేవుడిచ్చింది ఏది?
1: వాట్ దట్ గాడ్ హాస్ గివెన్ యు.
0: హృదయము.
1: గాడ్ హాస్ గివెన్ హృదయం.
0: అది మరొకరికి ఇవ్వడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ పాస్ ఇట్ ఆన్ టు
0: ఎనీ. మరి ఒక స్వాధీనంలో లేదు.
1: ఇట్స్ నాట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎనీ వన్.
0: కనుకనే మీ దేహానికి పెట్టిన పేర్లు, దేహ ఆకారంకు వచ్చినటువంటి రూపములు తల్లిదండ్రుల యొక్క ప్రసాదము లేదు.
1: The form of this body and the name given to the body are the gifts of our parents.
0: కానీ హృదయం అనేటువంటిది ఎవరు ఇవ్వడానికి వీలు కాదు.
1: బట్ హృదయ
0: అది
1: కెనాట్ బి గివెన్ బై ఎనీబడీ.
0: సహజంగా ఆవిర్భవించినటువంటిది.
1: ఇట్ ఇస్ ఎ నేచురల్ వన్.
0: ఇది హృదయం అనేటువంటిది సరైనటువంటి ఒక తత్వము.
1: హృదయ ఇస్ అవర్ ఎసెన్షియల్ ట్రూ నేచర్.
0: ఒకరి దగ్గర నుంచి పుచ్చుకున్నది కానీ ఇంకొకరికి ఇచ్చేటువంటిది కానీ కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ గిఫ్ట్ టు బి రిసీవ్డ్ నాట్ టు బి గివెన్.
0: ఈ హృదయాన్ని ఇచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.
1: ఇన్ఫాక్ట్ వీ హావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు గివ్.
0: కానీ ఈ హృదయాన్ని ఇచ్చుకోవటం లోపల వన్ వే ట్రాఫిక్ గా ఉండాలి.
1: వైల్ గివింగ్ ఇట్ షుడ్ నాట్ బి ఓన్లీ వన్.
0: ఇచ్చుకో ఇచ్చుకో ఇచ్చుకో పుచ్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు.
1: యూ ఆల్వేస్ గివ్ గివ్ నెవర్ రిసీవ్.
0: ఇచ్చుకోవటం పుచ్చుకోవటం అయితే రెండు హృదయాలుగా మారిపోతాయి.
1: ఇఫ్ ఇట్ అమౌంట్స్ టు గివింగ్ అండ్ రిసీవింగ్ ఇట్ అమౌంట్స్ డ్యుయలిజం.
0: ఓకే, హృదయమే.
1: హార్ట్ ఈజ్ వన్.
0: ఏకాత్మ భావాన్ని పెట్టుకోండి.
1: వీ షుడ్ డెవలప్ దిస్ వన్నెస్.
0: ఈ ఏకాత్మ స్థితి వచ్చేంత వరకు కొన్ని సాధనలు మాత్రం చేయండి.
1: అంటిల్ వీ రీచ్ దట్ స్టేట్
0: లక్ష్యం ఏకాత్మ భావం పెట్టుకోండి.
1: ది ఎయిమ్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ వన్నెస్.
0: అనేకంగా సాధన చేయండి.
1: ఎస్ వీ కెన్ ప్రాక్టీస్ వేరీ పార్ట్స్.
0: తప్పు లేదు.
1: నో మిస్టేక్.
0: కానీ ఈనాడు సాధన చేస్తున్నారు.
1: వీ డూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: సాధన చేస్తున్నారు. ప్రాప్తమైన సాధన చేస్తున్నారు.
1: వీ ఫాలో వరల్డ్లీ ప్రొసీజర్స్.
0: జపమాల తిప్పుతుంటారు.
1: వి జస్ట్ రోల్ ద టాలిస్మన్.
0: మాల తిరుగుతుండాలి కానీ మనసు కూడా తిరుగుతూ ఉండాలి.
1: టాలిస్మన్ మూవ్స్ ఆన్, ద మైండ్ ఆల్సో గోస్ ఆన్.
0: చెయ్యి మాల తిప్పుతుంటారు, మనసు మార్కెట్ కి పోతుండాలి.
1: ఇట్ ఈస్ ది హ్యాండ్ దట్ రొటేట్స్ రివాల్వ్ ద టాలిస్మన్ వైల్ ద మైండ్ గోస్ టు మార్కెట్. వై దిస్
0: ధ్యానంలో కూర్చుంటారు.
1: యు సిట్ ఇన్ మెడిటేషన్.
0: మెదలకు మెదలకు కూర్చుంటారు. ఇది ధ్యానం అని.
1: అండ్ యూ సిట్ దేర్ ఇన్ ది నేమ్ ఆఫ్ మెడిటేషన్.
0: అది మాత్రమే ఒక ఈగి వాళ్ళకి టచ్ మీద దాన్ని కొట్టేసేస్తాం.
1: ఇఫ్ ఎ ఫ్లై ఫాల్స్ ఆన్ యువర్ బ్యాక్ ఇమీడియట్లీ యూ హిట్ ఇట్.
0: ఇంత పెద్ద దేహం పైన ఇంత చిన్న దోము వలటంలో ఏం నష్టమైంది?
1: ఆఫ్టర్ ఆల్ సచ్ ఎ బిగ్ బాడీ యూ హ్యావ్, వాట్ ఈస్ దట్ యూ లూజ్?
0: ఆ చిన్న దోమ నీ దేహం పైన వాలి ఈ దేహ యొక్క అభిమానాన్ని పెంచుతూ ఉంటుండాలి.
1: And the little insect or mosquito that falls is the cause for your body attachment.
0: చిన్న చీమ చిక్కినప్పటికి నీ దేహం భరించుకోలేకుండా ఉంటుంది.
1: You are not able to bear
0: ఇంత అబలత్వంతో కూడినటువంటిది ఈ దేహము.
1: The body is so weak.
0: ఇంత సంకుచితమైన భావంతో కూడినటువంటిది ఈ దేహము.
1: The body is fully of narrow-minded nature.
0: కనుకనే ఇలాంటి దేహం ఏమాత్రము మనం లక్ష్యం చేయకూడదు.
1: We should never follow this body.
0: ఏం జరిగినా జరగవచ్చు.
1: It may happen anything.
0: కానీ దేహమునికే గాని ఆత్మకు సంబంధం లేదు.
1: వాట్ ఎవర్ దట్ హ్యాపన్స్ ఇట్ ఇస్ టు ద బాడీ బట్ నాట్ ఆత్మ.
0: ఆత్మయే నా యొక్క దైవము.
1: మై ఆత్మ ఇస్ గాడ్.
0: దానిని నివాసం చేసుకున్నటువంటిది ఈ దేహము.
1: అండ్ ఇట్ ఇస్ ద బాడీ దట్ హ్యాస్ గాట్ ద ఆత్మ.
0: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
1: Body is the temple of God. The Atma and divine are ancient.
0: కాబట్టి దేహం అనేటువంటి ఒక గుడి ఎందు ఒక్కొక్క గుడి ఎందు కూడా ఆత్మ అనేటువంటి ఒక దేవుడు ప్రతిష్ఠ అయి ఉన్నాడు.
1: ఇన్ దిస్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. వి హావ్ గాట్ ద ఆత్మ ద డివైన్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక దేహాత్మలు రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ ఇన్ ద బాడీ అండ్ ఆత్మ.
0: ఈ దేహములో అనేక అంగములు ఉంటున్నాయి.
1: దిస్ బాడీ హ్యాస్ సో మెనీ పార్ట్స్ ద లింబ్స్.
0: ఈ అంగములంతా ఏనికి దేహానికి అంగములు.
1: దీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ దిస్ బాడీ.
0: ఈ అంగములకు ఏది కారణము?
1: వాట్ ఇస్ ద కాజ్ బిహైండ్ దిస్?
0: సమాజమే కారణము.
1: ది సొసైటీ.
0: సమాజమునికి ఏది కారణము?
1: వాట్ ఇస్ ద లింబ్ ఆఫ్ ద సొసైటీ?
0: కారణము
1: ద నేచర్.
0: ప్రకృతికి ఏది కారణము?
1: వాట్ ఇస్ ద కాజ్ ఫర్ ద నేచర్? గాడ్.
0: కనుక ఈ ప్రకృతి అంతా పరమాత్మ నుంచి ఆవిర్భవించినటువంటి.
1: దేర్ఫోర్ ద నేచర్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ గాడ్స్ మేనిఫెస్టేషన్.
0: కాబట్టి ఒకదానికొకటి ప్రభువుగా ఏర్పడుతుండాలి.
1: సో వన్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ది అదర్.
0: ఈ విధంగా మనం విచారణ చేసి అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
1: బై ఎంక్వైరింగ్ లైక్ దిస్ వీ షుడ్ అండర్స్టాండ్ వన్నెస్ ఆర్ యూనిటీ.
0: ప్రాచీన బ్రాహ్మణులంతా కూడాను అన్నం బ్రహ్మ అన్నారు.
1: సో ఏన్షియంట్ బ్రాహ్మిన్స్ ప్రీస్ట్లీ క్లాస్ సెడ్ ఫుడ్ ఇస్ గాడ్.
0: ఓ దైవమా,
1: ఓ గాడ్,
0: ఈ తిన్నటువంటి అన్నము
1: ద ఫుడ్ పార్ట్
0: దేహంలో సర్వత్రా ప్రసారించి
1: గోస్ సర్క్యులేట్ దేహాన్ని
0: తగినటువంటి శక్తిని అందించు.
1: ఇట్ గివ్ అండ్ ఇట్ గివ్స్ ఎనర్జీ.
0: ఎందుకోసం ఈ శక్తి?
1: వై?
0: నీ యొక్క ధర్మాన్ని ఆచరించే కోసమని.
1: వెన్ వీ ఫాలో
0: యూ, సేవను ఆచరించే కోసమని.
1: ఐ నీడ్ ఎనర్జీ టు సర్వ్ యూ ఓ లార్డ్.
0: దేహానికి శక్తినిచ్చి.
1: ఎస్, ది ఎనర్జీ ఇస్ గివెన్ ఫర్ దట్ రీజన్.
0: రసో విష్ణు.
1: వాటర్ ఇస్ విష్ణు.
0: ఈ రసస్వరూపమైనటువంటి యొక్క విష్ణు ఎవరు?
1: హూ ఇస్?
0: మనసే. అప్పుడు మనసు కూడా ప్రార్థిస్తుండాలి. దేహాన్ని నేను కాపాడుకుని
1: ఐ ప్రొటెక్ట్ దిస్
0: సరైన మార్గంలో ప్రసరింపజేసి
1: ఐ అలౌ ఇట్ టు గో ఇన్ ద రైట్
0: కర్మలో నేను ఉండేటట్టుగా నాకు సద్బుద్ధిని ఇమ్మని చెప్పింది.
1: గివ్ మీ ఎ గుడ్ మైండ్ సో హ్యాస్ టు డూ గుడ్ డీడ్స్.
0: ఇంకా తర్వాత వాక్.
1: దెన్ ది వర్డ్.
0: వాక్ ఏం చెప్తుండాలి?
1: టాక్ ఫ్యాకల్టీ, వాట్ డస్ ఇట్ సే?
0: అందమైన సేహాన్ని ఇచ్చావు.
1: యు హావ్ గివెన్ మీ గుడ్ బాడీ.
0: స్వచ్ఛమైన మనసుని ఇచ్చావు.
1: గుడ్ ప్యూర్ మైండ్.
0: పవిత్రమైన వాక్ నాకు ప్రవేశపెట్టు.
1: ఓ గాడ్ గివ్ గ్రాంట్ మీ సో హెస్ టు స్పీక్ ఆల్ దట్ ఈస్.
0: కాబట్టి బ్రహ్మ నుండి విష్ణు, విష్ణు నుంచి ఈశ్వరత్వం.
1: దేర్ ఫోర్ బ్రహ్మ.
0: దేహమే బ్రహ్మ.
1: విష్ణు అండ్ ఈశ్వర. బాడీ ఇస్ బ్రహ్మ.
0: మైండ్ ఏ విష్ణు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: వాక్ ఏ ఈశ్వరుడు.
1: స్పీచ్ ఫ్యాకల్టీ ఈజ్ ఈశ్వర.
0: ఈ స్వరూపాన్ని మనం కాపాడుకోవటం అత్యవసరం.
1: ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ప్రొటెక్ట్ దిస్ ట్రినిటీ విత్ ఇన్ అవర్ బాడీ.
0: త్రిగుణం, త్రిదళాకారం, త్రినేత్రం, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం. ఈ త్రిగుణంతో కూడినటువంటి ఈ దేహమే
1: ద బాడీ విత్ ద త్రీ అట్రిబ్యూట్స్.
0: ఇందులో ఒక్కొక్క దాని మనసునందు ఉన్నది, వాక్కునందు ఉన్నది, దేహం నందు ఉన్నది ఆత్మ.
1: ఇన్ ద బాడీ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ దిస్ ఇస్ ప్రెజెంట్.
0: బిల్ల పత్రం ఉంటుంది త్రిదిరాకారంగా.
1: యు హావ్ గాట్ ద బిల్వ లీఫ్ విత్ త్రీ లీఫ్లెట్స్.
0: కాబట్టి దేహము, మనసు, వాక్కు ఈ మూడు కూడా త్రిదళంగా ఉంటుండాలి.
1: ద త్రీ లీఫ్లెట్స్ రిప్రజెంట్ ద బాడీ, మైండ్ అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ. ద ప్రైమోడియల్ ప్రిన్సిపల్ ఇస్ ఆత్మిక్.
0: కనుక ఈ త్రిగుణంతో కూడినటువంటి యొక్క ఈ బిల్డర్ను నీకు అర్పితం చేస్తున్నాను.
1: ఐ ఆఫర్ దిస్ బిల్వ లీఫ్ విత్ త్రీ లీఫ్లెట్స్.
0: దీన్ని పురస్కరించుకునే సచ్చిదానందం శరణాగతి అన్నాడు.
1: బేసింగ్ ఆన్ ది సచ్చిదానందం రిఫర్ టు శరణాగతి.
0: శరణాగతి అనగా
1: సరెండర్.
0: అన్నింటి యొక్క ఏకత్వమే శరణాగతి.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇస్ ట్రూ సరెండర్.
0: ఒకనొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైం,
0: రాములు అరణ్యవాసం చేస్తున్న సమయంలో,
1: వెన్ రామా వాజ్ స్పెండింగ్ టైమ్ ఇన్ ది ఎగ్జైల్,
0: రామ, లక్ష్మణ, సీత ముగ్గురు కూడా చిత్రకూట పర్వతం చేరారు.
1: రామ, లక్ష్మణ, సీత రీచ్డ్ చిత్రకూట మౌంటైన్.
0: కానీ రాములు అలసినట్టుగా నటన చేశాడు.
1: రామ వాజ్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హీ వాజ్ టైర్డ్.
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: మీ వదిలి గారు చాలా అలసిపోయినట్టుగా ఉంటుండాలి.
1: యువర్ సిస్టర్ లా సీమ్స్ టు బి టైర్డ్.
0: మనం ఇంకా ఈ 10 సంవత్సరం ఇక్కడే ఉండవలసి వస్తుంది.
1: వీ మే హావ్ టు స్టే హియర్ ఫర్ 10 ఇయర్స్.
0: కాబట్టి ఒక పర్ణశాల నియమించు అన్నారు.
1: బిల్డ్ ఎ స్మాల్ హట్ ఫర్ అవర్ స్టే.
0: లక్ష్మణుడు ఎక్కడన్నా అన్నాడు.
1: లక్ష్మణ సెడ్ వేర్,
0: నీకు ఇష్టమొచ్చిన చోటు నిర్ణయించున్నాడు.
1: రామ సెడ్ డిసైడ్ ఫర్ యువర్
0: రామా, నేను ఏం పాపం చేశాను అని కూలబడ్డాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ ఇమీడియట్లీ, వాట్ సిన్ ఐ హావ్ కమిటెడ్ రామ.
0: చాలా ఆశ్చర్యపడింది.
1: అండ్ సీత వాజ్ సర్ప్రైజ్.
0: ఏమన్నాడు మీ అన్నగారు?
1: వాట్ ఈస్ ద
0: జోక్? నిన్ను తిట్టలేదు కొట్టలేదు కదా.
1: వాట్ ఈస్ దట్ యువర్ బ్రదర్ సెడ్?
0: ఎందుకు నీవింత బాధపడుతున్నావు?
1: హి హస్ నాట్ అక్యూజ్డ్ యు, హస్ నాట్ బీటెన్ యు, వై ఆర్ యు సాడ్?
0: అడిగింది సీత.
1: అండ్ సో ఆ సీత,
0: తల్లి ఇంతకంటే వేరొక దోషముందా?
1: మదర్, దేర్ కెనాట్ బి హయ్యర్ అక్యూజేషన్.
0: నేను సర్వమూ అతనికి అర్పితం చేశాను.
1: ఐ ఆఫర్డ్ ఎవ్రీథింగ్.
0: మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానాం శేషభూతమి రక్షమాం శరణాగతి. నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, రాజ్యం ఉంది, సర్వస్వాన్ని త్యాగం చేసి నేను ఎందుకు రాముడితో వచ్చాను?
1: లక్ష్మణ సేస్, ఐ సరెండర్డ్ మై సెల్ఫ్, మై వైఫ్, మై చిల్డ్రన్, మై ప్రాపర్టీ, మై కింగ్డమ్, ఎవ్రీథింగ్ ఐ హావ్ సరెండర్డ్ మై సెల్ఫ్.
0: అలాంటి సమయంలో నీకు ఇష్టం వచ్చిన చోటు కట్టమంటే నాకు ఒక ఇష్టం ఉందా?
1: అండ్ వెన్ బ్రదర్ రామా సేస్ యూ చూస్ ద ప్లేస్ అండ్ కన్స్ట్రక్ట్ ద హార్ట్,
0: అంటే మరొక దూషణం ఉంటుండదా?
1: కెన్ దేర్ బి హయ్యర్ అక్యుజేషన్, డీపర్ అక్యుజేషన్ దాన్ యూజింగ్ హార్ష్ వర్డ్స్ లైక్ దిస్?
0: పాపం చేశారు,
1: ఐ కమిటెడ్ సమ్ సిన్.
0: ఈ విధంగా చేసేటప్పటికి రాములు వెళ్లి, దయామయుడైనటువంటి రాములు, లక్ష్మణ పొరపాటు, అంగీకరించాడు.
1: కంపాషనేట్ రామా,
0: నువ్వు వేరుగా భావించు. ఇగో పలాన చోటు నువ్వు ఆశ్రమం కట్టు అన్నాడు.
1: డోంట్ ఫీల్ లైక్ దట్, డోంట్ ఫీల్ సాడ్, హియర్ ఈస్ ద ప్లేస్ యూ కెన్ బిల్డ్ ఎ హట్.
0: తర్వాత సీతను పర్ణశాలలో పెట్టి రాములు లక్ష్మణులు చుట్టూ ప్రాంతాన్ని సంచారం చేస్తూ వచ్చారు.
1: వైల్ సీతా వాజ్ సిట్టింగ్ ఇన్ ద హట్, రామా అండ్ లక్ష్మణ వాజ్ గోయింగ్ రౌండ్ ప్రొటెక్టింగ్ ది హోల్ థింగ్.
0: రామ యొక్క చరణమే నా యొక్క శరణమని, శరణమే చరణమని భావించుకున్నటువంటి యొక్క లక్ష్మణుడు,
1: లక్ష్మణ కన్సిడర్డ్ ద ఫీట్ ఆఫ్ రామ టు హూమ్ హీ సరెండర్.
0: ప్రదేశములకు పోయేటప్పటికి
1: వెన్ హీ వెంట్ టు ఎ ప్లేస్,
0: లక్ష్మణ మనసు మారిపోయింది.
1: ద మైండ్ ఆఫ్ లక్ష్మణ చేంజ్డ్.
0: అన్నా నేను ఈ అడవిలో ఉండలేను.
1: బ్రదర్ ఐ కాంట్ బి హియర్ ఎనీ లాంగర్ ఇన్
0: దిస్. ఈ బాధను నేను సహించలేను.
1: ఐ కాంట్ బేర్ యువర్ హార్ష్ వర్డ్స్.
0: అయోధ్యకు వెళ్తాను అన్నాడు.
1: ఐఎమ్ గోయింగ్, లీవింగ్ యూ.
0: రాములు నవ్వుతూ,
1: రామ
0: తొందరపడకు తొందరపడకు అని చేయపట్టుకుని కొంత దూరం పరిస్థితం రామన్నాడు.
1: రామశాలకు
0: పోయి దీన్ని విచారిస్తామన్నాడు.
1: రామ సెట్ స్మైలింగ్లీ వెయిట్ ఫర్ సమ్ టైమ్. హీ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ హ్యాండ్ అండ్ బోత్ వెంట్ క్లోజ్ టు ద హట్.
0: ఒక చల్లని ఛాయతో ఉన్నటువంటి ఒక చెట్టు క్రింద కూర్చున్నారు.
1: దే సాట్ అండర్ ఏ హ్యూజ్ ట్రీ ఎంజాయింగ్ దిస్ షేడ్.
0: అప్పటికి లక్ష్మణ మనసు మారిపోయింది.
1: దెన్ దేర్ ద మైండ్ ఆఫ్ లక్ష్మణ చేంజ్డ్.
0: ఏమి లక్ష్మణ, ఎప్పుడు వెళుతావు అయోధ్య అని ప్రశ్నించాడు రాములు.
1: రామ ఆస్ లక్ష్మణ, వెన్ ఆర్ యూ లీవింగ్ ఫర్ అయోధ్య?
0: అయోధ్యతో నాకేం పని ఉంది?
1: లక్ష్మణ సేస్, వాట్ బిజినెస్ ఐ హావ్ దేర్ ఇన్ లక్ష్మణ?
0: సర్వము అయోధ్య,
1: యు ఆర్ ఎవ్రీథింగ్.
0: అలాంటి రాములు వదిలి నేను అయోధ్యకు వెళ్ళడం నాకు కళ్ళలో కూడా భావం లేదు అన్నారు.
1: ఐ విల్ నాట్ ఎంటర్టైన్ దిస్ ఐడియా ఈవెన్ ఇన్ ఎ డ్రీమ్, లీవింగ్ యువర్ కంపెనీ అండ్ స్టెప్పింగ్ ఇన్ టు అయోధ్య.
0: కొంత దూరం లోపల నీవు అయోధ్య వెళుతానని చెప్పావు కదా అన్న.
1: ఎ మూమెంట్ బ్యాక్ యూ సెడ్ దట్ యుల్ గో టు అయోధ్య.
0: దానికి కారణం ఏమిటో నాకు తెలియదు.
1: ఐ డోంట్ నో ద రీజన్.
0: అప్పుడు రాముడు చెప్తున్నాడు.
1: దెన్ రామా సేస్,
0: లక్ష్మణ స్థానబలం కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ సమ్
0: స్థల బలంతో పాటు స్థానబలం కూడా కొంచెం చూసుకోవాలి.
1: అలాంగ్ విత్ యువర్ స్ట్రెంగ్త్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ల్యాండ్ వేర్ యూ లివ్.
0: భగవంతుడి నుంచి దూరం పోవడానికి ఆ స్థల మహత్యమే.
1: ఇట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద ల్యాండ్ వేర్ యూ లివ్.
0: ఎందుకంటే ఆ స్థలం లోపల సూర్ప్రక సంచరించినటువంటి స్థలము.
1: విత్ దట్ ప్లేస్ వేర్ యూ డిసోబేడ్ మీ ఈస్ ద వన్ దట్ ఈస్ ట్రావెల్ వేర్ సూర్ప్రక లివ్.
0: స్థలంలో మనం సంచరించాము.
1: సో వీ మూవ్డ్ అబౌట్ ఇన్ దట్ ఏరియా.
0: సూర్ప్రక భావాలే భేదములే మనలో ఆవిర్భవిస్తాయి.
1: దేర్ ఫోర్ వీ హ్యావ్ ది సూర్ప్రక ఐడియాస్ ఆఫ్ డిఫరెన్సెస్.
0: మరొక స్థానంలోకి వచ్చాము.
1: అండ్ నౌ వీ మూవ్డ్ అవే ఫ్రమ్ దట్ సూర్పణక ల్యాండ్.
0: చిత్రకూట పర్వతం పైన మహర్షులంతా నివసించేటువంటి
1: చిత్రకూట మౌంటైన్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ సెయింట్స్.
0: ఇక్కడికి వచ్చేసరికి మహర్షుల యొక్క భావం వచ్చేసేసి
1: నౌ హావ్ సెయింట్లీ ఫీలింగ్.
0: కనుకనే మన స్థానములు కూడా పవిత్రమైన స్థానములుగా ఉంటుండాలి.
1: సో అవర్ ప్లేసెస్ ఆల్సో షుడ్ బి సేఫ్.
0: దుర్మార్గులు దుష్టులు సంచరించేటువంటి ప్రదేశంగా ఉండకూడదు.
1: దే షుడ్ నాట్ బి ది డ్వెల్లింగ్ ప్లేసెస్ ఫర్ ద వీకెండ్ అండ్ ద కూల్ పీపుల్. Run away from the bad company.
0: ee chedda nenuvunnaga manaku vachindatti nan nunchi bayata povali manam.
1: When once bad comes to you, it will never leave you any time.
0: Smarinchu,
1: think of good.
0: Swara sadha samagamam,
1: join the good and noble.
0: Kuru punya mahoratram,
1: do good deeds day and night.
0: Manam cheyavalsinatundi sadanalu,
1: these are the spiritual practices.
0: Chedda danni vadalali, manchi danni sambandham chesukovali.
1: We should give up the bad and join the good.
0: Nirantaramu manchine chestu jeevinchali.
1: We should do good deeds continuously.
0: Smara nityam anityatam, ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి విచారణ చేయాలి.
1: వీ షుడ్ ఆల్సో మేక్ ఎ కాన్స్టెంట్ ఎంక్వైరీ, వాట్ ఈస్ ఎఫీమరల్, వాట్ ఇస్ పర్మనెంట్.
0: ఈ ప్రకృతి అనిత్యమే.
1: దిస్ నేచర్ ఈస్ టెంపరీ.
0: భవనములు అనిత్యమే.
1: బిల్డింగ్స్ ఆర్ టెంపరీ.
0: కంటికి కనిపించేటువంటి దృశ్యములు అన్ని కూడా అనిత్యములే.
1: ఆల్ ది సినారియో దట్ యు సీ విత్ ది ఐ ఆర్ టెంపరీ.
0: నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
1: ది ఎటర్నల్ ట్రూత్ ఈస్ దిస్
0: ఆత్మని ఆశ్రయించటమే శరణాగతి అన్నారు.
1: Surrendering to Atma is important.
0: Atma bhavanni manam penchukoni
1: develop atmic principle.
0: Nirantaram atma chintanthene mana jeevithamnu saathakam gaavinchukovali.
1: We can work for our liberation thinking of this primordial atmic principle constantly.
0: Ee vidhamainatundi sadhana chesinappudu దైవత్వం మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది. అన్ని విధాలు కూడా కాపాడుతాడు.
1: వెన్ వన్స్ వీ అండర్టేక్ దీస్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్ స్టాండింగ్ బిహైండ్ అస్ అబవ్ అస్ బిలో అస్ విత్ ఇన్ అస్.

నిగమము హరించి నిగమము హరించి నిన్ను దూషణ చేసే

సుఖమునుందే. పరసతిని ఆశించి పదితలల వాడేమీ తీసుకపోయను గట్టిగాను. ఇలా సూది మోప హింసన చేసే నిగమము హరించి నిన్ను దూషణ చే

0: పెట్టుకునబోకు ఏ ఆశ పెద్దగాను, పెట్టుకునబోకు ఏ ఆశ పెద్దగాను, మితము కలిగి యుండుటే మేలు నీకు, మితము కలిగి యుండుటే మేలు నీకు.
1: హ్యావింగ్ అక్యూజ్డ్ గాడ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ హీ డిరైవ్డ్, హ్యావింగ్ అబ్జెక్టెడ్ ద కాన్సర్ట్ వాట్ ఈస్ ఇట్ దట్ ది టెన్ హెడెడ్ రావణాసుర గాడ్, హ్యావింగ్ డినైడ్ ఈవెన్ ద లిటిల్ స్పేస్ దట్ వుడ్ అకామిడేట్ ఎ పిన్ హెడ్, Duryodhana refused to partake that land. What is that he has taken along with him at the end? What is that Kamsa derived, having caught hold of children, having killed them? What is it that had happened to him? That is going to be the situation to all of the wicked people even today. If not this day, one day or other they are bound to face the consequence. Do not have too much of desire, very high ambition. Better lead our lives under stipulation, under limitation.
0: Satyamim.

0: ప్రేమస్వరూపులారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రపంచమంతా ఇక్కడను సత్యముతోనే నిండి ఉన్నది.
1: ద హోల్ యూనివర్స్ రెస్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఘనకనక వస్తువాహనాదులు భోగ భాగ్యములు కూడాను సత్యమునే ఆశ్రయించి ఉన్నవి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫ్లూయన్స్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఆర్ ఆఫ్టర్ ట్రూత్ ఓన్లీ.
0: సత్యమే లేకుండా లోకమే లేదు.
1: బెరెఫ్ట్ ఆఫ్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్ అట్ ఆల్.
0: ఈనాడు సత్యమును కోల్పోవటం చేతనే మానవులు అనేక విధములైనటువంటి ఒక కష్టములకు గురి అవుతూ వచ్చారు.
1: As man has lost truth today, he is passing on through the experiences of suffering and misery.
0: సత్యము చాలా విలువైనటువంటిది.
1: Truth is highly valuable.
0: ఒకరు దాచితే దాచేది కాదు.
1: It cannot be hidden by anybody.
0: ఒకరు మార్చితే మారేటువంటిది కాదు.
1: It is unchangeable.
0: త్రికాల భాగ్యం సత్యం. మూడు కాలములు యందు కూడాను మారినటువంటిదే సత్యం.
1: Truth is unchangeable in all the three periods of time, past, present and future.
0: ప్రాచీన కాలము నుండి భారతీయులు సత్యమునే ఆశ్రయించి సత్యమునే పలుకుతూ సత్య జీవితం గడుపుతూ రావటం చేతనే భారతదేశము నాటి మొదలు నేటి వరకు కూడాను సుక్షేమంగా ఉండగలిగింది.
1: Since ancient times, Bharat adhered to truth. It believed in the utterance of truth. It also propagated the life of truth. And hence it is enjoying all the security and prosperity down this day.
0: Satyam chetane, Bharatiyulu yavat prapanchamunu kudanu.

0: ఆధ్యాత్మిక తత్వమును ప్రచురింపచేశారు.
1: In fact, Bharat has been the teacher of the entire world because of this truth.
0: లోకసమస్త సుఖినో భవంతు అన్నటువంటిది ఈ సత్యం ద్వారానే ఆవిర్భవించినటువంటిది.
1: The very dictum that the whole world should, universe should live happily and prosperously is based on this truth.
0: ఇట్టి పవిత్రమైన నిత్య సత్యమైనటువంటి యొక్క సత్యమును ఈనాడు మానవులు మర్చిపోతున్నారు.
1: That sacred eternal truth is forgotten by man today.
0: సత్యమే లేకుండా ధర్మమే లేదు.
1: Without truth there is no dharma, righteousness.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: There is no other dharma beyond truth.
0: సత్యమే మనకు ప్రధానమైన ధర్మము.
1: Truth is the main path.
0: సత్యమే మనకు మానవునికి ప్రాణము.
1: Truth is the very life of a human being.
0: సత్యమే లేకుండా మానవత్వమే లేదు.
1: Without truth there is no human life at all.
0: మానవత విలువ సత్యంపైనే ఆధారపడి ఉన్నది.
1: The human values depend on truth.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: సత్యము చాలా గొప్పది.
1: Truth is noblest of all.
0: ఈ సత్యమును ఆశ్రయించి రాజ్యమును కొను కోల్పోయి ఆలబిడ్డలను కూడా అమ్ముకొని తాను కాటి కాపరిగా నిలిచినటువంటి సత్య హరిశ్చంద్రుడి యొక్క తత్వము అందరికీ గుర్తే వస్తుంది.
1: ఆల్ ఆఫ్ యు నో ద హిస్టరీ ఆఫ్ హరిశ్చంద్ర, హూ హడ్ హర్డ్ టు ద ట్రూత్ అండ్ హీ హాస్ ఈవెన్ సాక్రిఫైస్డ్ హిస్ కింగ్డమ్ అండ్ ది ఎంటైర్ ఫ్యామిలీ అండ్ హాడ్ టు స్పెండ్ హిస్ లైఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద గ్రేవ్ యార్డ్.
0: సత్యమునందుండి సర్వం సృష్టించే.
1: From the point of truth, God has created everything.
0: సత్యమునందు అనగే సర్వ సృష్టి.
1: The entire creation ultimately merges.
0: సత్య మహిమ లేని స్థలమేది కనుగొన్న.
1: Is there any place where there is no truth?
0: శుద్ధ సత్వం ఇది చూడరయ్యా.
1: It is a pure unsullied truth that exists.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: సత్యము చిన్న పదముగా మనకు గోచరిస్తుంది.
1: Truth might sound like a simple word.
0: కానీ సత్యాన్ని అర్థం చేసుకోవడం చాలా గొప్పది.
1: But it's a great thing to know the meaning of truth.
0: ఈ సత్యమునందే సర్వస్వము ఇమిడి ఉన్నది.
1: Everything is contained within this truth.
0: యావత్ ప్రపంచం కూడాను సత్యంపైనే ఆధారపడి ఉన్నది.
1: The whole world has this truth as the foundation.
0: అట్టి ఆధారమైన సత్యమును మనము కోల్పోయిన మన జీవితమే గతిపడుతుంది.
1: When the very foundation of truth is lost, what will happen to our life?
0: సత్యము లేని స్థానమే లేదు.
1: There's no place here without truth.
0: సత్యం సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ట్రూత్ ఈజ్ ఆల్ పర్వేడింగ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సత్యమును ఆధారం చేసుకుని
1: బేసింగ్ ఆన్ ట్రూత్
0: బలచక్రవర్తి ప్రజలను ప్రాణంగా చూచుకుంటూ బిడ్డలుగా పోషించుకుంటూ కాలం గడుపుతూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఎంపరర్ బలి కన్సిడర్డ్ ఆల్ హిస్ సబ్జెక్ట్స్ యాజ్ హిస్ చిల్డ్రన్ అండ్ రెయిన్డ్ దట్ ప్లేస్.
0: బలచక్రవర్తి చాలా దానపరుడు.
1: ఎంపరర్ బలి
0: ప్రేమ స్వరూపుడు,
1: ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్,
0: సత్య భాస్కరుడు.
1: అండ్ దెన్ హి షైన్స్ బై ద
0: బట్టి బలచక్రవర్తి ఆనాడు కేరళ దేశంలో ఉండటం చేతనే మానవులను ఎట్టి కొరతను లేకుండా తిండి తీర్థములకు కానీ వస్తుపాదములకు కానీ ఏ కొరతను లేకుండా జీవిస్తూ వచ్చారు.
1: Because Kerala was ruled by Emperor Bali, there was no shortage, there was no dearth for food, the raiment and shelter.
0: Tanu devatalitto vijayanu sadinchinadu.
1: In fact he conquered all the deities.
0: Aa vijay chinhanga kodanu narmada nadi odduna goppa oka vyagam chestu vachadu.
1: As a sign of his victory over all devatas, he conducted a sacred ritual along the shore of the Narmada river.
0: Visrajit aneetvanti yagam prarambhinchadu Narmada nadi teeramulandu.
1: Along the shore of Narmada river he conducted the sacred ritual called Visrajit.
0: Aa samayamlo palle
1: at that time
0: Vamana murti janminchinadu.
1: Vamana appeared.
0: Aa Vamana murti Kashyapa adithulaku janminchinadu.
1: He was the child of Kashyapa and Aditi.
0: Aa samayamunandu ee balachakravarti yagamunakai taanu nadchi vastunnadu.
1: He was proceeding towards the sacred ritual Visvajit.
0: Adani nivasam siddhashramam.
1: He lives there in that siddhashrama.
0: Akkadi nunchi ee yagamunaku vachutundara.
1: From that siddhashrama as he was proceeding to this yaga,
0: andaru aashcharyanga chustu vacharu.
1: All started looking at him with all surprise.
0: Adani chaala baludu.
1: You are so young boy.
0: అట్టి బాలుడైనటువంటి యొక్క వామనమూర్తి యందు తేజస్సు ప్రకాశిస్తూ వచ్చింది.
1: They could see the effulgence. and brilliance adorning the face of this young boy.
0: ఆ ప్రకాశమే అందర్నీ ఆకర్షిస్తూ వచ్చింది.
1: That radiance started attracting everybody.
0: వామనుడనగా మ్యాగ్నెట్ స్వరూపమే.
1: Vamana symbolizes the magnet, attraction.
0: ఈ దృశ్యమును బలిచక్రవర్తి బిడ్డ అయినటువంటి యొక్క
1: This scene was noticed by the daughter of
0: Ratnamala చూచింది.
1: Ratnamala.
0: ఆమె చూచి ఆహా ఏమిటి ఈ తేజస్సు, ఏమి ఈ పిల్లవాడి యొక్క వచ్చస్సు, ఇలాంటి పిల్లవాడే నాకు పుట్టి ఉండే నేనంత అదృష్టవంతురాలను.
1: Ratnamala, the daughter of Emperor Bali, was very much mystified, surprised, watching the beauty and the brilliance of the young boy.
0: పోషించి లాలించి పాలించి అనేక రకములుగా కూడా ఆడించేటువంటి దానిని.
1: She wanted to have a child of that type so as to foster that child.
0: అలాంటి బిడ్డ నాకు లేకపోయే కదా అని చింతించింది.
1: In fact, she was feeling so sorry that she didn't have a child of that type.
0: ఈ లోపల
1: in the meantime
0: వామనమూర్తి
1: వామన
0: బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కాడు.
1: Yes, subdued. He has put down Emperor Bali to Patala.
0: ఆ దృశ్యమును చూచినటువంటి యొక్క రత్నమాల చి ఇలాంటి దుర్మార్గుడు నాకు కొడుకు కావాలని ఆశించినానా, లేదు నేను విషపాలు ఇచ్చి చంపి ఉండేటువంటి దానిను అనింది.
1: రత్నమాల ఫెల్ట్ వెరీ మచ్ అషేమ్డ్ ఆఫ్ దిస్ బాయ్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది ఎంపరర్ బలి బీయింగ్ సెంట్ టు దట్ పాతాళ అండ్ ఫెల్ట్ వాట్ అషేమ్ ఇట్ ఈజ్ ఇఫ్ ఐ వర్ టు హ్యావ్ ఎ చైల్డ్.
0: వామనుడు ఈ దృశ్యమును చూచాడు.
1: And Vamana noticed this scene.
0: Tadastu annadu.
1: He said, let things happen that way.
0: Bhagavantudu eppudu kodanu evari sankalpamulu evari bhavamulu ye vidhamainatuga untundo danikanta aashirvadistu vastuntadu.
1: God blesses all your sentiments and feelings and your thoughts.
0: కనుకనే మనం మంచిని తలచాలి.
1: సో వీ షుడ్ థింక్ గుడ్.
0: భగవంతుడు లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్
0: సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ పర్వేడ్స్ ది హోల్ యూనివర్స్.
0: సర్వతో పాణిపాదం తత్సర్వతో చే శిరోముఖం సర్వతో శృతిమల్లోకి సర్వమా వృత్తి స్థితి. ఎక్కడ చూసినా ఉన్నటువంటి భగవంతునికి ఒకరు దాచడానికి వీలు కాదు.
1: He has his got his feet, the ears and the hands spread all over the world. You cannot hide him at a spot.
0: అమ్మ రత్నమాల నాకు మొట్టమొదట నీ పాలు నుంచి పెంచాలని ఆశించావు.
1: రత్నమాల ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ టు ఫీడ్ మీ.
0: దేహాభిమానం చేత నీ తండ్రిని పాతాళలోకం తొక్కడం చేత నీకు క్రోధం ఆవిర్భవించింది.
1: యు ఆర్ ఫుల్ ఆఫ్ ఫ్యూరీ అండ్ యాంగర్ బికాజ్ ఐ హావ్ పుట్ డౌన్ యువర్ ఫాదర్.
0: నాకు విషపాలు ఇచ్చి చంపాలని చింతిస్తున్నావు.
1: యు రియల్లీ వాంటెడ్ టు కిల్ మీ.
0: కనుకనే నీవు ద్వాపర యుగములో పూతనగా పుట్టి నాకు పాలు ఇచ్చి విషపాలు చేత నీవు మరణింతువుగాక అని శపించాడు.
1: And he has blessed Ratnamala this way. Let you be born in Dwapara age in the form of Putana and die after feeding me with your poison.
0: Kanukane prati manavudu kudanu satsankalpamunu abhirudhi parchukovali.
1: It is necessary the modern man should develop truthful thought.
0: Ee sankalpamulu chesinappudikini bhagavantudu teliyaka tadastu tadastu tadastu ani aashirvadistuntadu.
1: Unknowingly you may entertain certain thoughts, but God would bless you to things happen that way.
0: Kani ee yokka pavitramanta గుర్తించుకోలేని మానవులు అనేక రకములైనటువంటి చింతన చేస్తుంటారు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద సీక్రెట్ ఆఫ్ ద డివినిటీ అండ్ యాక్ట్స్ యాజ్ పర్ హిస్ విమ్స్ అండ్ ఫాన్సీస్.
0: కనుక మనం నిరంతరం కూడాను మంచి చింతన చేయాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ నెసెసరీ టు థింక్ గుడ్ ఆల్ ద టైమ్.
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్ హియర్ వాట్.
0: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్ టాక్.
0: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్
0: గుడ్. డు నో ఈవిల్ డు వాట్ ఈస్ గుడ్.
1: డు నో ఈవిల్ డు వాట్ ఈస్ గుడ్.
0: దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
0: కనుకనే మీరు ఆ పవిత్రమైన చింతన చేసినప్పుడు పవిత్రమైన ఆశీర్వాదాలు కలుగుతుంటాయి.
1: ఇఫ్ యు ఎంటర్టైన్ సేక్రెడ్ థాట్స్ యూ విల్ బి ద రెసిపియంట్ ఆఫ్ సేక్రెడ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్.
0: ఈనాడు చెడ్డ సంకల్పముల చేత మనము ఆడి పాడి కూడటం చేత అన్ని చెడ్డ సంకల్పములుగా మనకు ప్రాప్తిస్తుంటాయి.
1: సిన్స్ వీ హావ్ గాట్ ఆల్ ద టైమ్ బ్యాడ్ థాట్స్ స్పెండింగ్ ఆల్ ద లైఫ్ వీ ఫేస్ ఆల్ కాన్సిక్వెన్సెస్.
0: కానీ ఈ ఫలితములు మనం అందుకున్నప్పుడు బాధపడుతుంటాము.
1: వీ సఫర్ వెన్ వీ ఫేస్ ద రిజల్ట్స్.
0: కానీ చింతించే సమయంలో దీనిని బాధ చేయవు.
1: As the thoughts emanate, we are not mindful of the result.
0: కనుకని రత్నమాల బోధించినటువంటి ఒక తారము ఇదియే.
1: This was the thought of Ratnamala.
0: తన సంకల్పములు ఎట్టివో తన ఫలితములు కూడాను అట్టిగానే రూపొందినాయి.
1: As was her thought, so was the result and the experience.
0: కానీ నాకెందుకు ఇట్టి ఫలితం అందించాడు భగవంతుడని విచారిస్తాము కానీ అది సంకల్పం నీ దోషమే కాని భగవంతుని యొక్క దోషములు కాదు.
1: బట్ వీ వరీ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. నథింగ్ రాంగ్ విత్ గాడ్, సంథింగ్ రాంగ్ విత్ అవర్ వెరీ థాట్.
0: కనుకనే మనం సత్సంగము సత్సంకల్పము సత్సంగము చేరాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఎంటర్టైన్ ట్రూత్ఫుల్ థాట్స్ అండ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: నీవు మంచి కంపెనీతో చేరినప్పుడు మంచి భావములే నీకు ఆవిర్భవిస్తుంటాయి.
1: వెన్ యూ జాయిన్ గుడ్ కంపెనీ యూ విల్ హావ్ గుడ్ థాట్స్ నేచురలీ.
0: కనుక నీవు సత్సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలని రత్నమాల దేశమునకు బోధిస్తూ వచ్చింది.
1: ఇట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ రత్నమాల దట్ వన్ షుడ్ డెవలప్ ద గుడ్ థాట్స్ ద ట్రూత్ఫుల్ థాట్స్.
0: బలి చక్రవర్తి
1: ఎంపరర్ బలి
0: మహాదానపరుడు
1: ద వన్ ఆఫ్ చారిటీ
0: యజ్ఞంలో సర్వస్వమును కూడా దానపోశాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి సాక్రిఫైస్ ఎవ్రీథింగ్
0: డ్యూ సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమై బలి చక్రవర్తి తన సర్వస్వమును దారపోశాడు.
1: టు అప్హోల్డ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ హి వాస్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: వామనుడు వచ్చి నాకు మూడడుగులు దానం కావాలి అన్నాడు.
1: వామన కేమ్ ఫార్వర్డ్ అండ్ ఆస్క్ ఫర్ 3 feet.
0: కానీ తాను యోచించలేదు, తప్పక ఇస్తానని ఒక వాగ్దానం చేశాడు.
1: హి నెవర్ హాడ్ సెకండ్ థాట్స్. హి ప్రామిస్డ్ దట్ హి విల్ గివ్.
0: శుక్రాచార్యుడు వచ్చి అడ్డు పెట్టాడు.
1: ప్రిసెప్టర్ శుక్రాచార్య కేమ్ అండ్ అబ్జెక్టెడ్.
0: బలి చక్రవర్తి తాను సామాన్యుడు కాదు.
1: బలి ఎంపరర్ హి ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్.
0: అతను గొప్ప శక్తివంతుడు.
1: హి ఇస్ హైలీ పవర్ఫుల్.
0: సాక్షాత్ విష్ణుమూర్తి.
1: ద వెరీ విష్ణు ఇస్.
0: అతనికి నీవు మాట ఇచ్చిన తర్వాత తప్పకూడదు.
1: వెన్ వన్స్ యు హావ్ గివెన్ ఎ ప్రామిస్ యు కెనాట్ గో బ్యాక్.
0: కనుక నీవు ఈ మాట ఇవ్వకూడదు అన్నాడు.
1: బెటర్ యూ డోంట్ ప్రామిస్ హిమ్ ఎట్ ఆల్.
0: ఇప్పుడు బలి చక్రవర్తి చెప్పాడు.
1: దెన్ ఎంపరర్ బలి సేడ్
0: బలికి బొంకుట కంటే పాడపమున్ని.
1: Can there be greater sin more than that going back?
0: Guru vaagnayanu dhikarinchi
1: he even disobeyed command of guru.
0: ఈ యొక్క వామనుకు ఈ వాగ్దానం నందించాడు బలి చక్రవర్తి.
1: Yet he promised to emperor bali.
0: కనుక ఆ బలి సత్యము కోసం పాటుపడ్డాడు.
1: Therefore bali struggled to uphold truth.
0: కనుకని అతనికి అనేక రకములైనటువంటి యొక్క సుఖములు సంతోషములు కలిగించి పాతాళ లోకమును వెనగదొక్కాడు.
1: గాడ్ గ్రాంటెడ్ హిమ్ ఆల్ ది హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ అండ్ హస్ సెంట్ హిమ్ టు పాతాళ.
0: అనగా పాతాళ మనకి ఏమి జన్మమే లేకుండా ఉండునట్టు.
1: పాతాళ మీన్స్ హి విల్ నాట్ బి బోర్న్ అగైన్ బర్త్లెస్.
0: ఆనాడు బలి చక్రవర్తి వామని ఒక కోరిక కోరుకున్నాడు.
1: అండ్ ఎంపరర్ బలి బెగ్డ్ ఆస్క్డ్ విష్ణు టు గ్రాంట్
0: స్వామి ఈనాడు ఏ విధంగా నాతో సంభాషించినారు.
1: Just as you conversed with me today,
0: ఈనాడు మా కేరళ దేశమునకు ఏ విధంగా మీరు ప్రవేశించారో,
1: జస్ట్ యాజ్ యూ హావ్ బీన్ రూలింగ్ దిస్ కేరళ,
0: అదే విధంగానే ప్రతి సంవత్సరం కూడాను మీరు ఈ కేరళ దేశమునకు వచ్చి కేరళ ప్రజలను కాపాడాలి అని కోరుకున్నాడు.
1: ఎవ్రీ ఇయర్ యూ షుడ్ విజిట్ దిస్ కేరళ, టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ కేరళ, దాట్ వాజ్ హిస్ రిక్వెస్ట్.
0: కనుకనే వామనమూర్తి వచ్చినటువంటి యొక్క దినముకు చిహ్నంగా ఈ యొక్క ఓణము అని పేరు పెట్టుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు కేరళ ప్రజలు.
1: People of Kerala enjoy the celebrate the festival Onam, which signifies the visit of Vamana to this planet Earth.
0: కనుక బలి చక్రవర్తి చాలా పుణ్యాత్ముడు.
1: బలి వాజ్ హైలీ వర్చువస్ వన్.
0: తాను రాక్షస కులంలో జన్మించినప్పటికీ తనకు దైవతాభావములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: హీ ఈజ్ హైలీ మెరిటోరియస్. దో బోర్న్ ఇన్ ఎ డెమోనిక్ ఫ్యామిలీ హీ హాడ్ ఆల్ నోబుల్ క్వాలిటీస్.
0: కనుక అతని యొక్క పూర్వజన్మ పుణ్యం చేతనే కేరళ ప్రజలకు ఈ ఓణం అనేటువంటి యొక్క గొప్ప పండుగ ఏర్పడుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ హిస్ మెరిటోరియస్ డీడ్స్ ఆఫ్ ఎంపరర్ బలి ది కేరళ పీపుల్ ఆర్ బ్లెస్డ్ విత్ దిస్ ఆపర్చునిటీ.
0: ఓణం అనగా కేవలం ఏదోటి పాయసం పరమాన్నం తీపులు చేసుకుని భుజించటం కాదు.
1: ఓణం డస్ నాట్ మీన్ లిమిటింగ్ ది సెలబ్రేషన్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ రైస్.
0: బలి చక్రవర్తి వామనంతో అనుభవించినటువంటి యొక్క అనుభూతిని మనం స్మరించుకుంటూ రావాలి.
1: వి హావ్ టు థింక్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎంపరర్ బలి ఇన్ ద కంపెనీ ఆఫ్ వామన.
0: ఈనాడు వామనుడు సాక్షాత్తుగా మన కేరళ దేశమునకు ప్రవేశిస్తున్నాడు.
1: దిస్ డే వామన ఇస్ స్టెప్పింగ్ ఇంటూ దట్ స్టేట్ ఆఫ్ కేరళ.
0: ఇది భగవంతుని యొక్క అవతారంగా భావించుకుని
1: కన్సిడర్ ఇట్ యాజ్ ఇన్కార్నేషన్.
0: ఈ ఓణం దినము ఎంతయో మనము ఆనందాన్ని అనుభవించుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వి సెలబ్రేట్ విత్ ఆల్ ది గైటీ అండ్ ఫెస్టివిటీ.
0: నైతిక ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడుపుతూ రావాలి.
1: వి షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఆఫ్ ఎ స్పెసిఫిక్ కోడ్ ఆఫ్ కాండక్ట్.
0: సత్యం బ్రూయాత్
1: స్పీక్ ట్రూత్.
0: అది ఏ నైతికము.
1: దట్ ఈస్ మారల్.
0: ప్రియం బ్రూయాత్
1: in an acceptable way.
0: అది ఏ ధార్మికము.
1: దట్ ఇస్ రైచువస్.
0: నబ్రూయాత్ సత్యం అప్రియం. ఇది ఏ ఆధ్యాత్మికం.
1: ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ రిక్వైర్స్ యూ నాట్ టు స్పీక్ లైస్ ఎనీ టైమ్.
0: కనుకనే సత్యంపైనే ఈ మూడు కూడా ఆధారపడి ఉంటున్నవి.
1: ఆల్ దీస్ త్రీ డిపెండ్ ఆన్ ట్రూత్ అల్టిమేట్లీ.
0: కనుక సత్యాన్ని మనం ఆశ్రయించి
1: సో
0: ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అనుభవించి
1: and experience
0: లోక కళ్యాణమునకు తగినటువంటి యొక్క క్రియలు మనం ఆచరించాలి.
1: And we have to do such deeds as to make everyone happy.
0: కనుక ఈ కేరళ దేశం లోపల ఈనాటి వరకు కూడాను అది కమ్యూనిస్ట్ సెంటర్ అయినప్పటికీ అందరూ కూడాను ఎంత భక్తిగా ప్రతి మానవుడు కూడాను స్నానం చేయటము, విభూతి ఎంచుకోవటము, గంధమును పూయటము, దేవాలయంలో పోవటం, ఇలాంటి ఆధ్యాత్మిక తత్వములు నేటికి కూడాను తూచా నడుస్తూ వస్తున్నాయి.
1: దో కేరళ ఇస్ అండర్ కమ్యూనిస్ట్ రెజీమ్, ఇట్ స్టాండ్స్ ఫర్ డివోషన్. పీపుల్ విజిట్ టెంపుల్స్ ఎవ్రీ డే అండ్ అబ్జర్వ్ ఆల్ రిచువల్స్ మోస్ట్ నెసెసరీ.
0: కనుక వారి ఎందున్నటువంటి యొక్క ప్రేమ భక్తులు మరి ఎవరి ఎందుకు కనరావు.
1: ద లవ్ అండ్ డివోషన్ నోటీస్డ్ అమంగ్ ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్.
0: కేరళ చాలా సుందరమైనటువంటి స్టేటం.
1: కేరళ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్టేట్.
0: ఇందులో ఉండినటువంటి మానవులు అందరికి కూడా ఆధ్యాత్మిక తత్వము అంతర్భావములో ఉంటున్నది.
1: ఎవ్రీవన్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ కేరళ హ్యాస్ గాట్ ది స్పిరిచువల్ కంటెంట్ లేటెంట్.
0: కానీ కాలానుగుణ్యంగా దేశకాల పవిత్రతను అనుసరించి
1: with the passage of time depending on the circumstances
0: manavuni yokka hrudayam maaripothu vachindi.
1: The human heart goes on changing.
0: కరుణమయమైనటువంటి హృదయము ఈనాడు కఠిన హృదయంగా మారుతూ వచ్చింది.
1: ద హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ సో సాఫ్ట్ అండ్ టెండర్ హ్యాస్ బికమ్ హార్డ్.
0: కారణమేమిటి?
1: వై?
0: మన ప్రవర్తనే.
1: అవర్ కాండక్ట్ ఇస్
0: దేశం యొక్క మంచి చెడ్డలు ఆ దేశంలో ఉండేటువంటి ఒక స్త్రీ పురుషుల క్యారెక్టర్ పైన ఆధారపడి ఉంటుంటుంది.
1: ద గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద బిహేవియర్ అండ్ యాక్షన్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్.
0: కనుకనే మనము క్యారెక్టర్ పోతే మనం లైఫ్ పోయినట్టే.
1: వెన్ వన్స్ ద క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ద లైఫ్ ఇస్ గాన్.
0: ఇఫ్ మనీ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ సంథింగ్ ఇస్ లాస్ట్.
0: ఇఫ్ health is lost, something is lost.
1: If health is lost, something is lost.
0: If character is lost, everything is lost.
1: If character is lost, everything is lost.
0: కనుకనే మన జీవితం లోపల దానిని బలంగా మనం తీసుకోవాలి.
1: Therefore we should think of this character as most important.
0: నాటి నుండి నేటి వరకు భగవంతుడు ఆశించేటువంటిది అది ఒక్కటే.
1: That's what God expects from us then and now and forever.
0: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
1: man is not able to know this.
0: వ్యక్తిగతమైనటువంటి స్వార్థ స్వప్రయోజనములకై పాటు పడుతున్నాడు.
1: By the individual selfishness and self-interest.
0: మానవుని యందు ఈ స్వార్థము స్వప్రయోజనము నిర్మూలనం కావాలి.
1: One has to kill the selfishness and self-interest.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: అందరు కూడాను ఒక విశ్వమాన కుటుంబంలో మెంబర్సే.
1: All of us are members of this family of God.
0: కనుక మానవులందరూ ఒకే కులమే.
1: All the human society belongs to one caste.
0: మానవ జాతి అంతా ఒకే మానవ జాతి.
1: In fact there is only one race.
0: నీవు నాస్తికుడా యాస్తికుడా యూదుడా బుద్ధుడా అని పేరు పెట్టనక్కర్లేదు.
1: That doesn't matter whether a theist or atheist or Hindu or a
0: మానవ జాతే, ఇది సత్యం.
1: యూ బిలాంగ్ టు హ్యూమన్ రేస్.
0: అది ఒక్కటి నీవు గుర్తించుకుంటే చాలు.
1: దట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ రిమెంబర్ దిస్.
0: నీ నాస్తికుడా యాస్తికుడా అనేటువంటి క్వశ్చన్ పక్కన పెట్టు.
1: Keep aside the question whether you are theist or atheist.
0: నేను మానవుడను మానవుడను మానవుడను.
1: I am a human being. I am a human.
0: మానవత గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Human values you have to develop.
0: నేను మానవుడను అనుకున్నందుకు మానవత గుణములు లేకపోతే మానవుడు ఆకార మానవుడే కాని ఆచార మానవుడు కాదు.
1: Having been born a human, if you do not have human values, you are a human just by form, not in reality.
0: కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇలాంటివంతా మానవుల్లో ప్రవేశిస్తుంటాయి.
1: We find certain traits such as anger, the palm and show and jealousy.
0: He anger ee asuya anetundanta kodanu kevalamu oka animal qualities.
1: Anger and jealousy are animal qualities.
0: Krodhamu kukka quality.
1: Anger is the quality of a
0: chanchalatvamu koti quality.
1: And wavering nature is the quality of
0: kabatti. You are not monkey, you are not dog, you are man.
1: You are not monkey, you are not dog, you are man.
0: Aa kopam vachinappudu I am not dog, I am man, I am man, I am man and think chey aa kopam potundi.
1: When you are carried away by the feelings of anger, think 10 times I am man, I am not dog, I am man, I am not dog.
0: Kanuka ee naadu manavata gunamulu మాయమైపోతున్నాయి.
1: టుడే వి ఫైండ్ హ్యూమన్ వాల్యూస్ బీయింగ్ లాస్ట్ టోటలీ.
0: ఈ యొక్క జంతు గుణములంతా కూడా మానవుడు ఎందుకు ప్రవేశిస్తుంటున్నాయి.
1: యానిమల్ క్వాలిటీస్ ఆర్ ఫైండింగ్ ఏ ప్లేస్ ఇన్ మ్యాన్.
0: కాదు కాదు, ఇది కాదు మన మానవత్వం.
1: దిస్ ఇస్ నాట్ ద ట్రూ హ్యూమన్ లాస్ట్.
0: దయ ప్రేమ సహనము సానుభూతి ఇలాంటి పవిత్రమైన గుణములు పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ ద సీక్రెట్ క్వాలిటీస్ లైక్ కంపాషన్ ద లవ్ ద సాక్రిఫైస్.
0: భగవంతుడు ఎన్నో కారణాల చేత అనేక కర్మలు ఆచరిస్తుంటాడు.
1: God does so many activities for several reasons.
0: కానీ ఆ యొక్క యాక్ట్ కు ఏ మాత్రం అర్థం కూడా గుర్తించుకోలేరు.
1: We cannot understand God's actions.
0: గుర్తించుకోలేక తనలో ఉన్నటువంటి యొక్క భావమునే తాను ప్రతిబింబింప చేసుకుంటాడు.
1: So he goes on imposing his own ideas on
0: adi kevalamu reflection of the inner being tana yokka bhavame
1: that all amounts to the reflection of the inner being
0: evarina krodhanga untunnarante atani kopamu ani bhavistunnamu
1: we think the other man is angry with you
0: atendi kada aa kopamu
1: it is not his anger
0: neelo unnatundi kopame atari endu prathibimbistundadi
1: his anger within you is reflected in front of you
0: kanukane prati kama krodha lobha moha manachyamanta reflection of your inner being
1: therefore the anger and the greed and the lust and avarice they are all the reflections of the inner being
0: kanuka prati okati eduti vyakti yokka doshamule tappa పరమాత్మని యొక్క దోషములు కాదు
1: అండ్ నథింగ్ రాంగ్ విత్ గాడ్ నో మిస్టేక్
0: పరమాత్మ ఎప్పుడు కూడా నిర్మలం నిశ్చలం నిర్గుణం నిశాద్ధం
1: గాడ్ ఈజ్ ఎటర్నల్ ఇమ్మోర్టల్ నెక్టరైన్ ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి దైవత్వం లోపల ఈ దోషములను మీ పుట్టించటము ఇది మీ దోషముల యొక్క ప్రతిబింబమే కానీ భగవంతుని కాదు
1: to attribute all the defects and the mistakes and the divinity is your own weakness
0: కనుకనే మొట్టమొదట నీ యొక్క థాట్స్ నీవు అరికట్టుకోకూడదు
1: it's not possible to control your thoughts
0: chaala mandi krodhamu taapamanta arikattukodani prayatnam chestunnaru
1: many people make an effort to control the anger
0: adi chaala tappu
1: it's a big mistake
0: arikattakoodadu
1: you cannot control
0: dani praveshimpa cheyakunda undali
1: see that they do not get into you
0: dani praveshinchakunda nee hrudayanni moochukovali
1: see that they don't find a place in your heart
0: దాన్ని వచ్చిన తర్వాత అరికట్టుకుంటే అది అణిగి ఉంటుంది ఎప్పుడో ఒకరి
1: బయటపడిపోతుంటారు
0: ప్రపంచం లోపల ఎక్కడెక్కడో బొగ్గును తీస్తున్నారు పెట్రోల్ తీస్తున్నారు ఆయిల్ తీస్తున్నారు ఇవంతా ఎక్కడవి
1: we find the extraction of the coal petrol and oil all over the world where from you get it
0: puram andulo boodipoyinatuntive
1: in fact they were there hidden
0: avi yeenadu bayataku teestunnaru
1: they are extracted today
0: adhe vidhamgane kama krodha lobhamulanta kodanu neelo boodipoyinatuntive
1: like that the desire the anger
0: neelo anigi unnatuntive
1: those which are hidden in you
0: eppudu okatore avu bayatapadipothuntai
1: they just find themselves an expression
0: kadugalani ye maatramu lopala praveshinchukunda chuchukovali
1: so see that they don't find a place in you
0: మానవతా విలువలు
1: దాట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ వాల్యూ
0: కేవలం వచ్చింది కదా అనే కోపం అరికట్టుకుంటూ పోతే అది ప్రయోజనం లేదు
1: బికాస్ యాంగర్ గెట్స్ ఇన్ యూ ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్
0: ఈ యాంగర్ కంట్రోల్ చేయటం ఒక వీక్నెస్
1: టు కంట్రోల్ యాంగర్ ఇస్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్
0: ఆ వీక్నెస్ కు మనం అవకాశం ఇవ్వకూడదు
1: వీ షుడ్ నెవర్ బి వీక్ ఎనీ పాయింట్
0: యాంగరే రాకుండా చూసుకోవాలి
1: సీ దట్ యు నెవర్ బి యాంగ్రీ
0: అప్పుడే నీవు అరికట్టుకోవడానికి ఏమాత్రము అవకాశం ఉండదు
1: దెన్ దేర్ నో ఛాన్స్ టు కంట్రోల్ ఇట్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: మానవుని యందు అనేక గుణములు ఆవిర్భవిస్తుంటాయి
1: many qualities within man
0: kaani vachinatundi gunamulu manam adigottukotakoodadu
1: is not possible to control all those that get in
0: manchi gunamulu aavirbhavimpa chesukovali
1: we should see good qualities
0: prakatimpa chesukovali
1: arise and manifest
0: pracharam cheyali
1: and we should
0: 10 mandiki panchali neevu anubhavinchali
1: and you also experience
0: idi nijamainatundi manavata viluva
1: this is the true human value
0: motta motta prema chaala pradhanamainatundi
1: first love is most important
0: love is god live in love
1: love is god live in love
0: ప్రేమనే మనం పవిత్రం చేసుకోవాలి ప్రేమ ఒక్కటి మన హృదయంలో ఉంటుంటే ఏ యొక్క దుర్గుణములు కూడా ప్రవేశించడానికి వీల్లేదు
1: మీ
0: హార్ట్ అనేటువంటిది కేవలం సింగిల్ సోఫా నాట్ డబుల్ సోఫా కాదు
1: యువర్ హార్ట్ హ్యూమన్ హార్ట్ ఇస్ సింగిల్ సోఫా నాట్ డబుల్ సోఫా
0: నాట్ మ్యూజికల్ చైర్
1: ఇస్ నాట్ ఎ మ్యూజికల్ చైర్
0: ఒకే హార్ట్
1: ఓన్లీ వన్ హార్ట్
0: దానిలో నీవు ప్రేమను నింపుకో
1: ఫిల్ ద హార్ట్ విత్ లవ్
0: ఇంకొకటి వచ్చి అక్కడ ప్రవేశించడానికి వీల్లేదు
1: నో వన్ కెన్ ఎంటర్ దేర్
0: కనుకనే నీ యొక్క ప్రేమ అక్కడ లేకుండా పోవటం చేతనే ఈ దుర్గుణములంతా ప్రవేశిస్తున్నాయి
1: as there is no love in the human heart the wicked qualities find a place
0: కనుకనే start the day with love spend the day with love fill the day with love end the day with love this is the way to god
1: the way to god start the day with love spend the day with love fill the day with love end the day
0: ప్రేమతో జీవించాలి
1: lead your life in love
0: ప్రేమకు మించినటువంటిది రోజే లేదు
1: there's nothing beyond love
0: ప్రేమ కూడాను సత్యం నుండి ఆవిర్భవించినటువంటిది
1: love also arises
0: సత్యం కూడాను ప్రేమ నుండి ఆవిర్భవించినటువంటిది
1: truth arises out of
0: సత్యమే లేకుండా ఉండిన ప్రేమనే లేదు ప్రేమనే లేకుండా సత్యమే లేదు
1: without truth love cannot exist and love cannot exist without truth
0: కనుకనే సత్యము అంతర్వాహిని
1: so truth is an undercurrent
0: ప్రేమ బహిర్వాహిని
1: and love manifests
0: కనుకని అంతర్బహిర్తత్వ వ్యాప్య నారాయణ స్థిత ఈ రెండింటి యొక్క ఏకత్వమే నారాయణత్వం
1: గాడ్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఇన్నర్ అండ్ ది ఔటర్ ది ట్రూత్ అండ్ ది లవ్ యాజ్ వెల్
0: కనుక నీకు అంతర్వాహిని ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంటది
1: ది అండర్ కరెంట్ ట్రూత్ ఫ్లోస్
0: సీజ్లెస్ అదియే సరస్వతి స్వరూపము
1: దట్ సింబలైజెస్ సరస్వతి
0: చూడండి, మీరు గంగా యమునలు మీరు చూస్తుంటారు.
1: యు మస్ట్ హావ్ సీన్ గంగా యమున.
0: కానీ సరస్వతి అంతర్వాహినిగా పోతుంటది.
1: సరస్వతి ఇస్ అన్ అండర్ కరెంట్.
0: అనగా మన యొక్క మాట యొక్క తత్వమే సరస్వతి.
1: మీనింగ్ ద స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ రిప్రజెంటెడ్ బై
0: సరస్వతి. మాటను మనము సరైన రీతిలో మనం ఉపయోగించుకోవాలి.
1: వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ప్రాపర్ వర్డ్.
0: బుద్ధికి తోచినట్టుగా మనం మాట్లాడకూడదు.
1: వీ కెనాట్ స్పీక్
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ always obligingly.
0: కరగనే మన యొక్క మాటనే మనం విలువ కట్టుకోవాలి.
1: Therefore we should attach value to our word.
0: కాలు జారితే కలుగదు నష్టం, నాలుగు జారితే నరకమేరా అన్నాడు.
1: If you slip doesn't matter, the slip of the tongue is worse than the hell.
0: కరగనే మనము నాలుగును జారనివ్వకుండా చూసుకోవాలి.
1: So you should never slip as you
0: ఎవరిని బాధ పెట్టేటువంటి మాటలు మనం మాట్లాడకుండా చూసుకోవాలి.
1: Your words should never hurt anybody.
0: ఎవరిని నొప్పించకుండా ఉండేటువంటి మాటలు మాట్లాడాలి.
1: You should see such a way that no one would be hurt by your
0: అది మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్షణం.
1: That is the main quality of a man.
0: అది చాలా కష్టమైనటువంటిది కదా, ఇది ఎవరు చేయగలరు అని భావిస్తారు.
1: You may feel that it's very difficult.
0: చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: ఇది చాలా సులభమైనటువంటిది.
1: It's very easy in fact.
0: మాటలంతా మన చేతిలో ఉంటుండాలి.
1: Words are under your
0: మాటలంతా మన నాలుక పైన ఉంటుండాలి.
1: Words dance on your tongue.
0: నాలుకకు ఎముక లేదు, ఎట్టంటే అట్ట తిరుగుతుంది.
1: The tongue has no bone, it can twist in any way.
0: కనుకనే దాని యందు పవిత్రమైనటువంటి ఒక దీనిని పెట్టుకోవాలి.
1: Therefore we should see it works in a sacred manner.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: Therefore it is eternal, it is immortal, ancient and modern, unpolluted and crystal clear.
0: కనుకనే మన శబ్దమంతా కూడాను నాలుగు నుండి ప్రారంభమవుతుండాలి.
1: In fact the sound arises out of the tongue.
0: కనుకనే భగవంతునికి శబ్ద స్వరూపుడు అని పేరు పెట్టారు.
1: So God is the sound, the very form of sound.
0: శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పర్యమయి, మాయామయి, శ్రీమయి.
1: God has all these eight attributes of the moment, of the talk, of the light, of the eternal bliss and of the sound.
0: కనుక మన యొక్క మాటలు మధురంగా ఉండాలి.
1: Therefore our words have got to be sweet.
0: వినేటువంటి వారికి చాలా మాధుర్యంగా ఉండాలి.
1: Listeners should be so happy to hear you.
0: అటువంటి సమయం నుండే ఈ మానవత్వాన్ని వికసింపజేస్తుంది.
1: ఇట్ ఇస్ అట్ దట్ టైమ్ యు డెమోన్స్ట్రేట్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
0: మానవత్వం వికసించాలనుకుంటే సత్య ప్రేమనే దీనికి మూలాధారములు.
1: ఫర్ ది హ్యూమన్ లైఫ్ టు బ్లాజమ్ అండ్ మేనిఫెస్ట్ ద ట్రూత్ అండ్ లవ్ ఆర్ ఎసెన్షియల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సత్యం చేతనే బలిచక్రవర్తి స్వర్గాన్ని పొందాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ బలి అటైన్డ్ ద హెవెన్.
0: ప్రేమ చేతనే బలిచక్రవర్తి తన యొక్క స్థానమును కోరాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ బలి వాంటెడ్ దట్ ప్లేస్ ఆఫ్ లవ్.
0: కేవలం దేహం అనేటువంటిది నశించింది, కానీ మనసు ఎప్పుడు మాధుర్యంగానే ఉంటుండాలి.
1: Body vanished but the mind remained, which is so
0: ye natikenanu deham nasincheetvantidi.
1: One day or the
0: body is like a water bubble.
1: Body is like water
0: mind
1: bubble.
0: Is like a mad monkey.
1: Mind is like
0: don't
1: a mad
0: follow
1: monkey.
0: The mind don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: Adi ye atani yokka swarupamu.
1: That is the teaching of Bali.
0: Adi ye natikudunu maradu.
1: It is changeless.
0: Ye natiki chavadu.
1: It is deathless.
0: Chavu puttuga lenatti shashvatu undu.
1: He is so permanent who has neither birth nor death.
0: Adi మధ్యాంతరహితుడు, అనాదివాడు.
1: హి హస్ నో బిగినింగ్ నార్ ఎండ్. హి సో
0: తాను శావక పుట్టక చంపబడక.
1: హి నైదర్ గెట్స్ కిల్డ్ నార్ వుడ్ ఎవర్ కిల్.
0: ఎప్పుడూ ఆత్మస్వరూపుడై ఉంటుంటాయి.
1: హి ఇస్ ద సుప్రీం కాస్మిక్ సెల్ఫ్.
0: అలాంటి దైవత్వాన్ని నీవు ఏ రీతిగా నీవు భావించగలవు?
1: దట్ సెల్ఫ్ హౌ కెన్ యు అండర్స్టాండ్.
0: నీ ఏ భావం నీ యందు ఆవిర్భవించినప్పటికి అది నీ యొక్క థాట్స్.
1: ఆల్ ద ఫీలింగ్స్ ఆర్ రిఫ్లెక్షన్.
0: నీ యొక్క ఇమాజినేషన్.
1: ఇట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్.
0: నీ యొక్క శబ్దములంతా సర్వత్రా వ్యాపించే ఉంటుంటాయి.
1: ద సౌండ్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్ ఆల్ అరౌండ్.
0: ఇప్పుడు ఈనాడు ఈ హాల్ లోపల ఎంతో మధురమైనటువంటి పాటలు మాట్లాడారు.
1: టుడే మెనీ హావ్ స్పోకెన్ సో నైస్లీ. టుడే
0: ఎన్నో మధురమైనటువంటి పాటలు పాడారు.
1: యు హావ్ లిసన్డ్ టు మెలోడియస్ మ్యూజిక్.
0: ఈ పాటలు ఎక్కడ పోయినాయి?
1: వాట్ హ్యాపెన్డ్ టు దోస్?
0: సర్వత్రా చేరిపోయినాయి.
1: ద సౌండ్స్ ఆర్ ఎవ్రీవేర్ నౌ.
0: ఈ టేబుల్ లోపల చేరిపోయినాయి.
1: హియర్ ఇన్ ద టేబుల్.
0: ఈ టేబుల్ పైన చేరిపోయినాయి. ఆ పిల్లర్ లోపల చేరిపోయినాయి. ఆ వాల్ లోపల చేరిపోయినాయి. భగవంతుని యొక్క వైబ్రేషన్ అనేటువంటి శబ్దము సర్వత్రా వ్యాపించిపోతుంటది.
1: ద డివైన్ వైబ్రేషన్ సౌండ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుకనే ఒక చోట ఉన్నది ఒక చోట లేదు అని చెప్పడానికి వీలు కాదు.
1: యు కెనాట్ సే దట్ దిస్ ఇస్ హియర్ అండ్ మిస్సింగ్ దేర్.
0: నీకు వినపడినప్పుడు పలాన్ చోట పాడుతున్నాడు అనుకుంటావు, కానీ అది వినిపించకుండా సర్వత్రా లీనమై ఉంటుంటది.
1: యాజ్ యు లిసన్ యు థింక్ దట్ సౌండ్ కమ్స్ ఫ్రమ్ ఎ ప్లేస్ బట్ దేర్ ఇస్ సౌండ్ ఎవ్రీవేర్.
0: సర్వత పాడిపాదం తత్సర్వతోచి శిరోముఖం. మన పాదం నుంచి శిరస్సు వరకు కూడాను వ్యాపించినటువంటి శబ్దమే.
1: ఇట్ ఇస్ ఫ్రమ్ టాప్ టు టో ఇట్ ఇస్ ద సౌండ్ దట్ moves about.
0: Kanuka manamu pavitramainatundi palukulu palukutu ravali.
1: So we should utter sacred words.
0: Evvanni badinchetundi palukulu palakakoddu.
1: We should not use words.
0: Evvanni dushinchakoddu.
1: We should not accuse.
0: Evvanni vimarsinchakoddu.
1: We should not criticize anybody.
0: Appude dindiku bhavamu neelo chakkaga madharanga martundi.
1: Then the immortal nectarine feelings will find a place.
0: Kanuka పాప భీతి లేని పావరత్వం పట్టి
1: బికాస్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్ దట్ యు డోంట్
0: దైవ ప్రీతి లేని దాని పట్టి
1: యు డోంట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్
0: మానవత్వం అనగే మానవులందున్న
1: ద హ్యూమన్ వాల్యూ ఇస్ లాస్ట్ హిడెన్ ఇన్
0: విశ్వ శాంతికి ఇది విప్లవంబు
1: అండ్ దిస్ ఇస్ ద కాజ్ ఫర్ ద రెవల్యూషన్ ఇన్ దిస్ వరల్డ్
0: ఈ యొక్క విప్లవానికి ఏది కారణము
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ రెవల్యూషన్
0: నీ యొక్క జీవితమే
1: యువర్ లైఫ్ ఇస్ ద రెస్పాన్స్
0: నీ జీవితం మంచిదిగా ఉంటుంటే ప్రపంచమంతా మంచిదిగా ఉంటుంది
1: ఇఫ్ యువర్ లైఫ్ ఇస్ గుడ్ ద హోల్ వరల్డ్ ఇస్ గుడ్
0: కనుక నీవు మంచివాడుక
1: సో యు బి గుడ్ టు స్టార్ట్ విత్
0: నీ పలుకులు మంచివిగా మాట్లాడు
1: లెట్ యు స్పీక్ నైస్లీ
0: నీ నడతలు మంచివిగా ఉండని
1: లెట్ యువర్ బిహేవియర్ బి గుడ్
0: నీ జీవితం మంచిదిగా మారుతుంది
1: దెన్ యువర్ లైఫ్ విల్ బి గుడ్
0: కనుక మన జీవితం మంచిదిగా మారి ఆ మంచిని అందుకే అంది అందించేటువంటి యొక్క మార్గమును మనం కనిపెట్టాలి
1: దేర్ఫోర్ వి షుడ్ ఫైండ్ ఎ పాత్ యాస్ టు షేర్ ఆల్ ద గుడ్నెస్ ఆఫ్ అవర్ లైఫ్ విత్ ది అదర్స్
0: కనుక మనమంతా కూడా ప్రేమ చేతనే పాడాలి
1: సో వి షుడ్ సింగ్ విత్ ఆల్ లవ్
0: ప్రేమ చేతనే మాట్లాడాలి
1: వి షుడ్ స్పీక్ విత్ లవ్
0: దీనిని గోపికలు చెప్పారు అన్నాడు
1: దిస్ వాట్ గోపిక సెడ్ దెన్
0: ప్రేమ రహిత మరుభూములలో
1: In this barren land without love,
0: ప్రేమాంకురములు పెంపొంద
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు జర్మినేట్
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ది ఎమోషన్స్ ఆఫ్ లవ్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే
1: విత్ రెయిన్ ఆఫ్ లవ్ With the river of love flowing continuously, O Krishna, sing for us.
0: నీ గానమంతా కూడాను మధురంతో కూడినటువంటిది.
1: Your music is so melodious.
0: నీ హృదయమంతా కూడాను ప్రేమతో కూడినటువంటిది.
1: Your heart is full of love.
0: ప్రేమ నుంచి ఆవిర్భవించినటువంటి ప్రతిబింబమే గానము.
1: And therefore, music is the reflection of love.
0: కనుకనే అన్ని కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్
1: ఎవ్రీథింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్
0: కనుక మన జీవితమును రియాక్షన్ గా మనం తీసుకోవాలి
1: సో వీ షుడ్ థింక్ దిస్ లైఫ్ యాజ్ రియాక్షన్
0: కానీ హృదయాన్ని రియాలిటీగా మనం తీసుకోవాలి
1: బట్ ద హార్ట్ స్టాండ్స్ ఫర్ ద రియాలిటీ
0: ఆ రియాలిటీ ఉండినప్పుడే రిఫ్లెక్షన్ రియాక్షన్ మంచివిగా వస్తుంటాయి
1: వెన్ వన్స్ దేర్ ఇస్ రియాలిటీ దే కమ్ బ్యాక్ టు యు యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్
0: కనుక మన హృదయాన్ని ఈనాడు ప్రేమతో నింపుకోవాలి
1: సో టుడే వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్
0: లవ్ ఎట్టి ప్రేమ ప్రేమ ఒక్కటే
1: లవ్ ఇస్ వన్
0: అనేక ప్రేమలున్నాయి లోకంలో
1: వి ఫైండ్ వేరీడ్ నేచర్ ఆఫ్ లవ్
0: కానీ ఈ ప్రేమలు ప్రేమలు కాదు
1: దట్స్ నాట్ ట్రూ లవ్
0: ఈ లౌకికమైన ప్రేమలు
1: ఇస్ వరల్డ్లీ లవ్
0: భౌతికమైన ప్రేమలు
1: ఫిజికల్ లవ్
0: కేవలం ప్రాప్తమైనటువంటి ప్రేమలు
1: ఇట్ ఇస్ జస్ట్
0: ఆధ్యాత్మిక ప్రేమ ఒక్కటే
1: బట్ ద స్పిరిచువల్ లవ్ ఇస్ వన్
0: అది ఏ నిజమైనటువంటి ఒక హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి ప్రేమ
1: దట్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్
0: అట్టి ప్రేమను మనం పెంచుకోవాలి ఇదంతా నెగటివ్స్
1: ఆల్ ద రిమైనింగ్ ఆర్ నెగటివ్
0: ప్రేమ నుంచి వచ్చేటంత పాజిటివ్స్
1: దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్ ఇస్ పాజిటివ్
0: నువ్వు పూజలు చేస్తున్నావు
1: యు వర్షిప్
0: జపం చేస్తున్నావు
1: యు డు జప
0: ధ్యానం చేస్తున్నావు
1: యు మెడిటేట్
0: ఇవన్నీ కూడా నెగటివ్స్ ఏ
1: దే ఆర్ ఆల్ నెగటివ్స్
0: నువ్వు చేస్తున్నావు కానీ జపం తిప్పుతుండాది చెయ్యి
1: యు గో ఆన్ మూవింగ్ ది టాలిస్మన్
0: కానీ చెయ్యి జపమా తిప్పుతుండాలి కానీ మనసు మార్కెట్ కు పోతుండాలి
1: దో ది బీడ్స్ ఆర్ మూవింగ్ ద మైండ్ గోస్ టు ద మార్కెట్
0: కానీ ఏమి ప్రయోజనం
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దట్
0: అది కాదు ఈ జపంలోనే మనసు నిలిచిపోవాలి
1: దేర్ ఇన్ ద జప రిపిటీషన్ ఆఫ్ ద లార్డ్ యువర్ మైండ్
0: మనసును అరికట్టుకోవటమే నిజమైనటువంటి యొక్క ప్రార్థన
1: ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద మైండ్ విత్ గాడ్స్ నేమ్ ఇస్ రియల్
0: మనసును విచ్చలవిడిగా విడిచిపెట్టడం కాదు ప్రార్థన
1: ప్రేయర్ డస్ మీన్ నాట్ అలౌయింగ్ యువర్ మైండ్ వేవర్
0: మన ఏమ మనుష్యానం కారణం బంధమోచయో
1: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్
0: మనం త్రిప్పవలసింది దైవం వైపును తిప్పాలి
1: వీ హావ్ టు డైవర్ట్ అవర్ మైండ్ టువర్డ్స్ గాడ్
0: ఇది లాక్
1: దిస్ ఇస్ ద లాక్
0: ఇది కీ
1: దిస్ ఇస్ ద కీ
0: పుట్ ఎ కీ ఇన్ ద లాక్
1: పుట్ ద కీ ఇన్ ద లాక్
0: కాని టర్న్ లెఫ్ట్ సైడ్
1: టర్న్ లెఫ్ట్ సైడ్
0: ఓపెన్
1: ఇట్ ఓపెన్
0: టర్న్ రైట్ సైడ్ రైట్ సైడ్
1: రైట్ లాక్ ఇట్ గెట్స్
0: సేమ్ లాక్ సేమ్ కీ టర్నింగ్ డిఫరెన్స్
1: సేమ్ లాక్ సేమ్ కీ దిస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్
0: నీ హృదయమే లాక్
1: హ్యూమన్ హార్ట్ ఇస్ లాక్
0: నీ మైండ్ ఏ కీ
1: మైండ్ ఇస్ ద కీ
0: దైవం వైపున తిప్పు మోక్షము
1: టర్న్ టువర్డ్స్ గాడ్ సైడ్ లిబరేషన్
0: లోకం వైపున తిప్పు బంధన
1: ఇఫ్ యు టర్న్ టువర్డ్స్ ద వరల్డ్ ఇట్ ఇస్ బాండేజ్
0: కనుకనే మనము ఎప్పుడు చూసినా కానీ మన మనసును ప్రపంచం వైపునే తిప్పుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ మైండ్ ఇస్ టువర్డ్స్ ద వరల్డ్.
0: ఆధ్యాత్మిక వైపున మనం పోవటం లేదు.
1: వి ఆర్ నాట్ డైరెక్ట్ అవర్ మైండ్ టువర్డ్స్
0: లౌకికము లౌకికము లౌకికము.
1: జస్ట్ ద వరల్డ్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ ప్రాకృతమైనటువంటి ఒక జీవితానికి మనం ప్రయత్నం చేస్తున్నాము.
1: వి హావ్ బీన్ స్ట్రగ్లింగ్ ఫర్ దిస్ ఫిజికల్ వరల్డ్ ఎఫీమరల్.
0: ఈ యొక్క ఫిజికల్ వరల్డ్ ఎప్పుడు ఉంటుంటది.
1: దిస్ ఫిజికల్ వరల్డ్ ఇస్ దేర్ నో డౌట్.
0: దీంట్లో మనం అనుభవించేదంతా కూడాను కేవలం అశాశ్వతమైనటువంటిది.
1: ఆల్ దట్ వి ఎక్స్‌పీరియన్స్ ఇన్ దిస్ మండేన్ వరల్డ్ ఇస్
0: టెంపరరీ. ఒక్కటి మాత్రమే సత్యం.
1: బట్ వన్ థింగ్ ఇస్ ట్రూత్.
0: అది ఆత్మతత్వము.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్.
0: అది మర్జీ.
1: ఇట్ ఇస్ మర్జ్.
0: ఇది మ్యారేజ్.
1: ది వరల్డ్లీ థింగ్ ఇస్ మ్యారేజ్.
0: కానీ మ్యారేజ్ కూడా కాదు ఇది.
1: ఇట్స్ నాట్ ఈవెన్ మ్యారేజ్ ఐదర్.
0: ఇది మిరాజ్.
1: ఇట్స్ నాట్ మ్యారేజ్, ఇట్స్ ఓన్లీ మిరాజ్.
0: ఈ మిరాజ్ కనిపిస్తుండదే కానీ
1: యు సీ ది మిరాజ్.
0: కానీ హృదయానికి హృదయం చేరటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో కనెక్షన్ హార్ట్ టు
0: మ్యారేజ్ అని అనుకుంటున్నారు, ఆనందిస్తున్నారు.
1: యు ఆర్ హ్యాపీ అబౌట్ ద మ్యారేజ్.
0: వైఫ్ ఎస్ బోల్తే హస్బెండ్ నో అంటాడు.
1: ది వైఫ్ సేస్ ఎస్, హస్బెండ్ సేస్ నో.
0: హస్బెండ్ ఎస్ అంటే వైఫ్ నో అంటాడు.
1: హస్బెండ్ సేస్ ఎస్, వైఫ్ సేస్ నో.
0: ఎట్లాంటి మ్యారేజ్? ఒక తత్వంగా ఉంటుండదే.
1: వేర్ ఇస్ ద మ్యారేజ్? ఇస్ దేర్
0: ఏకత్వం?
1: Unity.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. అది నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ట్రూత్ ఈజ్ వన్ విచ్ హెస్ బీన్ రిఫర్డ్ టు ఇన్ సెవెరల్ వేస్.
0: కనుక ఈనాడు తెల్లవారి మొదలు లేచినంత వరకు కూడాను,
1: ఫ్రమ్ డాన్ టు డస్క్,
0: మన జీవితం అంతా కూడా ఈ విధంగానే గడిచిపోతుంది.
1: లైఫ్ ఈజ్ స్పెంట్ దిస్ వే.
0: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దారి పొట్టకై.

0: మోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితురో ప్రీతిగా యోచన చేయు మానవా.
1: O man, inquire clearly. From dawn to dusk, the moment you get up from the bed until you retire, you spend all the time to carry your living, having acquired all the education, forgetting the God. What kind of happiness you derived out of this?
0: Janadu potta nimpukoni.
1: Only to fill this little
0: stomach. Chikula nunduchu.
1: Face problems.
0: Koti vidyalan punika meeranechi.
1: We acquire all the forms of knowledge.
0: పరిపూర్ణ సుఖమును పొందలేక
1: ఈ
0: మానవ జాతి లోకమున మ్రగ్గగనేటికి
1: హ్యూమన్ సొసైటీ స్ట్రగ్లింగ్ సఫరింగ్
0: శ్రీ పరాత్పరు జ్ఞానము చేయు భక్తులకు దారిని చూపకయున్నే మానవా.
1: Oh man, if you repeat, chant his name, he will certainly show the way in this
0: world. Janada pottanimpu kosam kosani enni avasthalo padutunnamu.
1: Just to eke out your
0: living. Enni vyaparamlo chestunnamu.
1: You do business.
0: Enta dhanamunu aarjistunnamu.
1: You earn money.
0: Inka dhanamu dhanamu dhanamu dhanamu.
1: You want to amass money more and more.
0: Ee dhanamunu manam emaina teesukoni pothama?
1: Would you take this money with you at the
0: manam undenta varaku kudunu enough. మనకు జీవితానికి అవసరమైనంత వరకు కావాలి.
1: Yes, you need money to the extent it is necessary.
0: Money comes and goes. But morality comes and grows. దీన్ని మాత్రం మొట్టమొదట మనం సంపాదించుకోవాలి.
1: This we should accomplish.
0: ఈనాడు లోకంలో ఎక్కడ పోయినప్పటికీ ధనము ధనము ధనము.
1: Today in the world everywhere is only money that
0: governs. ఈనాటి మానవుడు ఈనాటి విద్యార్థులు కూడాను ధనము బలమి కలిమి మూడింటిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Man today wants to acquire these three things, dhana, the money, the kalimi, the wealth, chelimi, the friendship.
0: Kalimi, balimi, manam. చేస్తున్నాడు కానీ గుణమును పెంచుకోవటం
1: లేదు. ఆ
0: గుణమే లేకపోతే ఎంత బలముండి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ వర్చ్యూ వాట్ ఫార్ ఇస్ ది బల ఆర్ ద స్ట్రెంగ్త్?
0: ఆ గుణమే లేకపోతే ఎంత ధనముండి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఫార్ ఇస్ ద మనీ?
0: ఈ ధనమే లేకపోతే గుణమే లేకపోతే ఎంత చెలిమి ఉంటుంది ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఇస్ ది ఫ్రెండ్షిప్ యు మే
0: హావ్? చెలిమి బలిమి కలిమి ఇవన్నీ వ్యర్థమైనటువంటివి.
1: దేర్ఫోర్ ద చెలిమి ది ఫ్రెండ్షిప్ ది బలిమి ది స్ట్రెంగ్త్ కలిమి ది property, they are useless. ఒక్క
0: గుణమే మనకు శాశ్వతమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద వర్చ్యూ దట్ ఇస్ పర్మనెంట్.
0: అట్టి గుణాన్ని మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ దట్
0: గుణమున్నటువంటి వాడే మానవుడు.
1: ద మ్యాన్ హస్ గాట్ వర్చ్యూ.
0: గుణము లేనటువంటి వాడు మానవుడే కాదు.
1: వితౌట్ వర్చ్యూ హి ఇస్ నో
0: హ్యూమన్. ఒక పశువులకైనా కొన్ని గుణములు ఉంటాయి.
1: అనిమల్ హస్ గాట్ అనిమల్ క్వాలిటీ.
0: దానికైనా కొన్ని లిమిట్స్ అంతా ఉంటాయి.
1: అనిమల్ క్వాలిటీస్ అండర్
0: దానికైనా కొన్ని సీజన్ రీజన్ అంతా ఉంటాయి.
1: అనిమల్ హస్ గాట్ రీజన్ ఇన్
0: కానీ ఈనాటి మానవునికి నో సీజన్ నో రీజన్.
1: మ్యాన్ టుడే హస్ నో రీజన్ హస్ నో season.
0: కనుక ఇలాంటి మానవత్వం ఈనాడు అభివృద్ధి అవుతుండాలంటే ప్రయోజనం ఏమి?
1: దట్ సార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ వి ఫైండ్ టుడే.
0: కేరళ ప్రజలు ఈ పవిత్రమైనటువంటి ప్రాచీన సంస్కృతిని బలపరుచుకోవాలి.
1: The people of Kerala should strengthen the ancient culture.
0: వారిలో ఆ ప్రాచీన సీడ్స్ అంతా ఉంటున్నాయి.
1: దే హావ్ గాట్ ఆల్ ది ఏన్షియంట్ కల్చర్ హిడెన్.
0: కనుకనే అట్టి పవిత్రమైన భావం ఉండినటువంటి ఒక దేశంలో ఎంతైనా మనం పోషించవచ్చు.
1: ది సీక్రెట్ థాట్స్ కెన్ బి ఇంప్రూవ్డ్ అపాన్ డే బై డే.
0: బలి చక్రవర్తి అలాంటిని పోషించినటువంటి చక్రవర్తి.
1: ఎంపరర్ బలి హస్ టేకెన్ కేర్ ఆఫ్ దిస్
0: మహాబలి. అతను మహాబలి.
1: మహాబలి వెరీ స్ట్రాంగ్.
0: మహా అనగా ఏమిటి? విలువైనటువంటిది.
1: మహా మీన్స్ మైటీ వాల్యుబుల్.
0: అన్ని గుణములు ఎందుకు కూడాను మహాబలుడే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆల్ నోబుల్.
0: అట్టి మహాబలి పుట్టినటువంటి యొక్క ఈ కేరళ దేశము
1: the Kerala being the birthplace of
0: సామాన్యమైనటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ఆర్డినరీ.
0: ఏదో ప్రాపంచికంగా మ్యాప్ లో చూచి ఇది కేరళ రాజ్యం అనుకుంటున్నాం.
1: వి జస్ట్ లొకేటెడ్ ఇన్ ద మ్యాప్. దట్స్ ఆల్.
0: కాదు కాదు, అది భగవంతుని యొక్క సెంటర్.
1: కేరళ ఇస్ ద సెంటర్ ఆఫ్ గాడ్.
0: ఇది కేవలము ఒక విధిపోయినటువంటి ఒక ఆనందమయమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ బ్లిస్.
0: బలి చక్రవర్తి పుట్టినది అక్కడ.
1: ప్లేస్ ఆఫ్ బలి.
0: వామనుడు పుట్టినది
1: అక్కడ. ప్లేస్ ఆఫ్ వామన.
0: విశ్వామిత్రుడు యాగము చావించినది కూడా అక్కడే.
1: ఇట్ వాజ్ ద ప్లేస్ వేర్ విశ్వామిత్ర కండక్టెడ్ ది సీక్రెట్ రిచువల్.
0: మహాపవిత్రమైనటువంటి గాయత్రి మంత్రాన్ని బోధించినటువంటిది కూడాను అక్కడే.
1: ద సీక్రెట్ టీచింగ్ ఆఫ్ గాయత్రి వాజ్ గివెన్ దేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ.
0: భూర్భువస్వః అన్నాడు.
1: హి సెడ్ భూర్భువస్వః
0: భూర్భువస్వః
1: భూర్భువస్వః.
0: ఈ ప్రపంచంలో అంతా చేరి ఈ మూడే ఉండేది.
1: దీస్ త్రీ వి ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే ప్రపంచంలో ఈ మూడింటికి మించినటువంటిది మరొకటి లేదు.
1: నథింగ్ బియాండ్ దీస్ త్రీ ట్రినిటీ ఇన్ దిస్
0: వరల్డ్. మెటీరియలైజేషన్
1: ద భూ మెటీరియలైజేషన్
0: భూవః వైబ్రేషన్
1: భూవః వైబ్రేషన్
0: సువః రేడియేషన్
1: సువః రేడియేషన్.
0: ఈ యొక్క మెటీరియలైజేషన్
1: మెటీరియలైజేషన్
0: వైబ్రేషన్
1: వైబ్రేషన్
0: రేడియేషన్. రేడియేషన్ ఏ దైవత్వము.
1: రేడియేషన్ ఇస్ డివినిటీ.
0: వైబ్రేషన్ ఏ జీవత్వము.
1: వైబ్రేషన్ ఇస్ ద లైఫ్.
0: మెటీరియలైజేషన్ ఏ దేహతత్వం.
1: మెటీరియలైజేషన్ ఇస్ ద బాడీ.
0: కనుక ఈ మూడు నియందే ఉంటున్నవి.
1: ఆల్ ద త్రీ ద బాడీ ద లైఫ్.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్.
1: You are not one.
0: But three.
1: But three.
0: The one you think you are physical body.
1: The one you think you are is the physical body.
0: The one
1: body.
0: Others think you are mental body.
1: The one others think you are is psychological
0: mental.
1: The one mental.
0: You really are, that is adhyatmikam.
1: The one you really are is spiritual.
0: Aa satyanni gurtinchali.
1: Know this truth.
0: అప్పుడే నీవు మానవుడిగా ఉంటావు.
1: దెన్ యూ కెన్ బి ట్రూ హ్యూమన్.
0: ఈ దేహాన్ని మాత్రం మనం ఏమాత్రము ఆశించకూడదు.
1: అండ్ డోంట్ థింక్ టూ మచ్.
0: ఉన్నంత వరకు దీన్ని కాపాడుకోవాలి.
1: యూ హావ్ టు ప్రొటెక్ట్ ఇట్ టు ది ఎక్స్టెండ్ యువర్
0: కర్మ మార్గములకు దేహమే మార్గము.
1: ఇన్ ఫ్యాక్ట్ యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఉపాసనకు మైండ్ ఏ ఆధారము.
1: అండ్ ద మైండ్ ఇస్ ద బేసిస్ ఫర్ వర్షిప్.
0: ఇంకా లయమునకు ఈ యొక్క హృదయమే ఆధారం.
1: అండ్ ఫర్ మర్జర్ ద హార్ట్ విల్ హెల్ప్ యూ అట్ ద ఎండ్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమును మనం పరచుకోవాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ద యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
0: త్రిగుణం త్రిదళ ఆకారం త్రినేత్రించి త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం.
1: The unity of these three must be offered as the only single one with one pointedness to God.
0: కనుక భగవంతుడికి ఏమిది అర్పితం చేయాలా? దేహాన్ని కూడా అర్పితం చేయాలి.
1: What is to be offered to God?
0: ఇదే పత్రము. ఇదే పత్రము.
1: This is the leaf.
0: మన మనసే పుష్పము.
1: The mind is the flower.
0: ఆనందమే తోయము.
1: The bliss is water.
0: మన యొక్క బుద్ధియే ఫలము.
1: The intellect is the result.
0: కనుకనే పత్రం పుష్పం ఫలం తోయం సమర్పయామి అంటారు.
1: Therefore we say that we offer the leaf, the flower, the water and the fruit.
0: ఈ అనిత్యమైనటువంటి దేహతత్వాన్ని మనం ప్రధానంగా తీసుకోకుండా ఆత్మతత్వంగా మనం భావించుకోవాలి.
1: We should not consider the fleeting momentary body as permanent. We should go by that supreme principle of self.
0: కనుక ఈ బాడీ తత్వాన్ని కూడా నువ్వు భగవంతుని అర్పణ చేయాలి.
1: ఈవెన్ దిస్ బాడీ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: ఏని ఎందు? భగవంతుని యొక్క కర్మల ఎందు.
1: ద బాడీ షుడ్ సర్వ్ ది హ్యూమానిటీ ద డివైన్.
0: కర్మోపాసన జ్ఞానమునకు మూడింటికి మానవత్వమే ముఖ్యాధారం.
1: దేర్ఫోర్ ఫర్ ద యాక్షన్ ద వర్షిప్ అండ్ విజ్డమ్ ది హ్యూమన్ లైఫ్ ఇస్
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎక్కడో మనం దేవాలయమునకు పోయి దేవుణ్ణి పూజించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో టు దట్ ఫార్ టు ద టెంపుల్.
0: దేహో దేవాలయ ప్రభుతో జీవో దేవ సనాతన.
1: ద బాడీ ఇస్ ద వెరీ టెంపుల్ అండ్ ద ఇండ్వెల్లర్ ఇస్ గాడ్.
0: భగవంతుని యొక్క గుడి ఎక్కడ?
1: వేర్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్?
0: గుడిసెలో లేదు.
1: ఇట్స్ నాట్ ఇన్
0: భవనంలో లేదు.
1: నాట్ ఇన్ మ్యాన్షన్.
0: గుండెలో ఉన్నది.
1: ఇట్ ఈస్ ఇన్ ది హ్యూమన్ హార్ట్.
0: ఆ గుండెనే నిజమైన భగవంతుని యొక్క స్థానము.
1: ద హ్యూమన్ హార్ట్ ఈస్ ది ఆల్టార్ ఆఫ్ గాడ్.
0: ఆ యొక్క భవనాన్ని మనం భద్రం చేసుకోవాలి.
1: వి హావ్ టు సేఫ్ గార్డ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ ద డివైన్.
0: కనుకనే వేదమునందు ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని.
1: దేర్ఫోర్ వేద సేస్ ద ట్రూత్ ఈస్ వన్ నాట్ టు రిఫర్ డిస్క్రైబ్.
0: ఆ హృదయమే సత్యమైనటువంటిది.
1: ద హార్ట్ ఈస్ ట్రూత్.
0: ఆ హృదయంలో ఉన్నటువంటి ప్రేమనే స్థిరమైనటువంటిది.
1: ద లవ్ ఇస్ ఇన్ ద హార్ట్ ఇస్ స్టేబుల్.
0: అందులో ఆవిర్భవించేటువంటి యొక్క దివ్యమైనటువంటి భావమే లోక కళ్యాణమునకు ఉపయోగించే ధర్మము.
1: ద డివైన్ థాట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ద సీట్ ఆఫ్ లవ్ వుడ్ స్పీక్ ఆఫ్ ది రైట్.
0: మూడింటి కూడా మానవుని యొక్క హృదయమే ముఖ్యము.
1: ఫర్ ఆల్ దీస్ త్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా మనము దైవాన్ని ఆరాధించాలనుకుంటే ఎక్కడో మనం పోనక్కర్లేదు.
1: ఇఫ్ యూ వాంట్ టు వర్షిప్
0: ఎక్కడ నాట్ దైవము.
1: He is not anywhere particularly.
0: వీరందరూ దైవ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ఎసెన్షియల్లీ డివైన్.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: గాడ్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్ థౌజండ్స్ ఆఫ్ ఫీట్ థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ఇయర్స్ అండ్ ఐస్.
0: కనుక మీరందరూ దైవ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది పర్సానిఫికేషన్.
0: కనుక మీరు భావించండి.
1: కన్సిడర్
0: ఐఎమ్ నాట్ మ్యాన్ ఐఎమ్ గాడ్ ఐఎమ్ గాడ్ ఐఎమ్ గాడ్ ఆ విధంగా భావించండి.
1: Have always a strong conviction that I am God.
0: Become God.
1: Then you become God.
0: Brahmavit brahmaiva bhavati. Neevu deenini chintisthavo aa swaroopanni nee pondutavu.
1: As you think so you become.
0: నేను మానవుడు మానవుడు మానవుడు అని చింతిస్తే నీవు మానవుడిగానే రూపొందుతావు.
1: If you think constantly that you are human, you remain a human.
0: కనుక నీవు మానవుడు కాదు.
1: You are not human.
0: ఆ కారణం మానవుడే కాని
1: you are human in
0: ఆచార దైవ స్వరూపుడవు.
1: You are human in form, but basically
0: ఆత్మ నీలో ఉంటున్నది.
1: That Atma self is in you.
0: ఆత్మను మనం సిద్ధంగా పెట్టుకోవాలి.
1: Therefore we should prepare.
0: ఆత్మను పవిత్రంగా తీసుకోవాలి.
1: Make it a
0: ఆత్మను పరిశుద్ధంగా పెట్టుకోవాలి.
1: And keep it pure.
0: క్లీన్ గా ఉండాలి.
1: And then be free.
0: అది నిజమైనటువంటి తత్వం.
1: That is the true nature.
0: కనుక హృదయాన్ని పవిత్రం గావించుకునే నిమిత్తమై
1: to make our heart sacred.
0: అనేక పర్వదినములను మనం ఆచరిస్తుంటున్నాం.
1: We perform and observe.
0: ఈ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము
1: the aim of a festival
0: మానసికమైనటువంటి ప్యూరిటీని
1: is the transformation.
0: ఎక్కడ ప్యూరిటీ ఉందో అక్కడనే యూనిటీ వస్తుంది.
1: Where there is purity, there is unity.
0: ఎక్కడ యూనిటీ వస్తుందో అక్కడనే డివినిటీ అవుతుంది.
1: Where there is unity, there is divinity.
0: ఆ డివినిటీకి ప్యూరిటీనే చాలా ముఖ్యం.
1: For the divinity, purity is important.
0: కాబట్టి యూనిటీకి మన యొక్క ప్రేమతత్వం ఏకత్వమే ముఖ్యము.
1: For unity, the oneness, togetherness is important.
0: కనుక మనం అన్నింటి యందు కూడాను మన హృదయమే సరైనటువంటి లక్ష్యము.
1: So human heart is the center of all activity.
0: కనుక ప్రేమతత్వము చేత
1: through the principle of love
0: ప్రేమ భావము చేత
1: the feeling of love
0: ప్రేమ కర్మల చేత
1: through loving
0: నిత్య జీవితాన్ని మనం ఆచరిస్తూ పోవాలి.
1: We should carry on our life sojourn.
0: ప్రేమ ముదిత మనసే కహు

0: మానవులందున విశ్వశాంతికి దియే విప్లవంబు విశ్వశాంతికి విశ్వశాంతికి దియే విప్లవంబు.
1: Because of the ignorance, man has no fear of sin. He has no love for God. For that reason, human value and human quality is totally gone. This is the cause for the revolution which is robbing the peace in this world.
0: Vidyarthulara.
1: Students.
0: Vishwashantini chekurchu vidhamunerchi సంకుచిత భావముల నెల్ల సమయ చేసి ఐకమత్యము సహజీవనాధికములు సమత

0: కాని సరస విద్య.
1: ఎ స్కిల్ దట్ విల్ మేక్ యూ టు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ దిస్ వరల్డ్, ద కైండ్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ విల్ మేక్ యూ గివ్ అప్ ఆల్ ద నారో థాట్స్ అండ్ నారో మైండెడ్ ఫీలింగ్స్, ఎ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ డెవలప్స్ ది యూనిటీ, టాలరెన్స్, ఫర్బేరెన్స్ అండ్ ఈక్వాలిటీ ఈజ్ ద ఓన్లీ ట్రూ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ చరాచర ప్రపంచమంతైను ఎందు చూచినా అశాంతి, అలజడలు, భయము అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములతో కుమిలిపోతున్నది.
1: ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్ యు ఫైండ్ ద రెస్ట్లెస్నెస్, ఎజిటేషన్, కాన్ఫ్లిక్ట్, ఫైట్స్ ఎవ్రీవేర్, మిజరబుల్.
0: ఈనాడు అశాంతి, అక్రమము, అనాచారము, అసత్యము అనేటువంటి పలు విధములైనటువంటి యొక్క పిచాచములు, ప్రళయతాండము సల్పుతున్నటువంటి ఈ సమయమునందు దీనిని శాంతి భద్రతతో చల్లార్చి ఆదుకునేటువంటి యొక్క శక్తి ఒక విద్యార్థులకు మాత్రమే ఉన్నది.
1: టుడే వి ఫైండ్ ద డెమన్స్ ఆఫ్ రెస్ట్లెస్నెస్, అన్రైచియస్నెస్ అండ్ ఫాల్స్హుడ్, జస్ట్ ఆల్ దిస్ డెమన్స్ హావ్ బీన్ డాన్సింగ్ ఆల్ ఓవర్. There is no peace and security. The entire responsibility lies on the shoulders of the students to bring back that peace and security.
0: Samarthulaina vidyarthulara, ee naadu ekatma bhavamunu manam abhirudhi parchukunnappude ilanti bhinnathamainatunti yokka bedamulaku, dukkhamulaku, vicharamulaku, ashantiki కొంతవరకు మనము శాంతి భద్రతతో ఆదుకోవలసి వస్తుంది.
1: స్టూడెంట్స్ హు ఆర్ రియల్లీ కేపబుల్ ఆఫ్ దీస్ థింగ్స్ అండర్స్టాండ్ దెన్ వన్స్ వీ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఆర్ యూనిటీ, దెర్ విల్ బి నో స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్, మిజరీ ఆర్ ఎంగ్జైటీ ఆర్ వరీ. యూ కెన్ ఎస్టాబ్లిష్ పీస్ అండ్ సెక్యూరిటీ.
0: ఏకాత్మ సర్వభూతాత్మ, అందరి ఎందు ఉండినటువంటి యొక్క దైవత్వము, దివ్యత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే ఈనాటి విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: ద మెయిన్ డ్యూటీ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్ టు రికగ్నైజ్ అండ్ రియలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్.

0: experience that there is only one God present in everyone. The divine principle is one and the same.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి విద్యార్థులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరి స్వార్థ స్వప్రయోజనముల కొరై వారు ప్రాపులాడుతున్నారే కాని సమాజం యొక్క సుక్షేమానికి దృష్టి ఎందుంచుకుని సమాజ సేవకే పాల్గొనేటువంటి వారు ఎక్కడా కనిపించటం లేదు.
0: On the other hand, today, each one goes in his own way because of selfishness and self-interest. No one is caring for the progress and welfare of the society.
1: పాలలో నీరు కలిసిపోయినట్టుగా విద్యార్థులు ఈనాడు సమాజంలో ఏకమై అందరి యొక్క ఐకమత్యాన్ని తగినటువంటి యొక్క సహనంతో సానుభూతితో అభివృద్ధిపరచుకుని సమాజం యొక్క సుక్షేమాన్ని మనం అభివృద్ధిపరిచినప్పుడే దేశ శాంతి చేకూరుతుంది.
0: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద వాటర్ అండ్ ద మిల్క్ మిక్స్ అండ్ గో ఆర్ టుగెదర్ ఇన్సెపరబుల్ ద స్టూడెంట్స్ ఆల్సో మిక్స్ ఇన్ సొసైటీ in a spirit of unity, forbearance and tolerance and understanding and work.
1: Vidyarthulara,
0: students,
1: ee naadu meeru chusutunnatvanti oka pavurulu, ee naadu meeru anubhavinchutunnatvanti adhikarulu, ee naadu meeru aneka vidhamainatvanti uhalu pannukunnatvanti oka prajalu, puram vaaru kudanu okanoka samayamlo vaaru vidyarthule.
0: All those in position, the well-to-do people, all those personalities whom you imagine at one time were students like you.
1: Neti vidyarthule repati pavurulu.
0: Students of today are tomorrow's citizens.
1: Neti vidyarthule repati adhikarulu.
0: You are going to be men of authority.
1: Kanukoni ee lakshyamnu drushti enduchukoni ee kadipinchetvanti loshamulanu lopamulanu doshamulanu sariyaina margamlo danini teerchididdetvanti yokka baadhyata mee talapai untundi.
0: Therefore, you should always keep in view as your ultimate goal and aim, rectify the correct mistakes and the defects in society.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Vrikshamunaku veru e vidhamga aadharamo, deshamunaku vidyarthule verla vanti varu.
0: Just as roots are the basis, the foundation for the entire tree, students are the foundation for the entire country.
1: Yenadu chittam aneetvanti yokka vritti cheerinchi pothundo, అప్పుడే ఈ జీవితం అనేటువంటి ఒక వృక్షము నేల కూలుతుంది.
0: దట్ డే దట్ రూట్స్ ఆర్ టోటలీ గాన్ ద ట్రీ ఆఫ్ లైఫ్ ఫాల్స్ ఆటోమేటికలీ.
1: కనుక చిత్తవృత్తులను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టి జీవితమును సుక్షేమమైనటువంటి మార్గంలో తీర్చిదిద్ది సమాజం యొక్క ఆనందాన్ని మనం ఆశించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ అవర్ సెన్సెస్ విత్ టోటల్ కంట్రోల్ and tread along the right path and share the bliss and the joy with others in society.
1: Kani nenu na kutumbamu aneetundi sankuchitamainatundi okka bhavamulu vidyarthulendu ye maatram kudanu praveshimpa cheyakoodadu.
0: But the students should never entertain the feelings like I, mine and thine.
1: Nee sukhamu nee kutumbam paina aadharapadi untundi.
0: Your happiness depends on your family.
1: నీ కుటుంబము సమాజం పైన ఆధారపడి ఉంటుంది.
0: The happiness of the family depends on society.
1: నీ సమాజము దేశం పైన ఆధారపడి ఉంటుంది.
0: The society in turn depends on the country.
1: కనుకనే దేశం యొక్క సౌభాగ్యము సమాజం యొక్క సౌభాగ్యము కుటుంబం యొక్క సౌభాగ్యము వ్యక్తి యొక్క సౌభాగ్యం పైన సౌశీల్యం పైన సౌజన్యం పైన ప్రవర్తించి దానిపైన ఆధారపడి ఉంటుంది.
0: Ultimately the country depends on the society and the family. Basically it is the individual who has got to be the noble, the one of character, who is responsible.
1: దేశం యొక్క సౌభాగ్యమంతా కూడాను
0: the prosperity of this
1: country, సౌజన్యము సౌశీల్యమును ఆధారపు చేసుకుని ఉంటున్నది.
0: They all depend on your character.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: వివిధ దేశం నుంచి వచ్చి చేరవచ్చు ఇక్కడ.
0: You find many people from different countries.
1: వివిధ ప్రాంతముల నుండి కూడాను వచ్చి చేరవచ్చు ఇక్కడ.
0: They may be here from different parts of the world.
1: కాని అందరి హృదయమునందు కూడాను ఉన్నటువంటి ఒక దివ్యత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: We have to recognize the basic fact and the truth that the same God is present in all.
1: మతములన్నీ వేరు మార్గంబు ఒక్కటే

0: వస్తు ఒకటే.
1: రిలిజియన్స్ ఆర్ మెనీ బట్ ద పాత్ ఈజ్ వన్, ద క్లాత్ ఈజ్ డిఫరెంట్ బట్ ద యార్న్ అండ్ ద థ్రెడ్ ఈజ్ వన్.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే.
1: జ్యూవెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్, ద కలర్ ఆఫ్ ద కౌస్ ఆర్ మెనీ బట్ ద మిల్క్ ఈజ్ వన్.
0: జీవజాతులు వేరు జీవజాతులు వేరు జీవుండు ఒక్కడే.
1: దర్ మెనీ మెనీ లివింగ్ క్రీచర్స్ బట్ యెట్ ద ఇన్ డ్వెల్లర్ ఈజ్ సేమ్.
0: పూల జాతులు వేరు పూజలు ఒకటే.
1: Flowers are of different varieties, but the worship is one.
0: Darshanambulu veru daivambu okkade.
1: One may have one's own idea. The ideology is not different. The experience is one.

0: Rasutuda.
1: O valiant son of Bharat, listen to this.
0: Divyamaina tundi, ee bhavitra Bharat desamanandu, anadi kalam nundi kudanu, ekatvanne prabodhistu, divyatvanne pracharam salputu, anandani chekuchutu vachutunnadi.
1: In this ancient sacred Bharat, since olden days, it is the principle of unity and oneness in the divinity that has been propagated and taught and shared with everybody.
0: Bharatiya yokka upanishattudu divyamainatuvanti yokka ekatvanni prabodhistu anekatvamulo undinatuvanti ekatvame manavudu gurtinchavalsinatuvanti pradhana lakshyam ani kudanu prabodhistu vachindi.
1: It is the teaching of the Upanishads that the divinity is one and the same and wants us to observe the unity and diversity.
0: Kani ఈనాటి విద్యా విధానం నందు కాని లేక సమాజం యొక్క భ్రమల వల్ల కాని మానవుని యొక్క స్వార్థం వల్ల కాని జీవుని యొక్క స్వప్రయోజనం వల్ల కాని ఈ ఏకత్వం అనేటువంటిది భిన్నమైపోయింది.
1: హౌఎవర్ బికాస్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద సోషల్ నార్మ్స్ అండ్ ద సోషల్ చేంజ్ బికాస్ ఆఫ్ ద సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ
0: ఏకత్వంలో ఏకత్వాన్ని చూడవలసినటువంటి ఈనాటి విద్యావంతులు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించి అశాంతిని గురి చేస్తున్నారు ఈ యొక్క విద్యా విధానం నందు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ డెమన్స్ట్రేట్ ఎక్స్పీరియన్స్ యూనిటీ అండ్ డైవర్సిటీ, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ద వన్ ఈస్ వ్యూడ్ యాజ్ మల్టిప్లిసిటీ మోస్ట్ అన్ఫార్చునేట్.
0: ప్రాచీన కాలమునందు పల్లెలే మహా చాలా పవిత్రమైనటువంటివిగా ఉండేటువంటి.
1: In ancient days, you know, the villages are highly sacred.
0: ఈ పల్లెలయందు ఐకమత్యము అమితంగా పెరిగేటువంటిది.
1: And there in villages you find unity more and more.
0: ఎవరి ఇంటిలో ఒక కళ్యాణం జరిగినప్పటికీ అందరూ ఏకంగా చేరి ఆ ఇంటి వారికి సహాయం చేసేటువంటి వారు.
1: In case you find auspicious celebration like a wedding, everybody would join and help them.
0: అందరూ ఒక్కటే.
1: All are one.
0: ఈనాడు వారింటిలో కళ్యాణమైతే రేపటి దినం మా ఇంటిలో కళ్యాణం.
1: Today you find the wedding over there, tomorrow you will celebrate.
0: నేను పరులకు ఉపకారం చేసినప్పుడే పరులు నాకు ఉపకారం చేయగలరు.
1: When I help others, I will be helped in turn later.
0: ఈ విధమైనటువంటి విశాల భావంతో ఆనాటి పల్లెలు పవిత్రంగా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: In those days villages progressed because of broad-mindedness.
0: ఆనాటి కుటుంబాలు కూడాను ఉమ్మడి కుటుంబంగా ఉండేటువంటి.
1: There were joint families in those times.
0: నలుగురు అన్నదమ్ములు ఉంటుంటే వారికి అందరికీ అనేక మంది పిల్లలైనప్పటికీ అందరూ ఒకే ఇంటి లోపల ఒక్క కుటుంబంగా జీవిస్తూ వచ్చేటువంటి వారు.
1: ద ఫోర్ బ్రదర్స్ దేర్ ఫ్యామిలీస్ దేర్ చిల్డ్రన్ దే ఆల్ లివ్ టుగెదర్ ఎ జాయింట్ ఫ్యామిలీ.
0: కాలము కదులుతూ యుగములు మారుతూ జగములు తిరుగుతూ బుర్రలు మారుతూ మతులు ప్రభించి ఈ భిన్నత్వం అనేటువంటిది అభివృద్ధి పరచుకుని ఈనాటి పల్లెలు ఎందుకూడను ఈ విధమైనటువంటి యొక్క భిన్నత్వాలు దినదినానికి పెరిగిపోతూ వస్తున్నది.
1: As the times have changed, the norms have changed, the trends have changed, as the brains and minds are perverted in the wrong direction, there is no joint family, everyone is divided.
0: ఇంటిలో నలుగురు ఉంటే నలుగురు కూడాను నాలుగు విధమైనటువంటి అభిప్రాయ భేదాలు.
1: When there are four members in a family, each one has his own idea.
0: దీనికి కర్మ ఏమి? దీనికి కారణం ఏమిటి?
1: What is the reason behind this?
0: స్వార్థమే దీనికి మూల కారణము.
1: ఇట్ ఇస్ ది సెల్ఫిష్నెస్ దట్స్ ద రూట్ కాజ్.
0: దురాశనే దీనికి మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ టూ మచ్ ఆఫ్ డిజైర్.
0: ఈనాడు ప్రపంచం లోపల అధికార వాంఛ ధన వాంఛ మితిమీరిపోయింది.
1: టుడే ఇన్ ది వరల్డ్ దేర్ ఆర్ టూ ఈవిల్స్ వన్ క్రేవ్స్ ఫర్ పవర్ అండ్ అదర్ మనీ.
0: ధనము వచ్చును పోవును.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: కానీ ఎంతకాలం నీ దగ్గర ఉండగలదు?
1: How long does it stay with
0: you? ఈ ధనముతో నీవు ఏమి చేయగలవు?
1: What is that you can do with this money?
0: నీకు అవసరమైన ధనము అత్యవసరమే.
1: It is necessary to the extent.
0: మితిమీరిన ధనముతో మతి చెడగొడుతుంటుంది.
1: Because of more money you turn mad.
0: ఇంకా అధికార వాంఛ చూస్తామంటే
1: the position
0: ప్రాణము పోయేంత వరకు అధికారం సీటు పైనే కూర్చోవాలి.
1: One wants to be in position till the last breath.
0: ఈ దుర్గుణములతో దురాచారములతో దుర్బుద్ధులతో కూడినటువంటి ఈ రాజకీయాలే పల్లెలను పాడు చేసి పెట్టాయి.
1: Only wicked-mindedness, the bad qualities and the politics have spoiled the villages.
0: Prema swarupulainatunti pallellara,
1: the embodiments
0: palla prajalara, meeru mee mee gramam lopala ee yokka rajakeeyalaki ye maatram kodano avakasam ivvakandi.
1: embodiments of love hailing from villages. Never entertain any
0: politics.
1: Don't hate anybody.
0: Advesta sarva bhutanam. Andarni preminchandi.
1: Love all.
0: Kani rajakiyalaku andulo pravesha pettite mana gramamu samajamga undadu samadulga maaripothayi.
1: When one there are politics, there cannot be samaja society, but there will be samadhi, the tomb over there.
0: Alanti paristhitiki inadu తీసుకుని వస్తున్నాం ప్రజలంతరం చేయండి.
1: దట్ ఈస్ ద ప్రెసెంట్ ప్లైట్ అండ్ పొజిషన్ టుడే.
0: ఒక్క ఇంటిలో ముగ్గురు ఏకంగా ఉంటుంటే ఎంత హాయిగా ఉంటారు.
1: ఇఫ్ ఆల్ ది త్రీ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ స్టాండ్ యునైటెడ్
0: అశాంతికి అవకాశం ఉండదు.
1: దెర్ బి నో స్కోప్ ఫర్ రెస్ట్లెస్నెస్.
0: బాధలు ఏమాత్రమో మనం బాధించవు.
1: దెర్ బి నో డిఫికల్టీస్ ఐదర్.
0: కానీ ఆ ముగ్గురు లోపల అభిప్రాయ భేదములు అభివృద్ధి అయినప్పుడు ఇంకా ఒకరికొకరికి ఏమాత్రం దానికంటే నరకమే మేలనిపిస్తుంది.
1: వెన్ దర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అమంగ్ ది త్రీ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, హెల్ ఈజ్ మచ్ బెటర్.
0: దేహో దేవాలయ ప్రభుత్వ జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి ఒక గృహమునందు
1: ఇన్ దిస్ బాడీ రెసిడెన్స్
0: ముగ్గురు నివసిస్తున్నారు.
1: త్రీ లివ్
0: మనస్సు వాక్కు కాయము ఈ మూడు హస్తము ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే మానవుడు సుఖశాంతిని పొందుతున్నాడు.
1: త్రీ లివ్. One is the body, the mind and action, all the three live in unity.
0: Inaati manamuniki manasu oka vaipuna maata marokati cheyatam inkokati.
1: But on the other hand, man today thinks one thing, says another,
0: ee mugguru mooda margamlo poyetappudiki ee gruhamlo inka shanti ee reethiga vastundi.
1: When all the three proceed in different directions,
0: shanti ledu kaanti ledu.
1: There is no shanti, peace, there is no kaanti, light.
0: Anta andhakarame, ajnaname.
1: Pitch darkness, ignorance.
0: ఈ విధమైనటువంటి పరిస్థితిలో మానవుడు దుఃఖమునకు గురికాక ఇంకేమి గతిపడతాడు.
1: వాట్ మోర్ యు ఎక్స్పెక్ట్ అదర్ దాన్ ది గ్రీఫ్ అండ్ మిజరీ.
0: కానీ మనుషులు చూడటానికి చాలా గంభీరంగా కనిపిస్తారు.
1: ఔట్ వర్డ్ దే అపియర్ టు బి డిగ్నిఫైడ్.
0: ఏ దుఃఖము లేనటువంటి వాడిగా కనిపిస్తాడు.
1: యాజ్ ఇఫ్ దే హావ్ నో ట్రేస్ ఆఫ్ యాంగ్జైటీ.
0: ఒక విధమైనటువంటి యొక్క అహంకారంతో ఉండినట్టుగా కనిపిస్తాడు.
1: దే అపియర్ టు బి ఈగోయిస్టిక్.
0: కానీ మేడి పండు చూడ మేనిమయ్యుండును పొట్ట విప్పి చూడ పురుగులుండు.
1: ఇట్ ద ఫారెస్ట్ ఫిగ్ దట్ లుక్స్ బ్రైట్ అండ్ షైనింగ్ అవుట్ సైడ్, ఇఫ్ యు ఓపెన్ ఫుల్ ఆఫ్
0: మనిషి కనిపిస్తుంటాడు మంచి షైనింగ్ గా.
1: ఇట్స్ హీ అపియర్ షైనింగ్.
0: లోపల చూస్తే ఎక్కడ చూసినా కూడాను దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతలు అనేటువంటి పురుగులు తప్ప మరొకరి అక్కడ ప్రవేశం లేదు.
1: బట్ ఇన్ సైడ్ బ్యాడ్ ఫీలింగ్స్ మెనోవరింగ్ మ్యానిపులేషన్ వర్స్ట్ ఆఫ్ ది జర్నీ.
0: దైవభావం అనేటువంటిది కూడా అందులో ప్రవేశించడానికి వీలు కాకుండా ఉంది.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ది డివైన్ థాట్ టు ఎంటర్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాటి పరిస్థితి యొక్క ప్రభావాన్ని చక్కగా గుర్తించి మీరు సరైనటువంటి మార్గంలో ప్రవేశించాలి మీ జీవితం.
1: Understand the present trend and the prevailing circumstances that has been sweeping the whole society.
0: ఏ కుల మత భేదములకు అవకాశం ఇవ్వకండి.
1: Never have any observances based on community.
0: మన చర్మం ఉంటుండాలి.
1: Here you have skin.
0: ఈ చర్మానికి ఏమి కులము?
1: What is the caste of this skin?
0: మన దేహంలో రక్తం ప్రసరిస్తుండాలి. ఆ రక్తానికి ఏమి కులము?
1: Blood circulates in our body. What is caste?
0: మన దేహంలో కండరములు ఉంటున్నాయి. దానికి ఏ కులము?
1: Muscles are present in the body. To which caste they belong to?
0: మన దేహంలో ఎముకలు ఉంటున్నాయి. దానికి ఏ కులము?
1: Bones of the body. To which caste they belong?
0: ఈ దేహంలో నక్షత్ర పర్యంతము సంచరిస్తుండాలి ఆత్మ. ఆత్మని ఏ కులము?
1: Atma that dwells from top to toe in the body.
0: నీటి దేకులము నిప్పు దేకులము.
1: What is the caste of the water and fire?
0: ఆకాశం దేకులము మన యొక్క హవ దేకులము.
1: What is the caste of this earth? What is the caste of that sky?
0: ఈ గగనమునకు కాని గాలికి కాని ఏ కులములు లేవు.
1: The sky or the wind has no caste.
0: ఈనాడు మనకే వచ్చి పడ్డ ఈ కులాలంతా కూడా.
1: Unfortunately, humanity is swept off by this community.
0: ఇది ఏ పెద్ద అజ్ఞానం.
1: This big ignorance.
0: ఇది ఏ పెద్ద మూర్ఖత్వము.
1: This is foolishness.
0: ఇది ఏ పెద్ద రాక్షసత్వం కూడా.
1: It is the demonic quality.
0: సమాజాన్ని రూపుమాపించి సమాజాన్ని దుఃఖంలో ముంచేటువంటి ఈ కుల మతములే చాలా గోలగా చేస్తున్నాయి.
1: ఇట్స్ ఓన్లీ వీఆర్ డివైడెడ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: అందరూ దైవం బిడ్డలే.
1: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: ఒక్క దైవంకు ఇంతమంది పిల్లలు.
1: వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ వన్ గాడ్.
0: కాబట్టి ఫాదర్ ఆఫ్ గాడ్
1: సో దేర్ ఫోర్ వీ షుడ్ బిలీవ్ ఇన్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్.
1: So two principles, fatherhood of God and
0: భగవంతుని బిడ్డలే.
1: All are children of God.
0: భగవంతునికి బిడ్డలు కాని వారు ఒక్కరూ లేరు ఇక్కడ.
1: నన్.
0: అందరూ భగవంతుని స్వరూపులే.
1: All belong to his family.
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: You are only spark of the divine, the sun of eternity.
0: Andaru nayamsame meeru.
1: You are just the sparks of the divine.
0: Ye panchabhootam amsam kaadu.
1: Not of the five elements.
0: Ye prakruti amsam kaadu.
1: Not of the nature.
0: Mamaivamsi, mamaivamsi, mamaivamsi. Nayamsame ani gattiga nokki cheptu vachindu Krishnudu.
1: Krishna told emphatically with all the stress that the all of
0: you
1: are sparks
0: of the divine. Vintunnamu.
1: We hear over years.
0: ప్రతి ఫంక్షన్ లోన ప్రవేశిస్తున్నాము.
1: We attend every function.
0: అన్ని కూడా రాసుకుంటున్నాము.
1: We also note down the point.
0: చాలా బాగా చెప్పాడు స్వామి అని అనుకుంటున్నాము.
1: We say Swami said nicely.
0: ఎంత మంది నడుచుకుంటున్నారు ఇక్కడ?
1: How many are following Swami?
0: ఎందుకు రావాలి ఇక్కడ?
1: Why should they come?
0: వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: What is the use?
0: ఒక్కటైనా నడుచుకోలేకుండా ఒక్కటైనా ఆచరణ లేకపోతే మీ జీవితమే వ్యర్థం.
1: If you cannot follow one, if you cannot follow at least one principle, life
0: is a waste. పశువులు మేలు.
1: Even animals are better than you.
0: మన ఎలిఫెంట్ ఉంటుందని సాయి గీత.
1: We have an elephant
0: sign. చెప్పినట్టు వింటుంది.
1: It will follow the command.
0: చేసినట్టు చేస్తుంది.
1: It acts accordingly.
0: కాదు దానికి ఎంత తెలివి.
1: But what intelligence.
0: మేము భక్తులమే, మేము భక్తులమే అని చెప్పుకుంటున్నాము.
1: But we declare that we are devotees.
0: ఇది చాలా అవమానకరమైనటువంటి పదము.
1: It is a matter of shame to call yourself a devotee.
0: ఏదైనా ఒక్కటైనా మనం జీవితంలో నడుచుకొని చూపిస్తున్నామా?
1: At least are you following one principle?
0: ఒక శాంతి ఉందా?
1: Is there peace in you?
0: ఒక్కరికైనా ఒక విధమైనటువంటి ఒక ద్వేషం లేకుండా పోయిందా?
1: Is there anyone without hatred?
0: అహంకారం నిర్మూలమైనదా?
1: Has ego left you?
0: నిరుదనానికి అహంకారం పెరిగిపోతుండాది.
1: Ego and pride are increasing day by day.
0: అహంకారం పెరిగే కొద్ది ఆత్మబలం తరిగిపోతుండాది.
1: The more and more egoistic you become,
0: అందువల్ల ఇన్ని కష్టములకు గురి అయిపోతున్నారు.
1: Therefore the position is like this.
0: ముట్టినదంతా కూడాను కేవలం ఒక మట్టిగా మారిపోతుండాది.
1: Whatever you touch it transforms into mud.
0: అందుకోసమనే ప్రకృతి చెప్పిందట.
1: So nature says, ప్రకృతి says,
0: ఏలపగాయే ఏలపగాయే ప్రభు మనకు ఇటు ఏలపగాయే.
1: వై దిస్ సెపరేషన్? వై దిస్ హేట్రెడ్? ఓ గాడ్,
0: విషమాయే ప్రేమ మసియాయే మనసు, విషమాయే ప్రేమ మసియాయే మనసు.
1: లవ్ హ్యాస్ బికమ్ ఎ పాయిజన్.
0: వ్యసనమే వేయరు చింతలేక ఏమి ప్రయోజం.
1: వాట్ ఇస్ ది
0: ఏలపగాయే నీకు ఏలపగాయే నాతో ఏలపగాయే ప్రభో మనకు ఇటు ఏలపగాయే. ప్రకృతి పరమాత్మతో పోలుస్తుందట. స్వామి ఎందుకు మనకింత పగ అయిపోయింది?
1: ద నేచర్ వెంట్ ఆన్ ప్లీడింగ్ విత్ గాడ్.
0: నాలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను విషమాయే ప్రేమ.
1: ఎవ్రీ మ్యాన్ హెస్ గాట్ లవ్ దట్ హెస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు పాయిజన్.
0: మసియాయే మనసు,
1: ద మైండ్ హ్యాస్ బికమ్ యాష్.
0: మనసంతా మసి మాదిరి అయిపోయింది.
1: ద హోల్ మైండ్ హెస్ బికమ్ యాష్ అండ్ ట్రాష్.
0: ప్రేమంతా విషంగా మారిపోయింది.
1: ద లవ్ హెస్ బికమ్ పాయిజన్.
0: కానీ వ్యసనమే ఫలం అయిపోయింది.
1: అండ్ ద వీక్నెస్ హెస్ బికమ్ ద అల్టిమేట్ గోల్.
0: ఇది ఆ మన కనెక్షన్.
1: ఇస్ దిస్ ది సార్ట్ ఆఫ్ కనెక్షన్?
0: ప్రకృతి పరమాత్మ రెండు కూడా అవినాభావ సంబంధములు, అన్యోన్యాశ్రయములు.
1: నేచర్ అండ్ గాడ్ ఆర్ ఇంటర్ డిపెండెంట్ అండ్ ఆర్ మ్యూచువల్లీ టుగెదర్.
0: కనుక ఇంతటి మన వేదాంతం తెలుసుకుంటూ పవిత్రమైన భారతదేశం నందు లేనిటువంటి వేదాంతం మరెక్కడా లేదు.
1: వేదాంత, ది స్పిరిచువాలిటీ ప్రెసెంట్ ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్.
0: 1926 లోపల బ్రిటిష్ ఒక తత్వవేత్త ఇండియాలో ప్రవేశించాడు.
1: ఇన్ ది ఇయర్ 1926 ఎ బ్రిటిష్ ఫిలాసఫర్
0: బ్రిటిష్ పరిపాలనే కనుక అన్నింటినీ స్వేచ్ఛగా సంచరించాడు.
1: As it was the British times and regime, he went about
0: feeling. I am a crystal.
1: He is crystal.
0: Chuchadu.
1: He saw.
0: Tirigi. British deshaniki velli.
1: He returned back to UK.
0: Aha. Bharatiyulu enta aikamatyamto jeevisthunnaru.
1: What spirit of unity is present among
0: Bharatiya Upanishadamanta enta pavitrani bodhisthundadi.
1: What wonderful sacred teachings are there in Upanishad.
0: Bharatiyulu yokka Brahma Sutramu okkate.
1: The Brahma Sutra is the principle of only one.
0: మనుల మధ్య లోపల సూత్రం ఏ విధంగా పోతుందో అట్టనే మనుషుల మధ్య లోపల దైవం అనేటువంటి సూత్రం ఏకంగా చేరి ఉంటుంది.
1: Just there is a binding thread connecting all the precious gems together, the divinity.
0: ఉద్ఘాటించాడు.
1: He declared openly, emphatically.
0: పుడితే భారతదేశంలో పుట్టాలి.
1: If I am to take birth, I should be born in India.
0: మరణిస్తే భారతదేశంలోనే మరణించాలి.
1: I should die in that sacred land, Bharat.
0: మరొక దేశం ఇంత పవిత్రమైన దేశం లేదు అని ఆ బ్రిటిష్ వాళ్ళే చెప్పారు.
1: That Britisher himself said, there is no other country beyond this.
0: అంతటి పవిత్రంగా ఉండినటువంటి ఈ భారతదేశము,
1: such a sacred Bharat.
0: ఈనాడు మనం విచారం చేస్తే మనకంటే విదేశీయులు చాలా గొప్పవారుగా కనిపిస్తున్నారు.
1: Truly speaking, today the present position is this.
0: పరిగెత్తిస్తున్నారు.
1: And they have been coming here running.
0: ఈ తుచ్చమైనటువంటి దేహ సుఖములంతా కూడాను కేవలం ఆడంబరాలే, ప్రతి క్షణమైనటువంటివి.
1: All the body comforts are a matter of pomp and show.
0: ఈ దేహం యొక్క యవ్వనం.
1: What is this youth?
0: ఏమిటి ఈ దేహం యొక్క అవసరము?
1: What is the need?
0: ఏమిటి ఈ దేహం యొక్క సుఖము?
1: What is the comfort?
0: ఏమిటి ఈ దేహం యొక్క ఆనందము?
1: What is the happiness there?
0: ఎందుకులోన ఆనందం లేదు.
1: There is no happiness anywhere.
0: అందువల్లనే ఆనాడే శంకర్లు వారు కూడా చెప్పారు.
1: So Shankara said that day.

0: The pride of your association and authority of the money and that of youth will just vanish in a moment.
1: అఖిలం హిత్వా బ్రహ్మపదంతో హరిశక్తిదితం నాకురు ధన జన యౌవన గర్వం. ఏమిటి, క్షణంలో కదిలిపోయేటువంటివి ఈ సుఖాలంతా.
0: ఆల్ ది కంఫర్ట్స్ విల్ వానిష్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
1: ఒక్క నిమిషమైన కూడా సుఖం మన దగ్గర లేదు.
0: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఈవెన్ ఫర్ వన్ మినిట్.
1: నల్లటి మేఘముల మధ్య తెల్లగా మించినట్టుగా ఆ సుఖం ఒక్క తూరి అట్ట గడిచిపోతుంది.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ అరౌండ్ ద డార్క్ క్లౌడ్ దేర్ యూ ఫైండ్ అ లైట్నింగ్ అపియరింగ్ లైక్ ఎ ఫ్లాష్.
1: లైట్ మించింది కానీ దానికి వెనుకనే పెద్ద చీకటి వెనుక వచ్చేసేసింది.
0: అండ్ దిస్ లైట్నింగ్ విల్ బి ఫాలోడ్ బై పిచ్ డార్క్నెస్ అరౌండ్.
1: ఈ చీకటిని మనం గుర్తించుకోవటం లేదు.
0: వేర్ నాట్ నోయింగ్ ది
1: లైట్ ని మాత్రమే గుర్తించి మనం ఆనందిస్తున్నాము.
0: వేర్ హ్యాపీ అబౌట్ దట్ లైట్.
1: ముందున్నది రా తొందరలోని ఉసలితనమ్మలు ముసుళ్ల పండగ అన్నాడు.
0: దేర్ లైస్ ది అడ్వాన్సింగ్ ఓల్డ్ ఏజ్ ఫెస్టివల్. యు హావ్ టు
1: అప్పుడు మీ బిడ్డలే నిన్ను హాస్యం చేస్తారు.
0: యు విల్ బి మేడ్ ఫన్ ఆఫ్ బై యువర్ ఓన్ చిల్డ్రన్.
1: మసలలేవు,
0: యు కాంట్ మూవ్.
1: కను మసకలు,
0: క్యాటరాక్ట్.
1: మోగున మడతలు పడే,
0: రింకిల్స్ ఆన్ ది ఫేస్.
1: తల నరిసే కదా.
0: అండ్ హెయిర్ టర్న్స్ గ్రే.
1: ఓ ముసలికోతి అని పసివారలు నేను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ, తై తై తై తై తై బొమ్మ, దీని తమాష చూడాలి తోలు బొమ్మ అని.
0: ఆల్ యంగ్స్టర్స్ విల్ మేక్ ఫన్ ఆఫ్ దిస్ ఓల్డ్ మ్యాన్ ఓ ఓల్డ్ మంకీ అండ్ దే విల్ మేక్ ఫన్ ఆఫ్ యూ.
1: ఐకమత్యం ఈనాడు మనం సాధించాలి.
0: వీ షుడ్ అచీవ్ యూనిటీ టుడే.
1: ఈనాడు ఇంటిలో ఉన్న వారికి ఒకరికి ఒకరికి ఐకమత్యం లేదు.
0: టుడే అట్ హోమ్ దేర్ ఇస్ నో యూనిటీ.
1: ఇంటికి పక్కింటికి ఐకమత్యం లేదు.
0: దేర్ ఇస్ నో యూనిటీ ఇన్ ది నైబర్హుడ్.
1: మరొక పల్లెకు ఇంకొక ఐకమత్యం లేదు.
0: దేర్ ఇస్ నో యూనిటీ అమంగ్ ది
1: ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి ఐకమత్యం లేదు.
0: నార్ బిట్వీన్ కంట్రీస్.
1: ఏమిటి ఈ కర్మ?
0: What is the fate it is?
1: ఇది కేవలం దుర్బుద్ధుల యొక్క లక్షణాలే.
0: ఇట్స్ ఆల్ వికెట్ మైండెడ్నెస్.
1: దేశం యొక్క సుక్షేమాన్ని ఆశించేటువంటి వ్యక్తులకు ఈ విధంగా కలహాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వరు.
0: దోస్ పీపుల్ దట్ డిసైర్ ద ప్రోగ్రెస్ ఇన్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ విల్
1: కావలసినంత జలం ఉంటుందా భారతదేశం లోపల?
0: దర్ ఇస్ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ దిస్ కంట్రీ.
1: గంగా, జమున, గోదావరి, కృష్ణ, కావేరి, ఎంత పెద్ద పెద్ద జీవనదులు.
0: వీ హావ్ గాట్ వెరీ బిగ్ రివర్స్ ఇన్ దిస్ కంట్రీ. గంగా,
1: ఈ జలాన్నంతా ఎందుకు మీరు సద్వినియోగం చేసుకోకూడదు?
0: వై కాంట్ వీ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది వాటర్?
1: ఇది నాది, ఇది నీది.
0: దిస్ ఇస్ మైన్ ఇన్ దిస్.
1: పోయినప్పుడు ఈ దేహం ఎవరు తీస్తాడు?
0: And then to whom will you give this body after death?
1: ఎవడు దాన్ని ముట్టను కూడా ముట్టడు.
0: Nobody will touch the dead body.
1: బంధువులందరూ వాకిటి దాకా వల్లకాటికే వత్తురు.
0: Relations will come up to the doorstep or to the burial ground.
1: ఏది నీది కాదు.
0: Nothing belongs.
1: నీవే నీవు కాదు.
0: In fact, you don't belong to yourself.
1: ఎక్కడి నుంచి ఉంటుందది?
0: Then where from have you come?
1: అంతా కూడా కూడబెట్టుకుని కూడబెట్టుకుని కట్టగడప ఒక్కతూరి చేతులు వదిలిపెట్టి ఒట్టి చేతులతో నీవు వెళ్లిదేరిపోతున్నావు.
0: యూ అమాస్ వెల్త్ అండ్ రిటర్న్ ఎంటీ హ్యాండెడ్.
1: నీవు పుట్టే సమయంలో ఏం తీసుకుని వచ్చావు?
0: వాట్ ఈస్ దట్ యూ బ్రాట్?
1: పోయే సమయంలో ఏం తీసుకుని పోతావు?
0: వాట్ ఈస్ దట్ యూ టేక్?
1: ఈ రెండింటినీ మనం చక్కగా అర్థం చేసుకుంటే మానవత్వంలో ఈ దురాశ అనేటువంటిది కుళ్లిపోతుంది.
0: When once we understand the birth and the death, there will be no trace of anything
1: except the body.
0: Anybody has brought any piece of cloth with him?
1: No. ఒక్క గుడ్డ ముక్క అయినా తీసుకుని రాలేదు.
0: నాట్ ఈవెన్ ఎ పీస్ ఆఫ్ క్లాత్.
1: నా బిడ్డను, నా కొడుకును, నా అల్లుళ్ళు, నా ఎవరు నీవారు?
0: వీ సే మై చిల్డ్రన్.
1: నిజంగా నీవు పోయే సమయంలో ఉంటే వాళ్ళకేమైనా నీ అడ్రస్ ఇచ్చిపోతున్నావా?
0: వైల్ గోయింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ డూ యూ పాస్ ఆన్ యువర్ అడ్రస్ టు ఎనీబడీ?
1: వాళ్ళందరూ నీ వాళ్ళైతే నీ అడ్రస్ ఎందుకు ఇచ్చిపోకూడదు?
0: ఇఫ్ దే రియల్లీ బిలాంగ్ టు యూ, వై డోంట్ యూ గివ్ యువర్ అడ్రస్?
1: కాదు, నీ వారు కాదు.
0: ఐ డోంట్ బిలాంగ్ టు యూ.
1: ఎవరికి ఎవరు?
0: Nobody is related to anybody.
1: ఉన్నంత వరకు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించవలసింది.
0: Do your duty until you are alive.
1: కానీ దైవ విషయంలో మాత్రము ఎవరికి వారే.
0: But in respect of God, each one is left to himself.
1: అమ్మకు బిడ్డ పైన చాలా ప్రీతిగా ఉంటాది.
0: Mother loves the child very much.
1: బిడ్డ ఏదైనా రోగం వచ్చి బాధపడుతుంటే తల్లి కూడాను అంతకంటే పదింతలు బాధపడుతుంది.
0: When the child suffers out of sickness, mother also feels sad.
1: కానీ బిడ్డ పైన ప్రేమ ఉంది కదని బిడ్డకు వచ్చినటువంటి కడుపు నొప్పి తల్లి తీసుకుంటుందా?
0: Mother loves the child, but she cannot take that stomach ache from the child
1: and carry it herself.
0: It is impossible for her to take upon herself.
1: అట్టనే
0: likewise
1: బిడ్డకి ఆకలి అవుతుంటే నాయన నువ్వు కొంచెం ఓపిక పట్టుకోరా నేను తినేసి వస్తానంటే అమ్మ చెప్తుందా?
0: When the child is
1: అమ్మ తింటే బిడ్డకి ఆకలి తీరుతుందా?
0: When the child is hungry, mother can't say, oh child, wait, I shall eat on your behalf.
1: పాప పుణ్యములు రెండు కూడాను ఎవరిది వారిదే.
0: The sin and merit will go to every individual.
1: అమ్మది బిడ్డ గాని బిడ్డది అమ్మ గాని పంచుకోవడానికి వీలు కాదు.
0: No one can share a mother or a child.
1: ఆస్తి పాస్తులు పంచుకోవచ్చునే కానీ
0: We can share the properties.
1: దైవానుగ్రహం అనేటువంటి పంచుకోవడానికి వీలు లేదు.
0: But the God's grace cannot be shared.
1: నీదే వారిది వారిదే.
0: Each one has got his own.
1: కానీ అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థించండి. అది చాలా ఉత్తమమైనటువంటి పని.
0: However, the noblest thing is to pray for the good of everybody. దానికోసమనే
1: ప్రతి భజన తర్వాత కూడాను లోకస్తమస్త సుఖినో భవంతు.
0: So at the end of every bhajan we say let the whole world be happy.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: చిన్న చిన్న విషయాలకై పల్లెల లోపల ఒకరికొకరు కలహాలు పెంచుకొని అది పెద్ద యుద్ధం మాదిరి మారిపోకూడదు.
0: ఇన్ విలేజెస్ పీపుల్ ఫైట్ ఆన్ సింపుల్ సిల్లీ మ్యాటర్స్.
1: ఎవరికి నష్టము చక్కగా విచారణ చేస్తే ఆ క్షణంలో వచ్చినటువంటి కోపం మన గ్రామానికే నష్టము.
0: ఇన్ ఫ్యాక్ట్ ద యాంగర్ ద ఫ్యూరీ అండ్ ద టెంపర్ అట్ దట్ మూమెంట్ విల్ రూయిన్ ద హోల్ విలేజ్.
1: కనుక మనము ఈ విధమైనటువంటి కలహాలకు చోటు ఇవ్వకూడదు.
0: వీ షుడ్ నాట్ ఫైట్ ఆన్ సిల్లీ
1: గ్రౌండ్. అన్యోన్యతగా ఉంటుండాలి.
0: వీ షుడ్ బి యునైటెడ్.
1: ఏదో కోపం వచ్చింది కొంతలో సల్లారిపోతుంది.
0: There may be anger, but it will be pacified.
1: కాని గ్రామాభివృద్ధిని మనం చూసుకోవాలి.
0: We should think of the progress of the village.
1: మన కుటుంబం యొక్క క్షేమాన్ని మనం చూసుకోవాలి.
0: The welfare of the family.
1: పేరు ప్రతిష్టలకై మనం చక్కగా పాటుపడాలి.
0: We should struggle for the name of the family.
1: ప్రాణాన్నైనా కోసం వదలాలి.
0: And for we should be ready to sacrifice our life.
1: అస్తస్య భూషణం దానం. చేతికి ఏది అందము, కంకణాల అందము లేక బంగారు గాజుల అందము లేక మురుగుల అందము కాదు కాదు. హస్తస్య భూషణం దానం.
0: వాట్ ఈస్ వాట్ యాడ్స్ ది రియల్ జ్యువెల్ ఆర్ ద బ్యూటీ టు ది హ్యాండ్ ఆర్ ద బ్యాంగిల్? నో, ఇట్ ఇస్ చారిటీ.
1: కంఠస్య భూషణం,
0: ద జ్యువెల్ టు ది నెక్ ఇస్ ట్రూ.
1: నెక్లెస్ వేసుకుంటే కాదు కంఠానికి భూషణము.
0: ఇస్ నాట్ ది నెక్లెస్ దట్ ఇస్ ద జ్యువెల్.
1: ఈ కంఠం నుంచి సత్యం రావాలి, సత్యం పలకాలి, అదే ఈ కంఠానికి సరైనటువంటి అందం.
0: యూ షుడ్ ఆల్వేస్ స్పీక్ ట్రూత్ దట్ ఇస్ ద ప్రెషస్ జ్యువెల్ టు యువర్ బాడీ.
1: శ్రోత్రం
0: టు ది ఇయర్
1: భూషణం శాస్త్రం.
0: ద జ్యువెల్ టు ది ఇయర్ ఇస్ సీక్రెట్ టెక్స్ట్.
1: భూషణై కిం ప్రయోజనం. ఇంకా ఇంతకంటే ప్రయోజనమైనటువంటి భూషణాలు మనకెందుకు?
0: వాట్ మోర్ యూ వాంట్? వాట్ అదర్ జ్యువెలరీ యూ విష్?
1: మానవునికి కావాల్సింది ఇవి మూడే భూషణాలు.
0: దీస్ ఆర్ ది ప్రెషస్.
1: దీంతో మనం కీర్తిని సాధించాలి.
0: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: సత్యాన్ని పలకాలి.
0: వీ షుడ్ స్పీక్ ట్రూత్.
1: త్యాగాన్ని చెయ్యాలి.
0: వీ షుడ్ సాక్రిఫైస్.
1: మంచిని వినాలి.
0: వీ షుడ్ లిసన్ టు గుడ్ థింగ్.
1: ఈ మూడు మన ఎందుంటే మనకంటే మించినటువంటి దేవతలు మరొకరు లేరు. దేవుళ్ళు మీకంటే దేవుడు ప్రత్యేకంగా లేడు.
0: యు ఆర్ గాడ్ అండ్ గాడ్ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్.
1: ఆ విధంగా తీసుకో. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని అనుకో.
0: కన్సిడర్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ గాడ్, అహం బ్రహ్మాస్మి.
1: ఆ విధమైనటువంటి ఉత్తమ భావాన్ని తెచ్చుకుంటే God thoughts in you vastuntai.
0: When once you have got that exalted noble thoughts, you will have divine thoughts.
1: I am God. Nenu devunni, nenu devunni kabatti nenu devuniga pravartinchali aneetuvanti okka conscience man nunchi aavirbhavistundi.
0: When once you say that I am God, naturally that your acts should be godly, divine.
1: కనుకని అట్టి పవిత్రమైనటువంటి సత్యమైనటువంటి పవిత్ర భావాలు మన నుంచి ఆవిర్భవించాలంటే నేను దైవము, దైవము, దైవము అనేటువంటి సద్భావాన్ని మనం పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద సేక్రెడ్ డివైన్ అండ్ ట్రూత్ఫుల్ థాట్స్ యూ షుడ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్
1: దేవుడు అనగా వేరు దేశమందును లేడు.
0: God is not present in a foreign land.
1: దేవుడనగా మనదు దేహమందే.
0: God is present in our body.
1: పాపమనగా వేరు పరదేశమున్ లేదు.
0: Sin is not present in a separate
1: country. తాను చేయు పనుల తగిలియుండు.
0: It is attached to your actions.
1: పాపము పరదేశంలో లేదు, పుణ్యము పరదేశంలో లేదు, దేవుడు పరదేశంలో లేదు.
0: Sin or merit or God are not present in a foreign country.
1: అన్ని దేహంలోనే ఉంటున్నాయి.
0: All are present in your body.
1: కనుకనే నీవు ఆ దేహాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: Therefore you should see that the body treads along the sacred path.

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం చందనాథ సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం చందనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం చందనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం చందనాథ సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర సుబ్రహ్మణ్యం ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం జై సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం.

ప్రేమతత్వములను పెంచవలయు. దానవత్వమడంచి దైవతత్వము పెంచీ

0: undertaking all meritorious acts with the spirit of sacrifice on earth in our life sojourn, we have to develop love. We have to put under check all the demonic qualities and develop the divine qualities and lead our daily life.
1: విశాలమైన ఈ విషయం నందు మానవుని యొక్క మనసు సంకుచితంగా ఉండటం ఇది చాలా అవమానకరంగా ఉంటుంది.
0: In this vast universe, for the man to have a narrow mind is a matter of shame.
1: విశ్వస్వరూపుడు దైవం.
0: God is cosmic.
1: అలాంటి దైవము ప్రతి వ్యక్తి అందు కూడాను ఉండటం చేతనే ప్రతి మానవుని యొక్క హృదయం కూడాను అత్యంత విశాలమైనటువంటిదిగా ఉండాలి.
0: As God is present in everyone, our heart also must be wide enough, broad-minded.
1: ఈనాడు మానవుడు దైవమును విస్మరించి భౌతికము లౌకికమునే విశ్వసించి కాలమును గడుపుతూ చేతనే అతని యొక్క మనస్సు సంకుచితంగా మారిపోతుండాలి.
0: Today, the mind has become so narrow. The reason is, we have forgotten God and spending all the time indulging in the ephemeral, transient worldly activity.
1: విశాలత్వమైనటువంటి విష్ణుత్వాన్ని చింతించినంతపు తన యొక్క మనసు కూడాను విశాలంగా మారుతుంది.
0: If we really think of the cosmic divinity, we'll also develop broad-mindedness.
1: కనుక మొట్టమొదట మానవుడు తన హృదయాన్ని విశాలముగావించుకోవాలి.
0: Therefore, we have to widen our hearts to begin with.
1: పవిత్రమైనటువంటి ఆదర్శములను ఈనాడు మానవుడు సమాజంలో చాటక సంకుచితమైనటువంటి యొక్క అల్పమైనటువంటి యొక్క ఆదర్శాలను అందిస్తున్నాడు సమాజంలో.
0: Man today is not sharing and propagating the sacred ideals. On the other hand, he is publicizing and propagating mean and narrow ideas in society.
1: మానవుని యొక్క ప్రతి ఆదర్శం కూడాను అత్యంత అద్భుతమైనటువంటిది గాను పరిశుద్ధమైనటువంటిది గాను విశాలమైనటువంటిది గాను ఉండాలి.
0: Every ideal of man must be wonderful, excellent and broad.
1: కనుకనే లైఫ్ ఇంటూ ఇన్ఫినిట్ ఈజ్ ఈక్వల్ గాడ్ అన్నారు.
0: Therefore, life into infinity is equal to God.
1: Body into infinity is a virata swarupamu annaru.
0: Body into infinity is the cosmic form.
1: Mind into infinity ide bhugarbhasthiti anaga రత్నాకర సంబంధమైనటువంటి యొక్క గొప్ప వ్యక్తిత్వం అనేటువంటిది.
0: మైండ్ ఇన్ టు ఇన్ఫినిటీ ఈజ్ ద మ్యాన్ హుడ్ ద నేచర్ ఆఫ్ మ్యాన్. ఇన్ టు మైండ్ మల్టిప్లైడ్ బై ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్స్ నేచర్ మ్యాన్నెస్.
1: కనుకనే మానవుడు తన యొక్క అనంతమైనటువంటి యొక్క శక్తిని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: సో మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హిస్ ఇన్ఫినిట్ నేచర్.
1: నిరంతరం కూడాను తాను అనంతుడైగా భావించుకుంటూ తన జీవితం గడుపుతూ పోయినప్పుడు తన జీవితం కూడాను అనంతమైనటువంటి ఆదర్శాన్ని సమాజమునకు అందిస్తుంది.
0: ఇఫ్ రియలీ ఫీల్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ దట్ ఇన్ఫినిటీ, హీ విల్ ఆల్సో డెవలప్ దట్ ఇన్ఫినిట్ వ్యూ అండ్ ఇన్ఫినిట్ ఐడియాస్.
1: ఈ యొక్క అనంతమైనటువంటి శక్తి అన్నింటి యందు ఉంటున్నది.
0: దిస్ ఇన్ఫినిట్ పవర్ ఇస్ లేటెంట్ ఇన్ ఆల్.
1: దీనికి మూడు రకములైనటువంటి యొక్క ఉపమానములు.
0: దిస్ హస్ త్రీ ఎగ్జాంపుల్స్.
1: ఒకటి పారమార్థికము,
0: వన్ స్పిరిచువల్.
1: రెండవది వ్యావహారికము,
0: సెకండ్ వరల్డ్లీ.
1: మూడవది ప్రాతిభాషికము,
0: దట్ సూపర్ ఇంపొజిషన్.
1: ఈ పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిభాషికము ఈ మూడు ప్రత్యేకమైనటువంటివి కాదు.
0: These three states of ideas, the spiritual world and superimposition are not separate anyway.
1: ఈ మూడింటి యందు ఉన్నటువంటి ఒక దివ్యత్వం ఒక్కటే.
0: The divinity is one and the same in all the three.
1: జలము లేకుండా అలలు ఆడవు.
0: Without water, you don't expect waves there.
1: అలలు లేకుండా నురుగు పుట్టదు.
0: Without waves, there will be no foam either.
1: ఈ నురుగు అలలను ఆదర్శం చేసుకుంది.
0: Therefore, foam will be present collecting over the waves. As the waves as the basis.
1: ఈ వేవ్స్ అంతా కూడాను జలమును ఆధారం చేసుకుంది.
0: Waves depend on the water.
1: కనుక జలము అలలు ఈ నురుగు మూడింటి అందు ఉండేటువంటి జలము ఒక్కటే.
0: Therefore, the water by and large, the waves and the foam contain the very same.
1: దీనిని త్రికూట స్వరూపము అన్నారు భగవంతునికి.
0: This is called త్రికూట స్వరూప, an attribute of
1: God. అనగా మూడింటి అందు ఉన్నటువంటి ఏకత్వము దైవత్వమే.
0: It is the same divinity present in all the three.
1: ఈ పారమార్థికమే వ్యావహారికమునందు కూడా ఉండాలి.
0: The spiritual must be carried on in the worldly
1: way. ఈనాటి మానవుడు వ్యావహారికమునకు పారమార్థికమునకు ఎట్టి సంబంధము లేదని భావిస్తాడు.
0: And today, modern man feels that there is no relationship between the worldly way and the spiritual way.
1: ఆధ్యాత్మికమునకు లౌకికమునకు ఎట్టి సంబంధము లేదు అంటారు.
0: They say that there is no relationship between the worldly life and the spiritual life. It's a mistake.
1: ఆధ్యాత్మికము యొక్క ఆదర్శము ఆధారము లేకుండా ఈ లౌకికము పారమార్థికము ఏమాత్రము ఉండడానికి వీలు కాదు.
0: Without the spiritual foundation, the basis, there cannot be the worldly sojourn.
1: కనుకనే ఈ వ్యావహారికమునందు కూడాను పారమార్థికము అంతర్భూతమై ఉంటున్నది.
0: Therefore, the spiritual content is present latent in this worldly way.
1: కాన పారమార్థికము వ్యావహారికము ప్రాతిభాషికము ఈ మూడింటి యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నిరూపించుతూ వచ్చింది వేదం.
0: Therefore, Veda proves that all these three states, the worldly and the spiritual and the superimposition, I have got the same ingredient.
1: తరతరముల నుండి భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక సంపత్తి చేత సుస్థిరమైనటువంటి శాంతి భద్రతలను అందిస్తూ వస్తున్నది.
0: Over generations, it is Bharat that ensured the safety and peace to the entire world based on the spiritual content.
1: కనుకనే నాటికి నేటికి కూడాను లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటి విశాలమైనటువంటి యొక్క దీనిని భారతదేశం చాటుతూ వచ్చింది.
0: Then and now, it is Bharat that propagates the principle that the whole world should be happy.
1: ఈ యొక్క ఆదర్శాన్ని సుస్థిరం చేసే నిమిత్తమై ఆనాటి రాజులు ఆనాటి ఋషులు ఆనాటి మునులు ఆనాటి పతివ్రతమా తల్లులు వీరందరూ కూడా దీనికి ఎంతనో త్యాగం చేస్తూ వచ్చారు.
0: టు ఎస్టాబ్లిష్ సచ్ సెక్యూరిటీ, టు ఎస్టాబ్లిష్ సచ్ అన్ ఐడియల్, ద ఏన్షియంట్ టైమ్స్ ద రిషీస్ సెయింట్స్ అండ్ సీయర్స్ వర్క్డ్ అండ్ కింగ్స్.
1: కనుక ఇలాంటి ఆదర్శవంతమైన యొక్క దీన్ని ఆనాడు అందరూ కూడా ఏకమై అభివృద్ధికి తగినటువంటి తోడ్పాటు చేసేటువంటి వారు.
0: All work together towards this end to establish ideal.
1: ఈనాడు ఏ ఒక్క విషయంలో ప్రవేశించినప్పటికీ ఎవరికి వారే యమునా తీరే.
0: Today, everyone is apart. Everyone is different in his own person.
1: ఐకమత్యమనేటువంటిదే కనిపించదు.
0: There is no trace of unity.
1: ఈ ఐకమత్యం అనేటువంటి హృదయంలో లేకపోయినప్పుడు యూనిటీ అనేటువంటి లేనప్పుడు అక్కడ ఎనిమిటి ప్రారంభమవుతుంది.
0: When once there is no unity in our heart, there you find enmity.
1: కనుక ఈ ఎనిమిటీని హృదయంలో ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: We should see that enmity will not enter into our hearts.
1: Unity or divinity? ఈనాడు యూనిటీ లేదు, డివినిటీ లేదు, ఎనిమిటీ లేదు, అంత ఒక విధమైనటువంటి ఒక ఆర్టిఫిషియల్ కృత్రిమమైనటువంటి ఒక మతంగా భావిస్తూ వస్తున్నారు.
0: Today, there is no unity. There is no divinity. Everything is artificial, associated in society, community.
1: ఈ కమ్యూనిటీ అనేటువంటి దీంతో జీవితం అంతా కూడా చాలా వ్యర్థం గావిస్తూ ఉన్నారు.
0: ద లైఫ్ ఈస్ కంప్లీట్లీ వేస్టెడ్ థింకింగ్ ఆల్ ద టైమ్ ఆఫ్ ద కమ్యూనిటీ.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు ఇలాంటి సుశక్తులంతా కూడాను ప్రచార ప్రబోధలు సలిపి ఋషులు మునులు రాజులు కూడాను ఈ విధంగా ఆధ్యాత్మిక శక్తిని కాపాడుతూ వచ్చారు.
0: the spiritual power is preserved, maintained and kept up by propagating these good principles of Bharat. If the spiritual power of Bharat is lost, the whole world will be ruined.
1: కనుకనే అన్ని దేశములకు కూడాను ఈ ఆధ్యాత్మికమైనటువంటిదే ఒక ఫండమెంటల్ దీనిగా ఉంటుండాలి.
0: Therefore, for the whole world, it is the spirituality which is the fundamental principle.
1: ఎట్టి మానవుడైన కూడాను కట్టకడబటికి ఈ యొక్క స్పిరిచువల్ అనగా పారమార్థికమునందు ప్రవేశించే తీరాలి.
0: Any man, doesn't matter to which our race or country he belongs to, must necessarily be spiritual.
1: ఏ మానవునికైనా దాహము అనేటువంటిది లేకుండా ఉండదు.
0: Anyone will feel thirsty at one point of time or other.
1: అనగ ఈ నాటి కోరికలే మానవుని యొక్క దాహములు.
0: The desires are real thirst today.
1: ఈ దాహము తీరాలంటే కేవలం కోరికలు పరిశుద్ధమైన తర్వాత అతని దాహం తీరదు.
0: To quench the thirst of the desire, mere fulfillment of the desires is not enough.
1: ఈ మానవుని యొక్క ఆత్మికమైనటువంటిది కాని పారమార్థికమైనటువంటి దాహం కాని తీరాలనుకుంటే దీనికి దైవ చింతనే అత్యవసరం.
0: టు క్వెంచ్ ది థర్స్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్.
1: ఈ పారమార్థిక జలమే ఈ యొక్క దాహం చల్లారుస్తుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది స్పిరిచువల్ థాట్ దట్ విల్ పాసిఫై ద క్వెంచ్ ఆఫ్ థర్స్ట్.
1: ఈనాడు సమాజం లోపల పారమార్థికము లేదు.
0: Today there is no spirituality.
1: నైతికము లేదు.
0: There is no morality.
1: ధార్మికము లేదు.
0: There is no righteousness.
1: కానీ పదవులు ధనము ఇవి రెండే వారి యొక్క లక్ష్యం.
0: But people keep in view these two, properties and positions.
1: Money
0: and position.
1: ఈ ధనమును ఏ విధంగా వారు ఉపయోగించుకుంటారు?
0: In what way should we make use of this money?
1: ధనమును సంపాదించవచ్చును.
0: We can earn money.
1: కానీ దానిని సద్వినియోగం కూడా చేయాలి.
0: But we have to make proper use of this money.
1: ఆ సద్వినియోగం చేయలేకపోవటం చేతనే సమాజంలో అనేక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలంలో ఆరంభమవుతున్నాయి.
0: As we don't make proper use of this money, it leads to all agitation, disturbances in society.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన యొక్క దివ్యత్వాన్ని తాను గుర్తించి పవిత్రమైనటువంటి కర్మల్లో పాల్గొనాలి.
0: Therefore, every person should recognize the innate divinity and entertain sacred acts.
1: ఇంత విశాలమైనటువంటి యొక్క మానవత్వం అనేటువంటిది ఉండినప్పటికీ ఈనాడు దేనికి విలువ తగ్గిపోయింది?
0: In this vast world, what is it that has lost its value?
1: ఒక బెండకాయి బీరకాయ దగ్గర పోయినప్పుడు కూడా విలువ ఎక్కువైంది.
0: The cost, the prices of the vegetables have gone high.
1: ఇంత ఫైర్వుడ్ కూడాను విలువ ఎక్కువైపోయింది.
0: The price of the firewood is high now.
1: అన్నింటి యందు కూడాను విలువ అధికమైపోయింది.
0: Prices are soaring today.
1: ఒక్కదాని యందు మాత్రమే విలువ చాలా తగ్గిపోయింది.
0: In one respect, prices have fallen down.
1: అది ఎక్కడంటే మానవుని యందు మాత్రమే విలువ తగ్గిపోయింది.
0: Man has lost its value. The value is gone.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఈ మానవతా విలువలు తనయందు లేకపోవడం చేతనే ఆ యొక్క విలువ తగ్గిపోయింది.
0: Because of the absence of human values, the humanity lost its value.
1: ఈ జగత్తులో పశుపక్షి మృగాదులు మొదలుకొని కిమికీటకాది మొదలుకొని ప్రతి జడ పదార్థములు కూడాను మొదలుకొని తమ తమ కర్తవ్యములు తాను నిర్వర్తిస్తూ తమ యొక్క విలువను తాను కాపాడుతూ వస్తున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ బర్డ్స్, ఎనిమల్స్, ఇన్సెక్ట్స్, ఇనర్ట్ మ్యాటర్ ఫాలో దేర్ ఎక్స్పెక్టెడ్ కోడ్ అండ్ ఫాలో దేర్.
1: కానీ ఈనాడు తమ విలువను తాను పాడు చేసుకోవటం ఒక్క మానవుడు మాత్రమే.
0: ఇట్స్ ఓన్లీ మ్యాన్ హూ ఇస్ స్పాయిలింగ్ హిజ్ ఓన్ వాల్యూ.
1: తన విలువ ఏమిటో తనకు గుర్తించుకోవడానికి వీలు లేకుండా ఉంది.
0: హీఈస్ నాట్ అండర్స్టాండింగ్ హిజ్ ఓన్ వాల్యూ.
1: హ్యూమన్ వాల్యూ అంటే ఏమిటి అని ప్రశ్నిస్తారు.
0: దే ఆస్క్ వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్.
1: వాడు పుట్టుకతోనే ఈ యొక్క విలువ కూడా అతను పుట్టింది.
0: దిస్ వాల్యూ ఇస్ బోర్న్ అలాంగ్ విత్ హిస్ బర్త్.
1: అలాంటి దాన్ని మర్చిపోయినాడు. కృత్రిమైనటువంటి ఒక షాడోను పట్టుకున్నాడు.
0: హిస్ ఫర్గాటన్ హిస్ ట్రూ హ్యూమన్ వాల్యూ అండ్ ఈస్ ఫాలోయింగ్ ద షాడో విచ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: కనుకని ఈనాటి మానవతా విలువలు అభివృద్ధి చేసుకున్న తర్వాతనే తన విలువ కూడాను గొప్పదిగా మారుతుంది.
0: దేర్ఫోర్ హీ షుడ్ ఇంప్రూవ్ ఇంక్రీజ్ ద హ్యూమన్ వాల్యూస్ సో యాజ్ టు లివ్ అప్ టు హిస్ ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్.
1: కేవలము సృష్టి అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ క్రియేషన్?
1: ఈ స్వేచ్ఛకు ఒక విధమైనటువంటి యొక్క ప్రకృతియే ఈ సృష్టి.
0: దిస్ క్రియేషన్ ఈజ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ విల్.
1: దీనినే ప్రకృతి అన్నారు.
0: దిస్ ఈజ్ కాల్డ్ ప్రకృతి, ద నేచర్.
1: ఈ ప్రకృతి యొక్క దివ్యత్వాన్ని రక్షించే నిమిత్తమై మానవుడు అనేటువంటి వాడు ఉద్భవించాడు.
0: మ్యాన్ ఈజ్ బోర్న్ టు ప్రొటెక్ట్ ద డివినిటీ ఇన్ దిస్ నేచర్.
1: తన శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ కూడాను ఈ విలువలకు పంచి తద్వారా తాను తరించాలని మానవత్వంలో తాను ప్రవేశించాడు.
0: హి ఇస్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ టు వర్క్ ఫర్ రిడెంప్షన్ అట్ ఆల్ లెవెల్స్, ద ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ లెవెల్స్.
1: సృష్టి అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ క్రియేషన్?
1: ఈ స్వేచ్ఛకు ఒక విధమైనటువంటి ఒక ప్రకృతియే ఈ సృష్టి.
0: దిస్ క్రియేషన్ ఈస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ విల్.
1: దీనిని

0: function at all levels, the physical, mental and spiritual levels. So every man should protect and uphold his own values. Love is very essential for mankind.
1: అందువల్లనే ఇక్కడ మ్యాన్ కైండ్ అన్నారు మానవుని అనగా కైండ్నెస్ ఈ మానవునికి చాలా ప్రధానమైనటువంటిది.
0: సో దిస్ కైండ్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్
1: కరుణ
0: కంపాషన్.
1: ఈ కరుణ లేకపోతే వీడు మానవుడే కాదు.
0: Without this kindness, he cannot be a man.
1: ప్రేమ లేకపోతే వీడు మానవుడే కాదు.
0: Without love, you cannot call him human.
1: సత్యం లేకపోతే వీడు స్వరూపుడే కాదు.
0: Without truth, he has no form.
1: ధర్మమే లేకపోతే వీని ప్రాణమే లేదు.
0: When he doesn't take to action, he has no life.
1: ఈ బ్రహ్మచర్యం అంటే ఏమిటి?
0: What do we mean by this celibacy, brahmacharya?
1: వివాహం ఆడకుండా ఉండటం ఆ బ్రహ్మచర్యము.
0: Not to remain unmarried
1: only. కాదు, నిరంతరము బ్రహ్మలో చరించేటువంటి మనసే బ్రహ్మచర్యము అని.
0: Brahmacharya or celibacy is the state of mind that thinks of God continuously all the time.
1: నిరంతరము సర్వదా సర్వకాల సర్వావత్తలందు కూడాను బ్రహ్మములో చరించాలి ఈ మనసు.
0: The mind that dwells, that thinks of God all the time, at all points, in all periods, under all circumstances. The one who moves about, charinchuta, and moves about in Brahman is Brahmacharya in the celibate. This is spiritual truth. However, we have to follow from the worldly point. Our conduct behavior should be proper.
1: మన యొక్క మేనర్స్ చాలా పవిత్రమైనటువంటిగా ఉండాలి.
0: Our manners should be sacred.
1: మన యొక్క మాటలు కూడాను చాలా విలువైనటువంటిగా ఉండాలి.
0: We should use valuable words.
1: ఈ విధమైనటువంటి యొక్క సద్గుణములను పోషించుకున్నప్పుడే ఇతను కేవలం వ్యావహారికమైనటువంటి యొక్క బ్రహ్మచారి కూడా కాగలడు.
0: When he develops such merits, such virtues, he can also be a brahmachari from the worldly viewpoint.
1: భగవంతుడు ఒక్కడే తండ్రి.
0: God is only father.
1: ఈ జగత్తునందు ఉండినటువంటి ఒక స్త్రీ పురుషులందరూ కూడాను అతని బిడ్డలే.
0: All men and women are his children.
1: కనుక అందరూ కూడాను అక్క చెల్లెండ్రు.
0: All brothers and sisters.
1: ఈ విధమైనటువంటి ఒక పవిత్రమైన భావం ఉండినప్పుడే ఇది ఒక వ్యావహారికమైనటువంటి సత్యంగా రూపొందుతుంది.
0: Such sacred truth, when once it is cognized, it is the worldly truth.
1: ఇది ఇంకా ప్రాతిభాషికమైనటువంటి సత్యం ఎట్లుంటుంది?
0: What is ప్రాతిభాషిక?
1: ఈ పారమార్థికమైనందు వ్యావహారికమైనందు ఈ ప్రాతిభాషికమైనందు ఉంటున్నటువంటి యొక్క చల్లదనము తీయదనము ఇవంతా కూడా మూడింటి యందు ఒకటిగానే ఉంటుంటాయి.
0: ఇన్ ఆల్ దీస్ త్రీ లెవెల్స్ యూ ఫైండ్ ఇట్ ఈస్ సో కూల్ ఈస్ ది టేస్ట్ బీయింగ్ సేమ్ అలైక్ ఇన్ ఆల్ దీస్ త్రీ లెవెల్స్.
1: కనుకనే మానవుడు పారమార్థికమైనందు కాని వ్యావహారికమైనందు కాని ప్రాతిభాషికమైనందు కాని తన యొక్క గుణములను మాత్రము దైవత్వంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
0: Whether it is spiritual or from the worldly viewpoint or the mistaken identity, he should never forget the innate divinity within.
1: భగవంతుడు అంతర్యామి.
0: God is indweller.
1: అంతర్యామి అనగా ఏమిటి?
0: What do you mean by indweller?
1: మన హృదయంలో నిండినటువంటి వాడు అంతర్యామి.
0: God is present in our heart.
1: ఇంకా అంతర్భావం అంటారు.
0: We say inner feeling.
1: అంతరాత్మ అంటారు.
0: We say the inner voice.
1: దీనికి ఏమిటి అంతరాత్మకు పేరు?
0: What is this అంతరాత్మ?
1: ఇక్కడ కూడాను బాహ్యమైనటువంటి మనసుకు బుద్ధికి చిత్తముకు అహంకారములకు మూడు నాలుగింటి యొక్క ఏకత్వమే ఈ అంతరాత్మ యొక్క ప్రవేశం.
0: Therefore, this inner అంతరాత్మ is the combination of the mind, the intellect, the emotion.
1: అంతఃకరణము అన్నారు. అంతఃకరణం.
0: This is called the inner sense, అంతఃకరణ.
1: కరణమనగా పనిముట్టు.
0: కరణ means instrument.
1: మనసు బుద్ధి చిత్తము అహంకారము ఈ నాలుగింటి యొక్క ఏకత్వమే అంతఃకరణ అన్నారు.
0: అంతఃకరణ, ది ఇన్నర్ సెన్సెస్ ఆర్ ద మైండ్, ది ఇంటెలెక్ట్ అండ్ ది ఐనెస్.
1: కనుక మనసునందు చిత్తమునందు బుద్ధి ఎందు అహం నందు కూడాను దివ్యమైనటువంటి ఆత్మతత్వం ఉండినప్పుడే ఇది నిజమైనటువంటి యొక్క ప్రాకృతమైన మానవత్వం.
0: ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ లైస్ in understanding the same divinity in all these states, at the mental realm, at the intellectual level.
1: Daya dakshinyam ante emto artheme kadu.
0: Man doesn't understand what compassion, what mercy is.
1: Yedhi vyaktini entaina baadha pettadaniki siddham avutadu kani aa baadham chusi ee jali kuda nu lekunda untuntadi ee katina hrudayalaku.
0: He is ready to put any person to suffering and hurt him, but he doesn't work out to relieve him.
1: Kanukane బాధపడుతున్నటువంటి వ్యక్తిని చూచి

0: హృదయం కరగాలి.
1: When you see a man in suffering, your heart should melt.
0: అది ఏ నిజమైనటువంటి కరుణ.
1: That is the true compassion.
0: అప్పుడే వాడు మానవుడు ఒక పేరుగా నిలిచిపోతుంది.
1: Then only they deserve the man having been belonged to mankind.
0: అదే మ్యాన్ కైండ్ అన్నారు.
1: That is called mankind.
0: లేకపోతే మ్యాన్ కైండ్ ఎట్ అవుతాడు?
1: Or else, how do you call yourself mankind?
0: కనుకనే మన యొక్క హృదయం కూడాను సర్వత్రా సర్వవేళలందు కూడాను దయ అనేటువంటిది నిండి ఉండాలి.
1: దేర్ఫోర్ అవర్ హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్ దిస్ కైండ్నెస్ ఆల్ ది టైమ్.
0: కనుక అనాది కాలం నుండి కూడాను ఈ భారతదేశంలో ఇట్టి పవిత్రమైనటువంటి ఒక సూక్తులను ప్రచార ప్రబోధన సల్పుతూ వచ్చింది.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇట్ ఈస్ దిస్ భారత్ దట్ ప్రొపగేటెడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్.
0: అయితే ఇక్కడ వచ్చిన దోషం ఏమిటి?
1: వేర్ డస్ ద మిస్టేక్ లై?
0: ప్రచార ప్రబోధనలు మాత్రమే సల్పుతూ వచ్చారు కానీ ఆచారం నిలుపులేకపోతున్నారు.
1: ఇట్ ఓన్లీ టాట్ లిమిటెడ్ ఇట్ సెల్ఫ్ టు టీచింగ్ బట్ ఇట్ హాజ్ నాట్ ప్రాక్టీస్డ్ వాట్ ఇట్ టాట్.
0: కనుకనే ఆచరణలో వచ్చినప్పుడే దీని యొక్క ఆనందం మనకు ఆవిర్భవిస్తుంది.
1: ద ట్రూ బ్లిస్ లైస్ ఇన్ ప్రాక్టీసింగ్ వాట్ ఈస్ టాట్.
0: ఏ మానవుడు కూడాను ఆచారం అనేటువంటి దాంట్లో ప్రవేశపెట్టడం లేదు.
1: నో వన్ ఈస్ ప్రాక్టీసింగ్ వాట్ ఈస్ సెడ్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను తాను చదివినటువంటి గ్రంథముల యొక్క విషయం కానీ లేక విన్నటువంటి యొక్క పవిత్రమైన విషయం కానీ తాను అనుభవించినటువంటి పవిత్రమైన విషయాలు కానీ ఆచరణలో పెట్టి దానిని 10 మందికి కూడాను పంచడానికి పూనుకోవాలి.
1: దెర్ఫోర్ ఎవ్రీ పర్సన్ షుడ్ ప్రాక్టీస్ ఆల్ దట్ హీ రీడ్స్ ఫ్రమ్ బుక్స్ ఆల్ దట్ హీ లిసన్స్ టు ఆల్ ది ఎక్స్పీరియన్స్ దట్ హీ పాస్డ్ అండ్ షేర్.
0: ఏ ఒకటి రెండైనా కూడాను ఆచరణలో పెట్టాలి.
1: అట్లీస్ట్ హీ షుడ్ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: విదేశం లోపల ఒక పడవ నడుపుతూ ఉండేటువంటి వ్యక్తి తాను ఆ యొక్క స్టేరింగ్ ముందర కూర్చున్నాడు తండ్రి.
1: దేర్ ఇన్ ఎ ఫారిన్ కంట్రీ దేర్ ఇస్ ఎ బోట్ మ్యాన్ అండ్
0: ఏదో అవసరం వచ్చేసి చిన్న కుమారుడు ఉంటే వాడితో చెప్పాడు, నాయనా నీవు ఇక్కడ కూర్చొని ఉంటుండు, నేను బిర్యానీ పోయి వస్తాను అన్నాడు.
1: దిస్ బోట్ మ్యాన్ టోల్డ్ హిస్ సన్ యు బి వెయిటింగ్ హియర్ ఐ విల్ గో అండ్ రిటర్న్.
0: ఆ అబ్బాయి పూర్వం నుంచి కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఆ భాషలో ఉండేటువంటి రామాయణాన్ని చదువుకుంటూ వచ్చేటువంటి వాడు.
1: That boy started reading Ramayana written in his own
0: language. ఈ రామాయణంలో ప్రధానమైనటువంటి ఒక మాట రత్నం వంటిది, పితృవాక్య పరిపాలన.
1: The precious gem in Ramayana is to follow the command of father.
0: ఈ సత్యాన్ని ఆ పిల్లవాడు గుర్తుంచుకున్నాడు.
1: This truth he could get and grasp.
0: ఈ యొక్క స్టేరింగ్ దగ్గర కూర్చున్నాడు.
1: He sat there near the steering.
0: ఏదో కర్మవశాత్తు ఆ యొక్క పడవ లోపల నిప్పు ప్రారంభమైంది.
1: Unfortunately, there is sudden fire accident there.
0: ఆ పడవలో ఉండేటువంటి వారంతా లైఫ్ బోట్స్ వేసుకుని అటు ఇటు తిరుగుతున్నారు, పోతున్నారు.
1: All started jumping out of the ship.
0: ఎంతమందో వచ్చి ఆ పిల్లవాడిని బ్రతిమలాడుకున్నారు, నాయన నీవు కూడా ప్రాణం రక్షించుకోమని చెప్పాను.
1: Many came and pleaded with this boy, protect yourself.
0: నా ప్రాణమైనా వదిలిస్తాను కానీ నా తండ్రి ఆజ్ఞ నేను మరవను.
1: He said, I am ready to die even, but I shall not give up the command of my father.
0: నా తండ్రి ఇక్కడ కూర్చోమని చెప్పాడు.
1: My father wanted me to sit here.
0: కాబట్టి దాన్ని నేను అనుసరిస్తున్నాను అన్నాడు.
1: I am following what my father said.
0: అట్టనే ఉంటుంది, ఆ సీటు పైనే కాలిపోయాడు.
1: He remained there in his seat and died there. Got himself burnt.
0: కాసాబియంకా.
1: Oh, he is కాసాబియంకా.
0: అతనే ఆ పిల్లవాడి యొక్క సార్థకమైనటువంటి పేరు నిలిచిపోయింది.
1: Really, he proved worthy of his name.
0: కనుక ప్రతి మానవుని ఎందుకును ఏదో అంతో ఇంతో నేను ఆచరణలో పెట్టినప్పుడు కదా ఈ మానవత్వం కొంతవరకు విలువకి పెరుగుతుంది.
1: అన్లెస్ యూ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ యూ కెనాట్ గ్రో ఇన్ హ్యూమన్ క్వాలిటీ.
0: ఏది మంచిదని తెలిసిన వాడు ఏమాత్రం ఆచరణలో పెట్టరు.
1: దో హీ నోస్ దట్ ఇట్ ఇస్ గుడ్ హీ డజంట్ ప్రాక్టీస్.
0: 10 మందికి చెప్తారు ఇది చాలా మంచిది అని.
1: But he will tell many that it's very good.
0: కానీ మంచిదని చెప్పినప్పుడు తాను ఎందుకు ఆచరించకూడదు?
1: When once you declare it is good, why don't you follow?
0: కనుకని ఇది కేవలం ఒక విధమైన చెప్పడం కూడాను ఒక కృత్రిమైనటువంటి ఒక మాట లే.
1: వాట్ వీ సే ఆల్సో బికమ్స్ ఆర్టిఫిషియల్.
0: హృదయంలో లేనప్పుడు మాటల్లో ఎందుకు వస్తుంది?
1: వెన్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద హార్ట్ హౌ కెన్ యూ స్పెల్ అవుట్?
0: హృదయంలో లేనటువంటి మాటల్లో తెప్పించుకోవటము ఇది కేవలము ఒక అసత్యమైనటువంటిది.
1: సో వాట్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద హార్ట్ యూ స్పీక్ అవుట్?
0: మానవత్వానికి విరుద్ధమైనటువంటిది,
1: అగెన్స్ట్ ది హ్యూమన్ బిహేవియర్.
0: కనుక చెప్పినటువంటిది చెయ్యాలి, చేసినటువంటిది చెప్పాలి, తలచినటువంటిది చేయాలి.
1: So what he says he should act, what he acts he should say, what he thinks he should act and say.
0: ఆ విధమైనటువంటి ఒక పరిస్థితి లేకపోవడం చేతనే ఈనాటి ప్రజలు ఎందుకూడను ఎంత ఆధ్యాత్మిక సంస్థలు అభివృద్ధి అవుతున్నప్పటికీ అశాంతి అనేటువంటిది ఏమాత్రం పోవటం లేదు.
1: Because of the disharmony in thought and word and deed. in spite of spiritual institutions, many in number, were
0: శాంతి ఎక్కడి నుంచి వస్తుంది మనకు?
1: How do you get peace? Where from?
0: శాంతి తన యందు ఉన్నది కానీ బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
1: Peace is within you. You cannot get it from outside.
0: నీవు సత్యమైన మార్గాన్ని నడిచినప్పుడు ఆ శాంతి నీ యందు కనిపిస్తుంది.
1: When you follow the correct path, you will find the peace within you.
0: నీవు సత్యమైన మార్గాన్ని నీవు అవలంబించినప్పుడే నీ యొక్క శాంతి నీకు లభిస్తుంది.
1: When you tread along the path of truth, you will find the peace over there.
0: నీవు నిజమైన భగవంతుని యొక్క విశ్వాసం నీ యందు ఉంటే ఆ పీస్ నీ యందే ప్రతిబింబిస్తుంది.
1: If you have got very staunch faith in God, you will have
0: కానీ ఫెయిత్ ఉండినట్టుగా నటిస్తున్నారే కానీ అశాంతి ఉంటుందనేది దీనికి కారణం ఏమిటి? ఆ శాంతి అనేటువంటి దాన్ని ఆచరణలో పెట్టడం లేదు.
1: We pretend as if we have faith, but we are restless. It's only because we are not practicing.
0: ప్రతి ఒక్కరు కూడాను మానవతా విలువలు ఏమిటంటే సత్య ధర్మ శాంతి ప్రేమలు అనేటువంటి చిలక పలుకులు వేళ పలుకుతున్నారు.
1: Everyone repeats like a parrot the human values, the truth, righteousness, peace.
0: ఒక్కడైనా కూడాను ఆచరణలో పెడుతున్నాడా?
1: Is there anyone who is practicing one?
0: ఒక్కడైనా ఆచరణలో పెడుతున్నారా?
1: Is he practicing at least one?
0: ఇంక ఇలాంటి వాళ్ళు ప్రబోధ ప్రచారం చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the use in propagating and teaching, publicizing?
0: దీనివల్ల కేవలం సాయికి అపకీర్తి ఇచ్చిన వారు అవుతారు.
1: They bring bad name to Sai.
0: ఏ ఒక్కటైనా ఆచరణలో పెడితే అదే స్వామికి సంబంధించిన ఆనందం.
1: ఇఫ్ యూ ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్, దట్ విల్ మేక్ స్వామి హ్యాపీ.
0: ఏం కష్టమైన కాదు.
1: ఇస్ నాట్ దట్ డిఫికల్ట్?
0: సత్యం చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవటం ఎంత సులభం.
1: టు టెల్ టు స్పీక్ ట్రూత్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇట్స్ సో సింపుల్.
0: నా చేతిలో హ్యాండ్ కర్చీఫ్ ఉంటుందని చెప్పడంలో సులభంగా చెప్పొచ్చు.
1: ఇట్స్ ఈజీ టు సే దట్ ఐ హ్యావ్ హ్యాండ్ కర్చీఫ్.
0: ఈ హ్యాండ్ కర్చీఫ్ చేతిలో చూపుతుకూడను, నా చేతిలో పుష్పమాల ఉంటుంది అంటే ఇది ఎంత అసత్యం అవుతుంది?
1: Having handkerchief on hand to say that there is garland here, it is so difficult.
0: సత్యం చెప్పాలంటే చాలా సులభం.
1: To speak truth, it's very easy.
0: అసత్యం చెప్పాలంటే చాలా కష్టం.
1: To tell a lie, it's very difficult.
0: కనుకనే ఇంత సులభమైనటువంటి మార్గాన్ని మానవుడు ఈనాడు మర్చిపోతున్నాడు.
1: Man has forgotten such an easy path.
0: కష్టమైనటువంటి దానినే కష్టపడి శ్రమించి దాన్నే తాను అనుసరిస్తున్నాడు.
1: He struggles hard to follow the difficult, tough path.
0: ఈనాటి మానవత్వం లోపల ఇంత దైవత్వం ఉంటుండి కూడాను, ఇంత విశాలత్వం ఉంటుండి కూడాను, ఇంత సంకుచితమైన మార్గంలో జీవించటము చాలా ఆశ్చర్యం.
1: దో దెర్ ఇస్ వాస్ట్నెస్, దో దెర్ ఇస్ డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్, హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ నారో మైండెడ్ వే. ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్.
0: హృదయం అంటే కేవలం ఈ పంచభౌతిక దేహం నందు ఉన్నటువంటి ఈ గుండెకాయ మాత్రమే కాదు.
1: ది హార్ట్ హియర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ డస్ నాట్ మీన్ ఫిజికల్ హార్ట్.
0: హృదయం అంటే సర్వత్రా ఉంటుండాది.
1: This hridaya is present all over.
0: Danini sahasra shisha purusha sahasraksha sahasrapat anni chetulu vedala chetulu veladi kannulu veladi shirasulu undeyukuntante emtidi aa vishwame.
1: This universe, the spiritual heart, the hridaya is present everywhere with thousands of feet, thousands of
0: hands. ఇంటూ ఇన్ఫినిటీ చేసేసినప్పుడు ఇతను విరాట స్వరూపుడు అయిపోతాడు.
1: సో బాడీ మల్టిప్లైడ్ బై ఇన్ఫినిటీ ఇస్ కాస్మిక్ ఫామ్.
0: ఇంకా మైండ్ ను దాన్నే ఇన్ఫినిటీ గా చేసేసినప్పుడు, ఇంటూ ఇన్ఫినిటీ చేసినప్పుడు అదే ఒక విధమైనటువంటి ఒక భగవత్ స్వరూపంగా మారిపోతుంది.
1: మైండ్ మల్టిప్లైడ్ బై ఇన్ఫినిటీ
0: అతనే హిరణ్య గర్భుడు ఉన్నాడు.
1: హీ ఇస్ కాల్డ్ హిరణ్య గర్భ.
0: కనుక హిరణ్య గర్భుడు, విశ్వ విరాట స్వరూపుడు, ఇంకా ఆత్మ ఇంటూ ఆత్మ ఈజ్ ఈక్వల్ బ్రహ్మ అని.
1: Therefore, Atma, the soul multiplied by soul,
0: Brahmanaga
1: is Brahma.
0: Brahma sambandhamainatundi Brahma.
1: Brahma means that which is cosmic.
0: That
1: which expands.
0: Enta varaku nenu pole inka expand avutundi.
1: It will expand limitlessly.
0: Kanukane manamu expand love ni man penchukovali.
1: So we should expand our love.
0: Expand love is life.
1: Expansion of love is life.
0: Contraction of love is death.
1: Contraction of love is death.
0: కనుకనే మనం ఎక్స్పాన్షన్ లవ్ పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అవర్ లవ్.
0: ఎందుకంటే ఆ దివ్యత్వం అనేది మనలో ఉంటుండాలి.
1: బికాస్ ద డివినిటీ ఇస్ విథిన్
0: అస్. ఎప్పుడు కూడా వ్యాపించిపోతుంటాది.
1: ఇట్ షుడ్ ఎక్స్పాన్స్.
0: కనుక మన చర్యలు ఎందుకు వ్యాపించిపోయేటువంటి యొక్క దివ్యమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ ఎవర్ ఎక్స్పాండింగ్ డివైన్ ఫీలింగ్స్.
0: కానీ ఈనాటి మానవులకు ఇట్టి విశాలం పేరుగా పెరిగేటువంటి భావాలు లేవు. అంత సంకుచితం సంకుచితం సంకుచితం.
1: టుడే వీఆర్ నారో మైండెడ్, వీఆర్ నాట్ బ్రాడ్ మైండెడ్.
0: ఈ నేరో మైండ్ పెట్టుకుని మీ విశాలత్వాన్ని మనం విచారం చేస్తే ఏ విధంగా అర్థమవుతుంది?
1: విత్ దిస్ నేరో మైండ్ హౌ డూ యూ థింక్ ఆఫ్ ఇన్ఫినిటీ, హౌ డూ ఎక్స్పెక్ట్ వాస్ట్నెస్?
0: కనుక మన యొక్క దివ్యత్వం అంతా కూడా ఇన్ఫినిటీ, అనంతమైనటువంటిగా ఉంటుండాలి.
1: సో దిస్ డివినిటీ ఇస్ ఇన్ఫినిటీ.
0: అందుకోసమనే భగవంతుణ్ణి అనంత రూపాయ నమః.
1: దేర్ఫోర్ గాడ్ హ్యాస్ ఇన్ఫినిట్ ఫార్మ్స్.
0: అనంతమైనటువంటి యొక్క జగత్తునందు అనంత స్వరూపుడై ఉంటున్నాడు.
1: గాడ్ హ్యాస్ సో మెనీ ఫార్మ్స్, ఇన్ఫినిట్ ఫార్మ్స్.
0: జడ చైతన్యం ఎందుకు తానే ఉంటున్నాడు.
1: హీస్ ప్రెసెంట్ ఇన్ ది ఇనర్ట్ మ్యాటర్ ఆల్సో.
0: కానీ సర్వత్రా ఉండటం చేతనే అతను సర్వవ్యాపకుడు అయిపోయినాడు.
1: యాజ్ హీస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ హీస్ ఆల్ పర్వేసివ్.
0: సర్వవ్యాపక తత్వం బ్రహ్మ అని పేరు.
1: దట్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ ఇస్ కాల్డ్ బ్రహ్మ.
0: అది కనిపించకపోవచ్చును.
1: యు మే నాట్ ఫైండ్ సీ ఇట్.
0: కనిపించవచ్చును.
1: యు మే సీ.
0: కానీ అది మీ మీ అదృష్టం పైన ఉంటుంటాయి.
1: ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫార్చ్యూన్.
0: మీ మీ విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంటాయి.
1: ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్.
0: నిజంగా ఆ విశ్వాసాన్ని మీరు దృఢంగా పెట్టుకుంటే తప్పక క్షణంలోనే కనిపిస్తాడు.
1: ఇఫ్ యూ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ యూల్ సర్టన్లీ సీ గాడ్.
0: భగవంతుడు ఎక్కడి నుంచినో దిగి రావటం అనేటువంటిది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ గాడ్ డిసెండింగ్ ఫ్రమ్
0: సంవేర్. ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్లిపోవటం అనేటువంటిది లేదు.
1: హీ డజంట్ లీవ్.
0: భగవంతునికి రాకపోకలు లేనటువంటి స్థితి భగవంతుడి.
1: డివినిటీ ఇస్ దట్ విచ్ ఇన్ ఎ కమ్స్ నా గోస్.
0: తాను రాడు, తాను ఎక్కడికి పోడు.
1: హీ డజంట్ కమ్, హీ డజంట్ గో ఎనీవేర్.
0: సర్వత్రా ఉంటున్నాడు.
1: హీ ఇస్ ఎవ్రీవేర్.
0: అయితే కొంతమందికి ఆ దివ్యత్వం నుంచినే ఆవిర్భవించినటువంటి శక్తి వల్ల ఆ దివ్యత్వాన్ని మరిపింపజేస్తుంది.
1: బికాస్ ఆఫ్ ద డివైన్ పవర్ హీ విల్ బి నేచురల్లీ క్యారీడ్ అవే బై ద డివైన్ మేనిఫెస్టేషన్.
0: సూర్యుని వల్ల అనేక మేఘములు ఉద్భవిస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ సన్ యు ఫైండ్ సో మెనీ క్లౌడ్స్ ఫార్మింగ్.
0: ఈ క్లౌడ్స్ కంతా కూడా మూల కారణం ఎవరు? సూర్యుడే.
1: సన్ ఈస్ ద కాజ్ ఫర్ ఆల్ దీస్ క్లౌడ్స్.
0: కానీ సన్ నుండి ఆవిర్భవించినటువంటి ఈ మేఘములు సన్ నే మరుగు చేస్తాయి.
1: క్లౌడ్స్ విచ్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ ద సన్ ది విల్ కవర్ ద సన్.
0: ఇంత మాత్రం చేత నన్ను మరుగు చేసిందని సూర్యుడు దీన్ని ఏమైనా కోపిస్తాడా?
1: డూ యూ థింక్ ద సన్ విల్ బి యాంగ్రీ విత్ ద క్లౌడ్స్?
0: కొంతసేపు ఓపిక పట్టుకుంటే ఆ క్లౌడ్స్ కదిలిపోతాయి.
1: బి పేషెంట్ ఫర్ సమ్ టైమ్, క్లౌడ్స్ విల్ పాస్.
0: పేషెన్స్,
1: దట్ ఈస్ పేషెన్స్.
0: ఆ ఓపికను మనం పట్టుకుంటే ఈ క్లౌడ్స్ కలిగి కదిలిపోతాయి, సూర్యుడు యథారీతిగా ప్రకాశిస్తూ ఉంటాడు.
1: ఇఫ్ యూ హావ్ పేషెన్స్ క్లౌడ్స్ విల్ పాస్ ఆఫ్, యూ విల్ సీ ద సన్.
0: ప్రతి ఒక్కటి కూడా దైవం నుండినే పుడుతున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ డివైన్.
0: పుట్టడము, పెరగటము, లీనం కావటం అంతా మూడింటికి దైవమే మూల కారణము.
1: ద బర్త్ అండ్ ద గ్రోత్ అండ్ డెత్ ఆర్ ఆల్ ఇన్ ద డివైన్ ఓన్లీ.
0: కనుకనే ప్రతి పదార్థమునందు కూడా దైవం యొక్క సంబంధం ఏర్పడి ఉంటుండాలి.
1: ఎవ్రీ మ్యాటర్ మెటీరియల్ హ్యాస్ గాట్ ద డివినిటీ విత్ ఇన్.
0: కనుక ప్రతి విషయంలో కూడాను దైవత్వాన్ని మనం చింతించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ డివినిటీ ఇన్ ఎవ్రీథింగ్.
0: దైవం కోరేటువంటిది రెండే రెండు.
1: గాడ్ వాంట్స్ ఓన్లీ టూ,
0: సత్యం ధర్మం.
1: వన్ ఇస్ ట్రూత్, అదర్ ఇస్ రైచియస్నెస్.
0: ఈ రెండింటి అందే కూడాను ఇంకెంతైనా ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ దీస్ టూ.
0: కరుణ,
1: కంపాషన్,
0: ఇంకా తర్వాత దయ, దాక్షిణ్యము, ఇవన్నీ కూడా అందులోనే చేరి ఉంటుంది.
1: కంపాషన్, ద కైండ్నెస్ ఆర్ ఆల్ ది ఇంగ్రీడియంట్స్ ఇన్ దీస్ టూ ఎసెన్షియల్ ప్రిన్సిపల్.
0: ముఖ్యమైనటువంటి ఇది రెండే.
1: ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ టూ.
0: మిగిలినవన్నీ కూడా ఇందులో భాగములే, ఇందులో అంగములే.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ ద కాంపోనెంట్స్ అండ్ ద పార్ట్స్ ఆఫ్ దీస్ టూ.
0: కనుక మనం దయతో ఉండాలి. దయ అనగా దీనికి ప్రేమకు పర్యాయ పదమే దయ.
1: దిస్ కంపాషన్ ఇస్ ద సినోనిమ్ ఆఫ్ దిస్ వర్డ్ లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటి దాన్ని కూడా నువ్వు దయ అంటారు.
1: దిస్ లవ్ ఈజ్ ఆల్సో కాల్డ్ కంపాషన్.
0: కనుకనే ఈ ప్రేమ అనేటువంటిది మనలో ఉండినప్పుడు ఏ విధమైన ద్వేషము మనలో ప్రారంభించదు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ హేట్రెడ్.
0: అసలు మానవుని హింసింపజేస్తుండేటువంటిది ఈ మూడే.
1: యాక్చువల్లీ మ్యాన్ ఇస్ పుట్ టు సఫరింగ్ బికాస్ ఆఫ్
0: క్రోధ లోభమే.
1: వన్ ఇస్ కామ డిజైర్, సెకండ్ క్రోధ ద యాంగర్, లోభ ద గ్రీడ్.
0: అనేటువంటిది మనం చేసేటువంటి కర్మ మార్గాన్ని అంతా భస్మం చేస్తా ఉంది.
1: ఇట్ ఇస్ ద డిజైర్ దట్ బర్న్స్ ఆల్ అవర్ యాక్షన్.
0: ఇంకా లోభము అనేటువంటిది మన యొక్క భక్తిని అంతా కూడా నశింపజేస్తుంది.
1: ఇట్ ఇస్ ద గ్రీడ్ దట్ రూయిన్స్ ఆల్ అవర్ డివోషన్.
0: ఇంకా జ్ఞానం అనేటువంటి దానిని క్రోధము పూర్తి నశింపజేస్తుంది.
1: ద విజ్డమ్ ఇస్ టోటలీ కిల్డ్ బికాజ్ ఆఫ్ యాంగర్.
0: ఈ కామక్రోధ లోభములు మూడు ఉండటం చేతనే కర్మోపాసన జ్ఞానం పూర్తిని మంట కలిపేస్తుంది.
1: బికాస్ ఆఫ్ దీస్ త్రీ, ద డిజైర్, ద యాంగర్ అండ్ ద గ్రీడ్, ఆల్ పార్ట్స్, ద యాక్షన్ అండ్ ద విజ్డమ్
0: మంచి భావం, ఇవే మూల కారణం.
1: వీ డోంట్ హ్యావ్ గుడ్ థాట్స్ బికాస్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్.
0: ఎందుకంటే ఈ కామక్రోధ లోభములు మూడు ఉండటం చేతనే మనకు కర్మలు మంచి కర్మలు చేయలేకపోతున్నాము.
1: Because of these three factors, the desire, the anger, the
0: greed,
1: we are not able to do good actions. We don't follow correct path in devotion. And we are not able to uphold, acquire wisdom.
0: కనుక అట్లాన్ని మనం ఎందుకు ప్రవేశపెట్టుకోవాలి?
1: వై షుడ్ ఎంటర్టైన్ దీస్ త్రీ ఈవిల్ క్వాలిటీస్?
0: మనకే ద్రోహం చేసేటువంటి దాన్ని మనం ఎందుకు పెంచుకోవాలి?
1: వై షుడ్ యు డెవలప్ దోస్ దట్ ఆర్ ట్రైటర్స్ దట్ వుడ్ బిట్రే అస్ అల్టిమేట్లీ?
0: కనుక మొట్టమొదట మానవుడు ఈ మూడింటిని కూడా దూరం చేయాలి.
1: సో మ్యాన్ షుడ్ గివ్ అప్ దీస్ త్రీ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: ప్రతి మానవుడికి కొన్ని ఆశలు ఉండాలి.
1: మ్యాన్ నేచురల్లీ హస్
0: సర్టెన్ అంబిషన్. కొంత పరిమితంలో ఉంటుండాలి.
1: బట్ దే షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్స్.
0: మితిమీరి పోకూడదు.
1: దే షుడ్ నాట్ బి బియాండ్ ద లిమిట్.
0: కనుక మనము ఈ యొక్క దుర్గుణాన్ని కొంతవరకు దూరం చేసుకోవడానికి దైవ చింతన విచారం ఎక్కువ చేయాలి.
1: we should dispense with all evil qualities by thinking of God. In this vast world, we should have a broad mind.
0: ఎంత సముద్రం అంతటి హృదయంగా ఉంటుండాలి మనలో.
1: ఇట్ షుడ్ బి ఆఫ్ ది వాస్ట్ ఎక్స్పాన్స్ ఆఫ్ ఎన్ ఓషన్.
0: ఈ విశ్వానికంత సముద్రమే ఒక పెద్ద హృదయము.
1: అండ్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ద ఓషన్ దట్ ద హార్ట్.
0: కనుకనే అందరి ఎందుకు కూడా ఉన్నటువంటిది అదే మానస సరోవరం.
1: దట్ ఈస్ ద సేమ్ ది ఓషన్ ప్రెసెంట్ ఇన్
0: మైండ్. విశాలమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి సో వాస్ట్ అండ్ బ్రాడ్.
0: హృదయం విశాలం లేకపోతే వాడు మానవుడే కాదు.
1: వితౌట్ దట్ వాస్ట్నెస్ ఆర్ బ్రాడ్ మైండెడ్నెస్ హీ ఇస్ నో హ్యూమన్.
0: భావాలకు ఏమాత్రమో అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ గివ్ స్కోప్ టు నారో మైండెడ్నెస్.
0: అందరి ఒకవేళ దోషములు కలగవచ్చును, కొంచెం తప్పులు జరగవచ్చును.
1: దేర్ మే బి సర్టన్ మిస్టేక్స్.
0: కానీ దాన్ని మనం లెక్క చేయకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దెమ్.
0: కానీ ప్రేమను మాత్రం వదులుకోకూడదు.
1: బట్ వీ షుడ్ నెవర్ గివ్ అప్ లవ్.
0: ప్రేమను ప్రధానమైనటువంటిది జీవితంలో ఉంచుకున్నప్పుడు దేన్నైనా మనం సాధించవచ్చు.
1: విత్ దిస్ principle of love you can achieve anything in this world.
0: Kanuka
1: so
0: manavudu anetunte vaadu visala hrudayudu kavali.
1: Man should be broad minded.
0: Manavuni endu udhavincheetunte oka sankalpam kodanu goppa aadarshavantamainatunte oka sankalpamga untundali.
1: All the thoughts he entertains should be lofty. Alpa sankalpalu
0: manam em maatram abhirudhi chesukokoddu.
1: He should not have any mean ideas.
0: Anantamainatunte oka aadarshanni teeskovali.
1: He should set an infinite idol.
0: Itti aadarshalu aa vyakti poyina tarvata kuda nu aadarsham niliche untuntadu.
1: The ideals will remain even after the person dies.
0: Kanukune manchi aadarshaniki daanni chiranjeevi annaru.
1: So the one who has got these good ideals is called chiranjeevi, immortal.
0: అది ఎప్పటికి నశించేటువంటిది కాదు.
1: It's immortal.
0: దేహం నశించినా కూడాను ఆ యొక్క గుణం నశించేటువంటిది కాదు.
1: The body will collapse but the ideals will remain permanent.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి గుణమును మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should develop the sacred qualities.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మీరందరి ఎందుకును ప్రేమ ఉన్నది.
1: There is love in everyone.
0: కానీ ఆ ప్రేమను కొంత పరిమితమైన దీంతో మీరు పెట్టుకుంటున్నారు.
1: బట్ యు హావ్ రెస్ట్రిక్టెడ్ ఇట్.
0: కాదు కాదు.
1: నో.
0: విశాలం విశాలం విశాలం చేయాలి.
1: యు షుడ్ ఎక్స్పాండ్ ఇట్.
0: ఆ ప్రేమను ఎంత విశాలం చేసుకుంటావో, ఎంత పవిత్రమైన దీనిగా ఉంచుకుంటావో, అంత నీ యొక్క జీవితము ఆదర్శంగా ఉంటుంది.
1: ద మోర్ యు ఎక్స్పాండ్, ద మోర్ యు మెయింటైన్ ఇట్ సీక్రెట్, యువర్ లైఫ్ ఆల్సో విల్ గ్రో మోర్ అండ్ మోర్.
0: దైవ ప్రేమ అన్నింటికంటే ముఖ్యమైనటువంటి ప్రేమ.
1: లవ్ ఫర్ గాడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: ప్రపంచకంలో ఏదో శారీరకంగా వచ్చినటువంటి దాంట్లో శారీరక ప్రేమలు ఉంటుంటాయి.
1: నాచురలీ దేర్ విల్ బి లవ్ అమంగ్ బ్లడ్ రిలేషన్స్. తల్లి
0: సిస్టరు బ్రదరు ఇలాంటి వాటితో కూడా ఈ శరీరంతో ఉద్భవించినటువంటివి.
1: నాచురలీ హావ్ గాట్ లవ్ టువర్డ్స్ యువర్ బ్లడ్ రిలేషన్స్ ద మదర్ ఫాదర్ సిస్టర్ బ్రదర్.
0: మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతుంటాయి.
1: దేర్ ఆల్ ద పాసింగ్ క్లౌడ్స్ దట్ హావ్ కమ్ ఇన్ బిట్వీన్ షుడ్ పాస్ ఆఫ్.
0: పాసింగ్ క్లౌడ్స్
1: దేర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్ ఓన్లీ.
0: కానీ దైవం నుంచి వచ్చినటువంటిది అదే పర్మనెంట్. ఇది
1: బట్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ గాడ్ ఈస్ పర్మనెంట్.
0: ఆ ప్రేమను ఎంత అభివృద్ధి గావించుకుంటామో అంత ఆనందం మనలో అభివృద్ధి అవుతుంది.
1: This love which is God's gift, if you develop more, you'll be more blissful.
0: ఈ ప్రేమను అభివృద్ధి గావించుకోవటం వల్ల మనకు లభించేది ఏమిటి? అది ఆనందము.
1: What is that you get by increasing your love? It is the bliss that you get.
0: ప్రేమను ఎంత అభివృద్ధి చేస్తావో ఆనందం కూడా అంత అభివృద్ధి అవుతుంది.
1: The more you develop the love, naturally you'll be more and more blissful.
0: మీ ఆనందం కూడా అంత సంకుచితంగా ఉంటుంది.
1: If you narrow it, if you limit it, naturally that bliss also will come down.
0: కనుక నిరంతరము మనం ఆనందాన్ని అనుభవించాలనుకుంటే ప్రేమను పెంచుకోవాలి.
1: In order to be blissful all the time, we have to increase and develop love.
0: ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము.
1: God is the embodiment of love and full of love.
0: ప్రేమ ప్రేమతో సంధింపని మమగును.
1: It is the stipulation that there be connection, love to love only.
0: కామ ప్రేమను గట్టిగా కలిగియున్నా.
1: Therefore, if you strengthen this love,
0: అద్వితీయము సాధింప అర్హుడగును. అద్వితీయము సాధింప అర్హుడగును.
1: You deserve that state of non-dualism.
0: అది అద్వితీయము.
1: That is non-dual state.
0: ఆ ప్రేమను నీవు వదిలిపెట్టుంటే నీవు అద్వైత సిద్ధాంతంలో నీవు ప్రవేశించింది.
1: Then once you develop the principle of love,
0: ఏకాంత భావాన్ని నీవు విశ్వసించిన వాడవుతావు.
1: You will have that full faith in that point of one
0: point, oneness.
1: It is the same divine principles which is spread all over.
0: దానిని మనం సాధించాలి.
1: That we should achieve it in our lifetime.
0: ఈ లోక సంబంధమైనటువంటి విద్యలంతా మనం నేర్చుకోవచ్చును.
1: The world education you can acquire.
0: ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఒక లోకంలో ఉపయోగించుకునేటువంటివి.
1: They are just useful in our world.
0: ఇది వ్యావహారిక విద్యలు.
1: It's just worldly knowledge.
0: కానీ అది పారమార్థిక విద్య.
1: But that is the spiritual knowledge.
0: ఆ పారమాత్మిక విద్య లోపల ఈ ప్రేమనే ప్రధానమైనటువంటి ప్రాణం.
1: ఇన్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ దిస్ లవ్ ఇస్ లైఫ్.
0: కనుక ప్రేమను పెంచుకోండి.
1: సో డెవలప్ లవ్.
0: మనలో ఉండేటువంటి ఒక దయా ప్రేమను అభివృద్ధి గావించుకున్నప్పుడే మనము మానవాతీతమైనటువంటి ఒక పురుషోత్తములుగా మనం మారుతాం.
1: వెన్ వన్స్ వీ డెవలప్ దిస్ కంపాషన్ అండ్ లవ్, యూ విల్ ట్రాన్సెండ్ ద లిమిటేషన్ ఆఫ్ హ్యుమానిటీ అండ్ యూ విల్ బి వన్ విత్ ది డివినిటీ.
0: శివ శంకర నమామి శంకర, శివ శంకర శంభో.

0: కలుగుచునుండును. కర్మలందు జన్మ కలుగుచునుండును. కర్మలందు సుఖము కలుగుచుండు. కర్మ మేలే కీడు కలిగే ప్రపంచంబు, కర్మే మేలు కీడు కలిగే ప్రపంచంబు. సుఖము దుఃఖమిలను సుస్థిరములు, సుఖము దుఃఖము ఇలను సుస్థిరములు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది యాక్షన్స్ దట్ వీ పర్ఫార్మ్ వీ గెట్ బర్త్, అండ్ యాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది జాయ్స్ అండ్ ది సారోస్. Again, they are responsible for the good and the bad that happen. And one should remember that the joy and sorrow are almost permanent. They will be occurring always.
0: Karmanu bandini manushya loki.
1: Mankind is bound by the karma, action.
0: జగత్తు బ్రహ్మమయం.
1: వరల్డ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మన్.
0: బ్రహ్మమయమైన జగత్తు కర్మమయం.
1: వరల్డ్ విచ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మ ఈజ్ ఆల్సో సాచ్యురేటెడ్ విత్ కర్మ.
0: సృష్టియే ఒక పెద్ద కర్మ.
1: క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ యాక్షన్.
0: కనుకనే మానవుడు ఒక సృష్టిలో కూడినటువంటి వాడు కనుక మానవుడే కర్మ.
1: మ్యాన్ హూ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఎన్ యాక్షన్.
0: మానవుడనగా జీవశక్తి.
1: మ్యాన్ ఎసెన్షియలీ రెఫర్స్ టు కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ.
0: జీవశక్తి యొక్క ఉపాధియే శరీరము.
1: బాడీ ఈజ్ ది వెస్ట్ ఆఫ్ విచ్ హౌసెస్ దిస్ కాన్షియస్నెస్.
0: శరీరమే కర్మమయము.
1: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ యాక్షన్స్.
0: కర్మానుసారముగానే దేహములు ప్రాప్తించుచున్నవి.
1: పీపుల్ గెట్ దేర్ బాడీస్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ విచ్ దే పర్ఫార్మ్.
0: కనుక మానవత్వమునకు సమస్త సృష్టికి కర్మనే ఆధారము, కర్మనే మూల కారణము.
1: For creation as well as for the entire humanity, it is action which is cause and which is the basis.
0: ఈ కర్మ యొక్క తత్వాన్ని గుర్తించుకొనుటకై కర్మలు ఆచరించాలి.
1: Recognizing the theory and the law of action, one has to perform action.
0: కర్మలు ఆచరించుటకూడను కర్మలను మనం అర్థం చేసుకోవాలి.
1: Even to perform action, we have to understand the law of action.
0: మనోవాక్కాయములు చేసేటువంటి పనులకే కర్మ అని పేరు.
1: Action really refers to all the things which are performed by the mind, the body and also the world.
0: కర్మాచరణకు ఐదు సూత్రములు.
1: There are five principles which govern the law of action.
0: మొదటిది శరీరము.
1: The first one is the physical body.
0: రెండవది కర్త.
1: ది సెకండ్ వన్ ఈజ్ ద డూయర్.
0: మూడవది వివిధ భాగములు, అంగములు.
1: ది థర్డ్ వన్ ఈజ్ ది సెన్సరీ ఆర్గన్స్.
0: నాలుగవది వేరువేరు పనులు.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్.
0: ఐదవది అన్నింటి ఎందు కూడాను సమత్వంగా ఉండేటువంటి ప్రాణతత్వమైన దైవత్వము.
1: ది ఫిఫ్త్ వన్ ఈజ్ డివినిటీ విచ్ ఈజ్ ఈక్వలీ రెసిడెంట్ ఇన్ ఆల్ ద పీపుల్ and permeates everything.
0: Divyattvam chetane samastam kudanu jaruguchunnadi.
1: Everything is happening by the will of divinity.
0: Kani itti divyattvamu gurtinchukonaleka kevalam angamulanu upangamulanu aadharamu chesukoni మానవత్వం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించకనుక తాము తమ యొక్క కర్మ ఫలాలను ఆశించి కర్మాచరణ జరుపుతున్నారు.
1: మ్యాన్ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ ఆఫ్ డివినిటీ పర్ఫార్మింగ్ ఎవ్రీథింగ్. హీ థింక్స్ దాట్ ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఫిజికల్ లిమ్స్ అండ్ ఆర్గన్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్. హీ థింక్స్ దట్ హీ ఈస్ ద డూయర్ అండ్ దేర్ ఫోర్ హీ కమిట్స్ ద మిస్టేక్.
0: ప్రతిఫలాపేక్ష చే కర్మలు ఆచరించుతున్నారు మానవుడు.
1: Men are performing actions expecting the fruits thereof.
0: ఈ కర్మ ఫలమును అనుభవించిన నిమిత్తమై తిరిగి మానవుడు జన్మ నెత్తుచున్నాడు.
1: Man is again being born in order to enjoy the fruits of his own actions.
0: కారణం ఏమనగా కర్మ ఫల నిమిత్తమై తాను కర్మలు ఆచరించటం చేత కర్మ ఫలమును అనుభవించడానికి తిరిగి మానవత్వమును అనుభవించవలసి వస్తుంది.
1: Man is being reborn again because he is expecting to reap the fruits of his actions.
0: కనుకని ఫలాపేక్ష లేనటువంటి కర్మలు ఆచరించడమే ప్రధానమైన కర్తవ్యమని గుర్తించాలి.
1: Therefore, one has to recognize that performing actions without expecting fruits is very important.
0: ఇందులో రెండు విధములైనటువంటి కర్మలు ఉన్నవి.
1: There are two types of action.
0: దీనినే ధర్మములు అని కూడాను బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ అండ్ డిస్క్రైబ్డ్ దిస్ యాజ్ ధర్మ.
0: స్వధర్మ పరధర్మ అని.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ ధర్మ, వన్ ఈజ్ స్వధర్మ, అనదర్ ఈజ్ పరధర్మ.
0: ఈ స్వధర్మం అనగా కేవలము జాతి, మత, కుల, వర్ణములకు సంబంధించినదిగా భావిస్తున్నారు.
1: పీపుల్ థింక్ దాట్ స్వధర్మ రెఫరెన్స్ టు ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ రెఫరెన్స్ టు ద క్యాస్ట్ కమ్యూనిటీ అండ్ సచ్ అదర్ ఓన్లీ ఆస్పెక్ట్స్.
0: ఈ స్వధర్మమే శ్రేయస్థని కూడాను విశ్వసిస్తున్నారు.
1: People also consider performing swadharma is good for them.
0: కానీ ఇది శ్రేయస్తే ప్రియస్తే అయినప్పటికీ తాము తలంచినట్టుగా ఇది జాతి మత కులములకు సంబంధించినటువంటిది కాదు.
1: While it is true, but the swadharma does not refer to the caste community, the religion and the nationality.
0: Swa anaga atma.
1: Swa refers to atma.
0: ఆత్మకు సంబంధించినటువంటి ధర్మమే స్వధర్మము.
1: ధర్మ విచ్ ఈస్ అకార్డింగ్ టు ది క్యానన్స్ ఆఫ్ ఆత్మ ఈజ్ స్వధర్మ.
0: ఇది మారునది కాని ఇంకే విధమైనటువంటి యొక్క రూపము ధరించినది కానీ కాదు.
1: దిస్ డజంట్ హ్యావ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్టికులర్ ఫార్మ్.
0: ఇది నిర్గుణ నిరంజనములు చే కూడినటువంటిది.
1: ధర్మ ఈజ్ నిర్గుణ అండ్ నిరంజన.
0: ఇది సత్యనిత్యమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఆల్సో ట్రూత్ అండ్ పర్మనెంట్.
0: ఎట్టి మార్పులు కూర్పులు కలగనటువంటిది.
1: దిస్ డస్ నాట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్ అండ్ చేంజ్.
0: ఆత్మకు సంబంధించినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: కనుకనే ఆత్మ సంబంధించినటువంటి యొక్క ధర్మమునే మానవులు ఆచరించాలని ఇదియే శ్రేయస్సని కూడాను గుర్తించాలి.
1: దేర్ ఫోర్ ఇట్ ఈస్ నెసరీ టు రికగ్నైజ్ దట్ ధర్మ రెఫర్స్ టు ఆత్మ అండ్ పర్ఫార్మింగ్ సచ్ ఎ స్వధర్మ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండ్ బెనిఫిషియల్.
0: పరధర్మం అనగా ఇది కేవలము దేహమునకు సంబంధించినటువంటిది.
1: పరధర్మ రెఫర్స్ టు ధర్మ అసోసియేటెడ్ విత్ బాడీ.
0: ఇది రాగద్వేషములతో కూడినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: అహంకారం అమకారములతో చేరినటువంటిది.
1: దిస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: కనుకనే ఇది చాలా ప్రమాదమైనటువంటిది.
1: దేర్ ఫోర్ దిస్ ఈజ్ రాదర్ డేంజరస్.
0: కనుక స్వధర్మం అనేటువంటిది శ్రేయస్సని పరధర్మమును చాలా ప్రమాదకరమైనటువంటిదిగా పోల్చుకుంటూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత దేర్ ఫోర్ హెస్ ఎక్స్పౌండెడ్ దట్ పర్ఫార్మింగ్ స్వధర్మ ఈజ్ బెనిఫిషియల్ అండ్ గుడ్ అండ్ పర్ఫార్మింగ్ పరధర్మ ఈజ్ బిసెట్ విత్ లాట్ ఆఫ్ డేంజర్స్.
0: అనగా దేహధర్మ ఏనాటికైనను ఈ ఫలప్రాప్తిని అనుభవించే నిమిత్తమై తిరిగి దేహమును ధరించవలసి వస్తుంది.
1: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ దేహధర్మ ధర్మ అసోసియేటెడ్ విత్ బాడీ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్ అండ్ దేర్ ఫర్
0: దేహముతో ఆచరించేటువంటి సర్వకర్మలు కూడా ఫలప్రాప్తి నిమిత్తమై ఆచరిస్తున్నారు.
1: ఆల్ ది యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ బాడీ ఆర్ పర్ఫార్మ్డ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: కనుక ఇది ప్రమాదమైనటువంటిదిగా కూడా మనం విశ్వసించాలి.
1: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు బిలీవ్ దట్ దిస్ ఈజ్ రాదర్ డేంజరస్.
0: కర్మలు ఆచరించే సమయమునందు మనకి ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: While performing actions, we really do not understand the implications.
0: ముందు రాబోయేటువంటి యొక్క విచారములకు మనం ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నాం.
1: We are not looking to the future and expecting and visualizing what is going to happen.
0: బోనులో ఉండినటువంటి యొక్క ఉల్లిపాయ వాసనకై ఉరుకులెత్తేటువంటి ఎలుకల వలె ముందు ఏమి జరుగునో ఏమవుతుందో, ఏమి ఉన్నదో అనేటువంటి విషయాన్ని కూడా మనం విస్మరిస్తున్నాము.
1: వీఆర్ సంథింగ్ లైక్ ర్యాట్స్ విచ్ ఆర్ అట్రాక్టెడ్ బై ద ఆనియన్ ఇన్ ద కేజ్. వీఆర్ నాట్ నోయింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్ వెన్ వీ పర్ఫార్మ్ సమ్ యాక్షన్.
0: తాత్కాలిక విషయ సంపద నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలన్నీ కూడాను మున్ముందు అది ఒక బంధహేతువుగా ఉంటున్నవి.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ టెంపరర్లీ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫ్రూట్స్ ఆర్ గోయింగ్ టు బైండ్ అస్ ఇన్ ఫ్యూచర్.
0: కానీ ప్రస్తుత జన్మను సార్థకం చేసుకునే నిమిత్తమై మనము సత్కర్మలను ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు పర్ఫార్మ్ గుడ్ యాక్షన్స్.
0: ఇందులో కూడాను మూడు రకములైనటువంటి కర్మలు ఉంటున్నవి.
1: ఈవెన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆల్సో దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కర్మ.
0: ఈ మూడు కూడాను గుణములతో కూడినటువంటిది.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ అసోసియేటెడ్ విత్ గుణ క్వాలిటీ.
0: కర్మ రాజసిక కర్మ తామసిక కర్మ అని.
1: వన్ ఈజ్ సాత్విక్ యాక్షన్, ద సెకండ్ రాజసిక్ యాక్షన్, ద థర్డ్ వన్ తామసిక్ యాక్షన్.
0: అహంకార మమకారములకు సంబంధము లేక
1: వితౌట్ హ్యావింగ్ ఎనీ రెఫరెన్స్ టు ది అహంకార ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: ఫలమును ఆశించక
1: వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్స్ దేర్
0: ఆర్ సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమై ఆచరించేటువంటి యొక్క కర్మలు సత్కర్మలు.
1: Performing all the actions as an offering to the God are good actions and satkarmas.
0: Idi kevalamu
1: believing this to be only
0: daivanni tripti pariche nimittamu, daivanni prasannulu gavinchukune nimittamu, daiva pritini anubhavimpagore nimittamu, ivi aacharinchetunti sadgunamulato kudinetunti karmalu.
1: Actions which are performed associated with great virtues are performed for the pleasure of God, for winning the favor and grace of God and for the satisfaction of God.
0: Ahankara mamakaramulato palapekshato cheyunatvanti karmalu anni kudanu rajasika karmalu.
1: Actions performed with a sense of egoism and also with a sense of belongingness and attachment, these are all rajasika karmas.
0: Ivi kevalamu samanyamainatvanti manavulu ee jagattunandu nityamunu aacharincheatvanti yokka vruttulu.
1: These are the actions which are performed generally by all ordinary human beings in the world.
0: Prithivi paya kaliginatvanti prati manavudu kudanu ee rajasika sambandhamainatvanti yokka karmalane adhikanga anubhavistunnadu.
1: Every man who is living on earth tends to perform rajasik karmas in large quantities and number.
0: Veetini satvikanga marchukunataku prayatninchali.
1: One has to make an effort to transform them into sattvic actions.
0: మూడవది తామసిక కర్మ.
1: ద థర్డ్ వన్ ఈజ్ తామసిక్ యాక్షన్.
0: ఇది కేవలము స్వార్థము సప్రయోజన నిమిత్తమై పరులను హింసించటము, పరులను బాధించటము, పరపాను తీవటము ఇలాంటి కృత్యములతో కూడినటువంటిది.
1: యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ పర్ఫార్మ్ టు హర్ట్ పీపుల్, టు హారమ్ పీపుల్ అండ్ టు గివ్ ట్రబుల్ పీపుల్.
0: ప్రాణహింసతో కూడినటువంటిది.
1: దీస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ వయలెన్స్ అండ్ హార్మింగ్ పీపుల్.
0: భూతదయారహితమైనటువంటిది.
1: దిస్ ఈజ్ compassionless.
0: ఇది సంకుచితమైనటువంటి యొక్క భావములతో కూడినటువంటిది.
1: దీస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ నారో మైండెడ్నెస్.
0: పూర్తి స్వార్థమైనటువంటిది.
1: ఎంటైర్లీ అండ్ అబ్సల్యూట్లీ సెల్ఫిష్.
0: ఈ తామసికము చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: దీస్ తామసిక్ యాక్షన్స్ ఆర్ వెరీ డేంజరస్.
0: కనుకనే మానవుడు తెలిసియో తెలియకనో నిత్య జీవితంలో అనేక కర్మలు ఆచరిస్తూ ఉంటాడు.
1: నోయింగ్లీ ఆర్ నాట్ నోయింగ్ ది ఇంప్లికేషన్స్, man will be performing different types of action in his day to day life.
0: Kanukane ee karmala yokka parihara nimittamai
1: in order to overcome the bad implications of these actions
0: aiti vidhamulainatvanti yagnamulu niyaminchinadu.
1: They have prescribed five types of yagna.
0: Okati deva yagnamu.
1: First one is deva yagna.
0: Rendavadi pitru yagnamu.
1: The second one is pitru yagna.
0: Moodavadi bhuta yagnamu.
1: The third one is bhuta yagna.
0: నాలుగవది మనుష్య యజ్ఞము.
1: The fourth one is manushya yagna.
0: ఐదవది ఋషి యజ్ఞము.
1: The fifth one is ఋషి యజ్ఞ.
0: దీనినే బ్రహ్మ యజ్ఞం అని కూడాను భావిస్తుంటారు.
1: The fifth one is also described as బ్రహ్మ యజ్ఞ.
0: ఈ యజ్ఞముల యొక్క అంతరార్థములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to understand the inner meaning of all these yagnas and sacrifices.
0: మానవుడు నిత్య జీవితములో తాను ఆచరించేటువంటి కర్మల యందు అనేక ప్రాణులు మరణిస్తున్నవి.
1: వైల్ క్యారీయింగ్ ఆన్ ద డే టు డే యాక్టివిటీ ఆఫ్ మ్యాన్ ఏ నంబర్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ లివింగ్ బీయింగ్స్ డై.
0: మనకు తెలియకుండానే రుబ్బుటలో, దంచుటలో, నూరుటలో అనేక ప్రాణులు ప్రాణములు పోవుచున్నవి.
1: వెన్ వీఆర్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఆఫ్ పౌండింగ్ గ్రైండింగ్ అండ్ సచ్ అదర్ యాక్టివిటీ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ దే లూజ్ దర్ లైఫ్.
0: ఇవి మనం తెలిసి చేసేటువంటి పాపములు కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ నాట్ నోయింగ్లీ.
0: మనకు తెలియకుండానే ఎన్నో జీవులు నశించుచున్నవి.
1: Without our own knowing, we are responsible for the death of
0: a number of living beings. యొక్క పరిహార నిమిత్తమై దేవ యజ్ఞము అని నిర్ణయించారు.
1: In order to overcome the sinful implications of these actions, deva yagna is prescribed.
0: Intiye kaaka,
1: not merely this,
0: mana dehamanandu anga angamanandu kudanu rasaswarupulai devutalu nivasinchuchunnaru.
1: In our physical body, in each limb, gods are living in the form of rasa.
0: Anduvalane angirasulu ani veeriki peru.
1: That is why these gods have been given the name of angirasa.
0: Kanuka rasaswarupulai mana angamanu poshinchutu rakshinchutu undatam chetane varika krutagnata purvakanga varini konni smarinchatamu brahminchatamu konti chintinchatamu dhyaninchatamu ilanti karyamulu yendu swadhyayam sarpatamu మన యొక్క నిజమైనటువంటి యొక్క కర్తవ్యం.
1: దేర్ఫోర్ దీస్ గాడ్స్ హూ హ్యావ్ బీన్ ప్రొటెక్టింగ్ వేరియస్ లిమ్స్, హూ హ్యావ్ బీన్ ఫాస్టింగ్ వేరియస్ లిమ్స్, దే విల్ హ్యావ్ టు బి రిమెంబర్డ్ అండ్ దే విల్ హ్యావ్ టు బి ప్లీజ్డ్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ టు ప్లీజ్ దెమ్ ఈస్ కాల్డ్ దేవ యజ్ఞ, దేవ సాక్రిఫైస్.
0: నిద్రావస్థల యందు, దుర్శక్తి అవస్థల యందు, మనకు తెలియనటువంటి సమయములందు ఈ దేహమును ఆ దేవతలే రక్షిస్తూ వస్తుంటారు.
1: డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ స్లీప్ and periods when we are not really conscious of ourselves, it is these gods who take care of our bodies.
0: ee pavitramainatundi dehamu karmaacharana nimittamai kaliginadaneetundi satyanni gurtinchinatundi vyaktulu ee kaayamunu poshincheetundi oka devatalaku krutagnata telapatamu vaari kartavyam.
1: People who recognize this fact that this body has been given for performing action and which has been protected by these various gods, you have to be grateful to them, and this is performed done by deva yagna.
0: Shariram adyam khalu dharma sadakam ani ee yokka dharma sadanaku ee shariram e mooladharamu.
1: For performing dharma, this body is a basic requirement and basic support.
0: Kanukani ee anga devatalu ainatunti yokka veeriki manam krutagnata purvakanga varini smaristu bhajistu dhyanistu చింతిస్తూ వారికి కృతజ్ఞత తెలుపుకోవటమే ఇది దేవయజ్ఞం అని చెప్తూ వచ్చారు.
1: దేవయజ్ఞ ఈజ్ వన్ విచ్ మేక్స్ అస్ రిమెంబర్ విత్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఆఫరింగ్ వర్షిప్ రిమెంబరింగ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ లవ్ దోస్ గాడ్స్ హూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ అండ్ గివింగ్ దిస్ పర్టికులర్ బాడీ.
0: దీనితో పాటు మనము తెలియక చేసినటువంటి యొక్క పాపములను, తెలియక హింసించినటువంటి జీవులను హింసించినటువంటి యొక్క పాపములను కొంతవరకు పరిహార నిమిత్తమై కూడాను ఈ యొక్క యజ్ఞమును చేయవలనని చాలా విశ్వసించాలి.
1: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ దిస్ పర్టికులర్ యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ అండ్ రిమూవ్ ద సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ కిల్లింగ్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ బై యాక్ట్స్ విచ్ వీ డు నాట్ నో అన్నోయింగ్లీ వీ పర్ఫార్మ్.
0: ఇంకా పితృయజ్ఞము,
1: ద సెకండ్ వన్ ఈస్ పితృయజ్ఞ.
0: ఈ పితృయజ్ఞము యొక్క అంతరార్థాన్ని కూడా మనం విచారించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పితృయజ్ఞ.
0: కట్టెలు కొట్టునప్పుడు,
1: వైల్ ప్రిపేరింగ్ ది ఫ్యూయల్,
0: కొమ్మలు విరుచునప్పుడు,
1: వైల్ ఫెల్లింగ్ ది ట్రీస్ అండ్ ది
0: బ్రాంచెస్, పువ్వులు కోయునప్పుడు,
1: వైల్ ప్లకింగ్ ది ఫ్లవర్స్,
0: ఎన్నో ప్రాణులు మరణించుచున్నవి.
1: సో మెనీ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్ బై సచ్ యాక్ట్స్ ఆఫ్ అస్.
0: కనుక ఈ కర్మలు ఆచరించే సమయంలో ఈ ప్రాణులు మరణించడం చేత ఈ మరణమునకు కారణము తానే అని గుర్తించుకుని ఈ పాప పరిహారార్థమై కూడాను పితృయజ్ఞము గావించాలనేటువంటి యొక్క మార్గమును మనం అవలంబిస్తూ రావాలి.
1: వీ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ దట్ వుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ దీస్ యాక్షన్స్. ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ పితృయజ్ఞ.
0: ఇంతియే కాక ఈ దేహమునకు మూల కారకులు తల్లిదండ్రులు.
1: Not merely that, the people who are responsible for this body is our parents.
0: Mana raktamu, mana aaharamu, mana yokka medadu, mana yokka telivitetalu, ivanni kudanu tallidandrulu yokka prasadamai.
1: We have to consider that our physical body, the blood, the food and the head, everything is a gift of our own parents.
0: Food, head and blood.
1: Food, head and blood, they are all the gifts of parents.
0: Kanuka, ee pavitramaina manava janmamu anugrahinchi prasadinchinatundi ee yokka tallidandrulaku manam entayo runapadi untunnam.
1: We are greatly indebted to parents who have bestowed on us this particular body, which is very useful for us in performing dharma.
0: Varu bratiki undinanta varaku kudanu varini prasannuluga vinchi varini santripti parichetunti karmalu manam aacharinchali.
1: As long as they are alive, we have to conduct ourselves and perform actions which will give them joy and pleasure.
0: Varu maraninchina tarvata vari gnapakarthamai yerpadinatuntive ee yokka shraddhamulu.
1: Shraddha ceremony has come up in order to give them satisfaction even after their death.
0: Itti shraddha karmala chetane aa pitru devatanu santripti parachi variki sariyainatundi prasannulu gavinchukovali.
1: Shraddha ceremony has to be performed in order to give them joy and get their pleasure and their grace.
0: Ee karana nimittamai pitru yagnam kudanu yerpadutu vachindi.
1: Pitru yagna has come upon in order to satisfy this particular requirement also.
0: Bhuta yagnamu,
1: the third one is bhuta yagna.
0: Manam snanam cheyunappudu,
1: while taking bath,
0: illu oorchunappudu,
1: while sweeping the floor,
0: battalu utukunappudu,
1: while washing the clothes,
0: enniyo pranulu maraninchutunnavi,
1: a number of living beings lose their lives.
0: Ee pranulu maraninchina yokka pariharathamai manamu ee vidhamainatundi yokka bhuta yagnamu anaga bhuta pritiriki manam tagina prayatnam cheyali.
1: Bhuta yagna has to be performed in order to give satisfaction to these living beings which would have killed unknowingly.
0: Idi prachina kalam nundi kudanu rishula daggara nundi idi prarambhamaindi.
1: This particular yagna has its origin in the
0: rishula ashramamlo sattvika swarupulainatundi jinkalanu nemellanu penchukotamu govulanu penchukotamu ఇది స్వార్థం పరార్థం యొక్క నిమిత్తమై వారు ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ఈ యొక్క భూత గణములను ప్రేమిస్తూ వచ్చారు.
1: ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఇన్ ది ఆశ్రమ్స్ ది గ్రేట్ రిషీస్ యూజ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ అండ్ ప్రొటెక్ట్ ది కౌస్ అండ్ ది డియర్స్ బోత్ ఫార్ సాటిస్ఫైయింగ్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్స్.
0: మన ప్రాచీన సంస్కృతిని పురస్కరించుకుని ఆనాటి వ్యక్తులందరూ కూడాను ఎక్కడైనా చీమల పుట్టలు చూస్తే అక్కడ చక్కెర వేయటము లేక బియ్య పిండి పెట్టడము ఇలాంటివంతా కూడాను ఆ భూత ప్రీతి నిమిత్తమై కర్మలు ఆచరిస్తూ వచ్చారు.
1: ఇన్ కీపింగ్ విత్ దిస్ పర్టికులర్ ట్రెడిషన్ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ భూత యజ్ఞ బై గివింగ్ షుగర్ ఆర్ ఫ్లోర్ వెవర్ దే సీ ది యాంట్స్ అండ్ యాంట్ హిల్స్.
0: భుజించిన తర్వాత మన యొక్క విస్తరియందు ఏ కొంత మెతుకులైనా ఉంటుంటే దాన్ని బయట పారవేసినప్పుడు ఏ కాకులో ఏ పక్షులో ఏ కుక్కలో వచ్చి భుజించి అది కూడా నువ్వు భూత తృప్తిని కలిగించేటువంటి మార్గాన్ని అవలంబింపజేసుకున్నారు.
1: అనదర్ ఆస్పెక్ట్ ఈస్ ఆఫ్టర్ కంప్లీటింగ్ వన్స్ డినర్ వన్ మే లీవ్ ఎ లిటిల్ రెమినెంట్స్ ఆఫ్ ఫుడ్ విచ్ వెన్ థ్రోన్ అవుట్ వుడ్ బి గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఫార్ వేరియస్ అదర్ లివింగ్ బీయింగ్స్.
0: ఈనాటి కూడా అనేక మంది గృహములు యందు గోవులు కుక్కలు పక్షులు ఇత్యాది చిన్న చిన్న మృగములంతా కూడా పెంచుకుని వాటిని తృప్తిపరుస్తూ వస్తున్నారు.
1: ఈవెన్ టుడే ఇన్ ఎ నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ హౌసెస్ దే రేర్ ది కౌస్ ది డాగ్స్ అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ ఎ ఫ్యూ బర్డ్స్.
0: ఈ భూత ప్రీతిని కలిగించడం కారణం ఏమిటంటే మనము తెలియక చేసినటువంటి దోషములను పరిహారార్థము.
1: దిస్ పర్టికులర్ యజ్ఞా ఇస్ పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ విచ్ వి హావ్ పర్ఫార్మ్డ్ విచ్ వి హావ్ కమిటెడ్ వితౌట్ నోయింగ్.
0: ఇంకా మానవ యజ్ఞము,
1: the fourth one is manava yagna,
0: manushya yagnam antaru.
1: This is also called as manushya yagna.
0: Manamu poyi ragarinche samayamnandu kooragayalu tarige samayamnandu dari nadiche samayamnandu aneka pranulu nashistu unnai.
1: While walking, while cutting the vegetables, while lighting the fireplace etc., a number of living beings lose their lives.
0: Kanukane ee vidhamainatti yokka yagnamulu jaripi ఈ మరణించినటువంటి యొక్క ప్రాణుల యొక్క పరిహార నిమిత్తము పాప పరిహార నిమిత్తము గావించేటువంటి కర్మలుగా యజ్ఞములుగా భావిస్తూ వచ్చారు ఆనాటి మహనీయులు.
1: ది గ్రేట్ పీపుల్ ఆన్ ద ఓల్డెన్ డేస్ పర్ఫార్మ్డ్ దిస్ పర్టికులర్ యజ్ఞ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ది సిన్స్ కమిటెడ్ ఇన్ దట్ పర్టికులర్ వే ఆర్ ఎక్స్పీషియేటెడ్ అండ్ రిమూవ్.
0: కడపటది ఋషి యజ్ఞము, దీనినే బ్రహ్మ యజ్ఞము.
1: The fifth one is Brahma Yajna. It is also called Rishi Yajna.
0: Jantu naam narajanma dullabhamu. Ee manava janmam chala dullabhamainatundi.
1: It is difficult to get this birth as a human being. Human
0: dullabho manava janmaha. Ee yokka manushya janmam chala dullabhamainatundi.
1: It is almost impossible or difficult to get the human birth.
0: Idi kevalamu janmantara sukritam chetanu భగవత్ కృపా కటాక్షము చేతను ఏర్పడినటువంటిదే కాని మనుష్య ప్రయత్నముతో లభించినటువంటిది కాదు.
1: హ్యూమన్ బర్త్ ఈజ్ ఒబ్టెయిన్ నాట్ ఎంటైర్లీ బై ది హ్యూమన్ ఎఫర్ట్స్. ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ సమ్ టైమ్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మెరిటోరియస్ యాక్ట్స్ అండ్ ఆల్సో బై ది గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ఈ లభించినటువంటి మానవ జన్మమును సక్రమమైన మార్గంలో వినియోగపెట్టి దీన్ని సరైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి తన గమ్యమును చేర్చేటువంటి నిమిత్తమై ఆనాటి ఋషులు అనేక శాస్త్రములను ఉపనిషత్తులను ఇతిహాసములను నియమములను నిబంధనలను కూడా ఏర్పరిచి మానవులకు ఒక మార్గాన్ని చూపించారు.
1: ద గ్రేట్ రిషీస్ ఆఫ్ ద యోర్ ప్రిస్క్రైబ్డ్ వేరియస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు రీచ్ ది గోల్ ఆఫ్ హిస్ హ్యూమన్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
0: ఈ ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి యొక్క చతుర్విధ పురుషార్థములు కూడా వారే నియమించారు.
1: దే హావ్ ఆల్సో ప్రిస్క్రైబ్డ్ ద ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్ ధర్మ అర్థ కామాండ్ మోడ్.
0: మానవుని యొక్క నిత్య జీవితమును సత్య మార్గంలో ప్రవేశపెట్టి నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ఆశయాలంతా కూడా వారు కల్పించారు.
1: దీస్ ఐడియల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ బై దోస్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ ట్రూత్.
0: ఏ పశుపక్షి మృగాదులకు కూడా లేనినటువంటి నిబంధనలంతా కూడా మానవులకు నియమించారు.
1: ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ డూ నాట్ అప్లై టు ద బర్డ్స్ అండ్ ఎనిమల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ మ్యాన్.
0: కారణమేమనగా మానవుడు విచిక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక నిత్యానిత్య పరిశీలన శక్తి కలిగినటువంటి వాడు కనుక ఇలాంటి మార్గమును అవలంబించటము అత్యవసరము.
1: ఇట్ ఈస్ సో బికాస్ మ్యాన్ అలోన్ ఈస్ బెస్టోర్డ్ విత్ ది డిస్క్రిమినేటింగ్ పవర్ అండ్ హి హస్ టు యూజ్ హిస్ డిస్క్రిమినేషన్ అండ్ ఫాలో ఆన్ ద రైట్ పాత్.
0: ఈ పాపములు కూడా మానవునికి మాత్రమే ఉన్నవి కానీ మిగిలినటువంటి పశుపక్షి మృగాదులకు ఏమాత్రం కూడా లేవు.
1: These rules and regulations are prescribed only for man and not applicable to the birds, beasts.
0: శాస్త్రములు కూడాను మానవునికే నియమించినారు కానీ పశుపక్షి మృగాదులకు నియమించలేదు.
1: The laws also have been prescribed only for man and not for birds and beasts.
0: శాస్త్రములు కూడాను మానవునికే నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదులకు నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: Even the scriptures have come into existence for the benefit and for the sake of man and not for beasts and
0: శాపములు కూడాను మానవుని నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదుల నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: Curses also have come into existence only for the benefit of man and not for the sake of birds and beasts.
0: పాపము శాసనము శాస్త్రము శాపము ఈ నాలుగుడను ఒక్క మానవునికి మాత్రమే.
1: The sin, the law, the scriptures and the curse, all these are meant only for man and not for animals.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి రాజమార్గమును నడిచి మానవ జన్మము సార్థకం గావించుకోమని మహర్షులు అనేక విధమైనటువంటి యొక్క మార్గములను నిరూపిస్తూ వచ్చారు.
1: మహర్షీస్ హావ్ లైడ్ డౌన్ రైట్ రాయల్ పాస్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు శాంక్టిఫై హిజ్ లైఫ్ అండ్ టు జస్టిఫై హిజ్ హ్యూమన్ బర్త్.
0: వారు ఇచ్చినటువంటి యొక్క ఈ మార్గములకు కృతజ్ఞతాపూర్వకంగా మనము వారిని చింతించి వారిని స్మరించి వారిని ధ్యానించి వారి ఆశయాలను మనం నెరవేర్చడమే మన ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Therefore, it is our important duty to purge the sin, the law, the scriptures and the curse. All these are meant only for man and not for animals.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి

0: కార్యాలను మనం నెరవేర్చడమే మన ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: Therefore, it is our important duty to perform these things and to express our gratitude to those people who have given all these scriptures and other things mentioned just now.
0: దీనితో పాటు,
1: along with this,
0: మానవుడు భూమిని దున్నే పంటను పండించే నిమిత్తమే భూమిని దున్నుతున్నాడు.
1: Man is ploughing the land in order to cultivate and
0: దుక్కి చేయుచున్నాడు.
1: He is making the land,
0: పంటలు పండిస్తున్నాడు.
1: He is cultivating the crop,
0: కలుపులు కోతలు తీస్తున్నాడు.
1: He is removing the weeds.
0: ఇలాంటి పరిస్థితిలో కూడాను అనేక విధమైనటువంటి ప్రాణులు నశిస్తున్నవి.
1: Even while performing all this activity in associated with agriculture, a number of
0: దానిని పండించేటువంటి యొక్క మార్గమునందు అనేక ప్రాణములు పోవటం చేత ఈ పాప పరిహార నిమిత్తమై కూడాను ఋషి యజ్ఞమును ఆచరించమని బోధించారు.
1: Rushi yagna has to be performed in order to remove the sins which we would have committed while cultivating the land and raising the crops.
0: Kaluka manavudu nityamu tana teliyaka enniyo vidhamainatundi oka pranalanu manam nashimpa chestunnamu.
1: Not knowing what he is doing, man is responsible for killing a number of living beings in his day to day living.
0: Ee jagattunandu ahimsa tattvamunu bodhinchi అహింసాతత్వం ఆచరించేటువంటి వ్యక్తులు ఒక్కరు కూడా కనిపించటం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డు నాట్ కమ్ అక్రాస్ ఈవెన్ ఎ సింగిల్ ఇండివిజువల్ హూ రియలీ అండర్స్టాండ్స్ అండ్ పర్ఫార్మ్స్.
0: అహింసాతత్వం బోధించేటువంటి అధికారం కూడా ఎవరికి లేదు.
1: నో వన్ హ్యాస్ ద రైట్ టు ప్రీచ్ అహింస అండ్ నాన్ వయలెన్స్.
0: అనగా
1: అహింస హియర్ రెఫర్స్ టు నాన్ ఇంజురీ.
0: ఇలాంటి యొక్క మార్గములో మానవులకు తెలియకుండా ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రాణులను హింసిస్తున్నాము.
1: When man is killing so many living beings, what right does he have to preach non-injury?
0: Manamu nityamunu anubhavincheetundi uchvasa nishwasamulandu kudanu aneka krimikeetugadulu nasistunnayi.
1: Even in our regular breathing, inhaling and exhaling, a number of small insects die.
0: Manam aacharincheetundi pranayamam pratyahara sadhana yendu kudanu aneka krimikeetugadulu మరణిస్తున్నాయి.
1: ఇన్ ఆల్ ద యాక్ట్స్ విచ్ యూ డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాణాయామ అండ్ ప్రత్యాహార ఆల్సో ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
0: మనం ఆచరించేటువంటి ధ్యాన తపస్సులు ఎందుకు అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
1: ఈవెన్ ఇన్ పెనన్స్ అండ్ ధ్యాన అండ్ మెడిటేషన్ విచ్ యూ డూ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
0: అహింస అనేటువంటి యొక్క దీనికి ఎక్కడ స్థానం ఉన్నది?
1: హౌ కెన్ వేర్ ఇస్ రూమ్ అండ్ వేర్ ఇస్ ప్లేస్ ఫర్
0: క్షణ క్షణం కూడా మనం హింసలతోనే కూడి ఉంటున్నాము.
1: వెన్ వీఆర్ ఇంజురింగ్ అండ్ కిల్లింగ్ సో మెనీ పీపుల్
0: హింసలనే చేస్తున్నాము.
1: We are killing living beings.
0: Aite,
1: but then
0: manamu telise manamu cheyakoodadu paapam.
1: Knowingly we should not commit sins.
0: Telisi okarini himsinchakoodadu.
1: We should not harm and hurt a person knowingly.
0: Telisi oka pranamunu baadhinchakoodadu.
1: Knowingly we should not cause any
0: teliyak cheseetu enniyo undavachunu.
1: There are a number of things which you perform
0: teliyak
1: cheseetu
0: paapamlu kaadu.
1: Acts which are performed not unknowingly,
0: ఇవి పొరపాటు అని చెప్పవచ్చు.
1: They are not sins, they are only mistakes.
0: వీటిని క్షమించడానికి కూడా ఒక విధమైనటువంటి అవకాశం ఉంటుండాలి.
1: There is room for excusing them.
0: కానీ తెలిసి చేసేటువంటి యొక్క పాపములకు ఇది ఏమాత్రము పరిహారం లేదు.
1: But for acts which are performed knowingly, there is no remedy.
0: తప్పక అనుభవించే తీరవల్ల
1: one has to suffer the consequences of his
0: actions. కనుక మానవుని యొక్క కర్మాచరణ యందు తాను చేసినటువంటి యొక్క కర్మలకు ఫలితంగా అనేక విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉంటాము.
1: When man performs a number of actions in that particular forum, he has to suffer the consequences of all the
0: bad విత్తనమును మనం నాటుకుందమో అట్టి మొక్క గానే అట్టి వృక్షం గానే అట్టి ఫలములు గానే మనకు లభిస్తాయి.
1: వాట్ ఎవర్ సీడ్ యూ సో ద ఫ్రూట్స్ అండ్ ది ట్రీ దట్ యు గెట్ విల్ డిపెండ్
0: కేవలము మన యొక్క అభిమాన అహంకారం అభిమానాల చేతనే అనేక విధమైనటువంటి కార్యములు సలిపినట్టుగా మనం భ్రమిస్తున్నాము.
1: వీఆర్ డెల్యూడింగ్ అవర్ సెల్స్ దట్ వీఆర్ పర్ఫార్మింగ్ మెనీ యాక్ట్స్ బై అవర్ ఓన్ సెల్స్.
0: ఇది కేవలం అజ్ఞానమే.
1: దిస్ ఈజ్ అట్టర్ ఇగ్నోరెన్స్.
0: ఇది చేతు అది చేతు ఇంకెన్నీయో చేతును అణిచి ఊహలు పల్లి అలసిపోకు. ఇది చేతు అది చేతు ఇంకెన్నీయో చేతుననుచు ఊహలు పల్లి అలసిపోకు. ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలముల మీ

0: విత్తనం ఒకటైన వేరైన ఫలములు లభించుటది చెట్లు సాధ్యమగును.
1: డోంట్ గెట్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్ బై టెలింగ్ దట్ ఐ విల్ డూ దిస్ పర్టికులర్ యాక్ట్ అండ్ దట్ పర్టికులర్ యాక్ట్. వాట్ ఎవర్ సీడ్స్ యూ సో ది ఫ్రూట్స్ విల్ డిపెండ్ అపాన్ దోస్ సీడ్స్ అలూన్. ఇఫ్ యూ సో వన్ టైప్ ఆఫ్ సీడ్ హౌ కెన్ యూ రీప్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్.
0: ఎన్ని అయినను పాప పుణ్యాల మనసు, ఎన్ని అయినను పాప కర్మాల మనసు భ్రాంతిచే ఊహలందున అల్లిపోకు.
1: యూ డోంట్ గో ఆన్ ఇమాజినింగ్ బై ఎ డెల్యూటెడ్ మైండ్ విచ్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ కమిటింగ్ ఎ నంబర్ ఆఫ్ సిన్స్.
0: ఎన్ని చేసినావి అన్ని ఎంచి ఎంచి పుణ్యమైనను ఫలమైన తీయకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ యాక్షన్స్ యు హావ్ పర్ఫార్మ్డ్ నాట్ లీవింగ్ ఈవెన్ వన్, ది అప్రోప్రియేట్ రిజల్ట్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ బ్రహ్మ విల్ గివ్ అండ్ అడోర్న్ యూ విత్ ఎ గార్లెండ్ ఆఫ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్.
0: కనుకనే మనము త్రిమూర్తి ఆరాధన చేసి మనము చేసినటువంటి త్రికాలముల యొక్క పాపములు కూడా పరిహారం గావించుకునే నిమిత్తమై ప్రాత సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య అని ప్రాత పూజ, మధ్యాహ్న పూజ, సాయం పూజ అనేటువంటివి ఏర్పడుతూ వచ్చాయి.
1: ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ఆల్ ద సిన్స్ విచ్ వుడ్ హావ్ పర్ఫార్మ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ ది త్రీ టైప్స్ ఆఫ్ సంధ్య, ప్రాత సంధ్య, మార్నింగ్ సంధ్య అండ్ సంధ్య పర్ఫార్మ్డ్ ఇన్ ది ఆఫ్టర్నూన్, సంధ్య పర్ఫార్మ్డ్ ఇన్ ది ఈవినింగ్, దే హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్. సిమిలర్లీ ది వర్షిప్, మార్నింగ్ వర్షిప్, వర్షిప్ ఇన్ ది నూన్ అండ్ వర్షిప్ ఇన్ ది ఈవినింగ్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్.
0: సూర్యుడు తెల్లవారి బ్రహ్మస్వరూపుడు.
1: సన్ గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ ఇన్ ది మార్నింగ్.
0: మధ్యాహ్న సమయం నందు ఈ సూర్యుడు ఈశ్వర స్వరూపుడు.
1: ద సేమ్ సన్ గాడ్ ఈజ్ ఈశ్వర డ్యూరింగ్ ది నూన్.
0: సాయంకాల సమయం నందు ఈ సూర్యుడే విష్ణు స్వరూపుడు.
1: బై ఈవినింగ్ ది సేమ్ సన్ గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విష్ణు.
0: కనుకనే త్రిసందలి ఎందు కూడాను త్రిమూర్తుల యొక్క ఆరాధనగా జరిగిపోతూ ఉంటుండాలి.
1: దట్ ఈస్ వై దీస్ త్రీ సంధ్యాస్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ ద వర్షిప్ ఆఫ్ ట్రినిటీ, త్రీ గాడ్.
0: కానీ ఇట్టి సత్యాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటుంటారు.
1: బట్ పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ పర్ఫార్మ్ దీస్ యాక్షన్స్ ఆర్ బికమింగ్ రాదర్ రేర్.
0: కనుకనే మనకు తెలియక అనేక కర్మలు ఆచరిస్తున్నాము కనుక ఈ కర్మ పరిహారాల నిమిత్తమై మనము ఈ రకమైనటువంటి యొక్క ఐదు యజ్ఞములు కూడాను నిత్యము మనము గావించాలి.
1: యాజ్ వీఆర్ పర్ఫార్మింగ్ ఎ నంబర్ ఆఫ్ యాక్షన్స్ నాట్ నోయింగ్ ది ఇంప్లికేషన్స్ అండ్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్.
0: ఈ యజ్ఞములకు ఈ విధంగా హోమగుండములు కానీ ఇంకే విధమైనటువంటి వేదికలు కానీ మనం ఏర్పరచుకోనక్కర్లేదు.
1: ఎవ్రీ డే విల్ హావ్ టు పర్ఫార్మ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్. ఫర్ పర్ఫార్మింగ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ప్రిపేరింగ్ ది టైప్ ఆఫ్
0: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించి
1: obeying the commands of the Lord,
0: devatalanu chintinchi
1: remembering the gods,
0: mana inti endunnatvanti o leka baitunnatvanti okko edaina samayam vachinappudu aa pranulaku kontha aaharam nandinchi
1: we can offer a little food to
0: leka oka bichchagarikaina inta annam pattadu annam petti
1: you can give a little food for the beggar at
0: konni kukkalakaina inta annam ni petti
1: we can give offer a little food at least for a dog.
0: ఈ విధమైనటువంటి యొక్క దైవాన్ని చింతించి మన జన్మను పోషించుకోవడానికి తగిన కృషి చేయటమే ఈ ఐదు యజ్ఞముల యొక్క సారము.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ ఈజ్ టు డూ సచ్ గుడ్ యాక్ట్స్ అండ్ శాంక్టిఫై అవర్ ఓన్ లైఫ్.
0: కనుకనే
1: దేర్ ఫోర్

0: మేది జగదీత ప్రముఖన్నా సత్యశీలంబేది దయ కంటే ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్నా చూడలాభం వేది క్రోధము కన్నా శత్రుత్వమేది రుణము కంటెను నరుణకు రోగమేది ధరణి అపకీర్తి కంటెను మరణమేది సర్వదా కీర్తి కంటెను సంపదేది స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది
1: కెన్ దెర్ బి ఏ గ్రేటర్ మోర్ సేక్రెడ్ చారిటీ దాన్ ఆఫరింగ్ ఫుడ్ కెన్ దెర్ బి ఏ మోర్ సేక్రెడ్ గాడ్ దాన్ పేరెంట్స్ కెన్ దెర్ బి ట్రూత్ విచ్ ఈస్ greater than tapas compassion is greatest form of dharma and anger is greatest form of sin and taking a loan is something like a disease can there be a greater death than the ill fame or bad name can there be a greater merit than remembering the lord
0: kanuka manava jeevitamu chaala utkrishtamainatundi శ్రేష్టమైనటువంటిది
1: మ్యాన్స్ లైఫ్ ఈజ్ వెరీ సేక్రెడ్
0: ఈ శ్రేష్టమైనటువంటి యొక్క మానవ జీవితమును పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడమే మన యొక్క ప్రధాన కర్తవ్యము
1: అవర్ ఇంపార్టెంట్ డ్యూటీస్ టు మేక్ అవర్ ఓన్ సచ్ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్ ఏ వర్తీ వన్
0: కేవలం పైపై ఉచ్చారణ చేతను పైపై మంత్రముల యొక్క ప్రతిష్టల చేతను మనము ఇట్టి పాపములు పరిహారం గావించుకుందామనేటువంటిది కేవలం వెరితనము
1: ఇట్ ఈస్ రాదర్ unwise to think that by merely repeating some mantras would be able to just make our lives
0: mantramula cheta mana paapam pariharam kaadu
1: through mantras you cannot remove the sins that
0: karmala chetane manaku ee yokka pariharamu enta varaku naina jarpukovachunu
1: only by performing the right action you can remove the sins which you have committed
0: kanukane కర్తవ్య కర్మలను నివర్తించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు మీరు సంపాదించుకోవాలి
1: దేర్ ఫోర్ యూ హావ్ టు అక్వైర్ ద రిక్వైర్డ్ కెపాసిటీ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ ప్రాపర్లీ
0: నిత్య జీవితంలో సత్యానందాన్ని మనం అనుభవించాలి
1: ఇన్ డైలీ లైఫ్ యూ షుడ్ ఎంజాయ్ ద ట్రూత్ అండ్ ద
0: కేవలం మనం ఈనాడు అనుభవించేటువంటి ఆనందము లౌకిక ఆనందములు
1: వాట్ ఎవర్ టైప్ ఆఫ్ జాయ్ దట్ యువర్ ఎంజాయింగ్
0: క్షుద్రమైన ఆనందములు
1: ఈజ్ ఓన్లీ మీన్ వన్
0: క్షణికమైన ఆనందములు
1: ఇట్ ఇస్ ఎ టెంపరీ జాయ్
0: అనిత్యమైన ఆనందములు
1: ఇట్ ఇస్ ఇంపర్మనెంట్ జాయ్
0: అసత్యమైన ఆనందములు
1: ఇట్ ఇస్ అన్ట్రూ జాయ్
0: ఈ ఆనందముల చేత మనము హృదయము ఏమాత్రము కూడా పరిశుద్ధం కానేరదు
1: దిస్ కైండ్ ఆఫ్ జాయ్ కెన్ నెవర్ ప్యూరిఫై యువర్ హార్ట్
0: కనుకనే చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆఫరింగ్ వర్షిప్ టు శివ విత్
0: శుద్ధి లేని ఆచారం అది ఎలా
1: What is the use of doing acharas without the
0: purity of shuddhi leni pakamela
1: What is the use of cooking food with vessels which are not pure
0: nee hrudayam aneetundi shuddhanga lenappudu neevu enni karmalu aacharinchi prayojanam emti
1: What is the use of performing different actions if your heart is not
0: asalu karmalu aacharinchitame chitta shuddhi nimittamu
1: In fact performing actions itself is for
0: mana karmala dwara chittam marinta ashuddham gaavinchukotamu idi marinta ajnanamu
1: It is rather ignorant to perform actions and pollute our own heart
0: kani ee naadu aneka vidhamaitundi vedantamulu uchcharinchavachu
1: today what is happening is we are uttering vedanta and we are preaching
0: kani aacharinchatam chaala kashtamu
1: but practicing vedanta is
0: aa kashtamainatundi aacharanane manu pradhanamaina lakshyamlo unchukovali
1: a person who works he gets
0: kashtamunandhe manaku sukham unnadi kani sukhamunandu sukham ledu na sukhar labhyate sukham
1: There is joy in our own work and hard work. Without that, we will not be able to get joy.
0: కనుక మనము నిత్య జీవితము లోపల ఏ విధమైనటువంటి యొక్క వేదశాస్త్రం ఇతిహాస పురాణములు మనకు తెలియకపోయినప్పటికీ మనకు తెలిసినంత వరకు కూడా భూతదయా పశ్చాత్తాపములు మన హృదయంలో అభివృద్ధి పరచుకోవాలి
1: We might not be knowing Vedas, Upanishads and all that, but in our day-to-day life, we should exhibit
0: చేయగలిగినటువంటి శక్తి ఉండి కూడా నువ్వు దాన ధర్మములు చేయలేనటువంటి మూర్ఖత్వం అనేటువంటిది ఎన్ని మంత్రములు చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు
1: ఇఫ్ ఎ పర్సన్ పర్ఫార్మ్స్ ఎనీ నంబర్ ఆఫ్ గ్రేట్ తపస్ ఎట్సెట్రా వితౌట్ పర్ఫార్మింగ్ వెన్ హీ హస్ ది కెపాసిటీ
0: వరకు నువ్వు మనం దాన ధర్మములు చేయాలి
1: యు మస్ట్ ఆఫర్ థింగ్స్ ఇన్ చారిటీ సో లాంగ్ యాజ్ యు హావ్ ది కెపాసిటీ
0: కనుక నీ ధనముకు కూడా నువ్వు నలుగురు శత్రువులు ఉంటున్నారు
1: వెల్త్ ఆల్సో కుడ్ బికమ్ ఎన్ ఎనిమీ ఫర్ యూ.
0: మొట్టమొదటి వాడు పెద్ద కుమారుడు ధర్మము.
1: ఫర్ వెల్త్ దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ థీవ్స్.
0: ఈ ధర్మమునకే ఈ ధనమును సద్వినియోగం గావించకుండేనా
1: ఫోర్ టైప్స్ ఆఫ్ పీపుల్ హూ మే క్లెయిమ్ ఇట్. ఫస్ట్ వన్ ఈస్ ది ఎల్డెస్ట్ సన్.
0: ఇంకా రెండవ వాడు అనగా రాజు అనగా ప్రభుత్వము ఏదో ఒక సాకు పైన ఏదో ఒక రైడ్ జరిగించో ఇంకే విధమైనటువంటి సుంకము అని చెప్పో లేక ట్యాక్స్ అని చెప్పో వాళ్ళు గుంజుకోవడానికి ప్రయత్నిస్తారు.
1: ద సెకండ్ క్లెయిమెంట్ ఫర్ వెల్త్ ఈస్ ది కింగ్ హూ క్లెయిమ్స్ ఇట్ బై వే ఆఫ్ ఎ ట్యాక్స్ ఆర్ సమ్ సచ్ లెవీ ఆర్ ఫీస్.
0: వారు గుంజుకున్న తర్వాత మిగిలినటువంటి దానిని ఏ దొంగలో ప్రవేశించి అపహరిస్తారు.
1: ద థర్డ్ క్లెయిమెంట్ ఈస్ ఎ థీఫ్ హూ మే ట్రై టు స్టీల్ అవే వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్.
0: ఇంకా మిగిలి ఏమైనా ఉంటుంటే అగ్ని ప్రవేశించి భస్మం చేస్తుంది.
1: Still if there is something left out, it is the fire which may destroy it.
0: Kanukane jeevitam unnanta lopalni manam taginatvanti yokka telisi dana dharmalu chesi jeevitanni sarthakam gavinchukovali.
1: Therefore when you are having life, when you are having capacity, knowingly you should perform actions of charity and justify the wealth.
0: Telisi cheyali kani chachina tarvata em chestaniki veelavutundi.
1: When you are alive, knowingly, with full intention, you'll have to do it.
0: చాలా మంది వీళ్ళు రాస్తుంటుంటారు నేను చచ్చిన తర్వాత పలాని ధర్మం పలాని ధర్మం పలాని ధర్మం. ఏమిటి చచ్చిన తర్వాత? అది కూడా చచ్చింది.
1: మెనీ పీపుల్
0: ఇలాంటిది చేసేది. నీవు బ్రతికినట్టే నీ హస్తములతో చేసి ఆనందాన్ని అనుభవించు.
1: మెనీ పీపుల్ రైట్ ఎ విల్ ఇన్ విచ్ దే సే హౌ టు డిస్పోజ్ ఆఫ్ ది వెల్త్ దట్ దే హావ్. వెన్ యు ఆర్ అలైవ్ త్రూ యువర్ ఓన్ హ్యాండ్స్ బై యువర్ ఓన్ కాన్షియస్ ఎఫర్ట్
0: ప్రతి ఒక్కటి కూడా మనం తెలిసి చేయాలి.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ నోయింగ్లీ అండ్ ఇన్
0: చూసి త్రొక్కు తెలిసి మ్రొక్కు.
1: You see what is ahead of you and put your next foot and also knowing fully
0: kalpane parama bhaktudaina tyagaraju kudanu telisi rama chintana cheyave.
1: Tyagaraju also has described that oh mind you go on repeating the name of the Lord knowing
0: you telisi bhagavantunu chinta cheyi manasa.
1: ఓ మై ఆఫ్టర్ నోయింగ్ వెల్
0: ఏదో తెలియకుండా అజ్ఞాన వృత్తిలో నీవు స్మరించడానికి ప్రయత్నించద్దు.
1: డోంట్ రిపీట్ ద నేమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నోయింగ్ ఫుల్.
0: సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమయుడు అనేటువంటి యొక్క విషయాన్ని గుర్తించుకొని ప్రయత్నించన్నాడు.
1: రిమెంబర్ దట్ హీఈస్ ఆమ్నిషియంట్ ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిపొటెంట్ నోయింగ్ ఫుల్లీ వెల్ రిమెంబరింగ్.
0: ఈనాటి భక్తులు సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమయుడు చక్కగా వర్ణిస్తారు కానీ పనుల లోపల ప్రవేశపెట్టేటప్పటికీ తుస్సు బుస్సు అని బయలుదేరుతుంటాది.
1: బట్ డివోటీస్ ఆఫ్ టుడే దే గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ ఆమ్నిప్రెసెంట్ ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిషియంట్ బట్ దేర్ యాక్షన్స్ బిలై దీస్ థింగ్స్.
0: ఈనాటి మన యొక్క ప్రవర్తనలన్నీ కూడాను పూజారివుకు మాత్రమే ఒక హద్దుగా ఉంటున్నాయి.
1: టుడేస్ డివోషన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ది పూజా రూమ్. అది
0: ఈ పూజా రూమ్ లో ఉండినంతసేపు మాత్రం పరమశాంతిగా ఉంటారు.
1: So long as you are in the shrine, you will be experiencing immense peace.
0: Bhagavantuni chaala praarthistu untaru.
1: You will be offering and praying to the Lord from the core of the heart.
0: Aa gadi daati yuvutala adugu pettina inga pani vaari paina vaari paina veeri paina aneka rakamainatvanti okka udrekaalu bayalu deertuntai.
1: The moment you step out of the shrine room, you become agitated and go on shouting on everyone that you come
0: across. Idi kaadu mana nijamainatundi yogamu. Idi kaadu mana nijamainatundi dhyanamu. Idi kaadu mana nijamainatundi bhakti.
1: This is not true yoga, true dhyana or true devotion.
0: Satatam yoginah. Nirantaram kudanu shantito, premato, satyamuto jeevitanni ankitam gavinchali.
1: One should be in a state of yoga continuously. And continuously one should practice love and devotion.
0: Bhagavantuni mundu aneka bharatanatyalu aadutuntaru.
1: Before God, different types of
0: ee vinaya vidheyatalu anetundi kevalamu aashadabhootini veshalaga kanipistuntai.
1: The obedience and the humility exhibited are only
0: koncham marugu poyana inga sakshat durvasulo vishishtulo ambarishulo inke vidhamainatundi margallo avalambistuntaru.
1: Before God, all these things are shown as an exhibition.
0: ఈ విధంగా మారటం అనేటువంటిది ఏమాత్రం కూడా మంచిది కాదు.
1: Once you are out of sight, you become your own real self. And
0: సమయమును పురస్కరించుకొని కొన్ని పదములు మార్చుకోవచ్చును.
1: Depending upon the circumstances, you may change your tone and words used.
0: కానీ హృదయాన్ని మాత్రం మార్చుకోరాదు.
1: But you should never change your heart.
0: ఇలాంటి వారి హృదయం కేవలం ఒక రాక్షస హృదయం అనే చెప్పవచ్చు.
1: the heart of such people who go on changing from moment to moment, they are demonic hearts.
0: Kanuka manamu chuchutaku manavula vale untundi mana pravartana rakshasa pravartanalaga untunte inga daivattam ye reethiga manaku praaptistundi.
1: For appearance, if we are human beings, by actions, if we are demons, how can we get the grace of God?
0: Eenadu prapanchamulo manavattam anekundi ekkadi kuda nu kanipinchatam ledhu.
1: The human nature and human qualities are not seen in this world in any small little measure.
0: Aneka sadhakulanta kudanu bhagavantuni anveshistunnamu bhagavantuni vetuktunnamu bhagavantuni vetuktunnam antunnaru.
1: A number of aspirants say that they are searching for God.
0: Sarvatra untinatundi bhagavantuni vetakatam enduku?
1: When God is omnipresent, where is the need for searching?
0: Tanu bhaktudu kaadu kanukane vetuktunnadu.
1: Because he is not a devotee, he is making a
0: nijamaina bhaktudaithe vetakanakkaraledu.
1: For a true devotee, there is no need for searching.
0: Sarvata paadipadam tas sarvato cheshiromukam sarvata srutimalloki sarvatra taane untunnadu.
1: For a true devotee, he finds God everywhere.
0: Eenadu భగవంతుని భక్తుడు వెతకటం లేదు.
1: టుడే డివోటీ ఈజ్ నాట్ సర్చింగ్ గాడ్.
0: భక్తుడే భక్తులను భగవంతుడు వెతుకుతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ సర్చింగ్ ఫార్
0: ఎక్కడ సరైన భక్తుడు ఉన్నాడా అని వెతుకుతున్నాడు.
1: హీఈ్ సర్చింగ్ టు ఫైండ్ అవుట్.
0: ఈ వెతకడం ఎందుకంటే ఎక్కడ చూసినా సరైన భక్తుడు లేడు కనుకనే వెతుకుతున్నాడు.
1: ద రీజన్ ఫర్ హిస్ సర్చింగ్ ఫర్ ఎ ట్రూ డివోటీ ఈజ్ వేర్ ఎవర్ యూ సీ యూ డోంట్ గెట్ ఎ ట్రూ డివోటీ అట్ ఆల్.
0: ఈనాటి మన భక్తి అంతా కూడాను రివర్స్.
1: ద టైప్ ఆఫ్ డివోషన్ దట్ వీఆర్ హ్యావింగ్ ఈజ్ ఇన్ ద రివర్స్.
0: భక్తుడు భగవంతుని వెతుకుతున్నాడు అనేది పోయి భగవంతుడే భక్తుల్ని వెతుకుతున్నాడు ఈనాడు.
1: టుడే ఇన్స్టెడ్ ఆఫ్ డివోటీ సర్చింగ్ ఫర్ గాడ్, గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ డివోటీ.
0: కనుక మనము భగవంతుడు మనలను వెతకనివ్వకుండా మనమే భగవంతుని దక్కించుకొని చిక్కించుకునేటువంటి ఉపాయాన్ని మనం తీసుకోవాలి, సాధించాలి.
1: టుడే వాట్ విల్ హావ్ టు జస్ట్ డూ ఈజ్ we have to just get the capacity to get the grace of God.
0: Kanukane karmaacharana dwara kayamunu saatakam chesukoni kaalamunu pavitramu gaavinchukoni divyatvani anubhavinchi pavitratalo manam leenamai povali.
1: Through the body perform actions of dharma, justify your own existence and make your life sacred and reach the goal.
0: Mana hrudayamu okkate.
1: Our heart is only one.
0: ఇది కేవలము ఒక మ్యూజికల్ చైర్ కాదు.
1: అవర్ హార్ట్ ఈజ్ నాట్ ఎ మ్యూజికల్ చైర్.
0: ఒక్కతూరి ఒక్కరు, మరొక తూరి మరొకరు, మరొక తూరి మరొకరిని ఈ హృదయంలో చేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఇంట్రడ్యూస్ వన్ డే వన్ పర్టికులర్ పర్సన్ ఇన్ టు అవర్ హార్ట్.
0: నిజమైనటువంటి భక్తుడు ఉండవలసినటువంటి లక్షణాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ది ట్రూ క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ.
0: కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, నిందలకు, నిష్ఠూరములకు, అన్ని కాలములు ఎందుకు ఒకే సమత్వాన్ని మనం వహించాలి.
1: వన్ షుడ్ హ్యావ్ ఎన్ ఈక్వల్ మైండెడ్నెస్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ట్రబుల్, ఇన్ ద సారో, ఇన్ ద జాయ్, ఇన్ ద డిఫికల్టీస్, ఇన్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఆల్.
0: పది మంది పొగిడితే మనము 50 pounds ఉండేటువంటి వాడు 100 pounds మనం పెరిగిపోతాం.
1: ఇఫ్ ఎనీవన్ ప్రైజెస్ అస్ వీ ఇన్క్రీజ్ ఆల్మోస్ట్ 100%.
0: ఎవరైనా దూషిస్తే లేక విమర్శిస్తే మనం కృంగిపోతాం.
1: ఇఫ్ ఎనీ పర్సన్ క్రిటిసైజెస్ అస్, సెన్సర్స్ అస్, వీ ష్రింక్.
0: ఈ కుంగి ప్రొంగనటువంటి యొక్క భక్తిని మనం సాధించాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ డివోషన్ విచ్ డస్ నాట్ గెట్ ఎలేటెడ్.
0: కృంగటము ఒక బలహీనత.
1: ఇట్ ఈస్ ఎ వీక్నెస్ టు ష్రింక్ ఇన్ వన్ సెల్ఫ్.
0: పొంగిపోవటం ఒక అహంకారత.
1: To get elated is a sense, is a type of ego.
0: ఈ రెండింటికి మనం స్థానం ఇవ్వకూడదు.
1: We should not give room for either of them.
0: పట్టినా పట్టేదో పట్టనే పట్టి తిరిగి పట్టు నెగ్గిడదాకా అట్టే ఉండు.
1: I have held the feet. Whatever decision I have taken, let me not give it up. Whatever my
0: come. కోరినదేదియో కోరనే కోరితివి కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
1: Whatever I have decided to ask, I have asked. Until I get my desire fulfilled, I am not going to give up.
0: Adigina dediyo adagane adigitivi adigina jiduaka vidivakundu.
1: I have asked for something, but once I have asked, until it is given, I am not going to give up.
0: Talachina dediyo talachane talachitivi talaputiriduaka povakundu.
1: When somehow I have thought of this particular thing, once I have thought of him in the way, I am not going to go away.
0: Poru padaleka thanaina bravavalayu.
1: Not being able to bear with us, he has to yield.
0: వడలు తెలియక నీవైనా అడుగవలయు.
1: Not forgetting your own self, you should go on asking.
0: అంతే కాని తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు అన్నారు.
1: But then, it is not a true quality of a good devotee to go away just like that.
0: Idi bhaktuni yokka lakshanalu.
1: These are the qualities of a devotee.
0: Itti lakshanalu manam abhiruddhi parchukoni mana endu cherinatundi avalakshanalu dooram chesi ee nityanandamunu ee yokka brahmanandamunu aatmanandamunu anubhavinchi deshamunandu taginatundi aadarshanni andinchalani nenu aashistu aashirvadistu naa prasangaanni vidimistunna.
1: We have to develop these qualities and foster these qualities, and we have to become distant for bad qualities, and we should enjoy Nityananda, Brahmananda and all that. And thus I bring my discourse to a close.
2: Prema mudita manase kaho.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 24th discourse on Gita Bhagavan delivered on 5th September 1984. In this discourse, Bhagavan throws light on one of the important qualities that a spiritual aspirant must possess, namely Kshama or forbearance. He also reveals certain spiritual tips and secrets in his own divinely humorous way, which help us solve perplexing moral dilemmas which we might face in life. Sai Bhagavan Uvacha.
1: క్షమా సత్యం సత్యవతాం క్షమా యజ్ఞః క్షమా శమః. సత్యవంతుల యొక్క సత్యమే క్షమం.
2: క్షమ ఆర్ ఫర్బెరెన్స్ ఇస్ ది వెరీ ట్రూత్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ ట్రూత్.
1: యజ్ఞమే క్షమ.
2: ఫర్బెరెన్స్ ఈజ్ ఆల్సో యజ్ఞ.
1: శమమే యజ్ఞం.
2: శమ ఆల్సో ఈజ్ యజ్ఞ.
1: తేజోవంతుల తేజమే క్షమ.
2: క్షమ ఇస్ ది వెరీ ఎఫల్జెన్స్ ఆఫ్ పీపుల్ హు ఆర్ స్ప్లెండరస్.
1: తపస్వికుల బ్రహ్మనే క్షమ.
2: ద వెరీ బ్రహ్మన్ ఆఫ్ పీపుల్ హు హావ్ డన్ పెనన్స్ దట్ ఈస్ క్షమ.
1: క్షమ సత్యము.
2: Forbearance is truth itself.
1: Kshama dharmamu.
2: Forbearance is dharma.
1: Kshama vedamu.
2: Forbearance is veda.
1: Kshama ahimsa.
2: Forbearance is non-violence.
1: Kshama yajnamu.
2: Forbearance is also yajna.
1: Kshama santoshamu.
2: Forbearance is
1: kshama daya.
2: Forbearance is compassion.
1: Kshama sarvasvambu.
2: It is everything.
1: Sarva lokamulandun.
2: In all the worlds, it is everything.
1: Prati manavudu. Tana jeevitamulo. ప్రధానముగా సాధించవలసినటువంటి సద్గుణము ఓర్పు.
2: వన్ థింగ్ విచ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు అచీవ్ ఇన్ హిస్ లైఫ్ ఈజ్ ఫర్బెరెన్స్.
1: నిత్య సత్యమైనటువంటి, అచలనమైనటువంటి, అనంతమైనటువంటి, అవ్యయమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు.
2: It is not possible to recognize the principle and the doctrine of Atma for people, Atma which is permanent, which is everlasting, which is unchanging, which is effulgent.
1: Atma anityamani bhavinchukuneetundi vyaktulaku, satyame deham aneetundi viswasincheetundi vyaktulaku atma tattvam artham kaadu.
2: People who consider Atma as unreal and body as real, they would not be able to understand the principle of Atman.
1: Dehatma bhavana kaliginatvanti vyaktulaku paramatma tattvamu bodhapadadu.
2: For people who identify body as Atman, they would not be able to understand the significance of paramatman.
1: Atmanu gurinchi aneka vidhamulaga manamu bodhinchavachunu.
2: We may be able to explain and describe Atman in different ways.
1: Charchinchavachunu.
2: We may discuss.
1: Aithe ఇది నిత్య జీవితంలో ఉండిన కొన్ని అభ్యాసముల చేతను, కొన్ని సాధనల చేతను ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడం సాధ్యమవుతుంది.
2: దిస్ కెన్ బి రికగ్నైజ్డ్ ఓన్లీ బై ప్రాక్టీసింగ్ సర్టన్ థింగ్స్ ఇన్ డైలీ లైఫ్ అండ్ ఇన్ బై అబ్జర్వింగ్ సర్టన్ థింగ్స్.
1: చక్కెర తీపిగా ఉన్నదని చెప్పినప్పుడు అనుభవం లేనిటువంటి వ్యక్తికి ఆ తీపి ఏమిటో అర్థం కాదు.
2: When sugar has been described as sweet, for a person who does not have any experience, he would not be able to understand this.
1: ఆ చక్కెరను రుచి చూచినటువంటి వ్యక్తికే చక్కెర యొక్క తీపి అర్థం కాగలదు.
2: Only for a person who has tasted sugar, he would be able to appreciate and understand the sweetness of it.
1: కనుకనే భగవంతుని యొక్క గుణగణములను, భగవంతుని యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను కొన్ని మార్గములు యందు అభ్యాసరీతిగా మనం అనుభవించినప్పుడే నిర్వికారమైనటువంటి ఆత్మ కొంత అర్థం కాగలదు.
2: we would be able to understand the unmanifested Atman, even to a small extent, only when we practice certain spiritual exercises and understand the different attributes of the Lord.
1: అమృతత్వంను చేరేటువంటి మార్గం ఏమిటి?
2: వాట్ ఇస్ ది పాత్ విచ్ లీడ్స్
1: టు ఇమ్మార్టాలిటీ?
2: వాట్ ఇస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
1: దీనికి అనేక పర్యాయం చెప్పాము. రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
2: స్వామి హాజ్ జస్ట్ సెడ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీ ఈజ్ ది ఓన్లీ వే.
1: మానవుని ఎందుండినటువంటి బలహీనతలు, మానవుని ఎందుండినటువంటి యొక్క కొన్ని చేష్టలు, అనగా కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డంబము ఇత్యాది వికార గుణములను మనం కొంతవరకును దూరం చేసుకున్నప్పుడే ఈ అమృతత్వం అనేటువంటి యొక్క సత్యము మనకు అర్థమవుతుంది.
2: ఓన్లీ వెన్ మ్యాన్ రిమూవ్స్ వీక్నెసెస్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్ లైక్ జెలసీ, యాంగర్, హేట్రెడ్ అండ్ సచ్ అదర్ పాంపాసిటీ ఎట్సెట్రా హీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
1: కనుకనే గీత యందు బోధించినటువంటి 26 గుణములలో ప్రధానమైనటువంటి కొన్ని గుణములైనా కూడాను మనము అభ్యసించినప్పుడే ఈ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వము కొంతవరకు నేను అర్థం చేసుకుంటకు సాధ్యమవుతుంది.
2: దేర్ ఫార్ ఓన్లీ బై అండర్స్టాండింగ్ అట్లీస్ట్ 1 or 2 ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ ది 26 క్వాలిటీస్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ భగవద్గీత అండ్ లర్నింగ్ దెమ్ దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఇమ్మార్టాలిటీ ఆఫ్ ఆత్మన్.
1: ఇందులో ఓర్పు అత్యవసరమైనటువంటిది.
2: ఆఫ్ ది ఆల్ దిస్ ఫర్బరెన్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్.
1: ఇది గ్రంథములతో చదువుకోవటం సాధ్యం అయ్యేటువంటిది కాదు.
2: దిస్ కెనాట్ బి లెర్న్డ్ బై స్టడీయింగ్ బుక్స్.
1: ఇది గురు బోధన వల్ల మనకు లభ్యం కాదు.
2: దిస్ కెనాట్ బి ఈవెన్ బి అక్వైర్డ్ ఈవెన్ బై ది టీచింగ్స్ ఆఫ్ గురు.
1: లేక ఓర్పు బజార్లో లభించేటువంటి పదార్థం కాదు.
2: దిస్ ఫర్బరెన్స్ ఈజ్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి పర్చేస్డ్ ఇన్ బజార్.
1: కొన్ని సాధనల చేతను, కొన్ని సన్నివేశముల చేతను, కొన్ని పరిస్థితుల వల్లను ఈ ఓర్పును మనం సాధించుటకు ప్రయత్నించాలి.
2: బై సర్టన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ బై సర్టన్ ప్రాక్టీసెస్ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ప్రాక్టీస్ దిస్ ఫర్బరెన్స్.
1: కష్టములు, దుఃఖములు, విచారములు, నష్టములు, నింద, నిష్ఠూరములు ఇత్యాది పరిస్థితులు యందు ఈ ఓర్పు అనేటువంటిది ఒక పరీక్ష సమయం వంటిది.
2: ఫర్బరెన్స్ ఆఫర్స్ ఏ టైప్ ఆఫ్ టెస్ట్ ఫర్ అస్ అండర్ సర్కమ్స్టెన్సెస్ విచ్ ఆర్ ట్రయింగ్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ ట్రయల్స్ ట్రిబులేషన్స్ ఎట్సెట్రా.
1: కష్టములు, దుఃఖములు, విచార సమయం నందే మన ఓర్పును అభివృద్ధి పరచుకోవాలి, సాధించాలి.
2: విల్ హ్యావ్ టు కల్టివేట్ అండ్ అచీవ్ ఫర్బరెన్స్ ఓన్లీ అండర్ సర్కమ్స్టెన్సెస్ విచ్ పుట్ అస్ టు టెస్ట్ అండ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్.
1: మానవుని యందు గోప్యముగా దాగి ఉండినటువంటి ఒక బలహీనత ఒకటి ఉన్నది.
2: దెర్ ఈస్ ఎన్ ఇంపార్టెంట్ వీక్నెస్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ మ్యాన్.
1: ఇది ఇలాంటి సమయమునందు అది వెలువడుతూ ఉంటుంది.
2: అండ్ అస్ దోస్ సర్కమ్స్టెన్సెస్ దట్ హిడెన్ వీక్నెస్ మేనిఫెస్ట్.
1: ఆ బలహీనతనే మన యొక్క కోపము, ఆ బలహీనతనే మన యొక్క అహంకారము, ఆ బలహీనతనే మన యొక్క ద్వేషము.
2: దట్ వీక్నెస్ ఈజ్ ద యాంగర్, ఈజ్ ఈగోయిజం అండ్ ఈజ్ హేట్రెడ్.
1: కనుక ఇట్టి బలహీనతలు ఏర్పడినటువంటి సమయం నందు ఓర్పును విధిగా మనం అవలంబించాలి.
2: దేర్ఫోర్ వెన్ సర్కమ్స్టెన్సెస్ పుట్ అస్ టు టెస్ట్ వీల్ హ్యావ్ టు ప్రాక్టీస్ ఫర్బరెన్స్.
1: ఓర్పే లేకుండా మనం అనేక అశాంతులకు గురి కావచ్చును.
2: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఫర్బరెన్స్ వీ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్హాపీనెస్ అండ్ ల్యాక్.
1: అనేక విధములైనటువంటి యొక్క అపమార్గములను మనం ప్రవేశించవచ్చును.
2: వీ మే టేక్ టు రాంగ్ అండ్ ఈవిల్ వేస్ ఆల్సో.
1: కనుకనే ఓర్పు యొక్క నిత్యత్వాన్ని, సత్యత్వాన్ని గుర్తించి విచారించి దానిని అవలంబించడానికి ప్రయత్నించాలి.
2: దేర్ఫోర్ వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్ అండ్ ద పర్మనెంట్ క్వాలిటీస్ ఆఫ్ దిస్ ఫర్బరెన్స్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
1: ఎన్నియో విద్యలు ఉండినప్పటికీ, ఎన్నో విధముల కష్టపడి ఆర్జించినటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడాను ఓర్పు కోల్పోవటం చేత వాటిని కూడాను మనము కోల్పోతున్నాము.
2: ఎడ్యుకేషన్ స్ట్రెంగ్త్ అండ్ ప్రొవెస్ అక్వైర్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ వుడ్ ఆల్సో బి ఆఫ్ నో యూస్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఫర్బరెన్స్.
1: అనేక మంది మహనీయులు తపశ్శక్తిచే, సమస్త శక్తులను సాధించి కూడాను ఈ ఓర్పును కోల్పోవటం వల్ల వారు పతనమైపోతూ వచ్చారు.
2: A number of great accomplished people who have acquired different powers by penance, they were not able to just enjoy those fruits because they did not have forbearance.
1: రాజులు రాజ్యభ్రష్టులు కావడానికి కూడాను ఈ ఓర్పును కోల్పోవటమే మూల కారణము.
2: The most important reason for losing the various kingdoms by the kings also is lack of forbearance.
1: ఓర్పును కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమవుతూ వచ్చారు.
2: Lack of forbearance has made people scholars lose their prestige.
1: కనుక ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి ఒక అందమైనటువంటి ఒక నగ వంటిది.
2: Forbearance may be compared to a very important shining principle which will decorate any person.
1: ఇలాంటి ప్రాణ సమానమైనటువంటి ఓర్పును మానవుడు కోల్పోవటం చేతని అనేక విధమైనటువంటి దుఃఖములకు కష్టములకు నిందలకు నిష్ఠూరములకు గురి అవుతూ వచ్చాడు.
2: సచ్ ఎన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఫర్బరెన్స్ వెన్ ఇట్ ఈస్ లాస్ట్ బై పీపుల్ వెన్ పీపుల్ డు నాట్ హ్యావ్ ఇట్ దే ఆర్ పుట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీఫ్ సారో ట్రబుల్స్ అండ్ సచ్ అదర్.
1: ముఖ్యంగా మానవత్వమునకు ఉండవలసినటువంటిది ఓర్పు.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ హ్యుమానిటీ షుడ్ హ్యావ్ ఈస్ ఫర్బరెన్స్.
1: ఇది మానవతా గుణము.
2: This is an important quality of humanity.
1: ఈ గుణము రాణింపకుండిన మానవత్వమే ఒక నిర్మూలమైపోతుంది.
2: If this quality does not shine well in humanity, humanity itself will come to ruin.
1: కనుక ఇట్టి మానవత్వమునకు ప్రధానమైనటువంటి ఒక అంగమైన ఈ ఓర్పును కొన్ని కఠినమైనటువంటి ఒక చర్యల ద్వారా లేక సమస్యల ద్వారా దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
2: We have to cultivate such an important quality as forbearance by the difficult process of putting ourselves to certain tests and in the difficult way and difficult process.
1: ఈ ఓర్పు మానవునికి కవచం వంటిది.
2: Forbearance may be compared to a protection for man.
1: ఈ కవచమును ధరించినటువంటి ఒక వ్యక్తిని ఏ దుఃఖములు ఏ బాధలు ఏ నష్టములు ఏ నిందలు ఏ నిష్ఠూరములు కూడాను ఏమాత్రం కూడా అతను ఛేదించలేవు.
2: వన్ హూ ఈజ్ ఎక్విప్డ్ విత్ ఫర్బరెన్స్ విల్ నాట్ బి ట్రబుల్డ్ బై ఎనీ గ్రీఫ్ ఎనీ డిఫికల్టీ ఎనీ ప్రాబ్లం ఎనీ సచ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్ అట్ ఆల్.
1: అయితే వేమన చెప్పాడు, ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయువారు నేర్పరి. అయితే అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి. ఉపకారికి ఉపకారం విపరీతము కాదు చేయ వివరింపంగా. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నాడు.
2: వేమన హస్ జస్ట్ సెడ్ దట్ ఫర్ డూయింగ్ గుడ్ ఫర్ గుడ్ దర్ ఇస్ నథింగ్ ఎక్స్ట్రాడినరీ అబౌట్ ఇట్, ఫర్ డూయింగ్ బ్యాడ్ ఫర్ గుడ్ దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ, దిస్ నీడ్స్ అ లాట్ ఆఫ్ స్కిల్.
1: ఇతరులు మనల్ని అనేక విధములుగా దూషించినప్పటికీ, పరుషవాక్యములు ఆడినప్పటికీ, ఎన్ని విధములు అవమానం చేసినప్పటికీ మనము ఈ ఓర్పును కోల్పోకుండా మనం సరి అయినటువంటి స్థితిలో మనం దాన్ని పోషించుకోవాలి.
2: హౌఎవర్ మచ్ అదర్ పీపుల్ మే క్రిటిసైజ్ కామెంట్ కండెమ్, వీ షుడ్ నాట్ లూజ్ ఫర్బరెన్స్ అండ్ వుడ్ బి షుడ్ ఎంజాయ్ పీస్ అండ్ ఫర్బరెన్స్.
1: ఒకరు మనల్ని దూషించినంత మాత్రమున ఒకరు మనలను విమర్శించినంత మాత్రమున మనకు ఒరిగేదేమీ లేదు.
2: When some people criticize, admonish, we are not going to lose much.
1: కాని ఆ బలహీనత చేత మన ఓర్పును కోల్పోయినా మనం సర్వస్వాన్ని కూడా కోల్పోయిన వారం అవుతాం.
2: బట్ బై ఛాన్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ వీక్నెస్ ఇఫ్ వీ లూజ్ ఫర్బరెన్స్ అండ్ పేషెన్స్ వీ లూజ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: అయితే కొన్ని కొన్ని సమయములందు ఈ చమను అతి జాగ్రత్తగా మనము విచారించి వినియోగించాలి.
2: బట్ under certain circumstances we'll have to inquire into the consequences of forbearance and use and employ forbearance.
1: జగత్తులో జీవకోటికి ప్రధానమైనటువంటి యొక్క సహాయకారులైనటువంటిది వృక్షము నదులు గోవులు.
2: There are three important things which are very useful for man in the world. One is the tree, the other is the cow, and the third is the river.
1: వృక్షములు నదులు గోవులే లేకపోతే మానవత్వమే క్షీణిస్తుంది.
2: Without trees, rivers and cows, humanity would not be able to function well.
1: Aithe ruchamuni entha mandi vachi enni kommalu kotti enni remmalu kotti enni vidhamuluga kuda dani himsinchinappatikini tana krinda cherinatunti vaniki needanichi tiyani phalamulu ichi varini aneka vidhamula aananda aanandanni chekurustundi.
2: Whatever violence is done to tree, however much trouble is given to tree by cutting the branches and by giving the trouble, it would give shelter to a person who takes shelter under it and gives him joy.
1: అపకారము చేసినటువంటి వ్యక్తులకి ఇవి ఉపకారం చేస్తూ వచ్చాయి వృక్షములు.
2: Trees have been doing good for people who might in their turn do bad to it.
1: ఇంకా నదులు. ఈ నదులను అనేక విధములుగా త్రిప్పి, అనేక విధములుగా అశుద్ధము చేసి, అనేక విధములుగా ఉపయోగించి, ఏ విధమైనటువంటి కృతజ్ఞత కూడాను తాను అందించకపోయినప్పటికీ ఈ నదులు ఏమాత్రం కూడాను తమ యొక్క ఓర్పును కోల్పోక జీవరాశులకు ఆనందమునిచ్చి తన గమ్యమైనటువంటి సముద్రాన్ని చేరటానికి ప్రయత్నంతోనే ఉంటున్నాయి.
2: Then the rivers. In case of rivers also, however much the rivers may be dirtied by people, in whatever way they may use it, without having any sense of gratitude towards them, still they will be serving the humanity and they will concentrate all the while to reach the ocean, which is their goal.
1: Jalamu jeevulaku pranam.
2: Water gives life to the
1: prana samanamainatundi jalamunu ee vidhamainatundi yokka దుర్వినియోగం కానీ సద్వినియోగం కానీ చేసినప్పటికీ ఈ జలం ఏమాత్రం కూడాను తమ యొక్క స్వభావమును మార్చుకునటలేదు.
2: వాటర్ విచ్ ఈస్ ఈక్వల్ టు లైఫ్ టు హ్యూమానిటీ, వెదర్ దే ఇట్ ఈస్ యూ పుట్ టు గుడ్ యూస్ ఆర్ బ్యాడ్ యూస్, వాటర్ డస్ నాట్ మైండ్ ఇట్.
1: ఇంకా గోవులు తాము కన్నటువంటి బిడ్డల నోర్లైనా కట్టి తమ పాలను, తమ క్షీరమును, తమ మధురమైనటువంటి శక్తిని జనులకు అందిస్తూ వచ్చినాయి.
2: దెన్ కౌస్. Denying their own milk to the children, to their own calves, they are providing milk to humanity, which is fully nourishing type of food for humanity.
1: Ee yokka govunu himsinchinappatikini tana yokka cheeramunu maduramainatundi cheerangane andistu vachaya kani idi kevalam oka chedu rakamainatundi yokka cheeramunu andinchatam ledu.
2: Whatever trouble you may give to cow, still it gives you only sweet milk.
1: ఈ విధంగా అపకారం చేసినటువంటి యొక్క జీవులకి ఉపకారం చేస్తూ వచ్చాయి ఈ యొక్క జీవులు.
2: దిస్ కౌస్ ఆల్సో హ్యావ్ బీన్ డూయింగ్ గుడ్ టు ద హ్యూమానిటీ, విచ్ ఇన్ టర్న్ మే బి డూయింగ్ సర్టన్ బ్యాడ్ టు ది కౌస్.
1: అట్లని అన్నింటి ఎందుకును మనం ఉపకారం చేయడానికి ప్రయత్నం చేయకూడదు.
2: బట్ వీ షుడ్ నాట్ గో ఆన్ డూయింగ్ గుడ్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఐదర్.
1: సమయ సందర్భాలను కూడా కొంత విచారించుకొని దాని యొక్క విచక్షణ జ్ఞానమును కొంతవరకు వినియోగించుకుని ఈ యొక్క చమను మనం ఉపయోగించుకోవాలి.
2: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది సర్కమ్స్టెన్సెస్ అండ్ ది కండిషన్స్ అండ్ వీ హ్యావ్ టు ఎంప్లాయ్ డిస్క్రిమినేషన్ అండ్ దెన్ యూజ్ ఫర్బరెన్స్.
1: మీకు చరిత్రలో చాలా వరకు తెలిసినటువంటి విషయం పృథ్వీరాజును గోరి మహమ్మద్ అనేక విధములుగా కూడాను హింసిస్తూ వచ్చాడు.
2: ఫ్రమ్ హిస్టరీ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ వెరీ వెల్ నోన్ టు యూ దాట్ Ghori Mahamad gave a lot of trouble to Prithviraj.
1: 17 paryayamulu ee Prithviraj rajyam paina dandetti vachadu Ghori Mahamad.
2: He invaded the country of Prithviraj 17 times.
1: Kevalam dandetti raavatame kaakunda aa desham nandundinatunte viluvainatunte vaatinanta dhamsam chestu vachadu.
2: He not merely invaded the country 17 times, he destroyed very valuable property.
1: Siri sampadalanu dochukunnadu.
2: He took away a lot of wealth.
1: అనేక విధమైన నష్ట కష్టములకు గురి చేశాడు.
2: He put the entire country to different difficulties and losses.
1: ఇన్ని చేసినప్పటికీ పృథ్వీరాజు అతని యొక్క ప్రార్థనను అంగీకరించి అతన్ని క్షమించి వెనుకు పంపుతూ వచ్చాడు.
2: In spite of all these things done by him, Prithviraj, he excused him and he allowed him to go back.
1: పట్టుపడినప్పటికీ అతను ఏమాత్రం కూడాను హింసించక క్షమించి వెనుకకు పంపుతూ వచ్చాడు పృథ్వీరాజు.
2: పృథ్వీరాజ్ ఎక్స్క్యూజ్డ్ హిమ్ ఈవెన్ వెన్ హీ కుడ్ క్యాచ్ హిమ్, హీ డిడ్ నాట్ గివ్ హిమ్ ఎనీ పనిష్మెంట్, హీ జస్ట్ సెంట్ హిమ్ బ్యాక్ హోమ్.
1: ద్రౌపది చెప్పినట్టుగా పృథ్వీరాజు యొక్క స్వభావము చాలా ఉత్తమమైనటువంటి యొక్క స్వభావము.
2: యాజ్ టోల్డ్ బై ద్రౌపది, ది క్వాలిటీ ఆఫ్ పృథ్వీరాజ్ ఈస్
1: ఎలాంటి వారిని మనం క్షమించాలి అనేటువంటి విషయము అశ్వత్థామను పట్టి తెచ్చినప్పుడు ద్రౌపది అర్జునునకు బోధించింది.
2: ద్రౌపది టాట్ అర్జున అట్ ఎ టైమ్ వెన్ అర్జున బ్రాట్ అశ్వత్థామ అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ వీ షుడ్ ఎక్స్క్యూజ్.
1: ఇక్కడ పృథ్వీరాజు కూడాను అదే విధంగానే ఈ గోరి మహమ్మద్ ను క్షమిస్తూ వచ్చాడు.
2: పృథ్వీరాజ్ ఆల్సో ఇన్ ది సేమ్ వే హ్యాస్ ఎక్స్క్యూజ్ గోరి మహమ్మద్.
1: వెరచిన వాణి,
2: A person who is afraid.
1: దైన్యమున వేదురునుండిన వాని.
2: A person who is humble and who just
1: నిద్రమై మరచిన వాని.
2: A person who has lost consciousness.
1: సౌఖ్యముగా మధ్యము త్రాగిన వాని.
2: A person who is drunk.
1: భగ్నుడై పరచిన వాని.
2: A person who is with a broken heart.
1: సాధుజన భావం వానిని కావు మంచువా తరచిన వాని.
2: A person who just approaches and requests
1: కామినుల స్త్రీలను.
2: A woman.
1: చంపుట ధర్మము కాదు పలుకున.
2: ఓ అర్జున, ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు కిల్ సచ్ పీపుల్.
1: అదే విధంగాని గోరి మహమ్మద్, శరణార్థుడై నన్ను క్షమించాలి, నన్ను రక్షించాలని కోరుకోవటం చేత ఆ పరిస్థితి ఎందుకు ఉండినప్పటికీ ఈ పృథ్వీరాజు క్షమించి వెనుకకు పంపించాడు.
2: సిమిలర్లీ, వెన్ గోరి మహమ్మద్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ అండ్ ఆస్క్డ్ ఫర్ పార్డన్ అండ్ ఎక్స్క్యూజ్ అండ్ ప్రొటెక్షన్, పృథ్వీరాజ్ ఎక్స్క్యూజ్డ్ హిమ్ అండ్ సెంట్ హిమ్ బ్యాక్.
1: కానీ దీనికి కృతజ్ఞత లేక పూర్తి కృతజ్ఞుడిగా మారిపోయాడు గోరీ మహమ్మద్.
2: బట్ గోరీ మహమ్మద్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. హీ వాజ్ ఎన్ అబ్సల్యూట్లీ అన్గ్రేట్ఫుల్ ఫెలో టువర్డ్స్ పృథ్వీరాజ్.
1: తిరిగి రెండవ సంవత్సరమే తిరిగి పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చి అనేక విధములుగా కుట్రలు పన్ని మోసములు చేసి తన యొక్క దగ్గర వారి వల్లనే అతనిని చిక్కించుకొని దక్కించుకొని అతని కన్నులు తీసివేశాడు.
2: ది సెకండ్ ఇయర్ ఇట్ సెల్ఫ్ హీ ఇన్వేడెడ్ అగెయిన్ and he succeeded in catching hold of Prithviraj and he removed the ice.
1: Kanuku ilanti trasupam swabhavam kalinatunti varini endu manam chama anetunti amitanga manam upayogincharadu.
2: We should not use forbearance to people who are ungrateful like that, like a snake.
1: Telugulo cheptaru tumma chettuku neeru posina paamuku paalu posina pramadam tappadu antaru.
2: It is said in Telugu that giving water to a particular small plant called tumi plant and to
1: thorny bushes
2: and giving milk to a snake is not proper and appropriate.
1: Kanuka mana yokka oorpu ilanti krutagnulapaina manam ye matram kudanu upayoginchararu.
2: Forbearance should not be shown towards people who are ungrateful.
1: ఈ సమయ సందర్భాన్ని కూడా నువ్వు పురస్కరించుకొని ఆధ్యాత్మిక మార్గమునందు, పరోపకార సంబంధమైన మార్గమునందు, పరమాత్మిక తత్వమునందు ఈ యొక్క ఓర్పును అమితంగా మనం సాధించాలి.
2: Understanding all these things, forbearance will have to be employed in the spiritual world, in the world which leads to paramatma tattva.
1: Jesus దగ్గర 12 మంది ప్రధానమైన శిష్యులు ఉండేటువంటి వారు.
2: There were 12 disciples who are important disciples who are living with Jesus.
1: కాని తన శిష్యులు అని విశ్వసించి అనేక విధములుగా వారిని రక్షించి వారిని పోషించి ఆదరించి ప్రేమించి అనురాగంతో అండజేర్చుకున్నటువంటి శిష్యుల లోపల కూడాను జూడాస్ అనేటువంటి వాడు ధనమునకు లొంగి గురుద్రోహమునకే పాల్పడ్డాడు.
2: Jesus who extended all love, all protection, all shelter and all the compassion, there was one Judas who became ungrateful, tempted by money. He turned out to be a treacherer to his
1: అట్టి జూడాను కూడాను క్షమించాడు జీసస్.
2: జీసస్ ఈవెన్ ఎక్స్క్యూజ్ సచ్ ఎ ట్రెచరస్
1: ఫెలో. కనుక మనకు అపకారం చేసేటువంటి వ్యక్తులను మనం ఏమాత్రం కూడా దూషించకపోయినప్పటికీ దైవమా వీరికి తగినటువంటి శిక్ష విధించమని ప్రార్థన కూడాను చేయరాదు. కారణం ఏమనగా తన దోషమే అతన్ని హింసిస్తుంది. మనం ప్రార్థన చేసి దైవంతో ఇంకొక శిక్షను ఇప్పించవలసిన అవసరం లేదు.
2: Therefore there is no need for us to pray to God to see that such people are punished because their own acts will bring ruin to them.
1: ఎవరు చేసినటువంటి కర్మ వారు అనుభవించక తప్పదు.
2: The action done by any person, the fruits of it will have to be borne by him alone.
1: ఒక రామాయణం నందు కూడాను మహాభారతం నందు కూడాను ఇలాంటి చిన్న చిన్న కొన్ని ఓర్పును కోల్పోయినటువంటి వ్యక్తుల లోపల అనేక దోషములు కూడాను నిరూపిస్తూ వచ్చింది.
2: ఇన్ రామాయణ యాజ్ వెల్ యాజ్ మహాభారత, ఏ నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఆర్ దేర్ విచ్ గో టు షో హౌ పీపుల్ హూ డు నాట్
1: ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఏరికైనా తప్పునన్న.
2: ఇట్ ఈస్ సెడ్ దట్ ఈస్ దర్ ఎనీ పర్సన్ హూ కెన్ ఎస్కేప్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్.
1: ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్న.
2: వన్ మే నాట్ బి ఏబుల్ టు జస్ట్ సే అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్
1: గురించక తప్పదు.
2: ది యాక్షన్ డన్ బై ఎనీ పర్సన్ హీ ది ఫ్రూట్స్ ఆఫ్ ఇట్ విల్ హావ్ టు బి బోర్న్ బై హిమ్ అలూన్.
1: ఒక రామాయణం నందు కూడాను మహాభారతం నందు

0: అనుభవించుట సిద్ధమన్నా.
1: One may not be able to just say under what circumstances when one is going to suffer the consequences, but suffering is certain.
0: అలనాటి పాండవులు ఆకులను మిల్మేసి అడవి పాలైపోయిరన్న.
1: Those Pandavas were they not put to the suffering of going to forest and eating greens as
0: రాములంతటి వాడు రమణి సీతను వాసి పామునుని వలి ఏర్చెనన్నా.
1: A great person like Rama himself had to cry like an ordinary person.
0: తొందర పాటు వల్ని ఈ విధమైనటువంటి ఫలితములంతా లభిస్తూ వచ్చాయి.
1: On account of haste alone all these consequences.
0: ఎవరో చాకలివాడు ఏమో అన్నాడని, మూర్ఖుడైనటువంటి వ్యక్తి ఏదో దూషించాడని విన్న తక్షణమే సీతను అడవికి పంపించాడు, ఓర్పును కోల్పోయాడు.
1: రామ డిడ్ నాట్ హ్యావ్ సఫిషియంట్ పేషెన్స్ అండ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ లిజనింగ్ టు ది క్రిటిసిజం అండ్ ది కామెంట్ ఆఫ్ సమ్ యూజ్లెస్
0: వాచ్మెన్. దైవ విషయం లోపల దీనికి అంతరార్థములు అనేకంగా ఉంటుంటాయి.
1: But in case of the divine acts there will be a number of meanings and
0: kaani prapanchikanga laukikavainatundi oka jagattuno macharichinappudu orpunu kolipovatam chetane ee vidhamainatundi paristhiti yerpadindi ani artham avutundi.
1: But when one tries to understand in a worldly way on account of losing patience Rama had to do that particular act.
0: Krishnudu enni bodhinchinappatikini sodarulainatundi oka pandavulu enni vidhamainatundi cheppinappatikini taanu ఆ యొక్క దీనిని కోల్పోయి యుద్ధము లోపల లేక ఈ జూదము రాడేటువంటి విషయం లోపల ధర్మరాజు బలహీనుడయ్యాడు.
1: ధర్మరాజా ఆల్సో ఇగ్నోర్డ్ ఆల్ ది లవింగ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై కృష్ణ అండ్ బ్రదర్స్ అండ్ హీ ఎంటర్డ్ ఇన్ టు గ్యాంబ్లింగ్ ఇన్ హేస్ట్ అండ్ హీ సఫర్డ్ ది కాన్సిక్వెన్సెస్.
0: అందువలననే అనేక విధమైనటువంటి కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
1: దేర్ ఫోర్ దే వర్ పుట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్యూమరబుల్ ట్రబుల్స్.
0: కనుక ఈ ఓర్పును కూడాను సమయ సందర్భానుసారంగా విచక్షణ జ్ఞానమును కొంతవరకు వినియోగించి ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి.
1: దేర్ఫోర్ ఈవెన్ పేషెన్స్ అండ్ ఫర్దరెన్స్ విల్ హావ్ టు బి యూజ్ నాట్ ఇండిస్క్రిమినేట్లీ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్స్.
0: ఉపకారం చేసినటువంటి వారికి అనేక విధమైనటువంటి అపకారములు జరుగుతూ ఉండటం మనం ఈ జగత్తులో చూస్తూనే ఉంటాం.
1: For people who do good and welfare of the others, who take care of welfare of the others, they only get all types of troubles. This is
0: entirely మనం ఓపికతో ఉండవచ్చునే కానీ మితిమీరిపోయినప్పుడు ఈ ఓపికను కోల్పోతుంటాం.
1: To some extent we may have patience, but when it exceeds limits we lose patience.
0: ఇది ఎలాంటి సందర్భంలో మనం కోల్పోవాలి?
1: Under what circumstances should we lose patience?
0: ఎలాంటి సందర్భంలో కోల్పోతే ఎలాంటి సందర్భంలో లోపల ఎలాంటి చిక్కులు సంభవిస్తాయి?
1: Under what circumstances when we forego or when we lose the patience what would be the consequences?
0: Unni samayam lopala poorthi orpu pramadame teppistundi.
1: Under certain circumstances having complete forbearance may lead to all sorts of problems.
0: Konni sandarbham lopala tondara paatu pramadam teppistundi.
1: Under circumstances haste will lead to certain problems.
0: Vegirinchina chona adi visham yagunu.
1: If you are unduly hasty it will become poison.
0: Alasyam amrutam visham annaru.
1: But it is also said if you are unduly if you are a little slow
0: aithe ee rendu padamulu kudanu viruddhamainatundi padamulaga untunnayi.
1: Slowness and haste are two opposite words.
0: Alasyam amrutam visham nidanam cheyakuddu chesthe amrutam kuda visham avutundi ani oka vaipuna.
1: On the one hand it is just said you should not unduly delay turns even
0: వేగిరించినతోన్నది విషయం ఏగను తొందరపడితే అది విషయం అవుతుంది అని మరొక వైపున. ఇది పరస్పర విరుద్ధమైనటువంటి రెండు పదములుగా ఏర్పడుతున్నాయి.
1: ఇన్ వన్ సెన్స్ ఇట్ ఇస్ జస్ట్ సెడ్ ఇఫ్ యు ఆర్ అన్డ్యూలీ హేస్ట్ ఇట్ బికమ్స్ పాయిజన్ అండ్ ఇఫ్ యు డిలే ఆల్సో ఇట్ విల్ బికమ్ పాయిజన్. దీస్ ఆర్ ద టూ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ గివెన్.
0: ఈ సమయం నందు మనము విచక్షణ జ్ఞానమును ఉపయోగించాలి.
1: అండ్ అట్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వి విల్ హావ్ టు యూజ్ అవర్
0: సమయ సందర్భానుసారంగా మనం ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి.
1: వి హావ్ టు యూజ్ పేషెన్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్.
0: ఒక రోగి ప్రమాద స్థితిలో ఉంటుండాలి.
1: A particular person who is not well
0: కొన్ని క్షణంలో ప్రాణం విడిచేటువంటి పరిస్థితిలో ఉంటుండాలి.
1: హీ ఈస్ లైక్లీ టు లూజ్ హిస్ లైఫ్ ఇట్సెల్ఫ్ విత్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్.
0: అక్కడ వేగిరించినతో ఉన్నది విషయం ఎగును ఉంటే పోతుంది. ఇంకా ఒక తొందరపాటు అవసరం.
1: దేర్ యూ షుడ్ బి వెరీ హేస్టీ, యూ కెనాట్ డిలే దేర్.
0: అక్కడ ఆలస్యం అమృతం విషయం. అక్కడ ఆలస్యం చేయకూడదు. మొట్టమొదట ఆరోగ్యకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఒక వైద్యం మనం జరపాలి.
1: అండ్ అదర్ సర్కమ్స్టాన్సెస్ డిలే బికమ్స్ పాయిజనస్. యూ షుడ్ బి హేస్టీ దేర్, యూ షుడ్ బి హరీడ్ అప్.
0: కనుకని కొన్ని కొన్ని పరిస్థితి లోపల కొన్ని దుష్టత్వమును కొన్ని దుర్మార్గత్వమును కొన్ని అపమార్గంలో ప్రయాణమయ్యేటువంటి వాటిని ఖండించటం లోపల కొంతవరకు మనం ఓర్పును కోల్పోవటం కూడా పర్వాలేదు.
1: Therefore, when we are faced with circumstances and people who are wicked, who are taking to wrong ways, losing patience is in a way good.
0: ఆ సందర్భం నందు కొంత సౌండ్ను కూడాను మార్చటం అవసరం అవుతుంది.
1: And

0: such circumstances, changing the sound and voice a little is also good.
1: ఈ సౌండ్ ను మార్చినంత మాత్రం ఓల్పు ఓర్పును కోల్పోయినామని భావించరాదు.
0: By merely changing, increasing the volume of sound, it is not as if we have lost patience.
1: ఈ ఓర్పును కోల్పోకుండా సౌండ్ ను మార్చి మన యొక్క హృదయ పవిత్రతను అభివృద్ధి పరచుకోవడానికి కూడా అవకాశం ఉంటున్నాయి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు మెయింటైన్ అండ్ డెవలప్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ అవర్ హార్ట్ బై మియర్లీ చేంజింగ్ ది సౌండ్ బట్ వితౌట్ లూజింగ్ పేషెన్స్.
1: సత్యం సత్యవతాం అన్నారు. సత్యవంతులకు సత్యమే నిజమైనటువంటి క్షమ అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, ట్రూత్ ఇట్సెల్ఫ్ ఈస్ ఫర్
1: అయితే ఈ సత్యమును మనం మార్చకుండా శబ్దమును మార్చడంలో కూడా సత్యమును నిలబెట్టుకున్న వారమవుతాం.
0: Without changing the truth itself, but by changing the sound, we'll be able to follow the path of
1: truth. మీకందరికీ తెలిసినటువంటి విషయమే అశ్వత్థామ విషయము.
0: It is a thing which is very well known to all of you about Ashwatthama.
1: తెల్లవారక పూర్వమే పాండవులను హతం చేయాలని చెప్పిన ప్రతిజ్ఞ పట్టాడు అశ్వత్థామ.
0: Ashwatthama has taken a vow that he was going to destroy all the Pandavas before the sunrise.
1: అర్ధరాత్రి కాబోతుండాలి.
0: It was becoming midnight.
1: పాండవులు చిక్కలేదు.
0: He was not able to get at Pandava.
1: కాని తన ప్రతిజ్ఞ తెల్ల సూర్యోదయం కాక పూర్వమే ఈ పాండవులను హతమార్చాలని ప్రతిజ్ఞ పెట్టాడు.
0: But he had taken a vow to see that the Pandavas were destroyed before the sunrise.
1: ఈ పూర్వమే దీనికి పూర్వమే అశ్వత్థామ యొక్క ప్రతిజ్ఞను గుర్తించినటువంటి ఒక కృష్ణుడు పాండవులను సంరక్షించడానికి తగిన ప్రయత్నాలంతా చేసి పెట్టాడు.
0: Krishna, who knew all these vows of Ashwatthama, also had taken steps to protect Pandavas.
1: ఇక్కడ దుర్వాసుడు అసత్యమాడేటువంటి వాడు కాదు.
0: Durvasa was one who was not prepared to tell a lie.
1: Mahakopiste kani asatyam matra adadu.
0: He was given to a lot of fits of anger, but he would not.
1: Aa kopam kudanu konni taapamulanta kudanu teerchindi.
0: That but her anger also only to quench the
1: satyamunu kaapadukune nimittamai shabdalu kudanu maarustu vachadu.
0: He was changing the sound only to protect his own truth.
1: Aa mundu ratri Krishnudu ee Durvasunu daggariki vellaadu.
0: The previous night, Krishna happened to go to Durvasa.
1: Durvasa was santasinchi, Swami yokka rakanuku karanam emtani prashninchadu.
0: Durvasa was supremely happy to receive Krishna and he questioned him, Swami, what is the reason for your coming?
1: Ee naadu nee yokka sahayam naaku kontha avasaram annadu Krishnudu.
0: Krishna said that I need your help today.
1: లోక సంరక్షకుడై జగత్పతి అయినటువంటి భగవంతుడే తన దగ్గరికి వచ్చి నా సహాయాన్ని కోరుతున్నాడని అతను మరింత గర్వించి ఏ సహాయం కావాల్సినా నేను చేస్తాను అన్నాడు.
0: Durvasa was in his own heart of hearts happy that a person like Krishna, who was the protector of all the worlds and the master of all the worlds, has approached him.
1: కానీ చేసే సహాయంలో కూడాను ఒక హద్దు ఉంటుండాలి.
0: But even in the help extended, there is a particular limit.
1: అన్ని విధాలా కొంచెం బుద్ధి కుశలత కలిగినటువంటి వాడు గనుక దుర్వాసుడు, స్వామి ఏ సహాయమైనా చేస్తాను, అసత్యం మాత్రం నేను చెప్పను అన్నాడు.
0: Durvasa, who is extremely clever and who knows all the things, he just said, Swami, I am prepared to do any help, but I am not prepared to utter a lie.
1: Durvasa, rishimanasanchari nenu matram asatyam adamani cheptana, ilanti daniki nenu kuda nu palapadanu annadu.
0: Krishna said, well, I am the indweller of all the hearts of
1: dharma samsthapana taya sambhavami yuge yuge dharma samsthapana cheyatame na yokka pratigna.
0: I am born again and again to establish dharma, and how can I ask you to utter a lie?
1: Dharmam deeni pai aadharapadundi, satyam nasti paro dharma, satyam ane punadi paina dharmam anetunte goda nilchi undi.
0: Dharma or righteousness is based on the foundation of truth.
1: Kaana asatyam aadamani nenu kuda nu cheppanu.
0: I would not ask you to tell a lie.
1: Aithe kontha shabdam marchu annadu.
0: But you change the sound a little.
1: సరే, ఆ విధంగా అయితే తమరు ప్లాన్ ఇవ్వండి, ఆ ప్లాన్ ప్రకారం నేను నడుచుకుంటానన్నాడు.
0: ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఐ హావ్ నో అబ్జెక్షన్, ఐ విల్ ఇంప్లిమెంట్ యువర్ ప్లాన్, గివ్ మీ ది ప్లాన్స్.
1: ఒక 5 మంది అందులో నివసించేటట్టుగా ఒక గుంత తోవమన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ ఆస్క్డ్ టు డిగ్ ఎ పిట్ వేరిన్ 5 పీపుల్ కెన్ స్టే.
1: దాని లోపల పాండవులను కూర్చోమన్నాడు.
0: కృష్ణ ఆస్క్డ్ పాండవాస్ టు సిట్ ఇన్ దట్.
1: పైన పలకలు వేశాడు.
0: Plants were put on the pit.
1: ఆ పలక పైన దుర్వాసుని యొక్క చీరను వేసుకున్నాడు.
0: Durvasa's chair was put on those plants.
1: ఆ చీర పైన దుర్వాసుడు కూర్చున్నాడు.
0: Durvasa sat in that chair.
1: అశ్వత్థామ వస్తాడు, పాండవులు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అడుగుతాడు. నీవు సత్యమే చెప్పు, కానీ సౌండ్ మార్చి చెప్పమన్నాడు.
0: అశ్వత్థామ విల్ కమ్ అండ్ విల్ ఆస్క్ యూ వేర్ ఆర్ పాండవాస్. యూ టెల్ ది ట్రూత్, బట్ వైల్ టెలింగ్ చేంజ్ ది సౌండ్ ఎ లిటిల్.
1: అశ్వత్థామ కృష్ణుడు చెప్పినట్టుగా రానే వచ్చాడు. స్వామి, త్రికాల జ్ఞానులు మీరు, పాండవులు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసును, దయచేసి నా గడువు మించిపోతుంది. ఉండాలి. పాండవులు ఎక్కడున్నారో దయచేసి చెప్పండి అన్నాడు.
0: యాజ్ వాస్ ప్రిడిక్టెడ్ బై కృష్ణ, అశ్వత్థామ కేమ్ అండ్ జస్ట్ సెడ్ దట్ స్వామి, యు నో ఆల్ ద థింగ్స్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్, ప్లీజ్ లెట్ మీ నో స్వామి.
1: చెప్పినట్టుగా సౌండ్ మత్, పాండవులు నా కింద ఉన్నారు అన్నాడు కోపంతో.
0: Instructed by Krishna, Durvasa did say that they are there, but by changing the sound he said, is it Pandavas? Well, they are under me.
1: ఈ కోపంగా ఈ దుర్వాసుడు నా కింద ఉన్నారనేటప్పటికి ఈ అశ్వత్థామకు భయం వేసింది. ఏ పాండవులను నేను చంపడానికి పోతున్నాను, నన్నే చంపేస్తాడు అని నమస్కారం చేశాడు, వెళ్లిపోయాడు.
0: When Durvasa pretending anger told Aswatthama that those Pandavas are under him alone, Aswatthama got frightened that Durvasa is very angry. Instead of killing Pandavas, I may be killed by Durvasa, he thought, and he ran away.
1: Kanuka సత్యము చెప్పినప్పటికీ పరులను రక్షించడం కోసమని పరమాత్మ ఆగ్రహం నిలబెట్టుకునే నిమిత్తమై తాను మహర్షిని అనేటువంటి సార్థక నామాన్ని పొందే నిమిత్తమై సౌండ్ మార్చినాడు, కానీ అసత్యం చెప్పలేదు.
0: దూర్వాస ట్రూ టు హిజ్ ఓన్ స్టేచర్ అండ్ నేచర్ యాజ్ మహర్షి, హీ ఇన్ ఆర్డర్ టు ఫాలో ది కమాండ్ ఆఫ్ లార్డ్ హింసెల్ఫ్, ఇన్ ఆర్డర్ టు గివ్ ప్రొటెక్షన్ టు పీపుల్, హీ అటర్డ్.
1: కనుక మనము క్షమా క్షమా అని అన్ని సమయములందు అన్ని విషయములు అందు కూడాను దీనిని ఉపయోగించుకోవటం ప్రమాదం అవుతుంది.
0: ఇఫ్ యూ సే పేషెన్స్ అండ్ పేషెన్స్, వెల్ వీ షుడ్ నో అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ హౌ టు యూస్.
1: సాధనల యందు, పవిత్రమైన కార్యముల యందు, పరులను మనం దూషించేటువంటి యొక్క మార్గముల యందు మనం ఓపికను సాధించాలి.
0: వీ షుడ్ యూజ్ పేషెన్స్ ఇన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ సాధనాస్ అండ్ ఇన్ కంట్రోలింగ్ అవర్ ఓన్ వర్డ్స్ అగెన్స్ట్ పీపుల్.
1: ఆధ్యాత్మిక మార్గమునకు ఆత్మతత్వమునకు అడ్డు తగిలేటువంటి దానిపైన మనం ఓపును సాధించాలి.
0: వీ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ థింగ్స్ విచ్ కమ్ ఇన్ ద వే ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ప్రాక్టీసెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: ఇది ఒక పరీక్షా ఘట్టములుగా మనం విశ్వసించాలి.
0: We should take it as a type of test.
1: ఇది సాధకులకు ఓర్పు ప్రధానమైనటువంటి యొక్క సోప.
0: ఫర్ సాధకస్ పేషెన్స్ అండ్ ఫర్బెరెన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఇది ఇలాంటి ఓర్పును మనం సాధించినప్పుడే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం కూడాను మనకు కొంచెం అర్థమవుతుంది.
0: ఓన్లీ ఆఫ్టర్ achieving forbearance and patience would be able to understand the true principle of spirituality and divinity.
1: ee oopunaku rendu vidhamula entunte yokka aacharamulu kodunu atyavasaram.
0: For practicing forbearance and patience there are two other things which you have to be practiced.
1: ee oopunaku dvesha asuyamulu kodunu kontha cherakunda chuchukovali.
0: If you want to practice forbearance and patience, there should not be anger and hatred.
1: Dvesha asuyalu indulo kontha varaku nena emana praveshisthe ee yokka oorpu chanamulu kolipotam manam.
0: If you have hatred and jealousy even in the smallest measure, you will not be having patience.
1: Idi sadhakuniki undavalsinatundi sariyainatundi sadgunalu.
0: These are things which are essential virtues for every sadhaka.
1: Ee dvesha asuyamulu gurinchi repati dinam maatladukundam.
0: About hatred and jealousy, we'll speak about this tomorrow.
2: That was the 24th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 5th September 1984, Bhagavan spoke about one of the most important qualities of a spiritual aspirant, which is kshama or forbearance.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తు నందు సమస్త పదార్థములు కూడాను సత్, చిత్, ఆనందం, రూపనామం ఈ ఐదింటితో కూడి ఉన్నది.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఎవ్రీ మెటీరియల్ హ్యాస్ గాట్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ద ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్, బ్లిస్, నేమ్ అండ్ ఫామ్.
0: సత్, చిత్, ఆనందము ఇది జీవుని యొక్క ప్రధానమైనటువంటి గుణములు.
1: ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్ అండ్ బ్లిస్ ఆర్ ద త్రీ చీఫ్ క్వాలిటీస్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ జీవ.
0: రూపనామములు కల్పితములు, అసత్యములు.
1: ద నేమ్ అండ్ ఫామ్ ఆర్ అన్ట్రూ, దే ఆర్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: రూపనామములు ఆధారం చేసుకుని ప్రకృతి యొక్క అనిత్యమైన సత్వములను ఆచరణయందుంచుకొని మానవుడు తన నిజస్వరూపాన్ని విస్మరించి జీవిస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ హిస్ ట్రూ నేచర్ బికాజ్ హీ గోస్ బై ద నేమ్ అండ్ ద ఫామ్ విచ్ ఆర్ ఆర్టిఫిషియల్ అండ్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ.
0: భగవంతునకు ఎట్టి గుణములు, ఎట్టి భావములు లేవు.
1: గాడ్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్, హీ ఈజ్ బియాండ్ ఆల్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్.
0: అట్టి భగవంతునికి గుణములు కల్పించి మానవత్వమును పోషించుకునే నిమిత్తమై తన దివ్యత్వాన్ని మరచి జీవించటము ఇది విచిత్రమైన జీవితము.
1: ఇట్ ఈస్ రాదర్ మిస్టీరియస్ దట్ వీ జస్ట్ ఇంపోజ్ అట్రిబ్యూట్స్ టు గాడ్ అండ్ వీ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సో జర్న్ ఫర్గెటింగ్ ద లేటెంట్ డివినిటీ.
0: భగవంతుని యందు ఎంతటి ప్రేమ, ఎంతటి సత్యము, ఎంతటి దయాశీలత కూడి ఉన్నదో అనేటువంటిది ప్రతి వ్యక్తి కూడాను గుర్తించవలసిన అవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ టు నో ద ఇన్ఫినిట్ లవ్, ట్రూత్, ద వాస్ట్ కంపాషన్ ఆఫ్ గాడ్.
0: మానవుడు కేవలము దైవత్వంతో కూడినటువంటి వాడు అయినప్పటికీ దైవాన్ని విస్మరించి ప్రవర్తించటం చేత వాడు దానవుడిగా రూపొందుతున్నాడు.
1: మ్యాన్ ఆల్దో హీస్ ఎసెన్షియలీ డివైన్ హీస్ ఫర్గాటన్ హిస్ ట్రూ నేచర్ అండ్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ లైక్ ఎ డెమన్, దానవ.
0: భగవంతునకు సమస్త శక్తి అయినటువంటి యొక్క దీక్ష నాభి అని ఉంచుకోవటం చేత ఆ నాభి యొక్క తత్వము ఉత్కృష్టమై సౌజన్యమై సౌశీల్యమైనటువంటిదిగా రూపొందుతూ వచ్చింది.
1: ద పవర్, ద కాస్మిక్ పవర్ లైస్ ఇన్ ద నెవల్ ఆఫ్ ద డివినిటీ అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద సస్టెనెన్స్ అండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ది ఎంటైర్ కాస్మస్.
0: కనుకనే భగవంతునకు ఉత్తేజమైనటువంటి ఒక తత్వము ఉండటం చేత అతనికి సౌందర్యవంతుడు అని కూడా పేరు వచ్చింది.
1: As God has got this vibrant, effulgent nature, he is the very personification of bliss.
0: హిరణ్యగర్భము అనేటువంటి ఒక తత్వము లోపల మానవత్వములో ఉత్కృష్టమైనటువంటి ఒక జీవితము.
1: Being హిరణ్యగర్భ, the life of the divine is noblest and highest.
0: సువర్ణమయమైనటువంటి ఒక నాభియందు దివ్యత్వమైనటువంటి భావములు ఆవిర్భవించటం చేత అతనికి సువర్ణ గర్భుడు అని కూడా ఒక పేరు.
1: God has this name Suvarnagarbha because in the golden navel there arises, the divine feelings.
0: Samasta srishti kudanu tane karta ayinappudu unna aa kartatvamunu gurtinchukoni manuvu ani kuda peru vachindi.
1: The name Manuvu is also given because he happens to be the creator of the entire creation.
0: Kanuka భగవంతుని తత్వమును అర్థం చేసుకోవాలన్నా ఒక్కొక్క నామము ఒక్కొక్క భావము ఏ యొక్క క్రియల చేత ఏ భావం చేత ఆవిర్భవించినవి అనేటువంటిది గుర్తించాలి.
1: Therefore, we have to understand clearly the inner meaning and the significance of every name of God, the feeling and the depth of the meaning through the manifestation by deeds that are divine.
0: ప్రతి మానవుని అందు కూడాను పవిత్రమైనటువంటి యొక్క దీక్షలు దక్షతలు ఇమిడి ఉంటున్నవి.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ దిస్ దీక్ష డిటర్మినేషన్ అండ్ దక్షత ద అబిలిటీ.
0: అట్టి దీక్షను పోయినటువంటి మానవుడే నిజమైన మానవుడని భావించవచ్చు.
1: యూ కెన్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ ట్రూ హ్యూమన్ if you have got that diksha determination.
0: Nabhi garbhamanandu manavattvam anetvintidi utkrishtamain tejastho prakashinchatam cheta itaniki tejomayudu ani kudunu peru.
1: He is also called tejomaya, the one of brilliance, radiance, because there shines the humanness in the navel.
0: Samasta srishti kudunu karanabhutulu kavatam cheta అతనికి ప్రజాపతి అని కూడా మరొక పేరు.
1: హీ హాస్ అనదర్ నేమ్ ప్రజాపతి, బీయింగ్ ద ప్రైమార్డియల్ కాజ్ బిహైండ్ దిస్ ఎంటైర్ క్రియేషన్.
0: భగవంతుని యొక్క పేర్లు ఎన్నియో ఉన్నవి, కానీ అర్థరహితమైనటువంటి పేర్లు ఒక్కటి కూడా కనిపించదు.
1: గాడ్ హ్యాస్ సో మెనీ నేమ్స్ ఆఫ్ దిస్ కైండ్, దేర్ నాట్ ఈవెన్ వన్ విదౌట్ ఎ మీనింగ్.
0: దీనిని పురస్కరించుకుని ప్రతి మానవునకు దైవనామములే పెట్టుకుంటూ వచ్చారు మన ప్రాచీనులు.
1: దట్స్ ద రీజన్ వై అవర్ ఏన్షియన్స్ హ్యావ్ నేమ్డ్ us ఆఫ్టర్ గాడ్.
0: కనుక దైవత్వమును గుర్తించడానికి అనేక విధములైనటువంటి ప్రయత్నములు చేస్తున్నారు. ఇది అత్యవసరమైనటువంటివి కాదు.
1: వీఆర్ మేకింగ్ అటెంప్ట్ టు నో గాడ్, వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ.
0: తన యందే సర్వత్వము ఉండినప్పుడు తానింకా విచారించడం ఎందుకు?
1: When God is in you, why do you search for him? Why do you worry?
0: కనుక దైవాన్ని వెతుకనక్కర్లేదు.
1: You don't need to search for God.
0: దైవము ప్రేమ స్వరూపుడు.
1: God is the embodiment of love.
0: సత్యమే అతని యొక్క స్వరూపము స్వభావము.
1: Truth is his nature and form.
0: సత్యం నాస్తి పరో ధర్మ అని దానికి మించినటువంటిది మరొక ధర్మం లేదు.
1: There's no other code beyond this truth.
0: కానీ ఈనాటి మానవుడు సత్యమును గుర్తించుకునలేక అసత్యమునే అభివృద్ధి గావించుకుని అదే సత్యమని భావిస్తూ జీవిస్తూ ఉన్నాడు.
1: But man today has forgotten satya, the truth, and he considers untruth asatya as truth.
0: తన అభిష్టం నెరవేర్చుకునే నిమిత్తమై మానవుడు అసత్యమనే సత్యముగా గుర్తించి దానినే పోషిస్తుకుంటూ వస్తున్నాడు.
1: టు గెట్ హిస్ డిజైర్స్ ఫుల్ఫిల్డ్ హీ కన్సిడర్స్ అన్ట్రూత్ యాజ్ ట్రూత్ అండ్ లీడ్స్ హిస్ లైఫ్.
0: కనుక మానవుడు తన స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో హిస్ నేచర్.
0: తన యొక్క నేచరు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: ద నేచర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ సత్యం ట్రూత్ జ్ఞానం విజ్డమ్ అనంతం ఇన్ఫినిటీ.
0: కనుక మానవుని యొక్క నిజమైనటువంటి గుణములు సత్య జ్ఞానం అనంతం.
1: సో ది అట్రిబ్యూట్స్ ఆఫ్ మ్యాన్ ఆర్ దీస్ త్రీ, సత్య ట్రూత్ జ్ఞాన విజ్డమ్ అనంతం ఇన్ఫినిటీ.
0: ఇట్టి జ్ఞానస్వరూపుడైనటువంటి మానవులకు కొంతవరకు సరైన కన్నులు తెరిపించే నిమిత్తమై దైవము అనేక రకములైనటువంటి యొక్క శాస్త్రములు ఇతిహాసములు పురాణములు వెల్లడించి వచ్చాడు.
1: గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ ఆల్ ద మైథాలజీ. the sacred texts to open our eyes, because in reality we are divine with wisdom.
0: Prapanchamalo prati manavuni yandu kudanu satyam unnadi, dharmam unnadi, prema unnadi.
1: In fact, in this world, every man has in him the truth, the righteousness and love.
0: ఈ సత్చిత్ ఆనందం అనేటువంటిది కూడాను భగవంతుని యొక్క ప్రతిబింబములే.
1: The three attributes, existence, awareness and bliss,
0: అయ్యే జీవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క గుణములు.
1: These are the chief qualities, attributes of the individual.
0: సత్ అనగా శాశ్వతమైనటువంటిది.
1: Sat means that which is permanent.
0: అది మార్పు చెందినది కాదు.
1: It will never change any time.
0: ఏ నాటికి కూడా అది మార్పు చెందదు.
1: It will never undergo transformation any time.
0: Chit అనగా ఇది కేవలం చైతన్య రూపంతో కూడినటువంటిది.
1: Chit is awareness.
0: భగవంతుని యొక్క తత్వము ఆత్మ అని పిలిచారు.
1: God is referred as ఆత్మ.
0: ఆత్మ అనగా బ్రహ్మము అని ఒక అర్థము.
1: Atma has another meaning, Brahman.
0: ఈ బ్రహ్మని ప్రతి మానవుని ఎందుకు కూడాను చైతన్యమును ధరించి ఉన్నది.
1: This Brahman is present in every man as awareness.
0: కనుక ప్రతి మానవుని ఎందు ఉండినటువంటి ఒక చైతన్యము దైవ స్వరూపమే.
1: Awareness in every man, alertness is essentially divine in everyone.
0: అట్టి చైతన్యమును ఈనాడు మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Man is not able to cognize this latent awareness.
0: అట్టి చైతన్య తత్వాన్ని గుర్తించినటువంటి మానవుడే నిజమైన మానవుడు.
1: You are a true human if you know this alertness, awareness.
0: కనుక సత్యచిత్ ఆనందం అనేటువంటిది కానీ, సత్య జ్ఞానం అనంతం అనేటువంటిది కానీ, ఇవి కేవలము పదములు వేరువేరు కానీ అర్థములంతా ఒక్కటే.
1: Therefore, Sat, the truth, Chit, awareness, Ananda, bliss, and the Satya, truth, Jnana, wisdom, Ananta, infinite. Though they are different in nomenclature, they mean the same.
0: Kanuka prapanchamulo manamu aneka rakamainatvanti yokka vadanalu vintunnam.
1: In this world, we often listen to arguments.
0: Nastika vadamani, dvaita vadamani, అద్వైతవాదమని, విశిష్టాద్వైతవాదమని వింటున్నాం.
1: వి లిసన్ టు ఆర్గ్యుమెంట్స్ ఎథిజం, నాన్ డ్యువలిజం, డ్యువలిజం అండ్ క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం.
0: ఈ అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది, ఈ అన్నింటి యొక్క సారము కేశవనామమే.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ దిస్ నేమ్ ఆఫ్ గాడ్ కేశవ.
0: కా అనగా బ్రహ్మ అని అర్థం.
1: Ka stands for Brahma.
0: Seva anaga Shivudani artham.
1: Seva meaning Shiva.
0: Kanuka Keshava anaga vakaram anetvantidi Vishnu namamuku chendinatvantidi.
1: Va stands for Vishnu.
0: Ee Keshava anetvantidi srishti sthiti layamulaku moolintikini karanamainatvantidi.
1: Keshava name therefore represents creation, sustenance and annihilation.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తన తత్వమును తాను గుర్తించుకోవాలంటే కేశవనామాన్ని తన యందు గుర్తించుకోవటాన్ని ప్రయత్నించాలి.
1: Therefore, if you want to know your true identity, you should repeat this name, కేశవ.
0: పూర్వము అనంతకాలం నుండి అనేక విధములైనటువంటి పరిశోధనలు, పరిశీలనలు చేసి దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని గుర్తించి జగత్తులకు చాటుతూ వచ్చారు.
1: Since long, there have been repeated investigations and inquiries to experience the divinity within and to share with fellow men.
0: Vedaha vetam purusham mahantamandam adityavarnam tamasah parastat annaru. Vedaha vetam purusham, idi vedatitamainatvanti oka tattvamu daivatvamu.
1: Divinity is basically Vedantic, that of the Vedic nature.
0: మహాంతం ఆదిత్యవర్ణం, సూర్యుని యొక్క కలరు.
1: హీ హ్యాస్ ది కలర్ ఆఫ్ ద సన్.
0: తమస పరస్తాత్, తమస్ అనేటువంటి హృదయం నుండి ప్రకాశిస్తూ ఉన్నాడు.
1: హీ షైన్స్ దేర్ ఇన్ తమస్, ద హార్ట్, ద దట్ ఈస్ డార్క్నెస్.
0: కనుక అందరు కూడాను అట్టి పవిత్రమైనటువంటి స్వరూపాన్ని దర్శించండి అని ప్రపంచానికి చాటుతూ వచ్చారు.
1: ఏన్షియంట్ రిషీస్ షేర్ దిస్ గుడ్ న్యూస్ of having visualized the divinity who lies beyond this darkness as a fulgence.
0: Kani aanati nundi daivattam aneetundi vishwasamu manavuni yandu aavirbhavistu vachindi.
1: That gave rise to theistic tendency in mankind.
0: Itti vishwasamunu kramakrameena kuda kaalamu jarige kolladi maarpu chendutu vachindi.
1: The faith changed gradually day by day.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్ బిహైండ్?
0: మానవుని యందు నమ్మకం అనేటువంటిది కోల్పోవటం చేతనే, ఈ అపనమ్మకం చేతనే అనకింతమైనటువంటి అనర్థాలు ప్రారంభమవుతూ వచ్చాయి.
1: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్ ఫెయిత్ అండ్ హీ గోస్ బై డిస్బిలీఫ్ అండ్ ఫేసెస్ అబ్స్టకల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: అల్లా యంచు మహమ్మదీయులు,
1: మహమ్మడన్స్ కాల్ హిమ్ అల్లా.
0: జెహోవా యంచు సత్క్రైస్తవుల్,
1: good Christians call him Jehovah.
0: Pullabjachudanantu Christ Vishnu Vaishnavulu,
1: and Vaishnavites call him as Pullabjach.
0: Shambho yantu seivulu sada,
1: Shaivites call him Shambho.
0: Pralabhamuna koluva andariki aishwaryamunu dayanu premanu andinchi kaapadeetundi devudu okkade ani bhavinchudi.
1: We may give him any number of names, extol him as Allah, Jehovah, Vishnu and Shiva, but yet the same God confers plenty, prosperity, compassion. God is one.
0: పేర్లు అనేకంగా ఉంటున్నాయి.
1: He has many names.
0: ఒక్కొక్కరు దానిని గురించి ఒక మతంగా స్థాపించుకుంటూ వచ్చారు.
1: And every religion has got its own comprehension.
0: ఈ మతములు వేరు కాదు.
1: In fact, they are different.
0: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
1: Though religions differ, the path is one.
0: వస్త్ర భేదము వేరు, వస్తువు ఒకటే.
1: ద యాన్ ఇస్ వన్ దో క్లాత్ సీమ్స్ టు బి డిఫరెంట్.
0: శృంగారములు వేరు, బంగారం ఒకటే.
1: జ్యూవెల్స్ ఆర్ డిఫరెంట్ బట్ గోల్డ్ ఇస్ వన్.
0: పశువుల వన్యలు వేరు, పాలు ఒకటే.
1: ద కలర్ ఆఫ్ ద కౌస్ ఇస్ డిఫరెంట్.
0: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కటే.
1: దో దర్ మెనీ ఇండివిజువల్స్ బట్ ది ఇండివిజువల్.
0: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
1: దేర్ మే బి మెనీ ఆఫ్ ది బీయింగ్స్ బట్ ద బర్త్ ఇస్ సేమ్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను తన తత్వాన్ని తాను గుర్తించుకుంటే సత్యము స్మరణకొస్తుంది.
1: Therefore, if everyone investigates and inquires to know his true nature, he can experience truth.
0: Jesus ఒక విధమైనటువంటి యొక్క మహనీయుడిగా జన్మిస్తూ వచ్చాడు.
1: Was born as a very great noble soul.
0: ఇతను కేవలము దైవత్వం అని కాని లేక మరొక తత్వం అని కాని చెప్పుటకు వీలు లేదు.
1: It is not possible to decide that he is divine or in any other way.
0: I am son of God annadu.
1: He declared that he is the son of God.
0: Daivamu na tandri.
1: God is my father.
0: Nenu daivamu yokka kumarunnanu.
1: I am the son of God.
0: Ani cheptu vachadu kani nene daivamu ani cheppaledu.
1: He went on declaring so, but he never stated that he is God.
0: Adi kodunu thanu cheppinatundi kaadu.
1: Even that he has not said so.
0: Adanu janminchina samayamlo,
1: at the time of his birth,
0: Arabic kings unta vachi,
1: the Arabian kings came there.
0: Kramakramena aa yokka star yokka prakashamnu chusi,
1: watching the light of the star,
0: ivi ekkadiki velutunnadani star nu anusaristu vacharu.
1: They started following the star, watching its light.
0: Adi oka cow shed daggariki vellindi,
1: and the light led them to a cow shed.
0: Appudu aa jyoti yokka prakashamu poyina chotunaku ee Arabian kings చేరినారు.
1: ద కింగ్స్ వర్ లెడ్ బై ద లైట్ ఆఫ్ ద స్టార్ టు ద కౌ షెడ్.
0: వాళ్ళు ముగ్గురు చేరినారు.
1: త్రీ అరేబియన్ కింగ్స్ గ్యాదర్డ్.
0: చూచాడు ఆ బిడ్డ చిన్న తట్టలో పండు పెట్టడం లేదు, ప్రకాశంగా ప్రజ్వలిస్తూ ఉన్నాడు.
1: దే సా ద షైనింగ్ బేబ్ బోర్న్ ఇన్ ఎ మాంజర్.
0: అప్పుడు దాన్ని చూచి ఒక అరేబియన్ కింగ్ చెప్పాడు, ఈ పిల్లవాడు దైవాన్ని ప్రేమిస్తాడు భవిష్యత్తులో అన్నాడు.
1: One Arabian king commented that this child will love God.
0: రెండవ కింగ్ చెప్పాడు, కాదు కాదు, భగవంతుడే ఈ పిల్లవాడిని ప్రేమిస్తాడు అన్నాడు.
1: The second Arabian king said, no, God will love this child.
0: ఇంకా మూడవ రాజు చెప్పాడు, కాదు కాదు, ఇతనే అందరినీ ప్రేమిస్తాడు.
1: The third king said, no, this child will love all.
0: కనుకనే ఆనాడు బైబిల్లో రాసినటువంటి ప్రథములు ఈ విధంగా ఉంటున్నాయి.
1: That was the writings, compositions in the Holy Bible.
0: The one you really are. ఈ మూడింటి యొక్క భావములకు సరైనటువంటి అర్థాన్ని గుర్తించుకొని ఈ విధంగా వ్రాస్తూ వచ్చారు.
1: దట్ హ్యాస్ బీన్ ది బేసిక్ ఇన్నర్ మీనింగ్ బిహైండ్ ద కంపోజిషన్స్ ఆఫ్ ది హోలీ బైబల్.
0: ఈ పిల్లవాడు మేరీ దగ్గర పెరుగుతూ ఉండగా,
1: యాజ్ ద చైల్డ్ స్టార్టెడ్ గ్రోయింగ్ అండర్ ద కేర్ ఆఫ్
0: తండ్రి, ఈ కార్పెంటర్ వర్క్ పనిచేస్తూ ఉండినాడు.
1: ఫాదర్ హ్యాపెన్ టు బి ద కార్పెంటర్.
0: ఒకనొక దినము,
1: వన్ డే,
0: తిరునాళ్ళ జరుగుతూ వచ్చింది.
1: There was a festival, carnival, in the nearby place.
0: అక్కడ జనాలంతా అధికంగా చేరారు.
1: Crowd gathered there.
0: ఆ పిల్లలతో చేరి తాను కూడా ఎక్కడో బయలుదేరి వెళ్ళాడు.
1: And Jesus also followed the group.
0: తల్లి తండ్రులు ఆ బిడ్డ నిమిత్తమై అన్ని వైపులు కూడా వెతుకుతూ పోయారు.
1: Parents searched for this lost child.
0: కానీ ఎక్కడా కనిపించలేదు.
1: దే కుడ్ంట్ ఫైండ్ హిమ్ ఎనీవేర్.
0: మందిరం లోపల పురోహితుడు భగవత్ తీర్థాన్ని చదువుతుండగా ఆ ప్రదేశంలో పోయి కూర్చున్నాడు.
1: హీ సాట్ దేర్ ఇన్ ఎ టెంపుల్ వేర్ ద ప్రీస్ట్ వాజ్ వర్షిపింగ్ ద ఐడల్.
0: ఎక్కడ చూసినా కనిపించినటువంటి బిడ్డను చూచి మేరీ చాలా బాధపడుతూ వచ్చింది.
1: మేరీ ద మదర్ ఫెల్ట్ సో సాడ్ బికాస్ షీ కుడ్ నాట్ ఫైండ్ ద లాస్ట్ చైల్డ్.
0: కన్న తల్లికి బిడ్డలు కనిపించకుండా పోయినప్పుడు ఈ బాధలు సహజంగా వస్తుంటాయి.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ ద మదర్ టు ఫీల్ సో సాడ్ వెన్ సెపరేటెడ్ ఫ్రమ్ చైల్డ్.
0: సరే, దేవాలయంకు వెళ్లి ఇక్కడ భగవంతునైనా ప్రార్థిస్తామని చెప్పని ఆ యొక్క మంటంలోకి వెళ్లారు.
1: బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ గాన్ టు ద టెంపుల్ టు ప్రే టు గాడ్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద లాస్ట్ చైల్డ్.
0: అక్కడి తలుపు దగ్గరికి పోయేటప్పటికీ ఆ పిల్లవాడు వస్తూ ఉన్నాడు వెనుక.
1: By the time they were close to the door, they saw the child coming out to the temple.
0: Aa talli pattaleyinanta aanandamto aa bidduni ettukoni,
1: mother was ecstatic and picked up the child.
0: Inta kaalam nuvu ekkada potivi, maa kanipinchaledi, ekkada untivi ani aneka prashnalu vestu vachindi.
1: Started putting so many questions, my dear child, where were you all these days?
0: Amma,
1: where have you stayed?
0: Enduku ee pichi, nenu daivam daggarne unnanu.
1: He replied, Mother, why are you mad?
0: తెల్లవారి నుంచి కూడాను దైవ స్మరణ చేస్తున్నటువంటి ఒక ప్రీస్టు నాకు చక్కని బోధన చేస్తూ వచ్చాడు.
1: Right from dawn to dusk, I had the fortune of receiving the teaching from the priest.
0: కనుక ప్రారంభం నుంచి కూడాను ఆ బిడ్డకు ఈ దైవ చింత తనలో ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: The constant contemplation of God happens to be the main occupation of the child from the beginning.
0: ఈ విధంగా పెరుగుతూ రాగా,
1: as he was growing,
0: konta kaalamunaku tandri maraninchadu. Kaani talli cheppindi, nayana tandri ledu kanuka neevu aa panini appu cheppukoni aa yokka carpenter pan chesi mana pottanu puttukundam.
1: As you have no father, the mother said, better you also be a carpenter and eke out your living.
0: Kaani pillavaniki aa pani ishtapadaledu.
1: But this boy doesn't want to be a carpenter.
0: తన తల్లి ఆ బిడ్డ ఇష్టంకు విరుద్ధంగా పోవటం తనకు ఇష్టం లేదు.
1: ద మదర్ డజన్ వాంట్ టు గో అగేన్స్ట్ ద విష్ ఆఫ్ ద సన్.
0: ఒక దినము ఆ పిల్లవాడు తల్లికి చెప్పకుండా బయలుదేరి ఒక పర్వతానికి వెళ్లాడు.
1: వన్ డే ద బాయ్ లెఫ్ట్ హోమ్ విదౌట్ ఇన్ఫార్మింగ్ ద మదర్.
0: పోయినటువంటి బిడ్డ ఎక్కడ కూడా కనిపించలేదు.
1: దిస్ బాయ్ వాజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్ ఇన్ ద విసినిటీ.
0: ఈ తల్లి బాధ పడి కట్టకడపడికి ఆమె కూడా కృశించిపోయింది.
1: ద మదర్ ఫెల్ సో సాడ్.
0: ఆ పర్వతంలో కూర్చొని తాను భగవత్ చింతన చేస్తూ వచ్చాడు.
1: ద బాయ్ సాట్ ఆన్ ద మౌంటైన్, వెంట్ ఆన్ కాంటెంప్లేటింగ్ ఆన్ గాడ్.
0: క్రమక్రమేణ క్రిందికి దిగుతూ వచ్చాడు.
1: అండ్ దెన్ హీ స్టార్టెడ్ క్లైంబింగ్, గెటింగ్ డౌన్ ఫ్రమ్ ద మౌంటైన్.
0: అక్కడ ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉంటుండాలి.
1: There was a river which was flowing continuously.
0: అక్కడ కొంతమంది జాలర్లంతా కూడాను కూర్చొని ఉంటున్నారు.
1: There were few fishermen around.
0: అక్కడికి వచ్చేసేసి చూచాడు.
1: There he came and saw.
0: వారందరూ చాలా విచారంగా ఉన్నారు.
1: He noticed fishermen who were very much worried.
0: ఎందుకు మీరు ఇంత విచారంగా ఉన్నారు అని ప్రశ్నించాడు ఈ పిల్లవాడు.
1: This boy questioned fishermen, why are you worried?
0: నాయన, మేము ఎంత కాలం నుండి ఈ చేపల వ్యాపారం చేత మేము జీవిస్తూ ఉన్నాం.
1: They said, we have been carrying on our life by fishing here.
0: కాని ఈనాడు ఎక్కడ చూసినా ఒక్కటైనా మాకు చిక్కలేదు.
1: Today we could not catch hold of single fish.
0: పిచ్చివారలారా, జలమున్న చోట చేపలు ఉండకుండా ఉంటుందా?
1: డోంట్ యూ అండర్స్టాండ్ దట్ దేర్ బౌండ్ టు బి ఫిషెస్ వేర్ దేర్ ఇస్ వాటర్?
0: రండి నా వెంట, ఈ పడవను ఎక్కుదాం, వెళ్దాం పండి అన్నారు.
1: హి సెడ్ ఫాలో మీ, గెట్ ఆన్ టు ద బోట్ అండ్ కమ్ అలాంగ్ విత్ మీ.
0: వారిని అందరినీ తన వెంట తీసుకుని మధ్య సముద్రంలోకి వెళ్లేటప్పటికీ ఎక్కడ వల వేయమన్నాడు.
1: అండ్ హీ వాంటెడ్ హిమ్ అదర్ ఫిషర్మెన్ టు ఫాలో హిమ్ అండ్ వాంటెడ్ హిమ్ టు స్ప్రెడ్ ద నెట్. అండ్ దే కుడ్ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫిషెస్.
0: అప్పుడు ఆ పిల్లవాడి పైన చాలా నమ్మకం వచ్చింది.
1: Then the fisherman developed faith in this boy.
0: కనుకొ మొట్టమొదట ప్రతి మానవునికి నమ్మకం చాలా ప్రధానమైనటువంటిది.
1: So for every human being to begin with,
0: there is confidence, there is love.
1: Where there is confidence, there is love.
0: Where there is love, there is peace.
1: Where there is love, there is peace.
0: Where there is peace, there is truth.
1: Where there is peace, there is truth.
0: Where there is truth, there is bliss.
1: Where there is truth, there is bliss.
0: Where there is bliss, there is God.
1: Where there is bliss, there is God.
0: కనుకనే జీసస్ ఒక విధమైనటువంటి నమ్మకాన్ని వారికి అందించాడు.
1: Therefore, Jesus was instrumental in imbuing the spirit of faith.
0: అందులో ప్రధానమైనటువంటి యువకుడు పీటర్.
1: Among them, important one is Peter.
0: ఆ పీటర్కు ఈ పిల్లవాడి పైన అమితమైనటువంటి ప్రేమ నమ్మకము ఆవిర్భవించింది.
1: Peter developed a sort of love towards this boy.
0: దీన్ని ఆ పిల్లవాడిని తీసుకుని పోవటము, అవసరంత సహాయం తీసుకుని రావటము.
1: Every day he was accompanied by Peter and returned home late.
0: సాయంకాలం ఒక చెట్టు కిందకు వచ్చేటప్పటికి
1: in the evening when they sit under
0: varikanta ee aadhyatmika pracharam chalputu vachetunte vaadu Jesus.
1: Jesus spent his time in sharing all the divine knowledge.
0: Peter tandri maraninchadu.
1: The father died.
0: Appudu talli chaala baadha padutu undinadi.
1: The mother was feeling very sad.
0: Appudu aa pillavaanto poi, death is the dress of life, why cry?
1: And she said, death is the dress of life, why do you cry?
0: ఎందుకు మీరు దుఃఖిస్తున్నారు?
1: వై డూ యూ క్రై?
0: డెత్ అనేటువంటిది మన వస్త్రంలో మార్చుకున్నట్టే.
1: డెత్ ఈజ్ సంథింగ్ లైక్ చేంజింగ్ అవర్ డ్రెస్.
0: కనుక మీరు ఏమాత్రమో చింతించనక్కర్లేదు.
1: సో డోంట్ గెట్ వరీడ్ ఆన్ దట్.
0: ఈ పాంచభౌతికమైనటువంటి దేహములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
1: ద ఫిజికల్ బాడీ దట్ ఈస్ మండేన్ కమ్స్ అండ్ గోస్.
0: దేహం అశాశ్వతము.
1: Body is temporary.
0: దేహము పుట్టక చావకెప్పుడు.
1: The body is bound to fall and die.
0: కనుక ఈ దేహాన్ని గురించి మీరు విచారించకండి.
1: So don't consider this body so important.
0: దేహము పాంచభౌతికము.
1: Body is just physical.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: It is bound to die.
0: దేహి నిరామయుండు.
1: The indweller is immortal.
0: గణితింపక దేహికి చావు పుట్టకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: The indweller has no beginning nor an end, bondage or liberation.
0: కనుక ఆ దేహియే దేవదేవుడు.
1: దట్ ఇన్ డ్వెలర్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఆ దేహమునందున్నటువంటి దేహియే నిజమైన దేవుడు.
1: ద ఇన్ డ్వెలర్ ఇన్ ద బాడీ ఇస్ అవర్ ట్రూ గాడ్.
0: ఈ విధంగా ఉపశాంతి కల్పించి అనేక మందికి ధైర్య సాహసాలు అందించి తాను ఈ కాట్ను ఒక ఫిషర్ మ్యాన్ తో కాలం గడుపుతూ వచ్చాడు.
1: By teaching so, he gave all fishermen the courage and the strength to continue to live.
0: ఇలాంటి పరిస్థితి లోపల ఫిషర్ మ్యాన్ ఆనందంగా ఉంటున్నారు.
1: The fishermen were joyful in those
0: days. వారికి గుర్తుకు రాలేదు.
1: They had no anxieties whatsoever.
0: అలాంటి సమయం లోపల మాథ్యూ అని ఒక ట్యాక్స్ ఆఫీసర్ అక్కడ వారికి వారిని ట్యాక్స్ అడిగే కోసం వచ్చారు.
1: At that time, Matthew, a tax officer, happened to visit them.
0: నిత్యము ఆ యొక్క ఫిషర్ మ్యాన్ కంతా బోధించుకునేటువంటి ఒక సద్బోధనంతా కూడాను మాథ్యూ కూడా వింటూ వచ్చాడు.
1: Matthew also happened to listen to the teachings of Jesus.
0: తన యొక్క పుస్తకంలో రాసుకుంటూ వచ్చాడు.
1: He started noting down all the sacred teachings.
0: ఈ విధంగా చేస్తూ రావటం చేత తాను కూడాను జీసస్ కు ఒక డిసైపుల్ గా మారాడు.
1: As he heard his teaching and rapt attention, he too could become a disciple.
0: ఈ విధంగా క్రమక్రమేణ పెరుగుతూ రాగా పాంచభౌతికమైనటువంటి కష్టములు తప్పినవి కాదు ఎవరికైనా.
1: Nobody can escape from worldly problems.
0: కొన్ని బాధలు, దుఃఖములు, విచారములు సంభవిస్తూ ఉంటాయి.
1: The sufferings and the difficulties and obstacles come in our way.
0: ఈ జగత్తునందు అవి లేకుండా మనం మానవుడు జీవించలేడు.
1: Man cannot live without these problems on the way.
0: కష్టములు, సుఖములు మానవునికి పుట్టినిల్లు.
1: The pain and the pleasure go hand in hand in human life.
0: పుట్టినటువంటి మానవునికి గిట్టక తప్పదు.
1: Man who is born is bound to die.
0: సుఖమునకు దుఃఖం కూడా తప్పదు.
1: The happiness will be followed by unhappiness.
0: సుఖదుఃఖే సమయకృత్వా లాభోలా విజయాజయే.
1: The pain and pleasure The profit and loss go together.
0: Kanuka, the pleasure is an interval between two pains.
1: Pleasure is an interval between two pains.
0: Kanuka, idi lekunda matramu manavudu undaledu.
1: Man cannot lead his life without this duality.
0: Kanuka manava jeevitam anetvantidi oka satyanveshana nimittamai erpadinatvantidi.
1: Human life is gifted to be in quest after truth.
0: Kevalam tinatamu tragatam tirigatam jeevinchatam deeni kosam vachinatvantidi kaadu.
1: Life is not given not merely for eating.
0: Ee madhyalo jarigetvanti yokka పంచభౌతికమైనటువంటి తత్వం లేదు.
1: దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ యాక్షన్స్ దట్ హ్యాపన్ ఇన్ బిట్వీన్.
0: కానీ వచ్చిన మానవుడు తన సత్యాన్ని తాను గుర్తించాలి.
1: మ్యాన్ హావింగ్ బీన్ బోర్న్ షుడ్ నో హిస్ ట్రూత్.
0: తన యొక్క స్వరూపాన్ని తాను అర్థం చేసుకోవాలి.
1: హీ షుడ్ నో హిస్ ట్రూ నేచర్.
0: కేవలం మానవుడు పుట్టడం, పెరగటం, తినటం, తాగటం, మరణించడం ఇంతతో మాత్రమే మానవ జీవితం అంత్యం కాదు.
1: ద హ్యూమన్ లైఫ్ షుడ్ నాట్ కంక్లూడ్ బై మియర్ బర్త్ గ్రోత్ and development thereafter ultimately ending in death.
0: ఈ విధమైనటువంటి యొక్క సద్బోధనలు జరుపుతూ వచ్చాడు జీసస్.
1: జీసస్ వెంట్ ఆన్ షేరింగ్ ది సీక్రెట్ టీచింగ్స్.
0: ఎక్కడే గాని లోకంలో ఎవరికైనా గాని గొప్ప మంచి పేరు వస్తుండదంటే దాన్ని ఓర్చుకోలేనటువంటి వారు అనేక మంది ఉంటారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వెన్ ఎ పర్సన్ విన్స్ ది ఎస్టీమ్ రెప్యుటేషన్ గుడ్ name, there will be envious people.
0: అసూయా భావము అనేక మందికి ఆవిర్భవిస్తుంటాయి.
1: There will be many people full of jealousy and envy.
0: ఇంతే కాదు,
1: not only this,
0: కొన్ని రకమైనటువంటి దేశములు కూడా ప్రారంభమవుతుంటాయి.
1: Not only this, they develop hatred also.
0: లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ ఈ విధమైనటువంటి దుర్గుణములు ప్రవేశించి అతన్ని హతమారుస్తూ ఉంటాయి.
1: The bad qualities get into the human life, ultimately leading to one's own ruin.
0: అసూయ, అహంకారము, ఆడంబరము ఇత్యాది చాలా దుర్గుణములు.
1: జెలసీ, ఈగో, పాంప్ అండ్ షో ఆర్ బ్యాడ్ క్వాలిటీస్.
0: కనుక ఇలాంటి దుర్గుణములు ఉన్నటువంటి వాడిని ఎవరు కూడా క్షమించరు.
1: నో బడీ విల్ ఫర్ గివ్ యూ ఇఫ్ యూ హావ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్.
0: ఎవరిని మనం దూషించకూడదు.
1: వీ షుడ్ నాట్ హేట్ ఎనీబడీ.
0: ఎవరిని చూచి పరిహసించకూడదు.
1: వీ షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీబడీ.
0: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సమభావము నేర్చుకున్నప్పుడే మానవుడు మానవత్వాన్ని పొందినవాడవుతాడు.
1: వెన్ వన్స్ మ్యాన్ అక్వైర్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్ ఈక్వానిమస్ నేచర్.
0: ఈనాటి మానవుడు ఉన్నాడు కానీ మానవత్వం అనే గుణములు పూర్తి శూన్యమైపోయినాయి.
1: టుడే వీ ఫైండ్ మ్యాన్ వితౌట్ హ్యూమన్ క్వాలిటీస్.
0: మానవతా గుణములు నశించిపోవడం చేతనే మానవుడు పడరాని బాధలకు గురి అవుతున్నాడు.
1: యాజ్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ totally gone, man is passing through
0: అగ్ని అనగాదాంతో దానశక్తి ఉండినప్పుడే దానికి అగ్ని అని పేరు.
1: We call it fire if only it burns.
0: అదే విధంగా మానవుడు అనుకున్నప్పుడు, మానవతా గుణములు ఉండినప్పుడే వాడు మానవుడు.
1: సిమిలర్లీ యూ కెన్ కాల్ ఏ హ్యూమన్ ఇఫ్ హెస్ హ్యూమన్ క్వాలిటీ.
0: మానవతా గుణములు కోల్పోయిన తర్వాత వాడు మానవుడు కాదు.
1: Bereft of human
0: values. మసి బొగ్గు వంటి వాడు.
1: Without human values, he is not a human being. He is just coal.
0: ఎంతటి గొప్పవాడైనా, ఎంతటి చదువరి అయినా, ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి గుణవంతుడైనా మొట్టమొదట మానవతా గుణములను పెంచుకోవాలి.
1: ఇవి మైటీ మ్యాన్, ఏ స్ట్రాంగ్ మ్యాన్, అండ్ ఇంటెలెక్చువల్ అండ్ ఇంటెలిజెంట్, బట్ వితౌట్ హ్యూమన్ వాల్యూస్ హీ ఈజ్ నాట్ వర్త్.
0: ఈనాటి మానవతా గుణములు చాలా అవసరమైనటువంటివి.
1: సో హ్యూమన్ వాల్యూస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ టుడే.
0: మానవతా గుణములు కంప్లీట్ గా పూర్తి నశించిపోయినాయి.
1: టుడే హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటల్లీ లాస్ట్.
0: మానవుడుగా జీవిస్తున్నాడే కానీ మానవతా గుణములు కించిట్టైనా కనిపించడం లేదు.
1: హి జస్ట్ లీడ్స్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ వితౌట్ హ్యూమన్ వాల్యూ.
0: ఎంత చదువులైతే ఏం ప్రయోజనము?
1: వాట్ ఫార్ ఈజ్ ఆల్ దిస్?
0: ఎంత ధనవంతుడైతే ఏం ప్రయోజనము?
1: వాట్ ఫార్ ఈజ్ దిస్ వెల్త్?
0: కానీ ఈ గుణములే లేకపోతే వాడు పూర్తి తుచ్చుడైపోతాడు.
1: వితౌట్ హ్యూమన్ వాల్యూస్ యు ఆర్ సింప్లీ మీన్.
0: కనుక మొట్టమొదట మనము ఈ దుర్గుణాన్ని దూరం చేసుకోవాలి.
1: Therefore we have to distance ourselves from these bad qualities.
0: నేను ఎప్పుడు దీన్నే చెప్తుంటాను.
1: This is what Bhagavan tells us repeated, the thought and the deeds.
0: నాకు ప్రధానం కాదు, గుణములు చాలా ప్రధానము.
1: Bhagavan does not consider the work valid.
0: ఎక్కడైనా
1: ఉండండి,
0: అడవులు ఎందున్నా, ఆకాశములు ఉన్నా, పల్లెలున్న, పట్టణం ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ గుణములు చాలా అవసరించుకోవాలి.
1: యూ మే బి ఆన్ ఎర్త్ ఆర్ ఇన్ ద స్కై ఇన్ ద స్పేస్ అప్ ద మౌంటైన్ డౌన్ డీప్ ఇన్ ద వ్యాలీ ఆర్ ఇన్ ద డీప్ సీ, యూ షుడ్ హావ్ వాల్యూస్.
0: అసూయాభావము చాలా చెడ్డది.
1: జెలసీ ఇస్ వెరీ బ్యాడ్.
0: ఆ అసూయ ఉన్నటువంటి వారికి ఏనాటికి నీ జీవితం జీవితంగా జరగదు.
1: జెలస్ పర్సన్ వుడ్ నెవర్ బి
0: సక్సెస్ఫుల్. లివింగ్ డెత్ అని చెప్పవచ్చు.
1: జెలసీ లీడ్స్ టు లివింగ్ డెత్.
0: దానికి తగినట్టుగా ఇక్కడ మాటలు, అక్కడ అక్కడ మాటలు, ఈ తంటాలు చెప్పుకోవటం.
1: ఫర్దర్ యాడింగ్ టు దిస్ వీ ఫైండ్ క్యారీయింగ్.
0: ఇతరులపై నీకు ఎందుకు ఈ మాటలు?
1: Why do you carry tales?
0: ఇతరుల గురించి నీవెందుకు దూషించటము?
1: Why do you criticize others?
0: నీలో ఉన్నటువంటి దుర్గుణాలను నీవు దూషించుకో.
1: Just accuse all the bad qualities within you.
0: దుర్భావములను నీవు దూషిపారవేయి.
1: Brush aside all the bad feelings in you.
0: కానీ బరులయందు లేనటువంటి దుర్గుణాన్ని నీవు పుట్టించి ఎందుకు నీవు ప్రచారం చేస్తావు?
1: But you attribute bad qualities to others and teaching of God. మొట్టమొదటిగా
0: the organization will grow. ప్రేమ తత్వాన్ని
1: today this principle of love
0: satya margani
1: and the path of truth
0: dharma satyanni
1: and also righteousness
0: abhirudhi parchukovali
1: we have got to develop them
0: adiye meer cheyavalsinatundi pani
1: that's what we are supposed to do
0: kanuka satyamainatundi margamlo satya margamunu pravesha pettali
1: so we should follow the path of truth in a righteous way
0: కనుకని భగవంతునకు అన్ని రకములైనటువంటి పేర్లంతా కూడా నియమిస్తుంటూ వచ్చారు
1: God has so many names and
0: attributes satya dharma parayana namaha
1: and he really maintains
0: satya swarupaya namaha
1: is the personification of truth
0: ee vidhanga pettukotamlo enta artham untundayi
1: what an amount of meaning it convey
0: prema swarupaya namaha
1: is embodiment of love
0: premane manavuni yokka pradhanamaina pattam
1: and love is the main principle of human life
0: alanti premane ainaatvanti yokka deeni prayojanam emiti
1: without life what for without love what for
0: in the life appudu vaari paina vaaru leinappudu veeli paina tantalu cheppukuntu kurchovatam
1: people go on carrying
0: nayaku udesham chi chaduvulu perugutu raavatam valla durgunalu kuda perugutu vachayi
1: bhagwan feels that there's more and more of education today
0: chaduvulanniyu chadivi
1: chaala
0: vivekiyai magidi tanniru kuda mandamattudu
1: with all the education specialization man does not know his true identity
0: enta chaduvu chadivi ee reethi unnanu heenunu kuda ambu maraledu
1: with all the high education a mean man would never give up his mean mind
0: tarachi chaduvu chaduva tarkavadame kaani poorna gnanam eppudu pondaledu
1: education after all helps you to argue with each other but not earn
0: ilanti chaduvu chaduvu chadivi chavanganeetiki
1: after all acquiring this knowledge why should we die
0: చావులేని చదువు చదువువాలి
1: వీ షుడ్ స్టడీ టు బి ఇమ్మోర్టల్
0: కనుకని ఈ దుర్గుణములతో కూడినటువంటి చదువు ఉండి ప్రయోజనం లేదు
1: దిస్ ఎడ్యుకేషన్ విత్ బ్యాడ్ క్వాలిటీస్ ఈజ్ యూస్లెస్
0: కనుక మనం చదువులు కాదు ముఖ్యము గుణములు చాలా అవసరము
1: ఇస్ నాట్ ఎడ్యుకేషన్ దట్ మ్యాటర్స్ ఇట్స్ ఓన్లీ ద క్వాలిటీ
0: ఈ దుర్గుణముతో కూడినటువంటి వాడిని స్నేహం చేయటం వల్ల మీరు కూడా దుర్గుణం అవుతారు
1: జాయినింగ్ ద బ్యాడ్ కంపెనీ యూ ఆల్సో బికమ్ బ్యాడ్
0: జయ జయ దుర్జన సంసర్గం
1: ఎడ్యుకేషన్ ఏ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మైండ్
0: తరచి చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు
1: ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఆల్ హెల్ప్స్ యూ టు ఆర్గ్యూ విత్ ఈచ్ అదర్ బట్ నాట్

0: Joining the bad company, you also become bad.
1: Jaja dujjana samsargam.
0: Run away from the bad company.
1: Bhaja sadhu samagavam.
0: Join the good company.
1: Kuru punya mahoratram.
0: Do good deeds day and night.
1: Ee mukhyamainatvanti manavuniki.
0: These are important qualities for mankind.
1: Chedda varito manam sneham cheyatam cheta manam kuda chedda varaipothamu.
0: If you join the bad company, you turn bad.
1: Mahabharatam lopala goppa vaadu Karnudu.
0: In Mahabharata, Karna is a mighty man.
1: Karnudu sarva vidyanu sampurnanga nechukunnatunti vaadu.
0: He is an expert in archery.
1: Atlu mahaguruvunu okka cheyi pattinatunti vaadu.
0: And in fact, he is not an ordinary one.
1: Arjunudu kante goppa vidya kaliginatunti vaadu.
0: He is greater, more knowledgeable than Arjuna.
1: Kaani inta goppa vidyavantudu ainappatikini.
0: Being an intellectual.
1: Karnuni yokka peru enduku chedipoyindi.
0: Why did he get a bad name? Karna.
1: Duryodhana Dushyasanadulaka samparkam cheta tana peru paadaipoyindi.
0: Because Karna joined the bad company of Duryodhana and Dushyasana.
1: కనుకనే అంత గొప్పవాడై ప్రయోజనం ఏమిటి?
0: సో దో హీ సో గ్రేట్
1: కర్ణుడంతటి వాడు కడపటికి ఏమయ్యే?
0: వాట్ హ్యాపెన్ టు కర్ణ సచ్ ఎ గ్రేట్ మ్యాన్ ఎట్ ద ఎండ్?
1: కనుకనే మనము ఎన్ని విధములు చదివినప్పటికీ బుద్ధి సరిలేకపోతే అన్ని వ్యర్థమైపోతుంది.
0: వెన్ అవర్ మైండ్ ఈజ్ నాట్ ప్రాపర్ ఎవ్రీథింగ్ వుడ్ బి
1: దుష్టంగా దూరంగా మనం పోవాలి.
0: వీ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
1: అప్పుడే నిజమైనటువంటి యొక్క తత్వము.
0: దెన్ యుల్ హ్యావ్ యువర్ ట్రూ నేచర్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినియులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: అందరూ కూడాను గుణములు మొట్టమొదటి పెంచుకోండి.
0: ఆల్ ఆఫ్ యూ డెవలప్ హ్యూమన్ క్వాలిటీ.
1: ధనమును సంపాదించి ప్రయోజనం లేదు.
0: ఆఫ్టర్ ఆల్ ఎర్నింగ్ మనీ, మనమెచ్చిన
1: మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చును.
0: When once there's more of money, there'll be more of ego and avarice.
1: Madamudigina dhanamudugunu, dhanamudigina madamudugunu.
0: When once money is gone, you cannot be egoistic.
1: Madamudigina durgunambu maarunuvema.
0: Thereafter, with the loss of money, you will not have any bad quality.
1: Kanukane manaku dhana sampadana goppadi kaadu.
0: Amassing wealth is not that important.
1: Dhana sampadana chaala avasaramainatundi.
0: In fact, the qualities, values are important.
1: Mitanga maatadandi.
0: Talk in a limited way.
1: మాట్లాడటం చేతనే ఈ విధమైనటువంటివన్నీ వస్తుంటాయి.
0: టూ మచ్ టాక్ లీడ్స్ టు ఆల్ దిస్ బ్యాడ్ క్వాలిటీ.
1: ఎన్ని సంస్థల్లో నువ్వు చేరినప్పటికీ నీ లోపల ఉన్నటువంటి యొక్క భావమే మార్చుకునుకుంటున్నా నీ ఉండి ప్రయోజనం లేదు.
0: యు మే బి ఇన్ ఎనీ ఆర్గనైజేషన్, ఇఫ్ దేర్ ఇస్ నో కాగ్నైజబుల్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఇన్ యూ, ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: మాటలు,
0: వీ టాక్ టూ మచ్.
1: కానీ హృదయం చేదు మనసు.
0: బట్ దో వీ టాక్ స్వీట్లీ, ద హార్ట్ ఈస్ బిట్టర్.
1: పాయిజన్.
0: ఇట్స్ పాయిజన్. పాయిజన్.
1: కనుకనే మొట్టమొదట మనం మనసు లోపల తీయదనాన్ని పెంచుకోవాలి.
0: సో వీ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నెక్టర్ విద్ ఇన్.
1: అది ఏ నిజమైనటువంటి హృదయము.
0: దట్ ఈస్ ట్రూ హార్ట్.
1: హృత్ ప్లస్ దయా హృదయము.
0: హృత్ ప్లస్ దయా.
1: దయా హృదయుడు కావాలి.
0: వన్ షుడ్ బి కంపాషనేట్.
1: ప్రేమ హృదయుడు కావాలి.
0: వన్ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
1: అప్పుడే నిజమైనటువంటి మానవుడు.
0: దెన్ యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్.
1: ఈ విధంగా జీసస్ ప్రేమ హృదయుడైపోయి అనేక మందిని బీదలను, సాధలను సాకుతూ సంరక్షిస్తూ వారికి తగినటువంటి తోడులీడిగా ఉండటం చేత అనేక మంది విరోధులు బయలుదేరారు.
0: యాజ్ జీసస్ బీయింగ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, he started helping the poor, needy and the forlorn. Therefore that led to many of the foes.
1: Yavaraina sare manchi variki sahayam cheyandi.
0: Let him be anyone. Manaku
1: enni kashtamulu vachina kuda paravaledu.
0: Doesn't matter even if you
1: have any badalu sambhavinchina paravaledu.
0: You may have difficulties on the way.
1: Parulanu maatram dushinchakoodadu.
0: But never criticize anybody.
1: Andari endu undinatundi oke aatmane.
0: The same atma dwells in all.
1: Nee aatmane neevu dushinchetundi vaani endu kudanu ade aatmane untundali.
0: The atma present in you is present in the other man whom you hate.
1: Itanni dushistunnavani neevu bhavistavu kaani kaadu kaadu ninnu neeve dushinchukunnattu.
0: You think you are criticizing someone else? No. You are criticizing yourself. If you don't like, remain silent. Don't accuse.
1: కనుక ఇలాంటి మంచి గుణములు పెంచుకుంటూ రండి.
0: సో వీ షుడ్ డూ గుడ్ డీడ్స్ అండ్ డెవలప్ గుడ్ క్వాలిటీ.
1: చెడ్డ గుణములు పెంచుకుంటూ మంచి పనులు ఎన్ని చేసినప్పటికీ ప్రయోజనం ఉండదు.
0: విత్ ది బ్యాడ్ క్వాలిటీస్ నో అమౌంట్ ఆఫ్ గుడ్ వర్క్ విల్ కమ్ టు యువర్ హెల్ప్.
1: మంచి మాటలైనా పలకండి.
0: అట్లీస్ట్ స్పీక్ గుడ్
1: వర్క్. యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
1: కనుక నీవు మంచి మాటలు మాట్లాడు.
0: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: అంతేకాని ఇతరులపైన దోషములు లేనిపోని కల్పించి మాట్లాడుకోవటం ఇది రాక్షస కృత్యము.
0: Don't find fault with others and spread this, share this with everybody.
1: ఎవరికైనా బాధలు జరిగితే నీవు బాధపడను.
0: If there is any suffering that come to your notice,
1: పాపం ఈ నాడు వారికి బాధ జరిగింది, రేపొద్దు నాకు జరుగుతుందేమో.
0: Today they are suffering, tomorrow I may suffer.
1: కనుక ఎవరికైనా బాధలు తప్పదు.
0: One is bound to suffer someday or other.
1: కనుక అందరి క్షేమాన్ని మనం కోరండి.
0: We should pray for the welfare of everybody.
1: లోక సమస్త సుఖినో భవంతు.
0: That's the reason why we pray, let the whole world be happy and peaceful.
1: కనుక మనం అందరి యొక్క క్షేమాన్ని మనం గుర్తించాలి.
0: We have to work for the prosperity of everybody.

0: అందరి యొక్క క్షేమాన్ని మనం గుర్తించాలి.
1: వి షుడ్ ఆల్సో నో ద వెల్ఫేర్ ఆఫ్
0: ఎవరీ. మన హృదయం హిరణ్యగర్భంగా మారాలి.
1: అవర్ హార్ట్ షుడ్ బి గోల్డెన్ హిరణ్యగర్భ.
0: అప్పుడే మంచి భావము మంచి జీవితము కలుగుతుంది.
1: విత్ ద గోల్డెన్ హార్ట్ దేర్ విల్ బి గోల్డెన్ ఐడియాస్ అండ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్.
0: కనుకనే మంచివాడనటానికి కారణం ఇదియే.
1: This is, should be the trend of a good
0: నీవు
1: man.
0: గొప్పవాడు కానక్కర్లేదు, మంచివాడు కా.
1: You don't need to be a great man, be a good man at least.
0: అందరూ నిన్ను ప్రేమించేటట్టుగా ప్రయత్నించాలి.
1: బిహేవ్ యువర్ సెల్ఫ్ హ్యాస్ టు బి లవ్డ్ బై ఎవ్రీబడి.
0: కనుక నీ భగవంతుని అంతా కూడా హిరణ్య గర్భాయన మహాన్న అందరూ భగవంతుని ప్రేమిస్తారు.
1: God has got this Hiranyagarbha because all love him.
0: ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు.
1: God is always blissful.
0: ఎవర్ని ద్వేషించడు.
1: He never hates anybody.
0: ఎవర్ని పరిహసించడు.
1: He never makes fun of anybody.
0: ఏది చేసినా వారి మంచి కోసమే చేస్తుంటాడు.
1: Whatever God does, it is for your good.
0: కనుకని ఏది చేసినప్పటికీ ఇది నా మంచికి అని.
1: All actions of God are for your own good.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఆ ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: సత్యమార్గాన్ని పెంచుకోండి.
1: అండ్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: నీతిని నిలుపుకోండి.
1: అండ్ వీ హావ్ టు అప్హోల్డ్ మొరాలిటీ.
0: నీతి లేని జాతి నిర్భయంబు.
1: అండ్ వితౌట్ మొరాలిటీ ద నేషనాలిటీ ఇస్ యూస్లెస్.
0: కాబట్టి నేషనాలిటీ ఉండినంత మాత్రమే కాదు, మొరాలిటీ కూడా ఉండాలా?
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ నేషనాలిటీ.
0: చాలా మంది నేషనాలిటీ దేశభక్తి కావాలని కోరుతుంటారు.
1: పీపుల్స్ stress on nationality and patriotism.
0: Nationality undi prayojanam enti?
1: What for is that nationality?
0: Nijamainatundi oka prema tattvam undali.
1: So love and morality are more important.
0: Morality lekapothe nationality undi prayojanam ledu.
1: Without morality mere nationality is useless.
0: Annitikunu morality chala important.
1: So for all morality is very important.
0: Kanuka mana morality ni penchukovali.
1: So we have to develop the moral conduct.
0: మోరల్ కాండక్ట్ పెట్టుకునేటప్పుడే మనిషిగా మారుతాడు.
1: When once there is moral conduct, we will be true human.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు అన్ని పలికలు నిజమైనటువంటివి.
1: What all you said is quite true.
0: కానీ పలుకులకు సంతోషించడు భగవంతుడు.
1: God will not be happy
0: ఆ
1: by your words.
0: పలుకులను ప్రాక్టికల్ లో పెట్టండి.
1: All our words must be translated into action.
0: మీ ప్లాట్ఫామ్ స్పీచెస్ లో గొప్ప హీరోగా ఉండవచ్చు.
1: యూ మే బి హీరో ఆన్ ఏ ప్లాట్ఫామ్.
0: కానీ ప్రాక్టికల్ సైన్స్ లో జీరోగా ఉండవచ్చు.
1: ఇన్ ప్రాక్టికల్ లైఫ్ యూ మే బి అ జీరో.
0: ప్రాక్టికల్ సైన్స్ లో హీరో కావాలి.
1: యూ షుడ్ బి హీరో ఇన్ ప్రాక్టికల్ లైఫ్.
0: అది నాకు చాలా ఇష్టం.
1: దాట్ వాట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్.
0: ఎన్ని బాధలైనా రాని
1: లెట్ హిమ్ ఎనీ
0: ప్రాక్టికల్ లోపల నిత్య జీవితం లోపల నీవు హీరోగా.
1: ఎనీ డిఫికల్టీ యూ మే హ్యావ్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్ బి ఏ హీరో.
0: కనుకని దైవత్వం అనేటువంటిది పెద్దలంతా ఎన్నో అనుభవించినారు.
1: డివినిటీ ఇస్ ఎక్స్పీరియన్స్ బై ఎల్డర్స్.
0: మహమ్మద్ కానీ,
1: ప్రొఫెట్ మహమ్మద్
0: కానీ, జిజన కానీ,
1: జీసస్,
0: ఈ వీరందరూ కూడా ఎంతనో గొప్పవారంత.
1: ఆల్ ఆర్ వెరీ గ్రేట్ పీపుల్.
0: వారు ఎంత గ్రేట్నెస్ ఎట్ట వచ్చింది?
1: వేర్ డాస్ ది సీక్రెట్ ఆఫ్ వారు
0: మంచి పనులు చేయటం చేతనే గ్రేట్నెస్ వచ్చింది.
1: దేర్ గుడ్నెస్ బ్రాట్ దెమ్ ద గ్రేట్నెస్.
0: ఈ గ్రేట్నెస్ లో దాంట్లో గుడ్నెస్ కూడా చేర్చాలి.
1: దేర్ ది గ్రేట్నెస్ షుడ్ హ్యావ్ ఇన్ కాంబినేషన్ ద గుడ్నెస్ టు.
0: కనుక గ్రేట్నెస్ కంటే గుడ్నెస్ చాలా మంచిది.
1: గుడ్నెస్ ఇస్ గ్రేటర్ దాన్ గ్రేట్నెస్.
0: ఎంతమందో భారతదేశంలో మహనీయులంతా ఉన్నారు.
1: ఇన్ భారత్ దేర్ మెనీ నోబుల్ సోల్స్.
0: ఎందరో మహానుభావులు. అందరికీ వందనం అన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజ్ సెడ్ మై సాల్యుటేషన్స్ టు ఆల్ గ్రేట్ నోబుల్ సోల్స్.
0: కనుక ఆయన అంతటి గొప్పవాడైనప్పుడు కూడా ఆ రకమైనటువంటి వినయ విధేయతను నిరూపించాడు.
1: దో సెయింట్ త్యాగరాజ్ ఐ సో గ్రేట్ హీ హాస్ గాట్ ఆల్ హ్యూమిలిటీ.
0: కనుక భగవంతుని ఎంతవరకు వర్ణిస్తూ వచ్చాడు?
1: హౌ హ్యాస్ హీ టు వాట్ ఎక్స్టెంట్ హ్యాస్ హీ ఎక్స్టోల్డ్ గాడ్.
0: వాచామ గోచరుండని.
1: You are beyond comprehension.
0: నీ చరిత్రములను పొగడ బ్రహ్మాదులకులైన తరమా.
1: That even Brahma cannot describe you.
0: వాచామ గోచరుండని.
1: You are beyond expression.
0: నీవు పలుకులకు చేతని వర్ణించడానికి వీలు కాదు.
1: It is not possible to describe.
0: నీ గుణములను వర్ణించడానికి సాధ్యం కాదు.
1: It is not possible to comprehend.
0: దేవకీ వసుదేవులను రక్షించినావు.
1: You have protected దేవకీ
0: వసుదేవులను. మేలు పాండవులను కాచినావు.
1: And you have protected పాండవులను.
0: ఆర్తి తీర్చినావు.
1: And you also
0: కురుపేరు స్కబ్జా వక్రములను పోగొట్టినావు.
1: You also came to the rescue of
0: 16,000 రమామణులను పోచినావు.
1: And you also came to the rescue of 16,000.
0: ద్రౌపది కృష్ణా కృష్ణా అంటే సభలో పోయి నీవు రక్షించినావు.
1: And you have manifested in the open court in response to the prayer of Draupadi.
0: అలాంటి వాణివి నిన్ను వర్ణించడానికి ఏమవుతుంది?
1: Is it possible for me to
0: ఎవరి భావం ఎట్టిదో వారి ఫలితం అట్టిది.
1: As is the feeling, so is the manifestation.
0: నీ భావం హృదయం నుంచి వచ్చినప్పుడు నీ ఫలితం కూడాను హృదయాన్ని అందుకుంటుంటే.
1: If the feeling is wholehearted, you will have the result also properly.
0: కేవలం మాటలు మాత్రం పలికి హృదయం లోపల మాత్రం మంట పెట్టుకుంటే ప్రయోజనం ఉండదు.
1: If it is only mere vocal, verbal expression with emptiness in the heart, it is useless.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది శాంత భావం పెట్టుకోవాలి.
1: వాట్ వీ హావ్ టు అక్వైర్ టుడే ఇస్ పీస్.
0: లోకములో ఎక్కడ చూసినా శాంతియే లేదు.
1: దేర్ ఇస్ నో పీస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎవరు పోయి అడిగినప్పటికీ ఐ వాంట్ పీస్, పీస్, పీస్, పీస్.
1: If you ask anybody, they say, I want peace, everyone.
0: Ekkadundi peace?
1: Where is peace?
0: Penta pieces, no peace.
1: You find only pieces, no peace anywhere.
0: Nee hrudayanni pieces chesukuntunnavu.
1: In fact, you split up your heart into pieces.
0: Peace ekkada nunchi vastundi?
1: And how do you expect peace from outside?
0: Kanukane nuvvu bhagavantuni preminchu.
1: Love God first.
0: ఈ భగవంతుని విశ్వసించు.
1: హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: భగవంతునికి అర్పితం చేసుకో.
1: సరెండర్ టు గాడ్.
0: నీ జీవితం అంతా కూడా నువ్వు భగవత్ కార్యాలుగా భావించు.
1: డెడికేట్ యువర్ లైఫ్ టు గాడ్.
0: మనం చేసే ప్రతి కర్మలు కూడా నువ్వు ఉపకారమైన కర్మలుగా ఉండాలి.
1: లెట్ ఆల్ అవర్ యాక్షన్స్ బి హెల్ప్ఫుల్ టు అదర్స్.
0: హెల్ప్ఫుల్ help ever hurt never
1: help ever hurt never
0: karuku evvanni manam baadhinchakoodadu
1: never hurt anybody
0: saadhyamainta varaku nu variki upakaram chestu podam
1: to the extent possible help
0: వారిని ప్రేమిస్తూ పోదాం.
1: లవ్ దెమ్.
0: ఎవరికైనా ఏ కష్టములు వస్తాయో
1: ఎనీబడీ మే హావ్ ఎనీ డిఫికల్టీ
0: వారికి ఆ కష్టములు వచ్చినాయి నాకు రాలేదే నేను బాగున్నాను అనుకుంటావు.
1: యు మే ఫీల్ దట్ అదర్ మ్యాన్ ఈస్ హావింగ్ డిఫికల్టీస్ అండ్ దట్ యు ఆర్ నాట్ యు ఆర్ ఫ్రీ.
0: ఏ నిమిషమో ఎప్పుడు
1: ఎనీ మూమెంట్ ఎనీ డే
0: కనుక నీవు ఎప్పుడు కూడా నువ్వు బాగుండాలంటే ఇతరుల యొక్క మంచిని నీవు కోరు.
1: ఇఫ్ యు వాంట్ టు బి ఫైన్ విష్ ఫర్ ద గుడ్ ఆఫ్ ఎవ్రీబడీ
0: అందరి యొక్క క్షేమాన్ని నీవు ఆశించురా.
1: And wish for the welfare of everybody.
0: ఇది ఏ నిజమైనటువంటి ఒక సాధన.
1: This is the true spiritual path.
0: ఇది స్పిరిచువల్ అనుకుంటే పూజలు చేయటం భజన చేయటం ఇవి కాదు ముఖ్యమైనటువంటి.
1: స్పిరిచువాలిటీ డస్ నాట్ మీన్ మెకానికల్ యాక్ట్స్ లైక్ వర్షిప్ అండ్ భజన్ రెసిటేషన్.
0: గుణములను పెంచుకోవాలి.
1: ద స్పిరిచువల్ క్వాలిటీస్ ఆర్ ఇంపార్టెంట్.
0: మనం 10 మందికి మంచివారిగా అనిపించుకోవాలి.
1: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ అమంగ్ ది ఫెలో మెన్.
0: జీసస్ చాలా గొప్ప పేరునంత చేశాడు.
1: జీసస్ won the esteem
0: కట్టగడబడికి తన దేహంని అర్పితం చేశాడు.
1: అల్టిమేట్లీ హీ సాక్రిఫైస్ హిస్ బాడీ.
0: కనుకనే అలాంటి త్యాగానికి మనం పూనుకోవాలి.
1: వీ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్.
0: ఈ త్యాగమే లేకపోతే భోగమే భోగమే అనుకుంటే జీవితం అంతా కూడా రోగంగా మారుతుంది.
1: వితౌట్ సాక్రిఫైస్ త్యాగ ఇఫ్ యు గో బై భోగ ద ప్రాస్పెరిటీ
0: యోగము. త్యాగమే నిజమైన యోగము.
1: దేర్ఫోర్ త్యాగ సాక్రిఫైస్ ఇస్ యోగ.
0: ఈ భోగమే నిజమైన రోగము.
1: భోగ ప్రాస్పెరిటీ ఇస్ రోగ డిసీజ్.
0: కనుక మనం ఈ రోగానికి బరి కాకూడదు.
1: సో వీ షుడ్ నాట్ బి డిసీజ్.
0: యోగానికి మనం గురి కావాలి.
1: బీ ప్రిపేర్డ్ ఫర్ యోగ స్పిరిచువల్ పాత్.
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: అందరు కూడా నేర్చుకోవాల్సినటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ప్రేమతత్వమే.
1: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ షుడ్ నో ఈస్ దిస్
0: ప్రేమ ప్రేమ ప్రేమ.
1: లవ్ అండ్ లవ్ అలోన్.
0: ఈ ప్రేమ ఉండినటువంటి వారికి ఎవరు ద్వేషించరు.
1: ఇఫ్ యూ హావ్ గాట్ దిస్ క్వాలిటీ ఆఫ్ లవ్ నోబడీ విల్ హేట్ యూ.
0: నువ్వు ప్రేమ చూపితే నువ్వు బజార్లో పో ఏ అడవికైనా పో ఎక్కడికి మృగాలు కూడా నిన్ను బాధించవు.
1: విత్ లవ్ యూ విల్ గో రౌండ్ ది స్ట్రీట్స్ ఆర్ ఈవెన్ గో టు ద ఫారెస్ట్.
0: మహర్షులందరూ కూడా
1: వైల్డ్ యానిమల్స్ విల్ నాట్ అటాక్ యూ.
0: కాలాన్ని గడుపుతూ వచ్చారు.
1: సేజెస్ అండ్ సెయింట్స్ స్పెండ్ దర్ టైమ్ ఇన్ ఫారెస్ట్.
0: ఆ కాలడవుల లోపల పులులు సింహాలు ఎన్నెన్నో కలిసి అన్ని విధాల పోట్లాడుకునేటువంటివి.
1: ఇన్ థిక్ ఫారెస్ట్ యూ ఫైండ్ ద వైల్డ్ యానిమల్స్ ఫైటింగ్.
0: అలాంటి క్రూర మృగముల మధ్యలో కూడా మానవులు శాంతంగా జీవిస్తూ వచ్చాడు.
1: సేజ్ లెడ్ ఎ పీస్ఫుల్ లైఫ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్.
0: కారణం ఏమిటి?
1: వై
0: అతని దగ్గర ఒక అస్త్రం ఉంటుండాలి.
1: బికాస్ ద సెయింట్స్ హావ్ గాట్ ఎ వెపన్.
0: ప్రేమాస్త్రం తన దగ్గర పెట్టుకోవటం చేతనే ఆ క్రూర మృగములు కూడా అతన్ని రక్షిస్తూ వచ్చాయి.
1: విత్ ది వెపన్ ఆఫ్ లవ్ even wild animals started protecting the lives of sages and saints.
0: Manam prema chotha manam untinappudu evaraina kuda manalni premistaru.
1: With the love you will be loved in turn.
0: Manam astani manam sampadinchukovali.
1: We should have this weapon.
0: Atom bomb hydrogen bomb ivi kadu manaku.
1: Not the atom bomb nitrogen bomb and hydrogen bomb.
0: Avi kadu manaku rakshinchedi.
1: They will never protect you.
0: Premaastrame manaku pradhanamainatundi.
1: The weapon of love is most important.
0: Adi manam sampadinchukunte evvaru kuda ee vidhanganu manalni badhincharu.
1: With the weapon of love you never be hurt by anybody.
0: నాకు ప్రేమ ప్రేమ ప్రేమ అనేటువంటిది చాలా ప్రధానమైన శాస్త్రము.
1: భగవాన్ హస్ గాట్ దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్ ఆఫ్ లవ్ విత్ హిమ్.
0: ఈ ప్రేమ ఉంచుకోవటం చేతనే ఇంతమంది ప్రజలంతా కూడా వస్తుంటారు.
1: బికాస్ ఆఫ్ భగవాన్స్ లవ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ హావ్ అసెంబ్లెడ్ హియర్.
0: ఎవరికైనా నేను ఇన్విటేషన్ ఇచ్చానా?
1: ఇస్ ఎనీ ఇన్విటేషన్ సెంట్ టు యు?
0: నేను ఆహ్వానం చేశానా?
1: ఆర్ యు ఇన్వైటెడ్ హియర్?
0: ఏది ఆహ్వానం లేదు.
1: నో ఇన్విటేషన్.
0: ఇన్విటేషన్ లేదు.
1: నో ఇన్విటేషన్.
0: ఆ ప్రేమనే వాళ్ళందరినీ ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇట్స్ ఓన్లీ భగవాన్స్ లవ్ దట్ హెస్ డ్రాన్ యూ హియర్.
0: నా హృదయమే పెద్ద మ్యాగ్నెట్.
1: భగవాన్స్ హార్ట్ ఈస్ ఎ బిగ్ మ్యాగ్నెట్.
0: ఆ మ్యాగ్నెట్ వల్లనే అన్ని ఇనుప తుండ్లంతా వచ్చి చేరిపోతున్నాయి.
1: ది హార్ట్ ఆఫ్ భగవాన్ ద మ్యాగ్నెట్ హెస్ డ్రాన్ ది ఐరన్ ఫైలింగ్
0: కఠినమైన హృదయాలైన అవి ఇనుప తుండ్లు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐరన్ ఫైలింగ్స్ ఆర్ సో హార్ష్ అనుకూలను
0: పరిశుద్ధంగా ఉంటుంటే అతి త్వరగా ఆకర్షిస్తుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్ ప్యూర్ యుల్ బి అట్రాక్టెడ్ వెరీ సూన్.
0: కానీ కొంతమంది అనుకుంటారు,
1: బట్ సమ్ ఫీల్ సో,
0: అయ్యో స్వామి మ్యాగ్నెట్ అనుకుంటున్నారే,
1: స్వామి ఇస్ మ్యాగ్నెట్,
0: మమ్మల్ని ఎందుకు ఆకర్షించడం లేదు,
1: హౌ ఇస్ దట్ భగవాన్ డజంట్ అట్రాక్ట్ మీ,
0: మిమ్మల్ని ఆకర్షిస్తాడు,
1: యుల్ బి అట్రాక్టెడ్.
0: అయితే ఆ ఇనుము కొంచెం తుప్పు పట్టి తుండు పట్టి చాలా చిరుము పట్టిపోయింది.
1: బట్ ఇఫ్ దిస్ ఐరన్ ఫైలింగ్స్ ఆర్ డస్టెడ్ అండ్ రస్టెడ్ దే కెనాట్ బి డ్రాన్,
0: దాన్ని క్లీన్ చేసే,
1: సో ఐరన్ మస్ట్ బి క్లీన్,
0: తప్పక ఇది ఆకర్షిస్తుంది,
1: బౌండ్ టు బి డ్రాన్.
0: దాన్ని క్లీన్ చేయకుండా ఆకర్షించలేదు, ఆకర్షించలేదు ఎట్లా ఆకర్షిస్తుంది?
1: వితౌట్ క్లీనింగ్ ది డస్ట్ అండ్ ద రస్ట్ ది ఐరన్ కెనాట్ బి ఎక్స్పెక్టెడ్ టు బి డ్రాన్.
0: రస్ట్ అండ్ డస్ట్ పోవాలనుకుంటే ప్రేమ చేత బాగా కడగాల.
1: సో క్లీన్ దిస్ డస్ట్ అండ్ ద రస్ట్ విత్ లవ్,
0: విత్ లవ్, విత్ లవ్,
1: విత్ లవ్ అండ్ విత్ లవ్.
0: కనుకనే ఆ ప్రేమ చేత మీ హృదయాన్ని పవిత్రం చేసుకోండి.
1: మేక్ యువర్ హార్ట్ సీక్రెట్ విత్ లవ్.
0: ఇది విదేశీయులు కానీ ఈ దేశీయులు కానీ స్వదేశీయులు కానీ అందరూ నేర్చుకోవాల్సింది ఒక్కటే.
1: Everybody, foreigners or the natives, all of you should learn only
0: prema,
1: one thing.
0: Prema, prema,
1: love and love and love
0: selfless
1: alone.
0: Selfless love.
1: సెల్ఫ్లెస్ లవ్.
0: ఆ సెల్ఫ్లెస్ లవ్ ఉన్నప్పుడే నీవందరినీ ప్రపంచాన్ని నువ్వు ఆకర్షింపజేస్తావు.
1: యూ హ్యావ్ సెల్ఫ్లెస్ లవ్, యూల్ బి ఏబుల్ టు అట్రాక్ట్ ద హోల్ వరల్డ్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్.
1: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: సెల్ఫ్ ఉంటుంటే లవ్లెస్ అయిపోతుంది.
1: వెన్ దేర్ ఇస్ సెల్ఫ్ దేర్ విల్ నో లవ్.
0: కనుకనే మీరు ప్రేమతో మీరు జీవించాలి.
1: సో లీడ్ యువర్ లైఫ్ విత్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కహో

పరమశాంతి.

0: There is no place in cosmos where there is no truth. It is that pure, unsullied truth which is present all over.
1: Satyam brujat. Priyam brujat. Nabrujat satyam apriyam. Satyam vada. Dharmam chara. Idi Vedam yokka pradhanamainatuvanti yokka pramana vakyamulu.
0: The Veda wants us to speak truth. Veda wants us not to utter any lie. And we should speak truth in an acceptable way and conduct ourselves along the rightful path.
1: Jagatthiloni janminchinatuvanti pranulaku aaharam madalu.
0: For all the living beings, the food is most essential, which cannot be given up.
1: Aaharame lekundina gatinchipothundi aa yokka jeevi.
0: The living creature naturally loses life if the food is not given.
1: Aithe ee aaharamulaku suryudu ati pramanam.
0: For this food, sun god is very necessary.
1: Surya prakashamu chetane varsham labhistundi. Varsham chetane pantalu pandutayi. Ee pantalu yokka pravahame aaharanga roopondutu vastundi.
0: Because of the heat in the sunlight, we have rains, and the rains are responsible for the crop, and that constitutes our food, sustaining the organic world.
1: Upanishattu cheppinattuga prati vakyamulandaru kudanu moodu padamulu pradhanamainatuvanti yokka pramanamulu.
0: In Upanishads, three are most important standards, dicta.
1: ఈ ఆహారమునకు ఈ ఆకలికి ఈ యొక్క తృప్తికి సత్యమునందే మూడు పదములు ఏర్పడుతూ వచ్చింది.
0: ఫర్ ఫుడ్ ది అపెటైట్ అండ్ ది సేషియేషన్ ఆఫ్ హంగర్ ఆల్ దీస్ త్రీ ఆర్ దేర్ విత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: సత్ ప్రమాణం అనగా ప్రాణము.
0: సత్ is life.
1: ఈ అనగా అన్నము.
0: ఈ is food.
1: అనగా సూర్యుడు.
0: Is sun.
1: ఈ సన్ యొక్క ప్రకాశం చేతనే ఆహారం లభించి దేహములకు పుష్టిని సంతుష్టిని కలిగించి జీవితానికి ఆయన చేకూరుస్తుండే.
0: Because of the sun rays and the sunlight, we have the food to maintain our body and the strength.
1: సత్యము అనగా కేవలం ఉన్నది ఉన్నట్టు చెప్పటము, చూసింది చూసినట్టు పలకటము, ఇది మాత్రమే కాదు సత్యము.
0: Truth is not simply telling what is seen, what is heard and what is thought of.
1: ఈ మూడు అక్షరములందు ఉండేటువంటి యొక్క మొట్టమొదటిది సత్, అదే ప్రాణము.
0: ఇన్ దిస్ త్రీ, అమంగ్ ది త్రీ, ద ఫస్ట్ వన్ ఇస్ సత్, లైఫ్.
1: ఈ ప్రాణములో ఈ అనేటువంటి ఆకలి ఉన్నది.
0: ఇన్ దిస్ లైఫ్ దేర్ ఇస్ ఈ, ద అపెటైట్.
1: ఎం అనేటువంటి సూర్యుడు ఈ ఆకలిని తీరుస్తున్నాడు.
0: ఎం సన్ అపీజెస్ అవర్ హంగర్.
1: సత్యమనగా ప్రాణము, ప్రాణములందున్నటువంటి ఆకలి, ఆకలిని తీర్చేటువంటి సూర్యుడు, ఈ మూడింటి యొక్క సర్వము ఈ సత్యమునందే ఇమిడి ఉన్నది.
0: సత్యం హ్యాస్ గాట్ దీస్ త్రీ కంపోనెంట్స్, ద లైఫ్ దట్ హ్యాస్ గాట్ ద హంగర్ అండ్ ద సన్ గాడ్ హూ సేషియేట్స్.
1: సత్యంబునందుండి సర్వంబి సృష్టించే, సృష్టంబునందుండిగే సర్వ సృష్టి. సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదియ చూడరయ్యా అని చెప్పాను. ఇది ఏ సత్యము? ఈ సత్యమే జగత్తునంతా కూడాను కాపాడుతూ ఆకలి తీరుస్తూ పుష్టిని అందిస్తూ ఆరోగ్యమును చేకూరుస్తూ పోషిస్తూ జరుగుతున్నది.
0: సో ది ఎంటైర్ యూనివర్స్ హస్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్, సస్టైన్డ్ బై ట్రూత్ అండ్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ది ట్రూత్. దాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది ఫుడ్ అండ్ సస్టెనెన్స్ అండ్ హెల్త్.
1: సత్యము అనగా ప్రాణులను సృష్టించడము,
0: క్రియేటింగ్ ది క్రీచర్స్,
1: ఈ ప్రాణులకు తగినటువంటి ఆహారం అందించటము,
0: సప్లైయింగ్ ది నీడెడ్ ఫుడ్,
1: ఈ ఆహారం చేత తన యొక్క జీవితం పోషించుకోవటం,
0: అండ్ లైఫ్ ఇస్ మెయింటైన్ దేర్ బై.
1: ఇది సత్యం యొక్క అంతరార్థము.
0: దిస్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ సత్య ట్రూత్.
1: ఇంకా రెండవ అర్థం ఏమిటంటే సత్య,
0: ది సెకండ్ మీనింగ్ ఇస్ సత్య.
1: సత్య అనగా
0: సత్య,
1: సత్,
0: సత్,
1: సతయ,
0: సతయ,
1: ఇది సతయ.
0: దిస్ ఇస్ సతయ.
1: సతయ,
0: సతయ,
1: ఇది కూడా మూడు అక్షరంతో కూడినటువంటిది.
0: దిస్ ఆల్సో హ్యాస్ త్రీ లెటర్స్.
1: అయితే దీనిని ఇటువైపు నుంచి మనం చదువుకుండా వెనుక వైపు నుంచి మనం చదివినటువంటి ఇది ఏ అర్థం ఇస్తుందో గుర్తించాలి.
0: ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, if we read it in the reverse direction, what meaning we get?
1: Satya,
0: satya,
1: ya anaga yamaneemadulu techa manavudu tapasu chesinappudu.
0: Ya stands for prescribed code with which we have to do penance.
1: Sakaram antundi satyamu.
0: Sa stands for satya, the truth.
1: Sakshatkaristundi,
0: it manifests.
1: సతయ, సా అనగా యమనియమాలతో కూడిన దీనిని తపస్సు చేసినప్పుడే ఈ సత్యస్వరూపమైనటువంటి సాక్షాత్కారం లభిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వన్ కెన్ హ్యావ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ సత్య ట్రూత్ ఇఫ్ వన్ అబ్జర్వ్స్ పెనెన్స్ ఇన్ స్ట్రిక్ట్ అడిహరెన్స్ టు యమ నియమ ద ప్రిస్క్రైబ్ డిసిప్లిన్.
1: ఈ సత్యమే దైవము.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: సత్యం ఎక్కడ ఉన్నది? సర్వత్రా ఉంటున్నది.
0: వేర్ ఇస్ ట్రూత్? ఇట్ ఈస్ ఆల్ ప్రొవైడింగ్.
1: సత్యం లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో
1: ట్రూత్. సత్యం కాని వస్తువు లేదు.
0: దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ విదౌట్.
1: సర్వము సత్యం నందే ఇమిడి ఉన్నది.
0: ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్ ద ట్రూత్.
1: కనుక సత్యము అనగా త్రికాల భాజ్యమైనటువంటి స్వరూపమే సత్యం.
0: ట్రూత్ మెంట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: యమనియమాలతో కూడినటువంటి తపశ్శక్తియే సత్యము.
0: సత్య, ది ట్రూత్ ఈస్ ది పవర్ ఆఫ్ పెనెన్స్ విచ్ ఇస్ డన్ ఇన్ అడ్హిరెన్స్ టు ఆల్ ది డిసిప్లిన్.
1: సత్య స్వరూపమైనటువంటి సాక్షాత్కారమే ఈ యొక్క తపస్సు.
0: పెనెన్స్ ఫ్రక్టిఫైస్ బై ఎంజాయింగ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ట్రూత్.
1: కనుక సత్యం ఎక్కడ ఉన్నదనగా సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
0: So where is truth? Satya jnanam anantam brahma.
1: Satyame jnanam.
0: Truth satya is jnanam, wisdom.
1: Jnanam anaga emiti?
0: What is wisdom?
1: Advaita darshanam jnanam.
0: The experience of non-duality is wisdom.
1: Rendu kani okkate.
0: Only one and not two.
1: Adi e satyam.
0: That is truth.
1: Iti satyamanu jnanam cheta labhinchutundi ani artham.
0: It only meant one can acquire truth out of wisdom, jnana.
1: Ee jnanam anaga anantamainatundi jnanam.
0: Jnana, wisdom is infinite.
1: Edo anto into grandhamulu dwara manam chadukunnatundi jnanam jnanam kaadu.
0: It is not fractional knowledge or textual information.
1: Anantamaina swaroopame jnanam.
0: Jnana is infinite in its form.
1: Deeniki aadi ledu antyamu ledu.
0: It has no beginning nor end.
1: అటువంటి అనంతమైనటువంటి జ్ఞానతత్వాన్ని ప్రబోధించేటువంటిది సత్యం.
0: ఇట్ ఈస్ ట్రూత్ ఆర్ సత్య దట్ స్పీక్స్ టీచర్స్ ఇన్ఫినిట్ జ్ఞాన విజ్డమ్.
1: కనుక సత్యము అనగా కేవలము ప్రాకృతి రూపంలో మనం అనుభవించేటువంటి యొక్క పలికేటువంటి యొక్క పదముల యొక్క అంతరాత్మలు మాత్రమే కాదు.
0: సో సత్య ట్రూత్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ వన్ by telling that what had happened, what we have seen and thought over.
1: Vedamulakanta kodunu saramainatundi oka tattvamu satyam.
0: The essence of Veda is satya.
1: Anantamainatundi vedamulaku puttuka sthanamu satyam.
0: Satya, the truth, is the origin for the entire Veda.
1: Kanaka vedamula yokka swaroopame ee satyamu.
0: సత్య ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ వేద.
1: ఈ సత్యమునకు ఎట్టి అర్థమును బోధించుచున్నదో అది ఏ జ్ఞానము.
0: ద మీనింగ్ ఆఫ్ సత్య ఈజ్ జ్ఞాన ఆర్ విజ్డమ్.
1: ఆ జ్ఞానమే సత్యము.
0: And that very wisdom is truth.
1: కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతుంటే సత్యమునకు ఎంతైనా కూడా అంత అర్థం ఉంటుంది.
0: సత్య ద ట్రూత్ హ్యాస్ గాట్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్.
1: కనుక సత్యమును మనం వదల్తిమా జగత్తే లేదు.
0: ఇఫ్ వీ గివ్ అప్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్ ఎట్ ఆల్.
1: అనాది కాలము నుండి అనేక మంది మహర్షులు, తపస్సంపన్నులు, త్యాగులు, యోగులు ఈ సత్యాన్ని ఆశ్రయించి ఆనందంతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద సేజెస్ సీకర్స్ ఆఫ్ ట్రూత్ అండ్ స్పిరిచువలిస్ట్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్ ఫాలోడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: సమస్త సిద్ధి సంపదలు, భోగ భాగ్యములు ఈ సత్యమునందే ఇమిడి ఉన్నవి.
0: ఎంటైర్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, ఆల్ కన్వీన్స్ కంఫర్ట్స్ ఆర్ ఇన్ దిస్ ట్రూత్ ఓన్లీ.
1: కనుక సత్యమనగా కేవలము లౌకికమైనటువంటి అర్థములతో మనము సంభాషించుకోవటం కాదు.
0: ట్రూత్ ఈజ్ నాట్ వరల్డ్లీ కాన్వర్సేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్.
1: ఇట్టి సత్యమును ఈనాడు కాదు, ప్రాచీన కాలము నుండి పవిత్రమైనటువంటి ఋషులు ఈ సత్యాన్వేషణ నిమిత్తమై సర్వ సంపదలను కోల్పోయి అరణ్యమునకు ఎగి తపస్సును ఆచరించి ఈ సత్యం యొక్క నిజస్వరూపాన్ని గుర్తిస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టుడే. లాంగ్ బ్యాక్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద సేజెస్ మేడ్ థరో ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ అండ్ దే స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ ఇన్ డీప్ పెనెన్స్ టు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్రూత్.
1: ఈ సత్ అనగా శాశ్వతమైనటువంటిది అని అర్థం. మరొకటి
0: సత్ మీన్స్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: ఈ సత్ అనేటువంటిది మారేటువంటిది కాదు.
0: సత్ ఈజ్ చేంజ్లెస్.
1: అది ఒక విధమైనటువంటి యొక్క బ్రహ్మస్వరూపము.
0: ఇట్ ఈస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్రహ్మన్.
1: ఈ సత్ అనేటువంటి యొక్క ప్రమాణ స్వరూపాన్ని మనం చక్కగా విచారణ చేయాలి.
0: వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద రియాలిటీ ఆఫ్ దిస్ సత్య.
1: ఈ సత్ అనేటువంటిది ఫండమెంటల్ లైఫ్.
0: దిస్ సత్ సత్య ఈజ్ ఫండమెంటల్ లైఫ్.
1: అన్నింటికి ఆధారమైనటువంటి యొక్క స్వరూపమే ఈ సత్.
0: సత్ ఈజ్ ద ఫండమెంటల్ ఫౌండేషన్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఈ సత్తే లేకపోతే లోకములో మరొకటి ఈ సృష్టింపబడినటువంటి చిత్ అనేటువంటిది కనిపించనే లేదు.
0: వితౌట్ దిస్ సత్ యు కెనాట్ విజువలైజ్ చిత్.
1: ఈ సత్ పవిత్రమైనటువంటి పవర్ఫుల్ అనేటువంటి ఒక శక్తి.
0: సత్ ఈజ్ ఎ సీక్రెట్ పవర్.
1: దీనినే పాజిటివ్ అన్నారు.
0: దిస్ ఈజ్ పాజిటివ్.
1: చిత్ అనేటువంటిది దీన్ని ఆశ్రయించి దీని యొక్క ఆధారం చేత తమ కర్తవ్య కర్మలను ఆచరించేటువంటిది చిత్.
0: ఇట్ ఈస్ చిత్ దట్ డిశ్చార్జెస్ ఆల్ ఇట్స్ ఆబ్లిగేషన్స్ అండ్ డ్యూటీస్ బేసింగ్ ఆన్ దిస్ సత్.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రమాణ స్వరూపం కాదు. ఇది
0: ఇట్ ఈస్ నాట్ ఎనీ వే ద మెయిన్ స్టాండర్డ్ ఆర్ ఫండమెంటల్.
1: ఇది పాజిటివ్.
0: దిస్ ఈస్ పాజిటివ్.
1: సత్ అనేటువంటిది పాజిటివ్.
0: సత్ ఈస్ పాజిటివ్.
1: చిత్ అనేటువంటిది నెగటివ్.
0: చిత్ ఈజ్ నెగటివ్.
1: ఈ సత్ అనేటువంటిది ఈ పాజిటివ్ అనేటువంటి వ్యక్తి చిత్తుతో చేరినప్పుడే
0: వెన్ వన్స్ సత్ ద పాజిటివ్ జాయిన్స్ ద చిత్ నెగటివ్.
1: ఈ సత్ చిత్ రెండు కూడినప్పుడే ఆనందం ఏర్పడుతుంది.
0: ద కాంబినేషన్ ఆఫ్ సత్ చిత్ విల్ ఈల్డ్ ఆనంద బ్లిస్.
1: సత్ అనేటువంటిది ఆహారం అని చెప్పాను.
0: భగవాన్ సెట్ సత్ ఈజ్ ఫుడ్.
1: సత్ అనేటువంటిది మానవుని యొక్క దాహంను కూడా తీర్చేటువంటి జలం వంటిది.
0: సత్ ఈజ్ లైక్ వాటర్ దట్ క్వెంచెస్ అవర్ థర్స్ట్.
1: అన్నము లేకపోయినా కూడా మనం బ్రతకవచ్చును, కానీ జలము లేకపోతే క్షణమైనా నివసించడానికి వీలు కాదు.
0: వన్ కెన్ లివ్ ఈవెన్ విదౌట్ ఫుడ్ బట్ వన్ కెనాట్ లివ్ విదౌట్ వాటర్.
1: కనుక సత్ అనేటువంటిది కేవలము ఒక ప్రాణస్వరూపమైనటువంటి ఒక జలం వంటిది.
0: దేర్ఫోర్ సత్ ఈజ్ వాటర్ విచ్ ఇస్ వెరీ లైఫ్.
1: చిత్ అనేటువంటిది నెగటివ్ వంటిది.
0: చిత్ ఈజ్ నెగటివ్.
1: ఈ నెగటివ్ అనేటువంటిది సత్ లేకపోతే దీని ప్రయోజనం ఏమాత్రము ఉండదు.
0: చిత్ ద నెగటివ్ ఈజ్ యూస్లెస్ వితౌట్ సత్ ద
1: జలంతో ఈ యొక్క చిత్ అనేటువంటిది చక్కగా చేర్చినామంటే
0: When once we mix this chit in this sat, the positive.
1: Sat water, chit chakra.
0: Sat is water, chit is sugar.
1: Chit lopala kuda ruchi untundi.
0: There is taste in chit.
1: ఈ సత్ చిత్తు లోపల చక్కని పరిమిళమైనటువంటి యొక్క గంధం కూడా ఉంటుండాలి.
0: అండ్ ఆల్సో వి ఫైండ్ ద అరోమా స్మెల్ ఇన్ చిత్.
1: కనుక ఈ సత్ చిత్తు ఈ రెండు కలిసినప్పటికీ ఆనందం ఏర్పడుతుంది.
0: వెన్ వన్స్ దీస్ టూ ఆర్ మిక్స్డ్ సత్ చిత్ వీ గెట్ ఆనంద బ్లెస్.
1: జలమును పానకం అని చెప్పరు.
0: We don't call water as a syrup.
1: Chakkaranu panakam ani chepparu.
0: Nor the sugar either.
1: Chakkara jalamu rendu chernappude iniki panakam antaru.
0: It is only the combination of sugar and water that make the syrup.
1: Kabatti bhagavantudu ye swarupamlo unnadu.
0: The form of God
1: panakamloni chakkara vale untunnadu.
0: Is like sugar in syrup.
1: ఈ చక్కెర అనేటువంటిది పానకం తప్పి చక్కెరగా ఉండడానికి వీలు కాదు.
0: అండ్ ద షుగర్ కెనాట్ బి సెపరేట్ ఫ్రమ్ ద సిరప్.
1: చక్కెరను వదిలి పానకం ఉండడానికి వీలు లేదు.
0: అండ్ ద సిరప్ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ షుగర్.
1: కనుక నీ పాలలోని వెన్న వలె,
0: జస్ట్ అస్ ది బటర్
1: వెన్నలోని ఘీ వలె, నెయ్యి వలె,
0: జస్ట్ అస్ బటర్ ఇన్ ద మిల్క్,
1: ఇవన్నీ అవినాభావ సంబంధంతో కూడినటువంటివి.
0: దే ఆర్ ఇంటర్ డిపెండెంట్.
1: కనుకనే అనాది కాలం నుండి ఋషులు అనంతమైనటువంటి తపస్సులు ఆచరించి,
0: since ancient times the sages did deep penance.
1: ఈ సత్ చిత్ అనేటువంటి ఒక పదార్థమును గుర్తించి ప్రపంచానికి అందిస్తూ వచ్చారు.
0: They have fully recognized sat principle and chit and propagated in the world.
1: ఒకానొక సమయంలో ఒక పెద్ద వేద సభలు జరుగుతుండగా అందులో ప్రవేశించారు ఈ మహర్షులు.
0: Many of the sages participated in a very big congregation.
1: ఈ సత్ చిత్ ఆనందమును వెతికే నిమిత్తమై అనేక ఋషులు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.
0: Many sages were making repeated attempts.
1: ఎంత తపస్సు చేసినప్పటికీ,
0: in spite
1: ఎంత దీక్ష పూనినప్పటికీ, కానీ ఈ యొక్క సత్ అనేటువంటి స్వరూపం గుర్తించడానికి వీలు కాలేదు.
0: ద లాంగ్ పెనెన్స్, austerities and vows will never help anybody to know sat and chit in reality.
1: అందులో సత్య స్వరూప అనేటువంటి ఒక స్వరూపం బయలుదేరింది.
0: There started the manifestation of satya.
1: Atane akkadiki vachi,
0: he came.
1: Veda havetam purusham mahantam aditya varnam tamasaparastat annadu. Veda havetam purusham aditya varnam tamasaparastat. ఈ యొక్క వేదం అనేటువంటిది ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
0: వేద ఇస్ బియాండ్ ఆల్ మెజర్ అండ్ ఎస్టిమేట్.
1: ఇది అన్నింటి ఎందు కూడాను ఒక పానకంలో చక్కెర వలె ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షుగర్ యాజ్ ఇన్ సిరప్.
1: అయితే ఎట్లా ఉంది?
0: హౌ ఇస్ ఇట్?
1: ఆదిత్య వర్ణం సూర్యుని కాంతి వలె ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆఫ్ ద సేమ్ వే ఆఫ్ ది ఫల్జెన్స్ ఆఫ్
1: సూర్యుని కాంతియే కాదు, సూర్యుని తేజస్సు కూడా ఉంటుండాలి.
0: ఇట్ హాస్ గాట్ ద బ్రిలియన్స్ ఆఫ్ సన్.
1: తమస పరస్తాత్ చీకటిగా కూడా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆల్సో పిచ్ డార్క్.
1: ఇందులో వెలుగు ఉంటుండాలి, చీకటి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లైట్ అండ్ డార్క్నెస్ టూ.
1: వెలుగు లోపలనే చీకటికి మంచి ప్రకాశము.
0: అండ్ బియాండ్ దిస్ డార్క్నెస్ దేర్ ఇస్ లైట్.
1: ప్రకాశం అనేటువంటి ఒక చీకటిలోనే వెలుగుకు మంచి ప్రకాశము.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఓన్లీ ది డార్క్నెస్ ద లైట్ షైన్.
1: చీకటి లేకపోతే వెలుగునికి ఏమాత్రం ప్రకాశం లేదు.
0: వితౌట్ ద డార్క్నెస్ దేర్ కెనాట్ బి లైట్.
1: వెలుగే లేకపోతే చీకటి యొక్క స్వరూపం మనకు గుర్తించడానికి వీలు కాదు.
0: వితౌట్ ద లైట్ యూ కెనాట్ డిస్టింగ్విష్ ద డార్క్.
1: కనుకనే ఆదిత్య వర్ణం తమస పరస్తాత్ అన్నారు.
0: సో
1: ఈ విధంగా ఉంటున్నాడు భగవంతుడు.
0: God is beyond this darkness in the form of brilliance of sun.
1: సూర్యుని కాంతితో కూడినటువంటి వాడు భగవంతుడు.
0: He is of that intensity.
1: ఆదిత్య వర్ణం తమస పరస్తాత్ అన్నారు.
0: He is beyond this darkness like the sunlight.
1: అయితే ఇది ఎక్కడ చూచారు మీరు అని అనేక మంది ఋషులు ప్రశ్నిస్తూ వచ్చారు.
0: Many sages have questioned, where have you seen that light?
1: పగలు చూచారా లేక రాత్రి చూచారా?
0: Have you seen it in the daytime or in the night?
1: జ్ఞానంలో చూచారా జాగ్రత్తలో చూచారా?
0: Is it in meditation or in waking state?
1: త్రియావస్థలో చూచారా బ్రహ్మాస్థలో చూచారా?
0: Is it in the ultimate state or in the deep
1: ఈ విధంగా కొను అవస్థల త్రయములు,
0: ది త్రీ
1: కాల త్రయములు, స్థాన త్రయములు అన్నిటినీ ప్రశ్నిస్తూ వచ్చారు.
0: They went on questioning the three levels of consciousness, the three places and the three periods of time.
1: అప్పుడు ఆ సత్యస్వరూపుడైనటువంటి సత్యం చెప్పింది.
0: And the manifestation of truth replied thus.
1: దీనికి కాల భేదము లేదు.
0: It has no difference.
1: ఈ వయస్సు భేదము లేదు.
0: No positions.
1: దీనికి ఏ మాత్రం కూడాను ఒక స్వరూపాలు రావు.
0: It has no definite form.
1: దీనికి డే అండ్ నైట్ పగలు రాత్రి అనేటువంటి ఒక వ్యత్యాసమే కనిపించదు.
0: It has no differences like the day and the dark.
1: కనుక ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి పరిస్థితిలో మేము ఈ సత్యాన్ని చూచాము.
0: At that place, at that time, we have seen truth.
1: అయితే ఈ సత్యమును ఏ విధంగా చూచారు?
0: How have you realized?
1: జ్ఞానావస్థలో చూచారా లేకపోతే జాగ్రత్త అవస్థలో చూచారా అని చెప్పమని చెప్పారు.
0: They wanted them to inform, to let them know when they had this experience.
1: ఈ జాగ్రత్త అవస్థ నీ చర్మచచ్చువులు.
0: In the waking state, the physical eye helps you.
1: ఈ చర్మచచ్చువులతో అన్నియో చూస్తున్నాము.
0: With this physical eye, you see.
1: కేవలం ఈ చర్మచచ్చువులు మానవులకు మాత్రమే కాదు.
0: The physical eye is only not
1: పశుపక్షి మృగాదులు కూడా ఈ చర్మచచ్చువులు ఉన్నాయి.
0: Animals and beasts also have eyes.
1: క్రిమికీటకాదులు కూడా ఈ యొక్క చర్మచచ్చువులు ఉన్నాయి.
0: Insects also have eyes.
1: కనుక ఈ జగత్తు లోపల సర్వ జీవులు కూడా ఈ చర్మచచ్చువులతో చూస్తున్నారు.
0: In this world all the living beings have eyes to watch.
1: చూచటం గొప్పతనం కాదు.
0: Nothing great in seeing.
1: కాబట్టి మానవ యొక్క చర్మచచ్చములు భౌతికమైన రూపాన్ని చూపిస్తుంటాయి.
0: ద ఫిజికల్ ఐ షోస్ యు ఫిజికల్ ఆబ్జెక్ట్స్.
1: కానీ అందులో ఉన్నటువంటి అంతఃస్వరూపాన్ని నిరూపింపజేసేటువంటిదే నిజమైనటువంటి ఒక చచ్చువు.
0: సో ద రియల్ ఇన్నర్ ఐ ఇస్ ద వన్ దట్ మేక్స్ యూ టు సీ ది
1: జ్ఞాన చచ్చువు.
0: దట్ ఈస్ ది విజ్డమ్ ఐ.
1: కనుక మీరు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు చూడవచ్చును.
0: యు కెన్ సీ ఎనీవేర్ ఎనీ టైమ్.
1: దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావంలో ఇది చిక్కేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
1: కనుక ఎప్పుడు పడితే అప్పుడు సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
0: దేర్ఫోర్ యు కెన్ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎనీవేర్ ఎనీ టైమ్.
1: కనుక ఇప్పుడైనా కూడా సరే మీరు
0: నౌ యు కెన్ సీ.
1: ఒక్కతూరి ఆ హృదయం లోపల ఉన్నటువంటి ఒక తేజస్సు మూర్తిని మీరు చింతించండి అన్నాడు.
0: Right now at this moment, contemplate on the light, the divine within you.
1: చిన్న తక్షణమే.
0: Immediately then,
1: ఈ సత్యస్వరూపుడు వారి యొక్క నొసటి పైన బటన్ వేలు పెట్టాడు.
0: The personification of truth has applied vermilion on their
1: forehead. వేదాహవేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అని వాళ్ళు కూడా ఉచ్చరిస్తూ వచ్చారు.
0: They too started repeating that they could visualize the brilliant light beyond the darkness.
1: ఓ ప్రజలారా,
0: ఓ పీపుల్,
1: ఓ పండితులారా,
0: ఓ స్కాలర్,
1: ఓ యోగులారా, ఓ జ్ఞానులారా, మేము కూడా చూచాము ఆ యొక్క సత్య స్వరూపుణ్ణి.
0: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ ది సేజెస్ అండ్ సెయింట్స్ నో దట్ వి హావ్ సీన్ గాడ్.
1: ఎక్కడ చూచాము?
0: వేర్ హావ్ సీన్?
1: మేము కూడా సత్యం చూచిన దగ్గరనే వేదాహ వేదం పురుషం మహాంతమైనటువంటి యొక్క ఆదిత్య వర్ణంలో చూచాము.
0: We have seen him in all the brilliance in totality.
1: అది ఒక ప్రదేశంలో కనరాదు.
0: It is not limited to a place.
1: సర్వత్రా కనిపిస్తుంది.
0: It is present everywhere.
1: ఒక ప్రదేశంలో కనిపించేటువంటిది అణుమాత్రమైనటువంటి ఒక సత్యము.
0: The truth is only fragmentary if it is limited to a particular
1: అణు కాదు, ఇది అనంతమైనటువంటి సత్యము.
0: It is not అణు atom but
1: అణు అనియాన్ మహతో మహీయాన్ అన్నది.
0: It is the smallest of the small and the biggest of the big.
1: కనుకనే అణువునందున చూడగా అణువునగుచు.
0: ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఇన్ దిస్.
1: ఘనమునందున చూడగా ఘనమునగుచు.
0: అండ్ ది బిగ్గెస్ట్ అమంగ్ ది బిగ్.
1: అణువు ఘనములు రెండును కూడినట్టి.
0: ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ మైక్రోకాజం మాక్రోకాజం.
1: ఆనందమే ఈ సత్యం.
0: అండ్ దిస్ వెరీ బ్లెస్ ఇస్ ది సత్య ది ట్రూత్.
1: కనుకనే ఇది ఆనందంతో కూడినటువంటి ఒక సత్యం.
0: సో ఇట్ ఈస్ ది ట్రూత్ ఆఫ్
1: ఆనందం. రంగు ఏమిటి?
0: What is the color of ananda?
1: ప్రకాశవంతమైనటువంటి ఒక తెలిపే ఆనందము.
0: The whiteness is this ananda.
1: కనుక ఇది చీకటితో ఉండేటువంటిది కాదు.
0: It never exists in the dark.
1: ఇట్టి ఆనందము ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from you get it?
1: సత్యము నుండియే వచ్చింది.
0: And truth is the origin for ananda.
1: ఈ విధంగా ఋషులతోపల సత్యం వాదిస్తూ వచ్చాడు.
0: This has been the point of argument in sages.
1: ఇంత జరిగిన తర్వాత మీరెవరు అని ప్రశ్నించారు ఆ ఋషులు.
0: సేజెస్ ఆస్క్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ?
1: తమసపరస్తాత్ అన్నాడు.
0: దే సెడ్ ఇట్స్ బియాండ్ డార్క్నెస్.
1: చీకటి నుంచి తర్వాత వచ్చినటువంటి వాడిని నేనే.
0: ఐ హావ్ కమ్ బియాండ్ దిస్ డార్క్నెస్.
1: ఈ డార్క్నెస్ నుంచి ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
1: ఇది ప్రకాశం నుంచి ఆవిర్భవించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద లైట్.
1: కనుక నీ ప్రకాశం నుంచి వచ్చినటువంటి సత్యము ఈ చీకటిలో నుంచి ఉంది.
0: దేర్ఫోర్ దిస్ ట్రూత్ విచ్ హస్ కమ్ అవుట్ ఆఫ్ ద లైట్ ఇస్ స్టిల్ దేర్ ఇన్ ద డార్క్.
1: దివ్యత్వమైనటువంటి ఒక సత్యము
0: the truth which is divine,
1: భౌతికమైనటువంటి యొక్క చీకటిలో,
0: in this physical darkness,
1: సంచరిస్తూ ఉంటుండాలి.
0: It moves about there,
1: కానీ దానికి అన్ని కనిపిస్తుండాలి.
0: But it sees all,
1: అది ఎవ్వరికి కనిపించదు.
0: But that is not watched by any.
1: ఇది ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం.
0: This is the truth we are supposed to know today.
1: ఈనాడు ఎంతమందో విద్యావంతులు, ఎంతమందో జ్ఞానులని, ఎంతమందో పండితులని, ఎంతమంది ప్రజ్ఞాశాలులని, ఎంతయో సుజ్ఞానశాలులని పేరు పొందుతూ ఉన్నారు.
0: Today we find many educated people, men of wisdom, scholars and intellectuals. But what have they learned?
1: తెలుసుకున్నది చూస్తే ఏమీ లేదు.
0: In fact, they have not known anything.
1: తన తత్వమే తనకు గుర్తించడానికి వీలు కాదు.
0: Could not be possible for them to know their
1: nature. కన్ను మూసుకుని చింతిస్తే తాను ఎవరు అనేటువంటి తనకే తెలియదు.
0: If you close your eyes, you do not know your true self.
1: కాని బయట కూడాను వెలుగులో కూడాను తన సత్య స్వరూపాన్ని తాను చూడలేడు.
0: Even in the light, you cannot know your form.
1: దీనికి కూడాను ఒక అద్దమో లేక మరొక ప్రతిబింబమో ఉండినప్పుడే తన స్వరూపాన్ని తాను చూడగలడు.
0: You need a mirror to see your own form in the day.
1: కాబట్టి ఇది సాక్షాత్ స్వరూపం కాదు.
0: So it is not the direct visualization.
1: ఇది ప్రతిబింబ స్వరూపమే.
0: It is just an indirect form.
1: కనుక నీవు మీరందరూ చూసేది ప్రతిబింబ స్వరూపంలే కాని సాక్షాత్ స్వరూపం కాదు.
0: యు సీ ఓన్లీ ద రిఫ్లెక్షన్ బట్ నాట్ ద డైరెక్ట్ ఫామ్.
1: కనుకనే ఆదిత్యవర్ణం తమస పరస్తాత్.
0: సో ఇట్ ఈస్ సెడ్ ఆల్ ద బ్రిలియన్స్ బియాండ్
1: సూర్య ప్రకాశంతో కూడినటువంటి యొక్క తమస్సు నేను.
0: అండ్ ఐఎమ్ తమస్ ద డార్క్నెస్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ లైట్ ఆఫ్ ద సన్.
1: తమస్సు అంటే చీకటి అని.
0: Tamas means darkness.
1: కానీ చీకటితో కూడినటువంటి వెలుగు నేను అంటున్నాడు.
0: బట్ ఐ ఆమ్ ది లైట్ ఇన్ కాంబినేషన్ విత్ ది డార్క్నెస్.
1: అనగా రెండింటి యొక్క ఏకత్వమే.
0: మీనింగ్ ద యూనిటీ ఆఫ్ ది టూ.
1: ఈ యూనిటీ అనేటువంటిది మంచి చెడ్డలు.
0: ఇట్స్ యూనిటీ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
1: చెడ్డ లేకపోతే మంచికి విలువ లేదు.
0: వితౌట్ బ్యాడ్ గుడ్ హ్యాస్ నో వాల్యూ.
1: మంచి లేకపోతే చెడ్డకి ఏమాత్రం కూడా మనం గుర్తించలేము.
0: వితౌట్ గుడ్ యూ కెనాట్ ఐడెంటిఫై బ్యాడ్.
1: కనుక నా స్వరూపాన్ని మీరు గుర్తించడానికి సాధ్యం కాదన్నాడు.
0: సో హీ సెడ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు నో మీ.
1: అయితే గుర్తించే తీరాలని మీరు హఠం పట్టారా చూడండి. ఇదంతా నా స్వరూపమే.
0: సిన్స్ యూఆర్ డిటర్మిన్ టు సీ మీ నో దట్ దిస్ ఇస్ ఆల్ మై ఫామ్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: ఐఎమ్ ది కాస్మిక్ ఫామ్, ద యూనివర్సల్ ఫామ్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: విత్ ఆల్ ది థౌజండ్స్ ఆఫ్ హెడ్స్,
1: ఇన్ని తలలు, ఇన్ని స్వరూపములు, ఇన్ని విధమైనటువంటి చైతన్యములు ఉండేటువంటి తత్వము ఏ రీతిగా మీరు గుర్తించగలరు?
0: హౌ కెన్ యూ నో ద ఫామ్ విత్ సో మెనీ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ హెడ్స్, ద ఇయర్స్, ద ఫీట్.
1: ఒక్కొక్క శరీరం నందు ఒక్కొక్క చైతన్యం కనిపిస్తుండాలి.
0: దేర్ ఇస్ చైతన్య అవేర్నెస్ ఇన్ ఎవ్రీ.
1: కానీ ఇన్ని చైతన్యములు మీకు కనిపించడం లేదే.
0: బట్ యూ డోంట్ సీ యువర్ ఓన్ చైతన్య.
1: కానీ అన్నిటి ఎందు చైతన్యం ఉన్నది.
0: బట్ దేర్ ఇస్ చైతన్య అవేర్నెస్.
1: ఆధ్యాత్మిక తత్వం అంటే తెలుసుకోవడం చాలా కష్టము.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు నో స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మికమనగా
0: స్పిరిచువాలిటీ మెంట్
1: తనకు తెలియనటువంటి ఒక సత్య స్వరూపాన్ని తెలుసుకోవటం.
0: ఓన్లీ టు నో ద ట్రూత్ విచ్ ఇస్ నాట్ నోన్ టు హిమ్.
1: తనకు కనిపించేటువంటి దాంట్లో కనిపించినటువంటి ఆనందాన్ని కనుక్కోవటం.
0: టు ఫైండ్ అవుట్ ద బ్లిస్ ఇన్ దట్ విచ్ ఇస్ సీన్.
1: కనిపించినటువంటి ఆనందం లోపల
0: in that bliss which is not seen.
1: ఆనంద పరిచేటువంటి ఒక స్వరూపాన్ని దర్శించాలి.
0: One has to visualize that blissful form.
1: ఇది ఎవరు దర్శించడానికి ప్రయత్నిస్తున్నారు?
0: And who are making attempt to see that blissful
1: form? ధ్యానాన్ని కూర్చుంటున్నారు.
0: We sit for meditation.
1: ఏదో కన్నులు మూసుకుంటున్నారు.
0: We close our eyes.
1: ఏదో ఒక స్వరూపాన్ని నిర్మించుకుంటున్నారు.
0: We assume a form.
1: కానీ ఇవన్నీ కూడాను ప్రతిబింబ స్వరూపములే కాని ప్రత్యక్ష స్వరూపములు కాదు.
0: They are only reflections but not the direct forms.
1: ఈ రిఫ్లెక్షన్, ఈ రియాక్షన్, ఈ రీసౌండ్లు ఎంతకాలం ఉంటుంటాయి?
0: దిస్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్, హౌ లాంగ్ డూ దే లాస్ట్?
1: ఈ రీసౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను మాట్లాడుతున్నాను.
0: ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ హియర్.
1: నేను మాట్లాడేటువంటి శబ్దం అంతా మీరు వింటున్నారు.
0: ఆల్ దిస్ సౌండ్ యూ
1: హియర్. ఈ శబ్దమునకు మూలాధారం ఏమిటి?
0: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్?
1: కానీ నా యొక్క నోరు అంటున్నారు మీరు.
0: ఇట్ ఈస్ ఓన్లీ మై
1: కాదు కాదు కాదు.
0: నో నో.
1: కనుకనే ఇది నిశ్శబ్దం అనేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ సైలెన్స్ టోటల్లీ.
1: ఇంకా రియాక్షన్,
0: రియాక్షన్
1: ఏమిటి? నేను చేతులు తిప్పటము, ఏం నేను నోరు కదిలించటము, ఇది రియాక్షన్ అవుతుందా?
0: ఐఎమ్ మేకింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జెస్చర్స్, మూవింగ్ హ్యాండ్స్, కెన్ దట్ బి రియాక్షన్?
1: ఈ రియాక్షన్ కూడాను ఆ రీసౌండ్ యొక్క ప్రతిబింబమే.
0: రియాక్షన్ ఇస్ ఆల్సో రిఫ్లెక్షన్ ఆఫ్ ద
1: రీసౌండ్. రీసౌండ్ యొక్క ప్రతిబింబం రియాక్షన్ వచ్చి
0: And reason comes down in the form of
1: reality. ని కప్పిపుచ్చేస్తుంది.
0: And it covers the reality.
1: ఇవి రెండు కూడాను నాభిస్థానం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
0: These two emanate from the navel.
1: ఇప్పుడు ఏదైనా ఒక యొక్క వ్యక్తిని స్వరు గురించి మీరు మాట్లాడాలనుకుంటే,
0: if you want to converse with a person,
1: ఆ వ్యక్తి లోపల మీరు ప్రవేశించాలి.
0: You should get into him.
1: ఆ వ్యక్తి యొక్క పరిస్థితులంతా గుర్తించాలి.
0: You should know his position.
1: ఆ వ్యక్తి యొక్క ప్రభావం మీరు అత్యంతం చేసుకోవాలి.
0: You should also know the effects thereby.
1: అప్పుడే నీవు ఆ వ్యక్తిని మీరు వర్ణించడానికి వీలవుతుంది.
0: Then it's possible for you to know him in
1: full. అదే విధంగానే యాక్షన్ రియాక్షన్.
0: Similarly, action,
1: sound, resound.
0: Sound, resound.
1: కానీ రీసౌండ్ కు రియాక్షన్ కు రిఫ్లెక్షన్ అనేటువంటిది ఒకటి ఉండాలి.
0: But there is reaction, reflection,
1: resound. రిఫ్లెక్షన్ అనేటువంటి దాన్ని మీరు గుర్తించాలి.
0: We have to know this reflection.
1: ఏమిటి ఇది రిఫ్లెక్షన్?
0: What is this reflection?
1: ఒక ఫ్లాష్ తీస్తే ఒక తూరి లైట్ వస్తుంది.
0: When once the click camera flash,
1: ఆ లైట్ వచ్చిన తక్షణమే చీకటి ఏర్పడుతుంది.
0: That flash will be immediately followed by dark.
1: ఈ చీకటి ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from you get this dark?
1: ఈ లైట్ ద్వారానే అది పోవటం వల్ల చీకటి కనిపిస్తుంది.
0: Because the flash, the light vanished, you find darkness there.
1: అది ఏ రియాక్షన్?
0: That is the reaction.
1: ఆ రియాక్షన్ లో వచ్చినటువంటి ఒక రీసౌండ్ ఏమిటి? అది ఏ శబ్దము? రియాక్షన్.
0: సిమిలర్లీ యాక్షన్,
1: సౌండ్, రీసౌండ్.
0: సౌండ్, రీసౌండ్.
1: కానీ ఈ రీసౌండ్ కు రియాక్షన్ కు రిఫ్లెక్షన్ అనేటువంటిది ఒకటి ఉండాలి.
0: బట్ దెన్

0: రియాక్షన్.
1: దట్ ఈస్ ద రియాక్షన్.
0: ఆ రియాక్షన్ లో వచ్చినటువంటి ఒక రిసౌండ్ ఏమిటి? అది ఏ శబ్దము?
1: ద రిసౌండ్ అవుట్ ఆఫ్ ద రియాక్షన్ ఈస్ ది సౌండ్.
0: ఈ రిసౌండ్ లో వచ్చినటువంటి ఒక ఇది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ది సౌండ్?
0: రిఫ్లెక్షన్ లోపల వచ్చినటువంటి రియాక్షన్, రియాక్షన్ లో వచ్చినటువంటి ఒక రియాలిటీ.
1: అండ్ ఇట్ ఈస్ ది రియాక్షన్ అవుట్ ఆఫ్ ద రిఫ్లెక్షన్ విచ్ ఇస్ ది రియాలిటీ.
0: ఇది ఏ నిజమైనటువంటి ఒక స్వరూపము.
1: దిస్ ఈస్ ది ట్రూ ఫామ్.
0: శరీరాన్ని నీవు ధరించకూడదు.
1: You cannot have
0: simple దేహాభిమానాన్ని మర్చిపోవాలి.
1: Forget the body attachment.
0: ఆత్మాభిమానం లక్ష్యమందించుకోవాలి.
1: Be attached to the self.
0: ఈ ఆత్మాభిమానం చేతనే ఆ యొక్క రీసౌండ్ నాభి నుంచి ఆరంభమయ్యేటువంటి ఒక రీసౌండ్ మనం గుర్తించాలి.
1: When once you attach to the self, the resound starts from the navel.
0: ఇది ఏ నిజమైన సత్యము?
1: This is the true satya.
0: కానీ సత్యం అంటే ఇప్పుడు ఏ రీతిగా ఉంటుందో తెలుసిన?
1: You know what satya is?
0: ఎవరి ముందు వారికి తగినట్టుగా మాట్లాడేది.
1: We have to speak appropriate to the person whom we meet.
0: Adi resound antara?
1: Can you call it resound?
0: Adi reka satyam antara?
1: Can you call it truth?
0: Kaane kaadu.
1: No.
0: వాడి దగ్గర వాడి మాటలు, వీడి దగ్గర వీడి మాటలు, వారి దగ్గర వారి మాటలు, తనలో తన మాటలు, ఈ విధంగా కూడా సత్యం కానే కాదు.
1: వీ స్పీక్ ఇన్ డిఫరెంట్ వేస్ విత్ డిఫరెంట్ పీపుల్.
0: త్రికాలం ఎందుకు మార్పు చెందినటువంటిది ఏదో అది ఏ సత్యము?
1: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ ఇస్ దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్
0: ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. మూడింటి ఎందుకు మార్పు చెందినటువంటిది ఏ సత్యము?
1: సత్య ఇస్ చేంజ్లెస్ ఇన్ పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: కనుకనే నీవు మొన్న మాట్లాడినటువంటి మాట ఈనాడు మాట్లాడుతున్నావా అంటే లేదు.
1: Are you just talking what you said 2 days ago?
0: Monnati maata monnane, ninnati maata ninnane, neeti maata neetine.
1: You said something 2 days before, something yesterday, and today is altogether different.
0: Kalpane satyam ante moodu kaalamulu endu maarpu chendakoodadu.
1: Truth should not change in all the 3 periods of time.
0: అలాంటి సత్యాన్ని ఈనాడు గుర్తించిన వారు ఎంతమంది ఉన్నారు?
1: హౌ మెనీ హావ్ రికగ్నైజ్డ్ ద ట్రూత్ టుడే?
0: ఓన్లీ లౌకికమైన సత్యాన్ని అయినా గుర్తించినటువంటి వారు ఉన్నారా?
1: ఆర్ దేర్ ఎనీ హూ హావ్ నోన్ ది వరల్డ్లీ ట్రూత్?
0: లేదు.
1: నో.
0: ఏమి చెప్పాడో స్వామి అనేటువంటిది కూడాను మీరు చక్కగా విని దాన్ని శ్రీసౌండ్ గా చెప్పటం లేదు.
1: యూ డోంట్ లిసన్ టు భగవాన్ కేర్ఫుల్లీ అండ్ రిపీట్.
0: సత్యమా అనుకుంటే అది సత్యం కాదంటారు.
1: ఇఫ్ ఇట్ ఈస్ ట్రూత్ యూ సే నో.
0: ఇంక ఏది సత్యము?
1: దెన్ వాట్ ఈస్ ట్రూత్?
0: తనకు తెలియనటువంటిదే సత్యము.
1: అండ్ హీ డజంట్ నో వాట్ ఇట్ ఈస్.
0: కనుక అలాంటి సత్యాన్ని నువ్వు ఉచ్చరించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రిపీటింగ్ సచ్?
0: నీవు గుర్తించినటువంటి సత్యాన్ని నీకు చెప్పాలి.
1: సే దట్ వాట్ యు హవ్ నోన్.
0: పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
1: పాస్ట్, ప్రజెంట్,
0: గడిచిన కాలమును, జరుగుతున్న కాలమును, జరగబోయే కాలమును, మూడు కాలములు కూడా నువ్వు ఏకం చేయాలి.
1: యు హావ్ టు యూనిఫై ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
0: ఈ మూడు కాలములు ఎందుకు మూడు గుణములు ఉండకూడదు?
1: దేర్ షుడ్ నాట్ బి త్రీ క్వాలిటీ.
0: త్రికాలం, త్రిగుణం, త్రిత్రం అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద త్రీ.
0: మూడు కాలములకు, మూడు పదములకు, మూడు యొక్క చూపులకు వ్యత్యాసం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ అండ్ త్రీ స్టేజెస్.
0: కనుక మూడు కాలములు, మూడు శబ్దములు, మూడు విధమైనటువంటి యొక్క యాక్షన్లు అంత ఒక్కటే అయిపోవాలి.
1: దేర్ ఫోర్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద సౌండ్ అండ్ యాక్షన్స్ షుడ్ బి.
0: అది ఏ సత్యం యొక్క స్వరూపము?
1: దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: స్థలం మార్చుకోవడానికి వీలు కాదు.
1: యు కెనాట్ చేంజ్ ఇట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్.
0: కానీ కొన్ని విషయం లోపల మార్పు చెందుతూ ఉంటుంది.
1: బట్ అండర్ సర్టన్
0: సర్కంస్టాన్సెస్ సత్యమే కాదు.
1: దట్ విచ్ చేంజెస్ కెనాట్ బి ట్రూ.
0: ఒక నిమిషంలో ఒకటి చెప్తున్నావు.
1: వి సే సంథింగ్ ఇన్ వన్ మోమెంట్.
0: మరో నిమిషంలో మరొకటి చెప్తున్నావు.
1: లేటర్ వి సే డిఫరెంట్.
0: అది సత్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూ.
0: ఎప్పటికీ ఒక్కటే సత్యం. బ్రూజాత్ సత్యం ఒక్కటే.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: నాట్ టూ.
1: నాట్ టూ.
0: రెండు కానటువంటి ఒక్కటే సత్యము.
1: ట్రూత్ ఈజ్ వన్ అండ్ నాట్ టూ.
0: ఏ విధంగా ఒకటే అవుతుంది?
1: హౌ కెన్ దట్ బి వన్?
0: ఎప్పుడు చూసినా గానీ ఒకే దృష్టి అని ఉంచుకున్నావు, ఒకే సౌండ్, ఒకే రూపము, ఒకే ఆనందంతో కూడినటువంటిది. అది నిజమైనటువంటి సత్యము.
1: ఇట్ ఈస్ రియాలిటీ ఆర్ ద ట్రూత్ వెన్ దేర్ సేమ్ సౌండ్ అండ్ సేమ్ ఫార్మ్ అండ్ సేమ్ ప్లేస్.
0: ఇట్టి సత్యమనే ఉపనిషత్తులు అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాయి.
1: ఉపనిషత్స్ ఎక్స్టోల్డ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: ఏ విధంగా వర్ణిస్తూ వచ్చాయి?
1: హౌ హావ్ దే డిస్క్రైబ్డ్?
0: ఈ సత్యమునకు వర్ణనే లేదు.
1: సత్యం ఇస్ బియాండ్ డిస్క్రిప్షన్.
0: సత్యమునకు రూపమే లేదు.
1: సత్య హ్యాస్ నో ఫార్మ్.
0: సత్యమునకు ఆనందం ఒక్కటే ప్రమాణము.
1: అండ్ ఆనంద ఇస్ ది ఎవిడెన్స్.
0: ఆ సత్యాన్ని స్మరిస్తూ ఉండినప్పుడు,
1: యాజ్ యూ కంటెంప్లేట్ ఆన్ సత్య,
0: మీకై మీరు ఒకతూరి సత్యాన్ని స్మరిస్తుండగా కన్నులు మూసుకొని,
1: క్లోజ్ యువర్ ఐస్ అండ్ కంటెంప్లేట్ ఆన్ సత్య,
0: మీకు తెలియకనే చిరునవ్వులు చిందులు దొక్కుతుంటాయి.
1: అన్నోయింగ్లీ యూ స్టార్ట్ స్మైలింగ్.
0: నవ్వులు మీకు ప్రారంభమవుతుంటాయి.
1: యూ స్టార్ట్ స్మైలింగ్.
0: ఆ స్మైలింగ్ ఎక్కడి నుంచి వస్తుండది?
1: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
0: అది నీలంజి నుంచి వస్తుండది.
1: యూ స్మైల్ ఫ్రమ్ ద ఫీలింగ్స్.
0: ఆ ఆనందమైన కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద కాజ్ ఫర్ బ్లెస్?

0: ఈ డ్యువాలిటీ మైండ్ ఉండినప్పుడు ఈ ఆనందం రాదు.
1: సో లాంగ్ యు ఆర్ డ్యువల్ మైండెడ్ యూ కెన్ నాట్ బి బ్లిస్ఫుల్.
0: కానీ ఆనందం ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ ది ఆనంద్ ఆర్ యు గాడ్?
0: దైవం నుంచినే వస్తుంటుండాలి.
1: గాడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆనంద.
0: కనుకనే నీ నుంచి నీవు వచ్చినట్టుగా నీవు భావిస్తున్నావు.
1: యు థింక్ దట్ ఇట్ హస్ కమ్ ఫ్రమ్
0: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్ అన్నారు.
1: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
0: యూనియన్ విత్ గాడ్.
1: యూనియన్ విత్ గాడ్
0: కలిసిపోయినటువంటి ఆనందమే.
1: And it's just union with
0: ఎవరితో
1: కలిసినటువంటిది?
0: దైవంతో కూడినటువంటిది.
1: ద యూనియన్ ఇస్ విత్ గాడ్ ఓన్లీ.
0: దైవంతో కూడినటువంటి ఆనందము ఎప్పుడు కూడా శాశ్వతంగానే ఉంటుంది.
1: ది హ్యాపీనెస్ దట్ యు గెట్ ఇన్ యూనియన్ విత్ గాడ్
0: ప్రకృతి ద్వారా లభించినటువంటి ఆనందము ఒక నిమిషం ఆనందంగా ఉంటుంది, మరొక దినము ఇంకొక రకంగా ఉంటుంటుంది.
1: బట్ ది హ్యాపీనెస్ దట్ యు గెట్ అదర్వైజ్ విల్ లాస్ట్ ఫర్ ఎ మోమెంట్.
0: ఆ విధంగా మార్పు చెందేటువంటి ఆనందము దానికి ఆనందం అనే చెప్పరు.
1: It cannot be ananda or the bliss if it goes on changing.
0: ఎప్పటికీ మార్పు చెందినటువంటి సత్యం ఒకటి ఉంటుంది.
1: But there is satya which is changeless.
0: కానీ మీరు అది గుర్తించినారో లేదో,
1: whether you have known it or not,
0: నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాను.
1: Bhagavan is always blissful.
0: ఎప్పుడు కూడా నవ్వుకుంటూనే ఉంటాను.
1: Bhagavan always smiles.
0: మీరు ఎప్పుడైనా నా కష్టాల ఫేస్ చూసారా?
1: Did you find Bhagavan serious castoil face any time?
0: నాకు ఎప్పుడు కూడా అలాంటి ఫేస్ రాదు.
1: No, Bhagavan is never serious.
0: ఎప్పుడు ఆనందంగానే ఉంటుంటాడు.
1: Bhagavan is always blissful.
0: ఈ ఆనందం ఎక్కడ నుంచి వస్తుంది?
1: What is the source?
0: అంతర్భావం నుంచి ప్రతిబింబించేటువంటి ఆనందము.
1: It is the source is inner feelings.
0: కొంతమంది ఒక నిమిషంలో ఆనందంగా ఉంటారు, మరొక నిమిషంలో సీరియస్ గా కనిపిస్తారు.
1: సమ్ ఆర్ బ్లిస్ఫుల్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఆర్ సీరియస్ అట్ అదర్ టైమ్స్.
0: అప్పుడే చూసినప్పుడు ఇతనిలో ఏదో మార్పు ఉందప్ప అంటారు.
1: అండ్ వీ కెన్ నోటీస్ ద చేంజ్ ది మూమెంట్ వీ సీ హిమ్.
0: కనుక ఇతరులకు ఈ విధంగా మార్పు ఉన్నదని తెలియనటువంటి స్థితిగా ఉండాలి మనం.
1: యూ షుడ్ బి ఇన్ దట్ వే దట్ నోబడీ కెన్ నోటీస్ ద చేంజ్.
0: ఇది నిజమైన సత్యము.
1: దిస్ ఈజ్ సత్య.
0: సత్యం అనేటువంటిది మార్పు చెందినటువంటిది.
1: సత్య ఈజ్ చేంజ్లెస్.
0: ఇది దాచితే దాచేది దాగేది కాదు.
1: యూ కెనాట్ హైడ్ ఇట్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్.
0: పెట్టితే ఉండేటువంటిది కాదు.
1: అండ్ ఇట్ కెనాట్ బి కెప్ట్.
0: పట్టితే చిక్కేటువంటిది కాదు.
1: యూ కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
0: పట్టితే చిక్కదు.
1: యూ కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
0: పెట్టితే ఉండదు.
1: యూ కెనాట్ కీప్ ఇట్.
0: ఇంకేమైనా మనకు చెత్తి చేతి అందదు.
1: అండ్ యూ కెనాట్ గెట్ ఇట్ హోల్డ్ ఇట్.
0: అందదు పొందదు.
1: యూ కెనాట్ ఎక్వైర్ ఇట్.
0: అది నిజమైనటువంటి యొక్క ఆనందము.
1: దట్ ఈస్ ట్రూ బ్లిస్ ఆనంద.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నిజమైనటువంటి ఉపనిషత్ ఆనందం అనేటువంటిది,
1: ద రియల్ ఆనంద్ ఆఫ్ ఉపనిషత్,
0: అది సత్. ఉపనిషత్ గానే ఉంటుంటది.
1: రిమైన్స్ యాజ్ ఉపనిషత్ ఓన్లీ.
0: సత్ అనగా ఉండటము.
1: సత్ మీన్స్ ఎగ్జిస్టెన్స్.
0: ఎట్లా ఉండటము? కదలిక లేనట్టుగా ఉండాలి.
1: ఎగ్జిస్టెన్స్ విచ్ ఇస్ విదౌట్ మోషన్.
0: ఉపాలుగా మనకు సమీపంగానే ఉంటుంటది.
1: ఉపా మీన్స్ విచ్ ఇస్ క్లోజ్ టు యూ.
0: కానీ మన వైబ్రేషన్ తో అది కూడా ఏమాత్రం కదలదు.
1: Vibration will not affect any motility movement.
0: అలాంటి సత్యమే నిజమైనటువంటి సత్యము.
1: అండ్ దట్ ఈస్ truth in reality.
0: ఒకవతోని మనం నవ్వకపోయినా గాని మన వైబ్రేషన్ ను దాన్ని నవ్విస్తుంటుంటది.
1: యూ మే నాట్ స్మైల్ బట్ వైబ్రేషన్స్ మేక్ యూ స్మైల్.
0: కనుక మనకు వైబ్రేషన్ కూడా లేదు.
1: దేర్ నో వైబ్రేషన్ టుడే.
0: ఎట్టి వైబ్రేషన్ కూడా మనకు రావు.
1: నో వైబ్రేషన్.
0: ఎట్టి రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ కూడా ఉండదు.
1: నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్, నో రీసౌండ్.
0: కనుకనే ఇలాంటిది నిజమైనటువంటి ఆనందము.
1: దిస్ ఇస్ ట్రూ బ్లెస్.
0: అట్టి ఆనందము ఒక ఉపనిషత్ ద్వారానే మనకు లభిస్తుంది.
1: దిస్ ఆనంద బ్లిస్ యు కెన్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ఉపనిషత్.
0: ఆ ఉపనిషత్తులు ఎందుండేటువంటి ఋషులు,
1: సేజెస్ ఆఫ్ ఉపనిషత్,
0: ఆ ఋషులు దీనిని అనేక రకములుగా పరిశీలన చేస్తూ వచ్చారు.
1: దే హావ్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ ది ఇన్ డెప్త్.
0: మీకు తెలుసును,
1: యు నో దిస్.
0: అనేక పర్యాయములు మీకు చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్.
0: ఒక ఋషి ఉండేటువంటి వాడు.
1: దేర్ ఇస్ వన్ సేజ్.
0: అతనికి ఏ భయ భేదములు ఉండేటువంటిది కాదు.
1: హి హడ్ నో డిఫరెన్సెస్.
0: ఇది భగవత్ యొక్క ఆనంద ఫలమును పొందాలని తపస్సు చేస్తూ వచ్చాడు.
1: హి డిడ్ డీప్ పెనెన్స్ టు ఎక్స్‌పీరియన్స్ బ్లిస్ ఆనంద.
0: అతని పేరు ఋషిశృంగుడు. ఋషిశృంగుడు.
1: అండ్ హి ఇస్ ఋష్యశృంగ.
0: ఋషిశృంగుడుని.
1: ఋష్యశృంగుడు.
0: అతను దండకారణ్యంలో ఉన్నాడు.
1: హి స్పెండ్ టైమ్ ఇన్ దండకారణ్య.
0: ఈ దండకారణ్యంలో ఉండినప్పుడు,
1: వెన్ హి వాస్ దేర్,
0: దేనికోసం ఉండినాడు?
1: వై వాస్ హి దేర్?
0: తన ఆశ్రమానికి ఎదురుగా ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: దేర్ వాస్ ఎ జైజాంటిక్ ట్రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్
0: హెర్మిటేజ్. ఆ వృక్షంలో అమృత ఫలము అనేటువంటిది కాచి ఉంది.
1: అండ్ దేర్ వాస్ ప్రెసెంట్ ఎ ఫ్రూట్ ఆఫ్ నెక్టర్.
0: కానీ ఆ ఫలం నిమిత్తమై తాను అనేక దినములు తపస్సు చేస్తూ వచ్చాడు.
1: హి డిడ్ పెనెన్స్ టు ఎక్వైర్ దట్ ఫ్రూట్.
0: అదే మార్గం లోపల,
1: అలాంగ్ ది సేమ్ పాత్,
0: అరణ్యంలో సంచరిస్తూ,
1: మూవింగ్ ఇన్ ద ఫారెస్ట్,
0: ద్రౌపది యొక్క దృష్టి ఆ ఫలం పైన పడింది.
1: ద్రౌపది హ్యాడ్ ఎ గ్లాన్స్ ఎట్ దట్ ఫ్రూట్.
0: తక్షణమే ధర్మజుడికి చెప్పింది.
1: ఇమ్మీడియట్లీ షీ టోల్ టు ధర్మజ,
0: మీరు ఆ ఫలం కొంటే మనం అందరూ 3 దినం 4 దినం చక్కగా భుజించవచ్చు అనింది.
1: షీ సెడ్ ఇఫ్ యూ ప్లగ్ దట్ ఫ్రూట్ ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ ఫుడ్ ఫర్ 4 డేస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
0: ధర్మజుడు ఆమెను సంతోషపెట్టే నిమిత్తమై కొట్టాడు దాన్ని.
1: ధర్మజ టు మేక్ హర్ happy, shot an arrow.
0: కింద పడింది.
1: And the fruit fell on the ground.
0: దీన్ని ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ధర్మజుడు.
1: Dharmaja was making an attempt to lift it up.
0: చేత కాలేదు.
1: He could not.
0: ద్రౌపది కూడా చేరింది.
1: ద్రౌపది assisted.
0: ఆమె కూడా మహాశక్తి స్వరూపిణి.
1: She is also powerful.
0: అగ్నిజ్వాలల నుంచి ఉద్భవించినటువంటిది.
1: She is born out of fire.
0: కాదు ఆమెకు చేత కాలేదు.
1: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఈవెన్
0: చూచారు. ఫలముల నిమిత్తమై కందమూలాదుల నిమిత్తమై బయటపోయినటువంటి ఒక అర్జునుడు నకులు సహదేవుడు వీళ్ళందరూ వచ్చారు.
1: అండ్ ఆల్ అదర్ బ్రదర్స్ హూ వర్ ఇన్ సర్చ్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ ఆల్ అరౌండ్ ఆల్సో అసెంబ్ల్డ్ దేర్.
0: ఏమిటో ఇద్దరు కూడా వయసు అయినటువంటి వారు.
1: ద ఏజ్డ్ పీపుల్
0: ఓల్డ్ పీపుల్ వీళ్ళెత్తితే అది చిక్కుతుందా అని వాళ్ళు ఆశ్రయం చేస్తూ వచ్చారు.
1: కెన్ దే లిఫ్ట్ దిస్ ఫ్రూట్? దే మేడ్ ఫన్ ఆఫ్ ది టూ.
0: వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేశారు.
1: దే టు ఆల్సో స్ట్రగుల్
0: కానీ ఆ ఫలం కదలలేదు.
1: అండ్ ద ఫ్రూట్ డిడ్ నాట్ మూవ్.
0: ఇది చూచాడు. తిరిగి భీముడు కూడా వచ్చాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ భీమ అరైవ్డ్ దేర్.
0: భీముడు కందమూలాలు తీసుకుని పరిగెత్తి వచ్చాడు. ఎక్కడ పోయినారు మా అన్న, ఎక్కడ పోయినారు మా తమ్ముళ్ళు, ద్రౌపది ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ వచ్చారు.
1: భీమ కేమ్ దేర్ విత్ ఆల్ ద వెజిటబుల్స్ ఇన్ సర్చ్ ఆఫ్ హిస్ ఎల్డర్ బ్రదర్స్ అండ్ యంగర్ బ్రదర్స్.
0: చూచాడు ఆ ఫలము, కంటికి కనిపించింది.
1: హీ కుడ్ సీ విత్ ది ఐ దట్ ఫ్రూట్.
0: కంటికి కనిపించేటప్పటికి దీన్ని ఎత్తడానికి ఇంతమంది కావాలన్నా అన్న.
1: ఆర్ దర్ సో మెనీ పీపుల్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ దిస్ సింగిల్ ఫ్రూట్?
0: మా యొక్క సోదరుడైనటువంటి అర్జునుడు గాంధీవాన్ని ఎత్తినాడు అని చెప్పి చెప్తున్నారు.
1: అర్జున ఇస్ సో గ్రేట్ యాజ్ టు లిఫ్ట్ దట్ గాంధీవ.
0: ఏమిటో అది ఎత్తే సమయంలోపల అది ఏ గాంధీవము, బెండు గాంధీవేమో.
1: వాట్ కైండ్ ఆఫ్ గాంధీవ ఇట్ ఇస్? మేబీ మేడ్ అప్ ఆఫ్ కార్క్.
0: ఇట్ రండి, నేను ఎత్తుతానన్నాడు.
1: హి సెడ్ గో అసైడ్, నౌ ఐ విల్ డూ ఇట్.
0: పోయాడు, ఎడమ చేయి పట్టాడు.
1: అండ్ హి గాట్ హోల్డ్ ఆఫ్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
0: కదలలేదు.
1: హి డిడ్ మూవ్.
0: రెండు చేతులు పట్టాడు.
1: హి జాయిన్డ్ బోత్ హ్యాండ్.
0: తన బలము, తన కండలములు అన్ని కూడా కదిలించి పెట్టాడు.
1: హి యూస్డ్ ఆల్ హిస్ మజిల్ పవర్ అండ్ స్ట్రెంగ్త్.
0: కానీ వీళ్ళ అందరూ కూడా అక్కడ తిరుగాటం చూచింది. ఆ తిరుగాడినటువంటి వల్ల ఆ ఋషిసింగుడి యొక్క ఋషి అనగా రోమములన్నీ కూడా పరచుకుని పోయినాయి.
1: Because of this little movement of the fruit, all the hairs of the sage started moving.
0: Rishisinghudu anaga romam nanta kudunu ashram anta prakinchindi.
1: And the sage, because he was in deep penance, his hair has spread all over the hermitage.
0: Ee bhimulu sahadevudu veellandaru tokkutundinappudiki vettaga lestu vachayi.
1: As the hair was trampled under the feet of all the brothers, the hair started again.
0: Tirigi ave poorthi leyangane ఇంకప్పుడు ఋషిశృంగుడికి కోపం వస్తుంది.
1: అండ్ ఋషిశృంగ వుడ్ బి ఫ్యూరియస్.
0: అదే శాపమునకు వీళ్ళు గురి అయిపోతారు.
1: అండ్ దే విల్ బి పుట్ టు ఆల్ కర్స్.
0: ఆ సమయం లోపల కృష్ణుణ్ణి ప్రార్థించింది ద్రౌపది.
1: ద్రౌపది ప్రేయర్ టు కృష్ణ అట్ దట్ టైం.
0: కృష్ణ అనాథ రక్షక,
1: కృష్ణ
0: ఇన్ని సమయం లోపల మమ్మల్ని రక్షిస్తూ వచ్చావు.
1: యు ప్రొటెక్టెడ్ ఇన్ ఆల్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్.
0: కానీ ఈనాడు కూడా నీవే తప్ప మాకు అంతం లేదు.
1: టుడే యు ఓన్ యువర్ ఓన్లీ
0: నీవే తప్ప ఇతపరం వెరుగా.
1: వి డోంట్ హావ్ ఎనీబడి.
0: మన్నింపందగు దీరు నిన్ను.
1: యు షుడ్ రిఫ్యూజ్.
0: రాధే కృష్ణ కాపాడవే, సంరక్షించవే అన్నారు.
1: ఓ కృష్ణ కమ్ హియర్ అండ్ ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ us.
0: వచ్చాడు నవ్వుకుంటూ కృష్ణుడు.
1: అండ్ కృష్ణ కేమ్ స్మైలింగ్.
0: చూచాడు.
1: He saw.
0: ఆ ఫలములు కూడా చూచాడు.
1: He saw the fruit too.
0: ఎక్కువ టైం మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు.
1: He said, it's not possible for you to be here.
0: నేను చెప్తున్నాను.
1: I'm telling you now.
0: నీకు సత్యానికి తగినటువంటి మార్గం ఇది.
1: And this is the right path for you.
0: దానిని మీరు అనుసరిస్తూ రండి అన్నారు.
1: You follow me, he said.
0: స్వామి, మీ ఆజ్ఞను మేము ఏనాడు అనుసరించలేదు, ఎప్పుడు అనుసరిస్తూనే ఉన్నాము.
1: They said, Swami, we always followed you.
0: ఏది చెప్పినా అది చేస్తున్నాము.
1: We were doing according to your command.
0: చెప్పిన పనికి తూచామే ఆలకిస్తున్నాము.
1: We followed your command in toto.
0: అది చెప్పాడు.
1: సో
0: ధర్మజ, మీరందరూ ఇక్కడే ఉండండి.
1: ధర్మజ, all of you be here.
0: నేను పోతాను ఋషిసింహుని ఆశ్రమానికి.
1: I'll go to the ఆశ్రమ.
0: 5 నిమిషాలు అయిన తర్వాత మీరు రండి.
1: ఆఫ్టర్ 5 మినిట్స్ యూ కమ్ దేర్.
0: వచ్చి నేను ఏ విధంగా ప్రవర్తిస్తానో మీరు అదే విధంగా ప్రవర్తించండి.
1: యూ జస్ట్ యాక్ట్ ఇన్ ద వే యాజ్ ఐ డూ దేర్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఎట్ల చేస్తానో అట్ట ఉండాలి అన్నారు.
1: అండ్ యూ జస్ట్ యాక్ట్ ఇన్ ది వే యాజ్ ఐ డూ అట్ దట్ మోమెంట్.
0: కృష్ణుడు వెళ్లాడు ఋషిశృంగాశ్రమానికి.
1: కృష్ణ వెంట్ టు ఋషిశృంగ.
0: ఋషిశృంగుడు వీళ్ళు శపించడానికి రావడం కోసమని సిద్ధంగా ఉన్నాడు.
1: అండ్ ఋషిశృంగ వాజ్ అబౌట్ టు కర్స్ దెం.
0: ఆ సమయ స్ఫూర్తిగా సమయానుసూరంగా కృష్ణుడు అక్కడ లోపల వెళ్లాడు.
1: కృష్ణ రీచ్ ద ఎగ్జాక్ట్ మోమెంట్.
0: స్వామి, మీరు ఇక్కడికి మా ఆశ్రమానికి వచ్చారా? ఎంత అదృష్టము, మా అదృష్టం పండిపోయింది, మా ఆశ్రమం పవిత్రమైంది అని ఎంతెంతో చెప్పుకుంటున్నాడు ఆ ఋషిశృంగుడు.
1: ఋషిశృంగ వాజ్ మైటీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద విజిట్ ఆఫ్ కృష్ణ, బికాస్ ఆఫ్ ద ఆస్పిషియస్ మూమెంట్.
0: కొంచెం దూరం లోపల ధర్మజుడు, భీముడు, అర్జునుడు, నకుల, వీళ్ళందరూ వస్తున్నారు.
1: లిటిల్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్ దే ఫౌండ్ ధర్మజ.
0: ఇక్కడ ఋషిశృంగుడితో మాట్లాడుతుండేటప్పటికి దృష్టి ఏమో వారిపైన ఉంటుండాలి.
1: దో కృష్ణ వాజ్ కన్వర్సింగ్,
0: ఇది భగవంతుని యొక్క దృష్టి.
1: హీ వాజ్ థింకింగ్
0: ఏ పనులు చేస్తున్నప్పుడు వారి దృష్టి దేనిపైన పోవాలో దానిపైన పోతుంటారు.
1: గాడ్ మే బి డూయింగ్ సో మెనీ యాక్షన్స్ బట్ హీ విల్ బి థింకింగ్ ఆఫ్ హిస్ డివోటీస్ ఓన్లీ.
0: అందువల్ల వారు వచ్చే చూచి మెత్తగా కృష్ణుడు ఈ యొక్క ఋష్యశృంగుని పాదాలపైన పడ్డాడు.
1: వాచింగ్ దెమ్ కమింగ్ ఓవర్ హియర్ కృష్ణ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ ఋష్యశృంగ.
0: ఏమిటిది కృష్ణ, మీరేమిటి భగవంతుడు నా పవిత్రమైనటువంటి దీన్నంతా నా యొక్క దీనిపైన పడిపోయి మీరంతా అపవిత్రం చేసుకుంటున్నారే అన్నాడు ఋష్యశృంగుడు.
1: ఋష్యశృంగ సెడ్, ఓ కృష్ణ యువర్ గాడ్, హౌ ఇస్ దట్ యు ఫాల్ అట్ మై ఫీట్.
0: మీరేమిటి మీరు నమస్కారం చేయటం ఏంటి?
1: వాట్ ఈస్ దట్ యు డూ నమస్కారం?
0: నేనెవరు మీరెవరు?
1: వాట్ ఆమ్ ఐ ఆఫ్టర్ ఆల్?
0: ఈ విధంగా అనుకుంటున్నట్టే మెత్త కృష్ణుడు ఒకటి చెప్పాడు.
1: అండ్ దెన్ కృష్ణ సెడ్,
0: నీవే నేను నేనే నీవు అన్నాడు.
1: యు ఆర్ ఐ అండ్ ఐఎమ్ యూ.
0: ఇది చేస్తుండగానే వచ్చాడు పాండవులు.
1: ఇన్ ది మీన్ టైమ్ పాండవస్ కేమ్.
0: పాండవులు వచ్చేటప్పటికి
1: బై దట్ టైమ్
0: వారు నిలుచుకున్నారు. ఈ దృశ్యాన్ని చూచాడు ఋష్యశృంగుడు.
1: ఋష్యశృంగ నోటీస్ దేర్ ప్రెసెన్స్.
0: లేచినటువంటి కృష్ణుడు ఈ యొక్క ధర్మజునికి, అర్జునికి, నకులకి, సహదేవునికి, ద్రౌపదికి కూడా నమస్కారం చేశాడు కృష్ణుడు.
1: ద మూమెంట్ దే అరైవ్డ్ దేర్ కృష్ణ స్టార్టెడ్ డూయింగ్ నమస్కార్.
0: ఆరు మందికి నమస్కారం చేశాడు కృష్ణుడు.
1: కృష్ణ డిడ్ నమస్కార్ టు ఆల్ ది
0: సిక్స్. ముందుగానే చెప్పి వచ్చాడు కృష్ణుడు.
1: బట్ కృష్ణ సెడ్, ఈవెన్
0: ఏమాత్రం నోరెత్తకూడదు.
1: డోంట్ ఓపెన్ యువర్ మౌత్.
0: నేను చేసినట్టుగా మీరు చేసిందంటే,
1: యు డూ యాజ్ ఐ
0: చెప్పినట్టుగా చేయాల్సిందే.
1: యు మస్ట్ డూ అకార్డింగ్ టు మై ఇన్స్ట్రక్షన్.
0: అందరూ ఆశీర్వదించినట్టుగా చేతులు పెట్టారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ స్ట్రెచ్ దేర్ హ్యాండ్స్ యాజ్ ఇఫ్ దే వర్ బ్లెస్సింగ్ హిమ్.
0: చూచాడు ఋష్యశృంగుడు.
1: ఋష్యశృంగ నోటీస్
0: ఏమిటిది, కృష్ణుడే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఈ యొక్క పాండవులకు నమస్కారం చేస్తున్నారే, వీళ్ళు ఎవరు, ఎట్టి గొప్ప వారు, ఎట్టి శక్తి కలిగిన వారు, వీళ్ళ యొక్క భక్తి ప్రపత్తులు ఎలాంటివో అని అర్థం చేసుకోవాలని చూస్తున్నాడు.
1: ఋష్యశృంగ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ వాచింగ్ దిస్ సీన్. వాట్ ఈస్ దట్ గాడ్ ఈస్ ఫాలోయింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ ఆల్ దీస్ సిక్స్ పీపుల్, దే మస్ట్ హవ్ బీన్ సర్టెన్లీ గ్రేట్.
0: ఎప్పుడు పాండవులకు నమస్కారం చేశారో వీరికందరికి ఋష్యశృంగ కూడా వచ్చి నమస్కారం చేశాడు.
1: ద మూమెంట్ కృష్ణ డిడ్ నమస్కార్ టు పాండవస్, హీ వాజ్ ఫాలోడ్ బై ఋష్యశృంగ హూ ఆల్సో డిడ్ నమస్కార్.
0: ఋష్యశృంగుడు కూడా నమస్కారం చేసి వాడ పాదాలపైన పడేటప్పటికి కోపం లేదు.
1: అండ్ హీ వాజ్ నాట్ యాంగ్రీ.
0: ఆ కోపాన్ని చల్లార్చే నిమిత్తమై,
1: టు పాసిఫైస్
0: ఆ కోపాగ్నికి బలి కాకుండా ఉండే నిమిత్తమై,
1: ఇన్ ఆర్డర్ టు సీ దే వోంట్ ఫీల్ ద రాత్ ఆఫ్ యాంగర్,
0: నాటకాలు ఆడుతూ వచ్చాడు.
1: దిస్ హాస్ బీన్ ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద డ్రామా ఆఫ్ కృష్ణ.
0: అనగా పాండవులకు శాపం రాకూడదు.
1: Pandava should not be cursed.
0: Adaniki godam raakoddu.
1: And Rishyasringa would not.
0: Godam vache shakti inkevaru bharinchukoleru.
1: When once he is angry, nobody can bear.
0: Kaabatti Rishyasringuki kopam challarchadu.
1: So Rishyasringa was pacified.
0: Appudu lechin tarvata Krishnudu cheptunnadu.
1: Later Krishna went on telling.
0: Meer maha rajulu.
1: These are all emperors.
0: Pandu rajulu.
1: They are Pandu kings.
0: Chakravartulu.
1: They are emperors.
0: Ilanti Pandu rajulu anta kuda mana anni aranyamlo vachi ee phalam nimittamai praakulaadutunnaru.
1: In fact all Pandu kings are here to procure this fruit.
0: Appudu cheppadu, chi na aasha alpamainatundi.
1: My desire is so
0: low. మహా చక్రవర్తులు ఆశించేటువంటి ఆశకు నేను అడ్డు తిరిగినాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ కేమ్ ఇన్ ద వే ఆఫ్ ది డిజైర్ ఆఫ్ ది ఎంపరర్స్.
0: రండి అని ఆ ఋష్యశృంగుడు వీళ్ళందరినీ అక్కడ తీసుకుని పోయాడు.
1: అండ్ ఋష్యశృంగ వాంటెడ్ దెమ్ టు గో అలాంగ్ విత్ హిమ్.
0: ఆయన మంత్రదష్టం చేత తాకినాడు.
1: And he touched that fruit with his power of the mantra.
0: తాకేటప్పటికే చేతి పైన వచ్చి పడింది.
1: And he could collect that fruit in his hands.
0: అప్పుడు ఈ పాండవులకంతా కూడాను అర్పితం చేశాడు.
1: And then he passed on the fruit to Pandava.
0: అలాగా ఈ ఫలం ఎలాంటిది?
1: What sort of fruit?
0: అమృత ఫలము.
1: It is amruta phala.
0: దీన్ని తిన్నటువంటి వానికి ఇంకే విధమైన జనన మరణాలు లేదు.
1: The one who partakes that fruit will not have birth.
0: ఇంకే లేదు ఇంకా.
1: And then nothing whatsoever.
0: అలాంటి ఫలము ఆ ఋషిశృంగుడి యొక్క ఫలము.
1: That is the greatness of that fruit.
0: ఈ ఋషిశృంగుడు కూడా ఈ తపస్సు చేసి దీని యొక్క అంతరార్థాన్ని పాండవులకంతా చెప్పి కృష్ణుడు కూడా చెప్తూ వచ్చాడు.
1: అండ్ దిస్ హాస్ బీన్ ది ఆస్టెరిటీ ఇన్ ది పెనెన్స్ ఆఫ్ ఋషిశృంగ హూ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్స్ ఇన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ టు పాండవస్.
0: తర్వాత నెమ్మదిగా కూర్చున్న తర్వాత,
1: ఆఫ్టర్ సిట్టింగ్,
0: ఆ ఫలమును కోసుకుని అందరు తిన్నారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ హాడ్ పార్టేకెన్ దట్ ఫ్రూట్.
0: కృష్ణుడు కూడా ఒక ముక్క ఇచ్చారు.
1: అండ్ కృష్ణ ఆల్సో హాడ్ ఎ పీస్ ఆఫ్ ది ఫ్రూట్.
0: అయ్యో నేను ఫలం తిన్నని మీకు తెలియదా?
1: And Krishna said, don't you know that I don't eat fruit?
0: ఫలమును నేను ముట్టను.
1: I don't touch any fruit.
0: కాబట్టి మీరే భుజించండి అన్నాడు.
1: Better you eat, he said.
0: ఆనాడు ఈనాడు ఏనాడు మొదలుకొని కూడా ఒక ఫలమును కూడా ముట్టడు.
1: And then and now, God has not touched any fruit.
0: మీకోసం వచ్చింది, మీరే భుజించాలి.
1: You have come here and you eat.
0: సరే ద్రౌపది ఆమె పట్టుకోలేక చేతి పెట్టి మీరు తాకండి దాని ప్రసాదంగా తీసుకుంటామన్నారు.
1: ద్రౌపది వాంటెడ్ కృష్ణ టు టచ్ ది ఫ్రూట్ ఎట్లీస్ట్.
0: స్త్రీల లోపల అంతటి పరమ భక్తి ఆవిర్భవిస్తూ ఉంటుంది.
1: అండ్ యూ హావ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్ ఇన్ యూ.
0: ప్రాచీన కాలం నుండి కూడాను స్త్రీల యొక్క ప్రవృత్తి వల్లనే పురుషులు కూడాను మహావీరులైపోయి, సూర్యులైపోయి, గంభీరులైపోయి పరమ భక్తులుగా మారుతూ వచ్చారు.
1: ఇట్ ఈస్ ది ఇంటెన్స్ డివోషన్ ఆఫ్ ది లేడీస్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్ దట్ మేడ్ మెన్ వారియర్స్, మెన్ ఆఫ్ కరేజ్.
0: కనుకనే ప్రతి భక్తుడు కూడాను, ప్రతి చక్రవర్తి కూడాను ఒక విధమైనటువంటి ఒక పరమ పవిత్రమైన మార్గంలో ప్రవేశించారంటే స్త్రీలే దీనికి ఆధారం.
1: All kings and emperors followed the sacred path because they were prompted by women.
0: అప్పుడు కట్టగలబడికి కృష్ణుడు కూర్చున్నాడు.
1: Finally Krishna sat.
0: ఆ ఆనందాన్ని చూస్తూ ఉంటుంటే ఋషశృంగుని కట్టిదారులు కారుతూ ఉన్నాయి.
1: ఋషశృంగ was shedding tears.
0: దాన్ని తుడ్చడానికి కూడా కృష్ణుడి దగ్గర బట్టలు లేవు.
1: And Krishna didn't have cloth to wipe out the tears.
0: నాయనా, నీవు కారేటువంటి ఒక దీనిను కేవలం ఇది కాదు, కన్నీటి దారాలు కాదు.
1: They are not the tears of grief.
0: ఆనంద బాష్పములు.
1: The tears of bliss.
0: ఇదిగో నీ జన్మ ఇంకా సార్థకమైపోయిందని రెండు చేతులతో అతను శిరస్సును తాకాడు.
1: Krishna kept both of his hands on the head of Rishyasringa and blessed him.
0: తన ప్రాణము కృష్ణుడు చేరిపోయింది.
1: And then Rishyasringa merged in Krishna.
0: అప్పుడు దీన్నంతా చూచి పాండవులందరూ కూడా ఇదే కోరుతూ వచ్చారు.
1: ఇన్ఫాక్ట్ పాండవస్ వాంటెడ్ ది సేమ్.
0: స్వామి, మాకు కావాల్సింది ఏముంది?
1: స్వామి, వాట్ ఇస్ ద టూ యూ
0: అన్ని అనుభవించవలసిందని అనిపించాము.
1: ఇన్ఫాక్ట్ వీ హ్యాడ్
0: ఎన్ని కష్టంలో, ఎన్ని నష్టంలో, ఎన్ని నిష్టంలోనూ, ఎన్ని నిందలో మేము అనుభవించాము.
1: వీ ఎక్స్పీరియన్స్ ఆల్ ద బ్లేమ్, మిజరీ, సారో, ట్రబుల్స్.
0: ఈ జన్మ సార్థకం చేయండి అన్నారు.
1: Help us to liberate ourselves.
0: కాదు కాదు, ఇంకా జరగవలసినవన్నీ ఉన్నాయి.
1: Krishna said not now, many things should happen.
0: ఒక డ్రామా లోపల ఒక వ్యక్తి ఒక వేషం వేశాడు.
1: An actor has played a role in a drama.
0: వాడికి కథలంతా ఎన్నో ఉంటుంటాయి. సెకండ్ సీన్ లో, థర్డ్ సీన్ లో, ఫోర్త్ సీన్ లో, లాస్ట్ సీన్ లో కూడా ఉంటుండాలి.
1: And this actor has got a role in every scene till the end.
0: ఒక్క తూరి వచ్చేసేసి స్వామి ఇంక నేను వేశాను ఈ వేషం ఇంకా నాకు చాలు అంటే వదలడు.
1: The actor cannot say, leave me with this scene.
0: నీ కథ పూర్తి అయ్యేంత వరకు నువ్వు ఉండవలసిందే.
1: Until you complete your role, you must stay.
0: అదే విధంగా కృష్ణుడు వారికి చెప్పారు, మీ ఇంకా చేయవలసినటువంటి ఎన్నో ఉన్నాయి.
1: So also Krishna said there are many lots.
0: ఈ జగత్తుకు చాటవలసినవి ఎన్నో ఉన్నాయి.
1: You have to teach the whole world.
0: ఈ సత్య ప్రమాణాలు గుర్తించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
1: And there are many things that truth has got to know.
0: కాబట్టి మీరు సత్యాన్ని ఈనాడే ఇంకా గుర్తించలేదు.
1: And you have not known satya till today.
0: ఇలాంటి గుర్తించక మునిపే నీవు మరణిస్తే నీ యొక్క జీవితం ఏమిటి?
1: If you want to leave your body without knowing
0: ప్రతి మానవుడు నువ్వు ఒక సత్యాన్ని సాధించే నిమిత్తమై జన్మం వస్తున్నాయి.
1: In fact human life is gifted to know the
0: ఈ జన్మ ఎత్తినందుకు దాన్ని సాధించే తీరాలి.
1: We must achieve this truth. పుట్టాం
0: పెరిగాం పోయాం అనుకుంటే ప్రయోజనం కాదు.
1: ఇట్ ఈస్ యూస్లెస్ వి థింక్ వి ఆర్ బోర్న్ టు గ్రో అండ్ డై.
0: పెరిగినాము కానీ సాధించవలసిన సాధించి తర్వాత పోవాలి.
1: వి ఆర్ బోర్న్ ఎనీవే, వి హావ్ గ్రోన్ అండ్ వి షుడ్ అకంప్లిష్
0: కాబట్టి ఇంకా ఉండండి అని చెప్పి చెప్పి
1: ఈ వాంటెడ్ దెమ్ టు లివ్.
0: కృష్ణుడు అంతర్థానమయ్యాడు.
1: అండ్ కృష్ణ వానిష్డ్ ఫ్రమ్ దేర్.
0: చూచారు, ఎక్కడ చూసినా కృష్ణుడు కనిపించలేదు.
1: అండ్ దే కుడ్ నాట్ సీ ఎనీవే కృష్ణ ఇన్ ద విసినిటీ.
0: కృష్ణుడి యొక్క తత్వమును గుర్తించుకుని
1: they have known the nature of
0: krishna ardhana mana unnanta varaku nu tucha nadchukovustundi.
1: They have decided to follow the command of krishna.
0: Ee arjuniki nakul sahadevulaku draupadi kuda cheppadu.
1: That was the teaching of dharmaja to his brothers and draupadi.
0: Aanadu varu promise chesaru dharmajuniki.
1: Then all brothers made a promise to dharmaja.
0: Swami, meer ye vidhanga nadiste dani mem anusarinchadaniki mem samasiddhanga unnam.
1: All brothers said, swami, we'll follow you in whichever way you proceed.
0: Aa pramana purvakanga
1: they promised.
0: పోయినవాడు అర్జునుడు యుద్ధమైన తర్వాత పోయినవాడు అక్కడికి.
1: అండ్ అర్జున వెంట్ టు ద బ్యాటిల్ ఫీల్డ్.
0: పోయినటువంటి వాడు తిరిగి ఎంతకాలమైనా రాలేదు.
1: అండ్ హీ డిడ్ రిటర్న్ ఫర్ లాంగ్.
0: తిరిగి కృష్ణుడు ఇంకా రాలేదే అర్జునుడు రాలేదే అని కాపు కుంతీదేవి చాలా బాధపడుతుండది.
1: కుంతి వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ అర్జున డిడ్ రిటర్న్ ఫర్ లాంగ్.
0: కానీ ఎక్కడికి పోయినాడు?
1: వెరీ హ్యాస్ హీ గాన్?
0: ఎక్కడ కనిపించదు. అప్పటికప్పుడు సృష్టించినటువంటి గ్రామం ఒకటి ఉంది.
1: అండ్ దేర్ ఇస్ వన్ విలేజ్ దట్ హస్ బీన్ క్రియేటెడ్ దెన్ జస్ట్ దెన్.
0: దాని పేరే ద్వారక. ద్వారకకు వెళ్ళాడు కృష్ణుడు, కృష్ణుడి జతలో అర్జునుడు కూడా.
1: అర్జున వెంట్ టు ద్వారక అలాంగ్.
0: ఈ ద్వారకను ఏ విధంగా సృష్టించాడో అది కూడా మీరు కొంచెం చెప్పాలి.
1: హౌ ది ద్వారక ఇస్ క్రియేటెడ్ మస్ట్ బి టోల్డ్ టు యూ.
0: కృష్ణుడంతా కూడాను ఈ కంసుణ్ణి, శిశుపాలుని, దంతవక్రుణ్ణి వీళ్ళందరినీ చంపిన తర్వాత
1: ఆఫ్టర్ కిల్లింగ్
0: తన మామయ్య అయినటువంటి ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు కృష్ణుడికి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద టూ డాక్టర్స్
0: కంసుడికి అంకల్ అతను కూడా చంపాడు.
1: కంస వాజ్ ఆల్సో కిల్డ్.
0: జరాసంధుని చంపాడు.
1: జరాసంధ
0: అందరూ ద్వేషమైపోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హ్యాడ్ హేట్.
0: ద్వేషమైపోయి కృష్ణుని ఏ రకంగానైనా సరే ఈ యాదవులందరినీ చంపివేయాలని రాజులంతా పట్టుబట్టారు.
1: అండ్ ఆల్ దోస్ కింగ్స్ హావ్ డిటర్మిన్ టు కిల్ కృష్ణ అండ్ యాదవ.
0: ఆనాడు ద్రౌపది ప్రార్థించింది.
1: ద్రౌపది ప్రే,
0: స్వామి
1: స్వామి
0: క్షణ క్షణం కూడా మేము భయప్రాంతులతో జీవితం గడుపుతున్నాము.
1: వీఆర్ లీడింగ్ అఫ్ లైఫ్ అవర్ లైఫ్ ఇన్
0: మమ్మల్ని భయం లేనటువంటి స్థానానికి చేర్చండి అని.
1: టేక్ అస్ టు ఏ ప్లేస్ వేర్ వీ కెన్ బి ఫియర్లెస్.
0: అప్పుడు ఆయన చెప్పాడు, వేపలేకపోయి
1: Then he said, He said, go to Vraipalle, close your eyes and contemplate on me.
0: నిద్రపోయినట్టుగా మీరు భావించండి.
1: Consider your fast asleep.
0: ఆ రాత్రి వారు కన్నులు మూసుకున్నారు. లేచేటప్పుడు తెల్లవారుతలకి వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు.
1: That night they were fast. ద్వారకలో
0: పోయి చేరిపోయినారు అన్నమాట.
1: Next morning by the time they woke up.
0: నడిచింది లేదు, ట్రైన్ లో పోలేదు, బస్సులో పోలేదు.
1: They found themselves in Dwaraka. They didn't go by flight or by walk.
0: సమాధి సృష్టి లోపల కూర్చున్నప్పటికి వాడు ద్వారకలో పోయి చేరిపోయినారు.
1: By the time they sat in silence, closed their eyes, they reached Dwaraka.
0: వారి సామాన్లంతా కూడా ద్వారక పోయి చేరిపోయినాయి.
1: They immediately they reached Dwaraka.
0: కృష్ణుని యొక్క తత్వం అంటే ఈ రకంగా అన్ని రకములుగా ఎవరు కూడా వర్ణించడానికి వీలు కానటువంటి స్థితిలో జరుగుతూ వచ్చింది.
1: The divinity of Krishna cannot be described in depth by anybody.
0: ఆ విధంగా ద్వారకలో పోయి చేరిపోయినారు.
1: That's how they reached
0: ఆ ద్వారక నుంచి ఇంకా రాలేదే అర్జునుడని కుంతీదేవి చాలా బాధపడుతుండారు.
1: Kunti is feeling very bad because Arjuna did not return from Dwaraka.
0: తిరిగి వస్తున్నారని వార్త తెలిసింది.
1: She could get the message that he's coming.
0: వస్తున్నాడా అర్జునుడు, అర్జునుడు వస్తున్నాడా, వస్తున్నాడా అనింది. పాపం లేచింది, చూచింది, కన్నులు మూసింది. కృష్ణుడు పోయినాడు అంటానికి వెతుకులు రావడానికి పోయినట్టుగా పోయింది.
1: And she could know the message that Arjuna was returning. And coming to know that Krishna is no longer there, she went in search of Krishna and breathed no more.
0: ధర్మజుడు కూర్చున్నాడు, ధర్మజుని తొడపైన కుంతీదేవి తల పెట్టింది, ప్రాణం ఇచ్చింది.
1: In fact, Kunti rested her head on the lap of Dharmaja and breathed her last.
0: ధర్మజుడు ఇంకా ఎక్కడా లేవడానికి వీల్లేదు.
1: And it's not possible to get up.
0: భీముణ్ణి పిలిచాడు.
1: And he called Bhima.
0: నీవు అరణ్యానికి తగినటువంటి సామగ్రి అంతా నీవు రెడీ చేయమన్నాడు.
1: You make all that is necessary to go
0: into exile. పిలిచాడు.
1: He called Arjuna.
0: Arjuna, నీ కుమారుడికి పట్టాభిషేకమునకు సిద్ధం కమ్ము అన్నాడు.
1: He said, make every arrangement to coronate your son.
0: కుమారుడి పట్టాభిషేకం అంతా కూడా బాధ్యత అర్జునుడికి అప్పచెప్పాడు.
1: ఇట్ వాజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అర్జున టు కారునేట్ హిస్
0: నకుల సహదేవులంతా అంత్యక్రియలు చేయడానికి వాడు సిద్ధమైపోయినారు.
1: నకుల సహదేవ షుడ్ బి రెడీ టు డూ అబిచురీ రైట్.
0: కుంతీదేవికి ఒకవైపున సహజకర్మలు జరుగుతున్నాయి.
1: ఆల్ దట్ విచ్ హాస్ టు బి డన్ ఇస్ అబిచురీ రైట్.
0: అరణ్యానికి ప్రయాణమై పోయే కర్మలంతా కూడా భీముడు చేస్తున్నాడు.
1: భీమ వాజ్ మేకింగ్ అరేంజ్మెంట్స్ టు గెట్ ఇన్ టు ద ఎగ్జైల్.
0: యుద్ధములకు సిద్ధమైనటువంటి యొక్క దీనికంత కుమారుడు బాధ్యత అర్జునుడు తీసుకున్నాడు.
1: అర్జున హాస్ టేకెన్ అపాన్ హిమ్సెల్ఫ్ ద రెస్పాన్సిబిలిటీ టు కరోనేట్ హిస్ సన్.
0: ఇది ఎక్కడే గాని భారతంలో ఎక్కడ జరగలేదు.
1: దిస్ హాస్ నాట్ హ్యాపెండ్ ఇన్ భారత.
0: ఒకే సమయం లోపల
1: అట్ ది సేమ్ టైం
0: ఒక భయంలో అంత్యక్రియలు,
1: వన్ టైం అభిచ్యం,
0: మరొక విషయం లోపల పట్టాభిషేకము,
1: అనదర్ మూమెంట్ కరోనేషన్,
0: మూడవది సర్వసంగ పరిత్యాగము,
1: అండ్ థర్డ్ టోటల్ రెనౌన్సియేషన్,
0: తల్లి యొక్క అంత్యక్రియలు
1: అండ్ అభిచ్యం.
0: అన్ని ఒకే దినము ఒకే క్షణంలో జరుగుతూ వచ్చేసేసినాయి.
1: లాస్ట్ రైట్స్, కరోనేషన్, ఎవ్రీథింగ్ హ్యాపెండ్ అట్ ది సేమ్
0: మూమెంట్.
1: ఇస్ ఇట్ పాసిబుల్?
0: ఎక్కడా జరగదు.
1: నో వేర్ ఇట్ హ్యాపెన్స్.
0: కనుకనే ఆ విధమైన చేసేటప్పటికి కృష్ణుడు అంత్యక్రియ అయిపోయింది. రాముడు యొక్క దీని అనగా భీముడు యొక్క దీన్నంతా జరిపిన తర్వాత తాను బయలుదేరిపోయినాడు ధర్మజుడు.
1: When all the three are over, Dharmaja started moving from.
0: నేను వెళ్తున్నాను.
1: He said, I am returning.
0: శిష్యుని ఆశ్రమంలో మీరు ఏ విధంగా నాకు మాట ఇచ్చారు అక్కడ పట్టుకున్నాడు.
1: And now he caught hold of that promise given by his brothers to him in Rishyashringa ashrama.
0: మేము సిద్ధమే స్వామి అన్నారు.
1: Brother said, we are ready Swami.
0: ఆ ధర్మజుడు ముందు నడుస్తున్నాడు.
1: ధర్మజా వాజ్ ఇన్ ద ఫ్రంట్.
0: ద్రౌపది వెనక నడుస్తుండది.
1: ద్రౌపది బిహైండ్.
0: ఇతనికి పట్టాభిషేకం కట్టాడు అర్జునుడు.
1: అండ్ అర్జున కరుణేటెడ్ హిస్ సన్.
0: అర్జునుడు, భీముడు, నకులు సహ అందరూ ఒకరి తర్వాత ఒకరు నడుచుకుంటూ పోతున్నారు.
1: ఆల్ ది ఫోర్ బ్రదర్స్ వర్ జస్ట్ ప్రొసీడింగ్ ఇన్ సీక్వెన్స్.
0: ఎవరి మాట ఎవరు కూడా వినటం లేదు, ఒకరిని ఒకరు చూడటం లేదు.
1: నో వన్ ఈస్ స్టేరింగ్ ఎట్ ఎనీబడీ.
0: కొంత దూరం పోయితేనే నకులు పడిపోయాడు.
1: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్ నకుల ఫెల్.
0: తర్వాత సహదేవుడు పడిపోయాడు.
1: ఆల్సో సహదేవ.
0: తర్వాత భీముడు పడిపోయాడు.
1: ఆల్సో భీమ.
0: అర్జునుడు పడిపోయాడు.
1: అర్జున ఫెల్.
0: కానీ ద్రౌపది కూడా పడిపోయింది.
1: ఆల్సో ద్రౌపది.
0: అందరికి పోని, నేను ఒకటే వెళ్ళిపోతున్నాను అన్నాడు.
1: లెట్ ఎనీబడీ లీవ్ మీ, లెట్ మీ గో.
0: సత్య వాక్కు లోపల బ్రతికినటువంటి వాడు.
1: అండ్ ధర్మజ ఆల్వేస్ ప్రొసీడెడ్.
0: సత్యధీనుడు ఆ యొక్క ధర్మజుడు.
1: అండ్ ధర్మజ హాస్ గాట్ ద క్వాలిటీ ఆఫ్ సత్య.
0: సత్యాన్ని వర్ణించి వరించి యమధర్మరాజు సాక్షాత్ స్వరూపాన్ని ధరించాడు.
1: బికాస్ ధర్మజ ఫాలోడ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. యమధర్మరాజ,
0: నీవు ధర్మజుడు, నేను యమధర్మజుడు.
1: యు ఆర్ ధర్మజ, ఐఎమ్ యమధర్మజ.
0: నేను నీ వెంట వస్తానని ఒక కుక్క రూపం ధరించి ధర్మజుడు వెంట పోయాడు.
1: అండ్ హీ ఫాలోడ్ ధర్మజ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాగ్.
0: ధర్మాన్ని వదలడానికి యమధర్మరాజు కూడా ఇష్టం లేదు.
1: యమధర్మరాజ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఈవెన్ టు లీవ్.
0: ధర్మమే మా ప్రాణము.
1: ధర్మ ఇస్ అవర్ లైఫ్.
0: అంటే ధర్మాన్ని మేము వదిలి ఎట్ట ఉండగలము?
1: హౌ కెన్ వీ లివ్ లీవింగ్ ధర్మ.
0: అని యముడు కూడా అందులో ప్రయాణం అయిపోతున్నాడు.
1: యమ ఆల్సో జాయిన్ దెమ్ ఇన్ దట్ సోజర్న్.
0: కొంత దూరం పోయిన తర్వాత
1: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్
0: అతనికి కొంచెం దృష్టి చదిగింది.
1: And then he could have little wavering.
0: భయంకరమైనటువంటి దృశ్యం వచ్చేసింది.
1: He could have outward view.
0: ఏమిటి కంటే ఇంత అరుపులు, ఇంత కొరదములు, ఇంత బాధలు, ఇన్ని దుఃఖములు కలుగుతున్నాయే, ఎక్కడిది ఇది అనుకుంటున్నాడు ధర్మజుడు.
1: ధర్మజ వెంట్ ఆన్ వండరింగ్ వాట్ ఆర్ దీస్ క్రైస్, వాట్ ఆర్ ది మిజరీస్.
0: ప్రతి ఒక్కటి కూడా ఆ కర్మానుసారంగా జరిగి తీరాలని చెప్పినని కృష్ణుని యొక్క చింత.
1: ఇట్ వాస్ కృష్ణాస్ విల్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ యాజ్ పర్ డెస్టినీ.
0: ధర్మజ,
1: ధర్మజ,
0: నీవు ఎప్పుడు అబద్ధం చెప్పేటువంటి వాడు కాదు.
1: ధర్మజ, యు నెవర్ అటర్డ్ సింగిల్ లై.
0: నీవు కేవలం అశ్వత్థామా అత కుంజరహ అని చెప్పావు అబద్ధం.
1: అట్ వన్ టైమ్ యు సెడ్ లై.
0: అది కూడా అబద్ధం ఏమి కాదు,
1: కుంజరహ.
0: వినిపించకుండా మాతో అత కుంజరహ అన్నాడు.
1: యు సెడ్ అత కుంజరహ సాఫ్ట్లీ.
0: అర్జునుడు అనేటువంటి వాడు ఏనుగు చచ్చిపోయినాడు, ఏనుగు అనేటువంటి పదం చెప్పలేదు గట్టిగా.
1: అండ్ యూ సెడ్ అశ్వత్థామా రైట్, బట్ దిస్ ఎలిఫెంట్ నేమ్ యూ డిడ్ సే లౌడ్లీ.
0: ఆ అబద్ధం చెప్పి ద్రోణాచార్యుని యొక్క కుమారుడికి మరణం తెప్పించాడు కాబట్టి ఆ పాపపరమైనటువంటిది ఈ యొక్క యమలోకంలో కొంతసేపు ఉండవలసి వచ్చింది.
1: బికాస్ దట్ లై దట్ యు అటర్డ్ లెడ్ టు ద డెత్ ఆఫ్ ద్రోణాచార్య, దేర్ఫోర్ యూ హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ది లైస్.
0: వెళ్ళాడు లోపగురికి.
1: And he went.
0: వెళ్ళి ఆ యమలోకంలో భరించుకుంటుండగా చాలా ఆ బాధలు పడుతుండేటువంటి వాళ్ళంతా ఆనందం ఆనందం ఆనందం అన్నారు.
1: When one Dharmaja went to that Yamaloka hell, he found everybody ananda, bliss.
0: Swami, మీ యొక్క దర్శనం చేత, మీ యొక్క స్పర్శం చేత, మీ యొక్క సంభాషణ చేత, మీ యొక్క ప్రవేశం చేత మాకు బాధలంతా తీరిపోయినాయి.
1: All the inhabitants of the hell said, Oh Dharmaja, because of your visit, we are free from all the difficulties.
0: Visit chesadu tachame venikostunnadu.
1: After the visit he started returning.
0: Dutalanta kuda unnichaledu.
1: And he
0: nee time saripoyindi inka.
1: He said this moment
0: is the sargapattaname nee vellali annadu.
1: And now he should travel further.
0: Akkada yamlokamlo unna varandaru kudanu బాధపడుతున్నారు. ఈ సుఖమును మేము మొదలుపెట్టి మేము ఎక్కడ ఉండేది, మేము కూడా వస్తామన్నారు. మీరు రావడానికి వీలు లేదన్నాడు యమభట్టుడు.
1: అండ్ ఆల్ దోస్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ హెల్ వాంటెడ్ టు ఫాలో ధర్మజ బికాస్ దే వాంటెడ్ టు బి బ్లిస్ఫుల్, బట్ యమధర్మరాజా సెడ్ యూ కెనాట్ ఫాలో నౌ.
0: కానీ ఆయన నేనే ఇక్కడ ఉంటాను, యమలోకంలోనే ఉండి వీళ్ళందరికీ ఆనందాన్ని అందిస్తానన్నాడు.
1: బట్ ధర్మజ సెడ్ ఐ విల్ స్టే బ్యాక్ ఇన్ హెల్, మేక్ ఎవ్రీబడీ హ్యాపీ.
0: ధర్మజని యొక్క గుణం అంత పవిత్రమైనటువంటిది, అంత విశాలమైనటువంటిది, అంత సత్యమైనటువంటిది.
1: దట్ ఈస్ ది వాష్నెస్ ఆఫ్ నొబిలిటీ, ది హైట్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ ధర్మజ.
0: కనుకనే అతను చెప్పాడు,
1: హి సెడ్
0: అయ్యా నీవు ధర్మజుడు.
1: యు ఆర్ ధర్మజ.
0: నేను యమధర్మజుడు.
1: ఐఎమ్ యమధర్మరాజ.
0: ఆ యమ అనేది తీసేసేస్తే అది యోగంగా మారిపోయింది.
1: అండ్ ఇఫ్ యు రిమూవ్ యమ, ఇట్ ఇస్ యోగ.
0: యమాదంతో కూడినటువంటి సత్యమే నీ యొక్క స్వరూపము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ద ట్రూత్, ద కాంబినేషన్ ఆఫ్ యమ.
0: ఆ సత్యమే ధర్మ స్వరూపము.
1: అండ్ దట్ సత్య ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ధర్మ.
0: చెప్పి అతన్ని స్వర్గానికి పంపించేసేసి,
1: so saying he sent him to heaven,
0: anninti yokka antarathani gurinchi bodhinchu vachadu,
1: and taught him the inner significance of all spiritual
0: things. Kaduvane satya dharmamulu yokka swaroopalu intati goppavi anetundi inta ganamainatundi veni evariki teliyadu.
1: No one knows the greatness of satya and dharma.
0: Satyam chetane sarvamnu sadhisthu vacharu.
1: With the truth everything is achieved.
0: కనుక ఇటు సత్యాన్ని మనం తీసుకున్నప్పుడు, సత్యాన్ని మనం అనుసరించినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనకు బాధలే కలగవు.
1: వెన్ వన్స్ యూ ఫాలో ట్రూత్ వీల్ నెవర్ సఫర్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకు అనేక విషయంలో సమస్యలందు కొన్ని అసత్యం ఆడవలసి వస్తుంటుంది.
1: మెనీ టైమ్స్ యూ మే హావ్ టు స్పీక్ లైస్.
0: అసత్యం ఏమాత్రం ఆడవద్దండి.
1: నెవర్ స్పీక్.
0: ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పటికీ సరే నీవు సత్యాన్ని చెప్పు.
1: Even if you have to sacrifice your life, speak truth.
0: Satyam nasti paro dharmaha. Daniki michina dharmam meedukledu.
1: There is no other dharma beyond satya.
0: Kaduga mee jeevitham anta kuda satya margamlo pravesha pettandi.
1: So lead your life along the path.
0: Bharat deshananta kuda tirigi satyavratanto meeru uddarinchandi.
1: Follow the path of truth of Bharat.
0: Ee anyaya akrama aachara asatyamlanta kuda dooram cheyandi.
1: Be away from all unrighteousness and injustice.
0: Satya margamlo pala meeru santoshapadandi.
1: And be happy in following the path of truth.
0: కనుక ఈ సత్యాన్ని మనం బోధించే నిమిత్తమై యాజ్ఞవల్కుడు ఎంతనో తపస్సు చేశాడు.
1: యాజ్ఞవల్క్య డిడ్ పెనెన్స్ టు టీచ్ ట్రూత్.
0: ఇంత తపస్సు చేసి కట్టకడబడికి దైవత్వాన్ని పొందాడు.
1: అల్టిమేట్లీ అటైన్డ్ ది డివైన్.
0: సత్సంగము చేరాడు.
1: అండ్ హి వాస్ ఇన్ ట్రూత్.
0: సర్వానందాన్ని అనుభవించాడు.
1: హి ఎక్స్‌పీరియన్స్డ్ బ్లిస్ ఇన్ ఫుల్.
0: కనుక సత్యం చేత ఎన్నో మనం సాధించవచ్చును.
1: సో విత్ ట్రూత్ యూ కెన్ అచీవ్ మెనీ.
0: సత్యంతో సాధించలేనిటువంటి లోకంలో ఒక్కటే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ యూ కెనాట్ అచీవ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ట్రూత్.
0: సత్యంతో ఎన్నైనా మనం సాధించవచ్చును.
1: విత్ ట్రూత్ యూ కెన్ అకంప్లిష్ మెనీ.
0: భూమిని ఆకాశంగా మార్చవచ్చును, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చును.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ స్కై.
0: సత్యాన్ని
1: స్కై కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ ఎర్త్. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్.
0: సత్యాన్ని మీరు కాపాడుతూ రండి.
1: Uphold the truth.
0: సత్యమే మీ ప్రాణంగా జీవించండి.
1: Consider truth as your life.
0: ఇది మీరు నేర్చుకోవాల్సినటువంటి చదువు.
1: This is the true education.
0: అసత్యమైనటువంటి దానికి మీరు అవకాశం అందించకండి.
1: Never speak lies anywhere.
0: సత్యాన్ని మీరు పలకండి.
1: Speak truth always.
0: ఆనందంగా మీరు అనుభవించండి.
1: Experience bliss.
0: ఈ సత్యం వల్ల ఏ కష్టం కలుగుతుందో అని విచారమే చేయకండి.
1: Never be worried of the difficulties you may face when you speak truth.
0: అలాంటి సత్యాన్ని పలుకుతుంటే
1: when you

ధర్మంబు నిలువ గుణములివి నాలుగు పునాది గోడలప్ప. గుణములు ఇవి నాలుగు పునాది గోడలప్ప.

0: We cannot say this is good and we cannot say some other thing is bad, because both are created by God himself, and one has to understand the mystery, the secret behind these two.
1: Vidyarthulara.
0: Students.
1: Vidyarthinilara.
0: Girls and boys.
1: Jagatlo endu chuchinappatikini kalatalu kallolamulu viruddhamaina bhavamula cheta kanipinchutunnadi.
0: The whole world is full of confusion, chaos, agitations and contradictory feelings.
1: Samaikyata, samagrata, saubhratuttam anetuntidi ekkada matsunukainanu kanipinchutaledu.
0: We don't find not even a trace of unity, integration and brotherhood.
1: Desham modalukoni desham varaku kudanu ee vidhamainatundi kalatalu kallolamulu vikruta bhavamulu vitrumpinchi poyinavi.
0: Right from the individual body to the national level, we find agitations, emotions and perverted notions.
1: Manishiki manishiki madhya kalatalu.
0: Between person to person there is conflict.
1: Intiki intiki madhya kalahamulu.
0: Between house and house there is fight.
1: Gramamunaku gramamunaku madhya kallolamulu.
0: Between village to village there is infight.
1: Jillaku jillaku madhya viruddha bhavamulu.
0: A district and district they don't go together.
1: Rashtramunaku rashtramunaku madhya aneka vidhamainatundi bheda abhiprayamulu.
0: Number of difference of opinions prevail between province to province.
1: దీనికి కారణములేమిటి?
0: What is the reason behind it?
1: కేవలము పదవి వ్యామోహముల చేతను, దురాశ చేతను, స్వార్థము చేతను ఈ విధమైనటువంటి యొక్క అశాంతులు ప్రపంచములో వ్యాప్తి అవుతూ వస్తున్నాయి.
0: The restlessness in the world is on the increase because of love for power, excess of desire and selfishness.
1: దీనికి తోడుగా అధికారం అనేటువంటి యొక్క బలము కొంత బలహీనము కావటం చేతను, సత్యధర్మములను విస్మరించటం చేతను, ప్రభుత్వం యొక్క శక్తిని తమ కర్తవ్యాన్ని కోల్పోవటం చేతను ఈ విధమైనటువంటి అరాజకములు, అశాంతులు, అల్లకల్లోలములు కూడాను అభివృద్ధి అవుతూ వస్తున్నవి.
0: బికాస్ ఆఫ్ లవ్ ఫర్ పవర్ వన్ బికమ్స్ వీక్ యాజ్ వన్ డస్ నాట్ ఫాలో ది ట్రూత్ అండ్ రైచియస్నెస్. As one does not discharge one's own duty expected of him, we find conflict and confusion.
1: Satya dharma swaroopudaina bhagavantudu sarvatra unnadani andaru cheptunnaru.
0: Everyone declares that
1: he is omnipresent, omniscient ani palugutunnaru.
0: We say God is omniscient,
1: kani danini artham chesukovatam kani danini darshinchatam kani danini tagina anubhutiki techukovatam kani evvaru kodanu prayatnam cheyatam ledu.
0: But no one is making an attempt to understand this omniscience, omnipotence, to have a vision and an experience.
1: Rendu moodu chukkalaina kodanu amrita binduvulu kanthamlo posinappudu kontha sarthakam avutundi kani kadavada kadavalanta kodanu amrutamu bayata pettukunnappudu dani upayogam emiti.
0: If you just taste one or two drops of nectar you can experience. There is no use of having pot full of nectar outside.
1: Teenadu satya dharma swaroopudaina bhagavantuni gurinchi aneka vidhamulaga kodanu prabodhalu jarugutunnayi jagattulo.
0: In this world you find the teaching of God relating to these two aspects of truth and righteousness.
1: Aithe ee satyanni darshinchina vaaru entha mandi?
0: But how many experience this truth?
1: Ee dharmanni aacharinchina vaaru entha mandi?
0: How many practice dharma?
1: Kontaina kodanu anubhootiloku techukunnara?
0: Have they experienced a fraction?
1: Kontaina di yokka satyanni sakshatkarinchadaniki prayatninchara?
0: Would they have the reality, the experience?
1: Led.
0: No.
1: Kevalamu veetini sakshatkarinchaka veeti anubhutulnu maatrame parukulalo palikinappudu idi kevalamu okka aadhyatmikaniki viruddhamainatundi margam ane cheppavachu.
0: If we just utter without any experience, it is just the opposite of spiritual pursuit.
1: గోపరాజు, త్యాగరాజు, రామదాసు వీరందరూ కూడాను, ఇంకా అనేక మంది సాధకులందరూ కూడాను భగవంతుని అనుగ్రహాన్ని పొందగోరి, అతని యొక్క ఆనందాన్ని చెందగోరి అనేక విధములైనటువంటి త్యాగమును చలిపి సాధనను సల్పుతూ వచ్చారు.
0: great devotees like Koparavasu, Tyagaraju, Ramadasu, they experienced bliss by undertaking the path of sacrifice.
1: వీరు ఏ పదవులకును పాటుపడలేదు.
0: They did not satisfy by
1: ఏ అధికార వాంఛలు కూడా వారు కాంక్షించలేదు.
0: They didn't desire any position.
1: కేవలము భగవంతుని అనుగ్రహమే వారికి తగినటువంటి ఫలంగా విశ్వసించారు.
0: They wanted only God's grace.
1: భగవంతుని యొక్క ప్రేమతత్వమే వారి ప్రధానమైన ఆస్తిగా విశ్వసించారు.
0: They consider the divine love as their wealth.
1: కానీ ఈ కలి ప్రభావం చేత ఈనాటి సాధకులు కూడాను ఈనాటి భాగవతులు కూడాను ధనముల పైన పదవుల పైన లేక అధికార వాంఛ చేతను అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గములు పట్టి తమ తత్వాన్ని తాము విశ్వసిస్తూ పరతత్వాన్ని విస్మరిస్తూ ఉన్నారు.
0: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి వి ఫైండ్ ది ఈవెన్ ఆస్పిరెంట్స్ ఇన్ ది స్పిరిచువల్ పాత్ దేర్ ఆఫ్టర్ మనీ ద పొజిషన్ ద అథారిటీ and leading a wrong life altogether.
1: రక్షకుడు భగవంతుడే కాని ఏ విధమైనటువంటి అధికారులు కాదు.
0: In fact, we should pray for God, no position.
1: అట్టి రక్షకుడిని విస్మరించి
0: we forget the protector.
1: రక్షకుడిని విశ్వసించి తమ జీవితాన్ని గడపటము ఇది విరుద్ధమైనటువంటి మార్గము.
0: To spend the life in worldly way is just the opposite way of spending life.
1: ఈనాటి మానవుడు భోగముల నిమిత్తమై విలాసముల నిమిత్తమై వందలు వేళ్లు లక్షలు కూడాను ఖర్చు పెడుతున్నారు.
0: మ్యాన్ టుడే స్పెండింగ్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఫర్ ప్లెజర్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: కానీ ధర్మమునకు దానమునకు దైవమునకు ఏ కించిత్తైనా కూడా ఇందులో ఒక భాగం కూడాను వినియోగించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ దే ఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దేర్ వెల్త్ నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఫర్ చారిటీ ఫర్ గుడ్ యాక్ట్స్ అండ్ ఫర్ గాడ్.
1: భగవంతుని పూజ అని ఇంటిలో ఏదైనా ఆడవారు ఉంచుకుంటే దానికి రెండు ఊదత్తులు రెండు ఫలములు కొంచెం పుష్పములు కూడా ఇవ్వడానికి కూడాను వీరు కొంత వెలుగంజ వేస్తుంటారు.
0: ఈవెన్ వీ విత్ డ్రా ఈవెన్ టు ఆఫర్ ది ఇన్సెన్స్ స్టిక్స్ ద ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ టు గాడ్.
1: ఇంతటే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: దీని వల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి అని ప్రశ్నించడం కూడాను ప్రారంభమైంది.
0: We also start questioning what is the use, what is the result by doing this.
1: నీవు అనేక విధమైనటువంటి యొక్క సుఖములు భోగములు వ్యామోహములు అనుభవిస్తున్నావు, దీనివల్ల ఏ సుఖాన్ని పొందావు?
0: యూఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్, వాట్ హ్యాపీనెస్ యూ
1: గాట్? భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి భోగములు క్షణభంగురములు.
0: ఆల్ దిస్ వరల్డ్లీ ట్రాన్సియెంట్ ప్లెజర్స్ ఆర్ మొమెంటరీ.
1: దానములు ధర్మములు త్యాగములు ఇటువి సత్యనిత్యమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి యొక్క దైవ గుణములు.
0: ద చారిటీ ద రైచియస్నెస్ అండ్ సాక్రిఫైస్ ఆర్ డివైన్ క్వాలిటీస్.
1: మానవ జీవితము ఒక సుదీర్ఘమైనటువంటి యొక్క మాల.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ వెరీ బిగ్ గార్లెండ్.
1: ఒక కొస జననము మరొక కొస మరణము.
0: అట్ వన్ ఎండ్ ఇస్ బర్త్ అనదర్ ఎండ్ ఇస్
1: ఈ రెండింటికి మధ్య లోపల అనేక విధమైనటువంటి కలతలు కల్లోలములు అవిశ్వాసములు ఆత్మవిశ్వాసము లేకపోవటం ఇలాంటివన్నీ కూడా కట్టబడినటువంటివి.
0: Both ends are there, in between we find agitations, confusions, restlessness.
1: Kani ee madhyalo undinatundi oka ee pushpamulu oka prabhavamu amitanga kanipistundadi.
0: We see the effect of the flowers more and more.
1: Lokulu ee oka kallolamulu kalatalu ashantulu akramalu ityadi pushpamulu maatrame chustunnaru kani ee anni pushpamulakunu చేర్చినటువంటి యొక్క దారము ఇందులో ఒకటి ఉన్నది అనే సత్యాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీ గో బై ద ఫ్లవర్స్ ఆఫ్ ఎజిటేషన్స్ అండ్ కన్ఫ్యూజన్స్ అండ్ అన్రైచువస్ యాక్ట్స్ దేర్ బట్ వీ ఫర్గెట్ ది వెరీ థ్రెడ్ దట్ బైండ్స్ ద ఫ్లవర్స్.
1: ఈ దారమే లేకపోతే పూలే చేరవు.
0: వితౌట్ దిస్ థ్రెడ్ యూ కెనాట్ జాయిన్ ద ఫ్లవర్.
1: జనన మరణములే లేవు.
0: There's no birth and death.
1: ఈ దారము చేతనే అన్ని కూడాను బంధింపబడినటువంటివి.
0: It's only the thread that brings them all together.
1: ఆ దారమే బ్రహ్మ సూత్రం.
0: That thread is the principle of
1: అది ఏ బ్రహ్మ అనేటువంటి దారము.
0: That is the thread
1: of బ్రహ్మ అనే దారము లోపలే ఈ కష్టములు నష్టములు సుఖములు దుఃఖములు నిందలు నిష్ఠూరములు అన్ని ఒక పూల వలె చేరి ఉంటున్నాయి.
0: It's only the thread of Brahma that binds, brings together the flower.
1: అయితే ఈ రంగుల పువ్వులు ఎందుకు చేర్చాలి?
0: Why should they be brought together?
1: ఈ రంగు రంగుల పువ్వులు చేర్చినప్పుడే హారమునకు ఒక అందము.
0: The garland is really beautiful when you have different
1: జీవితం అందము ఏమిటి? కష్టములు ఒక అందమే,
0: Difficulty is beauty.
1: బాధలు ఒక అందమే.
0: Suffering is beauty.
1: దుఃఖమును ఒక అందమే.
0: Misery.
1: ఆనందము ఒక అందమే.
0: Bliss.
1: ఇవన్నీ కూడా నువ్వు ఒక విధమైనటువంటి అంతాన్ని చేకూర్చేటువంటి యొక్క పుష్పములుగానే భావించాలి.
0: They are all the flowers that give us joy.
1: ఇట్టి సమత్వాన్ని మానవుడు వహించినప్పుడే విద్యల యొక్క ఘనత్వాన్ని కూడా మనం అర్థం చేసుకున్న వారం అవుతాం.
0: When we develop this equanimity, you can understand the inner significance of
1: కానీ ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి అమిత దోషములను కూడాను గుర్తించుకోకుండా చూసుకుంటున్నాడు.
0: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు నో హిజ్ ఓన్ మిస్టేక్స్.
1: సరళు ఎందున్నటువంటి అణుమాత్రమైనటువంటి దోషములను సహస్ర నేత్రములతో దర్శిస్తున్నాడు.
0: బట్ హీ ఫైండ్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ డిఫెక్ట్ ఇన్ అదర్స్ విత్ థౌజండ్ ఐస్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: ఒక పల్లె స్త్రీ గోదావరి కృష్ణ నదుల పైన ట్రైన్ లో ప్రయాణం జరుపుతూ ఉండాలి.
0: ఏ లేడీ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్ ఆన్ ద గోదావరి కృష్ణ.
1: పల్లెల వారి విశ్వాసము చాలా పవిత్రమైనటువంటి విశ్వాసం.
0: ద ఫెయిత్ ఆఫ్ విలేజర్స్ ఇస్ సీక్రెట్.
1: భారతీయ సంస్కృతి ఇంకా అంతనో ఇంతనో పల్లెలు ఎందే కూడా కనిపిస్తుంటుండాలి.
0: ద భారత్ కల్చర్ ఇస్ దేర్ ఇన్
1: పట్టణంలో. ఎక్కడ కూడా ఈ సంస్కారమే కనిపించటం లేదు.
0: ఇన్ సిటీస్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రేస్ ఆఫ్ భారత్ కల్చర్.
1: ఆ నది పైన ప్రయాణం చేస్తున్న సమయంలో తన దగ్గరున్నటువంటి రెండు కాసులు తీసి కృష్ణార్పణమని కృష్ణ నదిలో వేసింది.
0: She was crossing this river, she dropped two coins repeating God's name.
1: Prakkane untunnadu oka bharatiya yuvakudu.
0: There's present youngster a bharatiya.
1: Chi bharatiyulu yokka vishwasam anta murkha vishwasamu mooda vishwasamulu.
0: The youngster said the faith of bharata is blind, it's foolish.
1: Dhanamuleka alladi potundaga ee kaasulu teeskoni krishna arpanamani krishnalo vestundali deeni valla vachina phalitham emuntundi.
0: When people are suffering out of poverty, why do you drop coins like that?
1: వ్యర్థం చేసినటువంటి వారి దానము కదా అని ఆమె నిందించాడు.
0: హి వెంట్ ఆన్ బ్లేమింగ్ హర్ ఫర్ వేస్టింగ్ మనీ.
1: పల్లె పడుచే కానీ ఆమెకు తెలివితేటలు అధికంగా ఉంటున్నాయి.
0: దో షీ బిలాంగ్స్ టు విలేజ్ షీఈస్ హైలీ.
1: పల్లెల వారికి ఉండినటువంటి తెలివితేటలు పట్టణం వారికి కూడా లేవు.
0: ద విలేజర్స్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దాన్
1: కామన్ సెన్స్. జనరల్ నాలెడ్జ్ పల్లెల్లోనే ఉంటుండాలి. ఇంకా
0: కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్
1: ఈనాటి ఆధునిక విద్యల చేత కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ జీరో అయిపోయింది పట్టణాల్లో.
0: In cities, those that have modern education don't have common sense and general knowledge.
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: Then she said.
1: ఆ మాట ఏమని నిందిస్తూ తక్షణమే పాకెట్ తీశాడు. ఒక సిగరెట్ ప్యాక్ తీశాడు. దాని నుంచి ఒక అగ్గి పెట్టి తీసి గీసి
0: డ్రాప్ కాయిన్స్
1: లైక్ దట్. వ్యర్థం చేసినటువంటి వారి దానము కదా అని ఆమె నిందించాడు.
0: He went on blaming her for wasting money.
1: పల్లె పడుచే కానీ ఆమెకు తెలివితేటలు అధికంగా ఉంటున్నాయి.

0: మాట ఏమి నిందిస్తూ తక్షణమే పాకెట్ తీశాడు, ఒక సిగరెట్ ప్యాక్ తీశాడు, దాని నుంచి ఒక అగ్గిపెట్టి తీసి గీసి నోట్లో పెట్టుకుని తాగుతున్నాడు పొగ విడుతూ.
1: దిస్ యంగ్స్టర్ ఇమీడియట్లీ పిక్ అప్ హిస్ సిగరెట్ ప్యాకెట్ అండ్ స్టార్టెడ్ స్మోకింగ్ ఎ సిగర్.
0: ఈ పల్లె మనిషి చెప్పింది, నాయన నేను 2 కాసులు ఏదో కృష్ణార్పణమని భగవద్భావంతో నేను వేశాను.
1: Look here, I dropped the 2 coins.
0: నా జీవితంలో ఎప్పుడో ఒక పర్యాయం ఈ కృష్ణానది పైన ప్రయాణం చేస్తాను, నిత్యము నేను చెయ్యను.
1: I don't travel every day, once in a lifetime.
0: జీవితంలో 2 కాసులు కృష్ణార్పణమని నీటి పాలు చేసినంత మాత్రమే నా నీవింత విర్రవీగుతున్నావు, నన్ను కోప్పడుతున్నావు.
1: You are very angry with me because I dropped 2 coins.
0: దీనివల్ల ఫలితం ఏమని ప్రశ్నిస్తున్నావు.
1: You also ask what is the result of
0: నీవు దినమునికి ఎన్ని సిగరెట్లు పాడు చేస్తున్నావో, ఎంత ఖర్చు పెడుతున్నావో నీకు అంత మాత్రం తెలియదా?
1: Don't you know that much, how much of money you are wasting for smoking?
0: ఎంత ధనమును నీవు అగ్నిపాలు చేస్తున్నావో నీవు గుర్తించుకోలేకపోతున్నావా?
1: How much of money you are burning?
0: దీనివల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
1: What is the result?
0: ఏ క్యాన్సర్, ఏ లంగ్ వ్యాధిలో, ఏ టీబీనో, ఏ విధమైనటువంటి యొక్క దుర్వ్యాధులకంతా గురి అయిపోతున్నావు?
1: యు విల్ సఫర్ ఫ్రమ్ సివియర్ డిసీజెస్ లైక్ క్యాన్సర్ అండ్ టీబీ.
0: నీలో ఉండినంత కొండంత దోషమును నీవు గుర్తించుకోలేక నాలో ఉన్నటువంటి అల్ప దోషమును మాత్రమే నీవు గుర్తిస్తున్నావు.
1: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద మిస్టేక్ ఆఫ్ ద మౌంటైన్.
0: మొట్టమొదట నీ దోషం నీవు సవరించుకో.
1: ఫస్ట్ కరెక్ట్ యువర్ మిస్టేక్.
0: నిన్ను నువ్వు బాగు చేసుకో.
1: యు రెక్టిఫై.
0: నీ క్షేమాన్ని నువ్వు కోరుకో.
1: యు జస్ట్ డిసైర్ యువర్ వాట్
0: ఇస్ గుడ్ ఫర్ యు. దైవచింతన.
1: దట్స్ వాట్ యు షుడ్ డూ.
0: అంతేకాని కేవలం పరుణం నిందించడము, పరుణం దూషించడము, హాస్యము చేయటము ఇవి కాదు నీ యొక్క గొప్పతనము, చదువుల యొక్క గొప్పతనము.
1: The greatness of your education doesn't lie in accusing, criticizing, making fun of others.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వము ఎంతో గొప్పదైనటువంటిది ఉన్నది.
1: The divinity in humanity is really no
0: man. దానికి ఏ మానవుడు కూడాను కించిత్తైనా కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: No man is making an attempt to understand even a fraction.
0: ఒకానొక సమయంలో,
1: at one time,
0: గోపరాజును ఉన్నత స్థాయికి తెప్పించాలని శ్రీనాథుడు వచ్చాడు.
1: శ్రీనాథ కేమ్ ఇన్ ఆర్డర్ టు ఆఫర్ గుడ్ పొజిషన్ టు గోపరాజు.
0: కానీ అక్కడ త్యాగరాజు కాదు, గోపరాజు కాదు, పోతన.
1: ఈ పోతరాజు, పోతన,
0: ఈ పోతరాజు దగ్గరికి వచ్చి అతను భావమర్ది.
1: అండ్ హీస్ హిస్ బ్రదర్ ఇన్ లా.
0: బావా, నీవు కేవలం నీ కవిత్వం అంతా కూడా విలువైనటువంటి కవిత్వమును వ్యర్థం చేస్తున్నావు.
1: You are really wasting your excellent
0: ramarpitam chestunnavu nee kavitvanni.
1: You are offering to Rama.
0: Ramuluku ankitam chestunnavu.
1: You are dedicating to Rama.
0: Nee chaala parapadutunnavu.
1: You are mistaken.
0: Ramulu nee kooti gudalu nandistunnada?
1: Rama is he giving
0: you yoga chemaani chusukuntunnada?
1: Is he taking
0: ee samsaramunu kaapadukogalugutunnada? Ledu ledu.
1: Is he taking care of your family? No.
0: Kanuka nee kavitvanni rajunuku arpitam chey.
1: Better you offer your literature composition.
0: ఈ రాజు నీపైన కనకవర్షాన్ని కురిపిస్తాడు.
1: And the king will shower the rain of wealth.
0: శాంతిగా జీవిస్తుంది.
1: You can lead a comfortable life.
0: అప్పుడు చెప్పాడు పోతన్న.
1: Then Potanna said,
0: బావా నువ్వు చాలా పొరపడుతున్నావు.
1: Brother-in-law, you
0: are రక్షకుడు రాముడే కానీ రాజును కాదు.
1: What is important is Rama but not the king.
0: ఈ రాజులంతా ఎంతకాలం నిలిచగలిగారు?
1: How long they live?
0: ఎంత పోషింపగలిగారు?
1: How can they protect? How long?
0: లేదు.
1: No.
0: నాకు నిజమైన మాత భూమాత.
1: Real the mother is mother.
0: భూమాత నమ్ముకొని రామచంద్రుని స్మరించడం చేత నా జీవితం సార్థకం అవుతుంది.
1: I rely on the mother earth, full faith in Rama, then I redeem my life.

0: కూనలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే హాలికుడైననేమీ. బావ నే హాలికుడైననేమీ. కేవలము రాజుల చేతిలో అప్పుడు పవిత్రమైనటువంటి యొక్క రామకథను అందించి ఆ ఎత్తి వేసేటువంటి ఒక కూటిని నేను భుజించేదానికంటే భూదేవిని నమ్ముకొని నా సంసారం రక్షించుకోవటం నా ప్రథమ ధర్మం అన్నాడు.
1: Instead of stretching my hand in front of the king and receive what gifts he would give by offering my sacred composition, better I lead the life of a farmer.
0: ఇది కేవలము సరస్వతి స్వరూపము నా కవిత్వము.
1: My composition is the very embodiment
0: of Saraswati. Saraswati ni brahmake andinchali kani marokariki andinchadaniki veelu kaadu.
1: Saraswati the god of literature should be offered to Brahma, to none else.
0: Kanuka atti pavitramainatundi Saraswati devini teesukoni poi kevalamu durmargulainatundi rajulaku arpitam kavinchatama.
1: This composition, embodiment of Saraswati, should not be dedicated to king.
0: Nenu aa paniki poonukonannadu.
1: I don't do that.

0: ఈ వార్త చేత శ్రీనాథుడికి చాలా కోపం వచ్చింది.
1: శ్రీనాథ వాజ్ వెరీ యాంగ్రీ.
0: రాజు దగ్గరికి వెళ్లి చెప్పాడు.
1: హీ రిపోర్టెడ్ ది మ్యాటర్ టు ది కింగ్.
0: ఈ స్వార్థపరుడైనటువంటి రాజుకు కూడా చాలా కోపం వచ్చింది.
1: ద కింగ్ హూ ఇస్ సెల్ఫిష్ వాజ్ వెరీ ఫ్యూరియస్.
0: రాజు అనగా రజోగుణం గలవారు రాజులు అని.
1: రాజు ద కింగ్ ఇస్ వన్ విత్ రజస్ ఎమోషన్.
0: కనుకనే ఆ రజస్ అనేటువంటిది మరింత పెరిగిపోయింది.
1: ఇట్ వాజ్ మోర్ ఎమోషనల్.
0: దాని చేత అనేక విధమైనటువంటి దూతలను పంపించి తన ఇంటికి అగ్ని అంటి చెప్పచేశాడు.
1: ద కింగ్ సెంట్ ఆల్ సోల్జర్స్ అండ్ సెట్ ఆన్ ఫైర్ ద హోల్ హౌస్.
0: తన ఇల్లంతా కూడా అగ్నితో మండుతూ ఉంటుండాలి.
1: ది ఎంటైర్ హౌస్ వాజ్ పుట్ ఇన్ టు ఫ్లేమ్స్.
0: కానీ రామచింతన చేస్తూ కూర్చున్నాడు ఆ రామాయణంకి ఎదురుగా, పుస్తకం ఎదురుగా.
1: పోతన సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ సీక్రెట్ టెక్స్ట్ థింకింగ్ ఆఫ్ రామ.

0: అని ప్రార్థించాడు.
1: హి ప్రేడ్, ఓ రామా, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై రిలేషన్, అండ్ యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై నాలెడ్జ్, యు ఆర్ మై వెల్త్.
0: ఇదంతా కాలిపోయింది. కానీ భాగవతము తన రూమ్ కూడాను, తన పూజ రూమ్ కూడాను సుక్షేమంగా ఉంటుండాలి.
1: ద హోల్ హౌస్ ఇస్ బర్న్డ్ ఎక్సెప్టింగ్ హిస్ పూజా రూమ్ అండ్ భాగవత.
0: నిజముగా హృదయపూర్వకంగా భగవంతుని నమ్మినటువంటి వానికి ఎట్టి కొరతను రావు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు హావ్ గాట్ ద హోల్ హార్టెడ్ ఫెయిత్, దేర్ విల్ బి నో షార్టేజ్ ఆర్ డర్.
0: కేవలం బాహ్యమైనటువంటి యొక్క వాంఛల చేతను,
1: బికాస్ ఆఫ్
0: ప్రాప్తమైనటువంటి ఇష్టముల చేతను,
1: ఆఫ్ యువర్ ఓన్ లైక్స్,
0: భగవంతుని పెదవులతో ప్రార్థిస్తున్నారు కానీ హృదయములతో ప్రార్థించటం లేదు.
1: యు జస్ట్ ప్రే గాడ్ విత్ యువర్ లిప్స్, నాట్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: కనుక పెదవుల చేత ప్రార్థించే దానికంటే చేతులతో సేవ చేయి, అదే గొప్పతనం.
1: Therefore, the hands that serve are holier than the lips that pray.
0: అది హనుమంతుడు కూడాను విభీషణుడికి చెప్పినటువంటిది.
1: That's what Hanuman told
0: విభీషణ. కేవలము నీవు వాక్శుద్ధిని మాత్రమే గావించుకుంటున్నావు కానీ చిత్తశుద్ధిని గావించుకో.
1: ఓ విభీషణ, యు హావ్ ప్యూరిఫైడ్ యువర్ టాక్ బట్ ప్యూరిఫై యువర్ హార్ట్.
0: అది సర్వకర్మల యొక్క ప్రమాణం యొక్క ఫలితము.
1: దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ యువర్ యాక్ట్.
0: చిత్తస్య శుద్ధయే కర్మ. మనం చేసే సర్వకర్మలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై.
1: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ మెంట్ టు ప్యూరిఫై అవర్ హార్ట్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో విద్య నిమిత్తమై, మనం అనేక విధ పదముల నిమిత్తమై ప్రాకులాడుతున్నాము కానీ సర్వ విద్యలకు సారమైనటువంటి యొక్క దైవ విద్యను, ఆత్మవిద్యను మనం గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
1: వి స్ట్రగుల్ హార్డ్ టు స్టడీ, టు రిసీవ్ ఎడ్యుకేషన్ and to occupy positions, but we don't study atmic knowledge or spiritual
0: dhanamu vachunu povunu dharani endu.
1: On earth money comes and goes.
0: Ivi rendu kudanu shashtalu kaadu.
1: Both are not permanent.
0: Dhanamu nadanuchunu ganamuga palikina pudamiyan disumanta santasamu ledu.
1: If you really feel proud of all the wealth, there's no fraction of happiness on this earth.
0: Vidya unnadani విర్రవీగిన గాని పుడమి అందిసుమంత శాంతి లేదు.
1: దో యువర్ ఈగోయిస్టిక్ ఆఫ్ ఆల్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్, యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ఫ్రాక్షన్ ఆఫ్ పీస్.
0: గుణమున్న వానికే స్థలము గలదు.
1: ద వన్ ఆఫ్ క్యారెక్టర్ హ్యాస్ గాట్ ఎ ప్లేస్.
0: ఈ ప్రపంచంలో గుణవంతునికి మాత్రమే స్థలం ఉంటుండాలి.
1: ద వన్ ఆఫ్ క్యారెక్టర్ హ్యాస్ ఎ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్.
0: అందరూ నివసిస్తున్నారు, నిజమే.
1: ఆల్ లివ్.
0: వారికి స్థలం లేదా? ఉంది. కానీ వారికి ఏ స్థలం ఉంటుందని? బాహ్యమైన ప్రాకృతమైనటువంటి స్థలం వారికి స్వాధీనమైపోయింది.
1: ద పీపుల్ హ్యావ్ ప్లేస్ అవుట్ వర్డ్ ఇన్ ద వరల్డ్.
0: కానీ గుణవంతునికి భగవంతుని హృదయంలోనే స్థలం ఏర్పరచుకున్నాడు.
1: బట్ వర్చ్యుయస్ పర్సన్ ఫైండ్స్ ఎ ప్లేస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనం ఎక్కడ స్థానం సంపాదించుకోవాలి? భగవంతుని హృదయంలో మనం స్థానం సంపాదించుకోవాలి.
1: వేర్ షుడ్ వి ఫైండ్ ఎ ప్లేస్?
0: నిజముగా ప్రాచీన కాలం నుండి భారతీయులు ఇట్టి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం చేతనే అన్ని దేశములకు శాంతి సుస్థిరమైన శాంతి భద్రతలను చేకూరుస్తూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ సీక్రెట్ కల్చర్ ఇన్ భారత్, ఇట్ కుడ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద నేషన్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఆనాటి పండితులు, ఆనాటి విద్యావంతులు, ఈనాటి విద్యావంతుల లోపల ఏ క్షణం కూడా దీనికి కూడా పనికిరారు.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ స్టాండ్ నో వేర్ వెన్ కంపేర్ టు దోస్ పీపుల్.
0: గొప్ప మహనీయులు,
1: నోబుల్ సోల్స్,
0: వారు తమ విద్యలన్నింటినీ కూడాను దైవార్పిత భావంతో చూస్తూ వచ్చారు.
1: ఆల్ దేర్ నాలెడ్జ్ ఇస్ ఆఫర్డ్ టు గాడ్.
0: కనుకనే ఈనాటి విద్యలన్నీ కూడా మేము మనము కేవలం ధనమును కమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: బట్ వీఆర్ సెల్లింగ్ అవుట్ ఆల్ అవర్ నాలెడ్జ్ ఫార్ మనీ.
0: మనీ కాదు ఇంపార్టెంట్, మైండ్ ఇంపార్టెంట్.
1: మనీ ఇస్ నాట్ ఇంపార్టెంట్, మైండ్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుకనే మన మనసును మన స్వాధీనం నందుంచుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ఎ కంట్రోల్.
0: మనసును దైవార్పిత భావంతో మనం అర్పితం గావించాలి.
1: వీ షుడ్ సరెండర్ అవర్ మైండ్ టు గాడ్.
0: ఈనాడు బాహ్యమైనటువంటి యొక్క జగత్తుకును బ్రహ్మకును నిండి సంబంధం ఏమిటి అని అనేక మంది ప్రశ్నిస్తారు.
1: మెనీ క్వశ్చన్ టుడే, వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఔటర్ వరల్డ్ అండ్ బ్రహ్మ.
0: నాయన, ఈ ప్రాకృతమైనటువంటి జగత్తు బ్రహ్మము రెండు ఒక్కటే.
1: యాక్చువల్లీ స్పీకింగ్, ద ఫిజికల్ వరల్డ్ అండ్ బ్రహ్మన్ ఆర్ వన్.
0: కార్యము జగత్తు, కారణము భగవంతుడు. కార్యము జగత్తు, కారణం భగవంతుడు.
1: ది ఎఫెక్ట్ ఇస్ ద వరల్డ్, ద కాజ్ ఇస్ గాడ్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: ఇట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్
0: ఈ జగత్తులో బ్రహ్మ తప్ప మరొకటి లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ బ్రహ్మ, నో వన్.
0: కనిపించేదంతా కూడా జగత్తుగా కనిపిస్తుంటుండాలి.
1: ఇట్ అపియర్స్ యాస్ వరల్డ్.
0: దీనికి చక్కని ఒక ఉదాహరణ,
1: గుడ్ ఎగ్జాంపుల్.
0: ఒక విత్తనమును భూమిలో నాటినప్పుడు,
1: వెన్ యూ సో ఎ సీడ్,
0: అది మట్టిలో నాటాము.
1: యు హావ్ సోన్ ఇన్
0: ఎర్త్, కానీ మొక్క అయింది.
1: ఇట్ గ్రోస్ ఇన్ ఎ ప్లాంట్,
0: వృక్షమైంది.
1: ఎ ట్రీ,
0: శాఖోపశాఖలుగా అభివృద్ధి అయింది.
1: ఇట్ ఇస్ రిపీటెడ్,
0: అందులో ఫలములు పుష్పములు కూడా వికసించాయి.
1: యు ఫైండ్ సో మెనీ ఫ్లవర్స్ బ్లాసమింగ్ ఫోర్.
0: అయితే ఈ పుష్పములు, ఈ ఫలములు, ఈ శాఖలు, ఈ శాఖోపశాఖలు, ఈ కొమ్మలు, ఈ యొక్క చెట్టు, ఇదంతా దేని స్వరూపము?
1: ద ఫ్లవర్స్, ద బ్రాంచెస్ అండ్ ద ఫ్రూట్స్ అండ్ ఎ హోల్ ప్లాంట్, వాట్ డస్ ఇట్, వాట్ డు దే సిగ్నిఫై?
0: అంత మట్టిమయమే.
1: That's full of mud only.
0: ఈ మట్టే కొమ్మలుగా మారిపోయింది.
1: It mud that becomes branch.
0: ఈ మట్టే వృక్షంగా మారిపోయింది.
1: It has grown into tree.
0: ఈ మట్టే ఫలములుగా మారిపోయింది.
1: The very same mud.
0: ఈ మట్టే పుష్పములుగా మారిపోయింది.
1: The same flower.
0: నీ యొక్క దృష్టి లోపల భిన్న భిన్న స్వరూపంగా నీవు చూస్తున్నావు.
1: But from your point of view they are varied.
0: సర్వం ఏకాత్మ స్వరూపం.
1: Everything is only one.
0: కనుకనే బీజం మాం సర్వభూతానాం అన్నాడు భగవద్గీతలో.
1: Therefore భగవద్గీత
0: విత్తనము నేనే.
1: I'm the seed.
0: ఈ విత్తనం నుండి వచ్చినటువంటి వివిధ రూపములంతా కూడాను నేనే.
1: The different forms you find are only my own.
0: ఆకులో ఉన్నది మట్టే, పువ్వులో ఉన్నది మట్టే, కొమ్మలో ఉన్నది మట్టే, వేర్లలో ఉన్నది మట్టి, అంతా మట్టిమయమే.
1: ద వెరీ సేమ్ మట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద రూట్ ఇన్ ద ఫ్లవర్ ఇన్ ద బ్రాంచెస్ ఇన్ ద ఫ్రూట్.
0: కనుక ఇవన్నీ భిన్న భిన్న స్వరూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
1: దే అస్యూమ్ వేరీడ్ ఫార్మ్స్.
0: మృత్పిండమేకం బహుభాండ రూపం.
1: మట్ ఈస్ సేమ్ బట్ పార్ట్స్ ఆర్ మెనీ డిఫరెంట్ ఫార్మ్స్.
0: గోచిరమేకం బహుధేను జాత.
1: Milk is one, cows are many.
0: Suvarnamekam bahubhushanani.
1: Gold is one, jewels are many.
0: Ekam paratma bahudehavarti. Anta paramatmude bahudehavarti. Dehamulu anekanga unnai.
1: There is only one God who dwells in many of the beings and creatures.
0: దేహముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా ఉంటున్నాయి.
1: ద నేమ్స్ అండ్ ద ఫార్మ్స్ ఆఫ్ బాడీ వేరీ.
0: కానీ దైవము ఒక్కడే.
1: బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఇలాంటి సత్యాన్ని ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను చక్కగా గుర్తించాలి.
1: ఎవ్రీవన్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్ షుడ్ నో దిస్.
0: కానీ ఈనాటి మానవుడు, ఈనాటి విద్యావంతుడు కేవలం ధనమే ధనమే ధనమే ప్రధానమని జీవితాన్ని అంకితం చేస్తున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే educated, he thinks of money
0: ధనము
1: only.
0: కావలసినదే.
1: Money is needed.
0: ధనము ఉండవలసినదే. ధనము లేకపోతే క్షణమైన ఈ జగత్తులో ఉండలేము.
1: We cannot live for a second of money.
0: దానికి కూడా ఒక పరిమితం ఉంటుండాలి.
1: But it should be under certain limit.
0: పరోపకార సంబంధమైన కార్యంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: Sacrifice for the world.
0: కేవలం తాను దాచిపెడితే మట్టిలో ఉన్నటువంటి రాళ్ల వలె ఉంటుంటాది డబ్బు కూడాను.
1: ఇఫ్ యూ అమాస్ వెల్త్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ప్రెషర్ స్టోన్స్.
0: దాచవద్దు, దాచవద్దు.
1: నెవర్ హైడ్.
0: మనకు తెలియకుండా మట్టిలో ఎన్ని విలువైన రాళ్ళు ఉంటున్నాయి.
1: దే ఆర్ ప్రెషర్ స్టోన్స్ ఆన్ ఎర్త్.
0: కానీ ఉండి ప్రయోజనం ఏమి?
1: వాట్ ది యూజ్ ఆఫ్ దెమ్?
0: దానిని తిరిగి వెలుపలకు తీసి దానికి తగినటువంటి విలువ నచ్చి జగత్తులో దాన్ని వ్యాపింప చేయాలి.
1: యూ షుడ్ బ్రింగ్ అవుట్ ద ప్రెషర్ స్టోన్స్ అవుట్ ఆఫ్ ద ఎర్త్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్.
0: కనుకనే ఆ సత్కర్మల లోపల దీన్ని ప్రవేశపెట్టాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ యాక్చువల్.
0: లేకుండా పోతే మానవత్వాన్ని ఆ ధనము కృంగింపచేస్తుంది.
1: అదర్వైజ్ ద వెరీ సేమ్ మనీ విల్ మేక్ యూ డికే.
0: ధనమెచ్చిన మదమెచ్చును.
1: If you have more money, you will be more egoistic.
0: Madamechina durgunambu manaka hechun.
1: Out of pride, you will have many bad qualities.
0: Dhanamudigina madamudugunu.
1: The moment money goes, you will not be egoistic.
0: Madamudigina durgunambu manunu manishi.
1: When the pride is gone, there will be no bad qualities.
0: Oh, manavuda.
1: Oh, man.
0: Ee satyanni neevu gurtinchu.
1: Know this truth.
0: Dhanamu kavalsinadi.
1: Money is necessary.
0: Dhanamu lopala. త్యాగభావము లోపల, లోకక్షేమం లోపల, లోక కళ్యాణమునకై దీనిని వినియోగించు.
1: మేక్ యూజ్ ఆఫ్ ది మనీ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ అండ్ సాక్రిఫైస్ ఇట్.
0: అది ఆనాటి రామరాజ్యంలో గావించినటువంటి మహాత్యాగం.
1: ఇట్ ఈస్ ది హైయెస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ రామరాజ్య.
0: రాముడు సర్వస్వమును త్యాగం చేస్తూ వచ్చాడు.
1: రామ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: అందువల్లనే ఆనాడు వేదం కూడాను న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. అందువల్లనే అది రామరాజ్యము అని గొప్ప కీర్తిని ఆర్జించింది.
1: ఇట్ ఓన్లీ త్యాగ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ, దేర్ ఫోర్ రామరాజ్య ఈజ్ రెప్యూటెడ్.
0: తన కట్టుకున్నటువంటి వస్త్రములు కూడాను ఇచ్చి అరణ్యానికి వెళ్లాడు.
1: He sacrificed even his clothing.
0: గోవులంతా దానం చేశాడు.
1: He just offered to everybody.
0: పడకలు కూడా దానం చేశాడు.
1: He offered, distributed
0: everything. సర్వమును త్యాగం చేశాడు.
1: He sacrificed all.
0: ఆ త్యాగం చేయటం వల్లనే రామతత్వం అనేటువంటిది వ్యాప్తి గావించింది జగత్తుకు.
1: It is only the sacrifice that is responsible for the spreading of Rama's name.
0: అన్ని మనకు కావాల్సింది.
1: In fact, we
0: తన వెంట ఏమి తీసుకెళ్ళాడు?
1: What is he has taken?
0: ఏమి తీసుకున్నాడు?
1: Nothing.
0: తన పాదములకు చెప్పులు కూడా వేసుకోలేదు.
1: He didn't wear even chappals.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: సర్వసంగ పరిత్యాగములో ఉండేటువంటి వైరాగ్యం ఇదియే.
1: This is the essence of renunciation.
0: వైరాగ్యం అనగా సర్వాన్ని త్యాగం చేయటం కాదు.
1: It's not giving up totally.
0: సమత్వాన్ని వహించటమే త్యాగము. అదే ఒక వైరాగ్యము.
1: The spirit of equanimity is renunciation.
0: ఎవరైనా నిందించని,
1: one may blame you.
0: ఎవరైనా భూషించని,
1: one may praise.
0: రెండింటినీ సమత్వంగా తీసుకో.
1: Take them in equal spirit.
0: ఎవరైనా ఒక విధమైనటువంటి దీంతో నీకు అపకారం చేయని,
1: one may harm you.
0: మరొకరు ఉపకారం చేయని, రెండింటినీ సమత్వంగా తీసుకో.
1: Take it in equal spirit.
0: ఒక వ్యాపారంలో నష్టం వచ్చింది, మరొక వ్యాపారంలో ఆదాయం వచ్చింది.
1: You may sustain a loss or you may gain another.
0: ఈ రెండింటినీ సమత్వంగా తీసుకో.
1: Take them in equal spirit.
0: కనుకనే సమత్వం యోగముచ్యతే.
1: So this equanimity is yoga.
0: ఈ యోగం సుకర్మ కౌశలం.
1: And it is
0: అదియే సుకర్మ కౌశలం.
1: It is doing work.
0: అదియే మన యొక్క జీవితం యొక్క కళ్యాణం.
1: It only confers joy to our life.
0: సాధ్యమైనంత వరకు
1: to the extent possible.
0: దీనులను దిక్కులేనటువంటి వారిని కాపాడటానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We should render service to the needy, poor, needy people.
0: చేయాలంటే ఈ త్యాగభావం మనలో రావాలనుకుంటే
1: to develop the spirit of sacrifice.
0: మొట్టమొదట హృదయంలో దైవభావం ప్రారంభించాలి.
1: We should develop divine thoughts.
0: దైవభావమే హృదయంలో లేకపోతే ఈ భావములన్నీ నిరుపయోగమే.
1: Without divine thoughts, all other are useless.
0: మనకు ఏ విధమైనటువంటి అస్త్ర శస్త్రములు ఇంటిలో చేతిలో ఉంటాయో అప్పుడు దానికి తగినటువంటి భావములే మనలో ఆవిర్భవిస్తుంటాయి.
1: As the things that you have on hand, you develop the
0: మన చేతిలో ధనం కూడా అధికంగా ఉంటే దానికి సంబంధించినటువంటి లోభిత్వం కూడా అధికంగా వస్తుంటుంది.
1: If you have more of money, naturally you
0: ఒక్కొక్క సమయం లోపల రాములతో సీత చెప్పింది.
1: At one time Sita told Rama.
0: Rama.
1: Rama.
0: ఈ అడవిలో సంచరించేటువంటి మృగములు నీకే అపకారము చేయలేదు కదా.
1: The animals in the forest haven't harmed you.
0: అలాంటి అపకారం చేయనటువంటి మృగములను నీవు శిక్షించడము ఎంత దోషము.
1: Why do you kill them though they haven't harmed you anyway?
0: రాక్షసులు అరణ్యములో సంచరిస్తున్నారు దండకారణ్యములో.
1: Demons are moving about.
0: వారెవరూ నీకు అపకారం చేయలేదు.
1: They have not harmed you.
0: వారిని ఎందుకు నీవు సంహరించటం?
1: Why do you kill them?
0: నీ అస్త్రములు దగ్గరున్నాయి కనుకనే సంహరించేటువంటి భావం నీలో ఆవిర్భవిస్తున్నాయి.
1: As you have weapons with you, you develop this idea of killing.
0: వెపన్స్ నీ దగ్గర లేకపోతే సంహరించాలనేటువంటి దుర్భావమే నీలో రాదు.
1: If you don't carry weapons, you will never entertain the idea to kill them.
0: నీలో సత్యం ఉన్నది.
1: You have truth.
0: కానీ ధర్మం ఉన్నది.
1: You have dharma.
0: కానీ హింస మాత్రం ఒకటి, విరుద్ధమైనటువంటిది కూడా ఉంటుండాలి.
1: బట్ దిస్ వయలెన్స్ ఇస్ ఆల్సో.
0: ఈ హింసను నీవు దూరం చేసుకో, నీవు అహింసా స్వరూపుడు అయిపోతావు.
1: గివ్ అప్ దిస్ వయలెన్స్ దెన్ ఫాలో నాన్ వయలెన్స్.
0: దీనికి ఒక చక్కని కథ చెప్పింది సీతని.
1: సీత నేరేటెడ్ ఎ గుడ్ స్టోరీ హియర్.
0: ఇంద్రుడు,
1: ఇంద్ర
0: ఒక తపస్సు చేసుకుంటున్నటువంటి ఒక మహర్షిని చూచాడు.
1: సా ఎ రిషి ఇన్ డిటెన్.
0: ఈ తపస్సు గాఢమైన తపస్స లేక కృత్రిమైనటువంటి తపస్స పరీక్షించాలని ప్రయత్నించాడు.
1: ఇంద్ర డిసైడెడ్ టు టెస్ట్ వెదర్ ద పెనెన్స్ ఇస్ జెన్యున్ ఆర్ ఆర్టిఫిషియల్.
0: ఆ ఇంద్రుడు ఒక సేవకుడి వేషంతో వచ్చాడు.
1: ఇంద్ర కేమ్ ఇన్ ది అటైర్ ఆఫ్
0: ఖడ్గమును తీసుకుని వచ్చాడు. ఖడ్గమును.
1: హీ బ్రాట్ ద స్వార్డ్.
0: మహర్షి,
1: మహర్షి,
0: నేనేదో ఒక అర్జెంట్ పనిపైన వెళుతున్నాను.
1: ఐఎమ్ గోయింగ్ ఆన్ అర్జెంట్.
0: ఇది చాలా విలువైనటువంటి ఖడ్గము.
1: దిస్ ఎ వాల్యుబుల్ స్వార్డ్.
0: నీ దగ్గర పెట్టిపోతున్నాను, దీనికి కాపాడుండు, తిరిగి నేను వచ్చి తీసుకుంటాను అన్నాడు.
1: ఐఎమ్ కీపింగ్ దిస్ స్వార్డ్ బై యువర్ సైడ్, టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఐ విల్ కలెక్ట్ ఇట్ బ్యాక్ ఆన్ మై రిటర్న్.
0: సరే మంచిదన్నాడు.
1: హి సెడ్ yes.
0: మాట ఇచ్చాడు.
1: ఈ ప్రామిస్.
0: ఇంకా ఆనాటి నుంచి కూడాను ఈ మనసంతా ఖడ్గం పైనే.
1: సిన్స్ దెన్ హి వాస్ కాన్సంట్రేటింగ్ ఆన్.
0: ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ఖడ్గాన్ని చేతిలో పెట్టుకుని తీసుకుపోవటం, ఎందుకంటే కాపాడుతానని దానికి వాగ్దానం ఇచ్చాను.
1: వేర్ ఎవర్ హి వాస్ గోయింగ్, హి వాస్ టేకింగ్ దిస్ వర్డ్ అలాంగ్ విత్ హిమ్ బికాజ్ హి మేడ్ ఎ ప్రామిస్.
0: ఖడ్గమును చేతిలో పట్టుకుని పోట్టుకుని పోతూ తిరుగుతూ ఉండటం చేత కొన్ని హింస భావములు అతనిలో ప్రారంభమైనాయి.
1: యాజ్ హి వాస్ క్యారింగ్ దిస్ వర్డ్ విత్ హిమ్, ఎంటర్టైన్ ది ఐడియాస్.
0: తపశక్తి అనేటువంటి భావమే పూర్తి పోయింది.
1: హీ లాస్ట్ ఆల్ ద సెన్స్ ఆఫ్ పెనెన్స్.
0: ఈ విధమైనటువంటి ఒక తపస్సు భావం అనేటువంటి కూడా నిర్మూలమైపోయింది.
1: ఆల్ దీస్ ఫీలింగ్స్ ఆర్ గాన్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: ఈ వస్తువు యొక్క ప్రభావమే.
1: ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది స్వోర్డ్ హీ వాస్ క్యారీయింగ్.
0: కనుకనే మనలో ఒక విధమైనటువంటి దుర్గుణములు అనేటువంటి ఆయుధములు మనలో ఉండినప్పుడు,
1: వెన్ యూ హ్యావ్ దిస్ వెపన్స్,
0: నీ ఎక్కడికైనా వెళ్ళు, ఆ దుర్గుణములు నిన్ను దుర్భావంలోనే ప్రవేశపెట్టుంటాయి.
1: ఇఫ్ యూ క్యారీ ది వెపన్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్, యూ విల్ ఎంటర్టైన్ బ్యాడ్ ఐడియాస్.
0: నామం అనేటువంటి సద్గుణములు నీ హృదయంలో నింపుకో.
1: Develop the divine.
0: నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీ సద్గుణ స్వరూపుడిగానే రూపొందుతావు.
1: Wherever you go, you will be one of character and virtue.
0: సత్కీర్తిని ఆర్జిస్తావు.
1: You will be reputed.
0: సదాచార సంపన్నుడవుతావు.
1: You will practice.
0: అది ఏ మానవుని యొక్క ప్రధానమైన విలువలు.
1: They are the human values.
0: ఈ యొక్క దమమును సాధించాలి.
1: You should have sense control.
0: ఈ విధమైనటువంటి ప్రేమను సాధించాలి.
1: You should develop love.
0: అది ఏ విద్య యొక్క నిజమైనటువంటి ప్రమాణములు.
1: That is the real value in our life.
0: సత్య ధర్మ ప్రేమ శాంతును లేకున్నా విద్యలన్నీయు నేర్చి విలువ సున్నా.
1: Without these values, all your education, its value is a zero.
0: అయితే నేర్చండి విద్యలు.
1: Of course, learn.
0: నేర్చే నిమిత్తమే మేము కూడా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాము.
1: We started the institute so that we may study.
0: ఆ విద్యను కూడాను పరోపకార సంబంధమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: But all your education should be made use of to render
0: service. లోక శ్రేయస్సుకై దీనిని వినియోగించాలి.
1: For the welfare of others.
0: సమాజ క్షేమమునకై వినియోగించాలి.
1: For the progress of society.
0: తన క్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
1: You should keep your own also.
0: తనంతాను విసర్జించమని కాదు.
1: నాట్ దట్ యు షుడ్ గివ్ అప్ యువర్
0: ఏ ఇంద్రియమును నీకు అనుగ్రహించాడో ఆ ఇంద్రియమును స్వార్థమునకు పరార్థమునకు రెండింటికి నీవు ఉపయోగించుకోవాలి.
1: దోస్ సెన్సెస్ గిఫ్టెడ్ టు యు షుడ్ బి యూజ్డ్ పర్సనలీ అండ్ ఫర్ సొసైటీ.
0: కనుకని
1: సో
0: ఈ విధమైనటువంటి స్వార్థ పరార్థ భావంతో మానవుడు ప్రవర్తించినప్పుడే ఇతనికి మానవత్వము అనేటువంటి ఒక సార్థక నామం అతనికి దక్కుతుంది.
1: యు కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ if you make use of senses for your benefit and for the benefit of the society.
0: Ramayana anta kudanu satya dharmamunu prabodhistune vachayi.
1: Ramayana teaches the truth and righteousness.
0: Ee satya dharmamune kolpothe manavattvamunuku viluve ledu.
1: When these two are lost, human has no
0: value. Dahana shaktini kolpothe adi etta bogguga maaripothundo.
1: Just as when the power to burn is lost, it
0: bogguna agni ani evaru chepparu.
1: Nobody will call coal a fire.
0: అగ్నిని ముట్టుకుంటే కాలుస్తుంది, బొగ్గును ముట్టుకుంటే మాలిన్యం అవుతుంది.
1: When there is fire, it burns. Otherwise, if you touch the coal, it will be dirty.
0: ఆ అగ్ని యొక్క ధర్మము కోల్పోవడం చేతనే అది బొగ్గుగా మాలిన్యంగా మారిపోతుంది.
1: As the fire has lost its value, it has come down to a level of coal.
0: కనుకనే మానవుని యొక్క శక్తులు అనేటువంటి ఈ సత్య ధర్మ ప్రభావములు ఈ కోల్పోయినప్పుడు మనము కేవలము మనుష్యమైనటువంటి తత్వం లోపల మాలిన్యంగా రూపొందుతాం.
1: Therefore, when human qualities such as truth and righteousness are
0: lost, బొగ్గును ముట్టినప్పటికీ తిరిగి మాలిన్యమైపోతాం.
1: You come down to a level of a coal, full dirt.
0: అదే విధంగానే ఈనాడు మన హృదయాలంతా మాలిన్యం కావడానికి మన యొక్క సహజ ధర్మాన్ని మనం కోల్పోవటమే దీనికి మూల కారణము.
1: Our hearts are polluted and dirty because we have lost our natural values.
0: కనుక మానవత్వం అనగా
1: human life,
0: ఈ యొక్క మూడింటి యొక్క ఏకత్వం ఉంటుండాలి.
1: Should have the unity of the Trinity.
0: మనస్సు,
1: mind,
0: వాక్కు, కాయము, ఇదే త్రికరణ శుద్ధి అని.
1: The harmony of thought, word and deed.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: అతని నీవు మనిషి.
1: Then you are a human.
0: ఈ మూడు ఏకం కాకపోతే నీవు మనిషి కాదు.
1: Bereft of these three, you are no human being.
0: కనుక మనిషి కావాలన్నప్పుడు ఈ త్రికరణ శుద్ధిని మనం పెంచుకోవాలి.
1: In order to be a true human being, you should develop this harmony.
0: సమాజంలోనే కాదు, ఇంటిలోనే కాదు, దేశంలోనే కాదు, ఎక్కడైనప్పటికీ నీకు సత్కీర్తి అనేటువంటిది వెతుక్కుంటూ వస్తుంది.
1: Not only at home in society but in nation by a large.
0: సత్యాన్ని వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ సత్యం.
0: నీవు పవిత్రుడిగా ఉంటే సత్యమే నిన్ను వెతుక్కుని వస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ సీక్రెట్, ద ట్రూత్ విల్ ఫాలో యూ.
0: ధర్మాన్ని నీవు వ్యక్తిగా ఒక సంచరించడం ప్రయత్నంగా వెతకడం అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ధర్మ.
0: ధర్మమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.
1: ధర్మ విల్ బి ఆఫ్టర్ యూ.
0: కనుకనే దానిని మనం వెతుక్కుంటూ పోయటం మన బలహీనత.
1: ఇఫ్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్, యు ఆర్ వీక్.
0: అదే మనల్ని వెతుక్కుంటూ రావాలి, అది యొక్క మన బలము.
1: That should come in search of you. There lies your
0: దైవమే strength. నిన్ను వెతుక్కుంటూ రావాలి.
1: God should come in search of you.
0: దైవాన్ని వెతకడానికి నీవు ప్రయత్నించడం కేవలం మూర్ఖత్వము.
1: It is your foolishness if you search for God.
0: ఎందుకనగా సర్వత్రా ఉంటున్నాడు భగవంతుడు.
1: Yes, God is everywhere.
0: అన్వేషణ అనేటువంటిది ఎందుకు?
1: Why do you search?
0: ఎక్కడో ఒక చోటు ఉంటే అతను అక్కడ ఉన్నాడా లేదా అని అన్వేషణ జరపాలి.
1: If God is present at one location, you need
0: సర్వత్రా
1: to search.
0: ఉండేటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
1: When God is everywhere, why do you search?
0: అందుకోసమనే అనిబిసెంట్ కూడా ఒకానొక సమయంలో చెప్పింది.
1: So Anibisent also said at one time.
0: ఈనాడు భక్తులందరూ కూడాను భగవంతుని వెతుకుతున్నారు.
1: టుడే డివోటీస్ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: ఇది సరియైన భక్తి కాదు.
1: ఇట్స్ నాట్ ట్రూ డివోషన్.
0: భగవంతుడే భక్తుని వెతుక్కుంటూ రావాలి.
1: గాడ్ షుడ్ కమ్ ఇన్ సర్చ్.
0: వేర్ ఇస్ మై డివోటీ, వేర్ ఇస్ మై డివోటీ, వేర్ ఇస్ మై డివోటీని తానే వెతుక్కుంటూ రావాలి.
1: గాడ్ హింసెల్ఫ్ షుడ్ ఇన్ సర్చ్ ఆఫ్ డివోటీ సేయింగ్ వేర్
0: ఇస్ మై డివోటీ. అది నిజమైనటువంటి యొక్క ఫలితము.
1: దాట్ ఈస్ ట్రూ కాన్సిక్వెన్స్.
0: అది లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: అదర్వైజ్ వాట్ ఇస్ ది యూజ్?
0: నేను భగవంతుని భక్తుడను, నేను భగవంతుని భక్తుడను, కృష్ణ భక్తుడను, రామ భక్తుడను, సాయి భక్తుడని చెప్పుకోవడం ప్రయోజనం లేదు.
1: ఇట్స్ యూస్లెస్ టు డిక్లేర్ వన్స్ ఓన్ సెల్ఫ్ యాజ్ రామ.
0: భగవంతుడు చెప్పాలి, నాయన నీవు నా భక్తుడవు, నీవు నా వాడవు అని భగవంతుడే చెప్పాలి.
1: God should say, you are my devotee.
0: Adiye భగవద్గీత యందు చక్కని ఆదర్శం చేశాడు.
1: A very good ideal is taught in భగవద్గీత.
0: మన్మనా భవమద్భక్తు మజ్జాజీ మాం నమస్కరి మామే వైశేషి సత్యంతే ప్రతి జానే ప్రయోజమే. అయ్యా నేను నీ భక్తుడునే అనుకుంటున్నావు, అది సరైంది కాదు. భగవంతుడి నుంచి రావాల రిప్లై నీవు నా భక్తుడవు అని.
1: You claim that you are a devotee. No, you should get reply from God.
0: నీవు ఒక రిజిస్టర్ కవర్ రాశావు నీ ఫ్రెండ్ కు.
1: You have written a letter to your friend.
0: కానీ ఆ రిజిస్టర్డ్ లెటర్ అక్కడ చేరినట్టుగా అక్కడ నుంచి ఫ్రెండ్ నుంచి అక్నాలెడ్జ్మెంట్ రావాలి.
1: When you write a registered letter, you should get acknowledgement from your friend.
0: అక్నాలెడ్జ్మెంట్ వచ్చినప్పుడే ఈ కవర్ ఒక మిత్రునికి చేరింది అని ఒక గుర్తు.
1: When you are in due receipt of acknowledgement, it means the letter is received.
0: నీవు చేసినటువంటి ప్రార్థన భగవంతునికి అందిందని భగవంతుడు నాయనా నీవు నా భక్తుడు అని చెప్పించుకోవాలి.
1: In order to make sure that your prayers are heard, God should declare you my devotee.
0: లేకపోతే అందినట్టే అవుతుంది.
1: Otherwise, how do you call yourself?
0: ఈనాటి విద్యావంతులు ఏ విధంగా కవర్స్ పోస్ట్ చేస్తున్నారు తెలుసునా?
1: Modern educated people, do you know how they post letters?
0: లెటర్స్ రాస్తున్నారు, చాలా బాగా రాస్తున్నారు.
1: దే రైట్ లెటర్స్ వెరీ నైస్లీ.
0: కానీ అడ్రస్ రాయటం లేదు.
1: బట్ దే ఆర్ నాట్ రైటింగ్.
0: ఫ్రమ్ అడ్రస్ లేదు, టూ అడ్రస్ లేదు.
1: దేర్ ఇస్ నో ఫ్రమ్ అడ్రస్, దేర్ ఇస్ నో టూ అడ్రస్.
0: ఆ బాక్స్ లో వేస్తున్నారు.
1: దే పుట్ ఇన్ ద బాక్స్.
0: ఈ లెటర్ ఎక్కడ పోతుంది?
1: వేర్ డస్ ఇట్
0: గో? లెటర్స్ ఆఫీస్ పోతుంది.
1: ఇట్ విల్ గో టు ద డెడ్ లెటర్ ఆఫీస్.
0: ఫ్రమ్ అడ్రస్ అయినా ఉండాలి.
1: Either there should be from.
0: Two address aina undali.
1: Or at least two address.
0: Two address ledu, from address ledu.
1: Neither of the two are mentioned.
0: Lopala chuste chaala gundainatundi aksharalu manchi bhashato untundali.
1: There's a very good letter, nicely written.
0: Upayogame.
1: It's all useless.
0: Chusara? Adhe vidhangani nenu ekkada nunchi vachanu ani from address naina nivu telusukovali.
1: Know your from address, where from I have come.
0: Ekkadiki nenu pothunnanu ani two address naina telusukovali.
1: At least you should know two address, where do you go ultimately.
0: Two address teliyadu. ఫ్రమ్ అడ్రస్ తెలియదు. ఈ కవర్ ఏం ప్రయోజనం?
1: యు డోంట్ నో ది టూ అడ్రస్ ఆర్ ఫ్రమ్ అడ్రస్.
0: పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం.
1: బర్త్ అండ్ డెత్ ఆర్ రిపీటెడ్ ఆఫ్.

0: ఈ రెండూ తెలియనటువంటి వాడు తిరిగి పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం.
1: The one who does not know these two addresses will be born and die off and on.
0: కానీ ఈ యవ్వనము లోపల మన మనస్సు అనేక రకమైనటువంటి యొక్క ఉడుదుడుకుల్లో ప్రవేశిస్తుంటుంది.
1: It's only in this age of youth the mind is highly confused with agitations.
0: కనుక ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది, కానీ మన పుట్టుకతో రాలేదు, అంత్యం వరకు ఉండదు.
1: It comes in between, passes off. Why do you get confused?
0: కనుకనే చెప్పాడు శంకరాచార్యుడు కూడా.
1: సో శంకరాచార్య సార్
0: మాకు

0: యవ్వన గర్వము. ఏమిటి యవ్వన గర్వము? హరతి నిమిష కాల సర్వము. నీ జీవితం అంతా కూడా ఒక అర నిమిషం లోపలనే పోతుంది.
1: All your life will vanish in a fraction of a moment.
0: దీనికోసం ఎందుకు ఈ గర్వము?
1: Why are you going?
0: ఎందుకు ఈ అహంకారం?
1: Why are you proud of it?
0: ఈ అహంకారాన్ని నిర్మూలన చేసినప్పుడే ఆనందం నీలో అభివృద్ధి అవుతుంటుంది.
1: When you kill all the pride and ego, you will be blissful.
0: అందువల్లనే భగవంతునకు ఒక చక్కని పేరు ఉంటుండాలి.
1: గాడ్ హ్యాస్ గాట్ ఎ వెరీ గుడ్ నేమ్.
0: మధుసూదనః అన్నాడు అతని పేరు.
1: వి కాల్ గాడ్ హ్యాస్ మధుసూదనః.
0: మధుసూదన్ అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై మధుసూదన్?
0: మధు అనే రాక్షసును సంహరించినటువంటి వాడు అని దీని అర్థం.
1: ది మీనింగ్ ఈస్ ద వన్ హూ కిల్డ్ మధు, ఎ డెమన్.
0: ఈ మధు అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ మధు?
0: అదే మధురము, అదే తీపి, అదే తేనె.
1: That is sweet, sweetness, honey.
0: ఈనాటి మానవునికి ఏది తీపి?
1: What is sweet to people today?
0: ఈనాటి మానవునికి ఏది మధురము?
1: What is the real
0: thing? అహంకారం అంటే చాలా మధురము.
1: The ego is so sweet to people today.
0: కనుక అహంకారం అంటే ఆశపడినటువంటి వాడు లోకంలోనే కనిపించడు.
1: There are none in this world who are not
0: అహంకారం అంటే చాలా మాధుర్యము.
1: Ego is so sweet, very sweet.
0: ఒక్క నిమిషం లోపల, కొన్ని నెలల లోపల నేను తాతా మాదిరి కావాలి, బిర్లా మాదిరి కావాలి, కిర్లాస్కర్ మాదిరి కావాలి అంటారు.
1: ఇన్ ఎ మినిట్స్ టైమ్ ఎవ్రీబడి వాంట్స్ టు బి లైక్ తాతాస్ అండ్ బిర్లా, సో రిచ్.
0: నేను తాతా కావడానికి నీ బిడ్డకు కుమారుడు పుడితే వాడు నిన్ను తాతా అని పిలుస్తాడు అంతే కదా, ఇంక తాతా ఎందుకు కావాలి నీవు?
1: ఇఫ్ యూ వాంట్ టు బి తాతా, ఇఫ్ యూ యువర్ డాటర్ హ్యాస్ ఎ సన్, యు బికమ్ తాతా లైక్ గ్రాండ్ఫాదర్.
0: పడుతున్నారు అర్థరక్తమైన వాంఛలు.
1: యూ హ్యావ్ మీనింగ్లెస్ డిజైర్.
0: కనుకనే ఈ అహం అనేటువంటిది అణిగినప్పుడే అప్పుడు దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
1: When this ego is subdued, then divinity will originate.
0: కనుకనే భగవంతుడికి మధుసు అట్టి అహంకారాన్ని నిర్మూలము గావించేటువంటి వాడు భగవంతుడు, కనుకనే అతనికి మధుసూదనః అన్నారు.
1: As God killed this ego totally, he is called మధుసూదనః.
0: భగవంతుని యొక్క నామములో ఎంత అంతరాత్మంతో కూడినటువంటి నామములు ఉంటున్నాయి.
1: ఎవ్రీ నేమ్ ఆఫ్ గాడ్ హెస్ గాట్ లాట్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్.
0: కానీ ఎవరు అట్టి గ్రంథాన్ని ఎవరు చదవటం లేదు.
1: నో వన్ వుడ్ ఎవర్ గో
0: ఈ పిచ్చి కథలంతా కూడా పట్టుకుని ప్రాకులాడుతుంటారు.
1: వీ గో త్రూ ది
0: కనుకనే పిచ్చి జీవితంగా రూపొందుతుంటారు.
1: దేర్ఫోర్ ద లైఫ్ ఇస్ ఆఫ్ డెల్యూషన్.
0: ఎంత చదువు చదివి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ అవర్ నాలెడ్జ్?
0: తన్ను సత రాత తప్పించే ఎవరి తరము?
1: హూ కెన్ మేక్ యు ఎస్కేప్ ఫ్రమ్ డెస్టినీ?
0: చెడ్డ కాలము తందరు జేరినేని.
1: When the bad thoughts are there in the mind,
0: ఎండబారును బుద్ధులు బండబారు.
1: All mind will be dry and perverted.
0: కరుకనే మొట్టమొదట మన యొక్క పవిత్రమైన భావాన్ని మనం పెంచుకోవాలి విద్యార్థులు.
1: సో వీ షుడ్ ఎంటర్టైన్ సీక్రెట్ ఐడియాస్ స్టూడెంట్స్.
0: అధిక భాషాన్ని తగ్గించండి.
1: వీ షుడ్ నాట్ టాక్ టూ మచ్.
0: ఇతరులతో అధిక స్నేహాన్ని కూడా తగ్గించుకోండి.
1: డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
0: ఏంటి ఈ స్నేహము?
1: వాట్ ఇస్ దిస్ ఫ్రెండ్షిప్?
0: ఎవరు నీకు నిజమైన స్నేహితుడు?
1: హూ ఇస్ యువర్ ట్రూ ఫ్రెండ్?
0: ఈ ప్రపంచ స్నేహితులు అంతా నిజమైన స్నేహితులు కాదు.
1: ద వరల్డ్లీ ఫ్రెండ్స్
0: ఆర్ నాట్ ట్రూ. వస్తు మహనాదుతో తొలుతూకుతుండేంత వరకు హలో హలో హలో హలో అని వస్తుంటారు.
1: సో లాంగ్ యూ హావ్ మనీ అండ్ పొజిషన్, పీపుల్ సే హలో.
0: పాకెట్ లో మనీ ఉంటున్నప్పుడు హలో కమాన్ పోదాం సినిమాకి అంటారు.
1: When there's money in the pocket, oh, hello, let's go to cinema.
0: కానీ నీ పదవులు, నీ అధికారము, నీ యొక్క ఇది క్రమక్రమేణ తగ్గేటప్పటికి గుడ్ బై కూడా చెప్పడు, ఎక్కడో తప్పించుకుని తిరుగుతాడు.
1: The moment position, properties are gone, nobody will say goodbye at least.
0: కనుకనే అతని కాదు నీ ఫ్రెండ్.
1: He's not your friend.
0: నిజమైన మిత్రుడు భగవంతుడే.
1: True friend is God.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ నిన్ను వదలనటువంటి వాడు భగవంతుడే.
1: You may go anywhere, he will follow you.
0: అడవుల ఎందున్నా,
1: ఇన్ ద ఫారెస్ట్,
0: ఆకాశంలోనున్నా,
1: స్కై,
0: పట్టణంలోనున్నా,
1: సిటీ,
0: పల్లెనున్నా,
1: విలేజ్,
0: గుట్ట మీద నున్నా,
1: మౌంటైన్ టాప్,
0: నట్టేటబడి ఉన్నా, దిక్కులేని వాని దేవుడోము.
1: ఆర్ ఇన్ ఎ డీప్ సీ, గాడ్ ఈస్ ది రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్లార్న్.
0: ఈ మిత్రులంతా కూడా అంతవరకు రారు.
1: These friends don't follow.
0: చెరువులో నీళ్లు ఉండినంత వరకు కప్పలు బెకబెకలాడుతుంటాయి.
1: సో లాంగ్ ది ట్యాంక్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్, యు ఫైండ్ ది ఫ్రాగ్స్ దేర్.
0: నీరు ఎండిపోతే ఒక్క కప్ప అక్కడ ఉండదు.
1: ద మూమెంట్ ఇస్ డ్రై, నాట్ ఈవెన్ వన్
0: ప్రాకృతమైనటువంటి ఒక సంబంధము, స్నేహము.
1: దిస్ ఈస్ ది ఫ్రెండ్షిప్ టుడే.
0: ఎన్ని చూస్తున్నాం మనము,
1: సో మెనీ వీ
0: ఎన్ని అనుభవిస్తున్నాం మనము,
1: సో మెనీ వీ.
0: ఈ స్నేహితులంతా ఎక్కడున్నారు?
1: వాట్ హ్యాపెన్ టు ఫ్రెండ్?
0: రెండేండ్లు మూడేండ్లు కాలేజ్ లో ఉన్నంత వరకు హలో హలో హలో హలో పట్టుకుని తిరుగుతారు.
1: దే లాస్ట్ ఫర్ టూ టు త్రీ ఇయర్స్ సేయింగ్ హలో హలో.
0: ఈ కాలేజీ వదిలిన తర్వాత ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్.
1: ద మూమెంట్ దే లీవ్ ది కాలేజ్ ఇట్ విల్ బి ఇన్ డిఫరెంట్
0: డైరెక్షన్. ఈస్ట్ ఒకటి వెస్ట్,
1: వన్ ఇస్ సౌత్.
0: ఈ రెండు కలవంటే మధ్యలో నార్త్ సౌత్ అడ్డం వస్తుంది.
1: అండ్ సౌత్ నార్త్ అపియర్ ఇన్ బిట్వీన్.
0: అందువల్లనే ఈ విధమైనటువంటి స్నేహాలు కాదు. మంచిగా ఉండు, మంచిగా మాట్లాడు, మంచిగా వారితో ఉండు, అంతేకాని స్నేహంగా ఉండకూడదు.
1: Be good, talk nicely, but don't be a friend.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige.
0: Veshanni pinchukokoodu.
1: Don't have any friend.
0: Maitri ni kudana abhiruddhi gaavinchukokoodu.
1: But don't develop too much of friendship.
0: Enta avasaramo anta matame.
1: Only to the extent needed.
0: Ye paniko aa panike manu viniyoginchukovali.
1: For the job given to you.
0: Mitimiri pote iddariki mati jedipothundi.
1: If it is too much, you turn mad, both of you.
0: కనుక మైత్రిని కూడా నువ్వు మితములో పెట్టుకోవాలి.
1: ఫ్రెండ్షిప్ అండర్ షుడ్ బి సర్టన్.
0: కానీ మితములకు అతీతమైనటువంటి మైత్రి ఒక దైవత్వమే.
1: యు షుడ్ టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ ఓన్లీ వన్ గాడ్.
0: ఏనాటికి కూడా అతన్ని వదలడు.
1: హి విల్ నెవర్ డ్రాప్ యు ఎనీ టైం.
0: బంధువులందరూ వాకిటి దాకానే వల్లకాటికే వత్తురు.
1: Relations will follow you up to the doorstep or to the graveyard.
0: బాయని నీ బంధుపాను బాయనటువంటి ఆపద్ బంధువు భగవన్ నామందర.
1: God is the only refuge you'll follow.
0: ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తుంటాడు భగవంతుడు.
1: He'll be with you wherever you go.
0: అట్లా వచ్చేటువంటి ఫ్రెండ్స్ ఈ జగత్తులో ఎవ్వరూ లేరు.
1: There are no friends in this world that will be.
0: కనుక రాముని కూడా ఇదే రామాయణంలో ఒక సమయంలో చెప్పాడు.
1: This is stated by Rama in Ramayana.
0: లక్ష్మణుడు మూర్చిల్లినాడు.
1: When Lakshmana fainted,
0: రాముడు అక్కడ కూర్చున్నాడు.
1: Rama was there.
0: లక్ష్మణ కావాలంటే సీత వంటి భార్యలు ఎంత మంది అయినా చిక్కుతారు.
1: ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ హ్యావ్
0: కౌసల్య వంటి తల్లులైనా ఎంతవరకు నైనా చిక్కుతారు.
1: ఐ కెన్ హ్యావ్ మదర్ ఆఫ్ ది టైప్.
0: కానీ నా లక్ష్మణ వంటి సోదరుడు నాకు చిక్కడు. ఇంకా
1: ఐ కెనాట్ గెట్
0: లక్ష్మణ లేనటువంటి జీవితం నాకు అక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో బ్రదర్ లైక్ లక్ష్మణ.
0: నేను కూడా నువ్వు పోతాను.
1: ఐ విల్ ఆల్సో గో.
0: ఓ జాంబవంత,
1: ఓ జాంబవంత,
0: ఓ సుగ్రీవ,
1: సుగ్రీవ,
0: ఓ అంగద, ఓ హనుమంత, మీరందరూ ఇంకా కిష్కిందకు వెళ్ళండి.
1: బెటర్ యూ గో బ్యాక్, యూ రిటర్న్.
0: లక్ష్మణ ముద్ర నుంచి వెనుకకు రాకపోతే నీ సముద్రంలోనే పడిపోతానన్నాడు.
1: ఇఫ్ లక్ష్మణ డజంట్ రీగెయిన్ హిస్ కాన్షియస్నెస్, ఐ విల్ ఆల్సో గో.
0: అలాంటి స్నేహం అంటే ఆత్మ ఒక్కటే.
1: ఆత్మ స్పిరిట్ ఇస్.
0: మన వైస్ ఛాన్సలర్ చెప్పాడు, రాముడు దేవుడు, లక్ష్మణుడు జీవుడు అన్నారు.
1: వైస్ ఛాన్సలర్ సెడ్ రామ ఇస్ గాడ్, లక్ష్మణ ఇస్ ఇండివిడ్యువల్.
0: లక్ష్మణుడు కూడా జీవుడు కాదు, లక్ష్మణుడు దేవుడే.
1: లక్ష్మణ ఇస్ నాట్ ఇండివిజువల్, హీస్ ఆల్సో గాడ్.
0: అందరూ దేవుళ్ళే.
1: ఆల్ ఆర్ డివైన్.
0: జీవులు అనేటువంటి వారే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్
0: జీవత్వం అనేటువంటిది. ఏమిటి?
1: వాట్ ఇస్ ఇండివిజువల్?
0: చైతన్యమే జీవత్వము. అదే దైవత్వం.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద బాడీ దట్ మేక్స్ యూ.
0: కాబట్టి దైవం సర్వుడు ఎందు ఉంటున్నాడంటే చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు సర్వుడు ఎందు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఆల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: కనుక ఆ చైతన్యం నుంచి ఆవిర్భవించేటువంటిది పవిత్రమైనటువంటి ప్రేమ.
1: సో దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద టోటల్ అవేర్నెస్ ఇస్
0: ప్రేమ స్వరూపమే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ

నాడు అవని ఎందును లేడు అన్ని తెలిసిన వాడు అవని ఎందును లేడు ఏమి తెలియని వాడు.

0: The all-knowing person, the omniscient person, doesn't exist on earth. There is no person who does not know anything at all. People who know a little is a small person. There is only one who knows everything and who is omniscient, and that is Sai and Sai alone. Panchakriyate Panchabhutamulatu Kudinadi Vipanjam. The world consists of five types of activity and five elements.
1: పంచజ్ఞానేంద్రియములతో పాంచభౌతికమైన దేహములో జీవుడుగానున్న కర్తమునకు పంచాక్షరములు ప్రాణం వంటివి.
0: ఈ ఫైవ్ లెటర్స్ పంచాక్షర ఆర్ లైఫ్ బ్రెత్ ఇట్సెల్ఫ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్ హూ ఈస్ ఎన్కేస్డ్ ఇన్ ది బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: యజుర్వేదమునందు నమకములు నమః శివాయ చ శివతరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అని మంత్రపూరితమైనటువంటి వాక్యమునకు ఈ పంచాక్షరి నామమే మొదటి మంత్రము.
0: ఇన్ యజుర్వేద ఇన్ నమక the five letter mantra namah shivaya cha shivataraya cha is the very first one and primarily important one.
1: Mantra managa maranam cheyinatvanti valini kaapadunade mantramu ani.
0: The meaning of mantra is an incantation the repetition of which will save the person who recites it.
1: ఇది బీజాక్షరముల యొక్క కలియక చేత ఇది మహాశ్రేష్ఠ స్వరూపాన్ని ధరించింది.
0: ఇట్ గెట్స్ ఎన్ ఎక్స్ట్రాడినరీ సీక్రెట్ అండ్ పొటెన్షియల్ పవర్ యాజ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బీజాక్షరస్.
1: ఈశ్వరి యొక్క సంకల్పమే శుద్ధ బ్రహ్మము.
0: ది వెరీ థాట్ అండ్ సంకల్ప ఆఫ్ ఈశ్వర ఈ శుద్ధ బ్రహ్మ.
1: ఇదే శబ్ద బ్రహ్మము.
0: This itself will be described as Sapta Brahma.
1: Kanukane mantra unnaki inkati mahattaramainatunte shakti unnadi.
0: Therefore mantra acquires such extraordinary potency and power.
1: Mantramulu moodu vidham.
0: There are three types of mantras.
1: Indulo vaidika mantramu tantrika mantramu chala pradhanamainatuntivi.
0: Of these three, the mantra which will be called Vaidika mantra and the second Tantrika mantra are very important ones.
1: ఈ రెండింటి యందు వైదిక మంత్రము చాలా శ్రేష్టమైనటువంటి.
0: Between these two also, Vaidika mantra is very sacred.
1: వైదిక మంత్రం అనగా వేదమునకు సంబంధించినటువంటి.
0: The meaning of Vaidika mantra is, it is a mantra which relates to Veda.
1: ఈ వైదిక మంత్రమునకు రెండు విధములైనటువంటి మార్గములు ఉన్నవి.
0: దేర్ ఆర్ టూ పాత్స్ విచ్ విల్ ఫాలో త్రూ దిస్ వైదిక మంత్ర.
1: మొదటిది ప్రణవసహితమైన మంత్రము.
0: ద వన్ ఈస్ అసోసియేటెడ్ విత్ ప్రణవ.
1: రెండవది వేద విహితమైన మంత్రము.
0: ది అదర్ వన్ ఈస్ వేద విహిత అసోసియేటెడ్ విత్ వేద ఇట్సెల్ఫ్.
1: ఇక్కడ నమశివాయ అనే పదమునకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ మంత్ర నమః శివాయ.
1: ఇది ఋగ్వేదమునందు చమకములో మొదటి మంత్రం.
0: ఇన్ ఋగ్వేద ఇన్ చమక దిస్ ఇస్ ది వెరీ ఫస్ట్ మంత్ర.
1: నమ శివాయ. శివాయ అనగా ఒక శుభమైనటువంటి ఒక తత్వం.
0: శివాయ రెఫర్స్ టు a principle which is auspicious, the very embodiment of
1: auspiciousness.
0: Another meaning also, that it is sacred and auspicious.
1: శుభంకరమైనటువంటిదని మరొక అర్థము.
0: Another meaning is that this confers a lot of good and welfare.
1: నమః. ఆ మంగళకరమైనటువంటి దానికి నమస్కరిస్తున్నాను.
0: The word namah is added to indicate that to such a sacred mantra I am offering my obeisance.
1: అయితే ఆ మంగళకరమైనటువంటి దానికి ఏమిటది?
0: What is it that is so sacred and auspicious?
1: అది ఓం నమః శివాయ. శుభంకరమైనటువంటి ఓంకారమునకు నమస్కారము అని దీని అర్థం.
0: The meaning is that I am offering the obeisance to the ఓం which is very auspicious.
1: శుభంకరమైనటువంటి ఓంకారమునకు నమస్కారము అనంతలో చాలా ప్రత్యేక విశేషము ఉన్నది.
0: There is an extraordinary special significance in uttering that we offer obeisance to this sacred mantra of Om.
1: ఈ ఓంకారమునందు అకార ఉకార మకారముల యొక్క చేరిక ఉన్నది.
0: In this form of Om, there are three syllables, akara, ukara and makara, a, u and ma.
1: అకారం వల్లనే మోక్షం మనకు ప్రాప్తించదు, లేక ఉకారం వల్లనే సాక్షాత్కారం మనకు సంభవించదు, మకారం వల్లనే మనకు ముక్తి లభించదు.
0: Through akara we may not be able to get liberation. We may not be able to get self-realization through akara. Liberation may not be obtained through makara exclusively.
1: అకార స్వరూపుడు తానై ఉకార మకారములనేటువంటి పాలన లయములను గామించే నిమిత్తమై ఓంకార స్వరూపుడుగా మారినాడు.
0: హీ బికమ్స్ ఓంకార స్వరూప విత్ ది ఫార్మ్ ఆఫ్ ఆ అండ్ ఊ అండ్ మా జాయినింగ్ టుగెదర్ టు దిస్ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ ఆ.
1: పాలన లయములు ఇందులో ప్రధానమైనటువంటి నేత్రములు.
0: ప్రొటెక్షన్ అండ్ మజ్జన్ these two are essential parts of the form of a
1: namah shivayaku. Aneka mandi aneka vidhamulainatundi arthamulu teluptu vacharu.
0: Quite a number of people have been giving different names to this mantra namah shivaya.
1: Acharthamulu veru, vakyarthamulu veru, padarthamulu veru.
0: The meaning arising out of the letters may be different. The meaning arising out of this particular sentence as a whole may be different, but the meaning arising out of the reality may be quite different.
1: Aithe anninti endukudanu shastrarthamula kante aatmartham anetundi chaala shreshthamainatundi.
0: Of all the meanings, the meaning which one may get from scriptures may not be as sacred as the meaning which one may get out of experience.
1: Ikkada aksharaarthamulaku ఒక్కొక్క అక్షరమును పురస్కరించుకొని ఒక్కొక్క మేధావి ఒక్కొక్క రీతిగా బోధిస్తూ వచ్చాడు.
0: ఇంటెలిజెంట్ పర్సన్ హైలీ అకాంప్లిష్డ్ వన్స్ ట్రై టు గివ్ ద మీనింగ్ టు దిస్ పర్టికులర్ మంత్ర ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈచ్ లెటర్ దట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ దిస్ మంత్ర.
1: నా అనగా నంది వాహనుడని,
0: నా ఈజ్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ ద వన్ హూ హ్యావ్,
1: మా అనగా మందార మాలను ధరించినటువంటి వారిని,
0: the one who has worn the mandara mala, a garland of mandara,
1: she anaga shivudu anetuvanti suryudu udayinchagane
0: she
1: parvati anetuvanti kamalamu vikasistundi ani,
0: she has been interpreted as the moment the sun of Shiva rises, the lotus of parvati blossoms.
1: Anaga buddhi prabhalu vikasinchina dakshagame hrudaya kamalu vikasistundi anetuvanti deeni antarartham.
0: The inner meaning is that the moment the intelligence arises, the feelings and the heart responds to this particular arising of the intelligence.
1: Aithe ee vidhamainatundi arthamulanu manamu krodikarinchukunnanta matramuna manaku yadarthamu chikkutaledu.
0: By merely putting together the meaning of these words, we would not be able to get the real meaning.
1: Namah Shivaya anaga శుభప్రదమైనటువంటి ఓంకారమునికి నమస్కారం అనేటువంటిది ఇది సరైనటువంటి అర్థంగా మనం స్వీకరించాలి.
0: వీ కెన్ యాక్సెప్ట్ దిస్ మీనింగ్ యాజ్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ దట్ ఈస్ Namasivaya refers to offering obeisance to this Omkara.
1: Potana Bhagavatamanandu Chakkaga ee Namasivayani Panchacharamanaku Samanvayam Gavistu Vacharu. Chetunaranga Sivuni Pujinchadeni Annadu.
0: In Bhagavata, Potana has been able to give a correct interpretation and meaning to this mantra Namasivaya. He has just said, if one does not worship Shiva through his hands,
1: Chiki aidu velu untunnayi.
0: Form has five fingers.
1: Ee aidu velu aidu aksharamulaku chihnanga nirupinchadu.
0: These five fingers have been given as standing for the five letters in that mantra.
1: Namasivaya. ఈ ఐదు వేళ్లకును ఈ పంచాక్షర నామాన్ని దీనికి ప్రతిష్ఠ చేస్తూ వచ్చాడు.
0: He has been able to interpret and just say that these five letters are symbolized by these five fingers.
1: కనుక ఈ ఐదు వేళ్లతోన ఈశ్వరుని సేవించినటువంటి వాడే పంచాక్షరాన్ని దర్శించినటువంటి వాడు అని అతని అంత అర్థం.
0: The inner meaning is that the one who makes use of all the five fingers in worshipping Shiva is worshipping this mantra, పంచాక్షరి mantra.
1: కనుక ఈశ్వరత్వమునందు ఒక విధమైనటువంటి యొక్క దివ్యత్వమే కాకుండా మానవత్వంతో కూడినటువంటి యొక్క ప్రకృతి తత్వం కూడా ఏమిటి ఉంటున్నది.
0: Therefore, in ఈశ్వరత్వ there are two aspects. One is the sacred divinity and also the principle of humanity in it.
1: ఈశ్వరుడు అనగా సకలేశ్వర్య స్వరూపుడు.
0: Ishvara refers to the one who commands all the types of wealth and treasure.
1: Kanukane atani yokka pratibimbame ganapatiga avatarinchinadanni kodanu konni puranamulu yokka aadharam.
0: Certain scriptures say that Ganesha is reflection of this particular tattva
1: atmavai putraha anaga తండ్రి యొక్క ఆత్మని పుత్ర స్వరూపాన్ని ధరిస్తుండేట.
0: ఇట్ మీన్స్ దట్ సన్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫాదర్.
1: కనుక ఈశ్వరుని యొక్క అంశమే ఈశ్వరుని యొక్క ఆత్మని విఘ్నేశ్వరునిగా అవతరిస్తూ వచ్చింది.
0: ఇట్ ఆల్సో మీన్స్ విఘ్నేశ్వర ఈజ్ ది ఆస్పెక్ట్ విచ్ హ్యాస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్
1: చేతను మహత్తరమైన శక్తుల చేతను గణముల కంట అధికారిగా చేశారు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ అండ్ దేర్ ఫోర్ హీ హస్ బీన్ మేడ్ ద మాస్టర్ అండ్ ది కమాండర్ ఆఫ్ గణస్ హూ కమాండ్ ఎ లాట్ ఆఫ్ పవర్.
1: ఇతరు విజ్డమ్ యొక్క అనగా దివ్య శక్తి యొక్క ప్రతిబింబము అని అనుకుంటున్నారు.
0: వినాయక్ హాస్ బీన్ టేకన్ యాజ్ ద సింబల్ ఆఫ్ ద విజ్డమ్.
1: తెలివితేటలకు మారు పేరు వినాయకుడి.
0: ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఎ సినోనిమ్ టు క్లెవర్నెస్.
1: కనుకని గజ తెలివి అని కూడా లోక వాడుక.
0: ఇట్ ఈస్ ఆల్సో ఐ పాపులర్ సేయింగ్ దట్ ఎనీ పర్సన్ హూ ఇస్ హావింగ్ ఇంటెలిజెన్స్ ఇస్ కన్సిడర్డ్ టు బి అ కంపేర్
1: గజమునకు తెలివితేటలు అమితం.
0: ఫర్ ఎన్ ఎలిఫెంట్ దేర్ ఆర్ అన్లిమిటెడ్ పవర్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ క్లెవర్నెస్.
1: కనుకని అట్టి తెలివితేటలు గుణములతో కూడినటువంటి వారు గణపతి. కనుకని అతనికి ఒక ఏరుగ తలనుగా నిరూపిస్తూ వచ్చారు.
0: As Vinayaka has been able to command the same amount of intelligence and cleverness, he has been given this particular face, elephant face with that trunk.
1: ఈశ్వరునకు అశ్వేభ్యో నమః అని కూడా మరొక పేరు.
0: Ishvara has another name, అశ్వేభ్యో నమః.
1: అశ్వం అనగా ఆ ప్లస్ స్వః అనేటువంటిది మనం విచారిస్తే రేపు అనేటువంటిది లేదు అని దీని అర్థం.
0: ఇఫ్ యూ వాంట్ యూ హావ్ టు ఎగ్జామిన్ అండ్ ఫైండ్ అవుట్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఆశ్వ స్వాహ అశ్వ దేర్ ఇస్ నథింగ్ లైక్ టుమారో దట్ ఇస్ ది మీనింగ్.
1: ప్రతి మానవుడు కూడాను ఏది సంపాదించుకున్నప్పటికీ రేపటికి ఎల్లుండికి ముందుకు అనేటువంటి ఒక కాలమునకు దాన్ని ఆధారంగా చేసుకుంటుంటారు.
0: వాట్ ఎవర్ మ్యాన్ అక్వైర్స్ he tries to make a provision for tomorrow, the day after, and for the future.
1: Anaga ishvara tattvam eppatiki appude aneetunte oka tattvam.
0: The principle of Isvara, on the other hand, refers to the present and the present alone.
1: రేపు అనేటువంటి దానిని మనం ఏమాత్రం కూడా యోచించరాదు.
0: One should never think of tomorrow at all.
1: ఎందుకనగా భవిష్యత్తు మీ చేతిలో లేదు.
0: The reason for such an attitude is that future is not in your hands.
1: ప్రస్తుతాన్ని నీవు ఆనందంగా అనుభవించమని దీని యొక్క అంతరార్థం.
0: So in the meaning of this is,
1: ఆధారంగా చేసుకుంటుంటారు.
0: Whatever man acquires, he tries to make a provision for tomorrow, the day after, and for the future.
1: అలాగా ఈశ్వర

0: not in your hands.
1: ప్రస్తుతాన్ని నీవు ఆనందంగా అనుభవించమని దీని యొక్క అంతరార్థం.
0: The inner meaning of this is that you have to enjoy the present to its fullness.
1: ఇక్కడ విజ్ఞేయుని యొక్క అంతరార్థాన్ని కూడా మనం గుర్తించాలి.
0: We have to also recognize the inner meaning of Vigneshwara.
1: జంతువుల యొక్క నివాసము అరణ్యము.
0: Forest is the dwelling place of animals.
1: ఈ అరణ్యములో అన్ని జంతువులు కూడా స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి.
0: ఇన్ ఫారెస్ట్ అనిమల్స్ విల్ బి కండక్టింగ్ దెమ్సెల్వ్స్ వెరీ ఫ్రీలీ.
1: ఈ జంతువుల్లో భారీ దేహం కలిగినటువంటి జంతువు ఏనుగు.
0: ఆఫ్ ఆల్ ది అనిమల్స్ ద వన్ విచ్ హ్యాస్ ఎ వెరీ హ్యూజ్ బాడీ ఇస్ ఎలిఫెంట్.
1: ఎంత చౌర్య పరాక్రమవంతమైనటువంటి సింహము పులి అయినప్పటికీ తమ యొక్క నడకల జాడ లోపల కూడాను ఏనుగు జాడ ఏనుగు యొక్క ప్రతిబింబమైన పాదం పడిన తక్షణమే ఆ బింబం ఏమాత్రము కనిపించదు.
0: హౌ మచ్ ఫెరోషియస్ అండ్ క్రేజియస్ ఎ టైగర్ అండ్ లయన్ బీ ఇట్ ఫుట్ ప్రింట్ గెట్స్ మర్జ్డ్ ఇన్ ది ఫుట్ ప్రింట్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ విచ్ ఇస్ సో బిగ్.
1: ఏనుగు యొక్క పాదముద్ర లోపల మృగరాదైనటువంటి యొక్క సింహం యొక్క పాదముద్రం కూడా ముద్ర కూడాను లయమైపోతుంది.
0: ఇది వాస్ట్ ఫుట్ ప్రింట్ ఆఫ్ an elephant, the footprint of a king of all animals like the lion also gets merged.
1: Inte kaadu yenuga aranyamulo sancharinche samayalo edaina oka padalo taanu praveshinchi daanini chinchukoni atu vaipuna praveshistuntadi.
0: Not merely this, when a lion elephant is moving in the forest, it tears the whatever bush or anything that comes its way and goes.
1: మృగములు కూడా ఆ విధంగా దారిని చేసుకుని తాము సంచారం సల్పవు.
0: నో అదర్ అనిమల్ వుడ్ బి ఏబుల్ టు మేక్ వే ఫర్ ఇట్సెల్ఫ్ ఇన్ ది సేమ్ వే యాజ్ అన్ ఎలిఫెంట్ డస్.
1: ఏనుగు నడిచిన దారిలో అన్ని మృగములు కూడా సులభంగా సంచరించడానికి వీలవుతుంది.
0: ఇన్ ది పాత్ విచ్ అన్ ఎలిఫెంట్ హాస్ టేకన్ ఆల్ ది అదర్ అనిమల్స్ కెన్ ఈజీలీ మూవ్ అబౌట్.
1: కనుక మార్గదర్శకమైనటువంటిది ఈ యొక్క ఏనుగు.
0: ఇట్ ఆల్సో మీన్స్ దట్ ఇట్ సెట్స్ an example and sets a path for all the other animals.
1: Ade vidhamugane vigneshwarudu kudanu sarva grahamulaku sarva ganamulaku sarva grahamulaku kudanu margadarshakudainatundi vadani.
0: In the same way, Vigneshwara also is an ideal and model for all the planets, for all the gods and for all the men.
1: Vigneshwarudanaga tananu tiraskarinchinatundi variki కార్యములందు విఘ్నములు కలిగించటమని తనను ఆరాధించినటువంటి వారికి విఘ్నములను దూరం చేయునని లోకవాడుక.
0: ఇట్ ఈస్ జనరలీ అండర్స్టూడ్ బై ది వరల్డ్ దట్ విఘ్నేశ్వర ఈజ్ వన్ హూ క్రియేట్స్ ఆబ్స్టికల్స్ ఫర్ పీపుల్ హూ క్రిటిసైజ్ అండ్ కామెంట్ ఆన్ హిమ్ అండ్ ఫర్ పీపుల్ హూ వర్షిప్ హీ రిమూవ్స్ ది ఆబ్స్టికల్స్.
1: ఇది సరి అయినటువంటి అర్థం కాదు.
0: బట్ దిస్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ అండర్స్టాండింగ్.
1: అనగా ఎవరు అతన్ని మార్గదర్శకులుగా చేసుకుని పూజింతులు వారికి మార్గాన్ని నిరూపిస్తుంటాడు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ యాక్చువల్లీ మీన్స్ దట్ విఘ్నేశ్వర ఇస్ వన్ హూ ప్రొవైడ్స్ ఎ వే ఫర్ పీపుల్ హూ టేక్ షెల్టర్ అండ్ హూ టేక్ ఇట్ యాజ్ ఎ మోడల్ అండ్ ఎన్ ఐడియా.
1: ఇప్పుడిప్పుడు ఈ విఘ్నేశ్వరుని యొక్క మహత్తమైన శక్తి సామర్థ్యములను భూగోళ శాస్త్రజ్ఞులు కూడా గుర్తిస్తూ వస్తున్నారు.
0: The geographers and geologists also have come to realize the extraordinary powers which Vigneshwara represents.
1: Idi oka vidhamainatundi vaigyanamunaku kodanu konta aadharanga nirupistu vacharu.
0: It could be even scientifically also proved.
1: Vigneshwara anetundi vaadu nakshatra mandalam yokka daarilo తాను కూడా ఉన్నాడు, ఒక నక్షత్ర రూపుడై ఉన్నాడని కనిపెడుతూ వచ్చాడు.
0: ఇట్ హస్ బీన్ జస్ట్ సెయిన్ అండ్ ట్రూ దట్ విఘ్నేశ్వర ఈజ్ ఆల్సో హెస్ ఆల్సో టేకన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టార్.
1: కొంత చక్కగా పరిశీలన చేసినప్పుడు ఆ యొక్క నక్షత్రము ఏనుగు తలవలే కనిపిస్తూ వచ్చింది.
0: That star, when it has been very carefully scrutinized and observed, it takes the form of the head of an elephant.
1: Vigneshwarudu nakshatra swarupudai undaga veeru daiva swarupudani aaradhana chestunnarani cheyadani kudanu chestu vachchar.
0: A few people have made fun of

0: tell you that when Vigneshwara is really star, why should he be worshipped as a god?
1: అయితే ఇది క్రమక్రమేణా కూడాను అన్ని నక్షత్రముల వలె కాక ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కాలమునందు, ఒక ప్రత్యేకమైనటువంటి దేశమునందు, ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఎందు కూడాను నిరూపిస్తూ వస్తుంది. భాద్రపద శుద్ధ చతుర్థి దినం,
0: ఆన్ ది ఫోర్త్ డే చౌతి ఆఫ్ భాద్రపద ఆన్ ది గ్రైట్ ఫోర్త్ నైట్ యు గెట్ దిస్.
1: ఆనాడు మాత్రమే ఈ నక్షత్రము ఒక ఏనుగు ఆకారమును ధరించినట్టుగా కనిపిస్తూ వచ్చింది.
0: ఓన్లీ ఆన్ దట్ పర్టికులర్ డే దిస్ స్టార్ కెన్ బి సీన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
1: కనుకనే భూగోళ శాస్త్రజ్ఞులు ఇది ఒక విశిష్టమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి నక్షత్రం అని కూడాను ఆనందిస్తూ వచ్చారు.
0: People who have observed this particular star have felt happy that this is a very unique type of star.
1: ఇది మహా విద్యా స్వరూపమైనటువంటిది.
0: This is the very embodiment of education.
1: అందువల్లనే అనేక మంది విద్యార్థులు సిద్ధి గణాయక బుద్ధి గణాయక అని ఆరాధన చేస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ స్టూడెంట్స్ వర్షిప్ విఘ్నేశ్వర యాజ్ సిద్ధి వినాయక అండ్ బుద్ధి వినాయక.
1: ఇతనుకు బుద్ధి సిద్ధి గణపతి అని కూడా ఒక పేరు.
0: అనదర్ నేమ్ గివెన్ టు దిస్ గాడ్ ఇస్ సిద్ధి వినాయక అండ్ బుద్ధి వినాయక. సిద్ధి బుద్ధి వినాయక
1: ఇతని యొక్క జ్ఞానము చాలా తీక్షణమైనటువంటిది.
0: His wisdom is highly refined and very
1: ఇతను కవులలో మహాకవి.
0: Among the poets, he is the greatest.
1: ఒకానొక సమయంలో వ్యాసుడు మహాభారతాన్ని వ్రాయమని కోరినప్పుడు ఇతను వ్యాసుడు చెప్పటం గణపతి వ్రాయటం.
0: Once upon a time, Vyasa asked Ganapati to write, take down Mahabharata when he was dictating.
1: ఇతను రాయు సమయం లోపల అది మహాభారతం అనగా గొప్ప భారతమే కొన్ని లక్షల శ్లోకములతో చేరినటువంటిది.
0: వైల్ రైటింగ్ హీ హ్యాడ్ టు రైట్ ఏ నంబర్ ఆఫ్ శ్లోకాస్ బికాస్ మహాభారత కన్సిస్ట్ ఆఫ్ ఏ థౌసండ్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ శ్లోక.
1: కాలమును వ్యర్థము చేయకూడదు అనేటువంటి అర్థం అని వినాయకుడు ప్రపంచానికి బోధిస్తూ వచ్చారు.
0: వినాయక హ్యావ్ బీన్ టీచింగ్ టు ద వరల్డ్ దట్ వన్ షుడ్ నాట్ వేస్ట్ టైం.
1: ఆ కలము వెలుగుగానే తన వైపు ఉన్నటువంటి ఒక పళ్ళును పెరిగి దానితో భారతాన్ని రాస్తూ వచ్చాడు.
0: When the pen was broken while writing, without wasting time, he broke his one tusk and began using it as a pen for writing.
1: కనుక అతనికి ఏకదంతుడు అని కూడాను మరొక పేరు.
0: That is why he has got another name, ఏకదంత.
1: ఇంతే కాకుండా త్యాగరాజు కూడాను లోకానికి మొట్టమొదట తన యొక్క భక్తి ప్రపత్తులను చాటే నిమిత్తమై గణపతిని మాత్రమే వర్ణిస్తూ వచ్చాడు.
0: నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ త్యాగరాజ వైల్ హీ వాంటెడ్ టు జస్ట్ డిస్క్లేర్ అండ్ షో టు ద వరల్డ్ హిస్ ఓన్ డివోషన్ అండ్ సరెండర్ హీ బిగాన్ డిస్క్రైబింగ్ వినాయక్.

0: ప్రపంచానికంతా కూడాను మానవులకందరికి కూడాను మొట్టమొదట శ్రీ గణపతిని ప్రార్థించమన్నారు.
1: He just said that all the people all over the world should offer their first worship to Ganesha.
0: Inte kaadu ganapati yokka aaharamunu chakkaga aadharam chesukoni prajala yokka bhavamulu kudanu sarjiche nimittamai saatvika aaharanga kudanu daanini maarchukuntu vachadu Tyagaraja.
1: Tyagaraja has also went on to prove to the world that there is a need for sattvic type of food, and this on the basis of food taken by Ganesha.
0: Lokamuloni manavulaku aaya sankalpamulanu sampradayamulanu samskaramulanu puraskarinchukoni konni konni aaharamulanu aashistuntaru.
1: People in the world, depending upon their own tendencies, their own habits, their own disposition, would be liking certain types of food.
0: Manavudu ఎట్టి స్వభావం కలవాడనేటువంటి దానిని కూడాను ఆహారాన్ని ఆధారం చేసుకుని చెప్పవచ్చు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫుడ్ బీయింగ్ టేకన్ బై పీపుల్ యూ కెన్ డిటర్మిన్ అండ్ సే వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఏ పర్సన్ ఈస్.
0: కనుకనే గణపతి యొక్క ఆరాధన యందు ఆహారమును ప్రధానమైనటువంటి యొక్క మార్గం నందు నిరూపిస్తూ వచ్చారు.
1: ఇది ఫార్మ్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ ఫాలో టు వర్షిప్ గణపతి. Food taken by Ganapati also is taken as an example for good type of food.
0: సాత్వికమైనటువంటి ఆహారములకున్న లక్షణాలు కూడాను చెబుతూ వచ్చారు.
1: He has also gone on to describe the various features of sattvic food.
0: రసభరితమైనటువంటి ఆహారం.
1: Food which is fully, which is having a lot of strength and vitamins.
0: తైలముతో ఉడికినటువంటి ఆహారం.
1: Food which is cooked with oil.
0: తలలోపలి జీర్ణమయ్యేటువంటి ఆహారం.
1: Food which can be easily digested.
0: మనసును బుద్ధిని దేహమును కూడాను పుష్టివంతము చేసేటువంటి ఆహారం.
1: Food which can impart strength to the body, to the mind and to the intelligence.
0: ఆకలిని అధికంగా అణచగొట్టేటువంటి ఆహారం.
1: Food which can reduce the hunger.
0: ఇది సాత్వికమైన ఆహారము అన్నారు.
1: This type of food is sattvika food.
0: కారం, అధికమైన ఉప్పు, అధికమైన పులి, అధికమైన చేదుగా ఉండేటువంటి యొక్క ఆహారములు రజోగుణ సంబంధమైన ఆహారం అన్నారు.
1: Food which is very much pungent, very sour or very saltish, bitter, this is all ఫుడ్ విచ్ ఇస్
0: వేడి వేడిగా భుజించేటువంటి ఆహారం కూడాను రాజసికమని తెలుపుతూ వచ్చారు.
1: ఫుడ్ విచ్ ఇస్ వెరీ హాట్, ఇట్ ఈస్ ఆల్సో రాజసిక్ టైప్ ఆఫ్ ఫుడ్.
0: ఈ పొగలు పోయేటువంటి యొక్క అన్నము హృదయాన్ని మండింపచేస్తుంది అని కూడాను నిర్ణయం చేశారు.
1: ఫుడ్ విచ్ ఇస్ వెరీ హాట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు జనరేట్ బ్యాడ్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ ఇన్ ది హార్ట్.
0: దీనిని రజోగుణమైనటువంటి ఆహారంగా నిర్ణయం చేస్తూ వచ్చారు.
1: దిస్ ఫుడ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ డిసైడెడ్ యాజ్ ఫుడ్ రాజసిక ఫుడ్.
0: ఇంకా తమో గుణం అనేటువంటి ఆహారం పూర్తి చల్లబడినటువంటిది, పాచినటువంటిది, లేక దుర్గంధంతో ఉండినటువంటిది, గట్టిగైపోయినటువంటిది, ఇలాంటి ఆహారము తమో గుణ సంబంధమైనటువంటి ఆహారం అన్నారు.
1: ఫుడ్ విచ్ ఇస్ స్టే విచ్ హెస్ బికమ్ వెరీ హాట్, విచ్ ఈస్ స్టింకింగ్ ఆర్ స్మెల్లింగ్ బ్యాడ్, this type of food has been described as tamasic food.
0: ee annintikinte mukhyanga koncham vicharinchukunnappudu maamsaaharam aneetundi poorthi dinni khandistu vacharu.
1: Non vegetarian food has been described and been criticized and condemned as very
0: kanmani ganapati anaga yelugu shakaahari.
1: Ganapati, who also represents an elephant is only vegetarian food.
0: Chakkani garika cheruku,
1: it eats grass which is good and also sugar.
0: Yeddumunaku upayoga pettetundi oka patramulu,
1: the leaves which can be offered and used for yagna are also being taken by elephants.
0: Mariyaku raviyaku,
1: the leaves of banyan leaves and neem leaves.
0: Mamiyaku
1: mango leaves,
0: ఈ విధమైనటువంటి యొక్క ఆకులను మాత్రమే తాను భుజిస్తుంది.
1: ఓన్లీ సచ్ లీవ్స్ ఆర్ టేకెన్ యాస్ ఫుడ్ బై ఎలిఫెంట్.
0: విష్ణు గ్రంథం విష్ణు ప్రియ అనేటువంటి ఆకును చాలా ప్రీతిగా భుజిస్తుంది.
1: A leaf which is described as Vishnu Priya is eaten with a lot of relish by an elephant.
0: Ganapati ki, Buddhi ki, Pratishtha sthanam anetvatiya nirupishtavacca.
1: Vigneshwara is one who symbolizes and who holds himself as an example for wisdom, cleverness, good qualities and sweetness and softness.
0: Isharudu Jagannathaka Sutradhari.
1: Ishwara is the director of the entire play of the universe.
0: Itanu jagattune aadinchetuvanti yokka director anaga tanu yajamani.
1: He is the director of the entire show of the universe, who can conduct and direct the entire play.

0: ఈశ్వరుని యొక్క నటన వర్ణానాతీతమైనటువంటి.
1: ద ప్లే అండ్ ది కాండక్ట్ ఆఫ్ ఈశ్వర ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ అడిక్వేట్లీ.
0: ఇతను శివతాండవం ఆడుతుండగా తాళం వేసేటువంటి వారు గణపతి.
1: Then he was playing the dance of Sivatandava, the one who played all the symbol.
0: అనగా సంగీత సాహిత్యమునందు కూడాను గణపతి మహా గొప్పవాడు.
1: That means గణపతి was an extraordinarily and extremely accomplished one in literature.
0: సామాన్యంగా ఈశ్వరుని యొక్క నాట్యములకు తాళం కొట్టేటువంటి వారు ఎవ్వరు కూడా లేరని చెప్పవచ్చు.
1: Truly speaking, we may say that there is no one who would be able to give the timing when Lord himself is dancing.
0: కనుకని విజ్ఞేశ్వరునకు ఇన్ని విధములైనటువంటి యొక్క అధిష్టమైనటువంటి ఒక ప్రతిష్టమైనటువంటి స్థానములను అందిస్తూ వచ్చారు.
1: విజ్ఞేశ్వర ఇన్ దిస్ పర్టికులర్ వే హస్ బీన్ గివన్ ఎ ప్లేస్ ఆఫ్ సచ్ హై ఎమినెన్స్ అండ్ ఇంపార్టెన్స్.
0: కేవలం విజ్ఞేశ్వరుడు అనగా అన్ని ఆరాధనలకు కూడాను మొట్టమొదటి ఆరాధకుడు విజ్ఞేశ్వరుడు.
1: విజ్ఞేశ్వర ఆల్సో ఇస్ వర్షిప్ బిఫోర్ ఎనీ అదర్ గాడ్ ఇస్ వర్షిప్డ్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ వర్షిప్.
0: కనుకనికే ఈశ్వరునికి పరమ ప్రీతికరమైనటువంటి యొక్క పుత్రుడ గుట చేతనే ఇతన్ని ప్రార్థించి ఈశ్వరుని ద్వారా కొన్ని వరములను పొందే నిమిత్తమై ప్రతి ఒక్క వ్యక్తి కూడాను విజ్ఞేశ్వరుని ప్రప్రథమంలో పూజిస్తారు.
1: యాజ్ విజ్ఞేశ్వర ఈజ్ ది డియరెస్ట్ చైల్డ్ ఆఫ్ ఈశ్వర ఇఫ్ వన్ వాంట్స్ టు గెట్ ద బ్లెస్సింగ్స్ అండ్ బూన్స్ ఆఫ్ ఈశ్వర వన్ వర్షిప్స్ విజ్ఞేశ్వర అండ్ ప్రొపిషియస్.
0: ప్రతి మానవుడు కూడాను మూడు విధములైనటువంటి యొక్క గుణములతో కూడి ఉంటున్నాడు.
1: ఎవరీ మ్యాన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ త్రీ క్వాలిటీస్.
0: కావాలనేటువంటి కామం.
1: Everyone has a feeling to have, the desire,
0: అది నెరవేర లేదా క్రోధం.
1: If one does not get his desire fulfilled, he gets angry.
0: లభించలేదు పోయినా లోభం.
1: If only he gets them, he gets more and more grief.
0: కావాలి.
1: One is desire.
0: విఫలం కాకూడదు.
1: One should not get disappointed.
0: లభించలేదు పోకూడదు.
1: And whatever one gets, one doesn't want to lose.
0: మానవుని యొక్క స్వభావం ఎత్తివి.
1: These are the three important characteristics of a man.
0: పోవుననేది భీతి, పోరాదనేది ప్రీతి.
1: He doesn't want to lose that particular thing. And he is afraid that he can lose what he has.
0: కనుకని ఈ మూడు గుణములు కలిగినటువంటి మానవునకు మొట్టమొదట విజ్ఞేశ్వరుని ప్రార్థించినప్పుడే ఈ మూడు కూడా సిద్ధిస్తాయని కూడా దీని యొక్క అంతరార్థము.
1: The inner meaning of this is that for a man who has got these three characteristics, if he worships Vigneshwara, there will be no obstacles and he will be able to get fulfillment in all these three characteristics.
0: మానవుని యొక్క కార్యములు ప్రయత్నములు కూడా నిర్విఘ్నముగా జరగాలని చెప్పని విజ్ఞేశ్వరుని ఆరాధిస్తారు.
1: People worship Vigneshwara with a prayer that whatever action they undertake, they should not face any obstacle.
0: కానీ మానవుడు మనం ఆశించినటువంటి కార్యములు ఎత్తివి అనేటువంటి ప్రశ్నలు వారు వేసుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ డస్ నాట్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్ అస్ టు వాట్ టైప్ ఆఫ్ యాక్టివిటీ హాస్ హి అండర్టేకన్.
0: మంచి కార్యములకు మనము సంకల్పించి తద్వారా విజ్ఞేశ్వరుని ప్రాప్తించినప్పుడే మనకు విఘ్నములు దూరమై అవిఘ్నంగా మనకు కార్యములు సఫలమవుతాయి.
1: We should plan for good activity and pray to Vigneshwara to remove the obstacles, and in that case the obstacles could be removed.
0: Manamu cheddavu maatrame manamu sankalpinchi chedda kaadimulaku vigdamulu kalakunda undalanukunte idi Vigneshwara yokka sankalpamuniki e maatram kudanu saripodu.
1: If on the other hand we have plans and thoughts about bad activity and harmful activity, it is not in keeping with the intentions of Vigneshwara to remove the obstacles.
0: దొంగలు కూడా విజ్ఞేశ్వరుని ప్రార్థిస్తుంటారు. రాత్రికి మా దొంగతనం సక్రమంగా జరిగిందంటే ఈ కొన్ని కొబ్బరికాయలు కొడతామని. కానీ ఈ భారతదేశం లోపల ఇది ఒక విధమైనటువంటి పరిపాటైన పొరపాటుగా ఉంటుండాలి.
1: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ దిస్ హస్ బికమ్ ఎ హ్యాబిచువల్ మిస్టేక్.
0: అన్ని సంకల్పములకు విజ్ఞేశ్వరుని ప్రార్థించడం.
1: ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ డిజైర్స్ అండ్ విషెస్ దే ప్రే టు విజ్ఞేశ్వర.
0: కానీ ఈ సంకల్పములకు పూర్వము ఇది మంచి చెడ్డగా ఇది కోరదగిందా కోరరానిదా అనేటువంటి విచారణ చేయాలి.
1: But before we plan and before we pray, we have to find out whether the plan and the thought, whether it is good and desirable or harmful.
0: ఈ విచారణ శక్తి మానవులకు లేకపోవటం చేతనే విజ్ఞేశ్వరుడు విచారణ చేసి ప్రసాదాన్ని అందిస్తుంటాడు.
1: As man does not have the power of discrimination, Vigneshwara himself discriminates and blesses the people according to their desire.
0: Vigneshwaraku vicharana shakti chala sootiga untundi.
1: Vigneshwara has the power of discrimination very
0: idaniki etti vanchalu levu.
1: He does not have any desires.
0: Sarva vanchalu kudanu taalu tana kinda veskonu untunnaru.
1: He has been able to suppress and control all the desires and keep them.
0: Anaga adi elukali.
1: And that represents the rat.
0: ఈ ఎలుక వాసనలు పట్టి అన్నింటినీ ఆశిస్తూ ఉంటాయి.
1: Rat goes on the basis of the smell that it gets to various places.
0: ఇది వాసనామయమైనటువంటి ఎలుక.
1: Rat is one who is swayed by the smell.
0: కనుక ఈ వాసన స్వరూపమైనటువంటి ఎలుకను తన హస్తమునందుంచుకున్నాడు, అనగా తన స్వాధీనం నందుంచుకున్నాడు.
1: The inner meaning of this thing, Vigneshwara has been able to keep under control the world which is full of desires.
0: Vigneshwara yokka swaroopamunaku kaani swabhaavamunaku kaani annitikini anni antaratmalo lekapoledu.
1: For the form of Vigneshwara and for the nature of Vigneshwara, for everything there is a lot of inner meaning and significance.
0: Vigneshwarudu, Hanumantudu, నరసింహుడు, గరుడ ఇవన్నీ కూడాను కొన్ని కొన్ని అంతరాత్మలతో కూడినటువంటివై ఉంటున్నాయి.
1: విఘ్నేశ్వర, నరసింహ, గరుడ, ఆల్ దీస్ హావ్ ఇన్నర్ మీనింగ్.
0: అనగా భగవంతుడు సర్వస్వరూపుడు అని.
1: వన్ మీనింగ్ ఇస్ దట్ గాడ్ హస్ టేకన్ ఆల్ ద ఫార్మ్.
0: సర్వవ్యాపకుడు అని.
1: హిస్ ఓమ్నిప్రెసెంట్.
0: సర్వజ్ఞుడు అని. సర్వ జీవరాశులు ఎందుకు తాను ఆత్మస్వరూపుడై ఉన్నాడనేటువంటి యొక్క సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది.
1: దిస్ ఆల్సో డిక్లేర్స్ ది ట్రూత్ దట్ హి హస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆల్ ద బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ద ఫార్మ్.
0: కనుకనే ఏకం వసి సర్వభూతాంతరాత్మ, అన్ని భూతములు ఎందుకు తాను ఒక్కడే నివాసమై ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: దిస్ ఆల్సో గోస్ టు ప్రూవ్ ది ట్రూత్ దట్ హి హస్ బీన్ లివింగ్ యాజ్ ద సింగిల్ ఎంటిటీ ఇన్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
0: పశువుల యందు, మృగముల యందు, పక్షుల యందు, మానవుల యందు, క్రమకీటకాదుల యందు కూడాను తానున్నాడని చెప్పి నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో గోస్ టు ప్రూవ్ దట్ హి ఎగ్జిస్ట్ ఇన్ అనిమల్స్, బీస్, బర్డ్స్, గోస్ అండ్ మెన్.
0: విషమయమైనటువంటి సత్వముల యందు కూడాను భగవంతుడు ఉన్నాడనేటువంటి ఒక సత్యాన్ని నిరూపించి ఆ సత్వములను తాను ఒక ఆభరణములుగా ధరించాడు ఈశ్వరుడు.
1: ప్రూవింగ్ దట్ ఈశ్వర ఎగ్జిస్ట్ ఇట్ ఇస్ పాయిజనస్ స్నేక్స్ ఆల్సో. టు ప్రూవ్ దట్ వర్కింగ్ అలోన్ హి హస్ టేకెన్ పాయిజనస్ స్నేక్స్ యాజ్ హిస్ ఆర్నమెంట్స్.
0: ఎట్టి జీవులైనా సరే భగవంతుని ఆశ్రయించినప్పుడు వాటికి ఎప్పుడు కూడా రక్షణ జరుగుతుంది.
1: వాట్ ఎవర్ ది టైప్ ఆఫ్ form of living being, when it takes protection and shelter at the lotus,
0: kevalam lakshana matrame kaadu avi kuda nu unnata sthayilo gauravampadtayi.
1: Not merely does it get protection, but it gets worshiped when it takes shelter at the feet of the Lord.
0: Sattamulu eeshwarudiki aabharanamuluga cherinayi.
1: Take for example, snakes have become the ornaments for Ishwara.
0: Nijamga manam sattamule chuste దానిని చంపటము లేక పట్టించి దూరంగా విడిచిపెట్టడము ఈ విధమైనటువంటి యొక్క పనులు మనం చేస్తాం.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ స్నేక్స్, ఎయిదర్ వి కిల్ దెం ఆర్ వి గెట్ దెం కాట్ అండ్ హ్యాండ్ దెం ఓవర్ టు పీపుల్ హూ కెన్ హ్యాండిల్ దెం.
0: కానీ ఈశ్వరుని ఆశ్రయించడం చేత ఆ సత్వములకు కూడా మనం నమస్కరిస్తున్నాం.
1: బట్ వెన్ ది సేమ్ స్నేక్ టేక్స్ షెల్టర్ అండ్ బికమ్స్ అన్ ఆర్నమెంట్ ఆఫ్ గాడ్, వి ఆల్సో ఆఫర్ అవర్ ఒబెయిన్స్ ఈవెన్ ఫర్ ఎ స్నేక్.
0: కారణం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించిన కనుక ఈ సత్వములు కూడా పూజనీయమైనటువంటివి.
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ ది యాటిట్యూడ్? ది రీజన్ ఇస్ యాజ్ ది స్నేక్స్ హావ్ టేకన్ షెల్టర్ అండర్ గాడ్, దే ఆల్సో బికమ్.
0: ఎలుకలను మనం ఎక్కడైనా ఇంటిలో చూస్తే బోలు పెట్టి పట్టడము, కర్ర తీసి కొట్టడమో జరుగుతుంది.
1: రాట్ ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ సీ ఇన్ ఎ హౌస్ యూ ట్రై టు ట్రాప్ దెమ్ ఆర్ యూ ట్రై టు కిల్ దెమ్.
0: అది వినాయకుని చెంత చేరినప్పుడు దానికి కూడా పదార్థములు పెట్టి నమస్కరిస్తాం.
1: బట్ వెన్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ వినాయక, వి ఆఫర్ నైవేద్య అండ్ ఆల్సో వర్షిపింగ్.
0: అనే దీని యొక్క అంతరార్థం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించినటువంటి వారు ఎవరైనా సరే వారు ఉన్నత స్థాయి లోపల ప్రపంచంతో గౌరవింపబడతారు అని.
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్? ది ఇన్నర్ మీనింగ్ ఈస్ whosoever takes shelter under God will be worshipped and respected by the entire world.
0: కనుక ఎట్టి మానవుడైనప్పటికీ, ఎట్టి గుణహీనుడైనప్పటికీ, ఎట్టి గుణవంతుడైనప్పటికీ దైవాన్ని ఆశ్రయించటము అది ఒక పవిత్రమైనటువంటి యొక్క పెన్నిధి, అదే సన్నిధి.
1: The inner meaning of this means that whoever he be, whether he is a virtuous person or a bad person, if he were to take shelter under God, he would become extremely...
0: తద్వారా రక్షింపబడటం, ఉన్నత స్థాయిని చేరుకోవటం కూడా జరుగుతుంది.
1: He would get protection and also he would be able to reach higher realms.
0: కనుక దైవత్వాన్ని కొంతవరకు మనం విస్మరించక, దైవత్వాన్ని విశ్వసించి అన్ని రూపముల ఎందుకున్నటువంటి యొక్క జీవతత్వాన్ని కూడా మనము గౌరవించటము ఇది ఎంతైనా గొప్ప సాధన.
1: Therefore, it becomes an extraordinarily good sadhana to worship everything and to take shelter under God and not to give up God.
0: ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తించాలి.
1: One more thing we have to recognize here.
0: ఈశ్వరత్వం అనేటువంటిది కేవలము ఒక మానవత్వంగా అవతరించినటువంటిది ఏ పురాణంలో కూడా లేదు.
1: No mythological text gives an instance of an avatar being born.
0: ఇది మార్పులు చెందినటువంటిది, ఏ విధమైనటువంటి యొక్క దీని లోపల కూడా తాను చెల్లించినటువంటిది.
1: ఈశ్వర బీయింగ్ బోర్న్ యాజ్ అన్ అవతార్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎనీ టెక్స్ట్. ఈశ్వర ఈజ్ వన్ హూ డస్ నాట్ చేంజ్, హూ ఇస్ అ పర్మనెంట్ ఎంటిటీ.
0: దేహము ధరించినటువంటి వాటికే మార్పులు.
1: All those entities which take a human body, there will be change.
0: ఈ మార్పులు చెందేటువంటి దానికి కొన్ని గౌరవ ప్రతిష్టలు.
1: Only things which have changes will have the name and also
0: మార్పులు చెందక నిత్య శుద్ధ బుద్ధమైనటువంటి యొక్క దైవత్వం మనకు ఏ విధమైనటువంటి ఇది కూడా ముందు నిరూపించదు.
1: A changeless entity like Ishwaratva is not subject to these things.
0: ఇప్పుడు ఎవరైనా గొప్ప విద్యావంతుడు ఉంటున్నాడు, ఎవరైనా కొంచెం శ్రీమంతులు ఉంటున్నారు, వాళ్ళను శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అలాని వారు అని మనం స్త్రీలు పెట్టుకుంటుంటూ వస్తుంటాం.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్, లెట్ అస్ సే దట్ దేర్ ఇస్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆర్ ఎ వెరీ వెల్తీ పర్సన్. వెన్ యు ఆర్ డిస్క్రైబింగ్ హిమ్ ఆర్ రైటింగ్ హిస్ నేమ్, ఇట్ ఈస్ ప్రిఫెక్స్డ్ బై
0: రాముడు మానవ అవతారం ధరించడం చేత శ్రీ రాముడు అని స్త్రీ పెట్టిన తర్వాత రాములు అని పెట్టున్నారు.
1: వెన్ గాడ్ హస్ టేకన్ ది ఫార్మ్ ఆఫ్ రామ, వి జస్ట్ కాల్ హిమ్ శ్రీ రామ.
0: కారణం ఏమిటి? ఈ దేహములు శాశ్వతమైనటువంటివి కాదు అని.
1: ది రీజన్ ఇస్ ది బాడీ ఇస్ నాట్ పర్మనెంట్.
0: శ్రీ కృష్ణ అనగా ఈ కృష్ణకు ముందుగా శ్రీ అనేటువంటి ఒక గంతను పెడుతున్నారు.
1: ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ది నేమ్ శ్రీ కృష్ణ, ప్రిఫిక్స్ ఆఫ్ కృష్ణ
0: అనగా అవతరించినటువంటివన్నీ కూడా కేవలము స్త్రీతో మాత్రమే ఉంటుంటాయి గాని శాశ్వతంగా ఉంటుండవు అని.
1: దట్ మీన్స్ దట్ ఆల్ దోస్ entities of God who have descended as an avatar will be associated with Sri.
0: కానీ ఈశ్వరుడు అట్టిది కాదు.
1: బట్ ఈశ్వర ఈజ్ నాట్ లైక్ దాట్.
0: అతనికి శ్రీ ఈశ్వర, శ్రీ శంకర, శ్రీలింగ అని అక్కడ పెట్టరు.
1: నోవన్ డిస్క్రైబ్ ఈశ్వర అండ్ శ్రీ ఈశ్వర శ్రీలింగ.
0: అతను శాశ్వతుడు కనుక ఆకారం పరాధీయం లేదు.
1: As he is a permanent entity, there is nothing like a specific form.
0: కనుకని శాశ్వతమైనటువంటి యొక్క ఈశ్వరత్వం యొక్క ఆత్మ బింబమే ఈ విద్యేశ్వరుడు కనుక ఇతను శాశ్వతుడు అని.
1: యాజ్ విఘ్నేశ్వర ఈజ్ ఓన్లీ అ రిఫ్లెక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎంటిటీ విచ్ ఇస్ పర్మనెంట్ ఆఫ్ ఈశ్వర, హీ ఆల్సో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సేక్రెడ్.
0: కనుకని ఇట్టి శాశ్వతమైనటువంటి యొక్క విఘ్నేశ్వరుడే ఒక స్టార్ అనగా చుక్క రూపమై తార రూపమై నిలిచాడు అని.
1: It also goes to prove that this particular Vigneshwara, who is a permanent entity, has taken the shape or the form of
0: Taralu Shastamainatundi.
1: Stars are permanent.
0: Dhruvatara antunnaru.
1: Take for example this Dhruva star.
0: Dhruvudu Chiranjeevi antunnamu.
1: Dhruva is described
0: as Chiranjeevi aniga ee lokamlo oka dehanni dharinchaledu. Atanu oka tara roopamlo untunnadu.
1: Any person who has a form and has taken a body cannot be permanent like that. One can take the form of a star to be permanent.
0: కనుక విఘ్నేశ్వరుడు శాశ్వత స్వరూపుడు.
1: Vigneshwara therefore is a permanent entity.
0: సత్య నిత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ఆరాధించి మన అభిష్టమును నెరవేర్చుకొని ఉన్నత స్థాయిని మనం చేరి తాదాత్మ భావన పొంది ఆనందాన్ని అనుభవించమని దీని యొక్క చిహ్నం.
1: The inner meaning and the symbolic meaning of this is take shelter and worship such a permanent entity and enjoy and experience, get yourself elevated, go into the higher realms and attain marjo.
0: Inte kaakunda ee vigneshwara yokka chatuthi bharatiyulaku mottamodati parvadinam.
1: Not merely that, this Vinayaka Chaturthi, Vigneshwara Chaturthi is the first day for Bharatiya.
0: Ee naati nunchi inka parvadinamulu prarambham avutayi.
1: From this day onwards the festivals commence.
0: ఇది దాటిన తక్షణమే నవరాత్రి వస్తుండాలి.
1: ఆఫ్టర్ దిస్ వి గెట్ నవరాత్రి.
0: తర్వాత దీపావళి వస్తుండాలి.
1: దెన్ వి గెట్ దీపావళి.
0: మరి సంక్రాంతి వస్తుండాలి.
1: దెన్ వి గెట్ సంక్రాంతి.
0: తదుపరి శివరాత్రి వస్తుండాలి.
1: దెన్ వి గెట్ శివరాత్రి.
0: కనుక పర్వదినములను తాను పెంట పెట్టుకుని తాను ప్రత్యేకమైనటువంటి నాయకత్వాన్ని వహిస్తూ వస్తున్నది ఈ విఘ్నేశుని యొక్క పండుగ.
1: Vinayaka Chaturthi is something like a forerunner leader which gives lead for all the other types of festivals which is follow this.
0: Migilavanni konnu janmashtami ante kaani parvadinamulu kaavu.
1: All the other festivals may be the birth,
0: Rama Navami, Krishna Ashtami ani janmamu yokka tithulu.
1: The celebrations of the birthdays of Rama or Krishna or Rama Navami
0: avanni nu parvadinamulu kaavu.
1: Those are not such extraordinary festivals.
0: పర్వదినములనగా మానవులు భక్తి అందించుకుని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించే నిమిత్తమై ఏర్పడినటువంటి
1: పర్వదిన ఆర్ దిస్ ఫెస్టివల్ ఈస్ వన్ విచ్ గోస్ టు సే దట్ విల్ హావ్ టు రిమెంబర్ దిస్ పర్టికులర్ డే పర్మనెంట్లీ. ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ విల్ హావ్ టు రిమెంబర్ త్రూ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్
0: మానవుని యొక్క జీవనోపాధి నిమిత్తమై ఒక అంతరార్థాన్ని ప్రబోధించి ఆదర్శవంతమైనటువంటివి ఈ పర్వదినములు.
1: దీస్ డేస్ స్టాండ్ యాజ్ బేస్ విచ్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ మోడల్ విచ్ గివ్ ఎ లెసన్ ఫర్ ది హ్యూమానిటీ.
0: కనుక ఈ విఘ్నేశ్వరుని పండగలుగా కేవలం ఏదో కుడుములు గుండ్రాళ్ళు చేసుకుని మనం భోజనం చేసుకోవటం, ఈ విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి యొక్క పత్రిక తెచ్చి అతనికి అందించటము, ఇంత మాత్రమే కాకుండా మనలో ఉన్నటువంటి సద్గుణములు, సద్భావములు, సదాచారములు, సత్సంకల్పములు అనేటువంటి యొక్క మధురమైనటువంటి వాటిని భగవంతునికి అందించి అతని ద్వారా అనుగ్రహం అనేటువంటి మాధుర్యాన్ని పొంది జీవితము శాంతివంతమైన జీవితాన్ని గడుపుకోవాలనే దీని యొక్క పర్వదినం యొక్క అంతరార్థం.
1: The inner meaning of these sacred days is that we'll have to not merely offer a day like this, the sweets to Vigneshwara or the different types of leaves to Vigneshwara and satisfy others. Not merely that, we have to develop great virtues within us, offer these virtues to God, and through Him we will have to just get all the grace of God and sanctify our lives.

0: ప్రేమస్వరూపులారా. మానవత్వం అనగా కేవలము ప్రాకృతమైనటువంటి చర్యలతో కూడినటువంటి ప్రవృత్తులని భావిస్తుంటారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా. వీ కన్సిడర్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద వరల్డ్లీ యాక్టివిటీ అండ్ ద వరల్డ్లీ టెండెన్సీ.
0: కానీ ఇవి ప్రాకృతమైనటువంటివే కానీ పారమార్థికం కాదు.
1: దట్స్ ఆల్ వరల్డ్లీ అండ్ నాట్ స్పిరిచువల్.
0: సత్యమనగా చూచినది చూచినట్టు, విన్నది విన్నట్టు, చేసినది చేసినట్టు చెప్పటం, ఇది ప్రాకృతమైనటువంటి సత్యం.
1: దట్ వాట్ యు సీ, దట్స్ వాట్ యు హియర్, అండ్ దట్స్ వాట్ యు రిపోర్ట్ వాట్ ఈస్ డన్ ఈస్ ద వరల్డ్లీ ట్రూత్.
0: కానీ పారమార్థిక సత్యము మరొకటి ఉన్నది.
1: దేర్ ఇస్ నదర్ స్పిరిచువల్ ట్రూత్.
0: ఇది దేశకాల పరిస్థితుల ప్రభావమునకు అతీతమైనటువంటిది.
1: ఇట్స్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: ఇది ఒక దేశమునకు, ఒక కాలమునకు, ఒక వ్యక్తిత్వానికి సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ కన్ఫైన్ టు ఎనీ రీజన్, ఎనీ కంట్రీ, ద టైమ్ ఆర్ ఎనీ ఇండివిజువల్.
0: ఇది త్రిగుణాతీతమైనటువంటి యొక్క సత్యం.
1: ఇట్స్ ద ట్రూత్ బియాండ్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్.
0: ఈ సత్యమే ప్రత్యక్ష దైవము.
1: Truth is God.
0: Sarvamu ee satyam nundiye aavirbhavichunnavi.
1: Everything emanates out of this truth.

0: The truth is God. And everything, the whole creation came out of that God who is the truth himself. And the whole creation ultimately merges in the truth. There's no place in this universe that does not speak out of this truth.
1: పంచభూతములు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించినవి.
0: All the five elements came out of this truth.
1: ఇట్టి సత్యాన్ని మనం గుర్తించుకొనలేక కేవలము భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క నిజమును మాత్రమే సత్యముగా భావిస్తున్నాం.
0: We do not recognize such a spiritual truth, but we go by this worldly transient facts.
1: భౌతికమైనటువంటి నిజము కంటికి కనిపించున్నది.
0: The worldly facts
1: are చెవులకు వినిపించున్నది.
0: You can hear.
1: మనసుకు అనిపించునవి.
0: You can think.
1: హృదయాన్ని మురిపించునవి.
0: It will make your heart delight. It will make you forget.
1: ప్రాకృతమైనటువంటి నిజము.
0: This is worldly fact.
1: నిజమనగా మనము చూచుచున్న సమయంలో మాత్రమే ఇది స్వరూపం ఉంటుంది. తదుపరి దీని స్వరూపం మార్పు చెందుతుంది.
0: In this factual world, you see an object, but later it changes its
1: form. కానీ పారమార్థిక సత్యము త్రికాలములు యందు కూడాను మార్పు చెందక ఉంటుంది.
0: But the spiritual truth is changeless in
1: all
0: the three
1: త్రికాల భాగ్యం సత్యం అన్నారు.
0: The truth is indivisible in all the three periods of time.
1: అనగా ఇది ఒక విధమైనటువంటి సృష్టికే మూలాధారమైనటువంటిది.
0: It is the primal basis for the entire creation.
1: Satyam anaga yatti.
0: What is satyam?
1: Sa plus e plus yam. Satyam.
0: Sa plus e plus yam.
1: Sa pranamu.
0: Sa life.
1: E annamu.
0: E food.
1: Yam suryudu.
0: Yam sun.
1: Kanuka prati jeeviki pranamu pradhanamu.
0: Every individual needs life, important.
1: ఈ ప్రాణమునకు అన్నము ఆధారము.
0: Food is the basis for life.
1: ఈ సస్యశ్యామలము చేసి ప్రపంచమును ఆహారం అందించినది సూర్యుడు.
0: It's only the sun who is responsible for the harvest and the crop around.
1: కనుక తత్ ప్లస్ ఈ ప్లస్ ఎం ఇది సత్యము. అనగా ప్రాణము ఆహారము సూర్యత్వంతో కూడినటువంటిదే సత్యం.
0: And therefore satyam is equal to life plus food plus sun.
1: ee moodu kodunu brahma swaroopame.
0: All the three are divine, the form of brahman.
1: Pranam brahma, annam brahma, suryam brahma.
0: Life is god, food is god, sun is god.
1: Kanuka rendo reetiga manam vicharam chesinappudu satya.
0: If we investigate in the second way, satya.
1: సకారం ప్లస్ తకారం ప్లస్ యకారం ఇది సత్య.
0: ది సెకండ్ ఇంటర్ప్రిటేషన్ స ప్లస్ త ప్లస్ యా ఈ సత్య.
1: దీనిని తిరిగివేసి చెప్పినప్పుడు అనగా రివర్స్ లో మనం ఉచ్చరించినప్పుడు యకార తకార సకారం అయిపోతుంది.
0: ఇఫ్ యు జస్ట్ సే ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఇట్ ఈస్ యా ప్లస్ త ప్లస్
1: స త యా త స.
0: వన్ ఆర్డర్ ఈస్ సా త యా. The reverse order, ya ta sa.
1: Ya, yamaniyamadulato.
0: Ya, outer and inner discipline.
1: Ta, tapasu chesinappudu. Ta, satyaswarupudainatundi bhagavantudu sakshatkaristadu. Yamaniyamadulato, tapasunu acharinchinappudu, sakaram anetundi satyaswarupudu sakshatkaristadu. Adi satya.
0: Ya stands for yama, niyama, inner and outer discipline. Ta signifies the penance. Or the sense control, ta is the penance, ta is the manifestation of the divinity. If you do penance with all this control over the senses, you see God.
1: Manamu prakrutamainatundi yokka yamaniyamadulu anaga antar bahir indriyamulanu arikattatam swadhina parichukovatam.
0: Having control over the inner and outer senses,
1: ee yokka indriyamulanu arikatti tapassu cheyatamu.
0: Undertaking penance with
1: tapas
0: the total
1: ఏమిటి?
0: What is penance?
1: తల క్రిందికి పెట్టి కారు పైకి పెట్టి ఏదో ఒక విధమైనటువంటి దీక్షను పూరటం కాదు తపస్సు.
0: Penance does not mean reversing the body, turning upside down.
1: తపస్సు అనగా త్రికరణ శుద్ధి.
0: Penance means the purity.
1: హృదయములో ఆవిర్భవించినటువంటి దానిని వాక్కులో ఉచ్చరించి వాక్ ద్వారా ఉచ్చరించిన దానిని హస్తముతో ఆచరించడం, ఇదే తపస్.
0: ద పెనెన్స్మెంట్ వాట్ ఈస్ ఫెల్ట్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ అండ్ మస్ట్ బి టేకెన్ టు యాక్షన్.
1: దీనిని త్రికరణ శుద్ధి అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ త్రికరణ శుద్ధి, హార్మోని ఆఫ్ థాట్ వర్డ్ అండ్
1: డీడ్. యమనియమాదులతో త్రికరణ శుద్ధితో ఉండినప్పుడు సత్యము అనేటువంటి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: When once there is total control over the outer inner senses, certainly you will have the manifestation of the divinity.
1: Kanukane satyam jnanam anantam brahma.
0: Therefore it is said, satyam jnanam anantam brahma.
1: Satyame jnanamu.
0: Truth is God.
1: Jnaname anantamu.
0: Wisdom is infinite.
1: Anantame brahma.
0: This infinite is
1: brahma
0: God.
1: Brahmanaga bruhaswarupani dharinchinatundi brahma.
0: Brahma.
1: అనంతమైనటువంటి స్వరూపాన్ని ధరించినది బ్రహ్మ.
0: బ్రహ్మ మీన్స్ ఇస్ దాట్ విచ్ హస్ టేకెన్ ద కాస్మిక్ ఫామ్.
1: కనుక సత్యము అనగా సాక్షాత్ భగవత్ స్వరూపమే.
0: దేర్ఫోర్ ట్రూత్ ఈస్ గాడ్.
1: కానీ ఈనాటి మానవులు ప్రాకృతమైనటువంటి నిజమును సత్యముగా భావించి పారమాత్మికమైనటువంటి సత్యాన్ని విస్మరించి కేవలము ఒక విధమైన అజ్ఞాన మార్గంలో మునిగి అంధత్వంలో మునిగి ప్రకాశాన్ని చూడలేకపోతున్నారు.
0: Therefore man today, he goes by these worldly facts and he has forgotten the spiritual truth totally and therefore is in darkness of ignorance.
1: ప్రాకృతమైనటువంటి నిజము మార్పు చెందుతూ ఉంటాది.
0: The worldly facts change.
1: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఇది ఆశ్రమ ధర్మాలు.
0: These are the four stages in human life. That is the celibacy, the household of vanaprastha, and the renunciation final stage, sannyasa.
1: Brahmacharyam, gruhastham, vanaprastham, sannyasa.
0: Brahmacharyam, gruhaprastham, vanaprastham, sannyasa.
1: Aite, ee nalugu ashramam lopala, brahmacharyam, tarvata gruhastham, vanaprastham, sannyasam, roopanamamulu maravachu.
0: In these four, బ్రహ్మచర్య, గృహప్రస్థ, వానప్రస్థ, సన్యాస,
1: ఈ మార్పు చెందేటువంటి కూడాను ప్రాకృతమైనటువంటి నిజము.
0: ఆల్ దీస్ చేంజెస్ ఆర్ వరల్డ్లీ ఫ్యాక్ట్స్ ఓన్లీ.
1: పారమాత్మికమైన నిజము నాలుగింటి యందు ఉన్నది ఒకే వ్యక్తే.
0: బట్ ది స్పిరిచువల్ ట్రూత్ టెల్స్ యూ ది చేంజ్లెస్ పర్సన్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: పర్సన్ ఈజ్ వన్.
0: ద పర్సన్ ఈజ్ వన్.
1: కానీ దాని యొక్క మార్పులు వేరు వేరు.
0: బట్ ద చేంజెస్ ఆర్ డిఫరెంట్.
1: మార్పులు చెందేటువంటిది నిజము, మార్పు చెందనటువంటిది సత్యము.
0: దట్ విచ్ చేంజెస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, దట్ విచ్ డస్ నాట్ చేంజ్ ఇస్ ద ట్రూత్.
1: ఈ మార్పు చెందినటువంటిదే ఈ యొక్క మూలాధారమైనటువంటి యొక్క ఫౌండేషన్, అదే సత్యం.
0: దిస్ ట్రూత్ ఈజ్ చేంజ్లెస్ విచ్ ఇస్ ద ఫౌండేషన్.
1: ఇది కూడాను ప్రాకృతమైనటువంటి నిజము.
0: ఆల్ దీస్ చేంజెస్ ఆర్ వరల్డ్లీ ఫ్యాక్ట్స్ ఓన్లీ.
1: పారమాత్మికమైన నిజము నాలుగింటి యందు ఉన్నది ఒకే వ్యక్తే.
0: బట్ ది స్పిరి

0: ఇలాంటి సత్యతత్వాన్ని ఈనాడు మనం విస్మరిస్తున్నాం.
1: టుడే వి ఆర్ ఫర్గెటింగ్ ద నేచర్ ఆఫ్ ట్రూత్.
0: ప్రాచీన వైభవము, ప్రాచీన వేదము యొక్క సంస్కృతి, సత్యం వద ధర్మం చెర.
1: ది ఏన్షియంట్ గ్లోరీ అండ్ ద కల్చర్ ఆఫ్ భారత్ సర్టన్లీ స్పీక్ అవుట్ దీస్ టూ ప్రిన్సిపల్స్. స్పీక్ ది ట్రూత్.
0: ఈనాటి మానవులు యందు సత్యమును ఉచ్చరించేటువంటి వ్యక్తులు ఏ నూటికొక్కరో కోటికొక్కరో కనిపించటం లేదు.
1: అండ్ టుడే వీ డోంట్ ఫైండ్ 1 in 100 ఆర్ 1 in 1 crore దట్ స్పీక్ ట్రూత్.
0: సంవత్సరానికి ఒక పర్యాయం సత్యనారాయణ వ్రతం చేస్తారు, కానీ మిగిలిన దినమంతా అసత్యనారాయణ వ్రతమలే.
1: వి అండర్టేక్ ద వర్షిప్ ఆఫ్ ద రిచువల్ సత్యనారాయణ వ్రత, ద వన్ ఆఫ్ ట్రూత్ వన్స్ అండ్ ఇయర్. ఎప్పుడో
0: జీవితంలో ఒక్కసారి మనం సత్యాన్ని పలుకుతున్నాము.
1: We speak truth once only.
0: జీవితమంత అసత్య జీవితమే జరుగుతున్నాం.
1: The whole life is spent in utter lies.
0: ఇది కాదు మానవత్వం.
1: This is not human quality.
0: జీవితమంత సత్యంతోనే గడపటం నిజమైన మానవత్వము.
1: The true human life requires every one of us to speak truth.
0: మానవత్వం అనగా ఏమిటి?
1: What is human life?
0: అజ్ఞానము లేక ప్రవర్తించేటువంటిది మానవత్వము.
1: Human life is the one that conducts without ignorance.
0: ఈ అజ్ఞానము లేక ప్రవర్తించేటువంటి మానవుడు సత్యమునే ఆధారం చేసుకోవాలి.
1: The one who wants to live without ignorance must have truth as the foundation.
0: కనుకనే ఇతనికి మానవ అని పేరు వచ్చింది.
1: సో హీ ఈస్ కాల్డ్ హ్యూమన్ మానవ.
0: మా నా వా. మా అనగా అజ్ఞానము, నా అనగా లేకుండా, వా అనగా వర్తించటము. అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు.
1: మా మీన్స్ ఇగ్నోరెన్స్, నా విదౌట్ ఇట్. వా హూ కండక్ట్స్ హింసెల్ఫ్. సో ద వన్ హూ కండక్ట్స్ హింసెల్ఫ్ విదౌట్ ఇగ్నోరెన్స్. మానవుడు అనగా
0: నిన్న మొన్నగా పుట్టినటువంటి వాడు కాదు మానవుడు.
1: హ్యూమన్ మానవ ఇస్ నాట్ ద వన్ ఆఫ్ టుడే ఆర్ యెస్టర్డే.
0: మా అనగా కాదు.
1: మా నో.
0: ఏది కాదు.
1: వాట్ ఈస్ దిస్?
0: నవా. కొత్త కాదు ఈ మానవుడు.
1: దిస్ మానవ హ్యూమన్ ఇస్ నాట్ న్యూ.
0: మా నవా. నవా అంటే కొత్తది.
1: నవా న్యూ.
0: కేవలం ఈ జన్మంలో వచ్చినటువంటి వాడు కాదు ఈ మానవుడు.
1: యు ఆర్ నాట్ ద వన్ ఆఫ్
0: చాలా పురాతనుడు మానవుడు.
1: యువర్ ఏన్షియన్.
0: చాలా సనాతనుడు మానవుడు.
1: యువర్ ఏన్షియన్.
0: నూతనుడు కాదు.
1: యు ఆర్ నాట్ న్యూ.
0: ఇలాంటి యొక్క సత్య స్వరూపము, సత్య జ్ఞానము ఈ యొక్క పదములు ఎందే ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ దిస్ మీనింగ్ ఇస్ కంటైన్డ్ ఇన్ దీస్ వెరీ వర్డ్స్.
0: కనుకని మానవత్వం అనేటువంటిది సత్యతత్వంతో మనము జీవితాన్ని అంకితం చేయాలి.
1: దేర్ఫోర్ బీయింగ్ ఎ హ్యూమన్ వీ షుడ్ డెడికేట్ అవర్ లైఫ్స్ ఫర్ ట్రూత్.
0: కనుకని సత్ అనగా ఏమిటి? బీయింగ్.
1: సత్ మీన్స్ బీయింగ్.
0: అక్కడ నుంచి వచ్చినటువంటిది ఈ మానవత్వము. సత్ చిత్ ఆనందము.
1: సో హ్యూమన్ లైఫ్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ దీస్ త్రీ.
0: సత్ ఎప్పుడు పర్మనెంట్ గా ఉండేటువంటిది. సత్
1: సత్ బీయింగ్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: చిత్ అవేర్నెస్.
1: చిత్
0: జ్ఞానంతో కలిపినటువంటిది ఈ యొక్క సత్.
1: దిస్ చిత్ ఇస్ అవేర్నెస్ విచ్ ఇస్ ప్రెసెంట్.
0: ఈ అవేర్నెస్, ఈ శాశ్వతత్వము రెండు కూడేటప్పటికే ఆనందం మనకు సహజమే.
1: దిస్ అవేర్నెస్ అండ్ బీయింగ్ టుగెదర్ లీడ్ యూ టు బ్లిస్.
0: ఈనాడు అట్టి ఆనందాన్ని మనం నోచుకోలేక ఆనంద నిమిత్తమై అనేక విధములైనటువంటి అన్వేషణలు జరుపుతున్నాము.
1: As we are not fortunate to be blissful, we are in search of bliss all over the world.
0: ఆనందం మన స్వరూపమే.
1: You are the form of the bliss.
0: కానీ మన యొక్క ఆకారమును మనం గుర్తించుకోలేక ఎక్కడెక్కడో తిరుగుతున్నాము, చూస్తున్నాము మన ఆకారాన్ని.
1: బట్ వీ డోంట్ నో అవర్ ఓన్ ట్రూ ఫార్మ్.
0: తన ఆకారాన్ని తాను వెతికేటువంటి మానవుడు ఎంతటి మూర్ఖుడు చెప్పండి.
1: What type of a fool is a person who searches for his own self?
0: Foolish.
1: He is absolutely foolish if he is in search of
0: himself. తను ఎవరైనా వెతుకోగలరా?
1: Is there anyone who will search for his own self?
0: కాదు.
1: No.
0: కనుకనే నాకు ఆనందం కావాలని అనేక విధమైనటువంటి యొక్క ప్రపంచంలో మనం ప్రాకులాడుతున్నాం.
1: We have been in search of bliss all over the world.
0: ఏ పదార్థంతో నాకు ఆనందం లభిస్తుందో అని పదార్థాన్ని మనము విచారిస్తున్నాం.
1: We are after the material so as to be blissful.
0: ఏ వ్యక్తితో మనకు ఆనందం సంభవిస్తుందో అని అన్ని వ్యక్తులను మనం మీట్ చేస్తున్నాము.
1: We meet different individuals in order to be blissful.
0: ఏ కార్యంలో మనకు ఆనందం లభిస్తుందో అని అన్ని కార్యంలో కూడా ప్రవేశిస్తున్నాము.
1: We undertake various tasks so as to be blissful.
0: పరాయి వ్యక్తితో మనకు ఆనందం లేదు.
1: You don't get any bliss out of other person.
0: పర పదార్థములతో మనకు ఆనందం లేదు.
1: Material doesn't give you bliss.
0: పర విషయములతో మనకు ఆనందం లేదు.
1: The other material matters will not give you bliss.
0: ఆనందం తనయందే ఉంటున్నది.
1: The bliss is within
0: you. తన స్వరూపమై ఉంటున్నది.
1: You are the embodiment of bliss.
0: తన ఆనందంలో తాను లోలలాడుతున్నాడు.
1: He himself basks

0: The water bubble is born in water. It grows in water. Ultimately merges into water.
1: Narudu budbudambu.
0: Human
1: Narayanudu
0: being.
1: Neeru.
0: Human being is the water bubble. God is water.
1: Vinudu Bharatiya Virasutuda.
0: O Bharatiyas, listen to this.
1: Vinudu. Vinudu Bharatiya Virasutuda.
0: O the son of Bharat, listen to this.
1: Manam anandamulone puttamu.
0: We are born in bliss.
1: Anandam nande perugutunnamu.
0: We grow in bliss.
1: Anandam nande antyamaipothunnamu.
0: We merge in bliss.
1: Kaani inka aanandanni ekkada vetakatamu.
0: Then why do you search where?
1: Anaga manam jeevinchedi, manam perigedi, manam anubhavinchedi aanandam aneetuvanti satyanni gurtinchukolekapothunnadu. Intati ajnanudainaadu manavudu.
0: Man is so ignorant and foolish that he doesn't recognize the fact that he is born in bliss, that he grows in bliss and he experiences bliss.
1: Maya.
0: This is illusion.
1: Pratukulanniyu maya.
0: The whole life is illusion.
1: Bhavabandhamulu maya.
0: Attachment is illusion.
1: Samsaramadi maya chavu maya.
0: Family is illusion. Death is illusion.
1: Maya bratukikinta maya no padanela.
0: For this illusory life, why should you put yourself into illusion? For this life of illusion, why should you be deluded? You are the cause, you yourself
1: are the illusion.
0: This illusion is not separate. In fact, there is no illusion. That which does not exist is illusion. Where is it?
1: ఉంటే కదా మాయ అని చెప్పడానికి.
0: If it is there, you can say that.
1: ఒక త్రాడును చూచావు, పామని భ్రమిస్తున్నావు.
0: You see a rope there and you say it's a snake.
1: కానీ ఈ భ్రమించేటప్పటికి దూరమైపోతున్నావు ఆ త్రాడుకు.
0: Because of this illusion, you run away from it.
1: ఒక టార్చ్ లైట్ తెచ్చి దాన్ని చూసేటప్పటికి ఇది త్రాడు అని తెలిసిపోయింది.
0: The moment you switch on the torchlight, you will know that it is a rope.
1: ఇది త్రాడు కదా అని భయం పోయింది, దగ్గరికి వచ్చింది, ఆ త్రాడును చేత్తో ముట్టుకున్నాను.
0: Knowing fully well it is a rope, you have picked it up.
1: పామనుకున్నప్పుడు అది త్రాడే.
0: When you thought it is a snake, it was the rope.
1: త్రాడనుకున్నప్పుడు అది త్రాడే.
0: In that thought also.
1: పోలేదు త్రాడు రాలేదు.
0: The rope has not gone.
1: లైట్ వేస్తానే ప్రామ్ పోలేదు త్రాడు రాలేదు.
0: It has neither gone nor appeared there.
1: అప్పుడు ఇప్పుడు ఉన్నది త్రాడే.
0: Then and now the same rope is present.
1: అప్పుడు ఇప్పుడు ఉన్నది నీవు ఆనంద స్వరూపుడవే.
0: Then and now you are the form of bliss.
1: అజ్ఞానం చేత ఆనందం పోయినట్టుగా ఉంది, జ్ఞానం వచ్చినప్పుడు ఆనందం అనుభవించినట్టుగా ఉంది.
0: Because of ignorance, you think you are cut off from bliss. The moment that awareness is there, you know that you are blessed. So divinity is bliss, which neither comes nor goes.
1: Kanuka satyamunu gurtinchinappudu sarvamunu gurtinchina varamantam.
0: So when once you know the truth, you will be knowing everything else.
1: Ee satyam anaga emiti?
0: What is this truth?
1: Adi ye trikarana suddhi.
0: That is the harmony of thought, word and deed.
1: Yedi nee hrudayamulo aavirbhavinchindo.
0: That
1: ఆ హృదయంలో ఆవిర్భించినటువంటి యొక్క దీనిని వాక్తో మనం ఉచ్చరించటం.
0: వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ యూర్ హార్ట్ మస్ట్ బి అటర్డ్ మస్ట్ బి స్పెల్ట్ అవుట్.
1: వాక్తో ఉచ్చరించినటువంటి దానిని హస్తంతో ఆచరించటం.
0: హ్యావింగ్ డిక్లేర్డ్ హ్యావింగ్ సెట్ యూ మస్ట్ టేక్ టు.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే సత్యం.
0: ది ఇంటిగ్రేషన్ హార్మనీ ఆఫ్ ది త్రీ ఈజ్ ట్రూత్.
1: ఇది సన్నిహిత సంబంధ బాంధవ్యంతో కూడినటువంటిది.
0: ఆల్ దీస్ త్రీ హావ్ గాట్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
1: ముందు చెప్పాను.
0: భగవాన్ సే
1: హృదయం నుండి ఆవిర్భవించినటువంటిది ఏమిటి? అది ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటిది, అది ఏ అహం.
0: సో వాట్ ఈజ్ ఇట్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఆత్మ? దట్ ఈస్ అహం.
1: ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటి అహం.
0: సో అహం కేమ్ అవుట్ ఆఫ్ ఆత్మ.
1: కాబట్టి ఆత్మకు కుమారుడు ఈ అహం.
0: సో అహం ఇస్ ది సన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటిది మైండ్.
0: ద మైండ్ ఇస్ బాండ్ టు దిస్ అహం.
1: కాబట్టి మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
0: సో మైండ్ ఇస్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
1: ఈ మైండ్ నుంచి ఉద్భవించినటువంటిదే వాక్కు.
0: ఇట్ ద వర్డ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ దిస్.
1: కాబట్టి వాక్కు అనేటువంటిది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
0: దేర్ ఫోర్ దిస్ వర్డ్ ఇస్ ది గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ, అహం, మైండ్, వాక్కు ఇవన్నీ కూడా ఒక కుటుంబం యొక్క సంతతియే.
0: అండ్ దేర్ ఫోర్ ఆత్మ, అహం, మైండ్, వర్డ్ దే ఆల్ బిలాంగ్ టు
1: అదే రీతిగా హృదయం నుంచి వచ్చినటువంటిదే వాక్కు.
0: Therefore the word that came out of the heart.
1: ఈ వాక్కు నుంచి వచ్చినటువంటిది క్రియ.
0: And the action came out of this word.
1: త్రికరణ శుద్ధి అనే నిజమైనటువంటి సత్య స్వరూపము.
0: The harmony of these three speak of the truth.
1: కనుకనే సత్యము అనేటువంటిది ఏదో మనం విన్నటువంటిది కన్నటువంటిది కాదు సత్యం.
0: So truth does not merely mean what you have seen and what you have listened to. You are the very embodiment of truth.
1: దేని వల్ల ఈ సత్యాన్ని మనం విస్మరిస్తున్నాము?
0: What is that makes you forget this truth?
1: ప్రాకృతమైనటువంటి ఒక విషయంలో మీరు చక్కగా విచారించుచినప్పుడు,
0: if you investigate the worldly material,
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకు అనుభవం లేకపోవచ్చును.
0: You may not have experienced.
1: ఒక్క భార్యను పెండాడినటువంటి వ్యక్తియే ఎన్నో కష్టములకు గురి అయిపోతుంటాడు.
0: A person married to one wife will be put to many problems and difficulties.
1: సంసారం అంటే సుఖము కాదు.
0: Family life does not mean happiness.
1: ఈ సంసారం అనేటువంటి అంటే సంసారం కొంచెం దాంతో సారం అని సంసారం.
0: Family life, some little sara essence.
1: అల్పమైన ఆనందము.
0: That too it is mean, low.
1: ఒక్క భార్య ఉండినప్పుడే ఆ యొక్క కుటుంబంలో అనేక విధమైనటువంటి ఒక అలజడి అంతా ప్రారంభమవుతుంటాయి.
0: One wife is enough to have all agitation and turbulence at home.
1: ఇంకా ఇద్దరు వైఫ్లు వచ్చేటప్పటికే మరింత బాధ అధికమవుతుంది.
0: With two wives beyond in my estimate.
1: రెండు వైపులు ఉన్నటువంటి వ్యక్తి అనేక కష్టములకు గురి అవుతుంటాడు.
0: The one with two wives will be put to all hardships.
1: ధ్రువుణ్ణి ఈ రెండు వైపులు ఉన్నటువంటి యొక్క భర్త ధ్రువుణ్ణి దూరం చేసుకుని అనేక కష్టములకు గురి అయిపోయాడు.
0: ధ్రువ వాస్ పుట్ టు సో మెనీ డిఫికల్టీస్ బికాస్ ఆఫ్ ది టూ ప్రెసెంట్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద ఫాదర్.
1: సుమతి సురుచి ఇద్దరు వల్ల మొదటి భార్య కొడుకును తొడపైన కూర్చోబెట్టుకోకూడదు, రెండవ భార్య కొడుకునే కూర్చోబెట్టుకోవాలి అని జగడం వేస్తూ వచ్చింది.
0: The father of Dhruva wanted to have the son of the second wife only sit on the lap, not the son of the first wife. That led to the conflict.
1: ఈ బాధను భరించుకోలేక తాను కుమిలిపోయాడు పాపము.
0: Dhruva could not bear this suffering. He was totally depressed.
1: ధ్రువుడే అరణ్యానికి వెళ్లిపోయాడు.
0: Dhruva left for the forest.
1: ఇంకా మూడు భార్యలు కలిగినటువంటి వ్యక్తి దశరథ మహారాజు మీకు తెలుసును.
0: You know Dasharatha with three wives.
1: ఇతను కడపటి భార్యకు మాత్రమే లొంగిపోయాడు.
0: He submitted himself to the youngest wife, the last.
1: మొదటి భార్య కుమారుడైనటువంటి శ్రీమన్ నారాయణుడైనటువంటి రాముల్ని అరణ్యానికి పంపించాడు.
0: He has driven out of his country the son of the first wife Rama, God himself the father.
1: పది భార్యలు ఉన్నటువంటి వారి గతి ఏమిటి?
0: What is the situation of a fellow with 10 wives?
1: ఎవరికి 10 భార్యలు ఉన్నారు?
0: Who has 10 wives?
1: మైండ్ కే 10 భార్యలు ఉన్నారు.
0: Mind has 10 wives.
1: అది ఏ దశేంద్రియములు. దశేంద్రియములకు పతి కనుకనే ఇతనికి దశేంద్రియ పతి అని మనస్సుకు పేరు.
0: ఇట్ ఆల్ ది 10 senses. Therefore, mind is the husband of the 10 wives.
1: మైండ్ మనసునంత ఇంద్రియాధిపతి అన్నారు.
0: Therefore, mind is the master of the senses.
1: కనుక ఈ ఇంద్రియములంతా కూడా ఎన్ని అవస్థలకు గురి చేస్తుంది ఈ ఒక్క మనసును.
0: Senses will put this mind to suffering.
1: కన్నులనే భార్యలు చెప్తున్నాయి ఏమిటండి, నాకు చక్కని టీవీ తెచ్చి పెట్టండి, లేకపోతే మంచి గొప్ప డ్రామాకు తీసుకుని పోండి, లేక సినిమాకి తీసుకుని పోండి, నన్ను ఇక్కడ పెట్టడానికి వీలు కాదు అని కన్నులంతా కూడా అతన్ని హింసిస్తున్నాయి.
0: The wife of the eye will put the husband, the mind, to so many difficulty, asking him to take to a TV or a cinema or a drama.
1: ఇంకా నాలుక చాలా బాధ పెడుతుంది.
0: The tongue feeling so sad.
1: ఏమిటండి సుగంధమైనటువంటి యొక్క మసాల దోశ లేకపోతే పెరుగుడ్డి ఇలాంటివంతా తెచ్చి నాకు పెట్టండి అని అది ఒక్క వైపున బాధిస్తుండాలి.
0: The tongue, another wife went on pestering the husband, the mind, why not masala dosa, other eatables?
1: నాకు సుగంధమైనటువంటి పుష్పాలు నాకు అందించండి అని ఈ నాశకం కోరుతుండాలి.
0: The next wife, the nose desires fragrant flowers.
1: ఇంకా శ్రవణము,
0: the listening.
1: ఏమేమో కావాలని ఆశిస్తుంటుండాలి.
0: ఇట్ వాంట్స్ టు లిసన్ టు సో మెనీ.
1: ఈ అందరి ఇంద్రియములు పదేంద్రియములు కూడాను ఏ విధంగా తృప్తిపరచడానికి వీలవుతుంది?
0: హౌ టు సాటిస్ఫై ఆల్ ద 10 senses?
1: ఒక ఇంద్రియాన్ని తృప్తిపరచడమే చాలా కష్టంగా ఉంటే దశేంద్రియాన్ని ఏ విధంగా తృప్తిపరచాలి?
0: ఇట్ ఇస్ సో డిఫికల్ట్ టు సాటిస్ఫై ద డిమాండ్స్ ఆఫ్ వన్ ఆఫ్ ది.
1: ఈ దశేంద్రియములు తృప్తిపరచలేక మైండ్ అంతా కూడా చాలా ఘోరమైన అవస్థలో గురి అయిపోయింది.
0: మైండ్ ఇస్ పుట్ టు లాట్ ఆఫ్ ట్రబుల్ బికాస్ ఇట్ కుడ్ నాట్ సాటిస్ఫై.
1: ఓ భగవంతుడా నాకు ఈ సంసారం వద్దు.
0: Then mind cries and shouts, oh God, I don't want this
1: family. అప్పుడు ఈ ఇంద్రియాన్ని నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తుండాలి.
0: Then it starts exercising control over the senses.
1: ఏ విధంగా చింతపడుతుండాలి మైండ్?
0: How does it feel?
1: పుట్టుట ఒక చింత.
0: Birth is a matter of worry.
1: భూమి నుండుట చింత.
0: Life on earth is worry.
1: సంసారం ఒక చింత. చావు చింత.
0: Family is worry. Death is worry.
1: ప్రతికూలన్నీయు చింత.
0: All lives.
1: భవబంధముల్ చింత.
0: Attachment is worry.
1: సంతసం ఒక చింత, వింత చింత.
0: Happiness is worry. And everything this new is.
1: అబ్బా, ఈ చింతను నేను భరించుకోలేను.
0: I can't bear this worry any longer.
1: సర్వ చింతల బాపడి ఓ సర్వేశ.
0: Oh God, who will make me free from this worry?
1: అప్పుడు ఈ మనసు సర్వేశుని ప్రార్థిస్తుంటుండాలి.
0: Then the mind starts praying to God. అంతవరకు
1: సర్వేశుడు జ్ఞాపకమే రాడు ఈ మనసు.
0: The mind does not think of God till then.
1: సంగతం వస్తే వెంకటరమణ అని ఈ కష్టాలు ప్రాప్తించినప్పుడే ఈ మనసు కూడా దైవాన్ని స్తుతిస్తూ వస్తుంది.
0: It's only in times of sankata the problem we think of Venkataramana God.
1: ఎప్పుడు ఈ చింతలు మనకు వస్తుంటాయి?
0: When we get these worries.
1: సత్యాన్ని మర్చినప్పుడు ఈ సంత చింతలంతా వస్తుంటాయి.
0: And once we forget the truth, we get all these worries.
1: మనం ఇన్ని చింతలకు గురి కావడానికి సత్యాన్ని మర్చటమే మూల కారణము.
0: We are put to all these worries because
1: సత్యాన్ని అనుసరించు.
0: Follow the
1: సర్వ మార్గములు యందు సర్వ విజయములందు కూడాను విజయాన్ని సాధించగలవు.
0: You will be certainly victorious. You will win in every field if you
1: విజయము సత్యాన్నే వరిస్తుంది, కానీ మరొక దాన్ని వరించదు.
0: The one of truth will be victorious.
1: ఏ భుజబలమో, ఏ బుద్ధిబలమో, ఏ ధనబలమో, ఏ జనబలమో, ఏ గుణబలమో ఏముండినప్పటికీ దీనికి ఏమాత్రము లొంగదు.
0: The victory of success will not submit to any physical strength or intelligence or wealth.
1: సత్యం దేనికి లొంగదు.
0: The truth will not submit to anything.
1: ఈ సత్యమును కూడాను విజయమే వరిస్తుంది.
0: The truth will be triumphant finally.
1: కనుకనే సత్యాన్ని జయించేటువంటిది ఈ జగత్తులో మరొకటి ఏదీ లేదు.
0: There's nothing that can conquer this truth.
1: కనుకనే సత్యం జయమవుతుంది.
0: Therefore truth will be victorious.
1: దీనికంటే విజయాన్ని సాధించేది మరొకటి లేదు.
0: There's nothing beyond this success.
1: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ ఈ పండితులు అనేక రీతిగా దీన్ని ప్రకటిస్తూ వస్తున్నారు.
0: ట్రూత్ ఈజ్ వన్ బట్ స్కాలర్స్ ఇన్
1: సత్యాన్ని మనం అనుసరించినప్పుడే సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమే మనకు జయం.
0: And once you follow the truth, you are bound to be successful.
1: ఎలాంటి కఠినమైనటువంటి యొక్క సమస్యలను కూడా సత్యము సులభంగా సాధించుకుంటుంది.
0: Under any circumstances, in spite of severe problems, the truth will help you to win success. There is nothing that you cannot accomplish with
1: this.
0: You can achieve anything. You can transmute the sky into earth and the earth into sky.
1: కనుకనే సత్యాన్ని మనం ఆశ్రయించాలి.
0: So you should follow the truth.
1: సత్యమే మన దైవము.
0: Truth is God.
1: సత్యమును మనం విస్మరిస్తే జీవితమే లేదు.
0: If you forget truth, there is no life at all.
1: కనుకనే ఈనాడు ఈ ప్రపంచంలో సత్యాన్ని విస్మరించడం చేతనే అనేక దుఃఖములకు, అనేక కష్టములకు, అనేక విధమైన బాధలకు గురి అవుతున్నారు. అధికారాన్ని మనం చేపట్టినప్పటికీ మనకు విజయం చేకూరదు.
0: We may occupy any exalted position of authority.
1: అధికారంలో సత్యమే లేదు.
0: In fact, there's no truth in any position of authority.
1: ఎంత చదువులు చదివినప్పటికీ
0: in spite of education
1: చదువుల్లో ఏమాత్రము సత్యము లేదు.
0: There's no truth in this education.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు.
0: That's all worldly knowledge.
1: ఇది ప్రాకృతమైనటువంటి చర్యలు.
0: దట్స్ ఓన్లీ యాక్టివిటీ.
1: ఇవన్నీ ప్రవృత్తి అయినటువంటి యొక్క లక్షణాలు.
0: దట్స్ ఆల్ ఎక్స్టర్నల్ అవుట్ వర్డ్.
1: సత్యము నివృత్తి మార్గం.
0: ద ట్రూత్ ఈజ్ ఇన్ వర్డ్.
1: సత్యము నివృత్తి తత్వము.
0: ఇట్ స్పీక్స్ ఆఫ్ ది విదిన్.
1: నిత్య సత్యమైనటువంటి స్వరూపము.
0: దట్స్ ఎటర్నల్ ట్రూత్.
1: కనుకనే ఈ సత్యాన్ని మనం సాధించినప్పుడే మనం విజయాన్ని కూడా సాధించిన వారం అవుతాం.
0: వెన్ వన్స్ వీ ఫాలో దట్ ఎటర్నల్ ట్రూత్, యు విల్ సర్టన్లీ బి విక్టోరియస్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఎలాంటి పరిస్థితులను మనం ఎదుర్కోవడానికి వచ్చినప్పటికీ దీనిని ఎదుర్కొని సత్యంతో మనం సాధించడానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్స్ యు మే కమ్ అక్రాస్,
1: ఎలాంటి పరిస్థితులు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మనం పూనుకోవాలి.
0: యు షుడ్ బి రెడీ టు కీప్ అప్ టు ద ప్రామిస్ దట్ యు మేక్.
1: ఒక్కతూరి మనం సత్యం అనేటువంటి ప్రామిస్ చేశామా, అది లైఫ్ ఉండినంత వరకు మనం ఈ సత్యాన్ని నిలబెట్టుకోవాలి.
0: వెన్ వన్స్ యు మేక్ ఏ ప్రామిస్ ఆఫ్ ట్రూత్, యు షుడ్ అప్ హోల్డ్ అండ్ కీప్ అప్.
1: వామనుడు వచ్చాడు.
0: వామనకి
1: దానం అడిగాడు.
0: ఇస్తానని
1: ప్రామిస్ చేశాడు.
0: హి మేడ్ ఎ ప్రామిస్ దట్ హి వుడ్ గివ్.
1: కానీ
0: బట్
1: తన గురువు అయినటువంటి కృపాచార్యుడు ఇవ్వవద్దు అని బోధించాడు.
0: హిస్ టీచర్ కృపా శుక్రాచార్య సెడ్ డోంట్ గివ్.
1: అప్పుడు చెప్తున్నాడు రాజు.
0: దెన్ ది కింగ్ వెంట్ ఆన్ టెలింగ్.
1: బలి చక్రవర్తి చెప్పాడు.
0: ఎంపరర్ బలి
1: గురుజీ,
0: గురుజీ
1: మీరు గురుజీ కావచ్చు,
0: యు మే బి ది టీచర్,
1: కానీ నేను ఇచ్చిన మాటను తప్పను.
0: బట్ ఐ విల్ నెవర్ గో బ్యాక్ ది ప్రామిస్ గివర్.
1: బలికి బొంకుట కంటే పాపముంది.
0: Is there any other higher sin than to go back the promise
1: given?
0: Having said, why should you go back? It is the worst of the sins. I
1: gave
0: the promise.
1: ఏమైనా సరే నేను ఇంకా నేను తప్పను.
0: Anything may happen, I'll certainly keep up to the promise.
1: కనుకనే మనము ఇట్టి పవిత్రమైనటువంటి సత్యంలో మనం జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we should lead our life.
1: ఇంత మంది లోపల ఏ 10 మంది నిలిచినా కూడా చాలు, ప్రపంచాన్ని మనం కాపాడవచ్చు.
0: In this congregation, if the 10 are there, we can protect this whole world.
1: ఎంత మంది మనం సత్యాన్ని కాపాడుకుంటున్నాం?
0: How many of us follow truth?
1: ఎంత మంది మనం ఈ ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడానికి గలుగుతున్నాం?
0: How many of us follow the path of dharma?
1: లేదు.
0: No.
1: వింటున్నాము అనేక ఉపన్యాసములు.
0: We listen to many discourses.
1: చదువుతున్నాం వేలాది గ్రంథములు.
0: We read thousands of texts.
1: చూస్తున్నాం నూర్ల కొద్ది మహనీయులను.
0: We see many noble souls.
1: ఏమిటి నీవు అనుసరిస్తున్నావు?
0: What is that you follow?
1: ఏమిటి నీవు ఆచరిస్తున్నావు?
0: What is that you
1: ఏమిటి నీ అనుభూతి నీకు తెచ్చుకున్నావు?
0: What is your experience?
1: ఏమీ లేదు.
0: Nothing whatsoever.
1: పండితుడను పండితుడను పండితుడని పేరు పెట్టుకుంటారు.
0: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ
1: పండితుడనగా ఏమిటి?
0: హూ ఇస్ కాలర్?
1: నేను శాస్త్ర ఇతిహాస పురాణములు పఠించినటువంటి వాడా పండితుడు?
0: కెన్ యూ కాల్ హిమ్ ఎ పండిట్ ఎ స్కాలర్ ఇఫ్ యూ గోస్ త్రూ ఆల్ ద టెక్స్ట్?
1: నేక సర్వశాస్త్ర ప్రవీణుడైనటువంటి వాడా పండితుడు?
0: కెన్ యూ కాల్ హిమ్ ఎ పండిట్
1: సర్వజ్ఞుడైనటువంటి వాడా పండితుడు?
0: ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్ కెన్ యూ కాల్ హిమ్ ఎ స్కాలర్?
1: కాదు కాదు. అది ఏ భగవద్గీత దీన్నన్నిటినీ ఖండించి
0: భగవద్గీత
1: సమదర్శన అన్నారు.
0: On analysis, Bhagavad Gita said, Pandita
1: Samadarshana. The one
0: with such a mind is real scholar.
1: Sukadukkamuni yandu, papa punyamuni yandu, ninda stutuni yandu, kashta nashtamuni yandu, oke manasunu kaliginatunti vadu panditudu.
0: The Gita clearly tells, he is only a scholar, a pandit. If he maintains the state of equal-mindedness or equanimity, both in times of pain and pleasure, the heat and cold he should be unmindful.
1: అదే ఉండాలి, ఇది ఉండాలి.
0: బోత్ ఆర్ నీడెడ్.
1: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క లక్షణములు.
0: దిస్ ఇస్ ది క్వాలిటీ
1: ఆఫ్ ది నేచర్. ఇది ప్రాకృతమైనటువంటి ధర్మములు.
0: దిస్ ఇస్ ది ధర్మ ఆఫ్ ద వరల్డ్.
1: ఎండనే లేకుండా చలిగా ఉండాలంటే ఈ చలిని కూడా నువ్వు ఎంతకాలం నీవు ఆశించలేవు.
0: యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ది సివియర్ కోల్డ్ ఆల్ ది టైమ్.
1: తిరిగి ఎండ కావాలని కోరుతున్నావు.
0: యూ వాంట్ హీట్ అగైన్. ఆ ఎండనే
1: తీవ్రంగా కాస్తుంటుంటే అబ్బాబ్బా ఈ ఎండను సహించుకోలేము, తిరిగి చల్లదనం కావాలని కోరుతున్నావు.
0: యూ కాంట్ బేర్ ది హీట్ అగైన్, యూ వాంట్ ది కోల్డ్ సీజన్.
1: ఇది నీ యొక్క చేతిలో ఉందా?
0: Does it lie in your hand?
1: భగవంతుని యొక్క అనుగ్రహము.
0: It's all God's grace.
1: ఈ ప్రపంచమునకే పేరు ద్వైతము అని పేరు.
0: The whole world is called ద్వైతం or duality.
1: ఈ డ్యూయాలిటీ అనేటువంటిది ఉంటేనే మానవునికి ఒక విధమైనటువంటి రాణింపు కలుగుతుంది.
0: Because of the duality, you'll be able to live here.
1: ఈ రెండు ఉండటం చేతనే మానవుడు సుఖశాంతులను అనుభవిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ దీస్ టూ యూ హావ్ గాట్ ఆల్ ది పీస్ అండ్ కంఫర్ట్.
1: నిరంతరము తీపి తినడానికి ఎవరికి ఇష్టపడదు.
0: నో వన్ లైక్స్ టు ఈట్.
1: ఒక 10 దినములు తీపి తింటే 11వ దినం ఒక పికిల్ తీసుకోవాలి.
0: ఇఫ్ యూ ఈట్ స్వీట్ కంటిన్యూ ఫర్ 10 డేస్ యూ నీడ్ ఎ పికిల్ ఆన్ ద 11వ డే.
1: పికిల్స్ దినము తింటుంటే మరి స్వీట్ కావాలని ఆశ వస్తుంది.
0: ఇఫ్ యూ ఈట్ పికిల్స్ ఎవ్రీ డే యూ నీడ్ ఎ స్వీట్ దేర్ ఆఫ్టర్.
1: సుఖ దుఃఖీయ సమే కృత్వ లాభో లాభ జయా జయా. ఈ రెండు కూడా ఉండినప్పుడే మానవునికి సుఖ దుఃఖములు లాభ నష్టములు జరుగుతుంటాయి.
0: ఇన్ దిస్ డ్యూయల్ వరల్డ్ యు ఫైండ్ ద ప్రాఫిట్ ఇన్ ద లాస్. ఐ ప్రైజ్.
1: ఈ డ్యూయలిజం లోపల కూడా ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: యు షుడ్ నో ది ఈక్వాలిటీ ఇన్ దిస్ డ్యూయలిజం.
1: సృష్టిలో డ్యూయలిజం ఉంటుండాలి కదా అని చెప్పి ఈ డ్యూయలిజం లో మనం పోకూడదు.
0: బికాస్ దేర్ ఇస్ డ్యూయలిజం ఇన్ దిస్ వరల్డ్ యూ కెన్ నాట్ బి డ్రాన్ ఇన్ దట్.
1: డ్యూయలి మైండ్ ఇస్ బ్లాక్ మైండెడ్.
0: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్.
1: హాఫ్ బ్లైండ్.
0: బ్లైండ్ బ్లైండ్.
1: కనుకనే మనము ఈ డ్యూయల్ మైండ్ ఉంటుండకూడదు.
0: సో వీ షుడ్ హ్యావ్ డ్యూయల్ మైండ్.
1: ఇది కేవలము గడియారం పెండులు మాదిరి కొడుతుంటుంది, ఇటు అటు ఇటు అటు.
0: ఇట్ ఈస్ లైక్ ది పెండులమ్ ఆఫ్ ది వాల్ క్లాక్ దట్ ఆసిలేట్స్.
1: ఇది కొట్టేంత వరకు నువ్వు జీవ బ్రహ్మాలు తిరుగుతూనే ఉంటుంటాయి ఈ యొక్క నిమిట ముందు లేక గంటల ముందు.
0: సో లాంగ్ దిస్ పెండులమ్ ఆసిలేట్స్ యూ ఫైండ్ ద హ్యాండ్ స్పిన్ ఆఫ్ ద సెకండ్స్ అండ్ మినిట్స్ అండ్ అవర్స్ రివాల్వింగ్.
1: ఈ జీవాత్మ పరమాత్మలు తిరుగుతూనే ఉంటుంటాయి.
0: ద ఇండివిజువల్ సూపర్ సోల్
1: ఎప్పుడు ఇంకా
0: when do they unite?
1: ఎప్పుడు ఈ పెండలం నిలిచిపోతే అప్పుడు రెండు చేరిపోతాయి.
0: The moment the pendulum comes to a stand still, there will be unity.
1: కనుకనే ఈ మనస్సు అనేటువంటి పెండులాన్ని సాధ్యమైనంత వరకు మనము తక్కువ చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we should have a control over this pendulum of the mind.
1: నీకు టైం కావాలని కోరుకున్నంత వరకు ఈ పెండులం తిరుగుతూనే ఉండాలి.
0: So long you need the time, the pendulum must move.
1: ఏకత్వం అనేటువంటి దాన్ని గుర్తించిన తర్వాత నీకు టైమే అక్కర్లేదు.
0: When once you recognize this principle of unity, oneness, you
1: time
0: don't need time.
1: Time is God.
0: Time is God.
1: కాలాయ నమః. కాల కాలాయ నమః. కాల దర్ప దమనాయ నమః. కాలాతీతాయ నమః. కాల స్వరూపాయ నమః. అంత కాలమే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ టైమ్.
1: కనుకనే కాలకాల ప్రపన్నానాం కాల కిమ్ని కరిష్యతి. ఈ కాలమును కాలుడు మింగుతున్నాడు.
0: దిస్ టైమ్ ఈజ్ స్వాలోడ్ బై కాలుడు ద గాడ్ ఆఫ్ డెత్.
1: కానీ మానవుడు కాలుండే మింగుతున్నాడు.
0: బట్ మ్యాన్ ఈజ్ స్వాలోయింగ్ ది వెరీ కాలుడు.
1: అలాంటి వాడే నిజమైనటువంటి మనిషి.
0: ఈజ్ ఎ ట్రూ హ్యూమన్.
1: కాలాన్ని మనం వెదుకోకూడదు, వెరవకూడదు.
0: వీ షుడ్ నాట్ ఫియర్ టైం.
1: కాలంను మన హస్తగతం గావించుకోవాలి.
0: యూ షుడ్ హావ్ టోటల్
1: కాలం మన చేతిలో ఉంటుండాలి.
0: ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: కాలమే దైవ స్వరూపము.
0: టైమ్ ఇస్ గాడ్.
1: దైవం నీ హృదయవాసి.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్.
1: కాబట్టి దైవం నీ యొక్క హృదయంలోనే నిలిచి ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుకనే ఇంత గొప్పవాడు మానవుడు.
0: మ్యాన్ ఇస్ సో గ్రేట్.
1: భగవంతుని తన స్వాధీనం చేసుకున్నటువంటి వాడు మానవుడు.
0: అండ్ ఇట్స్ ఎ మ్యాన్ హూ హావ్ గాడ్ డివైనిటీ విత్ హిమ్.
1: కించిత్ పచ్చుకోవటము ఇది చాలా సరైనటువంటిది కాదు.
0: టు కన్సిడర్ వన్ సోన్ సెల్ఫ్ సో లో అండ్ మీన్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
1: కనుకనే శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
0: God is gifted to undertake good activity.
1: జంతువునాం నరజన్మ దుర్లభం.
0: The human life is rarest of all.
1: నరజన్మ చాలా దుర్లభమైనటువంటిది.
0: It is very extremely rare.
1: అంతేకాని నరజన్మమని దీనిని కించిత్ పరచుకోకూడదు.
0: Never consider it so low and mean.
1: ఈ నరజన్మను నారాయణకి అర్పితం చేయాలి.
0: This human life has got to be surrendered to Narayana God.
1: అందుకోసమే వచ్చింది ఈ మానవత్వము.
0: Human life is gifted.
1: మానవత్వాన్ని పొందే కోసమే వచ్చింది.
0: The humanity should attain divinity.
1: మానవత్వానికి వచ్చింది.
0: The human life is of divine life.
1: మానవత్వం నుంచి దైవత్వానికి పోవాలి.
0: The man should become God.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు మానవుడు రివర్స్ తిరిగి పశుత్వానికి దిగజారిపోతున్నాడు.
0: Unfortunately, man is coming down to the level of animal.
1: ఈ రివర్స్ గేర్ మనం యూజ్ చేయకూడదు.
0: We should never make use of reverse gear.
1: అంత ఫ్రంట్ గేర్ పోవాలి పోవాలి పోవాలి.
0: అప్లై ఫ్రంట్ గేర్ మార్చ్ అహెడ్ గో.
1: ఎక్కడే గాని మనం స్టాప్ చేయకూడదు.
0: వి షుడ్ నాట్ స్టాప్ ఎట్ ఎనీ పాయింట్.
1: ఎక్కడ స్టాప్ చేయాలి? గమ్యం చేరేంత వరకు స్టాప్ చేయకూడదు.
0: అంటిల్ యూ రీచ్ ద గోల్ డెస్టినేషన్ డూ నాట్ స్టాప్.
1: అది ఏ మానవుని యొక్క జీవిత ప్రయాణము.
0: దాట్ ఈస్ ద ట్రావెల్ ఇన్ దిస్
1: మానవుడు కర్మక్షేత్ర యాత్రికుడు.
0: మ్యాన్ ఈస్ దట్
1: ఈ యాత్రను పూర్తి గావించుకోవాలి.
0: హీ షుడ్ కమ్ టు
1: ఈ పాత్రను పూర్తి గావించుకోవాలి.
0: అండ్ హీ షుడ్ ఫుల్ఫిల్ హిస్ ఆబ్లిగేషన్స్.
1: అది ఏ మానవుని యొక్క నిజమైనటువంటి ఆశయము.
0: దట్ ఈస్ ది ట్రూ పర్పస్ ఆఫ్ లైఫ్.
1: అది ఏ చెప్పాను, లైఫ్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ లైఫ్?
1: ఎఫ్ ఎఫ్ ఎఫ్ ఎఫ్ ఫోర్ ఎఫ్స్ అని చెప్పాను.
0: భగవాన్ రిఫర్ టు ఫోర్ ఎఫ్స్.
1: ఎఫ్ ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్.
0: ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్.
1: హూ ఇస్ యువర్ మాస్టర్?
0: హూ ఇస్ యువర్
1: కాన్షియన్స్? ఈజ్ యువర్ మాస్టర్.
0: యువర్ కాన్షియన్స్ ఈజ్ యువర్ మాస్టర్.
1: అది ఫస్ట్ ఫాలో ది మాస్టర్.
0: దట్ ఇస్ ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్.
1: సెకండ్ ఎఫ్ ఫేస్ ది డెవిల్.
0: సెకండ్ ఎఫ్ ఫేస్ ది డెవిల్.
1: థర్డ్ ఎఫ్ ఫైట్ ది ఎండ్.
0: థర్డ్ ఎఫ్ ఫైట్ ది ఎండ్.
1: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్.
0: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్.
1: అది నీ యొక్క జీవిత గమ్యం.
0: దట్ ఈస్ ది
1: అది నీ జీవితం యొక్క ఆట.
0: That is the play.
1: Life is game, play it.
0: Life is a game, play it.
1: Life is dream, realize it.
0: Life is a dream, realize it.
1: Life is love, enjoy it.
0: Life is love, enjoy it.
1: Life is troubles, meet it.
0: Life is troubles, meet it.
1: కనుకనే లైఫ్ అనేటువంటిది ఇంత అంతరాత్మతో కూడినటువంటిది.
0: లైఫ్ ఇస్ సో మీనింగ్.
1: ఇంత రహస్యమైనటువంటిది.
0: ఇట్ ఇస్ సటిలిటీ సీక్రెట్.
1: ఇలాంటి రహస్యమైనటువంటి, ఇలాంటి పవిత్రమైనటువంటి, ఇలాంటి దివ్యమైనటువంటి, ఇలాంటి భవ్యమైనటువంటి, ఇలాంటి నవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం కించిత్ పరచుకుంటున్నాం.
0: వీ కన్సిడర్ దిస్ హ్యూమన్ లైఫ్ సో మీన్ అండ్ లో, ఆల్వేస్ ఇట్ ఇస్ సేక్రెడ్ అండ్ డివైన్.
1: సత్యాన్ని మర్చిపోవటమే.
0: వాట్స్ ద రీజన్ వీ హావ్ ఫర్గాటన్ ద ట్రూత్?
1: త్రీ ఫోర్త్ ట్రూత్ ఇస్ లైఫ్ అన్న.
0: త్రీ ఫోర్త్ ట్రూత్ ఇస్ లైఫ్.
1: కానీ నేను అది ఒప్పుకోను.
0: బట్ భగవాన్ డజంట్ ఎండోర్స్.
1: త్రీ ఫోర్త్ కంప్లీట్ ట్రూత్ ఇస్ లైఫ్.
0: భగవాన్ డజంట్ ఎండోర్స్ ఇట్. కంప్లీట్ ట్రూత్ ఇస్ ఫుల్ లైఫ్.
1: చాలా మంది త్రీ ఫోర్త్ లైఫ్ ఇస్ ట్రూత్ అంటారు.
0: మెనీ సే త్రీ ఫోర్త్ ఆఫ్ లైఫ్ ఇస్ ట్రూత్.
1: నో, త్రీ ఫోర్త్. వాట్ అబౌట్ వన్ ఫోర్త్?
0: భగవాన్ విల్ క్వశ్చన్ యూ, వాట్ అబౌట్ వన్ ఫోర్త్?
1: కానీ ఫుల్ లైఫ్ ఇస్ ట్రూత్.
0: సో ఫుల్ లైఫ్ ఇస్ ట్రూత్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: గాడ్ ఇస్ పూర్ణం.
0: గాడ్ ఇస్ ఫుల్.
1: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. పూర్ణమద. అతను పూర్ణమే, నీవు పూర్ణమే, జగత్తు పూర్ణమే, అంత పూర్ణమే.
0: గాడ్ ఈస్ ఫుల్, యు ఆర్ ఫుల్, నేచర్ ఈస్ ఫుల్, ఎవ్రీథింగ్ ఈస్ ఫుల్.
1: పూర్ణం ఈస్ ట్రూత్.
0: దేర్ఫోర్ దిస్
1: ట్రూత్ ఈస్ పూర్ణం.
0: ట్రూత్ ఈస్ ఫుల్.
1: కనుకనే ఫుల్ గా ఉంటుండాలి సత్యంలో.
0: సో దేర్ ట్రూత్ ఈస్ ఫుల్.
1: కనుక ఈ సత్యాన్ని మనం గుర్తించి సాధ్యమైనంత వరకు కూడాను మన నోటి నుంచి అసత్యం రాకుండా చూసుకోవాలి.
0: సో వీ షుడ్ ఫాలో దిస్ పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ వీ షుడ్ నాట్ అటర్ లైస్.
1: ఒకవేళ సత్యము చెప్తే ఏమైనా కొంత ప్రమాదమో లేక కొన్ని ఇక్కట్లో కలిగేటువంటి పరిస్థితి ఉంటుంటే సత్యం చెప్పద్దు, అసత్యం చెప్పద్దు, మౌనాన్ని వహించు.
0: ఇన్ కేస్ యూ ఎన్కౌంటర్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బై టెలింగ్ ట్రూత్, డోంట్ అటర్ ఎ లై.
1: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయదు. ఇలాంటి పరిస్థితి లోపల నీవు సత్యము చెప్పవద్దు, అసత్యము చెప్పవద్దు.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డేంజర్ డోంట్ స్పీక్ ట్రూత్, డోంట్ అటర్ ఎ లై.
1: ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక సన్యాసిని పరీక్షించడానికి ప్రయత్నించాడు.
0: అట్ వన్ టైమ్ ఇంద్ర వాంటెడ్ టు టెస్ట్
1: ఎన్ సన్యాసి కాదు, మహాయోగిగా ఉండేటువంటి వాడు.
0: ఈజ్ ఎన్ ఏ టోటల్ రెనన్షియల్.
1: అతను రెండు ప్రతిజ్ఞలు పట్టాడు.
0: హీ has taken upon himself two vows.
1: పరులను హింసించను.
0: I won't hurt anybody.
1: అసత్యం ఆడను.
0: I will not utter a lie.
1: ఇవన్నిటిని మా జీవితంలో సాధించాలి అని పట్టుదలతో తపస్సు చేస్తున్నాడు.
0: He wanted to accomplish these two and therefore has undertaken penance.
1: భగవంతుడు ఒక జింకను తరుముకుంటూ ఈ యొక్క తపస్సు చేస్తున్నటువంటి వాడిని ముందుగా ఆ జింక పోయేటట్టుగా చేశాడు.
0: God in the form of a hunter was just chasing a deer that was passing by.
1: కానీ ఈ డియర్ దుంకుతూ పోవడం చేత ఈ తపస్వి కన్ను తెరిచి చూచాడు.
0: అండ్ దిస్ వన్ ఆఫ్ ఎస్థెటిక్ ఓపెన్ హిస్ ఐస్ అండ్ వాచ్డ్ ఇట్.
1: తక్షణమే అది ఒక పొదలో పోయి చేరిపోయింది.
0: He watched this deer getting into a bush there.
1: వచ్చాడు హంటర్ వేషం ఉన్నటువంటి భగవంతుడు.
0: God in the form of hunter came.
1: స్వామీజీ నేను ఒక జింకను తరుముకొని వచ్చాను, మీరు ఏమైనా చూసారా?
0: ఐఎమ్ చేసింగ్ ఎ డియర్, హ్యావ్ యూ నోటీస్డ్ ఇట్?
1: చూడలేదంటే అసత్యము.
0: ఇఫ్ సేస్ ఐ హావ్ నాట్ సీన్ ఇట్ ఇస్ ఎ లై.
1: చూచినదంటే ఎక్కడ ఉంది అంటాడు.
0: ఇఫ్ ఐ సే ఐ హావ్ సీన్ ఇట్ ఇస్ ఎ లై.
1: అదో పొదలో ఉంది దాన్ని హింసిస్తాడు.
0: ఇఫ్ ఐ సే ఇట్స్ బిహైండ్ ద బుష్
1: కాబట్టి ఒక ప్రాణిని హింసించను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ తప్పిన వాడు అవుతాడు.
0: హి హస్ టేకెన్ ఎ వౌ నాట్ టు హర్ట్ నాట్ టు హార్మ్.
1: చూడలేదు అంటే అసత్యం ఆడిన వాడు అవుతాడు.
0: ఇఫ్ సేస్ ఐ హావ్ నాట్ సీన్ ఇట్ ఇస్ ఎ లై, బ్లేటెంట్ లై.
1: అప్పుడు భగవంతుని ప్రార్థించాడు.
0: సో హి ప్రేడ్ టు గాడ్.
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: నా ఈ రెండు ప్రతిజ్ఞలకు భంగం కాకుండా నీ ఒక విజన్, నీ యొక్క తలంపు నాకు అందించమని చెప్పాడు.
0: హి ప్రేడ్ టు గాడ్ ఓ God, give me the thought so that I will uphold these two vows I have undertaken.
1: తక్షణమే భగవంతుడు ఆ యొక్క విజన్ అందించాడు.
0: God granted him that vision.
1: నిర్మలమైన హృదయంతో ప్రార్థించినటువంటి వారికి క్షణాల్లోపలే దాని యొక్క విజన్ జవాబునిస్తుంటాడు భగవంతుడు.
0: ఇఫ్ యూ ప్రే విత్ ప్యూర్ హార్ట్ గాడ్ రెస్పాండ్స్.
1: కేవలం పెదవులతో ప్రార్థించేటువంటి వారికి ఎన్ని సంవత్సరాలైనా కూడా జవాబు ఇవ్వడు.
0: ఇఫ్ ఇట్ ఇస్ ఆల్ ఎ లిప్ సర్వీస్ యూ విల్ నెవర్ గెట్ రిప్లై ఎనీ టైమ్.
1: హృదయముతో ప్రార్థించేటువంటి వారికి తక్షణమే రీసౌండ్ రిఫ్లెక్షన్ రియాక్షన్.
0: ఇఫ్ యూ ప్రే విత్ యువర్ హార్ట్ యూ విల్ గెట్ ది రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ ఇన్స్టంటేనియస్లీ.
1: వచ్చింది ఆ విజన్.
0: దేర్ కేమ్ దట్ విజన్.
1: ఆ ముని చెప్తున్నాడు.
0: అండ్ ద సెయింట్ వాస్ టెల్లింగ్.
1: ఏది చూచెను అది పల్కదు, ఏది పల్కును అది చూడలేదు, ఏమందు భువిన్.
0: వాట్ ఎమ్ ఐ టు సే?
1: ఓ హంటర్,
0: ఓ హంటర్,
1: ఏది చూచెను అది పల్కదు.
0: దట్ విచ్ హస్ సీన్,
1: కన్నులు చూచినాయి జింకను కానీ కన్నులు చెప్పలేవు, దానికి నోరు లేదు.
0: ఐస్ హావ్ సీన్ ద డియర్ బట్ ఇట్ కెనాట్ సే బికాజ్ ఇట్ హస్ నో మౌత్.
1: కానీ నోరు చెప్పగలదు.
0: ద మౌత్ కెన్ సే, టంగ్ కెన్ స్పీక్.
1: కానీ నోరు చూడలేదు.
0: బట్ ఇట్ హస్ నాట్ సీన్ ద డియర్.
1: దాన్ని ఎట్ట చెప్పగలదు?
0: హౌ కెన్ ఇట్ సే?
1: చెప్పలేనటువంటి దాన్ని ఎట్ట చూడగలదు?
0: దట్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్ హౌ డస్ ఇట్ సీ?
1: చూచిండేది ఒకటి, చెప్పేది మరొకటి, ఇది నాట్ ట్రూత్ అన్నాడు.
0: సో వన్ హాస్ సీన్, ద అదర్ హాస్ టు సే, దో ఐ కాంట్.
1: ఈ విధంగా తప్పించుకున్నాడు ఈ ఋషి.
0: దట్స్ హౌ హీ కుడ్ ఫైండ్ ఎన్ ఎస్కేప్.
1: అప్పుడు భగవంతుడు ఇది సరైన మార్గం.
0: దట్ ఈస్ ది విజన్ గ్రాంటెడ్ బై గాడ్.
1: ప్రాకృతమైనటువంటి జీవితంలో
0: ఇన్ దిస్ వరల్డ్,
1: మానవ జీవితంగా గడుపుతున్నటువంటి వాడు,
0: ది హ్యూమన్ లైఫ్,
1: ఇలాంటి పరిస్థితిలో సందిగ్ధావస్థ యందు,
0: ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్ఫ్యూజన్,
1: ఈ విధమైన దీంతో తప్పించుకోవడానికి ప్రయత్నించాలి.
0: యూ షుడ్ ఫైండ్ ఎన్ ఎస్కేప్ అవుట్ ఆఫ్ ఇట్.
1: సత్యం చెప్పి దాన్ని ప్రమాదం సంభవించకూడదు.
0: బై టెలింగ్ ట్రూత్,
1: అసత్యం చెప్పి పాపంలో మునక్కూడదు.
0: నెవర్ కమిట్.
1: ఎన్నింటికి సంబంధం లేని మార్గాన్ని, మధ్య మార్గాన్ని అనుసరించు. ఎందుకనగా ఇది మిథ్యలోకము, మిథ్యలోకము, ఇది మధ్యలోకమే కనుక మధ్య మార్గాన్ని అనుసరించమన్నాడు.
0: బై టెలింగ్ లైస్ విల్ బి కమిటింగ్ ఎ సిన్, దేర్ఫోర్ గో ఇన్ ద మిడిల్ పాత్, మిడ్ వే.
1: ఈ బాల్యమునందు సాధ్యమైనంత వరకు నువ్వు అసత్యం ఆడకుండా చూడండి. ఒకవేళ అసత్యం ఆడేటువంటి పరిస్థితి వస్తే అసత్యం మాత్రం చెప్పకండి, సత్యం మాత్రం చెప్పకండి, రెండూ లేకుండా మౌనాన్ని వహించు.
0: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ బి కాషస్, ఇఫ్ ఇట్ ఇస్ నెసెసరీ టు టెల్ ఎ లై, నెవర్ టెల్ లైక్ దాట్. అట్లీస్ట్ డోంట్ స్పీక్ ది ట్రూత్, రిమైన్ సైలెంట్.

గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలను అభ్యసించగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ

0: చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువగలరా. నిశ్చల సమాన చిత్తులై నిలువగలరా.
1: ఇట్ ఇస్ పాసిబుల్ టు విన్ ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్. ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు రిటర్న్ విక్టోరియస్లీ ఫ్రమ్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు రూల్ ది ఎంటైర్ కింగ్డమ్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ కింగ్. వన్ కెన్ ఆఫర్ ఇన్ చారిటీ గోల్డెన్ కౌస్ ఎనీ నంబర్. వన్ కెన్ ఈవెన్ కౌంట్ ద నంబర్ ఆఫ్ స్టార్స్ అక్రాస్ ద స్కై. వన్ కెన్ మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వన్ కెన్ బి ఎ స్కాలర్ ఇన్ వేరియస్ టెక్స్ట్. వన్ కెన్ రీచ్ ద మూన్. బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ control the mind to remain steady and in the state of equanimity. Is it possible?
0: Prema swarupulaina vidyarthulara vidyarthinilara
1: embodiments of love, boys and girls, students,
0: vidya yokka visheshamunu gurtinchina tarvatane vidyarthulanu cheppadaniki veelavutundi.
1: You can call yourself a student if only you know the significance of education.
0: Vidyanaga kevalamu grantha parichayam maatrame vidya kaadu.
1: Education does not mean mere acquisition of knowledge from books.
0: Idi bookish knowledge antaru.
1: This is called bookish knowledge.
0: Kaani indulo aneka mandi praveenuluga untunnaru.
1: In this bookish knowledge many experts are there.
0: ఎంతమందో మేధావులుగా మారినారు.
1: దర్ మెనీ ఇంటెలెక్చువల్స్ టూ.
0: గొప్ప పండితులుగా రూపొందింపు చేశారు.
1: అండ్ వి హావ్ గాట్ వెరీ హై స్కాలర్స్.
0: కానీ ఈ విధమైనటువంటి విద్య చేత ఈ పండితులు కాని ఈ విద్యావంతులు కాని ఈ మేధావులు కాని జగత్తుకు ఏమి పని చేస్తున్నారు?
1: బీయింగ్ ఎ స్కాలర్, బీయింగ్ ఎన్ ఇంటెలెక్చువల్ ఆఫ్ ఎమినెన్స్, వాట్ ఈస్ దట్ హీస్ డూయింగ్ టు ద కమ్యూనిటీ?
0: సమాజంలో పుట్టి సమాజంలో పెరిగి సమాజం ద్వారా ఇంత విద్యను నేర్చి సమాజంకి ఏ సేవ చేస్తున్నారు?
1: హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ సొసైటీ, హ్యావింగ్ గ్రోన్ ఇన్ సొసైటీ, హ్యావింగ్ అక్వైర్డ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద సొసైటీ, వాట్ ఈస్ ఇట్ దట్ హీస్ డూయింగ్ ఇన్ టర్న్ టు ద సొసైటీ?
0: సమాజమునకు దీని కృతజ్ఞత తెలుపుకున్నా చదివిన చదువంత ప్రయోజనం ఏమిటి?
1: If one does not express gratitude to the community and society, what for is the education?
0: Okanoka samayam lopala Aravind cheppadu Calcutta lo university lo.
1: At one time Aravind said in Calcutta university,
0: oh vidyarthulara,
1: oh students,
0: meer chadive den nimittamai chestunnaru?
1: Why do you acquire knowledge?
0: Chadivina chaduvu kevalamu swartha nimittamai kaadu.
1: This learning should not be for selfishness.
0: Saprayojan nimittam kaadu.
1: Nor for self-interest either.
0: Samajamlo ee yokka vidyanu manam abhyasinchamu, aarjinchamu.
1: In fact, you acquired knowledge in this community.
0: Ee samajam nundi manam ee adyannu vidyanu aarjinchamu, aa samajamulaku sevale cheyakundina ee vidyanu enduku?
1: In fact, if you don't serve the community and serve society, where from you acquired the knowledge?
0: Samajamulaku seva cheyinatvanti సమాజం యొక్క సంక్షేమాన్ని కోరినటువంటి ఈ చదువులో కంటే ఆ బుక్స్ నిప్పులో వేయటం మంచిది.
1: ఇఫ్ యూ డు నాట్ వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ ఇన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద కమ్యూనిటీ, బెటర్ యు బర్న్ ఆల్ ద బుక్స్.
0: కానీ ఈనాడు విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
1: టుడే ద నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ ఇస్ ఇంక్రీజింగ్.
0: దాని ద్వారా అనేక విధమైనటువంటి మార్గములను బోధిస్తూ ఉన్నారు విద్యార్థులకు.
1: In fact, various scientific techniques are taught to students.
0: ఈ సైన్స్ యొక్క విజ్ఞానం యొక్క తత్వమును కేవలము ప్రపంచం యొక్క ఉపయోగ నిమిత్తమై చేస్తున్నారా, లేక ఆ విద్యావంతుని యొక్క సత్కీర్తి కోసం చేస్తున్నారా?
1: Is the scientific knowledge imparted for the advancement of the community, society, or to earn the reputation?
0: ఇంత గొప్ప మేధావులుగా మారుతున్నారు కానీ వారిలో వచ్చినటువంటి మార్పు ఏమిటి?
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఇంటెలెక్చువల్స్ యాజ్ వెల్, వాట్ ట్రాన్స్ఫర్మేషన్ యు ఫైండ్ ఇన్ దెమ్?
0: దీనినే ఒకానొక సమయంలో ప్రతి చర్చలు కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ సెడ్ at one time a church.
0: Man has conquered all, but he has not conquered himself or not.
1: Man has conquered all, but he has not conquered himself.
0: Yinati Vijnana Sastramu, Tanam Tappa, Sarvamnu Kudanu Yerugutu Undali.
1: The scientific knowledge today will make you know everything in the outer world except
0: for yourself.
1: Man is making every effort to know everything present in the outside world.
0: This
1: is all the physical knowledge, the secular knowledge.
0: ఇన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: Having known everything, he is not able to know his own self.
0: ఇది ఏ ముఖ్యమైనటువంటి విషయము.
1: This is the important factor.
0: తనను తాను తెలుసుకుని ప్రవర్తించేటువంటి యొక్క వ్యక్తి యొక్క సంబంధమే నిజమైన సంబంధము.
1: True relationship is established if only you understand your innate nature.
0: ఏ వ్యక్తిని చూసినా కానీ who are you అని ప్రశ్నిస్తున్నాడు. కానీ who am I అనేటువంటి ప్రశ్నకు మాత్రము
1: Whomsoever you meet, you go on questioning, who are you? But you don't put a question to yourself, who am I?
0: ఒకటికి ఒకటి భౌతికము, రెండవది పారమార్థికము.
1: One is physical, other is spiritual.
0: కనుకనే ఈ భౌతికమైన కూడాను పారమార్థికమైనటువంటిది ఉండినప్పుడే రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది.
1: There should be intimate relationship between physical and spiritual aspects. Then only the interrelationships would blossom.
0: కేవలము భౌతికమైనటువంటిది ఒక విధమైనటువంటి నెగటివ్.
1: The physical knowledge is negative.
0: కానీ తనను తాను తెలుసుకునేటువంటి తత్వము పాజిటివ్.
1: The knowledge of the self is positive.
0: ఈ నెగటివ్ పాజిటివ్ రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది, ప్రకటిస్తుంది.
1: The human personality blossoms, shines forth. If there is happy blend of the positive and the negative.
0: Manavuni manaviniga maatrinanta maatramna vidya yokka paripurnata erpadadu.
1: In fact, if you become a total man, there does not lie the full ee vidya
0: cheta manavuni paripurnamaina manaviniga roopandimpa cheyali.
1: In fact, education should help you to be a total man.
0: Manavuni dayamayuniga maarchali.
1: In fact, you should be transformed into compassionate one.
0: ఇట్టి దయామయుడిగా మార్చినటువంటి విద్యలు మనకెందుకు?
1: ఇఫ్ యు ఆర్ నాట్ కంపాషనేట్ వాట్ ఫర్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం హృదయమును కఠిన రూపంగా మారుస్తుండాలి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ మేకింగ్ యూ వెరీ టఫ్ అండ్ హార్డ్.
0: మానవుడు మేధాశక్తిని ఎంత అభివృద్ధిగా గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ విధముగానే హృదయాన్ని కూడా విశాలం చేయడానికి తగిన కృషి చేయాలి.
1: జస్ట్ యాజ్ యు వాంట్ టు గ్రో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది ఇంటెలెక్ట్, యు సీ దట్ యువర్ హార్ట్ ఆల్సో మెల్ట్స్ అండ్ ఎక్స్పాండ్.
0: హృదయ విశాలతనే తెలుసుకొనకుండినా ఈ మేధాశక్తి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డూ నాట్ అండర్స్టాండ్ వాట్ ఫార్ ఇస్ దిస్ ఇంటెలెక్చువల్ ఫ్యాకల్టీ.
0: కనుక హృదయంతో పాటు కేవలము మానసిక ప్రవర్తన కూడా మారాలి.
1: సో అలాంగ్ విత్ ద హార్ట్ ద మైండ్ ఆల్సో షుడ్ ట్రాన్స్ఫార్మ్.
0: ప్రాచీన కాలం నుండి
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్
0: మన భారతదేశమునందు
1: ఇన్ భారత్
0: ఈ విద్యా విధానంలో అనేక విధమైనటువంటి మార్పులు కూర్పులు చేస్తూ వచ్చారు మహనీయులు.
1: Noble souls have made repeated attempts bringing sort of modifications, alterations, changes in the education field.
0: Kani videshiyulu bharatadeshamlo praveshinchinaku puramu vidya samasthalu chaala takkuvaga undetundivi.
1: Before foreigners stepped here, there were very few education institutions in this country.
0: Universities anetundi 5 6 undetundivi.
1: There were about 5 to 6 universities only.
0: ఒక్కొక్క యూనివర్సిటీ కూడాను ఒక్కొక్క సబ్జెక్టును మాత్రమే లక్ష్యం అందించుకుని తద్వారా మానసిక సంబంధమైనటువంటి యొక్క విశాలతను పెంచుకుంటూ వచ్చేటువంటి వారు.
1: ఈచ్ యూనివర్సిటీ హ్యాడ్ వన్ స్పెషాలిటీ, హెల్పింగ్ ఇన్ ద బ్లాసమింగ్ ఆఫ్ ది మెంటల్ ఫ్యాకల్టీ ఇన్ ఫుల్.
0: మొట్టమొదట కాశీ,
1: ద ఫస్ట్ వన్ కాశీ బెనారస్.
0: ఈ కాశీలో అభిమాన శాస్త్రం అనేటువంటిది ఒక వ్యాకరణము. కాశీ విశ్వవిద్యాలయంలో
1: ద బెనారస్ యూనివర్సిటీ గ్రామర్ ఇస్ ద మెయిన్ సబ్జెక్ట్ టాట్.
0: ఒక్కొక్క విశ్వవిద్యాలయం నందు కూడా ఒక్కొక్కటి అభిమానమైనటువంటి శాస్త్రంను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఈచ్ యూనివర్సిటీ హాస్ టేకెన్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫాస్టరింగ్ వన్ డిసిప్లిన్.
0: కాశ్మీర్ విశ్వవిద్యాలయం నందు అలంకారము అనేటువంటి ఒక విశ్వ విద్యను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఏన్షియంట్ సైన్సెస్ అలంకార శాస్త్ర వన్ సబ్జెక్ట్ వాస్ డెవలప్డ్.
0: ఇదే విధంగానే ఉజ్జయిని విశ్వవిద్యాలయం నందు
1: ఇన్ ఉజ్జయిని యూనివర్సిటీ
0: గణిత శాస్త్రము అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: మ్యాథమెటిక్స్ వాజ్ స్పెషాలిటీ.
0: ఇంకితే కాకుండా నవద్వీపం అనేటువంటి ఒక గ్రామం పట్టణం నందు ఒక విద్యాలయం ఉంటుండాలి.
1: At a place by the Navadvip, there was
0: ఈ నవద్వీప విశ్వవిద్యాలయం నందు ప్రధానమైనటువంటి అభిమానం కూడినటువంటి ఒక శాస్త్రం ఏమిటి?
1: What is the special subject taught in Navadvip University?
0: నవద్వీప విశ్వవిద్యాలయం నందు న్యాయశాస్త్రమే ప్రధానంగా తీసుకున్నారు.
1: It has specialized in law.
0: ఇంకా రాముని సోదరుడైనటువంటి భరతుడి ఏలినటువంటి రాజ్యము అమరావతి.
1: Amaravati was ruled by Bharat, brother of Rama.
0: ఈ అమరావతి విశ్వవిద్యాలయం నందు కేవలము ఒక విధమైనటువంటి యొక్క శాస్త్రం అభివృద్ధి పరచుకోవటమే కాకుండా,
1: ఇన్ ది అమరావతి యూనివర్సిటీ నాట్ ఓన్లీ సైన్స్,
0: ఆరోగ్య సంబంధమైనటువంటి యొక్క శాస్త్రం ప్రధానమైనటువంటి లక్ష్యంలో తీసుకున్నారు.
1: ఇట్ హెస్ స్పెషలైజ్డ్ మెడిసిన్.
0: ఇంతియే కాకుండా,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈ యొక్క యూనివర్సిటీ యందు నీతి నిజాయితీలను పెంచినప్పుడే మానవ జాతి ఒక ఉన్నత స్థితిని పొందుతుంది అని చింతించారు ఈ యొక్క విశ్వవిద్యాలయం వారు.
1: యూనివర్సిటీ అథారిటీస్ ఫెల్ట్ దట్ ద మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ది టోటల్ పర్సనాలిటీ.
0: నిత్య జీవితం నందు సత్య మార్గముతో తమ వృత్తులను అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై కమ్మరి కుమ్మరి దొమ్మరి ఇత్యాది విద్యలన్నీ కూడాను ఒక పై భాగంగా భావించుకుని అందరికీ బోధిస్తూ వచ్చారు.
1: ఇన్ ఆర్డర్ టు టెడ్ రైట్ ఫుల్ ట్రూత్ ఫుల్ పాత్ ఇన్ లైఫ్ ద వొకేషనల్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో టాట్ లైక్ కార్పెంటరీ బ్లాక్ స్మిత్ అదర్ సబ్జెక్ట్ లైక్ దాట్.
0: నిత్య జీవితంలో అవసరం లేనటువంటివన్నీ చదివి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ రీడింగ్ దోస్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ నాట్ యూజ్ఫుల్.
0: వారి వారి ఉద్యోగం సంబంధించినటువంటి యొక్క పనులన్నీ కూడా నేర్చుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ నో ద ప్రొఫెషనల్ స్కిల్స్ యాజ్ వెల్.
0: ఇంతియే కాకుండా సంగీతము సాహిత్యము నృత్యము ఇత్యాదంతా కూడాను నాట్య కళలు కూడాను పోషించుకుంటూ వచ్చారు.
1: అండ్ దే ఆల్సో ఫాస్టర్డ్ ఎంకరేజ్ ద ఫైన్ ఆర్ట్స్ లైక్ డాన్స్ అండ్ ద మ్యూజిక్ అండ్ లిటరేచర్.
0: అమరావతి విశ్వవిద్యాలయం నందు అనేక విధమైనటువంటి యొక్క సంస్థలను కూడాను అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: ది అమరావతి యూనివర్సిటీ ఎంకరేజ్ ఆల్ దీస్ డిసిప్లిన్స్ ద సబ్జెక్ట్స్.
0: తక్షశిల ఇంకొక విశ్వవిద్యాలయము
1: నదర్ యూనివర్సిటీ తక్షశిల యూనివర్సిటీ.
0: ఈ తక్షశిల విశ్వవిద్యాలయం నందు
1: ఇన్ దిస్ తక్షశిల యూనివర్సిటీ
0: ఒక విధమైన ఆయుర్వేదము అనేటువంటి యొక్క అభిమాన శాస్త్రం అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: ఆయుర్వేద అది మెడికల్ సైన్స్ ఓ స్పెషాలిటీ.
0: ఈ విధంగా విచారణ చేస్తే ఒక ఆరో ఏడో విశ్వవిద్యాలయాలు మాత్రమే ఆనాడు ఉన్నటువంటివి.
1: ఇన్ దోస్ డేస్ ఎట్ ది మోస్ట్ 6 to 7 యూనివర్సిటీస్ ఎగ్జిస్టెడ్.
0: ఈనాడు వందల కొద్దీ పెరిగిపోయినాయి.
1: టుడే వి హావ్ హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సిటీస్.
0: కానీ ఈ పెరిగిపోయినటువంటి విశ్వవిద్యాలయం వల్ల మనం నేర్చుకున్నటువంటి సత్యం ఏమిటి?
1: విత్ ఆల్ ది ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ ది యూనివర్సిటీస్ వాట్ ట్రూత్ వి హావ్ అండర్స్టూడ్.
0: దేశమునకు చేసేటువంటి ఉపకారం ఏమిటి?
1: వాట్ హెల్ప్ వి హావ్ డన్ టు
0: సమాజం యొక్క సంక్షేమాన్ని కోరడానికి ఆధారాలు ఏమిటి?
1: What is the proof to demonstrate that we work for the advancement of the society?
0: కానీ ఈ ఆధునిక విద్యలన్నీ కూడా అభివృద్ధి అయిపోయి
1: విత్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్
0: నిజమైనటువంటి ఆత్మవిద్యలన్నీ క్షీణించిపోయినాయి.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ డిక్లైన్డ్.
0: ఈనాడు విద్యకు ఎడ్యుకేషన్ అంటారు.
1: విద్య ఇస్ కాల్డ్ ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ అంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ మెంట్ బై ఎడ్యుకేషన్?
0: ఇది కేవలము ఎడ్యుకేర్ అనేటువంటి యొక్క పదము నుంచి ఆంగ్ల భాష నుంచి వచ్చింది.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మెన్ బై ఎడ్యుకేర్?
0: లోపల నుండి బయటికి తిరగటమే.
1: ద వర్డ్ ఎడ్యుకేర్ మెన్ టు బ్రింగ్ అవుట్ టు బ్రింగ్ ఫోర్త్.
0: ఏ విధంగా తీసే దీన్ని?
1: What is it that's to be brought out?
0: ప్రతి ఒక్క శక్తి కూడాను మానవుని యందు అంతర్భూతమై ఉంటున్నాయి.
1: ఎవ్రీ పవర్ ఫ్యాకల్టీ ఈజ్ లేటెంట్.
0: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక అన్ని శక్తులు కూడాను మానవుని యొక్క అంతర్భూతమై ఉంటున్నాయి.
1: ఆల్ పవర్స్ ద ఫిజికల్ ద మోరల్ ఇంటెలెక్చువల్ స్పిరిచువల్ ఎథికల్ ఆల్ వాల్యూస్ ఆర్ ఇన్ యూ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క విద్యలను మనం తెప్పించుకొని తద్వారా సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరాలి చేయాలి.
1: We should acquire that sacred education and serve the society.
0: కనుకనే దీన్ని తీవడానికి రెండు విధమైనటువంటి మార్గములు ఉంటున్నాయి.
1: There are two paths to bring out the latent values.
0: ఇది లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చినటువంటిదే educare.
1: Educare is the Latin word.
0: ఈ లాటిన్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి? రెండింటినీ మనం బయటకు తీవాలి.
1: The Latin word indicates that those which are latent, immanent, must be brought out.
0: Vakati kevalamu bahyamainti yokka bhavamunu bayatiki teevatam.
1: One, bringing out the external feelings.
0: Deenini bayatiki teesetundi tala.
1: It concerns the head.
0: Antarbhutanga undinatundi yokka vidyalanu shaktulanu bayatiki teevatam anetundi idi ye hrudayamu.
1: The inner faculties are brought out of the heart.
0: ఈ రెండింటినీ బయటికి తీసినప్పుడే మన జీవితం అనేటువంటిది ఎంతైనా గాని ఆదర్శంగా నిరూపిస్తుంది.
1: When once these two manifest inner and outer, the life would be ideal.
0: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: One is the life, another is living.
0: ఈ జీవనోపాధి తరం నుంచి వచ్చేటువంటి చదవటము, రాయటము, సంపాదించడము, ఉద్యోగాలు చేయటము ఇత్యాది కర్తవ్యం చేత తన యొక్క తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: All the knowledge that comes out of the head will help you to carry out your living, the writing, the reading, all
0: expert.
1: All the secular knowledge has arisen out of the head.
0: Bookish knowledge.
1: This is called bookish knowledge. This is the relationship between mastaka, the head, the pustaka, the
0: book.
1: Things have come out of the head and gone into the book and then reverse order. This bookish knowledge is the superficial knowledge.
0: దీని తర్వాత జనరల్ నాలెడ్జ్ మనకు కావాలి.
1: We need general knowledge.
0: ఈ జనరల్ నాలెడ్జ్ తర్వాతనే
1: later
0: discrimination knowledge undali.
1: Discrimination knowledge is
0: what
1: essential.
0: What is right? What is wrong?
1: What is right? What is wrong?
0: Yedi na jeevitaniki aadartham entundi.
1: What is the true ideal in my life?
0: Anetundi dani chakkaga vicharana cheyali.
1: One must investigate clearly.
0: Discrimination knowledge tarvatane practical knowledge vastundi.
1: After the discrimination knowledge comes in the field,
0: practical knowledge. Ee practical knowledge ne manavunki knowledge.
1: Practical knowledge is important.
0: Ee bookish knowledge, ee superficial knowledge, జనరల్ నాలెడ్జ్, ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా కేవలము లౌకికమైనటువంటి ఒక జగత్తునికి మాత్రమే సంబంధించినవి.
1: ద బుకిష్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, ఇన్ ద డిస్క్రిమినేషన్ నాలెడ్జ్, ఇవన్నీ
0: ప్రవృత్తి లక్షణాలు తప్ప నివృత్తి లక్షణ నాలెడ్జ్ ఉండాలి.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇస్
0: వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్.
1: What is right? What is wrong?
0: ఏది నా జీవితానికి ఆదర్శమైనటువంటిది?
1: What is the true ideal in my life?

0: knowledge, general knowledge and the discrimination knowledge are
1: absolutely worldly.
0: They all stand for the external outlook.
1: మానవుడు స్వార్థము సప్రయోజనంలో మునిగి సమాజం యొక్క సంక్షేమాన్ని విస్మరిస్తున్నాడు.
0: Therefore, man is drowned in selfishness, self-interest, and he has forgotten the progress of society.
1: కనుక సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరినప్పుడే మన సంక్షేమాన్ని కూడా అభివృద్ధి పొందుతుంది.
0: When once you desire and strive for the welfare of the society, you will be safe and secure.
1: లోకంలో ఎన్ని లక్షల మంది చదువులు లేరు.
0: We find lakhs and lakhs educated.
1: ఎంతమంది మేధావులు లేరు.
0: There are many intellectuals.
1: వీరు చేసేటువంటి పని ఏమిటి?
0: What is that you are doing?
1: తమ స్వార్థం కోసం తమ ఉద్యోగాలు చేసుకుంటూ తమ కుటుంబాలను తాము పోషించుకుంటూ ఉన్నారు.
0: You just do and work for your own selfish interests.
1: ఎవరైనా ఒక కాలమును ఒక కర్మను ప్రధానంగా తీసుకుని సమాజంలో ప్రవేశించి ఆదర్శవంతమైనటువంటి సేవలు చేసేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
0: Have you ever come across those people who take time to serve the society?
1: కేవలం స్వార్థ సప్రయోజనాల నిమిత్తమై ప్రాకులాడేటువంటి ప్రజలకు మాత్రమే నోబెల్ ప్రైజ్ అంతా ఇస్తున్నారు.
0: And in fact we adore those people who are drowned in
1: service. చక్కగా విచారించి చూస్తే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటి అనేటువంటి వారికి కూడా తెలియటం లేదు.
0: It's obvious they don't know what true education is.
1: ఏ బదులు జెడ్ వరకు కూడా డిగ్రీస్ తీసుకుంటే అది గొప్ప ఎడ్యుకేషన్.
0: The one who acquires degrees from the letter A to Z, we call him a highly educated one. Is that education?
1: ఇవంతా కూడా కేవలం క్వాంటిటీ.
0: All the degrees amount to quantity.
1: Quality కావాలి.
0: But we need quality.
1: Why barrels of donkey milk? One teaspoon of cow milk is better.
0: Why barrels of donkey milk? One teaspoon of cow milk is enough. Better.
1: కనుకనే ఆనాటి ప్రాచీన విద్యా సంస్థల యందు విశ్వవిద్యాలయములందు ఒక్కొక్క సబ్జెక్టును ప్రత్యేకంగా తీసుకుని అనేక విధమైనటువంటి యొక్క సమాజం యొక్క సంక్షేమాన్ని కోరుతూ వచ్చారు.
0: దట్ ఫర్ దట్ రీజన్ ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఈచ్ యూనివర్సిటీ హాస్ టేకెన్ వన్ స్పెషాలిటీ అండ్
1: గ్రామర్ అనేటువంటి దాన్ని కాశీలో ప్రవేశించి ఆ గ్రామర్ యొక్క తత్వాన్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
0: ద సబ్జెక్ట్ గ్రామర్ was developed in a manifold way in the Kashi University.
1: Yes, Sajnana Dayasindho Ragadasya Gaguna Seveta Machiyo Dhiro Sashiya Chamrita Icha Samastha Samastyati. ఈ విధంగా వాళ్ళు బోధించుకుంటూ అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టించుకుంటూ వచ్చారు విద్యార్థుల చేత.
0: They taught all the rules of the grammar and helped them to lead their practical life.
1: Amara Nijjala Deva Trijha Vibhudasuraha Suparvana Sumanasa Trijji Bahusadikasa ఆదిత్యేయ దివిషదో లేక ఆదిత్యనందన ఆదిత్యారు భవస్వప్న అమృత్య అమృతాంజన. ఈ విధమైనటువంటి యొక్క అమృతత్వమైనటువంటి యొక్క విషయాలంతా కూడా ప్రజలకు అందించి వారి ద్వారా ఐకమత్యాన్ని పెంపొందింపచేసి తద్వారా అన్నదమ్ములు అక్కచెల్లెండ్రు వలె దీన్ని పోషించుకుంటూ వచ్చారు.
0: ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ వర్ టాట్ టు ఆల్ ద స్టూడెంట్స్ సచ్ దాట్ దే డెవలప్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ and so that they could behave as brothers and sisters.
1: Tatsila Ujjaini idanti viswavidyalayamlandu ye yokka schools akkada levu.
0: There were no schools affiliated with the
1: university.
0: There were no schools as such.
1: Aa university lopala viswavidyalayam lopala vidyarthulu entha mandi?
0: How many students were there in every university?
1: 9 leka 10 mandi.
0: The strength 9 or 10.
1: Goppa vidyavattulu.
0: They are highly
1: goppa university.
0: It's a big university.
1: ఇంకా టీచర్స్ ఎవరు?
0: హు ఆర్ ప్రొఫెసర్స్?
1: అక్కడ ఉన్నటువంటి టీచరే విశ్వవిద్యాలయంకు వైస్ ఛాన్సలర్.
0: ద టీచర్ ద రెసిడెంట్ ఇస్ ది వైస్ ఛాన్సలర్.
1: ఇది ఎవరితో గవర్నమెంట్ కానీ ఏకతీ సంబంధం లేకుండా జరిపేటువంటి అవి.
0: దేర్ ఆల్ సెల్ఫ్ రిలయన్స్, నో కనెక్షన్ విత్ ద గవర్నమెంట్.
1: సరస్వతిని సంపూర్ణమైనటువంటి యొక్క స్వేచ్ఛను అందిస్తూ వచ్చారు సరస్వతికి.
0: ది గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి వాస్ గివెన్ కంప్లీట్.
1: ఈ సరస్వతి ఎన్ని విధమైన స్వేచ్ఛతోనో ఆ విద్యార్థులకు చక్కని బోధనలు చేయించి ఆనందాన్ని అందిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి హ్యాస్ గివెన్ ఆల్ ది ఐడియల్స్ ఇన్ లైఫ్ టు ద స్టూడెంట్స్.
1: టీచర్స్ కూడా ఒక్క నయా పైసా పుచ్చుకునేటువంటి వారు కాదు.
0: టీచర్స్ ఆల్సో డిడ్ంట్ రిసీవ్ ఎనీ సాలరీ.
1: విద్యార్థులు కూడా ఇచ్చి పుచ్చుకునేటువంటి వారు కాదు.
0: స్టూడెంట్స్ డోంట్ పే ఫీజ్ ఐదా.
1: కేవలము ఆ యొక్క వైస్ ఛాన్సలర్ ఇంటి అందే ఉండేవారు.
0: They stated the residence of vice chancellor.
1: ఎప్పుడు బోధిస్తారో ఏనాడు బోధిస్తారో చెప్పడానికి వీలు కాదు.
0: When and where?
1: దీనికి ఒక టైం టేబుల్ అని కానీ ఒక టైం యొక్క నిర్ణయం కానీ లేదు.
0: There were no specific times like time tables.
1: రాత్రి రాత్రి లేచి ఒక పిల్లవాడిని లేపించి వాడికి తిరిగి విద్యను బోధించేటువంటి
0: రైట్ ఎనీ టైమ్ ఇన్ ద నైట్ హీ విల్ వేక్ అప్ ద స్టూడెంట్.
1: సమయ సందర్భం అనేటువంటిదే లేకుండా ఎప్పుడు పడితే అప్పుడంత వారి సందేహాలను తీర్చేటువంటి వారు.
0: There was no stipulated time whatsoever. They used to clear their doubts.
1: వారు పాఠములు ఎక్కడ చదివేటువంటి వారు?
0: హౌ డిడ్ దే లెర్న్?
1: పవిత్రమైనటువంటి నదీ తీరం నందు ఒడ్డునుందో?
0: దే జస్ట్ యూస్ టు స్టడీ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ ద రివర్.

0: లేక చల్లని ఛాయ అయినటువంటి వృక్షముల క్రిందను, లేక దేవాలయమునందు కంపౌండ్ నందు ఎక్కడో కూర్చొని వారికి విద్యను బోధించేటువంటి
1: గ్రౌండ్ ఇన్ ద టెంపుల్
0: విశ్వవిద్యాలయం అంటే పెద్ద పెద్ద భవనాలంతా కావాలి.
1: Today university requires
0: laboratory kanta kuda entento goppa machines anta kavali
1: and we need machinery.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ అంతా కొనికి అనేక విధమైనటువంటి శ్రమ పడుతున్నారు.
1: అండ్ వీ స్ట్రగుల్ హార్డ్ టు అక్వైర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఎలాంటి యంత్రములు లేదు,
1: నో మిషన్,
0: ఎలాంటి మంత్రములు లేదు,
1: నో మంత్ర,
0: ఎలాంటి భవనములు లేదు,
1: నో మ్యాన్షన్స్ ఇన్ దోస్ డేస్.
0: ఓపెన్ ఎయిర్,
1: ఇట్ వాజ్ ఓపెన్ ఎయిర్, థింగ్స్ వర్
0: ఆ విధమైనటువంటి దీంతో ఉంటుంది. పవిత్రమైనటువంటి వాతావరణాన్ని గడిపి
1: there was sacred atmosphere all around.
0: ఆరోగ్యాన్ని అందించేటువంటి ఒక ఆక్సిజన్ పీల్చుకుంటూ,
1: అండ్ దే వర్ బ్రీదింగ్ ఆక్సిజన్.
0: ఆ వృక్షం కింద ఉంటున్నప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ ను నిర్మూలం గావించి,
1: అండ్ ఎక్సేలింగ్ కార్బన్ డైఆక్సైడ్ రిసీవ్డ్ బై ది
0: మంచి ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి వాళ్ళు ఆనాటి విద్యార్థులు.
1: అండ్ స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్ వర్ హేల్ అండ్ హెల్దీ.
0: ఆనాటి విద్యార్థులకు, ఆనాటి అధ్యాపకులకు, ఈనాటి విద్యార్థులకు, ఈనాటి అధ్యాపకులకు పోలికనే లేదు.
1: There's no comparison between the teachers and students of those days and these days.
0: Enni test books pettina, enni vidhamaina notes pettina chadavadaniki veeriki sadhyam kaadu.
1: You have number of textbooks and notebooks, but you don't read, no time.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara, aanadu papers anetundide ledu.
1: Students, boys and girls, there were no stationery papers.
0: Books anetundide enadu print kaaledu.
1: No printing, printed books.
0: Kevalam maataku maata, maataku maata.
1: It was only verbal communication.
0: అధ్యాపకుడు చెప్పేటువంటి ప్రతి మాటను కూడా హృదయానికి అత్తుకునేటట్టుగా చెప్పి దానినే ప్రింట్ గా చేసుకుని ఆ మాట మాట చేతనే వచ్చినటువంటి యొక్క శాస్త్రంలే ఇవన్నీ కూడాను.
1: వాట్ ఎవర్ దట్ ఇస్ టాట్ బై ది టీచర్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ దే రిమెంబర్.
0: కనుకనే ఆనాటి విద్యలన్నీ కూడా శాశ్వతంగా ప్రింట్ అయిపోయినాయి మానవుని హృదయం నందు.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ దోస్ డేస్ కమ్యూనికేటెడ్ రిమైన్
0: ఫర్ ఎవర్. గంటకు ముందుగా చదివినటువంటి దాన్ని మరీ ఒక గంటకు జ్ఞాపకమే ఉండదు.
1: Students today, if they read 1 hour back, they forget right now.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఈనాటి విద్యార్థులు మనసును స్వేచ్ఛగా వదిలిపెడుతున్నారు.
1: Because the modern student has let his mind move, waver freely.
0: ఈ మనసును అరికట్టడానికి ప్రయత్నం చేపించేది ఆనాటి విద్యార్థులు.
1: In those days, education taught them how to control the mind.
0: మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: You should put your mind under
0: మనసును అదుపులో పెట్టుకున్నప్పుడే ఆ విద్యను మనకు హృదయానికి అత్తుకుంటాయి.
1: When you have the control in the mind, the education can be imprinted.
0: దీనిని పురస్కరించుకుని మనయేవ మనుష్యానాం కారణం బంధమోచ్చేయు అన్నారు.
1: Basing on this, it is said that it's the mind that is the cause for the bondage and liberation.
0: నిత్య సత్య సుకృతులన్ని ప్రకృతి విడిచి పోగుచుండే.
1: And this eternal truth is just forgotten.
0: నిత్య దయా ఆచరణలన్ని దురాచారమగుచుండే.
1: And all the practices are full of compassion.
0: ఆర్య వేద విద్యలు అనగే.
1: And the education without practice.
0: ఈ ఆర్యవేద విద్యలు అడిగిన తర్వాత నీవు చదివేటువంటి ఏమిటి?
1: When you do not practice, what for is this education? Why should you study?
0: కనుకనే విద్యావంతులంతా ఏ విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారో దాన్ని, ప్రాచీనమైనటువంటి దాన్ని ఈనాడు నూతనంగా కూడా మనం పోషించాలి.
1: Therefore, all the ideals fostered, adopted, practiced by people of the ancient times.
0: ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలకు దాన్ని కూడా నేర్చుకోవచ్చు.
1: In fact, we can acquire the modern skills.
0: కానీ ఫండమెంటల్ విద్య హృదయ వికాసమే.
1: బట్ ఫండమెంటల్ ఎడ్యుకేషన్ ఫండమెంటల్
0: విశాలమే.
1: ఇస్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: కేవలం నేరో మైండ్ గా మనం పోకూడదు.
1: ఇట్ షుడ్ నెవర్ బి నేరో మైండ్.
0: ఎక్స్పాన్షన్ లవ్, నాట్ కంట్రాక్షన్ లవ్.
1: ఇట్ షుడ్ బి ఎక్స్పాన్షన్ లవ్, నెవర్ కంట్రాక్షన్.
0: దీనిని బోధించేటువంటిది ప్రాచీన సంస్కృతి.
1: ది ఏన్షియంట్ కల్చర్ టాట్ దీస్ ప్రిన్సిపల్స్.
0: ఇలాంటి భారతీయ సంస్కృతి యొక్క విద్యలను ఈనాడు మనం విస్మరించి లౌకికమైన భౌతికమైన ఈ యొక్క ప్రాకృత విద్యలంతా మనం అభ్యర్థించి తద్వారా మనం చేసేటువంటి పని ఏమిటి?
1: వి హావ్ ఫర్గాటెన్ ది ఎన్షియంట్ నాలెడ్జ్ ఆఫ్ దోస్ డేస్ ఆఫ్ రిచ్ కల్చర్.
0: తన ఎందున్నటువంటి అంతర్భూతమైనటువంటి భావములను ఆవిర్భవింప చేసుకోవాలి.
1: ఆల్ ది ఇన్నర్ ఫీలింగ్స్ షుడ్ బి బ్రాట్ ఫోర్.
0: ఈనాడు మీరు నేర్చిన విద్యలన్నీ ఏ గ్రంథంలోనూ వచ్చినటువంటివి కాదు.
1: In fact, all that you have learnt is not out of any book.
0: పూర్వమే మీ యందే ఉంటున్నాయి.
1: All this education was there in you before.
0: వాటినంతా మీరు బయటకు తెప్పించాలి.
1: All that has to be brought out.
0: ఈనాడు సైన్స్ యొక్క వికాసం చేత,
1: because of advancement of science,
0: భూమిలో ఉండినటువంటి యొక్క సమస్త శక్తులను కూడా నువ్వు వెలుపల తీసి,
1: all the faculties of Mother Earth are brought out.
0: ఆ భూమి యొక్క బ్యాలెన్స్ కూడా నువ్వు తప్పు చేసి,
1: అండ్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద అర్త్ ఇస్ లాస్ట్.
0: తద్వారానే జగత్తు కూడా అనేక ప్రమాదములు తెప్పిస్తున్నారు.
1: అండ్ వీఆర్ పుట్ టు డేంజర్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్.
0: ఈనాటి సైన్స్ చేసేటువంటిది ఏమిటి?
1: What is that science?
0: Science and technological, technology, technology. ఏమిటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ?
1: We often say science and technology.
0: అన్ని కూడా ఒక మానవుని అంటే ఉంటున్నాయి.
1: Everything is present within man.
0: నీవు చక్కగా యోచన చేసి ప్రతి దాని ఎందు విచారణ చేసి దానికి డిస్క్రిమినేషన్ చేసినట్టు అంతా నీ నుండి ఆవిర్భవిస్తాయి.
1: If you think deeply enough, if you investigate properly and inquire, you will know that everything is latent in you.
0: ఈనాడు ఎవరైనా ఒక సైంటిస్ట్ బాయ్ ని అడిగినప్పుడు వాటర్ ఎట్లా నీవు తయారు చేస్తావు అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేతి అవుతుంది అని వాటర్ అంటాడు.
1: If you ask any student of science, how do you make water? He will say H2O.
0: ఆక్సిజన్ రెండు భాగాలు, హైడ్రోజన్ ఒక భాగము, మూడింటి యొక్క ఏకత్వం చేతనే వాటర్ తయారు చేయవచ్చు అంటాడు.
1: The student of science will say that water can be made out of two parts of hydrogen and one part of oxygen.
0: వాటర్ తయారు చేయటమేమో చేశావు, కానీ దీన్ని సమానంగా నువ్వు పంచుతున్నావా?
1: You do make water, but do you distribute to society?
0: కొరకని సమాజమునకు సరియైనటువంటి రీతిగా మనం పంచాలి.
1: యూ హావ్ టు సప్లై వాటర్ టు సొసైటీ.
0: సమాజం యొక్క సంక్షేమాన్ని మన యొక్క దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ కీప్ ఆల్వేస్ ఇన్ యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: తన స్వార్థం కోసమే తాను తాగి ఉంటే ప్రజల యొక్క గతి ఏమిటి?
1: ఇఫ్ యూ జస్ట్ లిమిట్ ఆల్ యువర్ నాలెడ్జ్ ఆన్ సెల్ఫిష్ గ్రాస్
0: బొంబాయి లోపల కూడాను సముద్రం వాటర్ అంతా కూడా తీయని వాటర్ గా చేయాలని అనేక కోట్లు ఖర్చు పెట్టి ప్రయత్నిస్తున్నారు.
1: క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఆర్ స్పెండ్ టుడే టు కన్వర్ట్ ద సీ వాటర్ ఇన్ టు డ్రింకింగ్ వాటర్.
0: ఈ పిచ్చి పనులకంతా మనం ప్రయోజనం చేయకుండా అనేక కోట్లకు మనం వ్యర్థం చేస్తున్నాం.
1: ఇన్ ది సిల్లీ యాక్ట్స్ వి ఆర్ స్పెండింగ్ వేస్టింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
0: లాస్ట్ ఏజ్ మంచినీళ్లు తయారు చేయాలంటే సముద్రం నుంచి
1: in order to make this tumbler full of drinking water out of sea water
0: 5000 rupayalu kharchu pettali.
1: You need to spend 5000 rupees.
0: Inta kharchu petti
1: having spent so much
0: ee tumbler neeru prayatnam chesthe vachina phaltham emiti?
1: Having spent so much of money, you just get tumbler full of water.
0: Ekade jeevanadulu mana bharat deshamlo kavalsinattu untunnai, ganga yamuna sarasvatulu.
1: We have got many sacred holy rivers, Ganga, Yamuna.
0: ఈ ధనమును దాని ఖర్చు పెట్టి అక్కడి నుంచి పంపులు కొట్టించి తెప్పించండి.
1: Let the money be spent on these holy rivers, irrigated and supplied.
0: ఎట్లా ఉందంటే ఈనాడు మోడర్న్ వేజ్ లోపల,
1: హౌ ఆర్ ది మోడర్న్ వేజ్,
0: తోటకూరను కొన్నటువంటి వ్యక్తి,
1: ద వన్ హూ పర్చేస్ పీనట్స్,
0: కూర రెండనాలు,
1: ద కాస్ట్ ఇస్ 2 NS,
0: కూలి పావలా,
1: బట్ లేబర్ ఛార్జెస్ 4 NS.
0: దాని ఇంటికి తేవడానికి పావలా వాడికి కూడి ఇవ్వాలి.
1: To fetch a spinach from home, one has to spend 4 NS.
0: ఈ నాడు మనం చేస్తున్నటువంటి ఉపకారాలు,
1: this is sort of activity.
0: డబ్బులు ఖర్చు పెడుతున్నారు,
1: we spend money.
0: ఇది మనం చేయటం చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: ఇది చదువు నుంచి ఆవిర్భవించినటువంటిది కాదు.
1: This is not the
0: ఇది పక్క అజ్ఞానమే.
1: It's sign of ignorance.
0: చదువు అనగా ఎంత ప్రకాశంగా ఉంటుందో దానికి ప్రక్కనే దాని యొక్క అజ్ఞానం అనేటువంటి నీడ కూడాను దాన్ని వెంటాడుతుండాలి.
1: Just as you find the light of knowledge, you find the darkness of ignorance as a shade.
0: ఈ నాడు పెద్దగా ప్రజ్ఞానం పెరిగిపోయింది అనుకుంటున్నావు మీరు.
1: Today you think you are expert.
0: ఈ విజ్ఞాన శాస్త్రం చాలా అభివృద్ధి అయింది అని అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ సైన్స్ హస్ ప్రోగ్రెస్.
0: విజ్ఞాన శాస్త్రం ఎంత అభివృద్ధి అయిపోయిందో అజ్ఞానం కూడా అంత అభివృద్ధి అయిపోయింది.
1: యాజ్ సైన్స్ హస్ ప్రోగ్రెస్, ఇగ్నోరెన్స్ ఆల్సో హస్ ప్రోగ్రెస్.
0: దాన్ని మీరు చూడటం లేదు.
1: దట్ యు ఆర్ నాట్ మైండ్ఫుల్.
0: ఒకటికి నాలుగు ఖర్చు పెట్టి దీన్ని మనం అనుభవిస్తున్నాము.
1: అండ్ యూ స్పెండ్ 4 times మోర్ దాన్ వాట్ యూ హ్యావ్ టు అండ్ ఎక్స్పీరియన్స్.
0: దీని వల్లనే భారతదేశం బిరి దేశంగా రూపొందుతూ వచ్చింది.
1: దట్స్ ద రీజన్ వై భారత్ హస్ బికమ్ సో పువర్.
0: మనం సరి అయినటువంటి ఒక తెలివితేటలను పెంచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ ప్రాపర్ ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు ఉండి ప్రయోజనం లేదు.
1: మియర్ ఇంటెలిజెన్స్ ఇస్ యూస్లెస్.
0: దానికి తగినటువంటి గుణం కూడా ఉంటుండాలి.
1: వీ షుడ్ హావ్ వర్చ్యూ ఆల్సో.
0: సద్గుణములు,
1: వర్చ్యూ,
0: సద్బుద్ధి,
1: గుడ్ ఇంటెలెక్ట్,
0: సత్యనిరతి, భక్తి,
1: డివోషన్,
0: శిక్ష, కర్తవ్య పాలనములు, నేర్పునది విద్య, విద్యార్థి నేర్భవాలి.
1: ఆల్ దీస్ థింగ్స్, 6 things ఆర్ టాట్ ఇన్ ఎడ్యుకేషన్, ఏ స్టూడెంట్ మస్ట్ అక్వైర్.
0: ఎవరు నేర్చుతున్నారు?
1: Who are teaching these 6?
0: పద్యాలు మాత్రం చక్కగా కంఠస్థం చేస్తున్నారు.
1: In fact, they get by heart poems.
0: కానీ పద్యాల లోపల హీరోగా మార్క్స్ తెచ్చుతున్నారు.
1: They are heroes in recitation.
0: కానీ ప్రాక్టికల్ లో జీరోస్ మార్క్స్ తెస్తున్నారు.
1: But in practice, they get only zeros.
0: ఇది మన చదువు చదువుగా ఉంటుండాలి.
1: Can that be education?
0: కానీ ఇది నిజమైన చదువు కాదు.
1: This is not true education.
0: మనం ప్రాక్టికల్ లో మనం హీరోలు కావాలి.
1: We should be heroes in the practical field.
0: కానీ అనేక రకంగా మనం ఉపన్యాసాలు ఇస్తున్నాము.
1: We give many talks.
0: గ్రంథాలు రాస్తున్నాము.
1: We write books.
0: అనేక రకంగా ప్రబోధనలు చేస్తున్నాము.
1: వీ ప్రాపగేట్.
0: కానీ ఆచరణలో పెట్టినటువంటిది నిజమైన సత్యం.
1: ద ట్రూత్ మస్ట్ బి పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఆ ప్రాక్టీస్ లో పెట్టినప్పుడే నీకు తెలియనటువంటి ఒక ఆనందం లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ యూ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థి విద్యార్థినిలారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ బాయ్స్
0: అండ్ గర్ల్స్. మన చదువులు ఈనాడు చదువులు ప్రయోజనం లేనటువంటి చదువులు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: ఏదో డిగ్రీస్ మనం తీసుకుని వెళ్లిపోతున్నామే కానీ
1: you simply receive degrees and go.
0: ఈ డిగ్రీస్ కూడా మనకు తలభారమైన డిగ్రీస్.
1: In fact, the degrees add to your burden.
0: ఆ డిగ్రీస్ వల్ల మనం పొందేటువంటి సుఖం ఏమిటి?
1: What sort of comfort you will get it?
0: ఏమాత్రము లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఏ డిగ్రీస్ లేనటువంటి యొక్క బీదవాడు, అమాయకుడు, విద్యాలయం లేనటువంటి వాడే ఎంతో సుఖంగా నిద్రిస్తున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పూర్ పీపుల్ విత్ ఓన్లీ ఎడ్యుకేషన్ దే ఆర్ మోర్ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
0: ఈ విద్యావంతుడు అనేక విద్యను చదివి
1: educated man with so much of scholarship
0: kattagadu udyogamlo chikkaka
1: he could not get a job
0: danam kharchu pettukoni
1: and he spends money
0: kattagadu first parintunnadu
1: and he had to fast
0: idi amane yokka vidya yokka phalithamu
1: is that the result of education
0: kaadu kaadu
1: no
0: vidya valla manam sampadinchetundi danam kaadu goppadi
1: is not the money that you earn that
0: vidya valla manaku aanandanni andinchetundi yokka margaanni manam virinchali
1: and we should tread along the path which will make you blissful
0: manaku aanandame lenatundi udyogamlo enta danam vachi prayojanam enti
1: what for is the job and the money if you are not happy
0: ధనము వచ్చినంత మాత్రం మనకు సుఖం కాదు.
1: యు కెనాట్ బి హ్యాపీ బై ఎర్నింగ్ మనీ.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూస్?
0: ఈనాడు ధనం కోసమని ప్రతి మానవుడు తిరుగుతూ ఉంటున్నాడు.
1: టుడే ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ రౌండ్
0: భూమి సూర్యుని చుట్టూ
1: అండ్ ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్.
0: మనిషి ధనము చుట్టూ గిరగిరాగిర తిరుగుతుంటాయి.
1: మనీ మ్యాన్ రివాల్వ్స్ రౌండ్ ద మనీ అరౌండ్ రౌండ్ అండ్ రౌండ్.
0: ఏమిటి ధనం చుట్టూ తిరగటం? మనము
1: చుట్టుకోరౌండ్ ద మనీ.
0: ధనం బెగ్గర్ కూడా సంపాదిస్తాడు.
1: బెగ్గర్ ఆల్సో కెన్ ఎర్న్ మనీ.
0: ఇది మనకు ధనం కావాల్సింది.
1: మనీ నెసెసరీ.
0: గుణధనం కావాలి మనకు.
1: వి నీడ్ ద వెల్త్ ఆఫ్
0: వర్చ్యూ. ఈ గుణధనం లేకపోవడం చేతనే అహంకారము, ఆడంబరము ఇదంతా పెరిగిపోయి మానవత్వమే నాశనమైపోతుంది.
1: బికాస్ వీ డోంట్ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ వర్చ్యూ వి ఆర్ ఫుల్ ఆఫ్ ఈగో, ప్రైడ్, పాంప్.
0: మానవతా విలువలు ఏమిటో వాడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: హిస్ నాట్ ఏబుల్ టు నో వాట్ హ్యూమన్ వాల్యూ
0: ఇస్. చదవటము, రాయటము, ఉద్యోగాలు చేయటము, ధనం సంపాదించడం ఇవన్నీ తన నుంచి వచ్చేటువంటి ప్రవృత్తి లక్షణాలు.
1: ఈటింగ్ అండ్ రైటింగ్, డూయింగ్ ఎ జాబ్, దే ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద హెడ్.
0: కానీ రెండవది మనం బయటకు తీయవలసింది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యు హావ్ టు బ్రింగ్
0: అవుట్? ఎడ్యుకేర్, ఎడ్యుకేర్,
1: దట్స్ ఎడ్యుకేర్.
0: అది ఏమని తీయవలసింది? దయ, ప్రేమ, సహనము, శాంతి ఇలాంటివన్నీ మన లోపల నుంచి రావాలి.
1: We have to bring out the latent qualities like compassion, the love, forbearance.
0: ye compassion ledu.
1: There's no compassion.
0: Only fashion matram bai jerindi.
1: No compassion you see, only
0: compassion untundali mukhyamu. Ee compassion enti karuna, daya ee rendittiki nu hrudayam nundi aavirbhavinchali.
1: Compassion should come out of one's own heart.
0: తోటి మానవులను మనం గౌరవించాలి.
1: వి షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి.
0: తోటి మానవులను ప్రేమించాలి.
1: వి షుడ్ లవ్ ఆల్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి సేవ చేయాలి.
1: వి షుడ్ సర్వ్ అవర్
0: పేరెంట్స్. వారు ఎన్నో కష్టములు పడి ఎన్నో బాధలు పొంది మిమ్మల్ని చదివిస్తున్నారు.
1: దిస్ పేరెంట్స్ స్ట్రగుల్ హార్డ్, దే స్ట్రైవ్.
0: ఈనాడు చదవడం అంటే ఎంత శ్రమ చేసినట్టుందో మీకు తెలుసు బాగా.
1: యు నో వాట్ స్ట్రెయిన్ ఇట్ ఈస్ టు ఎడ్యుకేట్ యువర్ చిల్డ్రన్.
0: మన యూనివర్సిటీలో 50 పైసా ఖర్చు లేదు. కానీ
1: in our university you don't need to spend no expense.
0: Right, poi evaraina puttinatundi pillavadiki first standard lo chertalanante vaadiki 10000 20000 kattala akkada.
1: A new born child should pay 10000 rupees to reserve the seat.
0: Meeku telusunu degree kola poyinappudu akkada enta dinaniki oka nelaki enta vasool chestaru.
1: You know how much of money they charge per month.
0: Ee charge evaru istunnaru?
1: Who are paying the fees?
0: Tallidandrulu pagalanta kashtapadi అనేక శ్రమలు కోర్చి అనేక బాధలను సహించి నా కుమారుడు ముందుకొస్తే చాలనేటువంటి ప్రేమ చేత వాళ్ళకు మీకు ఇంత ఖర్చు పెడుతున్నారు.
1: ద పేరెంట్స్ వర్క్ త్రూ అవుట్ ద డే. దే వాంటెడ్ వాట్ ద చిల్డ్రన్.
0: కానీ అది మీరు ఏమాత్రం యోచించడం లేదు.
1: యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ఇట్.
0: ఈనాడు నీవు విద్యార్థిగా ఉన్నావు.
1: టుడే యు ఆర్ ఎ స్టూడెంట్.
0: రేపటిది నీవు తండ్రిగా మారవచ్చు.
1: టుమారో విల్ బి పేరెంట్.
0: ఈనాడు తండ్రిని మనం గౌరవించినప్పుడే నీ కుమారుడు నిన్ను గౌరవించడానికి పూనుకుంటారు.
1: వెన్ యు రెస్పెక్ట్ యువర్ ఫాదర్ టుడే, యువర్ సన్ విల్ రెస్పెక్ట్ యు టుమారో.
0: ఈనాడు నీవు నీ యొక్క తోటి మిత్రుని గౌరవిస్తుంటే తిరిగి నీ మిత్రులు నిన్ను గౌరవిస్తుంటారు.
1: ఇఫ్ యూ రెస్పెక్ట్ యువర్ ఫ్రెండ్స్ టుడే, యూ విల్ బి రెస్పెక్టెడ్ బై యువర్ ఫ్రెండ్స్ టుమారో.
0: తల్లిదండ్రులకే తగిన సేవ చేయటం లేదు.
1: యూ డోంట్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: నీ గతి ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపెన్?
0: ముందున్నది ఆ తొందరలోని ముసలితనమును ముసళ్ళ పండగాని.
1: దేర్ లైస్ అహెడ్ ద స్టేజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఏజ్.
0: మసలేవు కను మసకలు మోమున మడతలు పడే తల్లి నరసే కదా.
1: You cannot walk, you cannot see, the whole hair
0: turned
1: grey. Musi
0: koti ani pachivaralu ninnu musimusi navvaga kasare bomma tai tai tai tai tai bomma nin tamashudulu tolu bomma.
1: Life has become a matter of puppet. Everybody will start making fun of
0: you. Inaadi manavulu kevalam oka tolu bomma madri tayaraipothunnaru.
1: And human life has become like that of a puppet show.
0: Pranam unnatvanti yokka gunam unnatvanti yokka telivu unnatvanti yokka manavudiga roopandimpachadeyatu.
1: And he has not become a true man in the strict sense of the term, full of truth.
0: మనలో పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి లక్షణాలు మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ది లేటెంట్ సీక్రెట్ క్వాలిటీస్.
0: కేవలం దుస్సంగంలో ప్రవేశించి
1: We should never be in bad
0: company.
1: We develop wicked
0: thoughts.
1: We take to bad
0: practices.
1: Ultimately, what happens? All the knowledge acquired is
0: misused. We
1: have to do it
0: since.
1: Run away from the bad company.
0: Be in
1: the good
0: company.
1: Involve yourself in good deeds.
0: ఇవి మనం నేర్చుకోవాలి.
1: దీస్ ఆర్ థింగ్స్ వీ హావ్ టు లెర్న్.
0: దుష్టుల సంసర్గం తొలగించాలి.
1: యు హావ్ టు రన్ అవే ఫ్రమ్
0: బ్యాడ్ కంపెనీ.
1: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: ఈ చెడ్డ సంబంధం చేత నీకేమైపోతుండది?
1: వాట్ హ్యాపన్స్?
0: నీవు కూడా చెడ్డవాడైపోతున్నావు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ యూ టూ బికమ్ బ్యాడ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: కనుకనే మనం దుస్సంగంతో చేరడం చేత నీవు కూడా దుర్గుడు అయిపోతున్నావు.
1: బికాస్ యూఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ యూ టర్న్ బ్యాడ్.
0: మంచి సంఘమును విచారం చేసి నువ్వు చేయాలి.
1: యూ షుడ్ ఎంక్వైర్ అండ్ బీ ఇన్ గుడ్ కంపెనీ.
0: అందరితోనా ప్రేమగా ఉంటుండు.
1: యు లవ్ ఆల్.
0: అందరినీ ద్వేషించకుండా చూసుకో.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: కానీ హృదయంలో స్థానం ఇవ్వాల్సింది ఏ మంచి వాడుకు వానికి మాత్రమే.
1: ఇన్ఫాక్ట్ యూ షుడ్ కీప్ ఇన్ యువర్ హార్ట్ ఏ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ టు ఏ గుడ్ మ్యాన్ ఓన్లీ.
0: కనుక గ్రంథ పరిచయం అనేటువంటి ఒక చదువు కాదు మనకు ముఖ్యము. నిత్య జీవితం లోపల ఆచరణవంతమైనటువంటి ఒక ఆ యొక్క వృత్తులు మనకు అవసరము.
1: ద టెక్స్చువల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ యూస్ఫుల్, ద ప్రాక్టికల్ అప్లికేషన్.
0: ఆనాడు ఒక కుమ్మరి, దొమ్మరి, కమ్మరి వీరందరూ కూడా ఎంత గొప్ప గొప్ప సంసారాన్ని సాధిస్తున్నారు.
1: వీ నో ద కార్పెంటర్, ద బ్లాక్ స్మిత్ అండ్ గోల్డ్ స్మిత్, వెరీ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
0: ఈనాడు ఏమీ సంబంధం లేదు.
1: టుడే దేర్ నో వొకేషనల్ ఎడ్యుకేషన్.
0: ఒక చాకల వాడికి మనం ఇవ్వాలంటే చాలా శ్రమ పడిపోతున్నాము.
1: అండ్ టు పే ఎ వాచ్మెన్,
0: నీవే ఎందుకు చాకల వాడి కాకూడదు?
1: వై కాంట్ యూ బికమ్ ఎ వాచ్మెన్?
0: నీ వస్త్రాలు నీవే ఎందుకు పరిశుద్ధం చేసుకోకూడదు?
1: వై డోంట్ యూ వాష్ యువర్ ఓన్ క్లోత్స్?
0: దీనివల్ల తల్లిదండ్రులకు ఎంత ఉపకారం అవుతుంది?
1: ఇట్ అమౌంట్స్ టు హెల్ప్ యువర్ పేరెంట్.
0: దీనివల్ల ఎంత సేవ్ చేసినట్టు అవుతుంది?
1: యూ విల్ బి సేవింగ్ మనీ టు.
0: ఆ సేవ చేసినటువంటి మనీ చోప నీవెంతైనా కొన్ని పవిత్రమైన కార్యాల్లో ప్రవేశించవచ్చు.
1: మనీ సో సేవ్ కెన్ బి యూజ్ ఫర్ సీక్రెట్ యాక్టివిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ధనమును వ్యయం చేయకుండా,
1: వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ.
0: గుణమును పెంచుకుని,
1: వీ హావ్ డెవలప్ వర్చ్యూస్.
0: దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించి,
1: వీ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద డివైన్ నోవెల్ ఎవర్
0: ఆదర్శ జీవితాన్ని అందించాలి జగత్తుకు.
1: అండ్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఆదర్శ జీవితం, ఫలాని అబ్బాయి, ఫలాని కాలేజీ పిల్లవాడు, ఫలాని ఇన్స్టిట్యూట్ పిల్లవాడు, ఫలాని సత్యసాయి ఇన్స్టిట్యూట్ పిల్లవాడు అని అనుకుంటే ఎంత గౌరవం వస్తుంది?
1: నేచురల్ విల్ బి రెస్పెక్టెడ్, యూ విల్ బి రెస్పెక్టెడ్, రికగ్నైజ్డ్.
0: మీ గౌరవాన్ని మీరు పోషించుకోండి.
1: ఇన్ఫాక్ట్ అప్హోల్డ్ యువర్ ఓన్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ.
0: మీ గౌరవాన్ని మీరు వదిలినటువంటి వారు ఇన్స్టిట్యూట్ గౌరవం మీకు ఎక్కడ వస్తుంది?
1: ఇఫ్ యూ లూజ్ యువర్ ఓన్ రెస్పెక్ట్, హౌ కెన్ యూ అప్హోల్డ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ?
0: కరెక్ట్, ఇన్స్టిట్యూట్ గౌరవం పోతుంది, మీ గౌరవం పోతుంది.
1: వాట్ హ్యాపెన్స్? ఇన్స్టిట్యూట్ విల్ లూజ్ ఇట్స్ రెస్పెక్ట్.
0: వస్తుంది తిట్టి బోడి, నెత్తి బోడి, తిరుపతి పోనక్కర్లేదు అన్నట్టుగా బోడి చేసుకుని వస్తారు.
1: దెన్ వాట్ విల్ హ్యాపెన్? యూ లూజ్ ఎవ్రీథింగ్. ద పాకెట్ ఇస్ ఎంప్టీ విత్ ఎ షేవెన్ హెడ్ అల్టిమేట్లీ.
0: మొట్టమొదటి నీవు తిన్నా తినకపోయినా,
1: ఈట్ ఆర్ నాట్,
0: ఇంటిలో తల్లిదండ్రులను సంతోషపెట్టు.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: వారిని తగినటువంటి తృప్తితో, మాటలతో మంచి ఆనందపరచు.
1: బై టాకింగ్ దెమ్
0: నైస్, యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్.
0: ఈనాడు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడా లేక పరాయి వాడితో మాట్లాడుతున్నాడా మా పిల్లవాడు అనేటువంటి తెలుసుకోవటమే కష్టమైపోతుంది.
1: ఇట్స్ రాదర్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ వన్ ఈస్ స్పీకింగ్ టు ద పేరెంట్స్ ఆర్ టు సమ్వన్ ఎల్స్.
0: తండ్రి విద్య లేనటువంటి వాడు వచ్చి, ఏం నాయన ఏం చేస్తున్నావు అని గో అంటాడు.
1: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్
0: ఇవ్వాల్సినటువంటి గౌరవము.
1: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్ ఇఫ్ యూ ఆస్క్ సన్ వాట్ ఆర్ యూ స్టడీయింగ్, హి
0: సేస్ గో. మాటలతో వినయం చేత, నాన్న మీరు క్షమించండి, నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను అని మంచి మాట చెప్తే ఆ తండ్రికి ఎంత ఆనందం అవుతుంది.
1: ఇఫ్ ద సన్ స్పీక్స్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ, మేకింగ్ యూజ్ ఆఫ్ స్వీట్ సాఫ్ట్ వర్డ్స్, ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్.
0: కన్న తల్లిదండ్రులకే నీవు సంతోషపెట్టలేనివాడు, ఈ సమాజానికి ఏం నీవు సంతోషాన్ని అందిస్తావు?
1: ఇఫ్ యూ కెనాట్ మేక్ యువర్ ఓన్ పేరెంట్స్ హ్యాపీ, హౌ డు యూ మేక్ ద సొసైటీ హ్యాపీ?
0: పూర్వం అంతా కూడా ఈ స్నాతకోత్సవం అనేటువంటి దేని వల్ల జరిగేటువంటిది?
1: వాట్ వాస్ ది ఫ్యాషన్ ఆఫ్ కన్వోకేషన్?
0: పూర్తి అభ్యసించి,
1: ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎడ్యుకేషన్,
0: ఆచరణలో పెట్టి,
1: దే ప్రాక్టీస్,
0: పరిలోకి అందించేటువంటి శక్తి వచ్చినప్పుడు,
1: వెన్ దే హ్యావ్ ద ఫ్యాకల్టీ,
0: గురువులు వారి దగ్గర చేర్చి,
1: అండ్ దే ఆల్ గ్యాదర్డ్,
0: నాయన మీరు ఇంక కుటుంబానికి వెళ్లి మీరు వివాహం చేసుకుని మీ తల్లిదండ్రులను ఆదరించి తగినటువంటి ఆదర్శాన్ని అందించమని వాళ్ళు బోధిస్తున్నారు. అదియే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇలాంటి ప్రామిస్ అంతా తీసుకుని మిమ్మల్ని గృహానికి పంపిస్తున్నారు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ అట్ ద టైమ్ ఆఫ్ కన్వోకేషన్ ద ప్రిసెప్టర్స్ యూస్ టు కాల్ ద డిసైపుల్స్ అండ్ టెల్ దెమ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఎడ్యుకేషన్, గెట్ మ్యారీడ్ అండ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: గురువులు బోధించి ఇంటికి పంపిస్తే ఇంటికి వచ్చి మీరు ఏం చేస్తున్నారు?
1: వాట్ డూ దే డూ ఆఫ్టర్ దే రిటర్న్?
0: తల్లిదండ్రులు కష్టపెడుతున్నారు.
1: అండ్ టుడే దే సఫర్.
0: కానీ తల్లిదండ్రులు ఇది కష్టమని భావించరు.
1: బట్ దే డోంట్ కన్సిడర్ లైక్
0: కన్న కడుపులు కాబట్టి వారు ఎంతో ప్రేమతో సహించుకుని మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు.
1: బికాజ్ దే యు ఆర్ దేర్ చిల్డ్రన్ దే బేర్ ఆల్ ద సఫరింగ్.
0: మన సంస్కృతి అంటే ఏమిటో కూడా ఈనాటి పిల్లలకు అర్థం కావటం లేదు.
1: ద మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ నో అవేర్నెస్ ఆఫ్ ద కల్చర్.
0: ఎంత పవిత్రమైనటువంటి సంస్కృతి మంది.
1: హౌ సీక్రెట్ ఇట్ ఈస్.
0: సమస్త లోక సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అని కోరుతూ వచ్చేటువంటి.
1: ద కల్చర్ డిమాండ్స్ యూ టు ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
0: ఒక ఇంటిలో గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు.
1: గ్రాండ్ ఫాదర్
0: తెల్లవారి సాయంకాలం సంధ్యావందనం చేసుకుని భగవత్ ప్రార్థనతో తన తీర్థం తీసుకుని ఆనందంగా ఉండేటువంటి వాడు.
1: గ్రాండ్ ఫాదర్ యూస్ టు ప్రే ట్వైస్ ఎ డే అట్ ద టైమ్ ఆఫ్ ట్వైలైట్.
0: ఇంట్లో ఈ మోడర్న్ బాయ్ ఒకడు ఉన్నాడు, మనమడు.
1: అట్ హోమ్ దేర్ ఇస్ వన్ గ్రాండ్ సన్, ద మోడర్న్ బాయ్.
0: వాడికి హోంవర్క్ చేయాలని వరండాలు వచ్చి ఇంక్ బుడ్డు పెట్టుకుని రాసుకుంటున్నాడు.
1: అండ్ ద గ్రాండ్ బాయ్ వాస్ డూయింగ్ హిస్ హోంవర్క్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఇంక్ బాటిల్.
0: దానికి ఒక ఇంక్ బుడ్డి పక్కన ఉంటాము, దాంట్లో ఇంకొక పెన్ను పెట్టుకోవటం.
1: అండ్ హి హాడ్ ఇంక్ బాటిల్ ఆన్ వన్ సైడ్ ఇన్ ద పెన్.
0: దాంట్లో అద్దుకోవటము, దీంట్లో రాసుకోవటం, అద్దుకోవటం రాసుకోవటం ఏమో చేస్తున్నాడు.
1: అండ్ హి విల్ డిప్ హిస్ పెన్ ఇన్ ది ఇంక్ బాటిల్, దేర్ ఆఫ్టర్ స్టార్ట్ స్క్రిబ్లింగ్.
0: ఈ మోడర్న్ విద్యల యొక్క లక్షణం ఇలా ఉందని ఆ తాతగారు ఏమీ అతన్ని పలకరించలేదు.
1: ద గ్రాండ్ ఫాదర్ డిడ్ టాక్ టు ద గ్రాండ్ సన్ బికాజ్
0: చిన్న ఇల్లు. అదే వరండా లోపలికి సాయంకాలము తాతగారు ఒక కప్పు తీసుకుని వచ్చి ఒక స్పూన్ తో పోసుకోవడం. కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మసూదాయ నమః, ఈ విధంగా సంధ్య వార్చుకుంటున్నాడు.
1: వన్ ఈవినింగ్ అట్ ద టైమ్ ఆఫ్ ద ట్వైలైట్ ద గ్రాండ్ ఫాదర్ సాట్ ఇన్ ద వరండా అండ్ బ్రాట్ హిమ్ ద టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: ఈ మోడర్న్ బాయ్
1: విత్ ద హెల్ప్ ఆఫ్ స్పూన్ హి స్టార్టెడ్ టేకింగ్ వాటర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఆఫరింగ్ ప్రేయర్.
0: ఈ మోడర్న్ బాయ్
1: ద మోడర్న్ బాయ్
0: ఈ వర్క్ ను మానిపోయినది. ఇంటికి తెచ్చినటువంటి వర్క్ ఉంటా చూడండి, అది మానేసేసాడు.
1: హి స్టాప్ డూయింగ్ హిస్ హోమ్ వర్క్.
0: తాతగారిని చూస్తూ కూర్చున్నాడు.
1: హి స్టార్టెడ్ లుకింగ్ గ్రాండ్ ఫాదర్.
0: ఏమిటి తాతగారు ఒక స్పూన్ తో నీళ్లు వేసుకోవటము, తిరిగి తాగటం, స్పూన్ తో నీళ్లు వేసుకోవటం, తాగటం, ఈ విధంగా చేస్తున్నాడు. ఎంత పిచ్చివాడు వీడు.
1: వాట్ ఇస్ ద గ్రాండ్ ఫాదర్ డ్రింకింగ్ స్పూన్ ఆఫ్టర్ స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్? వాట్స్ ఆల్ దిస్?
0: ఈ హోంవర్క్ చేసేటువంటి వాడికి ఈ యొక్క తాత వర్క్ పైన పైన
1: అటెండింగ్ దిస్ హోంవర్క్ దట్ గ్రాండ్ సన్ వాస్ థింక్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్స్ వర్క్.
0: కానీ అంతటితో ఊరుకోలేదు. తాతగారు
1: గ్రాండ్ ఫాదర్
0: ఏమిటి మీరు చేస్తుండేది?
1: దప్పేగిన
0: అయిపోతే టమ్లర్ ఎత్తుకుని తాగకూడదు ఒక ఎత్తురే, ఒక స్పూన్ ఎందుకు మీరు వేసుకుంటున్నారు?
1: ఇఫ్ యూఆర్ రియల్లీ థర్స్టీ వై డోంట్ యు లిఫ్ట్ ది హోల్ టమ్లర్ అండ్ డ్రింక్ ది ఫుల్ ఆఫ్ వాటర్.
0: తాతగారు గొప్ప తెలివి వంటి వాడు. ఈ మోడర్న్ విద్య లేవు అతనికి.
1: గ్రాండ్ ఫాదర్ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఇది ఏదో నా పద్ధతి నాకు ఇచ్చి పెట్టి నీ పద్ధతి నువ్వు చూసుకో అన్నాడు.
1: గ్రాండ్ ఫాదర్ సెడ్ దిస్ ఇస్ మై వే.
0: ఈనాటి పిల్లలకు ఆ మాటలు ఏమాత్రం అర్థం కావు. మొండితనం ఒకటి గట్టిది.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ అండర్స్టాండ్, దే ఆర్ వెరీ ఫూలిష్.
0: పెద్దవాళ్ళతో వాదించటము.
1: దే ఆర్గ్యూ విత్ ఎల్డర్స్.
0: లేదు తాత, ఎందుకోసం మీరు ఆ విధంగా చేస్తున్నారన్నాడు.
1: నో గ్రాండ్ ఫాదర్, వై ఆర్ వై డిడ్ యు లైక్?
0: ఆయన చక్కని ఒక సూదేత్ వేసాడు.
1: అండ్ హీ జస్ట్ పుట్
0: ఒరే పిచ్చివాడా, నీవు రాసుకుంటున్నావు,
1: యు రైట్.
0: ఒక్కొక్క తూరి ఇంక బాటిల్ అద్దటం, తిరిగి రాసుకోవటం, ఒక్కొక్క తూరి ఇంక బాటిల్ అద్దటం, రాసుకోవటం, ఎందుకు ఈ విధంగా అద్దటం? ఇంక బాటిలే పేపర్ పైన పోయి.
1: ఇస్ ద మ్యాడ్ క్యాప్, యు డిప్ ద పెన్ ఇన్ ది ఇంక్ బాటిల్ ఎవ్రీ టైమ్ గో ఆన్ రైటింగ్, వై డోంట్ యు పోర్ ది పోర్ డౌన్ ద హోల్ ఆఫ్ ది ఇంక్ ఆఫ్ ద ఇంక్ బాటిల్ ఆన్ ద పేపర్?
0: అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది.
1: Then the boy learned the lesson.
0: ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క పెన్ను అద్ది ఒక్కొక్క అక్షరం క్లియర్ గా మనం రాయాలి.
1: సో యాజ్ యూ జస్ట్ డూ ఇట్ యూ కెన్ రైట్.
0: అదే నాయన కేశవాయన ఒక భగవంతుని పేరు చెప్పుకుని దాన్ని ఆ తీర్థం తాగితే ఆ భగవంతునికి అర్పితం చేసినట్టు అవుతుంది.
1: దెన్ వన్స్ ఐ డ్రింక్ ది స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇట్ అమౌంట్స్ టు ఆఫరింగ్.
0: ఏదైనా ఒక కవర్ రాసి దానిపైన అడ్రస్ వివరంగా రాసినప్పుడే అది ఆ చేతి పోతుంది ఎవరికి చేరాలో వారికి.
1: ఇఫ్ యు రైట్ ది అడ్రస్ వెరీ క్లియర్లీ ఆన్ ద కవర్ ఇట్ విల్ రీచ్ ద పర్సన్. అదేవిధంగా
0: దైవం యొక్క అడ్రస్లు ఆ రకమైనటువంటి పేర్లతో అడ్రస్ చేస్తూ ఉంచారు.
1: దీస్ ఆర్ ది డిఫరెంట్ నేమ్స్ రిఫ్లెక్టింగ్ ది అడ్రస్.
0: ఆ అడ్రస్ నీకు తెలియనప్పుడు నీ ఊరుకుండు.
1: వెన్ యూ డోంట్ నో ది అడ్రస్ ఆఫ్ గాడ్ కీప్ క్వైట్.
0: కానీ నీకు సంబంధించినటువంటి విషయంలో నీవు పాల్గొను.
1: యు జస్ట్ పార్టిసిపేట్ ఇన్ యువర్ ఓన్ జాబ్.
0: ఈ విధంగా పిల్లలకు తమ పద్ధతులు తాము తెలుసుకోలేరు, ఇతరుల పద్ధతులను దాన్ని అర్థం చేసుకోలేరు.
1: టుడే ది మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ నో ఫర్ దెంసెల్వ్స్ నాట్ డు దే అండర్స్టాండ్.
0: జనరల్ నాలెడ్జ్ కి వచ్చేటువంటివి కానీ బంగవారు కొన్ని విధమైనటువంటి విద్యతో మనకు లభించేటువంటివి కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ యు హావ్ టు డెవలప్ ఆన్ యువర్ ఓన్, నాట్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక సో మీరు మన ప్రాచీన సంస్కృతిని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఏన్షియంట్ కల్చర్.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా ఏం చేస్తున్నారో తెలిసినా,
1: యు నో వాట్ ద మోడర్న్ సైంటిస్ట్ డస్?
0: భూమిలో ఉండినటువంటి సమస్త పదార్థములను కూడాను మానవునికి ఉపయోగ నిమిత్తమే పుట్టించినటువంటివే భగవంతుడు, కాబట్టి దాన్ని అన్ని తీసుకుని మేము భుజించాలి అని ప్రయత్నిస్తున్నారు.
1: మ్యాన్ ఈస్ బ్రింగింగ్ అవుట్ ఆల్ ద మినరల్స్ అండ్ ఓర్స్ అవుట్ ఆఫ్ ది మదర్ ఎర్త్ బికాజ్ హీ థింక్స్ దట్ దే ఆర్
0: లోహములు పదార్థములు అన్నింటిని కూడా దాన్ని వెలుపలిస్తున్నారు.
1: ఆల్ ది మెటల్స్ అండ్ మెటీరియల్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ఎర్త్.
0: కానీ ఈ చదువుకున్నటువంటి వాడు భూమి అంటే ఏమిటి? ఇది ఒక గ్లోబు.
1: వాట్ ఈస్ దిస్ ఎర్త్? ఇట్స్ ఎ గ్లోబ్.
0: ఇది ఒక గ్లోబ్.
1: ఇట్స్ ఎ గ్లోబ్.
0: ఈ గ్లోబ్ అంటే ఒక రౌండ్ గా ఉంటుండాలి.
1: ఇట్స్ రౌండ్.
0: ఒకవైపున దాన్ని ఖాళీ చేస్తే రెండో వైపు ఏమైపోతుంది? తిరిగిపోతుంది.
1: When once you make it empty on one side, it loses its balance.
0: ఈ విధంగా భూమిలో ఉండేటువంటి యొక్క భూమిలో సమస్తమైన పదార్థములు భూమిలో కూడా ఒక బ్యాలెన్స్ రావాలి.
1: In fact, there should be perfect balance in this globe.
0: ఈ బ్యాలెన్స్ నిమిత్తమే భగవంతుడు అన్నిటినీ అన్ని విధమైన మార్గాన్ని నిరూపించి వచ్చాడు.
1: In fact, God has laid down all these metals maintaining balance.
0: ఒక వైపున బ్యాలెన్స్ పోయిందంటే రెండో వైపున ఎక్కిపోతుంది.
1: When once balance is lost on one side, it tilts.
0: దీని వల్లనే జగత్తులో భూకంపాలు అధికమైపోతున్నాయి.
1: This is the reason why you have got earthquakes everywhere.
0: భూమిలో ఉన్నటువంటి యొక్క బ్యాలెన్స్ అంతా పాడు చేస్తున్నారు.
1: Balance of the earth is lost today.
0: సముద్రంలో ఉన్నటువంటి జలం అంతా కూడా హీనం చేస్తున్నారు.
1: In fact, the water is also tapped.
0: ఈ టౌన్ బ్యాక్ వాటర్ అంతా కూడా దానికి వదిలిపెట్టేస్తున్నారు.
1: And all the urban sewage is letting go.
0: దాని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క దీని రూపమే మనం తాగుతున్నాము.
1: And therefore it led to water pollution and you drink this polluted water.
0: ఇది మంచిది కాదు.
1: It's not proper.
0: మనం సరైనటువంటి విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: You have to understand things properly.
0: మీకు తెలుసు.
1: యూ నో ఇట్ వెల్.
0: సైంటిస్ట్ అంతా చాలా మంది మీకు చెప్తుంటారు. మీరు కూడా సైన్స్ తెలియనటువంటి వాళ్ళే.
1: అండ్ దర్ మెనీ సైంటిస్ట్ యూఆర్ ఆల్సో స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్.
0: తెలివితేటలు పెరుగుతున్నాయి.
1: యూఆర్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఫస్ట్ నాలెడ్జ్,
1: ద ఫస్ట్ లెవెల్ నాలెడ్జ్,
0: అది పైన ఉండేటువంటిది.
1: దట్ ఇస్ అట్ ద టాప్
0: లెవెల్. అదే తల్లో ఉంచేటువంటిది.
1: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హెడ్.
0: రెండవది స్కిల్.
1: ద సెకండ్ లెవెల్ స్కిల్.
0: మూడవది బ్యాలెన్స్.
1: ద థర్డ్ లెవెల్ బ్యాలెన్స్.
0: థర్డ్ ఫోర్త్ది ఇన్సైట్.
1: ఫోర్త్ ఇన్సైట్.
0: మొట్టమొదటి తెలివితేటలు మాత్రమే మీరు పెట్టుకుంటున్నారు.
1: ద ఫస్ట్ లెవెల్ ఇంటెలిజెన్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ వ్యూ.
0: ఈ నాలెడ్జ్ ని నీవు స్కిల్ చేయమని చెప్పారు కానీ కిల్ చేయమని చెప్పలేదు.
1: భగవాన్ టెల్స్ యూ టు స్కిల్ యువర్ నాలెడ్జ్ అండ్ నాట్ టు కిల్ యువర్ నాలెడ్జ్.
0: ఈ నాలెడ్జ్ లోపల ఎస్ తీసేస్తే కిల్ అయిపోతుంది.
1: When once you remove yes out of skill, it
0: amounts to killing your life. Knowledge is kill అయిపోయినప్పుడు balance తప్పుతుంది.
1: When once the knowledge is killed, the balance is lost.
0: కాబట్టి ఈ బ్యాలెన్స్ లేకుండా బ్రతుకుతున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ దట్ వేర్
0: నీకు భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క తెలివితేటలను నీవు స్కిల్ చేయటం లేదు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద గాడ్ గివెన్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ స్కిల్డ్.
0: నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ జాతి.
1: The human race jati has got the combination of neeti morality. Reeti the
0: common. Satyame neeti.
1: The reputation.
0: Satyame neeti.
1: Truth is your morality.
0: Dharmame reeti.
1: Dharma is the procedure.
0: Tyagame khyati.
1: And sacrifice tyaga is khyati.
0: Swarupame manava jati.
1: And that is manava jati, human race.
0: అటువంటి మానవ జాతి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోతున్నాం.
1: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద రియాలిటీ.
0: మానవుడు ఎంత పవిత్రుడు.
1: మ్యాన్ ఇస్ సెక్రెడ్.
0: మానవుడు ఎంత ఉపయోగమైనటువంటి వాడు.
1: ఇస్ హైలీ యూస్ఫుల్.
0: కనుకని జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. మానవ జన్మం అంత దుర్లభమైనటువంటిది అని చెప్పారు.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
0: ఈనాడు ఆ మానవత్వంలో మనం కోల్పోతున్నాం.
1: టుడే వీ హావ్ లాస్ట్ హ్యూమన్ వాల్యూ.
0: కనుకనే ఈ యొక్క జగత్ అంతా కూడా అనేక అశాంతులతో కూలిమిడిపోతుంది.
1: దట్స్ ది రీజన్ వై వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ టర్మాయిల్ అండ్ రెస్ట్లెస్నెస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: గడిచిపోయింది గడిచిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: ఫర్గెట్ ది పాస్ట్.
1: Forget the past.
0: Do not think for over future.
1: Do not think of the future.
0: Future is not sure.
1: Future is not sure.
0: Do not brood over the future.
1: Do not brood over the future.
0: Live in the present.
1: Live in the present.
0: This is not ordinary present.
1: This is not ordinary present.
0: This is omnipresent.
1: This is omnipresent.
0: ఈ ప్రెజెంట్ లోపల మీరు మంచిగా జీవించండి.
1: Lead a perfect good life in the present.
0: ప్రెజెంట్ వచ్చిన దీని యొక్క ఫలితమే ఫ్యూచర్ అవుతుంది.
1: The result of the present you will find in future.
0: పూర్వం పాస్ట్ నుంచి వచ్చినటువంటి ఈ ప్రెజెంట్.
1: The results of the past is the present.
0: పూర్వం పాస్ట్ లోపల ఒక చెట్టు మాదిరి ఉంటున్నది.
1: The past it was a tree.
0: ఆ చెట్టు యొక్క ఫలితం యొక్క విత్తనమే ఇప్పుడు ప్రెజెంట్.
1: And the seed of the past tree is the present.
0: ఈ విత్తనమే ఫ్యూచర్ లోపల చెరిగి చెట్టు అవుతుంది.
1: And seed of the present will be a tree of future.
0: Future tree, past tree, present seed.
1: Therefore, past it was a tree, future tree, present it is a seed.
0: Past ku, present ku, rendu ki oka seed e mukhyamu.
1: And therefore, for the past and the future, the present is important.
0: Adi ye mana neeti e khyati annaru.
1: And this neeti, the morality is khyati.
0: Neeti leni jati nirmoolamai potundi.
1: And the human race without morality is bound to ruin.
0: Kalkane mari endu neeti ni pradhanamaitundi prananga teeskovali.
1: Morality is very important.
0: Morality lekapothe sangha yokka sevane manam cheyalemu.
1: Without morality you cannot live in society, not serve.
0: Kalkane ninna cheppanu. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమ ప్రియం.
1: Bhagavan said the other day, speak truth in an acceptable, sweet way.
0: Satyam bruyat. అది ఏ నిజమైనటువంటి ఒక నైతిక మార్గము.
1: స్పీక్ ట్రూత్ ఇస్ అ మోరల్ వాల్యూ.
0: నభ్యూజాత్ సత్యం అప్రియం.
1: అండ్ నెవర్ స్పీక్ ట్రూత్ ఇన్ అన్పాలెటబుల్ వే.
0: అది ఏ నిజమైనటువంటి ఒక త్యాగము.
1: అండ్ దట్ ఇస్ అ ట్రూ సాక్రిఫైస్.
0: ఈ విధమైనటువంటి ఒక పవిత్రమైన మార్గాలను ఎవరు చేస్తున్నారు?
1: హూ ఇస్ ఫాలోయింగ్ దిస్ సీక్రెట్ పాత్ టుడే?
0: ఎవరైనా మంత్రాలు చెప్తూ కూర్చుంటే హాస్యం చేస్తూ కూర్చుంటారు.
1: ఈ
0: బ్రాహ్మణికి అంతకంటే పొద్దు పోదు, ఏదో డబ్బు కోసం ఏదో మంత్రాలు అంతా ఒళ్ళేసి పోతున్నాడు అని చెప్పి అనుకుంటారు.
1: వి మేక్ ఫన్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్ హూ చాంట్ మంత్రాస్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇస్ ఎ మిస్టేక్.
0: ఒక్కొక్క మంత్రం కూడా ఒక పరమ శక్తి అంతా ఇమిడి ఉంటుండాలి.
1: ఈచ్ మంత్ర ఇస్ పొటెన్షియల్ హైలీ పవర్ఫుల్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మ్యారేజ్ జరుపుతారు.
1: ఈ
0: మ్యారేజ్ జరిపే సమయం లోపల
1: టైమ్ ఆఫ్ వెడ్డింగ్
0: ఇప్పుడైతే శామ్యాలు గిమ్యాలు అలంకారమైన శామ్యాలంతా చిక్కుతున్నాయి.
1: నౌ హ్యావ్ షామ్యాన్స్ అండ్ వేరియస్ సార్ట్ ఆఫ్ డెకరేషన్.
0: కానీ పూర్వం ఏమి లేదు. నాలుగు కర్రలు పాతేది,
1: ఫోర్ పోల్స్,
0: ఏదో పచ్చగా ఆకులు వేసేది, దాంట్లో
1: గ్రీన్ లీవ్స్ వర్ స్ప్రెడ్ ఆన్ ద
0: టాప్, ఆకులు పెండాల మాదిరి చేసేది,
1: అండ్ దే స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: దాని కింద అనేక మంది కూర్చొని మ్యారేజ్ జరుపుకునేటువంటి,
1: అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సీటెడ్ అండ్ కండక్ట్ ద వెడ్డింగ్.
0: ఎందుకోసము పవిత్రమైన దినాల లోపల ద్వారాలకంతా కూడా మామిడి ఆకులు కడుతున్నారు.
1: అండ్ దే విల్ హావ్ ద మ్యాంగో లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్.
0: మన యొక్క మామిడి ఆకులు కూడా ప్రతి ద్వారానికి మంగళకరమని పెట్టాము.
1: అండ్ ఇట్స్ అ సైన్ ఆఫ్ ఆస్పిషియస్నెస్.
0: ఈ పచ్చని యొక్క తత్వము మంగళకరమే కాదు.
1: అండ్ దిస్ గ్రీన్నెస్ ఇస్ నాట్ మియర్లీ
0: ఆరోగ్యాన్ని కూడా అందించేటువంటిది.
1: ఇట్ ఆల్సో గివ్స్ గుడ్ హెల్త్.
0: ఈ మ్యారేజ్ లోపల పల్లె లోపల అనేక మంది వచ్చి చేరిపోతుంటారు పెండాల్లో.
1: అండ్ ఇన్ విలేజెస్ మెనీ పీపుల్ గ్యాదర్ ఫర్ ఎవరీ.
0: కానీ వారు వదిలినటువంటి ఒక కార్బన్ డైఆక్సైడ్ చాలా చెడ్డది అవుతుంది.
1: అండ్ కార్బన్ డైఆక్సైడ్ వన్ ఎగ్జైల్స్.
0: ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల అనేక విధమైనటువంటి జబ్బులు వస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఈ కార్బన్ డైఆక్సైడ్ ను ఆ పచ్చని ఆకులు అందుకొని పచ్చని ఆకుల నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ ని మీకు అందిస్తుంది.
1: దోస్ గ్రీన్ లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్
0: కట్టాలి.
1: Then we say, why should we tie
0: them up? Why are they
1: bunting it up? You
0: have plastic aakulanta unnai kada.
1: We have plastic green leaves.
0: Plastic aakulu dechi thoranam kattukochum kada.
1: We can have plastic
0: leaves. Dinnam evaru bayatiki poi aakulanta testuntaru.
1: Why should we?
0: Visigupadutuntaru pillalu.
1: And modern students doubt, why should we go out and bring green leaves? It's wrong, it's wrong.
0: Plastic leaves lopala ee carbon dioxide ledu oxygen ledu.
1: Plastic leaves cannot receive carbon dioxide nor pass on oxygen.
0: Kanukone ee pachchani aakulu lopala enta oxygen ostuntari.
1: Lot of oxygen there in green leaf.
0: మనం వదలనటువంటి యొక్క చెడ్డ గాలిని ఆకులు తీసుకుంటున్నాయి. ఆకులు ఇచ్చేటువంటి మంచి గాలిని మనకు తీసుకుంటుంది.
1: ఆల్ ది బ్యాడ్ కార్బన్ డైఆక్సైడ్ లెఫ్ట్ ఈజ్ అక్సెప్టెడ్ బై ది గ్రీన్ లీవ్స్ అండ్ దే పాస్ ఆన్ ఆక్సిజన్ టు యు స్టూడెంట్స్.
0: ప్రాచీన సంస్కృతిని చక్కగా కొంత అర్థం చేసుకుని ప్రవర్తించండి.
1: యూ జస్ట్ అండర్స్టాండ్ ది ఏన్షియంట్ కల్చర్ వెల్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: నేను వద్దని చెప్పను.
1: భగవాన్ విల్ ఎవర్
0: నేనే ప్రారంభించాను మన యూనివర్సిటీ.
1: వై దిస్ యూనివర్సిటీ?
0: మీ చదువుకోకూడదని నేను ఎందుకు అంటాను?
1: భగవాన్ విల్ ఎవర్
0: చదువుకోవచ్చు, కానీ దానితో పాటు
1: యూ షుడ్ స్టడీ అలాంగ్ విత్ దాట్.
0: ఆత్మతత్వాన్ని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి.
1: యూ షుడ్ నో, యూ షుడ్ అక్వైర్ సెల్ఫ్ నాలెడ్జ్.
0: దాంతో పాటు హృదయాన్ని కూడా విశాలం చేయాలి.
1: యూ షుడ్ హావ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: అది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క విద్యా విధానము.
1: దట్ వాజ్ ది ప్రొసీజర్ ఆఫ్ ఏన్షియంట్ ఎడ్యుకేషన్.
0: పిల్లల్ని తీసుకునేది టీచర్ గారు ఒక వనంలో పోయి కూర్చునేది, వాళ్ళకి అక్కడ బోధిస్తూ ఉండేటువంటి వాడు.
1: ఇన్ దోస్ డేస్ దే టాట్ స్టూడెంట్స్ ఎట్ వన్ పర్టికులర్.
0: మీకు అందరికీ తెలిసిన కృష్ణ చరిత్ర లోపల బలరామకృష్ణుని తీసుకుని పోయి ఎక్కడో అడవిలో కూర్చొని వాళ్ళకి చక్కని బోధ చేస్తూ వచ్చేటువంటి
1: వాడు. బలరామ అండ్ కృష్ణ వర్ టాట్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇన్ దోస్ డేస్.
0: ఆ యొక్క స్నేహమే కుచేరుడికి అంత పవిత్రతను అందించింది.
1: అండ్ దట్ ఫ్రెండ్షిప్ ఆఫ్ ది చైల్డ్హుడ్.
0: ఈనాటి ఫ్రెండ్షిప్ లేదు.
1: టుడే దేర్ ఇస్ నో ఫ్రెండ్షిప్.
0: ఏమిటి ఫ్రెండ్షిప్?
1: వాట్ ఫ్రెండ్షిప్?
0: జోబిలో నోట్ కనిపించంటే హలో హలో హలో హలో అని వస్తుంటారు.
1: వెన్ దేర్ ఇస్ కరెన్సీ నోట్ ఇన్ ద పాకెట్ ఎవ్రీబడి వుడ్ సే హలో హలో.
0: డబ్బే గిన్నె లేకపోతే హలో లేదు హలో లేదు వెళ్ళిపోతుంటారు.
1: వెన్ ద పాకెట్ ఈస్ ఎంప్టీ నో హలో నో హలో.
0: మన స్నేహము
1: ఇస్ దట్ ఫ్రెండ్షిప్?
0: ఇది కాదు స్నేహం.
1: నో,
0: రెండు బాడీలను ఒక లైఫ్ గా ఉండాలి, అది నిజమే.
1: దేర్ మే బి టూ బాడీస్ బట్ దేర్ షుడ్ బి వన్ లైఫ్ ఇన్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: ఇట్టి స్నేహాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అక్వైర్ ద ఫ్రెండ్షిప్.
0: కనుక మీరు స్నేహం చేసుకోండి, కానీ ఎవరిని ద్వేషం చేయకండి.
1: యూ హ్యావ్ ఫ్రెండ్స్ బట్ నెవర్ హేట్ ఎనీబడి.
0: ఎవరిని మీరు బాధగా అనుకోకండి.
1: నెవర్ హార్మ్ ఎనీబడి.
0: ఈ విధమైనటువంటి నడతల చేత మీ యొక్క నిజమైన విద్యను అభ్యసించి పవిత్రమైన హృదయాన్ని అభివృద్ధి పరచుకొని ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలని నేను ఆశిస్తున్నాను.
1: Bhagavan wants you to acquire this education, to have that expansion love, the broad-mindedness, and to be ideals in the society.
0: Vidyarthulara.
1: Students.
0: Meeku telusunu.
1: You know it.
0: Prati okkati kudanu oka picture.
1: Everything is a picture.
0: Meeru ikkada unnanta kalamu meeru chakkaga manchiga anni vidhamaina anukoolanga sarainatuvanti shantiga meeru jeevisthu untaru.
1: So long you are here, you are comfortable, safe and secure.
0: Tirigi gruhalaku vellindattame.
1: By the time you go back.
0: Ee TV lu
1: టీవీ,
0: సినిమాలు,
1: సినిమా యొక్క
0: వీడియోలు అన్ని తెచ్చిపెట్టుకుంటారు.
1: యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్.
0: అవి ఎంత మాలిన్యపరుస్తున్నాయి మీ హృదయాన్ని.
1: దే పొల్యూట్ యువర్ హార్ట్.
0: ముఖ్యంగా మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీడియోలే.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ రూయిన్డ్ బై వీడియోస్ అండ్ టీవీ.
0: ఈ టీవీలు వాళ్ళు పెద్ద ఒక పెద్ద అడ్వర్టైజ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ డబ్బు కోసం వాళ్ళు చేస్తున్నారు, మీ మంచి కోసం కాదు.
1: యూ హ్యావ్ టీవీ అడ్వర్టైజ్మెంట్ ఫర్ మనీ పర్పస్, నాట్ ఫర్ యువర్ గుడ్.
0: ఇగో విద్యకు సంబంధించిన తీనా చూడండి.
1: If it's educational purpose, you can see.
0: నీతికి సంబంధించినటువంటి విషయాలు మీరు చూడండి.
1: Moral values you can watch.
0: కానీ ఈనాటి టీవీల వల్ల వచ్చేటువంటి రోగాలు నివారణకారి రోగాలుగా ఉంటున్నాయి.
1: In fact, many suffer from incurable diseases because of TV.
0: టీవీ కాదని టీబీగా రూపొందుతా ఉంది.
1: ఇస్ నాట్ టీవీ, ఇట్ బికమ్స్ ఈవెన్ టీబీ.
0: టీబీ అనగా ఏమిటి?
1: టీబీ
0: అనగా క్షయరోగము.
1: టీబీ ట్యూబర్క్లోసిస్.
0: మన ఎందు ఏమాత్రం కూడా నువ్వు పవిత్రమైన భావాలు లేకపోయినప్పుడు ఇట్లాంటి రోగాలు చేరకుండా ఇంకేమవుతుంది?
1: వెన్ వీ డోంట్ హావ్ సీక్రెట్ థాట్స్ విత్ ఇన్, వాట్ విల్ హ్యాపెన్?
0: చల్లని గాలి పీల్చు. నీకు ఎక్కడైనా పని లేకపోతే ఒక రోడ్ లోపల బయటికి పోయి చక్కగా కొంచెం వాక్ చేయి.
1: ఇఫ్ యూ ఫైండ్ సమ్ లీజర్ జస్ట్ వాక్ అలాంగ్ ద స్ట్రీట్.
0: కేవలం టీవీ వేసుకుని అక్కడ కూర్చోవద్దు.
1: డోంట్ వాచ్ ది టీవీ సింప్లీ.
0: ఇక్కడ టీవీ వేసుకుని కూర్చుంటే పక్కన వంటింటి పొగంతా వస్తుంటుంది.
1: అండ్ వెన్ యూ స్టార్ట్ వాచింగ్ టీవీ యూ ఫైండ్ ఆల్ ద స్మోక్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కిచెన్.
0: అక్కడ చేసేటువంటి శబ్దం అంతా కూడా ఇక్కడ వినిపెడుతుంటుంది.
1: అండ్ యూ ఆల్సో లిసన్ టు ద
0: సౌండ్. టీవీ లోపల ఒక విధమైనటువంటి ఒక అభ్యంతరం కలిగింది అని తల్లిని పోయి కోప్పడతావు.
1: అండ్ బికాస్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ టు వాచ్ ది టీవీ, షౌట్ ఎట్ యువర్ మదర్.
0: మంచిగా తల్లిని సంతోషపెట్టి,
1: మేక్ యువర్ మదర్ హ్యాపీ.
0: ఆమె చేసినటువంటి పని లోపల నీవు కూడా తోడైపోయి,
1: యు ఆల్సో కోఆపరేట్,
0: హెల్ప్ చేయి,
1: హెల్ప్ యువర్ మదర్.
0: అది ఏమని యొక్క భారత సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
1: దట్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: కనుక మీరు గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకోండి.
1: గెట్ హై డిగ్రీ.
0: తప్పు లేదు,
1: నథింగ్ రాంగ్.
0: గొప్ప పేరును పొందండి,
1: వెరీ గుడ్ నేమ్.
0: తప్పు లేదు,
1: నథింగ్ రాంగ్.
0: విదేశాలకంతా పోండి,
1: గో బ్రో.
0: తప్పు లేదు,
1: నథింగ్ రాంగ్.
0: కానీ
1: బట్
0: మన యొక్క సంస్కృతిని మాత్రం మర్చిపోకూడదు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ ఓన్ కల్చర్.
0: పర సంస్కృతిని మనం దూషించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ అదర్స్ కల్చర్.
0: ఎక్కడికైనా నీ వెళ్ళు,
1: యు మే గో ఎనీవే.
0: నీ జీవితాన్ని ఆదర్శంగా నిరూపించు.
1: వీ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: అందరితోనూ మంచిగా స్నేహం చేయి,
1: హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్.
0: మంచి మాటలు మాట్లాడు,
1: స్పీక్ వెల్.
0: మంచి పనుల్లో ప్రవేశించు,
1: డూ గుడ్ డీడ్స్.
0: అప్పుడు నీవు మంచివాడైపోతావు,
1: దెన్ యు విల్ బి గుడ్.
0: ఎక్కడ పోయినా గానీ మంచి పేరు తెచ్చిందంటే అదే నిజమైన మానవత్వం.
1: గెట్ ఎ గుడ్ నేమ్ వేర్ ఎవర్ యు మే గో, దేర్ లైస్ ద హ్యూమన్
0: గ్రేట్ మ్యాన్ కావాలి అని నువ్వు పోవద్దు.
1: నెవర్ స్ట్రైవ్ టు బి ఎ గ్రేట్ మ్యాన్.
0: ఐ వాంట్ గుడ్ మ్యాన్, గుడ్ మ్యాన్, గుడ్ మ్యాన్.
1: బి ఎ గుడ్ మ్యాన్, బి ఎ గుడ్ మ్యాన్.
0: ఈ గ్రేట్ లో ఉన్నటువంటి యొక్క పాపం మరొక దీంట్లో లేదు.
1: లాట్ ఆఫ్ సిన్ ఇస్ అటాచ్డ్ టు దిస్ గ్రేట్నెస్.
0: గ్రేట్ మ్యాన్ చేయనటువంటి పనులే లేదు.
1: గ్రేట్ మ్యాన్ డస్ లాట్ ఆఫ్ మిస్డీడ్స్.
0: కానీ గుడ్ మ్యాన్,
1: గుడ్ మ్యాన్
0: అంత ఆదర్శమే చూస్తాడు.
1: గుడ్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్
0: రైట్. గ్రేట్ మ్యాన్ ఏ రావణాసురుడు.
1: రావణ ఇస్ ఎ గ్రేట్ మ్యాన్.
0: కానీ రాములే గుడ్ మ్యాన్.
1: రామ ఇస్ ఎ గుడ్ మ్యాన్.
0: చూసారా, ఆయన చదివినంత చదువు ఈయన చదివాడు, ఈయన చదివినంత చదువు ఆయన చదివాడు.
1: ఇన్ఫాక్ట్ బోత్ హ్యావ్ గాట్ ది సేమ్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక మనలో ఈ కోపము, కోపము, ఈర్ష్య, అసూయ, డమ్మం ఇలాంటి దాన్ని పోగొట్టుకోండి.
1: నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యాంగర్.
0: రావణుడు ఒక కోమాన్ని మాత్రమే, కామాన్ని మాత్రమే బలపరుచుకున్నాడు.
1: ఇన్ఫాక్ట్ రావణ స్ట్రెంగ్త్ అండ్ ది డిజైర్,
0: ఈ వాంఛ చేత, ఒక్క గుణం చేతనే ఎంత తన యొక్క వంశం నే నాశనం చేసుకున్నాడు.
1: బికాస్ ఆఫ్ వన్ బ్యాడ్ క్వాలిటీ డిజైర్ దట్ లెఫ్ట్ ది
0: క్రోధం చేత హిరణ్యకశిపుడు, క్రోధం చేత హిరణ్యకశిపుడు తాను కూడా అన్ని విధాల నాశనం అయిపోయాడు.
1: హిరణ్యకశిపు రూయిన్ హింసెల్ బికాస్ ఆఫ్ యాంగర్.
0: పంచభూతములంతా కూడా అరికట్టుకునేటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు కుడ్ కంట్రోల్ ఆల్ ద ఫైవ్ సెన్సెస్.
0: పంచభూతములు కూడా చేసుకుని ఆడుకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: అండ్ హిరణ్యకశిపు కుడ్ ప్లే విత్
0: ఆల్ ద పంచభూతములు తన చేతిలో పెట్టుకున్నాడు. కానీ ఈ క్రోధం చేత సర్వమును నాశనం చేసుకున్నాడు.
1: దో హి కుడ్ కంట్రోల్ ఆల్ ద ప్లానెట్స్, ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్, బికాజ్ ఆఫ్ యాంగర్ హి మాత్రమే వాళ్ళు
0: ఉండేటువంటిది.
1: దిస్ వాట్ హడ్ హ్యాపెండ్.
0: దుర్యోధనుకి లోభితనము.
1: దుర్యోధన వాజ్ గ్రీడీ.
0: లోబి లోబి లోబి లోబి లోబి.
1: హి వాజ్ ఎ మైజర్.
0: పాండవులు మాకు ఐదు గ్రామాలు ఇవ్వమంటే కూడా సూదిమోపనేటువంటి స్థలం కూడా నేను ఇవ్వను అన్నాడు.
1: పాండవస్ వాంటెడ్ ఫైవ్ విలేజెస్ అట్ లీస్ట్ బట్ హి వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్.
0: అంత లోబి
1: స్పేస్
0: కట్టకడానికి గేమ్ అయిపోయినాడు.
1: సచ్ ఎ గ్రీడీ మ్యాన్.
0: ఆ రావణుడు కానీ, ఆ హిరణ్యకశిపుడు కానీ, ఈ యొక్క దుర్యోధను కానీ, దుశ్శాసనుడు కానీ పూర్తి నాశనం అయిపోయాడు.
1: వాట్ హ్యాపెన్ టు రావణ, వాట్ హ్యాపెన్ టు హిరణ్యకశిపు.
0: వాడు నాశనం కావటమే కాకుండా వాడు వంశాలంతా నాశనం చేసుకున్నాడు.
1: వాట్ హ్యాపెన్ టు దుర్యోధన, దే హావ్ రూయిన్డ్ దెంసెల్వ్స్.
0: ఒక్కొక్క గుణం ఉన్నటువంటి వారే ఆ విధమైనటువంటి పాడైపోతే, మీలో ఇన్నిన్ని గుణాలంతా ఉన్నాయి, కామము, క్రోధము, లోపము, మోహము, మనము, మార్చని ఇన్ని గుణాలు ఉన్నటువంటి వారికి మీకే గతి పెడుతుందో
1: యోచన. When one bad quality ruined them and their entire clan, what will happen to you with full of bad qualities?
0: యోచన చేసుకోండి.
1: Think well.
0: చెడ్డవాణ్ణి చూసినప్పుడు నీలో ఉన్న చెడ్డంతా నీకు జ్ఞాపకం వస్తుంది.
1: When you watch a bad man, you will be reminded of your own bad quality.
0: కాబట్టి వాడికి నీకు సంబంధ బాంధవ్యం ఉంది.
1: There lies intimate relationship.
0: మంచివాణ్ణి చూసుకున్నప్పుడు నీలో ఉన్న మంచితనం అంతా బయటపడుతుంది.
1: When you come across a good man, all the good in you will come out.
0: కాబట్టి వాడికి నీకు సంబంధ బాంధవ్యం ఉంది.
1: There lies intimate relationship.
0: కాబట్టి ప్రతి మానవుని యందు కూడాను గుణముల చేత బాంధవ్య సంబంధం ఉంటుండాలి.
1: The relationship develops because of the innate qualities common to people.
0: కనుక అందరి యందు ఐకమత్యం చేయాలి.
1: Unify everybody.
0: ఆ ఐకమత్యంగా ఉండినప్పుడే మన యందు ఉన్నటువంటి దివ్యత్వము ప్రకాశమవుతుంది.
1: When there is unity, the divinity will shine forth, manifest.
0: కనుక ప్రతి ఒక్కరితోనూ కూడాను మనం స్నేహం చేయకూడదు.
1: We should not have everybody as a friend.
0: మంచి చెడ్డలు విచారణ చేసి స్నేహం చేయి.
1: Investigate clearly what is good, what is bad.
0: నీవు ఉపకారం చేయడానికి ఎవరికైనా సరే ఉపకారం చేయి.
1: In matter of help, be ready to help anybody.
0: అంటే దోషం లేదు.
1: Help everybody all the time.
0: ద్వేషం మాత్రం ఎవరిని చేయవద్దు.
1: Never hate anybody.
0: ఈ విధమైనటువంటి మంచి గుణాల చేత మన యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి పోయినటువంటి పిల్లలు మంచి కీర్తిని తెచ్చారనేటువంటి ఒక సార్థక నామాన్ని మీరు అందిస్తే అది నాకు చాలు.
1: Bhagavan will be very happy if you get a good name for yourself and good name to the institute.
0: ఒక నయా పైసా మీకు ఖర్చు లేదు ఇక్కడ.
1: In fact, we don't receive single
0: నయా పైసా. బాధలు లేవు.
1: No suffering.
0: Medical fees లేదు.
1: No medical fee.
0: Institute fees లేదు.
1: No tuition fee.
0: Library fees లేదు.
1: No library
0: fees లేదు.
1: No sports fee. No laboratory fee.
0: Health fees లేదు. ఏ ఫీజు లేదు.
1: No fees of any kind in Sri Satya Sai University.
0: ఫీజు ఏది లేకపోవటం లేదు. పీస్ అనేటువంటిది మీరు అనిపిస్తున్నారు.
1: సిన్స్ దేర్ ఇస్ నో ఫీజ్ యు ఎంజాయ్ పీస్.
0: బయటికి పోతే అంతా ఫీజులే, అంతా ఫీజులే.
1: అవుట్ సైడ్ ఫీజ్ ఇస్ కలెక్టెడ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడంతా పీసెస్.
1: సో పేయింగ్ ఫీజ్ ఫర్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే, వేర్ డు గెట్ పీస్? ఓన్లీ పీసెస్.
0: పీస్ఫుల్ గా బ్రతకండి.
1: సో లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
0: గుడ్ పీపుల్ గా బ్రతకండి.
1: అండ్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
0: ఆదర్శ మానవుడిగా ఉంటుండండి.
1: బి ఎన్ ఐడియల్ మ్యాన్.
0: అది ఈనాడు స్నాతకోత్సవంలో మీకు అందించేటువంటి ఒక నిజమైనటువంటి బహుమానం.
1: That is the gift of Bhagavan to all of you on this occasion of
0: convocation. దైవత్వాన్ని మాత్రం మీరు మరవకండి.
1: Never forget what Bhagavan tells you.
0: అదియే మీ ప్రాణము.
1: That's your life.
0: అదియే మీ సర్వము.
1: That's everything in life.
0: దైవత్వాన్ని హృదయంలో పెట్టుకుని
1: keep God in you.
0: సేవకతత్వాన్ని లోపల మీరు ప్రవేశించండి.
1: Serve the society thereafter.
0: తప్పక అన్నింటి మార్గంలో ఎందుకు కూడా మీకు జయమేజ కలుగుతుంది.
1: You are bound to be successful.
0: ఒక దాంట్లో నీవు సక్సెస్ కలిగితే బిగెట్ సక్సెస్.
1: If you are successful in one way, you will be successful in every way. Success begets success.
0: అలాంటి సక్సెస్ మీరు పొంది
1: బీ సక్సెస్ఫుల్ దట్ వే.
0: మీ ఆనందమైన జీవితాన్ని గడపాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
0: పెండ్ అయిపోయి ఇక్కడి నుంచి పోయే సమయంలో మన భారతీయులు కూడా అంత ఏడ్చరు.
1: యాజ్ దే వర్ రిటర్నింగ్ ఆఫ్టర్ ద వెడ్డింగ్ ఈవెన్ భారతీయులు డోంట్ క్రై దట్. అమ్మాయిలు
0: ఇంటికి పోయే సమయంలో చాలా ఏడుస్తారు.
1: దే క్రై యూజువల్లీ యాజ్ దే లీవ్.
0: నాట్ మోడర్న్ గర్ల్స్.
1: నాట్ ది మోడర్న్ గర్ల్స్.
0: పూర్వకాలంలో ఆ గర్ల్స్ అంత బాధపడేటువంటి వాళ్ళు.
1: ది గర్ల్స్ ఇన్ ఏన్షియంట్ డేస్ క్రై.
0: మొన్న అమ్మాయిని పంపిస్తున్నప్పుడు చాలా ఏడ్చి ఏడ్చిపోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యాజ్ షీ వాస్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ హియర్ షీ వెంట్ ఆన్ క్రైయింగ్.
0: నేను చెప్పాను అబ్బాయిని ఎత్తుకుని రా అమ్మా, ఇంతవరకు తొందరపడద్దు అని చెప్పి నేను ఆశీర్వదించాను.
1: అండ్ భగవాన్ సెడ్ కమ్ హియర్ అగైన్ విత్ ఎ చైల్డ్, డోంట్ క్రై లైక్ దాట్.
0: రెండు చేతులతో చేస్తే మాత్రం కాదు సేవ, నాలుగు చేతులతో చేయాలి.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ సర్వ్ విత్ టూ హ్యాండ్స్, సర్వ్ విత్ ఫోర్ హ్యాండ్స్.
0: దిస్ ఇస్ రైట్
1: అండ్ దిస్ ఇస్ రైట్.
0: దిస్ ఇస్ లెఫ్ట్
1: అండ్ దిస్ ఇస్ లెఫ్ట్.
0: రైట్ ఆల్వేస్ రైట్.
1: రైట్ ఇస్ ఆల్వేస్
0: లెఫ్ట్. ఆల్వేస్ లెఫ్ట్.
1: లెఫ్ట్ హాస్ గాట్ టు బి లెఫ్ట్ అట్ వన్ టైమ్.
0: లెఫ్ట్ అనేటువంటిది ఎప్పుడు చెడ్డ పనులు చేస్తుంటది.
1: లెఫ్ట్ ఆల్వేస్ డస్ బ్యాడ్ యాక్టివిటీ.
0: రైట్ ఆల్వేస్ గుడ్ వర్క్ చేస్తుంది.
1: రైట్ డస్ గుడ్ వర్క్.
0: కనుక మీరు కూడా ఈ విధంగా ఆదర్శవంతులుగా ఉంటుంది. మీ బ్రతుకుని మీరు బ్రతకండి, మీ సంపాదన మీరు చేసుకోండి, కానీ మీ సుఖాన్ని కూడా మీరు పొంది మంచి పేరును తీసుకుని రండి.
1: యూ టు ఎర్న్ మనీ, యూ టు డూ జాబ్, యూ బీ హ్యాపీ బట్ బీ ఐడియల్.
0: కనుక గుడ్ నేమ్ తీసుకుని రండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: మీ తల్లిదండ్రులకు కూడా తగినటువంటి శాంతిని అందించండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఈ రెండింటిని మాత్రం మీరు మరవకూడదు.
1: నెవర్ ఫర్గెట్ దట్ మదర్ ఈజ్ యువర్
0: ఈనాడు నీవు తల్లిని నీవు ధిక్కరిస్తే రేపటి నుండి నీ కుమారుడు నిన్ను ధిక్కరిస్తాడు.
1: టుడే ఇఫ్ యు
0: తప్పింది కాదు, రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: టుడే ఇఫ్ యు డిజోబే యువర్ ఫాదర్, యువర్ సన్ విల్ డిజోబే యు టుమారో.
0: భవిష్యత్తులో బాగుపడాలంటే ఈనాడు నీవు వర్తమానం లోపల తల్లిదండ్రులను గౌరవించు.
1: Therefore, in order to be safe in future, respect your parents today in the present.
0: ఏ చెడ్డ పని చేసినా కానీ దానికి ఫలితం తప్పింది కాదు.
1: యు ఆర్ బౌండ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్స్.
0: ఏ మంచి పని చేసినా దానికి ఫలితం తప్పింది కాదు.
1: యు ఆర్ బౌండ్ టు సఫర్ ద కాన్సిక్వెన్సెస్.
0: డూ గుడ్.
1: So do good.
0: Be good.
1: Be good.
0: And see good.
1: And see good.
0: This is the way to God.
1: This is the way to God.
2: You are enjoying a glimpse of the glorious culture and educational system of Bharat, presented by Bhagavan in his discourse on 22nd November 1999 during the 18th convocation of the Sri Satya Sai Institute of Higher Learning.

0: ఎవ్వరు కూడాను షో వర్క్ చేస్తున్నారు కానీ సోషల్ వర్క్ చేయటం లేదు.
1: ఆల్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ డల్జింగ్ ఇన్ షో వర్క్ అండ్ దేర్ ఇస్ నో సోషల్ వర్క్.
0: ఇంటికి అమ్మా భిక్షాంతేహి అని ఎవరైనా వస్తే వెళ్ళిపో అని చెప్తున్నారు.
1: If anyone approaches you to doorstep with a begging bowl, asking for alms, you'll neck him out.
0: మానవులకు దాన ధర్మాల వల్లనే ఒక విధమైనటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలు లభిస్తున్నాయి.
1: Man will enjoy the truth, peace and love if at all he is compassionate enough.
0: అసలు మానవ అంటే అర్థమేమిటో గుర్తించుకోవటం లేదు.
1: No one is understanding the very meaning of this word, manava.
0: Manava.
1: Manava.
0: Ma anaga manishi.
1: Ma means the human being, manishi.
0: Kani ee manishiki edi mukhyamu?
1: What is important for a human being?
0: Asal vattam mukhyama?
1: Is it desire or ambition?
0: Abhruddhi kavattam mukhyama?
1: Is it progress in life?
0: Anandani anubhavinchatam?
1: Is it to experience happiness and pleasure?
0: Edi kodanu dukkham kaadu. మానవుడు సుఖ దుఃఖములతో జన్మించినాడు కానీ కేవలం సుఖమునే పొందాలని కాదు.
1: మ్యాన్ ఈజ్ బోర్న్ నాట్ టు ఎంజాయ్, నాట్ టు బి మ్యూర్లీ హ్యాపీ.
0: తోటి మానవులకు తోడుపడి లేకున్నా మనసు ఎట్లు శాంతి కలుగునవయ్యా?
1: హౌ కెన్ ఎక్స్పెక్ట్ మ్యాన్ టు రిమైన్ ఇన్ పీస్ ఇఫ్ హీ డజంట్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ ది ఫెలో మ్యాన్?
0: తోటి మానవులకు మనము సహాయం చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ ది ఫెలో మ్యాన్.
0: అందరికీ ఏదో కష్ట సమయము సుఖ సమయము వస్తుంటుంది సూర్య తేజస్సు వల్ల.
1: ఇన్ దిస్ లైఫ్ సంథింగ్ లైక్ సన్ రైజ్ అండ్ సన్సెట్ వీ డూ హ్యావ్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో కొన్ని కష్టములు కలుగుతుంటాయి.
1: ఎవ్రీవన్ విల్ ఫేస్ సమ్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
0: కానీ ఈ కష్టకరమైన సుఖములు రెండు కూడాను ఒక్కటిగా భావించాలి.
1: వన్ హ్యాస్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ అలైక్ the pleasure and pain.
0: Dukkhamulo aanandam unnadi, aanandamlo dukkham unnadi.
1: In fact there is pleasure in pain and there is also pain in pleasure.
0: Kaduga sukha dukkhamulo rendu kudanu manavuni yokka manchi cheddale.
1: Therefore the pleasure and pain would make you happy and also grief stricken accordingly.
0: Kaani manavudu abhivruddhi ayinanduku ee renditini samananga chusukovali.
1: In order to progress in life we have to develop the spirit of equanimity of both pleasure and pain.
0: Kanuka ee samanatvam anedutti lekunte pothe manam samajam ettavutam.
1: If there is no samatva, the equality, how can we call ourselves samaja, society?
0: Samajamu samajamu,
1: we say samaja, society.
0: Samanatvam anedutti vaadu samajamlo etta puttutaru.
1: If there is no samanatva, equality, how do you call yourself samaja, society?
0: Kashtamlo sukham unnadi.
1: In fact there is pleasure in pain.
0: Sukhamlo kashtam unnadi
1: and there is difficulty in pleasure.
0: Kaani ee naati manavudu enni sukhamulu pondinappatikini okka kashtam emaina vachindatte tattukoledu.
1: Man in spite of repeated pleasures that he passes through in his life sojourn is very much disturbed with the slightest of the difficulty.
0: Oka srimantun daggariki velli ayya meer aanandanga unnaru kada ani prashninchandi.
1: If you approach a rich man and if you ask him, are you happy?
0: Ayya naakemi takkuva dhanam unnadi.
1: He will say there is no shortage whatsoever, I have plenty of money.
0: Na kumarulandaru kuda goppa goppa padavallo unnaru.
1: My sons are in very high positions.
0: నా ఇంటిలో అన్ని గొప్ప గొప్ప సామాన్లు అంతా పెట్టుకున్నాము.
1: ఐ గాట్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఎట్ మై రెసిడెన్స్.
0: మా కస్టమర్లకు ఎట్టి బాధలు లేవు.
1: వీ డోంట్ హ్యావ్ ఎనీ ట్రబుల్స్ ఆర్ డిఫికల్టీస్.
0: కానీ అన్నీ ఉన్నవి కానీ మనశ్శాంతి లేదు.
1: వీ హ్యావ్ ఆల్ ఆల్ దట్ ఇస్ ఆల్ పాసిబుల్ బట్ దేర్ ఇస్ నో మెంటల్ పీస్.
0: ఈ పర్సనల్ శాంతి ఎట్లా వస్తుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ దిస్ మెంటల్ పీస్?
0: అయ్యా నీవెవరు నీవెవరు నీవెవరని మనం ప్రశ్నిస్తున్నాం.
1: వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూ ఆర్ యూ.
0: కానీ ఉన్నదంత దోషం ఎక్కడ, హూ ఆర్ ఐ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
1: బట్ ద మిస్టేక్ లైస్ హియర్, వీ ఆర్ నాట్ పుట్టింగ్ అవర్ సెల్ఫ్స్ ఎ క్వశ్చన్, హూ ఆమ్ ఐ.
0: అది తెలుసుకుంటే అన్ని కష్టములు దూరమైపోతాయి.
1: వెన్ వన్స్ యూ నో

0: yourself the reality, you will be free from all difficulties.
1: కనుకనే
0: therefore
1: మానవుడు తన్ను తాను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
0: So man must make every attempt to know his own true self.
1: తనను తాను తెలుసుకోకుండా ఎన్ని ప్రయత్నములు చేసి ప్రయోజనం ఏమిటి?
0: Without the awareness of the self, knowing the rest of the things are useless.
1: వానరు లేకున్నా విత్తనములు నాటి ప్రయోజనం ఏమిటి?
0: There are no rains on one hand. What is the fun of sowing seeds?
1: గొప్ప వర్షములు కురిచినప్పటికీ విత్తనములే నాటకుండా పంట పండునా?
0: In spite of downpour of rain on one hand, if you do not sow the seeds, can you expect harvest?
1: ఎందేనియు ఏ పని చేయను ఈ మూడు కూడా చేసినప్పుడే చేస్తుంది.
0: ఎనీవేర్ ఎనీ టాస్క్ కెన్ బి ఫుల్ఫిల్డ్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
1: నెగటివ్ ఉన్నది, పాజిటివ్ ఉన్నది.
0: దేర్ ఇస్ నెగటివ్, దేర్ ఇస్ పాజిటివ్.
1: ఇవి రెండూ చేరినప్పుడే మనకు కరెంట్ లభిస్తుంది, కానీ లేకపోతే లభించదు.
0: యు విల్ ఫైండ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ విత్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దీస్, ద పాజిటివ్ అండ్ ద నెగటివ్.
1: కనుక దైవనామం మన ఉండటం చేతనే,
0: because the holy matchless God's name within us,
1: Isha sarvabhutanam,
0: God is present in all creatures,
1: Isha vasyam jagat sarvam,
0: the whole universe cosmos is full of divinity.
1: Kaluka manaku daivatvam anetvati dani marchipoyi aneka rakamulaitvati laugika bhautika sukhamulanu manam pondalaniki puttaledani telusukovali.
0: We have forgotten the innate immanent divinity within us and we go by the momentary worldly physical pleasures.
1: కనుక మొట్టమొదట ఆధ్యాత్మికం కొంత ప్రవేశపెట్టాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ స్టెప్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ టు బిగిన్ విత్.
1: ఆధ్యాత్మికమే లేకుండా
0: వితౌట్ స్పిరిచువల్ కంటెంట్
1: మనకు ఏమాత్రం కూడా మనుష్యత్వం అనేటువంటి అధికారమే లేదు.
0: వీ హ్యావ్ నో క్లెయిమ్ ఆఫ్ అథారిటీ టు కాల్ అవర్సెల్స్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఇది దైవాన్నే ద్రోహం చేసినట్టు అవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ బిట్రేయింగ్ గాడ్ హింసెల్ఫ్.
1: దైవం ఉన్నది కేవలం తనను పూజించమని కాదు.
0: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ యూ టు వర్షిప్ హిమ్ ఆల్ అలాంగ్.
1: ఈ జగత్తులో ఉన్నటువంటి భౌతికమైన జీవితానికి కొంత ఆదర్శాన్ని అందించాలని.
0: హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ది కమ్యూనిటీ.
1: ఒకనొక సమయంలో నారదుడు వెళ్లి విష్ణువుని ప్రశ్నించాడు.
0: అట్ వన్ టైమ్ నారద అప్రోచ్డ్ విష్ణు అండ్ క్వశ్చన్ హిమ్.
1: స్వామి, నాకు ఏ విధమైనటువంటి మార్గంలో నాకు జన్మ రాహిత్యం అవుతుంది?
0: హీ ఆస్క్డ్ స్వామి, విచ్ పాత్ విల్ టేక్ మీ టు ది బర్త్లెస్ స్టేట్ ఆర్ ఇమ్మోర్టాలిటీ ఆర్ లిబరేషన్.
1: అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, నేను అందరి యందు ఉంటున్నాను.
0: అండ్ గాడ్ రిప్లైడ్, ఐఎమ్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
1: అయితే నా యొక్క అంశము అందరి యందు ఉంటుండాలి.
0: మై స్పార్క్ ఆఫ్ డివినిటీ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆల్.
1: మనుష్యుడు కేవలము ఒక విధమైనటువంటి దైవస్వరూపుడే కాని మానవుడు కాదు.
0: The human being in reality is divine in form and none else.
1: జీవుడు అనేటువంటి నెగటివ్ ఉండటం చేతనే దేవుడు అనేటువంటి పాజిటివ్ వచ్చి చేరుతుంది.
0: Because the human form is negative and the divinity within is positive.
1: నాయన, నేను లోక సంరక్షణ చేయాలంటే నేను లోకంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా నా రూపాన్నే పొందాలి.
0: In order to be amongst the society, I should be surrounded by human beings.
1: కనుక నా యొక్క భావము మీ యొక్క ఆత్మగా నుంచి ఉంటున్నది.
0: దేర్ఫోర్ ది డివైన్ ఫీలింగ్ ఈజ్ యువర్ వెరీలీ యువర్ ఓన్ సెల్ఫ్.
1: మీరందరూ కూడా ఆత్మచింతన చేయండి, తప్పక నేను వచ్చి అక్కడ నిలుస్తానన్నారు.
0: కాన్స్టెంట్లీ కంటెంప్లేట్, రూమినేట్ ఆన్ యువర్ ట్రూ ఐడెంటిటీ ద సెల్ఫ్, దెన్ ఐ విల్ మేనిఫెస్ట్ అమంగ్ యూ.
1: కనుక అతని ఎందుకు ఉన్నటువంటి ఆత్మ అందరి ఎందు ఉంటున్నది.
0: ద కాస్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆల్.
1: అప్పుడే దైవత్వం అనేటువంటిది వెంటనే జంటనే ఇంటనే ఉంటుంటుంది.
0: దెన్ ఓన్లీ యుల్ ఎక్స్పీరియన్స్ గాడ్ బిహైండ్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: నీవు కేవలం జీవితం అంతా నెగటివ్ అనే బ్రతికితే నీకు ఏనాటి పాజిటివ్ దిక్కుతుంది?
0: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ లీడింగ్ లైఫ్ ఇన్ ద నెగటివ్ వే, ఫుల్ ఆఫ్ నెగటివిటీ.
1: కనుక నిరంతరము దేవుడు దేవుడు దేవుడు అని దేవుడు కోసం దేవుడు ఆడకూడదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఇన్సెసెంట్లీ.
1: నేను ఒకడున్నాను,
0: I am here.
1: నా యందు కూడాను భగవంతుడు ఉన్నాడు.
0: God is in me.
1: కనుక ఈశ్వర సర్వభూతానాం,
0: God is present in all living creatures.
1: కనుక నా దేవుడు నా యందు ఉంటున్నాడు, నా పేరు కూడాను దేవుడే.
0: God is in me, my name is God himself.
1: Devudu ante emi?
0: What is the meaning of this word, Devudu?
1: Pratyekinchinatvanti oka swaroopam kaadu.
0: God is not a specific form.
1: Daivaniki namarupam levu.
0: God is beyond name and form.
1: Kani jagatlo udinatvanti oka samajamunu rachinche nimittamai manam panulu cheyali.
0: We have to conduct ourselves and fulfill the tasks assigned to us in order to be in society.
1: Patti manamulu kodanu puttinanduku edo konni panulu cheyali.
0: Having been born as a human being, one should do certain tasks.
1: Satkarmanu acharinchali.
0: One has to go along the path of truth and righteousness.
1: Appude sadaacharam manlo bayaldeerutundi.
0: Then only there will be good behavior and good conduct in life.
1: Prema swaroopulara.
0: Embodiments of love.
1: Meerandaru aatma swaroopule kaani deha swaroopulu kaadu.
0: You are not merely the body. You are verily the Atma, the spirit indeed.
1: Dehamu panchabhautikamu.
0: The body is of senses.
1: Dehamu koodaka tappadu.
0: The body is bound to fall, die someday.
1: Dehi niravayundu.
0: The inveller is immortal.
1: Dehi niravayundu.
0: And is nectarized.
1: Galitimpaka dehi javu puttukal moha nibandhanalu muddalu levu.
0: The inveller has no insignia like bondage or liberation, birth or end.
1: Kani atma andari endu untunadi. Evaraina na atma chachipoyindani evaraina cheppagalara?
0: The spirit Atma is present in everybody. Can anyone say there is no Atma in me? The body of senses may be lost in the passage of time, but the self continues on and on. So long there is atmic principle within you, the body is functional, the negative. Therefore, without the main object, you cannot find reflection.
1: Oka chinna udaharanam.
0: A small example.
1: Mana intilo baavi undali.
0: There is a well close to our residence.
1: Inti paina drinking water tank okatunnadi.
0: And there is a tank with drinking water.
1: Pedda cheruvu okatunnadi.
0: And we have also find the river there.
1: Kaani samudram kuda okatunnadi.
0: There is ocean also on the other hand.
1: Nadulu kudanu pravahistunnayi.
0: And the rivers flow.
1: అన్నింటి ఎందుకు సూర్యుడు ప్రతిబింబం కనిపిస్తున్నాడు?
0: అండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సన్ ఈజ్ నోటీస్డ్ ఇన్ ఆల్ ద రివర్ ద సీ అండ్ ద వెల్.
1: నీ గృహంలో ప్రవేశించబట్టి నీకు ఏ సూర్యుడు కనిపించడు.
0: బట్ ద మూమెంట్ యూ గెట్ ఇన్ టు యువర్ హోమ్ యూ డోంట్ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సన్.
1: కనుకనే మన దేహం అనేటువంటి ఒక శరీరము జీవుడు అనేటువంటి వాడు ఉన్నాడు.
0: దేర్ఫోర్ విత్ ఇన్ అవర్ బాడీ ఈజ్ జీవా ద ఇండివిజువల్ సోల్.
1: ఇదంతా కూడా ఒక జలం వంటిది.
0: దిస్ ఆల్ అమౌంట్స్ టు వాటర్.
1: జలం ప్రవహిస్తుంది, నిలిచిపోతుంది.
0: ద వాటర్ ఫ్లోస్ ఆర్ స్టాగ్నేట్స్.
1: కానీ ప్రవహించేంత వరకు కూడా ఆ జలంలో సూర్యుడు కనిపిస్తుంటాడు.
0: ఇన్ ఎ ఫ్లోయింగ్ వాటర్ యు సర్టన్లీ నోటీస్ సన్.
1: ఒక సూర్యుడు జగత్తులోకమునకు ఒక్కొక్కడే కనిపించు. ఇది మా ఇండియా దేశం యొక్క సూర్యుడు, మీది అమెరికా యొక్క సూర్యుడు. మీకు రాత్రి అయినప్పుడు మాకు పగలవుతుంది, మాకు పగలైనప్పుడు మీకు రాత్రి అవుతుంది.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ సన్. There is nothing like Indian sun, American sun. If that is night for you, this is the daytime, the other side of the globe.
1: Kaalam vyathyasame kaani jalam okate.
0: It is only the difference of time, but that existence remains the same.
1: Kaabatti prathi manavudu kudanu pravaham vanti vaade.
0: So every human being is a flow.
1: Kaani ee pravaham anni rakamulaina panulu chesinappudu annintiki endu kudanu prathibimbam kanipistundi.
0: Therefore in this flow you find the reflection.
1: దైవం అన్ని దైవాల కూడా చేరడానికి వీలు కాదు.
0: అండ్ ఇట్స్ యూ కెనాట్ అండర్స్టాండ్ గాడ్ ఇన్ ఎ డిఫరెంట్
1: వే. గాడ్ ఈజ్ వన్.
0: గాడ్ ఈజ్ వన్.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: లవ్ ఈజ్ వన్.
0: లవ్ ఈజ్ వన్.
1: లివ్ ఇన్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: కనుక నీవు ప్రేమతో సత్యంతో జీవిస్తూ ఉంటుంటే అన్నిటి ఎందుకు దైవత్వం గోచరిస్తుంది.
0: వెన్ వన్స్ యూ లివ్ ఇన్ లవ్, వెన్ వన్స్ యూ లివ్ ఇన్ ట్రూత్, గాడ్ విల్ బీ విత్ యూ, ఆల్వేస్ విత్ యూ, ఇన్ సపోర్టింగ్ యూ.
1: కనుక దైవం ఒక్కడే.
0: God is one.
1: అది ఎవరు?
0: Who is he?
1: Myself. ఎవరికి వారు నేనే దైవము అనుకోవాలి.
0: Each one should clearly establish, affirm and confirm.
1: కానీ దీని వల్ల అహంకారం కానీ ఇంకే విధమైన యొక్క ప్రతిబింబం కానీ మనకు కనిపించింది.
0: It is not egoistic statement nor observation made on the basis of reflection.
1: ఎదుటి వాడు దేవుడే, నేను దేవుడే అనేటువంటి రెండు సమత్వంగా తీసుకోవాలి.
0: ఐ షుడ్ నో దిస్ principle of oneness, that I am God and the other person is
1: equally God.
0: In fact, if you are in conflict with anybody, you are in conflict within yourself.
1: You will
0: say that the other person lost. Never consider the other man has lost.
1: No.
0: Therefore, you have to consider yourself in every aspect. On the other hand, if you go by differences that you are separate from others, well, that leads to kind of diversity.
1: And
0: this kind of victory or loss, they do happen to every human
1: being.
0: But we blame each other.
1: నీవెవరు?
0: Who are you?
1: Who are you?
0: Who are you?
1: I am body.
0: Say, I am body.
1: Body ఎంతవరకు ఉంటుంటాడు?
0: How long the body lasts?
1: ఇది కేవలం ఎప్పుడు పోతుందో ఏమో. నీటి బిడ్డకు వల్ల ఎప్పుడు ఉంటుంది చూరి పగిలిపోతుంది.
0: Body is like a water bubble. It may drop down any moment of time.
1: కాబట్టి తాత్కాలికంగా ఉండేటువంటి ఒక దేహము నేనని నీవు చెప్పగలవు.
0: You cannot claim to be body which is temporary, ephemeral.
1: Mind. Who are you? I am mind.
0: Then if you put the question, who are you? The response is, I am the mind.
1: Mind anukunte emtidi? Bundle of desires.
0: What is mind? Mind is bundle of desires.
1: Mind ku oka roopam ledu.
0: Mind has no form.
1: Manu kore korikalanta kuda mind ga roopamistundi.
0: And all desires constitute the mind.
1: Kanuka ivanni kuda eppudu okatuni manaku dooram ayyetundi.
0: And the desires must leave you at one time or other.
1: Kanuka manavudi raadu mind ni pettukoni chusthe manu mind monkey mind anta.
0: Therefore, you cannot identify with your mind because mind is monkey mind.
1: Kaani man mind.
0: But you should have the mind befitting a man.
1: Monkey mind kaakoodu.
0: It should not be monkey mindedness. We are human beings.
1: Daivam manu shariru pena.
0: God is in human form.
1: Daivamu ee manushya roopamlo unnadu.
0: God is present in human form in front of you.
1: Kaabatti body ni duram betti nenu devudanu అని ప్రతిబింబాన్ని మనం పూజించాలి.
0: అండ్ యూ షుడ్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ ఐడెంటిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ విత్ ఇన్.
1: ప్రపంచంలో కూడాను రాతి బొమ్మలు ఏమైనా జరిగిందంటే చేసిందంటే దానికి ఒక మందిరం కట్టి దానికి ఒక పూజలు పురస్కారాలు చేస్తుంటారు.
0: ఇఫ్ ఎనీ ఐడల్ ఈజ్ మేడ్ వీ కన్స్ట్రక్ట్ ద టెంపుల్ ఇన్స్టాల్ ఇట్ దేర్ ద ఐడల్ అండ్ స్టార్ట్ వర్షిపింగ్ ద ఐడల్.
1: ఆ స్టాచ్యూ ఎక్కడిది?
0: వేర్ ఫ్రమ్ యూ గాట్ ది
1: స్టాచ్యూ? నీవు చేసినదే.
0: ఇట్ ఈస్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
1: కానీ నీవు చేసినటువంటి స్టాచ్యూను నీవు పూజిస్తున్నావు కానీ నిన్ను నీవు పూజించలేదు.
0: యు ఆర్ వర్షిపింగ్ ద ఐడల్ స్టాచ్యూ దట్ యు హావ్ మేడ్ అండ్ యు ఆర్ నాట్ వర్షిపింగ్ యువర్ సెల్ఫ్.
1: కాబట్టి నిన్ను నీవు పూజించుకోకుండా ఏదో విగ్రహాలు పూజిస్తున్నామంటే విగ్రహాల వల్ల వచ్చినటువంటిది విప్రమేయం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు డు నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సుప్రీం అండ్ గో బై వర్షిపింగ్ ఆర్ ఐడల్స్ ఆర్ ఐడోలాట్రీ ఇట్ ఈస్ ఆల్ యూస్లెస్.
1: కనుక ప్రతి మనిషి కూడాను మన ఎందున్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనము గౌరవించాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్ ద సెల్ఫ్ విత్ ఇన్.
1: ఆత్మవిశ్వాసము నిజమైనటువంటి యొక్క విశ్వాసము.
0: ద ట్రూ కాన్ఫిడెన్స్ ఈజ్ దాట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కానీ విగ్రహాల విశ్వాసము అది తాత్కాలికమైనటువంటిది.
0: ద ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్ ది ఐడల్ ఈజ్ జస్ట్ టెంపరరీ.
1: తిరుపతి పోయినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి అంటారు.
0: When you go to Tirupati, you say you are taken by surprise. Venkateshwara, you say.
1: Venkateshwara Swami na kuladevamu ane pugutuntaru.
0: And you go on praising Lord Venkateshwara, that is the presiding deity of your family.
1: Vrindavan vellinappudu Krishnudu maa devudu.
0: When once you go to Vrindavan, you say Krishna is our God.
1: Krishnudu yokka peru petti poojistuntaru.
0: And you give name to God and start worshipping him.
1: Mari Ayodhya poyinappudu Ramudu maa devudu.
0: When you go to Ayodhya, you say Rama is my God.
1: కానీ దేశ పరిస్థితులను బట్టి అక్కడ ఆయా పేర్లు పుట్టినాయి. కానీ భగవంతులకు దేవుడు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, సాయిబాబా అనేటువంటి భేదములు ఏమాత్రం లేదు.
0: దీస్ ఆర్ ది నేమ్స్ దట్ వీ హావ్ గివెన్ టు గాడ్ డిపెండింగ్ అపాన్ ది లొకేషన్, జియోగ్రఫీ అండ్ ది స్పేస్. బట్ గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్ లైక్ రామ, కృష్ణ, సాయిబాబా.
1: కనుక ప్రతి మానవులకు ఒక్కొక్క రూపం ఉంటుంటుంది.
0: A human being has got a definite form.
1: కాబట్టి హ్యూమన్ లైఫ్ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు.
0: So human life is not permanent.
1: కనుక శాశ్వతమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని మనం విశ్లేషించాలి.
0: We should have full faith that immortal, eternal principle of Atma, the self.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఇంతయో ఖర్చు పెట్టి మీరు ఇక్కడికి వస్తుంటారు.
0: You spend lot of money and reach this place.
1: అనేక కష్టములకు వచ్చి మీరు ఇక్కడ చేరుతుంటారు.
0: You bear many difficulties and troubles.
1: ఇన్ని కష్టములకు ఇన్ని నష్టములకు మీరు గురి అయి ఇక్కడికి వచ్చి చేరి ప్రయోజనం ఏమిటి?
0: What is that you get by bearing all these troubles and difficulties to reach this place?
1: దైవం ఏకత్వంగా తీసుకోవాలి.
0: You should consider God as one.
1: అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
0: Then only you'll remain in peace.
1: ఆ ఏకత్వం కుదరనంత వరకు కూడా మనకు చంచలత్వమే ప్రాప్తిస్తుంది.
0: Without this oneness, you're always wavering, you're always disturbed.
1: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
0: Religions are different, but the destiny goal is one.
1: గృహచింతలను వేరు, గృహచింతలు.
0: And all of our thoughts relating to family are different.
1: Kani asalu okati.
0: But the basic reality of the desire is one and the same.
1: Ee vidhanga matamlanni kuda vere ainappudiki maata okate gaani.
0: Though religions are different, but the praise of God is one and the same.
1: Good and bad rendu padamulu untunnavi. Ee good anetunte padamulu okoru note endu ostundi, okoru note endu bad anu ostundi.
0: There are two words, good and bad. One speaks good, the other one speaks bad.
1: Kani pedavulu veru vere kani sound veru vere kani rendu okati.
0: The lips, and there is variation in the sound, but the word is same.
1: Nedu bad man antaru.
0: You say I am a bad man.
1: Rendu dinamu good man antaru.
0: Next day you may say that I am a good man.
1: Good and bad anetundi manavulu pettetundi pere.
0: Good and bad are related to your mind at that moment of time.
1: Manushulu kalpinchinatundi.
0: And whereas the mind is non-apparent.
1: Neevu eppudu kuda nu good vaade.
0: You are always good, you are always good.
1: Life emanadi chaala manchidi.
0: Life is very precious.
1: Kanuka daivam manushu rupeenani manushulu anetuvaadu manushudu kaadu.
0: Therefore we should not consider ourselves as simple human beings. No, you are essentially divine.
1: ఏ దేవుణ్ణి ఒక పేరు పెట్టినప్పటికీ, ఏ దేవుడిని ఒక రూపం పెట్టినప్పటికీ, అందరి ముఖము ఒకటిగానే ఉంటుంటుంది. మనుషుల ముఖమే ఉంటుంటుంది, కానీ మరొక రూపము ఉండదు.
0: సో యు మే హ్యావ్ ఎనీ నేమ్, ఎనీ ఫామ్, బట్ ఎసెన్షియలీ యువర్ సెల్ఫ్ ఈజ్ సేమ్.
1: కనుక మనం రూపాన్ని తీసుకోకూడదు.
0: సో వీ షుడ్ నాట్ గో బై ఫామ్.
1: వారు చేసినటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తి భావాన్ని మనం పుట్టాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్, the motive behind it, and sacred thought behind it.
1: Kaluka mana manasu okkati gaane pettukovali.
0: We should be single minded.
1: Mana monkey mind ga kaakoddu.
0: We should never entertain monkey mindedness.
1: Nu manushiga puttavu kabatti neeku manushi manushiga undali.
0: Being a human being, you should have human qualities.
1: Human mind e undali.
0: You should have human mind.
1: Kaani manushiga putti pasuvu yokka pravartana untunte ప్రయోజనం.
0: యు ఆర్ ఎ హ్యూమన్, బట్ ఇఫ్ యు ఆర్ బీస్టియల్, ఫుల్ ఆఫ్ యానిమాలిటీ, వాట్ ఇస్ ద యూజ్?
1: నీవు కేవలము ఒక సన్యాసిగా ఉండకూడదు.
0: యు షుడ్ నాట్ రిమైన్ ఎ రెనన్షియంట్ ఈవెన్.
1: సన్యాసి కూడా ఒక మానవుడే.
0: ఈవెన్ రెనన్షియంట్ ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్.
1: మనిషి ఒక మానవుడే.
0: అండ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో వెరీలీ సేమ్.
1: దైవము మానుష రూపమే.
0: సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యూమన్ ఇన్ ఫార్మ్.
1: దైవం ఎల్లెల్లా ఉంటున్నాడు.
0: అండ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: ఒక చోట ఉండి ఒక చోట లేకపోవటం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వితౌట్ గాడ్.
1: సర్వత పాణిపాదం, సర్వతో శిరోభో, సర్వత శృతిమల్లోకి, సర్వమా ఉత్తిష్ఠతి.
0: ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ ఇయర్స్ ఆర్ హిస్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఆల్ లెగ్స్ ఆర్ హిస్. హీ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీ వన్ ఇన్ ఎవ్రీ లింబ్ ఆఫ్ ద బాడీ.
1: మనము బియ్యాన్ని సృష్టిస్తున్నాం.
0: అండ్ వై వీ జస్ట్ గో బై అవర్ ఓన్ డిఫరెన్సెస్.
1: ఆ వడ్డు సృష్టించిన తర్వాత వడ్డు పైన పొట్టు తీసేస్తాం.
0: And because of this we differ from each other.
1: Aa pottu tho undinappude adi punarjanmam vastundi.
0: And because of the husk or the grain, that is responsible for rebirth.
1: ఆ పొట్టును తీసివేసి
0: when was the husk is removed,
1: మనము ఒక బియ్యంగా చేసుకుని
0: and we just only the rice,
1: అన్ని విధములైనటువంటి పరిపక్వము చేసుకుంటాం.
0: You make use of this rice for all other purposes.
1: మనము పులిహోర చేస్తాము.
0: And you make pulihora.
1: చక్కెర పొంగలి చేస్తాము.
0: చక్కెర పొంగలి.
1: చిత్రాన్నం చేస్తాము.
0: చిత్రాన్నం.
1: పాయసం చేస్తాము.
0: పాయసం.
1: ఇవన్నీ కూడా బియ్యం వల్ల పుట్టినవి.
0: They are all rice preparations.
1: దాన్ని ఒక పొడిగా చేసి దీని వల్ల దోశ చేస్తాము.
0: And you can make it rice flour and make a dosa.
1: తర్వాత ఇడ్లీ చేసుకుంటాము.
0: Or idli.
1: ఇడ్లీ అని ఒక పేరు.
0: Idli is one name.
1: కానీ పూరి అని ఒక పేరు.
0: And that పూరి another name.
1: అన్నము అని ఒక పేరు.
0: We have the rice.
1: ఈ విధంగా తీసుకుంటే మనం తినే తిండిని బట్టి ఆహారాన్ని బట్టి దీనికి పేర్లు మారుతున్నాయి కానీ లేకపోతే అన్ని బియ్యమే.
0: The names go on changing depend upon the item that you partake or consume. But basically it is rice alone.
1: అయితే బియ్యం అన్ని ఒకటే అయినప్పటికీ పాకము.
0: Though the rice is same but
1: అదే సంస్కారము.
0: This paka, the preparation, is samskara, refinement. We have to polish or refine our mind. Then only that food which is cooked is fit for consumption. So everything needs processing. This samskara means change.
1: ఆ మార్పును మనం భుజించేటువంటి భాగంగా తయారు చేసుకోవాలి.
0: And this change amounts to the process of cooking fit for consumption.
1: కనుక మనం చేసేటువంటి పనుల లోపల మార్పు కలుగుతుంటారు కానీ వస్తువు మాత్రం ఒక్కటే.
0: Therefore there is variation in our action but the object, the material remains the same.
1: ఈ మెటీరియల్ ని బట్టి మనము ఇంత మోసపోతున్నాం.
0: We are betraying ourselves by taking material into consideration. Man is spoiled because of his material consideration. Therefore he has to transform his view of life. God has given all these things in pure, pristine form.
1: కానీ దాన్ని నీవే నీవే బుద్ధిపూర్వకంగా మార్చుకుంటున్నావు.
0: బట్ యు ఆర్ పొల్యూటింగ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్.
1: కనుక మన మైండే ఇంత పనులు చేస్తున్నాయి.
0: ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పాయిలింగ్ ఆల్.
1: మైండ్ ని మనం కూలగొట్టితే అంత స్వచ్ఛంగానే ఉంటుంటుంది.
0: వెన్ వన్స్ యు ఎనిహిలేట్ ఆర్ విత్ డ్రా ద మైండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి ఫైన్.
1: హే మస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
1: మీరు ఎంతో పవిత్రమైన హృదయుడి.
0: You are all sacred hearted indeed.
1: Kani ee desires anetvanti clouds vachi cheri mimmannanta maya chestunnadi.
0: But however the clouds of desire appear and spoil you.
1: Kani clouds anetvanti eviti?
0: What are the clouds?
1: Kadili poyetvantivi.
0: They come and pass on.
1: Kani idi kadinappudu suryuni paina vachinappudu suryudu manaku marugu povutadu.
0: When once clouds clear you can see the sun.
1: Moon manaku marugu povutadu.
0: And then you will be lay, otherwise
1: hills anta marugupadtayi
0: and all the trees will be here in the night time.
1: Kaani avi meghamulu valla vachina chuttive gaani.
0: And these changes are because of clouds.
1: Adi swachasiddhanga kuda roopandinavu kaavu.
0: And they are not natural.
1: Kanuka mana yokka bhavalu kevalam meghamulu vantivi.
0: Therefore all our feelings are like clouds.
1: Baalyamulanduna palumuru tokudi aatapaatalayendu aikhyabagulu.
0: In childhood, one spends the time playing with the friends.
1: Mudivi vachinayanta murahari nammaka adi idi ledani aashapadtu.
0: In old age, without thinking, contemplating on God, one goes on repenting for all those things that are denied to him.
1: Madhya vayasulo,
0: in the middle age,
1: mayandu padi,
0: and he is deluded.
1: Nenu yogudu ani vadinchukuntunnavu.
0: And he is highly egoistic. Because he is in the stage of youth.
1: Anjima ragane.
0: And as the end approaches.
1: Anniyu anubhavistari. Kani shantini anubhavistari.
0: He goes on regretting that he experienced everything but not peace.
1: Nirantaram kuda nu manishi anetuvanti vadu balyamaipoyi yavanamaipoyi vardhakyamaipothunnadu.
0: Therefore we pass through different stages in our life. Infancy, childhood, youth and old age.
1: Kanuka mana vayasu maarutundade kani వస్తువులు మారలేదు.
0: The different stages of life go on changing, but the material remains the same.
1: కనుక మన దృష్టిని మార్చుకోవాలి.
0: Therefore we have to change our outlook vision.
1: కానీ సృష్టిని మార్చుకోకుండా ఈ మనమంతా సృష్టిని తీసుకుంటున్నాం.
0: Therefore we don't change our drishti, the vision, but we want to change
1: దృష్టిని మార్చుకోవాలి.
0: Therefore we should change our outlook.
1: అప్పుడే మనకు సరైనటువంటి చూపు వస్తుంది.
0: Then only you will have correct identification.
1: కనుక మనము సృష్టినే మార్చడానికి ఎవరి తరము కాదు. ఇది భగవంతుని యొక్క సృష్టి.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు చేంజ్ సృష్టి క్రియేషన్.
1: ఈ సృష్టి అనేటువంటిది భగవంతుని సంకల్పంతో ఏదైనా జరుగుతుంది.
0: ఇన్ ద సృష్టి క్రియేషన్ థింగ్స్ హ్యాపన్ యాజ్ పర్ ద విల్ ఆఫ్ గాడ్.
1: ఏదో దేహశక్తి ఉండినంత వరకు ఇవి ఆటలు పాటలు ఆనందాలు అనుభవించవచ్చు.
0: So long there is physical strength and power, you can play and experience in a varied way.
1: కొంత కాలం అయినప్పటికి ఈ పంచభూతములు కూడా మారుతుంటాయి.
0: After some time you find certain change in the senses.
1: పాపం ఎంఎస్ సుబ్బలక్ష్మి మీకు తెలుసు చాలా గొప్ప గానం చేస్తుంది.
0: You know ఎంఎస్ సుబ్బలక్ష్మి, a great personality in the field of music.
1: కానీ ఆమె కట్టగలిపటికి నేను పోతే కట్టినీరు గార్చుకుంటూ పండుకుంది.
0: టువర్డ్స్ ది ఎండ్ షీ వాజ్ షెడ్డింగ్ టియర్స్ వాచింగ్ భగవాన్.
1: స్వామి నా కంఠం ఎంతో సుఖంగా ఉండేటువంటిది, నాకు పాడే ఉత్సాహం ఉండేటువంటిది, అని ఈనాడ కంఠం పోయింది.
0: భగవాన్ ఐ వాజ్ ఎ మెలోడియస్ సింగర్ టిల్ నౌ, బట్ ఐ కెనాట్ సింగ్ ఎనీ మోర్.
1: కంఠం ఉండినంత వరకు అందరూ నన్ను యూజ్ చేశారు.
0: So long I could sing, all people respected me, honored me.
1: జగత్తు నన్ను గౌరవించింది.
0: The whole world honored me.
1: కానీ కంఠం పోతానే.
0: The moment I lost the melody.
1: ఎవరు నన్ను పలకరించడం లేదు.
0: No one at least is talking to me.
1: కారణం ఏమిటి స్వామి?
0: What is the reason, Swami?
1: నీ కంఠాన్ని నీవే పాడు చేసుకున్నావు అన్నాను.
0: Bhagavan said, you have spoiled your own throat.
1: ఏది కానీ అధికంగా మనం ఉపయోగ పెట్టకూడదు.
0: We should not use anything in excess.
1: ఈమెకు పేరు వస్తున్నదని ఇష్టం వచ్చినట్టుగా తిరిగింది.
0: బికాస్ ఆఫ్ రెప్యుటేషన్, బికాస్ ఆఫ్ హంగర్ ఫర్ గుడ్ నేమ్, షీ వెంట్ ఆన్ గివింగ్ కాన్సర్ట్స్.
1: ఈ తెలియటం చేతనే, గొంతు యూజ్ చేయటం చేతనే తాను ఈ విధమైన గతికి దిగింది.
0: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ యూజ్ ఇన్ గివింగ్ కాన్సర్ట్స్ షీ గాట్ హర్ థ్రోట్ స్పాయిల్.
1: కనుక కంఠం కానీ,
0: ఐదర్ ద థ్రోట్
1: శ్వాస కానీ,
0: ఆర్ ద బ్రెత్
1: కంటి దృష్టి కానీ,
0: ఆర్ విజన్
1: మార్పు చెందేటువంటిది.
0: They do change.
1: ఈ మార్పు చెందేటువంటి వాటిని నమ్ముకొని మనము మార్పు అయిపోతున్నాము.
0: Therefore, if we go by these changing things, we get automatically changed.
1: కానీ జగత్తు మారలేదు.
0: But there is no change in
1: జగత్తు. ఆనాటి నుంచి నేటి వరకు కూడా జగత్తుగానే ఉంటుండాలి.
0: The universe is same.
1: అయితే మన యొక్క దోషముల వల్లనే మనం చెడిపోతున్నాము.
0: We are spoiling our lives because of our own defects.
1: ఆ ప్రవర్తనలు సరిగా చేసుకుంటే అందరూ మనం బాగుపడతాం.
0: When once we correct them, we'll certainly improve and progress.
1: మన ప్రవర్తనను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
0: We should see that we'll have good conduct and behavior.
1: నేను మానవుడు.
0: I'm a human being.
1: నా తిండి తీర్థములు ముఖ్యం కాదు.
0: It's not the food and drink that are important.
1: నా యొక్క శీలమే ప్రధానమైనటువంటిది.
0: Character is most important to me.
1: ఆ గుణములు సరిలేకుండా ఉండినప్పుడు
0: and one there is no character,
1: ఎన్ని విధమైనటువంటి అవస్థలో పడవలసి వస్తుంది.
0: One has to suffer.
1: అందుకోసమే దాన్ని సత్ అన్నారు.
0: Therefore this is called సత్.
1: సత్ అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
0: సత్ మీన్స్ ఎగ్జిస్టెన్స్.
1: అందుకోసమని మహమ్మడన్స్ కూడాను అల్లాహో అక్బర్ అంటారు.
0: మహమ్మడన్స్ ఆల్సో సే అల్లాహో అక్బర్.
1: నీవే మాకు గొప్ప.
0: యు ఆర్ మైటియెస్ట్.
1: నీ ఒకరు తప్ప మాకు అన్ని లేరు.
0: You are only one who is our refuge, none else.
1: కనుకనే మన హిందువులు కూడా అదే రీతిగా చెప్పాలి.
0: Hindus also should repeat the same.
1: I want God.
0: I want God.
1: నేను డివైన్ కావాలి.
0: I should be divine.
1: కానీ ఈనాడు డివైన్ కాకుండా డీప్ వైన్.
0: Today we don't want to be divine, but we want deep wine.
1: వైన్ దాన్ని తాగటమే ఉంటున్నారు, కానీ మనం డీప్ డివైన్ కావటం.
0: You are after the wine. In fact, you are divine.
1: ఒక్క దూరి రామా అన్న తర్వాత జీవితమంతా రామానే ఉండాలి.
0: And once you start chanting Rama's name, the whole life should be spent likewise.
1: కానీ ఈనాడు రామ అంటాడు, రేపటి దినం కష్టం వస్తే రాముని ఫోటో తీసేస్తాడు.
0: టుడే హీ సేస్ రామ, ఇఫ్ హీ ఫేసెస్ ఎనీ డిఫికల్టీ ఆన్ ద ఫాలోయింగ్ డే హీ రిమూవ్ హిస్ పిక్చర్.
1: తిరిగి కృష్ణ పెట్టుకుంటాడు.
0: అండ్ దెన్ హీ హావ్ కృష్ణాస్ పిక్చర్ ఇన్ హిస్ ప్లేస్.
1: చూడండి ఒక్కొక్క సినిమా. ఒక భక్తుడు ఎప్పుడు కూడా శివసేవ చేస్తున్నాడు.
0: వన్ డివోటీ వెంట్ ఆన్ వర్షిపింగ్ శివ,
1: శివుని పూజిస్తూ ఉంటున్నప్పుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇదంతా ప్రభు చెప్పే చూచేవాడు.
0: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్షిపింగ్ లార్డ్ శివ హీ వెంట్ ఆన్ రిపీటింగ్ హిస్ నేమ్ ఓం నమ శివాయ.
1: కానీ కొంతకాలమునకు ఆ శివుడు తనకేమి మేలు చేయలేదు.
0: హీ కుడ్ నోటీస్ దట్ హీ వాజ్ నాట్ బెనిఫిటెడ్ బై లార్డ్ శివ.
1: లేచాడు, ఆ శివుని ఫోటో బీరులో పెట్టేశాడు, రాముని ఫోటో పెట్టుకున్నాడు.
0: హీ గాట్ అప్ అండ్ రిమూవ్డ్ శివాస్ ఫోటో కెప్ట్ ఇన్ ద అల్మైరా అండ్ హీ కెప్ట్ దేర్ రామాస్ పిక్చర్ ఇన్ దట్ ప్లేస్.
1: రాముని పూజ చేసినప్పుడు కూడా కొంతకాలం శాంతిగా ఉన్నది, తర్వాత అశాంతి బయలుదేరింది.
0: దో హీ వాజ్ పీస్ఫుల్ ఇనీషియలీ హీ లాస్ట్ దట్ ఎగ్జిస్టింగ్ పీస్ ఈవెన్ ఆఫ్టర్ వర్షిప్.
1: రాముని ఫోటో కూడా ఒక అదే బీరులో పెట్టేశాడు.
0: సో హీ రిమూవ్డ్ రామాస్ పిక్చర్ కెప్ట్ ఇట్ ఇన్ ద సేమ్ అల్మైరా.
1: మరి గురువు దగ్గరికి వెళ్లి రాముని నాకేమి చేయలేదు స్వామి.
0: అండ్ దెన్ ఈ వెంట్ ఈస్ గురు అండ్ సెడ్ దిస్ రామ హెస్ నాట్ డన్ ఎనీథింగ్ టు మీ స్వామి.
1: ఆ గురువు చెప్పాడు కృష్ణుని పూజ చేయన్నాడు.
0: అండ్ గురు సెడ్ యు వర్షిప్ కృష్ణ.
1: కృష్ణ పేట పెట్టాడు.
0: ఈ కెప్ట్ కృష్ణాస్ పిక్చర్
1: నిరంతరము కూడా గోపాలకృష్ణ గోపాలకృష్ణ గోపాలకృష్ణ అని గోపాలకృష్ణుని ఏమని చెప్తూ వచ్చాడు.
0: Through out the day he went on chanting singing the glory Gopala Krishna Gopala Krishna.
1: Mari konni dinamala gantha kuda nu ashanti vachetappudiki aa Krishna photo kuda abhijavudu pettadu.
0: After a couple of days he was not peaceful, he removed Krishna's picture also, kept it in the almira.
1: Mari evaro okaru stree bhaktralani aa vachindi.
0: A lady came to him, an ardent devotee.
1: Ayya devi pooja anta chesi prayojanam emiti?
0: What is the use of all this form?
1: Devi pooja cheyamannadu.
0: Better you worship goddess now.
1: Goddess. Goddess sanna ayinappudu aa photo pettindi.
0: Then he has installed the picture of goddess this time.
1: Kanadinamo pooja chestu vachindi.
0: First time she started worshipping.
1: Aa worship chestappudu poojuttunu pettindi.
0: And then she kept incense sticks there.
1: Appudu aa poojuttunu poganta kudanu veeru vaipuna vedutu undadi.
0: All this flavor and the perfume started moving towards Almayra.
1: అయ్యో నేను ఈ ఓదుతూరు దేవి కోసం పెట్టాను, కానీ ఈ బయట లోపల పెట్టినటువంటి దేవుడి కోసం పెట్టలేదు.
0: నౌ హీ స్టార్టెడ్ ఫీలింగ్ ద ఫ్రాగ్రెన్స్ అండ్ పర్ఫ్యూమ్ ఆర్ ఫర్ దేవి అండ్ నాట్ ఫర్ రామకృష్ణ ఇన్ ద అల్మైరా.
1: ఒకరికి పెట్టింది ఇంకొకటి తీసుకుంటున్నారా?
0: ఇన్ ఫ్యాక్ట్ ది అదర్ పర్సన్ ఈజ్ రిసీవింగ్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫర్ దేవి హియర్.
1: అప్పుడు దేవి ప్రత్యక్షమయ్యి
0: దెన్ దేవి మేనిఫెస్టెడ్ దేర్.
1: పిచ్చి మానవుడా,
0: ఓ మ్యాడ్ క్యాప్,
1: ఇది అది భక్తి?
0: Is this the devotion?
1: కొన్ని దినాలు రాముని పూజించావు, కొన్ని దినములు శివుని పూజించావు, కొన్ని దినములు కృష్ణుని పూజించావు, నన్ను ఈనాడు పూజిస్తున్నావు, నన్ను ఏనాడు తిరిగి వీరులో పెడతారు?
0: ఫర్ కపుల్ ఆఫ్ డేస్ యూ వర్షిప్ రామ, లేటర్ కృష్ణ, సమ్ టైమ్ శివ. టుడే యు ఆర్ వర్షిపింగ్ మీ, టుమారో యు మే నాట్. వేర్ ఇస్ ద గ్యారంటీ?
1: కనుక నా గతి ఏమవుతుందో.
0: దేర్ఫోర్ ఐ డోంట్ వాట్ సో ఎవర్.
1: ఇది కాదు నిజమైన పూజ.
0: దిస్ ఇస్ నాట్ ట్రూ వర్షిప్.
1: పుట్టినప్పటి నుంచి కూడాను పిట్టేంత వరకు కూడాను ఒకే దైవం ఉండాలి.
0: దేర్ఫోర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్ వి షుడ్ హావ్ ఓన్లీ వన్ గాడ్.
1: ఇది జీవితంలో వచ్చేటువంటి మార్పులు.
0: దీస్ ఆర్ ది చేంజెస్ దట్ డు హ్యాపెన్.
1: ఇంత లౌకికమైనటువంటి జీవితము.
0: దిస్ ఈజ్ ఆల్ వరల్డ్లీ లైఫ్.
1: కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి.
0: వి షుడ్ లీడ్ స్పిరిచువల్ లైఫ్.
1: నా తల్లిని నేను మార్చవచ్చును.
0: ఐ కెన్ చేంజ్.
1: కానీ మార్చిన తల్లి ఎప్పటికైనా కూడా మార్పుగానే ఉంటుంటుంది, కానీ అది కూర్పుగా ఉండదు.
0: Even if you go for adoption, that change is just a change.
1: మొట్టమొదట నీకు భర్త ఇచ్చినటువంటి వారు ఎవరు? తల్లియే.
0: Therefore it's the mother who taught you this devotion.
1: కానీ కొంతమంది దైవమే లేడు.
0: Some deny God.
1: ఏదో ఒక ఓంకులను పెట్టుకుంటారు, ఓంకారాలను పలుకుతుంటారు.
0: They go on repeat, they go by the sound ఓంకారం.
1: కానీ ఈ ఓంకారం కానీ ఎంతకాలం ఉంటుంటది?
0: This Omkara, the primal sound, how long does
1: Om
0: it last?
1: Om aneta varaku untadi.
0: And you certainly listen to the sound so long you speak it out.
1: Om anetunte oka ee shabdamnu abhirudhi gachutre.
0: That moment when you go on speaking it out loud,
1: Om anetunte eppudu chestadu kadu.
0: And that will not remain permanent.
1: Ee hrudayam lopala pavitramainatunte oka ee bhavamulu abhirudhi kavali.
0: Sacred thoughts should develop within you.
1: Aa పవిత్రమైన భావం అభివృద్ధి పరచుకున్నప్పుడే నీవు పవిత్రుడు అవుతావు.
0: When once you have sacred thoughts, you are sacred then.
1: కనుక నీవు గొప్పవాడు కావాలనుకుంటుంటే భగవంతుని నామాన్ని మరుపుకోకుండా, భగవంతుని నామాన్ని మార్చుకోకుండా ఒక ఇంట్లో ఉండాలి.
0: If you want to come up in life, never forget God. Never change the name that you have committed to.
1: కనుక నీకు ఆ మనసు మార్పు కాకుండా,
0: without changing your mind,
1: మనసు కూడా ఒక కల్పితమైనటువంటిది.
0: And we should also understand it's just an instrument.
1: మన ఏవో మనుష్యానాం కారణం బంధమో చేయో.
0: Mind is responsible for the bondage or liberation.
1: కనుక మనసు కూడా మారేటువంటిది.
0: Even the mind also changes.
1: కనుక మనసు నీవు కాదు.
0: And you are not the mind either.
1: బుద్ధి నీవు కాదు.
0: You are not the intellect.
1: మనసు అనేటువంటిది కేవలం ఒక కోరికల బండలు.
0: And mind is just a bundle of desires.
1: ఈ డిజైర్స్ ఉన్నంత వరకు కూడా ఇవి మనసును మార్చుకుంటూ ఉంటాడు.
0: So long the desires last, mind undergoes changes like that.
1: మనసును నీవు ఏమాత్రము మార్చవద్దు.
0: So never change that mind like that.
1: మనసు కేవలం కోరికల యొక్క గుంపు.
0: And mind is just a combination, group of thoughts.
1: అది ఉన్నంత వరకు కూడా నీవు ఏమాత్రము శాంతి పడవద్దు.
0: So long there are desires, you will never be in peace.
1: ఆ మనసును ఏకంగా చేసుకుని,
0: with one pointedness,
1: స్థిరంగా పెట్టుకున్నప్పుడే,
0: when once you are steady,
1: నీవు తప్పక మంచివాడు అవుతావు.
0: You are bound to be good.
1: నీవు మంచివాడు కావాలంటే దాన ధర్మాలు చేస్తే కాదు నీవు.
0: If you want to be good, it's not enough if you take to acts of charity.
1: కానీ దైవానికి అర్పితం చేయి.
0: Surrender yourself to God.
1: అప్పుడే నీకు అన్ని విధాలు కూడా శాంతి కూడా కలుగుతుంది, సంతోషం లభిస్తుంది.
0: Then only you will be happy and peaceful forever and ever.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఒక మనసు ఉన్నది.
0: Every man has got this manas or the mind.
1: కనుక ఆ మనసే దేవుడు.
0: And that very mind should be filled with the divinity.
1: భౌతికమైనటువంటి కోరికలు రావటం చేత మనసు చాలా మార్పు చెందుతుంది.
0: Because of desires, mind has taken a different turn.
1: కనుక డిజైర్స్ అనేటువంటి మీద కంట్రోల్ చేయండి.
0: Control your desires.
1: కనుక నేను అన్ని సమయాల్లో చెప్తుంటాను, control your thoughts.
0: Bhagavan always repeatedly tells us, control your thoughts.
1: Thoughts ను కంట్రోల్ చేస్తే అంత కంట్రోల్ అవుతుంది.
0: With this thought control, rest of the things can be controlled.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీ అందున్నది శాశ్వతమైనటువంటి సత్యము ప్రేమ.
0: That which is permanent, eternal in you is the satya, the truth. ప్రేమ love.
1: సత్య ధర్మము రెండు చేరినప్పుడే,
0: when these two are together, satya and dharma,
1: సత్యం నాస్తి పరో ధర్మ,
0: there is no other dharma beyond satya, the truth.
1: దీనికి సత్యమే ఆధారము.
0: And satya is the foundation.
1: అట్టి సత్యాన్ని ఆధారంగా చేసుకుని నీవు ధర్మాన్ని నడుచుకుంటుంటే,
0: బేసింగ్ ఆన్ ట్రూత్, ఇఫ్ యు యాక్ట్ ఇన్ ద రైచువస్ డైరెక్షన్,
1: అప్పుడే నీవు ప్రేమను పొందుతావు.
0: దెన్ యు విల్ అటైన్ ద స్టేట్ ఆఫ్ లవ్.
1: ప్రేమ సర్వకర్మలు కూడా ఫలింపజేస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ విల్ ఫ్రక్టిఫై ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ యాక్షన్.
1: కనుక ఆత్మస్వరూపులారా,
0: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఆత్మ,
1: మీరు ఆత్మస్వరూపుడే.
0: You are verily the very manifestation of Atma.
1: దానికి రూపమే లేదు.
0: And Atma has no form.
1: పంచభౌతికము దేహము దుర్బలము, కాయమే దుర్బలము.
0: The bodies of senses is bound to fall at one time or other.
1: గడితింపక తానికి చావు పుట్టుకలు మోహ నిబంధన ముద్రలు లేవు.
0: The innate spirit or the soul has no beginning nor end, liberation or bondage.
1: కనుక నీవు రామయుడు.
0: You are immortal.
1: మోహ నిబంధన ముద్రలు లేవు.
0: And you do not have any kind of prints or marks like beginning nor the end.
1: లేనప్పుడు నీవు శాశ్వతమైన వాడిగా ఉంటావు.
0: Without these things only you can remain immortal.
1: చింతలేని వాడిగా ఉంటావు.
0: And then only you will be ideal to the rest of the world.
1: చింత ఏ మాత్రం ఉండకూడదు.
0: Don't worry for anything.
1: ఇప్పుడు మీరు దీనికి ఏమైనా సాక్షి ఉన్నారా అని చెప్పవచ్చు.
0: You may say, is there any witness for all the experiences I have?
1: దానికి నేను ఒక్కడే సరైనటువంటి ఆదర్శము.
0: Bhagavan is the only ideal for everybody.
1: నాకు ఎట్టి డిజైర్స్ కూడా లేదు.
0: Bhagavan has no desire at all.
1: నేను ఇప్పుడు పోవాలంటే ఇప్పుడు పోవచ్చు.
0: Bhagavan can withdraw himself any time he wants.
1: ఏది కావాలన్నా కూడా నేను తీవచ్చు.
0: Bhagavan can get anything he wants.
1: తీసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use out of all this?
1: పోయినటువంటి వాడికి ఇవ్వాలి ఏది?
0: In fact, the one who desires,
1: కానీ నేను తీసుకుని రేపు పోయేటువంటి వాడికి నేను ఇది ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
0: What is the use in giving you something and you return?
1: కనుక మీరు ఎప్పుడు కూడాను పోయేటువంటి వస్తువులను కోరకండి.
0: సో నెవర్ డిజైర్ దోస్ థింగ్స్ దట్ వుడ్ నాట్
1: కోరకండి.
0: ఆస్క్ ఫర్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.
1: మేఘములు తిరుగుతూ ఉంటాయి.
0: అండ్ యూ ఫైండ్ ద క్లౌడ్స్ దట్ మూవ్ కంటిన్యూస్.
1: కానీ కదిలే మేఘములు శాశ్వతమా?
0: అండ్ ఆర్ ది పాసింగ్ క్లౌడ్స్ పర్మనెంట్?
1: మనలో కదలని శాశ్వతమైనటువంటి సత్యం అంటుంది.
0: బట్ దేర్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ విత్ ఇన్ యూ.
1: ఆ సత్యం వల్లనే జగత్ జగత్తుగా ఉంటుంది.
0: ద హోల్ వరల్డ్ ఇస్ సస్టైన్డ్ మెయింటైన్డ్ బికాస్ ఆఫ్ ట్రూత్.
1: సత్యము,
0: ట్రూత్,
1: లవ్, ఈ రెండు కూడాను అందరి ఎందు ఉంటున్నటువంటి.
0: ట్రూత్ అండ్ లవ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: కనుక అందరి ఎందు ఉండేటువంటి యొక్క ప్రేమనే నేను, అందరి ఎందు ఉన్నటువంటి సత్యమునే నేను. సత్యం సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆల్ పర్వేసివ్. లవ్ ఈజ్ ఎవ్రీవేర్, ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్, దట్ ఈస్ భగవాన్.
1: కానీ ఈనాడు మనకు సత్యము రుచించదు.
0: అండ్ టుడే యూ డోంట్ యాక్సెప్ట్ ట్రూత్.
1: మన అనుకూలం కొద్దీ ఈ సత్య ప్రేమను ఉపయోగపెడుతున్నాము.
0: యూ గో బై యువర్ కన్వీనియన్స్ అండ్ ఇంటర్ప్రెట్ ట్రూత్.
1: నీ ఎందున్నటువంటి సత్య ప్రేమలు కోతులు ఎందు, కుక్కల ఎందు కూడా ఉంటుంది.
0: And the truth and love in you are uniformly present in other animals too.
1: కనుక మనము పోయినటువంటి యొక్క ప్రేమను, సత్యాన్ని మనం పెంచుకోవాలి.
0: Therefore we have developed and foster the eternal principles of love and truth.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు మనం గొప్ప అధికారంలో ఉంటున్నాము.
0: Today you are in very high position.
1: కానీ ఈ అధికారం ఎంతవరకు ఉంటుందంటే రిటైర్ అయ్యేంత వరకు ఉంటుంది.
0: You'll continue to remain in position until you retire.
1: Kanuka ee divine energy eppadiki poyetundi kaadu.
0: But the innate divinity will never retire, will never go.
1: Ee naadu ichi satyamlo meeru praveshincharu.
0: You are in this principle of truth today.
1: Ee satyanni meeru enadu kuda maravakoddu.
0: And never give up this principle of truth you have understood.
1: Ee marchinappadikini satya premanu maatram undali.
0: You may forget anything, but you should have satya and prema.
1: Prema antarvahini.
0: And love is undercurrent.
1: Satyamu bahirvahini.
0: And the truth is spoken out.
1: Kalgai bahirvahini, antarvahini, rendu kudanu manu kaapadukuntunnam.
0: So we have to preserve and protect the outer and inner current of love.
1: Nijamaina kartavyamu.
0: And that is the duty of every human being.
1: Rendu lekapothe vaadu manavude kaadu.
0: Without this you cannot call yourself a human being.
1: Kalgai prema swarupulara.
0: Embodiments of love.
1: Meeru eppudu nirantaramu premathone undandi.
0: Remain in love throughout.
1: నా బిడ్డలు, నా భార్య, నా బంధువులు అని వారు మాత్రమే ప్రేమతో కూడుకోవద్దు.
0: డోంట్ లిమిట్ యువర్ లవ్ టు యువర్ ఫ్యామిలీ, టు యువర్ చిల్డ్రన్ అండ్ టు యువర్ రిలేషన్.
1: ఎవరిని చూసినప్పుడు వారంత భగవత్ తెలుసుకోండి.
0: హూమ్ సో ఎవర్ యూ మీట్ అండర్స్టాండ్ దట్ ఈస్ డివైన్.
1: ఆ విధమైన యొక్క సర్వుడు ఎందు ప్రేమను పెంచుకొని, ప్రేమను ఇచ్చుకొని మనం సత్యంతో జీవించాలి.
0: దర్ఫోర్ అండర్స్టాండింగ్ లవ్ విత్ ఇన్ యూ, love in everybody in the entire vicinity and humanity, live in love.
1: Kanaka nirantaramu nenu prema satyamune maatrame bodhisthuntanu.
0: Bhagavan continuously gives his divine message on these two principles, satya the truth, prema love.
1: Adi nimittame nenu aneka sabharanta jarputhuntanu.
0: Bhagavan addresses many assemblies only to give the divine teaching of love and truth.
1: ఈ విధమైన జీవితంతో మీరు చెప్తున్నప్పుడే ఈనాడు మీరందరూ ఇక్కడికి వచ్చి స్వామి వాక్కు విన్నందుకు నాకు ఎంతో సంతోషం.
0: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ యు హ్యావ్ లిసన్ టు హిస్ డివైన్ మెసేజ్. ద క్వింటిసెన్స్ ఆఫ్ ది మెసేజ్ బీయింగ్ టు వన్ ద ట్రూత్, ది అదర్ లవ్.
1: నేను ఇంతమంది ప్రేమకు నేను గురి అయ్యాను కదా, మీరందరూ రావటం చవడం నా నిమిత్తమై.
0: You all have assembled here for Bhagavan only.
1: ivanni kuda meeru aacharanalo pettite,
0: if you practice Bhagavan's teaching,
1: adi mimmalni chusinanduku, ee maatalu vinnanduku naaku ento aanandam vastundi.
0: That will make Bhagavan very happy for having come all along. If you practice, that will make him extremely happy.
1: Kanuka mee premananta kudunu prakruti ayinatte daukikapoyina bhavam pokoddu.
0: Therefore don't make your love physical or worldly.
1: కేవలం ఒక దైవతత్వం పైన మీ ప్రేమనంతా పెట్టండి.
0: సో మేక్ యువర్ లవ్ డివైన్, ద డివైన్ లవ్.
1: రాధ, రాధ అంటే ఎవరు?
0: రాధ, హూ ఇస్ రాధ?
1: ధారా, ఆమెనే రాధ.
0: రాధ ధారా, దట్ ఇన్సెసెంట్ ఫ్లో కంటిన్యూస్.
1: ఈ ధర అంతా కూడా కేవలము భగవంతుని పైనే పెట్టింది.
0: ధరా ద అర్త్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్.
1: కానీ తన ఆడబిడ్డ పాలలో విషం కల్పించినప్పటికీ,
0: When she was poisoned, she offered that poison also to God. And God received all the poison offered to him.
1: ఈ పాయిజన్ తీసుకున్న తర్వాత పవిత్రమైన పాలను మాత్రం తాగింది.
0: When it is free from poison, Radha could take that pure milk.
1: కనుక రాధ అంటే మీరు అర్థాన్ని కూడా తీసుకోవాలి.
0: So you should understand the meaning of this word Radha.
1: R-A-D-A Radha.
0: R-A-D-A Radha.
1: R అంటే
0: R means
1: Radha.
0: Radha.
1: A అంటే
0: A means
1: ఆధారము.
0: Adhara basis.
1: D అంటే
0: D.
1: Dear అనే ప్రేమ.
0: Dear, so close love, the
1: worshipful,
0: respectful nature towards the Prakriti and God. And she doesn't know whatsoever other than worshipful spirit. And she worships Krishna only. And with that she attained liberation. People want liberation today.
1: Liberation ఎట్లా వస్తుంది?
0: How do you expect to be liberated?
1: ఈ విధమైన మార్గాన్ని మనం పొందినప్పుడే లిబరేషన్ మనకు కలుగుతుంది.
0: When once you dear follow divine life, you will attain liberation.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: నా మాటలు అధికమైపోయాయి.
0: Bhagwan has spoken a lot of things to you.
1: చాలా శ్రమ పెడుతున్నాను.
0: Perhaps you are put to strain.
1: కనుక నేను ఇంకా విరమిస్తాను.
0: Bhagwan wants to conclude his divine discourse.
1: మీరు నిరంతరము ఎక్కడ పోయినప్పటికీ ఏమి చేసినప్పటికీ ఇంత దైవ కార్యమే, ఇంత దైవ ప్రదేశమే అని మీరు భావించండి.
0: Consider always whatever you speak, whatever you do, it's all God's word, God's work only.
1: ఆ విధమైన భావంతో ఉంటే అది నాకు చాలా ఆనందం.
0: That divine feeling will make Swami extremely happy.
1: ఈనాడు ఇంతమంది వచ్చారు కనుక మీరందరికీ కూడా పవిత్రమైన ప్రేమానందమును నేను మీకు తెలుపుతున్నాను.
0: భగవాన్ బ్లెసెస్ యూ ఆల్, సో మెనీ పీపుల్ ఆర్ అసెంబ్లెడ్ హియర్, లెట్ ఆల్ ఆఫ్ యూ బీ ఫుల్ ఆఫ్ లవ్, లెట్ ఆల్ ఆఫ్ యూ లీడ్ ద లైఫ్ ఆఫ్ బ్లిస్.
1: మీరందరూ కూడా లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
0: భగవాన్ బ్లెసెస్ యూ ఆల్ సచ్ దట్ యూ లీడ్ ఎ లాంగ్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్, హెల్తీ లైఫ్ అండ్ ద డివైన్ లైఫ్,
1: హ్యాపీ లైఫ్.
0: Happy life!

మరుచు ప్రీతితో ఆ రాత్రి గడిపినంతనే పేకాటనాడుచు ప్రీతితో నా రాత్రి

0: పొంచి చూసినంత చెరువులో జారళ్ళు పొంచి చూసిన ఎంత అది గొప్ప ఏకాగ్రత గుణ ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక మంది కాలమును సద్వినియోగపరచాలని రాత్రి అంతా కూడాను పేకాటనాడుతుంటారు.
1: పీపుల్ గోన్ ప్లేయింగ్ కార్డ్స్ త్రూ అవుట్ ద నైట్ థింకింగ్ దట్ దే ఆర్ మేకింగ్ బెస్ట్ యూజ్ ఆఫ్ ది టైమ్.
0: చెరువులో జారళ్ళు పొంచి చూచిన ఎంత అది గొప్ప ఏకాగ్ర

0: thinking that they are making best use of the time.
1: చెరువులో జరళ్ళు పొంచిచూచడి దృష్టి ముక్తి కగున చేపల నిమిత్తమై చెరువులో గాలం వేసి అది ఎప్పుడు పడుతుందా అని చూస్తూ ఉన్నటువంటి యొక్క తత్వం అది తాను ఏకాగ్రతగా భావించాడు.
0: You find the fisherman watching to trap the fishes over there sitting close to the tank or the river. It does not amount to concentration or ekagrata.
1: Cheruvulo jaralu ponchichochedi drishti mukti ganuga.
0: That concentrated look to catch the fishes by the fisherman will never help them to attain liberation.
1: Ika మానవుడు చేసేటువంటి యొక్క ఏకాగ్రతలు మానవుడు చేసేటువంటి ధ్యానములు ఈ విధంగా పోల్చుకుంటూ వస్తే ఎంతైనా కూడాను దైవత్వంగా మార్చుకోవచ్చు.
0: ది కాన్సన్ట్రేషన్ ద మెడిటేషన్ వీ హ్యావ్ కెన్ రియల్ బి డైరెక్టెడ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: తప్ప తారాయి త్రాగి తన మేలు మరిచిన తన్మయత్నమగున.
0: Having fully drunk, totally intoxicated, can you call him that he has gone beyond the body?
1: Tanmayattam pondinadu ani cheppadu.
0: And he said that he has forgotten himself, has lost himself.
1: Tappa saraya tragi tana menu marachina tanmayattamaguna.
0: It cannot be going beyond the state of the body for the simple reason that he is fully intoxicated or fully drunk.
1: భార్యపై అలగి పస్తుపరుండిన అది గొప్ప ఉపాసన.
0: బికాస్ ఆఫ్ ద సింపుల్ రీజన్ ది హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ఫైట్ విత్ ద వైఫ్ అండ్ చోజ్ నాట్ టు ఈట్ ఫుడ్ దట్ నైట్ యూ కాన్ కాల్ ఇట్ ఫాస్టింగ్.
1: ఇత్యాది తన్మయత్నములు ఏకాగ్రతలు భావించుకొని ఆనందిస్తుంటారు కొంతమంది వేరేవారు.
0: సమ్ ఫూలిష్ పీపుల్ థింక్ దట్ This is tanmayatva, identification with the divine, having been fully intoxicated, and they think that they are concentrating their attention.
1: Nijamga chuchina manavattamu enta pedamargam patti enni chedumargamulo cheta aa chedu janamunu manchiliga bhavistunnaru anetundi meeru gurtinchavachchu.
0: You can clearly recognize that man is totally perverted. And he considers all the bad that he has been doing good.
1: Deham nichinadi din nimittam kaadu.
0: Body is not gifted for this purpose.
1: Emti ee dehamu?
0: What is this body?
1: Malamutra durganda mamsaraktamulato koodinatvanti ee dehamu.
0: The body is full of the fecal matter and the urine.
1: Kevalamu durgandamulato kudutu unnatvanti ee dehamu.
0: The body that decays. The body that is foul.
1: దీనిని పెడమార్గం పట్టించి అనేక విధముల దుర్వినియోగం కచ్చుకోవటం ఇది ఎంత వేరితనం.
0: We misdirect it and misuse the gift of God, the body.
1: మానవత్వము దివ్యత్వాన్ని పొందే నిమిత్తమై అనుగ్రహించినటువంటి యొక్క కాయమే కాని పెడమార్గముల లోపల ప్రవేశపెట్టి ఈ యొక్క కాయమును దుర్వినియోగపరచుకోవటం కాదు.
0: The body is given to man to experience the divine, attain the state of divinity and not to misuse it.
1: ఈ దేహమును ఎంత పవిత్రముగా వినియోగించాలో మీరు యోచన చేయండి.
0: Understand clearly how sacred this body should be used and considered.
1: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను మన లౌకిక ప్రవర్తనలో కాలమునంతా గడుపుకుంటూ కట్టగడపటికి నిద్రించే సమయంలోనైనా కూడాను దైవాన్ని స్మరించడానికి వీలు లేకుండా చేసుకుంటున్నారు.
0: Right from dawn to dusk, the moment we get up from bed until we retire, we spend the whole day eking out our living in worldly thoughts and worldly pursuits, and we don't have time to think of God.
1: మలమూత్ర దుర్గంధ మాంస రక్తములు గాని పురుగు జవ్వాజీలు పుట్టబో.
0: The body emits foul smell, it is not anyway aromatic or fragrant.
1: Nimisha nimishamunaku neechurini gaani parama shastramulanta puttinchalevu.
0: You cannot expect any kind of sense out of this body.

0: ఈ దేహము ఈ విధమైనటువంటి దుర్గంధముల చేత అనుభవిస్తూ ఉన్నప్పుడు దీనికి ఎంత సుగంధములు అనుభవించాలి.
1: The body, thus naturally as it is passed by, emits bad smell and we apply scents to make it fragrant.
0: ఈ సుగంధములే భగవంతుడి యొక్క చింతనలు.
1: Actually speaking, the perfume is the divine thought that we entertain.
0: దినమునకు ఒక పర్యాయము రెండు పర్యాయములైన కూడాను భగవంతుని యొక్క చింతన చేసి ఆ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి.
1: We should purify our heart by thinking of God once or twice every day.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వమును ఎన్ని విధములుగా ప్రవేశపెట్టినప్పటికీ దీనికి ఆనందం అనేది శూన్యమే.
1: We may try to enjoy with this body in any possible way that we want to. In fact, there is no state of bliss in reality.
0: ఈ ఆనందమును పొందాలనుకుంటే ఏం చేయాలి మనం?
1: To be blissful, what is that we should do?
0: ఈ దేహమునందు ఉన్నటువంటి ఇంద్రియములను పవిత్రమైన పరమాత్మ చింతన లోపల ముంచాలి.
1: We have to see that we drown our senses in the divine, in the thought of God.
0: శరీరం అంతా కూడాను కేవలం ఇంద్రియములతో కూడినటువంటిదే కాని మరొక దీంతో ఏమాత్రం కూడలేదు.
1: The body is composed of the senses, nothing more than that.
0: నేత్రములు పవిత్రమైనటువంటి దృష్టిని చూడాలి.
1: The eyes should have sacred vision.
0: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టియే.
1: The eyes should always have compassionate looks.
0: పలుకులెప్పుడు ముద్దులొలుకుచుండు.
1: The words should be sweet and soft.
0: కన్నులకు ఎటువంటి పవిత్రమైనటువంటి యొక్క కారుణ్య దృష్టి మనం చేర్చుకోవాలి.
1: We should have the compassionate looks towards others.
0: నాలుకతో మనము ఎంత పవిత్రమైనటువంటి యొక్క నామమును స్మరిస్తూ కాలమును సద్వినియోగపరచాలి.
1: We should make proper use of time by singing in praise of God with this tongue.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నా విషయం నేను చెప్పకూడదు కానీ నిత్యము జరిగేటువంటిది మీకు చెప్తున్నాను.
1: భగవాన్ డజంట్ వాంట్ టు స్పీక్ ఆఫ్ హింసెల్ఫ్ ఎనీవే, బట్ భగవాన్ వాంట్స్ టు షేర్ విత్ us వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఎవ్రీ డే.
0: రాత్రి వేళలేందు నేను నాలుగు పర్యాములు లేస్తాను.
1: భగవాన్ గెట్స్ అప్ 4 టైమ్స్ ఎవ్రీ నైట్.
0: 12 గంటలకు లేచి చక్కగా బ్రష్ తీసుకొని పళ్ళు తోముకొని టంగ్ క్లీనర్ తో నాలుగు వైపులు కూడా దాన్ని క్లీన్ చేస్తాను.
1: హీ గెట్స్ అప్ ఎట్ 12 o'clock ఇన్ ద నైట్, బ్రషెస్ హిస్ టీత్ అండ్ ఆల్సో విత్ ది హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్ హీ వాష్ క్లీన్స్ ఇట్ పర్ఫెక్ట్లీ వెల్.
0: నా రూమ్లో పండుకునేటువంటి పిల్లలకు చాలా కష్టమేస్తూ ఉంటుంటుంది.
1: ద బాయ్స్ దట్ స్లీప్ దేర్ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
0: కానీ వారు దీన్ని చూసి ఎంతో ఆనందిస్తూ ఉంటారు.
1: బట్ యెట్ దే ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్.
0: ఆ తర్వాత 4:30 గంటకు లేస్తాను.
1: భగవాన్ లేటర్ విల్ గెట్ అప్ ఎట్ 4:30.
0: అప్పుడు కూడా తిరిగి బ్రష్ తీసుకొని
1: అగైన్ హిల్ బ్రష్
0: పండు చక్కగా తోముకొని
1: అండ్ బ్రష్ హిస్ టీత్
0: దాన్ని టంగ్ క్లీనర్ తీసుకొని
1: అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్
0: నాలుక పైన నాలుక క్రింద నాలుక ఇరుపక్కల చక్కగా దాన్ని గీసివేస్తాను.
1: అండ్ క్లీన్ ది టంగ్ పర్ఫెక్ట్లీ వెల్ ఆన్ ఆల్ సైడ్స్.
0: అప్పుడు లేచి బయటకు వస్తాను.
1: దెన్ భగవాన్ కమ్స్ అవుట్.
0: ఈ విధంగా నాకు నాలుక క్లీన్ గా ఉండినప్పుడే నాకు ఆనందం.
1: భగవాన్ ఫీల్స్ హ్యాపీ వెన్ ది టంగ్ ఇస్ పర్ఫెక్ట్లీ క్లీన్.
0: పరిశుద్ధమైనటువంటి యొక్క నాలుక చేత నేను పవిత్రమైనటువంటి యొక్క దీనిని అనుభవిస్తుంటాను.
1: ది క్లీన్ టంగ్ ఎన్ష్యూర్స్ ఆల్ ద సీక్రెట్నెస్ ఆర్ సాంక్టిటీ.
0: నాకు ఎవరైనా సరే నా దగ్గర మాట్లాడాలని వచ్చినటువంటి వారికి నాలుగు క్లీన్ గా ఉండేటువంటి వాళ్ళతో నేను 10 నిమిషాల బదులు 20 నిమిషాల వరకు నేను మాట్లాడతాను.
1: భగవాన్ కన్వర్సెస్ ద పర్సన్ విత్ ఎ క్లీన్ టంగ్ ఫర్ మోర్ పీరియడ్ ఆఫ్ టైమ్. Instead of 10, he'll spend 20 minutes of time with him.
0: అట్లు లేకుండా నోరు సరిగా కడుక్కోకుండా ఏదైనా ఒక దుర్గంధం వస్తున్నటువంటి మనిషితో 2 నిమిషాలు కూడా నేను మాట్లాడను.
1: భగవాన్ విల్ నాట్ స్పీక్ టు ఎ పర్సన్ హూ డజంట్ క్లీన్ హిస్ టంగ్ అండ్ జస్ట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్.
0: మనము నిద్రించే సమయం లోపల నాలుక పైన నాలుక క్రింద నాలుక ఇరుపక్కల కూడాను పురుగులు వచ్చి ఉంటాయి.
1: And as we go to bed, we have to clean it because there will be some kind of worms over there.
0: అప్పుడు అవన్నీ కూడా తీసివేయాలి.
1: And all have to be brushed out.
0: అప్పుడే మనకు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.
1: Then you will be very healthy.
0: ఆరోగ్యమే కాకుండా దీనన్నిటికంటే పెద్దది ఆనందం మనకు ఎక్కువగా అందిస్తుంది.
1: And this health confers bliss, ananda.
0: కనుక నాలుగు చేత మనము పవిత్రమైనటువంటి యొక్క కార్యము చేయాలి, పవిత్రమైనటువంటి మాటలు మాట్లాడాలి.
1: With this tongue, it has got to be sacred and we should speak sacred words.
0: ఈ విధమైనటువంటి యొక్క కార్యక్రమం చేత నేను కాలమును సద్వినియోగం చేస్తుంటాను.
1: ది సౌ భగవాన్ మేక్స్ బెస్ట్ యూజ్ ఆఫ్ టైం, ప్రాపర్ యూజ్ ఆఫ్ టైం.
0: ఈ విధంగా నాలుక నేత్రములు పరిశుద్ధం చేసుకున్న తర్వాత,
1: ఆఫ్టర్ పర్ఫెక్ట్ క్లీనింగ్ ది ఐస్ అండ్ ది టంగ్,
0: నేను బయటికి పోయేటప్పటికి,
1: యాజ్ ఎ టైం, బై ది టైం స్వామి కమ్స్ అవుట్,
0: మాకు వంట చేసే పిల్లవాడు,
1: ద కుక్, ద బాయ్ ఓ దేర్,
0: రాగి గంజి తీసుకుని వస్తాడు.
1: ఈజ్ రెడీ విత్ రాగి మాల్ట్.
0: గంజి మాల్ట్ అంటే ముద్ద,
1: స్టార్చ్. గంజి స్టార్చ్, మాల్ట్ ఈజ్ మార్సల్, ఐఎమ్ సారీ, ఇట్ ఇస్ స్టార్చ్.
0: ఆ రాగి గంజి చక్కగా నేను త్రాగి ఎంతో ఆనందిస్తుంటుంటాను.
1: అండ్ స్వామి పార్టేక్స్ ఇట్ అండ్ ఫీల్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: తెల్లవారు లేస్తానే ఏమి నేను పుచ్చుకోను.
1: అండ్ భగవాన్ టేక్ does not take anything more than this.
0: Tiffin ani inkokati ani inkokati ivi evi nenu muttanu.
1: No tiffin, no breakfast whatsoever.
0: Aa ganji taagi tirigi velutaru 6 gantalaku lopra bathroom leki.
1: And then after that, then again he goes to the bathroom.
0: Ganji taagali kada ani aa tongue cleaner tho tirigi nalukuni gosukuntanu.
1: Again he clean his tongue with the help of the tongue cleaner.
0: Ee vidhanga నాలుకను పరిశుద్ధం గావించుకుని,
1: అండ్ దెన్ హీల్ క్లీన్ ద టంగ్,
0: మంచినీళ్లు త్రాగి,
1: దెన్ హీల్ డ్రింక్ వాటర్,
0: కిందికి వస్తాను.
1: దెన్ భగవాన్ విల్ గెట్ డౌన్.
0: స్వామి టిఫిన్ ఏం చేస్తున్నాడు అని అనుకుంటారు. నా టిఫిన్ అంతా కూడా ఇదే.
1: వీ మే బి వండరింగ్ వాట్ టిఫిన్ దట్ భగవాన్ యాక్సెప్ట్స్.
0: నాకు టిఫిన్ అంటేనే ఇష్టం లేదు.
1: భగవాన్ డజంట్ లైక్ ఎనీ టిఫిన్.
0: చల్లనీళ్లు ఒక గ్లాసు తాగుతాను, కిందికి వస్తారు.
1: హీ ప్రిఫర్స్ టు డ్రింక్ కోల్డ్ వాటర్ అండ్ కమ్.
0: భక్తులతో నేను ఆనందంగా సంభాషణ జరుపుతాను.
1: అండ్ భగవాన్ కన్వర్సెస్ డిలైట్ఫుల్లీ.
0: ఆనందంగా జరిగిన తర్వాత మరి నేను పైకి వెళ్తాను.
1: లేటర్ భగవాన్ విల్ క్లైంబ్ అప్ ది స్టేర్స్.
0: ఈ విధంగా నా యొక్క దేహమును పరిశుద్ధం చేసుకుని, పరిశుద్ధమైన దేహంతో పవిత్రమైన మాటలు, పవిత్రమైన భక్తులతో నేను మాట్లాడుతుంటాను.
1: విత్ దిస్ క్లీన్ బాడీ, విత్ దిస్ సీక్రెట్ బాడీ, భగవాన్ కాన్వర్సెస్ విత్ ద డివోటీస్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: ఈ విధంగా నా కాలం నేను గడుపుకొని,
1: స్పెండింగ్ ది టైమ్ లైక్ దిస్,
0: మరి క్రిందికి వచ్చి
1: భగవాన్ విల్ కమ్ డౌన్ అగైన్.
0: ఇంటర్వ్యూస్ అంతా ఇస్తాను.
1: అండ్ స్టార్ట్ గివింగ్ ఇంటర్వ్యూస్.
0: ఈ ఇంటర్వ్యూస్ ఇచ్చే సమయం లోపల మీరు కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి.
1: One point you should remember while Bhagavan grants interviews.
0: నేను ఇంత పరిశుద్ధంగా వచ్చి ఇంటర్వ్యూ రూమ్ లోకి వచ్చినప్పటికి కొంతమంది స్మోక్ చేసి వచ్చింటారు.
1: When Bhagavan grants interviews to some devotees, they arrive here after having had their smoke.
0: స్మోక్ చేసినటువంటి వారిని నేను దగ్గర చేర్చను.
1: Bhagavan will not allow any person who smokes
0: near. నేను ఇంటికి దిగి వచ్చేస్తటమే నువ్వు బయట పోమంటున్నాను.
1: Bhagavan will drive him out. By the time he comes down, the smoker should go.
0: Swami, ayana na bharta ayana bayata pampisthe nenu em maatladedi antaru.
1: The wife says, Swami, so and so is my husband. Well, if he is not allowed here, what am I to do?
0: Gaani putrudu gaani evaraina sari durgandhamunu pettukoni na room lekku raakoddu.
1: Be that son or our husband, a smoker has no place here.
0: Nee poi cheppu tiri nooru kattukoni manchiga raavanu nenu maatladtanu.
1: And Bhagavan directs her, you inform him to clean his mouth and come here back.
0: తదుపరి పోయి క్లీన్ చేసుకుని తిరిగి 10 నిమిషాల్లో వస్తారు.
1: And then they will go, wash their mouth, rinse well.
0: నేను చెప్పినట్టుగా తిరిగి వాళ్ళని లోపలి చేర్చి వారితో మంచిగా మాట్లాడతాను.
1: Thereafter Bhagavan starts talking to them pleasingly.
0: ఈ విధంగా నా కాలమును అన్ని విధాలుగా కూడా పరిశుద్ధమైనటువంటిగాను, నేను పవిత్రమైనటువంటి రీతిగాను నేను చేస్తుంటాను.
1: That's how Swami spends the time in a perfect way, in a sacred way.
0: Aneka mandi aneka rakamainatvanti yokka durgandhamulu undini kudanu dani cover chesukoni vastaru.
1: But there are some people who want to cover up all that bad in them.
0: Deeniki oka chinna katha untundadi.
1: There is a small story to illustrate this.
0: Kari Parvati Ishwarni pendi chesukovalani ఎన్నో విధములుగా కూడాను తపస్సు చేస్తుంది.
1: పార్వతి డిడ్ పెనెన్స్ టు మ్యారీస్ లార్డ్ శివ.
0: అన్ని రకమైనటువంటి సుగంధాలంతా పోసుకుంటుంది.
1: షీ హాడ్ ఆల్ ద పర్ఫ్యూమ్స్ ఇన్ ద సెన్స్ ఆల్.
0: తాను చక్కని అందమైనటువంటి డ్రెస్ అంతా వేసుకుంటుంది.
1: అండ్ షీ హాడ్ బ్యూటిఫుల్ డ్రెస్ టు.
0: కానీ ఇది వేసుకున్నంత కాలము, ఆ దుర్గంధం వచ్చినంత కాలము, ఈశ్వరుడు ఏమాత్రమో ఆమె ముఖం చూడడు.
1: ద డ్రెస్ అండ్ ద పర్ఫ్యూమ్ ఫెయిల్ టు అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ శివ.
0: తదుపరి ఇంకా భరించుకునలేక మన్మతుని పోయి తప్పక దూషిస్తాడు ఈశ్వరుడు.
1: అండ్ ఐ కుడ్ నాట్ బేర్ ది ఈశ్వర వెంట్ టు మన్మత అండ్ బ్లేమ్డ్ హిమ్.
0: మన్మత, నీవు ఈ తుచ్చమైన వాంఛ నిమిత్తమై పార్వతికి అన్ని విధములుగా కూడాను ఆకర్షింపజేయటానికి నీ ఆమెలో ప్రవేశిస్తున్నావా?
1: మన్మథ, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ వేస్ ఫాలోడ్ బై పార్వతీ టు అట్రాక్ట్ మీ, ఆర్ ఈజ్ ఇట్ జస్టిఫైబుల్? హీ సెడ్.
0: తక్షణమే మన్మథుడు ఆమెను వదులుతాడు.
1: అండ్ మన్మథ లీవ్స్ హర్ ఇమ్మీడియట్లీ.
0: అంత సహజమైనటువంటి రూపాన్ని ధరిస్తుంది పార్వతి.
1: పార్వతి వాస్ ప్రెసెంట్ దేర్ ఇన్ ఎ నేచురల్ ఫామ్.
0: కూర్చొని మనసు పరిశుద్ధంగా నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపిణం అని ఆ పార్వతి కూర్చొని ధ్యానం చేస్తుంది.
1: పార్వతి sat there meditating on Lord Shiva with a pure unsullied eternal pure nectarine state of mind.
0: ఆ కూర్చునేటప్పటికీ అప్పుడు ఈశ్వరుడు ఆ వైపును చూస్తాడు.
1: It is only then Ishwara looked at her.
0: అప్పుడు చూచి ఇప్పుడు నీవు సామాన్యమైనటువంటి మానవత్వంగా నీవు ధరించి ఉన్నావు.
1: అండ్ హీ సేస్ నౌ యు ఆర్ ఇన్ యువర్ నేచురల్ ఫామ్.
0: కానీ మానవుడు నేచురల్ గా ఉండాలా?
1: దేర్ఫోర్ మ్యాన్ మస్ట్ బి నేచురల్.
0: కల్పితంగా ఉండకూడదు.
1: హీ షుడ్ నాట్ బి ఆర్టిఫిషియల్.
0: ఏదో కొంతమంది కొన్ని డ్రెస్సులు కొంత కూడా వేసుకుంటారు ఆహారం.
1: సమ్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ డ్రెస్సెస్.
0: సుగంధం అంతా పూసుకుంటారు.
1: దే ఆల్సో అప్లై పర్ఫ్యూమ్.
0: ఇది ఉండవలసిందే కొంతవరకు.
1: The spray and perfume needed some extent.
0: లోపల దుర్గంధం అంతా ఉండినప్పటికి పైన మాత్రం సుగంధం పోసుకుంటే నాకు అయ్యే లేదు.
1: విత్ ఆల్ దట్ బ్యాడ్ విదిన్ ద పర్ఫ్యూమ్ ఔటర్ సెన్స్ ఆర్ యూస్లెస్.
0: ఈ విధంగా ఈశ్వరుని యొక్క బోధ చేత పార్వతి నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం ఇవన్నింటినీ మర్చిపోతుంది.
1: ఇన్ రెస్పాన్స్ టు ది టీచింగ్ ఆఫ్ శివ పార్వతి కుడ్ రైజ్ టు ద సహజ రూపాన్ని ధరిస్తుంది. స్పాట్లెస్ లెవెల్.
0: సహజ రూపాన్ని ధరిస్తుంది.
1: అండ్ షీ హాస్ టేకెన్ అప్ నేచురల్ ఫామ్.
0: అప్పుడు ఈశ్వరుడు ఆమెను తీసుకుని పోతాడు హిమవత్ పర్వతానికి.
1: ఇట్స్ ఓన్లీ దెన్ ఈశ్వర కుడ్ పికప్ పార్వతీ టు దిస్.
0: అప్పుడు ఒక ముహూర్తం అనేటువంటి దాన్ని నిర్ణయించుకొని
1: ఎగ్జాక్ట్ మూమెంట్ ఆఫ్ ఎట్ లాక్ వాస్ ఫిక్స్డ్.
0: పార్వతి తల్లిదండ్రులకు దీన్ని తెలిపి
1: అండ్ ద మ్యాటర్ వాస్ ఇన్ఫార్మ్డ్ టు ద పేరెంట్స్ ఆఫ్ పార్వతి.
0: వారిని అందరినీ పిలిపించి
1: దే వర్ ఆల్సో సమన్డ్.
0: అక్కడ మంచి మంగళకరమైనటువంటి యొక్క కళ్యాణం జరుపుకుంటారు.
1: అండ్ దట్ వాస్ ది ఆస్పిషియస్ మూమెంట్ ఆఫ్ హోలీ వెడ్ లాక్.
0: ఈ విధంగా పార్వతీ కళ్యాణము చాలా ఆనందంగా జరుపుకోవటం
1: ద హోలీ వెడ్డింగ్ ఆఫ్ పార్వతీ.
0: కారణం ఏమిటి అని అందరూ ప్రశ్నించుకోగా
1: వెన్ పీపుల్ వాంటెడ్ టు నో ద రీజన్ బిహైండ్
0: నా దేహము సహజమైనటువంటి దేహము.
1: ద రీజన్ ఈజ్ ద మైండ్ ఈజ్ అ నేచురల్.
0: మురికిని చేర్చకుండా
1: దేర్ ఇస్ నో డర్ట్ విత్ ఇన్ మీ.
0: పవిత్రమైనటువంటి భావం చేత
1: విత్ ఎ సీక్రెట్ థాట్
0: నా థాట్స్ మంచి శుద్ధమైనటువంటిగా వస్తుంటాయి.
1: అండ్ ద థాట్స్ ఆర్ ప్యూర్.
0: మురికి దేహంగా ఉండినప్పుడు మన థాట్స్ మురికిగానే వస్తుంటాయి.
1: వెన్ ద బాడీ ఇస్ డర్టీ దేర్ బి డర్టీ థాట్స్.
0: ఆ మురికిగా వచ్చినటువంటి యొక్క దుర్గంధమును చూసి ఎవరు కూడా మెచ్చుకోరు.
1: అండ్ దిస్ డర్టీ బాడీ అండ్ ద డర్టీ థాట్స్ వుడ్ నాట్ అట్రాక్ట్ ఎనీబడీ.
0: కనుక ఇట్టి సదాప్రకాశమును పరులకు అందించే నిమిత్తమై నేను ఎప్పుడు ఈ విధంగా చేస్తుంటాను.
1: టు షో ది ఐడియల్నెస్ the ideal principle bhagwan practices all these.
0: Kaani nidra poyetunte vaari kuda nenu leputuntanu.
1: Bhagwan will wake up those that are fast asleep.
0: 12 gantalaku lechin tarvata mari 1 gantaku leptanu.
1: And bhagwan will wake them up again at 1 o'clock.
0: Vaariki konche paavam kashtanga galutundachunu.
1: They may find it inconvenient.
0: Ayyo ipude pandukodani nenu nidra vastundadi nenu etta lechedi ani vaare maatram baadapadaru.
1: But they will never feel sad to get up thinking that they
0: ఆ క్షణంలో మాత్రం ఇవి లేస్తున్నారు కానీ తదుపరి దాన్ని అంతా మర్చిపోయి స్వామికి తగినటువంటి యొక్క అనుకూలాలు చేస్తుంటారు.
1: ద బాయ్ విల్ గెట్ అప్ ఇమీడియట్లీ అండ్ స్టార్ట్ అటెండింగ్ టు ది నీడ్స్ ఆఫ్ భగవాన్ ఫర్గెటింగ్ ఆల్ ఇన్కన్వీనియన్స్.
0: కనుక దేహమును మొట్టమొదట మనము పరిశుద్ధం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ టు బిగిన్ విత్ వీ షుడ్ కీప్ అవర్ బాడీ సీక్రెట్.
0: దీనినే త్రిగంధము అంటున్నారు.
1: అండ్ దిస్ ఇస్ ద త్రియోన్.
0: త్రినేత్రము అన్నారు.
1: అండ్ త్రీ ఐస్.
0: త్రిదేహము అన్నారు.
1: అండ్ ది త్రీ ఫార్మ్స్.
0: త్రిగుణములు అన్నారు.
1: అండ్ త్రీ అట్రిబ్యూట్స్.
0: అనగా పవిత్రమైనటువంటి దేహమును పరిశుద్ధపరచుకోవటం వల్ల అది ఒక త్రిగంధమైనటువంటి ఒక దేహము.
1: సో కీపింగ్ ఏ సేక్రెడ్ క్లీన్ బాడీ అమౌంట్స్ ద ఫ్రాగ్రెన్స్.
0: ఆ తర్వాత పరిశుద్ధమైన భావాలు కూడా రావాలి.
1: And then we should have sacred thoughts.
0: శుద్ధమైనటువంటి భావాలు.
1: The pure thoughts.
0: తర్వాత అవి రంజింపజేసేదానికి నిరంజనం.
1: And they shine, that is నిరంజనం.
0: ఎవరైనా రాని వారంతా దగ్గర చేర్చుకునే నిమిత్తమై వాటికి అంతమును చాలా అందిస్తుంటాది.
1: The pure thought is effulgent, fully vibrant.
0: ప్రదేశమునందు అలవరించినటువంటి యొక్క గంధమును మనం వేసుకోవటం కాదు.
1: It's not enough if you have got outer perfumes, no.
0: ఈ విధంగా జరిగిన తర్వాత
1: as things pass by,
0: అప్పుడు భగవంతుడు భక్త సంరక్షణకై ప్రారంభిస్తాడు.
1: And then Lord starts protecting the pious people.
0: మొట్టమొదట తన వెంట ఉన్నటువంటి వారిని తగినటువంటి పరిశుద్ధం చేయాలి.
1: So we should take every care that our associates are clean.
0: వారిని పరిశుద్ధం చేసుకుని ఆ పరిశుద్ధమైనటువంటి వారితోనే మనం ప్రయాణం చేసినప్పుడే మనకు కూడాను గౌరవము మర్యాదము తగ్గుతుంది.
1: ఇన్ అవర్ లైఫ్ pilgrimage, sojourn, we should have the people associates who are clean and
0: sacred. ki enduku manchi peru vachindi.
1: How is it that
0: Bola Shankarudu unnaru?
1: Shankara is called Bola Shankara. He is being carried away.
0: Tanu etti alankaramlo chesukonakunda
1: Ishwara has no decorations.
0: Tana rasam matram tanu vesukoni
1: he has got the minimum dress.
0: Dehamlo unnatundi okka angamulu parishuddha parchukoni
1: and he keeps his the body very clean.
0: పవిత్రమైన భక్తుల దగ్గరికి పోయినప్పుడే ఆ భక్తులు వారిని చూసి ఆనందిస్తారు.
1: అండ్ హెస్ అప్రోచెస్ ద డివోటీస్ ద వెరీ సేక్రెడ్నెస్ ఆఫ్ ద డివినిటీ అట్రాక్ట్స్ దెమ్.
0: ఈ విధంగా ఈశ్వరుడు పార్వతి భక్తులను ఆకర్షించే నిమిత్తమై ఇన్ని రకాలుగా కూడా ప్రయాణం చేస్తుంటారు.
1: ఈశ్వర్ అండ్ పార్వతి ట్రావెల్ టుగెదర్ టు అట్రాక్ట్ ద డివోటీస్ ఫ్రమ్ ఆల్ నూ.
0: మార్కండేయునకు 16 సంవత్సరాలు మాత్రమే ఈశ్వరుడు వయసు ఇచ్చాడు.
1: Ishwara decided 16 years lifespan for Markandeya.
0: Kani Markandeyaniki adi teliyadu.
1: Markandeya is not aware of this.
0: Telava rechira utunchi samanyamainatundi pejalavare balulavare tanu aadukuntu paadukuntu aanandanga anni vidhara kodanu durgandham chesukuntuntadu.
1: Not knowing the destiny, he was playing with other boys and may play with
0: them. Devamalaku ee yokka 16 samvatsaram nindutayi ani telusukunna tarvata talli tandrilu ఇద్దరు కూడా కూర్చొని కట్టిదారిని గారుస్తుంటారు.
1: ఆన్ కమింగ్ టు నో దట్ విల్ బి కంప్లీటింగ్ 60 ఇయర్స్ ద నెక్స్ట్ డే హీ నోటీస్ ద పేరెంట్స్.
0: పరిగెత్తుకుని వచ్చి అమ్మా ఎందుకు మీరు కట్టిదారాలు కారుస్తున్నారు అని ప్రశ్నించాడు.
1: రన్నింగ్ ఆల్ అలాంగ్ హీ కేమ్ టు హిస్ మదర్ అండ్ సెడ్ మదర్ వై డూ యూ క్రై.
0: కొడుకు దగ్గర దాపరికం ఎందుకు అనుకుని ఆ కొడుకు దగ్గర దగ్గర పిలుచుకుని నాయన
1: వితౌట్ హైడింగ్ ఎనీథింగ్ ద మదర్ స్టార్టెడ్ సేయింగ్
0: మీ దేహములకు మా దేహములకు సంబంధం ఉండదు.
1: And the mother said, there is no more of relationship between your body and our body.
0: ఏమిటిది ఇంతకాలం లేకుండా ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్తున్నావు అని కుమారుడు చాలా కష్టపడతాడు.
1: And the son feeling very sad, he started questioning, why should it happen?
0: తెల్లవారి లోపలనే నీ దేహము ఎప్పుడు పోతుందో ఎప్పుడు భగవంతుడు తీసుకుని పోతాడో చెప్పడానికి వీలు లేదు నాయన అంటుంది.
1: The mother said, by the time next morning the sun rise, when you are going to leave this body, we do not
0: inka kontha time untundadi kada anukoni appudu vellinaadu snanam chesadu ee devalayamku vellaadu.
1: Noticing that some time is still left, he ran to the temple and praying to God.
0: Parishuddhamaina pitta tangutho nalakato parishuddhamaina ishwara naamamunu smaristu vachadu.
1: And he went on chanting, repeating God's name with a clean, perfect, pure, sacred tongue.
0: Tellavari ka suryodayam avutundi anaga,
1: as is the time of the sunrise,
0: ఈశ్వరుడు పార్వతి ఇరువురు కూడా అదే రూమ్ లోపల సంభాషణ జరుపుతున్నారు.
1: ఈశ్వర్ అండ్ పార్వతి వర్ డిస్కసింగ్, దే వర్ టాకింగ్ విత్ ఈచ్ అదర్.
0: పార్వతి అడుగుతుంది, స్వామి ఎందుకు ఇంకా మీరు ఆలస్యం చేస్తున్నారు?
1: పార్వతి పుట్స్ దిస్ క్వశ్చన్, స్వామి వై ఆర్ యూ డిలేయింగ్?
0: ఆ పిల్లవాడు చాలా బాధపడుతున్నాడు, పిల్లవాడి తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు.
1: ద బాయ్ ఈస్ ఫీలింగ్ వెరీ సాడ్ అండ్ హిస్ పేరెంట్స్ ఆల్సో ఆర్ వెరీ మచ్ వరీడ్.
0: పార్వతి నేను ఇంతవరకు కూడాను నేను ఏకత్వంగా ఉండినాను.
1: పార్వతి లుక్ హియర్, ఐ యామ్ ఓన్లీ వన్ టిల్ నౌ.
0: ఇప్పుడు దాంపత్యంగా ఉండటం చేత నీవు కూడా ఇందులో ప్రవేశించవలసిందే.
1: బికాస్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ ఇన్ ఎగ్జిస్టెన్స్ యూ టు హ్యావ్ గాట్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ ప్రాబ్లమ్.
0: నేను ప్రాణం ఇస్తాను,
1: ఐఎమ్ రెడీ టు గివ్ లైఫ్.
0: నీవు ముందు పోయి ఆ దేహాన్ని అంత పరిశుద్ధపరచుకోమని చెప్పు.
1: Better you go and make the body sacred.
0: పార్తి వస్తుంది, ఆ పిల్లవాడి థాట్స్ లోపల ప్రవేశిస్తుంది, అన్ని విధాల మంచి బోధన చేస్తుంది.
1: పార్వతి గెట్స్ ఇన్ టు ద థాట్ ఆఫ్ ద బాయ్ అండ్ మేక్స్ దిస్ థాట్స్ వెరీ
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దులు పద్దు లేక ప్రేమందక చేయొచ్చు జీవితంబు, నీవిద్దరు దారబోసి అరవింద దారాక్షిని విశ్రమించి నీవే పెద్ద సుఖంపు గురించి పితికి యోచన చేయి మానవ.
1: Oh man, inquire yourself what kind of joy, what kind of thrill that you experience by spending the whole day to eke out your living, spending your scholarship, forgetting the name of God.
0: And
1: he had his bath and sat down there.
0: Where
1: did she make him sit?
0: Parvati agnana sirsavahinchatam cheta aa kumarni etti tana vadalo kurchobettukundi.
1: And he made him sit on her lap.
0: Anaga parishuddhamu inta paramatmani yokka chotunu kuda sadhistundi aneetundi indulo artham avutundi.
1: The meaning is cleanliness is next to godliness. It will take you closer to God.
0: Kuchuna tappudiki Ishwarudu vastadu.
1: Then Ishwara manifests there.
0: Satamanam bhavati sataya parishasatendi ayushyevendi pratibhishyati nayana neevu chiranjeevi vaddillu.
1: And Ishwara blesses the child that he will be immortal. You live long.
0: అప్పుడు తల్లి తండ్రులు ఇద్దరు వచ్చి నాయన నీ భక్తి ప్రపత్తుల చేతనే నీవు తిరిగి ఈ ప్రపంచంలో నిలచగలిగావు.
1: The parents said so that son you could live long, you could earn the
0: blessings. ఏది కూడా ఇవ్వనక్కర్లేదు.
1: Because of the devotion towards God.
0: పరిశుద్ధమైనటువంటి దేహము,
1: a clean body.
0: పవిత్రమైనటువంటి మాటలు,
1: sacred words.
0: నిర్మలమైనటువంటి దృష్టి,
1: and pure looks.
0: నిస్వార్థమైనటువంటి నడక,
1: and selflessness.
0: ఇవి మంచిగా ఉండినప్పుడు భగవంతుడు తప్పక మనకు వశమైపోతాడు.
1: When these are there, God will certainly bless you.
0: కనుక ఆ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి నాయన నిన్ను నీవే కాపాడుకున్నావు కానీ మా వశమేం కాలేదు.
1: And the parents said, your good conduct, your good thought protected you and you never needed us.
0: ఈ విధంగా ధరించిన శరీరము,
1: the body that you have put on,
0: చలించే మనసు,
1: and the mind that's wavering,
0: చలించే మాకు,
1: and the words that are not steady,
0: పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
1: Should be so. They have got to be clean and
0: అది ఏ భగవంతుని ఆకర్షిస్తూ ఉంటాయి.
1: A clean body and unwavering mind attracts God.
0: కనుక భగవంతుని వశం చేసుకోవాలంటే మనం చేసేటువంటి పూజలు, పునస్కారములు, యాత్రలు, పాత్రలు ఇవి కాదు ముఖ్యము.
1: To be closer to God is not the worship or the pilgrimage or other spiritual practices that we undertake are important. No.
0: తల్లి కూడాను మన పరిశుద్ధతనే కోరుతుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మదర్ ఆల్సో కమ్స్ క్లోజర్ టు అస్ బికాస్ ఆఫ్
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి క్రియల చేత ఆ పిల్లల్ని పోషించుతుంటే ఆ పిల్లల్ని చక్కగా దేవుడు కాపాడుతూ వస్తుంటాడు.
1: అవర్ గుడ్ యాక్షన్స్ విల్ ప్రొటెక్ట్ అస్, అవర్ గుడ్ యాక్షన్స్ విల్ మేక్ అస్ రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: నిద్ర నుండి లేచి
1: we get up from bed,
0: మరి నిద్రపోయేడు దాకా,
1: until we retire go to bed,
0: పొట్టకై హద్దులు పద్దు లేకుండా ఉండకూడదు.
1: Just to carry on livelihood, we spend our life. That's how Bhagavan led his life in a perfect way. The moment the crow crows in the morning, early hours, he gets up from the bed, and he brushes his teeth,
0: జనగమాడి ధరించి చలిని భుజించి,
1: and he will have his bath.
0: అప్పుడు ఈ టిఫిన్లు ఇవన్నంతా ఒకటి లేవు.
1: In those times there was no
0: రాత్రి మిగిలినటువంటి యొక్క అన్నము మజ్జిగలో వేసి మూత మూసి పెడతారు.
1: And the rice, remaining rice mixed with the curdly part,
0: ఆ నీటితోనే బాగా పిసికి దాన్ని కలిపి ఇంత ఉప్పు వేసుకుని త్రాగటం.
1: And the rice is mixed with water and some salt is added and is partaken.
0: అది చలిని భుజించి,
1: and that's the food.
0: అందమైనటువంటి యొక్క దీనిని మనం ప్రకాశింపజేసుకుని,
1: and the beauty that shines forth,
0: చలిని భుజించి,
1: having taken food,
0: మనము మెల్లగా నడుస్తూ పోవాలి.
1: And we start walking softly.
0: మన చుట్టూ కూడా ఏ మాలిన్యమైనటువంటి వస్తువు అంతా పెట్టుకోకూడదు.
1: And we should not have anything.
0: చాలా మంది చదువుకునే టేబుల్ పైన అనేక పుస్తకాలంతా పారే చూసుకుని చాలా గలీజ్గా ఉంటుంటారు.
1: Some people start throwing books hither and thither there on the table.
0: ప్రతి ఒక్కటి నా అనుభవమే చెప్తున్నాను.
1: Bhagavan is telling us basing on the experience.
0: నేను పాస్ అయిన తక్షణమే,
1: the moment Bhagavan passed,
0: నా క్రింద తరగతి వాళ్ళు పాస్ అయిపోయి వచ్చి,
1: the juniors passed the examination, came to
0: వారు నా పుస్తకాలు తీసుకొని పోతుంటారు.
1: They collect Bhagwan's books.
0: ఆనాడు కొత్త క్లాసుకు కొత్త పుస్తకాలు ఉండలేదు.
1: And there were not new books every year.
0: ప్రతి 4 సంవత్సరములకు 5 సంవత్సరములకు గ్రంథములంతా మార్చేటువంటి వారు.
1: The text change once every 4 years.
0: అప్పుడు ఈ గ్రంథములంతా నేను బాగా భద్రంగా పెట్టుకుంటాను.
1: And Bhagwan kept those books in safety.
0: నా క్లాసులోకి ఒక హరిజన్ బాయ్స్ వచ్చాడు.
1: A Harijan boy approached Bhagwan.
0: ఆ అబ్బాయి చాలా బీదవాడు.
1: He is very poor.
0: నాయన నీవు రా.
1: Bhagwan asked him to come close to
0: పిలిచి నీవు మొట్టమొదట పోయి ఆ నదిలో స్నానం చేసి నోరు కట్టుకుని రా అన్నాడు.
1: First have your bath, brush your teeth, be clean and come here.
0: వచ్చేటప్పటికి నా పుస్తకాలు అంతా చూపించారు.
1: And Bhagwan has shown him all his books.
0: అప్పుడు చిన్న చిన్న క్లాసు కూడాను 3వ తరగతి 4వ తరగతి కూడా భూగోళము పెద్ద గ్రంథం వచ్చేది.
1: థర్డ్ క్లాస్ చిల్డ్రన్ ఫోర్త్ క్లాస్ చిల్డ్రన్
0: చరిత్ర ఇలాంటివంతా ఉండేటువంటి.
1: They also study subjects like geography, history and so on.
0: అప్పుడు అవన్నీ చూపించేటప్పటికి వాడు తెరిచాడు. ఏమి రాజు నువ్వు ముట్టనే లేదే.
1: And the Harijan boy said, Raju, you never opened the books.
0: Kottaga untunnaye grandalu.
1: The books are so new.
0: నా ప్రవర్తనే దానికి అంత పరిశుద్ధత చేసింది నాయన.
1: భగవాన్ సెడ్ ఇట్స్ ఓన్లీ మై కాండక్ట్ దట్ మేడ్ దెమ్ లుక్ న్యూ ఫ్రెష్.
0: అవన్నీ ఆనాటి ఆ టెక్స్ట్ పుస్తకాలు అంతా కూడా కూర్తే 12 రూపాయలు అయ్యేది.
1: ద టోటల్ కాస్ట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్స్ ఇస్ 12 రూపీస్.
0: అప్పుడు ఆ అబ్బాయి వచ్చేసాడు, రాజు నేను ఎంత అయిందో అంతవరకు మాత్రమే ఇవ్వగలను, కానీ దీనికంటే అధికంగా నేను ఇవ్వలేను డబ్బు అన్నాడు.
1: He said, I can pay to the extent possible, not the total cost.
0: Naina, naaku ippudu kavalsinatvanti neeku 5 rupayalu maatrame kaadu.
1: Bhagwan said, I need only 5 rupees, not more.
0: Nannu ee oka volunteers kinda nattu nannu select chesadu ee drill teacher.
1: The drill teacher selected Bhagwan as a volunteer.
0: Daniki elo volunteers ga icharu kada ani nannu santoshinchadaniki veelledu. దానికంత ఖర్చులు ఎన్నో రాసిచ్చాడు.
1: యాజ్ అ వాలంటీర్ వన్ హ్యాస్ టు స్పెండ్ మనీ ఆల్సో.
0: దానికి కాకి వస్త్రము, కాకి షర్ట్, బూట్సులు ఇవన్నీ ఉండాలి.
1: ఎ వాలంటీర్ షుడ్ హ్యావ్ కాకి డ్రెస్ అండ్ షూస్ ఆల్సో.
0: కానీ నా దగ్గర అంత డబ్బు లేదు.
1: భగవాన్ డింట్ హ్యావ్ మనీ దెన్.
0: కానీ నేను తల్లిదండ్రులను అడగడానికి నాకు ఇష్టం లేదు.
1: అండ్ హీ డింట్ వాంట్ టు ఆస్క్ హిస్ పేరెంట్స్.
0: నేను విద్యార్థిని,
1: ఐఎమ్ ఎ స్టూడెంట్.
0: నేను విద్యను సాధించాలి, కానీ విద్య నిమిత్తమే తల్లిదండ్రులను అనేక రకంగా హింసించకూడదు.
1: ఐ షుడ్ ఎక్వైర్ నాలెడ్జ్ బట్ ఐ షుడ్ నెవర్ మేక్ మై పేరెంట్స్ సఫర్.
0: అప్పుడు ఆ పిల్లవాడు చాలా ఆనందంగా 5 రూపాయలు తెచ్చిచ్చాడు.
1: ది హరిజన్ బాయ్ కలెక్టెడ్ ది బుక్స్ అండ్ పెయిడ్ 5.
0: ఆనాడు 5 రూపాయలు అంటే ఏ రూపాయి నోట్ల కాదు కాదు. అప్పుడు రూపాయి నోట్లు కూడా లేదు.
1: దేర్ వర్ నో కరెన్సీ నోట్స్. 5 రూపీ కరెన్సీ నోట్స్
0: అంత చిల్లర ఉంటుండాలి.
1: ఆల్ చేంజ్.
0: వాడు రెండు జోబిల్ నిండుకు పోసుకొని నా దగ్గరకు వచ్చాడు.
1: ద పాకెట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ స్మాల్ చేంజ్.
0: అంతా దాన్ని చేర్చేటప్పటికి ఇంత మూట అయిపోయింది.
1: హీ మేడ్ ఇట్ హీ బండిల్డ్ అప్.
0: ఆ మూటను నేను కట్టుకుని ఎక్కడ పెట్టేది?
1: అండ్ వేర్ ఇస్ ద బండిల్ ఆఫ్ కాయిన్స్ టు బి కెప్ట్?
0: నేను చేస్తానులే రాజు అన్నాడు. ఒక దీంట్లో ఆ పాత వస్త్రం ఇచ్చేస్తే వేసి గట్టి కట్టాడు.
1: అండ్ హీ మేడ్ ఆల్ ది కాయిన్స్ ఇన్ ఏ బండిల్ ఇన్ అన్ ఓల్డ్ క్లాత్.
0: గట్టిగా మూట కట్టేటప్పటికి చిరిగిపోయింది.
1: అండ్ ఓల్డ్ క్లాత్ టోర్ ఇట్ ఆఫ్ దట్ బీయింగ్ old
0: one. Chiripoyi rumanta egirnai gal gal gal gal ani.
1: And all coins are well spread all over the room.
0: Aa inti yajman ralu lopa nunchi vachindi.
1: And the housewife came from
0: ekkadi chikindi ra ee dabbu anta neeku naa petra nunchi teesavu ani rendu vesindi.
1: Where from you got all the money? And she slapped Bhagwan.
0: Appudu abbai cheppadu, ayyada amma garu nene nen techi ichchan chillara pustakalu teesukunanu ante appudu ayame cheppindi dongaku donga saachira.
1: And the Harijan boy said, no, no, I only gave money. But the housewife did not accept this. A thief is going to be witness for another thief.
0: Apadram cheppevadu kaadu.
1: And Raju will never speak a lie.
0: Satyame cheptadu.
1: He speaks truth.
0: Ee dabbu anta kuda nu nivichindi.
1: And it's all the money given by
0: Kaani inta dabbu vaadu ekkada pettukuntadu.
1: But where is he going to keep this money?
0: Annadi aa dabbu anta taan teesukundi.
1: And she took away all the money.
0: Rendo dinamu scout anta velutundaru.
1: Next day he was to go to scout.
0: ఎక్కడికి వెళ్తున్నారు?
1: Where were they proceeding?
0: కడప దగ్గరికి వెళ్తున్నారు.
1: They were going to
0: కమలాపురంలో ఉన్నా నేను అప్పుడు.
1: Bhagavan was there in Kamalapuram at that time.
0: కడప దగ్గరికి వెళుతున్నాను.
1: దే వర్ ప్రొసీడింగ్ టు కడప.
0: అక్కడ తిరునాలు జరుగుతూ ఉండాలి.
1: అండ్ దేర్ ఇస్ విలేజ్ ఫెయిర్.
0: అంతా ఇసుకనే అక్కడ అంత పశువులంతా తీసుకుని వచ్చేసారు.
1: అండ్ ఇట్ వాస్ ద ఫెయిర్ వేర్ నంబర్ ఆఫ్ కౌస్ వర్
0: ప్రెజెంట్. ఎక్కడ చూసినా పశువుల వ్యాపారమే.
1: అండ్ ఇట్స్ ద బిజినెస్ ఆఫ్ కౌస్ దెన్.
0: నేను రాత్రి అంత ఇంకేం చేసేది, తెల్లవారు చెప్పాను డ్రిల్ టీచర్ కి వస్తానని.
1: And Bhagavan promised to the drill teacher that he'll be attending the fair.
0: చెప్పిన మాట తప్పకూడదు.
1: And he will never break his promise.
0: తెల్లవారుజాము పైన లేచాను, మెత్తగా నడుచుకుంటూ 5 miles అక్కడ పోయి చేరాను.
1: Next morning he got up and started walking along for 5 miles.
0: అక్కడ పోయేటప్పటికే అందరూ టిఫిన్ తీసుకుంటారు పోయారు.
1: And by the time Bhagavan reached there, all started taking their tiffin.
0: నా దగ్గర జోబిలో ఒక కాసు కూడా లేదు.
1: He was not having a single pie in his pocket. What is to be eaten then?
0: కానీ తర్వాత చూస్తాంలే అని పిల్లలకి ఎవరికి నేను కన్విన్స్కోకుండా తిరిగాను.
1: And Swami moved in such a way, not noticed by his classmates.
0: నా క్లాస్మేట్స్ అంతా కూడాను రాజు ఎక్కడ వచ్చాడు, రాజు ఎక్కడ ఇంత వెతుకుతూ ఉన్నారు.
1: క్లాస్మేట్స్ వర్ ఇన్ సర్చ్ ఆఫ్ రాజు.
0: కానీ వారికి ఎవరికి కనిపించుకోకుండా.
1: And Raju was not seen by anyone.
0: మొహం కడుక్కుందామని ఒక కొలం దగ్గరికి వెళ్ళాను.
1: To wash the face, he went to a small lake.
0: ఆ కొలం దగ్గరికి పోతే దాంట్లో అంత ఎద్దులను ఆవులను అంతా బాగా కడిగి పెట్టారు.
1: It was a place where the bulls and the cows are.
0: ఆ జలమంతా కూడా చాలా పరిశుద్ధంగా ఉంటుండాలి.
1: And the water was highly polluted.
0: కానీ ఇంకేం చేసేది, ఏది లేనప్పుడు అదే చక్కని గంగం అనుకుని దాన్ని నీళ్లు త్రాగి అని ముఖం అంతా కడుక్కొని నేను బయటకు వచ్చాను.
1: దట్ వాస్ ఓన్లీ వాటర్ అవైలబుల్ టు క్వెంచ్ ద థర్స్ట్. విత్ దట్ పొల్యూటెడ్ వాటర్ హీ వాష్డ్ హిస్ ఫేస్.
0: లేచి బయటకు వస్తామని చూస్తుండగానే ఒక బండ పైన ఒక బీడీలు కట్ట ఒక అణ ఎవరో మర్చిపోయారు.
1: By the time he got up and he saw on a boulder a bundle of beads and also one an coin.
0: ఈ బీడీలు చూస్తే నాకు అయ్యలేదు.
1: Bhagavan doesn't want to look at the beads.
0: ఆ బీడీలు తెచ్చి ఒక ఇసుకలో బూట్ చేసేసాను.
1: And he had put it under some sand, covered it.
0: అణ తీసుకున్నాను.
1: And picked up that one
0: and చిల్లర మార్చుకున్నాను.
1: And he made it change.
0: నాలుగు బొట్లు వచ్చినాయి.
1: And he got 4 bottles.
0: నాలుగు బొట్లు ఒక అణ.
1: 4 bottles make 1 anna.
0: అది తీసుకుని పోతుంటే పిల్లలందరూ కూడా రాజు రాజు రాజు నీకు చాలా మంచి లెక్కగా ఉంటున్నది, ఈ బుడిబుడి కారుదాం రాని అన్నారు.
1: అండ్ దెన్ అదర్ బాయ్స్ నోటీస్ ఇట్, యూ హావ్ గాట్ సమ్, యూ విల్ గెట్ సమ్ మోర్ మనీ, లెట్ అస్ గ్యాంబుల్ దే సెడ్.
0: అక్కడ ఈ జూదంలో నేను ప్రవేశించాను.
1: అండ్ దెన్ స్వామి గాట్ ఇన్ టు
0: దట్. కానీ జూదం ఆడకూడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ షుడ్ గ్యాంబుల్.
0: అందరికీ చెప్తున్నాను.
1: భగవాన్ ఇస్ టెలింగ్
0: యూ. నేను ఆడుతూ వచ్చాను.
1: బట్ భగవాన్ హ్యాడ్ టు డూ దట్.
0: ఎందుకంటే ఈ 4 బొట్లతో కొంతవరకు సంపాదించొచ్చున్నాను.
1: బికాస్ సమ్ మనీ హాస్ గాట్ టు బి అబ్టైన్డ్.
0: నేను వేసేటప్పటికి 4 బొట్లు కూడాను 4 దీనికి కడావరు ఇస్పెట్ ఈ డైమండ్ అని పేర్లుంటాయి దాంట్లో, దానికంతా కట్టినాను.
1: అండ్ యాజ్ యూ వాస్ గ్యాంబ్లింగ్ యూ వాస్ డూయింగ్ ఆల్ దట్ ఈస్ నెసెసరీ.
0: ఒక్కొక్క దానికి డబుల్ వచ్చేసేసింది.
1: అండ్ యూ వాస్ గెటింగ్ డబుల్ ఫర్ ఈచ్ స్టేక్.
0: నాకు చూచాను ఇది 16 అణాలు అయ్యేంత వరకు నేను ఆడతాను.
1: And he decided to play.
0: నాకు దండిగా వస్తుందని నేను ఎక్కువ ఆశ పెట్టుకుని దీన్ని ఆడకూడదు.
1: And I should not continue to play in anticipation of more money.
0: లేచాను.
1: He got up.
0: ఈ నా శిష్యులంతా ఉన్నారు చూడండి, క్లాస్మేట్స్ వాళ్ళు రాజు కూర్చో అని బాగా లాగి పెట్టారు.
1: ఆల్ అదర్ క్లాస్మేట్స్ దే వెంట్ ఆన్ ఫోర్సింగ్ రాజు కంటిన్యూ టు ప్లే.
0: నాకు ఇంకా చాలు.
1: And Swami said, you know,
0: నాకు తృప్తియే నాకు ముఖ్యము.
1: Contentment is very important to me.
0: కాబట్టి దీంతో నేను చేసుకుంటాను, వెళ్ళి ఒక బొట్టు ఇచ్చాను. ఒక బొట్టుకు 3 దోశలు.
1: విత్ 1 బొట్టు వన్ కెన్ పర్చేస్ 3 దోశాస్.
0: ఒక్క దమ్మిడికి 1 దోశ ఆనాడు.
1: ఇన్ దోస్ డేస్ ది కాస్ట్ ఆఫ్ దోశ ఇస్ 1 దమ్మిడి 1 పైసా.
0: ఆ విధంగా చేస్తే దినానికి 2 బొట్టు మాత్రం ఖర్చు అయిపోయింది.
1: అండ్ ద వన్ కెన్ స్పెండ్ హోల్ డే విత్ 2 బొట్టుస్.
0: అప్పుడు దాన్ని తిన్నాను, వెళ్ళాను స్కౌట్ లో నా డ్యూటీ నేర్పోయాను.
1: దేర్ ఆఫ్టర్ హీ ఫాలోడ్ ద స్కౌట్ గ్రూప్ and did all that is expected.
0: ee vidhanga kaalam gadaptu
1: you spending time like that.
0: Ratri ki 2 dammidilu ichesi 2 dosalu teeskunnanu.
1: And night time he paid 2 dammidis or paise and purchased
0: 2 dammidis means kaasu.
1: And this a coin, small coin, paisa.
0: Tinnanu poyanu tirigi ekkane pandukunnanu.
1: And he went and slept there in the shed.
0: Nen inka naa daggara 4 rupayalu unnayi.
1: And still more, he is left with 4 rupees.
0: దాని చిన్నదంతా వచ్చింది కదా, దానికి మూట కట్టి నేను తల కింద పెట్టుకుని పండుకున్నాను.
1: అండ్ ఆల్ ద చేంజ్ హీ కెప్ట్ ఇన్ ద బండల్ కెప్ట్ ఇన్ ద హెడ్.
0: నడుచుకొని పోవటం వల్ల చాలా టైర్డ్ అయిపోయినాను.
1: యాజ్ వెన్ దేర్ వాకింగ్ ఆల్ అలాంగ్ హీ ఫెల్ట్ వెరీ మచ్ టైర్డ్.
0: ఆ యొక్క ఇసుక దిబ్బ పైన ఉన్నటువంటి తల కొంచెం పొర్లింది బయట.
1: And then as he was resting, just the head just passed on to the
0: next
1: side. And he has forgotten himself because of tiresomeness.
0: And
1: noticing Bhagwan was fast asleep, some have pilfered this bundle of coins. Next morning he didn't have any money. It was all stolen. But yet he kept quiet and he was carrying on the
0: day's
1: work. But the classmates went on crying. They did not leave Raju. They forced Raju to eat at least one
0: dosa.
1: And Bhagwan said, I have taken dosas. You feel that my stomach is full of
0: dosas.
1: I don't want anybody's money.
0: And
1: then he started proceeding. He served there as a volunteer for 5 days. All the 5 days he spent making use of 5 naya paise. Having spent time like that, he returned home. And Bhagwan didn't have enough of bus fare. The bus conductor, having noticed that he is a good boy,
0: Raju, Ra, and Anna Pilchadu.
1: He asked Raju, come along, he said.
0: Pilchi, ni ticket is got this kunano. Ani chepin and na ticket itchi, kurcho vanje pedu, buslo.
1: And he made Bhagwan sit there in the bus, having paid the fare himself.
0: Ah, vidanga tirigi chesukoni, intiki vacche samayalopala, naaku chaala manasu kashtam vesindi.
1: As he was returned like that, he was feeling very bad.
0: Sesham Raju bharya garbhavati.
1: And the wife of Seshamaraju, she was in the family way. The next day there was a celebration to Mardakeshan. Befitting the celebration, he wanted to carry some kumkum and some turmeric. With 1 paisa, he could purchase 2 plantain fruits. He gave those 2 plantains. And that day happened to be holiday for him. And he was to appear for teacher's examination. To appear for the examination from Uravakonda, he came to Anantapur. From Anantapur, he reached Kamalapuram next morning. He was also very weak because of the travel. The moment he reached home, he asked, what is that he brought? And he brought the kumkuma and turmeric. And he has thrown it outside. And he was having a ruler,
0: marker.
1: And he was having the ruler with him. And he had hit Swami. Who asked you to go?
0: Into Palani, I have been expected. You point out what I did. He changed the
1: and leaving all the household work, you have gone there.
0: That's
1: and
0: me. He has
1: beaten him there, and the whole hand swollen.
0: In ever keep chaparid.
1: Bhagwan did not tell anybody. He has gone in.
0: Pathas of county needle of Talipano, Tandan Chutkunano.
1: And he wrapped that palm with wet cloth.
0: End of the name, I know. Seshamaraju Kumarudu Chanipayadu.
1: The next day the son of Seshamaraju died.
0: Chanipayinadu cheppina telegram ichinappudiki Puttapatti nunchi Bukkavattam vachi Bukkavattam nunchi bus ekki Kamalapuram vachesadu Gruham Abbayi.
1: And the father Venkamaraju garu came on coming to know the news.
0: Akkadiki vachesadapudiki vaarandaru baadhapadutunnaru Kumarudu poyinadani.
1: They were feeling very sad because of the demise of the little boy. Swami also has to enact. Everything is action so far as God is concerned. Then he noticed his hand. What is that cloth that you have wrapped around your palm? He said, because it's painful, therefore I have got this bandage. And there is another one who lives her life selling dosas.
0: Hey Venkaraju, meekem intlo tinedaniki tindi leda kavasanta untunnayi aa pillavani ikkada petti enduku inta avastha pettunnaru meeru ani ememo cheppindayma.
1: That lady went on reporting, "What is it, Venkabrasu? Don't you have enough of money to take care of the boy? How is that you left him?
0: Krishna Kalava.
1: In fact, there is a kind of a river over there very close to Kadapa.
0: And the
1: water has to be fetched all along. The water has to be fetched all along from that river.
0: ఆ మూట అంతా తాను కూడా పెట్టుకున్నాడు నన్ను పక్కకు పిలిచాడు
1: అండ్ హీ కాల్ భగవాన్ అసైడ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్
0: నాయన నువ్వు బయలుదేరు
1: యూ గెట్ అప్ నౌ యూ ఫాలో మీ నౌ
0: ఆయనకు అందరికీ కూడాను నేనంటే ఆయనలో వాళ్ళందరికీ ప్రేమనే
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఇస్ లవ్డ్ బై ఎవ్రీబడి
0: ప్రతి ఒక్కరు నన్ను ప్రేమించేవాడే
1: ఎవ్రీ వన్ లవ్డ్ హిమ్
0: అప్పుడు ఆయన పిలిచి నాయన నేను పుట్టినప్పటి నుంచి నేను ఒక ఏటే లేకపోవట్లేదు
1: Ever since your birth, I have
0: Vee,
1: never
0: been.
1: People make you suffer like this. And Bhagavan said, No, nobody puts me to suffering. No.
0: Kani ayana, velipodam annadu.
1: But yet the father insisted that he should leave.
0: In Japan. Ee samayamlo nenu vellipothe intlo panchesetunte vaalle leru.
1: At this moment, if I am to leave, there will be nobody to work at
0: home.
1: This is not the right time for you to go, nor for me to follow you. You go, I will come later, said Swami. But there was no money with him. In the same village, there was a person by name Kotte Subbanna.
0: కొట్టే సుబ్బన్న ఆయనకు కొత్తగా ఒక మందు వచ్చేసేసింది మందు
1: ఎస్ హీ పర్చేస్డ్ ఏ మెడిసిన్
0: సప్లై చేశారు అతనికి
1: ఏ మెడిసిన్ వాజ్ సప్లై టు హిమ్
0: అతను దాన్ని అంతా అమ్మాలా
1: అండ్ దాట్ మెడిసిన్ వాజ్ టు బి సోల్డ్
0: ఆ అమ్మే దాంట్లో దండిగా డబ్బు వస్తుంది
1: అండ్ బై సెల్లింగ్ దిస్ న్యూ మెడిసిన్ యూ లెర్న్ ఎర్న్ మోర్
0: రాజు ఈ బాధ్యత నువ్వు తీసుకోవాలా అన్నాడు
1: అండ్ కొట్టే సుబ్బన్న అప్రోచ్ భగవాన్ యూ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ
0: దీని సమాచారం ఏమి తెలియకోకుండా ఊరికే మందు తీసుకోండి అంటే ఎట్లా తీసుకుంటారు
1: వితౌట్ నోయింగ్ ది ఎఫెక్ట్స్ అండ్ ద పర్పస్ ఆఫ్ ది మెడిసిన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ పీపుల్ టు బై దట్
0: వివరాలంతా అతని దగ్గర నుంచి తీశాను
1: స్వామి కలెక్ట్ ఆల్ ది డీటెయిల్స్ కన్సర్నింగ్ దట్ మెడిసిన్
0: కోసేసి దాన్ని పాటగా కట్టాను
1: అండ్ హీ కంపోజ్డ్ ఆల్ ది డీటెయిల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్
0: అప్పుడు ఆ పాటను పాడుకుంటూ ముగ్గురు నలుగురు పిల్లల్ని చేర్చుకుని వాళ్ళని వెనకట్టు కోటింగ్ చేసుకుంటూ రావాలి
1: And Swami, along with other friends, classmates, started singing the song containing all the details of the effects of the medicine. They were all singing and proceeding. What is that song?
0: Bala Bhaskara.
1: The name of the medicine is Bala Bhaskara.
0: Bala Bhaskara.
1: Bala Bhaskara.
0: Appudu nenu paata kattanu.
1: Swami
0: composed.
1: Bhagavan was an excellent poet in those times.
0: కొనుడి కొనుడి బాల భాస్కర బాలకులార రండి బాలకులార పాట
1: దిస్ సాంగ్ గోస్ ఆన్ లైక్ దిస్ ఓ బాయ్స్ కమ్ హియర్ బై దట్ మెడిసిన్ బాల భాస్కర
0: కడుపుబ్బురము కాళ్ళవాపులు చేతి మోదులను చెడుగుణముండి అజాగరూక పోషణ నుండి అతృప్తిల వ్యాధుల నుండి అజిన్న వీరే చనముల నుండి అన్నిటికీ ఇది బాగవునండి బాలకులారా రండి బాలకులారా
1: బాలా భాస్కర్ ఇస్ ది కరెక్ట్ మెడిసిన్ ఫర్ ఆల్ జాయింట్ పెయిన్స్ ది బ్యాక్ ఏక్స్ అండ్ ఫర్ కాన్స్టిపేషన్ ఇండైజెషన్
0: ఆయన ఇచ్చినటువంటి ఆయన చెప్పాడు నా పేరు కూడా ఉండాలి ఇక్కడ అని
1: అండ్ కొట్టే సుమన్న వాంటెడ్ దట్ హిస్ నేమ్ ఆల్సో టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద సాంగ్
0: అక్కడ ఇంకొక అంగం కట్టేసేసినాను అది ఎక్కడ అని అడిగేరన్నా
1: ఇఫ్ యూ ఆస్క్ వేర్ దిస్ మెడిసిన్ ఇస్ అవైలబుల్
0: అందరికీ తెలిసినదేనన్నా
1: దట్ షాప్ ఈజ్ నోన్ టు ఎవ్రీబడి
0: అది అదిగో కొట్టే సుబ్బన్న అంగడి ఎందే
1: వేర్ ఇస్ ది షాప్ ఆఫ్ కొట్టే సుబ్బన్న వేర్ దిస్ బాలా భాస్కర్ మెడిసిన్ ఇస్ అవైలబుల్
0: అంత చెప్పి ఇది ఎవరు చేశారని అడుగుతారు ప్రశ్న
1: పీపుల్ ఆస్క్ ది మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్
0: ఆ విధంగా అన్ని రాసి ఇచ్చేటప్పటికి ఆయన చాలా ఆనందం అయిపోయి రెండో దినమే ఆయన అంగంలో ఉన్నటువంటి మందులంతా అయిపోయినాయి
1: బికాస్ ఆఫ్ దిస్ సాంగ్ ది హోల్ స్టాక్ వాజ్ ఎక్సాస్టెడ్ ది వెరీ నెక్స్ట్ డే
0: అప్పుడు ఆయన వచ్చి నాకు ఒక అణ ఇచ్చాడు
1: కొట్టే సుబ్బన్న కేమ్ టు భగవాన్ అండ్ పెయిడ్ వన్ అణ
0: కానీ నాయన రాజు నీ వల్ల నా అంగడంత బాగా ఖర్చు అయిపోయింది.
1: He said, Raju, because of you, there are very good sales, business.
0: అని తనకు ఒక రూపాయి ఒక అణ ఇచ్చాడు.
1: అండ్ హీ గేవ్ హిమ్ వన్ ఎన.
0: ఆ అణతో నేను రెండు దోశలు తిన్నాను.
1: విత్ వన్ ఎన హీ ఏట్ టూ దోశ.
0: బ్రహ్మబ్బాయి కూడా రెండు దోశలు ఇచ్చాను.
1: అండ్ హీ గేవ్ టూ దోసెస్ టు ఫాదర్.
0: ఆయన కూడా భుజించాడు.
1: అండ్ హీ టు ఎయిట్.
0: నీ ఉన్నటువంటివన్నీ కట్టుకో పోదామన్నాడు.
1: అండ్ హిస్ ఫాదర్ వాంటెడ్ హిమ్ టు ఫాలో హిమ్ అండ్ లీవ్ ద ప్లేస్.
0: నేను పోలేను.
1: Swami didn't follow him.
0: వారికి కష్టం వచ్చినట్టు సమయంలో నేను రావటం చాలా మంచిది కాదు.
1: It's not proper on my part to leave the place when people are having difficult times. And so he wanted the father to go himself.
0: ఆయన కూడా అన్నాడు కంటినీరు కార్చాడు.
1: He was also shedding tear.
0: నాయన ఎవరు చిన్నవారంతా పెద్దవారికి ఇలాంటి బోధవాక్యాలు ఎవరు చెప్పరు.
1: No youngster, a tiny tot, would ever teach the elders like this.
0: ఎంత గొప్ప గుణము నాయన నీది.
1: What a noble quality you have.
0: నీవు నాకు గుణాన్ని నేర్పుతున్నావా.
1: You are teaching me the virtues.
0: నాకు మంచి మార్గం బోధిస్తున్నావా.
1: యు ఆర్ టీచింగ్ మీ ది కరెక్ట్ పాత్.
0: ఆ మంచి దాని మీద నిన్ను కాపాడుతుంది.
1: అండ్ ద వెరీ గుడ్నెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ
0: అని చెప్పి ఆయన వెళ్లిపోయాడు.
1: సో సేయింగ్ ద ఫాదర్ లెఫ్ట్.
0: అక్కడ పోయినప్పటి నుంచి నిన్నము ఏదో ఒకటి టెలిగ్రామ్ ఇచ్చేది.
1: అండ్ హావింగ్ గాన్ దేర్ హీ గేవ్ టెలిగ్రామ్ ఎవ్రీ
0: డే. తక్షణమే బయలుదేరరా తక్షణమే బయలుదేరరా అని.
1: అండ్ హీ గేవ్ టెలిగ్రామ్ ఎవ్రీ డే ఆస్కింగ్ హిమ్ స్టార్ట్ ఇమీడియట్లీ.
0: పక్కన ఆ దోశలేమో అన్ని ఏమేమో చెప్పింది.
1: Because the lady made all sorts of complaints. Because of all the complaints made to the father, he kept them in his mind. And Swami also replied, I am fine. 2 days passed and all are pacified, calm. And it was the examination time.
0: వదిలిపెట్టిపోవటం మంచిది కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లీవ్ ద ప్లేస్ బికాస్ ఆఫ్ అప్రోచింగ్ ఎగ్జామ్.
0: నాకు ఆ పరీక్షల సమయంలో కూడా నువ్వు ఎలాంటి వారు నా స్నేహితులు.
1: వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ హీ హ్యాడ్.
0: పిల్లలు మంచి స్నేహితులను తీసుకోవాలి మీరు.
1: బాయ్స్ యు నో దట్ యు షుడ్ హావ్ గుడ్ ఫ్రెండ్స్.
0: నాకు రమేష్ పరేష్ అని ఇద్దరు డెస్క్ పైన ముగ్గురు కూర్చునేవాళ్ళం మేము.
1: హి హస్ గాట్ డెస్క్ మేట్స్ రమేష్ అండ్ పరేష్ టూ ఫ్రెండ్స్.
0: రమేష్ ఒకవైపున పరేష్ ఒకవైపున నేను మధ్యలో ఒక
1: రమేష్ ఆన్ వన్ సైడ్ పరేష్ ఆన్ ద అదర్ సైడ్ స్వామి.
0: వాళ్ళకి నోరు ఒక పదం కూడా రాదు.
1: And in fact, they cannot speak anything. They don't know any subject.
0: అన్ని వాళ్ళు చెప్పారు మీకు వచ్చినటువంటి క్వశ్చన్ అంతా నేను రాసిస్తాను పిల్లకోండి.
1: ఆమె సార్ డోంట్ వరీ ఐ విల్ ఆన్సర్ ఇన్ యువర్ బిహాఫ్ డూ నాట్ వరీ.
0: ఎగ్జామినేషన్ హాల్ లేక పోయాము.
1: దే ఆల్ వెంట్ టు ది ఎగ్జామినేషన్ హాల్.
0: వాడి నంబర్ ఒకటి నా నంబర్ ఒకటి ఇంకో వాడి నంబర్ ఒకటి.
1: The numbers are different. One number is one way and another number is put out.
0: Oka number ku oka number ku em sambandhame ledu.
1: There is no connection between one number and another.
0: Nenu ee kosalo kucchunte vaadu aa kosalo kucchune vaadu.
1: One classmate sits in one corner and Swami in another corner of the room.
0: Sari inke naaku taanu cheppetuvanti kuda maaku chikkatam lede ani baadha padipothu kucchunnaru.
1: There is no chance even to consult or whisper or exchange.
0: Appudu nenu oka pani chesanu cheyarani pani chesanu.
1: And Swami did one thing which should not have been done.
0: నా క్వశ్చన్ పేపర్ అంతా రాసేసేసాను.
1: స్వామి ఆన్సర్డ్ ది హోల్ పేపర్
0: వన్ హ్యాండ్ రైటింగ్ మాదిరి నేను రాశాను.
1: అండ్ అగైన్ అనదర్ షీట్ హీ రోట్ ది ఆన్సర్
0: వాడి సిగ్నేచర్ నేను రాశాను.
1: అండ్ హీ ఆల్సో పుట్ హిస్ సిగ్నేచర్
0: రెండో వాడి పేరంతా కూడాను వాడి హ్యాండ్ రైటింగ్ అంతా నేను రాశాను.
1: అనదర్ షీట్ ఆల్సో హీ రోట్ లైక్ దట్
0: వాడి పేరు వాయిస్ హ్యాండ్ రైటింగ్. మూడు పేపర్లు కొనిపోయి టేబుల్ పైన పెట్టాను.
1: ఆల్ ది త్రీ పేపర్స్ ఆర్ కెప్ట్ ఆన్ ద టేబుల్.
0: మీరంతా రాని ఇంకా నా వెంట ఇంకేం అక్కడ ఉండాలి అక్కర్లేదు.
1: అండ్ నథింగ్ నీడ్స్ టు బి ఫాలోడ్ దేర్.
0: ఆ విధంగా చేసి వచ్చేటప్పటికి మూడవ దినము రిజల్ట్స్ వచ్చేసేసింది.
1: అండ్ ద రిజల్ట్స్ ఆర్ పబ్లిష్ ఆన్ ద థర్డ్ డే.
0: ఈనాటి వల్ల నెల కొద్ది పెట్టేటువంటి వారి కాదు.
1: దేర్ వాజ్ నో డిలే ఫర్ మంత్స్ యాజ్ వీ ఫైండ్ టుడే.
0: తక్షణమే రిజల్ట్స్ వచ్చినాయి.
1: రిజల్ట్స్ ఫర్ పబ్లిష్
0: రిజల్ట్స్ వచ్చేసరికి త్రీ ఫస్ట్ క్లాస్.
1: ఆల్ ది త్రీ స్టూడ్ ఇన్ ఫస్ట్ క్లాస్.
0: నేను రమేష్ పరేష్ ఈ ముగ్గురు కూడా ఒక ఫస్ట్ క్లాస్.
1: స్వామి రమేష్ అండ్ పరేష్ స్టూడ్ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్
0: నేను ఏది రాశానో అట్లనే దాంట్లో కూడా ఉంటుండాలి.
1: అడ్జస్ట్ వాట్ స్వామి హాజ్ రిటన్
0: నమ్మడానికి వీలు లేదు.
1: ఇస్ నాట్ పాసిబుల్
0: హ్యాండ్ రైటింగ్ వన్ డే.
1: హ్యాండ్ రైటింగ్ ఇస్ ఆఫ్ దేర్ ఓన్.
0: వాడు ఎక్కడో కూర్చొని ఉన్నాడు.
1: వన్ సిట్స్ ఇన్ అనదర్ కార్నర్.
0: వాడికి 108 అని వాడికి నంబర్ వచ్చేస్తే.
1: And when his number is 108,
0: నాకు ఆరు అని ఒక నంబర్ వచ్చేసి.
1: స్వామి నంబర్ ఇస్ ఓన్లీ 6.
0: ఇంత వ్యత్యాసాలుగా కలుగుతున్నాయి.
1: అండ్ దట్ ఈస్
0: కాబట్టి కాపీ కొట్టారని నువ్వు ఎవరు చెప్పుకోరు.
1: హౌ కెన్ యూ సే దట్ దే కాపీడ్.
0: ఎవరు చెప్పడానికి.
1: నోబడీ కెన్ సే.
0: అదంతా కూడా టీచర్ మహబూబ్ ఖాన్ బాగా తెలుసు.
1: Nabuchodonosor, the teacher, knows pretty well what happened.
0: ఆయనకు ఈ పిల్లలకంతా కూడా ఈ రాజు సహాయం చేస్తున్నాడు అని తెలుసు.
1: He knows that Raju helped those two boys.
0: మేము బయటకు వచ్చేటప్పటికే ముగ్గురిని పట్టుకున్నారు ఒకే ఇది అందరూ ఏడ్చటము.
1: While all the three boys came out, people started then shedding tears of joy in ecstasy. And people were very happy. And in the meantime, Swami reached Puttaparthi. The boys also thought, that, what is that we are supposed to
0: do?
1: Both the boys said, we will follow you. What is that we do leaving you here?
0: Swami said,
1: you follow me. You drop me there and be back to your place. That's how Bhagavan spent his student days, highly sacred way. There was no mistake at all at that
0: time.
1: And Swami always corrected his classmates whenever they committed a mistake.
0: మాటలు కూడా చాలా మృదువుగా మాట్లాడేటువంటి వాడిని.
1: స్వామి ఆల్వేస్ స్పోక్ సాఫ్ట్లీ అండ్ జెంట్లీ.
0: ఎవరికి వినిపించలేదు.
1: అండ్ నోబడీ కుడ్ హియర్.
0: ఈ విధంగా చేసుకుని నేను పుట్టపర్తికి వచ్చాను.
1: అండ్ దెన్ భగవాన్ రీచ్ పుట్టపర్తి.
0: పుట్టపర్తికి వచ్చేటప్పటికి
1: హావింగ్ రీచ్ దేర్
0: నాకంత జబ్బు వచ్చింది.
1: అండ్ స్వామి ఫెల్ సిక్.
0: ఏమి జబ్బు?
1: వాట్ సిక్నెస్?
0: అనగా చెడిపోయిందండి అందరు కూడా అనుకున్నారు.
1: People thought that he turned mad.
0: పిచ్చి పట్టింది రాజుకు అని.
1: People thought Raju turned mad.
0: నేను పిచ్చిగానే ఆడాను.
1: Swami also acted that way.
0: అంతా ఎవరితో చెప్పుకోకుండా నేను మాట్లాడుకునేది నేను చెప్పుకునేది ఆ విధంగా చేస్తూ వచ్చాను.
1: Without talking to anybody, Swami went on talking within himself.
0: ఇదంతా వచ్చేటప్పటికి ఊర్లో వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు అందరూ చేరి మంచి వైద్యుని దగ్గర తీసుకుని వెళ్ళాలి.
1: All people around in the neighborhood and the family members also wanted to take Swami to a doctor. They went on searching. They went to a good doctor.
0: A surgeon.
1: And with a knife, a shave in his head. And he has put into mark on the head with a knife. And he has taken out the peeling out of the marks on the head. And the heavy bleeding
0: in
1: that
0: point.
1: And he applied lime juice on the wound.
0: And he pushed it like a manta.
1: And it was burning sensation. And Swami was not worried about it. He was still smiling.
0: ఏమి ఇంత మంటలో కూడా నవ్వుతూ ఉన్నాడే వీడికి ఇంకా ఇది చేయదని కన్నులకంతా లేనిపోయిన పెద్ద పెద్ద కాటకం అంతా వేశాడు.
1: హౌ ఇస్ ఇట్ ఇన్ స్పైట్ ఆఫ్ ద పెయిన్ హౌ ఇస్ దట్ హి స్టిల్ స్మైల్
0: పెట్టాడు.
1: ఆల్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్
0: హింసలో పెట్టాడు.
1: అండ్ అప్లైడ్ సో మెనీ ఆయింట్మెంట్స్.
0: అప్పుడు నా వెంట ఆ వెంకమ్మ ఒకటి వచ్చింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ వెంకమ్మ హూ వాస్ బై హిస్ సైడ్.
0: ఎప్పుడు పోయినా ఎక్కడ పోయినా వెంకమ్మ నా వెంట ఉండాలి.
1: వెంకమ్మ గారు ఫాలోడ్ వేరే ఎవర్ స్వామి వెన్.
0: నువ్వు పోవద్దమ్మా అని బ్రహ్మబ్బాయి ఎంత చెప్పినా గానీ నేను వినను.
1: The parents said not to follow.
0: దగ్గరే ఉండాల.
1: She has decided to follow Swami.
0: ఎప్పుడు ఇంక నా వెంట ఆయమంతా అన్ని పాపం అన్నం చేసేది పెట్టేది ఇట్లా చేస్తున్నది.
1: She was attending on Swami throughout her life.
0: కనుక ఆ విధంగా గడుపుకొని ఆమె వచ్చి గృహమబ్బాయి దగ్గర వచ్చి నాన్న ఇవంతా ఇక్కడ చేయించకండి ఒక్కటి చేయించకండి అన్ని చాలా బాధపడుతున్నాడు అన్ని కఠినమైనటువంటి చర్యలు అంతా చేస్తున్నారు మీరు తీసుకెళ్ళండి పుట్టవర్తి.
1: And Venkam garu reported to the father, no more of treatment of this kind. The boy is put to suffering and terrific pain, excruciating pain like that. We leave that place.
0: తీసుకుని వచ్చారు.
1: And he was brought back.
0: అప్పటి నుంచి అన్ని మామూలుగా రావటం పోవటం జరగటం.
1: And thereafter the regular routine was followed.
0: పడిపోవటం తరచులే బాబా వచ్చాడని బాబా క్వశ్చన్స్ చుట్టూ ఆన్సర్స్ అంత వేయటం ఈ రకంగా అంత ప్రారంభమైంది.
1: And they started these things. On Thursday, he used to travel beyond the body, laugh and trying to answer the questions of the people.
0: Anadu korigina tala korigatam. Mari taruvata, neti varaku oka kattari gaani, katti gaani talapani pettaledu.
1: It was only on that day. With the shaven head, it was done on that day. Right till this day, no hair cut whatsoever.
0: Emi cut cheyaledu.
1: No cut whatever.
0: ఏమి షేవ్ చేయలేదు.
1: అండ్ ఇట్ ఇస్ నాట్ నెవర్ షేవ్డ్.
0: అందరూ ఏమైనా కట్ చేస్తున్నారేమో చేస్తున్నారేమో అని అనుకుంటారు.
1: పీపుల్ మే థింక్ యు మే హ్యావ్ హెయిర్ కట్స్.
0: ఎప్పుడు లేదు.
1: నో ఎనీ టైం.
0: అట్లనే పెంచుకుంటూ వస్తున్నారు.
1: వెల్ యూస్ హ్యావింగ్ ద మాప్ ఆఫ్ హెయిర్.
0: ఆ విధంగా చేసుకుని
1: సో డూయింగ్.
0: 70 సంవత్సరం నేను గడిపాను.
1: 70 లాంగ్ ఇయర్స్ ఈ స్పెంట్.
0: 70 పెట్టుకుని రేపు వచ్చి దీనికి 79.
1: ది కమింగ్ బర్త్డే భగవాన్ ఈస్ గోయింగ్ టు 79.
0: కానీ ఆ 79 ఎక్కడ కూడా అధిక మాసాలు అంతా వచ్చాయి. 80 అవుతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ క్యాలెండర్ యూ ఇట్ అమౌంట్స్ 80 ఇయర్స్.
0: దానివల్ల 90 వచ్చేసేసినట్టు.
1: అండ్ దెన్ యూ విల్ ఆల్సో సీ స్వామిస్ 90th బర్త్డే.
0: ఇప్పటి వరకు కూడాను పళ్ళు గాని కండు గాని ఏ ఒక్కటి కూడా నాకు పోలేదు.
1: హిస్ ఐస్ ఆర్ వెరీ క్లియర్, ద టీత్ ఆర్ పర్ఫెక్ట్ అట్ ది ఏజ్ ఆఫ్ 79.
0: నేను ఈ కాళ్ళతో నడుస్తూ ఉంటుంటే పిల్లలంతా పరిగెత్తేవాళ్ళు.
1: ఇన్ దోస్ డేస్ వెన్ స్వామి యూస్ టు వాక్ బాయ్స్ యూస్ టు రన్ ఆఫ్టర్ హిమ్.
0: ఇప్పుడు కూడా నేను నడుస్తాను.
1: ఈవెన్ నౌ స్వామి కెన్ వాక్.
0: కానీ డాక్టర్లు పెట్టినటువంటివి ఇది నాకు నియమం.
1: బట్ డాక్టర్.
0: కానీ ఆ 79 ఎక్కడ కూడా అధిక మాసాలు అంతా వచ్చాయి. 80 అవుతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ క్యాలెండర్ యూ ఇట్ అమౌంట్స్ 80 ఇయర్స్.
0: దానివల్ల 90 వచ్చేసి

0: నేను నడుస్తాను.
1: ఈవెన్ నౌ స్వామి కెన్ వాక్.
0: కానీ డాక్టర్లు పెట్టినటువంటివి ఇది నాకు నియమం.
1: బట్ డాక్టర్స్ ఇన్సిస్టెడ్ దట్ హీ షుడ్ నాట్ వాక్.
0: ఎందుకంటే ఇక్కడ ఆపరేషన్ చేశారు పడినప్పుడు.
1: Because as the leg was operated,
0: దానికి తగినటువంటి నరము ఎక్కడ చిక్కలేదు.
1: As they could not get the proper nerve.
0: అది అవసరము.
1: And so it's necessary.
0: కాబట్టి ఏది చేయాలని అక్కడ ఒక ఇనప రాడ్ పెట్టి అని కుట్టేసేసారు.
1: Some rod was kept there at the time of this surgery.
0: దానివల్ల ఆ రాడ్ ఉండటం వల్ల నేను త్వరగా నడచడానికి వీల్లేదు.
1: Because of the rod put over there at the time of surgery, he cannot walk freely.
0: అయితే నా కార్యభారంతా నా కర్తవ్యాలంతా నేను చేసుకుంటున్నాను.
1: Yet the daily routine goes on and goes on.
0: ఏ ఒక్కటి కూడా నేను మానలేదు.
1: Nothing is given up. Nothing stood in his way.
0: వచ్చిన వారికందరికి ఇంటర్వ్యూస్ చేస్తున్నాను.
1: Interviews are granted to all those
0: people. వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చేస్తున్నాను.
1: And Bhagavan advises.
0: తిరగాల్సినంత తిరుగుతూనే ఉన్నాను.
1: Swami is just moving about.
0: వారికి ఏ విధమైనటువంటి అటంకమే చేయలేదు.
1: No obstacle, nothing has come in the way.
0: ఇంకా ఇవన్నీ చెప్పాలనుకుంటే ఎంతో ఉండాలి.
1: There are lots of things to be told to you.
0: కనుక
1: therefore
0: ఈనాడంతా నా చరిత్ర అంతా అష్టమి దినము.
1: Today is Ashtami.
0: కానీ ఈ విధంగా దేహాన్ని నేను పాడు చేసుకోకుండా దేహాన్ని కాపాడుకుంటూ అన్ని విధాలా వస్తున్నాను.
1: స్వామి కెప్ట్ హిస్ బాడీ ప్యూర్ పర్ఫెక్ట్ అండ్ క్లీన్, హాస్ బీన్ మెయింటైనింగ్ హిస్ బాడీ టిల్ దిస్ డే.
0: అందరూ అడిగేటువంటి వాళ్ళు, ఏమి ఎంత క్లీన్ గా ఉన్నాడు, స్నానాలు చేస్తారా, ఎవరు చేస్తారు, ఏం అంత అడిగేటువంటి వాళ్ళు.
1: పీపుల్ ఆస్క్ హిమ్ హౌ ఇస్ దట్ యువర్ సో క్లీన్ సో పర్ఫెక్ట్ వై.
0: నేను చిన్నపిల్లవాడిని, నాకు ఎవరైనా స్నానం చేయించాలకి.
1: I'm a young boy. I don't need anybody to give me a bath.
0: Yavvathuna ne snanam cheyinchukunnadu.
1: I don't need any helper to take a bath.
0: Kabatti na snanam nenu chestuntanu.
1: Swami takes his own bath without anybody.
0: Na pallanni nenu cheskuntanu.
1: He attends to his own work.
0: Ee vidhamainatundi dinkopala na ventunnatundi vaari kuda baadha pettuntanu.
1: Swami also teaches the same lesson.
0: Kaani oddanna kuda vaaru nilavari paapam.
1: Though Swami says no, they don't keep quiet.
0: వాళ్ళు నాకంతా సహాయం చేస్తూ వచ్చారు.
1: దే గో ఆన్ హెల్పింగ్ స్వామి.
0: అయ్యో బాబు, నాకేదో పడి ఈ విధంగా అయిపోయింది, మీరెందుకు నిద్ర మేల్కోవటం, వద్దు మీరు పండుకోండి అంటుంటారు.
1: స్వామి వాంట్స్ దెమ్ టు గో టు స్లీప్. హి డజంట్ వాంట్ దెమ్ టు కీప్ అవేక్.
0: కనుక ఈ విధంగా నేను చేసుకుంటూ ఈనాటి వరకు నేను వస్తూనే ఉన్నాను.
1: స్వామి హాస్ బీన్ స్పెండింగ్ టైమ్ టిల్ దిస్ డే.
0: రేపు ఎల్లుండి ఈ యొక్క రెండు కూడాను నవమి దశమి.
1: టుమారో నవమి, ది డే ఆఫ్టర్ దశమి.
0: ఇంకా నీకు పురోహితుల దగ్గర పోవాలి, వాళ్ళకంతా కూడా చెప్పాలి, వాళ్ళతో అంతా చేయవలసినంత చేయించుకొని తదుపరి మీ దగ్గరకు వచ్చేసేస్తాను.
1: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి డన్ ఇన్ కనెక్షన్ విత్ యజ్ఞ అండ్ ద పురోహిత్స్ ఓవర్ దేర్.
0: నేను చెప్పాను కదా, నా ప్రాపర్టీ ఏమిటి, నా పిల్లలే నా ప్రాపర్టీ.
1: వాట్ ఈస్ స్వామీస్ ప్రాపర్టీ? స్టూడెంట్స్, స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
0: ఈ స్టూడెంట్స్ నా ప్రాపర్టీ.
1: Students are Bhagavan's property.
0: వారందరూ ఆనందంగా ఉంటేటే నేను ఎంతైనా ఆనందంగా ఉంటాను.
1: If students are happy, Bhagavan is happy.
0: కానీ ఎంతకాలం అయినప్పటికీ మీరు ఈ నామస్మరణ మాత్రం మానకండి.
1: Never, never give up singing the glory of God, Namaskar.
0: భజన బినాశిత శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహీ.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1983, addressing Mumbai Sai Sevaks.
1: తపాంసి తీర్థానాం నా శాస్త్రాని జప నహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా.
2: ఇట్ ఈస్ నాట్ ఎనీ తపస్, ఇట్ ఈస్ నాట్ ఎనీ నెంబర్ ఆఫ్ విజిట్ టు పిల్గ్రిమ్ సెంటర్స్, ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ద స్కాలర్షిప్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్టరింగ్ all the sacred scriptures and shastras. It is not again any japa or any other mode of ritual that's going to help you to cross this ocean of samsara. It is service and service to your fellow beings alone that is going to confer on you this capacity to cross this ocean of life.
1: Divyatma Sarukulara.
2: Embodiments of the divine Atma.
1: మానవుడు సుఖం నాశిస్తున్నాడు.
2: Every individual aspires for a state of happiness and comfort.
1: అయితే వాస్తవమైనటువంటి సుఖం ఏమిటో గుర్తించుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉన్నారు.
2: The number of individuals who are in a position to recognize a lasting happiness, this number of individuals is rather small.
1: భౌతిక సుఖం, లౌకిక సుఖం, వైజ్ఞానిక సుఖం, ఆధ్యాత్మిక సుఖం, ధార్మిక సుఖం, అనేక విధమైనటువంటి సుఖములు ఉన్నవి. కానీ ఈ సుఖములు ఏది సరియైన సుఖము, ఏది సత్యమైన సుఖము, ఏది నిత్యమైన సుఖము అని విచారణ చేసుకోవటం చాలా కష్టమైనటువంటి విషయం.
2: When we talk of comfort, one talks of comfort pertaining to one's physical existence, to one's existence in this world, to one's existence conforming to the scientific field, to one's existence in the spiritual path, to one's existence on the dharmic plane. Now the question is, which of these is permanent? Which of these is lasting?
1: Niyamuga sukhamulu moodu vidhamuluga unnadi.
2: Truly speaking, this comfort or happiness could be classified into three categories.
1: Okati tatvika sukham.
2: The first could be called sattvic.
1: రెండవది రాజసిక సుఖం.
2: ద సెకండ్ రాజసిక్.
1: మూడవది తామసిక సుఖం.
2: ద థర్డ్ ఇస్ తామసిక్.
1: సాత్విక సుఖం అనేటువంటిది ప్రథమంలో విషమయంగా ఉంటుంటది.
2: నౌ ద ఫస్ట్ ఆఫ్ దీస్, ద సాత్విక వెరైటీ ఆఫ్ కంఫర్ట్ అండ్ జాయ్, అట్ ద బిగినింగ్ ఇట్ అపియర్స్ టు బి లైక్ పాయిజన్.
1: ఇది చివర చాలా అమృతమయంగా మారుతుంది.
2: బట్ గ్రాడ్యువల్లీ this poisonous state gets transformed into the state of ambrosia or nectar.
1: Satyaka sukamunaku prarambhamulo konni vidhamaitundi kashtamulu nashtamulu dukkhamulu vicharamulu kontha varaku addutu untayi.
2: In the initial stages when you are trying to go on this sattvic path, you are bound to be confronted with difficulties and with challenges and with any number of other problems which you'll have to encounter.
1: Ini క్రమక్రమేణ తాత్వికమైనటువంటి భావముతో అమృతమయమై ఆనందమయమై జీవితంలో శాంతిమయంగా రూపొందింపచేస్తుంది.
2: But you can be certain that gradually with the passage of time, as you keep proceeding on this path, this very same poison, these very same difficulties would gradually get transformed in such a way as to confer on you happiness, ananda, peace and all comforts that you are possibly seeking.
1: Anaga prarambhamulo kashtamulaku karanam emiti ani manam vicharinchukunnappudu sattvika sadhanalu yendu samadamadi sadhanalu cheta manavudu konni samalaku guri kavalsi vastundi.
2: Now when you try to gather the basics of this thing, why do we confront such difficulties in the initial stages? The reason is not far to say, because each individual, by way of securing this sadhana, this sattvic aspect of ananda, has to first of all bend his own body and has to bring to bear whatever he possesses.
1: Tamamu damamu uparati titicha ilanti sadhana cheta kontha varaku manavudu prarambhamulo shrama padavalsi vastundi.
2: In the initial stages, man has to undergo what are called sama dama titicha and the like of such other ritual.
1: ఇవి క్రమక్రమేణా మనము సాధించిన తరువాత ఇవి పరమానందాన్ని అందిస్తుంది.
3: Now gradually, as you have managed to get all these into your stride, you will be in a position to achieve happiness.
1: మనము నిత్య జీవితంలో డ్రైవింగ్ నేర్చుకుంటుంటాము.
3: Now it's a common thing that in our day to day life we tend to learn the art of driving.
1: Kani oka cycle kani leka motor kani inke vidhamainatundi vahanamulu kani manu prarambhamulo driving ku kontha varaku samaga untuntadi.
3: Now it could be a cycle, it could be a motor vehicle, it could be any other form of transport. In the initial stages we know that this art of driving tends to be very difficult.
1: Konni kashtamulu kuda nu guri kavalsi vastundi.
3: It may also subject us to a great sense of difficulty.
1: కొన్ని దెబ్బలను కూడా తినవలసి వస్తుంది.
3: We may also come to be injured or hurt.
1: కానీ క్రమక్రమేణా నేర్చుకున్న తర్వాత అది మనకు చాలా సులభంగా రూపొందుతుంది.
3: But then it's again our experience that as we go on learning thus, the thing becomes rather easy.
1: కనుకని ప్రారంభంలో శ్రమగా ఉండి అంత్యమునందు ఆనందాన్ని అందించేటువంటిది సాత్వికమైనటువంటి సాధన.
3: The sattvic sadhana is that wherein initially you'll have difficulties, but in the end, you're bound to be comfortable and happy.
1: Inka rajasika sadhana anaga, vishayamulato sambandhamainatundi.
3: Now the second of these, the rajasik sadhana, has something to do with the material aspects of one's existence.
1: Ee vishayamulato sambandhinchinatundi manastattvamu, prarambhamulo chala aanandamuganu, ఉల్లాసంగాను శాంతిగాను సంతోషంగాను కనిపిస్తుంది.
3: Now through these you have the senses and the mind which is a close link with the senses tends to give you the feeling that you are feeling very happy even as you proceed that.
1: ఒక చిన్న ఉదాహరణ. మనము భోజనమునకు కూర్చున్నప్పుడు భోంచేయడానికి పూర్వము చక్కగా మంచి ఉత్సాహంగా మంచి పుష్టిగా ఆనందంగా ఆ దేన్ని మనం భోజిస్తాము.
3: Now a small illustration here. As you sit down to partake of your meal, you are all enthusiasm, you are all joy to take in the food which is being served to you.
1: Aithe anubhavinche samayamlo bhujinche samayamlo aanandanga undi gaani kramakramina adi oka vidhamainatundi visugaanu oka vidhamaina kashtangaanu oka vidhamaina bharangaanu maarutu vastundi.
3: Now initially of course you are tending to get a lot of joy and a feeling of contentment as you eat this food. But gradually, the very same feeling turns to one of disinterest.
1: ఈ పదార్థం మనకు ఇష్టము అని భావించి ప్రారంభములో దానిని భుజించుటకు మనము ప్రయత్నిస్తాము అదే పదార్థము క్రమక్రమేణా విసుగుగా మారుతుంది అయిష్టంగా మారుతుంది.
3: Now the very same entity which held a lot of enthusiasm for us so that we in turn were in a position to eat it with delight and relish, the very same thing gradually turns to be a revolting object for us.
1: కనుక ఈ రాజసిక సుఖం అనేటువంటిది ప్రారంభంలో సుఖమును అందిస్తూ ఆనందాన్ని చేకూరుస్తూ అంతిమనందు మనకు ఒక విధమైనటువంటి విచారమును కష్టమును కొన్ని ఇక్కట్లను కూడా కలిగిస్తుంది.
3: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ రాజసిక్ సాధన ఆర్ దిస్ టైప్ ఆఫ్ కంఫర్ట్ ఇస్ సచ్ దట్ ఇనిషియలీ ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ టువర్డ్స్ ది ఎండ్ ఇట్ టర్న్స్ యూ ఇంటూ ఎ స్టేట్ ఆఫ్ గ్రీఫ్ డిస్ట్రెస్ అండ్ గివ్స్ యూ లాట్ ఆఫ్ డిఫికల్టీ.
1: ఈనాడు లోకంలో అనేక భాగము ఈ విధమైనటువంటి రాజసికమైనటువంటి యొక్క సుఖమును మాత్రమే ఆశిస్తూ ఉన్నారు.
3: Now today you find in the world around you that there are many individuals and they are in the majority who try to look for this rajasic type of happiness.
1: ప్రారంభంలో సుఖంగా ఉంటే ఇదే మంచి మార్గము అని తాను ఆనందంగా ఉత్సాహపడుతుంటాడు.
3: Initially when they experience this comfort and joy, they feel this is the comfort and joy they want.
1: క్రమక్రమేణా కొన్ని కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అయినప్పుడు ఈ భక్తి క్రమక్రమేణా కొంతవరకు సన్నగిలుతుంది.
3: And gradually with the passage of time when he is subjected to increasing difficulties, his sense of devotion also slackens and he tends to show a lot of disinterest.
1: ఇది సరైనటువంటి సాధన కాదు.
3: This is not the correct type of sadhana.
1: కొన్ని సుఖములకు ఆనందములకు లాభములకు విజయములకు మనము సంతోషించటము నష్టములకు కష్టములకు దుఃఖములకు విచారములకు మనం కేవలం కృంగిపోవటము ఇది సాత్వికముకు చాలా దూరంగా ఉంటుంటుంది.
3: Now it is not given to one's being and one's state of existence that one gets elated at the thought or sight or experience of anything that confers joy on him, gets deflated, distressed and certainly becomes depressed when he is confronted with difficulties, grief and distress and the like.
1: కనుక ఈ రాజసికమున కంటే సాత్వికం చాలా ఉత్తమమైనటువంటిది.
3: So when this is what this rajasic is going to give you, it's much better that you're going for sattvic rather than this rajasic.
1: ఇంకా తామసికమనగా కేవలము ఈ విధంలో ప్రారంభమునందు కాని అంతమునందు కాని ఆత్మతత్వమనేటువంటి దానిని స్మరించక విచారించక కేవలము స్వార్థమనేటువంటి జీవితంతో తన యొక్క సాధనలు కలుపుతూ వస్తుంది.
3: Now the third of these, this tamasic type of sadhana, which is going to give you joy, this has no place for thoughts of God whatsoever, either at the beginning or towards the end. All the while, right from the beginning till the end, your engaged in activities primarily motivated by a selfish idea.
1: ఈ తామసిక సాధన అనేటువంటిది లేక తామసిక సుఖం అనేటువంటిది మానవుని కేవలము ఒక విధమైనటువంటి జడవ స్వరూపునిగా భావిస్తుంది.
3: Now this tamasic variety again looks upon man or gives that status to man wherein he becomes a mere inert object.
1: ఈ తామసిక జీవాన్ని అందించేటువంటిది లేక జడమైనటువంటి జీవాన్ని అందించేటువంటిది జీవితాన్ని కల్పించేటువంటిది ఈ తామసికము.
3: It is this tamasic sadhana which ultimately degrades and downgrades man, brings him down from his superior level of existence to that of an inert, insignificant creature.
1: Aithe ee sattvika margamunandu sattvika sukamunandu rendu vidhamainatundi samskaram untunnavi.
3: Now coming back to the first one, the sattvic type of sadhana, there are two types which one has to understand in this regard.
1: Doshapanaya samskaramu ani okati.
3: One is called doshapanaya samskara.
1: Rendavadi gunadhara samskaramu.
3: The second is called gunadhara samskara.
1: Ee gunadhara samskaram anetundi emtante oka mokkanu manam petti daniki eruvunu vesi neerunu posi kanchalu katti danini aneka vidhamuluga abhivruddhiga chesukovatam.
3: Now talking of the second of these, the gunadhara samskara, an example could be given thus. You sow a seed, it becomes a sapling. You are of course tending it and giving it water and sustenance. You are having a fence around it and see to it that this seed ultimately becomes a useful plant.
1: Oka namamu anetundi bijamunu hrudayamulo naati.
3: The parallel is here that the name of the Lord is like the seed, sowing it in the field of your heart.
1: Prema ani jalamunu posi.
3: You are tending it with the water of prema or love.
1: Nammakamu anetundi eruvunu challi.
3: Faith is a manure that you are going to give to this sapling.
1: Discipline anetundi kanchanu katti.
3: And discipline is the fence around this.
1: ఈ నామము అనేటువంటి వృక్షమును బలపరచుకోవటము.
3: యూ ఆర్ ట్రైయింగ్ టు స్ట్రెంగ్థెన్ దిస్ సీడ్, దిస్ నేమ్.
1: ఈ విధమైనటువంటి గుణములు చేరినప్పుడే ఇది ఒక విధమైనటువంటి పెద్ద వృక్షముగా వచ్చి ఫలపుష్పాలను అందించడానికి అర్హత ఏర్పడుతుంది.
3: When all these are satisfied, the seed in due course of time becomes a huge big tree to give you flowers and fruit.
1: అనగా మానవుని కేవలము ఒక సంకల్పము చేతను క్రియల చేతను సాధన చేతను భగవత్ యొక్క అనుగ్రహాన్ని పొందటం అనేటువంటిది గుణాధాన సంస్కారం.
3: What it also means is that man should be constantly adorned by thoughts of reaching God. He should make such thoughts and such ideas that all his activities are directed towards that end.
1: రెండవది దోషాపనయన సంస్కారం.
3: Now the second of these samskaras is called దోషాపనయన సంస్కారం.
1: ఇది వేరొక శ్రమకు ఏమాత్రము అవకాశం ఉండదు.
3: Now here there is no room whatsoever for others.
1: అద్దము ప్రవేశ చేరినటువంటి యొక్క మట్టిని మనము తుడిచినంత మాత్రమే మన బింబం ప్రతిబింబంగా స్పష్టంగా కనిపిస్తుంది.
3: The moment you wipe the dust off the mirror, you'll be able to see your own self as the image.
1: మన హృదయమునేటువంటి అద్దము పైన చేరినటువంటి ఈ రాగద్వేషమైనటువంటి దానిని మన సాధన అనేటువంటి క్లాత్తో మనం శుభ్రం చేసినప్పుడు మన యొక్క ప్రతిబింబం అనేటువంటి సాక్షాత్కారము స్వయంగా స్వప్రకాశంగా మనకు గోచరిస్తుంది.
3: Your heart is the mirror and attachment and hatred are like the dust across it. Sadhana in the form of the cloth to be used to wipe this dust off, and there you are seeing your own true nature reflected in that mirror.
1: అనగా మన హృదయములో చేరినటువంటి ఒక దుర్గుణములను దురాచారములను దురహంకారములను దుర్బోధలను కొంతవరకు దానిని నిర్మూలముగా ఉంచుకునేటువంటి ప్రయత్నమునికి దోషాపనయన సంస్కారం అంటారు.
3: What this word దోషాపనయన సంస్కార ultimately means is that all the evil traits, the tendencies, the thoughts and ideas which are lurking in the heart have no place now, they are removed and thrown
1: out. మనం ఈనాడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను ఈ దోషములను నిర్మూలముగా ఉంచేటువంటివి.
3: So all our karmas, all our activities today should be directed towards this end, that of removing all the evil within us.
1: దీనిని చిత్తస్య శుద్ధయే కర్మ అన్నారు. అనగా మన కర్మల ద్వారా చిత్తమును శుద్ధి గావించటమే దీని యొక్క పరిణామం.
3: That is, the end result is through our karmas or activities we are in a position to purify and cleanse our heart.
1: కనుక మనము చేసే సమస్త కర్మలు కూడాను హృదయమును పరిశుద్ధము కావించటమే.
3: సో ఆల్ అవర్ కర్మస్ ఆర్ యాక్టివిటీస్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ ఎండ్ ఆఫ్ ప్యూరిఫైయింగ్ అవర్ హార్ట్.
1: కాన మనము దోషాపనయన సంస్కారమునకు మన సేవలు చాలా ప్రధానమైనటువంటి ఒక సహాయకారులుగా ఉంటుంటాయి.
3: సో వి ఫైండ్ దట్ దిస్ దోషాపనయన సంస్కార ద సెకండ్ ద ఫస్ట్ ఆఫ్ దీస్ సర్టన్లీ స్టాండ్స్ యాజ్ అ గైడింగ్ స్టార్ ఫర్ ఆల్ అవర్ సాధనస్.
1: దృష్టి కల్పితమైన ఈ జగత్ అంతా కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులపైన ఆధారపడి ఉంటుండాలి.
3: Now this world that you see around you, which is after all a creation of your own sight and your own senses, is made up of three categories of people.
1: వీరు ఎవరు అని మనం విచారించుకుంటే దక్షకుడు, రక్షకుడు, శిక్షకుడు. ఈ ముగ్గురు కూడాను జగత్తునకు అత్యవసరము.
3: Now this world you find abounds in these three categories of people. The first could be called dakshaka, second could be called rakshaka, third could be called sikshaka.
1: దక్షకుడనగా ఏమిటంటే ఒక విధమైనటువంటి కొన్ని పదార్థములను ఉత్పత్తి గావించి తద్వారా జగత్తునకు అనుకూలములను ఆనందములను చేకూర్చేటువంటి విధానమును అందించేటువంటి వ్యక్తి.
3: Now the first of these individuals, the dakshaka, is one who strives to see to it that all the raw materials in the world around you are transformed and converted into something which is useful, something which is beneficial. Now this individual certainly does something for the society.
1: Anaga శ్రీమంతుల లోకములో అనేక మంది ఉంటుంటారు.
3: లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ వెల్దీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్.
1: వీళ్ళందరూ కూడాను అనేక ఇండస్ట్రీస్ అంతా కూడా స్థాపించి ఫ్యాక్టరీస్ అంతా స్థాపించి అనేక విధమైనటువంటి యొక్క దీనిని కల్పించి జనులకు కొన్ని ఉపాధులు కూడా చేకూర్చి తద్వారా జగత్తునకు నిత్య జీవితంలో అనుకూలపడేటువంటి యొక్క వస్తువులను అభివృద్ధి గావిస్తుంటారు.
3: Now these people set up industries and factories. They provide employment opportunities for those who need them. And in their factories and industries, they are trying to turn out products which ultimately will come to give you some assistance and comfort and convenience in the worldly existence of ours.
1: నిత్య జీవితమునకు సంబంధించినటువంటి పదార్థములే లేకుండినా మానవుడి యొక్క జీవితం స్తంభించిపోతుంది.
3: Now man's life would come to a standstill if he is not given these minimum conveniences around him.
1: కనుక జగత్తునకు అవసరమైనటువంటి పదార్థములను అభివృద్ధి గావించి ఉత్పత్తి గావించి సమాజములకు అందించేటువంటి వ్యక్తుల్ని దక్షకులు అని చెప్తూ వచ్చారు.
3: సో దీస్ దక్షకర్స్ ఆర్ దోస్ హూ టెండ్ టు గివ్ మ్యాన్కైండ్ ఎట్ లార్జ్ ద డైలీ కన్వీనియన్సెస్ ద డైలీ కంఫర్ట్స్ అండ్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్.
1: ఈ జగత్తునకు చేకూర్చినటువంటి యొక్క సిరి సంపదలను రక్షించుకునే నిమిత్తమై దీనిని కాపాడి పోషించి అనేక విధములుగా కూడా దాన్ని నిలబెట్టుకునే నిమిత్తమై చేసేటువంటి యొక్క వ్యక్తి తత్వమునకు రక్షకులు అని చెప్తా వచ్చారు.
3: Then we have the second category of individuals, the rakshakas. Now it is their job to see to it that whatever is given to man is made secure, is guarded and is protected.
1: మనకు అనేక విధమైనటువంటి సంపదలు ఉంటున్నాయి.
3: Now we certainly have wealth of varying denominations.
1: కానీ ఈ సంపదను రక్షించేటువంటి యొక్క వ్యక్తి లేకపోతే దక్షకుని యొక్క స్థితి నిర్మూలమైపోతుంది.
3: Now all that we have accrued does, if there is nobody to protect it, then it becomes an exercise in futility.
1: ఎప్పుడు ఉత్పత్తి అనేటువంటిది వస్తుందో దానికి రక్షణ అనేటువంటిది ప్రక్కనే ఉంటూనే ఉండాలి.
3: The moment you talk of productivity or production, you must have somebody who can protect this also.
1: దీనిని భగవద్గీత యందు యోగ క్షేమం వహామ్యహం అన్నారు. యోగం అనగా ఏమిటి? మనం చేకూర్చుకున్నటువంటి ప్రాప్తిని, మనం సంపాదించుకున్నటువంటి ప్రాప్తిని, మనం అనేక విధములుగా ఆర్జించినటువంటి ప్రాప్తి, ఇది యోగము అంటారు. కానీ క్షేమం అంటే మనం సంపాదించుకున్న దానిని నిలబెట్టుకోవటము, కాపాడుకోవటము, దానిని అభివృద్ధి పరచుకోవటము క్షేమము. అంతేకాని మన యొక్క యోగక్షేమం అనగా నీ ఆలుబిడ్డలు బాగున్నారా, ఆస్తిపాస్తి బాగుందా అని అడగటం మాత్రమే కాదు, మనం సంపాదించుకున్నటువంటి యొక్క ఆధ్యాత్మిక శక్తిని, ఆధ్యాత్మిక విషయాన్ని కొంతవరకు రక్షించుకునేటువంటి యొక్క సాధనకే యోగక్షేమము అని చెప్తూ వచ్చారు.
3: Now we do come across this in the Bhagavad Gita where a mention is made of yoga and kshema. What do you mean by this yoga actually speaking? This yoga is that which you are accruing through your prapti, through your efforts, through your sadhanas. And that which has come to you should be safeguarded, should be protected, should be nourished and strengthened. That is kshema. So taken in this way, you should not be misled into believing that yoga and kshema doesn't refer or rather refers to the worldly things like asking about your welfare or your material possessions.
1: అభివృద్ధి గావించుకున్నటువంటి యొక్క వస్తువులను కాని, ఉత్పత్తి గావించుకున్నటువంటి సంపదను కాని రక్షణ లేకపోతే అది కేవలం పరుణపాలైపోయి కేవలం దుర్వినియోగం అయిపోతుంది.
3: So what you normally get through your own efforts should be protected and safeguarded. Otherwise, it could be snatched away by outsiders.
1: Kani, ee rakshana yokka bhavamunu, ee utpatti yokka sthitini kudanu, chakkaga అభివృద్ధి గావించుకునేటువంటి శిక్షకులు కూడా ఉంటుండాలి. శిక్షకులు అనగా ఏమి? అధ్యాపకులు.
3: Now, the third category of individuals, the Shikshakas. We of course have room for Dakshika, have room for Rakshaka. But the Shikshaka is an equally important entity. It is he who highlights the role being played by the first two. And these are the teachers.
1: కనుక జగత్తునకు పదార్థం యొక్క ఉత్పత్తిదారులు, జగత్తునకు రక్షించేటువంటి యొక్క పోలీసు, మిలిటరీ అనేటువంటి యొక్క సమత, తదుపరి దీనిని అభివృద్ధి గావించుకునేటువంటి విద్యా విధానము, ఈ మూడును లేకపోతే జగత్ ఏమాత్రం కూడా రాణించదు.
3: సో ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైన్ టు సమ్ అప్ దీస్ త్రీ కేటగిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్. వన్ హూ టేక్ టు ప్రొడక్షన్ పార్ట్ ఆఫ్ ఇట్, ద సెకండ్ వన్ హూ టేక్ టు సేఫ్ గార్డింగ్ వాట్ హస్ బీన్ గివెన్ టు అస్, అండ్ ద థర్డ్ వన్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హూ ఆర్ గోయింగ్ టు టెల్ అస్ వాట్ ఈస్ వాట్ అండ్ వాట్ ఈస్ నాట్.
1: కనుక విద్యనే లేకపోతే శిక్షణ శక్తి అనేటువంటిది కానీ, రక్షణ శక్తి అనేటువంటిది కానీ, అభివృద్ధి శక్తి కూడాను మనకి ఏమాత్రం కూడా కాలేదు.
3: రిమూవ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ యూ ఫైండ్ దట్ యూ కాంట్ పాసిబ్లీ డూ ఎనీథింగ్ బై వే ఆఫ్ గెటింగ్ ద అదర్ టూ టైప్ ఆఫ్ పీపుల్, ఐదర్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఆర్ ఫర్ సేఫ్ గార్డింగ్.
1: కేవలము విద్యా విధానం అంటే మనము తెలివితేటలను పెంచుకోవటం మాత్రమే కాకుండా క్రియారూపమైనటువంటి దీనిని అభివృద్ధి పరచుకోవటమే విద్య యొక్క ప్రధాన లక్ష్యము.
3: ఎ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డజంట్ కన్సిస్ట్ ఇన్ మియర్లీ ఫర్దరింగ్ యువర్ ఇంటెలిజెన్స్ ఆర్ యువర్ బికమింగ్ మోర్ క్లెవర్. ఇట్ మస్ట్ ట్రై అండ్ టెల్ యూ హౌ బెస్ట్ టు యూటిలైజ్ యువర్ ఓన్ కేపబిలిటీస్.
1: అయితే లోకములో దక్షకులు అనగా ధనవంతులు.
3: సో ఇన్ దిస్ వరల్డ్ వీ హ్యావ్ దక్షకస్, ద వెల్దీ వన్.
1: దీనిని రక్షించేటువంటి యొక్క మన యొక్క సిపాయిలు,
3: దోస్ ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ దిస్ ద సిపాయిస్.
1: వీరిని సరైనటువంటి తరబీతి చేయించేటువంటి యొక్క విద్యా విధానము,
3: అండ్ దోస్ ఆర్ గోయింగ్ టు ట్రైన్ దీస్ కేటగిరీస్ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఇద్దరు మాత్రం ఉంటే దీని యొక్క అభివృద్ధి చేకూరుతుందా? చేకూరదు.
3: Now, merely having these three, can we possibly have a harmonious state of affairs? Certainly not. These three could be considered to be like a tripod.
1: Three legs.
3: A stand having just three legs.
1: Three legs undinanta matramuna manam danipaina kurcholemu.
3: Now, a stand which boasts of just three legs cannot give you a degree of stability. You can't sit in comfort on it.
1: Deenipaina oka chakkani palakanu deeniki anni vidhala atikinchali.
3: Now you must have a table top attached to these three legs.
1: మూడు కాళ్ళు ఉండినంత మాత్రమే కూర్చుంటకు వీలు కానటువంటిది. ఈ మూడు కాళ్ళపైన సమంగా ఉండేటువంటి ఒక్క పలకను మనము దాన్ని సంపాదించుకోవాలి.
3: The three legs by themselves can't give you a place to sit. For it you must attach a plate, a table top, so that you can sit on it.
1: ఇదే ప్రేమ.
3: This is love.
1: ఈ ప్రేమ అనేటువంటి పలకను శిక్షకుని యందు, రక్షకుని యందు, దక్షకుని యందు, మూడింటి యందు సమంగా మనము చేకూర్చినప్పుడే మనము జీవితాన్ని నిలుపుకోవటానికి, భద్రంగా కూర్చోవటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది.
3: Now this piece of wood which is attached in such a way to these three legs, you will easily notice that it falls equally on all the three legs. What it really means now is that this element of love should flow through uniformly and equally through all these three types of people, dakshaka, rakshaka and shikshaka.
1: కనుక మనము కార్మికులు ఉంటున్నారు, కర్షకులు ఉంటున్నారు, వ్యాపారస్తులు ఉంటున్నారు, ఇంకా సంసారులు ఉంటున్నారు, ఉద్యోగస్తులు ఉంటున్నారు, ఈ అందరి ఎందుకు సమత్వమైనటువంటి ప్రేమతత్వాన్ని మనము అభివృద్ధి గావించాలి.
3: Now we have those who are taking to producing things, those who are protecting or safeguarding, and those who are taking part in the system of education. Now what it means is that this element of love should try and circulate in such a way that everybody ultimately gets a state of equanimity urged on by this element of love.
1: Mavani kurave cheppadu nalugu rakamlainatundi garlandlu manam ee 3 samvatsamlo chakkaga abhirudhi cheyalannadu.
3: Mavin Kure was just now telling us that during the course of these 3 years we must try and perfect 4 different types of garlands.
1: Okati education vidya vidhanamu.
3: First is the system of education.
1: Rendavadi vaidya vidhanamu.
3: Second is the way you assist on the medical field.
1: Moodavadi service vidhanamu.
3: Third is the service activities.
1: Nalugavadi individual sadhanalu.
3: Fourth confirms the spiritual existence in terms of your individual.
1: Ivi nalugu nalugu haramulu kadu.
3: Now these 4 cannot be looked upon as 4 different garlands.
1: నాలుగు నాలుగు వరుసలే కానీ లింక్ ఒక్కటే. నాలుగు గార్లెండ్ కాదు, నాలుగు చేరి ఒకే గార్లెండ్.
3: ఆల్ దీస్ 4 టుగెదర్ మేకప్ వన్ సింగిల్ గార్లెండ్. దే ఆర్ లైక్ ద 4 డిఫరెంట్ స్ట్రింగ్స్ కమింగ్ టుగెదర్ అండ్ మీటింగ్ ఎట్ ఎ పాయింట్. యూ షుడ్ నాట్ లుక్ అపాన్ దెమ్ యాస్ 4 డిఫరెంట్.
1: ఆడవాళ్లు కొంతమంది ధరిస్తుంటారు, ఒకటి ముత్యముల మాల ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, కానీ ఇక్కడ లింక్ ఒక్కటే ఉంటుంటారు.
3: ది విమెన్ ఫోక్ జనరలీ హ్యావ్ సచ్ ఆర్నమెంట్స్. cells being essentially the same, which make up different roles, and they come down one below the other. But actually, they all have a common link at the back.
1: అదే విధంగానే మన హెల్త్, ఎడ్యుకేషన్, ఇండివిజువల్ సాధన, సమాజ సాధన ఇవన్నీ కూడా ఒకదాంతో చేరి ఉంటుండాలి.
3: In the same manner, what you are now categorizing as four different types should all come to a common meeting point.
1: ఇది ఎట్లనగా భగవద్గీతనే చక్కగా మనకు నిరూపిస్తూ వస్తుంది.
3: Now you might ask, how is this possible? You have got an illustration in the Bhagavad Gita.
1: మొట్టమొదటిది విషాద యోగము.
3: The first one is called the Vishada Yoga.
1: Rendavadi Sankhya Yogamu.
3: Second is the Sankhya Yoga.
1: Moodavadi Karma Yogamu.
3: Third is the Karma Yoga.
1: Ee vidhanga Vishada Yogamu, Sankhya Yogamu, Karma Yogamu, Jnana Yogamu, Chetra Chetragni Vibhaga Yogamu, Ulatraya Vibhaga Yogamu, Jnana Yogamu, Bhakti Yogamu, ivanni veru veruga untunnayi. Kani yogam yogam yogam yogam yogam okkati gane untundi.
3: Now here you find that you talk of Vishada Yoga, Sankhya Yoga, Karma Yoga, Jnana Yoga, Kshetra Kshetrajna Yoga, Bhakti Yoga. You find that there is one common denominator in all these, and that's the word Yoga.
1: Yogamu anaga emitante nijamainatunti paripurnamainatunti prema tattvame ani.
3: What actually does this word Yoga mean? It talks about a wholesome, total love.
1: Kanka manam ee naadu motta mota vidya vidhanamu అనేటువంటిది ఎడ్యుకేషన్ గాడ్ లే అండి అన్నారు. ఆ ఎడ్యుకేషన్ కు, హెల్త్ కు, ఇండివిజువల్ సాధనకు, సమాజ సాధనకు ప్రేమ అనేటువంటి లింక్ ఒకటే ఉండాలి.
3: Now in the same manner, now you are talking of education as one, health as two, service as three, and individual sadhana as four. You must know that all these four should come to a meeting point at prema or love.
1: ఇక్కడ కొన్ని విధమైనటువంటి ఒక సమస్యలు మనకు ఎక్కువగా కొన్ని బాధిస్తూ ఉంటాయి.
3: Now it's quite likely though that at times and at points we are confronted with questions and doubts.
1: ఈ విధమైనటువంటి సాధన చేస్తు యోగ తత్వములో ప్రేమ తత్వములో మనము కొంతవరకు ప్రవేశించినప్పుడు కొన్ని రకమైనటువంటి యొక్క అనుమానాలు మనలో అభివృద్ధి అవుతుంటాయి.
3: When we start making our efforts directed towards discipline, it's extremely possible that we will keep having doubts and a sort of confusion also sets in.
1: ఇది సత్యమా అది సత్యమా, ఇది రైటా అది రైటా అనేటువంటిది కొన్ని బయలుదేరుతుంటాయి.
3: లైక్ ఇస్ దిస్ ట్రూత్ ఆర్ ఇస్ దాట్ ట్రూత్, ఇస్ దిస్ రియల్ ఆర్ ఇస్ దాట్ రియల్.
1: మానవునికి మూడు విధములైనటువంటి కర్మలు ఉంటున్నాయి.
3: నౌ మ్యాన్ ఇస్ గివెన్ టు అండర్టేక్ కర్మ ఆఫ్ త్రీ డినామినేషన్.
1: మొదటిది అకర్మ.
3: ఫస్ట్ ఇస్ కాల్డ్ అకర్మ.
1: రెండవది సకర్మ.
3: సెకండ్ ఇస్ కాల్డ్ సకర్మ.
1: మూడవది నిష్కామ కర్మ.
3: థర్డ్ ఇస్ కాల్డ్ నిష్కామ కర్మ.
1: అకర్మ అనగా ఏమిటంటే ఏ పని లేకుండా సోమరత్వాన్ని పెంచుకుని అనవసరమైనటువంటి దీంట్లో జీవితాన్ని వ్యర్థం గావించుకోవటం, ఇది అకర్మ కింద ఉంటుంది.
3: ద ఫస్ట్ వన్ అకర్మ ఇస్ వన్ వేర్ ఎన్ ఇండివిజువల్ ఇస్ గివెన్ టు లేజినెస్ ఆఫ్ ద వర్స్ట్ ఆర్డర్. హి డజంట్ డు ఎనీథింగ్ బై హింసెల్ఫ్ ఆర్ బై అదర్స్.
1: ఇంకా సకర్మ అనగా ఏమిటంటే ఏది చేసినా ఇది నా కర్తవ్యం, నేను చేసే తీరాలి, తప్పక నేను వచ్చినదే ఈ కర్మ కోసం అనేటువంటి సద్భావంతో ఆచరించేటువంటి సకర్మ అంటారు.
3: ద సెకండ్ వన్ ఇస్ సకర్మ వేర్ హీ హాజ్ ఎ నోబుల్ థాట్ that he has to do is something by way of discharging his duty or responsibility, and he feels that it is bound upon him to undertake it and he executes it.
1: Mundavadi ye pani chesina bhagavat pritiyartham na kosam kaadu, nenu cheyavalsinatundi idi kevalam nenu oka instrument, nenu oka pani muttu na dwara daivam chestunnadu manchi kaani cheddadi kaani tanake aneetundi bhavamto aacharincheetundi nishkama karma.
3: The third one is the nishkama karma, where the individual feels that whatever he is doing is being prompted by God within him. Whatever he is doing is being offered as an act of worship to God. Whether it is good, whether it is bad, all are God's doing and he is but an instrument in the hands of God.
1: Manam oka bread koyyalani chustam.
3: Now we try to slice a loaf of bread.
1: Kani kosedi emiti katti.
3: Now what is it that's slicing it? It's this knife.
1: Kani aa katti స్వశక్తితో తాను కోయగలుగుతున్నదే.
3: ద నైఫ్ బై ఇట్సెల్ఫ్ ఇస్ ఇట్ ఏబుల్ టు స్లైస్ త్రూ ద బ్రెడ్?
1: ఈ కత్తిని ఒక వ్యక్తి పట్టుకొని ఆ దీని ద్వారా ఈ యొక్క బ్రెడ్ ను కోస్తున్నాం.
3: నో, ఎన్ ఇండివిజువల్ హ్యాస్ టు గెట్ హోల్డ్ ఆఫ్ ద నైఫ్ అండ్ ఇట్ ఇస్ ఎన్ ఇండివిజువల్ హూ ఇస్ వర్కింగ్ త్రూ ద నైఫ్.
1: కనుక మనము ఒక సూటి అయినటువంటి కత్తి వంటి వారము.
3: So in the same manner, we are like that pointed, sharp-edged knife.
1: ఇది భగవంతుని చేతిలో ఉన్నటువంటి పనిముట్టు.
3: This is in the hands, it's an instrument in the hands of God.
1: కనుక తాను తను పట్టుకొని ఈ కత్తి అనేటువంటి దేహం ద్వారా అనేక కర్మలు ఆచరిస్తున్నాడు.
3: So it is he who is wielding this knife of the body, and it is he who is undertaking all the
1: ఈ విధమైనటువంటి భావం మనం స్మరించినప్పుడు, చింతించినప్పుడు ఈ కర్మఫలం మనకి ఏమాత్రం కూడాను చేకూరదు.
3: When we are ennobled by such thoughts, then whatever we are trying to do, the fruits thereof, we are not bothered either.
1: అయితే ఏ కర్మలు చేయకుండా ఉండేదానికంటే సకర్మలు చేయటం మంచిది.
3: Now looking back on this, it is much better that you do something rather than do nothing like the akarma one.
1: మనము సకర్మము చేయటకంటే నిష్కామ కర్మలు చేయటం మరింత ఉత్తమమైనటువంటిది.
3: Going a step further, if you are able to do sakarma, you might as well do nishkama karma, one step ahead of it.
1: Aithe motta motta manamu kartavya karmalu manam prarambhinchali.
3: Now the starting point for a server is this sakarma, where we tend to discharge our
1: responsibility. Oka chinna udaharanamu,
3: a small example for this.
1: Oka sanyasi pavithramainatundi Jamuna nadi lopala snanam chestunnadu.
3: One sanyasi at one time was taking a dip in the holy waters of
1: Yamuna. Pravaham anetundi వర్షాకాలం అవుట చేత చాలా నురుగులు నురుగులుగా ప్రవాహం అధికమవుతూ వస్తుండాలి.
3: Now it was the monsoon season and the river was in full flow and the foam was gathering at great intensity.
1: ఒక నురుగు పైన కొంత చెత్త ఉండుండాలి, ఆ చెత్త పైన ఒక తేలు ఉంటుండాలి.
3: At one particular spot it so happened that atop this foam there was a lot of dust and twigs and bark and things like that, and on top of it was perched a scorpion.
1: అది కదులుతూ ఉంటున్నది పాపం. ఈ సన్యాసి చూచాడు, అయ్యో ఈ జీవి ఈ ప్రవాహంలో ప్రాణం కొట్టుకుని పోతుండేది, దీన్ని ఎట్లయినా రక్షించాలి అని చెప్పి ఒక్కతూరి పట్టినాడు. మరి అది కుట్టింది, కుట్టేటప్పటికి వదిలిపెట్టాడు.
3: Now this sanyasi incited this scorpion, desperately trying to save itself. He took pity on this scorpion and said, oh poor thing, it's being lost, it's losing its life, why not I protect it? So he held out his hand and held the scorpion by his hand. No sooner did he do this than the scorpion stung him and through pain he let it go.
1: కానీ ఈ సన్యాసి వదలలేదు, తిరిగి దానిని పట్టుకుని రక్షించడం కోసం అనిపోయినాడు, తిరిగి కుట్టింది.
3: Again he tried to make an effort to get hold of it because he didn't want to leave the poor scorpion out. Again the thing stung him.
1: ఈ విధంగా 5-6 పర్యాయాలు దానిని పట్టి కట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ బాధ లేక కొంతవరకు కుట్టడం చేత వదిలిపెట్టడం జరుగుతూ వచ్చింది.
3: Now this is how he was going on. This happened for 5 or 6 times. Every time he would get hold of it, the scorpion would sting him and he would let it go.
1: ప్రక్కనే స్నానం చేస్తున్నటువంటి మరొక సన్యాసి చెప్పాడు, ఏమిటండి ఇది, దాని స్వభావం అది విషపురుగు, దాని స్వభావాన్ని మీరు ఎందుకు ఆ విధంగా దీన్ని కట్టి పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, కనుక మీరు ఊరుకుంటాం మంచిది అన్నాడు.
3: Now a fellow sannyasin who was also taking a dip close by remarked, oh, why are you unnecessarily wasting your time and effort in by way of saving the scorpion? It's given to its nature to sting, it's a poisonous insect, so don't do anything by way of doing again something against.
1: అప్పుడు ఈ సన్యాసి చెప్పాడు, బ్రదర్ దాని యొక్క స్వభావం అది, మహా ఆపత్తులో ఉండినప్పటికీ తన యొక్క కర్తవ్యము తన స్వభావాన్ని తాను వదలకుండా ఉంటుండాలి. నేను సన్యాసిని, కాషాయ వస్త్రం వేసుకున్నాను, మానవుడను, అట్టయకుడను, నా స్వభావాన్ని మాత్రం నేనెందుకు వదలాలి? దాన్ని రక్షించడం నా స్వభావము. విషపుడిగే తన స్వభావాన్ని తాను ఆచరిస్తుంటే అమృతమైన మానవుడు తన స్వభావాన్ని ఆచరించకుండా పోవటము ఇది చాలా దోషం, తప్పక దాన్ని తిరిగి పట్టి నేను వేస్తానని తిరిగి పట్టి గట్టుకు వేశాడు.
3: Then the first sannyasin replied, oh brother, it is given in the nature of the scorpion to sting. It is at the point of losing its life, still it is not letting go its nature, which is to sting. This is what a mere insignificant insect is doing. Now what about me? I am a man. I am wearing an ochre robe. I am given to a certain code of conduct. A certain ethics bounds me. And when the scorpion is doing its bit by way of upholding its nature, I should do my bit by way of upholding my nature, which is to rush to the rescue of those who are in distress. Come what may, I shall rescue it. So saying, he went again, held it and put it on the shore of the bank.
1: Atanu cheddavadu kadani, atanu swabhavanu manam dikkarinchadaniki pokoddu. Atanu cheddavadu kavachunu. Nee manchi vaadinukunduku anukunnanduku nee manchi swabhavanni aa cheddavadi daggara nee upayogam pettu.
3: Merely pointing out the other man is a wicked one, you shouldn't let him go like that. Try and show him the path. Go out of your way by way of upholding your own nature and try to do what you must do.
1: అతను ఒకడు చెడ్డవాడుగా ఉంటుంది, అనేక చెడ్డ పనుల్లో తాను ప్రవేశిస్తుంటాడు.
3: Now a particular individual could be wicked and evil and he could undertake acts which are not desirable.
1: నువ్వు మంచివాడని నువ్వు భావిస్తున్నావు.
3: Now you are treating yourself as a good one.
1: మంచివాడు మంచి పనులు చేయాలి, కానీ చెడ్డవాడు కదా అని చెడ్డవాడితో పాటు మనం కూడా చెడ్డ పనులు చేయకూడదు.
3: Now you who's basically good must try to do things which are good. You should not mix with the other one who's bad and start doing things which he is doing.
1: మానవుడు కర్తవ్య కర్మను నిర్వర్తించుకునే నిమిత్తమై అవతరించినాడు.
3: Now man has been born so that he can discharge his responsibilities, his duties.
1: కనుక మనము డ్యూటీ అంటే ఏమిటి, మన యొక్క బాధ్యత అంటే ఏమిటి,
3: What do you mean by these two words, duty and responsibility?
1: ఈనాడు మనము ఏదో జగత్తు లోపల అనేక విధమైనటువంటి ప్రోగ్రెస్ చాలా అభివృద్ధికి వస్తున్నామని భావిస్తున్నాము.
3: So today we boast ourselves by way of saying that we have advanced in a great number of ways.
1: ఏంటి మన యొక్క ప్రోగ్రెస్?
3: What is the progress that we have achieved?
1: కేవలం నిత్య జీవితంలో ప్రోగ్రెస్?
3: Is it the progress pertaining to our daily existence?
1: దేహ సంబంధమైన సుఖంలో ప్రోగ్రెస్?
3: Or comforts pertaining to the body?
1: విశాలమైనటువంటి హృదయంలో ప్రోగ్రెస్?
3: Or in terms of a broadened vision?
1: లేక ప్రేమతత్వంలో ప్రోగ్రెస్?
3: Or in terms of the aspect of love?
1: మనకి అర్థం కావటం లేదు.
3: We ourselves are not in a position to understand.
1: ప్రాచీన కాలమునకు ఆధునిక యుగమునకు ఏదో గొప్ప అభివృద్ధి అయినట్టుగా మనం భావిస్తున్నాం. మనలో కలిగిన అభివృద్ధి ఏమిటి?
3: Now we certainly keep, when we compare ourselves with our ancestors, we boast that we have advanced in progress. What is this progress that we are talking about?
1: ఈ ప్రోగ్రెస్ అంతా కూడాను లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచుతూ ఉన్నది.
3: Now this progress pertains basically to one's physical existence and to the world around us.
1: దూరము బొంబాయి నుంచి ఒక కాశీకి పోవాలంటే ఒక మాసము కాలం పట్టేటువంటిది.
3: Now in the olden times, for a person undertaking a journey from Bombay to Varanasi or Kashi, it used to take 1 month.
1: నడుచుకుని పోవటం చేత క్షణ క్షణమునకును విశ్వేశ్వరా విశ్వేశ్వరా ఓం నమ శివాయ ఓం ఏదో ఒక విధంగా భగవంతుని స్మరించుకుంటూ ఈ నెలకాలం కూడా గడిపేటువంటి వాడు.
3: Because the person would go walking, it would take him 1 month. But each second he would call out the name of the Lord, Vishveshwara. And he would constantly think about him and thus undertake his pilgrimage.
1: Aithe ee naadu aadhunikam lopala mana prayanalu chaala anukoolavantanga progress ayipindi.
3: But today in modern times we find that our journey tends to be very comfortable.
1: ఇక్కడ ఒక 8 గంటలకు బయలుదేరేసేస్తే 8:30కు వారణాసి లో దిగేసేస్తున్నాం.
3: యూ గెట్ ఆఫ్ ఆన్ యువర్ జర్నీ ఎట్ 8 అండ్ దెన్ యు ఆర్ దేర్ అట్ వారణాసి ఎట్ 8:45.
1: ఇంకా అక్కడ 9:00 దర్శనం చేసుకున్నాము, 10:45కు బొంబాయి వచ్చేస్తున్నాం.
3: So we have had our darshan at 9:00 and again get into the mode of transport and are back in Bombay at 10:00.
1: మన భక్తి భావం కూడాను 3:15లోనే వెళ్లిపోతాం.
3: So this element of devotion in us is also now equated to just 45 minutes.
1: పూర్వం ఒక్క నెలంతా కూడాను దైవ చింతన చేయటం వల్ల ఈ దైవ భావం హృదయంలో చాలా నాటుకొని పోయేటువంటి.
3: Formally because through 1 month at a stretch one would think constantly of God, it would have a lasting impression on the individual.
1: ఈ నాడు ప్రయాణ సౌకర్యములు మితిమీరి పోయిపోయినాయి.
3: But today mode of transport has become one of convenience.
1: కనుకనే ప్రపంచము చిన్నదైపోయింది.
3: That's why the world also has become a smaller place to live in.
1: మన యొక్క ప్రదేశములో కొంత ఒక దినం అలగడేమైనా జరిగిందా, ఒక స్ట్రైక్ జరిగిందా, ఒక వైలెన్స్ ప్రారంభమైందా, నెక్స్ట్ 5 మినిట్స్ లోపల ఢిల్లీ స్టార్ట్ అవుతా ఉంది.
3: That's why we find that any disturbance or any violence would get started at one point, press like wildfire to the neighboring areas and beyond, and everything is engulfed in the process.
1: ఎక్కడ ప్రారంభమైందో అక్కడ జరిగినటువంటి యొక్క అశాంతి అక్కడనే అణిగిపోక దేశమంతా వ్యాపించి ఒక విధమైనటువంటి యొక్క అశాంతిని అభివృద్ధి పరుస్తూ ఉండాలి.
3: Anything like violence or a riot, it spreads and it brings disaster to the areas around.
1: ఇవన్నీ మనం ప్రోగ్రెస్ అని చెప్పడానికి వీలవుతుందా?
3: Can we possibly call all this progress?
1: Ivanni kaadu mana progress.
3: Certainly not. We can't call all this progress.
1: Nijamga mana hrudayamunu vishalamga avinchukovali.
3: We should broaden and enlarge our vision.
1: Inaadu manam cheseetundi panam lopala chetulato pani chesi nadumunchi chevataarchi kashtinchi krushilo manam palugonali.
3: Whatever work we do should be done in such a way that we bend our bodies, we do something physically through our hands, sweat it out and do something constructive.
1: కాని ఈనాటి విద్యా విధానము శ్రమించేటువంటి మార్గమును పురికొల్పటం లేదు.
3: But today's system of education doesn't give an individual this sense of participating.
1: అంతఃకరణ పరిశుద్ధి గావించుకునేటువంటి ప్రయత్నమును పురికొటం లేదు.
3: Nor does it give you a way of purifying yourself, the inner self.
1: నైతిక ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి గావించడానికి పురికొటం లేదు.
3: Nor does it make an effort to give you strength in the moral and the spiritual domain.
1: కేవలం శబ్దములకు అర్థములు చెప్పడం మాత్రమే ఇందులో అభివృద్ధి అవుతుంది అది కానీ ఈ అర్థముల యొక్క విషయములను సార్థకమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి తోనుకోవటం లేదు.
3: ఇట్ మెయిన్లీ గివ్స్ యూ ద మీనింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ వర్డ్, నెవర్ టెల్స్ యూ సో మచ్ యాజ్ హౌ టు ట్రాన్స్లేట్ దిస్ ఇంటూ ప్రాక్టీస్.
1: ఈనాటి విద్యా విధానము తెలివితేటలను పెంచుతుంది కానీ గుణములు పెంచటం లేదు.
3: టుడేస్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అగైన్ గివ్స్ యూ ఎ గ్రేట్ డిగ్రీ ఆఫ్ క్లెవర్నెస్ ఆర్ ఇంటెలిజెన్స్ బట్ డజంట్ డు ఎనీథింగ్ బై వే ఆఫ్ అపోల్డింగ్ యువర్ క్యారెక్టర్.
1: ఈనాటి విద్యా విధానము యాంత్రికంగా ఉంటుంది కానీ మంత్రంగా తయారు కావటం లేదు.
3: ఇట్ డజంట్ డు మచ్ ఫర్ యువర్ క్యారెక్టర్. టుడేస్ ఎడ్యుకేషన్ అగైన్ ఇస్ మోర్ మెకానికల్, doesn't have much of innate strength to it.
1: Kevalam ee naadu pedda pedda degree lu teeskoni poi edantastulu meeda paina kurchoni current panka kinda kurchoni chakka gaali pinchukuntunnam sahajamaina gaalini kuda pinchukune praapti lekunda pothundadi.
3: Now today's system again we find gives you a job, gives you a degree, then you sit atop a 7-storied building, sit under a fan, and the air that you breathe in again is not the natural one.
1: కేవలము కృత్రిమైనటువంటి గాలిని మనం పీల్చుకునేటువంటి స్థితి వచ్చింది, కానీ సహజమైనటువంటి గాలిని కూడా మనం పీల్చుకునేటువంటి అవకాశం లేదు.
3: The stage has been reached where you don't inhale the pure natural air, you have polluted air to breathe.
1: ఇది నిజమైన ప్రోగ్రెస్ అవుతుందా?
3: Can we call this real progress?
1: కాదు కాదు.
3: Certainly not.
1: కేవలము లౌకికమైనటువంటి జగత్తునందు ఈ అనిత్యమైనటువంటి దేహమునకు ఒక అసత్యమైనటువంటి సుఖమును అందించేటువంటి ప్రోగ్రెస్ ఇదంటాను.
3: Now this progress is something where in this ephemeral world of yours, in a fleeting existence like that of the body, you are trying to secure happiness which is transient.
1: హృదయమునకు ఆనందమును చిత్తమునకు సుఖమును మనస్సునకు శాంతిని చేకూర్చేటువంటి ఒక మార్గము నిజమైనటువంటి మార్గము.
3: That path which confirms on a state of happiness, a state of peace, that is the true path which one should seek.
1: కనుక ఒకే దైవత్వమైనటువంటి అహం అనేక రూపములలో అనేక పేర్లతో అనేక స్థాయిలతో అనేక విధమైనటువంటి అనుభూతిని అందుకుంటుంది.
3: Now this entity called I, the supreme I, is one and that is God. He manifests himself in different beings so that we have different names and forms.
1: ఇది అహం అహం అహం ఇది అహం బ్రహ్మాస్మి. ఈ అహం అనేటువంటి బ్రహ్మతత్వము కేవలం స్థూలమైన దేహంలో చేరినప్పుడు ఇది చిత్తము చిత్తము చిత్తము అని పేరును పొందుతా ఉంది.
3: Now this aspect, the true nature I, this is aham brahmasmi. Now when it becomes one with one's chitta or intelligence,
1: ఈ స్వప్నావస్థ ఎందుకున్నటువంటి ఒక సూక్ష్మ దేహాన్ని ధరించినప్పుడు ఇది మనసు మనసు అనేటువంటి పేరును పొందుతుండాలి.
3: This pertains to one's gross existence. Now when it gets into this dream state, the subtle one, you talk of mind there.
1: ఇది కారణ దేహములో పోయినప్పుడు ఇది బుద్ధి బుద్ధి అనేటువంటి పేరుతో ఉచ్చరిస్తుండాలి.
3: When you associate this I with one's causal existence, one causal body, you talk of buddhi.
1: ఒకే అహము దేహంతో స్థూలంలో ఉండినప్పుడు చిత్తముగాను మనసు యొక్క తత్వం ఒక సూక్ష్మమైనటువంటి దేహము ధరించినప్పుడు కేవలం మనసుగాను కారణ దేహము ధరించినప్పుడు బుద్ధిగాను నాలుగు విధమైనటువంటి రూపనామములను ధరిస్తుండాలి.
3: సో వీ హ్యావ్ ఫస్ట్లీ ద ఫోర్మోస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఆఫ్ దీస్ ఐస్ ద అహం బ్రహ్మాస్మి ద వన్ విచ్ ఇస్ ద రియల్ వన్. When you associate it with this gross existence, the body, you talk of chitta. When you associate it with the subtle one, mind, you talk of the mind. When you associate it with buddhi, the causal existence, you talk of it as buddhi.
1: Idi emantaru deeniki peru handkerchief antaru.
3: Now here is an example. We talk of this as a handkerchief.
1: Ee handkerchief lo undinatvanti emiti anam vicharishte manamu pratte.
3: Now when you ask this question, what is it in this piece of handkerchief, it is cotton.
1: మరి ఇంకొకటి ఇది ఏమిటి అని అడిగితే ఇది బట్ట అంటాము.
3: At the time you ask the same question, you identify it as a piece of cloth.
1: కానీ ఈ క్లాత్ లో ఉండేది ఏంటి? ఇది ప్రత్తి.
3: What is it in this piece of cloth? It's cotton again.
1: అనేకత్వంలో ఉండేటువంటి యొక్క భేదత్వము నిర్మూలమైపోతుంది.
3: In the same manner, this tattva, aham tattva, the supreme I, manifests itself in different ways, in different forms, depending upon the way you associate it with your existence, the type of existence, the time, and so forth. What is required now is understanding this underlying unity in this diversity of existence.
1: దీనిని భగవద్గీతయందు ఈశ్వర సర్వభూతానాం ఉత్తిష్ఠే అర్జున తిష్ఠతి అన్నాడు. అనగా సర్వభూతములు ఎందుకు కూడా ఉండినటువంటి నేనే ఈ విధమైనటువంటి అంశముగా రూపొందింప చేస్తున్నానన్నాడు.
3: This is what has also been proclaimed in the Bhagavad Gita when Krishna says that it is me and me alone and I who manifests himself in different ways in a diverse set of being.
1: అయితే మానవత్వము ఎక్కడి నుంచి పుట్టింది ఎక్కడికి పోతున్నది అనేటువంటి ఒక సత్యాన్ని విచారించలేకపోతున్నాడు.
3: But man is not in a position to understand where he has come from, what his destination is.
1: దీనిని భాగవతం కూడాను ఎచ్చట పుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి ఎక్కడి నుంచి పుట్టామో అక్కడికి పోక తప్పదు అనేటువంటి ఒక సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది.
3: So we find this truth upheld in the Bhagavata. Man has to go to the place from where he has come. This is the truth.
1: ఒక చిన్న ఉదాహరణ.
3: An illustration for this.
1: ఇప్పుడు మనకు ఒక నది లోపల నీరు ప్రవహిస్తుండాలి.
3: Now we have a river flowing.
1: ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చింది?
3: Where have you got this water from?
1: ఇది వర్షం నుంచి వచ్చింది.
3: Now this water has been brought from rain.
1: ఈ వర్షం ఎక్కడి నుంచి వచ్చింది?
3: Where did you get this rain in the
1: first place? మేఘం నుంచి వచ్చింది.
3: From clouds.
1: ఈ మేఘములు ఎక్కడి నుంచి వచ్చింది?
3: What about the clouds themselves?
1: కేవలం ఒక సముద్రం నుంచి వచ్చినాయి.
3: The clouds again have their origin on the oceans.
1: కనుక సముద్రం నుంచి ఒక మేఘములుగా పుట్టి మొదలు ఆవిరిగా పుట్టి తర్వాత మేఘములుగా పుట్టి తర్వాత వర్షములుగా కూర్చి తర్వాత వంకలుగా వచ్చి ప్రవాహంగా వచ్చి కట్టె కట్టి ఈ నీరు ఎక్కడ పోతున్నాయి? తిరిగి సముద్రాన్ని చేరుతున్నాయి.
3: సో యూ హ్యావ్ దిస్ లింక్ ఇన్ దిస్ మేనర్. Vapor from the ocean condenses into clouds. Clouds in turn give you rainwater. Rainwater in turn river. And these rivers flow and ultimately merge into the ocean.
1: Nadi naam sagaro gatihi.
3: So we find this water, it has its place of origin at one point, its destination
1: at another point. Nadi emina pravahistunte dani daggariki velli, hey nadi, ekkadiki nee velutunnavu ani prashniste, javabu kuda cheppadu. Tana swasthananiki poi cheripovadam kosamani aatrutto pravahistipothundadi.
3: The rivers are directed towards the ocean. Now you ask a question, oh river, where are you flowing? It won't even wait to answer this question of yours. Because it's all eagerness, all enthusiasm to reach the destination for
1: tana lakshyamanta swasthanam pai untundadi.
3: All its aim is set on its destination, which is the ocean.
1: Matti jagattulo puttinatuvanti matti deeni yokka aadarshanni kuda manam vicharinchali.
3: Now then let's take the example or ideal of this mud or clay.
1: Ee matti tho oka kunda chesaru.
3: Now out of this clay you have made a pot.
1: Ee kunda ekkada nunchi vachindi?
3: Where did you get this pot?
1: Matti nunchi vachindi.
3: From clay.
1: Ee kundana manam aneka vidhamuga upayogisthochu.
3: Now you are using this pot in different ways.
1: Kaani kontha kaalamlo kadhi pagilipothundi.
3: After a while the pot has broken down.
1: Ee mukkala mukkala aipothundi.
3: It has again become into chits and
1: bits. Kattaga ikkada chestundadi mattike cherutundadi.
3: Where has it gone ultimately back into clay?
1: Matti నుంచి వచ్చినటువంటి కుండ మట్టికి చేరిపోతుంది.
3: సో దిస్ పాట్ విచ్ హస్ కమ్ ఫ్రమ్ క్లే ఇన్ ది ఫస్ట్ ప్లేస్ హస్ గాన్ బ్యాక్ టు క్లే.
1: కనుక మానవుడు కూడాను శృణ్వంతి విషే అమృతస్య పుత్రః, ఈ ఆత్మస్థాయి నుంచి వచ్చినటువంటి మానవుడు తిరిగి ఎన్ని విధములైనటువంటి యొక్క వ్యవహారం జరుపుకున్నప్పటికీ తిరిగి ఆత్మస్థాయికి చేరిపోవాలి.
3: ఇన్ ద సేమ్ మ్యాన్ ఆఫ్ మ్యాన్ హూ హస్ కమ్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ఆత్మ షుడ్ అల్టిమేట్లీ ఇర్రెస్పెక్టివ్ వాట్ హీ గోస్ త్రూ మర్జ్ అండ్ బికమ్ వన్ విత్ ది ఆత్మ.
1: కనుక మనము ఎక్కడికి వెళ్దాము, ఎక్కడి నుంచి వచ్చాము అనేటువంటి ప్రశ్నని మనం వేసుకోవటం లేదు.
3: Now what we find is we never so much as ask a question, where have we come from, where are we heading for?
1: దీన్ని మనం జాగ్రత్తగా ఊహించాలి. ఆత్మ నుంచి వచ్చాము, ఆత్మస్థాయికి పోయి చేరడానికి మనం ఆత్మభావం అనుసరించాలి అనేటువంటి ఒక దీక్షను మనం పొందాలి.
3: Now this is a question which should be uppermost and the answer should be, we have come from Atma, we have to go back to the Atma. That is our primary aim in this existence of ours.
1: ఒక ఫ్రెండ్ కు ఒక పెద్ద కవర్ రాశాము, రిజిస్టర్ కవర్.
3: ఫ్రెండ్ ఆఫ్ ఆర్స్ వీ హావ్ రిటన్ ఎ రిజిస్టర్డ్ లెటర్.
1: దానిపైన అడ్రస్ వేశాము.
3: అండ్ వీ హావ్ రిటన్ ది అడ్రస్ ఆన్ ది టాప్.
1: అది పోస్ట్ బాక్స్ లో వేస్తాము.
3: అండ్ వీ హావ్ పోస్టెడ్ ఇట్.
1: కనుక అడ్రస్ ఉంది కనుక ఆ ఫ్రెండ్ కు పోయి చేరిపోతుంది.
3: నౌ బికాజ్ ది అడ్రస్ హాస్ బీన్ రిటన్ ఆన్ ఇట్, ఇట్స్ బౌండ్ టు రీచ్ ది అడ్రసీ.
1: అట్లు కాకుండా మనం జాబు మాత్రం రాసి కవర్ లో పెట్టి అడ్రస్ రాయకుండా మనం పోస్ట్ లో వేస్తే ఎక్కడ పోతుంది?
3: But rather than do this, suppose you have written the letter, you have enclosed it in an envelope, you have not written the address on the top and still you have posted it, where will it go now?
1: Pani two address aina veyali lekapothe from address aina veyali.
3: Now at least you should have written the address, the if not the two address, at least the from address on it.
1: Two address from address rendu veyakapothe ekkada chestundi? Waste paper basket lo poi cheripothundi.
3: Now you have written neither the two address nor the from address, so where will it go? It will be dumped in the waste paper basket.
1: కనుక మనం ఎక్కడి నుంచి వచ్చాము ఫ్రమ్ అడ్రస్ మనకు తెలియటం లేదు.
3: సో వే హావ్ వీ కమ్ ఫ్రమ్, వీ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ ఫ్రమ్ అడ్రస్.
1: ఎక్కడికి పోతాము టూ అడ్రస్ తెలియటం లేదు.
3: వేర్ ఆర్ వీ గోయింగ్, దట్స్ ద టూ అడ్రస్, దట్ ఆల్సో వీ డోంట్ నో.
1: కనుక మనం వ్యర్థ జీవులం అయిపోతున్నాం.
3: సో అవర్ లైఫ్స్ ఆర్ మియర్లీ బీయింగ్ వేస్టెడ్ అవే.
1: కనుక మనం ఎట్టి కర్మలు చేస్తే అట్టి స్థానం చెందుతాము అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి చేస్తాం.
3: సో యూ మస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్ దట్ కన్విక్షన్ దట్ వాట్ ఎవర్ వీ డూ అల్టిమేట్లీ ఈస్ గోయింగ్ టు డిటర్మిన్ ద స్టేట్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక మనం ఉత్తమ కర్మలు ఆచరించినప్పుడు ఉన్నత స్థాయికి పోయి చేరుతాం.
3: సో డూ సంథింగ్ ఎన్నోబ్లింగ్ నౌ అండ్ యూ విల్ బీ ఇన్ ఎన్ ఎలివేటెడ్ స్టేట్.
1: అధమ కర్మలు ఆచరించినప్పుడు అధమ స్థాయికి చెందిపోతాం.
3: డూ సంథింగ్ విచ్ ఇస్ డౌన్ గ్రేడింగ్ అండ్ యూఆర్ డౌన్ గ్రేడింగ్ యువర్ సెల్ఫ్.
1: ఈ మమత్వం అనేటువంటిది మనం కొంతవరకు దూరం చేసుకుని సమత్వము అనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దివ్యత్వము అనేటువంటిది ప్రాప్తిస్తుంది.
3: బ్రేక్ ఫ్రమ్ ద షాకిల్స్ ఆఫ్ మైండ్ అండ్ థైన్ అండ్ ట్రై టు లుక్ అరౌండ్ విత్ అన్ ఈక్వల్ మైండెడ్ వ్యూ సో దట్ యూ కెన్ ఎన్లార్జ్ అండ్ బ్రాడన్ యువర్ విజన్ సో దట్ యూ కెన్ టేక్ ఎవ్రీథింగ్.
1: చిన్న ఉదాహరణ,
3: an example for this.
1: ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
3: You have a huge big tree.
1: ఆ వృక్షం కింద చల్లని ఛాయ ఉంటుండాలి.
3: Under this tree you got a lot of shade.
1: ప్రయాణికుడు ఆ చల్లని ఛాయ కింద వచ్చి కూర్చొని తన శ్రమను తీర్చుకొని హాయిగా తాను వెళ్ళిపోతాడు.
3: A weary traveler comes, rests under this tree in the shade, secures comfort, proceeds on his journey.
1: అయితే ఆ వృక్షం ఉంటుండాలి, ఇది నా చల్లని ఛాయి, నా చల్లని ఛాయిని ఈ ప్రయాణికుడు అనుభవించి సుఖాన్ని పొందుతున్నాడు, ఈ సుఖములకు నేనే కారణము అని ఆ వృక్షం చింతించటం లేదు.
3: Now what about that tree? Does it ask a question, oh this shade is mine, this outside is coming and sitting under me, he is taking comfort thereof? Will it start asking such question?
1: ఈ వృక్షమునకు మమత్వము లేదు కనుక శాంతిగా జీవిస్తుండాలి.
3: It never asks such questions because it is not assailed by such feelings like mine and thine. So it is exist having a peaceful existence.
1: ఈ మానవ జీవితం అనేటువంటి వృక్షం కింద ఈ సంసారం అనేటువంటి ఛాయ లోపల భార్య, పిల్లలు, స్నేహితులు, మిత్రులు, బంధువులు అందరూ కూర్చుంటే వీరు నావారు, వీరు నావారు, వీరు నావారు, ఈ మమత్వం పెట్టుకోవడం చేతనే ఈ జీవితం అనేటువంటి వృక్షము చాలా అశాంతితో జీవిస్తుండాలి.
3: So also this life is like the tree. The life of man is like the huge big tree. Under that you have the shade. And what you find, you are nourishing and mine, this outside is coming and sitting under me, he is taking comfort thereof. Will it start asking such questions?
1: నీ వృక్షమునకు మమత్వము లేదు కనుక శాంతిగా జీవిస్తుండాలి.
3: ఇట్ నెవర్ ఆస్క్.

0: like the tree. The life of man is like the huge big tree. Under that you have the shade. And what you find, you are nourishing and sustaining under the shade, what you call are yours. Like your family, like your belongings, like your possession.
1: No, my wife, my son, my relation, my friend, and my.
0: You keep talking all the while of my wife, my child, my relations, my this, my that. Constantly talking about my. As a result, what you are getting is grief and
1: distress.
0: The tree never so much as says it's my shadow and it is me who's giving comfort, etc. So it's having peace. Man, on the other hand, keeps talking of my wife, my children, my things. So
1: కుటుంబాన్ని చక్కగా కర్తవ్య రీతిగా పోషించవలసింది నీ కర్తవ్యం.
0: సో హీ ఇస్ డిస్ట్రెస్డ్ నౌ. సో లాంగ్ యాజ్ యూ హావ్ టు డూ ఇట్ ఈస్ యువర్ జాబ్ అండ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
1: కేవలం ఈ చిన్నది మాత్రమే కాదు నీ ఫ్యామిలీ, ఈ విశ్వమంతా నీ ఫ్యామిలీ.
0: బట్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ ఈస్ ఇట్స్ నాట్ దిస్ లిమిటెడ్ నంబర్ విచ్ ఈస్ యువర్ ఫ్యామిలీ, ది ఎంటైర్ యూనివర్స్ ది వరల్డ్ అరౌండ్ యూ ఇస్ యువర్ ఫ్యామిలీ.
1: ఈ విధమైనటువంటి విశ్వం అనేటువంటి యొక్క తత్వం లోపల మనము ఈ సమాజాన్ని అభివృద్ధి పరచాలి.
0: సో విత్ దిస్ అవుట్లుక్ try and do something positive for the society.
1: Kanukani manavuni yokka nirmanam vishwa nirmanam anekunte lakshyanni manam pettukoni sevana cheyali.
0: So you must try and be inspired by this feeling that when you're taking care of an individual, you are really taking care of the world as such.
1: Manaku prakkalopalni pedda samudram kanipistundadi manaku.
0: Now by our side we see a huge big ocean.
1: Ee samudram anta ekkadi nunchi vachayi? Moodu samudram untunnayi.
0: Now where have these ocean waters come from? There are three types now.
1: Tirpu samudram, Bangala gatham.
0: Now we have these three of these seas. First is the Bengal, Bay of Bengal.
1: ఈ పశ్చిమ సముద్రం అనేటువంటిది అరేబియా సముద్రం.
0: ఆన్ ది వెస్ట్ వి హావ్ ది అరేబియన్ సీ.
1: ఈ రెండింటిని చేర్చేటువంటిది హిందూ మహాసముద్రము.
0: ద మీటింగ్ పాయింట్ ఆఫ్ దీస్ టూ ఈస్ ది ఇండియన్ ఓషన్.
1: దీనిని మన తూర్పు దేశము అనేటువంటి దీంట్లో ఒక ఆత్మతత్వము.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ నౌ వాట్ యూ హ్యావ్ ఆన్ ది ఈస్ట్ ఈస్ యువర్ ఆత్మతత్వ.
1: పరమత తత్వం అనేటువంటిది జీవతత్వము.
0: What you have on the west is the jiva tattva.
1: ఈ రెండింటిని చేర్చేటువంటిది ఆధ్యాత్మిక తత్వం, హిందూ తత్వం.
0: And where you have a confluence of these two, the ఆధ్యాత్మిక తత్వం is like this Indian ocean.
1: దీనిని అసి తత్వం, త్వం అసి, అసి అనేటువంటిది రెండింటిని కూరుస్తుండాలి.
0: So this is what is called tattvam asi. It is this ease which is bridging the gulf between tat and tvam.
1: కనుక ఈ ఈస్ట్ వెస్ట్ రెండింటినీ కలిపేటువంటి యొక్క తత్వము ఈ అసి. ఈ అసి అనేటువంటిది కలిపేదే కానీ వేరు చేసేటువంటిది కాదు.
0: సో ద నేచర్ ఆఫ్ దిస్ ఈజ్ ఈజ్ టు బ్రింగ్ టుగెదర్ టూ థింగ్స్ విచ్ హావ్ బీన్ డిఫరెంట్ అండ్ సెపరేటెడ్.
1: కనుక మనం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తి ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ఈ విధంగా పెట్టుకుంటూ పోతే 70 కోట్ల మంది భారతీయులంతా ఒక్క చేతులారా కలిసినారంటే ఎంతటి సుఖాన్నైనా ఎంతటి ఆనందాన్నైనా మనం అందుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
0: సో వెన్ యూ హ్యావ్ దిస్ నోబుల్ ఫీలింగ్ ఇన్ యూ దట్ దిస్ ఈజ్ తప్ ఫ్రమ్ అసి. When you have this feeling in you, then you can bridge the understanding between one and another. And as a result, you can bring together the 70 crores of people living in this country. And any number of things could be done in a unified manner in this
1: way. But the truth is, it is vishalam, vishalam, vishalam. This is our progress. But it is not our progress. It is not our progress. It is not our progress. It is not our progress. It is not our progress. మన ప్రోగ్రెస్ ఏంటి? హృదయాన్ని పెంచుకోవటం నిజమైన ప్రోగ్రెస్.
0: సో ద వర్డ్ ప్రోగ్రెస్ హాస్ గాట్ అ డిఫరెంట్ కనోటేషన్ ఆల్ టుగెదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ సొసైటీ ఆర్గనైజేషన్. ద వర్డ్ ప్రోగ్రెస్ డస్ నాట్ స్టాండ్ ఫర్ యువర్ మెటీరియల్ కంఫర్ట్, డస్ నాట్ స్టాండ్ ఫర్ కంఫర్ట్ ఆఫ్ యువర్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అండ్ ద లైక్. యువర్ ప్రోగ్రెస్ కన్సిస్ట్ ఇన్ యువర్ ట్రైయింగ్ టు డెవలప్ ఎ లార్జ్ వ్యూ అండ్ ఎక్స్పాండెడ్ అవుట్లుక్ వేరిన్ యూ కెన్ టేక్ ఎవ్రీబడి ఇన్ టు యూ ఇన్ ద సేమ్ డిగ్రీ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్.
1: సమత్వాన్ని అభివృద్ధి కావించుకోవాలి.
0: అండ్ ట్రై అండ్ బిల్డప్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ వేర్ యూ కెన్
1: మనకు కని ఉపదేశం చేస్తుండాలి.
0: వేర్ యూ విల్ బి అన్రఫుల్ అండ్ కామ్. నౌ హియర్ అగైన్ ది ఓషన్ వాటర్స్ హావ్ ఎ లెసన్ ఫర్ us.
1: ఎండల కాలం లోపల సముద్రం నీరునంతా సూర్యుడు ఆవిరిగా మార్చుకుని పైకి తీసుకెళ్తున్నాడు. ఎన్నో వేల ఇది గ్యాలెండ్లుగా లక్షల కోట్లుగా తీసుకుని పోతున్నాడు.
0: నౌ డ్యూరింగ్ సమ్మర్ టైమ్ వి ఫైండ్ దట్ దిస్ హీట్ టెండ్స్ టు ఎవాపరేట్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఓషన్ వాటర్స్ అండ్ గ్యాలన్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ ఆర్ ఎవాపరేటెడ్ బ్యాక్.
1: అయితే ఇంత నీరు తీసుకుని పోతుంటే కూడా సముద్రము కించిత్తైనా తగ్గటం లేదు.
0: బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ లైక్ దిస్ ఆర్ బీయింగ్ ఎవాపరేటెడ్ అవే, ది కంటెంట్ అండ్ క్వాంటమ్ ఆఫ్ ద ఓషన్ వాటర్ బేసికలీ రిమైన్స్ ద సేమ్.
1: వర్షాకాలంలో గొప్ప గొప్ప జీవనదులంతా వచ్చి దాంట్లో చేరిపోతుండాలి.
0: ఆన్ అదర్ హ్యాండ్ డ్యూరింగ్ మాన్సూన్ టైమ్ రెయిన్ సీజన్స్ యు ఫైండ్ ద లైఫ్ గివింగ్ రివర్స్ గష్ అవుట్ అండ్ ఫ్లో ఫౌట్ ఇన్ అబండెన్స్ అండ్ జాయిన్ ద ఓషన్.
1: పెరగటం లేదు.
0: బట్ దెన్ యూ ఫైండ్ ద ఓషన్ వాటర్ డస్ నాట్ ఎండల
1: కాలమని తగ్గటం కానీ వర్షాకాలం అని పెరగటం కానీ పెరుగు తరుగు రెండు లేనిటువంటి సమత్వము సముద్రం బోధిస్తుండాలి.